0: అధిక భాషించు సురత్వమధికమయ్యే.
1: దర్ ఇస్ మోర్ అండ్ మోర్ ఆఫ్ కరేజ్ ఇన్ టాకింగ్ ఎక్సెసివ్లీ టుడే.
0: కార్యసూరత క్షీణించి కరిగిపోయే.
1: They are not action minded, they are not action oriented, that's on the decline.

0: This is the sort of life of a modern student.
1: Vidyarthulare.
0: Students.
1: ఈ నాటి విద్యార్థుల యొక్క పరిస్థితి చాలా అయోమయ స్థితిలో ఉంటున్నది.
0: The present day plight of the students is highly confused.
1: మాట్లాడేటువంటి వాడు చదవలేడు, చదివేటువంటి వాడు మాట్లాడడు.
0: The one who talks would not read, the one who studies well does not speak.
1: దీనిని అప్పుడప్పుడు నేను హెచ్చరిస్తుంటాను. Less talk, more study.
0: This Bhagavan cautions us repeatedly, less talk and more study.
1: మానవతా విలువలు ఈనాడు మరుగుపడిపోతున్నవి.
0: Human values have vanished today.
1: అసలు మానవుడిగా కూడా ఈనాడు మానవుడు ప్రవర్తించటం లేదు.
0: Human being is not conducting himself like that of a human being.
1: యోచించటం ఒకటి, ఉచ్చరించడం మరొకటి, ఆచరించడం ఇంకొకటి.
0: What he thinks is one thing, what he declares another, and his action is totally different.
1: కనుకనే మానవుడు ఈనాడు అమితమైన భాషతో కాలమును వ్యర్థం చేస్తున్నాడు.
0: By talking too much, man is wasting his time.
1: మానవుడికి అనుగ్రహించినటువంటి ఈ దివ్యమైన శక్తిని, ఈ దివ్యమైనటువంటి యొక్క భవిత్రమంతను తాను కోల్పోతూ వస్తున్నాడు.
0: He is losing this divine power and the sanctity given to him.
1: అధిక మాట్లాడే కొలది అతని యందు జ్ఞాపక శక్తి కూడాను నశించుతున్నది.
0: We talk more and more, we lose our memory power.
1: ఇంతే కాకుండా ఏకాగ్రత పడుకూడను క్షీణించిపోతున్నది.
0: The concentration also will decrease.
1: తద్వారా మానవుని శరీరం ఉన్నటువంటి ఎనర్జీ, దివ్యమైనటువంటి శక్తిని కూడాను కోల్పోతున్నాడు.
0: He also loses the divine energy given to him.
1: అధికంగా మాట్లాడటం చేత ఆకలి అధికమవుతుండాలి.
0: By talking too much, he is more and more hungry.
1: ఆకలి అధికమయ్యే కొలది కూడాను భుజం భోజించటము అధికం చేస్తున్నాడు.
0: As he is more and more hungry, he eats more.
1: అధికంగా భుజించటం చేత తాను మత్తుడైపోతున్నాడు.
0: By eating too much, he becomes lazy.
1: ఈ మత్తుడు కావటం వల్ల ఏ పని ఎందుకూడను తన శ్రద్ధను అభివృద్ధి పరచుకోవటం లేదు.
0: Being a dunce, he will not be sincere in any task.
1: ఎట్టి సేవలు ఎందుకూడను తాను పాల్గొనటకు అంగీకరించటం.
0: He is not prepared to render service in any form.
1: కనుకనే ఈనాటి యువకులు యందు సేవాభావం అత్యవసరం.
0: Among youth, the spirit of service is essential.
1: సేవలు చేయవలనన్నా మితముగా భుజించాలి.
0: In order to serve, we should eat under certain limits.
1: అతి తిండి మతిహాని, మిత తిండి అతిహాయి.
0: Excessive eating is dangerous. We should eat under certain limits.
1: వల్లభాయి పటేల్ కూడాను చెప్పేటువంటి వాడు.
0: This is stated by Vallabhbhai.
1: మితంగా మాట్లాడు, అమితంగా పనిచేయి అన్నాడు.
0: He said, talk less and work more.
1: అంతేకాకుండా అతను చక్కగా తన యొక్క పనిని తాను క్రమశిక్షణగా తాను సాగిస్తూ పోయేటువంటి వాడు.
0: Not only this, he did all his work.
1: ఇతన్ని అందరూ కూడా ప్రాక్టికల్ మ్యాన్ అన్నారు.
0: Everyone called him a practical man.
1: ఇంతేకాకుండా విదురుడు కూడాను మౌనంత కంటే ఉండినటువంటి యొక్క శక్తి మరొక శక్తి లేదు అన్నాడు.
0: Vidura also said, by observing silence we will have the power.
1: అందువల్లనే ప్రాచీనపు మహర్షులు మౌనమును ఆశ్రయించి మౌనముద్రము చేతనే దివ్యత్వాన్ని పొందగలుగుతూ వచ్చారు.
0: Therefore, ancients observed silence and could attain divinity.
1: ఆధ్యాత్మిక శక్తి కూడాను ఈ మౌనము చేత అభివృద్ధి గాంచుతుంది.
0: The spiritual power will increase as we observe silence.
1: అతిగా మాట్లాడటం చేత మానవుని యందు ఒక నర్వస్నెస్ బయలుదేరుతుంటాడు.
0: By talking too much, we give a scope of being nervous.
1: ఈ నర్వస్నెస్ వల్ల ఏది మాట్లాడాలను, ఏది మాట్లాడకూడదు అనేటువంటి విజ్ఞతా శక్తి కూడాను కోల్పోతుంటాడు.
0: Because of nervousness, he loses that sense of discretion, what is to be talked and what is not to be talked.
1: Enta mitamuga manam maatadte anta sevalu manam aacharinchavachchu.
0: If we talk less, we can serve more.
1: Aithe ee sevalu yella aneka vidhamainatvanti yokka mitrutvanni kudanu abhivruddhi gaavinchukovachchu.
0: Through service we can develop friendship.
1: Ee mitrutvam ante emiti?
0: What do you mean by friendship?
1: Kevalamu hello hello ani okarini okaru palukarinchukovatam kaadu maitri.
0: It's not greeting each other by saying hello.
1: అన్ని సమయమందు అన్ని పరిస్థితులు ఎందు అన్ని రంగములు ఎందు కూడాను తాను ఐకమత్యంతో పనిచేయడానికి పూనుకోవాలి.
0: ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ ప్రిపేర్డ్నెస్ టు వర్క్ యునైటెడ్లీ ఇన్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ ఇన్ ఆల్ పొజిషన్స్.
1: ఇట్టి మైత్రిత్వం అనేటువంటి దాన్ని లోకంలో మనం విచారించి చూస్తే ఈనాడు ఎక్కడా కనిపించడం లేదు.
0: This type of friendship is not present anywhere in the world.
1: Suhrut bhavamu annaru. Suhrut anagandi manchi snehitudu evaru ee jagattulandu.
0: Who is a good friend in this world?
1: Bhagavantude good friend.
0: God is the only good friend.
1: Talli aina, tandri aina, bharya aina, bhartha aina, kumarudaina, inkevarainappudikini anto into swartham anetundidi sapriyojanam anetundidi lakshyam nandinchukoni itharunu premistuntaru.
0: The mother, the father, the brother and sister, the husband and wife, they have a trace of selfishness and therefore they love.
1: Yetti swarthamu leka yetti swaprayojanamu leka preminchetunte vaadu bhagavantulu okkade.
0: Without an iota of selfishness and self interest, there is only one God who loves you.
1: Yetti satthamunu kudanu thaanu aashinchadu.
0: He doesn't expect anything in return.
1: Evar mundi kudanu thaanu emini andukodu.
0: He doesn't receive from anyone.
1: Thaanu andinchadame thana yokka lakshyam kaani andukovatam thana yokka lakshyam kaadu.
0: He only gives and gives, he does not take.
1: Kanukane atti daivatvanni manam pondalanukunnappudu sariyainatvanti yokka paddhatulanu sariyainatvanti nadatalanu sariyainatvanti gunamulanu manam abhivruddhi parichukovali.
0: In order to attain such sort of divinity, we should have to adopt proper procedures, the conduct and behavior.
1: Aa daivam ekkada unnadu అని మనం విచారణ చేస్తే తనకు తానే తను గుర్తించడానికి చక్కగా అవకాశం చిక్కుతుంది.
0: There is a wide scope to understand one's own self regarding the presence of God.
1: ఎవరైనా నీ ఫ్రెండ్ నీవు ఎక్కడ ఉన్నావు అంటే పలాని రోడ్లో ఉన్నానని చెప్పవచ్చును, పలాని నంబర్ ఇంట్లో ఉన్నానని చెప్పవచ్చును, లేక పలాని హోటల్లో ఉన్నానని చెప్పని తాను ఉన్నటువంటి యొక్క నివాసం యొక్క అడ్రస్ ను తాను అందించవచ్చు.
0: If you ask your friend, where are you? He will say, I am present at such certain place in a hotel or his own residence.
1: Kani aa number intilo aa hotel lo nivasinchedi evaru?
0: Who is the one that stays there in that hotel?
1: Kevalam upadi maatrame nivasistuntundadi, deham maatrame nivasistundadi.
0: It's only the body that stays there in the hotel.
1: Kani dehame thana kaadu.
0: Is it the body? No.
1: Kanukane thanu nivasinchedi ekkada?
0: Where does he live?
1: తన హృదయమునందే నివసిస్తున్నాడు.
0: He lives in his own heart.
1: ఆ హృదయమునకే ప్రేమ అని పేరు.
0: That heart is called love.
1: కనుకనే ప్రేమయందే నివసిస్తున్నాడు ప్రతి మానవుడు కూడాను.
0: So man lives in love.
1: ప్రేమ చేతనే జీవిస్తున్నాడు ప్రతి మానవుడు కూడాను.
0: He carries out life so
1: ప్రేమ చేతనే తన నిత్య కర్మలను తాను ఆచరిస్తున్నాడు మానవుడు.
0: The daily activity routine is because of love.
1: తెల్లవారి మొదలు రాత్రి పరుండునంత వరకును ప్రేమ చేతనే తన కాలమును సార్థకం గావించుకుంటున్నాడు.
0: He fulfills his life by spending time from dawn to dusk.
1: Kanuka tana yokka nivasam emiti premane pradama nivasam.
0: So what is, where is his residence? Love.
1: Atti nijamainatundi address ni tanu kanukunnappude manavudu sariyainatundi yokka pravartana chetanu sariyainatundi gunamulu chetanu manavatvanni aadarshavantamainatundi reetiga teechididdukogaladu.
0: When once he knows his own address, the love, he can shape his character, behavior accordingly.
1: Ee character anetundi kodanu maatalu chetanu చేష్టల చేతను నడతల చేతను ప్రవర్తన చేతను కొంతవరకు పోషించుకోవచ్చు.
0: We can also develop our own character by making our words, the actions proper.
1: ఒకానొక సమయంలో షిరిడీలో ఉంటున్నప్పుడు బాబా,
0: at one time when baba was there in Shirdi,
1: Das Gan అనేటువంటి ఒక భక్తుడు ఉండేటువంటి వాడు.
0: There was a devotee by name Das Gan.
1: అతను పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తుండేటువంటి వాడు.
0: He worked in the police department.
1: శ్రీరామనవమి మొహరము రెండు కూడాను చేరి వచ్చినప్పుడు షిరిడీలో రెండు పండుగలు కూడాను ఏకంగా జరుపుతూ వచ్చాడు బాబా.
0: బాబా వాజ్ సెలబ్రేటింగ్ బోత్ ది ఫెస్టివల్స్, శ్రీరామనవమి అండ్ మొహరం.
1: కానీ అక్కడ హిందూ మహమ్మడన్స్ కు కొంత వ్యత్యాసంగా కనిపిస్తూ వచ్చింది.
0: హౌఎవర్ దేర్ వర్ డిఫరెన్సెస్ అమంగ్ ముస్లిమ్స్ అండ్ హిందూ.
1: ఆ సమయం లోపల ఈ మహారాష్ట్ర దాస్ గన్ డ్యూటీ పైన వచ్చాడు షిరిడీకి.
0: దాస్ గన్ విజిటెడ్ దట్ ప్లేస్ ఆన్ డ్యూటీ.
1: అప్పుడు బాబా దాస్ గన్ ను మాట్లాడించి, దాస్ గన్ నీకు బాగా పాడేది తెలుసు కదా, ఒక పాట పాడు అన్నాడు.
0: బాబా స్పోక్ టు దాస్ గన్, హీ సెడ్, దాస్ గన్ యు నో హౌ టు సింగ్ ఏ సాంగ్.
1: చక్కగా శ్రవణానందముగా చక్కగా పాడాడు దాస్ గన్.
0: దాస్ గన్ సాంగ్ మెలోడియస్లీ.
1: తరువాత బాబా నన్ను ఇక్కడే మీరు ఉంచుకోకూడదా అని ప్రార్థించాడు దాస్ గన్.
0: దాస్ గన్ ప్రేడ్, బాబా why don't you permit me to stay here permanently?
1: ఎవరొద్దన్నారు? తప్పక ఉండవచ్చును. ఇది మాత్రం నా దేహం, నా యొక్క ఇల్లా, నా యొక్క ప్రదేశమా, నాకేది సొంతం లేదు.
0: He said, why not? You can stay. Nothing belongs to me. Is this my house? Nothing whatsoever.
1: నీవు కూడా ఇక్కడ నివసించవచ్చు అన్నాడు.
0: You too can stay here.
1: కానీ నివసిస్తావా నీవు అని తిరిగి బాబా ప్రశ్నించాడు.
0: బాబా క్వశ్చన్ హిమ్ అగైన్, ఆర్ యు గోయింగ్ టు స్టే హియర్?
1: తప్పక నేను ఇక్కడే వచ్చి నిలిచిపోతాను అన్నాడు.
0: హి సెడ్ సర్టెన్లీ ఐ విల్ సెటిల్ హియర్.
1: తర్వాత మాట మర్చిపోయినాడు.
0: హి ఫర్గాట్ వాట్ హి
1: సెడ్. ఫంక్షన్ అయిన తక్షణమే డ్యూటీని వదిలి తన స్వగ్రామానికి వెళ్ళాడు.
0: ఆఫ్టర్ దిస్ ఫంక్షన్ హి కంప్లీట్
1: డిశ్చార్జ్డ్ హిస్ డ్యూటీ. నమస్కరించి, బాబా నేను 3 సంవత్సరం నుంచి కూడాను ప్రమోషన్ కోసం చాలా బాధపడుతున్నాను.
0: After 3 years, he came, Bhagwan, I am crying for promotion for the last 3 years.
1: Kevalam na gauravam nimittamai nenu paatapadutunnanu kaani, dhanam kosam kaani, leka padavi kosam kaani kaadu annadu.
0: I am just very much worried about the prestige and not for the position and wealth.
1: Aithe promotion ostane vastava annadu baba.
0: Baba said, will you be here soon after you get
1: this promotion? Taam promotion andiste tappaga ikkade vachi nilichipothanu annadu.
0: Swami, if you help me to get promoted, I'll certainly come.
1: సరే పోమన్నాడు.
0: హి సెడ్ ఓకే.
1: అక్కడ నుంచి తిరిగి వచ్చి డ్యూటీలో చేరేటప్పటికి 1 వారం లోపల అతనికి ప్రమోషన్ ఆర్డర్ వచ్చింది.
0: ద మూమెంట్ హి రిపోర్టెడ్ బ్యాక్ టు డ్యూటీ, హి వాస్ ప్రమోటెడ్ ఇన్ ఎ వీక్స్ టైం.
1: అతను సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ప్రమోట్ అయినాడు.
0: హి వాస్ ప్రమోటెడ్ యాజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్.
1: తర్వాత ఈ పని లోపలనే బాబాకి ఇచ్చిన మాటలు మర్చిపోయాడు.
0: హి హాస్ ఫర్గాటన్ ద ప్రామిస్ హి హాస్ గివెన్ టు బాబా.
1: 1 సంవత్సరం 2 సంవత్సరం అయింది.
0: 1-2 ఇయర్స్ పాస్డ్.
1: తరువాత తిరిగి ఈ మొహరము శ్రీరామనవమికి డ్యూటీ పైన వచ్చాడు.
0: అగైన్ హీ కేమ్ ఆన్ డ్యూటీ ఫర్ దీస్ 2 ఫెస్టివల్స్, శ్రీరామ మొహరం.
1: మర్చావా నీవు ఇచ్చిన మాట అన్నాడు.
0: బాబా సెడ్, దాస్ గారు, హావ్ యూ ఫర్గాటన్ ద ప్రామిస్ యూ హావ్ గివెన్?
1: మరవలేదు స్వామి, మరవలేదు.
0: స్వామి, ఐ హావ్.
1: కానీ ఈ ప్రమోషన్ లోపల కూడాను ఇంకా చక్కగా పనిచేసి నేను ఎస్పీగా కావాలని ఆశ ఉంటుండాది అన్నాడు.
0: Swami, I have not forgotten. You have promoted me, but I should work well and be promoted again to a cadre of SP.
1: సరే పొమ్మన్నాడు.
0: He said, okay, go.
1: తాను తిరిగి వచ్చి చేరేటప్పటికి ఆ స్టేషన్ లోపల,
0: by the time he returned there at the station,
1: ఎక్కడో కొన్ని దొంగిలించినటువంటి వస్తువులన్నీ కూడా బంగారు వస్తువులు పోలీస్ స్టేషన్ లో ఉంటున్నాయి.
0: The stolen articles made up of gold were present there at the station.
1: కడాతూరికి దీనిని ఎంక్వైరీ చేసేటప్పటికి ఎస్పీ వచ్చి ఈ పోలీస్ స్టేషన్ చెకప్ చేశాడు.
0: ఎస్పీ కేమ్ అండ్ జస్ట్ చెక్ ది
1: పోలీస్ వస్తువులంతా ఎక్కడ నుంచి వచ్చాయి నీకు?
0: వేర్ ఫ్రమ్ యూ గాట్ దిస్ జ్యూవెల్?
1: ఎవరు తెచ్చి పెట్టారు?
0: హూ బ్రాట్ దెమ్ హియర్?
1: కానీ దాస్గన్ నాకేమీ తెలియదు అన్నాడు.
0: దాస్గన్ సెడ్, ఐ డోంట్ నో ఎనీథింగ్.
1: నీ ఇన్ఛార్జీలో ఉండినటువంటి ఆఫీస్ లోపల ఈ సామాన్లు ఎట్ట వచ్చి చేరతాయి నీ యొక్క అనుమతి లేకుండా?
0: యు ఆర్ ఇన్ఛార్జ్ ఆఫ్ దిస్ పోలీస్ స్టేషన్ వితౌట్ యువర్ పర్మిషన్, హౌ ఆర్ దే బ్రాట్?
1: నీవే దొంగిలించావు అనేటువంటి నెపము అతని పైన పడింది.
0: And he said, you have stolen. That's how he blamed him.
1: ఇంకా దానిపైన అనేక విధమైనటువంటి ఎన్క్వైరీస్ అంతా జరిగినాయి.
0: That is followed by thorough inquiry.
1: అప్పుడు నేను ఇచ్చిన మాటను తప్పటం చేత నాకు ఈ అపవాదులన్నీ తలపైన పడుతున్నాయనేటువంటి ఉద్దేశంతో సత్యాన్ని గుర్తించి రిజైన్ చేసి అప్పుడు చెర్రీలో వచ్చి చేరిపోయాడు దాస్గన్.
0: దాస్గన్ హెస్ ఫుల్లీ రియలైజ్డ్ దట్ దీస్ ఫాల్స్ చార్జెస్ అండ్ ఎలిగేషన్స్ ఆర్ బికాస్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ హెస్ forgotten the promise given to Baba. Therefore he resigned and joined.
1: ఎన్ని విధములైనటువంటి దీంతో కాపాడుతూ వచ్చినప్పటికీ మానవుడు ఇచ్చిన మాటను మర్చిపోవటం చేతనే తనకై తాను అనేక విధమైనటువంటి కష్టములు కొని తెచ్చుకుంటున్నాడు.
0: Though God has been protecting every person, man forgets the promise he makes and puts himself in various troubles.
1: దుఃఖములు కాని మరొకరు అందించేటువంటివి కాదు.
0: Pain and or pleasure is not given by anyone. ప్రతి ఒక్కరికి
1: కూడాను తమ తమ సంకల్పముల చేత, తమ ప్రవర్తన చేత, తమ తమ సుఖ దుఃఖములను తామే కొని తెచ్చుకుంటున్నారు.
0: Your own thoughts and your own actions are responsible for the pain and pleasure.
1: దేవుడనగ వేరు దేశమందును లేడు, దేవుడనగ తన దేహమంది.
0: God is not in a foreign land, he is present in your body.
1: పాపమనగ వేరు పరదేశమును లేదు, తాను చేయు పనులు తగిలియుండు.
0: Sin is not present in any other foreign country, it is attached to your action.
1: మానవుడు ఈ సత్యాన్ని గుర్తించుకొనలేక,
0: man doesn't recognize this truth.
1: ఈ యొక్క సుఖ దుఃఖములు అన్ని కూడాను పరులపైన నెట్టి,
0: he blames someone else for his pain and pleasure.
1: పరుల వల్ల చేత పరుల చేతనే నాకు ఈ పాపం ఇది ఇంత ప్రాప్తిస్తున్నాయని నిందిస్తుంటాడు మానవుడు.
0: మ్యాన్ బ్లేమ్స్ ఎవ్రీ వన్ రెస్పాన్సిబుల్ ఫర్ హిజ్ ఓన్ పొజిషన్ అండ్ ప్లైట్.
1: కానీ ఒక్కొక్క సమయం నందు మానవుని యొక్క దుష్కర్మల చేతనే దుర్బుద్ధులు అభివృద్ధి అయిపోయి తద్వారా అనేక విధములైనటువంటి యొక్క కష్టములకు గురి అవుతుంటారు.
0: బికాస్ ఆఫ్ ద డెస్టినీ అండ్ ద ఫేట్ మ్యాన్ ఈస్ సబ్జెక్టెడ్ టు సర్టెన్ వికెట్ టెండెన్సీస్.
1: మహాభారత యుద్ధ సమయంలో అర్జునుడు అనేక విధములుగా కృష్ణుడు ఒత్తిడి చేశాడు.
0: అర్జున ప్రెషరైజ్ కృష్ణ ఇన్ వేరియస్ వేస్.
1: కృష్ణ నీవు తిరిగి రాయబారం చేసి ఈ యుద్ధంలో వారు యుద్ధములకు సిద్ధమా లేక రాయబారంలో ఐక్యతకు సిద్ధమా అనేటువంటి విషయాన్ని మీరు తెలుసుకొని రండి అన్నాడు.
0: అర్జున ప్రేడ్ కృష్ణ యు బి అవర్ ఎమిసరీ యు గో దేర్ యాజ్ ఎన్ అంబాసిడర్ అండ్ ఫైండ్ అవుట్ దట్ దే ఆర్ రెడీ టు ఫైట్ ఆర్.
1: కడపటి వాడైనటువంటి యొక్క సహదేవుడు చాలా గొప్ప భక్తుడు కృష్ణునికి.
0: ది యంగెస్ట్ ఆఫ్ పాండవ సహదేవ ఇస్ అన్ ఆర్డినరీ డివోటెడ్.
1: ధర్మజుడు అర్జునుడు భీముడు కూడాను కృష్ణుణ్ణి రాయబారిగా పంపడానికి ఒప్పుకున్నారు.
0: ధర్మజ అర్జున భీమ యాక్సెప్టెడ్ టు సెండ్ కృష్ణ యాజ్ అన్ అంబాసిడర్.
1: కానీ సహదేవుడు దీనికి అంగీకరించలేదు.
0: సహదేవ డిడ్ నాట్ యాక్సెప్ట్ దిస్ ప్రపోజల్.
1: కృష్ణుని పైన ఉన్నటువంటి ప్రేమ అభిమానం చేతనే కృష్ణునికి ఈ దుర్మార్గుల దగ్గరికి ఎట్లా పంపాలి అనేటువంటి యొక్క దుర్భావం అతనిలో వచ్చి అనేక విధములుగా కూడాను విచారిస్తూ వచ్చాడు.
0: సహదేవ వాస్ ఫీలింగ్ వెరీ సాడ్ బికాస్ ఆఫ్ హిస్ ఇంటెన్స్ లవ్ అండ్ అటాచ్మెంట్ ఫర్ కృష్ణ బికాస్ హీస్ వెరీ మచ్ వరీడ్ ఆఫ్ హిస్ సేఫ్టీ. కృష్ణ ఇస్ టు గో యాజ్ అన్ అంబాసిడర్.
1: హస్తినాపురం పోయి చేరి తిరిగి వచ్చేంత వరకు కూడాను ఈ సహదేవుడు నీరైనా త్రాగలేదు.
0: సహదేవ డిడ్ నాట్ డ్రింక్ వాటర్ అట్లీస్ట్.
1: నిరంతరము కృష్ణ చింతన చేతనే కాలమును గడుపుతూ వచ్చాడు.
0: హి వాస్ థింకింగ్ ఆఫ్ కృష్ణ ఆల్ ది టైమ్.
1: తిరిగి హస్తినాపురం పోయి వచ్చాడు. అర్జున యుద్ధం సిద్ధమే, ఇంకా నీవు దీనికి వెనుకంజ వేయకొద్దు. వారందరూ కూడా యుద్ధమునికే అంగీకరించారన్నాడు.
0: కృష్ణ రిటర్న్ ఫ్రమ్ హస్తినాపురం సెడ్ ఎవ్రీథింగ్ ఇస్ రెడీ ఫర్ ద బ్యాటిల్ దే ఆర్ రెడీ టు.
1: సహదేవుడు వెళ్ళాడు, కృష్ణుడి చేతులు రెండు గట్టిగా పట్టుకున్నాడు.
0: సహదేవ అప్రోచ్ అండ్ కాట్ హోల్డ్ ఆఫ్ బోత్ ది హ్యాండ్స్ ఆఫ్.

0: మా బావను హస్తినాపురం పంపటము ఇది మంచిది కాదనుకున్నాను.
1: ఐ ఫెల్ దట్ ఇట్స్ నాట్ ప్రాపర్, ఇట్స్ నాట్ గుడ్ టు సెండ్ కృష్ణ బ్రదర్ ఇన్ లా యాజ్
0: అన్ అంబాసిడర్ అని చెప్పడానికి నోరాడలేకపోయింది.
1: ఐ కుడ్ నాట్ సే నో టు ది ప్రపోజల్.
0: కానీ నాలో నేను శుభం బావకు
1: ఐ ప్రేడ్ విత్ ఇన్ మీ సెల్ఫ్ దట్ ఎవ్రీథింగ్ షుడ్ బి గుడ్
0: అన్ని మా బావకు శుభం కావాలి అని ప్రార్థించాను.
1: దట్ ఎవ్రీథింగ్ దట్స్ ఆస్పిషియస్ షుడ్ హ్యాపెన్ టు కృష్ణ.
0: కానీ కృష్ణుడు తిరిగి సుఖంగా ఇంటికి వచ్చి చేరాడు.
1: కృష్ణ రీచ్ బ్యాక్ సేఫ్ అండ్ సెక్యూర్.
0: ఇదే పదివేలు నాకు అన్నా.
1: దిస్ ఇస్ ఎనఫ్ ఫర్ లైఫ్
0: అనగా పరమ భక్తుడి యొక్క ప్రవర్తన, పరమ భక్తుడి యొక్క భావము ఇంత పవిత్రమైనటువంటిదిగా ఉంటుంటాలి.
1: దట్ ఈస్ ది శాంక్టిటీ, ది సెక్రెట్నెస్ ఆఫ్ ఎ గ్రేట్ డివోటీ.
0: ఇంకా అర్జునుడి యొక్క భావం ఏ రీతిగా ఉంటుండాలి?
1: వాట్ ఇస్ ది ఫీలింగ్ ఆఫ్ అర్జున్?
0: అర్జునుడు కూడాను కృష్ణుని పైన ప్రేమనే,
1: అర్జున అభిమానమే, హ్యాస్ అటాచ్మెంట్.
0: కానీ యుద్ధాభిమాని అతను.
1: బట్ హీ లవ్స్ టు ఫైట్.
0: తిరిగి ఇంకొక తూరి కూడాను హస్తినాపురం వెళ్లి వస్తానన్నాడు కృష్ణుడు.
1: కృష్ణ సెడ్ దట్ హీ విల్ విజిట్ హస్తినాపురం ఫర్ సెకండ్ టైం.
0: అర్జునుడు దీన్ని సహించలేదు.
1: అర్జున కుడ్ నాట్ బేర్ దిస్.
0: కృష్ణ
1: కురచబుద్ధులా కౌరవుల రమర తరిగి మన పొత్తు కొత్తురా. ది మీన్ మైండెడ్ ఫెలోస్ ఆర్ ది రెడీ ఫర్ కాంప్రమైజ్.
0: యుద్ధము సిద్ధమనక కాలహరణిక ఏలా.
1: లెట్స్ బి రెడీ టు ఫైట్, వై డు వేస్ట్ టైం?
0: ఇంకా ఎందుకు వ్యర్థం చేస్తున్నావు కాలం?
1: వై డు వి వేస్ట్ టైం?
0: కృష్ణ యుద్ధము సిద్ధమని చెప్పు.
1: టెల్ దెమ్ దట్ వీఆర్ రెడీ ఫర్ ద బ్యాటిల్.
0: ఈ అగ్నిలో మల్లెపూల వెజితలు లీల.
1: వై షుడ్ యూ త్రో ది జాస్మిన్?
0: నుష్కరుని బ్రోల, హితోక్తులు మేల, గుణజాల ఏల ఈ సంధి మాటలిక గోపాల.
1: వై డు యూ త్రో ఆల్ దీస్ ప్రెషస్ థింగ్స్ ఇన్ ద ఫైర్? వుడ్ దే ఎవర్ యాక్సెప్ట్ ఫర్ ద కాంప్రమైజ్? వై ఆల్ దిస్?
0: సాలిక
1: ఎనఫ్.
0: ఉత్తర దక్షిణ ధ్రువములు కలియున.
1: ఈస్ట్ అండ్ వెస్ట్ విల్ ఎవర్ దే మీట్?
0: యుద్ధం సిద్ధమనక కాలహరణమిక ఏల.
1: బీ రెడీ టు ఫైట్, వై డు వేస్ట్ టైం?
0: కృష్ణ ఉత్తర దక్షిణ ధ్రువములు కలుస్తాయా?
1: Do you think the north and south would ever meet?
0: ఈ రెండిటికి మధ్యలో ఈస్ట్ వెస్ట్ అనేటువంటి అడ్డం వచ్చేస్తుంది.
1: ఈస్ట్ అండ్ వెస్ట్ కమ్ ఇన్ బిట్వీన్.
0: కనుకనే ఈ రెండు కలవడానికి వీలు కాదన్నాడు.
1: దీస్ టూ విల్ నెవర్ మీట్.
0: సిద్ధమే, ఇంకా రేపటి జన్మకు సిద్ధం కామని చెప్పని శంఖం ఊదాడు.
1: అండ్ హీ జస్ట్ బ్లోన్ హిస్ కాంచ్ బీయింగ్ రెడీ ఫర్ ద బ్యాటిల్.
0: సరే, అర్జునుడికి సారథిగా నిలిచాడు కృష్ణుడు.
1: కృష్ణ వాజ్ ద చారిటీర్ ఆఫ్ అర్జున.
0: ఇరువురు మధ్య పోయి రథం నిలిపాడు.
1: ద చారిటీ వాజ్ కెప్ట్ ఇన్ ద మిడిల్.
0: ఇంత సూరత్వము వీరత్వము గంభీరంతో పలికినటువంటి యొక్క ఈ కృష్ణుడు మనసు కరిగిపోయింది.
1: కృష్ణస్ హార్ట్ మెల్టెడ్ though he had all the valor and the courage.
0: ఈ బంధుమిత్రులను చూచేటప్పటికి మనసు మారిపోయింది.
1: The mind of Arjuna is transformed watching the relations everywhere around.
0: ఇందరి బంధుమిత్రు గురు పుత్రుల జంపి భరించుటెట్టులో.
1: How to bear the suffering killing everybody all related.
0: కృష్ణ నా కన్నులు తిరుగుచున్నవిక కాలము గడుపక కడదు మింటికి. కాలము గడుపక కదలు మింటికి.
1: My eyes are reeling, head is reeling. Let's go back.
0: Indari bandhu mitru guru putrula jampi barinchutettulo.
1: How to bear the suffering killing the relations, brothers, the children of the teachers? How to bear it?
0: Puramanta kuda vellu bandhu mitrulu kadan teliyadaniki vendru mitrulani teliyada?
1: Does he not know beforehand that they are their relatives?
0: Kani aa suratvam anetundi aa yavana vasulu lopala aa vidhanga utti padutuntadi.
1: Because he was in full youth, the blood was boiling.
0: యువకుల యొక్క హృదయం అనేటువంటిది ఈ విధంగా ఉంటుంటాది.
1: This is the heart of the man of a courage.
0: ముడుకు రక్తం అనేటువంటిది ఈ విధంగా ప్రవహిస్తూ ఉంటుంటాది.
1: That is the trend of hot blood.
0: ఈ యవ్వనం అనేటువంటిది మధ్యలో కదిలిపోయేటువంటి మేఘముల వంటిది.
1: The youth is like a passing cloud that comes.
0: బాల్యములో లేదు, వృద్ధాప్యములో లేదు, ఈ యవ్వనం అనేటువంటిది మధ్యలో వచ్చిపోయేటువంటిది.
1: The stage of youth comes in between and passes off.
0: మధ్యలో కదిలిపోయేటువంటి ఈ యొక్క యవ్వనానికి ఉట్టిపడటం ఎందుకు, ఊడిపడటం ఎందుకు?
1: Why do you pride yourself of this youth?
0: ఆనాటి కృష్ణుని యొక్క వయసు 76, అర్జునుడి యొక్క వయసు 74.
1: అర్జునస్ ఏజ్ అట్ దట్ టైం వాస్ 74 అండ్ దట్ ఆఫ్ కృష్ణ 76.
0: అప్పుడు 74 76 మంచి యవ్వన వయసు అని వారు పలికించేటువంటి
1: 74 76 యూత్, ఫుల్ యూత్.
0: ఇప్పుడు 18 20 సంవత్సరాలకు మంచి యువకుడు అని అంటుంటాం.
1: నౌ వి సే విత్ ది ఏజ్ ఆఫ్ 18 20 ఇస్ యూత్.
0: త్రేతాయుగములో ఇది కాదు, ఇది బాల్యమే. 50 సంవత్సరం వరకు బాల్యమే.
1: టిల్ 50 ఇట్ ఇస్ ఎ చైల్డ్హుడ్.
0: 75 పైననే యవ్వనం ప్రారంభమని.
1: యూత్ బిగిన్స్ ఆఫ్టర్ 75.
0: దీనికి యుద్ధం లోపల కమాండర్ చీఫ్ గా నిలిచినటువంటి యొక్క భీష్మాచార్యకి ఎంత వయసు? 112 years.
1: The commander-in-chief Bhishma was aged 112.
0: Alanti 112 years age vadu commander-in-chief ga untunnadu.
1: Bhishma age 112 served as commander-in-chief.
0: Karanam emiti?
1: What's the reason?
0: Anati ahara viharamule deeniki balamunaku moola karanamulu.
1: The food and habits are responsible for that strength.
0: Inati ahara viharamulanta kudunu dinadinamunaku kudunu ruddhini gaavistu untundali.
1: The modern food and habits make us age.
0: Antiye kaakunda అనవసరమైనటువంటి భావాలంతా తలకు తెచ్చుకుంటున్నాడు ఈనాటి యువకుడు.
1: టుడే వి ఆర్ స్టఫింగ్ అవర్ హెడ్ విత్ అన్నెసరీ ఐడియాస్.
0: విద్య నిమిత్తమై విద్యాలయంలో ప్రవేశించి విషయార్థిగా మారిపోతున్నాడు విద్యార్థి.
1: ద స్టూడెంట్ బికమ్స్ ద వన్ ఆఫ్ ద ప్లెజర్ హావింగ్ సాట్ అడ్మిషన్ ఇన్ టు ఎన్
0: ఇన్స్టిట్యూషన్. విద్యార్థి విద్యార్థిగానే ఉంటుండాలి.
1: ఎ స్టూడెంట్ షుడ్ రిమైన్ యాజ్ ఎ స్టూడెంట్.
0: విషయంలో ప్రవేశించకూడదు.
1: హి షుడ్ నాట్ హావ్ ఎనీ కైండ్.
0: విషయంలో ప్రవేశించే విద్య నాశనం అవుతుంది.
1: దెన్ యు విల్ స్పాయిల్ యువర్ ఎడ్యుకేషన్.
0: యా యా అనగా ప్రకాశము. ఏది అనగా ప్రకాశము,
1: విచ్ మీన్స్
0: ఏది ప్రకాశాన్ని అందించినో అదే విద్య అని.
1: దట్ విచ్ గివ్స్ దిస్ బ్రిలియన్స్ లైట్ ఇస్ విద్య.
0: కనుకనే ఇతి విద్యార్థికి కేవలం ప్రకాశవంతమైనటువంటి ఒక జ్ఞానమే కాని మరొక దాంట్లో ప్రవేశించకూడదు.
1: దేర్ఫోర్ యూ షుడ్ సీక్ ద లైట్ ఆఫ్ నాలెడ్జ్, నథింగ్ ఎల్స్.
0: కనుక ఈనాటి విద్యార్థి అమితమైనటువంటి భాష చేత తన యొక్క శక్తినంతా కూడా కోల్పోతున్నాడు.
1: ద మోడర్న్ స్టూడెంట్ బై టాకింగ్ టూ మచ్ లూజింగ్ హిస్ పవర్.
0: ఈ ఇంద్రియ శక్తినంతా కూడా జీవితమునకంతా అందించినటువంటి ఇంద్రియ శక్తిని కేవలము ఈ 18-20 సంవత్సరం లోపలనే కోల్పోతున్నాడు.
1: ద పవర్ గివెన్ టు ద స్టూడెంట్ విచ్ ఇస్ టు బి స్పెండ్ త్రూ అవుట్ హిస్ లైఫ్ టైమ్ ఈ స్పాయిల్డ్ బై ది టైమ్ హీ రీచెస్.
0: కనుక విద్యార్థి కేవలము తన యొక్క దివ్యమైనటువంటి ఇంద్రియ శక్తిని కాపాడుకోవాలి.
1: దేర్ఫోర్ ఎవ్రీవన్ షుడ్ ప్రిజర్వ్ దిస్ పవర్ ఎనర్జీ గివెన్ టు
0: అస్. చూపును కూడా చక్కగా మనం కాపాడుకోవాలి.
1: వి షుడ్ ఆల్సో ప్రిజర్వ్.
0: ఈనాటి చిన్న చిన్న పిల్లలే కంటికి అద్దాలు వేసుకుంటున్నారు.
1: ఈవెన్ యంగ్స్టర్స్, వెరీ యంగ్ బాయ్స్, దే పుట్ ఆన్ గ్లాసెస్.
0: ఈనాటి యువకులే చిన్న చెవులకంతా కూడా ఏదో ఒకటి వినే శక్తిని అంతా పెట్టుకుంటున్నారు.
1: ఈవెన్ యంగ్స్టర్స్ హావ్ గాట్ హియరింగ్ ఎయిడ్స్.
0: ఇదంతా ఏమిటి కారణము?
1: వాట్స్ రెస్పాన్సిబుల్ ఫర్?
0: కలి ప్రభావమా?
1: ఇస్ ఎఫెక్ట్ ఆఫ్ కలి?
0: ఇది కలి ప్రభావం అనుకోవటం వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు థింక్ సో.
0: తన యొక్క బలహీనత దీనికి మూల కారణము.
1: యువర్ ఓన్ వీక్నెస్ ఇస్ ద కాజ్.
0: తనకు అవసరమైన విషయాల్లో తన మనసును ప్రవేశపెట్టక,
1: వితౌట్ మేకింగ్ యూజ్ ఆఫ్ మైండ్ ఫర్ నెసెసరీ థింగ్స్,
0: తనకు అనవసరమైన విషయాల్లో తాను అమితంగా విచారం చేస్తున్నాడు.
1: హీ గోస్ ఆన్ స్పెండింగ్ టైమ్ థింకింగ్ అబౌట్
0: విచారం. కేవలము కారణం లేనిటువంటి విచారం.
1: దిస్ ఎంక్వైరీ హ్యాస్ నో రీజన్.
0: దాని వల్లనే తాను విచారంలో అన్ని అనేక విధములుగా బాధపడుతున్నాడు.
1: సచ్ అన్నెసరీ ఎంక్వైరీ.
0: వాట్ ఇస్ ది షేప్ ఆఫ్ వరీ?
1: వాట్ ఇస్ ది షేప్ ఆఫ్ వరీ?
0: ఇట్ ఈస్ మెంటల్ క్రియేటెడ్ ఫియర్ ఓన్లీ.
1: It is mentally created fear only.
0: అంతే తప్ప దీనికి కారణాలే లేవు. దీనికి రూపమే లేదు.
1: It has no form either.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు ధైర్య సాహసం చేత గుణమును పోషించుకొని నడతను పెంచుకొని ఆదర్శవంతమైనటువంటి రూపంగా మీరు తయారు కావాలి.
1: దేర్ఫోర్ యూ షుడ్ బి ఐడియల్స్ బై డెవలపింగ్ ఫాస్టరింగ్ ద వర్చ్యూస్ అండ్ ప్రాపర్
0: హృదయంలో ఉండినటువంటి ప్రేమ తత్వాన్ని పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
1: సీ దట్ ది లవ్ ఇస్ డైరెక్టెడ్ అలాంగ్ ది సేక్రెడ్ పాత్.
0: అది దైవత్వము.
1: That is divinity.
0: మనలో వచ్చేటువంటి భావం అన్ని కూడా విలువలేనటువంటి యొక్క కేవలం ఒక మట్టి బొమ్మల వంటివి.
1: ఆల్ ద థాట్స్ దట్ కమ్ టు అస్ ఆర్ సో మీన్, సో లో యాజ్ మడ్.
0: కేవలము ఒక విధమైనటువంటి బొగ్గు వంటివి.
1: దట్స్ లైక్ ఎ కోల్.
0: ఇలాంటి కోలు కోసమని మన మాణిక్యం వంటి మన యొక్క శక్తిని మనం పాడు చేసుకోవడానికి వీలవుతుందా?
1: ఫర్ కోల్ వై షుడ్ వి స్పాయిల్ ద ప్రెషస్ డైమండ్ లైక్ లైఫ్.
0: కనుక మసి బొగ్గులకు మాణిక్యాలు ఇచ్చి కొనుక్కోవటం వెర్రివాడు కదా.
1: డూ యూ బై కోల్ పేయింగ్ డైమండ్స్?
0: మనలో కోపమే వస్తుంది.
1: వేర్ యాంగ్రీ.
0: ఒక విధమైనటువంటి యొక్క క్రోధమే బయలుదేరుతుంది. అసూయ వస్తుంది, అహంకారం వస్తుంది. ఇవన్నీ కూడా కేవలం మసి బొగ్గుల వంటివి.
1: ద క్యారెక్టర్స్ లైక్ జెలసీ,
0: ఇవి చాలా చిన్నవి, విలువలేనటువంటివి.
1: దే ఆర్ మీన్, సో లో, నో వాల్యూ.
0: విలువైనటువంటి దానికి మన విలువైనటువంటి యొక్క చమను, విలువైనటువంటి శాంతిని, విలువైనటువంటి యొక్క బుద్ధిని, విలువైనటువంటి బొగ్గు వంటివి.
1: దట్స్ లైక్ ఎ కోల్.
0: ఇలాంటి కోలు కోసమని మన మాణిక్యం వంటి మన యొక్క శక్తిని మనం పాడు చేసుకోవడానికి వీలవుతుందా?
1: ఫర్ కోల్ వై షుడ్ వి స్పాయిల్ ద ప్రెషస్.

0: ఇలాంటి
1: విలువైనటువంటి దానికి మన విలువైనటువంటి యొక్క చమను, విలువైనటువంటి శాంతిని, విలువైనటువంటి యొక్క బుద్ధిని మనం పాడు చేసుకోవటం మంచిది కాదు.
0: ఫర్ దీస్ వాల్యూలెస్ థింగ్స్ వై షుడ్ యు స్పాయిల్ సేక్రెడ్ క్వాలిటీస్ లైక్ ఫర్ బేర్ అండ్ పీస్. పూర్వం
1: చెప్పాను పీ పీ పీ.
0: భగవాన్ రిఫర్ టు 3 P's.
1: పీ ప్యూరిటీ.
0: First P, purity.
1: P, patience.
0: Second P, patience.
1: Third P, perseverance.
0: Third P, perseverance.
1: ఈ మూడింటిని కూడా మనం కాపాడుకుంటూ రావాలి.
0: We have to safeguard all the 3 P's.
1: పవిత్రమే మనలో బయలుదేరితే patience, శాంత మనలో ఆవిర్భవిస్తుంది.
0: When once there is purity, you will have patience.
1: ఎక్కడ మన యొక్క పరిశుద్ధంగా ఉంటుంటారో అక్కడ ప్రశాంతం కూడా ఉంటుంటారు.
0: Where there is purity, there is patience.
1: ఈ ప్రశాంతి పరిశుద్ధము రెండు చేరినప్పుడు పట్టుదల మనలో ఆవిర్భవిస్తుంది.
0: విత్ ది ప్యూరిటీ అండ్ పేషెన్స్ నేచురల్లీ విల్ హావ్ డిటర్మినేషన్.
1: దానికి కూడా ఒక విధమైనటువంటి పట్టుదల ఉంటుండాలి.
0: ఎవ్రీవన్ షుడ్ హావ్ డిటర్మినేషన్.
1: దేనికి?
0: వాట్ ఫర్?
1: మంచి దానిపైన ఈ పట్టుదలను ప్రవేశపెట్టాలి.
0: యు షుడ్ డిటర్మిన్ టు డూ గుడ్ థింగ్స్.
1: పరులకు చెడ్డ చేసేటువంటి దాంట్లో పట్టుదల చేయకూడదు.
0: యు షుడ్ నాట్ డిటర్మిన్ టు హార్మ్ అదర్స్. పరులకు
1: కీడు చేసేటువంటి దాంట్లో పట్టుదల ఉండకూడదు.
0: నాట్ టు హర్ట్ ఎనీబడీ.
1: పరులను బాధించేటువంటి దాంట్లో పట్టుదల ఉండకూడదు.
0: నాట్ టు హార్మ్ ఎనీబడీ.
1: పరులకు హింస చేసే దాంట్లో పట్టుదల ఉండకూడదు.
0: నాట్ టు బి వయలెంట్.
1: పరులకు పరోపకారంతో పట్టుదల ఉండాలి.
0: యూ షుడ్ డిటర్మిన్ టు రెండర్ సర్వీస్ టు అదర్.
1: పరులను ఆనంద పెట్టేటువంటి దాంట్లో పట్టుదల ఉండాలి.
0: యూ షుడ్ డిటర్మిన్ టు మేక్ అదర్స్ హ్యాపీ.
1: ఒక దివ్యత్వమైనటువంటి దైవత్వాన్ని సాధించాలనేటువంటి దాంట్లో పట్టుదల ఉంటుంది.
0: టు అచీవ్ డివినిటీ యూ షుడ్ బి డిటర్మిన్.
1: అలాంటి దాంట్లో మన పట్టుదలను ప్రవేశపెట్టాలి.
0: యూ షుడ్ హావ్ డిటర్మినేషన్ ఇన్ దిస్ ఆస్పెక్ట్.
1: ఈ పట్టుదలను ఎప్పుడు ఎక్కడ ఎట్ట ఏ విధంగా ఉపయోగించాలి అనేటువంటి నాలుగు ప్రశ్నలు వేసుకోవచ్చు.
0: యూ హావ్ టు పుట్ ఎ క్వశ్చన్ వేర్ అండ్ వెన్ హౌ టు డెవలప్ దిస్ డిటర్మినేషన్.
1: ఎక్కడ ఎట్లా ఏ రీతిగా మనం దీన్ని ఉపయోగించాలి.
0: వేర్ అండ్ హౌ ఇన్ వాట్ వే వీ షుడ్ మేక్ అప్ దిస్ యూజ్.
1: ఈ విచారణ చేసినప్పుడు మన పట్టుదల సక్రమమైన మార్గంలో ప్రవేశిస్తుంది.
0: వెన్ ఎంక్వైరింగ్ దిస్ డైరెక్షన్ డిటర్మినేషన్.
1: ఈనాటి యువకులకు ఈ ఆవేశం వచ్చినంత తక్షణమే ఈ పట్టుదలను వదిలిపెట్టి అందులో కార్యరూపంలో ప్రవేశిస్తుంటారు.
0: The modern youth, the moment they are agitated, emotional, they give up the determination, resort to action.
1: Tondara paatu undakoodu.
0: Never be in a hurry.
1: Shantanga manam oka karyamlo praveshinchali.
0: Be peaceful and act.
1: ఆ పట్టుదలలో మంచి చెడ్డలు రెండింటిని విచారించాలి.
0: ఇన్ డిటర్మినేషన్ డిస్క్రిమినేట్.
1: మొట్టమొదటి విచారించాలి, ఈజ్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్, ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్. మొట్టమొదటి దీన్ని విచారించాలి.
0: ఫస్ట్ డిస్క్రిమినేట్ వెదర్ ఇస్ రైట్ ఆర్ రాంగ్, గుడ్ ఆర్ బ్యాడ్.
1: రైట్ అనేటువంటిది నీ కాన్షియస్ ఒప్పుకుంటే తప్పక దాంట్లో ప్రవేశించాలి.
0: వెన్ యువర్ కాన్షియన్స్ టెల్స్ యూ ఇట్స్ రైట్, కమ్ ఆన్ స్టార్ట్.
1: ఎవరి విట్నెస్ నీకు అక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ ఎనీబడీ టు స్టాండ్ ఇన్ ద విట్నెస్.
1: కాన్షియన్స్ అనేటువంటిది నీ విట్నెస్.
0: యువర్ కాన్షియన్స్ ఇస్ ది కరెక్ట్ విట్నెస్.
1: చిత్
0: దట్ ఈస్ చిత్.
1: ఆ చిత్ అనేటువంటిది ఏమిటి?
0: వాట్ ఈస్
1: అదే అవేర్నెస్.
0: దిస్ చిత్ ఈస్ అవేర్నెస్.
1: అదే చిత్తు, అవే అదే అవేర్నెస్, అదే కాన్షియన్స్.
0: దిస్ ఇస్ చిత్, దిస్ ఇస్ అవేర్నెస్, దిస్ ఇస్ కాన్షియన్స్.
1: పదములు వేరు వేరు కానీ
0: ద వర్డ్స్ ఆర్ డిఫరెంట్.
1: ఆ యొక్క వస్తువు ఒక్కటే.
0: బట్ ద ఆబ్జెక్ట్ ఈస్ వన్.
1: ఈ వస్తువు ఒక్కటే అయినప్పటికీ అనేక పనులు చేయటం చేత అనేక నామములు కూడా ధరిస్తూ ఉంటాయి.
0: దో ది ఆబ్జెక్ట్ ఇస్ వన్, ఇట్ డిశ్చార్జెస్ వేరీడ్ ఫంక్షన్.
1: ఒకే బ్రాహ్మణుడు వంట చేస్తుంటే వంట బ్రాహ్మణ్ అంటారు.
0: When a Brahmin cooks, he is called a Brahmin cook.
1: ఒకే బ్రాహ్మణ పూజ చేస్తుంటే పూజారి బ్రాహ్మణ అంటారు.
0: As Brahmin worships, he is a priest Brahmin.
1: ఇంకొక అదే పూజారి ఇంకొకటి astrologer, ఒక సాముద్రికం చెప్తుంటే అతను పంచాంగ బ్రాహ్మణుడు అంటారు.
0: If he is an astrologer or a palmist, we say పంచాంగ బ్రాహ్మణ.
1: కానీ ఒకే బ్రాహ్మణుడు చేసే పనిని పురస్కరించుకుని పేర్లు కూడా మారుతూ ఉంటాయి.
0: Same Brahmin, basing on the function he discharges, he gets the title name.
1: చిత్తన్న, అవేర్నెస్ అన్న, కాన్షియన్స్ అన్న, ఇవన్నీ కూడా నువ్వు ఒక్కటే.
0: దేర్ఫోర్ చిత్, అవేర్నెస్ అండ్ కాన్షియన్స్ ఆర్ సినోనిమస్.
1: చిత్ అనేటువంటి చాలా విలువైనటువంటిది.
0: చిత్ ఈస్ హైలీ వాల్యుబుల్.
1: సత్ చిత్, సత్తుకు సమీపంలో ఉండేటువంటిది చిత్.
0: చిత్ అవేర్నెస్ ఈస్ క్లోజ్ టు సత్ బీయింగ్.
1: సత్ అనేటువంటి దానిని నిరూపింపజేసేటువంటి చిత్.
0: ఇట్ ఇస్ ది చిత్ అవేర్నెస్ దట్ ప్రూవ్ సత్ బీయింగ్.
1: చిత్తే లేకపోతే సత్తును నిరూపించడానికి వీలు కాదు.
0: వితౌట్ దిస్ అవేర్నెస్ యూ కెనాట్ ప్రూవ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ బీయింగ్.
1: టంబ్లర్ దీన్ని ఏది నిరూపిస్తుండాలి? వెలిగే దీనిని నిరూపిస్తుండాలి.
0: యు ఫైండ్ ద టంబ్లర్, వాట్ ఈస్ దట్ ప్రూవ్స్?
1: ఈ వెలిగే టంబ్లర్ మనకు ప్రకాశింపజేస్తుండాలి.
0: ఇట్ ద లైట్ దట్ మేక్స్ ద టంబ్లర్ షైన్.
1: టంబ్లర్ సూర్యుని ప్రకాశింపచేయటం లేదు.
0: ఇట్ నాట్ ద టంబ్లర్ దట్ మేక్స్ ద సన్ షైన్.
1: ఈ చిత్ అనేటువంటిదే ఈ సత్ అనేటువంటి దాన్ని ప్రకాశింపజేస్తుండాలి.
0: దేర్ఫోర్ ఇట్ ఇస్ అవేర్నెస్ దట్ మేక్స్ ది
1: బీయింగ్. బీయింగ్, బీయింగ్.
0: సత్ మీన్స్ బీయింగ్,
1: ఉన్నది,
0: ఎగ్జిస్ట్,
1: ఎప్పుడు ఉన్నది, ఎట్టి మార్పు లేకుండా ఉన్నది.
0: ఇట్ ఇస్ పర్మనెంట్ ఎగ్జిస్టెన్స్, చేంజ్లెస్.
1: కానీ ఎప్పుడు ఉన్నదనేటువంటి ఈ చిత్తే నిరూపించిస్తుండాలి.
0: సో దిస్ పర్మనెంట్ ఎగ్జిస్టెన్స్ ఆర్ బీయింగ్ ఇస్ ప్రూవ్డ్ బై దిస్ చిత్ అవేర్నెస్.
1: కనుక మన కాన్షియస్ ని మనం ఫాలో చేయాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ ఫాలో అవర్ కాన్షియస్.
1: అది ఏ నేను అప్పుడప్పుడు చెప్తుంటాను, 4 F's.
0: That's what Bhagwan tells
1: F,
0: us. 4
1: F, F, F.
0: 4 F's.
1: First F, follow the master.
0: First F, follow the master.
1: Who is your master?
0: Who is your master?
1: Nee conscience is nee master.
0: Your conscience is your master.
1: Kanka nee conscience nee follow chey.
0: So follow your conscience.
1: Nee conscience nee guru.
0: And your conscience
1: is nee daivamu.
0: That's God.
1: Nee conscience

0: witness.
1: That is the witness.
0: కనుకని ఫాలో ది మాస్టర్
1: ఫాలో ద మాస్టర్
0: సెకండ్ యూ ఫేస్ ది డెవిల్
1: సెకండ్ యూ ఫేస్ ద డెవిల్
0: ఈ దుర్గుణములు దురాలోచనలు దుశ్చింతలకు ఏ మాత్రం కూడా నువ్వు వెలువకు.
1: సో నెవర్ బి ఫ్రైడ్ ఆఫ్ ఎనీ ఆఫ్ ది వికెడ్ యాక్షన్స్ వికెడ్ థాట్స్ ఆర్ బిహేవియర్ వాట్స్ ఎవర్
0: కనుకని ఫేస్ ది డెవిల్
1: ఫేస్ ది డెవిల్
0: థర్డ్ యూ ఫైట్ టు ది ఎండ్
1: థర్డ్ యూ ఫైట్ టు ది ఎండ్
0: ఏమైనా సాని పట్టుదల చేత దీన్ని సాధించడానికి పూనుకోవాలి.
1: Let anything happen with all that determination, you should be ready to accomplish.
0: Pattinapattedo, pattane pattitiri, pattune gedudaka atte undu.
1: Having determined to do a task, just hold on until it is fulfilled.
0: Talachina dediyo, talachane talachitiri, talupu tireduka povakundu.
1: Having thought until the thought is answered, don't go back.
0: Korina dediyo korane koritiri korke chelludaka povakundu.
1: Having desired until a desire is granted, don't leave.
0: Adigina dediyo adagane adigitiri adigina didudaka viduvakundu.
1: Having asked, don't drop, don't give up until it is given.
0: Poru padaleka thanaina bhovavalayu.
1: He has to confer grace out of disgust.
0: Vadalu teliyaka neevaina adugavalayu.
1: Or you should ask falling unconscious.
0: Antiye kani niyanta neevu tirigi povuta bhaktuni diksha kaadu.
1: Only that if you go on your own is not the quality
0: adi
1: of a devotee. That is determination.
0: Adiye determination.
1: That is determination.
0: Adiye pattudala.
1: That determination.
0: Aa pattudala deni paina undali.
1: What is it?
0: Pavitramainatundi dani paina.
1: You should
0: paropakara sambandhamainatundi dani paina. ఈ పట్టుదల ఉంటుండాలి.
1: యూ షుడ్ డిటర్మిన్ టు డూ సీక్రెట్ థింగ్స్ అండ్ టు రెండర్
0: ఎవరికి ఉపకారం చేయక నీకు ఉపకారం కాక ఇలాంటి దానిపైన పట్టుదల పట్టకూడదు.
1: యూ షుడ్ నెవర్ డిటర్మిన్ టు హార్మ్ అదర్స్ దట్ వుడ్ నాట్ హెల్ప్ యూ ఐదర్
0: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్
1: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్
0: ఈ విధమైనటువంటి దాంట్లో విద్యార్థులు ఒక పట్టుదలను పట్టాలి.
1: స్టూడెంట్స్ షుడ్ డిటర్మిన్ ఇన్ దిస్ డైరెక్షన్
0: దీనికి సరి అయిన మిత్రత్వాన్ని మనం సంపాదించుకోవాలి.
1: యూ షుడ్ డెవలప్ ప్రాపర్ ఫ్రెండ్షిప్ ఫర్ దిస్
0: ఆ మిత్రత్వం ఏమిటి
1: వాట్ ఇస్ దట్ ఫ్రెండ్షిప్
0: అదే దైవం.
1: No, friend is God.
0: Real mitrudu daivame.
1: The real friend is only God.
0: Srut ani cheppindi Geeta.
1: Geeta said to
0: ye vidhamainatundi phalapeksha lekunda.
1: Without expecting anything in return.
0: Ye danni kuda nee nunchi aashinchakunda.
1: Does not expect anything from you.
0: Ninnu ye vidhamainatundi danni korakunda.
1: It doesn't ask anything.
0: సర్వసంగ పరిత్యాగంతో
1: విత్ టోటల్ రెనన్సియేషన్
0: సర్వ కార్యములు ఎందుకు నువ్వు సహాయం చేసేటువంటి యొక్క హస్తము ఆ భగవంతుని యొక్క హస్తం.
1: ఇట్ ఇస్ ద డివైన్ హ్యాండ్ దట్ హెల్ప్స్ యూ ఇన్ ఎవ్రీ టాస్క్ దట్ యు అండర్టేక్
0: సర్వదా సర్వకాలేషు సర్వత్ర కూడాను
1: ఎట్ ఆల్ పీరియడ్స్ ఆఫ్ టైమ్ ఎవ్రీవేర్
0: ఎప్పుడు కూడాను ఇది హెల్పింగ్ హ్యాండ్
1: గాడ్స్ హ్యాండ్ ఇస్ ఆల్వేస్ ఎ హెల్పింగ్
0: హ్యాండ్ కనుకనే అట్టి సహాయాన్ని మనం కోరాలి.
1: దట్ హెల్ప్ వి షుడ్ ఆల్వేస్ డిజైర్ ఫర్
0: మిగిలిన సహాయాలు కోరి ఎన్ని ఏం ప్రయోజనం.
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ అదర్ సార్ట్స్ ఆఫ్ హెల్ప్
0: ఎన్ని కుక్కలు చిక్కితే గానీ ఒక పులితో సమానం అవుతుందా.
1: యు మే హావ్ నంబర్ ఆఫ్ డాగ్స్ ఇఫ్ దే కెన్ ఆల్ నెవర్ బి ఈక్వల్ టు ఎ టైగర్
0: కాదు కాదు ఒకానొక సమయం లోపల
1: ఎట్ వన్ టైమ్
0: ఏదో ఈనాడు సూరత్వం పూనేటువంటి ఒక విద్యార్థులు ఒక విధమైన పట్టుదలను పడుతుంటారు.
1: ద మోడర్న్ స్టూడెంట్స్ విత్ ద కరేజ్ దే డిటర్మిన్
0: ఇది ఆధునిక యుగానికి ఇది ఒక అవలక్షణము.
1: దిస్ వీక్నెస్ ఇన్ దిస్ మోడర్న్ ఏజ్.
0: ఒకనాడు
1: వన్ డే
0: అడవి లోపల ఉండినటువంటి జింకలన్నీ చేరి
1: ఆల్ ది డియర్ ఓవర్ దేర్ ఇన్ ద ఫారెస్ట్
0: ఒక కాన్ఫరెన్స్ జరుపుకున్నాయట.
1: దే హెల్డ్ ఎ కాన్ఫరెన్స్.
0: ఈ కాన్ఫరెన్స్ లోపల
1: దేర్ ఇన్ ద కాన్ఫరెన్స్ ఆఫ్ ద డియర్
0: ఆ డియర్ కంతా కూడా ఒక అధ్యక్షుడైనటువంటి వాడు ఒక విధమైనటువంటి ప్రతిజ్ఞ చేశాడట.
1: ద ప్రెసిడెంట్ ఆఫ్ ది కాన్ఫరెన్స్ ఆఫ్ ద డియర్ హస్ వౌడ్ దేర్ మై డియర్
0: ఓ ప్రియమైనటువంటి జింకలారా.
1: హీ సెడ్ ఓ డియర్ డియర్స్
0: మనము కుక్కల కంటే ఏమి తగ్గిపోయినటువంటి వారం.
1: ఇన్ వాట్ వే వేర్ లెస్ దాన్ డాగ్స్
0: మన యొక్క రన్నింగ్ అనేటువంటిది మన యొక్క పరుగుడు కుక్కలకు ఏమాత్రము లేదు.
1: వీ రన్ వెరీ ఫాస్ట్ ఫాస్టర్ దాన్ డాగ్స్
0: మనం కుక్కల కంటే ఏ విధమైనటువంటి శక్తి సామర్థ్యంలో తగ్గిపోయినటువంటి వారు కాదు.
1: వీఆర్ ఇన్ నో వే ఇన్ఫీరియర్ టు డాగ్స్
0: ఎగరటం అంటే కుక్కలు మనకంటే ఎక్కువ ఎగరలేవు.
1: వీ కెన్ జంప్ హైయర్
0: పరిగెత్తడం అంటే మనకంటే ఎక్కువ పరిగెత్తలేవు.
1: వీ కెన్ రన్ ఫాస్టర్ దాన్ డాగ్స్
0: సాత్వికం లోపల మనకు సాత్విక ఆహారం ఉంటుండాలి కుక్కలకు అంతా కూడా తామసిక ఆహారమే.
1: వీ పార్టేక్ సాత్విక్ ఫుడ్ బట్ ద డాగ్స్ పార్టేక్ తామసిక
0: అతని ఆహారం కానీ అతని హ్యాబిట్స్ కానీ కుక్కలు చాలా నీచమైనటువంటిది.
1: The food and habits of a dog are so low and mean.
0: జింకలను భగవంతుడైనా కూడా నువ్వు ప్రేమిస్తుంటాడు.
1: God loves them.
0: మనం సాత్విక హృదయులము.
1: You have pious heart.
0: శారీరకంగా అనేక విధమైనటువంటి శక్తి సామర్థ్యములు కలవారము.
1: We have so much of power and ability.
0: మన కాళ్ళు చిన్నగా ఉంటున్నాయి.
1: The legs are short.
0: కానీ ఆ చిన్న కాలుతో కొట్టిందంటే పొట్టలో ఉన్న పేగలంతా కుప్ప మాదిరి కూలిపోతాయి.
1: The moment it kicks with that little leg, all the intestines will come out.
0: అంత శక్తి సామర్థ్యములు కలిగినటువంటి మనకు కుక్కను చూచి ఎందుకు మనం భయపడాలి.
1: వీఆర్ సో పవర్ఫుల్, వై షుడ్ బి అఫ్రైడ్ ఆఫ్ ఎ డాగ్?
0: కుక్కలకు మనం భయపడకూడదు. ఇది ఈ కాన్ఫరెన్స్ లోపల ఒక నిర్ణయాలు తీసుకున్నాయి.
1: దే పాస్డ్ ఎ యునానిమస్ రిజల్యూషన్ దట్ దే షుడ్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ డాగ్స్.
0: అన్ని జింకలు కూడాను దీనికి సరి అయినటువంటిది, తప్పక మేము అందరూ చేస్తామని అందరూ చేతులెత్తారు.
1: All theirs were ready, passing the resolution unanimously.
0: కాని ఈ గొంతులంతా విని ఎక్కడో ఒక అడవి లోపల ఒక కుక్క గట్టిగా అరిచింది.
1: Listening to the voice, one dog there in the forest barked loudly.
0: ఒక్క అరిచేటప్పటికి ఈ సమావేశంలో ఒక్క జింకైనా లేదంతా పరిగెత్తిపోయినాయి.
1: By listening to the barking sound of the dog, not even one deer remained there.
0: ఏంటి ఈ నిర్ణయాలు?
1: What are these resolutions?
0: కేవలము కార్యరూపంలో దిగేటప్పటికి అంత పరార్.
1: By the time it's a matter of action, all would run away.
0: ఈనాటి మాటలు కూడాను అట్లనే ఉంటున్నాయి.
1: That's the modern trend.
0: మాటలు అధికంగా మాట్లాడకూడదు.
1: We should not talk too much.
0: కనుకనే మనము పనికి పరార్, తిండికి తయారు.
1: We are ready for food, for work we run away.
0: కాదు కాదు.
1: No.
0: తిండికి పరార్, పనికి తయారు. ఆ విధంగా ఉండాలి మనం.
1: We should be ready to do job.
0: ప్రతి దానికను కర్మాచరణకు సిద్ధంగా ఉంటుండాలి.
1: We should be ready, action oriented.
0: ఈ వయసు చాలా పవిత్రమైనటువంటి వయసు.
1: This age is highly sacred.
0: ఇది చాలా దైవ తత్వానికి కూడినటువంటి వయసు.
1: It is one of the divinity.
0: ఇది మంచి ఫల సంబంధమైనటువంటి వయసు.
1: It gives you
0: ఈ మాధుర్యమైనటువంటి ఈ వయసునందు మనం ఈ వయసును చెడగొట్టుకోకూడదు.
1: We should not spoil this sacred.
0: కాలం ఏ విధంగా కూడా వ్యర్థం చేయకూడదు.
1: We should not waste time.
0: దుస్సంగాన్ని మనం ప్రవేశించకూడదు.
1: We should not be in bad company.
0: దుష్కార్యంలో ప్రవేశించకూడదు.
1: Not have bad thoughts.
0: కనుకనే సత్సంగములో ప్రవేశించి సత్ప్రవర్తన చేత, సదాలోచన చేత, సచ్చింతన చేత దైవత్వాన్ని మనం అనుగ్రహించాలి, పాట్పడాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ స్పెండ్ టైమ్ ఇన్ గుడ్ కంపెనీ, ఎంటర్టైన్ గుడ్ థాట్స్, గుడ్ బిహేవియర్, గుడ్ ఎమోషన్స్ అండ్ గుడ్ ఫీలింగ్.
0: మీ యొక్క బిహేవియర్ ని చూచి ఎంతో సంతసిస్తారు.
1: ఈవెన్ ది అడల్ట్స్ ఆల్సో విల్ ఫీల్ ఎలాంటి
0: తల్లిదండ్రులైనా కూడా కుమారుడు యొక్క మంచి పేరును తెచ్చుకోవాలని ఆశిస్తుంటారు.
1: ఆల్ పేరెంట్స్ వాంట్ యూ టు గెట్ ఎ గుడ్ నేమ్ అండ్ ఫేమ్.
0: మంచి క్లాస్ లో ఫస్ట్ రావాలి.
1: యూ షుడ్ స్టాండ్ ఫస్ట్.
0: ఈనాడు చూస్తే ర్యాంక్స్ అంతా ఉంటుంటాయి.
1: టుడే దేర్ ఆర్ ర్యాంక్స్.
0: కానీ తన ప్రవర్తన చూస్తే బ్లాంక్స్ అంతా ఉంటాయి.
1: బట్ హిస్ బిహేవియర్ ఇస్ బ్లాంక్.
0: అది ర్యాంక్, ఇది బ్లాంక్.
1: ఎగ్జామినేషన్ ర్యాంక్, లైఫ్ ఇస్ బ్లాంక్.
0: ఉంటుంటాయి.
1: This is the trend now.
0: కాదు అన్నిటి అందు ర్యాంక్ నే రావాలి.
1: యూ షుడ్ సెక్యూర్ ర్యాంక్ ఇన్ ఎవ్రీ ర్యాంక్.
0: ఇంకే విధమైనటువంటి క్రాక్ అక్కడ రాకూడదు.
1: దేర్ షుడ్ నాట్ బి ఎనీ క్రాక్ ఎనీ టైమ్.
0: మనకి ఎప్పుడు వస్తుంది ఇదంతా? అతి భాష చేతనే మనకి ఇవన్నీ దుర్గుణాలు ఆరంభమవుతున్నాయి.
1: బై టాకింగ్ టూ మచ్ వీ డెవలప్ బ్యాడ్ క్వాలిటీ.
0: ఎవరినైనా మనం ఫ్రెండ్ చూసినప్పుడు హలో హలో.
1: If you meet a friend, say hello.
0: How are you? Goodbye.
1: Goodbye.
0: అంతే.
1: That's
0: ఇంకా అమితంగా మాట్లాడకూడదు.
1: You should not talk too much.
0: అమితంగా మాట్లాడుతూ పోతే ఏమేమి వస్తాయో ఇంకా మన నుంచి.
1: By talking too much, you indulge in vain gossip.
0: అని అన్నెసెసరీ టాక్ అంతా అయిపోతుంది.
1: అన్నెసరీ మ్యాటర్స్.
0: తద్వారా మనమే బలహీనుడైపోతాం.
1: దేర్ఫోర్ వీ బికమ్ వీక్.
0: ఈ బలహీన చేతనే మనం చేయవలసినటువంటి కార్యాల్లో మనం శక్తిని సాధించుకోలేకపోతున్నాం.
1: బికాస్ ఆఫ్ వీక్నెస్ విల్ నాట్ బి ఏబుల్ టు అచీవ్ ఎనీథింగ్.
0: కనుకనే విద్యార్థులు,
1: స్టూడెంట్స్,
0: మితంగా మాట్లాడి అమితంగా చదివి అమితమైన మార్క్స్ తెచ్చుకోవాలి.
1: దే షుడ్ టాక్ లెస్, దే స్టడీ మోర్ అండ్ గెట్ వెరీ హై మార్క్స్.
0: అంతేకాకుండా ఈ మితంగా మాట్లాడటం చేత పరిశుద్ధమైనటువంటి భావాలు మనలో ప్రవేశిస్తుంటాయి.
1: బై టాకింగ్ లెస్ యుల్ హ్యావ్ ప్యూర్ థాట్స్.
0: పవిత్రమైనటువంటి కార్యాల్లో మనం ఈ దేహాన్ని ప్రవేశపెట్టుంటాము.
1: యుల్ బి ఏబుల్ టు యాక్ట్ ఇన్ ఎ సీక్రెట్ వే.
0: ఈ మాటల చేత అన్నెసెసరీ అనగా అవసరం లేనిటువంటి మాటలన్నీ వస్తుంటాయి.
1: గాసిప్ సమ్ టైమ్ కమ్స్ ఆన్ ద వే.
0: తద్వారా శ్రవణం చేస్తాము.
1: యు లిసన్ టు ద వే.
0: శ్రవణం చేసినటువంటి క్రియలోపలు ప్రవేశపెడతాము.
1: అండ్ దెన్ యు ట్రాన్స్లేట్ ఇంటు యాక్షన్.
0: కనుక ఎవరి విషయంలో కూడా మనము దుర్భాషలు మనం మాట్లాడకూడదు.
1: లెట్స్ నాట్ బి బాదర్డ్ అబౌట్ ఎనీబడీ.
0: అద్వేష్ట సర్వభూతానాం. ఎవరిని మనం ద్వేషించకూడదు.
1: వుడ్ నాట్ హేట్ ఎనీవన్ ఐదర్.
0: కనుకనే అమిత భాషించు సూరత్వం అధికమయ్యే.
1: Therefore, this kind of valor of talking too much is more. The action is less and less. Life is full of pomp and show.
0: నేటి విద్యార్థి బ్రతుకు ఈనాటిదా, ఈ పాటిదాయే.
1: దిస్ ఈస్ ది సార్ట్ ఆఫ్ మోడర్న్ లైఫ్ ఆఫ్ ఎ స్టూడెంట్.
0: చెడ్డ పేరు మనం తెచ్చుకోకూడదు.
1: వీ షుడ్ నాట్ గెట్ ఎ బ్యాడ్ నేమ్.
0: విద్యార్థి అనగా విద్యాం అత్తైతి విద్యః. ఇది మనం విద్యార్థులుగా ఉండాలి.
1: ఎ స్టూడెంట్ మీన్స్ ద వన్ హూ ఎర్న్స్ ఫార్ స్టడీ.
0: పెద్దలను గౌరవించాలి.
1: రెస్పెక్ట్ ఎల్డర్స్.
0: గురువులను గౌరవించాలి.
1: రెస్పెక్ట్ యువర్
0: టీచర్. తల్లిదండ్రులను ప్రేమించాలి.
1: లవ్ యువర్ పేరెంట్స్.
0: ఇది మనం నేర్చుకోవాల్సినటువంటి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ.
1: మదర్ ఈస్ గాడ్, టీచర్ ఈస్ గాడ్, ఫాదర్ ఈస్ గాడ్.
0: కనుకనే ఈ విధమైనటువంటి పవిత్రమైన భావాలు మనం హృదయంలో ప్రతిష్ఠింప చేసుకోవాలి.
1: యూ షుడ్ ఇన్స్టాల్ ది సీక్రెట్ ఐడియల్స్ ఇన్ యువర్ హార్ట్.
0: అప్పుడే మన విద్య యొక్క ఘనత, విద్యా సంస్థ యొక్క పవిత్రత మనలో చక్కగా ప్రవేశిస్తుంది.
1: దెన్ ఓన్లీ ద గ్రేట్నెస్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ విల్ బి నోన్.
0: కానీ ఈనాటి విద్యార్థి విద్యార్థిగానే బ్రతకాలి.
1: ద మోడర్న్ స్టూడెంట్ విల్ హ్యావ్ టు లీడ్ ది లైఫ్. ఎవరు? హూ ఇస్ ది స్టూడెంట్?
0: జీవితం యొక్క నాలుగు అంతస్తుల మేడ.
1: The life is four-storied mansion.
0: Yemiti.
1: What?
0: Brahmacharyam.
1: First brahmacharyam.
0: Grihastham.
1: Household.
0: Vanaprastham.
1: Vanaprastham.
0: Sanyasam.
1: And sanyasa.
0: Ee naalugu antastulu medaidi.
1: There are four stories.
0: Ee naalugu antastulu meda lopala brahmacharyam vidyarthi dasha oka foundation punadi vantidi.
1: Brahmacharya, the position of a student is the foundation.
0: Ee punadi bhadranga untuntene migili moodu antastulu kuda bhadranga untayi.
1: When this foundation of syllabus is strong, everything will be secure.
0: Kaani ee punadi lopalne చాలా కదిలిపోతే మూడంతస్తులు కూలిపోతాయి కుప్పకూలినట్టు. ఆదర్శవంతమైనటువంటి గృహస్థుడిగా తయారు కావాలనుకుంటే విద్యార్థి దశ లోపల మంచి ఫౌండేషన్ కావాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు బి ఎన్ ఐడియల్ హౌస్ హోల్డర్ యూ నీడ్ వెరీ గుడ్ ఫౌండేషన్ యాజ్ ఎ
0: స్టూడెంట్. మంచి పేరును సంపాదించాలి.
1: యూ షుడ్ గెట్ ఎ గుడ్ నేమ్.
0: ఇంటిలో బయట కూడా నువ్వు మంచి పేరు తెచ్చుకోవాలి.
1: హోమ్ అండ్ అవుట్ సైడ్ యూ షుడ్ గెట్ గుడ్ నేమ్.
0: పుత్రోత్సాహంబు నాడు. పుత్రోత్సాహం పుట్టిన దర్శనమే చక్కెర పంచుకోవటం కాదు పుత్రోత్సాహము.
1: Is not merely distributing sweets on the day one begets a son.
0: Tandriki putrudu janminchagane puttadu.
1: Father will not be immediately happy on coming to know that he has a son.
0: Putruni ganugoni pogadaga putrotsahamu nadu pondunu tandri.
1: The day when he
0: prapanchamanta janulanta kudunu ee kumarudu manchivadu manchivadante appudu aa tandriki chaala uttaham kalugutundi.
1: When the whole world everybody praises your son, then the son will be happy.
0: Talidannulu kandinchali putrulu.
1: It is the duty of the son to make the father so happy.
0: అందుకోసమే పుత్రుడు కావాలని ఆశిస్తుంటారు తల్లిదండ్రులు.
1: Therefore parents want a son for this reason.
0: ఎందుకోసం?
1: Why?
0: వారి యొక్క వృద్ధాప్యం లోపల ఈ పవిత్రమైనటువంటి పేరును సంపాదించి వారు ఆనందాన్ని చేయాలని వారు కోరుతుంటారు.
1: They want to be happy in their old age listening to the name and the fame of their son.
0: అంతే కాని వారికి చెడ్డ పేరు కావాలని ఏదో పుత్రుడు పుడితే చాలని ఆ విధంగా వారు కోరరు. ఎలాంటి తల్లిదండ్రులైనా కూడా పుత్రుని పైన చాలా ప్రేమగా ఉంటారు.
1: లెట్ దెమ్ బి ఎనీబడి ఫర్ దట్ మ్యాటర్ దే లవ్ దేర్
0: దుర్మార్గుడైన పుత్రుడైనా ఉన్నాడు కానీ దుర్మార్గుడైన తల్లిదండ్రులు లేరు.
1: లెట్ మీ బి ఎ బ్యాడ్ సన్ బట్ దే నెవర్ బి ఎ బ్యాడ్ పేరెంట్.
0: కనుకని అట్టి తల్లిదండ్రులకు తగినటువంటి ఉత్సాహ ప్రోత్సాహాలు అందించేటువంటి పుత్రుడిగా సార్థక నామాన్ని అందుకోవాలి.
1: యూ షుడ్ మేక్ యువర్ పేరెంట్స్ వెరీ హ్యాపీ ఎక్స్టాటిక్ బై గివింగ్ ఏ గుడ్ నేమ్.
0: మిత భాష అతిహాయి.
1: ఇఫ్ యూ టాక్ లెస్ యుల్ బి వెరీ హ్యాపీ.
0: సన్యాసాశ్రమం ముందు మహనీయుడు మౌనమును వహించి అరణ్యములో పోయి చూడటము వినటము మాట్లాడటము ఈ మూడింటి యొక్క దీనిని కూడా స్తంభింపజేసి ఆ మౌనము చేతనే దివ్యమైనటువంటి యొక్క శక్తిని అభివృద్ధిగా ఉంచుకుంటూ వచ్చాడు.
1: ఎసెటిక్స్ స్పెండ్ దేర్ టైమ్ ఇన్ ద ఫారెస్ట్ అబ్జర్వింగ్ సైలెన్స్ విల్ నాట్ లుక్ ఎట్ ఎనీథింగ్ విల్ నాట్ లిసన్ టు ఎనీథింగ్.
0: అందుకోసమని నిశ్శబ్దములోని శబ్దమే బ్రహ్మ అన్నారు.
1: దేర్ఫోర్ దే లిసన్ టు ది ఇన్నర్ సౌండ్ బై అబ్జర్వింగ్ ఎక్స్టర్నల్ సైలెన్స్.
0: కన్నులు మూసుకుని ధ్యానంలో కూర్చుంటారు.
1: దే క్లోజ్ దేర్ ఐస్ అండ్ సిట్ ఇన్ మెడిటేషన్.
0: ధ్యానంలో కూర్చున్నప్పుడు ఎట్లా ఉంటుంది?
1: హౌ ఇస్ ఇట్?
0: నిశ్శబ్దంగా ఉండాలి.
1: ఎవ్రీథింగ్ షుడ్ బి సైలెంట్.
0: ఆ నిశ్శబ్దంలోనే భగవంతుని యొక్క నడక మనకు శబ్దం అని వినిపిస్తుంది.
1: ఇన్ సైలెన్స్ ఓన్లీ యూ లిసన్ టు ద సౌండ్ ఆఫ్ ద ఫుట్
0: స్టెప్స్. శబ్దమే ఇంత పెద్దదిగా ఉంటుంటే ఇంకా భగవంతుని వచ్చేటువంటి శబ్దం ఎక్కడ నీకు వినిపిస్తుంది?
1: వెన్ యూఆర్ సో లౌడ్ హౌ డు యూ లిసన్
0: ఎంత నిశ్శబ్దంగా ఉంటావో భగవంతుని యొక్క నడక అంత శబ్దంగా నీకు వినిపిస్తుంది.
1: ద మోర్ సైలెంట్ యు ఆర్ యూ విల్ బి ఏబుల్ టు లిసన్ టు ది సౌండ్ ఆఫ్ ది ఫుట్ స్టెప్స్ ఆఫ్ గాడ్.
0: కనుకనే సైలెన్స్ ఈజ్ గాడ్.
1: సో సైలెన్స్ ఈజ్ గాడ్.
0: అంత నిశ్శబ్దంగా ఉంటుంది భగవంతుని యొక్క శబ్దము.
1: దట్ ఈస్ ది సౌండ్ ఇన్ సైలెన్స్.
0: ఇప్పుడు ఒక చూడండి, మీరు చక్కగా విచారించి చూడండి.
1: ఎంక్వైర్ క్లియర్.
0: చెవులు రెండు గట్టిగా మూసుకోండి.
1: యూ క్లోజ్ యువర్ ఇయర్స్ టైట్లీ.
0: ఈ మూసుకున్నప్పుడు
1: క్లోజ్
0: అందులో నుంచి ఒక విధమైన శబ్దం బయలుదేరుతుండాలి.
1: యు విల్ ఫైండ్ ఎ సౌండ్ ఓవర్ దేర్. When you close your ears tightly, primal sound, Om, you listen to.
0: Adiye, nishabdamloni shabdamu.
1: That is the sound in silence.
0: Neevu kevalam naalukunu bandhinchinappudu, aa yokka shabdam andulo bayaldeerutundi.
1: When you don't talk any longer, you listen to the sound.
0: Aa shabdame brahmamu.
1: That sound is Brahma.
0: Kanukani shabdam.

0: none of the sound.
1: ఏ శబ్దం అది?
0: వాట్ సౌండ్?
1: నిశ్శబ్దంలోని శబ్దము.
0: దట్ ఇస్ ద సౌండ్ ఇన్ సైలెన్స్.
1: లేకపోతే మన శబ్దమే ఎక్కువగా ఉంటుంటారు.
0: ఆర్ ఎల్స్ అవర్ సౌండ్ విల్ బి మోర్ లౌడ్.
1: కనుకని మౌనము దినమునకు ఒక గంట అయినా కూడా మనం మౌనం వహించాలి.
0: అట్లీస్ట్ వీ షుడ్ అబ్జర్వ్ సైలెన్స్ వన్ అవర్ అట్లీస్ట్ పర్ డే.
1: ఆ మౌనము లోపల ఎంతనో మన యొక్క కోల్పోయినటువంటి యొక్క శక్తి మనం అభివృద్ధి గమనించుకోవచ్చు.
0: డ్యూరింగ్ దట్ అవర్ ఆఫ్ సైలెన్స్ ఆల్ ద లాస్ట్ ఎనర్జీ
1: శ్రమపడి పనిచేస్తాము.
0: You work all the daytime.
1: రాత్రి ఒక్కతూరి నిద్రించగానే ఇంద్రియములన్నీ విశ్రాంతి తీసుకుంటుంది.
0: By the time you take rest at night,
1: రెండవ దినము చురుగ్గా మనం పనిచేస్తాము.
0: Following day you can work enthusiastically.
1: అనగా ఇంద్రియములకు విశ్రాంతి అత్యవసరము.
0: It only means various limbs and senses need rest.
1: ఈ ఇంద్రియములకు మనం విశ్రాంతి ఇవ్వటం చేతనే మనసుకు కూడా విశ్రాంతి అవుతుంది.
0: Because of the rest given to the body, the mind can be rest.
1: నిజమైనటువంటి మహత్తరమైన శక్తి.
0: It is the rest given to the mind gives you mighty power.
1: దీనిని వేదాంత పరిభాషలకు అమనస్కము అన్నారు.
0: ఇన్ వేదాంతిక్ పార్లెన్స్ ఇట్స్ అమనస్క విత్ డ్రాల్ ఆఫ్ ద మైండ్.
1: అమనస్కం అనగా మనసు లేనటువంటిది.
0: అమనస్క మీన్స్ విత్ డ్రాల్ ఆఫ్ ద మైండ్.
1: గాఢ నిద్రలో మనసు లేదు.
0: ఇన్ డీప్ స్లీప్ దేర్ ఇస్ నో మైండ్.
1: స్వప్నంలో కూడా మనసు ఉంది.
0: ఇన్ డ్రీమ్ దేర్ ఇస్
1: స్వప్నంలో ఉన్నటువంటి మనసు అన్నింటినీ సృష్టించుకుంటుంది.
0: ద మైండ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ డ్రీమ్ క్రియేట్స్
1: తనను తాను కూడా సృష్టించుకుంటుంది.
0: ఇట్ క్రియేట్స్ ఇట్స్ ఓన్ సెల్.
1: కానీ గాఢ నిద్ర లోపల సుషుప్తి లోపల ఏ మనసు ఉండదు.
0: ఇన్ డీప్ స్లీప్ దేర్ ఇస్ నో మైండ్.
1: దాని వల్లే దానికి సుషుప్తి గాఢ నిద్ర మంచి నిద్ర అన్నారు.
0: సో ఇట్ ఇస్ కాల్డ్ సుషుప్తి గుడ్ స్లీప్ సౌండ్ స్లీప్.
1: ఆ సౌండ్ లోపలనే దైవత్వం అనేటువంటిది మనలో ఆవిర్భవింపజేస్తుంది.
0: దెన్ ఇస్ ద డివినిటీ దట్ మేనిఫెస్ట్.
1: కనుకనే స్థూలము సూక్ష్మము ఈ రెండింటికి అతీతమైనటువంటి కారణము.
0: దేర్ఫోర్ వన్ ఇస్ ద గ్రాస్ ద సటిల్ ద కాజల్
1: కారణ స్వరూపమే సుషుప్తి.
0: దట్ కాజల్ ఫైనల్ స్టేట్ ఇస్ డీప్.
1: తర్వాత తుర్యాస్తీతము తుర్యావస్థ అది ఏ గాఢమైనటువంటి తత్వము.
0: ఫైనల్ ఇస్ తుర్యా విచ్ ఇస్ అల్టిమేట్
1: మహత్తరమైన శక్తి.
0: ద మైటీ పవర్
1: దీనియే తుర్యావస్థ అన్నారు.
0: దిస్ ఇస్ కాల్డ్ ద స్టేట్ ఆఫ్ తురియా.
1: జాగ్రత్త
0: వేకింగ్
1: స్వప్నం సుషుప్తి తుర్యావస్థ నాలుగు స్థానములు.
0: ద వేకింగ్ స్టేట్ ద డ్రీమింగ్ స్టేట్ ద డీప్ స్లీప్ స్టేట్ అండ్ తురియా.
1: కనుక మనము తురియావస్థ లోపల ఎంత విశ్రాంతినో మనం తీసుకోవాలి.
0: ఇన్ ది లాస్ట్ స్టేట్ ఆఫ్ తురియా.
1: కానీ అనేక మంది పిల్లలు నిద్ర లోపల కూడా సరైనటువంటి యొక్క ఇది ఉండదు. ఎప్పుడు కూడా తలుస్తూనే ఉంటారు ఏదో ఒకటి.
0: బికాస్ ఈవెన్ వైల్ యూ ఆర్ ఇన్ స్లీప్ వి గో ఆన్ థింకింగ్.
1: నిద్ర కూడా పోరు చాలా మంది.
0: మెనీ డోంట్ స్లీప్.
1: ఈ పరీక్షలు వచ్చిందంటే మేల్కొని ఈ పరీక్షలపైనే కాలం అంతా వ్యక్తం చేస్తుంటాం.
0: విత్ అప్రోచ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్
1: ఒక నైట్ అంతా మేల్కొని 20 pages చదువుతాం మనము.
0: వి స్పెండ్ ద హోల్ నైట్ రీడింగ్ 20 pages.
1: ఏం ప్రయోజనం చదివి?
0: వాట్ ఇస్ ది యూజ్?
1: 20 pages చదివావు.
0: యు హావ్ గాన్ త్రూ 20 pages.
1: తెల్లపారేటప్పటికి ఒక్క పేజీ కూడా నీకు జ్ఞాపక శక్తి ఉండదు.
0: నెక్స్ట్ మార్నింగ్ యు డోంట్ రిమెంబర్ ఈవెన్ 1 page ఆఫ్.
1: కారణం ఏమిటి?
0: వాట్ ద రీజన్?
1: సహజసిద్ధమైనటువంటి నిద్ర నీకు అత్యవసరము.
0: బికాస్ ద నేచురల్ స్లీప్ ఇస్ వెరీ ఎసెన్షియల్.
1: నిద్రను పాడు చేసుకుని చదువుకుంటే మనం పాస్ కాము.
0: బై గివింగ్ అప్ స్లీప్ యూ నెవర్ పాస్.
1: కానీ నిద్రపో,
0: స్లీప్
1: అర్లీ, గెట్ అప్
0: అండ్ దెన్ గెట్ అప్ ఎర్లీ.
1: ఈ అర్లీగా నీవు 3 గంటలకే లేయి, అప్పుడు అవసరం చదువుకో.
0: గెట్ అప్ ఎర్లీ అట్ 3 o'clock ఇఫ్ నెసరీ రీడ్.
1: అంతేకాని నిద్ర మాత్రం చెడుపుకోకూడదు.
0: బట్ డోంట్ స్పాయిల్ యువర్ స్లీప్.
1: తిండి లేకపోయినా మనం ఉండవచ్చును, కానీ నిద్ర లేకపోతే బ్రతకడం చాలా కష్టం.
0: వీ కెన్ లివ్ వితౌట్ ఈటింగ్ బట్ వీ కెనాట్ లివ్ వితౌట్ స్లీపింగ్.
1: కనుకని నిద్ర చాలా అవసరము.
0: సో స్లీప్ ఈజ్ ఇంపార్టెంట్.
1: నిద్రే సమాధి స్థితి అన్నారు.
0: ఇట్ ఓన్లీ స్లీప్ దట్ గివ్స్ ది స్టేట్ ఆఫ్ సమాధి.
1: కనుక నిద్రను మాత్రం పాడు చేసుకోకూడదు.
0: సో డోంట్ గివ్ అప్ స్లీప్.
1: ఈ విచారాలకు అవకాశం అందించకూడదు.
0: డోంట్ బి వరీడ్.
1: ఎందువల్ల?
0: వై?
1: పగలంతా మనం మాట్లాడటం ప్రారంభించినప్పుడు అవే తిరిగి రీసౌండ్ గా వస్తుంటాయి.
0: యాజ్ వి గో ఆన్ టాకింగ్ త్రూఅవుట్ ద డే దే కమ్ బ్యాక్ టు అస్ యాజ్ రీసౌండ్.
1: రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్.
0: ఎవ్రీథింగ్ ఇస్ రియాక్షన్ రిఫ్లెక్షన్ రీసౌండ్.
1: అన్ని మన యొక్క మాటల చేతను చేతుల చేతనే ఇవన్నీ రిఫ్లెక్షన్ గా వస్తున్నాయి.
0: దే కమ్ బ్యాక్ టు అస్ బికాస్ ఆఫ్ అవర్ వర్డ్స్ అండ్ డీడ్స్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరు అమిత మాట్లాడటం కొంతవరకు తగ్గించండి.
0: డోంట్ టాక్ టూ మచ్ కట్ షార్ట్ యువర్ టాక్.
1: అవసరమైన మాటలు మాట్లాడుకోండి.
0: టాక్ వాట్ ఈస్ నెసెసరీ.
1: సంబంధించినటువంటి మాటలు మాట్లాడుకోండి.
0: యూ కెన్ టాక్ ఆన్ మ్యాటర్స్
1: హలో అంది హలో అని అంతే.
0: ఆల్రెడీ రెస్ట్రిక్ట్ యువర్ సెల్ఫ్.
1: పైసా ఇచ్చి కనిపించుకుంటే 4 వేలు ఇచ్చినా వదిలించుకోవడానికి వీలుగానటువంటి సంబంధం కల్పించుకోకూడదు.
0: రిగార్డ్ ద రిలేషన్షిప్ బై స్పెండింగ్ నయా పైసా యూ కెనాట్ గివ్ ఇట్ అప్ ఈవెన్ స్పెండింగ్ 4000 లేటర్.
1: కనుక మనం ఆ విధమైనటువంటి స్నేహం మనం చేయకూడదు.
0: వీ షుడ్ నాట్ హ్యావ్ దట్ సార్ట్ ఆఫ్ ఫ్రెండ్షిప్.
1: ఎవరితో విరోధము వద్దు.
0: డోంట్ బి ఎన్ ఎనిమీ టు ఎనీబడీ.
1: కాలేజీలో ఎంతకాలం ఉంటుంటారు? 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఉంటుంటారు.
0: ఆఫ్టర్ ఆల్ యూ మే స్టే హియర్ ఇన్ ద కాలేజ్ ఫర్
1: 3 టు 4 ఇయర్స్. ఈ పాసింగ్ క్లౌడ్స్ బట్టి ఈ కాలం లోపల ఎందుకు ఈ సంబంధ బాంధవ్యాన్ని పెంచుకోవాలి?
0: డ్యూరింగ్ దిస్ టైమ్ విచ్ ఇస్ ద పాసింగ్ క్లౌడ్ వై షుడ్ హ్యావ్ రిలేషన్?
1: మంచి పేరు తెచ్చుకోండి.
0: గెట్ ఎ గుడ్ నేమ్.
1: తల్లిదండ్రులకు సంతోష పెట్టండి.
0: మేక్ యువర్ పేరెంట్స్ హ్యాపీ.
1: మీరు ఫెయిల్ అయిపోయిందంటే తల్లిదండ్రులకు ఎంత బాధ.
0: ఇఫ్ యూ ఫెయిల్ ఇన్ ద ఎగ్జామినేషన్ పేరెంట్స్ విల్ ఫీల్
1: సాడ్. 2 సంవత్సరంలో పాస్ కావాల్సినటువంటి దానికి 4 సంవత్సరాలు తీసుకుంటే తల్లిదండ్రులకు ధన వ్యయం ఎంత అవుతుంది.
0: ఇఫ్ యూ సెక్యూర్ ఎ పాస్ ఇన్ 2 ఇయర్స్ టైమ్, ఇఫ్ యూ టేక్ 4 ఇయర్స్,
1: కాలం వ్యర్థము,
0: యూఆర్ వేస్టింగ్ టైం,
1: మనసు కష్టము, ధనం వ్యర్థము,
0: మనీ ఇస్ వేస్ట్,
1: ఎనర్జీ వేస్ట్,
0: అన్ని
1: వేస్ట్ అయిపోతుంది,
0: ఎవ్రీథింగ్ ఇస్ వేస్ట్.
1: కాబట్టి లైఫ్ వేస్ట్ అయిపోతుంది.
0: సో లైఫ్ ఇస్ అల్టిమేట్లీ వేస్ట్.
1: కనుక ఒక క్షణమైనా వేస్ట్ చేయకుండా మనం చూసుకోవాలి.
0: వి షుడ్ సీ దట్ వి విల్ నాట్ వేస్ట్ ఎ సెకండ్.
1: హితముగా మాట్లాడటం ఎంతైనా హాయిగా ఉంటుంది.
0: ఇఫ్ యు టాక్ లెస్ యు విల్ బి వెరీ హ్యాపీ.
1: కనుక
0: సో
1: మనము ఈ జగత్తును చూసి మనం భయపడనక్కర్లేదు.
0: లెట్స్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ దిస్ వరల్డ్.
1: మన హార్ట్ మన దైవత్వాన్ని తలిచి సరైనటువంటి దైవ ప్రీతిని మనం పెంచుకోవాలి.
0: వి షుడ్ డెవలప్ ఇంటెన్స్ లవ్.
1: పాప భీతిని కూడా పెంచుకోవాలి.
0: వి షుడ్ హ్యావ్ ఫియర్ ఆఫ్ సిన్.
1: పాపమే రాకుండా చూసుకోవాలి.
0: వి షుడ్ నెవర్ కమిట్ ఎ సిన్.

0: priestly class, priests who have gone through all sacred tests and consider Veda as important and the basis, and the Kshatriyas who have taken upon themselves the protection of this country and dedicate of their lives and prepared even to sacrifice their life, and the businessmen, Vaishyas, who have got the spirit of compassion and charity and grow everything, and then Sudras who take this field of agriculture and grow grain and lead a happy, comfortable life. Why do you all waste your time like this? Why don't you chant the name of God? Why don't you sing His glory, which is acceptable to all?
1: Vidyarthula.
0: Students.
1: Vedantamunandu. Tarakamu. Sankhyamu. Amanaskamu. ఈ మూడు ఏ విధముగా త్రిమూర్తాత్మక స్వరూపమై ఉన్నదో అదే విధముగానే వేదాంతమునందు పారమార్థికము ప్రాతిభాషికము వ్యావహారికము అని కూడాను మూడు మార్గములుంటున్నవి.
0: ఇన్ వేదాంత యాజ్ యు ఫైండ్ దిస్ ట్రినిటీ, Tarakamu, Sankhyamu and Amanaskamu, you find three other aspects, Paramarthika, Pratibhasika and Vyavaharika.
1: ఈ పారమార్థికం అనేటువంటిది ఒక సముద్రము.
0: పారమార్థికము ఇస్ ఎన్ ఓషన్.
1: వ్యావహారికమే ఈ సముద్రం నందలి అలలు.
0: వ్యావహారికము రిప్రజెంట్స్ ద వేవ్స్.
1: ఈ వ్యావహారికం తరువాత ప్రాతిభాషికం అనేటువంటిది ఈ అలలి ఎందున్నటువంటి నురుగు.
0: ప్రాతిభాషికము ఈజ్ ద ఫోమ్ దట్ కలెక్ట్స్ ఓవర్ ద వేవ్స్.
1: అలలు లేక నురుగు లేదు.
0: ఫోమ్ విల్ నాట్ ఎగ్జిస్ట్ విదౌట్ వేవ్స్.
1: నీరు లేక అలలు లేదు.
0: వితౌట్ వాటర్ దేర్ విల్ బి నో వేవ్స్.
1: ఏ తర్వాత అలలు నురుగు రెండు కూడాను ఈ సముద్రం యొక్క నీటితో చేరినటువంటివి.
0: Be that as it may, the waves and the foam, they contain water.
1: కనుక పారమార్థికం వేరు, వ్యావహారికం వేరు, ప్రాతిభాషికం వేరు అని మనం భావించకూడదు.
0: So we should not consider paramarthikamu, vyavaharikam and pratibhasika separate and different.
1: ఈ మూడు కూడాను త్రిమూర్తాత్మక స్వరూపమే.
0: All the three stand for the Trinity.
1: ఈ మూడు కూడాను త్రిగుణముల యొక్క స్వరూపమే.
0: They stand for the three attributes.
1: ఈ మూడు కూడాను త్రిశూలము యొక్క స్వరూపమే.
0: That signifies the trident.
1: త్రిగుణం తిదలాకారం త్రినత్తం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం. మూడింటి యొక్క ఏకత్వాన్ని గుర్తింపజేసేటువంటిదే దివ్యత్వమైనటువంటి యొక్క పరబ్రహ్మతత్వం.
0: That unifies all these three is this divine principle of Parabrahma.
1: Paramarthikamu, Atmaninu, Vyavaharikamu, Ahankaramaniyu, Bhavistaru Kondaru Ajnanulu.
0: The ignorant consider Paramarthika as Atma.
1: Ivi rendu kudanu okati kaadu.
0: These two are not one.
1: Atma, Aham, idi pratyekinchinatuvantivi.
0: Atma and Aham are separate.
1: Atma samudramu.
0: Atma is ocean.
1: Ee Aham valalu.
0: Aham is the wave.
1: Aithe antardrishtito manu vicharana chesinappudu rendu okate kaani samudramuna kante alalu vere ainatuntivi kaadu.
0: However, when we dive deep into the matter, we will understand that these two are not separate and different. The wave and the ocean are one and the same.
1: Karayandu agni imidi undinattuga,
0: just as the fire is present in the wood,
1: tiliyandu oil cherinattuga,
0: just there is oil in the till seeds,
1: charakunandu rasamu chakkara teyipoyinattuga,
0: just as you find the sugar within the sugar cane,
1: paramarthikamandu vyavaharikam leenamai untunnadi.
0: ఇన్ పారమార్థిక ద వ్యావహారిక ఈస్ ప్రెసెంట్ ఇన్ సైడ్.
1: సముద్రం లేక అలలు లేదు.
0: వితౌట్ ఓషన్ దేర్ ఇస్ నో వేవ్.
1: అదే విధంగానే తండ్రి లేక కొడుకు లేడు.
0: లైక్ వైజ్ వితౌట్ ద ఫాదర్ దేర్ ఇస్ నో సన్.
1: కొడుకు లేని తండ్రి ఉండవచ్చును కానీ తండ్రి లేని కొడుకు ఉండడానికి వీలు కాదు.
0: There may be a father without his son. There cannot be the son without the father.
1: అదే విధంగానే పారమార్థికము లేక వ్యావహారికమైనటువంటిది ఉండటకు వీలు కాదు.
0: Likewise, without paramarthikam, vyavaharikam cannot exist.
1: కనుక భగవంతునికి భావాయనమః అన్నారు.
0: So God is called భావాయనమః.
1: ఇది వేదాంతమునందు భావః.
0: ఇన్ వేదాంత భావః.
1: భావః అంటే ఏమిటి?
0: వాట్ డు యు మీన్ బై భావః?
1: భావః అనగా దృశ్యకల్పితమైన ఈ చరాచర ప్రపంచమంతా కూడాను తన స్వరూపంగా నిరూపించేటువంటి వాడే భావస్వరూపుడు.
0: దిస్ భావః స్టాండ్స్ ఫార్ దట్ దిస్ అపేరెంట్ వరల్డ్ ద మొబైల్ ఇన్ మొబైల్ ద మొటైల్ ఇన్ మొటైల్ ఈస్ కంప్లీట్లీ ది డివైన్.
1: ఇది కేవలం ఒక కార్యస్వరూపం. ఈ జగత్తు,
0: దిస్ యూనివర్స్ ఈజ్ ది ఎఫెక్ట్.
1: కారణం విష్ణు తత్వం.
0: కాజ్ ఈజ్ విష్ణు.
1: కార్యకారణ స్వరూపమే ఈ జగత్తు.
0: దిస్ యూనివర్స్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్.
1: ఈ యొక్క జగత్తునందు భగవంతుడు అనేక అంగములతో అనేక రూపములతో దిగివచ్చి సర్వ రూపముల యొక్క సమన్వయాన్ని బోధిస్తూ వస్తుంటాడు.
0: God descends on earth with all the various limbs and the forms and co-establishes the harmony and the principle of oneness.
1: Chakkani rangulato pinchamulato koodinatvanti nemali ee vidhanga andanga untundo.
0: Just as the peacock with varied colors on his feathers is so
1: beautiful. Sarvamanavatvanni cherchukunnatvanti yokka divyattamainatvanti yokka vishnuttamu anta sundaranga untuntadi.
0: So also the nature of Vishnu is so beautiful with the entire ingredient divine quality latent in
1: him. Dini vedamu sahasra shirsha purushah sahasraksha sahasrapat aneka sirasulato kudinatvanti ee vishwamu.
0: This universe has so many heads.
1: Aneka netramulato kudinatvanti ee vishwamu.
0: This vishwa has so many
1: aneka
0: eyes.
1: Aneka padamulato kudinatvanti ee vishwamu.
0: So many feet over there.
1: Dinini పురస్కరించుకుని మనం విచారించగా ప్రతి వ్యక్తి కూడా విష్ణు స్వరూపమే.
0: బేసింగ్ ఆన్ దిస్ వీ కెన్ కన్క్లూడ్ దట్ ఎవ్రీ ఇండివిజువల్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ విష్ణు.
1: అదే విధముగానే భగవంతునకు కూటస్థుడు అని రెండవ పేరు.
0: లైక్ వైజ్ గాడ్ హస్ అనదర్ నేమ్ కూటస్థ.
1: కూటస్థుడు అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ దిస్?
1: అనగా భగవంతుని యందు ఈ యొక్క అన్నింటి యొక్క ఏకత్వము నిరూపించేటువంటి యొక్క తత్వము ఉంటున్నది.
0: Kutastha, this in the divinity, there's one thing that is unity, the principle of unity, uniformity, oneness.
1: Nurugu, ala, samudramu, moodinti yokka ekattvam ye vidhanga untundado, divyattvamlo undinatvanti yokka srishti sthitala emulu kudanu ee kutasthamainatvanti sthitiki cherukuntuntayi.
0: Just as you find same water there in a wave and also the foam, you find this creation, sustenance, inhalation, all the three aspects in the divinity.
1: Anta kudanu sachidananda samudra sagaram nundi erpadinatuntive.
0: Everything emanates out of this ocean of sachidananda.
1: Idi e manas sarovaram nundi aavirbhavinchinatvanti okka aanandamu.
0: It is the bliss that comes out of that ocean of the mind.
1: Kanuka ee aanandamunaku moola karanamu sachit అనేటువంటిది ఆనందమునకు మూల కారణము.
0: ద మెయిన్ కాజ్ ఫర్ దిస్ ఆనంద బ్లిస్ ఆర్ దీస్ టు సత్ అండ్ చిత్.
1: సత్ అనగా సత్యము.
0: సత్ మీన్స్ సత్య ట్రూత్.
1: చిత్ అనగా జ్ఞానము.
0: చిత్ మీన్స్ జ్ఞాన.
1: ఈ రెండింటి యొక్క ఏకత్వమే ఆనందము.
0: ది యూనిటీ ఆఫ్ దీస్ టు ఇస్ ఆనంద బ్లిస్.
1: సత్
0: సత్
1: సత్ అనేటువంటిది ఒక చక్కెర.
0: సత్ ఈజ్ షుగర్.
1: ఈ చక్కెర అనేటువంటిది దేని ఎందు చేర్చినప్పటికీ ఇది మాధుర్యంగానే ఉంటాడు.
0: This sugar, you may mix anywhere, its taste remains same.
1: ఇది మధురంగానే ఉంది.
0: You mix it in coffee, it is sweet.
1: టీ లో చేర్చు మధురంగానే ఉంది.
0: Or it be tea.
1: పాయసంలో చేర్చు మధురంగానే ఉంది.
0: Rice pudding, it is
1: sweet. నీటిలో చేర్చు మధురమైన పానకంగానే ఉంటుంది.
0: In water, it is sweet.
1: కనుకనే ఇది పానకమనేటువంటి తీపదనము ఎప్పటికీ ఉండేటువంటిది. కనుకనే సత్ సత్ అనగా బీయింగ్, మార్పు చేయనటువంటిది.
0: Therefore, the taste sweetness remains all the same, that is the being sat.
1: Adiye chakkara,
0: that is sugar.
1: చిత్ ప్రాణ సంబంధమైనటువంటి యొక్క తత్వాన్ని ప్రబోధించి ప్రజ్ఞానం బ్రహ్మ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ ప్రబోధించేటువంటిది.
2: చిత్ స్పీక్స్ ఆఫ్ ద లైఫ్ ప్రిన్సిపల్ వాట్ యు కాల్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
1: ఇది ఎప్పుడు కూడా సజీవంగానే కదులుతుంటుంది.
2: ఇట్ ఈస్ అలైవ్ లైఫ్ ఫుల్ త్రూ అవుట్.
1: ఈ లైఫ్ కు జలమే ప్రాణము.
2: ఫర్ దిస్ లైఫ్ వాటర్ ఈజ్ రెస్పాన్సిబుల్.
1: కానీ ఈ చిత్ అనేటువంటిది వాటర్.
2: సో చిత్ ఈజ్ వాటర్.
1: సత్ అనేటువంటిది చక్కెర.
2: సత్ ఈజ్ షుగర్.
1: ఇవి రెండు విడివిడిగా ఉంటుంటే చక్కెర చక్కెరే నీరు నీరే.
2: When these two are apart, they remain as such.
1: రెండు చేర్చినప్పుడు పానకంగా తయారవుతుంది.
2: When you mix both, it becomes a syrup.
1: అదే విధంగానే సత్ చిత్ రెండు చేరినప్పుడే ఆనందం రూపొందుతుంది.
2: Likewise, సత్ చిత్ together will bring bliss, ananda.
1: కనుక ఆనందం అనేటువంటిది మన స్వరూపమే.
2: సో ఆనంద బ్లిస్ ఈజ్ ఓన్లీ అవర్ ఓన్
1: అనేటువంటి ఆత్మతత్వం నిరంతరము ఉండేటువంటిదే.
2: సత్ విచ్ ఇస్ ఆత్మ ఎగ్జిస్ట్.
1: ఈ ఆత్మతత్వమే లేకుండినా
2: ఈజ్ రెస్పాన్సిబుల్.
1: కనుకనే ఈ చిత్ అనేటువంటిది వాటర్.
2: సో చిత్ ఈజ్ వాటర్.
1: సత్ అనేటువంటిది చక్కెర.
2: సత్ ఈజ్ షుగర్.
1: ఇవి రెండు విడివిడిగా ఉంటుంటే చక్కెర చక్కెరే నీరు నీరే.

0: which is atma exists
1: ee atma tattvame lekundina ee jagatlo deeniki ni raanimpe ledu.
0: Without this atma being, there is nothing like life anywhere.
1: Super special power oka anitvanti oka paper okku undali. Who's super special paper?
0: There is a paper by name super special paper.
1: Chaala viluvainatvanti paper,
0: highly valuable paper.
1: Dani paina aksharamulu chuste chakkani andanga undetvanti aksharamulu.
0: On super special paper, beautiful letters.
1: ఆ లెటర్స్ కూడా ఎట్లా ఉంటున్నాయి?
0: హౌ ఆర్ దే?
1: మహా అందమైనటువంటి కవిత్వంతో కూడి ఉంటుండాలి.
0: దట్ బ్యూటిఫుల్ అండ్ పోయెటిక్.
1: వాసుకీసేయన్న శ్రీనివాస చిద్విలాస భవ పాశముల తృంచి మనోల్లాసం ఇవ్వర బాసుర కళ్యాణపుర వాసుడవు శ్రీశేష గోప దాసు నీబోచోటి భూషకి చేపేగా బ్రోవరారా ఎంత అందంగా ఉంటుంటుంది. మేటియ త్రికూట పీఠ సాటియ వినేటి రాజుపేట నేలుచున్న కప్త నాటక ధర ఆటల పాటాల మృదు మాటలాచే భోజరాజు మాటికి పిలిచిన పలుక వేటికి శ్రీ వెంకటేశ. ఇది కవిత్వము. ఇలాంటి కవిత్వమైనటువంటి ఒక పదములు ఆ యొక్క పేపర్ అంతా ఇమిడ్చి ఉండాలి.
0: దిస్ ఇస్ పోయట్రీ రిటన్ ఆన్ ద పేపర్.
1: సందుగొందులందు మరి అందరందు నీవి ఆనందముందు చుందువాని విందు శ్రీధర. సందుగొందులందు మరి అందరందు నీవి ఆనందముందు చుందువాని విందు శ్రీధర. ఇందు వదన సురేంద్ర బృంది వందిత పదార వింద నిత్యానంద గోవింద వేగ బ్రోవరారా. ఇలాంటి సుందరమైనటువంటి ఒక కవిత్వంతో కూడినటువంటి ఒక లెటర్ రాశారు.
0: సో ఏ లెటర్ రిటన్ ఇన్ ఎ పోయెటిక్ స్టైల్.
1: కాగితము చాలా విలువైనటువంటిది.
0: పేపర్ ఇస్ హైలీ వాల్యుబుల్.
1: అక్షరము చాలా అందమైనటువంటివి.
0: లెటర్స్ ఆర్
1: కవిత్వం చాలా విచిత్రమైనటువంటిది.
0: అండ్ ది కంపోజిషన్ ఇస్ వెరీ.
1: కానీ ఒక కవర్ లో పెట్టాము.
0: బట్ వి హావ్ పుట్ ఇట్ ఇన్ ఎన్ ఎన్వెలప్.
1: కవిత్వానికి విలువ ఉంటుంది.
0: Poetry has its own
1: value. అక్షరములకు విలువ ఉంటుండాలి.
0: Letters too has some
1: value. కవర్కు విలువ ఉంటుండాలి.
0: Cover has value.
1: కాగితానికి విలువ ఉంటుండాలి.
0: Paper has value.
1: కానీ దానిపైన అడ్రస్ రాశాడు, పోస్ట్ వేశాడు.
0: Yes, he has written the address on the envelope and posted it.
1: Kani evariki chendalo variki chendaledu.
0: But it is not it has not gone to the person to whom it is addressed.
1: Deni valla?
0: Why?
1: Stamp ledu.
0: Because there is no stamp on the envelope.
1: Aduku adhe vilavugane ragamulu taalamulu meelamulu anninti endukudunu manam bhajan chestunnamu anninti endukudunu andasandamulu gaane untundadi kani indulo aatmaanandam anetunte stamp ledu akkada.
0: We do bhajan with all the rhythm, the tune and the beat, but the bhajan, the envelope, doesn't carry the stamp of atmananda.
1: Stamp undani paina veyali.
0: The bhajan should carry with it the stamp of confidence, self confidence.
1: Ee confidence anetundi dani paina ledu.
0: This stamp of self confidence is not
1: confidence
0: there.
1: In you, confidence in God.
0: So confidence in you and confidence in
1: this
0: God.
1: This is the greatness of secret of greatness.
0: This is the secret of greatness.
1: Idi manam tichukovali naadu.
0: This we should know today.
1: Manamu vishwasam anetvanti stamp veyakunda enta andamainatvanti okka cover chesthe emi enta pavitramainatvanti aksharam raasthe emi enta kavitvanni manam pondite emi stamp ledu.
0: Without affixing the stamp of confidence, what is the use of beautiful letters and poetry?
1: Vishwasamu motta modatadi.
0: Therefore, in Vedanta, this confidence is most important.
1: Ee vishwasamunaku taginatvanti okka shraddha rendavadi.
0: This vishwasa should have the second aspect, steadfastness, shraddha.
1: Ee shraddha vishwasamunaku taginatvanti prema.
0: And the third aspect is love.
1: ఈ ప్రేమ ఉండినప్పుడే శ్రద్ధ వస్తుంది. శ్రద్ధ ఉండినప్పుడే విశ్వాసం వస్తుంది.
0: When once there is love, there will be steadfastness. When once there is steadfastness, there will be confidence.
1: శ్రద్ధ ప్రేమ మూడు వేరు కాదు, మూడు తిరిగి ఒక్కటే.
0: Therefore, faith, steadfastness and love are not different. They are one and the same.
1: ఈ నురుగు అలా సముద్రము ఎట్లా ఒక్కటైపోయిందో.
0: Just as the foam and the wave and ocean are one and the same.
1: ఈ విధమైన శ్రద్ధ విశ్వాసము ప్రేమ మూడింటి యొక్క ఏకత్వం కూడాను కలగాలి.
0: వి ఆల్సో ఫైండ్ ద సేమ్ ఐడెంటిటీ ఇన్ ద యూనిటీ ఇన్ ఫెయిత్ స్టెడ్ఫాస్ట్నెస్ అండ్ లవ్.
1: ఇది వేదాంతమునకు సరైనటువంటి యొక్క ఆధారము.
0: దిస్ ఈస్ ది ట్రూ బేసిస్ ఫర్ వేదాంత.
1: ఈ వేదాంతం నందు ఇచ్ఛ పరేచ్ఛ వినిచ్ఛ అని మూడు ఉంటున్నాయి.
0: ఇన్ వేదాంత దేర్ ఆర్ త్రీ.
1: ఇచ్ఛ పరేచ్ఛ అవేచ్ఛ.
0: ఇచ్ఛ పరేచ్ఛ అవేచ్ఛ.
1: ఈ మూడింటి ఎందు ఉండేటువంటి అంతరార్థములు ఏమిటి?
0: వాట్ ఇస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దీస్ త్రీ?
1: ఇచ్ఛ
0: ఇచ్ఛ

0: స్వేచ్ఛ అనేటువంటిది కూడా చెప్పవచ్చు.
1: వి కెన్ ఆల్సో స్వేచ్ఛ
0: స్వేచ్ఛ పరేచ్ఛ అనేచ్ఛ
1: స్వేచ్ఛ పరేచ్ఛ అవేచ్ఛ.
0: స్వేచ్ఛ అనగా ఏమిటి?
1: వాట్ డు యు మీన్ బై స్వేచ్ఛ?
0: ఈనాటి విద్యార్థులు అందరూ కూడా స్వేచ్ఛ అనగా ఇష్టానుసారం మాట్లాడటం, ఇష్టానుసారం సంచరించడం, ఇష్టానుసారంగా ప్రవర్తించడం, ఇది స్వేచ్ఛ అనుకుంటాం.
1: స్వేచ్ఛ మోస్ట్ ఆఫ్ us take it as freedom to move about and to talk as we like.
0: అంతరార్థము
1: it is nothing that significant.
0: స్వ ఇచ్ఛ ఈ స్వేచ్ఛ అనగా ఆత్మ ఇచ్ఛనే నిజమైన స్వేచ్ఛ.
1: ఇట్ ఈస్ ఇచ్ఛ ఆర్ ద విల్ ఆఫ్
0: ఆత్మ. ఈ ఆత్మ ఇచ్ఛను మనం ఫాలో చేయాలి.
1: యూ హ్యావ్ టు ఫాలో ద ఆత్మ, దట్ ఈస్ స్వేచ్ఛ.
0: ఈ ఆత్మతత్వమే నేను అనేటువంటి పదమునకు ఆధారము.
1: ది ఆత్మ ఇస్ కన్వేడ్ ఇన్ ది యూజువల్ సెన్స్ ఐ
0: నేను
1: ఐ
0: నేను ఐ ఐ ఐ
1: ఇట్ ఈస్ సెడ్ ఇన్ ది ఆర్డినరీ వే.
0: అయితే ఈ ఐ అనేటువంటిది రెండు రకములుగా ఉపయోగిస్తున్నారు ఈ ప్రపంచంలో.
1: హౌఎవర్ దిస్ ఐ హ్యాస్ టూ కనోటేషన్స్ ఇన్ దిస్ వరల్డ్.
0: దీనిని పురస్కరించుకుని ఏ గీత ఎందుకూడను పరధర్మ స్వధర్మ అన్నాడు.
1: Basing on this, Gita refers to two, paradharma and swadharma.
0: Swadharma anaga emti? Kshatriya dharmamo, leka brahmana dharmamo, leka inkoru vaishya dharmamo, edo ilantivi, jati mata kulamulu edumulaku sambandhinchinatundi danni swadharmalaga bhavistunnaru. Kani idi kadu swadharmam.
1: Swadharma, we consider that it is the one code prescribed on the basis of the community or caste, not so.
0: Swa, atma.
1: స్వ ఆత్మ ఆత్మధర్మమే
0: స్వధర్మము.
1: ద ధర్మ ఆఫ్ ఆత్మ ఈ స్వధర్మ.
0: పరధర్మ పరధర్మం అనగా దేహము, దేహధర్మమే పరధర్మము.
1: పరధర్మ మీన్స్ దట్ ఆఫ్ ద బాడీ ఇస్ పరధర్మ.
0: కాబట్టి ఇక్కడ నేను అనేటువంటిది రెండు రకములుగా ఉంటుండాలి. ఐ ఐ ఐ
1: సో దిస్ ఐ ఈజ్ ఇన్ టూ ఫార్మ్స్.
0: ఒక ఐ ఏకాక్షరం ఐ.
1: One is one lettered I.
0: One letter I.
1: One letter I.
0: Rendav I, E, Y, E, I. Three letters I.
1: The second one is three lettered I, E, Y, E.
0: E, Y, E, I. Dehamu.
1: E, Y, E, I is the body.
0: Ekacharam I, Atma.
1: One lettered I is Atma.
0: దేహము లేకపోతే ఆత్మ అనేటువంటిది మనం తెలుసుకోలేము.
1: వితౌట్ ద బాడీ యూ కెనాట్ రియలైజ్.
0: ఆత్మనే లేకపోతే దేహం అనేటువంటి దాన్ని ఉండడానికి వీలు కాదు.
1: వితౌట్ ఆత్మ ద బాడీ కెనాట్ ఎగ్జిస్ట్.
0: కాబట్టి దేహాత్మ జీవతత్వం మూడింటి యొక్క ఏకత్వమే త్రిపుటి.
1: దేర్ఫోర్ ద యూనిటీ ఆఫ్ ద బాడీ
0: త్రికూటము యొక్క ఏకత్వము.
1: ఇట్ ఈస్ యూనిటీ ఆఫ్ ది త్రీ.
0: ఈ విధంగా వేదాంతము లోపల చక్కని రహస్యాన్ని చిన్న చిన్న పదములతో పవిత్రమైన మార్గాన్ని నిరూపిస్తూ వచ్చింది.
1: వేదాంత కన్వేస్ ఆల్ సటిల్టీస్ సింపుల్ స్మాల్ వర్డ్స్.
0: స్వయిచ్ఛనగా తానై తాను సంకల్పించి నేను ఈ కార్యమును చేస్తున్నాను అని నిర్ణయించి ఆ కార్యమును చేసి ఆ కార్యములో వచ్చినటువంటి ఫలితము సుఖమో దుఃఖమో ఏమాత్రమో విచారించక ఇది నేనే అనుభవించాలి. ఎందుకనగా నేనే దీనిని కోరి దీనిని వరించి దీనిని ప్రవర్తించాను.
1: స్వయిచ్ఛ. వన్ డిసైడ్స్ టు డూ ఎన్ యాక్షన్ ఆల్ బై హిమ్సెల్ఫ్ అండ్ దేర్ఫోర్ హీస్ ప్రిపేర్డ్ టు ఫేస్ ది కాన్సిక్వెన్సెస్ బీ ద గుడ్ ఆర్ బ్యాడ్.
0: నేను ఇష్టపడే చేశాను ఈ పనిని.
1: ఐ డిడ్ ఇట్ విల్ఫుల్లీ.
0: ఈ ఇష్టపడి చేసినటువంటి దాంట్లో దుఃఖము కాని ఆనందం కాని అది నా యొక్క రైట్.
1: Having done it all by myself,
0: నేను అనుభవించే తీరాలి.
1: I am bound to suffer, face the consequences.
0: నేను ఏమాత్రం కూడా వెనకంజ వేయకూడదు.
1: I will never go back.
0: అనేటువంటి విశ్వాసంతో చేసేటువంటి స్వేచ్ఛ.
1: And action done with such a faith is swechha.
0: Inka parechha.
1: The second parechha.
0: Parechha anaga itarula valla protsaham chechi leka ottidi valla oka karyamlo palgontunnam.
1: By force or compulsion or encouragement by outsiders you do an act.
0: ఇది నీ యొక్క స్వేచ్ఛగా చేసినటువంటిది కాదు.
1: ఇట్స్ నాట్ డన్ ఆన్ యువర్ ఓన్.
0: ఇతరు యొక్క ప్రోద్బలము చేత.
1: బికాస్ ఆఫ్ ఫోర్స్ బై అదర్స్.
0: ఇతరు యొక్క ఒత్తిడి చేత.
1: బికాస్ ఆఫ్ ప్రెషర్ ఫ్రమ్
0: అవుట్సైడ్ కర్మను నీవు ఆచరించావు.
1: యు డు ఎన్ యాక్ట్.
0: అయితే అప్పుడు కూడాను అయ్యో నేను ఇష్టపడి చేసినది కాదే అని నీవేమాత్రం విచారించకూడదు. ఇతరుల యొక్క ఫోర్స్ వల్ల జరిగినప్పుడు కూడా ఇది నేనే చేశాను, చేసింది నేను, ప్రోత్సాహం వారిది.
1: ఈవెన్ దెన్ యూ షుడ్ నాట్ బి వరీడ్ దట్ యూ హావ్ డన్ ఇట్ బికాస్ యు ఆర్ ఫోర్స్ టు డూ దాట్ అవుట్ ఆఫ్ ప్రెషర్ ఫ్రమ్ అవుట్సైడ్.
0: నిజంగా చేయడానికి ఉత్సాహమే నాలో లేకపోతే ప్రోత్సాహం ఏం చేస్తుంది?
1: Truly speaking, if you don't want to do, how can others forced you to do.
0: కాబట్టి ఉత్సాహం కూడా నాలో ఉండేటప్పుడే ఈ ప్రోత్సాహం కూడా కొంచెం హెల్ప్ చేసింది.
1: Therefore this willingness to do that is there and is encouraged by force from outside.
0: ప్రోత్సాహంతో చేసినటువంటి యొక్క ఉత్సాహంతో కూడాను అది కూడాను నేనే అనుభవించాలి.
1: Therefore though I am encouraged prompted to do by others, I should be prepared to face the consequence.
0: ఐచ్ఛ.
1: థర్డ్ వన్ ఐచ్ఛ.
0: ఇది ప్రోత్సాహము కాదు.
1: It's not
0: లేక నా స్వసంకల్పము కాదు.
1: It's not by force from others nor on my own.
0: ఇది కేవలం దైవేచ్ఛగా లభ్యమైనటువంటిది.
1: It has come to me as the will of God.
0: దైవేచ్ఛగా లభ్యమైనటువంటి ఒక సుఖం కాని దుఃఖం కాని ఆనందంగా మనం అనుభవించాలి.
1: Everything has come because of the divine will. I am ready to face.
0: ఇది ఇంకొక ఒత్తిడి కాదు.
1: It's not the force from outside.
0: లేక నేను ఆచరించినటువంటిది కాదు ఇష్టంచే.
1: Nor of my own.
0: ఇది దైవేచ్ఛగా వచ్చినటువంటిది.
1: It's all the divine will.
0: ఈ దైవేచ్ఛగా వచ్చినటువంటిది కేవలం మంచినే జరుగుతుంటాలి.
1: Whatever that comes to us out of the divine will is bound to be good.
0: కనుక దైవేచ్ఛగా జరిగినటువంటి ప్రతి కార్యమునందు కూడాను మాధుర్యము విజయము శాంతి ఆనందము సౌఖ్యము ఇవన్నీ చేకూరుతూ ఉంటాయి.
1: Whatever that is done, being prompted by the divine, or what you call divine will, is bound to be good, sacred and blissful, and happiness will be given.
0: కానీ ఈనాటి మానవుడు ఈ విశాలమైనటువంటి అర్థాన్ని తీసుకోలేదు.
1: But man is not having that broad-minded spirit in understanding this.
0: కేవలము పుణ్యశ్చ ఫలమిశ్చంతి పుణ్యం నేశ్చంతి మానవః న పాప ఫలమిశ్చంతి పాపం కుర్వంతు యత్నతః అంటున్నాడు. పాప ఫలము నాకు వద్దు.
1: He doesn't want to face the consequences of his sinful deeds.
0: పాప ఫలం వద్దంటున్నాడే కాని పాప కార్యం చేస్తున్నాడు.
1: He is not prepared to face the consequence of the sinful deeds, but he commits a sin.
0: పాప కార్యం పాప ఫలం వద్దనేటువంటి వాడు పాప కార్యం ఎందుకు చేయాలి?
1: If he is not prepared to face the consequence, why should
0: కాబట్టి
1: he commit
0: the పాప ఫలం చేతనే కార్యం చేతనే పాప ఫలం నీకు వస్తుండాలి.
1: Because of the sinful deeds, you face the consequences.
0: పుణ్యశ్చ ఫలమిశ్చంతి పుణ్యం నేత్యంచ మానవః పుణ్యఫలం కావాలని ఆశిస్తున్నావు.
1: You want the rewards out of meritorious acts.
0: కానీ పుణ్యకర్మలు చేయడానికి ముందంజ వేయటం లేదు.
1: But you'll never do any meritorious deeds.
0: ఎందుకు?
1: Why?
0: కావాలని కోరేది ఒకటి, దానికి విరుద్ధంగా కర్మలు ఆచరించటము.
1: You desire one thing and your action takes you to another thing.
0: కనుకని నీ యొక్క ఆశలను పురస్కరించుకునే నీ కర్మలు కూడాను ఉంటుండాలి.
1: Therefore your actions should be in tune to your ambition.
0: పాపఫలం నీ వద్దనకూడదు.
1: You cannot deny.
0: నేను చేశాను తప్పక రావాల్సిందే అది.
1: I committed a sin.
0: The result.
1: Therefore results you must face.
0: నీవు తెలిసి ముట్టినా తెలియక ముట్టినా అగ్నికి నిన్ను కాలుస్తుందే కాని అయ్యో తెలియక ముట్టాడని అగ్ని చల్లబడదు.
1: Knowingly or unknowingly, if you touch the fire, it is sure to burn you. You cannot say, I touched you unknowingly.
0: నీవు ఇష్టపడని ఇష్టపడకుండా పోనీ నీ కర్మఫలం నీవు అనుభవించే తీరాలి.
1: Whether you like it or not, you must face the music, the consequence.
0: ఇది వ్యావహారిక సత్యం.
1: This is వ్యావహారిక సత్యం.
0: కానీ పారమార్థిక సత్యం అలాంటిది కాదు.
1: But పారమార్థిక సత్యం is not like that.
0: అగ్ని ఉండినప్పటికీ
1: though there is fire,
0: నీవు దానిని ముట్టినప్పటికీ
1: you may touch it,
0: అది నిన్ను కాల్చకుండా ఉంటుంది.
1: Yet it will not burn.
0: ఏ విధంగా?
1: How?
0: అనగా
1: meaning
0: కేవలం ఇది దైవానుగ్రహం యొక్క చేతనే.
1: Because of God's grace.
0: లేక ముందుగానే అది అగ్ని ఉంది అనేటువంటి జ్ఞానాన్ని మనకు అందిస్తుంది.
1: You will have the knowledge that there is fire already there.
0: కనుక అగ్ని కూడాను దైవతత్వంగానే నీవు విశ్వసించాలి.
1: The fire is also divine.
0: ఈ పంచభూతములో అగ్ని కూడా ఒకటి.
1: Among the five elements, fire is one among them.
0: కనుక ప్రతి ఒక్కదాని ఎందు కూడాను ఈ అహం అనేటువంటిది ఇక్కడ ప్రవేశిస్తుండాలి.
1: సో ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ దిస్ అహం కమ్స్ ఇన్.
0: ఈ అహం తత్వం అనేటువంటిది ఎక్కడ నుంచి పుట్టిందని విచారణ చెయ్యాలి.
1: ఎంక్వైర్ వేర్ ఫ్రమ్ దిస్ అహం.
0: ఈ అహం అనేటువంటిది ఆత్మ నుండి పుట్టింది.
1: అహం ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ ఆత్మ.
0: ఈ అహం నుండి మరి ఏది పుట్టింది?
1: What is it, the progeny to this aham?
0: Sankalpam puttindi.
1: The thought is born to this aham.
0: Ee sankalpam nunchi edi puttindi?
1: What is it next?
0: Kevalam vaak puttindi.
1: It is the word or the speech faculty.
0: Kabatti vaak sankalpam nunchi puttindi.
1: Therefore word is born to sankalpam.
0: Sankalpam aham nunchi puttindi.
1: And sankalpa is born to this
0: aham. Aham aatma nunchi puttindi.
1: And aham is born to this aham. Ee vidhanga
0: teesukunte idi e triputi.
1: So this is what you call trinity or triputi.
0: ఈ యొక్క కర్మ అనే వాక్ అనేటువంటిది ఆత్మకు గ్రేట్ గ్రాండ్ సన్.
1: దేర్ఫోర్ ది స్పీచ్ ఫ్యాకల్టీ మునిమనవడు గ్రేట్ గ్రాండ్ సన్ ఆఫ్ అహం.
0: ఈ తలంపు సంకల్పం అనేటువంటిది గ్రాండ్ సన్.
1: దేర్ఫోర్ ది థాట్ ఈస్ ది గ్రాండ్ సన్.
0: అహం అనేటువంటిది సన్.
1: అహం ఈస్ ద సన్.
0: ఆత్మకు అహం సన్.
1: Therefore, aham is the son of Atma.
0: Sankalpam ante the grandson.
1: Thought is the grandson.
0: Word anetuvanti the great grandson.
1: Word is the great grandson.
0: Kabatti idantha okke kutumbam yokka sambandhame.
1: So, it all belongs to one family.
0: Grandson ku, great grandson ku, son kudunu atma yokka property pain right untundali.
1: Therefore, great grandson, grandson, son have got the rights on the property of the father.
0: Atma yokka property emiti?
1: What is the property of Atma?
0: Sat chit anandamu.
1: The property of Atma is sat chit ananda.
0: Kanuka ee sat chit anandam anetundi son ku, grandson ku, great grandson ku.
1: So this
0: ముగ్గురికి కూడాను ఈ యొక్క సత్ చిత్ ఆనందం అనేటువంటి సంపూర్ణంగా వ్యాపించి ఉంటుండాలి.
1: So the legal heirs to the sat chit ananda are the son, grandson and great grandson.
0: ఆనందం లేదు నాలో అని అనుకోకూడదు.
1: So no one should think that there is no ananda within one's own self. It is your right.
0: చూసావా? ఇంకా నిరంతరము ఒక విధమైన సత్యనిత్యమైనటువంటి వాడిగా నేను ఉండాలి అని ఆశిస్తున్నావు.
1: That state of being is your right.
0: ఇంకా పవిత్రమైనటువంటి యొక్క ఆనందము చిత్ అనేటువంటిది ఏమిటి?
1: దెన్ వాట్ ఈస్ దిస్ చిత్?
0: అదే ప్రజ్ఞానం బ్రహ్మ.
1: దట్ ఈస్ ప్రజ్ఞానం బ్రహ్మ.
0: ఆ ప్రజ్ఞానం నీయందే ఉంటుండాలి.
1: దట్ ప్రజ్ఞాన ఇస్ విత్ ఇన్ యూ.
0: కనుక సత్ చిత్ ఆనందం ఎక్కడ ఉందో అని వెతకనక్కర్లేదు.
1: సో యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ సచ్ చిత్ ఆనంద.
0: నీయందే ఉంటుండాలి ఈ సచ్చిదానందము.
1: దిస్ సచ్చిదానంద ఇస్ విత్ ఇన్ యూ.
0: అయితే నీవు తెలుసుకోలేకపోవటం చేత అది నిన్ను బట్టి పీడిస్తుండాలి అజ్ఞానం.
1: సిన్స్ యూ డు నాట్ నో యు ఆర్ విక్టిమైజ్డ్ by this ignorance.
0: Vidyarthulara,
1: students,
0: neenku oka chinna katha untundali.
1: For this a small story.
0: Oka marriage jarugutundali.
1: Marriage was taking place.
0: Oka kanya vaipana varu oka intindilo unnaru.
1: Bride's party were staying at one residence.
0: Baludu yokka idi inkoka intilo untunnaru.
1: Bridegroom's party at another place.
0: Madhya lopala oka sambhashana jarugadaniki oka sambandhi erpaddadu.
1: A person was there who will arrange a talk on both sides.
0: Kanya vaipuna velutunnadu pratisariya prati paryayamu varini dabaisthunnadu.
1: Every time he goes to bride's party and commands them.
0: Emtandi meer vela velakanta maaku tiffin coffee ilantunta supply cheyatam ledhu mee vivaham anetundi em inta grand ga chestaru anukunnanu meer sariga cheyatam ledhe baayi vishayam lopala ematram meer sadda pattukovatam ledhe ani vaadisthunnadu.
1: This person visited the bride's party and went on banging them. What is it that we expected that you will perform the wedding in a grand way? What about the tiffin and coffee? Why delay?
0: Maroka paryayamu bai vaipuna vastunnadu.
1: Next time he visits the bridegroom's party.
0: Ee chesi pettina enni paryayalu pichina meer raavatam lede vantalanta chalabadi pothunnayi meer tappaka randi taraga ani vaadanu pedda jabardast chestunnadu.
1: Another hand he visits the bridegroom's property and say party and says, why don't you come sir? Come on, all things are ready, why don't you come?
0: Ee boy side jabardast chestunnappudu ee boy side varantha anukuntunnaru itane evaro girl side vaadiga untunnadu pedda yajamanudi anukunnaru vaallu.
1: The bridegroom's party considered this person as VIP, very important, representing the bride's party.
0: ఈ గర్ల్ సైడ్ వచ్చి జబర్దస్త్ చేస్తున్నప్పుడు వీళ్ళెవరో బాయ్ సైడ్ యజమానుడిగా ఉంటున్నాడని వీరు తలుచుకుంటున్నారు.
1: ది బ్రైడ్స్ పార్టీ ఫెల్ట్ దట్ హీస్ ఎ వెరీ విఐపీ రిప్రజెంటింగ్ ది గ్రూమ్స్ పార్టీ.
0: కానీ ఈ స్వతంత్రం పెద్దగా పెచ్చి పెరిగిపోయింది.
1: అండ్ యూ సో ఇండిపెండెంట్ బ్యాంకింగ్ బోత్ సైడ్స్.
0: కళాతూరికి బాయ్ సైడ్ వాళ్లకు గర్ల్ సైడ్ వాళ్ళకు కూడా విసుగు పుట్టిపోయింది.
1: బోత్ ది పార్టీస్ వర్ వెక్స్డ్ అల్టిమేట్లీ విత్ హిమ్.
0: అప్పుడు ఎన్క్వైరీ ప్రారంభించాడు, ఎవరండి ఇతను?
1: Then they started inquiring, who is this man?
0: Boy said, varu chi girl said, evarandi itanu annada maake em teriyadandi ani veerannaru.
1: Boy side people came and asked, who is this man? They said, we don't know.
0: Girl said, ochcharu tirigi evarandi itanu annaru maake em teriyadu annaru.
1: Girls party came and said, who is this man? Boy said, they don't know.
0: Iruvuru vachi inquiry prarambham chestapudike veedu palayanu.
1: Then both the parties came there and started inquiring about this man. He ran away.
0: మన గుట్టు బట్ట బయలుపోయింది అనుకుని వాడు తప్పించుకుని పరిగెత్తాడు.
1: నౌ ది క్యాట్ ఈస్ అవుట్ ఆఫ్ ది బ్యాగ్ అండ్ హీ రన్ అవే ఫ్రమ్ దట్ స్పాట్.
0: అదే విధంగానే ఈ అజ్ఞానము అనేటువంటిది ఒక పర్యాయం ఆత్మ వైపున, ఒక పర్యాయం ప్రకృతి వైపున ప్రవహించి ఈ ప్రకృతిని ఆత్మను రెండింటి ఎందుకు జబర్దస్త్ చేస్తుంటాడు.
1: లైక్ దిస్ ఇగ్నోరెన్స్ moves towards Atma at one time, moves towards nature at another time, and just plays the mystery.
0: Atma anatma yokka sambandham enpudu dantu discrimination vicharana saripinappude enquiry saripinappudu ee ajnanam anetundi antardhanam aipothu.
1: When once we make inquiry in depth of these two things, Atma and the nature, this ignorance will run away.
0: Adi ee naadu manamu jarapatam ledhu.
1: That we are not doing.
0: Ee naadu atti enquiry jarapatam ledhu.
1: No inquiry is present today.
0: Ee atmana anatmana.
1: Is it this ఆత్మ ఆర్ దట్ విచ్ నాట్ ఆత్మ.
0: ఇది ప్రాప్తమైనటువంటిదా పరార్థమైనటువంటిదా?
1: ఇస్ దట్ వరల్డ్ ఆర్ వరల్డ్లీ ఆర్ స్పిరిచువల్
0: అనేటువంటి విచారణ మనం చేయకుండా పోవటం చేతనే ఇది మనం అనేక విధములుగా కూడా పీడిస్తూ ఉంటుండాలి.
1: యాజ్ వీ డోంట్ ఎంక్వైర్ దిస్ వే వీఆర్ పుట్ టు ట్రబుల్.
0: అనుకునే ఎంక్వైరీ చేసేటువంటి దాంట్లో నాలుగు మార్గములు ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ ఫోర్ పాత్స్ ఆఫ్ ఎంక్వైరీ.
0: ఈనాడు విద్యావంతులు మీకు అందరికీ తెలిసిన బాగా,
1: యూ నో, యు ఆర్ ఆల్ ఎడ్యుకేటెడ్, యూ నో ప్రతి
0: వేర్. ఇదంతా మీ అందు ఉండేటువంటి బుక్కిష్ నాలెడ్జీ.
1: What all you have is bookish knowledge.
0: ఈ బుక్కిష్ నాలెడ్జ్ కొన్ని దినాల తర్వాత సూపర్ఫిషియల్ నాలెడ్జ్ గా మారిపోతుంది.
1: After some time, bookish knowledge turns into superficial knowledge.
0: ఈ సూపర్ఫిషియల్ నాలెడ్జ్ పోయిన తర్వాత స్పెషల్ జనరల్ నాలెడ్జ్ వస్తుంది.
1: Thereafter, you get the general knowledge.
0: ఈ జనరల్ నాలెడ్జ్ వచ్చినప్పుడే మీరు అప్పుడు డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ చూడాలి.
1: Then you have to possess this discrimination knowledge.
0: ఆ డిస్క్రిమినేషన్ కూడా ఇండివిజువల్ డిస్క్రిమినేషన్ ఉండకూడదు, ఫండమెంటల్ డిస్క్రిమినేషన్ కావాలి.
1: There again, you should not discriminate at the individual level. You should exercise fundamental discrimination.
0: Practical knowledge vastundi.
1: Finally, you get practical knowledge.
0: Ee practical knowledge ne satyamainatundi.
1: This practical knowledge is truth.
0: Adiye atti satyam varaku kudunu manam prayanam avutune povali.
1: We have to travel till we reach that point of truth.
0: One after one, anni moktan tarvata dani manam vicharam chestu povali.
1: One after one, one step after the step, we should continue to travel.
0: Ee vidhamga enquiry chestu poyinappude satyam manaku chakkaga manaku telustundi.
1: When once we inquire in this procedure, you will know what is truth.
0: Kanukane videha mukti.
1: Videha.
0: Videha mukti.
1: Videha mukti.
0: Jeevan mukti ani rendu untunnayi.
1: There are two, videha mukti,
0: jeevan mukti, videha mukti. Ee rendu kudunu vedantamlo chaala pradhanamainatuvi.
1: In vedanta these two are very important, jeevan mukti, videha mukti.
0: Jeevan mukti anaga emiti?
1: What is jeevan mukti?
0: Anaga shariramu dharinchi kudanu sarvam kudunu bhagavat swaroopame aneetvanti yokka ekatva bhavanni visvasinchi.
1: Yes, with this body to have the feeling that everything is divine.
0: ఇదంతా కూడా పాస్ట్ ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్ మూడు కూడా ఏకత్వమే.
1: దట్ ది పాస్ట్ ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్ ఆర్ యాక్చువల్లీ వన్.
0: మూడు వృక్షంగా ఉంటున్నది.
1: నౌ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ ట్రీ. ఇన్ ద పాస్ట్ ఇట్ వాజ్ ఎ ట్రీ.
0: దాని నుంచి ఇప్పుడు ప్రెసెంట్ అనేటువంటి సీడ్ వచ్చింది.
1: అండ్ యూ గెట్ ది సీడ్ ఇన్ ద ప్రెసెంట్.
0: ఈ సీడ్ యొక్క రిజల్ట్స్ ఫ్యూచర్ లోపల ట్రీ అవుతుంది.
1: ద రిజల్ట్స్ ఆఫ్ ది ప్రెసెంట్ సీడ్ విల్ బి నోన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ ట్రీ ఇన్ ఫ్యూచర్.
0: వృక్షము ట్రీ.
1: ఇన్ ద పాస్ట్
0: ఫ్యూచర్ ట్రీ, ప్రెసెంట్ సీడ్.
1: So in the past it was a tree, so also in future, but now in the present it is a seed.
0: Moolinti yokka ekattam okate.
1: But actually all the three stand.
0: A tree lekunda ee seed raledu.
1: Without the tree you don't get the
0: seed. Ee seed lekunda mari tree raadu.
1: Without the present a seed you don't get future tree. This is
0: moolinti yokka ekattam anetundi vishwasinchinatundi vaadu ఇతను జీవన ముక్తుడు.
1: ద వన్ హూ అండర్స్టూడ్ దిస్ యూనిటీ ఆఫ్ దీస్ త్రీ.
0: కష్టమును సుఖమును రెండింటిని కూడా సమత్వంగా చూసేటువంటి వాడు జీవన్ ముక్తుడు.
1: ద వన్ హూ మెయింటైన్స్ ఈక్వానిమిటీ ఇన్ టైమ్స్ ఆఫ్ ప్లెజర్ అండ్ పెయిన్ ఈజ్ జీవన్ ముక్త.
0: మంచివారు వర్ణించినప్పటికీ, చెడ్డవారు దూషించినప్పటికీ ఈ రెండింటిని సమత్వంగా భావించేటువంటి వాడు జీవన్ ముక్తుడు.
1: జీవన్ ముక్త ఇస్ ద వన్ హూ టేక్స్ ద ప్రైజ్ అండ్ ద బ్లేమ్ ఇన్ ఈక్వల్ స్పిరిట్.
0: కనుకనే దూషణ భూషణ తిరస్కారం పురస్కారం అన్నింటినీ కూడా ఏకత్వంగా విశ్వసించినటువంటి వాడు జీవన్ ముక్తుడు.
1: దేర్ఫోర్ ద ప్రైజ్ అండ్ ద బ్లేమ్, ద హ్యూమిలియేషన్, ఫెలిసిటేషన్ ఆల్ ఆర్ టేకెన్ ఇన్ ఈక్వల్ స్పిరిట్.
0: దరిద్రము సంపద రెండింటిని కూడా ఏకత్వంగా విశ్వసించినటువంటి వాడు జీవన్ ముక్తుడు.
1: పావర్టీ అండ్ ప్రాస్పెరిటీ ఆర్ టేకెన్ ఇన్ ఈక్వల్ స్పిరిట్.
0: అన్ని కూడా కదిలిపోయే మేఘములే.
1: ఆల్ ఆర్ పాసింగ్ క్లౌడ్స్.
0: ఏది కూడా శాశ్వతమైనటువంటిది ఇక్కడ లేదు.
1: నన్ ఆఫ్ దెమ్ ఆర్ పర్మనెంట్.
0: కనుక ఇట్టి సత్యాన్ని గుర్తించినటువంటి వాడు జీవన్ ముక్తుడు.
1: జీవన్ ముక్త ఇస్ ద వన్ హూ రియలైజ్
0: అతనికి విచారం అనేటువంటిదే ఉండదు.
1: హీ హాస్ నో వరీ ఆర్ ఎంగ్జైటీ.
0: ఎందుకనగా మనస్తత్వం ఏకత్వంలో ఉంటుంది.
1: బికాస్ మైండ్ ఈస్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ వన్ డైరెక్షన్.
0: అట్టి వాడే జీవన్ ముక్తుడు.
1: సచ్ పీపుల్ ఆర్ జీవన్ ముక్త.
0: అయితే విదేహ ముక్తుడు అంటే ఏమిటి?
1: దెన్ హూ ఇస్ విదేహ ముక్త?
0: ఇవి కూడా విదేహుని ఎందు ఇలాంటి గుణములే ఉంటున్నాయి.
1: ఈవెన్ విదేహా హాస్ దీస్ ట్రేట్స్.
0: ఇరువురికి ఉండినటువంటి భేదం ఏమిటి? ఇతనికి దేహం ఉంది, అతనికి దేహం లేదు.
1: The difference lies, one has the body, the other has the body.
0: Deham lenetunti vaadu.
1: Videhi, the one without the body.
0: Deham ledante emti? Deham undi.
1: What does it mean?
0: Kaani, there is body. Deham paina concentrate cheyatam ledu.
1: There is body, but he doesn't concentrate on the body.
0: Akalu anetunti ve athani e maatram kodanu erugadu.
1: He doesn't know the hunger or appetite or thirst.
0: Ilanti జీవన్ ముక్తి అనేటువంటి తత్వం లోపల విదేహ ముక్తి అనేటువంటిది దాని ప్రతిబింబమే.
1: Therefore, in the nature of జీవన్ ముక్తి, జీవన్ ముక్తి అండ్ విదేహ ముక్తి అది ఆబ్జెక్ట్. అండ్
0: జనక మహారాజుకు విదేహుడు అని పేరు వచ్చింది.
1: దశరథ జనక హాస్ గాట్ ది నేమ్ విదేహ.
0: అనగా దేహభ్రాంతి అతనికి లేదు.
1: మీన్స్ హి హస్ నో బాడీ ఫీలింగ్.
0: అతని వల్లనే విదేహుడు అని ఇతని పేరు.
1: సో హీస్ కాల్డ్ విదేహ.
0: దేహం అనేటువంటి ఉండినంత వరకు మనకు సుఖ దుఃఖములు తప్పినవి కాదు.
1: సో లాంగ్ దేర్ ఇస్ ది ఫీలింగ్ ఆఫ్ ద బాడీ, యు కెనాట్ గెట్ అవే ఫ్రమ్ ద పెయిన్ అండ్ ద ప్లేజర్.
0: దేహాభిమానం అనేటువంటిది లేకపోయినప్పుడు ఇంకా దేహాభిమానము లేదు.
1: వెన్ వన్ దేర్ ఇస్ నో బాడీ ఫీలింగ్, యు కెనాట్ బి కేర్డ్ బై ఎనీథింగ్. అమనస్కము, దట్ ఇస్ కాల్డ్ అమనస్కం ఆర్ విత్డ్రాల్ ఆఫ్ ద మైండ్. దేర్ ఇస్ నో మైండ్.
0: మైండ్ లేనిటువంటి వాడికి ఇంకా థాట్స్ ఎక్కడి నుంచి వస్తాయి?
1: అండ్ దేర్ ఇస్ నో మైండ్. హౌ
0: థాట్స్ ఉంటేనే మైండ్.
1: ద మైండ్ ఇస్ ద వన్ విత్ థాట్స్.
0: ఇది వస్త్రము,
1: ఇస్ క్లాత్.
0: ఇది వస్త్రానికి దారములు ఉండాలి.
1: ఇట్ మస్ట్ possess the threads.
0: ఈ దారమునకు ప్రతి ఉండాలి.
1: ద థ్రెడ్స్ నీడ్ కాటన్.
0: ప్రతి దారమైంది.
1: కాటన్ బికమ్స్
0: దారమే వస్త్రమైంది.
1: ద థ్రెడ్ యాన్ ఇంటూ ద కాటన్.
0: అసలు ప్రతి లేకపోతే
1: వితౌట్ ద కాటన్
0: ఈ ద్వారం
1: యూ డోంట్ గెట్ థ్రెడ్.
0: దారమే లేకపోతే
1: వితౌట్ ద థ్రెడ్
0: వస్త్రమే లేదు.
1: యూ డోంట్ ఫైండ్ ఇట్.
0: కాబట్టి మొట్టమొదటి పత్తి అదే సంకల్పము.
1: సో ఫస్ట్ ద కాటన్ ఈస్ ద థాట్.
0: థ్రెడ్ అదే డిజైర్స్.
1: ద థ్రెడ్స్ రిప్రజెంట్ డిజైర్.
0: ఈ థ్రెడ్ యొక్క సమ్మిళితమైన స్వరూపమే క్లాత్ మైండ్.
1: అండ్ దేర్ఫోర్ ద కాంబినేషన్ ద థ్రెడ్స్ డిజైర్స్ ఆర్ ఇంటర్వోవెన్.
0: డిజైర్స్ ఇస్ మైండ్. బండల్ ఆఫ్ డిజైర్స్ ఇస్ మైండ్.
1: మైండ్ ఈస్ ద బండల్ ఆఫ్ డిజైర్స్.
0: కనుక ఈ డిజైర్స్ లేనప్పుడు మైండ్ లేదు అక్కడ.
1: వెన్ దర్ నో డిజైర్స్ దేర్ ఇస్ నో మైండ్.
0: అందువల్లనే అమనస్కము అన్నారు.
1: దేర్ఫోర్ ఇట్స్ కాల్డ్ అమనస్కము, విత్డ్రాల్ ఆఫ్ ద మైండ్.
0: మాయకు లోనాయ, మాయకు తానాయ, మాయ 25 మంత్రములాయ. మాయ 25 మంత్రము తెలిసితే మాయ మాయ మాయ మరి బయలాయ. మాయకు లోనాయ,
1: వన్ బికమ్స్ విక్టిమ్
0: టు తానాయ,
1: హీ బికమ్స్ మాయ.
0: మాయ 25 మంత్రములాయ.
1: అండ్ దిస్ మాయ బికమ్స్ 25
0: మంత్రములు. ఏమిటవి?
1: వాట్ ఆర్ దిస్ 25 మంత్రాస్?
0: ఐదు కర్మేంద్రియములు,
1: ద ఫైవ్
0: ప్రాణములు, ఐదు కోశములు, ఐదు ఎలిమెంట్స్,
1: ద భూతములు, ఐదు భూతములు, ఫైవ్ ఎలిమెంట్స్,
0: ఈ నాలుగు
1: కాగ్నిటివ్, ఫైవ్ కాగ్నిటివ్ సెన్సెస్, ఫైవ్ లైఫ్ షీట్స్,
0: 20 అయిపోయింది.
1: దే మేక్ ఏ టోటల్ ఆఫ్ 20.
0: మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము నాలుగు అయింది.
1: ద మైండ్, ది ఇంటెలెక్ట్, అహంకార, ఈగో, చిత్త 4, ఈగో,
0: ఈ నాలుగైంది. తర్వాత జీవతత్వం, ఇవి అన్ని చేర్చి 25 అయిపోయింది.
1: అండ్ దెన్ జీవతత్వ ఇండివిజువల్ సోల్ మేకింగ్ 25.
0: 25 తత్వాలతో కూడినటువంటి ఏదో అదే పిండము.
1: సో ద వన్ విత్ దీస్ 25 ఆస్పెక్ట్స్ ఇస్ కాల్డ్ పిండము.
0: ఈ పిండము అనగా ఏమిటి? దేహమే పిండము.
1: దిస్ బాడీ ఈస్ పిండము.
0: అండపిండ బ్రహ్మాండము అన్నారు. అండమనగా గ్రుడ్డు నుంచి పుట్టినటువంటి దాన్ని అండం అన్నారు.
1: అండము మీన్స్ ది ఎగ్.
0: తల్లి గర్భం నుంచి పుట్టినటువంటిది పిండము అన్నారు.
1: ద వన్ బోర్న్ అవుట్ ఆఫ్ మదర్స్ వూమ్ ఇస్ పిండము.
0: బ్రహ్మాండము సర్వత్రా ఉండినటువంటి దాన్ని బ్రహ్మాండం అన్నారు.
1: బ్రహ్మాండం ఇస్ కాస్మాస్ స్ప్రెడ్ ఎవ్రీవేర్.
0: కనుక మన దేహమునందు ఈ మూడు కూడా ఉంటున్నాయి.
1: సో ఇన్ అవర్ బాడీ
0: అండ పిండ బ్రహ్మాండం యొక్క తత్వమే ఈ త్రిపుటి యొక్క ఏకత్వము.
1: దేర్ఫోర్ ఇన్ ద బాడీ ఆల్ దీస్ త్రీ ఆర్ ప్రెసెంట్. అండ పిండ బ్రహ్మాండ,
0: కూటమి, అదే త్రికూటమి.
1: దిస్ ఇస్ కాల్డ్ త్రికూటమి ఆర్ ది యూనిటీ.
0: కూటమి చేరటము,
1: కూటమి జాయినింగ్.
0: శ్రీరామచంద్రుడు,
1: శ్రీరామచంద్ర
0: కేవలం త్రికూట పర్వతం పైన ఉంటున్నాడు.
1: దట్ హీ ల్యాండెడ్ అప్ దేర్ ఇన్ త్రికూట పర్వత మౌంటెన్.
0: ఎక్కడ అది కూటము?
1: వేర్ ఇస్ దట్ కూట?
0: జీవ, ఈశ్వర, ప్రకృతి మూడింటి యొక్క ఏకత్వం కూటం అక్కడ.
1: ఇట్ ఈస్ ది కాంబినేషన్, ద మీటింగ్ ప్లేస్ ఆఫ్ ది ఇండివిజువల్ సోల్, ద కాస్మిక్ సోల్ అండ్ ద నేచర్.
0: రామతత్వం అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ ది నేచర్ ఆఫ్ రామ?
0: రా అనగా ఆత్మ.
1: రామ మీన్స్ ఆత్మ.
0: మా అనగా మాయా.
1: మా ఈజ్ మాయా.
0: మాయా అనేటువంటిది ఆత్మతో చేరినప్పుడే ఇది రామతత్వం అయిపోతుంది.
1: వెన్ వన్స్ దిస్ మాయా ఈజ్ ఇన్ ది కంపెనీ ఆఫ్ ఆత్మ, ఇట్ బికమ్స్ రామ.
0: జపం చేస్తున్నామంటే రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ అని జాపం చేయటం కాదు. ఈ రామ అనేటువంటి దాంతో మైండ్ అనేటువంటిది భగవంతుని ఆత్మతో ఏకం కావాలి.
1: వెన్ యూ చాంట్ ద నేమ్ ఆఫ్ రామ రిపీటెడ్లీ, ఇట్ మీన్స్ మైండ్ మర్జెస్ ఇన్ ఆత్మ.
0: అది ఏ నిజమైనటువంటి రామ జపము?
1: దట్ ఈస్ ది ట్రూ చాంటింగ్
0: తారక తత్వము.
1: దట్ ఈస్ ది నేచర్ ఆఫ్ తారకం.
0: అందువల్లనే తారకం అంటే ఏమిటి?
1: వాట్ ఈస్
0: ఎరుకు మరుపు అనకుండా
1: వితౌట్ ఎనీ మెమరీ ఆఫ్
0: నిరతముగు సుషుప్తి శక్తిలో
1: ది వేకింగ్ స్టేట్ ది
0: అరమరలు డ్రీమింగ్
1: ఆర్ వేకింగ్ ఆర్
0: తరచుగా జీవాత్మ చదివిడి తారకం.
1: సో దిస్ తారకం ఈస్ బియాండ్ ఆల్ దీస్ త్రీ, ది వేకింగ్, ది డ్రీమింగ్ అండ్ ది డీప్ స్లీప్ స్టేట్.
0: జాగ్రత్త స్వప్న సుషుప్తిని ఎందుకు ఏకత్వమైనటువంటిదే తత్వము.
1: ఇట్ ఇస్ వన్ ప్రిన్సిపల్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ ఆల్ ది త్రీ లెవెల్స్ ఆఫ్ కాన్షియస్నెస్.
0: ఇటువంటి తారక తత్వాన్ని మనం గుర్తించుకోలేక
1: వితౌట్ నోయింగ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ తారక
0: రామ్ రామ్ రామ్ రామ్ అని జపం చేసినంత మాత్రం చాలదు.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ చాంట్ ద నేమ్ ఆఫ్ రామ రిపీటెడ్లీ.
0: మన మనస్సును ఆత్మతో ఏకం చేయాలి.
1: వీ షుడ్ యూనిఫై అవర్ మైండ్ విత్ ఆత్మ.
0: చూడండి, చక్కెర చేతితో తెచ్చావు.
1: యూ బ్రాట్ ది షుగర్ ఆన్ హ్యాండ్.
0: ఒక టంబ్లర్ లో నీరు ఉంటుండాలి.
1: అండ్ దిస్ టంబ్లర్
0: ఆ నీరులో పోసావు. కానీ బాగా కలిపావు.
1: అండ్ యూ హావ్ మిక్స్డ్ ఇట్ వెల్.
0: కానీ తర్వాత చూస్తే
1: లేటర్
0: చేతితో తెచ్చావు.
1: యూ బ్రాట్ ఇట్ ఆన్ హ్యాండ్.
0: ఆ చేయి పెట్టి చూస్తే చేతికి చిక్కదు చక్కెర.
1: బట్ వెన్ వన్స్ యూ వాంట్ టు క్యాచ్ హోల్డ్ ఆఫ్ ది షుగర్ యూ కాంట్ డు ఇట్.
0: చూచావు,
1: యూ సా ది షుగర్.
0: కానీ ఆ నీటిలో చక్కెర కనిపించడం లేదు.
1: నౌ ఇట్ ఈస్ ఇన్ వాటర్ యూ కాంట్ సీ దట్.
0: ఎక్కడ పోయింది?
1: What happened to it?
0: నీ చేతితోనే తెచ్చావు.
1: In fact, you brought it yourself.
0: నీ కనుతోనే చూచావు.
1: In fact, you saw with your own eye.
0: ఆ చక్కెర చేతికి చిక్కటం లేదు, కంటికి కనిపించటం లేదు.
1: The very same sugar you brought with your hand and the sugar that you saw with your eye, you can't bring that back.
0: చక్కెర ఉంది అని నీవు ఎట్లా గుర్తించగలవు?
1: How do you know that there is sugar here?
0: ఆ వాటర్ ను నీవు టంగ్ పైన వేసుకుని నీ నాలుక పైన వేసుకున్నప్పుడు ఇక్కడ చక్కెర ఉంది అని తెలుస్తుంది.
1: When once you keep water on your tongue, you will know the presence of sugar.
0: పిల్లలకు
1: another example,
0: ఇది కప్పు.
1: This is cup.
0: ఇది కప్పులో జ్యూస్ పోసాము.
1: Suppose you have
0: juice పోసాము.
1: You got the fruit juice inside.
0: కానీ ఈ ఫ్రూట్ జ్యూస్ ఈ కప్పులో ఉంటుండాలి.
1: There is fruit juice in the cup.
0: కానీ ఫ్రూట్ జ్యూస్ యొక్క టేస్ట్ కప్పుకు తెలియదు.
1: But the cup does not know the taste of the fruit juice.
0: తన నిండుకు నింపుకుంది.
1: It has got fruit juice in.
0: కానీ దాని టేస్ట్ కప్పుకు తెలియటం లేదు.
1: But the cup does not know the taste of the fruit juice.
0: స్ట్రా వేసావు.
1: So you have put a straw there.
0: స్ట్రా వేసుకుంటే స్ట్రా నుంచి నువ్వు తీసుకుంటున్నావు.
1: And you draw the juice with the help of
0: straw. ఈ జ్యూస్ అంతా స్ట్రా నుంచి పోతుండాది, కానీ స్ట్రా కూడా దాని టేస్ట్ తెలియదు.
1: Though you just draw the juice with the straw does not know the taste.
0: నాలుగు పైన పోయేటప్పటికే దాని టేస్ట్ తెలుస్తా ఉంది.
1: When once it reaches the tongue finds the taste.
0: చూసారా? ఎక్కడ దీని రుచి తెలుస్తుంది?
1: Where do you find this taste?
0: టంగ్ పైన తెలుస్తుంది.
1: It's only the tongue that finds the taste, knows the taste.
0: అదే విధంగానే
1: likewise
0: మన దేహమే ఒక కప్పు.
1: The body is the cup.
0: దీనిలోనే డివినిటీ అనేటువంటి జ్యూస్ ఉంటుంది. రసోవైసహ రసస్వరూపమైనటువంటి దైవం ఉంటుంది.
1: This cup of this body, there is this juice of divinity.
0: ఇది దేహానికి తెలియటం లేదు.
1: Body is not understanding.
0: మన సెన్సెస్ ఇదే స్ట్రాస్.
1: Senses are the straws.
0: కనుక ఈ సెన్సెస్ లో అన్ని మనం అనుభవిస్తున్నాము.
1: వి ఎక్స్పీరియన్స్ విత్ ది సెన్సెస్.
0: కానీ వాటికి కూడా ఏమి తెలియటం లేదు.
1: బట్ ఈవెన్ సెన్సెస్ డు నాట్ అండర్స్టాండ్.
0: బుద్ధి అదే టంగ్.
1: దిస్ ఇంటెలెక్ట్ ఈస్ ది టంగ్.
0: ఆ టంగుకు మాత్రం తెలుస్తుంది.
1: ది ఇంటెలెక్ట్ ద టంగ్ విల్ నో.
0: బుద్ధికి తెలుస్తుంది కానీ అనుభవించటం లేదు. టేస్ట్ తెలుస్తుంది కానీ అది అనుభవించటం లేదు.
1: సో దో ఇట్ నోస్ ద టేస్ట్ బట్ ఇట్ డస్ నాట్ ఎక్స్పీరియన్స్.
0: అది తిరిగి జఠరానికి పంపుతా ఉంది.
1: ఇట్ పాసెస్ ఆన్ టు ద స్టమక్.
0: జఠరం కూడా ఆ యొక్క తీపి తెలియటం లేదు.
1: ఈవెన్ ద స్టమక్ డజంట్ నో ద టేస్ట్ ఆఫ్ ఇట్.
0: జీర్ణం చేస్తుంది.
1: ఇట్ డైజెస్ట్ ఇట్.
0: మాలిన్యాన్ని ప్రక్కకు నెట్టుతుంది.
1: ద వేస్ట్ మ్యాటర్ ఈస్ ఎక్స్క్రీటెడ్.
0: పవిత్రమైన నిర్మలమైన జ్యూస్ ను సర్వాంగానికి సప్లై చేస్తుంది.
1: ద ప్యూర్ జ్యూస్ ది ఎసెన్స్ ఈస్ సప్లైడ్ టు వేరియస్ లింబ్స్ ఆఫ్ ద బాడీ.
0: జఠరాగ్ని.
1: That is called the fire, jataragni in the stomach.
0: Aham vaishvanaro bhutva praninam dehamasita pranapana samayukta pacham nyanyam chaturvidam. అహం వైశ్వానరో భూత్వ ఓ పిచ్చివాడా, నేను నీ స్టమక్ లో ఉంటుండి వైశ్వానరుగా, నీవు తిన్నటువంటిదంతా జీర్ణం చేసి నీ దేహానికంతా సప్లై చేసి శక్తిని ఇస్తున్నాను.
1: ఓ మ్యాట్ క్యాప్, ఐఎమ్ ప్రెసెంట్ యూ స్టమక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వైశ్వానర. ఇట్ ఇస్ ఓన్లీ ఐ దట్ డైజెస్ట్. ఇట్ ఇస్ ఓన్లీ ఐ దట్ సర్క్యులేట్.
0: వేదాంత విషయాన్ని చక్కగా విచారణ చేస్తూ వస్తే కట్టగడుపు తేలేది ఒక్కటే.
1: ఇఫ్ ఎంక్వైర్ క్లియర్లీ ది ఎంటైర్ ఫీల్డ్ ఆఫ్ వేదాంత, అల్టిమేట్ యు ఆర్ అరైవ్ ఎట్ వన్.
0: ఏకం సత్ విప్రా బహుధా వదంతి.
1: Truth is one. It is interpreted in different way.
0: Not two, only one.
1: Truth is only one, not two.
0: కనుక అంత గట్టిగా చెప్తూ వచ్చింది వేదాంతం.
1: సో వేదాంత టెల్స్
0: నాట్ టూ.
1: వేదాంత
0: ఓన్లీ వన్.
1: వేదాంత టెల్స్ విత్ సచ్ ఎ స్ట్రాంగ్ ఎంఫసిస్ అండ్ స్ట్రెంగ్.
0: నేను ఒకటే అని చెప్పడం లేదు వీక్ గా.
1: ఇట్ డజంట్ సే ఇన్ ఎ వీక్ వే ఓన్లీ వన్.
0: నేను ఒక్కటే ఒకటి రెండు కాదు అని గట్టిగా చెప్తుంది. అది
1: ఓన్లీ వన్ నాట్ టూ.
0: అంత
1: ఎంఫాటిక్ డిక్లరేషన్.
0: గంట కొట్టినట్టుగా చెప్తుంటుంది అది, ప్రబోధిస్తుంది అది, ప్రచారం చేస్తుంది అది ప్రపంచానికి.
1: ఇట్ ప్రొపగేట్స్ అండ్ టీచెస్ టు ది ఎంటైర్ వరల్డ్ విత్ ఎంఫసిస్.
0: దైవం ఒక్కడే.
1: గాడ్ ఈస్ వన్.
0: అల్లా కూడా ఒక్కడే.
1: అల్లా ఈస్ వన్.
0: జీసస్ ఒక్కడే.
1: జీసస్.
0: రాముడు ఒక్కడే. ఈశ్వరుడు ఒక్కడే.
1: విష్ణు
0: ఒక్కడే.
1: కృష్ణ
0: ఒక్కడే.
1: జనాస్టి ఈస్ వన్.
0: అంతా ఒక్కడే.
1: ఎవ్రీథింగ్ ఈస్ వన్. గాడ్ ఈస్ వన్.
0: కొంతమంది జోరాస్ట్రియన్ వేరువేరని జోరాస్ట్రియన్స్ చెప్తుంటారు.
1: జోరాస్ట్రియన్స్ పర్షియన్స్ సే ద జోరాస్ట్రియన్ ఇస్ సెపరేట్.
0: గురునానక్ ఒక్కడే అని వారు అనేక విధములుగా ఒకరు వారిని ఇస్తూ ఉంటుంటారు సిక్కులు.
1: ద సిక్స్ సే దట్ గురునానక్ ఇస్ ద ఓన్లీ వన్.
0: రాముడు వేరే అని రామభక్తులు చెప్తుంటారు.
1: డివోటీస్ ఆఫ్ రామా కన్సిడర్ ద రామా
0: సపరేట్ వేరే అని కృష్ణ భక్తులు చెప్తుంటారు.
1: అండ్ డివోటీస్ ఆఫ్ కృష్ణ క్లెయిమ్ దట్ కృష్ణ ఇస్ డిస్టింక్ట్.
0: పోతుందది కానీ
1: So they go on spending like this thinking.
0: కానీ దైవం ఒక్కడే.
1: But God is one.
0: నామములు రూపములు వేరువేరుగా ఉంటున్నాయి.
1: The names and forms are different.
0: నీ జిహ్వ చాపల్యం చేతనే.
1: Depending upon your choice and preference.
0: కావాలి, నాకు జిలేబి కావాలి, నాకు బర్ఫీ కావాలి, నాకు మైసూర్ పాక్ కావాలి అని ఆశిస్తున్నావు. ఈ బర్ఫీలో, మిఠాయిలో, జిలేబీలో ఇవన్నిట్లో కూడా ఉన్న చక్కెర ఒక్కటే. ఇది ఏకం సత్విప్రాభవదావదంతి.
1: Taste differ. One wants this barfi, another wants gulab jam. They want various types of sweets, but the sugar is one and the same in all of them.
0: Chapalyamle inni vidhamainatvanti oka taste aasistundadi.
1: They are all your choices and preferences, that's all.
0: ఏ నేమైన ఏ పేరైనా చూడండి.
1: ఎనీ నేమ్ ఫర్ దట్ మ్యాటర్.
0: ఏ రూపమైనా నీవు చింతించండి.
1: ఎనీ ఫార్మ్ యూ కెన్ మెడిటేట్.
0: గమ్యం ఒక్కటే.
1: బట్ ద గోల్ ఈజ్ వన్.
0: గోల్ ఈజ్ వన్, గాడ్ ఈజ్ వన్.
1: గోల్ ఈజ్ వన్, గాడ్ ఈజ్ వన్.
0: కనుక ఏ దాన్ని కూడా మనం విమర్శించకూడదు.
1: వీ షుడ్ నాట్ క్రిటిసైజ్ ఎనీ పర్టికులర్.
0: ఏది కూడా వేరు వేరు కాదు.
1: వీ షుడ్ నాట్ అబ్జర్వ్ డిఫరెన్సెస్.
0: అంతా చేరి ఒక్కటే.
1: ఎవ్రీథింగ్ ఈజ్ వన్ అల్టిమేట్లీ.
0: ఇలాంటి ఏకత్వాన్ని మనం చక్కగా విచారణ చేసినప్పుడే ఆనందం అనేటువంటి మనకు ప్రాప్తిస్తుంది.
1: When once we develop the spirit of unity, you will attain the state of
0: అదే యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: దిస్ ఇస్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: చూడండి, బీయింగ్స్ ఆర్ మెనీ.
1: బీయింగ్స్ ఆర్ మెనీ.
0: బట్ బ్రెత్ ఈజ్ వన్.
1: బట్ బ్రెత్ ఈజ్ వన్.
0: Stars are many.
1: Stars are many.
0: Sky is one.
1: Sky is one.
0: Nations are many.
1: Nations are many.
0: Earth is one.
1: Earth is one.
0: Jewels are many.
1: Jewels are many.
0: Gold is one.
1: Gold is one.
0: ఈ సత్యాన్ని మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: We should make every effort to know this truth.
0: ఇది నాకు ఇష్టము, ఇది నాకు ఇష్టం లేదు అని ఏ మాత్రం కూడా నువ్వు విభజించకూడదు.
1: You should not classify basing on your likes and dislikes.
0: ఈ విధమైనటువంటి ఏకత్వాన్ని గుర్తించుతూ వస్తే, చేస్తూ చేస్తూ చేస్తూ వస్తే తప్పక నీవు ఆ తత్వంలో మునుగుతావు.
1: When once you understand the principle of unity, go on pursuing this path of unity, you reach the goal.
0: I am God, I am God, I am God, I am God. ఆ భావంతో నువ్వు చేస్తూ రా.
1: You start doing everything with the feeling that I am God, I am God.
0: Become God.
1: Then you become God.
0: నీ థాట్ ని బట్టి నీ యొక్క స్వరూపం బయలుదేరుతుంది.
1: As is the thought, so is the form you get later.
0: కనుక నీవు అనవసరమైన చింతన చేయకూడదు.
1: సో డోంట్ హ్యావ్ అన్నెసరీ,
0: అనవసరమైన మాట్లాడకూడదు.
1: డోంట్ ఇన్వాల్వ్ ఇన్ అన్నెసరీ,
0: ఇతరుల మనసును బాధించకూడదు.
1: డోంట్,
0: ఇతరులకు ఏమీ శ్రమను ఇవ్వకూడదు.
1: డోంట్ హర్ట్ ఎనీబడీ.
0: ఈ విధమైనటువంటిది ఒక తత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు ఫాలో దిస్ పాత్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: రేపటి నుండి,
1: ఫ్రమ్ టుమారో,
0: ఇంకా విద్యార్థులకు 5వ తేదీ నుంచి పరీక్షలు కూడా జరుగుతున్నాయి.
1: Students have examinations coming from 5th.
0: కొన్ని దినములు,
1: for a couple of days,
0: ఈ ఉపన్యాసంలో మానివేస్తే కొంతవరకు విద్యార్థులకు కూడాను కొంత ఫ్రీడమ్ ఇచ్చినట్టు అవుతుంది.
1: ఇఫ్ ది సిరీస్ ఆఫ్ డిస్కోర్సెస్ ఆర్ డిస్కంటిన్యూడ్, స్టూడెంట్స్ విల్ హ్యావ్ ఫ్రీడమ్.
0: ఎందుకంటే వారు వచ్చిండేది విద్య కోసం వచ్చారు, కానీ ఈ వేదాంతం కోసం రాలేదు. కనుక కొంత విద్యను కూడాను అభ్యసించాలి.
1: You should also study.
0: చదవటం కూడా జరిగినప్పుడే ఇందులో తగినటువంటి మీరు వచ్చినటువంటి పని పూర్తి గావించుకున్నటువంటి వారు అవుతారు.
1: When once you study well, the task for which you have come will be fulfilled.
0: మీ తల్లిదండ్రులు ఎంతో కొండంత ఆశతో మిమ్మల్ని ఇక్కడ పంపించారు.
1: Your parents have sent you here with high hopes. Your parents have sent you here with high hopes.
0: కనుక వారికి కూడా మీరు సంతృప్తి పంచాలి.
1: యూ షుడ్ ఆల్సో మేక్ దెమ్ హ్యాపీ.
0: ఎందుకంటే వారు కూడా దైవ స్వరూపులే.
1: బికాజ్ దే ఆర్ ఆల్సో డివైన్.
0: మాతృదేవో భవ, పితృదేవో భవ.
1: మదర్ ఇస్ గాడ్, ఫాదర్ ఇస్ గాడ్.
0: కనుక మీరు వచ్చినటువంటి పనిని మొట్టమొదట చక్కగా దీన్ని పూర్తి చేసుకోండి.
1: సో హావింగ్ కమ్ హియర్, డిశ్చార్జ్ యువర్ డ్యూటీ.
0: దాన్ని ఫలవంతం చేసుకున్నప్పుడే స్వామి కూడా ఆనందం.
1: వెన్ యూ మేక్ యువర్ స్టే హియర్ పర్పస్ఫుల్ అండ్ మీనింగ్ ఫుల్.
0: కానీ రూముల్లో
1: స్వామి విల్ బి హ్యాపీ.
0: మాట్లాడకుండా,
1: but don't talk in your room.
0: అనవసరమైన విషయాల్లో ప్రవేశించకుండా,
1: don't be in unnecessary matters.
0: మీ స్టడీ లోపల కాన్సంట్రేట్ చేయండి.
1: Concentrate on your studies.
0: మంచి ఓ గ్రేడ్ తీసుకుని రండి.
1: Secure O grade.
0: ఈ ఇన్స్టిట్యూట్ కు మంచి పేరు తేండి.
1: Get a good name to our institute.
0: తల్లిదండ్రులకు తగినటువంటి ఆనందాన్ని అందించండి.
1: Make your parents happy.
0: మీరు కూడా వచ్చిన పని నెరవేర్చుకుని ఆనందంగా మీరు వెళ్లిపోండి.
1: You also fulfill the purpose for which you have come and go and return.

0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మహాభూతముల పంచీకృతం వల్లనే కర్మ జరగటం చేత స్థూల శరీరము ఏర్పడుచున్నది.
1: బికాస్ ఆఫ్ ద యాక్టివిటీ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్ ద గ్రాస్ బాడీ ఈజ్ మేడ్.
0: సుఖ దుఃఖములకు ఈ శరీరమే మూల కారణంగా ఉంటుంది.
1: ఫార్ ది ప్లెజర్ అండ్ పెయిన్ ది బాడీ ఇస్ రెస్పాన్సిబుల్.

0: That if it is known, everything else will be known. That if it is not known, the other things will not be known. It is only the human being who knows this spirituality.
1: మానవ జీవితములు ప్రతి మానవుడు కూడా నువ్వు గుర్తించవలసినటువంటి విషయము స్థూల సూక్ష్మ కారణ మహాకారణతత్వాన్ని అర్థం చేసుకోవాలి.
0: ద మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఇన్ దిస్ హ్యూమన్ లైఫ్ లైస్ ఇన్ అండర్స్టాండింగ్ ద మీనింగ్ ఆఫ్ ద గ్రాస్ సటిల్ కాజల్ అండ్ సూపర్ కాజల్ బాడీ.
1: అప్పుడే ఈ ప్రపంచం యొక్క వ్యవహారం అంతే కూడాను మానవులకు అర్థం కాగలదు.
0: దెన్ ఓన్లీ మ్యాన్ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ద మిస్టరీ ఆఫ్ లైఫ్.
1: మానవుడనగా ఏమి, ప్రపంచమనగా ఏమి, జీవతత్వము దైవత్వములకు ఉండేటువంటి సంబంధ బాంధవ్యం అనేటువంటిది ఏమి అనేటువంటి విషయాన్ని చక్కగా బోధపడుతుంది.
0: దెన్ ఓన్లీ ఇట్ విల్ బి క్లియర్లీ అండర్స్టూడ్ the answers for questions like this: who is man, who is God, what is world, what is the relationship between the individual and the divine.
1: భౌతిక శరీరము జడము.
0: The physical body is inert.
1: ఇది కేవలము పదార్థముల యొక్క చేరిక చేత ఏర్పడేటువంటిది.
0: This is formed because of the combination of matter.
1: ఇనుము, సబ్బు, సున్నము, నీరు, సీసము, ఈ పదార్థముల యొక్క చేరిక చేతనే ఈ దేహం ఏర్పడుతున్నది.
0: ద బాడీ హ్యాస్ గాట్ ద మెటీరియల్ సచ్ యాజ్ ఐరన్, ద సోప్, లైమ్, వాటర్ అండ్ సిలికన్.
1: కనుక దీనికి స్థూల శరీరము జడము అని పేరు వచ్చినది.
0: ఫర్ దట్ రీజన్ ద ఫిజికల్ బాడీ ఈజ్ ఇనర్ట్.
1: ఇంకా సూక్ష్మ శరీరము ఇది మాయా స్వరూపము.
0: దెన్ ద సటిల్ బాడీ హ్యాస్ ద ఫార్మ్ ఆఫ్ ఇల్యూజన్.
1: స్వప్నావస్థ యందు మనసు తనను తాను సృష్టించుకోవటమే కాక అనేక సుఖములను, దుఃఖములను, విచారములను, ఆనందములను, భయమును కూడాను తానే సృష్టించుకుంటుంది.
0: వైల్ ఇన్ డ్రీమ్ the mind creates its own self. It creates the pain, pleasure, all the happiness and the misery.
1: కనుక సూక్ష్మ శరీరమైనటువంటి యొక్క ఈ స్వప్నావస్థ యందు ఇది అంతే కూడాను మాయగా సంకల్పము చేత సర్వ సృష్టి కూడాను జరుగుతున్నది.
0: And therefore, in the state of dream, the entire is one of illusion and imaginary. And so it is illusory.
1: ఇవి అప్పటికి అప్పటికి మాత్రమే సత్యముగా గోచరిస్తాయి.
0: It appears to be all truth at that particular moment of time.
1: మాయ అనగా ఉన్నదానిని లేనట్టు, లేనిదానిని ఉన్నట్టు కల్పించేటువంటి యొక్క తత్వమునకే మాయ అని పేరు.
0: Illusion meaning that which represents the existent as non-existent and vice versa.
1: ఈ స్వప్నావస్థ యందు మనము అనుభవించినటువంటి సర్వానుభూతులు జాగ్రత్త వ్యవస్థ యందు ఇది కేవలము ఒక అసత్యంగా రూపొందుతూ వచ్చాయి.
0: ఆల్ ది ఎక్స్పీరియన్సెస్ ఇన్ ద డ్రీమింగ్ స్టేట్ విల్ అపియర్ టు బి ఆల్ ఫాల్స్ ఇన్ ద వేకింగ్ స్టేట్.
1: కలలో చూచిన మేడలు, మిద్దెలు కన్నులు తెరిచిన లేవు కదా.
0: ద మ్యాన్షన్స్ అండ్ ద క్యాసల్స్ వాచ్డ్ ఇన్ డ్రీమ్ ఆర్ నాట్ ప్రెసెంట్ ఇన్ ద వేకింగ్ స్టేట్.
1: ఇవి కేవలము సత్యమనగా జాగ్రత్త స్వప్న సుషుప్తులు ఎందుకు కూడాను మారినటువంటిదే ఉంటుండాలి.
0: ఇఫ్ దే ఆర్ రియల్లీ ట్రూ దే షుడ్ బి చేంజ్లెస్ ఇన్ ఆల్ త్రీ స్టేట్స్, ద వేకింగ్, డ్రీమింగ్ అండ్ ద డీప్ స్లీప్.
1: త్రికాల భాగ్యం సత్యం, కానీ ఇది త్రికాలము ఎందు లేదు.
0: ద ట్రూత్ ఇస్ చేంజ్లెస్ ఇన్ ఆల్ ద త్రీ టైమ్స్ బట్ సచ్ ఇస్ నాట్ ప్రెసెంట్ హియర్.
1: కనుకనే సూక్ష్మ శరీరం అనేటువంటిది మాయతో పోల్చబడినటువంటిది.
0: అండ్ హెన్స్ the subtle body is compared to illusion.
1: Inka karana dehamu idi kevalamu pratibimbame.
0: Next comes the causal body, which is just the reflection.
1: Yeni pratibimbamu,
0: so what is it that is reflection?
1: Mahakaranam yokka pratibimbame.
0: It is the reflection of super causal body.
1: కనుక స్థూలము జడము, సూక్ష్మము మాయ, కారణము ప్రతిబింబము, మహాకారణమే పరతత్వము.
0: And therefore, the gross body is inert, the dreaming is just illusive, while the causal body is reflection, while supercausal body is the object.
1: కనుక పరతత్వము చేతనే ప్రతిబింబింపబడి సూక్ష్మ శరీరమునందు కేవలము భౌతికమైన ప్రకృతి యందు ఇది కనిపించుతూ వస్తున్నది.
0: Being supercausal, it just appears imaginary in the dreaming state.
1: కనుక మానవత్వంలో సర్వత్వము కూడా ఇమిడి ఉన్నదనేటువంటి సత్యాన్ని ఈ యొక్క సూచనలు మనకు చక్కగా బోధింపబడుతూ వస్తున్నాయి.
0: These are the indications which will make us understand that in the human life, all the three states are present.
1: Manasu, mind, super mind, higher mind, illusion mind, ivanni kudanu indulone imindukunnavi.
0: Within the human life, all states of mind are present, the mind, super mind, higher mind, illuminated mind as well.
1: ఈ మైండ్ అనేటువంటిది జాగ్రత్త అవస్థ యందు వినటము, చూడటము, అనుభవించటము, ఆనందించటము సర్వం కొను జరుగుతూ వస్తూ ఉంటుంది.
0: దిస్ మైండ్ ఇన్ ది వేకింగ్ స్టేట్ వాచెస్, లిజన్స్, ఎక్స్పీరియన్సెస్ అండ్ డిలైట్స్.
1: దేశకాల పరిస్థితుల ప్రభావంకు ఇది కట్టుబడి ఉంటుంది.
0: దిస్ మైండ్ ఈస్ బౌండ్ బై ద లిమిటేషన్స్ ఆఫ్ స్పేస్ అండ్ టైమ్.
1: ఇంకా నిద్రావస్థ యందు ఉండేటువంటిది కేవలము ఒక ప్రతిబింబంగా, ఒక విధమైనటువంటి యొక్క మాయగా రూపొందుతూ వస్తుంది.
0: ఇన్ డీప్ స్లీప్ స్టేట్ ఇట్ రిమైన్స్ జస్ట్ ఎ రిఫ్లెక్షన్.
1: అక్కడ మనసే సర్వమును సృష్టించుకుంటుంది కనుకనే ఇది కేవలము సూపర్ మైండ్ అన్నారు.
0: యాజ్ ఇట్ ఈస్ ఎంటైర్లీ ది క్రియేషన్ ఆఫ్ ద మైండ్ ఇట్ ఈస్ కాల్డ్ సూపర్ మైండ్.
1: అది కాలమునకు మాత్రమే సంబంధించి ఉంటుంటుంది.
0: It is related to the time alone.
1: కారణ కర్తవ్యములు ఏమాత్రం కూడా అందులో గోచరించవు.
0: No factor such as time and responsibility are apparent.
1: ఒక చిన్న ఉదాహరణము.
0: A small example.
1: నీవు ఈనాటి రాత్రి బెంగళూరు స్టేషన్ లో రైలు ఎక్కి ఎల్లుండి నీవు బొంబాయి చేరిపోతున్నావు.
0: A small example. Tonight you boarded the train there in Bangalore and reach Bombay the day after tomorrow.
1: ఇక్కడ కాలము, కర్మ, కారణ, కర్తవ్యములు నాలుగింటితో చేరినటువంటిది ఈ మైండ్ యొక్క ప్రభావము.
0: హియర్ యు హ్యావ్ ది ఎఫెక్ట్స్ ఆల్ ద ఫోర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ద మైండ్, ద టైమ్, ద కాజ్, ఎఫెక్ట్ అండ్ ద రిజల్ట్.
1: ఎక్కడ పోయావు? రైలులో పోయావు.
0: హౌ డిడ్ యు గో? యు బోర్డెడ్ ద ట్రైన్.
1: ఎంత కాలం పట్టింది? 12 గంటల సేపు పట్టింది.
0: హౌ లాంగ్ డిడ్ యు టక్? 12 అవర్స్ ఆఫ్ టైమ్.
1: ఏ విధంగా నీవు చేరావు?
0: How did you reach there?
1: తిరిగి ఎక్కడ చేరావు?
0: Where did you go?
1: బొంబాయి చేరావు.
0: You reached Bombay.
1: ఈ చేరడానికి కారణం ఏమిటి?
0: What is the reason for reaching?
1: అక్కడ ఏదో ఒక ఆఫీసులో పని జరిగింది.
0: You have got some work in the office.
1: కాలము,
0: time,
1: కర్మ,
0: action,
1: కర్తవ్యము,
0: responsibility,
1: కారణము
0: and cause.
1: ఈ నాలుగు చేరినటువంటిదే మనస్సు.
0: The combination of all the four is the mind.
1: రాత్రి నీకు స్వప్నం వచ్చింది.
0: You dream in the night.
1: ఆ స్వప్నంలో నీవు బొంబాయి చేరావు.
0: ఇన్ ద డ్రీమ్ యు రీచ్డ్ బాంబే.
1: అన్ని దృశ్యములను చూచావు.
0: యు హావ్ సీన్ దట్.
1: ఆనందించావు.
0: యు డిలైటెడ్.
1: కానీ ఇందులో కాలము, కర్మ, కారణము, కర్తవ్యము నాలుగు లేదు.
0: హియర్ ఇన్ ద డ్రీమ్ దేర్ నో కాజ్, దేర్ నో టైమ్, దేర్ నో రిజల్ట్.
1: ఈ స్వప్నంలో ఎట్ట నీవు వెళ్ళినావు?
0: ఇన్ డ్రీమ్ హౌ డిడ్ యు గో ట్రావెల్?
1: ఏ కాలంలో వెళ్ళినావు?
0: What time you went?
1: ఏ కారణంతో వెళ్ళావు?
0: What is the reason?
1: ఏమి అక్కడ జరిగింది?
0: How did it happen?
1: ఏమీ లేదు.
0: Nothing whatsoever.
1: అన్ని ఒక 5 నిమిషముల లోపల జరిగిపోయింది.
0: Everything happened within 5 minutes of time.
1: ఇది మనసు యొక్క సంకల్ప ప్రభావం చేత జరిగేటువంటి ఒక చిత్రము, విచిత్రము.
0: This is mystery and the peculiarity of the nature of the mind that shapes.
1: దీనిని సూపర్ మైండ్ అన్నారు.
0: This is called super mind.
1: ఈ సూపర్ మైండ్ కు కాల, కర్మ, కారణ, కర్తవ్యాలు ఏమాత్రం కూడా ఉండవు.
0: The super mind has no such factors like the time, the space, the cause.
1: చిత్రంబులు,
0: peculiar,
1: త్రైలోక్య పవిత్రంబులు,
0: that sacred for all the world,
1: వరజాలాల విత్రంబులు, సన్మిత్రంబులు, ముని జన పౌత్రంబులు, విష్ణుదేవు చారిత్రంబులు. ఇవి చాలా విచిత్రమైనటువంటివి. ఈ సూపర్ మైండ్ యొక్క ప్రభావములు,
0: ది ఎఫెక్ట్స్ ఆఫ్ ది సూపర్ మైండ్ ఆర్ రియల్లీ మిస్టీరియస్.
1: కనుక స్వప్నావస్థ యొక్క స్థితిని కల్పించి అనుభవింపజేసి ఆనందింపజేసేటువంటి

0: సంవత్సరం లోపల వివాహము జరిగింది.
1: అట్ ది ఏజ్ ఆఫ్ 25 యు మ్యారీడ్.
0: 30 సంవత్సరం లోపల పుత్రుడు పుట్టాడు.
1: అట్ ది ఏజ్ ఆఫ్ 30 యు హావ్ సన్.
0: తిరిగి ఆ పుత్రుణ్ణి నీవు చదివించి
1: యు ఎడ్యుకేట్ యువర్ సన్.
0: అతన్ని విదేశాలకు పంపుతున్నావు.
1: అండ్ యు ఆర్ సెండింగ్ హిమ్ అబ్రాడ్.
0: ఈ విదేశాలకు పంపేటువంటి కాలం ఎంతవరకు అయింది?
1: హౌ లాంగ్?
0: నీవు పుట్టి చదివి వివాహమాడి కుమారుడు పుట్టి కుమారుడు విదేశాలకు పంపేటువంటి కాలమంతా 40 సంవత్సరములు అయిపోయింది.
1: ఆల్ దీస్ హ్యాపెనింగ్స్ టేక్ 40 ఇయర్స్ ఆఫ్ టైమ్ రైట్ ఫ్రమ్ ద మూమెంట్ ఆఫ్ యువర్ బర్త్ ద స్టడీ అండ్ దెన్ గాట్ మ్యారీడ్ అండ్ యూ బి గాట్ సన్ అండ్ ప్లాన్ టు సెండ్ హిమ్ అబ్రాడ్.
0: కానీ రాత్రి నిద్రించావు.
1: బట్ యూ స్లెప్ట్ ఇన్ ద నైట్.
0: 3 నీవు లేచావు.
1: యూ గాట్ అప్ అట్ 3 o'clock.
0: కాలకృత్యములు తీర్చుకున్నావు.
1: తిరిగి
0: 3:05 తిరిగి వచ్చి పండుకున్నావు.
1: లేటర్ యు రిటర్న్ అండ్ స్లెప్ట్ ఇన్ ద రూమ్.
0: 3:10 ఒక స్వప్నం వచ్చింది.
1: అట్ 3:10 యు హ్యాడ్ ఎ డ్రీమ్.
0: ఏమిటి ఆ స్వప్నము?
1: వాట్ ఇస్ ద డ్రీమ్?
0: నీవు పుట్టినట్టు,
1: యాజ్ ఇఫ్ యు ఆర్ బోర్న్,
0: నీవు విద్యాభ్యాసం చేసినట్టు,
1: యాజ్ ఇఫ్ యు
0: వివాహం జరిగినట్టు,
1: యాజ్ ఇఫ్ యు గాట్ మ్యారీడ్,
0: కుమారుడు పుట్టినట్టు,
1: యాజ్ ఇఫ్ యు
0: ఈ కుమారుని విదేశాలకు పంపటము జరగటం వచ్చింది.
1: As if you are sending your son abroad, all the happenings appear.
0: నీవు పుట్టి పెరిగి చదివి వివాహమాడి నీకు కుమారుడు పుట్టి తదుపరి ఆ కుమారుని విదేశాలకు పంపేటువంటి వయసు 40 జరిగింది.
1: All these things happened in a span of 40 years, right from the moment of your birth, your education.
0: స్వప్నావస్థలో ఒక 2 వచ్చింది ఈ స్వప్నమంతా.
1: But in a dream, all these things happened just in 2 of time.
0: జాగ్రత్త కాలము 40 అయినప్పుడు స్వప్నావస్థ కాలము 2 ఉంటుంది.
1: ఇన్ ది వేకింగ్ స్టేట్ ఆల్ ద హ్యాపెనింగ్స్ హ్యాపెన్ ఇన్ ద రేంజ్ ఆఫ్ 40 వైల్ ఇన్ డ్రీమ్ జస్ట్ 2.
0: స్వప్నావస్థలో 2 జరిగినటువంటిది
1: దట్ విచ్ హ్యాపన్స్ ఇన్ 2 ఇన్ డ్రీమ్
0: జ్ఞానావస్థలో క్షణంగా మారిపోతుంది.
1: ఇట్ జస్ట్ బికమ్స్ ఎ మోమెంట్ ఇన్ ద కాసల్ స్టేట్.
0: కనుక స్వప్నావస్థను ఇది సూపర్ మైండ్ అన్నారు.
1: సో ద డ్రీమింగ్ స్టేట్ ఈస్ కాల్డ్ సూపర్ మైండ్.
0: కాలకర్మ కారణ కర్తవ్యాలతో కలిసినటువంటి ఒక అనుభూతులను అందిస్తుంది ఈ స్వప్నావస్థ.
1: It is only the dream that gives you all the experiences relating to the time, space, cause and effect.
0: Kanuka sahaja manasu kante ee super mind ee yokka unnatamainatundi yokka minds maha shaktivantamainatundi.
1: And therefore the natural mind, the super mind, is highly powerful.
0: Inka moodavadi higher mind.
1: The third one is higher mind.
0: Idi nidra avastha sushupti time.
1: This is the state of deep sleep.
0: Indulo ఏమాత్రం కూడా నువ్వు విచారం అనేటువంటిది ఉండదు, మనసే లేదు.
1: హియర్ దేర్ ఇస్ నో వరీ యాజ్ సచ్ సిన్స్ దేర్ ఇస్ నో మైండ్.
0: ఇంద్రియములు లేవు.
1: నో సెన్సెస్.
0: ఎట్టి అనుభూతులు లేవు.
1: నో ఎక్స్పీరియన్సెస్.
0: కానీ
1: బట్
0: ఆ యొక్క నిద్ర నుండి లేచిన తర్వాత మహా ఆనందాన్ని అనుభవిస్తాడు.
1: బట్ ద మూమెంట్ యు గెట్ అప్ ఫ్రమ్ ద డీప్ స్లీప్ యు విల్ బి ఆల్ బ్లిస్ఫుల్.
0: ఈ నిద్రలోప గాఢ నిద్రపోయి నేను చాలా హాయిగా ఉన్నానంటాడు.
1: ఇన్ ద డీప్ స్లీప్ after you wake up and you say that I had a sound sleep.
0: Idi haayini andinchetvantadi.
1: It gives all the comfort.
0: Yetti anubhutulnu andinchaka
1: without giving an experience
0: kevalam sukhanantamunu chekurustundi.
1: It gives, it confers all the happiness of sound sleep.
0: Kevalam sukhamu aanandamu indriyaatheetamainatundi manasuku atheetamainatundi.
1: Happiness and bliss truly speaking is beyond the mind and
0: ee gaadha nidra yandu jariginatundi kevalamu pranam unnadi.
1: In deep sleep state there is life.
0: గాఢ నిద్రలో మనసు లేదు.
1: In deep sleep there is no mind.
0: మనసు లేనప్పుడు సుఖ దుఃఖములు లేవు.
1: When there is no mind there is neither pleasure nor pain.
0: సుఖ దుఃఖములు లేనప్పుడు ప్రపంచమే లేదు.
1: When there is no pleasure and pain there is no world.
0: కేవలం ఒక్క ఆనందం మాత్రమే ఉంటుంది.
1: Only bliss remains.
0: మీకు తెలుసును.
1: You know that.
0: ఎప్పుడు గాఢ నిద్ర లోపల మీకు సుఖమేమిటో దుఃఖమేమిటో రెండు తెలియదు.
1: In a state of deep sleep you do not know what is pleasure.
0: కారణమేమిటి? అక్కడ ప్రపంచమే లేదు.
1: What is the reason? There is no world there.
0: ఎప్పుడు మనకు ప్రపంచం గోచరిస్తుంది?
1: When do you find the world?
0: ఎప్పుడు మనకు సుఖ దుఃఖములు అనుభవానికి వస్తాయి?
1: When do you experience pleasure and pain?
0: మనసు ఉండినప్పుడే ఈ ప్రపంచము సుఖ దుఃఖములు మన వెంట ఉంటుంటాయి.
1: When you have the mind, the pleasure, pain, world will follow you.
0: కనుక గాఢ నిద్ర యందు మనసే లేదు.
1: So in deep sleep there is no mind.
0: కనుక ఈ మనసుకు అతీతమైనటువంటి కనుకనే దీనికి హయ్యర్ మైండ్ అన్నారు.
1: As it is beyond the mind, it is called higher mind.
0: ఈ హయ్యర్ మైండ్ అనేటువంటిది కేవలము కారణ దేహంతో కూడినటువంటిది.
1: This higher mind relates to the causal body.
0: ఇది కారణము.
1: This is the cause.
0: కానీ
1: but
0: కర్త ఒకడున్నాడు.
1: But there's one doer.
0: కార్యము అనేటువంటిది ఒక

0: ఉంటుంది.
1: దట్ ఇస్ కాజ్.
0: కారణము అనేటువంటిది ఒకటి ఉంటుంది.
1: రీజన్.
0: కార్యకారణ సంబంధమే ఈ జగత్తు.
1: ది ఎంటైర్ వరల్డ్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద కాజ్ అండ్ ది ఎఫెక్ట్.
0: కారణము దైవము, కార్యము జగత్తు.
1: కాజ్ ఇస్ డివినిటీ, ది ఎఫెక్ట్ ఇస్ ది యూనివర్స్.
0: ఈ కారణము ఎవరు?
1: కాజ్
0: అదే మహాకారణమైనటువంటి యొక్క దివ్యత్వము.
1: దట్ ఈస్ ద డివినిటీ.
0: ఇది దివ్యత్వమైనటువంటి యొక్క కారణతత్వము ఈ కార్యాన్నన్నింటినీ జరుపుతూ వస్తూ ఉండాలి.
1: దిస్ మెయిన్ కాజ్ ద డివినిటీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ద యాక్టివిటీ.
0: దీనిని ఇల్యూమినేటెడ్ మైండ్ అన్నారు.
1: దిస్ ఈస్ కాల్డ్ ఇల్యూమినేటెడ్ మైండ్.
0: అనగా ఆ యొక్క కర్తవ్యాన్ని, తన యొక్క పవిత్రతను జగత్తు అంతా కూడా నువ్వు వ్యాపింపజేసేటువంటి యొక్క దివ్య శక్తియే.
1: ఇట్ ఈస్ ద డివైన్ పవర్ దట్ ఇల్యూమిన్స్, దట్ స్ప్రెడ్స్ ఇట్స్ ఇఫెక్ట్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
0: ఈ యొక్క తత్వాన్ని మనం అనుభవించడానికి ఒక విధమైనటువంటి దివ్య స్వరూపాన్ని కూడా నువ్వు మనం ధరించాలి.
1: టు ఎక్స్పీరియన్స్ దట్ వీ నీడ్ డివైన్ ఫామ్ టు.
0: అది సూపర్ డివైన్ సెల్ఫ్ అని.
1: దట్ ఈస్ సూపర్ డివైన్ సెల్ఫ్.
0: అది పురుషత్వము.
1: దట్ ఈస్ కాల్డ్ పురుషత్వ.
0: పురుషత్వం అనగా దైవత్వం అనకు ఒక ప్రధాన అర్థము.
1: పురుషత్వ స్టాండ్స్ ఫర్ డివినిటీ.
0: కనుక మైండ్, సూపర్ మైండ్, హయ్యర్ మైండ్, ఇల్యూమినేటెడ్ మైండ్, ఈ యొక్క పవిత్రమైనటువంటి యొక్క దివ్య తత్వము ఓవర్ మైండ్.
1: దేర్ఫోర్ ద మైండ్, సూపర్ మైండ్, హయ్యర్ మైండ్, ఇల్యూమినేటెడ్ మైండ్, ఓవర్ మైండ్ ఆర్ ఆల్ సీక్రెట్.
0: ఈ పురుషత్వమే ఓవర్ మైండ్.
1: దిస్ డివినిటీ ఈజ్ ఓవర్ మైండ్.
0: అది దైవత్వము.
1: దట్ ఈస్ డివినిటీ.
0: ఆ దైవత్వం అనేటువంటి దానికే పురుషత్వము అని పేరు.
1: ద డివినిటీ ఈజ్ కాల్డ్ పురుషత్వ.
0: ఈ పురుషత్వం నందే నేను, నేను, నేను అనే ఉనికి మనకు గోచరమవుతుంటది.
1: ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ దిస్ పురుషత్వ ఆల్ ఆఫ్ అస్ క్లెయిమ్ ఐ, ఐ.
0: ఈ నేను అనేటువంటిది ఎక్కడ ఉంటుంది?
1: వేర్ ఈస్ ప్రెసెంట్ దిస్?
0: సర్వ జీవులు ఎందు ఉంటుంది.
1: దిస్ ఐ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్స్.
0: కేవలం కోటి పేద మొదలు కోటీశ్వరుల వరకు ఉంటుంది.
1: రైట్ ఫ్రమ్ ఏ పాపర్ టు ఏ మిలియనేర్ ఐ ఈస్ ప్రెసెంట్.
0: ఒక బిగ్గర్ మొదలు బిగ్గర్ వరకు కూడా ఉంటుండాలి.
1: ఫ్రమ్ ఎ బిగ్గర్ టు ఎ బిగ్గర్ ఐ ఈస్ ప్రెసెంట్.
0: ప్రతి మానవుడు కూడాను నేను, నేను, నేను.
1: ఎవ్రీ మ్యాన్ సేస్ ఐ, ఐ.
0: నేను వచ్చాను, నేను చూచాను, నేను చేశాను, నేను అనుభవించాను.
1: ఐ హావ్ కమ్, ఐ హావ్ వాచ్డ్, ఐ హావ్ డన్, ఐ హావ్ ఎక్స్పీరియన్స్డ్.
0: కనుక ప్రతి ఒక్కరి ఎందు కూడాను ఈ నేను అనేటువంటి ఒక ఉనికి ప్రతిబింబిస్తూ వస్తుండాలి.
1: దేర్ఫోర్ ఇన్ ఎవ్రీ వన్ ది సెన్స్ ఆఫ్ ఐ రిఫ్లెక్ట్స్.
0: ఇదే మహాపురుష తత్వము.
1: దిస్ ఈస్ ద నేచర్ ఆఫ్ మహాపురుష.
0: పురుష అనగా ఏమిటి?
1: వాట్ డూ మీన్ బై పురుష?
0: కేవలం ప్యాంటు షర్టు వేసుకున్నటువంటి వాడు కాదు పురుషుడు.
1: పురుష ద మేల్ ఈస్ నాట్ ద వన్ దట్ పుట్స్ ఆన్ ద షర్ట్ అండ్ ప్యాంట్.
0: ఉమాన్ ఇచ్చా రామో భవతి, తప్తో భవతి, మత్తో భవతి, ఆత్మా రామో భవతి. పుం, పుం అనగా దేహమనేటువంటి పురమునందు నాకాశిక పర్యంతము సంచరించేటువంటి యొక్క దివ్యశక్తికే పురుషుడు అని పేరు.
1: పుమ్ మీనింగ్ ద బాడీ విచ్ ఈస్ ద సిటీ, దాట్ విచ్ ట్రావెల్స్ ఫ్రమ్ టాప్ టు టో ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ.
0: పుమ్ అనగా పురుషత్వం.
1: పుమ్ స్టాండ్స్ ఫార్ మ్యాన్.
0: ఎందుకు దీనికి పురుషుడు అని పేరు వచ్చింది?
1: వై ఇస్ ఇట్ కాల్డ్ మ్యాన్?
0: దేహమునకు పురము అని పేరు.
1: బికాస్ ద బాడీ ఈస్ కాల్డ్ పుర.
0: పురమునందు నివసించేటువంటిగా వాడు కనుకనే ఇతనికి పురుషుడు అని పేరు.
1: సిన్స్ ఈస్ ది ఇన్ డ్వెల్ ఇన్ పుర, హీస్ కాల్డ్ పురుష.
0: స్త్రీ దేహము కావచ్చు, పురుష దేహము కావచ్చు, ఉపాధి భేదములే కాని ఇవి దేహములంతా ఒక్కటే.
1: దేర్ ఇస్ డిఫరెన్స్ ఇన్ ద బాడీ, దర్ మ్యాన్ అ ఉమెన్, బట్ ది వెస్చర్ ఇస్ సేమ్.
0: అవస్థాత్రయములు అన్ని కూడా ఒక్కటే.
1: ఆల్ ది త్రీ స్టేట్స్ ఆర్ సేమ్.
0: గుణముల యొక్క ప్రభావం కూడా ఒక్కటే.
1: ది ఎఫెక్ట్స్ ఆఫ్ అట్రిబ్యూట్స్ ఆర్ సేమ్.
0: దుఃఖం వస్తే పురుషుడు ఏడుస్తాడు, స్త్రీని ఏడుస్తుంది.
1: అట్ ద టైమ్ ఆఫ్ పెయిన్ మ్యాన్ అండ్ ఉమెన్.
0: ఆకలి అయితే పురుషుడు తింటాడు, స్త్రీని తింటుంది.
1: వెన్ హంగ్రీ మ్యాన్ అండ్ ఉమెన్ ఈట్.
0: కోపం వస్తే పురుషుడు కోపిస్తాడు, స్త్రీని కోప్పడుతుంది.
1: ఇన్ యాంగర్ మ్యాన్ షౌట్స్ ఈక్వల్లీ.
0: కనుక కామ క్రోధ లోభ మోహ మత్సర్యములు అన్ని కూడాను ఇరువురికి సమానమే.
1: అండ్ దేర్ఫోర్ ద యాంగర్ ద గ్రీడ్ ఇన్ ద లాస్ట్ ఆర్ ఈక్వల్ టు మ్యాన్ అండ్ వుమన్.
0: ఒకరు అనుభవించవచ్చు, మరొక రొట్టుగా అనుభవించవచ్చు.
1: బట్ వన్ మే ఎక్స్పీరియన్స్ ఇన్ సీక్రసీ, వన్ మే ఎక్స్పీరియన్స్ ఇన్
0: పబ్లిక్. ఒకరు దుఃఖం వస్తే గుల్లును ఏడ్చవచ్చు, ఒకరు లోపల కంట్రోల్ చేయవచ్చును, కానీ దుఃఖమేమో దుఃఖమే.
1: అట్ ద టైమ్ ఆఫ్ మిజరీ వన్ మే క్రై లౌడ్లీ, వన్ మే క్రై విదిన్.
0: కనుక ఉపాధి భేదములను మాత్రం ఏమాత్రము మనం చూడకూడదు.
1: సో వీ షుడ్ నాట్ కన్సిడర్ ద డిఫరెన్స్ ఇన్ రిలేషన్ టు బాడీ.
0: దేహములే,
1: ఎవ్రీథింగ్ ఇస్ బాడీ.
0: కనుక ప్రతి దేహమునందు కూడాను
1: ఇన్ ఎవ్రీ
0: మహాపురుషుడు అనేటువంటి యొక్క దివ్యత్వము నివసిస్తూ ఉంటుండాలి.
1: ఇన్ ఎవ్రీ బాడీ దిస్ సూపర్ డివినిటీ ఇస్ ప్రెసెంట్.
0: ఈ ప్రపంచమంతా కూడాను
1: దిస్ ఎంటైర్ వరల్డ్
0: కేవలము స్థూల సూక్ష్మ కారణ స్వరూపముల యొక్క ప్రతిబింబములే.
1: ది ఎంటైర్ వరల్డ్ ఈస్ మియర్లీ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద గ్రాస్ సటిల్ అండ్ కాసల్ బాడీ.
0: కనుక కారకుడు పరమాత్ముడే.
1: ద మెయిన్ కాజ్ ఇస్ గాడ్ హిమ్.
0: కార్యమే ఈ ప్రపంచము.
1: దిస్ ఎంటైర్ కాజ్ ఇస్ దిస్.
0: ఈ కారణ కార్య స్వరూపమే ఈ యొక్క విశ్వము.
1: ది ఎఫెక్ట్ ది రిలేషన్షిప్ బిట్వీన్ కాజ్ అండ్ ఎఫెక్ట్ ఈస్ యూనివర్స్.
0: సమస్త విశ్వమునందు కూడాను ఈ యొక్క స్థూల సూక్ష్మ కారణములు చేరి ఉంటున్నాయి.
1: దేర్ఫోర్ ఇన్ ది యూనివర్స్ యు ఫైండ్ ద గ్రాస్ సటిల్ అండ్ కాజల్ ఆస్పెక్ట్స్.
0: ఇది ప్రతి మానవునికి నిత్యానుభూతిలో తాను ఆనందించేటువంటివి.
1: దీస్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ది డైలీ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎవ్రీ మ్యాన్.
0: పంచభూతములు,
1: ద ఫైవ్ ఎలిమెంట్స్,
0: పంచకోశములు,
1: ఫైవ్ షీట్స్,
0: పంచేంద్రియములు,
1: ద ఫైవ్ సెన్సెస్,
0: పంచ ప్రాణములు,
1: ద ఫైవ్ లైఫ్,
0: మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము,
1: ద మైండ్, ద ఇంటెలెక్ట్.
0: ఇవన్నీ చేసి 24 తత్వములు అవుతాయి.
1: ఆల్ దిస్ కమ్స్ టు 24.
0: ఈ 24 తత్వములతో పలు సంచరించేటువంటి మహాపురుషుడు 25వ వాడు అవుతాడు.
1: ఇన్ ఆల్ ది 24 ఆస్పెక్ట్స్ ద వన్ దట్ డ్వెల్స్ ఇస్ ఆల్ డివినిటీ.
0: కనుకనే 25 తత్వములతో కూడినటువంటిది ఈ యొక్క మానవ దేహము.
1: సో హ్యూమన్ బాడీ హెస్ గాట్ ఆల్ దీస్ 24 ఆస్పెక్ట్స్ ఆఫ్ డివినిటీ.
0: ఈ దేహమును 25 తత్వములు ఏ రీతిగా నివసిస్తూ ఉన్నావో ప్రపంచమునందు కూడా అవే 25 తత్వములు ఉంటున్నాయి. దేహము, దేశము రెండు బింబ ప్రతిబింబములే.
1: జస్ట్ ఎస్ ది 25 ఆస్పెక్ట్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద బాడీ దేహ, ఆల్ దీస్ 25 ఆర్ ప్రెసెంట్ ఇన్ దేశ ద కంట్రీ.
0: ఈ బింబ ప్రతిబింబంలో ఎట్టి భేదములు లేవు.
1: దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ద ఆబ్జెక్ట్ అండ్ ద రిఫ్లెక్షన్.
0: కానీ
1: బట్
0: మానవ దృష్టి ఎందు ప్రాకృతమైనటువంటి యొక్క దృష్టితో దీనిని చూచినప్పుడు అనేక భేదములు మనకు గోచరిస్తుంటాయి.
1: బట్ మ్యాన్ విజువలైజెస్ ఫ్రమ్ ది వర్ల్డ్లీ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ హెన్స్ హీ ఫైండ్స్ వేరియేషన్.
0: ఇదంతా ఇక్కడ మాయా యొక్క స్వభావమే.
1: ఇట్స్ ఆల్ ద ఇల్యూషన్.
0: కనుకని ఈ మాయతత్వాన్ని మనము కేవలము మర్మమును గుర్తించుకోలేక ఇది ఏ సత్యమని భావించి దీనితో మనం అనేక విధమైనటువంటి అవస్థలకు గురి అవుతున్నాము.
1: We do not understand the secrets of this delusion and hence we suffer.
0: దీనిని రామదాస్ చెప్పాడు.
1: This what Ramdas said.
0: పాటు అయినది చెట్టురా,
1: it is the tree that's decayed.
0: పట్టు అయినది కొమ్మరా,
1: it is the branch that you hold on.
0: పాటు తప్పి పట్టు విడిచితే పరబ్రహ్మమి చేరురా.
1: If you just leave that hole, you will certainly reach Brahman.
0: సారమైనది చమురురా,
1: the essence is oil.
0: సత్యమైనది ఒత్తిరా,
1: the truth is the wick.
0: వెలుగు తీరిపోయేటప్పుడు వెంట ఎవరు రారురా.
1: When the light is put off, nobody will follow you.
0: కోట ఏడు చుట్టురా,
1: there is fort all around.
0: కోట లోపల తోటరా,
1: there is a thief within.
0: తోటలోనికి పోదామంటే దారి తెలియదు ఎట్టరా.
1: How to reach that? How do you know that path?
0: మాయ 25 మర్మములతో కూడి మాయా మాయా మాయా మరిబయ్యలేను. 25 తత్వములతో కూడినటువంటిది ఈ ప్రకృతి అనేటువంటి మాయ.
1: This entire nature is but an illusion with all the 25 aspects. Everything is illusion.
0: ఈ జాగ్రత్త అవస్థ యందు మనమంతా కూడాను వింటున్నాము, చూస్తున్నాము, అనుభవిస్తున్నాము.
1: In the waking state, we see, we listen, we experience.
0: నీవు నిద్రించిన తర్వాత ఒక స్వప్నంలో నీవు మునిగిపోయావు.
1: In sleeping state, in the dream, you dream there.
0: ఈ స్వప్నావస్థ యందు ఈ జాగ్రత్త ఎక్కడ ఉంటుండాలి?
1: ఇన్ దట్ స్టేట్ ఆఫ్ డ్రీమ్ వేర్ ఇస్ ది వేకింగ్ స్టేట్?
0: జాగ్రత్తను పూర్తి మర్చిపోతుంది.
1: యు హావ్ ఫర్గాటెన్ ద వేకింగ్ స్టేట్ కంప్లీట్లీ.
0: స్వప్నావస్థనే సత్యముగా విశ్వసిస్తున్నావు.
1: యు కన్సిడర్ దట్ ది డ్రీమ్ ఇస్ రియాలిటీ.
0: ఆ స్వప్నం ఎంతవరకు?
1: హౌ లాంగ్ ది డ్రీమ్ లాస్ట్?
0: ఈ జాగ్రత్త అవస్థ వచ్చిన తక్షణమే ఈ స్వప్నము అలక్ష్యం చేస్తున్నావు.
1: ద మూమెంట్ యు వేక్ అప్ యు నెగ్లెక్ట్ ది డ్రీమ్.
0: అది సత్యమా, ఇది సత్యమా?
1: Is that the truth or is this the
0: ఇది పగటి నిద్ర, పగటి కల, అది రాత్రి కల.
1: దిస్ ఇస్ ఎ డే డ్రీమ్, దట్ ఇస్ ఎ నైట్ డ్రీమ్.
0: కనుక రెండు కూడాను రెండు స్వప్నముల దృశ్యములే.
1: సో బోత్ ఆర్ ది సీన్స్ ఆఫ్ ది డ్రీమ్.
0: ఒకానొక సమయంలో
1: ఎట్ వన్ టైమ్
0: జనక చక్రవర్తి మహాజ్ఞాని కర్మయోగి,
1: ఎంపరర్ జనక ఇస్ ఎ యోగి ఫ్యాక్షన్,
0: దేహభ్రాంతి లేనటువంటి వాడు.
1: ఇస్ ద వన్ హూ హాస్ నో బాడీ ఫీలింగ్.
0: రాత్రి భుజించి
1: after taking food in the night,
0: ఏదో మంత్రులతో సంప్రదిస్తూ ఉంటున్నాడు.
1: హీ వాస్ కన్సల్టింగ్ హిస్ మినిస్టర్స్.
0: తక్షణమే గాఢ నిద్ర ప్రవేశించింది.
1: ఇమీడియట్లీ హీ గాట్ స్లీప్.
0: అక్కడికే బెడ్ తెప్పించి మహారాజుకు అభ్యంతరము కాని ఆటంకములు కాని కలగకుండా ఉండాలని అక్కడే పవడింపచేశారు.
1: నాట్ టు గివ్ ఎనీ కైండ్ ఆఫ్ ఇన్కన్వీనియన్స్, ఆల్ బ్రాట్ బెడ్ ఫర్ ది ఎంపరర్ టు లై డౌన్.
0: కొంతసేపటికి అయ్యేటప్పటికి
1: ఆఫ్టర్ సమ్ టైమ్
0: లేచాడు.
1: హీ గాట్ అప్.
0: అది నిజమా, ఇది నిజమా, అది నిజమా, ఇది నిజమా అని కలవరిస్తూ ఉంటున్నాడు.
1: హీ స్టార్టెడ్ రిపీటింగ్, ఇస్ దట్ ట్రూత్, ఇస్ దిస్ ట్రూత్,
0: ఇస్ ఇట్ ట్రూ ఆర్ దట్,
1: ఇస్ ఇట్ ట్రూ ఆర్ ఇస్ దట్ ట్రూ.
0: ఈ విధమైనటువంటి యొక్క ప్రశ్నల చేత ఎవ్వరు కూడా ఏమి ప్రశ్నించినప్పటికీ జవాబు లేదు. అది నిజమా ఇది నిజమా అది నిజమా ఇది నిజమా.
1: When everyone started questioning, he has no reply because he went on repeating, is that true? Is this true?
0: ఈ యొక్క స్తంభించిపోయినటువంటి యొక్క చక్రవర్తిని చూచి మంత్రులు పిలిపించారు.
1: Watching the emperor in that state, other people were some.
0: ఎవరేమి ప్రశ్నించినప్పటికీ no reply. అది నిజమా ఇది నిజమా అది నిజమా ఇది నిజమా.
1: For everyone's questions, he had no reply. Is that true? Is this true? That's the thing he repeated.
0: క్వీన్ ను పిలిపిస్తే ఏమైనా చెప్పగలడు ఏమో మహారాణి గారిని కూడా పిలిపించాడు.
1: With the thought that she might reply, the queen was asked to appear there.
0: చక్రవర్తి ఏమిటి మీ విచిత్రము ఎందుకు ఈ విధంగా అంటున్నారు ఏది అని మీరు చూచారు అని అనేక ప్రశ్నలు వేసింది పాపం రాణి గారు.
1: The queen started questioning emperor, what is that you dreamt? What is that you have seen?
0: రాణి కాదు రైతు కాదు ఎవరొచ్చినా ఏ జవాబు లేదు అది నిజమా ఇది నిజమా.
1: No matter queen or farmer, no reply. Is that true? Is this true?
0: తిరిగి వశిష్ఠ మహర్షిని పిలిపించారు.
1: Then Saint Vasishtha was to come there.
0: అతను యోగ దృష్టితో చూచాడు.
1: He just visualized.
0: అతను జవాబు చెప్పాడు మహారాజా.
1: Then he gave reply.
0: అది నిజము కాదు ఇది నిజము కాదు నీవు నిజము అన్నాడు.
1: He said, oh king, that is not true. This is not true, but you are true.
0: స్వప్నంలో నీవు అనుభవించావు కొన్ని.
1: You experience in the dream.
0: జాగ్రత్తలో కొన్ని అనుభవించావు.
1: In waking state you dream.
0: జాగ్రత్తలో స్వప్నం లేదు.
1: In that waking state there is no dream.
0: స్వప్నంలో జాగ్రత్త లేదు.
1: In dream there is no waking
0: state. జాగ్రత్తలో నీవు ఉన్నావు స్వప్నంలో నీవు ఉన్నావు. You are truth.
1: In the waking state you are there. In the dreaming state you are there. You are true.
0: కనుకని జాగ్రత్తలో స్వప్నం లేదు స్వప్నంలో జాగ్రత్త లేదు.
1: Therefore there is no dream in the waking state.
0: జాగ్రత్త స్వప్నం ఎందు రెండింటి ఎందు కూడా అనుభవించిన వాడు నీవే.
1: The experience are in both the states.
0: కనుక you are omnipresent.
1: So you are omnipresent.
0: అనగా మానవత్వం అనేటువంటిది ఆమ్నిప్రెజెంట్ దివ్యమైనటువంటి ఒక జీవితము.
1: సో హ్యూమన్ లైఫ్ ఇస్ డివైన్ లైఫ్ ఆమ్నిప్రెజెంట్.
0: ఇది కేవలము తాత్కాలికమైనటువంటి వర్తమాన కాలం మనం అనుసరించకూడదు.
1: వీ షుడ్ నాట్ టేక్ ఇట్ యాస్ ప్రెసెంట్ ఎఫెమరల్ టెంపర్.
0: ఈ వర్తమానంలో మనం ఉన్నామని భ్రమించకూడదు.
1: వీ షుడ్ నాట్ బి డెల్యూటెడ్ బై ద ప్రెసెంట్.
0: భవిష్యత్తులో ఉన్నాము.
1: యు ఆర్ దేర్ ఇన్ ఫ్యూచర్.
0: పాస్ట్ దీనిలో గడిచిపోయినటువంటి కాలం నందు ఉంటున్నాము.
1: యు ఆర్ ఆల్సో ప్రెసెంట్ ఇన్ ద పాస్ట్.
0: కనుకనే మానవత్వం అనేటువంటిది దివ్యత్వంతో కూడినటువంటిదే కానీ సామాన్యమైనటువంటిది కాదు.
1: సో హ్యూమన్ లైఫ్ ఇస్ డివైన్ బట్ నాట్ ఆర్డినరీ.
0: ఏ ఉపనిషత్తునందు వేదములు ఎందు కూడాను పవిత్రమైనటువంటి పదములను మనం ఉచ్చరిస్తున్నామో అవన్నీ కూడాను మానవులకు సంబంధించినటువంటివి.
1: ఆల్ ది మంత్రస్ దట్ వి చాంట్ ఇన్ వేద అండ్ ఉపనిషత్స్ దే ఆల్ డిస్క్రైబ్
0: భగవంతుడు అష్టైశ్వర్య స్వరూపుడు అనుకుంటున్నాము.
1: వి కాల్ దట్ గాడ్ హ్యాస్ గాట్ ఆల్ ఎయిట్ ఫార్మ్స్ ఆఫ్ వెల్త్.
0: కాదు మానవుడే అష్టైశ్వర్య స్వరూపుడు.
1: నో మ్యాన్ హ్యాస్ గాట్ ఆల్ ఎయిట్ ఫార్మ్స్ ఆఫ్ వెల్త్.
0: నిర్గుణం నిరంజనం సనాతనం నికేతనం నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం.
1: ఇస్ పర్మనెంట్ అన్సలీడ్ ఎటర్నల్ అండ్ ఇమ్మోర్టల్.
0: ఇవన్నీ కూడా కావలం కేవలం మానవుడు ఒక బలహీన చేత నేను సామాన్య మానవుడు భగవంతుడు అతీతమైనటువంటి యొక్క దివ్యశక్తి కలవాడు అని మనం భ్రమిస్తున్నాము. ఈ భావాన్ని మనం పూర్తి నిర్మూలన చేయాలి.
1: మ్యాన్ కన్సిడర్ హింసెల్ఫ్ బికాస్ ఆఫ్ వీక్నెస్ లో బట్ హిస్ డివైన్. వీ షుడ్ గెట్ అవే ఫ్రమ్ దట్ ఫీలింగ్.
0: ఒక వ్యక్తి అనేక విధమైనటువంటి శక్తులను సాధించి అనేక విద్యలను అభ్యసిస్తాడు.
1: An individual may accomplish many powers and may learn many forms.
0: ఈ విద్యలంతా ఎక్కడి నుంచి వచ్చాయి?
1: Where from the different forms of education?
0: తాను ప్రయత్నపూర్వకంగానే సాధిస్తూ వచ్చాడు.
1: Because he could accomplish wholeheartedly.
0: పుట్టినప్పుడు ఏ మాత్రం కూడా ABCDలు కూడా రావు.
1: At the time of birth he would not have any accomplishment.
0: కానీ ఆ శ్రద్ధలు లభతే జ్ఞానమని ఈ శ్రద్ధ చేత ఎంతైనా కూడా మనం సాధించవచ్చు.
1: Out of the steadfastness he can achieve anything.
0: కానీ మన యందు మన యొక్క జీవితం ఎంతవరకు ప్రయాణం చేస్తుండాలి?
1: But how far our life travels?
0: నేను నా కుటుంబము నేను నా కుటుంబము ఇటువరకే మనం ప్రయాణం చేస్తున్నాం.
1: Our life travels only between the two positions.
0: కనుక ఈ రెండు కూడా స్వార్థము స్వప్రయోజనంతో కూడి ఉంటున్నాయి.
1: It's full of selfishness and self-interest.
0: నేను నా కుటుంబము తర్వాత మరొకటి సమాజం ఒకటి ఉంటుంది.
1: Beyond I and my family, there is society.
0: ఆ సమాజమే లేకపోతే నీ కుటుంబం ఎక్కడ నీవెక్కడ?
1: When there is no society, where are you and your family?
0: Society వరకు మనం ప్రయాణం చేయటం లేదు.
1: We are not traveling up to the position of society.
0: కనుకని మనలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని మనం అర్థం చేసుకోలేకపోతున్నాం.
1: So we are not able to understand the divinity within
0: us. నీవు ప్రపంచాన్ని ప్రేమిస్తున్నావు.
1: You love the world.
0: ఈ ప్రపంచాన్ని ఆశిస్తున్నావు.
1: Yes, fire world.
0: ఈ ప్రపంచం యొక్క క్షేమాన్ని కోరుతున్నావు.
1: Yes, fire the welfare of the world.
0: దేని కోసం కోరుతున్నావు?
1: What for?
0: ప్రపంచం కోసం నీ ప్రపంచ క్షేమాన్ని కోరటం లేదు.
1: యు ఆర్ నాట్ డిజైరింగ్ ద వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్ ఫర్ ద
0: ప్రపంచం యొక్క సుఖం కోసం నీ ప్రపంచాన్ని ఆశించటం లేదు.
1: యు ఆర్ నాట్ ఎస్పైరింగ్ ద వరల్డ్ ఫర్ ఇట్స్ ఓన్ సేక్.
0: నీ సుఖ నిమిత్తమై నీవు ప్రపంచాన్ని ఆశిస్తున్నావు.
1: ఫర్ యువర్ ఓన్ ప్లెజర్ యు వాంట్ ది వెల్ఫేర్.
0: నీ క్షేమ నిమిత్తమై నీవు ప్రపంచం యొక్క క్షేమాన్ని కూడా కోరుతున్నావు.
1: ఫర్ యువర్ ఓన్ సెక్యూరిటీ అండ్ సేఫ్టీ.
0: నీ క్షేమ నిమిత్తమై నువ్వు ప్రపంచం క్షేమంలోనే ఇమిడి ఉంటుండాలి.
1: దేర్ఫోర్ యువర్ సెక్యూరిటీ లైస్ ఇన్ ద సెక్యూరిటీ ఆఫ్ ద వరల్డ్.
0: ఆ ప్రపంచమే మన యొక్క సొసైటీ, సమాజము.
1: దట్ వరల్డ్ వెరీలీ ఇస్ అవర్ సొసైటీ.
0: కనుక అంతవరకు మనం ప్రయాణం చేయాలి.
1: సో వీ హావ్ టు ట్రావెల్ టు దట్ ఎక్స్టెంట్.
0: నేను అనేటువంటి దాని నుంచి కుటుంబము, కుటుంబం నుంచి మనం సమాజముకు ప్రవేశించాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ ట్రావెల్ ఫ్రమ్ ఐ టు ద ఫ్యామిలీ అండ్ టు ద సొసైటీ.
0: ఇన్ని సమస్యలకు మూల కారణము ఇదే పెద్ద కారణం.
1: ద మెయిన్ థింగ్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ద కన్ఫ్యూజన్.
0: ప్రతి మానవుడు కూడాను తాను తన కుటుంబం, తాను తన కుటుంబము. ఇంతవరకే తాను విశాలమైనదిగా పోతున్నాడే కాని ఇంకా సొసైటీ, సమాజం అనేటువంటిది ఒకటి ఉండదని విశాలమైనటువంటి భావాన్ని తాను ఏమాత్రము అభివృద్ధి చేసుకోవటం లేదు.
1: ఎవ్రీ మ్యాన్ టుడే హ్యాస్ గాట్ దిస్ నారో ఫీలింగ్, ఐ అండ్ మై ఫ్యామిలీ. హీ డస్ నాట్ రికగ్నైజ్ ద సొసైటీ.
0: ప్రతి వ్యక్తి కూడాను ఈ యొక్క సమాజం యొక్క క్షేమాన్ని దృష్టి అందించుకుని అంతవరకు మనం ప్రయాణం చేస్తే ఈ ప్రపంచంలో సమస్యలే ఉండవు.
1: దేర్ఫోర్ ఇఫ్ మ్యాన్ ప్రొసీడ్స్ టువర్డ్స్ ద సొసైటీ ఎస్పైరింగ్ టు ద సెక్యూరిటీ,
0: సమస్త విచారములకు, సమస్త కష్టములకు, ఇవన్నీ కూడాను ఈ యొక్క విశాల భావం లేకపోవటమే కారణము.
1: ఫర్ ఆల్ ద లాసెస్, ఫర్ ఆల్ ద ట్రబుల్స్ అండ్ ప్రాబ్లమ్స్ యాంగ్జైటీస్ దట్ రెస్పాన్సిబుల్ థింగ్ ఇస్ ది అబ్సెన్స్ ఆఫ్ ప్రైడ్ అండ్
0: లోక సమస్త సుఖినో భవంతు అనేటువంటి విశాలమైనటువంటి ప్రార్థనలు ప్రారంభిస్తూ వచ్చారు.
1: ఇన్ ఏన్షియంట్ టైమ్స్ దే ఆఫర్డ్ ప్రేయర్ విత్ లార్జ్ హార్టెడ్నెస్ సేయింగ్ దట్ ఎంటైర్ యూనివర్స్ బి హ్యాపీ.
0: వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ అనేది వేదం. అనగా వేదాహమేతం పురుషం మహాంతం, నేను మహాపురుషుణ్ణి చూచాను.
1: ఐ హావ్ సీన్ గాడ్.
0: ఎక్కడ చూచావు?
1: వేర్ హావ్ యూ సీన్?
0: స్వప్నంలో చూచావా?
1: హావ్ యూ సీన్ ఇన్ ద డ్రీమ్?
0: ఎక్కడ సినిమాలో చూచావా?
1: ఆర్ హావ్ యూ సీన్ ఇన్
0: టీవీలో చూచావా?
1: ఆర్ యు హావ్ సీన్ ఇన్ టీవీ?
0: కాదు కాదు. తమసః పరస్తాత్, అజ్ఞానమైనటువంటి చీకటిని తర్వాత ఆ పరమాత్మని నేను చూచాను.
1: నో నో, ఐ హావ్ సీన్ గాడ్ బియాండ్ దట్ డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: ఈ ఇగ్నోరెన్స్, అజ్ఞానం అనేటువంటిది ఎక్కడ ఉంటుండాలి?
1: Where does this ignorance lie?
0: నేను నా కుటుంబం అనుకోవటమే అజ్ఞానము.
1: ద ఇగ్నోరెన్స్ ఇస్ అబ్సల్యూట్ ఇగ్నోరెన్స్.
0: ఈ అజ్ఞానం దాటిన తర్వాత సమాజము అనేటువంటి విశాల భావంలో ప్రవేశించినప్పుడే దీనికి తమో గుణం దూరమైపోతుంది.
1: ఇఫ్ యూ క్రాస్ దిస్ నారో ఇగ్నోరెన్స్ అండ్ రీచ్ ద పాయింట్ ఆఫ్ సొసైటీ, దెన్ యూ విల్ హ్యావ్ దట్.
0: ప్రతి చిన్న విషయం నందు కూడా మనం చక్కగా విచారణ చేస్తే ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకోవడానికి ఎంతైనా అవకాశం ఉంటుంటుంది.
1: దేర్ ఇస్ వైడ్ స్కోప్ ఇఫ్ యూ అండర్స్టాండ్ దీస్ స్మాల్ ఫ్యాక్టర్స్.
0: నీవు నీ కుటుంబమే గినైపోతే ఒక అడవిలో ఇల్లు కట్టుకుని ఉండొచ్చు కదా.
1: You and your family, if they are important, you can as well live in a forest.
0: Enduku ee visalamainatundi okka pedda pattanamlo nee illu kattukoni jeevisthunnam?
1: Why do you construct house in this big city?
0: Ee samajamlo manam jeevinchatam cheta?
1: Because you live in society.
0: Aneka anubhootulu,
1: many experiences,
0: aneka vidhamaitundi anukoolamulu,
1: many conveniences,
0: aneka vidhamaitundi visalatalu,
1: many other comforts
0: aavirbhavisthayi.
1: They come.
0: Kanukani ee samajamlo manam cheri untunnam.
1: Therefore we live in society.
0: దీని వల్లనే మానవత్వం అనేటువంటిది విశాలత్వాన్ని పొందిపోతుంది.
1: అండ్ దేర్ఫోర్ హ్యూమన్ లైఫ్ ఎక్స్పాండ్.
0: ఒక్క వ్యక్తిగా ఉంటున్నాడు,
1: వన్ ఇండివిజువల్ రిమైన్స్.
0: కానీ అతను ఒక్క వ్యక్తిగానే జీవితం అంతా గడపడానికి వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు లీడ్ ద లైఫ్ ఆల్ అలోన్.
0: వివాహం ఆడతాడు,
1: హీ గెట్స్ మ్యారేజ్,
0: ఇద్దరు అవుతారు,
1: దే బికమ్ టు.
0: తిరిగి కుమారుడు పుట్టాడు, ముగ్గురవుతాడు,
1: హావ్ ఎ సన్, దే
0: బికమ్ త్రీ. కుమార్తె పుట్టింది, నలుగురు అవుతారు,
1: అనదర్ సన్ ఫోర్.
0: తిరిగి తన కుమార్తెకు వివాహం చేస్తాడు,
1: వెన్ హీ గెట్స్ మ్యారేడ్ హిస్
0: డాటర్. వివాహం ఆడేటప్పుడు తిరిగి అల్లుడు వస్తాడు, అల్లుడి తల్లి వస్తాడు, అల్లుడి తండ్రి వస్తాడు, భావమరుదులు వస్తారు, ఇంకా అనేక మంది చేరిపోతుంటారు. ఒకదాని కొట్టి చేరిపోతుంటుండాలి ఇదంతా.
1: వెన్ ద డాటర్ గాట్ మ్యారీడ్, ద సన్ ఇన్ లా అండ్ ఎంటైర్ ఫ్యామిలీ.
0: ధర్మం యొక్క ప్రధానమైనటువంటి విశాలత,
1: దిస్ ఎక్స్‌పాన్షన్ ఇస్ ఇంపార్టెంట్.
0: దీనిని పురస్కరించుకుని ఏ వేదము, సహనా భవతు సహనా భునత్తు సహ వీర్యం కరవావహి. సహనా భవ, ఎంత అనుకూలంగా చెప్పింది వేదం.
1: ద వేద సెడ్ విత్ ఇన్ కన్వీనియంట్ వే.
0: ఇంత విశాలమైనటువంటి దారిని వేదం బోధిస్తూ వచ్చింది.
1: వేద థాట్ ఇన్ ఎ బ్రాడ్ సెన్స్.
0: కానీ సంకుచితమైనటువంటి కొంతరు ప్రవేశించి తన స్వార్థ స్వప్రయోజన నిమిత్తమై ఈ విశాలత్వాన్ని కేవలము నేరోగా అభివృద్ధి పరుస్తూ వచ్చారు.
1: ద నేరో మైండెడ్ పీపుల్ బికాస్ ఆఫ్ సెల్ఫిష్నెస్, సెల్ఫ్ ఇంట్రెస్ట్ పోర్ట్రేడ్ ఇన్ దట్ వే.
0: సత్యమైనటువంటి వేదం యొక్క స్వభావము విశాలత్వమే.
1: ట్రూ నేచర్ ఆఫ్ వేద ఇస్ వాస్ట్నెస్.
0: ఏమని చెప్పింది ప్రప్రథమంలోనే మంత్రము?
1: What did Veda teach in the first instance?
0: Kalasi melasi perugudam.
1: Let's grow together.
0: Kalasi melasi tirugudam.
1: Let's move together.
0: Kalasi melasi telisukunna telivini poshinchudam.
1: Let us develop all the intelligence that we acquired by living together.
0: Kalasi melasi kalata leka chelivito jeevinchudam.
1: Let us live together without any conflict or misunderstanding and grow in friendship.
0: Idi anekattamlo unnatundi ekattamu.
1: This is unity in diversity.
0: Idi upanishad yokka saramu.
1: This is the essence of Upanishad.
0: కనుక సర్వ వేదాంత సారమంతా కూడాను ఒక్క వాక్యంలోనే ఉంటుండాలి.
1: Therefore the essence of Veda can be said in
0: one sentence. ఏకాత్మ భావమే ఈ యొక్క దివ్యత్వము.
1: The feeling of oneness is divinity.
0: ఇది ఏ సరైన అద్వైతము.
1: This is non-duality.
0: కేవలం ఈనాడు లోకంలో అనుభవించేటువంటి తత్వం అసి ఇది అద్వైతం.
1: What we experience in the world, tattvamasi, that the what, is non-duality.
0: Aham brahmasmi.
1: I am the Brahma.
0: ఇది అద్వైతము అంటున్నాము.
1: We say it is non-duality.
0: ఇది చాలా మూర్ఖత్వము. అద్వైతం కాదు ఇది.
1: It is foolishness.
0: ఇది ద్వైతమే.
1: It is dualism.
0: కారణమేమిటి?
1: What is the reason?
0: అహం బ్రహ్మాస్మి. నేను బ్రహ్మ ఒక్కటే. అంటే నేను పెద్ద పక్కన ఒక్కటి బ్రహ్మ ఉన్నాడే.
1: We say, I am the Brahman. You say, I. But there is Brahman on the other hand.
0: I am Brahma. నేనే బ్రహ్మను.
1: You say, I am Brahma.
0: నేను బ్రహ్మ రెండు ఉన్నాయి కదా, ఒకటే లేదే ఇక్కడ.
1: Now here there are two, I and Brahma, not one.
0: ఇది ద్వైతమే అవుతుంది కానీ అద్వైతం ఎట్లా అవుతుంది?
1: ఇట్ ఈస్ డ్యూయలిజం. హౌ కెన్ దాట్ బి నాన్ డ్యూయలిజం?
0: ఏకాత్మ భావమే అద్వైతం.
1: ఫీలింగ్ ఆఫ్ వన్నెస్ ఇస్ నాన్ డ్యూయలిజం.
0: ఒకే ఆత్మ సర్వులు ఎందు ఉంటుంది.
1: వన్ సెల్ఫ్ ఇస్ ప్రెసెంట్.
0: దేహంలో నిమిటి బల్బులు అనేకంగా ఉంటున్నాయి.
1: ద బాడీస్ బల్బ్స్ ఆర్ మెనీ.
0: దేహంలో నిమిటి బల్బులు అనేక రంగులు ఉంటున్నాయి.
1: ద బల్బ్స్ ద బాడీస్ ఆర్ డిఫరెంట్.
0: దేహమనే బల్బుల లోపల అనేకమైనటువంటి వోల్టేజెస్ ఇంత ఉంటుంది.
1: ద బాడీస్ బల్బ్స్ వేరీ ఇన్ వోల్టేజ్.
0: కానీ కరెంట్ ఒక్కటే.
1: బట్ కరెంట్ ఇస్ వన్.
0: ఈ సత్యాన్ని గుర్తించడమే నిజమైన అద్వైతం.
1: టు అండర్స్టాండ్ దిస్ ట్రూత్ ఇస్ నాన్ డ్యువలిజం.
0: ఇది ఏ విశ్వస్వరూపము.
1: దిస్ ఇస్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ యూనివర్స్.
0: ఇది ఏ మానవత్వం యొక్క విశిష్టత.
1: దిస్ ఇస్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్
0: యువర్ లైఫ్. ఇది ఏ దివ్యత్వం యొక్క అనుభూతి.
1: దిస్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ డివినిటీ.
0: ఇది అద్వైతం యొక్క సారము.
1: దిస్ ఇస్ ది ఎసెన్స్ ఆఫ్ నాన్ డ్యువలిజం.
0: ఇలాంటి దివ్యత్వాన్ని ఈనాడు బోధించేవారు కానీ వినేటువంటి వారు కానీ లేకపోవడం చేతనే భిన్నత్వం పెరిగిపోతుంటుండాలి.
1: టుడే దేర్ ఆర్ నన్ టు టీచ్ నాన్ డ్యువలిజం. దేర్ ఆర్ నన్ టు లిసన్
0: టు ది భిన్నత్వం పెరిగిపోవడం చేతనే ద్వేషములు కూడా అధికమైపోతున్నాయి.
1: బికాజ్ ఆఫ్ డిఫరెన్సెస్ ది హేట్రెడ్ ఇస్ ఆఫ్
0: మీ మతము నా మతము. ఈ మతముల యొక్క దీంట్లో మతను చెరుచుకుంటున్నారు.
1: We say this is my religion, Mata, and therefore they turn mad, Mati.
0: Mana daivattamu matamullo ledu, matullo untundadi.
1: The divinity is not in Mata religion, it is in Mati.
0: Matamulanni cheri manchine bodhinche.
1: All religions together taught good.
0: Telisi meligavalanu telivitoda.
1: You should move about intelligently.
0: Matulu manchivaina matamedi cheddadi.
1: If minds are good, which religion is bad?
0: Mana matulu chedipovatam chetane matamulu paina kuda nu chedda bhavani pracharam chestunnam.
1: Because our minds are perverse, mad.
0: Evaru matamulu deeni paina dvesha bhavamunu pracharam chestaro vaadu mati chedinatunti vaade.
1: The one who propagates hatred is mad one.
0: Kanuka vishalamainatunti bharatiya samskruti,
1: the Indian culture, which is so broad,
0: anantamainatunti yokka bharatiya pavitrata,
1: the infinite sanctity,
0: agadhamainatunti bharatiya yokka ekatvamu,
1: the unity of fathomless depth,
0: enta divyatvanni prabodhistu vachindi,
1: teaches divinity,
0: enta ekatvanni anusaristu vachindi,
1: it follows oneness.
0: ఈనాడు ఏకత్వం భిన్నత్వం కావటం చేతనే
1: టుడే యూనిటీ ఇస్ లాస్ట్.
0: మన మానవత్వము మసిగల్చిపోయింది.
1: అండ్ దేర్ఫోర్ హ్యూమానిటీ ఇస్ బ్రాట్ డౌన్ టు యాషెస్.
0: మానవత్వమే లేకుండా పోతుంటుండాలి.
1: దేర్ ఇస్ నో హ్యూమన్ క్వాలిటీ.
0: నీతి నిజాయితీనే కోల్పోతున్నాం.
1: దేర్ ఇస్ నో ఆనెస్టీ అండ్ మొరాలిటీ.
0: ఇది మానవతామని ఒక పరిణామము.
1: దిస్ ఇస్ ది ప్రోగ్రెస్ నౌ.
0: ఇది కాదు మన పరిణామము.
1: దిస్ ఇస్ నాట్
0: ఆధ్యాత్మిక పరిణామము.
1: ద స్పిరిచువల్ ప్రోగ్రెస్.
0: ధార్మిక పరిణామము.
1: ద ప్రోగ్రెస్.
0: నైతిక పరిణామము. ఇది దీన్ని మనం కోరాలి.
1: This we should aspire.
0: ఈనాడు మనము
1: today
0: ప్రపంచాన్ని రక్షించుకోవాలి.
1: Today we have to protect the world.
0: దేశాన్ని రక్షించాలి.
1: We have to protect the country.
0: అని అనేక విధములుగా చాటుతూ ఉంటున్నాము.
1: We go on teaching the same thing.
0: ఇది ఒక పెద్ద అజ్ఞానమే.
1: This is a big ignorance.
0: మీరు దేశాన్ని రక్షించనక్కర్లేదు.
1: You need not protect the country.
0: విశ్వాన్ని కాపాడనక్కర్లేదు.
1: You need not protect the country.
0: ఈ రెండింటికి ఆధారం సత్య ధర్మాన్ని నీవు రక్షించుకో, విశ్వమే రక్షింపబడుతుంది.
1: You protect truth and righteousness, the entire universe will be
0: protected. ప్రపంచమంతా కూడాను భారతీయ సంస్కృతి సత్యం వద ధర్మం చర ఈ రెండింటి యందే ఆధారపడి ఉంటుండాలి.
1: Therefore Indian culture rests on these two, speak truth and do righteous
0: actions. నీవు కాపాడవలసినటువంటి సత్య ధర్మములే కాని జగత్తును కాదు.
1: So you have to protect the truth and righteous conduct, not the world.
0: ee naadu bulb velugutu undadi, light manaku kanipistuntundadi.
1: And today the bulb illuminates, we see the light.
0: Kaani veligedi bulb ani manam ajnananga manam uchcharistunnamu.
1: But out of ignorance we say that it is the bulb that illuminates.
0: Kaadu
1: is not the bulb that illuminates.
0: Current
1: ఇట్ ఈస్ ది కరెంట్.
0: అదే విధంగానే దానికి ఆధారమైనటువంటి దాన్ని మనం వెతకటం లేదు.
1: సో వీఆర్ నాట్ ఇన్ సచ్ ద బేస్.
0: ఆధేయాన్ని తీసుకుని మనం అనేక ఆపోహలకు గురి అవుతున్నాము.
1: వి ఫాలో ద అదర్ వన్ అండ్ వి ఫర్గెట్ ది బేసిస్.
0: ఆధారం చాలా ప్రధానము.
1: ద బేసిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: ఈ టేబుల్ ఆధారం లేకపోతే ఈ మైక్ ఏ రీతిగా నిలిచి ఉంది?
1: ఇఫ్ ది టేబుల్ ఇస్ నాట్ ద బేసిస్ హౌ డు యు ఎక్స్పెక్ట్ ద మైక్?
0: ఈ టంబ్లర్ ఆధారం లేకపోతే దీంట్లో నీళ్లు ఏ విధంగా నిలిచినాయి?
1: ఇఫ్ ది టంబ్లర్ ఇస్ నాట్ ద బేసిస్ హౌ డు యు ఎక్స్పెక్ట్ ద
0: వాటర్? టంబ్లర్ ఆధారము, నీరు ఆధేయం.
1: టంబ్లర్ ఇస్ ద బేసిస్, వాటర్ ఇస్ ఆధేయ.
0: కనుక దైవమే ఆధారము, జగత్తే ఆధేయము.
1: సో గాడ్ ఇస్ ఆధార, ద జగత్ ఇస్ ఆధేయ.
0: కనుక భగవంతుడు జగత్ అంతా కూడాను కార్యకారణ స్వరూపుడే.
1: సో గాడ్ ఇన్ అండ్ ద వరల్డ్ has got the relationship of cause
0: Vishnu
1: and effect.
0: విశ్వస్వరూపమే.
1: The entire universe is the form of
0: ఇలాంటి జీవ బ్రహ్మ ఐక్యానుసంధానాన్ని మనం చక్కగా మనం అర్థం చేసుకోవాలి.
1: We have to understand the principle of unison between the individual
0: and the divinity. అనేక జన్మల నుండి కూడాను మనము ఈ దేహభ్రాంతిని మనం పోషించుకుంటూ వస్తున్నాము.
1: Over many long births previously we have been developing
0: ఈ మన ఆచారమని మనం విశ్వసిస్తున్నాము.
1: This we take it as a practice.
0: ఇది ఆచారములు కానే కాదు.
1: There are no practices.
0: ఇవన్నీ అనాచారములే.
1: There are not practices, bad practices.
0: ప్రాణమున్న జీవుని హింసిస్తున్నాము. రాతిలోనా ఉన్నాడు, రక్తంలోనా ఉన్నాడు, రాణిలోనా ఉన్నాడు, రాజులోనా ఉన్నాడు.
1: సో గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎ స్టోన్, ఇన్ ఎన్ ఎంపరర్, ఇన్ ఎన్ ఇండివిజువల్.
0: అన్ని భగవత్స్వరూపమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ గాడ్.
0: ఈ విశాలమైన ప్రభావాన్ని మనము అభివృద్ధి పరచుకోవాలి.
1: వీ షుడ్ డెవలప్ ద బ్రాడ్ ఫీల్.
0: మంచి చెడ్డ అనేటువంటి జగత్తులో లేనే లేవు.
1: దేర్ ఇస్ నో గుడ్ అండ్ బ్యాడ్ ఇన్ ద వరల్డ్ అట్ ఆల్.
0: భగవత్ సృష్టిలో చెడ్డ అనేటువంటి ఒకటి ఉంటుందా?
1: ఇన్ గాడ్స్ క్రియేషన్ కెన్ దేర్ బి ఎనీథింగ్ బ్యాడ్?
0: మీ దృష్టిలో దోషం ఉంది కానీ సృష్టిలో దోషం లేదు.
1: ది డిఫెక్ట్ లైస్ ఇన్ యువర్ విజన్ బట్ నాట్ ఇన్ క్రియేషన్.
0: కాల మార్పు చేత ఇవి భిన్నంగా కనిపిస్తూ ఉంటున్నాయి.
1: దే అపియర్ టు బి డిఫరెంట్ బికాస్ ఆఫ్ పాసేజ్ ఆఫ్ టైం. కానీ
0: సత్య స్వరూపం ఒక్కటే.
1: బట్ ద ట్రూత్ ఇస్ వన్.
0: ఫలమును తిన్నాము.
1: You have eaten fruit.
0: ఫలము మంచి అంటున్నాము.
1: You call the fruit.
0: ఈ ఫలమే రేపటి దినం ఒక మలం మారిపోయింది.
1: The very fruit that you have eaten.
0: మనము చెడ్డ అంటున్నాము.
1: Becomes feces tomorrow.
0: అజ్ఞానము.
1: You call it bad, it's ignorance.
0: ఓ పిచ్చివాడా, ఆ ఫలం అనేటువంటి మంచిది మలంగా మారిపోకుండా ఉంటే నీకు శరీరానికి శక్తి ఏ రీతిగా లభిస్తుంటుండాలి?
1: Then you know, oh madman, the fruit which you call good, which you have eaten, it has become feces which you call bad.
0: మంచి చెడ్డగా మారిందంటే మంచిని అందించే పిప్పి చెడ్డగా మారిపోయింది.
1: ద గుడ్ హ్యాస్ టర్న్ ఇన్ టు బ్యాడ్ గివింగ్ యూ ఆల్ ద గుడ్.
0: చెరకు పిప్పి,
1: ద షుగర్ కేన్ ఇస్ జస్ట్ ద పిల్.
0: అది చెడ్డది అనుకుంటున్నాము.
1: యూ కాల్ ఇట్ బ్యాడ్.
0: కానీ నీకు రసం అందించింది.
1: బట్ ఇట్ హెస్ గివెన్ ద జ్యూస్.
0: ఆ రసంతో కూడినటువంటిది ఆ చెరకు.
1: అండ్ ది షుగర్ కేన్ హెస్ గాట్ ద జ్యూస్.
0: రసమును తీసిన తర్వాత పిప్పి వేరే అయిపోయింది.
1: ద మూమెంట్ యూ స్క్వీజ్,
0: కాబట్టి ఆ పిప్పి ఆధారము.
1: Therefore, for the juice, pulp is the base.
0: మీరు దాటి తప్ప నిప్పులో పడవేయు. ఈనాడు మనం రసమును అందుకున్న తర్వాత పిప్పిని బయట పారవేస్తున్నాము.
1: Therefore, you take the juice and throw away the palm.
0: నీరు దాటిన తర్వాత ఆ తెప్పను నిప్పులో వేస్తున్నాం. ఇది ఏనా మన కృతజ్ఞత?
1: The moment you cross the boat, you put on the, you put
0: the boat in fire.
1: This is the boat.
0: నన్ను ఏ విధంగా దాటించిందో పరులు కూడా ఆ విధంగా దాటిస్తుంది. ఈ తెప్పను మనం కాపాడుకోవాలి, దీనికి తగిన కృతజ్ఞతను అందించాలి.
1: We have to show gratitude to this boat that has helped us to cross this river.
0: కానీ ఈనాడు ఆ కృతజ్ఞతనే కూలిపోయింది.
1: Today there is no gratitude.
0: ఆ కృతజ్ఞతనే కాలిపోయింది.
1: The gratitude is
0: gone. ఈ కృతజ్ఞతనే రాలిపోయింది.
1: The gratitude fell.
0: ఈ కృతజ్ఞతనే మాడిపోయింది.
1: The gratitude is not
0: gone. ఎక్కడ ఉంటుండాలి?
1: Then where is human quality?
0: కనుక మానవత్వం అనేటువంటిది ఈ మహత్తరమైనటువంటి యొక్క దివ్య భావంతో కూడినటువంటిది మానవత్వము.
1: So the human quality lies in the divine power.
0: ఏదో కొన్ని విద్యలు నేర్చినంత మాత్రమే మానవుడు అధికుడు కాదు.
1: Because you acquired some forms of education.
0: ఏ విద్యలు నేర్చినటువంటి వాడు అల్పుడు కాదు.
1: He is not a low man anyway.
0: కానీ విశాల భావం ఉండినప్పుడే ఆ సత్య మార్గం అనుసరించినటువంటి వాడు సర్వులు కూడా గొప్పవారే.
1: ఇఫ్ యూ హావ్ బ్రాడ్ ఫీలింగ్స్ అండ్ ట్రేడ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్, యు ఆర్ గుడ్.
0: రామకృష్ణ పరమహంస కాలంలో అనేక మంది పండితులు ఉంటున్నారు.
1: ద టైమ్ ఆఫ్ రామకృష్ణ పరమహంస.
0: కానీ రామకృష్ణ పరమహంస శారదాదేవికి ఒక్క అక్షరమైన రాదు.
1: బట్ పరమహంస శారదాదేవి ఆర్ ఇల్లిటరేట్.
0: అనేక పర్యాయములు వివేకానంద చెప్పాడు, స్వామి పెన్షన్ అనండి అంటే నాకు అవన్నీ తెలీదు, నాకు పెన్సలు అనేది. ఆ పెన్షన్ అనేటువంటి పదం కూడా రాదు రామకృష్ణకు.
1: మెనీ టైమ్స్ వివేకానంద సెట్, స్వామి ఇట్ ఈస్ పెన్షన్, బట్ రామకృష్ణ పరమహంస సెట్ పెన్సిల్.
0: అంత విద్యాహీనుడైనటువంటి రామకృష్ణ పరమహంస యొక్క పేరు ప్రఖ్యాతులు జగత్ వ్యాప్తి కావడానికి కారణమేమిటి?
1: సచ్ ఎన్ ఇల్లిటరేట్ రామకృష్ణ పరమహంస ఎర్న్ రిప్యూట్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
0: సత్యమార్గాన్ని అన్వేషించాడు,
1: హీ సచ్
0: సత్యాన్ని దర్శించాడు,
1: హీ విజువలైజ్డ్ ట్రూత్,
0: సత్యంతోనే జీవిస్తూ ఉంటున్నాడు.
1: అండ్ దేర్ఫోర్ స్పెండ్ ద లైఫ్
0: చేరవలసినటువంటిది నా మాతనే.
1: దట్ వీ హావ్ టు రీచ్ దేర్.
0: నేను నా దైవాన్ని నేను చేరాలి.
1: ఐ రీచ్ మై డివైన్. నేను
0: నుండి వచ్చానో దానికి పోయి చేరిపోవాలి.
1: ఐ హావ్ గాట్ మై గో బ్యాక్ టు ప్లేస్ ఆఫ్ ఆరిజిన్.
0: భాగవతం కూడా బోధిస్తూ వచ్చింది.
1: దట్స్ ఆల్సో టాట్.
0: ఎచ్చట నుండి పుచ్చిటి నీవు అచ్చటికే గవలను. ఎచ్చట నుండి వచ్చితివో అచ్చటికే నీవు పోవాలి.
1: యూ షుడ్ గో బ్యాక్ టు ది ప్లేస్ ఆఫ్ యువర్ ఆరిజిన్.
0: అదే నీ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము.
1: దట్ ఈస్ యువర్ చీఫ్ ఎయిమ్.
0: కానీ ఆ రామకృష్ణ పరమహంసకు ఏ విద్యను లేకపోయినప్పటికీ సత్యాన్ని అనుసరించాడు.
1: రామకృష్ణ పరమహంస, though he didn't have any formal education, సామాన్యమైనటువంటి
0: మానవులు క్షణక్షణము అసత్య స్వరూపుణ్ణి ఆరాధన చేస్తుంటారు.
1: But the modern man worships
0: సత్యనారాయణ యొక్క పూజనే చేస్తుంటారు.
1: They go on worshipping.
0: వర్షానికి ఒక్క తూరి సత్యనారాయణ పూజ చేస్తారు.
1: Just they offer worship once in a year.
0: క్షణక్షణము కూడా సత్యనారాయణ వ్రతమే.
1: But every moment is an act of worship.
0: ఏమిటి ఈ సత్యనారాయణ వ్రతము?
1: What is this సత్యనారాయణ వ్రత?
0: మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం సత్యస్వరూపం.
1: Truth is the harmony between thought, word and deed.
0: మనస్సన్యత్ వచస్సన్యత్ కర్మణ్యత్ అసత్యరూపం.
1: It is very form of falsehood when there is difference between thought, word and deed.
0: ఈనాడు మానవుడు ఈ మూడింటిని ఏకత్వం చేయటం లేదు.
1: Today man is not unifying.
0: దీని ఆంగ్లంలో కూడాను the proper study of mankind is man అన్నాడు.
1: This in English it is said, the proper study of mankind.
0: ఆకారం man మాత్రమే కనిపిస్తున్నాడు కానీ ఆచరణ man లేనే లేడు.
1: He is just a man in form but not in practice.
0: కనుకనే ఆచరణ మ్యాన్ గా మనం తయారు కావాలి.
1: సో వీ షుడ్ బి హ్యూమన్ బీయింగ్ ఇన్ ప్రాక్టీస్.
0: ఇది కేవలం మనము సుప్రీం స్టేజ్ కి పోవాలి.
1: వీ షుడ్ రీచ్ దట్ సుప్రీం స్టేజ్.
0: ఆ సుప్రీం స్టేజ్ కి పోవటం చాలా సులభం.
1: ఇట్స్ వెరీ ఈజీ టు రీచ్.
0: నమ్ముతారో నమ్మరో కానీ స్వామి సులభంగా చెప్పొచ్చును, కానీ సామాన్యమైన మా మానవులకు ఇది అంత సులభమా అని? మీకే చాలా సులభం.
1: బిలీవ్ ఇట్ ఆర్ నాట్, స్వామి మేక్ ఇట్ వెరీ ఈజీ, బట్ యట్ యూ కెన్ ఎక్స్పీరియన్స్.
0: కానీ ఈజీ మార్గమైనటువంటి సుప్రీం స్టేజ్ కి మీరు పోవడానికి ప్రయత్నించడం లేదు. కానీ అనేక కష్టములతో నష్టములతో దుఃఖములతో విచారంతో కూడినటువంటి సుప్రీం కోర్టుకు పోతున్నారు. ఎంత అధ్యాయం చెప్పండి.
1: బట్ యు ఆర్ నాట్ ఫాలోయింగ్ దట్ ఈజీ పాత్ దట్ విల్ టేక్ యూ టు ద సుప్రీం స్టేజ్. బట్ విత్ ఆల్ ద సఫరింగ్ అండ్ ద లాసెస్ యూ గో టు ద సుప్రీం కోర్ట్. ఎన్ని కేసులు
0: ఉండటం వల్ల సుప్రీం కోర్టుకు పోవాలి?
1: ఫర్ వాట్? ఫార్ షుడ్ యూ గో టు
0: ఎన్ని పాపములు చేయటం వల్ల సుప్రీం కోర్టుకు పోవాలి?
1: వాట్ ప్రాఫిట్ విల్ ఇట్ గివ్ యూ?
0: కానీ మనం సుప్రీం కోర్టు కాదు, సుప్రీం స్టేజ్ కి పోవాలి, సుప్రీం స్థానాన్ని పొందాలి.
1: సో వీ షుడ్ రీచ్ సుప్రీం స్టేజ్ బట్ నాట్ సుప్రీం కోర్ట్.
0: అది ఏ ది డివైన్ సెల్ఫ్, సుప్రీం డివైన్ సెల్ఫ్.
1: దట్ ఈస్ సుప్రీం డివైన్ సెల్ఫ్.
0: అది మానవత్వ రూపాన్ని మనం అనుభవించాలి.
1: వీ షుడ్ ఎక్స్పీరియన్స్ ద రియల్ హ్యూమన్ ఫామ్.
0: పవిత్రమైనటువంటి యొక్క దివ్య జీవితాన్ని మనం అనుభవించాలి.
1: వీ షుడ్ ఎక్స్పీరియన్స్ ద డివైన్ లైఫ్.
0: కనుక ప్రతి మానవుని ఎందుకు కూడాను,
1: ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్,
0: ఈ సహజ మైండ్స్,
1: ఇట్స్ న్యాచురల్,
0: సూపర్ మైండ్,
1: సూపర్ మైండ్,
0: ఓవర్ మైండ్,
1: ఓవర్ మైండ్,
0: హైయర్ మైండ్,
1: హైయర్ మైండ్,
0: ఎలిమినేటెడ్ మైండ్,
1: ఎలిమినేటెడ్
0: మైండ్, అన్ని మానవుని ఎందే ఉంటున్నాయి.
1: ఆల్ ఆర్ ప్రెసెంట్ ఇన్ మ్యాన్.
0: కాబట్టి మానవుడు విశ్వస్వరూపుడు.
1: మ్యాన్ ఈస్ ది వెరీ ఫామ్ ఆఫ్ ది యూనివర్స్.
0: సర్వము మానవుని ఎందే ఉంటుండాలి.
1: ఎవ్రీథింగ్ ఈస్ విత్ ఇన్
0: మ్యాన్. చిన్న ఉదాహరణ మీరు తీసుకోండి,
1: స్మాల్ ఎగ్జాంపుల్.
0: మానవుడు 5 అడుగులు ఎత్తుంటున్నప్పుడు ఇంత విశ్వం తనలో ఎట్లా ఉంటుండాలి?
1: వెన్ యూఆర్ జస్ట్ 5 feet హైట్, హౌ డు యూ ఎక్స్పెక్ట్ యూనివర్స్ ఇన్ యూ?
0: నీవు అమెరికా చూచి వచ్చావు.
1: You have seen America and return.
0: నీవు జపాన్ చూచి వచ్చావు.
1: You have seen Japan.
0: నీవు జర్మనీ చూచి వచ్చావు.
1: Seen Germany.
0: కానీ నీవు కూర్చొని కన్నులు మూసుకొని ఆ చూచి వచ్చినటువంటి దృశ్యానంతా నీవు తలంచుకో, అవన్నీ నీలో చేరిపోయినాయి.
1: You sit and close your eyes. You will experience all the scenes.
0: నీవు ఉన్నది ఇంత చిన్నవాడైతే ఈ జపాను జర్మనీ ఇవన్నీ కూడా నీలో ఎట్లా ఇమిడి ఉంటున్నాయి?
1: You are so small. But yet how do you expect the Germany, Japan in you?
0: విశాలమైనటువంటి వాడు.
1: You are really vast.
0: నీ హృదయం చాలా విశాలమైనటువంటిది.
1: You are broad hearted.
0: దేహం చిన్నదే.
1: The body is small.
0: అనంతమైన ఆకాశంలో చుక్కలు మెరుస్తుంటున్నాయి.
1: The stars that shine in the infinite sky.
0: చిన్న అద్దం తీసుకుని దాంట్లో చూడు, ఆ ఎంతో ఎత్తులో ఉన్నటువంటి చుక్క ఈ అద్దంలో కనిపిస్తుంది.
1: Take a small mirror. That sky is reflected in that mirror.
0: కనుకనే విశ్వం దర్పణ దృశ్యమాన నగరే అన్నది పురుషోత్తముడైనటువంటి యొక్క దక్షిణామూర్తి.
1: దక్షిణామూర్తి సెడ్ ది ఎంటైర్ యూనివర్స్ ఇస్
0: విశ్వం దర్పణ దృశ్యమాన నగరే. విశ్వం, విశ్వమంతా ఒక అద్దమును చూడవచ్చును మనం.
1: ది హోల్ యూనివర్స్ కెన్ బి వాచ్డ్ ఇన్ ఎ మిర్రర్.
0: అదే విధంగా మన హృదయమే అద్దము.
1: సో హార్ట్ ఈస్ ఎ మిర్రర్.
0: ఇందు విశ్వమంతా కూడా దీంట్లో మనము చూడవచ్చును.
1: వీ కెన్ సీ ది యూనివర్స్ దేర్.
0: కనుక మన హృదయం కంటే మించినటువంటిది మరొకటి ఈ జగత్తులో లేదు.
1: సో ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నథింగ్ మోర్ దాన్
0: మనకంటే మించినటువంటి దైవత్వం మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ డివినిటీ బియాండ్ యు.
0: ఈ విశ్వాసాన్ని ఈనాటి నుంచి మీరు అభివృద్ధి పరచుకోవాలి.
1: యు షుడ్ డెవలప్ దట్ ఫెయిత్ ఫ్రమ్ టుడే.
0: అప్పుడే మనం విశ్వస్వరూపముగా మారవచ్చును.
1: దెన్ యు కెన్ ట్రాన్స్ఫార్మ్.
0: ఎంతకాలమైనా నేను అల్పుణ్ణి, నేను మానవుణ్ణి, నేను మానవుడు, నీవు అల్పుడే అయిపోతావు, మానవుడే అయిపోతావు.
1: ఇఫ్ యు కన్సిడర్ ఐ యామ్ ఎ హ్యూమన్ బీయింగ్, ఐ యామ్ లో అండ్ వీక్, యు బికమ్ లో.
0: బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి యత్ భావం తద్ భవతి. నీవు ఆ విధంగా భావించకూడదు. నేను బ్రహ్మ, నేను బ్రహ్మ, నేను బ్రహ్మ అనుకో. నీకు ఆ ఎంకరేజ్మెంట్, ఆ యొక్క దివ్యమైనటువంటి భావములు అభివృద్ధి అవుతూ వస్తాయి.
1: యూ షుడ్ ఫీల్ ఐఎమ్ బ్రహ్మ, ఐఎమ్ గాడ్, దెన్ యూ విల్ హావ్ దట్ బ్రాడ్ ఫీలింగ్.
0: కనుక ఈ సత్యమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని, జ్ఞానమైనటువంటి దివ్యత్వాన్ని, అనంతమైనటువంటి దివ్యత్వాన్ని మీరు నిరంతరము చింతిస్తూ రావాలి.
1: సో యూ షుడ్ థింక్ ఆఫ్ దిస్ ఫర్వెంట్లీ, ఇన్సెసెంట్లీ, దిస్ డివినిటీ విచ్ ఇస్ ఆల్ ట్రూత్ విచ్ ఇస్.

Satyam Jnanam Anantam Brahma.

0: విద్యకు మించిన నేత్రములు ఈ జగత్తున కానరావు.
1: ఇన్ దిస్ యూనివర్స్ యూ డోంట్ ఫైండ్ ఐస్ మోర్ దాన్ దట్ ఆఫ్ ఎడ్యుకేషన్ నాలెడ్జ్.
0: విద్యని మానవులకు నిజమైన నేత్రములు.
1: దిస్ నాలెడ్జ్ ఈస్ ద ట్రూ ఐ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
0: నాస్తి సత్య సమం తప. సత్యమునకు మించిన తపస్సు మరొకటి కానరాదు.
1: దేర్ ఇస్ నథింగ్ మోర్ దెన్ ద ట్రూత్ విచ్ ఇస్ ద పెనెన్స్.
0: అన్నపానాదులు వదలి ఆకులలములే మేసి అడవులు సంచరించినంత మాత్రమున తపస్సు కానేరదు.
1: ఐ మియర్లీ ఫర్సేకింగ్ డ్రింక్ అండ్ ద ఫుడ్ మూవింగ్ అబౌట్ ఇన్ ద ఫారెస్ట్ ఇట్ డజంట్ అమౌంట్ టు పెనెన్స్.
0: సత్యమే నిజమైన తపస్సు.
1: ట్రూత్ ఇస్ ద ట్రూ పెనెన్స్.
0: నాస్తిరాగ సమం దుఃఖం. మానవులకు కోరికలకు మించినటువంటి దుఃఖం మరొకటి లేదు.
1: ఫర్ హ్యూమన్ బీయింగ్స్ దేర్ ఇస్ నో అదర్ మిజరీ అదర్ దాన్ ద డిజైర్.
0: కోరికలు ఒకదానితో తీరునవి కాదు.
1: డిజైర్స్ విల్ నాట్ బి ఫుల్ఫిల్డ్ ఆల్.
0: తరంగముల వలె ఒకదాని తర్వాత మరొకటి ఆవిర్భవిస్తుంటాయి.
1: డిజైర్స్ కమ్ ఒరిజినేట్ లైక్ వేవ్స్ వన్ ఆఫ్టర్ ద అదర్.
0: కనుక కోరికలను అదుపులో ఉంచుకోవటమే నిజమైనటువంటి ఆనందం.
1: ది ట్రూ బ్లిస్ లైస్ ఇన్ ఎక్సర్సైజింగ్ ఎ కంట్రోల్ ఓవర్ ది డిజైర్.
0: కోరికలను అదుపులో ఉంచుకొనకున్నా దీనికంటే మరింత దుఃఖం మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ మిజరీ అదర్ దాన్ ద స్టేట్ వెన్ వీ డోంట్ హ్యావ్ సీలింగ్ ఆన్ డిజైర్.
0: నాస్తి త్యాగ సమం సుఖం. త్యాగము కంటే మించిన సుఖము ఈ జగత్తులో కానరాదు.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నో అదర్ హ్యాపీనెస్ అదర్ దాన్ సాక్రిఫైస్.
0: కనుకనే వేదము న కర్మణ న ప్రజయ ధనేన త్యాగేనేకి అమృతత్వ మానసు.
1: దట్స్ వై ది వేద సేస్ ఇట్ ఇస్ ద సాక్రిఫైస్ దట్ కన్ఫర్స్ ఇమ్మోర్టాలిటీ టు హ్యూమన్ బీయింగ్స్.
0: కనుక మానవులకు త్యాగము ప్రధాన ప్రాణము.
1: సో ఫర్ ఎ హ్యూమన్ బీయింగ్ సాక్రిఫైస్ ఇస్ ద చీఫ్ లైఫ్ ఫోర్స్.
0: ఈ త్యాగమే నిజమైన యోగం.
1: దిస్ సాక్రిఫైస్ ఇస్ ద ట్రూ యోగ.
0: ఈ త్యాగ భోగ యోగములను నేర్పినటువంటిది వేదము.
1: ఇట్స్ వేద దట్ టీచర్స్ ద సాక్రిఫైస్ అండ్ ద ప్లెజర్ అండ్ యోగ.
0: విత్ అను ధాతువు నుండి వచ్చినటువంటిది వేదం.
1: వేద ఇస్ ద డెరివేటివ్ అవుట్ ఆఫ్ దట్ విత్.
0: వేదమనగా అనేక విధములైనటువంటి అర్థములు ఉంటున్నవి.
1: వేద హ్యాస్ మెనీ మీనింగ్స్.
0: మానవులకు నిత్య జీవితములో సత్య జీవితాన్ని గడుపుకునే నిమిత్తమై కొన్ని విధములైనటువంటి నిబంధనలు అత్యవసరము.
1: టు లీడ్ ఎ ట్రూత్ఫుల్ లైఫ్ ఇన్ దిస్ వరల్డ్ సర్టన్ స్టిపులేషన్స్ రెగ్యులేషన్స్ ఆర్ నీడెడ్ ఫర్ హ్యూమన్ సొసైటీ.
0: కనుక వేదమనగా తెలివి.
1: సో వేద మెంట్ ఇంటెలిజెన్స్.
0: జ్ఞానము
1: విజ్డమ్.
0: ఎరుక
1: అవేర్నెస్.
0: తనను తాను తెలుసుకునేటువంటి యొక్క దివ్యతత్వానికి ఎరుక అత్యవసరము.
1: దట్ కైండ్ ఆఫ్ అవేర్నెస్ హ్యాస్ టు నో వన్స్ ఓన్ సెల్ఫ్ ఈజ్ వెరీ నెసెసరీ.
0: కనుక తెలివితేటలను పెంచుకున్నంత మాత్రం చాలదు.
1: సో ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ హ్యావ్ ఎక్సెసివ్ ఆఫ్ ఇంటెలిజెన్స్.
0: తెలివి క్రమమైన తెలివిగా ఉంటుండాలి.
1: ది ఇంటెలిజెన్స్ షుడ్ బి ప్రాపర్.
0: ఎరుకను గుర్తింపజేసేటువంటి తెలివిగా ఉంటుండాలి.
1: We should have that intelligence as to bring in this sort of awareness.
0: జ్ఞానమును పోషించేటువంటి తెలివిగా ఉంటుండాలి.
1: The intelligence should foster wisdom.
0: ఈ జగత్తునందు ఉన్నటువంటి సమస్త జ్ఞానము కూడాను జ్ఞానమని చెప్పుటకు వీలు కాదు.
1: We cannot call all the forms of knowledge in this world as wisdom.
0: ఈ పదమునందే ఉంటున్నది ఇది సత్య జ్ఞానము కాదని.
1: The very word implies the meaning that is not all truth and wisdom.
0: Jnana.
1: It has two here, one jnana.
0: Jnanamu. Na kaadu. ఇది నిజమైన జ్ఞానము కాదు అని జ్ఞానం చెప్తుంది.
1: జ్ఞా మీన్స్ విజ్డమ్, నా మీన్స్ నెగేషన్. ఇట్స్ నాట్ ట్రూ విజ్డమ్.
0: త్రికాల జ్ఞానము జ్ఞానము.
1: విచ్ ఇస్ ఇండివిజిబుల్ ఇన్ ఆల్ ద త్రీ టైమ్స్ ఇస్ విజ్డమ్.
0: అద్వైత జ్ఞానము జ్ఞానము.
1: నాన్ డ్యూయలిజం ఇస్ విజ్డమ్.
0: ఇట్టి జ్ఞానము ఒక్క దైవమే.
1: దట్ విజ్డమ్ ఈస్ జస్ట్ ద డివైన్.
0: ఆ దైవమే సత్యముతో కూడినవాడు.
1: ద డివైన్ ఇస్ ఆల్ ట్రూత్.
0: ఇది అనంతమైనటువంటిది.
1: దట్ ఈస్ ఇన్ఫినిట్.
0: కనుకనే సత్య జ్ఞానం అనంతం బ్రహ్మ అన్న.
1: దట్స్ ఫర్ దట్ రీజన్ ద బ్రహ్మ ఇస్ డిఫైన్డ్ యాజ్ ద ట్రూత్, విజ్డమ్ అండ్ ఇన్ఫినిట్.
0: మానవుని జీవితంలో తన యొక్క పరిపూర్ణతను పొందటకు వేదము అనేక విధములుగా తోడ్పడుతూ ఉన్నది.
1: వేద హెల్ప్స్ టు హ్యావ్ దిస్ కాంప్రహెన్సివ్ fullness vision of life.
0: Vedamalaga kevalam konni mantramato kudinatundi swaroopamani bhavinchavachu.
1: We may consider that Veda is a form of mantras.
0: Anadi mantra drashtalainatundi mahaneelu aavirbhavinchinatundi aavishkarinchinatundi satya vakya swaroopame Vedam.
1: The Veda is the very form of the word which is exhibited by the ancient visionaries.
0: Itti satyavak swaroopamainatundi ee vedamu trilokamulu yendu kudanu trikalamulu yendu kudanu manavodharana jarupitu untunnadi.
1: This Veda emancipates the human race in all the three times and in all the three worlds.
0: Trilokamulaku yogachyamunu kaliginchestundadi.
1: It also ensures the safety and security for all the world.
0: సమాజములకు సత్యమైనటువంటి జ్ఞానమును శాంతిని అందిస్తున్నది.
1: ఇట్ ఆల్సో హ్యాండ్స్ ఓవర్ ద పీస్ అండ్ ద ట్రూత్ టు సొసైటీ.
0: మానవుని ఇష్టములను నెరవేర్చుకున్నటై అయిష్టములను త్యజించుటకు ఈ వేదము అనేక విధములైనటువంటి ఉపాయమును నేర్పుతున్నది.
1: వేద ఆల్సో టీచర్ సెవెరల్ డివైజెస్ టు సాక్రిఫైస్ ఆల్ అవర్ డిస్లైక్స్ అండ్ టు అచీవ్ అవర్ లైక్స్.
0: మానవుని సుఖమునకు దుఃఖములకు వేదమే మూల కారణము.
1: ఫర్ ద ప్లెజర్ అండ్ ద పెయిన్ ఇస్ ద వేద దట్స్ రెస్పాన్సిబుల్.
0: వేదమును అనుసరించినప్పుడు మనకు సుఖమే, దానిని ఉల్లంఘించినప్పుడు అదే మనకు దుఃఖము.
1: వెన్ వీ ఫాలో వేద వీల్ హ్యావ్ ఆల్ హ్యాపీనెస్, వెన్ వీ ట్రాన్స్గ్రెస్ వీల్ హ్యావ్ మిజరీ.
0: వేదము అనంతమైనటువంటిది.
1: వేద ఈజ్ ఇన్ఫినిట్.
0: ఈ అనంతమైన వేదమును మానవుడు సామాన్యమైన తన జీవితంలో అధ్యయనము చేయటం చాలా కష్టమే.
1: టు లెర్న్ దిస్ ఇన్ఫినిట్ వేదా ఇన్ ది ఆర్డినరీ హ్యూమన్ లైఫ్ ఇట్స్ వెరీ డిఫికల్ట్.
0: మానవులకు కేటాయించిన ఆయుష్ ప్రమాణము అల్పమౌట చేత ఈ అనంత వేదములను అధ్యయనం చేయటం దీనికి కాలము చాలకపోయినది.
1: యాజ్ ద లైఫ్ స్పాన్ ఇస్ క్వైట్ లిమిటెడ్, it becomes very difficult to learn the entire Vedic text.
0: Vedamunu adhyayanam chesinanta matramana chaladu.
1: It's not enough if we learn Veda.
0: Dinini aacharinchutaku kaalamu ledu.
1: There's no time to practice it.
0: Ee vidhamaina tunti yokka samasyalanu gurtinche vyasulu vedamunu chinna chinnadiga vibhajistu vachadu.
1: Having understood these problems, Saint Vyasa divided Veda into small sections.
0: Ananta Vedamullo undinatundi rukrunu veru chesi deeniki ruk samhita ani peru pettadu.
1: He separated ruks from Veda and called it ruk samhita.
0: Ee ruk samhitamu rukunu maatrame veru chesinatundi.
1: This ruk samhita is the one that separated out rukulu.
0: Taruvata yajus samhitamunu veru chesi దీనికి యజుస్ సంహితము అని పేరు పెట్టాడు.
1: లేటర్ హీ సెగ్రిగేటెడ్ యజుస్ సంహిత అండ్ కాల్ ఇట్ యజుస్ సంహిత.
0: సామములను వేరు చేసి దీనికి సామ సంహితము అని పేరు పెట్టాడు.
1: హీ క్లాసిఫైడ్ అండ్ సెగ్రిగేటెడ్ ద సామ ఆస్పెక్ట్ ఆల్సో.
0: అధర్వణ మంత్రములను వేరు చేసి దీనిని అధర్వణ సంహితము అని పేరు పెట్టాడు.
1: All mantras of Adharvana are separated out and called Adharvana Samhita.
0: Aithe ee vedamulu nalugu ainappatikini indulo yajurvedamulo Krishna Yajurveda Samhitamu Shukla Yajurveda Samhitamani renduga vibhajistu vachadu.
1: Though Vedas are four, this Yajurveda has two aspects. One is Shukla Yajurveda.
0: Yetavata aidu vedamulaga roopondutu vachayi.
1: With all said and done, there are five.
0: Prati samhitamunakudu moodu bhagamulaga vibhajistu vachadu.
1: He classified every samhita into three parts.
0: Deeni brahmanamu, aranyakamu, upanishattulu ani.
1: These three are brahmana, aranyaka and upanishad.
0: Ee brahmana bhagamanta kudanu mantramato koodinatundi.
1: The first part, brahmana, is full of mantras.
0: Ee mantramulu yagna yagadi kratavulunu soochinpajeseetundi.
1: These mantras will indicate all sorts of rituals.
0: Dana dharmalaku kudanu idi todpadetundi.
1: It also helps all acts of charity.
0: మంత్రమనగా మననత్రాణ సమ్మిళితం ఇది మంత్ర అని మనన ముందు తన శక్తిని కూడా కూర్చి ఉచ్చరించేటువంటిది మంత్రము.
1: మంత్ర ఇస్ ద వన్ విచ్ హెస్ గోట్ దిస్ లైఫ్ ఫోర్స్ బిహైండ్ రికాపిచులేషన్ అండ్ రిపిటేషన్.
0: నియమించిన అర్థమును వివరింపజేసేటువంటిది మంత్రము.
1: దట్ విచ్ ఎక్స్ప్లెయిన్స్ ది కంప్లీట్ మీనింగ్ ఇస్ మంత్ర.
0: ఈ మంత్రములు అన్ని కూడా దైవ సమ్మితమైనటువంటి మంత్రములు.
1: ఆల్ దిస్ మంత్రస్ రిలేట్ టు ద డివైన్.
0: ఇంకా రెండవది ఆరణ్యకము.
1: ద నెక్స్ట్ వన్ ఇస్ ఆరణ్యక.
0: మానవుడు గృహస్థాశ్రమమును గడిపి వానప్రస్థములో ప్రవేశించి అరణ్యములో సంచరిస్తూ కందమూలాదులు భుజిస్తూ కాలము గడుపుతున్నటువంటి సమయంలో అధ్యయనము చేసినటువంటివి ఈ ఆరణ్యకములు.
1: హావింగ్ స్పెంట్ ద స్టేట్ ఆఫ్ హౌస్ హోల్డర్, హావింగ్ టేకెన్ ది స్టేట్ ఆఫ్ రిక్లూజ్, స్పెండింగ్ టైమ్ ఇన్ ద ఫారెస్ట్ consuming all roots, he learns this part of Veda, Aranyaka.
0: Indulo ekkuva karma kandaku avakasam untundadi.
1: There is wide scope for ritualistic aspects.
0: Idi mantramato samanamuga karmalakudunu acharinchinappudu ee mantra karmalaneka sammilitamaitunte swaroopamche daivatvanni praaptimpa chesukovachchu.
1: It lays much emphasis on mantra, the repetition, and also the karma, the activity.
0: Sravana manana nitidhyasala valla ye vidhamainatundi oka satyanni manam pondagalugutunnamo adi vidhamugane ee karma mantramul cheta manamu divyatvanni anubhavinchavachchu.
1: Just as all the consequences, positive results we get out of listening and recapitulation and practice, we'll also have the same out of this action and mantra.
0: Mukramato samanamga karmalakudunu acharinchinappudu ee mantra karmalaneka sammilitamaitunte swaroopamche daivatvanni praaptimpa

0: out of this action and mantra.
1: Madhura padarthamulu yokka peru vinnanta matramuna manamu dani yokka ruchini manamu anubhavinchina varam kalemu.
0: By merely listening, we cannot claim to have enjoyed the taste of it.
1: మధుర పదార్థమును భుజించినప్పుడే దాని మాధుర్యం మనకు స్వానుభవానికి వస్తుంది.
0: When sweet is actually consumed, partaken, you know the taste.
1: కనుకనే కేవలం మంత్రము చేత ఉచ్చరించినంత మాత్రమున మధుర పదార్థముల యొక్క విషయాన్ని విన్నంత మాత్రమే అవుతుంది.
0: By merely reciting, it amounts to mere listening only.
1: దీనిని ఆచరించినప్పుడు ఇది తిన్నంత మాత్రమే అవుతుంది.
0: When it is practiced, it amounts to eating.
1: వినటం వేరు, తినటం వేరు.
0: Listening is one thing and eating another.
1: Kanuka andhakaram bella hatamarune chuda vastaro deepavu vartavalana.
0: Will all the darkness be dispelled by merely listening to the news of light?
1: Roga peedutini bal rogamu teeruna aushadha mahimambu antavinna.
0: By merely listening to the efficacy of the drug, do you think that you'll be cured out of all ailment?
1: Nirupedavari pedirikambu poguna విత్త ప్రభావము విన్నయంత.
0: విల్ ఎవర్ ద పావర్టీ విల్ ఎవర్ లీవ్ బై మియర్లీ లిసనింగ్ టు ది ఫైనాన్స్ అండ్ ఎకానమీ.
1: ఆగున్న మానవుని ఆకలి తీరునా పంచభక్ష్యముల పాకము విన.
0: విల్ హంగర్ ఆఫ్ ఎనీ మ్యాన్ బి అపీస్డ్ బై మియర్లీ లిసనింగ్ టు ద మెను.
1: ఈ పాకమును మనం భుజించినప్పుడే మన ఆకలి తీరుతుంది.
0: When all the dishes are partaken, then only hunger would be appeased.
1: శక్తివంతమైనటువంటి ఔషధములు సేవించినప్పుడే మన రోగము నివారణ కలుగుతుంది.
0: When powerful medicine is taken, one will be cured of the illness.
1: అంధకారముగా ఉండేటువంటి ఈ చీకటి నందు దీపమును వెలిగించినప్పుడే మనకు చీకటి దూరం అవుతుంది.
0: The entire darkness will be dispelled if only we light the lamp.
1: అదే విధముగానే వేదములను ఉచ్చరించినంత మాత్రమున చాలదు.
0: Similarly, it's not enough if we just repeat, chant Veda.
1: ఈ వేదాధ్యయనము చేత దాన్ని ఆచరణ కూడా ఉంచినప్పుడే మనకు ఈ మధురానందము మనకు అర్థమవుతుంది.
0: Along with the learning of Veda, one has to take to practice. Then only they will enjoy
1: this. ఈ సత్యానుభూతిని పొందినప్పుడే మనం నిజమైనటువంటి యొక్క ద్రష్టలం అవుతాం.
0: When we have the experience of truth, then you'll be a visionary.
1: కనుక వేదాధ్యయనం అనేటువంటిది మానవునకు ఒక గమ్యస్థానమును చేర్చేటువంటి రాజమార్గమే.
0: లర్నింగ్ ఆఫ్ వేద ఈజ్ ఎ రాయల్ రోడ్ దట్ విల్ టేక్ యూ టు ద డెస్టినేషన్.
1: ఇటువంటి రాజమార్గమును ఈనాడు విస్మరించి కేవలము కష్ట నష్టములకు గురి అయ్యేటువంటి యొక్క రాళ్లబాట ఎందు మనం ప్రయాణం చేస్తున్నాం.
0: We have forgotten this right royal road, but we are treading along the road of all stones.
1: Satti manavuniki kudanu gamyamu atyavasaram.
0: Destination is essential for everyone.
1: Cheraka tappadu.
0: One must reach someday.
1: Manavuni yokka lakshyame adi.
0: That is the aim of man.
1: Kanuka manamu vedamunu uchcharinchalani kaadu vedamunu adhyayanam cheseetunte vaari daggara manapurakanga shravanam chesinappudu kudanu chaalu.
0: It's enough if you listen to Veda, chanting a Veda wholeheartedly.
1: ఇది వేదము, ఇది వాణి.
0: వేద ఇస్ వాయిస్.
1: ఈ వాణి ఎందే ఉంటున్నది సర్వసారము.
0: ఇన్ దిస్ వాయిస్ లైస్ ది ఎసెన్స్.
1: అది శబ్ద బ్రహ్మము అన్నారు.
0: దట్ ఈస్ ది ఇన్ఫినిట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సౌండ్.
1: ఆ శబ్ద బ్రహ్మము ఎక్కడ ఉంది? సర్వత్రా ఉంటుండాలి.
0: దట్ ఇన్ఫినిట్ సౌండ్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: ఎలాంటి శక్తులతో కూడి ఉంటుండాలి?
0: వాట్ ఫ్యాకల్టీస్ డస్ ఇట్

0: చంద్రంపిటి యొక్క అశాంతులకు, అక్రమాలకు, అనాచారములకు, దుర్మార్గములకు ఆలవాలమైన ఈ పరిస్థితి యందు వేదవాణి ఎంతైనా మనం వ్యాపింపచేయాలి ఈ యొక్క విద్యుత్ తరంగములతో.
1: ఇన్ దిస్ ట్రబుల్ టార్న్ వరల్డ్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ యాంగ్జైటీస్ ట్రబుల్స్ అండ్ మిజరీ అండ్ వికెడ్ యాక్ట్స్ దేర్ ఇస్ ఎవ్రీ నీడ్ టు స్ప్రెడ్ ద వాయిస్ ఆఫ్ వేద.
0: త్రాగే నీరు మలినమైనది.
1: The drinking water is polluted.
0: Peeche gaali malinamainadi.
1: The air that we breathe in is
0: buduche aaharam malinamainadi.
1: The food is polluted.
0: Maataade shabdam malinamainadi.
1: There is sound pollution.
0: Okate emiti manavuni manase malinamainadi.
1: The mind is also polluted.
0: Ee malinamainatundi yok ee jagattunandu manamu malinamainatundi jeevithanne gadaputunnam.
1: In this world which is full of pollution, we lead a polluted life.
0: Inka pavitramaina nityamaina satyamaina jeevithanni ee reethiga gadapadaniki veelavutundi.
1: Then how is it possible to lead a sacred eternal pure life?
0: Manam peechukune gaali maraname.
1: The air that we breathe in is polluted.
0: Inka hrudayam etla parishuddham avutundi.
1: How do you expect the purification?
0: Gaali parishuddham kavali.
1: The air should be purified.
0: Neeru parishuddham kavali.
1: The water should be pure.
0: Shabdam parishuddham kavali.
1: Sound should be pure.
0: Idi manam cheseyatvanti karmalato aadharapadi untundali.
1: All these are based on our actions.
0: Manam ekkadi ee padamulu uchcharinchinappatikini aa padamulu shabdamulo vidyut tarangamulu vale sarvatra vyapinchipothunnayi.
1: Whatever word that we utter, it will spread like electric vibrations.
0: ఈ శబ్ద తరంగములకు మరణమే లేదు.
1: దీస్ సౌండ్ వైబ్రేషన్స్ ఆర్ డెత్లెస్.
0: సర్వత్రా ఉంటుందది.
1: దే ఆర్ ఎవ్రీవేర్.
0: కనుక నీ వేదమంత్రముల చేత, పవిత్రమైనటువంటి భగవత్ నామముల చేత ఈ యొక్క వాతావరణమును పవిత్రము గావించినప్పుడే ఆ పవిత్రమైనటువంటి గాలి మనలో ప్రవేశించి పవిత్ర హృదయాలుగా మారుతుంది.
1: దేర్ఫోర్ ది ఎంటైర్ అట్మాస్ఫియర్ హ్యాస్ టు బి శాంక్టిఫైడ్ by the repetition of the Veda, singing the glory of the Lord.
0: Manam okka pradeshamlo ee pavitramaitundi shabdam uchcharinchinappudu idi prapanchamanta kulanu vyapistundali.
1: When there is sacred chanting here, the everything will be purified.
0: Oka chinna udaharanam,
1: a small example.
0: Delhi lopala ee 5.5 gantaku edo aakashavaanilo oka program pettaru.
1: There in Delhi at 5:30 there is radio program.
0: Kaani aa program ippudu mana prashanthanilo kulanu vinipistundi.
1: You can listen to that program even here in
0: Bengaluru kuda vinipistundi.
1: You also you listen
0: Madras lo vinipistundi.
1: It can be listened
0: America lo vinipistundi, Japan lo vinipistundi.
1: You can hear there in America and Japan.
0: Ee shabdam ye reethiga prayanam chestundadi.
1: How does the sound travel?
0: Vidyut tarangamulato cheri,
1: having been mixed with electric waves,
0: ati shikramuga vyapinchu chestundadi.
1: They spread very fast.
0: Deeni yokka vyapti velturu kante ati shikramuga pothundadi.
1: The way how they spread is faster than the light.
0: Adi vidhamgare manamu pavitramainatundi yokka mantramulu cheta mana kalamu sarthakam gaavinchukunnappudu deshaniki ento manamu pavitratanu andinchina varam avutam.
1: By reciting the sacred mantras, we will be sanctifying the entire atmosphere and helping the country.
0: Kalukuri aanati mantra dashtalainatundi maharshulu adavullo praveshinchi వేదాధ్యయము చలుపుతూ ఆ యొక్క వాతావరణమును పరిశుద్ధము గావిస్తూ వచ్చారు.
1: ఫర్ దిస్ రీజన్ ద విషనరీస్ అండ్ సెయింట్స్ స్పెంట్ ద టైమ్ ఇన్ ద ఫారెస్ట్ అండ్ రిసైటెడ్ లర్న్డ్ వేద.
0: ఇటువంటి పవిత్రము గావించినటువంటి ఈ వేదములను ఈనాడు మనము అపవిత్రము గావిస్తున్నాం.
1: వేదాస్ విచ్ ఆర్ రియల్లీ సీక్రెట్ ఆర్ మేడ్ టుడే అన్సీక్రెట్.
0: నిజముగా భారతీయులు వేదం యొక్క శక్తి సామర్థ్యములను చక్కగా గుర్తించలేదని చెప్పవచ్చు.
1: ఇట్ కెన్ బి సెడ్ దట్ భారతీయస్ హావ్ నాట్ అండర్స్టూడ్ ద పొటెన్షియాలిటీస్ ఇన్ ద కెపాసిటీ.
0: గుర్తించే ఉండినా వీటిని ఇంత సులభంగా వదిలి ఉండేటువంటి వారు కాదు.
1: హ్యాడ్ దే రియలైజ్డ్ దే వుంట్ హావ్ లెఫ్ట్ ఇట్ సో ఈజీలీ లైక్ దిస్.
0: చలగి మధుము గ్రోల చేదు రుచించునా.
1: హావింగ్ రిలీజ్డ్ ఆల్ ద స్వీట్నెస్, వుడ్ ఎవర్ ఎనీబడి యాక్సెప్ట్ ద బిటర్నెస్?
0: ముద్ద ఖర్జూరం తిన్నటువంటి వాడికి చింతపండు రుచి.
1: ద వన్ హూ రిలీజెస్ దట్ కైండ్ ఆఫ్ ద గ్రేప్ విచ్ ఇస్ ఆల్ స్వీట్ విల్ నెవర్ యాక్సెప్ట్ ద టామరిండ్.
0: కనుక ఈ విధమైనటువంటి యొక్క వేదం యొక్క మాధుర్యాన్ని వేదాధ్యయనం చేసేటువంటి వారు కూడా గుర్తించలేదని చెప్పవచ్చు.
1: ద స్వీట్నెస్ ఆఫ్ వేద ఈజ్ నాట్ రియలైజ్డ్ బై దోస్ హూ లెర్న్ వేద.
0: ఏదో జీవనోపాధి నిమిత్తమే దీనిని ఉపయోగించుకుంటున్నారు, కానీ జీవిత పరమావధి నిమిత్తమై ఏర్పడినటువంటిది వేదమనే సత్యాన్ని అర్థం చేసుకోవటం లేదు.
1: దే హావ్ నాట్ రియలైజ్ ద ఫ్యాక్ట్ దట్ ది వేద ఇస్ మెంట్ ఫర్ లైఫ్, నాట్ టు క్యారీ ఆన్ ఏ లివింగ్.
0: ఇంకా ఉపనిషత్తులు,
1: ద నెక్స్ట్ ఉపనిషత్స్,
0: ఈ ఉపనిషత్తులన్నీ కూడా మానవ జీవితంలో ధర్మ అర్థ కామ మోక్షమనే చతుర్విధ పురుషార్థములను ప్రబోధించే నిమిత్తం వచ్చినవి.
1: ది ఉపనిషత్స్ ఆర్ మెంట్ ఫర్ దీస్ ఫోర్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్, ద రైటియస్నెస్, ద డిజైర్, ద లిబరేషన్.
0: వేదములు ద్వైతము,
1: వేద ఇస్ డ్యూయలిజం,
0: వేదాంతము అద్వైతం,
1: ద వేదాంత ఇస్ నాన్ డ్యూయల్.
0: కనుక ఉపనిషత్తులు వేదాంతములు,
1: ఇస్ ఉపనిషత్ ఇస్
0: వేదములకు అంత్యములో ఉండేటువంటి కనుక వేదాంతములు అని కూడా మరొక పేరు.
1: యాజ్ దే ఆర్ టువర్డ్ ది ఎండ్ ఆఫ్ వేద ఇస్ కాల్డ్ వేదాంత.
0: అయితే ధర్మ అర్థ కామం ఈ మూడింటినీ మాత్రమే మానవుడు తన యొక్క ప్రయత్నముతో, తన యొక్క సాధనల చేత, తన యొక్క సంకల్పముల చేత పూర్తి గావించుకునవచ్చు.
1: Man can accomplish, achieve with his own devices and plans the righteousness, the desire.
0: Vidya vidyanam chetane labhyam avutundi.
1: It is quite possible through education.
0: Upanishadullo rendu vidhamainatvanti vidyalu unnai.
1: In Upanishad there are two forms of learning.
0: Apara vidya, para vidya.
1: One is apara, the second one is para.
0: Dharmartha kamamulanta kudanu apara vidyalu.
1: These three, the righteousness, the desire and wealth, are
0: మోక్షం మాత్రమే పరవిద్య.
1: Liberation is only పరవిద్య.
0: కనుక అట్టి పరవిద్యను మాత్రం మనం పొందాలనుకున్నప్పుడు దానికి ఈ ప్రాకృతమైనటువంటి యొక్క విద్యలు కాని, అభ్యాసములు కాని, సాధనలు కాని దీనికి అక్కరలేదు.
1: To have this spiritual knowledge, the other practices and the secular knowledge are not needed.
0: ఇవన్నీ కూడా ద్వైతమునకు సంబంధించినటువంటివి.
1: They are all related to the principle of dualism.
0: Satya drishti matrame ee yokka paravidyaku pariki vastundi.
1: The vision of truth is needed for the spiritual life.
0: Prachina kalamu nundi bharatiyulu ee vedamulanu aneka vidhamuluga adhyayanam chestu danini tama jeevitaadharamuga bhavinchi jeevistu vacharu.
1: Since ancient times bharatiyas have taken the learning of veda, the very breath, the very life principle.
0: Vedamulaku 9 పేర్లు ఉన్నాయి.
1: వేద హ్యాస్ 9 నేమ్స్.
0: ఒకటి శృతి,
1: వన్ శృతి.
0: రెండవది అనుస్వరం,
1: సెకండ్ అనుస్వర.
0: మూడవది త్రయి,
1: థర్డ్ వన్ త్రయి.
0: నాలుగవది ఆమ్నాయము,
1: ఫోర్త్ వన్ ఆమ్నాయ.
0: ఐదవది సమామ్నాయము,
1: ఫిఫ్త్ సమామ్నాయ.
0: ఆరవది ఛందస్సు,
1: సిక్స్త్ ఛందస్సు.
0: ఏడవది అధ్యాయం,
1: సెవెంత్ అధ్యాయం.
0: ఎనిమిదవది నిగమం,
1: ఎయిత్ వన్ నియమం.
0: తొమ్మిదవది ఆగమం,
1: నైన్త్ వన్ ఆగమం.
0: ఈ 9 రకములైనటువంటి పేర్లతో ఈ యొక్క వేదము జగత్తులో సంచరిస్తూ ఉంటుండాలి.
1: దిస్ వేద ఇస్ ప్రెసెంట్ ఇన్ దిస్ వరల్డ్ విత్ ఆల్ దిస్ 9 అట్రిబ్యూట్స్ ద నేమ్.
0: శృతి అనగా
1: శృతి మెంట్
0: గురు శిష్యుల సంపర్కం చేత గురువు చెప్పినట్లుగా నడుచుకొని గురువు చెప్పినటువంటి స్వరమునే తాను ఉచ్చరించి ఆ స్వరమును అనుసరించి తద్వారా నేర్చుకోవటం.
1: Sruti meant is an association between the preceptor and the disciple. The disciple follows the rhythm and the meter as revealed to him by the preceptor.
0: దీనికి ఆ కాలంలో కొన్ని గ్రంథములు కాని ఇంకే విధమైనటువంటి ఒక టేప్ రికార్డ్స్ కాని గ్రామ్ఫోన్ ప్లేట్లు కాని ఉండేటువంటివి కాదు.
1: Those days there were no text nor gramophone plate nor tape recorder.
0: రాత్రింపగలు గురువును అనుసరిస్తూ గురువు పైన ఉన్నటువంటి భక్తి ప్రపత్తుల చేత అదే స్వరమును ఉచ్చరిస్తూ దాని దారి తప్పకుండా అదే పదములను తాను ఉచ్చరిస్తూ ఉంటుండాలి.
1: డే అండ్ నైట్ దే షుడ్ ఫాలో ద ప్రిసెప్టర్ రిపీటింగ్ ద సేమ్ రిథమ్ అండ్ ఫాలో హిమ్.
0: పదములు కొంత అటు ఇటు జరిగినప్పటికీ కొంత పర్వాలేదు, కానీ స్వరం మాత్రం తప్పకూడదు.
1: ద వర్డ్స్ దేర్ మే బి సమ్ డిస్లొకేషన్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ ద వర్డ్స్.
0: స్వరబద్ధమైనటువంటిది ఈ యొక్క వేదం.
1: బట్ ద ట్యూన్ ద మీటర్ ఇస్ నెసెసరీ.
0: కనుకనే గురువు యొక్క ఉచ్చారణను సక్రమంగా సహేతువుగా తాను ఉచ్చరించి నేర్చుకున్నటువంటిది కాబట్టి దీనికి విని నేర్చుకున్నది కనుకనే శృతి అనుస్రవం అని పేరు వచ్చాయి.
1: As he listens to the way how it is recited, how it is said and chanted, it is called శృతి అనుస్వర.
0: ఇంకా త్రయీ,
1: ద నెక్స్ట్ వన్ త్రయీ.
0: ఆనాడు మూడు వేదములకునే ఎక్కువ ప్రధానత ఇస్తూ వచ్చారు.
1: ఇన్ దోస్ టైమ్స్ ఇంపార్టెన్స్ ఇస్ గివెన్ టు త్రీ వేదాస్.
0: అథర్వణ వేదానికి ఎవరు పాటించలేదు.
1: నోబడి టుక్ ఎనీ ఇంట్రెస్ట్ ఇన్ అథర్వణ.
0: ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము ఈ మూడు వేదములకు మాత్రమే ప్రధానత ఇవ్వటం చేత దీనికి త్రయి అని పేరు పెట్టారు.
1: సిన్స్ దీస్ త్రీ వేదాస్ ఋగ్వేద, యజుర్వేద, సామవేద ఆర్ వైడ్లీ స్ప్రెడ్, ఇట్ ఇస్ కాల్డ్ త్రయి.
0: ఇంకా మ్నా అనగా అభ్యాసము.
1: మ్నామ్ అండ్ ప్రాక్టీస్.
0: అభ్యాసము చేత దీనిని నిరంతరం కూడాను స్వప్న సుశక్తిని అంటూ కూడాను దీనిని అభ్యాసం చేస్తూ వచ్చారు.
1: దే స్టార్టెడ్ ప్రాక్టీసింగ్ ఈవెన్ ఇన్ ద డ్రీమ్ అండ్ ద డీప్ స్లీప్ స్టేట్స్.
0: ఏ నిమిషము దీని అభ్యాసం మానినా దీని యొక్క మర్చిపోతామో ఏమో అని జాగ్రత్త స్వప్నమునందు కూడాను దీనిని అభ్యాసం చేస్తూ వచ్చారు.
1: They were always afraid that the moment they stop the practice, they might forget. Therefore, they went on practicing.
0: Amnayamu అని పేరు పెట్టారు.
1: So it's also called amnayam.
0: దీనిని హృదయంలో స్థిరం చేసుకుంటారు చేత సమామ్నాయము అని కూడా దీనికి పేరు వచ్చింది.
1: As it is preserved in the heart, it is also called samamnaya.
0: ఇంకా సామవేదం అనేటువంటి దాంట్లో ఛందోబద్ధమైనటువంటిది అనుక దీనికి ఛందస్సు అని పేరు పెట్టారు.
1: As samaveda is based on the meter, it is called ఛందస్సు.
0: ఇంకా ప్రాచీన కాలము నుండి కూడాను
1: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్
0: తరతరములుగా కూడాను ఇది ప్రాకుతూ వచ్చినటువంటిది కనుక
1: యాజ్ ఇట్ ఇస్ పాస్డ్ ఆన్ ఓవర్ జనరేషన్స్ ఆఫ్ జనరేషన్.
0: తాతలు, తాతలు, తండ్రులు, కొడుకులు, మనమళ్ళు, మునిమ ఈ విధంగా తరతరములతో కూడా వచ్చినటువంటిది కనుక
1: యాజ్ ఇట్ ఇస్ పాస్డ్ ఆన్ సిన్స్ జనరేషన్స్ ఫాదర్స్ ఫోర్ ఫాదర్స్ అండ్ గ్రాండ్ ఫాదర్స్
0: దీనికి స్వాధ్యాయము అని పేరు పెట్టారు.
1: దిస్ ఈస్ ఆల్సో కాల్డ్ స్వాధ్యాయము.
0: ఇంకా నిగమం, ఆగమం.
1: ద నెక్స్ట్ వన్ నిగమం అండ్ ఆగమం.
0: భగవంతుని ఉచ్ఛ్వాస నిశ్వాసములు కనుకనే తీసుకోవటము వదలటము దీనివల్ల ఏర్పడినటువంటిది కనుకని ఈ వేదము దీనికి నిగమాగమం పేరు వచ్చింది.
1: యాజ్ ఇట్ ఈస్ ఈక్వల్ టు ది ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్ ఆఫ్ ద లార్డ్ ఆఫ్ గాడ్ హింసెల్ఫ్, ఇట్ ఇస్ కాల్డ్ నిగమాగమం. ఉచ్ఛ్వాస
0: నిశ్వాసములే వేద స్వరూపములు.
1: The inhalation exhalation of God is this Veda.
0: ఒక చిన్న ఉదాహరణ తీసుకోండి.
1: Take a small example.
0: So

0: ఈ శబ్ద బ్రహ్మము నవ విధములైనటువంటి ఒక రూపమును ధరించి నవ మార్గములలో ప్రవేశించి గమ్యమైన ధన్యతను అందిస్తుంది.
1: దిస్ ఇన్ఫినిట్ ప్రైమల్ సౌండ్ ఈస్ అలాంగ్ ది 9 పాత్స్ అండ్ విల్ సర్టన్లీ టేక్ ఎవ్రీవన్ టు ద డెస్టినీ.
0: ఇట్టి వేదమయమైనటువంటి యొక్క వాణి నాదము సర్వత్రా వ్యాపించి ఉంటుంది.
1: ద సౌండ్ ఆఫ్ వేద ఈజ్ ఆల్ ప్రవేసివ్.
0: ఈనాడు లోకములో అనేక

0: సో అంటే పూరించటము, తీసుకోవటము.
1: సో మీన్స్ ఫిల్లింగ్ అప్, ఇన్హలేషన్.
0: వదలటము.
1: హమ్ అండ్ ఎక్సలేషన్, లీవింగ్ అవుట్.
0: సో మీన్స్ దట్, అది.
1: సో మీన్స్ దట్.
0: హమ్ నేను.
1: హమ్ అండ్ ఐ.
0: సో హమ్ అదే నేను.
1: ఇట్ మీన్స్ దట్ దౌ ఆర్ట్.
0: అనగా ఏమి? తత్వం అసి అనేటువంటి మహావాక్యానికి ఇది సరైనటువంటి అర్థమవుతుంది.
1: ఇట్ అమౌంట్స్ టు ది కరెక్ట్ మీనింగ్ టు దిస్ మహావాక్య తత్వం.
0: ఈ సోహం సోహం అనేటువంటిది దినమునకు 21,600 పర్యాయం జరుగుతుండాలి.
1: దిస్ సోహం వీ డూ ఇట్ రిపీటెడ్ 21,600 టైమ్స్ ఎవ్రీ డే.
0: ఆ అర్థం ఏమని బోధిస్తుండాలి?
1: వాట్ ఈస్ ది లెసన్ దట్ ఇస్ టాట్?
0: సోహం సోహం. ఐఆమ్ దట్, ఐఆమ్ గాడ్, ఐఆమ్ గాడ్, ఐఆమ్ గాడ్, ఐఆమ్ గాడ్, నేనే గాడు, నేనే దైవము అనేటువంటిది ఉచ్చరిస్తుంటుండాలి.
1: ద లెసన్ టాట్ బై దిస్ ఎక్సర్సైజ్ ఇస్ ఐఎమ్ దట్, ఐఎమ్ గాడ్.
0: కనుక దైవము యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసములే కాదు, సరిమానవుని యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసములు కూడాను సక్రమైనటువంటి యొక్క దైవత్వాన్ని ఉచ్చరిస్తుంటుండాలి.
1: ఇట్ నాట్ మియర్లీ ది బ్రెత్ ఆఫ్ గాడ్ హిమ్సెల్ఫ్, ఇట్ ఇస్ ద బ్రెత్ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
0: అది కూడాను వేదవాక్యమే.
1: ఇట్ ఈస్ ఆల్సో ద వర్డ్ ఆఫ్ వేద.
0: ఈ వేదవాక్యమైనటువంటి సోహమే లేకపోతే జీవితమే లేదు.
1: వెన్ ది సోహమ్ ఈజ్ నాట్ దేర్, దేర్ ఇస్ నో లైఫ్.
0: కనుక ఏ తర్వాత వేదమే మన జీవితము.
1: విత్ ఆల్ సెడ్ అండ్ డన్ ది వేద ఇస్ వెరీ అవర్ లైఫ్.
0: మన శ్వాసనే ఈ యొక్క వేదము.
1: ద బ్రెత్ ఈజ్ ద రూట్స్.
0: ఈ యొక్క వేదమును మనము ఇంత ప్రాణ సమానంగా తీసుకున్నప్పుడే.
1: వెన్ వీ టేక్ వేద ఈక్వల్ టు అవర్ లైఫ్.
0: పూర్వకాలమునందు
1: ఇన్ ఏన్షియంట్ టైమ్
0: రామ కృష్ణ గోవింద అనేటువంటి పేరు లేకుండా,
1: వితౌట్ ది నేమ్స్ ఆఫ్ రామ కృష్ణ గోవింద,
0: తస్మై మహాకర్మణే, మహాపురుషులందరూ కూడాను తస్మై నమహాకర్మణే అనగా ఏమని నమస్కరించేటువంటి వాడు? ఓ సుఖపురుషుడా నీకు నమస్కారము అన్నారు.
1: ఆల్ దోస్ నోబుల్ పీపుల్ ఇన్ ది ఏన్షియంట్ టైమ్ సెడ్ ఓ ద మ్యాన్ ఆఫ్ ప్లెజర్ వి ఆఫర్ యువర్
0: సాల్యుటేషన్. సుఖపురుషుడు ఎక్కడ ఉంటున్నాడు?
1: వేర్ ఇస్ ది వన్ ఆఫ్ ప్లెజర్?
0: అనేక మంది ఋషులు తపస్సు చేసి,
1: మెనీ ఆఫ్ ది సెయింట్స్ ఆఫ్ అండర్టేకింగ్ పెనెన్స్,
0: ఈ దివ్యతత్వాన్ని గుర్తించాలని అనేక సాధనలు సల్పారు.
1: టు నో ద నేచర్ ఆఫ్ ది డివినిటీ దే అండర్టుక్ మెనీ ప్రాక్టీసెస్.
0: ఏ కొంతమంది దీనిని పట్టుపట్టి సాధించారు.
1: ఓన్లీ ఫ్యూ అకంప్లిష్డ్ ఇట్.
0: వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్. మేము చూచాము భగవంతుణ్ణి.
1: వీ హ్యావ్ సీన్ గాడ్.
0: ఎక్కడ చూచారు?
1: వేర్ హ్యావ్ యూ సీన్ హిమ్?
0: లేదు, బయట చూచారా, లోపల చూచారా?
1: హ్యావ్ యూ సీన్ హిమ్ అవుట్ సైడ్ ఆర్ విదిన్?
0: తమస పరస్తాత్, అంధకారం అనేటువంటి అజ్ఞానములకు అవతల ఉంటున్నాడు.
1: హీఈస్ కవర్డ్ బై ద డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: తమస్సుకు అవతల ఉంటున్నాడు.
1: Is beyond this darkness.
0: Ekkada tamassu?
1: Where is this darkness?
0: Deha brantiye tamassu.
1: The body identification is tamas.
0: Indriya brantiye tamassu.
1: The attachment to
0: indriya
1: senses.
0: Indriyalanu anusarinchadame tamassu.
1: Following senses is
0: darkness. Atmanu anusarinchadame tapassu.
1: To follow the one's own self is penance.
0: Kanuka ee dehaatma bhavamulaku avatala untunnadu bhagavantudu.
1: God lies beyond this body identification.
0: Tamasa parastat.
1: He is beyond all this darkness of ignorance.
0: Ee vidhanga prati vedamulandu kudanu ati sulabhamga kudanu bodhisthu vachindi.
1: Like this, many things are taught easily in Veda.
0: Inka vedamu vedamulanta bodhinchindani cheptuntaru.
1: Some say that Veda taught differently.
0: వీరు ఉచ్చరించకూడదు, వీరు ఉచ్చరించాలి, వీరు దీనికి అర్హుడు, వీరి దీనికి అర్హుడు కాదు అనేటువంటి భేదములు వేదములు ఏనాడు లేదు.
1: సమ్ సే సమ్ కెన్ చాంట్, సమ్ షుడ్ నాట్. దిస్ షుడ్ బి సెడ్ ద బై సమ్ నాట్ అదర్స్. దేర్ ఇస్ నట్ సచ్ థింగ్ ఇన్ వేద.
0: మొట్టమొదటి మంత్రం మీరు చక్కగా తీసుకోండి.
1: యు టేక్ ది ఫస్ట్ క్యాంటో ఇన్ వేద.
0: సహనా భవతు, సహనా భునక్తు, సహ వీర్యం కరవావహి తేజస్విన. సహనా భవతు, ఎంత సహనంగా చెప్పింది.
1: హౌ క్లియర్లీ ఇట్ స్టేటెడ్.
0: దీనిని సక్రమంగా మీరు చక్కగా అర్థం తెలుసుకుంటే వేదమును ఎట్టి భేదము లేదు.
1: ఇఫ్ యు అండర్స్టాండ్ ఇట్ క్లియర్లీ దెర్ ఆర్ నో డిఫరెన్సెస్ ఇన్ వేద.
0: వేదమున్నది వేదము కాదు.
1: ఇట్ ఈస్ నో వేద ఇఫ్ ఎంటర్టైన్స్ డిఫరెన్సెస్.
0: కలిసి మెలిసి పెరుగుదాం.
1: లెట్స్ గ్రో టుగెదర్.
0: కలిసి మెలిసి తిరుగుదాం.
1: లెట్స్ మూవ్ అబౌట్ టుగెదర్.
0: కలిసి మెలిసి తెలుసుకున్న తెలివిని పోషించుదాం.
1: లెట్ us develop the intelligence which we have learned.
0: కలిసి మెలిసి కలత లేక చెలివితో జీవించుదాం అనింది.
1: లెట్ us live together without any conflict.
0: కలత లేక తెలివితో జీవించుదాం.
1: లెట్ us live in friendship without conflict.
0: ఎంత విశాలంగా బోధించింది.
1: With all vastness, broad-mindedness, he taught.
0: కనుకనే మొట్టమొదటి అర్థాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి.
1: So we should make an effort to know the meaning first.
0: ఏ కించిత్ అర్థం తెలుసుకున్నా కూడా మనకు చాలు.
1: It's enough if we know the fraction of the meaning.
0: గొప్ప అర్థాలు మనం తెలుసుకోనక్కర్లేదు.
1: We don't need to know the lot of meaning there.
0: కనుక వేదము లోపల ఎంత సూక్ష్మమైనటువంటి విషయంలో కూడా సమత్వాన్ని, ఏకత్వాన్ని, పవిత్రతను ప్రబోధిస్తూ వచ్చింది.
1: దేర్ ఆర్ సటిలిటీస్ ఇన్ వేద దట్ ప్రొపగేట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ, ది ఈక్వానిమిటీ అండ్ ది ఈక్వాలిటీ.
0: ఇవి ఒక్కొక్క వేదము అనేక శాఖలతో కూడి ఉంటుండాయి.
1: ఈచ్ వేద హ్యాస్ సో మెనీ బ్రాంచెస్.
0: ఒక చిన్న ఉదాహరణ చూడండి. ఋగ్వేదము లోపల 28 శాఖలు ఉండేటువంటివి.
1: ఇన్ ఋగ్వేద దేర్ ఆర్ 28 బ్రాంచెస్.
0: దురదృష్టవశాత్తు 28 శాఖల లోపల 26 కాలగర్భంలో కలిసిపోయినాయి. 2 శాఖలు మాత్రమే ఉంటున్నాయి.
1: అన్ఫార్చునేట్లీ అవుట్ ఆఫ్ 28 బ్రాంచెస్ 26 ఆర్ లాస్ట్. ఓన్లీ 2 ఆర్ ప్రెసెంట్.
0: యజుర్వేదము లోపల 17 శాఖలు ఉండేటువంటిది.
1: దేర్ ఆర్ 17 బ్రాంచెస్ ఇన్ యజుర్వేద.
0: అక్కడ కూడా 2 మాత్రమే నిలిచిపోయాయి.
1: ఓన్లీ 2 విచ్ స్టుడ్ ది టెస్ట్ ఆఫ్ టైం.
0: సామవేదము లోపల 1000 శాఖలు.
1: ఇన్ సామవేద దేర్ ఆర్ 1000 బ్రాంచెస్.
0: 1000 శాఖలుగా ఉంటుంటే 998 మాత్రం పోయినాయి. ఇంకా 2 ఉన్నాయి.
1: 998 ఆర్ లాస్ట్, 2 ఆర్ సర్వైవింగ్.
0: నిజముగా ఈ అన్ని శాఖలు కూడా ఉండింటే ఎంత దివ్యమైనటువంటి శక్తిగా ఉండేటువంటిదో ఈ ప్రపంచం.
1: ఇన్ దిస్ వరల్డ్ యుడ్ హావ్ బీన్ మైటీ పవర్ఫుల్.
0: ఉన్న ఈ అన్ని శాఖల చేతనే ఇంత గొప్ప శక్తిని మనం సంపాదించుకుంటున్నాం.
1: వీ కుడ్ అకంప్లిష్ అండ్ గెట్ సో మెనీ ఫ్యాకల్టీస్ బై లెర్నింగ్ ది ఫ్రాక్షనల్ నాలెడ్జ్.
0: కనుక మనము క్రమక్రమేణా వీటిని కూడా పోగొట్టుకుంటామో ఏమో అని చాలా భయంగా ఉంటుండాలి.
1: విత్ ది కోర్స్ ఆఫ్ టైమ్ వీ మే లూజ్ దీస్ థింగ్స్ ఆల్సో.
0: పవిత్రమైన భారతదేశము వేదభూమి, త్యాగభూమి, మంత్రభూమి, కర్మభూమి.
1: సీక్రెట్ భారత్ ఇస్ ద ల్యాండ్ ఆఫ్ పెనెన్స్, ఇస్ ద ల్యాండ్ ఆఫ్ యాక్షన్, ఇస్ ద ల్యాండ్ ఆఫ్ ఆల్ సీక్రెట్.
0: ఇలాంటి త్యాగభూమి, యోగభూమి, కర్మభూమి అయినటువంటి భారతదేశాన్ని భోగభూమిగా చెప్పుకుంటూ ప్రయత్నిస్తున్నాం.
1: This land of action, this land of all Veda, we have transformed into the land of enjoyment.
0: ఆశించడం చేతనే అనేక రోగములకు గురి అయిపోతున్నాం మనం.
1: Because we want all this enjoyment bhoga, we suffer with all roga or disease.
0: భోగము కాదు మన జీవితము, యోగం.
1: It's not the enjoyment bhoga, it is yoga, the practice important.
0: కనుక వేద విద్యలనేటువంటిది చాలా అనంతమైనటువంటి అర్థములతో కూడినటువంటిది.
1: The Vedic knowledge has infinite meanings.
0: సమస్త దేశమును, సమస్త లోకమును కూడాను వేదములే పోషిస్తున్నాయి.
1: ఆల్ కంట్రీస్ ఇన్ ఆల్ వరల్డ్ సస్టైన్ అప్ టు
0: ఇతర దేశస్థులకు వేద సంబంధం తెలియకపోయినప్పటికీ అది ఒక విధమైనటువంటి శబ్ద తరంగములతో వ్యాపించిపోతుండాలి.
1: ద ఫారినర్స్ మే నాట్ బి అవేర్ ఆఫ్ దిస్ వేద బట్ దే ఆర్ స్ప్రెడ్ బై వే ఆఫ్.
0: కేవలం వేదం ఒక భారతదేశమునందు మాత్రమే ఉన్నదని భావించరాదు.
1: నెవర్ కన్సిడర్ ద వేద ఇస్ లిమిటెడ్ టు భారత్.
0: సర్వత్రా ఉంటుండాలి శబ్ద తరంగములు.
1: The sound waves are present everywhere.
0: Oka chinna udaharanam.
1: A small example.
0: Bhoomiki aakarshana shakti undani.
1: That earth has got force of gravity.
0: Edo oka videshiyudu kanipettadu.
1: A foreigner discovered.
0: Kaani aa videshiyudu ఈ భూమికి ఆకర్షణ శక్తి ఉన్నదని కనిపెట్టక పూర్వం కూడాను ఈ భూమికి ఆకర్షణ శక్తి లేదా?
1: ఈవెన్ ప్రయర్ టు ది డిస్కవరీ ఆఫ్ ది గ్రావిటేషనల్ ఫోర్స్ ఇట్ ఎగ్జిస్టెడ్.
0: ఆ న్యూటన్ అనేటువంటి వాడు దానికి ప్రత్యేకమైనటువంటి సాధన చేసి దాన్ని కనిపెట్టాడు.
1: న్యూటన్ డిస్కవర్డ్ విత్ స్పెషల్ డివైస్.
0: అంతేకాని సాధన చేసిన వారికి ప్రతి ఒక్కరికి ఇది సాధ్యమవుతుంది.
1: ద వన్ హూ టేక్స్ టు ప్రాక్టీస్ క్యాన్ అకాంప్లిష్.
0: అదే విధంగానే భారతదేశం లోపల మహర్షులందరూ కూడా ఈ వేద శబ్ద తరంగములను వారు సాధన చేసి దాన్ని సాధించారు.
1: సిమిలర్లీ ఏన్షియంట్ సైన్స్ కుడ్ అకంప్లిష్ ఆల్ ది సౌండ్ వైబ్రేషన్ స్ప్రెడ్ ఎవ్రీవేర్.
0: దీనిని సాధించినటువంటి మహర్షులు భారతదేశంలో ఉన్నారు.
1: There are many present in Bharat.
0: దానం సాధించినటువంటి ఒక మహర్షి ఒక విదేశంలో ఉంటున్నాడు.
1: There is also one saint present in the foreign land.
0: వ్యక్తులు దేశంలో మార్పున్నది కానీ శక్తి సర్వత్రా ఒకటే.
1: There is a difference in the land, but the capacities are one and same.
0: నీవు అమెరికాలో పోయి దీన్ని సాధన చేయి, అక్కడ కూడా నీకు ప్రత్యక్షమవుతుంది.
1: యూ గో టు అమెరికా అండ్ ప్రాక్టీస్, యూ కెన్ అకంప్లిష్.
0: దేశకాల పాత్రకు అతీతమైనటువంటిది ఇది.
1: This is beyond time and space.
0: కనుకనే ఇది సత్య స్వరూపము.
1: ఇట్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ ట్రూత్.
0: సత్యం అనగా అతికాల భాజ్యం సత్యం.
1: Truth is beyond all the three times.
0: కాలములు ఎందుకును మారనటువంటిది సత్యము.
1: ఇట్ ఈస్ చేంజ్లెస్ ఇన్ ఆల్ ద త్రీ టైమ్స్.
0: అది సత్య స్వరూపము వేదము.
1: వేద ఇస్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ ట్రూత్.
0: ఇట్టి వేదాన్ని మనము ఈనాడు అలక్ష్యం చేసుకుంటున్నాము.
1: Today we are neglecting that way.
0: హాస్యం చేస్తున్నాము.
1: We are making fun of it.
0: ఏదో నోటితో ఉచ్చరించేటువంటి ఒక మంత్రం లేదు తప్ప దీనిలో ప్రయోజనం లేదని మనము అవిశ్వాసపడుతున్నాము.
1: We have no faith in it. We take it as the one repeated just verbally.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: మీకు అక్షరము తెలియకపోయినప్పటికీ పర్వాలేదు.
1: Doesn't matter if you don't know letters.
0: ఆ యొక్క శబ్దమును మీరు శ్రవణం చేస్తే చాలు, అందులోనే ఉంటుండాలి ఆనందం.
1: Listen to the sound, there lies happiness.
0: పుట్టిన చంటి బిడ్డను ఊయల్లో వేసి అమ్మ పాట పాడుతూ కమ్మని కంఠంతో జోలలు పాడుతుంటాది.
1: When the child is kept in the cradle and mother goes on singing the lullaby,
0: కానీ ఆ చంటి బిడ్డకు అమ్మ పాడేటువంటి పదముల యొక్క అర్థం తెలుసునా?
1: Does the child is aware of the meaning of the lullaby sung by the mother?
0: తెలియదు. కానీ ఆ రాగం చేతనే ఆ చంటి బిడ్డ చక్కగా చల్లగా నిద్రపోతుంది.
1: Because of the singing of the tune of the song, the child sleeps.
0: అదే విధముగానే మీకు అర్థం తెలియకపోయినప్పటికీ పర్వాలేదు, ఆ వేదోచ్చరణ చక్కగా మీరు చేస్తుంటే వాళ్ళు ఆనందంగా శ్రవణం చేయండి.
1: సిమిలర్లీ డజంట్ మ్యాటర్ ఈవెన్ ఇఫ్ యూ డోంట్ నో ది మీనింగ్,
0: శ్రవణం చేతనే మీకు ఆనందం కలుగుతుంది.
1: అవుట్ ఆఫ్ దట్ లిసనింగ్ యూ విల్ హ్యావ్ ఆల్ ద ప్లేస్.
0: ఆ శ్రవణమే మననం చేయండి.
1: దట్ లిసనింగ్ హ్యాస్ మననమే
0: నిత్యాసగా రూపొందుతుంది.
1: అండ్ దట్ విల్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ ప్రాక్టీస్.
0: కనుక శ్రవణంలో కూడాను ఎంతో ఆనందం ఉంటుండాలి.
1: దేర్ ఇస్ గ్రేట్ బ్లిస్ ఇన్ లిసనింగ్.
0: అది ఒక నాదము.
1: ఇట్ ఇస్ ఎ సౌండ్.
0: ఈ నాదం అనేటువంటి దాంట్లో ఎంతో ఘనమైనటువంటి శక్తి ఉంటుండాలి.
1: ద సౌండ్ ఈస్ హైలీ పవర్ఫుల్.
0: మన దేవాలయంలో కూడా గంటలు పెడుతుంటాం.
1: వి హావ్ గాట్ ద బెల్స్ ఇన్ టెంపుల్స్.
0: పోయిన వారంతా ఒకసారి గంట అట్లా కొడతారు.
1: ఎవ్రీవన్ దట్ గోస్ దేర్ రింగ్స్ ద బెల్.
0: ఎందుకోసం గంటలు పెట్టారు?
1: వై ఆర్ ద బెల్స్ కెప్ట్?
0: ఏ భగవంతుడు ఏదో నిద్రపోతుంటాడు అతన్ని మేల్కొల్పడం కోసం పెట్టారా?
1: ఆర్ దే మీన్ మియర్లీ టు వేక్ అప్ ద గాడ్ హూ ఈస్ స్లీపింగ్?
0: కాదు కాదు కాదు. వేదము రాని వాళ్ళు ఇది ఒక నాదమే వేదమని భగవంతుని చేత వినిపిస్తుంటారు.
1: దోస్ హూ హావ్ నో నాలెడ్జ్ ఆఫ్ వేద విల్ రింగ్ ద బెల్ అండ్ టేక్ ఇట్ ఇస్ ద సౌండ్ ఆఫ్ వేద.
0: అంతేకాదు, భగవంతుడు సర్వరక్షకుడు.
1: నాట్ ఓన్లీ దట్, గాడ్ ప్రొటెక్ట్స్ ఎవ్రీవన్.
0: అనేక విధమైనటువంటి యొక్క విషయం లోపల తాను అనేక విధమైనటువంటి యొక్క శ్రవణం జరుపుతుంటుంటాడు.
1: హీ లిజన్స్ టు ఎవ్రీథింగ్.
0: పరధ్యానంలో కూడా ఉండొచ్చును, పరులను రక్షించేటువంటి దీంట్లో కూడా ఉండవచ్చును.
1: హీ మే బి అబ్సెంట్ మైండెడ్ బట్ స్టిల్ ప్రొటెక్ట్ పీపుల్.
0: మనం ఎవరైనా ఇప్పుడు మారడం ఆధునిక యుగం లోపల మనం ఒక ఇంటికి పోయిందంటే ఒక విజిటింగ్ కార్డ్ ఇచ్చి పంపిస్తాం అతనికి.
1: ఇన్ దిస్ మోడర్న్ ఏజ్ వెన్ వీ విజిట్ ఎనీబడీ వీ సెండ్ అవర్ విజిటింగ్ కార్డ్.
0: ఓ పలాని వారు వచ్చారా అని అతను లోపల నుంచి బయటకు వస్తాడు.
1: సో సో అండ్ సో హాస్ కమ్ దేర్ఫోర్ హీ కమ్స్ అవుట్.
0: ఆ విజిటింగ్ కార్డే ఇవ్వకపోతే లోపల ఉన్నటువంటి పెద్ద మనిషి బయటికి రాడు.
1: ఇఫ్ దట్ విజిటింగ్ కార్డ్ ఈస్ నాట్ హ్యాండెడ్ ఓవర్ ద పర్సన్ వుడ్ నాట్ కమ్.
0: అదే విధంగానే దేవాలయంలో ఉండేటువంటి ఈ పెద్ద భగవంతుడు బెల్లు కొడితే అదే విజిటింగ్ కార్డు, ఎవర్రా బెల్లు కొట్టాడు అని చూస్తాడు.
1: సిమిలర్లీ మైటీ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద టెంపుల్. వెన్ వన్స్ యూ రింగ్ ద బెల్,
0: భగవంతుని దృష్టిని ఈ శబ్దం ద్వారా తన పైన మరల్చుకుంటున్నాడు.
1: The vision of God can be directed towards us by ringing the bell.
0: అది కూడా ఏదంటే అది శబ్దం చేయకూడదు.
1: We should not make any kind of sound.
0: ఆ నాదము చక్కగా అకార ఉకారముతో కూడినటువంటి ఓంకారం రావాలి.
1: It should be proper sound, combination of akara ukara.
0: అది అతని సరైనటువంటి అడ్రస్.
1: That is his correct address.
0: ఊరికే తట్టకుండా పోయి కొడితే ఎవడో పిల్లలు ఆర్డర్ చేస్తున్నారా కొట్టు అని చెప్తాడు.
1: If you just ring the bell whimsically, it is something like a child's play.
0: Kanuka aa omkaram kudanu entano saumyanga sweetiga maduranga sunnitanga palakali.
1: Omkara should be repeated softly and sweetly.
0: Adi ekkada nunchino vachi daggara cheri tirigi ekkadiko pothunnattuga untundali. Meeru nityam vinuntaru pattana vasalu. ప్లేన్ ఎక్కడి నుంచినో వచ్చే సమయంలో కొంచెం శబ్దం వినిపిస్తుంది.
1: మెనీ ద అర్బన్ పీపుల్ నో యాజ్ ద ప్లేన్ ల్యాండ్
0: దగ్గరకు వచ్చిన తర్వాత ఎక్కువ శబ్దం వినిపిస్తుంది.
1: యాజ్ ఇట్ నియర్ యు కెన్ హియర్ లాట్ ఆఫ్ సౌండ్.
0: పోయే సమయంలో తక్కువ తక్కువ తక్కువగా వినిపిస్తూ పోతుంది.
1: యాజ్ ఇట్ లీవ్స్ టేక్స్ ఆఫ్ యు కెన్ గెయిన్ దిస్ సౌండ్.
0: కూడా

0: இது தக்குகிறான். பைக் போன மரி இது நிஜமேனக்குடி யொக்க ஸ்வரம்.
1: Therefore, it should ascend and reach and gradually slow down.
0: దీనికి స్పెల్లింగ్ ఉంటుండాలి.
1: It is a spelling.
0: G-O-D పెట్టే గాడ్ అంటున్నాము.
1: If the spelling is G-O-D, God.
0: అదే విధంగా ఓంకురు అకార ఉకార మకారం చేస్తే ఓంకారం అయిపోయింది.
1: Similarly, the three letters, అకార ఉకార మకార, is ఓంకారం.
0: స్పెల్లింగ్ నేర్చుకోవడానికి ఇందులో ఓంకారంలో ప్రయత్నం చేయకూడదు.
1: So we should not make an effort to pick up the spelling.
0: ఓంకారంలో స్పెల్లింగుల కోసం పేస్తుంటారు. ఇది కాదు ఓంకారము.
1: ఇఫ్ దే డూ ఇట్ ఆ ఊమా రిడిక్యులస్లీ ఇట్స్ నాట్ ఓంకార.
0: లోపల నుంచి రావాలి.
1: ఇట్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ద నేవ్.
0: ఊ టంగ్ నుంచి రావాలి.
1: ద ఊ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ద టంగ్.
0: పెదవుల నుంచి పోవాలి.
1: దెన్ వన్స్ వీ సే
0: కనుకనే ఈ మూడు ఏకం కావాలి, మధ్యలో గ్యాప్ రాకూడదు.
1: ఆల్ ది త్రీ షుడ్ బి యూనిఫైడ్ వితౌట్ ఎనీ గ్యాప్.

0: మూడు అందులో చేరిపోవాలి.
1: ఆల్ ది త్రీ షుడ్ బి యూనిఫైడ్.
0: స్వరబద్ధమైనటువంటి యొక్క రాగం,
1: దట్ ఈస్ ది ప్రాపర్ ట్యూన్.
0: ఇలాంటివన్నీ కూడా చక్కగా వేదము మంచిగా బోధిస్తుంది.
1: ఆల్ దీస్ థింగ్స్ ఆర్ క్లియర్లీ టాట్ బై వేద.
0: తెలపటమే కాకుండా బోధించటమే కాకుండా
1: నాట్ ఓన్లీ ఎక్స్ప్రెసింగ్,
0: ఆదరిస్తుంది వేదము.
1: ఇట్ ఆల్సో సపోర్ట్స్,
0: ఆనందాన్ని అందిస్తుంది వేదము.
1: ఇట్ గివ్స్ బ్లెస్,
0: అభిష్టాన్ని నెరవేరుస్తుంది వేదము.
1: వేద ఫుల్ఫిల్స్ ద డిజైర్.
0: ఈ సత్యాన్ని ఈనాడు గుర్తించుకోలేకపోతున్నారు.
1: దిస్ ట్రూత్ ఈజ్ నాట్ రియలైజ్ టుడే.
0: అయ్యో వేదం చదివితే మా పొట్ట గురి కరిగేది ఎట్లా, మా జీవితం జరిగేది ఎట్లా అని కాన్వెంట్ కు పంపిస్తున్నారు వేద పండితులు తమ తమ పిల్లలు.
1: మెనీ వేదిక్ స్కాలర్స్ సెండ్ దేర్ చిల్డ్రన్ టు కాన్వెంట్స్ బికాస్ బై లెర్నింగ్ టు వేద దే కెనాట్ హ్యావ్ దేర్ డైలీ లైఫ్.
0: ఆ పవిత్రమైనటువంటి విశ్వాసమే ఉంటుంటే తప్పక వాడికి లభిస్తుంది, వాడి జీవితం ఎందుకు జరగదు.
1: If they have that strong feeling of faith, it will certainly uphold them.
0: Maharshulu kani, Brahmanulu kani, veeriki ye vidyam nerchukunnaru.
1: Ancient saints and Brahmins, how have they learned?
0: Vedam, Vedam, Vedam.
1: So they carried their living by Veda.
0: Kanuka deeniki taginatundi protsaham utsaham lekapovatam cheta,
1: because of lack of encouragement,
0: ఈ వేదాంతాన్ని సక్రమైన రీతిలో ప్రచార ప్రబోధం సల్పటం చేత, లేకపోవటం చేత,
1: because it's not publicized in the proper way,
0: vedamu dinidinaniki tarigipothuntundali.
1: Veda is declining day by day.
0: Kanuka ee unna konni sekaralaina kudanu dinni poshinchi tirigi mana yokka veda bhoomi anetundi daniki taginatundi punaruddharana chestarani nenu aashisthunnanu.
1: Swami expects that we will certainly uphold and preserve the faster the limited sustaining branches of Veda.
0: Maa vidya samasthalo,
1: in our institutions,
0: 1700 mandi pillalu untunnaru.
1: There are 1700 students,
0: primary school, higher secondary school, institute, will andariki telusuni vedam.
1: All students, primary school, higher secondary school, institute, all students know Veda.
0: Meer ippude kontha nimishamlo munduga chucharu aa primary school pillalu 5 samvatsaramla pillalu enta satyanga chepparu.
1: You must have seen primary school children aged 5, how clearly they chant Veda.
0: Anni vidyalato paatu veda vidya compulsory ga dani chadive teeralani pettam.
1: It is prescribed along with other learning and education. Learning a Veda is compulsory.
0: Idi balavantam kaadu,
1: is not out of force.
0: Pillale aanandanga vachi nerchukuntunnaru.
1: Children are learning with pleasure.
0: Migita veda paathashalle meeku 50 rupayalu istamu 500 rupayalu istam nerchukunte teesukuntaru vellipothunnaru.
1: In other vedic schools they are paying 50 rupees 500 rupees they receive money and get
0: out. Emti vallaku aa abhruchini vallaku bodhinchatam ledhu.
1: What is the reason?
0: Dantlo unnatundi madhuryani vallaku andinchatam ledhu.
1: They are not motivated, they don't recognize the sweetness.
0: Kanukane ikkadi ee pillalu మేము నేర్చుకోవాలి మేము నేర్చుకోవాలి ఉత్సాహంగా వస్తున్నారు.
1: బట్ హియర్ స్టూడెంట్స్ లర్న్ ఎంథూజియాస్టికలీ.
0: ఈ ఉత్సాహంగా వచ్చేటువంటి వేదమే సరైనటువంటి వేదం.
1: ఇట్ ఈస్ ట్రూ వేదా ఇఫ్ యు లర్న్ విత్ ఆల్ ఎంథూజియాజం.
0: బయట తట్టంతా కూరేది, ఇక్కడ నుంచి ఊరేది.
1: అవుట్ సైడ్ ఇట్ ఇస్ టఫ్డ్, హియర్ ఇట్ ఊజెస్ అవుట్.
0: అది ఊరేటువంటి దాంట్లో ఏనాటికి తరగదు.
1: That which oozes out will never fall
0: short. ఏదో కొంతసేపు కూరిన తర్వాత తిరిగి అంతా బయటపడిపోతుంది.
1: If you go on stuffing, it's bound to come out at one time.
0: శేషం కూడా ఉంటుండదు ఇంకా.
1: There will never be remnant or residual there.
0: కనుక ఆ విధంగా వేదాధ్యయనం చేయకూడదు.
1: One should not learn Veda that
0: way. వారికి ఉత్సాహం రావాలి పిల్లలకు కూడా.
1: They should have all the enthusiasm, zeal.
0: కనుక మన భారతదేశాన్ని అనాది కాలం నుండి సంరక్షిస్తూ సరైనటువంటి స్థితిలో పోషించినటువంటిది వేదమే.
1: ఇట్ ఇస్ వేదా దట్ హాస్ ప్రొటెక్టెడ్ భారత్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్.
0: దురదృష్టవశాత్తు ప్రభుత్వం ఈ సత్యాన్ని గుర్తించుకోలేకపోవటం చేతనే మన భారతదేశం దురవస్థని ఈ గతి పట్టిపోతుంటారు.
1: అన్ఫార్చునేట్లీ ది గవర్నమెంట్ హాస్ నాట్ అండర్స్టూడ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ వేదా, దేర్ఫోర్ దిస్ ఈస్ ది ప్రెసెంట్ పొజిషన్.
0: కనుక పబ్లిక్ అనగా వ్యక్తిగతమైనటువంటి ఒక మీరైనప్పుడు దీనిని తగినటువంటి శ్రద్ధను పూని దీనికి తగినటువంటి ఉత్సాహాన్ని ప్రోత్సాహాన్ని అందించాలి.
1: Therefore the public at the individual level should support and encourage.
0: Inka vedamlo ento viluvaina ratnalanta untunnayi.
1: In Veda there are many valuable precious gems.
0: Repata nunchi
1: from tomorrow
0: ee veda saramainatundi
1: the essence of Veda,
0: upanishattulu,
1: the upanishads.
0: Ee upanishattulunu గురించి మనం కొంతవరకు విన్నప్పుడు ఈ ఉపనిషత్తు అనేటువంటిది మన జీవితం యొక్క ప్రధాన ప్రాణమని మీకు కూడా అర్థమవుతుంది.
1: When we listen to Upanishads, we will understand that Upanishad is our very life.
0: మహాభారతం ఇది.
1: It's Mahabharata.
0: భారత దేశం ఇది.
1: This is
0: మహాభారతంలో అనేటువంటి మధ్యలో ఉండేటువంటి యొక్క నాభి వంటిది భగవద్గీత.
1: ది భగవద్గీత ఇస్ ఎ నావెల్ ఇన్ దిస్ మహాభారత్.
0: ఈ యొక్క భగవద్గీత అనేటువంటిది ఉపనిషత్తుల యొక్క సారము.
1: భగవద్గీత ఇస్ ది ఎసెన్స్ ఆఫ్ ఉపనిషత్స్.
0: ఆ ఉపనిషత్తుల యొక్క సారమే దీని యొక్క బ్రహ్మ సూత్రము.
1: ది ఎసెన్స్ ఆఫ్ ఉపనిషత్.
0: ఒకదాని నుంచి ఒకటి వడగట్టి పెట్టినటువంటిది ఎందుక.
1: దే జస్ట్ ఫిల్టర్డ్ వన్ ఫ్రమ్ ది అదర్.
0: కనుక రేపటి నుంచి ఉపనిషత్తుల గురించి మనము మాట్లాడుకుందాం.
1: బిగినింగ్ ఫ్రమ్ టుమారో విల్ డిస్కస్ ఉపనిషత్.
0: అందులో చక్కగా కథలు కూడా ఉంటున్నాయి.
1: సో మెనీ స్టోరీస్.
0: మహర్షులు ప్రజలకు సులభ మార్గంలో అందించడానికి కొన్ని సూక్ష్మమైనటువంటి యొక్క దీన్ని కనిపెడుతూ వచ్చారు.
1: ద సెయింట్స్ ఇన్ ఆర్డర్ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ ఈజీ వే దే హావ్ సింపుల్ పార్ట్స్ ఆల్సో.
0: ఉపనిషత్తులు కూడా ఎన్నో ఉపనిషత్తులు ఉంటున్నాయి.
1: దర్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ఉపనిషత్స్.
0: 8 ఉపనిషత్తులు ఉంటాయి.
1: దట్ 1008.
0: కానీ వాటిని కూడా ఒకదానికోటి కుదించి,
1: బట్ వీ హావ్ టు సమ్ అప్ దెమ్,
0: 11 ఉపనిషత్తులుగా నిర్ణయం చేశారు.
1: అండ్ దర్ ఆర్ 11 ఉపనిషత్స్.
0: అందులో మొదటి ఉపనిషత్తు,
1: ద ఫస్ట్ ఆఫ్ దెమ్,
0: ఈశావాస్యోపనిషత్తు.
1: ఈజ్ ఈశావాస్యోపనిషత్.
0: దీని పేరే మొట్టమొదటి ప్రారంభంలో ఈశావాస్యమిదం సర్వం అని వచ్చేసేస్తుంది.
1: ద ఫస్ట్ వర్స్ ఇస్ ఈశావాస్య.
0: సర్వము అందులోనే ఉంటుంది.
1: ఎవ్రీథింగ్ లైఫ్
0: ఈశావాస్యమిదం సర్వం.
1: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్.
0: ఈశావాస్యమిదం జగత్.
1: అందులోనే
0: ఉంటుంది.
1: ఎవ్రీథింగ్ లైస్ దేర్.
0: కనుక మీరు భారతీయుల యొక్క పవిత్రమైన చరిత్రలు పురాణములు మీరు చదువుకోవడం లేకపోవడం చేతనే మీకు ఆధ్యాత్మికం అంటే ఏమిటో అర్థం కాకుండా పోతుండాలి.
1: సిన్స్ యూ హావ్ నాట్ స్టడీడ్ ది సీక్రెట్ స్టోరీస్ ఆఫ్ భారత్, యూ హావ్ నాట్ నాలెడ్జ్ ఆఫ్
0: భారతీయుల సమస్త గ్రంథములు కూడా సంస్కృతంతో ఉండేటువంటివి.
1: ఆల్ టెక్స్ట్ ఆఫ్ భారతీయస్ ఆర్ రిటన్ ఇన్ సంస్కృత.
0: సంస్కృతానికే అవకాశం అందించడం లేదు, ఇంకా చదవడం ఏమి చదువుతారు?
1: We don't give any scope for Sanskrit, then how do you expect you to learn?
0: మీరు చదువుకోవాల్సినటువంటి ఏ ఇంగ్లీష్ విద్యను చదువుకోండి, తప్పు లేదు.
1: There's no mistake in having English education.
0: కానీ మన దేశం యొక్క సంస్కృతిని నిలబెట్టేటువంటిది, మన యొక్క సంస్కారమును నిలబెట్టేటువంటిది, మన యొక్క జీవితాన్ని పోషించేటువంటిది, దీన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి.
1: We should also understand this, which really upholds our culture, gives all kinds of
0: refinement. సంస్కారమే లేకపోతే కేవలం మానవత్వమే కాదు.
1: Without culture, it cannot be the human life.
0: సంస్కరింప చేసేటువంటిది సంస్కారము.
1: That which refines is culture.
0: కనుక ఈ ఉపనిషత్తులన్నీ కూడా చక్కగా మానవుని సంస్కరింపజేసి చక్కని ఒక దివ్యమైనటువంటి మూర్తిగా తయారు చేస్తూ వచ్చున్నాయి.
1: ఇట్ రిఫైన్స్ అండ్ ప్యూరిఫైస్ ఇట్ ఎ నోబుల్ వన్.
0: కనుక రేపటి నుంచి ఉపనిషత్తుల గురించి మనము విచారిస్తాం.
1: సో ఫ్రమ్ టుమారో వీ షుల్ డిస్కస్ ఉపనిషత్స్.
2: భజన బినా సుఖ శాంతి నహి.

हरी भजन विनाशित शांति नदी।

0: Radio Sai brings you now a divine discourse delivered by Bhagavan Baba on 22nd of November 2001 during the 20th convocation of the Sri Satya Sai Institute of Higher Learning. In this discourse, Bhagavan emphatically declares the sign of a truly educated person. A truly educated person is the one who remains happy himself, makes others happy, and invariably possesses good character and humility.
1: Sarve Vedam Vidasura Sarve Lokaika Sarve Sarvalokaika Mangalam Sarve ज्ञानोपसंहरणः सर्वे समुदिता गुणैः सर्वे वेद विदसरूरा ప్రేమ స్వరూపులారు,
2: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మానవుడు ఎంత చదువు చదివినప్పటికీ ఆ చదువు సమాజములో వినియోగం కాకుండా ఆ చదువు చదివి ప్రయోజనం లేదు.
2: యు మే అక్వైర్ నాలెడ్జ్, యు మే రిసీవ్ ఎడ్యుకేషన్, ఇఫ్ ఇట్ ఇస్ నాట్ put to use in society, it is all useless.
1: ee chaduvunu vinni anubhavinchi varu atanni preminchali.
2: People have got to know your value, make use of your services and be happy with you.
1: Sarvo loka hitairatah lokulanni kudunu dinni anubhavinchi ఆనందించేటువంటి చదువులుగా మనం చదవాలి.
2: వీ హ్యావ్ టు లెర్న్ ఇన్ సచ్ ఎ మేనర్ యాజ్ టు మేక్ అదర్స్ ఎక్స్పీరియన్స్ ఆల్ ద నాలెడ్జ్ దట్ వీ అక్వైర్డ్ అండ్ బీ హ్యాపీ విత్ అవర్ ఎడ్యుకేషన్.
1: సర్వో జ్ఞానోపసంపన్న ఈ చదువు చదివినంత మాత్రమే చాలదు, జ్ఞానసిద్ధుడు కావాలి.
2: ఇట్స్ నాట్ ఎనఫ్. If you acquire knowledge, you should have wisdom.
1: Sarve samudita gunaihi nanam matrame undina chaladu atani yendu samasta sadgunamulu kudanu avarinchali.
2: It's not enough. If there is wisdom, you should also have virtues.
1: Chaduvunaku moodu lakshanalu untunnavi.
2: The education has three qualities.
1: Sarve veda vidasarupam.

0: జ్ఞానము, సమస్త సద్గుణములు కలిగి ఆ చదువు చేత జగత్తును అనేక విధములుగా ఆనందింపచేయాలి.
1: విత్ ఆల్ ద విజ్డమ్ అండ్ వర్చ్యూస్ యు షుడ్ మేక్ ఎవ్రీబడి హ్యాపీ అండ్ బ్లిస్ఫుల్.
0: నైతిక ఆధ్యాత్మిక శీల సంపదను ఇనుమడింపచేయునది విద్య.
1: ఇట్స్ ఎడ్యుకేషన్ దట్ షుడ్ హెల్ప్ యు టు అక్వైర్ ద వెల్త్ ఇన్ ఎవ్రీ ఫార్మ్, ఎథికల్, స్పిరిచువల్ అండ్ క్యారెక్టర్ వైజ్.
0: కేవలము దేహమును మాత్రమే పోషించుకోవటం చాలదు, దానితో పాటు హృదయాన్ని కూడా విశాలము గావించుకోవాలి. ఇది ఏ చదువు యొక్క ప్రధాన లక్షణం.
1: ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ మియర్లీ టు సస్టైన్ అండ్ టు మెయింటైన్ అవర్ ఫిజికల్ బాడీ, వీ షుడ్ హ్యావ్ బ్రాడ్ మైండెడ్నెస్.
0: కేవలము మానవుని మానవునిగా మాత్రమే తీర్చిదిద్దటం చదువు కాదు.
1: ఎడ్యుకేషన్ షుడ్ నాట్ మియర్లీ కన్ఫైన్ ఇట్ సెల్ఫ్ ఇన్ మేకింగ్ యూ జస్ట్ ఏ హ్యూమన్.
0: మానవుని ఆదర్శ మానవునిగా, అత్యంత గుణసహితమైనటువంటి మానవునిగా తీర్చిదిద్దాలి.
1: ఎడ్యుకేషన్ షుడ్ మేక్ యూ ఎగ్జాంపులరీ అండ్ ద వన్ ఆఫ్ క్యారెక్టర్.
0: ఆలోచించగలగా ప్రతి మానవుని అయోమయ స్థితిలో ముంచెత్తే సమస్యలు ఈనాడు విద్యలో అభివృద్ధి అవుతున్నవి.
1: ఇన్ ది మోడర్న్ ఎడ్యుకేషన్ ఇఫ్ యూ ఎంక్వైర్ డీప్ ఎనఫ్ యుల్ ఫైండ్ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ అండ్ ఎజిటేషన్.
0: ఇలాంటి పరిస్థితులు యందు విద్య యొక్క విలువ ఏమిటి అనేటువంటి విషయాన్ని విద్యార్థులు చక్కగా యోచించి గ్రహించి ఆనందంగా దీన్ని అనుభవించడానికి ప్రయత్నించాలి.
1: Under these circumstances, students will have to understand the value of the education. They have to understand, ponder over, and then experience.
0: మానవుడు అనంతమైన వైజ్ఞానిక సంపత్తిని అనుభవించాడు.
1: Man today has infinite knowledge in the field of science.
0: కాని అంత మాత్రం చేత మానవుడు గొప్ప విద్యావంతుడని గర్వించరాదు.
1: That should not make any one of you egoistic because of her education.
0: Ananta vijnana shastramu kevalamu laukikamainatvanti yokka vidyanu maatrame manaku ee naadu bodhisthu unnadi.
1: The infinite knowledge of science speaks of only the worldly physical knowledge.
0: Kaani manavuniki avasaramainatvanti gunaseelata.
1: But what man needs is character.
0: Kevalam bhautikamaina vidyanu abhyasinchinanta maatramana మానవుడు తాను గుణశీలుడు కాలేడు.
1: బై అక్వైరింగ్ ది సెక్యులర్ నాలెడ్జ్ హీ కెనాట్ బి వర్చ్యువస్.
0: తన యొక్క గుణమును పోషించుకుని సమాజంలో ఆశించి ఆకర్షించేటువంటి రీతిగా అనుభవించి ఆదర్శంగా నిరూపించేటువంటి విద్యార్థియే నిజమైనటువంటి విద్యాశ్రేష్ఠుడు.
1: వీ కెన్ కాల్ హిమ్ ఎ ట్రూ స్టూడెంట్ if only he practices all his virtues in society, draws everybody near him and experiences the thrill of virtues.
0: ఈ నాటి విద్యార్థి అనంత వైజ్ఞానమును ఆశ్రయించి తానెవరో అనేటువంటి విషయాన్ని, తన దేహతత్వాన్ని, తన మనోవికారాన్ని గుర్తింపజేస్తూ ఉన్నాడు.
1: Man, although he has learnt infinite science, he is not able to know his true nature because he goes by his body.
0: భౌతికమైన లౌకికమైన ప్రాకృతమైనటువంటి యొక్క దేహ సంబంధమైన విషయాన్ని గుర్తించి ప్రయోజనం ఏమిటి?
1: What is the use if you go by the body which is worldly, ephemeral and temporary?
0: దీనిని ఒకానొక సమయం లోపల చర్చలు కూడాను చెప్పాడు. Man has conquered himself. Man has conquered all, but he has not conquered himself. Annadu
1: the same thing is stated by Churchill at one time. Man has conquered all, but he has not conquered himself.
0: Anni telusukogalugutunnadu manavudu.
1: Man is able to know
0: everything. Kaani taan evaru tanu telusukolekapothunnadu ee naati vidyavantudu.
1: The modern educated person does not know who he is.
0: Taan evaru telusukotame nijamainatvanti yokka positive.
1: The true positive acquisition lies in knowing the true nature of oneself.
0: జగత్తునందు జరిగేటువంటి సర్వ విషయములను కూడాను గుర్తించి వర్తించటము ఇది కేవలము ఒక నెగటివ్ లక్షణాలు.
1: what all that has been happening in the world, if it is known to you, that is negative.
0: ఎంత చదువు చదివినప్పటికీని ఇది అనుభవమైనటువంటి ఒక మార్గంలో ప్రవేశపెట్టక, అన్యులకు దీని ఆదర్శాన్ని నిరూపించక,
1: and is able to know everything.
0: తానెవరూ తను తెలుసుకోలేకపోతున్నాడు ఈనాటి విద్యావంతుడు.
1: The modern educated person does not know who he is.
0: తానెవరూ తెలుసుకోవటమే

0: నిరూపించక కేవలం చదివినటువంటి ఒక డిగ్రీని మాత్రమే చేతి ఎందు ఉంచుకొని ఉద్యోగం ఉద్యోగం ఉద్యోగమని ఉద్యోగ నిమిత్తమై సంచరించడము ఇది సరైనటువంటి యొక్క విద్యార్థి యొక్క గుణములు కాదు.
1: Without experiencing what that we have learned, without sharing, without being exemplary and ideal, we receive a degree and go after a job and it's not the quality of a true student.
0: సకల విద్యలు నేర్చి

0: రాజరాజై పుట్టి రాజ్యమేలగవచ్చు, హేమ గోదానము ఇయ్యవచ్చు, గగనమందున్న చుక్కలు లెక్కగొనవచ్చు, జీవరాశుల పేర్లు చెప్పవచ్చు, దేహేంద్రియములరికట్టి మనసు నిల్పి అంతర్ముఖము చేసి నిశ్చల సమాధి నిష్ఠుడై నిలువలేడు.
1: One may acquire all the knowledge and be admired in any assembly. One may be a great warrior and win, be victorious. And one may be a king for that matter. One may take to charitable actions by offering the golden cows to those who that require. You may be successful in counting the stars across the sky. You may also name the different living creatures on earth. But yet, you'll not be able to control your senses. You'll not be able to control your mind and turn inward.
0: Manavudu bhakshyamaina laukikamainatvanti yokka prakrutini aneka rakamuga varninchavachunu.
1: Man may make an attempt to describe, extol, narrate all that is external.
0: Chanamulo chandramandalam cheri chandramandalam yokka vishayanni kuda nu gurtinchavachunu.
1: He can just travel across the space, reach the moon and describe his journey.
0: Kani chandramandalam veltaniki maatrame thaniki daari ganukunnadu kani arayinchi tane antaraatmaku podeyatvanti daniki ee maatramu daari telusukovatam ledu.
1: Man is able to travel to the moon, but he is not able to turn within even half an inch.
0: Kanuka ee naati manavudu anaga vidyavantudu తనలో ఉన్నటువంటి యొక్క సత్యతత్వాన్ని గుర్తించడానికి తగిన కృషి చేయాలి.
1: మ్యాన్ టుడే, ఎడ్యుకేటెడ్ మ్యాన్ షుడ్ మేక్ ఎవ్రీ ఇన్వెస్టిగేషన్ టు నో ద ట్రూత్ఫుల్ నేచర్ విచ్ ఇస్ ఇన్నేట్ అండ్ ఇన్ బోర్న్.
0: వాల్మీకి రామాయణం రాశాడు.
1: వాల్మీకి కంపోజ్ రామాయణ.
0: కానీ రామును చదివినంత చదువులు రావణుడు కూడా చదివాడు.
1: రావణ అక్వైర్డ్ ఆల్ ద ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ సేమ్ యాజ్ రామ.
0: రావణుడు కూడాను సామాన్యమైనటువంటి వాడు కాదు, సకల విద్యలు కూడాను నేర్చినటువంటి వాడు.
1: రావణ ఇస్ నాట్ ఎన్ ఆర్డినరీ వన్, హి హస్ లెర్న్డ్ ఆల్ నాలెడ్జ్.
0: కానీ వాల్మీకి ఏమన్నాడు?
1: వాట్ డిడ్ వాల్మీకి?
0: రావణో నామ మూర్ఖ అన్నాడు. రావణుడు ఒట్టి మూర్ఖుడు.
1: హీ సెడ్ రావణ ఈజ్ ఎ ఫూల్.
0: రాములే జ్ఞాని.
1: రామ ఇస్ వైజ్.
0: కనుక చదివినటువంటి చదువుల లోపల ఒకరిని జ్ఞాని అన్నారు, ఒకటి మూర్ఖుడు అన్నాడు.
1: హి కాల్ రామ యాజ్ ద వన్ ఆఫ్ విజ్డమ్ వైల్ రావణ ఇస్ ఎ ఫూల్.
0: చదివిన చదువులను ఆచరణలో పెట్టి ఇతరులకు ఆదర్శాన్ని నిరూపించి దేశానికి తగినటువంటి యొక్క సంక్షేమాన్ని అనుభవింపజేసేటువంటి వాడు రాముడు.
1: రామ హాస్ ప్రాక్టీస్డ్ ఆల్ దట్ హి హాస్ లెర్న్డ్ అండ్ హి లెడ్ ఎన్ ఎగ్జెంప్లరీ లైఫ్. And he shared all the knowledge with the rest of the people in society.
0: Kani indriyamulaku lorudai indriyamulaku vasudai kevalam chaduvuni chaduvunu e maatramu gurtinchukonaka kevalam jeevitam antai kodunu indriya sambandhamaina jeevitanni gadaputu kattagalapatiki tana dehanni tana rajyanni tana sarvasthani kodunu basmam gaavinchukunnadu ravanudu.
1: What is the plight of Ravana then? He has become a victim to all sensual pleasure. He has not known the value of education. He is carried away by all the sensual desires. Ultimately he died, he lost his kingdom.
0: కనుక మనం చదివేటువంటి చదువులన్నీ కూడా కేవలము మన దేహం నందున్నటువంటి యొక్క ఇంద్రియములను ఆనంద పెట్టే నిమిత్తము కాదు.
1: The education

0: not meant to make your senses happy, satisfied.
1: ఇంద్రియాతీతమైనటువంటి యొక్క శీలతత్వమును జగత్తునకు ఆదర్శంగా నిరూపించాలి.
0: We should demonstrate to the world the character which transcends the sensual pleasure.
1: అందులో ఇప్పుడు ఆధునిక యుగమునందు విద్యార్థులకు ఇది చాలా అవసరము.
0: This is most essential for modern students today.
1: ఇలాంటి విద్యార్థులు ఈనాడు అభివృద్ధి అయినప్పుడే పవిత్రమైన భారతదేశము ఎంతైనా కూడా సత్కీర్తిని పొందగలదు.
0: When you have such students of sense control, the sacred Bharat will progress in advance in future.
1: కానీ ఈనాటి విద్యార్థి ఆ పవిత్రమైన భావములతో ఏమాత్రము యోచించడం లేదు.
0: But the student today is not thinking in this direction.
1: కనుక ఈనాటి విద్యార్థులు ఆదర్శవంతమైనటువంటి యొక్క జీవితాన్ని అందించే నిమిత్తమై మీరు విద్యను అభ్యసించాలి.
0: You should learn so as to be ideal in society.
1: నిత్య సత్య సూక్తులన్నీ వికృతి చెంది మారుచుండి.
0: The daily practices, the theories, they change day by day.
1: పవిత్ర ప్రకృతి ప్రతిదినమును ప్రజల వీడి పోవుచుండి.
0: That this nature which is so sacred and pure is leaving.
1: Dharma daya aadaranadanni duracharamaguchundi.
0: The righteousness and compassion have not been used, utilized.
1: Arya veda vidyalanige durvidyalu peruguchundi.
0: The ancient scriptures have not been studied, have not been gone through.
1: Idi ee naati kaalamunaku viruddhamainatvanti margamulu.
0: This is the contradictory education.
1: రోగమును ఇంకను బలపరిచేటువంటి యొక్క ఔషధములే కాని ఇవన్నీ కూడాను రోగ నివారణ గావించేటువంటి ఔషధములు కాదు.
0: All this we learn today will increase the sickness but will never alleviate suffering. విశ్వ
1: శాంతిని చేకూర్చు విధము నేర్చి
0: the procedure that confers peace in the universe.
1: సంకుచిత భావములనెల్ల సమయ చేసి
0: cutting off all the narrow mindedness.
1: ఈనాటి మానవుడు సంకుచితమైన భావములను సమయ చేసి
0: and man should put an end to narrow mindedness.
1: జగత్తునకు ఆదర్శవంతమైన జీవితాన్ని అందించాలి.
0: And he should be an ideal to the entire world.
1: అది ఈనాడు విద్యార్థి చేయవలసినటువంటి దేశమునకు ఉపకారం.
0: This is the help that you can render to this country.
1: మనం దేశోపకారం చేస్తున్నామంటున్నాం, దేశానికి సేవలు కల్పిస్తున్నామంటున్నాం, కానీ ఏ సేవలు చేస్తున్నాం?
0: You say that you serve your country, you are helping your country, what sort of help you are?
1: ఈనాటి మానవుడు స్వార్థము స్వప్రయోజనము చేతనే జీవితాన్ని వ్యర్థము గావిస్తున్నాడు.
0: మ్యాన్ టుడే ఇస్ వేస్టింగ్ హిస్ లైఫ్ బికాజ్ హిస్ డ్రౌన్డ్ ఇన్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
1: ఒక్కతూరి తనకు తానే పరీక్ష చేసుకుని విచారించినప్పుడు తన తల మొదలుకొని కాళ్ల వరకు కూడాను స్వార్థమే స్వప్రయోజనమే తాండవమాడుతుండాలి.
0: If he examines and inquires, truly speaking, from top to toe, he is full of selfishness.
1: ప్రపంచంలో ఉండేటువంటి సమస్త వస్తువులను కూడాను ఆశిస్తున్నాడు.
0: Man today wants everything in this world.
1: Aithe ee aasha ee vastuvulu nimittamai aashisthunnada?
0: In fact, does he want, does he desire?
1: Kaadu kaadu kaadu kaadu. Tara nimittamai ee vastuvulu aashisthunnadu.
0: He wants to be satisfied within himself, so he wants objects.
1: Ee kerchief nenu aashisthunnanu.
0: I want this kerchief.
1: Acche kerchief yokka nimittamai nenu deeni kerchief nu aashinchatam ledhu.
0: This desire is not for the sake of the kerchief.
1: నా వాంఛ యొక్క నిమిత్తం ఈ కర్చీఫ్ను ఆశిస్తున్నాను.
0: ఐ వాంట్ దిస్ కర్చీఫ్ ఫర్ మై ఓన్ సాటిస్ఫాక్షన్.
1: నేను ప్రపంచంలో ఒక పదార్థాన్ని కోరుతున్నాను.
0: ఐ వాంట్ సమ్ ఆబ్జెక్ట్స్ ఇన్ దిస్ వరల్డ్.
1: పదార్థం యొక్క ఆనంద నిమిత్తమై ఆ పదార్థాన్ని నీవు కోరటం లేదు.
0: ఇట్ ఇస్ నాట్ ఫర్ ద ప్లెజర్ ఆఫ్ దిస్ ఆబ్జెక్ట్స్.
1: నీ నిమిత్తమై నీవు ఆ పదార్థాన్ని కోరుతున్నావు.
0: యూ వాంట్ దీస్ మెటీరియల్స్ ఫర్ యువర్ ఓన్ హ్యాపీనెస్.
1: అదే విధంగానే సర్వేంద్రియమును కూడా నువ్వు తాను అనుభవించాలని ఆశిస్తున్నాడు.
0: Man wants to experience, enjoy through senses.
1: కేవలం ఇంద్రియములకు తృప్తి నిమిత్తమై తాను ఆశించటం లేదు.
0: He doesn't want them for merely
1: తన నిమిత్తమై ఇంద్రియాలను ఆశిస్తున్నాడు.
0: He wants his own innate satisfaction.
1: కనుకనే ఇంద్రియములకు తాను దాసుడైనాడు.
0: So he has become a slave to senses.
1: ఎందుకనగా ఆ ఇంద్రియములు తన వశం గావించుకుంటున్నది.
0: Because he has become a victim to his senses.
1: తాను చదివిన చదువుతో ఆ ఇంద్రియములు తాను వశం గావించుకున్నప్పుడు అప్పుడే తాను విద్యాశ్రేష్ఠుడు.
0: Having been educated, if you exercise control your senses, then you can call yourself educated.
1: కానీ మనసుకు తోచినట్టంతా కూడా ప్రవర్తిస్తున్నాడు ఈనాటి విద్యార్థి.
0: Modern student has been acting as he likes.
1: విద్యార్థికి ఉండవలసినటువంటి లక్షణములు ఎలాంటివో మీరు యోచించాలి.
0: Just to think of the qualities expected of a student.
1: Sadgunamulu.
0: Virtues.
1: Sadbuddhi.
0: Good mind.
1: Satyaniriti.
0: Truth.
1: Bhakti.
0: Devotion.
1: Kramasiccha.
0: Discipline.
1: Kartavyapalanamulu.
0: Duty.
1: Nerpunade vidya.
0: Duty. The education should confer
1: Vidyarthi
0: all the six
1: values.
0: Students should acquire all
1: Idi
0: these six.
1: Twenty.
0: This what we have to learn, pick up today.
1: Prema swarupulara.
0: Embodiments of love.
1: Meerandaru ento gunavantulu.
0: You are all really good.
1: Ento telivitetulu galavaru.
0: You are highly intelligent.
1: Ento pavitramainatuvanti hrudayam kalavaru.
0: You have got sacred noble heart.
1: Kaani aa pavitramaina hrudayaniki taginatuvanti yokka padarthanni manam andinchatam ledu.
0: You are not supplying to your holy heart the material it deserves.
1: Chaala parishuddhamainatuvantidi.
0: And the heart is so pure, unpolluted.
1: ఈ పరిశుద్ధమైన హృదయమునందు కరుణ ప్రేమ తప్ప మరొక పదార్థమును ప్రవేశించుటకు వీలు కాదు.
0: It's not possible to fill your heart with things other than compassion and love.
1: కానీ ఈనాడు హృదయ ఆ కరుణ లేదు హృదయములో.
0: Today in our hearts there is no
1: compassion. ప్రేమ లేదు హృదయములో.
0: There is no love at all.
1: అన్ని చేరిపోతున్నాయి ఈ హృదయంలో.
0: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ థింగ్స్ ఫైండ్ దేర్ ప్లేస్.
1: కనుకనే హృదయం యొక్క రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్ మనకు అన్ని ప్రతిబింబిస్తూ ఉన్నాయి.
0: దట్స్ వాట్ వి ఫైండ్ టుడే ఇస్ అ సార్ట్ ఆఫ్ రియాక్షన్ రిఫ్లెక్షన్ రీసౌండ్.
1: మనం చూసేటువంటి యొక్క దృశ్యములన్నీ కూడాను కేవలము నెగిటివ్ దృశ్యములే కనిపిస్తున్నాయి.
0: ఆల్ ద సినారియో అరౌండ్ ఇస్ నెగటివ్.
1: కారణం ఏమిటి?
0: వై
1: నీ హృదయంలో అవి ప్రింట్ అయిపోయినాయి.
0: బికాస్ ఆల్ ద నెగటివ్ ఇస్
1: అవి నీకు ప్రతిబింబిస్తున్నాయి.
0: ద సేమ్ థింగ్ ఇస్ రిఫ్లెక్టెడ్ అవుట్ సైడ్.
1: కనుకనే నీకు ప్రతిబింబించేటువంటి ప్రతి పదార్థం కూడాను నీ నుండి వచ్చినదే కానీ బయట నుండి చూసేటువంటిది కాదు.
0: ఆల్ ద రిఫ్లెక్షన్స్ ఆర్ అవుట్ ఆఫ్ యూ, నాట్ ఫ్రమ్ ఎక్స్టీరియర్.
1: మనం వినేటువంటివంతా కూడాను తినేటువంటివన్నీ కూడాను భగవంతుని యొక్క దీంట్లో అనుగ్రహానికి పాత్రలు కావాలి.
0: వీ షుడ్ డిజర్వ్ గాడ్స్ లవ్ through hearing and all that we partake.
1: Enta vijnanam bodhinchinappatikini,
0: in spite of all scientific knowledge,
1: entadi aadhyatmika shaktulu bodhinchinappatikini,
0: in spite of all teaching in spiritual realm,
1: manaku teriyadi aluvulu.
0: Ultimately you will know that it comes down to the level of atoms.
1: Ye vidyavantudu kani ye scientist kani bodhinchedanta aluvunu gurinche bodhisthunnaru.
0: Educated man, a scientist speaks of these atoms only.
1: అణువులను గురించి చెప్పడంలో ఉన్నటువంటి ఒక అంతరార్థం ఏమిటి?
0: వాట్ ఇస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఇన్ టీచింగ్ అబౌట్ ఎన్ ఆటమ్?
1: మనం తినే తిండి అణువే.
0: ద ఫుడ్ ఇస్ ఫుల్ ఆఫ్
1: ఈచ్ ఏ గాలి అణువే.
0: ది ఎయిర్ దట్ యు బ్రీత్.
1: వినేటువంటి శబ్దం అణువే.
0: ద సౌండ్ దట్ యు లిసన్.
1: నడిచే నడక కూడాను అణువే.
0: అండ్ ఎవ్రీ స్టెప్
1: సర్వం కూడాను అణుమయంగానే ఉంటుండాలి.
0: ఎవ్రీథింగ్ ఇస్ అటమిక్ ఇన్ ఇట్స్ కాన్స్టిట్యూషన్.
1: ఈ అణుమయమైనటువంటి ఈ జగత్తునందు అణువుల గురించి నీవు తెలుసుకోనవసరం లేదు.
0: And this whole world is full of atoms. Well, you don't need to learn, know about it.
1: అణువు కంటేను సూక్ష్మమై ఉన్నదట్టి పరమాణు యొక్క తత్వాన్ని మనం గుర్తించాలి.
0: We should know that which is smaller than that of an atom.
1: ఈ పరమాణువే ఫండమెంటల్ అణువు.
0: That which is smaller than atom is the fundamental.
1: అన్ని కూడాను ఆ ఫండమెంటల్ అణువు నుంచి వస్తున్నాయి.
0: Everything arises out of this fundamental.
1: ఫండమెంటల్ దాన్ని మనం పట్టుకొనక కేవలం బ్రాంచి బ్రాంచి బ్రాంచి కేర్ ఆఫ్ అడ్రస్లంతా తీసుకుంటున్నాం మనము.
0: యూ డోంట్ గో బై ది ఫండమెంటల్ అడ్రస్ బట్ యూ థింక్ ఆఫ్ ఓన్లీ కేర్ ఆఫ్ అడ్రస్సెస్.
1: మొట్టమొదటి డైరెక్ట్ గా నీవు దీన్ని సంపాదించాలి.
0: ఫస్ట్ హ్యావ్ డైరెక్ట్ అప్రోచ్.
1: అణువు కంటే సూక్ష్మమై అణువు నగుచు, ఘనము కంటే వేరైన ఘనము నగుచు, సర్వతటి సాక్షి అయి ఉన్న అణువే ఒకటి.
0: The atom smell stands as a witness because it is smallest of all and in other sense biggest of the big.
1: పెద్ద దాంట్లో పెద్దదిగా ఉంటుండాలి, చిన్న దాంట్లో చిన్నదిగా ఉంటుండాలి.
0: It's a gigantic form among the big one.
1: ఈ అణువులు కూడా అణువుల యొక్క చేరికనే అణువు యొక్క పదార్థము.
0: And there we find the combination of atoms too.
1: ఇక్కడ పుష్పం ఉంటుండాలి, ఈ పుష్పం కూడా అణుస్వరూపమే.
0: The flower here is also atomic.
1: అనేక అణువుల యొక్క చేరిక వచ్చేతనే ఇది ఒక పుష్పంగా రూపొందుతూ ఉండాలి.
0: Atoms have come together and you find a flower.
1: ఇది ఒక బట్ట, ఇది కూడా అంతా అణువే.
0: The cloth is also full of
1: atoms. ప్రపంచంలో అణువు కానటువంటి వస్తువు కనిపించనే కనిపించదు.
0: In this world you don't find anything which is not made up of atoms. Everything is atoms.
1: ఇలాంటి అణువును గురించి మనం విచారించడానికి ఎందుకు మనం ప్రయత్నించాలి?
0: Why should you make every effort to know the nature of an atom?
1: Chaduvula niyu anuve.
0: All education.
1: Sankalpamulu anuve.
0: Thoughts.
1: Dehamantayu anuve.
0: Whole body.
1: Dehi anuve.
0: And that
1: sarvamulu anuvayame.
0: Everything is composed of atoms.
1: Puttuta oka anuvu.
0: The birth.
1: Bhoomi nundi anuvu.
0: Life on earth.
1: Samsaramadi anuvu.
0: The family life.
1: Chavu anuvu.
0: Death.
1: ప్రతికూలన్నీ అణువు,
0: లైఫ్
1: భవబంధములు అణువు,
0: అటాచ్మెంట్స్
1: అంతా అణువులే.
0: ఆర్ ఫుల్ ఆఫ్ ఐటమ్స్ ఓన్లీ.
1: ఇలాంటి అణుతత్వాన్ని గుర్తించినప్పుడు దేనిని నీవు ఆశించేది?
0: When once you try to know that, what is that you want to know? దీనికి
1: అతీతమైనటువంటి దాన్ని అనుభవించాలి.
0: You should experience that which transcends this atom.
1: అది నీ యొక్క ఆత్మతత్వము.
0: That is the nature of the true self.
1: అది ఫండమెంటల్ యొక్క గుత్తు.
0: That is the fundamental self.
1: అటువంటి అణుతత్వాన్ని మనం గుర్తించాలంటే మనం ఈ చదువులతో పాటు ఆధ్యాత్మిక చదువు కూడా అత్యవసరంగా నేర్చుకోవాలి.
0: Along with the secular knowledge education, we need spiritual education also.
1: కనుక ఈ గ్రంథ పరిచయం మాత్రమే మనకు సరైనటువంటిది కాదు.
0: మియర్ టెక్స్చువల్ ఇన్ఫర్మేషన్ ఇస్ నాట్ ప్రాపర్.
1: మనం చదివిన చదువులన్నీ కూడా గ్రంథములకు మాత్రమే పరిమితమైపోతున్నాయి.
0: ఆల్ ద నాలెడ్జ్ దట్ వీ అక్వైర్డ్ ఇస్ లిమిటెడ్ టు బుక్స్.
1: కాబట్టి ఈ బుకిష్ నాలెడ్జ్ అనేటువంటిది తీసుకుంటే మనం కేవలము సూపర్ఫిషియల్ నాలెడ్జ్ గా మారిపోతున్నాం.
0: ఆల్ ది బుకిష్ నాలెడ్జ్ దట్ వీ హ్యావ్ టర్న్స్ ఇన్ టు సూపర్ఫిషియల్ నాలెడ్జ్.
1: కానీ మనము సూపర్ఫిషియల్ నాలెడ్జ్ కాదు, మనకు కావాల్సినటువంటి ప్రాక్టికల్ నాలెడ్జ్ కావాలి.
0: ఇస్ నాట్ దట్ సూపర్ఫిషియల్ నాలెడ్జ్ దట్ ఇస్ ఎక్స్పెక్టెడ్, దట్స్ రిక్వైర్డ్.
1: తన అనుభూతిలో తాను అనుభవించాలి.
0: యూ షుడ్ ఎక్స్పీరియన్స్ త్రూ యువర్ ప్రాక్టికల్.
1: ఏ అణువు యొక్క తత్వం కానీ దాని యొక్క మాధుర్యాన్ని మనం అనుభవించాలి.
0: వీ షుడ్ ఆల్సో నో ద గ్రేట్నెస్.
1: ఒక జిలేబి కానీ, మిఠాయి కానీ, లడ్డు కానీ ఏదో కొన్ని గ్రంథాల్లో మనం చదివినాము.
0: యు హావ్ గాన్ త్రూ సర్టన్ బుక్స్ నరేటింగ్ స్వీట్స్.
1: కానీ గ్రంథంలో చదివినంత మాత్రం దాని మాధుర్యం మనం తంగకు చేరుతుండదా?
0: బై మియర్లీ రీడింగ్ అబౌట్ లడ్డు ద స్వీట్ యూ కెనాట్ ఎక్స్పీరియన్స్ స్వీట్.
1: చేరటం లేదు.
0: నో,
1: దాన్ని ఒక్కతూరు తీసుకుని నీవు నాలుగు పైన వేసుకో, అప్పుడు దాని యొక్క మాధుర్యం నీకు తెలుస్తుంది.
0: యూ హావ్ టు పిక్ ఇట్ అప్ అండ్ ప్లేస్ ఇట్ ఆన్ ద టంగ్ టు నో ఇట్స్ స్వీట్నెస్.
1: అది ఏ నీ యొక్క ప్రాక్టికల్ నాలెడ్జ్.
0: దేర్ లైస్ ప్రాక్టికల్ నాలెడ్జ్.
1: దాని టేస్ట్ చూచి ఆనందాన్ని అనుభవించడమే నీ యొక్క ప్రాక్టికల్ నాలెడ్జ్.
0: యువర్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లైస్ ఇన్ టేస్టింగ్ ద స్వీట్.
1: కేవలం గ్రంథముల ద్వారా మనం అర్థం చేసుకుని గ్రంథముల ద్వారా మనం దానిని ఉపయోగించుకుంటే ఇది సరైనటువంటి యొక్క గ్రంథములు కాదు, విద్యలు కావు.
0: ఇట్స్ నాట్ ట్రూ ఎడ్యుకేషన్ if we acquire knowledge through books which is superficial.
1: Idantha kuda ee naadu bookish knowledge ga roopanthutundadi.
0: Today we find bookish knowledge only.
1: Kanukane ee naati prapancham lopala sariyainatundi vyaktiye manaku chikkatam ledhu.
0: Therefore we don't have right people today in this world.
1: Entha mandi vidyavantulu leru ee bharat deshamlo.
0: In bharat there are number of educated people.
1: Goppa goppa vidyavantulanta unnaru.
0: We find highly educated people.
1: Goppa goppa birudulu teesukunna varanta unnaru.
0: People with very high degrees.
1: Entha mandi undi ee deshamuniki emi chestunnaru?
0: With all these people being here, what is that they are doing for?
1: ఏదైనా 10 మందికి ఏమైనా ఉపయోగమయ్యేటువంటి కనులు చేస్తున్నారా?
0: Are they doing any activity that would be helpful?
1: 10 మందికి ఆనందాన్ని అందించేటువంటి పనులు ఏమైనా చేస్తున్నారా?
0: Are they making anybody happy through their actions?
1: 10 మందిని సుఖపెట్టేటువంటి పనులు ఏమైనా చేస్తున్నారా?
0: Are they providing any comforts, conveniences to the neighborhood?
1: ఏమాత్రం చేయటం లేదు.
0: No.
1: 10 మందిని సుఖపెట్టడం లేదు, తాను సుఖపట్టడం లేదు.
0: He is not making others happy nor is he happy.
1: ఇంకా ఎందుకు ఈ చదువులు చదవాలి?
0: Then why should you learn?
1: చదువులన్నీ చదివి చాలా వివేకి అయి మగిడి తన్నెరు కూడా మందమతడు.
0: A fool with all his education will not be able to know his self.
1: Yenta chaduvu chadivi ye neethi unnanu heenunu gudambu manaledu.
0: A mean man with all his education will never change his attitudes.
1: Tarchi chaduvu chaduva tarkavadame kaani poorna gnanam eppudu pondaledu.
0: Education may help you to argue with others.
1: Ee chaduvu chaduvu chadivi chaavanganeetiki chaavuleni chaduvu chaduvali.
0: With all this knowledge after all why should we die? Ultimately we should learn to be mortal.
1: Kanukane manam chadiveetunte chaduvulante kudunu హృదయాన్ని ఆనంద పెట్టేటువంటివి చదవాలి.
0: Therefore we should learn to make our hearts
1: happy. 10 మందిని ఆనందపరిచేటువంటివి చదవాలి.
0: We should make everybody joyful.
1: అప్పుడే నీకు ఆనందము, లోకులకు ఆనందమే.
0: Then you will be happy and people around will be
1: happy. సమాజములో ఆనందములకై అనేక విధమైనటువంటి పాటు పడేటువంటి వారు, బాధలు పడేటువంటి వారు కోటాను కోట్ల మంది ఉన్నారు.
0: There are crores and crores of people all around who want to be happy.
1: ఒక్కరినైనా కూడా మనము ఒక నిమిషమైనా ఆనంద పెట్టేటువంటి దీనికి మనం ప్రయత్నిస్తున్నామా?
0: ఆర్ వీ స్పెండింగ్ అట్లీస్ట్ ఎ మినిట్ టు మేక్ ద అదర్ మ్యాన్ హ్యాపీ?
1: లేదు, లేదు. నీ చదువు లోపల ఒక్క మనిషినైనా నీవు ఆనంద పెట్టడానికి ప్రయత్నించు.
0: విత్ ఆల్ దిస్ ఎడ్యుకేషన్ అట్లీస్ట్ మేక్ వన్ హ్యాపీ.
1: లేక నీవైనా ఆనందించు.
0: అట్లీస్ట్ యూ బీ హ్యాపీ.
1: నీవు కూడా ఆనందించడం లేదు.
0: అండ్ యూ ఆర్ నాట్ హ్యాపీ.
1: తాను ఆనందపడక, ఈ ఆనందము పరులకు అందించక నీవు చదివినటువంటి చదువు ఏం చేస్తున్నావు?
0: You are not happy and you are not making others happy. What for is this education?
1: Idantha chadu avutunda?
0: Can you call it education?
1: Idantha chettaga roopondutundali.
0: It is all waste of knowledge.
1: Vidyarthulara,
0: students,
1: mee degreelu mee pattamulu chaala goppa goppa ga untunnayi.
0: You have got very high degrees.
1: Okkoka vidyarthi chuste MSc pass chesi tirigi thanu MBA pass chesi PhD kuda pass chestunnadu.
0: There were students who have passed MSc, completed their MBA and also PhD.
1: ఎన్ని డిగ్రీస్ తీసుకుంటున్నారు.
0: You have so many degrees to your credit.
1: కానీ ఇందులో ఏ కించిత్తైనా కూడాను తన ఆచరణలో పెట్టేటువంటి దీన్ని ఉపయోగపడుతున్నాడా?
0: But are you making use of it, a fraction of all that you have learned?
1: కేవలం గ్రంథ పరిచయం గావించుకొని గ్రంథాన్ని కంఠస్థం గావించుకొని ఎగ్జామినేషన్ హాల్ లో పోయి హెడ్ ని హెంటీ చేసుకుని వస్తున్నాడు.
0: You get by heart all that is there in the textbook. Go to the examination hall and empty your head there.
1: కానీ ఒక్కదాన్నైనా తన విచారణ చేయటం లేదు.
0: You are not investigating single
1: point. మరి నేను చదివినటువంటి చదువు లోపల ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి?
0: We have not questioned ourselves the significance of
1: education. ఈ అర్థమునకు అనుభవం ఏమిటి?
0: What is the experience that we
1: చదువు అంటే ఏమిటి?
0: What is education?
1: చదువు యొక్క రుచి ఏమిటి?
0: What is the taste of it?
1: దీని యొక్క గుణములు ఏమిటి?
0: What are the qualities?
1: దీని యొక్క లక్షణాలు ఏమిటి?
0: What are the features?
1: దీని వల్ల మనకు కలిగేటువంటి ఫలితం ఏమిటి?
0: What is the result but through this education? No one is bothered about it.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: మీరందరూ ఎంతో గొప్ప మంచి విద్యావంతులే.
0: You are really educated indeed.
1: గొప్ప విద్యార్థులే.
0: You are very good
1: students. కానీ మీకు బోధించేటువంటి వారు సరి అయినటువంటి వారు లేకపోవటం చేత ఈ పెడమార్గం పడుతున్నారు.
0: సిన్స్ దేర్ ఆర్ నోబడీ టు టీచ్ యూ ప్రాపర్లీ, యు ఆర్ ప్రొసీడింగ్ ఇన్ ద రాంగ్ డైరెక్షన్.
1: అధ్యాపకులైనా మీకు సరి అయినటువంటి ఆన్సర్ ను బోధించాలి.
0: టీచర్ షుడ్ గివ్ యూ కరెక్ట్ ఆన్సర్.
1: లేక తల్లిదండ్రులైనా మీకు సరి అయినటువంటి ఆన్సర్ ను అనుసరించాలి.
0: ఆర్ పేరెంట్స్ ఆల్సో షుడ్ గైడ్ యూ ప్రాపర్లీ.
1: తల్లిదండ్రులకు విద్యావంతులు కాదు.
0: పేరెంట్స్ ఆర్ నాట్ ఎడ్యుకేటెడ్.
1: వాళ్ళు బోధించడానికి అర్హులు కాదు. విద్యావంతులైనటువంటి టీచర్స్ అయినప్పుడు మీకు సరైన అర్థాన్ని బోధించడం లేదు.
0: ది టీచర్స్ హూ ఆర్ హైలీ ఎడ్యుకేటెడ్ దే డోంట్ టీచ్ యు ఇన్ ది కరెక్ట్ సెన్స్.
1: కేవలం వారి యొక్క బోధానికి మాత్రమే వారు ప్రయత్నిస్తున్నాం, కానీ పిల్లల యొక్క పవిత్రత అభివృద్ధికి ఏ విధంగా చేయాలి అనేటువంటి విషయాన్ని విచారించడం లేదు.
0: దే కాన్సన్ట్రేట్ ఆన్ టీచింగ్ ద డిసిమినేషన్ ఆఫ్ ద నాలెడ్జ్, but they don't think of the students who are to be benefited by that.
1: Kanuka mana chadavullo undinatvanti oka saramsaanni chakkaga mana anubhutilo unchi aanandanni anubhavinchali.
0: Therefore we should keep in view the essence of education, experience it practically and lead a blissful life.
1: Kani oka goppa pandit undinatvanti vaadu,
0: there was a great scholar pandit,
1: Calcutta lo janminchi aneka vidyanu abhyasinchi పేరు ప్రఖ్యాతిని పొంది జగత్తుకే అతనికి సార్థక నామాన్ని అందుకున్నటువంటి వాడు.
0: హి వాస్ బోర్న్ దేర్ ఇన్ కల్కత్తా, అక్వైర్డ్ నాలెడ్జ్ అండ్ హి వాస్ వన్ ఆఫ్ ఎస్టీమ్డ్ నేమ్ అండ్ రెప్యూటేషన్. హిస్ నేమ్ ఇస్ ఈశ్వరచంద్ర విద్యాసాగర్.
1: ఈశ్వరచంద్ర విద్యాసాగర్.
0: ఈశ్వరచంద్ర విద్యాసాగర్.
1: అతని పేరే విద్యాసాగర్.
0: హిస్ వెరీ నేమ్ విద్యాసాగర.
1: ఈ విద్యాసాగర్ ఏ విధమైనటువంటి స్థితిలో వచ్చాడు?
0: ఇన్ వాట్ కండిషన్ వాస్ హి?
1: చాలా బీద పరిస్థితిలో పుట్టాడు.
0: He was born in a very poor family.
1: చదువుకోవడానికి కూడా ఒక ఇంటిలో ఒక దీపం కూడా లేదు.
0: In fact, he could not afford even a light to read.
1: స్ట్రీట్ లైట్స్ దగ్గరికి పోయి ఆ లైట్ యొక్క ఆధారంతో తన గ్రంథాలంతా చదివేటువంటి వాడు విద్యాసాగర్.
0: He used to study every day sitting under street lights.
1: తల్లి చాలా బాధపడేటువంటిది.
0: Mother felt very sad.
1: తల్లి దగ్గర కూడా ఏ విధమైనటువంటి నయా పైసా కూడా లేదు.
0: In fact, mother also had no money.
1: నాయనా విద్యాసాగర్, రాత్రంతా నీవు ఆ స్ట్రీట్ లైట్ ముందర కూర్చొని చదువుతుంటే నీ పతి పరిస్థితి ఏమవుతుంది అని పాప ఏడ్చేటువంటిది.
0: మదర్ యూస్ టు క్రై టెలింగ్ సన్, యూ రీడ్ త్రూ అవుట్ నైట్ సిట్టింగ్ అండర్ ద స్ట్రీట్ లైట్, వాట్ విల్ హ్యాపెన్ టు యూ అట్ ది ఎండ్.
1: అప్పుడు తాను ఎంతో తల్లికి సమాధానం చెప్పి
0: హీ కుడ్ పాసిఫై హిస్ మదర్.
1: అమ్మా, కష్టపడినప్పుడే నాకు సుఖం చిక్కుతుంది.
0: మదర్, if I work hard
1: na sukar
0: labhate
1: sukam, sukam nunchi naaku sukam chikkadu.
0: Happiness cannot be derived out of happiness.
1: Kashtapadinappude naaku ee sukam labhistundi.
0: You can be happy if only you work hard.
1: Kattagadapudiki edo oka reetiga thaanu oka degree teeskunnadu.
0: He could get a degree ultimately.
1: Adi teeskovatame kaakunda,
0: not only that,
1: mana prachina grandhamulu paristhitulenu charitralanta kuda chakka chadutu vachadu.
0: He has gone through all the ancient texts and the history of this country.
1: Ekkadaina thaanu upanyasaniki velite వేలాది మంది అంతా గుంపులు చేరేటువంటి వారు.
0: Whenever he was to give a lecture, it was
1: అతని ఉపన్యాసం అంత మాధుర్యంగా ఉండేటువంటిది.
0: Because his oration was so
1: అంత అర్థసంతంగా ఉండేటువంటిది.
0: And it used to draw everybody.
1: అంత మధురంగా ఉండేటువంటిది.
0: Such resourceful he was.
1: అంత సున్నితమంగా ఉండేటువంటిది.
0: And it was so sensitive.
1: హృదయానికి హత్తుకోవడానికి ఎంతనో పవిత్రంగా ఉండేటువంటిది.
0: All his lecture got itself imprinted on the audience.
1: ప్రక్క గ్రామానికి స్కూల్ కు లో పిలిచారు, సార్ విద్యాసాగర్ మీరు మా యొక్క కాలేజీకి వచ్చి మీరు ఒక ఉపన్యాసం ఇవ్వాలి అని ప్రార్థించారు.
0: ఈశ్వరచంద్ర విద్యాసాగర్ వాజ్ ఇన్వైటెడ్ బై ఎ కాలేజ్ టు గివ్ దెమ్ ఎ డిస్కోర్స్.
1: చిన్నది ఒక బ్యాగ్ చేతిలో పట్టుకుని ట్రైన్ లో వెళుతున్నాడు.
0: హీ వాజ్ జస్ట్ ప్రొసీడింగ్ and traveling by a train.
1: అందులోనే ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూడాను ఏదో విద్యాసాగర్ ఉపన్యాసం చాలా గొప్పదిగా ఉంటుందట వినాలా అని ఆయన కూడా వెళుతున్నాడు.
0: One big officer, IAS officer, was also traveling in the same train.
1: ఇతను ఇప్పుడు ఐఏఎస్, అప్పుడు ఐసీఎస్ ఆఫీసర్.
0: In those days it was ICS.
1: గొప్ప ICS అంటే చాలా గొప్ప పేరు.
0: ICS is with the highest achievement.
1: అతను కూడాను వెళుతున్నాడు ఈ యొక్క ట్రైన్ లోపల.
0: He was also traveling by the same train.
1: ఇద్దరు ట్రైన్ దిగారు.
0: Both of them got down.
1: ట్రైన్ దిగేటప్పటికీ
0: at that time
1: ఈ విద్యాసాగర్ ను చూచాడు ఆయన.
0: He saw విద్యాసాగర్.
1: ఇతను ఎవరో ఒక కూలి మనిషి అనుకున్నాడు.
0: He thought that he is simply a coolie porter.
1: అయ్యా నాకు ఈ పెట్టె చిన్న పెట్టె హ్యాండ్ బ్యాగ్ తీసుకుని వస్తావా అన్నాడు.
0: అండ్ హీ ఆస్క్డ్ విద్యాసాగర్ ఐ గాట్ స్మాల్ బాక్స్ వుడ్ యూ క్యారీ ఇట్ ఫర్ మీ.
1: విద్యాసాగర్ ఆనందించాడు.
0: విద్యాసాగర్ వాస్ హ్యాపీ.
1: నాకు ఇలాంటి సేవను ఒకటి అందించాడు కదా ఈ మహనీయుడని ఆ దీన్ని పట్టుకున్నాడు తను ఎక్కడికి పోవాలి అన్నాడు.
0: హీ వాస్ సో హ్యాపీ టు హ్యావ్ దట్ ఆపర్చునిటీ ఆఫ్ సర్వీస్.
1: అప్పుడు ఆ ఐఏఎస్ ఆఫీసర్ చెప్పాడు విద్యాసాగర్ అనేటువంటి ఒక ఆయన ఒక దగ్గర ఉపన్యాసం చెప్తున్నాడట ఆ ఉపన్యాసం చోటుకు నన్ను తీసుకెళ్ళు అన్నాడు.
0: దిస్ ఐసీఎస్ ఆఫీసర్ దెన్ సెడ్ Take me to that place where Vidyasagar is to deliver a discourse.
1: Vidyasagar navukunnadu. నా పేరు తెలియదు ఇంకా అతనికి.
0: విద్యాసాగర్ స్మైల్ నేను
1: ఎవరు అని తెలియదేని లేపగా అనుకున్నాడు పాపం.
0: హీ థాట్ హీ డస్ నో హూ ఐ ఆమ్ వాట్ ఐ ఆమ్.
1: తీసుకెళ్లాడు.
0: అండ్ దిస్ పర్సన్ టుక్ హిమ్ దేర్.
1: అందించాడు.
0: అండ్ హీ గేవ్ హిమ్ బ్యాక్.
1: తాను వెనుకపోతుంటే ఆ యొక్క ఐసీఎస్ ఆఫీసర్ చెప్పాడు అయ్యా ఇదిగో తీసుకో అని రెండు నాలుగు ఇచ్చాడు.
0: While Vidyasagar was returning, ICS officer was ready to pay him to
1: NS. Meeristunnaru
0: why do you pay me?
1: Neevu naa yokka suitcase ni teeskoni vachavu bag.
0: Because you are carrying my suitcase.
1: Dani kosam istunnanu annadu.
0: For that purpose I give you.
1: Ayya nenu kuri kosam raledu neeku sahayam cheyalani nenu vachanu.
0: Vidyasagar said I am not a porter. Daichesi nannu
1: kshaminchandi ee dabbu naaku akkarledu annadu velli poyadu.
0: He said pardon me I don't want money and he returned.
1: తిరిగి స్టేజ్ దగ్గర పోయి ఈయన కూర్చున్నాడు ఐసీఎస్ ఆఫీసర్.
0: ది ఐసీఎస్ ఆఫీసర్ సాట్ ఆన్ ద డయస్.
1: అందరూ కాచుకున్నారు విద్యాసాగర్ వస్తాడు విద్యాసాగర్ వస్తాడు విద్యాసాగర్ వస్తాడని.
0: ది ఎంటైర్ అసెంబ్లీ వాజ్ వెయిటింగ్ ఫర్ ద అరైవల్ ఆఫ్ విద్యాసాగర్.
1: ఈ విద్యాసాగర్ చిన్న బ్యాగ్ చేతిలో పట్టుకుని సింపుల్ మ్యాన్ అతను స్టేజ్ దగ్గరికి వెళ్ళాడు.
0: విద్యాసాగర్ బీయింగ్ ఏ సింపుల్ మ్యాన్
1: అందరూ అతన్ని ఖర్చుకుని అనేక రకములుగా అతన్ని వర్ణించుకుంటూ అతనికి మాలలు వేస్తూ వచ్చారు.
0: విద్యాసాగర్ గాట్ ఆన్ టు ద డయస్ క్యారింగ్ ఏ స్మాల్ బ్యాగ్స్. ఎవ్రీబడి స్టార్ట్ అప్రిషియేటింగ్.
1: ఈ ఐసీఎస్ ఆఫీసర్ అనుకున్నాడు అరే నా పెట్టె మోసుకుని వచ్చినటువంటిది ఇతనే కదా.
0: ఎవ్రీబడి గార్లెండెడ్ విద్యాసాగర్. దెన్ ఐసీఎస్ ఆఫీసర్ థాట్ ఇది సేమ్ పర్సన్ క్యారీడ్ మై బ్యాగ్.
1: మనసులో తాను అనుకుని ఎటువంటి విద్యావంతుడైనప్పటికీ నిగర్వి నిగర్వి.
0: దో విద్యాసాగర్ ఇస్ హైలీ ఎడ్యుకేటెడ్ హీ హాజ్ నో ఈగో నో
1: ప్రైడ్. ఎంత గర్వానికి గురి కావాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ హీ కుడ్ అఫోర్డ్ బి ప్రౌడ్ ఎనఫ్.
1: కనుక గర్వం ఉన్నటువంటి వానికి కట్టుకున్న భార్య గాని కన్న కుమారుడు కూడా గౌరవించడు.
0: ఎ మ్యాన్ హూ ఇస్ ఈగోయిస్టిక్ విల్ నాట్ బి అప్రిషియేటెడ్ బై వైఫ్ ఆర్ సన్ ఫర్ దట్ మ్యాటర్.
1: కనుకనే గర్వమే లేనటువంటి వాడు ఈ విద్యాసాగర్.
0: విద్యాసాగర్ హ్యాస్ నో ట్రేస్ ఆఫ్ ప్రైడ్.
1: అతను వెళ్లి ఆ స్టేజ్ లోపల
0: దేర్ ఆన్ ద డయస్
1: చక్కని ఆదర్శవంతమైనటువంటి యొక్క మానవులకు అనుకూలవంతమైనటువంటి యొక్క ఉపన్యాసం ఇచ్చాడు.
0: హీ గేవ్ ఎ లాంగ్ టాక్ Containing all that which is required
1: for humanity.
0: He was cheered and loudly applauded.
1: అంతటి మాధుర్యమైనటువంటి యొక్క కంఠంతో అంతటి పవిత్రమైన విషయాలను హృదయానికి హత్తుకుని పోయేటట్టుగా తాను చెప్తూ వచ్చాడు.
0: With melodious voice, he could speak with all that is essential to the entire mankind.
1: తాను నిత్య జీవితంలో జరిగేటువంటివన్నీ చెప్తూ వచ్చాడు.
0: He was explaining the daily happenings.
1: కేవలం ఒక స్టోరీస్ చెప్తూ పోలేదు.
0: Not merely
1: ఒక గంటలో ఉన్న విషయాన్ని గురించి చెప్పడం లేదు.
0: Not textual information.
1: ఆయన అన్ని ఎక్స్పీరియన్స్ ని చెప్తూ వచ్చాడు.
0: All his teachings are based on experience.
1: కనుకనే అలాంటి విద్యావంతుడు తన అనుభూతిని 10 మందికి పంచిపెట్టినప్పుడు 10 మంది ఎంత ఆనందించారు.
0: When such an educated man shared his experience,
1: all
0: felt happy. Everybody rejoiced on the occasion.
1: కనుక అలాంటి మహనీయులు భారతదేశంలో ఎందరో ఉంటున్నారు.
0: సచ్ నోబుల్ సోల్స్ ఆర్ మెనీ హియర్ ఇన్ భారత్.
1: ఈనాటి కూడాను నిగర్వులైనటువంటి వారు ఎందరో ఉంటున్నారు.
0: దేర్ ఆల్సో మెనీ మెనీ పీపుల్ హూ ఆర్ వెరీ హంబుల్ అండ్ సింపుల్.
1: భారతదేశం అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటి దేశము.
0: భారత్ ఈజ్ ఎ సీక్రెట్ ల్యాండ్.
1: పవిత్రమైనటువంటి భూమి.
0: ఈజ్ ఎ సీక్రెట్ ల్యాండ్.
1: ఇలాంటి పవిత్రమైన భారతదేశంలో పుట్టి మనం ఇంకా కూడాను పవిత్రమైన భారతీయుని గురించి గుర్తించుకోలేకపోతే ఏమి ప్రయోజనము?
0: Having been born in the sacred land, if we do not understand what it is, what is of life,
1: పామరత్వం పట్టి,
0: we are fully ignorant because దైవ ప్రీతి
1: లేని దాని పట్టి,
0: and we don't have love for God,
1: మానవత్వం అనే మానవులందున,
0: and human quality is totally gone,
1: శాంతికి ఇదే విప్లవంబు,
0: and this is the cause for the revolution.
1: ఈ శాంతి లేకుండా పోవడానికి కారణం ఏమిటి? ఇదే మూల కారణము.
0: Why is there no peace in this world? This is the cause.
1: పరమ పావనమైన భారతావనియందు సహనమన్నది మనకు చక్కదనము.
0: ఇన్ ది సీక్రెట్ ల్యాండ్ ఆఫ్ భారత్ ఇట్ ఇస్ ద ఫర్బేరెన్స్ దట్స్ ద బ్యూటీ.
1: వ్రతములన్నిటి యందు వన్నెగాంచిన ఎట్టి తన సత్యశీలమే కఠిన తపము.
0: ఆఫ్ ఆల్ రిచువల్స్ అడ్హెరెన్స్ టు ట్రూత్ ఈస్ ది బెస్ట్.
1: మధుర భావం ఏది మన దేశమందన్న మాతృభావం కన్నా మాన్యమేది.
0: ద మోస్ట్ నెక్టరైన్ ఫీలింగ్ ఇన్ దిస్ కంట్రీ ఈస్ ద ఫీలింగ్ ఆఫ్ ద మదర్.
1: ప్రాణము కంటెను మానమ్మే ఘనమవు మన దేశ నీతిని మంటగలిపి.
0: ఇన్ ఫ్యాక్ట్ క్యారెక్టర్ ఇస్ మచ్ మోర్ దాన్ లైఫ్.
1: నేటికిచ్చిన పరదేశ నీతి నరచి,
0: అండ్ టుడే వీ హావ్ గాట్ ఆల్ ద కోడ్
1: విచిత్ర స్వేచ్ఛను విచ్చుకత్తే,
0: వీఆర్ ఫాలోయింగ్ ద కోడ్ అండ్ ద కాండక్ట్ ఏపింగ్ ది ఫారిన్ కంట్రీస్.
1: ఏమందు భారత పాలనంబు?
0: వాట్ హాడ్ హ్యాపెన్ టు దిస్ కంట్రీ?
1: ఎలాంటి పవిత్రమైన భారతదేశము?
0: వాట్ ఇస్ సీక్రెట్ ల్యాండ్?
1: ఎలాంటి ఆదర్శాలను అందించినటువంటి దేశము?
0: వాట్ అన్ ఐడియల్ కంట్రీ.
1: ఈనాడు అట్టి పవిత్రమైన దేశము ఈ గతిని అనుభవిస్తుండాలి.
0: దిస్ ఇస్ ద ప్రజెంట్ ప్లైట్ ఆఫ్ ది సీక్రెట్.
1: దీనికి కారణం ఏమిటి?
0: వాట్ ఇస్ ద రీజన్?
1: భారతీయ సంస్కృతిని మనం చక్కగా అర్థం చేసుకోలేకపోవటమే కారణం.
0: వీ హావ్ నాట్ అండర్స్టూడ్ ద మీనింగ్ ఆఫ్ ది కల్చర్ ఆఫ్
1: దాని ఆచరణలో పెట్టి అనుభవించలేకపోవటమే కారణము.
0: వీ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు experience the culture of Bharat.
1: Vidyarthulara,
0: students,
1: vidyarthiniyulara,
0: boys and girls,
1: pavitramaina Bharat desham yokka charitra okka tori meeru vismarinchi,
0: you have forgotten the history of this country,
1: ee desham yokka sampattini gurinchi meeru manasulo mananam cheskondi,
0: you now you recapitulate, think of the glory of this land,
1: ee goppa upakaram cheyakapoyinappudiki ee kinchittaina kodanu oka manaviniki upakaram chesi aanandanni anubhavinchandi.
0: Be happy at least by helping a single person.
1: పూర్వమంతా కూడాను ఎంతయో పవిత్రమైనటువంటి యొక్క ఈ ప్రపంచంలో భారతదేశంలో కాలు పెట్టేటప్పటికి ఎంతో పవిత్రమైన భావాలు వచ్చేటువంటివి.
0: ఇన్ ఫ్యాక్ట్ మెనీ పీపుల్ విజిటెడ్ దిస్ ల్యాండ్ అండ్ దే హావ్ హ్యాడ్ నోబుల్ థాట్స్.
1: రంగూన్ వార్ జరిగిన తర్వాత,
0: ఆఫ్టర్ రంగూన్ వార్,
1: అక్కడ నుంచి ఒక తల్లి కుమారుడు నడుచుకొని వచ్చాడు.
0: మదర్ కేమ్ హియర్ అలాంగ్ విత్ హర్ సన్.
1: చిన్న పిల్లవాడు, 10 ఏళ్ల పిల్లవాడు.
0: ద బాయ్ వాజ్ సో యంగ్, ఏజ్ 10.
1: మద్రాస్ వచ్చి చేరారు.
0: దే రీచ్ మద్రాస్.
1: ఆ పిల్లవాడికి ఆకలి అయింది.
0: ద బాయ్ వాస్ హంగ్రీ.
1: మాతృమూర్తి యొక్క హృదయము కరిగిపోయింది.
0: మదర్ ఫెల్ సో సాడ్ వాచింగ్ ది ప్లాంట్.
1: నాయన, నీవు ఈ చెట్టు కింద కూర్చో అని 10 ఇండ్లకు పోయింది. ఇంత బిచ్చం ఎత్తింది, తీసుకుని వచ్చింది.
0: మదర్ వాంటెడ్ ద బాయ్ టు వెయిట్ సిట్ అండర్ ట్రీ అండ్ షీ బ్రాట్ ఫుడ్.
1: అందులో బిడ్డకు పెట్టి ఆ బిడ్డ తిన్న తర్వాత మిగిలినటువంటిది తాను కూడా భుజించింది.
0: షీ సర్వ్డ్ ద ఫుడ్ టు హర్ సన్ అండ్ లేటర్ షీ హస్ పార్టీ.
1: ఒక దినము, రెండు దినము, మూడు దినము జరిగింది ఆ విధంగా.
0: 2 డేస్, 3 డేస్ పాస్ట్ లైక్
1: దట్. ప్రతి దినము ఎవరు మీకు వడ్డిస్తారు, ఎవరు మనకు దానం ఇస్తారు?
0: హూ విల్ సర్వ్ యూ ఫుడ్ ఎవ్రీ డే?
1: ఇవ్వలేదు.
0: నో,
1: ఇవ్వలేకపోవటం వల్ల తల్లి తెచ్చినటువంటిది బిడ్డకు పెట్టేది తాను పస్తుండేది.
0: దెర్ఫోర్ వాట్ హ్యాపెండ్, మదర్ సర్వ్డ్ ఫుడ్ టు సన్ అండ్ షీ స్టార్వ్డ్.
1: ఆ మదర్ నిజమైనటువంటి ఒక మాతృదేవి యొక్క ఈ తత్వము భారత మదర్.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ షీ హస్ గాట్ ద వెరీ నేచర్ ద స్పిరిట్ ఆఫ్ ఎ మదర్.
1: కనుకనే ఆమె పస్తు పని ఉండేటువంటిది.
0: సో షీ ఫాస్ట్.
1: ఆ విధంగా పస్తు ఉండి ఉండి ఉండి ఉండి కట్టగడపడి శరీరం క్షీణించిపోయింది.
0: బికాస్ షీ స్టార్వ్డ్ ఫర్ ప్రొలాంగ్డ్ పీరియడ్.
1: భిక్షానికి పోవడానికి కూడా శక్తి లేదు.
0: షీ హస్ నో ఎనర్జీ టు ఈవెన్ టు బెగ్.
1: అప్పుడు కుమారుడు లేచాడు, అమ్మా నీవు చాలా బలహీనురాలైపోయినావు, నీవు కూర్చో, ఈనాటి నేను బిచ్చం ఎత్తుతాను.
0: ద సన్ సెడ్, మదర్ యు ఆర్ సో వీక్ టుడే, ఐ విల్ గో అండ్ బెగ్.
1: కానీ కుమారుడు బిచ్చం ఎత్తుతున్నాడంటే ఏ తల్లి కూడా అంగీకరించదు.
0: మదర్ కెనాట్ యాక్సెప్ట్ దిస్ సన్ బెగింగ్ ఫర్.
1: అలాంటి తల్లులు కూడా భారతదేశంలో ఈనాటికి కూడా ఎందరో ఉంటున్నారు.
0: మదర్స్ ఆర్ మెనీ ఈవెన్ టుడే.
1: పోయాడు, బిచ్చం ఎత్తాడు, ఎత్తాడు, కొద్ది చిక్కి చిక్కుతూ ఉంది, కొద్ది కొద్దిగా చిక్కుతూ వచ్చింది.
0: ద బాయ్ వెంట్ రౌండ్ అండ్ బెగ్డ్.
1: అమ్మ తెచ్చి పెట్టేటువంటి వాడు, నాయనా నీవు తినంటే నేను తిన్నానులే అని తృప్తి పడేటువంటి వాడు.
0: అండ్ ద బాయ్ సర్వ్డ్ ఫుడ్ టు హిస్ మదర్.
1: ఆ విధంగా జరిగేటప్పటికి తన దేహం కూడా క్షీణించిపోయింది.
0: అల్టిమేట్లీ బాయ్ ఆల్సో బికేమ్ వీక్.
1: ఒక ఇంటికి వెళ్ళాడు పాపం.
0: ద బాయ్ వెంట్ టు హిస్ హౌస్.
1: చాలా బలహీనంగా ఉన్నాడు.
0: హి వాస్ వెరీ వీక్.
1: మాటలు కూడా రావటం లేదు.
0: హి కుడ్ నాట్ ఈవెన్ స్పీక్.
1: భవతి బిచ్చాం దేహి అని అడిగాడు.
0: అండ్ హి సెడ్ ఐ వాంట్ మై ఫుడ్.
1: ఒక వరండాలో ఈజీ చైర్ వేసుకుని ఒక ఆఫీసరు పేపర్ చదువుకుంటూ ఉన్నాడు.
0: వన్ ఆఫీసర్ వాస్ గోయింగ్ త్రూ ఎ పేపర్ రిలాక్సింగ్ ఆన్ ఎన్ ఈజీ చైర్.
1: అప్పుడు ఇతను చూచాడు, విన్నాడు ఈ విషయము.
0: హి హర్డ్ ది షౌట్స్ ఆఫ్ ద బాయ్.
1: హే బాయ్, ఎవరు నీవు అన్నారు.
0: హి సెడ్ ఓ బాయ్ హూ ఆర్ యు.
1: జవాబు కూడా చెప్పడానికి శక్తి లేదు.
0: ద బాయ్ వాస్ సో వీక్ దట్ హి కుడ్ నాట్ రిప్లై. బట్ హి సెట్ దేర్.
1: కూర్చునేటప్పటికే ఆ ఆఫీసర్ లోపలికి వెళ్ళాడు, ఇంత అన్నం తీసుకుని వచ్చి ఆకులో పెట్టి తినమని చెప్పాడు.
0: ఇన్ ద మీన్ టైమ్ ద ఆఫీసర్ వెంట్ ఇన్ సైడ్, బ్రాట్ ఫుడ్, సర్వ్డ్ హిమ్ ఆన్.
1: తినలేదు.
0: Well, the boy didn't
1: eat. ఆకలి అంటున్నావు, ఎందుకోసం తినకూడదు నీవు?
0: ద ఆఫీసర్ షౌటెడ్, యు సే యు ఆర్ హంగ్రీ, వై డోంట్ యు ఈట్?
1: నీవు కేవలం దొంగగా ఉంటున్నావు.
0: యు సీమ్ టు బి ఏ
1: థీఫ్. నీకు నిజంగా ఆకలే ఉంటుంటే ఎందుకు భుజించకూడదు?
0: యు ఆర్ రియల్లీ హంగ్రీ, వై డోంట్ యు ఈట్?
1: అప్పుడు ఆ బిడ్డవాడు జవాబు చెప్పడానికి లేక ఏదో వినపడి వినపడినట్టుగా చిన్నగా మాట్లాడుతున్నాడు.
0: ద బాయ్ బీయింగ్ సో వీక్, హీ కుడ్ నాట్ స్పీక్ లౌడ్లీ.
1: ఆఫీసర్ అతని నోటి దగ్గర చెవి పెట్టి విన్నాడు.
0: ఆఫీసర్ కేమ్ సో క్లోజ్ అండ్ హర్డ్. ఆ బాయ్
1: చెప్పాడు, మొదలు అమ్మకు.
0: And the boy said, food for mother.
1: మొదలు నేను తల్లికి అందించాలి.
0: The mother should have food first.
1: అన్నాడు, ప్రాణం ఇచ్చాడు.
0: And then he died.
1: అలాంటి పిల్లలు, అలాంటి తల్లులు ఆనాటి కాలం లోపల ఎన్ని విధములుగా కూడా సేవలు చేసేటువంటి వారు.
0: Such boys, such sons and mothers were there and served.
1: తన ఆకలైపోయి తన ప్రాణం పోతున్నప్పటికీ మొదలు అమ్మకు, మొదలు అమ్మకు, మొదలు అమ్మకు.
0: Even at the time of death, even while leaving the body, the boy said, the food is for first.
1: ఇలాంటి
0: పిల్లలు
1: ఈనాడు ఎక్కడైనా చిక్కుతారా అని ఆశిస్తున్నాను.
0: Today, do you find any of that sort today?
1: కానీ ఉన్నారు. భారతదేశంలో లేకపోలేదు.
0: Not that there are none.
1: పవిత్రమైన భారతదేశంలో అంతో ఇంతో ఉన్న కొంచెం దయ కలిగినటువంటి హృదయాలు ఉంటున్నాయి.
0: In this great land, there's no dearth of noble people.
1: కానీ ఈనాడు ఇంత అభివృద్ధి గాంచినటువంటి దేశంలో ఒక్కరైనా కూడా కంటికి కనిపించకుండా పోతున్నారు.
0: But we are not able to see them quite frequently.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: మీరు మొట్టమొదటి దయను పెంచుకోండి.
0: First, develop compassion.
1: పది మంది యొక్క కష్టమును చూచి మీ కన్నీరు కార్చండి.
0: You shed tears watching the suffering of your parents.
1: వారి కష్టమును నివారించడానికి తగినటువంటి కృషి చేయండి.
0: Make every effort to give them relief.
1: వాళ్లకు తగినటువంటి సహాయం చేయండి.
0: యూ హెల్ప్ యువర్ పేరెంట్.
1: నీతో నీ దోపి లోపల 10 రూపాయలు ఉంటుంటే నీవు 9 రూపాయలు పెట్టుకో, 1 రూపాయి అయినా ఒక దానం చేయండి.
0: ఇఫ్ యూ 10 రూపీస్, అట్లీస్ట్ 1 రూపీ. త్యాగానికి
1: పోయినప్పుడే మన భారతీయ సంస్కృతి, నా కర్మ నా ప్రజయ ధనేన త్యాగే నైకే అమృతత్వ మానసు, అలాంటి వాడు అమృత స్వరూపాన్ని పొందుతాడు.
0: నో అసోసియేషన్, నో అథారిటీ, నో లీనియేజ్, నో పొజిషన్ వుడ్ కన్ఫర్ ఇమ్మోర్టాలిటీ.
1: వాడికి సహాయం చేయండి.
0: సో యూ హెల్ప్ అదర్స్ బై ఆఫరింగ్ ఎట్ లీస్ట్ ఎ పిటెన్స్.
1: ఆ విధమైనటువంటి సహాయం చేయండి మీరు.
0: రెండర్ హెల్ప్,
1: హస్తస్య భూషణం దానం.
0: And if a real jewel to the hand is charity.
1: భూషణం కంఠస్థ సత్యం, సత్యంకే కంఠమున భూషణం.
0: అండ్ ద జ్యువెల్ టు ద నెక్ ఇస్ ద అటరెన్స్ ఆఫ్ ట్రూత్.
1: మన కంఠం నెక్లెస్ కాదు భూషణము.
0: ఇస్ నాట్ ద నెక్లెస్, దట్స్ ద డెకరేషన్.
1: సత్యమే మన భూషణము.
0: ద ట్రూత్ ఇస్ ద రియల్ జ్యువెల్.
1: చేతికి దానమే ఒక భూషణము.
0: అండ్ ఫర్ ద హ్యాండ్ ద జ్యువెల్ ఇస్
1: చారిటీ. భూషణాలు ఉండేటువంటి మనకు అనేక భూషణాలు మనకు ఎందుకు ఆశించాలి?
0: When you have such precious jewels, why do you want the remaining jewels?
1: కనుక విద్యార్థులారా,
0: సో స్టూడెంట్స్,
1: విద్యార్థినియులారా,
0: బాయ్స్ అండ్ గర్ల్స్,
1: దయాహృదయులైపోయి మీ చదివిన చదువుకు తగినటువంటి త్యాగాన్ని కూడా చేసి సమాజం లోపల మంచి పేరును పొందండి.
0: Having acquired all this education, be ready to sacrifice, get a good name to the society.
1: కానీ మీ లోపల మాత్రం క్రోధము, అహంకారము, ద్వేషము ఇలాంటి దుర్గుణాలను మాత్రం పక్కకు నెట్టేయండి.
0: Brush aside anger, ego, hatred. They should not find a place in you.
1: ఈ దుర్గుణాలను లోపల ఉంచుకొని ఎలాంటి దానం చేసినప్పటికీ అది కేవలము ఒక వేపకాయ వంటి దానంగానే ఉంటుంటుంది.
0: With all the bad qualities in you, even if you offer anything in charity, it turns bitter only.
1: అలాంటి దానం చేయకండి.
0: Don't do such things.
1: మీ దుర్గుణాలను బక్కకు నెట్టేసేయండి.
0: Get rid of all bad qualities.
1: ప్రేమను పెంచుకోండి.
0: And develop compassion.
1: ఈ ప్రేమ చేత 10 మందికంతా కూడా ఆనందాన్ని ఇచ్చుకోండి.
0: And with love share bliss with everybody.
1: అది ఏ మీరు చేయవలసినటువంటి ఒక చదువులో ఉన్నటువంటి అంతరార్థాన్ని.
0: That is the significance, true meaning of education.
1: ఈనాడు దేశమునకు చేయవలసినటువంటి సేవ ఇలాంటిది.
0: This sort of a service you should do.
1: గొప్ప భవనాలు కట్టకండి, గొప్ప ఇదిగా కట్టకండి, స్కూల్స్ కట్ట. మీ చేతనేంత ఎంతవరకు శక్తి అంత పనులు చేయండి. మీరు
0: యూ డోంట్ నీడ్ టు కన్స్ట్రక్ట్ బిగ్ మ్యాన్షన్స్ అండ్ బిగ్ హ్యూజ్ జైజాంటిక్ బిల్డింగ్.
1: ఏది చేసినా ప్రేమతో చేయండి.
0: వాట్ ఎవర్ యూ మే డూ, డూ ఇట్ విత్ లవ్.
1: ప్రేమకు మించినటువంటి ధనం మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ ప్రాపర్టీ మోర్ దెన్ లవ్.
1: ప్రేమ ముదిత మనసే కహో.

0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: అధ్యాపకులారా, విద్యార్థినియులారా, విద్యాబోధకులారా,
1: టీచర్స్, స్టూడెంట్స్, ద మెన్ అండ్ విమెన్,
0: మానవుడు రాత్రింపగలు శరీర సుఖముల నిమిత్తమై అనేక శ్రమలు పడుతున్నాడు.
1: Man struggles day and night for the comfort of the body.
0: Atma shariramu kante bhinnamane satyanni gurtinchinatundi vyakti ee badhalaku guri kaadu.
1: An individual who recognizes the self atma is separate from the body will never suffer this way.
0: Nijamuga ప్రపంచంలోని ప్రతి మానవుడు తన యొక్క మానవత్వాన్ని, తమ మానవతకు అర్థమును చక్కగా గుర్తించిన ఈ విధమైనటువంటి శ్రమలే జగత్తులో ఉండేటువంటివి కాదు.
1: ఇఫ్ మ్యాన్ రికగ్నైజ్ ద వెరీ పర్పస్ ఆఫ్ హిస్ లైఫ్ అండ్ ద మీనింగ్ ఆఫ్ హ్యూమన్ వాల్యూ, హీ విల్ నాట్ సఫర్ ఇన్ దిస్ వరల్డ్.
0: మానవ జీవితం నందే పుట్టి, మానవ జీవితం నందే పెరిగి, మానవ సమాజం నందే జీవితాన్ని అనుభవిస్తూ మానవుడు అనే పదమునకు అర్థము తెలుసుకొనకుండినా అట్టి మానవుడు పశుపక్షి మృగాదుల కంటే హీనమని కూడాను ఉపనిషత్తులు బోధిస్తూ వచ్చాయి.
1: Having been born as a human being, having been brought up in human society, if he does not realize the meaning of a human being, the Upanishad says that he is much worse than the beasts and birds.
0: Manavatvam adbhutamainatundi,
1: human life
0: anantamainatundi, arthavantamainatundi.
1: Human life is mysterious, excellent and meaningful.
0: మానవుడనగా కేవలం భౌతిక శరీరధారి మాత్రమే కాదు.
1: హ్యూమన్ బీయింగ్ డస్ నాట్ మీన్ ద వన్ విత్ ద ఫిజికల్ బాడీ అలోన్.
0: శరీరము, మనస్సు, ఆత్మల యొక్క చేరికే మానవత్వం.
1: ద హ్యూమన్ లైఫ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ద బాడీ, మైండ్ అండ్ ద సెల్ఫ్ ఆత్మ.
0: శరీరంతో కర్మలు ఆచరించటం, మనసుతో దానిని తెలుసుకోవటము, ఈ రెండింటికి సాక్షిభూతగా ఆత్మ ఉండటం, ఈ మూడింటి యొక్క చేరికే మానవత్వం.
1: ద హ్యూమన్ లైఫ్ ద మీనింగ్ ఇస్ దట్ ది యాక్టివిటీ మస్ట్ బి అండర్టేకెన్ బై ద బాడీ అండ్ ఇట్ షుడ్ బి కాంప్రిహెండెడ్ బై ద మైండ్ వైల్ ద సెల్ఫ్ రిమైన్స్ ఎ విట్నెస్.
0: చేయుట, తెలుసుకొనుట, ఉండుట, ఈ మూడు యొక్క త్రిశక్తి యొక్క బాధ్యతే అవ్యక్తమే ఈ యొక్క మానవత్వము.
1: ద హ్యూమన్ లైఫ్ హ్యాస్ గాట్ ఇన్ ఇట్ ద హిడెన్ మీనింగ్, దట్ ఈస్ డూయింగ్, నోయింగ్ అండ్ రిమైనింగ్ ఎగ్జిస్టెన్స్.
0: కనుక మానవత్వం అనగా కేవలం ఏదో శరీరధారి మాత్రమే అని భావించటం పూర్ణ అజ్ఞానము.
1: It is absolute ignorance to think that human life is just the body.
0: Manavudu tana yokka manavatvanni ye vidhamga vyaktam cheskovali, ye vidhamga gurtinchali, ye vidhamga vartinchali aneetundi trimargamulanu prathamamulo vidyarthulu gurtinchali.
1: The students in the first instance should realize how a human being should recognize the conduct and behave himself as a human being.
0: Modatidi manasu, ee manasu kalavade manishi.
1: First one is manas, the mind. The one with manas, the mind, is manava, the human being.
0: Yet bhavam tad bhavati ani, manasu ettido manishi attivadu.
1: As is the mind, so is the human being.
0: దీనిని ఆంగ్లం నందు కూడాను సో think the man, so is the man, అన్నారు.
1: This in English also said, the human being will be as he thinks.
0: కనుక మానవత్వం యొక్క విశిష్టత ఎంత విశాలమై ఉన్నదనేటువంటి సత్యాన్ని విద్యార్థులు గుర్తించాలి.
1: Henceforth, students will have to recognize the significance of the human life.
0: మానవుడు అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, ఆనందమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఈ 5 కోశముల చేతనే కప్పబడి ఉంటున్నాడు.
1: Man is encased by 5 sheets, the food sheet, the life, the mind, the bliss and the wisdom sheet.
0: భౌతికమైన శరీరము ఆహారం చేత నిర్మింపబడుతూ వచ్చింది.
1: The physical body is out of the food.
0: కనుకనే దీనికి స్థూల శరీరం అని పేరు పెట్టారు.
1: So it is called the gross body.
0: రెండవది ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశములు మూడింటి యొక్క ఏకత్వం చేతనే సూక్ష్మ శరీరము ప్రకటింపబడుతూ వచ్చింది.
1: The next aspect is the combination of the life sheet, the sheet of the mind and the sheet of the wisdom, which is the subtle body.
0: ఇదియే మానవుని యొక్క సుఖదుఖములకు ఆధారం.
1: This is the basis for the pleasure and the pain of man.
0: మానవుడు అనుభవించేటువంటి సర్వానుభవములు కూడాను ఈ సూక్ష్మ శరీరం ద్వారానే అనుభవిస్తున్నాడు.
1: Man experiences of all sorts out of this subtle body.
0: దీని తరువాత ఆనందమయ కోశం.
1: Next is that of the sheath of bliss.
0: ఇది ప్రపంచమునకే మూలాధారమైనటువంటిది.
1: This is the very basis for the entire world.
0: ఏ విధముగా?
1: How?
0: అన్నమయ కోశములందు చైతన్యములో ప్రకాశించేటువంటి ఆత్మతత్వములకు
1: the self that shines as awareness, the self in the sheath of food,
0: bodily consciousness అన్నారు,
1: is called body consciousness.
0: అనగా శరీరమునందు కూడాను ఆత్మ ప్రకాశిస్తూనే ఉంటున్నది.
1: Meaning the self shines in the body also.
0: ఇక ప్రాణచేతనమునందు మెలిగేటువంటి యొక్క ఆత్మకు bodily consciousness అన్నారు.
1: That the self which is present in the sheath of the life sheet is called bodily consciousness.
0: దీనిని nervous consciousness అని కూడా అన్నారు.
1: This is also called nervous consciousness.
0: ఇది కేవలము ఒక ప్రాణతత్వమును మాత్రమే గుర్తించడం కాక ప్రాణాధారం యొక్క తత్వాన్ని కూడాను తాను ప్రకటిస్తూ వస్తుంది.
1: This not only expresses the life source and also speaks of the basis of life.
0: మూడవది మానసిక చేతనమునందు మెలిగేటువంటి యొక్క ఆత్మ.
1: The next one is the self that shines forth in the realm of the mind.
0: దీనిని శారీరకమైనటువంటి ఒక చైతన్య తత్వము అన్నారు.
1: This is called awareness relating to the body.
0: ఇంకా నాలుగవది విజ్ఞానమయ కోశం.
1: The fourth one is the sheath of wisdom.
0: ఇది ప్రపంచమునకి మూలాధారమైనటువంటిది.
1: This is the very basis for the entire world.
0: ఇది చిత్ తపస్తో కూడినటువంటిది.
1: This has got
0: దీనిని సర్వ చైతన్యాకృతము అని కూడాను పేరు పెట్టి వచ్చారు.
1: This has got 2 aspects, the chit awareness and the tapas penance.
0: దీనిని మరొక విధంగా కూడా మనం విచారణ చేసినప్పుడు,
1: when we inquire in the other way,
0: ఇది సర్వత్రా వ్యాపించినటువంటి యొక్క దివ్య శక్తిగా రూపొందుతూ వస్తుంది.
1: It shapes itself as the all pervasive power.
0: ఇలాంటి తత్వమును ఈనాడు మానవుడు గుర్తించడానికి తగిన ప్రయత్నం చేయటం లేదు.
1: Man today is not making an effort to understand the nature of this aspect.
0: దీని తరువాత
1: later
0: the pure divine self అన్నారు. ఇదియే పవిత్ర పురుషార్థము అన్నారు.
1: Later comes the pure divine self, which is the main objective of human life.
0: ఇందులో ఒక విధమైనటువంటి యొక్క విశ్వాధారమైనటువంటి శక్తి కూడాను ఇమిడి ఉంటున్నది.
1: Here, a sort of power for the entire universe in is contained.
0: All effective soul annar.
1: This is called all effective soul.
0: Infinite all effective.
1: Infinite
0: will.
1: All,
0: infinite, all effective will.
1: All infinite will.
0: ఈ తత్వమే లోకమును సంరక్షిస్తూ వస్తుండాలి.
1: ఇట్ ఈస్ దిస్ దట్ ప్రొటెక్ట్స్ ద వరల్డ్.
0: దాని తరువాత
1: లేటర్
0: ఇట్టి ఆనందమయ కోసమును కూడాను గుర్తించడానికి తగిన ప్రయత్నం చేస్తూ వచ్చారు మహర్షులు.
1: సెయింట్స్ స్టార్టెడ్ మేకింగ్ ఎఫర్ట్ టు నో ద నేచర్ ఆఫ్ ద షీప్ ఆఫ్ బ్లిస్.
0: ఈ ఆనందం అనేటువంటి దానిని ప్రతి మానవుడు కూడా ఆశిస్తున్నాడు.
1: This bliss is aspired for by every human being.
0: ఈ ఆనందం ఏ రీతిగా మనకు ప్రాప్తిస్తుంది?
1: How can we acquire this bliss?
0: మొట్టమొదట మనము మానవుడు అనే పదమునకు చక్కగా అర్థం తెలుసుకోవాలి.
1: In the first instance, we should know clearly the meaning of this word manava, human being.
0: మానవ మానవుడు అనగా ఆత్మ అనే అర్థం.
1: మానవ హ్యూమన్ బీయింగ్ మెన్ సెల్ఫ్ ఆత్మ.
0: ఈ ఆత్మ నుండి ఆవిర్భవించినటువంటివే ఆకాశాది పంచభూతములు.
1: అవుట్ ఆఫ్ ది సెల్ఫ్ ఓన్లీ ఇమనేటెడ్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
0: ఈ పంచభూతముల యొక్కను మానవుడు స్వాధీనమునందించుకున్నాడు.
1: మ్యాన్ హ్యాస్ అండర్ హిస్ కంట్రోల్ ఆల్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
0: కనుకనే మానవుడు మాస్టర్ కాగలిగాడు.
1: సో మ్యాన్ కుడ్ బికమ్ మాస్టర్.
0: ఈనాటి మానవుడు మానవత్వం యొక్క అర్థాన్ని గుర్తించుకోలేకపోవటం చేతనే ఈ యొక్క ఐదు ఇంద్రియములకు కూడాను దాసుడైపోతున్నాడు.
1: As man could not know the mere meaning of his life, he has become a slave to his senses.
0: మానవ పదములకు అర్థము తెలుసుకున్నటువంటి వాడే మానవత్వాన్ని తెలుసుకోవటానికి శక్తి కలిగినటువంటి వాడవుతాడు.
1: He will have the real capacity to know the very quality if he knows the meaning of this word manava.
0: ఈ వేదాంతమునందు తన్ను తాను తెలుసుకున్నటువంటి వాడే సర్వమును ఎరిగినటువంటి వాడవుతాడని.
1: This in Vedanta said, one would be able to know everything if he is to know his own self. నిన్ను
0: తెలుసుకొనుటకు తగిన కృషి చేయాలి.
1: You should make an effort to know thyself.
0: నీవనగా ఎవరు?
1: Who are you?
0: ఇది బహిర్దృష్టిని మనం దూరపరచుకోవాలి.
1: We should be away from this external view.
0: కన్నులతో చూచినది, చెవులతో విన్నది, మానవ పదములకు అర్థము తెలుసుకున్నటువంటి వాడే మానవత్వాన్ని తెలుసుకోవటానికి శక్తి కలిగినటువంటి వాడవుతాడు.
1: He will have the real capacity to know the very quality if he knows the meaning of the

0: అది మనస్సుతో అనుభవించినది, చిత్తంతో ఆనందించినది, ఇవన్నీ కూడా కేవలము బాహ్యమైనటువంటి యొక్క అనుభూతులే.
1: ఆల్ దట్ సీన్ విత్ ది ఐ, ఆల్ దట్ హర్డ్ త్రూ ద ఇయర్, ఆల్ దట్ హస్ బీన్ ఎక్స్పీరియన్స్డ్ విత్ ద మైండ్, దే ఆర్ ఆల్ ఎక్స్టర్నల్.
0: ఇవన్నీ కూడా కేవలము ఎలివేషన్ అన్నారు, లోపల ఉన్నటువంటి యొక్క దివ్యశక్తి యొక్క ప్రతిబింబములే.
1: ఆల్ దిస్ కమ్ అండర్ వన్ ఆస్పెక్ట్ ఎలివేషన్, విచ్ ఇస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ వన్.
0: ఇలాంటి దీనిని మనం సత్యమని గుర్తించి, సత్యమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని విస్మరించి మానవత్వము వ్యర్థం చేసుకుంటున్నాడు.
1: మ్యాన్ ఇస్ వేస్టింగ్ హిస్ లైఫ్ టేకింగ్ దిస్ యాజ్ ద ట్రూత్, ఫర్గెటింగ్ ద డివినిటీ.
0: కనుక మానవత్వము మనసు ద్వారా ఈ దివ్యత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: సో ఎఫర్ట్ షుడ్ బి మేడ్ టు నో ద డివినిటీ ఇన్ దిస్ హ్యూమన్ లైఫ్ త్రూ ద మైండ్, విత్ ద మైండ్.
0: మనసే హేతువు.
1: ద మైండ్ ఇస్ ద రీజన్.
0: మనుజుని మనుగడకను, దుఃఖమునకు మాన్యతకును.
1: మైండ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద నేమ్, ఫర్ ద పెయిన్ అండ్ ద ప్లెజర్.
0: మనసే ముక్తికి మూలము.
1: మైండ్ ఇస్ ద కాజ్ ఫర్ లిబరేషన్.
0: మనసే నరకంబు తెచ్చు మైమరపించు.
1: Is the mind that gives all the pleasure, makes you forget yourself.
0: ఈ మనసు యొక్క తత్వమే మానవత్వంగా మారి, మానవత్వమే ఒక దివ్యత్వాన్ని మరిపించి ఈ యొక్క జగత్తును సత్యముగా విశ్వసింపజేస్తున్నది.
1: It is only the mind that takes the man to the state of divinity and makes you forget the entire world.
0: కనుక ఈ యొక్క జగత్తు అనేటువంటిది ఈ పదమునందే కూడాను దీని అర్థం కూడాను ఇమిడి ఉంటున్నది.
1: జగత్, యూనివర్స్ has got the meaning in that very word itself.
0: ఇది సత్యము కాదు.
1: It's not true.
0: జగత్, జగత్ వచ్చి పోయేటువంటిది, రాకపోకలతో కూడినటువంటిది ఈ జగత్.
1: జగత్, యూనివర్స్, ద వర్డ్ సేస్ జ, దట్ విచ్ కమ్స్, గత్, దట్ విచ్ గోస్.
0: రాకపోకలు లేనటువంటి వాడు మానవుడు.
1: హ్యూమన్ బీయింగ్ ఇస్ ద వన్ హూ నైదర్ కమ్స్ నార్ గోస్.
0: ధరించిన దేహము మార్పు చెందవచ్చును.
1: ద బాడీ దట్ హీ హాస్ మే చేంజ్.
0: క్షీణించవచ్చును.
1: మే డికే.
0: కానీ మానవుడు మార్పు చెందేవాడు కాదు, నశించేటువంటి వాడు కాదు.
1: బట్ హ్యూమన్ బీయింగ్ షల్ నెవర్ పెరిష్, హీ షల్ నెవర్ చేంజ్.
0: కనుకనే అతనికి నరహ అన్నారు.
1: సో హీ ఈజ్ ఆల్సో కాల్డ్ నరహ.
0: రహ అనగా నాశనము.
1: రహ మీన్స్ దట్ డిజనరేషన్.
0: నా అనగా లేనటువంటి వాడు.
1: నా, ద వన్ హూ హాస్ నో డెత్.
0: నరహ అనగా నాశనము లేనటువంటి వాడే నరుడు.
1: నరహ మీనింగ్ ద వన్ హూ హాస్ నో డెత్, హీస్ హ్యూమన్ బీయింగ్ నర.
0: అట్టి నాశనము లేనటువంటి ఒక తత్వమే ఆత్మతత్వము.
1: దట్ విచ్ ఇస్ డెత్లెస్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద సెల్ఫ్, ఆత్మ.
0: కనుకనే మానవుడనగా ఆత్మస్వరూపుడే కాని కేవలము భౌతిక శరీరధారి కాదు.
1: So when he says manava, human being, he is the very true self, not the body.
0: ఇది మనస్సు యొక్క ప్రభావము చేతనే అనేక విధములైనటువంటి యొక్క మార్పులు చెందుతూ ఉంటున్నది.
1: The very same thing changes differently because of the effects of the mind.
0: ఈ మనసు కూడాను నాలుగు విధములైనటువంటి స్థితిలో ఉంటుంటది.
1: The mind also exists in four different positions.
0: మొదటిది సూపర్ మైండ్ అన్నారు.
1: The first is super mind.
0: రెండవది higher mind అన్నారు.
1: The second, higher mind.
0: మూడవది illuminated mind అన్నారు.
1: Third one, illuminated mind.
0: ఇంకా నాలుగవది over mind అన్నారు.
1: The fourth one, over mind.
0: ఈ నాలుగింటి యొక్క రహస్యాన్ని మానవుడు గుర్తించినప్పుడే మానవుడు అనగా ఎవరు అనేటువంటిది తాను అర్థం చేసుకోగలడు.
1: If man recognizes the meaning of these four, he will understand who is manava, the human being.
0: Super mind.
1: The first, super mind.
0: ఇది అంతర్దృష్టితో మనము విచారం చేయడానికి ప్రయత్నం చేయాలి.
1: But to make an effort to inquire with the inner view, vision.
0: అనగా తన యొక్క భావమును, తన యొక్క దృష్టిని బహిర్ముఖములో విస్మరించి అంతర్ముఖంతో విశ్వసించి అందులో విచారణ జరపడానికి తగిన కృషి చేయాలి.
1: Appropriate effort has to be made to forget the external view and should have the inner vision and think of the feelings within.
0: మనము చేయవలసినటువంటి ఎంక్వైరీ అంతా కూడాను లోపల కానీ బయట కాదు.
1: All the inquiry that we have to do is within, not around.
0: Inner divine.
1: That is the inquiry of the inner divine.
0: Anaga, dehama nenu? Kaadu.
1: Meaning, are you the body? No.
0: Deham oka jadamainatundi.
1: Body is inner.
0: Manasa nenu? Kaadu.
1: Am I the mind? No.
0: Idi oka pratibimbamto koodinatundi.
1: This is just a reflection.
0: Ee vannanti yokka reflection, reaction, three sounds le chittamu, buddhi, aham.

0: The reaction, reflection is sound. All these three make the
1: ego and also the mind. మార్పు చెందేటువంటిది.
0: సో ఆల్ దట్ ఈస్ ఎక్స్టర్నల్ ఇస్ బౌండ్ టు చేంజ్.
1: ఇలాంటి మార్పు చెందినటువంటిది ఒకటి ఆధారమై ఉంటున్నది.
0: హౌఎవర్ దేర్ ఇస్ ఎ బేసిస్ విచ్ ఇస్ చేంజ్లెస్.
1: ఆ యొక్క అంతర్భావంతో కూడినటువంటి దివ్యత్వమే దీనికి ప్రధానము అని మొట్టమొదట ఊహించాలి.
0: వన్ హ్యాస్ టు ఇమాజిన్, వన్ హ్యాస్ టు వ్యూ దట్ దిస్ ఇన్నర్ డివినిటీ ఇస్ ద మెయిన్ వన్.
1: ఇలాంటి రెండవ తత్వం లోపల తిరిగి కాస్మిక్ డిజైర్ అనేటువంటిది ఉంటారు, డివైన్.
0: లేటర్ కమ్స్ ద సెకండ్ ఆస్పెక్ట్, ద కాస్మిక్ డివైన్.
1: అనగా నా ఎందుండినటువంటి యొక్క దివ్యతత్వమే, చైతన్యమే, నా ఎదుటి వ్యక్తి ఎందు కూడా ఉంటున్నది.
0: మీనింగ్ ద డివినిటీ అండ్ అవేర్నెస్ ఇన్ మీ ఆర్ వెరీలీ ప్రెసెంట్ ఇన్ ద మ్యాన్ ఇన్ ఫ్రంట్.
1: మా ఇరువురి ఎందు ఉండినటువంటి యొక్క దివ్య శక్తియే విశ్వమునందంతా ఉంటున్నది.
0: ద డివైన్ పవర్ ప్రెసెంట్ ఇన్ బోత్ ఆఫ్ us is all pervasive in the universe.
1: సర్వత్రా ఉండినటువంటి యొక్క దివ్య శక్తి ఒక్కటే.
0: ద డివైన్ పవర్ ఇస్ వన్ అండ్ ద సేమ్.
1: దీనికంటే మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నో సెకండ్.
1: దేహములు బల్బుల వలె భిన్న భిన్నంగా ఉండవచ్చును.
0: బాడీస్ మే బి డిఫరెంట్ లైక్ బల్బ్స్.
1: కానీ అన్నింటి యందు ఉండినటువంటి యొక్క చైతన్య శక్తి ఒక్కటే, అది ఏ విద్యుత్ శక్తి.
0: దట్ అవేర్నెస్ ది ఎలక్ట్రిసిటీ ఇస్ వన్ అండ్ ద సేమ్ ఇన్ ఆల్.
1: ఈ యొక్క తత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించినప్పుడే ఇది కాస్మిక్ డివైన్ అంటారు.
0: వెన్ వీ ట్రై టు అండర్స్టాండ్ దిస్ వీ కాల్ ఇట్ యాజ్ కాస్మిక్ డివైన్.
1: దాని తరువాత
0: ద నెక్స్ట్ వన్,
1: కేవలం నీవు మాత్రమే నీ స్వరూపాన్ని గుర్తించినంత మాత్రం చాలదు.
0: ఇస్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు నో యువర్ ఓన్ సెల్ఫ్.
1: నీ ముక్తిని నీవు మాత్రం కోరటం వల్ల సాధ్యం కాదు.
0: ఇస్ నాట్ పాసిబుల్ టు లిబరేట్ యువర్ సెల్ఫ్ బై ఎస్పైరింగ్ ఫర్ ఇట్.
1: భిన్న స్వరూపంతో ఉండినటువంటి విశ్వ స్వరూపాన్ని కూడా నీవు ఏకంగా భావించాలి.
0: యు షుడ్ ఆల్సో అండర్స్టాండ్ దట్ యూనివర్సల్ ఫామ్, కాస్మిక్ ఫామ్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్.
1: కనుకనే ఈ ఏకత్వాన్ని మనం విశ్వసించినప్పుడే,
0: వెన్ వీ బిలీవ్ ఇన్ దట్ వన్నెస్,
1: మన మానవత్వం మనకు చక్కగా అర్థమవుతుంది.
0: వీ కెన్ అండర్స్టాండ్ ది హ్యూమన్ లైఫ్ ఇన్ ఫుల్.
1: కానీ ఈనాటి పరిణామం, మానవుని యొక్క పరిణామము, పదార్థములు, ప్రాణము, దేహం వరకే ప్రయాణం చేస్తూ ఉన్నది.
0: But today, all the material, all the thoughts, just to travel up to the body only today.
1: దీని తరువాత ఈ ప్రయాణము స్తంభించిపోతుండాలి.
0: Beyond this, the travel comes to a total halt.
1: మనసు వరకు మాత్రమే మానవుడు ప్రయాణం చేస్తున్నాడు.
0: Man travels up to the position of mind.
1: కానీ ఓవర్ మైండ్, ఆ మనసుకు అతీతమైనటువంటి ఒక స్థితిని కూడాను మనం పొందాలి.
0: But there is another, something beyond the mind, over mind, that we should imagine.
1: ఈ మనసు ఎంతవరకు ప్రయాణం చేయగలదు?
0: How far the mind can travel?
1: మనోమూలం ఇదం జగత్తు, జగత్తు వరకు ప్రయాణం చేయగలదు.
0: The mind can travel up to the universe.
1: ఈ జగత్తులో ఉండినటువంటి యొక్క వస్తువులను, వాహనములను, వ్యక్తులను, విషయములను కూడాను గుర్తించడానికి మనసు ఆధారం కావాలి.
0: Mind should be the basis to understand the various aspects relating to the objects and different things in the world.
1: మనసుతో వర్తించేంత వరకు కూడాను మానవుడిగానే ఉంటాడు.
0: So long he conducts himself with the mind, he remains at the level of a human being.
1: కానీ ఇది అమనస్కుడు కావాలి.
0: But he should withdraw the mind, amanaska.
1: అమనస్కుడు అనగా ఏమి? మనస్సుకు అతీతమైనటువంటి స్థితికి పోవాలి.
0: Amanaska means one should reach the state beyond the mind.
1: సూపర్ మైండ్ లో ప్రవేశించాలి.
0: He should step into super mind.
1: ఈ సూపర్ మైండ్ అనేటువంటిదే సూక్ష్మ దేహములకు సంబంధించినటువంటిది.
0: This super mind is related to the subtle body.
1: ఈ యొక్క సూక్ష్మదేహమునందు మాత్రమే ఇవన్నీ కూడాను శరీరము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము ఇవి ఏవీనూ లేక,
0: ఇన్ ది సెటిల్ బాడీ థింగ్స్ లైక్ ద బాడీ, ద సెన్సెస్, ద మైండ్, ద ఈగో ఆర్ నాట్ ప్రెసెంట్.
1: కేవలం చేతనా శక్తుడై ఉంటుంటాడు.
0: ఈజ్ జస్ట్ ద అవేర్నెస్.
1: దీనికి కూడాను అతీతమైనటువంటి కారణదేహాన్ని మనం ప్రవేశించాలి.
0: బట్ వీ షుడ్ ఆల్సో స్టెప్ ఇన్ టు దాట్ విచ్ ఇస్ బియాండ్ దిస్, ద కాజల్ బాడీ.
1: ఈ కారణదేహం అనేటువంటి దాని ఎందే,
0: ఇన్ దిస్ కాజల్ బాడీ
1: శరీరము, మనస్సు, ఇంద్రియములను, బుద్ధిని అన్ని కూడాను కంట్రోల్ చేసేటువంటి పవర్ ఉంటుండాలి.
0: దిస్ కాజల్ బాడీ హ్యాస్ గాట్ దట్ కంట్రోలింగ్ పవర్ ఆఫ్ ద బాడీ, ద సెన్సెస్, ద మైండ్, ఈగో.
1: ఏ తర్వాత సర్వశక్తులు కూడాను మానవుని ఎందే ఇమిడి ఉంటున్నవి.
0: It's all said and done. All capacities are latent in
1: మానవుడు. అనంతమైనటువంటి శక్తి కలగాడు.
0: మ్యాన్ హ్యాస్ గాట్ ఇన్ఫినిట్ పవర్.
1: మానవుడు అద్భుతమైనటువంటి యొక్క శక్తి కలవాడు.
0: మ్యాన్ హ్యాస్ గుడ్ ఎక్సలెంట్ పవర్.
1: మానవులకు అర్థము కానటువంటి విషయములు జగత్తులో లేవు.
0: In this world there is nothing that man cannot comprehend.
1: కనుకని అద్భుతమైన అనంతమైన అర్థవంతమైనటువంటి వాడు మానవుడు.
0: So man is mysterious, infinite, and that is meaningful.
1: కానీ ఈనాటి మానవుడు,
0: but man today,
1: గొప్ప విద్యావంతుడై,
0: being highly
1: వంతుడై, వైజ్ఞానవంతుడై, సర్వశక్తిమయుడుగా రాణిస్తూ ఉంటున్నాడు.
0: Man today is shining as a highly educated, intellectual, scientific one.
1: కానీ ఇవి కాదు వాని యొక్క భౌతికమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని ప్రకటించేటువంటివి.
0: But these secular, physical, worldly things will never manifest, express the self.
1: ఇవి ప్రాకృతమైనటువంటి యొక్క శక్తులను ప్రకటిస్తుంది.
0: They only express, manifest the worldly powers.
1: కానీ అంతర్శక్తులను ప్రకటించేటువంటి యొక్క తత్వము ఒకటి, అగాధమై, అగమ్యమై, అగోచరమై, అనంతమై, అవ్యక్తమై ఉంటుండాలి.
0: But the self which is hidden, latent, which is hidden in secret, which cannot be expressed,
1: అది మానవుని అందునటువంటి కాస్మిక్ పవర్ అంటారు.
0: దట్ ఈస్ ది కాస్మిక్ పవర్ ఇన్
1: యూనివర్సల్ శక్తి.
0: దట్ ఈస్ యూనివర్సల్ పవర్.
1: సర్వత్రా ఉండేటువంటి యొక్క శక్తియే మనయందు, మన యందు ఉన్నటువంటి యొక్క శక్తియే సర్వత్రా కూడా ఉంటుండాలి.
0: ద పవర్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ది యూనివర్స్ ఈస్ విత్ఇన్ అస్ అండ్ ద పవర్ విత్ఇన్ అస్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: కానీ ఆకారమును పురస్కరించుకుని ఇది అణువుగాను, విశాలతను పురస్కరించుకుని ఇది అంత్యముగాను మనం భావిస్తున్నాం, అనంతముగాను భావిస్తున్నాం.
0: బట్ బేసింగ్ ఆన్ ఇట్స్ ఫామ్ వీ టేక్ ఇట్ యాజ్ మైక్రోకాజం అండ్ ద మాక్రోకాజం.
1: సర్వత్రా వ్యాపించినటువంటి గాలిని ఒక బెలూన్ లో కట్టి దాన్ని ఊపి పెట్టినప్పుడు ఈ అనంతమైన గాలి బెలూన్ లో ఒక లిమిట్ గా ఉంటుండాలి.
0: ద ఇన్ఫినిట్ ఎయిర్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ వెన్ ఇట్స్ బ్లోన్ ఇన్ టు ద బెలూన్ ఇట్ విల్ బి ఇన్ ఎ లిమిటెడ్ ఫామ్.
1: కానీ అనంతమైన గాలిలో ఇది మర్జ్ కావటం లేదు.
0: బట్ ఇట్ డజంట్ మర్జ్ ఇన్ టు ది ఇన్ఫినిట్ ఎయిర్ అరౌండ్.
1: ఎప్పుడు ఇది అనంతమైనటువంటి గాలిలో ఏకమైపోతుంది?
0: వెన్ డస్ ఇట్ బికమ్ వన్ విత్ ది ఇన్ఫినిట్ ఎయిర్?
1: ఈ గాలిని మరింత ఊది ఊది ఊదినప్పుడు ఈ ఆకారమైనటువంటి బెలూన్ బస్ట్ అయిపోతుంది.
0: వెన్ యు బ్లో అప్ దిస్ బెలూన్ మోర్ అండ్ మోర్ ది బెలూన్ బర్స్ట్.
1: ఇది బస్ట్ అయినప్పుడు ఇందులో అణుమాత్రంగా ఉండేటువంటి యొక్క గాలి అనంతములో ఏకమైపోతుంది.
0: వెన్ ది బెలూన్ బర్స్ట్ this air which is so small and little would merge into the infinite air around.
1: కనుక మన దేహములు ఒక బెలూన్ వంటివి.
0: So our bodies are a sort of balloon.
1: ఇందులో నింపుకున్నటువంటి యొక్క అనంత శక్తిగా ఉండేటువంటి యొక్క గాలి అణువుగా మనం భావిస్తున్నాం.
0: The infinite air present within us, we take it as a fraction, as an atom.
1: కానీ ఈ అణువే ఘనములో ఉన్నటువంటి అంశమే.
0: This atom is just a part of the mighty one.
1: అణు రణీయాన్ మహతో మహీయాన్. ఈ రెండింటి యొక్క ఏకత్వం ఒక్కటే.
0: There is oneness in both the microcosm and the macrocosm.
1: కానీ మనసు చేసే చింతన,
0: but the thinking of
1: the mind, చేసే పని,
0: the action of the body,
1: ఆత్మ చూచే సాక్షిభూతము,
0: and the self which
1: is the witness, భిన్నంగా కనిపిస్తాయి.
0: They appear to be different.
1: కాదు కాదు, ఇది ఒకదానితో ఒకటి ఏకమై ఉంటుంటాయి.
0: No, they are interrelated.
1: ఆకారములో భిన్నమే కాని,
0: they may be different in form.
1: ఆనందములో ఏకమే,
0: but in bliss just one.
1: దీనిని ఉపనిషత్తులు,
0: this ఉపనిషత్స్
1: అనంతములోని ఏకత్వమే, అనేకత్వములోని ఏకత్వమే అని విశ్వసిస్తూ వచ్చారు.
0: ఉపనిషత్స్ taught that this is unity in diversity.
1: కనుక మానవత్వం అనగా,
0: so human life,
1: దైవత్వానికి భిన్నమైనటువంటిది కాదు.
0: So humanity is in no way different from divinity.
1: మానవత్వము దివ్యత్వము రెండు ఒక్కటే.
0: The humanity and the divinity are one and the same.
1: కనుకనే రెండవ స్థాయి లోపల ఈ విశాలమైనటువంటి యొక్క భావాన్ని మనం అభివృద్ధి పరచుకున్నప్పుడు,
0: ఇన్ ది సెకండ్ స్టేజ్ వెన్ వీ డెవలప్ దట్ బ్రాడ్ ఫీలింగ్,
1: దేవుడైన నేను, దేవుడైన విశ్వము రెండు కూడా ఒక్కటే అనేటువంటి సమత్వానికి వస్తుంది.
0: ఇట్ కమ్స్ టు దట్ వన్నెస్, ది ఈక్వాలిటీ. ఐఎమ్ గాడ్, ది యూనివర్స్ ఈస్ గాడ్, బోత్ ఆర్ వన్.
1: ఇది డివైన్ యూనివర్సల్ ఫామ్ అన్నారు.
0: దిస్ ఈస్ కాల్డ్ డివైన్ యూనివర్సల్ ఫామ్.
1: ఈ యూనివర్సల్ ఫామ్ అనేటువంటిది ఎట్లా చేరింది?
0: హౌ డు యూ గెట్ దిస్ యూనివర్సల్ ఫామ్?
1: వస్తువుల యొక్క భిన్నత్వంతో కాదు.
0: ఇట్స్ నాట్ అవుట్ ఆఫ్ డిఫరెన్స్.
1: శక్తి యొక్క ఏకత్వంతోనే.
0: ఇట్స్ ఓన్లీ ఆఫ్ వన్నెస్, యూనిటీ.
1: కనుక శక్తి తత్వాన్ని మనము క్వాలిటీగా తీసుకోవాలి.
0: సో వీ షుడ్ టేక్ దిస్ పవర్ యాజ్ క్వాలిటీ.
1: దేహములు కేవలము ఒక క్వాంటిటీగా భావించాలి.
0: వీ షుడ్ టేక్ ద బాడీ యాజ్ క్వాంటిటీ.
1: క్వాంటిటీ కావలసినంత ఉండవచ్చును.
0: దేర్ మే బి ప్లెంటీ ఆఫ్ క్వాంటిటీ.
1: క్వాలిటీనే మనం ప్రధానంగా తీసుకోవాలి.
0: బట్ వీ షుడ్ టేక్ క్వాలిటీ యాజ్ ద చీఫ్.
1: అది ప్రతి మానవుని యందు ఉండినటువంటి యొక్క చైతన్యము, కాన్షియస్నెస్.
0: ఇట్ ఈస్ ది కాన్షియస్నెస్ ఇన్ ఎవ్రీ మ్యాన్.
1: కనుక ఈ కాన్షియస్నెస్ అనేటువంటిది,
0: దిస్ కాన్షియస్నెస్
1: సర్వత్రా వ్యాపించినటువంటిది,
0: ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: మనం గాలిని తీసుకుంటున్నాము,
0: వీ బ్రీత్.
1: ఈ గాలి నీకు ప్రత్యేకంగా, ఇతనికి ప్రత్యేకంగా, అతనికి ప్రత్యేకంగా రావటం లేదు.
0: ద బ్రీత్, దిస్ ఎయిర్, ఇస్ నాట్ సెపరేట్ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్. హియర్
1: సర్వత్రా ఉండేటువంటి గాలి లోపలే ఎవరి కెపాసిటీకి తగినట్టుగా వారు తీసుకుంటున్నారు.
0: ద ఎయిర్ ప్రెసెంట్ ఆల్ ఓవర్. You just inhale depending on capacity.
1: ఈ దేహమునకు సంబంధించినటువంటిది ఒక లిమిట్ గా విశ్వసిస్తున్నాము.
0: That we breathe into our body, we take it as limited capacity.
1: కనుకనే మానవత్వము చాలా అణుమాత్రంగా భావించి, అల్పంగా భావించి, కేవలము తాను ఒక దీనుడిగా విశ్వసిస్తున్నాడు.
0: Taking this, he considers himself very humble, is very simple.
1: కాదు కాదు, మానవుడు అల్పుడు కాదు, అనంతుడు.
0: But man is not so limited, but he is infinite.
1: కనుకని అట్టి ఇన్ఫినిటీ గా ఉండినటువంటి ఒక మానవత్వాన్ని,
0: that human life which is infinite,
1: ఈనాడు మనం దేహరీతిగా దానిని అదుపులో ఉంచటం చేతనే,
0: because we limit to the body,
1: ఈ దివ్యత్వమైనటువంటి ఒక విశాలత్వాన్ని మనము అర్థం చేసుకోలేకపోతున్నాం.
0: We are not able to understand this broad identity with the divinity.
1: మొట్టమొదట నీ దివ్యత్వాన్ని నీవు గుర్తించాలి.
0: The first instance, understand your divinity.
1: నీవెవరో నీవు అర్థం చేసుకోవాలి.
0: Understand who you are first.
1: కానీ ఈనాటి విద్యా విధానం లోపల,
0: but in the modern education
1: తనను వదలి,
0: leaving one's own self,
1: విశ్వాన్ని గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాడు.
0: They make an effort to understand the universe.
1: ఇది పెద్ద అజ్ఞానం.
0: This is big ignorance.
1: ఈనాడు విజ్ఞానం ఎంత పెరిగినదో,
0: today the science has progressed,
1: ఎంత విశాలమైనదో,
0: it is so vast,
1: ఎంత విజృంభించినదో,
0: it has spread far and wide.
1: దాని ప్రక్కలో అజ్ఞానం కూడాను అంత విజృంభిస్తూ వస్తుండాలి.
0: But in same hand, along with that, ignorance is also on the rise.
1: ఈ అజ్ఞానమును చూడటం లేదు మానవుడు.
0: Man is not understanding this ignorance.
1: తాను తాను గుర్తించినటువంటి ఒక విజ్ఞానమును మాత్రమే దృష్టి ఎందుకుంటున్నాడు.
0: He keeps in view all his achievements in the field of science.
1: ఇది నిజమైన విజ్ఞానము కాదు.
0: This is no true wisdom.
1: ఇది అజ్ఞానంలోని ఒక భాగమే.
0: Just a part of ignorance.
1: ఎంతవరకు మానవులకు భేదములు, భిన్నత్వములు, శరీరం యొక్క కృషులు ఉంటున్నాను, అంతవరకు వీడు అజ్ఞానియే కాని విజ్ఞాని కాదు.
0: So long man has got the feelings of differences and diversities. He is just ignorant, but not the one of wisdom.
1: He over mind. ఈ యొక్క లిమిట్ ను మనం దాటిపోవాలి.
0: So he should reach that state over mind, from finite to infinite.
1: ఇది సాధ్యమా అని ప్రశ్నించవచ్చు.
0: One may question, is that possible?
1: తప్పక సాధ్యమే.
0: Certainly it is possible.
1: మానవుడు సాధించలేనిటువంటిది జగత్తులో ఒక్కటి లేవు.
0: There is nothing in this world that man cannot accomplish.
1: సర్వమును సాధించవచ్చును.
0: Everything he can accomplish.
1: కాని అట్టి విశ్వాసం మానవుల్లో లేకపోవటం చేతనే సాధించలేకపోతున్నాడు.
0: As man has no such confidence within him, he is not able to achieve.
1: ఈ శరీరం యొక్క పరిమితిని మాత్రమే భ్రమించి,
0: he goes by the limited
1: body. ఈ పరిమితమైన దేహంతో నేను ఇంత ఘన కార్యం చేయగలనా అని కొంతవరకు సందేహిస్తున్నాడు.
0: He doubts, is that possible to understand the infinite with this finite body?
1: నీవు పరిమితమే కాని నీవు పరిమితుడు కాదు, అపరిమితుడవు.
0: Body is limited, but you are limitless.
1: కనుక నేను నేను అనేటువంటిది అపరిమితమైనటువంటి యొక్క శక్తి.
0: So this I is infinite power.
1: నేను అనేటువంటి అపరిమితమునకు,
0: this I which is infinite,
1: ప్రక్కలో దేహము అనేటువంటిది పెట్టినప్పుడు,
0: when we keep the body by its side,
1: నేను దేహము అయిపోతున్నాడు.
0: Then it becomes I am the body.
1: దేహము పరిమితమైనటువంటిది.
0: Body is limited.
1: నేను అపరిమితమైనటువంటిది.
0: I am limitless.
1: కాబట్టి అపరిమితమైనటువంటి దానికి ప్రక్కలో పరిమితమైన దానిని పెట్టుకుని పరిమితమనే విశ్వసించి అపరిమితమును తాను విసర్జిస్తున్నాడు.
0: Keeping the limited by the side of limitless, he forgets the limitless aspect and goes by this limited aspect.
1: కనుక మన బలహీనతలకు,
0: for all our weakness,
1: మన సందేహములకు,
0: for doubts,
1: మన యొక్క డౌట్స్ కు, అన్నింటికి మూల కారణము ఈ దేహమే.
0: For all our doubts, for all our questions, body is the cause.
1: కనుక దేహము పాంచభౌతికము.
0: Body has got all the five senses.
1: దేహము కూలక తప్పదెప్పుడు.
0: Body is bound to fall.
1: దేహి నిరామయుండు.
0: But indweller,
1: గణితింపక దేహికి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనాల ముద్రలు లేవు.
0: The indweller has neither birth nor death.
1: నిజము చూడ,
0: truly,
1: ఆ దేహియే దేవదేవుడు.
0: That indweller is verily God.
1: నీవు దేహివి కానీ దేహం కాదు.
0: You are the indweller but not the body.
1: నీవు శరీరి కానీ శరీరం కాదు.
0: You are the indweller in the body but not the body.
1: నీవు ఆత్మవే కాని క్షేత్రజ్ఞుడే కాని క్షేత్రం కాదు.
0: యు ఆర్ ద నోవర్ బట్ నాట్ ద నోన్.
1: కానీ క్షేత్రజ్ఞుడే లేకపోతే క్షేత్రం అంటే పేరు ఎట్లొస్తుంది?
0: వెన్ యు ఆర్ నాట్ ది నోవర్, హౌ డు యూ గెట్ దిస్ నేమ్ ద క్షేత్ర?
1: కనుకనే బాడీ క్షేత్రము.
0: బాడీ క్షేత్ర.
1: ఈ క్షేత్రం అనే పేరు దేనికి వచ్చింది?
0: How do you get this name?
1: ఏదో ఒక దివ్యమైనటువంటి ఒక శక్తి అందులో ఉండటం చేతనే దీనికి క్షేత్రం అని పేరు వచ్చింది.
0: Because of the divine power latent, it has the name క్షేత్ర.
1: తిరుపతి క్షేత్రము.
0: The క్షేత్ర తిరుపతి.
1: తిరుపతిలో వెంకటేశ్వరుడు దివ్యంగా ఉండటం చేతనే దీనికి ఒక క్షేత్రం అని పేరు వచ్చింది.
0: Because of the divinity వెంకటేశ్వర, it is called క్షేత్ర.
1: బద్రి క్షేత్రము. అమర్నాథ్ క్షేత్రము.
0: బదరి క్షేత్ర, అమర్నాథ్ క్షేత్ర.
1: ఇలాంటి క్షేత్రాలకంతకును ఒక దివ్యమైన శక్తి అక్కడ ఆధారమై ఉంటున్నది.
0: ఇన్ ఆల్ దీస్ క్షేత్రస్ పిల్గ్రిమ్ సెంటర్స్ దిస్ డివైన్ పవర్.
1: అదే విధంగానే దేహం ఒక క్షేత్రము.
0: బాడీస్ క్షేత్ర.
1: ఈ క్షేత్రములకు ఎవరో ఒకడు ప్రధానుడు ఒకడు ఉండాలి కదా క్షేత్రజ్ఞుడు.
0: దేర్ మస్ట్ బి ది క్షేత్రజ్ఞ ద నోవర్.
1: క్షేత్రజ్ఞుడు అతనే ఆత్మస్వరూపుడు.
0: ఈజ్ క్షేత్రజ్ఞ ద నోవర్ ద సెల్ఫ్ ఆత్మ.
1: ఆ క్షేత్రజ్ఞుడు ఉండచేతనే ఈ దీనికి క్షేత్రం అనే పేరు వచ్చింది.
0: బికాస్ ఆఫ్ ద నోవర్ విత్ ఇన్ దిస్ ఇస్ కాల్డ్ క్షేత్ర.
1: కనుక విద్యార్థులు మొట్టమొదట క్షేత్రజ్ఞుడిని గుర్తించాలి.
0: సో స్టూడెంట్స్
1: క్షేత్రజ్ఞుని యొక్క విశ్వాసాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
0: దే షుడ్ డెవలప్ ద ఫుల్ ఫెయిత్ ఇన్ క్షేత్రజ్ఞ.
1: విశ్వాసం ఉండినప్పుడే సర్వం కూడాను మనకు లభ్యమవుతాయి.
0: వెన్ దే హావ్ దట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దే కెన్ అకంప్లిష్ ఎనీథింగ్.
1: ఆత్మవిశ్వాసం లేనటువంటి వాడికి ఏది కూడాను సాధ్యం కాదు.
0: వితౌట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నథింగ్ ఇస్ పాసిబుల్.
1: ఏ కార్యము కూడాను చేయలేడు.
0: హీ కెనాట్ డూ ఎనీథింగ్.
1: కనుకనే ఆత్మవిశ్వాసం విద్యార్థులకు అత్యవసరం.
0: సో దిస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్ టు స్టూడెంట్స్.
1: ఈ ఆత్మవిశ్వాసం అనేటువంటిది నేనే ఆత్మను అనేటువంటి విశ్వాసం గాఢంగా రావాలి.
0: This self-confidence means, I am the true self. We should remove the barrier that stands in between me and the person in front. What is that obstacle between you and the man in front? That is the body.
1: ఈ దేహములు ఉపాధులను మనం దూరం చేసినప్పుడు
0: when we get away from this body,
1: రెండు ఏకమైపోతాయి.
0: Both become one.
1: కనుక ఏకత్వంలో ఉండేటువంటి ఆనందమే నిజమైనటువంటి ఆనంద కోసం యొక్క ప్రతిబింబము.
0: ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది షీట్ ఆఫ్ బ్లిస్ లైస్ ఇన్ దిస్ యూనిటీ వన్నెస్.
1: అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ ఆనంద కోసములు మానవుడికి ఉపాధులే కాని మానవుడు కాదు.
0: సో ఆల్ దీస్ ఫైవ్ షీట్స్ ద షీట్ ఆఫ్ ఫుడ్, ద షీట్ ఆఫ్ ద మైండ్, ద షీట్ ఆఫ్ ద లైఫ్, ద షీట్ ఆఫ్ ది బ్లిస్ అండ్ షీట్ ఆఫ్ విజ్డమ్, దే ఆర్ ఆల్ జస్ట్ మెషర్స్. ఎన్నో షర్ట్స్
1: ఉండవచ్చును, ఎన్నో ప్యాంట్స్ ఉండవచ్చును.
0: You may have many shirts, many pants.
1: కానీ ఇవన్నీ నీ డ్రెస్సులే కానీ నీవు దావి కాదు.
0: దే ఆర్ మియర్లీ యువర్ డ్రెస్ బట్ యు ఆర్ నాట్ దాట్.
1: కారులో నీవు ప్రయాణం చేసినంత వరకు కారు నీవు అవుతావా?
0: సింప్లీ బికాస్ యూ ట్రావెల్ బై కార్ యూ కెనాట్ బి ద కార్.
1: కాదు కాదు, కారు రథము, నీవు రథికుడు.
0: కార్ ఇస్ ద చారియట్, యు ఆర్ ద చారిటీర్.
1: నీవు ఇంటిలో ఉండినంత మాత్రం ఇల్లు నీవు అవుతావా?
0: సింప్లీ బికాస్ యూ ఆర్ రెసిడెంట్ ఇన్ ద హౌస్ యూ కెనాట్ బి ది హౌస్.
1: నీవు ఇల్లు యజమానుడవు, ఇల్లు నీకు ప్రత్యేకమైన ఒక కట్టడము.
0: యు ఆర్ ది ఓనర్ ఆఫ్ ది హౌస్, ద హౌస్ ఇస్ మియర్లీ కన్స్ట్రక్షన్.
1: అదే విధంగానే దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. ఈ దేహమనేటువంటి ఇంటి లోపల ఈ యొక్క దేవుడు అనేటువంటి వాడు ఉండటం చేతనే నీవు దేహాన్ని విశ్వసించి దేహిని విస్మరిస్తున్నావు.
0: బాడీ ఈస్ జస్ట్ ద హౌస్, ద ఇన్వెలర్ ఇస్ వెరీ గాడ్. యు ఆర్ జస్ట్ క్యారీడ్ అవే బై ద బాడీ. And you forget the indweller.
1: నీవు దేహము కానే కాదు.
0: You are not certainly not the body.
1: నీవు దేహము ధరించినటువంటి ఉపాధి.
0: You have just put on this vesture, the body.
1: ఇది ఏనాటికైనా కూడా నీవు మార్పు చేయవచ్చును.
0: One day or other you may change.
1: కానీ మార్పు కానటువంటి వాడే నీవు.
0: You are really the changeless.
1: నీవు నిత్యుడవు, సత్యుడవు.
0: You are eternal and all truth.
1: ఇలాంటి విశ్వాసం మానవుల్లో అభివృద్ధి కావాలి.
0: యూ షుడ్ హావ్ సచ్ ఫెయిత్ అండ్ డెవలప్.
1: ఇలాంటి విశ్వాసానికి తగినటువంటి యొక్క ఆధారాలు కూడా మనం సాధనలో నిరూపించాలి.
0: యూ షుడ్ ఆల్సో ప్రూవ్ ఇన్ అవర్ స్పిరిచువల్ ప్రాక్టీస్ ద బేసిస్ ఫర్ సచ్ ఎ ఫీలింగ్.
1: కానీ ప్రతి మానవుడు కూడాను నేను నేను నాదేహం నాదేహం అని భావనతో ఈ పదమును ఉపయోగపెడుతున్నాడే కానీ మానవుడంటే ఎవరు అనేటువంటిది ఎవరికి అర్థం కావటం లేదు.
0: బట్ ఎవ్రీవన్ మేక్స్ యూజ్ ఆఫ్ దిస్ వర్డ్ మై బాడీ బట్ హీ డజంట్ అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ మానవ.
1: మానవుడు అనేటువంటి పదములకు అర్థం తీసుకోవాలి.
0: వి షుడ్ టేక్ ది మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ మానవ.
1: ఈనాడు అర్థము తెలియనటువంటి పదములు ఎన్నో మానవుడు ఉపయోగపెడుతున్నాడు.
0: మ్యాన్ ఈజ్ మేకింగ్ యూజ్ ఆఫ్ మెనీ థింగ్స్, మెనీ వర్డ్స్. హి డస్ నాట్ మీన్
1: డిక్షనరీలో చూస్తున్నాడు.
0: బట్ హీ జస్ట్ రిఫర్స్ టు ద డిక్షనరీ.
1: నీ డిక్షనరీ ఎక్కడ ఉంటుండాలి?
0: వేర్ లైస్ ప్రెసెంట్ యువర్ డిక్షనరీ?
1: అదే నీ యొక్క హృదయతత్వము.
0: ద డిక్షనరీ ఈజ్ వెరీ హార్ట్.
1: అది నీ యొక్క అంతర్భావంతో కూడినటువంటి శక్తి.
0: ఇట్ ఈస్ ద పవర్ అవుట్ ఆఫ్ ది ఇన్నర్ విజన్.
1: ఇన్ఫినిట్ ఆ యొక్క డివైన్ శక్తిని మనం చూసుకోవాలి.
0: దట్ ఈస్ ద డివైన్ పవర్, ద ఇన్ఫినిట్.
1: ఆ కాస్మిక్ పవర్ అంతా మనలోనే ఉంటుండాలి.
0: ది ఎంటైర్ కాస్మిక్ పవర్ ఈస్
1: ఒక వేలిలో ఎంత శక్తి ఉంటుండదని నీవు చక్కగా పరీక్ష చేస్తే
0: ఇఫ్ యూ ఎగ్జామిన్ క్లియర్లీ ది పవర్ ఇన్ వన్ ఫింగర్
1: యావత్ ప్రపంచంలో ఉండేటువంటి సమస్త శక్తిని కూడా ఒక వేలి అందే మాత్రం ఉంటుండాలి.
0: ది ఎంటైర్ పవర్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎ ఫింగర్.
1: నీవు ఫింగర్ ను ఆధారం చేసుకోవటం చేత అది బలహీనంగా నీకు కనిపిస్తుండాలి.
0: బికాజ్ యూ జస్ట్ లుక్ ఇన్ టు దట్ ఫింగర్ ఇట్ అపియర్స్ టు బి వీక్.
1: ఈ ఆకారాన్ని నువ్వు చూడవద్దు.
0: నెవర్ గో బై ఫార్మ్.
1: ఈ ఆకారం చేత మానవుడు కావచ్చును కానీ
0: వన్ మే బికమ్ ఎ హ్యూమన్ బీయింగ్ బై ఫార్మ్.
1: ఆచరణ చేత మానవుడు కావాలి.
0: బట్ హియర్ టు బి హ్యూమన్ బీయింగ్ ఇన్ ప్రాక్టీస్.
1: ఈనాడు 99% అంతా కూడా ఆకార మానవులే కనిపిస్తున్నారు కానీ ఆచరణ మానవులు కనిపించడం లేదు.
0: In the world today, 99% of people are human beings just in form but not in
1: practice.
0: We should become a human being in practice.
1: దీనినే ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్ అన్నారు. థాట్స్, వర్డ్స్, యాక్షన్ మూడింటి యొక్క ఏకత్వం జరగాలి.
0: This Swami calls it proper study of mankind is man. There should be harmony between thought, word and deed.
1: ఈ విధమైనటువంటి శక్తి మానవుడియందే లేకపోతే ఎన్ని విధమైనటువంటి యొక్క దీనిని నూతనమైనటువంటి అద్భుతాలను సాధిస్తూ వస్తున్నాడు మానవుడు.
0: Without this divine power, it's not possible to accomplish so many of the things in this world.
1: కనుక మానవునియందు ఒక విధమైనటువంటి యొక్క రాక్షసత్వము పశుత్వము అభివృద్ధి అవుతుండాలి.
0: In man, a sort of demonic quality, animal quality are on the rise.
1: ఈ యొక్క పశుత్వమునకును ఈ రాక్షసత్వానికి ఉండినటువంటి డిఫరెన్స్ ఏమిటి?
0: Where lies the difference between the demonic quality?
1: భిన్నత్వం భిన్నత్వం.
0: Diversity, diversity.
1: దీని వలనే ఈ పశుత్వం పెరిగిపోతుండాలి.
0: Because of that, the animal quality is on the rise.
1: ఈనాడు సాంకేతిక విజ్ఞాన శాస్త్రం విరివిగా పెరిగినది.
0: టుడే ది టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్ రాపిడ్ స్ట్రైడ్స్.
1: కానీ ఎలక్ట్రాన్ ఇంకా కంప్యూటర్స్ ఇలాంటి దీంతో ఎన్నో ఆశ్చర్యకరమైనటువంటివి జరుగుతూ ఉంటుండాలి.
0: దేర్ మెనీ సర్ప్రైజింగ్ థింగ్స్ గోయింగ్ ఆన్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ అటామిక్ లెవెల్ ఎలక్ట్రానిక్స్.
1: అద్భుతాన్ని సాధిస్తూ వచ్చారు.
0: మ్యాన్ హస్ అకంప్లిష్డ్ ఇన్ ది రెల్మ్స్ ఆఫ్ స్పేస్.
1: ఆటమ్ బాంబులు హైడ్రోజన్ బాంబుల లోపల కూడా మహా అద్భుతమైనటువంటి యొక్క శక్తిని కూడా సాధించారు.
0: హీ రీచ్డ్ ది స్టేట్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ డిస్కవరింగ్ ది అటమ్ బాంబ్ అండ్ హైడ్రోజన్ బాంబ్.
1: వైపున పెరిగిపోతూ ఉంటుండాలి.
0: దే ఆర్ ఇంక్రీజింగ్ డే బై డే.
1: మరొక వైపున
0: ఆన్ వన్ హ్యాండ్
1: నైతికంగా
0: మోరల్
1: భౌతికంగా
0: ఫిజికల్
1: ఆధ్యాత్మికంగా
0: స్పిరిచువల్
1: ధార్మికంగా
0: ధార్మిక్
1: దినదినమునకు దిగజారిపోతుంది.
0: డే బై డే ఇట్ ఆర్ డిక్లైనింగ్.
1: ఒకవైపున చూస్తే ఆర్థిక పరిస్థితుల యొక్క ప్రభావము
0: ఎఫెక్ట్స్ ఆఫ్ ఫైనాన్షియల్ పొజిషన్ ఆన్ వన్ సైడ్.
1: మరొక వైపున కులమతముల యొక్క భిన్నత్వము
0: దేర్ ఇస్ డిఫరెన్సెస్ బికాస్ ఆఫ్ కమ్యూనిటీ.
1: ఇంకొక వైపున ప్రాంతీయ దురభిమానములు
0: బికాస్ ఆఫ్ ది మిస్డైరెక్ట్ అటాచ్మెంట్ టు రీజనల్.
1: విద్యార్థుల యొక్క ఆందోళనలు
0: ది అజిటేషన్ అమంగ్ స్టూడెంట్స్.
1: ఇవి మరొక వైపున పెరుగుతూ వస్తుంటుంది.
0: దే ఆర్ ఇంక్రీజింగ్ డే బై డే ఆన్ వన్ హ్యాండ్.
1: ఈ విధమైనటువంటి యొక్క భిన్నత్వమైన రెండింటి యొక్క అభివృద్ధులకు మూల కారణం ఏమిటి?
0: వాట్ ఈస్ దాట్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ డిఫరెన్సెస్?
1: దీనిలో మానవత్వంలో ఒక పశుత్వం శేషించడం చేతనే ఈ భిన్నత్వం జరుగుతూ ఉండాలి.
0: బికాస్ ది యానిమల్ క్వాలిటీ విచ్ ఇస్ స్టిల్ ప్రెసెంట్ యాజ్ ఎ రెమనెంట్ ఇన్ హ్యూమన్ బీయింగ్. మానవంలో
1: దైవత్వము మానవత్వము పశుత్వము దానవత్వము నాలుగు శక్తులు ఇమిడి ఉంటున్నాయి.
0: Within a man, all these four faculties are present. The animal quality, the human quality, the divine quality and the demonic quality as well.
1: కనుక ఈ యొక్క నాలుగు యొక్క శక్తుల లోపల కూడాను మానవ క్వాలిటీ మరిగిపోతున్నాయి. మిగిలినటువంటి క్వాలిటీలు అభివృద్ధి అవుతున్నాయి.
0: As is forgotten the human quality, the other qualities are increasing.
1: మన తెలివితేటలను పెంచుకుంటున్నామే కానీ
0: we are developing our intelligence.
1: మన యొక్క ఆత్మతత్వాన్ని పెంచుకోవటం లేదు.
0: We are not developing the nature of the self.
1: మన యొక్క స్కిల్ ఏ విధంగా చేస్తున్నాము?
0: How are we putting making use of this skill?
1: మన నాలెడ్జి మన విజ్ఞానం తెలివితేటలను కొంత స్కిల్ చేసినప్పుడే ఇది క్రమక్రమేణా కూడాను ఒక అంతర్భావంగా రూపొందుతుంది.
0: When we develop, when we skill our knowledge, naturally leads to innovation.
1: ఈ శక్తులే మానవుడి యందు నాలుగు రూపములు ధరిస్తూ ఉంటుంది.
0: All these four powers latent in man assume four
1: forms. మొదటిది నాలెడ్జి.
0: The first one, knowledge.
1: రెండవది skill.
0: The second skill.
1: మూడవది బ్యాలెన్స్.
0: Third balance.
1: నాలుగవది insight.
0: Fourth insight.
1: ఈ నాలుగింటి లోపల మొట్టమొదటి నాలెడ్జి. నాలెడ్జి పెరుగుతుండాలి.
0: Among these four, the first one, knowledge, it is increasing, ever increasing.
1: కానీ మూడవదైన బ్యాలెన్స్ తప్పిపోతుండాలి.
0: But third one, the balance is lost.
1: మానవుడు బ్యాలెన్స్ పైనే ఉంటున్నాడు జీవితం అంతా.
0: Human life rests on this balance.
1: బ్యాలెన్స్ చెడిపోవటానికి కారణం ఏమిటి?
0: What is the reason for this balance that
1: knowledge ని స్కిల్ చేయటం లేదు విద్యార్థులు, నాలెడ్జ్ ని కిల్ చేస్తున్నారు.
0: Students are not skilling their knowledge, they are killing their knowledge.
1: నాలెడ్జ్ ని కిల్ చేయటం వల్లే బ్యాలెన్స్ తప్పిపోతుండాలి.
0: As they kill the knowledge, the balance is lost.
1: ఈ బ్యాలెన్స్ తప్పిపోవటం వల్లే ఇన్సైట్ పోయి అవుట్ లుక్స్ వస్తుండాలి.
0: As this balance is lost, the inner view, insight is gone, he develops external vision.
1: ఈ యొక్క అవుట్ లుక్స్ కు మూల కారణం ఇదే.
0: This is responsible for all the outlooks external.
1: మనం నిరంతరం కూడాను బయట దృష్టి బయట దృష్టి బయట దృష్టిలోనే ఉంటున్నాము.
0: కంటిన్యూస్లీ వీ ఇండల్జ్ ఇన్ ది ఎక్స్టర్నల్ విజన్.
1: కాదు, బయటది ప్రత్యేకమైనటువంటిది కాదు, రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్. దీని తత్వాన్ని గుర్తించాలి.
0: సర్టెన్లీ నాట్ ఆల్ దట్ యు ఫైండ్ అవుట్ సైడ్ ఈజ్ నాట్ దేర్, ఇట్ ఇస్ జస్ట్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: కనుక ఈ రిఫ్లెక్షన్ ను చూసి నువ్వు రియల్ గా నీవు భావిస్తున్నావు.
0: యు ఆర్ క్యారీడ్ అవే బై రిఫ్లెక్షన్, టేకింగ్ ఇట్ యాస్ ద రియల్.
1: రియల్ ను మర్చిపోతున్నావు.
0: యు ఆర్ ఫర్గెటింగ్ ది రియల్ వన్.
1: చేతిలో ఉన్నటువంటి పిట్టనే పొట్టలో ఒక విధమైనటువంటి దీంట్లో పొదలో కనిపిస్తుంటుంది.
0: ద బర్డ్ ఆన్ హ్యాండ్ అపియర్స్ ద సేమ్ ఇన్ ద బుష్ దేర్.
1: కానీ ఈనాటి మానవుడు పొదలో ఉన్న పిట్టను పట్టే కోసం చేతిలో ఉన్న పిట్టను వదిలిపెడుతున్నాడు.
0: మ్యాన్ టుడే లూజెస్ ద బర్డ్ ఆన్ హ్యాండ్ వ్యూయింగ్ ద బర్డ్ ఇన్ ద బుష్.
1: ఇంత అజ్ఞానిగా మారిపోతున్నాడు మానవుడు.
0: మ్యాన్ హ్యాస్ బికమ్ సచ్ అన్ ఇగ్నోరెంట్ వన్.
1: కాదు కాదు, ఇది కాదు మానవత్వానికి సరైన విశిష్టత.
0: దిస్ ఇస్ నాట్ ది ట్రూ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది హ్యూమన్ లైఫ్.
1: దానిని కూడా నువ్వు తనపైన తాను విశ్వసించాలి.
0: హీ షుడ్ హావ్ ఫుల్ కాన్ఫిడెన్స్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్.
1: ఎక్కడెక్కడో దీనిని మనం విశ్వసించడానికి ప్రయత్నించకూడదు.
0: లెట్స్ నాట్ హావ్ ఫెయిత్ అబౌట్ ఎవ్రీథింగ్ ఆల్ అరౌండ్.
1: నీవెవరు నీవెవరు నీవెవరు నీవెవరని చూచిన వాళ్ళంతా ప్రశ్నిస్తూ పోతున్నాం.
0: టుడే వీ గో ఆన్ క్వశ్చనింగ్ హూ ఆర్ యూ హూ ఆర్ యూ హూమ్ సో ఎవర్ యూ మీట్.
1: కానీ నేనెవరు అనేటువంటి ప్రశ్నని నీవు తెలుసుకోలేకపోతున్నావు.
0: బట్ యు ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ హూ ఎమ్ ఐ హూ రియల్లీ యు ఆర్.
1: కనుకనే ఈ దేహము మనసు బుద్ధి చిత్తము ఇంద్రియం అంతఃకరణ ఈ అన్నింటినీ కూడా మనం ప్రశ్నలు వేసుకుంటూ పోతున్నాం.
0: సో వీ గో ఆన్ పుట్టింగ్ క్వశ్చన్స్ ద బాడీ ద మైండ్ ద ఇంటెలెక్ట్ అండ్ ద ఇన్నర్ సెన్సెస్.
1: ఇవన్నీ నీ ఉపాధులే.
0: దే ఆర్ ఆల్ మెయిర్లీ యువర్ క్వశ్చన్స్.
1: నీ ప్రాపర్టీస్.
0: యువర్ ప్రాపర్టీ.
1: నీవే దానికి ఓనరు.
0: యు ఆర్ ద ఓనర్.
1: దిస్ ఇస్ మై బాడీ మై బుద్ధి మై చిత్తము మై ఇంద్రియము మై అంతఃకరణ ఈ మై అదే నీవు మాస్టర్.
0: When you say my body, my mind, my senses, my inner senses, meaning you are the master.
1: My body, my mind, my buddhi, my chitta, my indriya. But who am I? Question vesukunte neeku teliyatam ledu.
0: Then when you say my body, my intelligence, my intellect, then you question yourself, who am I? You don't know who you are.
1: You illu antunnavu.
0: You say this is my house.
1: Neevevaru dehamane nenu ankovatam kalaga nee aa bhavana padutunnavu.
0: Because you mistake yourself with the body, because you have that feeling.
1: Ee yokka inti paina edaina oka cinema wall poster ni kanipisthe nuvu vaadu jagada vestunnavu.
0: If any wall poster is stuck to the wall, you fight with him.
1: Idi enta varaku nee abhimanamu.
0: How far you have
1: ee illu naadi naadi ane abhimanam undinanta varaku atanto nuvu jagada vestunnavu.
0: You fight with that person because you have got the identity attached with your house.
1: Aa illu nu ammi vesthe దానిపైన బాంబు పడి పగిలి లేకుండా నీ విచారణ చేయవు.
0: వెన్ వన్స్ యూ సెల్ అవుట్ యువర్ హౌస్ ఈవెన్ ది హౌస్ ఇస్ బాంబ్డ్ యు ఆర్ నాట్ మైండ్ ఫుల్.
1: ఆనాడు విచారానికి ఈనాడు అవిచారానికి కారణం ఏమిటి? అది నాది కాదు అనేటువంటి అభిమానం, అది నాది అనే అభిమానం. ఈ అభిమాన దురభిమానమే దీనికి మూల కారణం.
0: At one time you had pleasure, later you grieve. What is that responsible? It is only attachment.
1: ఈ యొక్క అభిమానం అనేటువంటిది ఇంటిపైన ఒక విధమైన దేహం పైన ఉండకూడదు.
0: You should not have attachment on the house or the body.
1: Nee paina neeku abhimanam unte deham kuda nu sukshemanga perugutundi.
0: If you have got that attachment on the self, the body also will grow.
1: Kaani nee paina neeku vishwasam leka
0: without faith in yourself,
1: inka migilina dannanta abhruthi pachalante idi asadhyamu asadhyam.
0: If you want to develop other aspects, it's impossible, impossible.
1: Adhe nijamainatundi goppatanamu.
0: That's real greatness.
1: Nee paina neeku vishwasamu,
0: faith in yourself.
1: Atma paina vishwasamu,
0: faith in the self.
1: Faith in you, faith in God. This is the secret of greatness.
0: Faith in you, faith in God is the secret of greatness.
1: ఈ గ్రేట్నెస్ మనం తెలుసుకోవాలి.
0: We should understand that greatness.
1: ఈ సీక్రెట్ మనం తెలియటం ప్రయత్నించడం లేదు.
0: We are not making an effort to know that secret.
1: విద్యార్థులారా,
0: students,
1: సమస్త విశ్వము కూడా మీలోనే ఉంటుండాలి.
0: The entire universe is in you.
1: మీరు కేవలం అల్పులమని కానీ,
0: you should not take consideration of me.
1: ఒక మానవ శరీరదారులు కానీ భావించకూడదు.
0: You should not consider yourself the body.
1: Deharu kevalam water bubbles vantivi.
0: Bodies are merely water bubbles.
1: Din tarvata mind untadi, idi mad monkey vantidi.
0: Then comes the mind, which is mad monkey.
1: Kanuka monkey vanti mind nu,
0: the mind that's like a monkey,
1: water bubble vanti dehanni,
0: the body, the water bubble,
1: vishwasinchavaddu.
0: You should never rely on that.
1: Nee vishwasinchavalsindi emti? Nee conscience.
0: What you should have faith is on conscience.
1: Nee aatma vishwasam kalagali.
0: You should have self confidence.
1: Adi lekunda enni vishwasam untundi emi prayojanam?
0: Without that there is no use in having faith in other aspects.
1: Chakkaga alankaranga untundadi.
0: The body is highly decorated.
1: Kavalsinta nagalanta dharinchinaamu.
0: You have got so much of jewelry.
1: Manchi manchi vastralu dharinchinaamu.
0: You have got very good dress.
1: Kaani uchvasa vishwasam le lekapothe deeniki emi vilugu untundadi?
0: But when there is no breathing, inhalation, exhalation, what value the body has?
1: Adi reetigane.
0: Similarly,
1: విశ్వాసం అనేటువంటిదే మన శ్వాసము.
0: సో ద ఫెయిత్ ఈస్ ద బ్రెత్.
1: విశ్వాసం లేనిటువంటి దేహం ఎన్ని ఘనకార్యం చేసినా ఇది శ్వాసం లేని దేహమే.
0: Without faith, even if the mighty things are accomplished with the body,
1: ప్రాప్త శక్తులు దీన్ని అడిస్తూ ఉంటుందనే కానీ,
0: ఓన్లీ ది ఫిజికల్ పవర్
1: స్వయంగా ఆడేటువంటిది కాదు.
0: దే డోంట్ డాన్స్ ఆన్ దర్ ఓన్.
1: క్లాక్ దానికి కీ ఇచ్చి పెట్టినప్పుడు ఆ మూడు ముండ్లు తిరుగుతూ ఉంటున్నాయి.
0: When you apply the key to the clock,
1: life undana.
0: Because the hands move, can you call it alive?
1: Key unnanta varaku tirugutundi.
0: The hands move the, because of the key.
1: Clock ku key ne life.
0: The key is the life of the clock.
1: కనుక మన మానవుడు ఇన్ని పనులు చేస్తున్నాడు, ఇన్ని విచారణ జరుపుతున్నాడు, ఇన్ని విధమైనటువంటి కార్యము సాధిస్తున్నాడు.
0: Man does so many things, accomplishes, investigates.
1: ఏది లైఫ్ సోర్స్?
0: What is the life source?
1: అది ఆత్మ.
0: That is the self.
1: అదే కాన్షియస్నెస్.
0: That is consciousness.
1: ఆ కాన్షియస్నెస్ అనేటువంటి లోపల ఉండటం చేతనే ఈ దేహం ఇన్ని పనులు చేస్తూ ఉంటుండాలి.
0: Because of the consciousness that is latent, he is able to do many. This consciousness.
1: నీవు అని నీకు బోధిస్తుండాలి.
0: It only teaches you that you are the consciousness.
1: Aa consciousness bhautika roopamlo ye reethiga neeku vyaktam avutundali.
0: How does that consciousness express physically?
1: Oh,

0: ఇదియే మన యొక్క కాన్షియస్నెస్. సో హమ్, సో దట్, దట్ మీన్స్ గాడ్. హమ్ ఐ, ఐ ఆమ్ గాడ్, ఐ ఆమ్ గాడ్, ఐ ఆమ్ గాడ్. ఈ కాన్షియస్నెస్ నీకు అంతర్వాడిగా బోధిస్తూ ఉంటుండాలి.
1: ది కాన్షియస్నెస్ ఎక్స్ప్రెసెస్ ఫిజికలీ బై వే ఆఫ్ ది సోహం ఇన్ అవర్ ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్.
0: ఇది దీనిని హంస గాయత్రి అని చెప్తూ వచ్చారు.
1: దిస్ ఈస్ కాల్డ్ హంస గాయత్రి.
0: హంస అనగా ఏమిటి?
1: వాట్ డు యూ మీన్ బై స్వాన్? హంస
0: అనగా మంచి చెట్టును విభాగం చేసేటువంటిది. హంస
1: దాట్ విచ్ డిఫరెన్షియేట్స్ గుడ్ అండ్ బ్యాడ్,
0: అనగా దేహాత్మభావమును జీవాత్మభావమును వేరుగా చేస్తుండాలి.
1: మీనింగ్ ఇట్ సెపరేట్స్ ద బాడీ ఫీలింగ్ అండ్ ది ఫీలింగ్స్ ఆఫ్ ది సెల్ఫ్.
0: అనగా ఇది ఉపాధి, దేహము.
1: This is vestia, the body.
0: ఇది ఆధారము, దేహి.
1: This is the basis.
0: దేహి దేహమును రెండింటిని కూడా విభాగం చేసేటువంటి హంస.
1: It is only swan that distinguishes the
0: గాయత్రి. ఏమిటి ఈ గాయత్రి?
1: Next comes గాయత్రి. What is
0: that? గాయత్రి అనగా master of senses.
1: గాయత్రి meant master of senses.
0: ఈ గాయత్రికి రెండో పేరు సావిత్రి.
1: The second name of గాయత్రి is
0: సావిత్రి. Master of life.
1: That master of life.
0: ఈ గాయత్రికి సరస్వతి అని మూడో పేరు.
1: The గాయత్రి is third name. సరస్వతి,
0: సావిత్రి, సరస్వతి. సరస్వతి మీన్స్ వాగ్దేవతా స్వరూపిణి.
1: సరస్వతి ది ప్రిసైడింగ్ డెయిటీ ఆఫ్ ద వరల్డ్.
0: కనుకనే ఈ సెన్సెస్ కు మాస్టర్, లైఫ్ కు మాస్టర్, ఇంకా వాక్కు మాస్టర్ అయినటువంటి ఒక తత్వము గాయత్రి తత్వం. నీలో ఉచ్ఛ్వాస నిశ్వాసములో ఉంటుండాలి.
1: మాస్టర్ ఆఫ్ ద బాడీ, మాస్టర్ ఆఫ్ ద లైఫ్, మాస్టర్ ఆఫ్ ద సెన్సెస్ ఇస్ జస్ట్ లైస్ ఇన్ ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్.
0: భూర్భువస్వః అన్నాడు గాయత్రి.
1: This in Gayatri Mantra is also called Bhur Bhuvasvaha.
0: Bhur, body.
1: The first Bhur, body.
0: Bhuvaha, life.
1: Second Bhuvaha, life.
0: Mudodhi, prajna.
1: Third awareness, prajna.
0: Dhirini, radiation, vibration, materialization annaru.
1: This is also called
0: radiation, adhe prajna sakti.
1: Radiation, that is awareness.
0: వైబ్రేషన్, అదే ప్రాణశక్తి.
1: వైబ్రేషన్ ద లైఫ్ ఫోర్స్.
0: దేహమే మెటీరియలైజేషన్.
1: బాడీ స్టాండ్స్ ఫర్ మెటీరియలైజేషన్.
0: భూర్భువస్వః ఎక్కడో భూలోకము, భూర్లోకము, స్వర్గలోకం కాదు, మన దేహమే భూర్భువస్వర్లోకము.
1: దేర్ఫోర్ భూర్భువస్వః ఆర్ నాట్ ది త్రీ వరల్డ్స్ లయింగ్ అపార్ట్ ఫ్రమ్ యూ.
0: మూడు లోకములు మన యందే ఉంటుంది.
1: ఆల్ ది త్రీ వరల్డ్స్ ఆర్ ఇన్ యూ.
0: ముమ్మూర్తులు మన యందే ఉంటుంది.
1: ఆర్ ప్రెసెంట్ ఇన్ దిస్, ఇన్ యువర్ బాడీ.
0: మూడు కాలములు మన యందే ఉంటుంది.
1: ఆల్ ద త్రీ టైమ్స్ ఆర్ ఇన్ యూ.
0: కనుకనే మానవుడు సామాన్యుడు కాదు.
1: సో హ్యూమన్ బీయింగ్ ఈజ్ నాట్ ఆర్డినరీ.
0: మానవుడు సాక్షాత్ చైతన్య స్వరూపుడే.
1: ఈజ్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ అవేర్నెస్.
0: ఇట్ ఇస్ కాస్మిక్ డివైన్.
1: ఈజ్ కాస్మిక్ డివైన్ ఫార్మ్.
0: అలాంటి దివ్యమైనటువంటి యొక్క మానవత్వాన్ని ఈనాడు మనము అలక్ష్యం చేస్తున్నాము.
1: ద హ్యూమన్ ఫార్మ్ విచ్ ఇస్ వెరీలీ ది వెరీ డివైన్.
0: అల్పమైనటువంటి యొక్క ప్రాకృతమైనటువంటి యొక్క సుఖం నిమిత్తమై ఈ యొక్క దివ్యత్వాన్ని మనము పాడు చేసుకుంటున్నాం.
1: వి ఆర్ వేస్టింగ్ దిస్ డివినిటీ ఫర్ మీన్ లో ఫిజికల్ సెన్షన్.
0: మాణిక్యముల వంటి మానవత్వాన్ని మనం మసిబొగ్గులు అనేటువంటి సుఖానికి అమ్ముకుంటున్నాం.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ ద ప్రెషస్ జెమ్, ఇస్ సింప్లీ సోల్డ్ అవుట్ ఫర్ కోల్.
0: కనుక మనము దీనికి కాదు అమ్ముకోవాల్సినటువంటిది.
1: ఇట్స్ నాట్ ఫర్ దాట్ వీ షుడ్ సెల్ ఇట్ అవుట్.
0: సర్వము మాణిక్యం, మాణిక్యంగానే ఉంటుంటాయి.
1: ద జెమ్ షుడ్ రిమైన్ ఎ జెమ్.
0: అది నిరంతరము ప్రకాశించేటువంటిది.
1: ఇట్ షైన్స్ కంటిన్యూస్.
0: దీనికి ఏ యొక్క సమయమునందు కానీ ఏ విధమైన మార్పులు రావు.
1: ఎనీ టైమ్ ఇట్ అండర్ గోస్ నో
0: దానిని సత్ అన్నారు.
1: దట్ ఇస్
0: అనగా బీయింగ్, బీయింగ్ ఉన్నది, ఉన్నది, ఉన్నది, మార్పు చెందేటువంటిది కాదు.
1: దట్ ఈస్ ది సత్ బీయింగ్, బీయింగ్ చేంజ్లెస్.
0: కనుక అట్టి మానవత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వీ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ ద హ్యూమన్.
0: మానవుడు సామాన్యుడు కాదు.
1: హ్యూమన్ బీయింగ్ ఇస్ నాట్ ఆర్డినరీ వన్.
0: మానవుడు మాధవుడే.
1: Human being is very God.
0: దేవుడు అనగా వేరు, దేశమందు లేదు.
1: God is not present in a foreign land.
0: దేవుడు అనగా తనదు దేహమందే.
1: God is present in his body.
0: పాపము అనగా వేరు, పరదేశమును లేదు.
1: Sin is not present in a foreign land.
0: తాను చేయు పనులు తగిలియుండు.
1: It lies in the actions he does.
0: కనుక పుణ్యము కాని పాపం కాని అన్ని మన యొక్క యాక్షన్ లోనే ఉంటుంది.
1: So the merit and the sin, they lie in one's own actions.
0: మనం దివ్య భావముతో ఉంటుంటే మంచి కార్యములే చేస్తాం.
1: If you have divine feelings, you will certainly undertake good actions.
0: మనం కేవలము ఒక పశుభావంతో ఉంటుంటే పశు కార్యములు చేస్తాం.
1: If you have animal feelings, you do animal activity.
0: కనుక మనలో ఉన్నటువంటి భావ మార్పులు కలగాలి.
1: So there should be change.
0: మన పరిణామం అనేటువంటిది మనస్సుకు అతీతంగా పోవాలి.
1: So this progress advancement should be beyond the mind.
0: ఈ మనస్సుతో ఉండినంత కాలం కూడా మనల్ని మాలిన్యమే చేరి ఉంటుంటారు.
1: So long it centers around the mind, there is bound to be dirt.
0: ఈ మాలిన్యము పోవాలంటే
1: to get away from this dirt,
0: పరిశుద్ధమైనటువంటి ఒక చిత్ స్వరూపంతో దీన్ని పరిశుద్ధం గావించాలి.
1: యూ షుడ్ ప్యూరిఫై విత్ దట్ అవేర్నెస్.
0: చిత్, చిత్, చిత్. ఏమిటి ఈ చిత్?
1: వాట్ ఈస్ దిస్ చిత్ అవేర్నెస్?
0: ಇದೆಯೇ. ಚಿತ್ ಅವೇರ್ನೆಸ್ ಪೇರ್ ಅಂತೀವಿ.
1: ಚಿತ್ ಇಸ್ ಆಲ್ಸೋ ಕಾಲ್ಡ್ ಅವೇರ್ನೆಸ್.
0: ಅವೇರ್ನೆಸ್ ಎನ್ನುವ ಏಮಿಟಿ?
1: ವಾಟ್ ಯು ಮೀನ್ ಬೈ ಅವೇರ್ನೆಸ್?
0: ಪೂರ್ಣವಾದಂತಹ ಅಂಡರ್ಸ್ಟ್ಯಾಂಡಿಂಗ್ ಅವೇರ್ನೆಸ್.
1: ಇಟ್ ಈಸ್ ಟೋಟಾಲಿಟಿ, ಕಾಂಪ್ರಿಹೆನ್ಸಿವ್ ಅಂಡರ್ಸ್ಟ್ಯಾಂಡಿಂಗ್.
0: ಇದು ಏಮಿಟಿ ಅನ್ನು ಮಿಮ್ಮಲ್ಲಿ ಪ್ರಶ್ನೆ ವೇಸಿನಪ್ಪುಡು ಇದು ಪೀಸ್ ಆಫ್ ಕ್ಲಾತ್ ಅಂತಾರೆ.
1: ಇಫ್ ಯು ಪುಟ್ ಎ ಕ್ವೆಶ್ಚನ್ ವಾಟ್ ಇಸ್ ದಿಸ್, ಯು ಸೇ ಇಟ್ಸ್ ಪೀಸ್ ಆಫ್ ಕ್ಲಾತ್.
0: ಇದು ಕಾದು ಅವೇರ್ನೆಸ್.
1: ದಿಸ್ ಇಸ್ ನಾಟ್ ಅವೇರ್ನೆಸ್.
0: ಈ ಪೀಸ್ ಆಫ್ ಕ್ಲಾತ್ ಅನ್ನೇಟುವಂತಿ ಚಪಟಂ ಅಲ್ಲ, ಸರ್ವಮು ತಿಳಿಸಿಂದ ಅನ್ಕೋಕೂಡುದು. ಇದೇ ಅಹಂಕಾರ.
1: ಬೈ ಸೇಯಿಂಗ್ ದಟ್ ಇಟ್ ಇಸ್ ಪೀಸ್ ಆಫ್ ಕ್ಲಾತ್ ಅಂಡ್ ಫೀಲಿಂಗ್ ದಟ್ ಯು ನೋ ಎವ್ರಿಥಿಂಗ್, ಇಟ್ ಇಸ್ ಈಗೋ.
0: ಇದು ಪೂರ್ತಿ ವಿಪ್ಪಿ ಚೂಚಿನಪ್ಪುಡು ಇದು ಹ್ಯಾಂಡ್ ಕರ್ಚೀಫ್. ಇದು ಅವೇರ್ನೆಸ್.
1: ವೆನ್ ಯು ಅನ್ಫೋಲ್ಡ್ ಇಟ್ ದೆನ್ ಯು ವಿಲ್ ಅಂಡರ್ಸ್ಟ್ಯಾಂಡ್ ಹ್ಯಾಂಡ್ ಕರ್ಚೀಫ್, ದಟ್ ಇಸ್ ಅವೇರ್ನೆಸ್.
0: ಈ ಸ್ವರೂಪಾನ್ನ ಪರಿಪೂರ್ಣಂಗಾ ತಿಳಿಸಿಕೊಂಡಪ್ಪುಡೆ ಅವೇರ್ನೆಸ್ ಅಂತಾರೆ.
1: ದ ಟೋಟಾಲಿಟಿ, ಫುಲ್ ಅಂಡರ್ಸ್ಟ್ಯಾಂಡಿಂಗ್ ಇಸ್ ಅವೇರ್ನೆಸ್.
0: ಮಾನವತ್ವಾನ್ನ ಪರಿಪೂರ್ಣಂಗಾ ಅರ್ಥಂ ಚೇಸುಕೊಂಡಪ್ಪುಡೆ ದೀನಿ ಅವೇರ್ನೆಸ್ ಅಂತ ಚೆಪ್ಪವಚ್ಚು.
1: ಸೋ ಹ್ಯೂಮನ್ನೆಸ್ ಶುಡ್ ಬಿ ಅಂಡರ್ಸ್ಟ್ಯಾಂಡ್ ಇನ್ ಫುಲ್, ದಟ್ ಇಸ್ ಅವೇರ್ನೆಸ್.
0: ಈನಾಡು ಮಾನವತ್ವ ಅಂತೇ ಏಮಿಟೋ ತಿಳಿಯಟ ಲೇದು.
1: ಟುಡೇ ನೋ ಒನ್ ನೋಸ್ ವಾಟ್ ಇಸ್ ಹ್ಯೂಮನ್ ಕ್ವಾಲಿಟಿ.
0: ನೇನು ಅನ್ನಿ ತಿಳಿಸಿಕೊಂಡು ಅನ್ಕೋಟಂ ಕೇವಲ ವೆರಿತನಮು.
1: ಇಟ್ಸ್ ಓನ್ಲಿ ಫೂಲಿಶ್ನೆಸ್ ಟು ಫೀಲ್ ದಟ್ ಹಿ ನೋಸ್ ಎವ್ರಿಥಿಂಗ್.
0: ಕರುಕ ಇದು ಅವೇರ್ನೆಸ್ ಕಿಂತ ರಾದು.
1: This doesn't come under awareness.
0: Awareness eppudu satta koodi untuntadi.
1: Awareness is always the, it is
0: a complex chalavaina kodunu awareness undadu.
1: Awareness doesn't lie apart for a moment.
0: Anaga awareness eppudu shashtamaina danto cheri untuntadi.
1: So awareness is always in combination with that permanent one.
0: Ini satti chittu ani rendittiki sambandham pocharu.
1: That's why it is said sat and chit.
0: Sattiki pakkalo chittu unde untuntadi.
1: The chit is by the side of the sat.
0: కనుకనే ఈ సత్తుకు శాశ్వతమైనటువంటి ఒక తత్వం.
1: సో బీయింగ్ ఇస్ పర్మనెంట్.
0: ఈ చిత్తు కూడా శాశ్వతమైనటువంటి ఒక ప్రజ్ఞానము.
1: దిస్ అవేర్నెస్ ఇస్ ఆల్సో పర్మనెంట్.
0: రెండింటిని మనం అర్థం చేసుకున్నప్పుడే
1: వెన్ వి అండర్స్టాండ్ బీయింగ్ అండ్ అవేర్నెస్
0: ఆనందం మనలో ఆవిర్భవిస్తుంది.
1: దెన్ ద బ్లిస్ ఒరిజినేట్స్ విత్ ఇన్ యూ.
0: దీనినే సత్ చిత్ ఆనందం అన్నారు.
1: This is called being awareness in
0: దీనిని వేదాంతిక్ పరిభాషలో అస్తి భాతి ప్రియము అన్నారు.
1: This in Vedantic parlance called అస్తి భాతి ప్రియము.
0: ఈ రెండింటికి మధ్యలో రూప నామములు చేరటం చేత
1: ఇన్ బిట్వీన్ ది టూ బికాస్ ఆఫ్ ద నేమ్ అండ్ ఫార్మ్
0: ఈ యొక్క సత్య చిత్త ఆనందం యొక్క ప్రకాశములు కూడాను కొంతవరకు కోల్పోతున్నాయి.
1: The radiance, the brilliance of the being awareness and bliss are also lost.
0: కనుక మనము ఆకారమును ప్రాధారంగా తీసుకోకూడదు.
1: సో వీ షుడ్ నాట్ రిలై ఆన్ ద ఫార్మ్.
0: మా వైస్ ఛాన్సలర్ మానవత్వమునకు మాధవత్వమునకు ఉండినటువంటి సంబంధ బాంధవ్యాన్ని స్వామి కొంతవరకు ప్రబోధించాలి అన్నారు. దీనికి ఏమాత్రం భిన్నత్వమే లేదు.
1: వైస్ ఛాన్సలర్ ప్రేడ్ స్వామి టు ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్స్ రిలేషన్షిప్ బిట్వీన్ హ్యూమానిటీ అండ్ ద డివినిటీ.
0: రిలేషన్షిప్ లేదు అక్కడ.
1: దేర్ ఇస్ నో రిలేషన్షిప్.
0: రియాలిటీ ఉంటుండాలి.
1: ఓన్లీ రియాలిటీ లైస్ దేర్.
0: అది ఒకటి ఇది ఒకటి వేరుగా ఉన్నప్పుడే రిలేషన్షిప్ వస్తుంది.
1: వెన్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ సెపరేట్ లై అపార్ట్
0: ఒకటైనప్పుడు రిలేషన్షిప్ ఎక్కడ ఉంటుంది?
1: వెన్ బోత్ ఆర్ వన్ అండ్ ది సేమ్, వేర్ ఇస్ రిలేషన్?
0: మానవుడు దేవుడు.
1: మ్యాన్ ఇస్ గాడ్.
0: జీవుడు దేవుడు.
1: ఇండివిజువల్ ఇస్ గాడ్.
0: క్షేత్రము క్షేత్రజ్ఞము.
1: ఇట్స్ ఓన్లీ ది ఫీల్ నోవేర్ అండ్ నో.
0: అన్ని ఏకత్వంతోనే ఉంటున్నాయి.
1: ఆల్ లైస్ ఇన్ యూనిటీ.
0: కనుక ఏకత్వాన్ని గుర్తించాలి.
1: వన్ హ్యాస్ టు అండర్స్టాండ్ దిస్ వన్నెస్.
0: అప్పుడే నిజమైనటువంటి యొక్క మానవత్వం మనకు అర్థమవుతుంది.
1: దెన్ ఓన్లీ యు కెన్ అండర్స్టాండ్ ది హ్యూమన్నెస్.
0: ఇలాంటి విశాల భావమును ఈనాడు గుర్తించుకోలేకపోవటం చేతని ప్రపంచంలో అనేక భిన్నత్వములు, అనేక ద్వేషములు, అనేక విధమైనటువంటి బాధలు అభివృద్ధి అవుతున్నాయి.
1: బికాస్ ఆఫ్ ది అబ్సెన్స్ ఆఫ్ సచ్ బ్రాడ్ ఫీలింగ్స్ ద హోల్ వరల్డ్ ఈస్ ఫుల్ ఆఫ్ జెలసీస్, హేట్రెడ్ అండ్ డిఫరెన్సెస్.
0: అశాంతి.
1: Everywhere there's
0: restlessness. ఎక్కడ చూసినా భయము.
1: Everywhere there's fear.
0: ఎక్కడ చూసినా కూడాను దిగులు. ఎక్కడ చూసినా కూడా ఒక విధమైనటువంటి ఆందోళన బయలుదేరుతుండాలి.
1: There is agitation all over.
0: కారణం ఏమిటి?
1: What's the reason?
0: దీనికి మూల కారణం భిన్నత్వమే.
1: The main
0: భేదము భేదము
1: డిఫరెన్స్.
0: ఈ భేదం ఎప్పుడు కలుగుతుండాలి?
1: When do we find differences?
0: స్వార్థం అభివృద్ధి కాయినప్పుడే భేదం ఆవిర్భవిస్తుండాలి.
1: When there is selfishness on the rise, you find differences.
0: కనుక మానవత్వంలో ఉన్నటువంటి ఈ స్వార్థం నశించాలి.
1: Therefore, this selfishness should get out of the human life.
0: పరాత్మను పెంచుకోవాలి.
1: One should develop the spiritual
0: power. యథార్థాన్ని గుర్తించాలి.
1: One should understand that.
0: ఈ నానాత్మంలో ఉన్నటువంటి ఒక సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి.
1: Should also understand the truth behind the different aspects.
0: కనుక అన్నింటికి సత్యం సత్యం సత్యం.
1: For everything the truth is.
0: సత్యం అందరికి ఒక్కటి.
1: The truth is one for everybody.
0: ఇది విద్యార్థి సత్యము, ఇది గృహస్థుని సత్యము, ఇది వానప్రస్థుని సత్యము, ఇది సన్యాస సత్యం అని దీనికి విభాగం లేదు.
1: The truth cannot be distinguished. It cannot be called, cannot be limited to a
0: syllabus. లేక ఇది అమెరికన్ సత్యము, ఇది ఇటలీ సత్యము, లేక ఇది పాకిస్తాన్ సత్యము, చైనా సత్యము, ఇండియా సత్యం అని దీనికి భేదాలు లేవు.
1: Truth cannot be identified with any region either as China.
0: ఒక్కటే ఒక్కటే సత్యం.
1: Truth is one, one alone.
0: Truth is God.
1: Truth is God.
0: ఆ సత్యమైన మార్గాన్ని మనం ప్రవేశపెట్టాలి.
1: We should tread along this path of truth.
0: కనుకనే భారతీయ సంస్కృతి యందు ప్రాచీన కాలం నుండి కూడా సత్యం వద ధర్మం చెర ఈ రెండినే రెండు నేత్రాలుగా భావించి ప్రచార ప్రబోధన సలుపుతూ వచ్చారు.
1: Therefore, in Indian cultures, in ancient times, these two things are taught. Speak truth and understand righteous action.
0: మానవునకు ఈ రెండు కన్నులు పోయినాయి.
1: Man has lost both the eyes today.
0: కనుక నీ తనను తాను రక్షించుకోలేకపోతున్నాడు.
1: So he is not able to protect himself.
0: కారణం ఏమిటి?
1: What's the reason?
0: దృష్టి లేదు.
1: Because he has no vision.
0: ఈ దృష్టి లోపల కారణం ఏం లేకుండా పోవడానికి కారణం ఏమిటి?
1: What is the reason behind this blindness?
0: తాను కేవలం సృష్టిలో ఉన్నాను అని భ్రమిస్తున్నాడు.
1: He is just deluded that he is in creation.
0: సృష్టిలో నీవు లేవు, నీలోనే సృష్టి ఉంటుందని.
1: You are not in this creation, the creation is in you.
0: నీవు సృష్టిలో ప్రవేశించడం లేదు.
1: You are not in creation.
0: నీవి నుంచినే సృష్టి ప్రవేశిస్తుంటుంది.
1: క్రియేషన్ కేమ్ అవుట్ ఆఫ్ యూ.
0: కనుక ఇలాంటి సత్యాన్ని గుర్తించాలి.
1: దిస్ ట్రూత్ హ్యాస్ టు బి రియలైజ్డ్.
0: నేను జీవుడిగా ఉండి దేవునిలో ప్రవేశిస్తున్నాను సాధన చేత అని భ్రమించకూడదు.
1: బీయింగ్ ఎన్ ఇండివిజువల్ ఐ గెట్ ఇన్ టు ది డివినిటీ, యూ షుడ్ నాట్ హ్యావ్ దట్ డెల్యూషన్.
0: నీవు ఆత్మలో ప్రవేశిస్తున్నానని భ్రమించకూడదు.
1: యూ షుడ్ నాట్ బి డెల్యూటెడ్ విత్ ది ఫీలింగ్ దట్ యు ఆర్ ఆత్మ.
0: నీవు ప్రవేశించావు ఈ జగత్తుకు, ఈ సత్యాన్ని గుర్తించాలి.
1: యూ కేమ్ అవుట్ ఆఫ్ దట్ ఆత్మ ఇన్ టు దిస్ వరల్డ్, దట్ ట్రూత్ హ్యాస్ టు బి రియలైజ్డ్.
0: ఆత్మ నుండి వచ్చినటువంటి వాడు కానీ ప్రకృతి నుంచి ఆత్మలో ప్రవేశించేవాడు కాదు.
1: You came out of that atma, but you are not getting into atma from this nature.
0: You may worship a picture as a god, but not God as a picture.
1: So Swami says you may worship picture as God, but not God as the picture.
0: This cloth is God.
1: This cloth is God.
0: This flower is God.
1: This flower is God.
0: The plate is God.
1: This plate is God.
0: ఈ అన్నింటినీ పైకి పంపించేసి,
1: just take them up to the heights.
0: అంతేకాని God is flower, God is cloth, God is plate. కిందికి దింపదు దీన్ని.
1: So don't bring down God, calling it as God is flower, God is cloth. No.
0: Look up. Adi nee yokka state.
1: So Swami says, look up. That is the main thing.
0: Unnata sthayilo nee povali.
1: Go to noble heights.
0: Low aim is crime. Adi nee paapam.
1: Low aim is crime. That is sin.
0: Nee lopaliki digavaddu. Paiki pampinchandi.
1: Never go down. Take it up.
0: ఇది ఉన్నత స్థాయి, ఊర్ధ్వమూలం అతశాఖ అని భగవద్గీత చెప్తూ వచ్చింది.
1: ఇట్ ఆల్సో రిఫర్స్ టు రీచింగ్ ద నోబుల్ హైట్స్.
0: కనుక ఎవరిని ఏ విధంగా కూడా మనం బాధించకూడదు.
1: వీ షుడ్ నాట్ హర్ట్,
0: ఎవరిని ఏ విధంగా కూడా మనం హింసించకూడదు.
1: వీ షుడ్ నాట్ బి వైలెంట్ టువర్డ్స్ ఎనీవన్.
0: అందరి యందు ఉండినటువంటి ఆత్మతత్వం ఒక్కటే అనేటువంటి ఈ సత్యాన్ని గుర్తించాలి.
1: ద సెల్ఫ్ ఇస్ వన్ అండ్ ద సేమ్ ఇన్ ఎవ్రీవన్.
0: కనుక మానవత్వం లోపల ఇంకా ఎలాంటి పవిత్రమైన శక్తులు ఉంటున్నాయి అనేటువంటిది మున్ముందు మనం విచారించుకుందాం.
1: In the coming days we will be certainly thinking of the sacred powers latent in human life.
0: ఇప్పుడు కేవలం ఒక విధమైనటువంటి అవుట్లైన్స్ మాత్రమే.
1: Swami has given outline to the topic this morning.
0: ఇదంతా ఓన్లీ ఒక మాస్టర్ ప్లాన్ మాత్రమే.
1: Swami has designed the master plan.
0: ఇదంతా కేవలం రా మెటీరియల్ మాత్రమే.
1: Swami has placed in front of us the raw material.
0: ఈ రా మెటీరియల్ మనం తోకు చేసుకున్నాము.
1: We collected the raw material.
0: యథార్థమైన స్వరూపాన్ని మనం ప్రొడక్షన్ చేయాలి.
1: Then we should project the true form.
0: Production.
1: Production.
0: Not projection.
1: Production next step, the true form.
0: ఒక పదార్థంగా రూపొందింప చేయాలి.
1: We should make it into a material, an object.
0: ఈ సత్యాన్ని విద్యార్థులు చక్కగా గుర్తించి,
1: the students should know this.
0: జగత్తుకు ఆదర్శప్రాయులుగా నిలిచి,
1: they should be ideal to the world.
0: ఈ సత్యాన్ని యావత్ ప్రపంచానికి కూడాను చాటి,
1: they should also publicize this.
0: ప్రపంచంలో శాంతి భద్రతను నెలకొల్పాలి.
1: And establish the peace and security.
0: మనము ఏ కేవలం ఒక భారతదేశమే శాంతిగా ఉండాలని కోరకూడదు.
1: వీ షుడ్ నెవర్ ప్రే దట్ భారత్ షుడ్ బి పీస్ఫుల్.
0: అదే నారో మైండ్.
1: దట్ ఈస్ నారో మైండ్.
0: విశాలమైన భావం. లోక సమస్తా సుఖినో భవంతు. అందరూ సుఖంగా ఉండాలి.
1: యూ షుడ్ హావ్ ఏ బ్రాడ్ ఫీలింగ్, లెట్ ఎవ్రీవన్ బి హ్యాపీ.
0: అప్పుడే అందరి సుఖంలోనే నీ సుఖం కూడా ఆవిర్భవిస్తుంది.
1: యువర్ హ్యాపీనెస్ లైస్ ఇన్ అదర్స్.
0: అంతేకాకుండా లోకం ఎట్ల పోతే ఏమి, నా సుఖం నాకు కావాలని ఆ విధంగా ప్రార్థించకూడదు.
1: యూ షుడ్ నెవర్ ప్రే విత్ ది ఫీలింగ్ వాట్ ఇఫ్, వాట్ మే హ్యాపెన్ టు ది వరల్డ్, బట్ ఐ షుడ్ బి పీస్ఫుల్ అండ్ హ్యాపీ.
0: లోకంలో ఉన్న అందరికీ ఎందుకు, నీవు ఒక వ్యక్తి.
1: యువర్ ఆల్సో ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది ఎంటైర్ వరల్డ్.
0: ఇలాంటి సమస్తి భావంతో,
1: విత్ ద కమ్యూనిటీ,
0: ఇలాంటి విశాల భావంతో,
1: దట్ బ్రాడ్ ఫీలింగ్,
0: ఇలాంటి అనంతమైన భావంతో,
1: ఇన్ఫినిట్ ఫీలింగ్,
0: మీరు కొంతవరకు భావాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
1: యూ షుడ్ డెవలప్ దట్ బ్రాడ్ ఫీలింగ్స్.
0: కేవలం లౌకిక చదువులు చదివినంత మాత్రమే చాలదు.
1: ఇస్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు హావ్ దిస్ వరల్డ్ ఎనఫ్.
0: కేవలం ఈ చదువులంతా కూడాను దేనికి?
1: వాట్ ఫర్ ఇస్ దిస్ ఎడ్యుకేషన్?
0: జ్ఞానం పొట్ట కోసం.
1: ఇట్స్ ఓన్లీ ఫర్ ద స్టమక్ టు ఫిల్ ద బెల్లీ.
0: ఈ స్టమక్ ని ఫిల్అప్ చేసుకోవడానికి ఇంత చదువు చదవాలనా?
1: టు ఫిల్అప్ దట్ మచ్ ఆఫ్ స్టమక్ షుడ్ యూ హావ్ ఎడ్యుకేషన్?
0: పొందల్నా?
1: షుడ్ యూ హ్యావ్ ఆల్ దీస్ థింగ్స్?
0: ఇంత ప్రపంచంలో మనం ఈ ఉద్యోగాల కోసం వెతకల్నా?
1: షుడ్ యూ సెర్చ్ ఫర్ ఎ జాబ్ ఫర్ ఆల్ దిస్?
0: వెతకనక్కర్లేదు.
1: నాట్ నెసెసరీ.
0: చదవనక్కర్లేదు.
1: యూ నీడ్ నాట్
0: తిరగనక్కర్లేదు.
1: యూ నాట్ మూవ్ అబౌట్.
0: నీవు నీ సత్యాన్ని నీవు గుర్తించుకుంటే అక్కడే సాక్షాత్కారం.
1: యు నో యువర్ ఓన్ ట్రూత్, దేర్ ఇట్ మేనిఫెస్ట్.
0: చదువులన్నీ చదివి,
1: హావింగ్ స్టడీడ్ ఆల్,
0: చాలా వివేకి అయి,
1: బీయింగ్ హైలీ ఇంటెలిజెంట్,
0: మగిడి తండ్రి కూడా మందమతుడు.
1: ఇస్ అ ఫూలిష్ వన్ హూ డస్ నాట్ నో హింసెల్ఫ్.
0: ఎంత చదువు చదివి,
1: విత్ ఆల్ ద స్కాలర్షిప్,
0: ఏ నీతి ఉన్నను,
1: he may be in any way.
0: Heeru ni kuda ambu manaledu.
1: Mean man shall never change his
0: mind. Chadugu chaduva.
1: With all the education.
0: Tarkavadame kani.
1: It's just argumentation.
0: Purna gnanam eppudu pondaledu.
1: You will never get comprehensive
0: knowledge. Chadugu chaduva chadivi chavanga netiki. Chavu leni chadugu chaduvale.
1: Why should one die with all this education? He should study to be deathless.
0: Emiti ee education.
1: What is your education?
0: Ee education ekku kavatam valle education kuda ekku ayipothundi.
1: Because of education is more, there is more of agitation also.
0: Ee education lo elevation kavali manaku.
1: Education should lead to elevation.
0: Adhe mane adarshamu.
1: That is the ideal.
0: Adhe nijamainatuvanti vidya.
1: That is the true education.
0: Adhyatma vidya vidyanam.
1: The spiritual education is the true education.
0: Ee laukika vidyalu kuda kavalsindi.
1: The world education is necessary.
0: Ee oddani cheppakoddu.
1: You should say no.
0: Kaani tho paatu.
1: Along with that,
0: దీన్ని కూడా చేయాల్సింది.
1: యు షుడ్ డు దిస్ ఆల్సో.
0: భుజించాలంటే అన్నం ఒకటి ఉండాలి.
1: టు ఈట్ ఫుడ్
0: ఇస్ ప్రధానమైనటువంటి మ్యాటర్.
1: దట్ ఇస్ మెయిన్ వన్.
0: అది ఇంపార్టెంట్ మెయిన్.
1: దట్ ఇస్ ఇంపార్టెంట్ ఐటమ్.
0: అయితే దాంట్లోకి పులుసు, రసము, పచ్చడి, పెరుగు ఇవన్నీ కొన్ని అవుట్ సైడ్ ఉంటూ ఉండాలి కదా, కొన్ని కలుపుకోవటానికి రుచికి.
1: అలాంగ్ విత్ ది రైస్ యు నీడ్ పులుసు, సాంబార్, రసం టు మిక్స్ అండ్ ఈట్.
0: అదే విధంగానే ఆధ్యాత్మిక విద్య అనేటువంటి అన్నాన్ని మనం తయారు చేసుకోవాలి.
1: సౌ ది స్పిరిచువల్ ఎడ్యుకేషన్
0: లౌకిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక ఇవన్నీ కూడా ఈ కూరల వంటివిగా దాన్ని చేర్చుకోవాలి.
1: సో మోరల్, ఎథికల్, ఫిజికల్, సైంటిఫిక్ ఆర్ ఐటమ్స్ లైక్
0: ఇవన్నీ కేవలం మన టేస్ట్ జిహ్వ చాపల్యం కోసం చేస్తున్నావు.
1: దే ఆల్ విల్ యాడ్ టు యువర్ టేస్ట్.
0: నీ భ్రాంతుల కోసం చేస్తున్నావు.
1: అడ్జస్ట్ ఫర్ యువర్
0: నీ రుచుల కోసం చేస్తున్నావు.
1: బికాజ్ యూ లైక్ ఇట్.
0: నీ వాంఛన కోసం చేస్తున్నావు.
1: బికాజ్ యూ డిజైర్.
0: ఈ విధంగా వాంఛన చల్లార్చుకున్నప్పుడే,
1: వెన్ యూ పాసిఫై డిజైర్,
0: మనస్సు స్తంభించిపోతుంది.
1: దెన్ మైండ్ వుడ్ కమ్ టు హోమ్.
0: అప్పుడే అమనస్కుడైపోతావు.
1: దెన్ యూ విత్డ్రా ద మైండ్.
0: అప్పుడే ఓవర్ మైండ్.
1: దట్ ఈస్ ఓవర్ మైండ్.
0: ఈ ఓవర్ మైండ్ అనేటువంటి దాన్ని,
1: దిస్ ఓవర్ మైండ్,
0: ఇల్యూమినేషన్ మైండ్ అనేటువంటి దాన్ని,
1: దిస్ ఇల్యూమినేషన్ మైండ్,
0: ఇంకా హయ్యర్ మైండ్ అనేటువంటి దాన్ని,
1: హయ్యర్ మైండ్,
0: ఇంకా సుపీరియర్ మౌండ్ అనేటువంటి దాన్ని,
1: అండ్ సుపీరియర్
0: ముందు మనం తెలుసుకోవాలి.
1: వీల్ హ్యావ్ టు నో ఇన్ ఫ్యూచర్.
0: అన్నింటి యొక్క అర్థములు మనం గుర్తించిన తర్వాతనే పూర్ణతత్వం ఏకమైపోతుంది.
1: వెన్ యూ అండర్స్టాండ్ మీనింగ్స్ ఆఫ్ ఆల్ దీస్, దెన్ యూ విల్ హ్యావ్ ది టోటల్ అండర్స్టాండింగ్.
0: కనుక ఆధ్యాత్మిక మార్గము అత్యవసరమైనటువంటిది.
1: స్పిరిచువల్ పాత్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్.
0: ఆ ఆధ్యాత్మిక తత్వాన్ని మీకు చక్కగా విపులంగా విభజించి చెప్పే నిమిత్తమే ఈ సమ్మర్ క్లాసులు పెట్టుకోవటం.
1: ఓన్లీ టు టీచ్ యూ క్లియర్లీ the spiritual part, the summer classes are held.
0: భౌతిక విద్యలంతా కూడా మీ క్లాసురూమ్ లో మీ అధ్యాపకులతో జరుగుతూనే ఉంటున్నాయి నిత్యం.
1: The world education you will have in your daily routine.
0: కానీ ఇది ప్రధానమైనటువంటిది.
1: But this is chief one.
0: నదీ నామ సాగరో గతి. నదులు అనేక నదులుగా ఉంటుంది, అనేక రూపనామంతో ప్రవహిస్తాయి.
1: The rivers have different names, they flow in different
0: directions.
1: ఓషన్ ఇస్ వన్.
0: కాబట్టి మీ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ ఇవన్నీ కూడా ఒక్కొక్క నదులు వంటివి.
1: దేర్ఫోర్ ఫిజిక్స్, బాటనీ, జువాలజీ, ఇంగ్లీష్ దే ఆర్ లైక్ రివర్స్.
0: ఇవన్నీ చేరి ఆధ్యాత్మ విద్య అనే సముద్రంలో ఏకమైపోవాలి.
1: అల్టిమేట్లీ దే షుడ్ యూనిఫై విత్ దట్ ఓషన్ ది స్పిరిచువల్ నాలెడ్జ్.
0: అదే యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: That is unity in diversity.
0: మీరందరూ చూస్తూనే ఉంటున్నారు.
1: Here you are all watching.
0: ఇక్కడే మీరు యూనిటీ ఇన్ డైవర్సిటీని మీరు చక్కగా గుర్తించవచ్చును.
1: Here you can clearly recognize unity in diversity.
0: ఒక ప్రశ్న వేసుకోండి.
1: You put your question one.
0: Beings are many. But breath is one. చూసారా? ఈ గాలి ఒక్కటిగానే ఉంటుండదు అందరికీ.
1: The air is one to everybody.
0: మీ గాలి నా గాలి వేరు లేదు.
1: My air is not separate from yours.
0: అదే రీతికని అన్నింటిని ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించాలి.
1: So we should understand this unity.
0: ఈ విధమైనటువంటి ఏకత్వం లోపల
1: in this
0: దైవచింతన చేస్తూ
1: thinking of the Lord,
0: ఈ యొక్క సమ్మర్ క్లాస్ లోపల మీ హృదయాల్ని పవిత్రమైన పరివర్తన చేసుకుని తద్వారా ఈ లోకానికి తగిన రీతిలో చాటడానికి పూనుకోవాలి.
1: We should sanctify, we should purify, change our hearts and show an ideal
0: world. సెల్ఫ్లెస్ జీవితాన్ని గడపాలి.
1: We should lead selfless life.
0: ఈ విధంగా గడపడానికి ఒక ఆధ్యాత్మిక తత్వం తప్ప మరొక మార్గంలో ఈ సెల్ఫ్లెస్ చేయడానికి వీలే కాదు.
1: టు లీడ్ సెల్ఫ్లెస్ లైఫ్ స్పిరిచువల్ పాత్ ఈస్ ది ఓన్లీ వే.

0: The modern education will help us to be more and more intelligent, but it will not help us to develop that sense of proportion or discrimination. With all this umpteen number of education, without that sense, what is the use of this education and what is its value?
1: Premaswarupulara.
0: Embodiments of love.
1: ప్రాకృతమైన ఈ జగత్తునందు తెలివితేటలను బుద్ధిని సమముగా భావించి నిత్య జీవితంలో బుద్ధి అనగా తెలివితేటలు అనేటువంటి ఒక పదములకు అర్థం కల్పిస్తూ వస్తున్నారు.
0: ఇన్ దిస్ వరల్డ్ వీ కన్సిడర్ దిస్ ఇంటెలెక్ట్ ఈజ్ సినానిమస్ టు ద వర్డ్ ఇంటెలిజెన్స్.
1: కానీ ఇది సరైనటువంటి

0: యొక్క అర్థం కాదు.
1: బట్ ఇట్స్ నాట్ ది కరెక్ట్ మీనింగ్.
0: బుద్ధి అనగా తెలివితేటలైనటువంటి యొక్క పదము చాలా విరుద్ధమైనటువంటి అర్థం.
1: ది ఇంటెలెక్ట్ కన్వేస్ జస్ట్ ది ఆపోజిట్ మీనింగ్ టు దట్ ఆఫ్ ఇంటెలిజెన్స్.
0: ఈ విషయమై అనేక సమస్యల లోపల దీనిని పరిశోధన సలిపి విక్రమాదిత్యుడు బుద్ధికిని మేధాశక్తికిని ఉండినటువంటి వ్యత్యాసం ఏమిటని ఒక పెద్ద కాన్ఫరెన్స్ జరుపుతూ వచ్చాడు.
1: సో మెనీ ఇన్వెస్టిగేషన్స్ హ్యావ్ బీన్ డన్ ఇన్ దిస్ డైరెక్షన్. ఇట్ ఈస్ ఎంపరర్ విక్రమాదిత్య హూ బ్రాట్ దిస్ డిస్టింక్షన్ బిట్వీన్ ది ఇంటెలెక్ట్ అండ్ ఇంటెలిజెన్స్.
0: అనేక మంది కవులు, పండితులు, అనేక మంది విద్యావంతులు, మేధాశక్తి గల వారు ఇందులో పాల్గొన్నారు.
1: మెనీ పోయిట్స్, స్కాలర్స్, ఇంటెలెక్చువల్స్ పార్టిసిపేటెడ్ ఇన్ దట్ అసెంబ్లీ.
0: విక్రమాదిత్యుడు ఈ పండితులను గురించి, మహోన్నతమైనటువంటి విద్యావంతులారా, బుద్ధిశక్తికిని మేధాశక్తికిని ఉండినటువంటి వ్యత్యాసం ఏమిటో తెలిపి నన్ను ఆనందపరచవలసిందని పండితులను ప్రార్థించాడు.
1: ఎంపరర్ విక్రమాదిత్య సెడ్ లైక్ దిస్, ఓ స్కాలర్స్ ప్లీజ్ లెట్ మీ నో ద డిఫరెన్స్ బిట్వీన్ ది ఇంటెలెక్ట్ అండ్ ఇంటెలిజెన్స్ అండ్ మేక్ మీ హ్యాపీ.
0: ఈ రెండింటి యందు ఏది ఉత్తమమైనటువంటిది, ఏది ఘనమైనటువంటిది, ఏది సరి అయినటువంటిది అనేటువంటిది అన్ని గురించి నాకు వెల్లడి చేయమన్నారు.
1: హీ సెడ్ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ మీ విచ్ ఇస్ నోబ్లర్, విచ్ ఇస్ గ్రేటర్, విచ్ ఇస్ హయర్ ఆఫ్ ది టూ.
0: ప్రవేశించినటువంటి పండితులందరూ కూడాను మేధాశక్తి కంటే బుద్ధి చాలా సర్వోత్కృష్టమైనటువంటిది అని జవాబు చెప్పారు.
1: ఆల్ స్కాలర్స్ గేవ్ వన్ రిప్లై, ఇంటెలెక్ట్ ఇస్ సర్టన్లీ సుపీరియర్ టు ఇంటెలిజెన్స్.
0: బుద్ధి యొక్క సౌజన్యము, సౌశీల్యము, సౌభ్రాతృత్వము మేధాశక్తికి లేదని కూడా వారు నిరూపించారు.
1: దే ఆల్సో ప్రూవ్ ద ఫ్యాక్ట్ దట్ ఇంటెలెక్ట్ క్యారీస్ విత్ ఇట్ ఆల్ ద క్వాలిటీస్ ఆఫ్ దిస్ క్యారెక్టర్, ద ఫ్రెటర్నిటీ అండ్ సో ఆన్.
0: కానీ విక్రమాదిత్యునికి ఇది చాలా ఆశ్చర్యం కలిగింది.
1: విక్రమాదిత్య వాజ్ వెరీ మచ్ సర్ప్రైజ్ టు
0: లెర్న్. మేధాశక్తికి బుద్ధికి ఎత్తి భేదము లేదని తానే పూర్వము విశ్వసించినాడు.
1: Earlier he thought that there is no difference between intellect and intelligence.
0: కానీ మేధాశక్తికి బుద్ధికి ఉండినటువంటి వ్యత్యాసం ఏమిటో వివరించమని కూడాను తిరిగి విక్రమాదిత్యుడు పండితులను ప్రార్థించాడు.
1: విక్రమాదిత్య prayed to the scholars once again to explain in detail the difference between intellect and intelligence.
0: బుద్ధి ఐదు అంశములతో కూడినటువంటిది, ఇది చాలా విలువైనటువంటిది, దీనికి తెలివితేటలైనటువంటి పేరు సార్థకమైనటువంటిది కాదు అని వివరించారు పండితుడు.
1: Scholars explained clearly that intellect has got five aspects and intelligence stands nowhere before it.
0: ఒకటి శ్రద్ధ,
1: one steadfastness,
0: రెండవది రుతము,
1: రుతము,
0: మూడవది సత్యము,
1: the truth,
0: నాలుగవది యోగము,
1: యోగ,
0: ఐదవది మహత్తరమైన శక్తి,
1: the mighty power.
0: ఈ ఐదు శక్తులతో కూడినటువంటిది బుద్ధి.
1: Intellect has got these five aspects.
0: కేవలం లౌకికమైన, భౌతికమైన, ప్రాకృతమైన, లోక సంబంధమైనటువంటి యొక్క తెలివితేటలను పెంచేటువంటిది మేధాశక్తి.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది ఇంటెలిజెన్స్ యూ విల్ హ్యావ్ దట్ విల్ ఇంప్రూవ్ డే బై డే ఇన్ దిస్ వరల్డ్ విచ్ ఇస్ ఎవర్ చేంజింగ్.
0: మేధాశక్తి కలవానికి అన్నీ సందేహములే.
1: ద వన్ హూ ఇస్ ఇంటెలిజెంట్ విల్ బి ఫుల్ ఆఫ్ డౌట్స్.
0: ఒక్క క్షణమైనా కూడాను అతను ఒక విశ్వాసంతో ఒక విషయాన్ని విశ్వసించేటువంటి వాడు కాదు.
1: Even for a moment, he will not have repose faith in anyone.
0: ఈ మేధాశక్తి కలిగినటువంటి వానికి అమితమైనటువంటి అహంకారం కూడా ఉంటుంది.
1: Intelligent people are highly egoistic.
0: అహంకారం ఎక్కడ ఉన్నదో ఇక్కడ ఆత్మతత్వం అనేటువంటిది మరుగుపడిపోతుంది.
1: Where there is ego, the atmic power, the spirit will be covered.
0: తద్వారా బుద్ధి యొక్క శక్తులను కూడాను హీనము గావిస్తుంది.
1: Therefore, the power of the intellect is gone.
0: కనుక తెలివితేటలనేటువంటిది గొప్ప విద్యావంతుల యొక్క లక్షణం కాదు.
1: దేర్ఫోర్ ఇంటెలిజెన్స్ ఇస్ నో క్వాలిటీ క్వాలిఫికేషన్ ఆఫ్ ఎన్ ఎడ్యుకేటెడ్.
0: కానీ దురదృష్టవశాత్తు ఈనాటి యుగంలో మేధాశక్తి గల వాడు గొప్ప వాడని భావిస్తున్నారు.
1: అన్ఫార్చునేట్లీ ఇన్ దిస్ వరల్డ్ వీ కన్సిడర్ ఇంటెలిజెంట్ పీపుల్ మైటీ.
0: అతను గొప్ప మేధాశక్తి గల వాడని కూడా అతని గౌరవిస్తున్నారు.
1: వీ రెస్పెక్ట్ హిమ్ బికాస్ హీ ఇస్ ఇంటెలిజెంట్.
0: కానీ ప్రాచీన కాలమునందు మేధాశక్తి గల వాడిని ఎవ్వరు కూడా చేర్చుకునేటువంటి వారు కాదు.
1: బట్ ఇన్ ఏన్షియంట్ టైమ్స్ నోబడి వుడ్ జాయిన్ ది కంపెనీ ఆఫ్ ఇంటెలిజెన్స్.
0: కేవలం బుద్ధిగలని అందరూ గౌరవించేటువంటి వారు.
1: ఓన్లీ ది వన్ విత్ ఇంటెలెక్ట్ ఇస్ రెస్పెక్టెడ్.
0: మొట్టమొదటిది ఈ యొక్క శ్రద్ధ.
1: ద ఫస్ట్ శ్రద్ధ, స్టెడ్ఫాస్ట్నెస్.
0: ఈ శ్రద్ధ అనేటువంటి దానికి రెండు అర్థములు ఉంటున్నవి.
1: ఇట్ హెస్ టూ మీనింగ్స్.
0: ఆసక్తి, స్థిరత్వము రెండు కూడినటువంటిదే శ్రద్ధ.
1: టూ ఆస్పెక్ట్స్, వన్ ఇంట్రెస్ట్, అదర్ స్టెబిలిటీ.
0: కేవలం శ్రద్ధ ఉండినంత మాత్రమే, ఆసక్తి ఉండినంత మాత్రమే చాలదు.
1: ఇస్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు హావ్ ఇంట్రెస్ట్ మీన్స్.
0: ఆసక్తి పైన ఘనమైనటువంటి యొక్క విశ్వాసం ఉంటుండాలి.
1: యూ షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ యువర్ ఇంట్రెస్ట్.
0: కనుక ఆసక్తి, స్థిరత్వము రెండు ఉండినటువంటిదే బుద్ధి.
1: దేర్ఫోర్ ఇంటెలెక్ట్ హ్యాస్ దీస్ టూ, ది ఇంట్రెస్ట్ అండ్ స్టెబిలిటీ.
0: ఈ బుద్ధి యొక్క ప్రభావ శక్తియే రుతము.
1: ది ఇఫెక్ట్ ఆఫ్ ది ఇంటెలెక్ట్ ఈజ్ రుతం.
0: దీని యొక్క ప్రభావం ఏమిటి?
1: వాట్ ఈజ్ ఇట్స్ ఇఫెక్ట్?
0: అనగా త్రికాలములు ఎంత కూడాను దీన్ని విచారణ సలిపి ఇది సరి అయినటువంటి యొక్క విశ్వాసమా కాదా అనేటువంటి నిర్ణయాన్ని చేసుకోవటం.
1: ఇట్స్ ద డెసిషన్ మేకింగ్, థింకింగ్ ఆల్ ద త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్ వెదర్ ఇస్ రైట్ ఆర్ రాంగ్.
0: ఈ రుతం అనేటువంటి పదమునకు కూడాను త్రికరణ శుద్ధికే రుతము అని పేరు.
1: ద ప్యూరిటీ హార్మోని ఆఫ్ ది త్రీ ఇస్ కాల్డ్ రుతం.
0: థాట్స్, వర్డ్స్, యాక్షన్, అనగా తలంపు, మాట, క్రియ మూడు కూడాను పరిశుద్ధమైనటువంటిగా ఉండినప్పుడే దీనికి రుతము అనేటువంటి పదము సార్థకమవుతుంది.
1: ద వర్డ్ రుతం ఇస్ ట్రూలీ అప్లికబుల్ వెన్ థాట్స్ ఆర్ ప్యూర్, వర్డ్స్ ఆర్ ప్యూర్ అండ్ డీడ్స్ ఆర్ ప్యూర్.
0: కనుకనే శ్రద్ధ తరువాత రుతము రెండవది.
1: ద సెకండ్ ఆస్పెక్ట్ ఇస్ రుతం.
0: ఈ రుతము యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించి వాక్రూపం వల్ల వెల్లడి చేసేటువంటిదే సత్యము.
1: Having known the nature of rutam clearly, if it is expressed by word, it is called satyam, truth.
0: Trikarana suddhini paripurnanga viswasinchi paliketuvanti oka palukuke satyamu ani peru.
1: Observing the purity in all the three aspects, that which is uttered
0: chuchindi chusinattuga vinnadi vinnattuga chesindi chesinattuga cheppadam idi satyamu kaadu.
1: You cannot call it truth if you just say what you have seen, if you say what you have listened to.
0: దీనిని నిజము అని చెప్పవచ్చు.
1: This is called nijamu or fact.
0: కానీ సత్యమునకు నిజమునకు చాలా వ్యత్యాసం ఉంటుంది.
1: There is wide difference between truth.
0: మేధాశక్తికి బుద్ధికి చాలా వ్యత్యాసం ఉంటుండాలి.
1: There is gulf of difference between the intellect and intelligence.
0: ఈ వ్యత్యాసాన్ని గుర్తించుకోలేనిటువంటి వ్యక్తులు రెండింటిని ఒకటిగా భావిస్తుంటారు.
1: Those that do not know the difference consider them equal, identical.
0: కనుక రుతము యొక్క తత్వాన్ని వాక్ రూపంలో వెల్లడి చేసేటువంటిది సత్యము.
1: దేర్ఫోర్ ట్రూత్ ఇస్ ద వన్ విచ్ ఇస్ ఎక్స్ప్రెస్డ్ బై వర్డ్, ద నేచర్ ఆఫ్ రుతం ఇన్.
0: ఇంకా నాలుగవది,
1: ద ఫోర్త్,
0: యోగము.
1: యోగ,
0: యోగం అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ యోగ?
0: అనేక రకములైనటువంటి యోగములు ఉంటున్నాయి ఈనాడు లోకంలో.
1: ఇన్ దిస్ వరల్డ్ దర్ మెనీ ఫార్మ్స్ ఆఫ్ యోగ.
0: కానీ పతంజలి యోగ సూత్రమును పురస్కరించుకుని యోగ చిత్తవృత్తి నిరోధక అని, అనగా సమస్త ఇంద్రియములు కూడాను స్వాధీనపరచుకోవటమే యోగం.
1: అకార్డింగ్ టు పతంజలి ద డెఫినేషన్ ఆఫ్ యోగా ఈజ్ టు హ్యావ్ ఎ టోటల్ కంట్రోల్ ఓవర్ సెన్సెస్.
0: మానవుని యొక్క సర్వశక్తులు కూడాను తమ ఆధీనమునందు ఉంచుకోవటమే యోగం.
1: యోగా మీన్స్ టు హ్యావ్ ఆల్ ద పవర్,
0: దృష్టిని అదుపులో పెట్టుకోవటమే యోగము.
1: టు హ్యావ్ టోటల్ కంట్రోల్ ఈజ్ యోగా.
0: శ్రవణమును అదుపులో పెట్టుకోవటమే యోగము.
1: కంట్రోల్ ఓవర్ లిసనింగ్.
0: వాసనను అదుపులో పెట్టుకోవటమే యోగము.
1: కంట్రోల్ ఓవర్ టాక్ ఈజ్ యోగ.
0: వాక్కును అదుపులో పెట్టుకోవటమే యోగము.
1: కంట్రోల్ ఓవర్ ద వర్డ్స్ దట్ వి యుటర్.
0: థాట్స్ ను అదుపులో పెట్టుకోవటమే యోగము.
1: టు ఎక్సర్సైజ్ కంట్రోల్ ఆన్ అవర్ థాట్స్.
0: కనుకనే ఐదు ఇంద్రియముల యొక్క తత్వాన్ని కూడాను అదుపులో ఉంచుకోవటమే యోగము అన్నారు.
1: యోగా ఈజ్ టు హ్యావ్ ఎ కంట్రోల్ ఓవర్ దీస్ ఫైవ్ సెన్సెస్.
0: అయితే మాట్లాడాలి.
1: However, you have to talk.
0: మాటలను మరచకూడదు. అయితే ఈ మాటలు ఏ విధంగా మాట్లాడాలి?
1: How should we talk?
0: త్రికరణ శుద్ధి అయినటువంటి ఒక సత్యము ద్వారా మాట్లాడాలి.
1: We have to talk with all the purity.
0: అసత్యమైనటువంటి దానిపైన ఏమాత్రం మనం వాదోపవాదం చేయకూడదు.
1: We should never utter lies and argue thereafter.
0: కనుకని తెలియనటువంటి దానిపైన వాదోపవాదం చేయటము ఇది కేవలం అజ్ఞానం.
1: It's only ignorance. If you argue on that, you
0: ee vaadopavadam valla dvesham perugutundi kaani aikyata peragadu.
1: Because of this argument, hatred will increase.
0: Kanukane vedamu vaade vaade varjate vairam annaru. వాదించుకుంటూ వాదించుకుంటూ పోయినప్పుడు అది వైరంగా మారిపోతుంది.
1: యాజ్ యు కంటిన్యూ టు ఆర్గ్యూ దేర్ విల్ బి స్కోప్ ఫర్ ఎనిమిటీ.
0: కనుకనే విద్యార్థులు ఈ విధమైనటువంటి ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది అత్యవసరంగా మీరు విశ్వసించాలి.
1: సో స్టూడెంట్స్ షుడ్ హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఆన్ ద కంట్రోల్ ఓవర్ సెన్సెస్.
0: ఈ వయసు చాలా పవిత్రమైనటువంటి వయసు.
1: దిస్ ఏజ్ ఇస్
0: దివ్యమైనటువంటి వయసు.
1: ఇట్స్ డివైన్.
0: భవిష్యత్తుకు ఒక రాజమార్గమును బోధించేటువంటి వయసు.
1: ఇట్ లేస్ ఎ రాయల్ పాత్ ఫర్ ద
0: రాజమార్గమును మీరు నిర్మించేటువంటి వయసు.
1: ఇట్ బిల్డ్స్ ద రాయల్ పాత్.
0: నేటి యువకులే భవిష్యత్తు భారత ఉద్ధారకులు.
1: యంగ్స్టర్స్ టుడే ఆర్ ది ఎమాన్సిపేటర్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: కనుకనే మొట్టమొదట ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది విద్యార్థులకు మొదటి లెసన్ అనగా పాఠము.
1: సో ఫర్ స్టూడెంట్స్ ద ఫస్ట్ లెసన్ ఈస్ ద సెన్స్ కంట్రోల్.
0: కనుక శ్రద్ధతో వృతముతో సత్యముతో యోగముతో కూడినటువంటి యొక్క సమ్మిళిత స్వరూపమే మహత్తరమైన శక్తి.
1: Therefore, the combination of the steadfastness, the rhythm, the truth and yoga, that leads to the mighty power.
0: భగవత్ స్వరూపమే మహత్తరమైన శక్తి.
1: The divine manifestation itself. అట్
0: భగవత్తరమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి శక్తి అందే ఈ రుతము త్రికరణ శుద్ధి ఉంటుంది.
1: ఇట్ ఇస్ దేర్ ఇన్ ది డివినిటీ యు ఫైండ్ దిస్ రుతం.
0: ఆ దివ్యత్వం పైన మహత్తరమైన శక్తి పైన సత్యము ప్రకాశిస్తూ ఉంటుంది.
1: ద ట్రూత్ షైన్స్ బేస్డ్ ఆన్ దిస్ డివైన్ పవర్.
0: కనుకనే ట్రూత్ ఈస్ గాడ్ అన్నారు.
1: సో ఇట్ ఇస్ ద ట్రూత్ ఈస్ గాడ్.
0: ఇంతే కాదు, శ్రద్ధ కూడాను దైవ స్వరూపమే.
1: The steadfastness is also divine.
0: Endukanaga saddhavan labate gnanam, dani valane gnanam labhistundi.
1: You can only acquire wisdom through shraddha.
0: Gnanam evaru daiva swaroopame.
1: Wisdom is God.
0: Satyam gnanam anantam brahma annaru.
1: God is truth satyam, God is infinite, God is wisdom.
0: Kanukane satyam daiva swaroopame.
1: So truth is God.
0: Rutam bhagava swaroopame.
1: Rutam is God.
0: Shraddha bhagava swaroopame.
1: Shraddha is God.
0: మహత్తరమైన యోగ సిద్ధి అది భగవత్ స్వరూపమే.
1: యోగ ఈజ్
0: యోగేశ్వరాయ నమః. సిద్ధి సంకల్పాయ నమః. సంకల్ప సిద్ధాయ నమః. యోగ యోగేశ్వరాయ నమః అని భగవంతునికి అనేక విధమైనటువంటి పేర్లు.
1: గాడ్ హ్యాస్ సో మెనీ నేమ్స్.
0: కనుక ఈ యొక్క మూడింటికి ఐదింటికి బుద్ధి అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటి నిలయం.
1: ఆల్ దీస్ ఫైవ్ have got at their center the intellect. దీనిని
0: పరిష్కరించుకొని వేదమునందు బుద్ధి గ్రాహ్యం అతి ఇంద్రియం అన్నాడు.
1: Therefore in it is Veda it is said బుద్ధి గ్రాహ్యం
0: అతి ఇంద్రియము ఇంద్రియాతీతమైనటువంటిది.
1: Intellect is transcendental beyond senses.
0: ఇంద్రియాతీతమైనటువంటి యొక్క బుద్ధిని మేధాశక్తికి పోల్చుకోవటము ఇది సరైనటువంటిది కాదు.
1: Intellect which is transcendental beyond the senses you cannot compare with intelligence.
0: మేధాశక్తికి ఉండినటువంటి వ్యత్యాసాన్ని విద్యార్థులు గుర్తించాలి.
1: స్టూడెంట్ షుడ్ క్లియర్లీ అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇంటెలిజెన్స్. తెలివితేటల
0: చేత మంచి ఓ గ్రేడ్ తేవచ్చును.
1: విత్ ఇంటెలిజెన్స్ యూ కెన్ హ్యావ్ ఓ గ్రేడ్.
0: తెలివితేటల చేత వాదోపవాదం జరపవచ్చును.
1: యూ కెన్ ఆల్సో ఆర్గ్యూ ఇఫ్ యూఆర్ ఇంటెలిజెంట్.
0: తెలివితేటల చేత మంచి ప్రసంగములు చేయవచ్చును.
1: యూ కెన్ ఆల్సో గివ్ నైస్ టాక్స్.
0: ఇవన్నీ కూడా లోక సంబంధమైనటువంటివి.
1: దట్స్ ఆల్ వరల్డ్లీ నేచర్.
0: ఇది ప్రాకృతమైనటువంటి విద్యలే.
1: ఇట్స్ ఆల్ ఫిజికల్ ఎడ్యుకేషన్.
0: ఇది ప్రవృత్తమైన మార్గములే.
1: ఇట్స్ అవుట్వర్డ్ పాత్.
0: కానీ బుద్ధి అనేటువంటిది నివృత్తి యొక్క తత్వము.
1: బట్ ఇంటెలెక్ట్
0: ఇక్కడ మీరు దీనికి ఉండినటువంటి సమీపత్వం ఏమిటో మీరు చక్కగా గుర్తించాలి.
1: అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ ఇంటెలెక్ట్ క్లియర్లీ.
0: అడుగు భాగములో ఉన్నది దేహము.
1: అట్ ద బాటమ్ ఇస్ ద బాడీ.
0: దేహమునకు పైభాగంలో ఉన్నటువంటిది సెన్సెస్.
1: అబౌవ్ ద బాడీ ఆర్ ద సెన్సెస్.
0: ఈ సెన్సెస్ పైభాగంలో ఉన్నటువంటిది మైండ్.
1: ఓవర్ ద సెన్సెస్ ఇస్
0: మైండ్. కు పైభాగంలో ఉన్నటువంటిది బుద్ధి.
1: అబౌవ్ దట్ ఇంటెలెక్ట్.
0: బుద్ధికి పైభాగంలో ఉన్నటువంటి ఆత్మ.
1: అబౌవ్ ద ఇంటెలెక్ట్.
0: కాబట్టి ఆత్మకు అత్యంత సమీపంలో ఉంటుండాది బుద్ధి.
1: ఇంటెలెక్ట్ ఈస్ వెరీ క్లోజ్ టు ఆత్మ.
0: కనుకనే ఈ బుద్ధి యొక్క తత్వం అనేటువంటిది ఆత్మ ద్వారానే ప్రకాశిస్తూ ఉంటుండాలి.
1: దేర్ఫోర్ ఇంటెలెక్ట్ షైన్స్ బికాస్ ఆఫ్ ది స్పిరిట్ బిహైండ్.
0: ఆత్మ యొక్క ప్రతిబింబమే బుద్ధి.
1: ఇంటెలెక్ట్ ఇస్ ది వెరీ రిఫ్లెక్షన్ ఆఫ్ ఆత్మ.
0: అతి పవిత్రమైనటువంటి బుద్ధిని కల్పితమైన కృత్రిమమైన ప్రాకృతమైన ఈ యొక్క మేధాశక్తికి పోల్చుకోవటం ఇది తప్పు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్ టు కంపేర్ సచ్ ఎ సేక్రెడ్ ఇంటెలెక్ట్ విత్ ది వరల్డ్లీ ఇంటెలిజెన్స్.
0: ఈ తెలివితేటలు అనేటువంటిది బిలో సెన్సెస్ అనగా ఇంద్రియములకు అతీతమైనది కాదు.
1: దేర్ఫోర్ ఇంటెలిజెన్స్ ఇస్ బౌండ్ బై సెన్సెస్ నాట్ బియాండ్.
0: ఇది ఇంద్రియములతో కూడినటువంటిది.
1: ఇట్ ద వన్ విత్ సెన్సెస్.
0: కానీ బుద్ధి ఇంద్రియాతీతమైనటువంటిది.
1: బట్ ఇంటెలెక్ట్ ఇస్ బియాండ్ సెన్సెస్.
0: కనుక బుద్ధికి మేధాశక్తికి తెలివితేటలకు ఏమాత్రము సంబంధం లేదు.
1: దేర్ఫోర్ దేర్ ఇస్ నో రిలేషన్.
0: ఈ తెలివితేటలు ప్రాప్తమైనటువంటి యొక్క ఉపాధికి మాత్రమే ఉంటుండాలి.
1: ఇంటెలిజెన్స్ హెల్ప్స్ అస్ సో లాంగ్ వి హావ్ దిస్ బాడీ.
0: ఈ ఉపాధి భేదము ఉండినంత వరకు కూడాను మనకు ఏకత్వం అనేటువంటి యొక్క ఆత్మతత్వము మనకు అర్థం కాదు.
1: సో లాంగ్ వీ హ్యావ్ దిస్ బాడీ ఫీలింగ్ వీ కెన్ నెవర్ అండర్స్టాండ్.
0: ఒక శ్రీమంతుడు గొప్ప పెద్ద భవనాన్ని కట్టాడు.
1: A rich man constructed a big man.
0: ఆ భవనములో ఒక బెడ్రూమ్ అని పెట్టాడు.
1: There he allotted a bedroom.
0: దాని ప్రక్కలో ఒక బాత్రూమ్ అని పెట్టాడు.
1: A bathroom by its side.
0: దాని ప్రక్కలో ఒక డైనింగ్ హాల్ అని పెట్టాడు.
1: A dining hall.
0: దాని ప్రక్కలో మనకి డ్రాయింగ్ రూమ్ అని పెట్టాడు.
1: A drawing room by its side.
0: దాని వెనుకలో కిచెన్ రూమ్ అని పెట్టారు.
1: A kitchen separate.
0: కిచెన్ రూమ్ కు పక్కన ఒక స్టోర్ రూమ్ అని పెట్టారు.
1: There is store room by side of the kitchen.
0: ఎన్ని రూములు ఉంటున్నాయి దాంట్లో?
1: There the building has
0: ఈ రూములకు వ్యత్యాసం ఏమిటి?
1: Where does the difference lie?
0: Dining room ku drawing room ku unnatundi vyathyasam emiti?
1: Where does the difference lie between the dining room and the drawing room?
0: Bathroom ku bedroom ku unnatundi vyathyasam emiti?
1: Where does the difference lie between bathroom and bedroom?
0: Kitchen room ku unni vyathyasam emiti?
1: What is the difference between store room and kitchen?
0: Deeniki madhya madhya godaluga nirminchatam chetane vidi vidi ainatundi roomulu ga tayarainayi.
1: It's only because of the walls built in between is responsible for
0: dining hall ku drawing room ku madhyalo oka wall undi.
1: There is a wall between the dining room and drawing room.
0: Wall teesesthe rendu okkate aipothundi.
1: Remove the wall, both become one.
0: Adhe vidhamgane anni roomula yokka godalu teesivesthe anta oke hall ga tayaravutundi.
1: Similarly, if you remove all the walls, everything becomes one hall.
0: Adhe ekatma tattamu, adhe vishalamainatundi aanandamu.
1: That is the blissful state, the spirit of
0: unity. Manu upadulu chetane మనం అనేక రకమైనటువంటి భేదములను మనం కల్పించుకుంటున్నాము.
1: బికాస్ ఆఫ్ ది వెస్టర్ వీ హావ్ పుట్ ఆన్ వీ హావ్ ద డిఫరెన్స్.
0: ఒక ఇంటి యజమానుడు ఉన్నాడు.
1: దేర్ ఇస్ ఎ మాస్టర్.
0: తండ్రి వస్తాడు, నాన్న అని పిలుస్తాడు.
1: అండ్ దెన్ ది సన్ విల్ కాల్ హిమ్ ఫాదర్.
0: భార్య వస్తుంది, మై డియర్ హస్బెండ్ అంటుంది.
1: వైఫ్ విల్ అడ్రస్ హిమ్ యాస్ మై డియర్ హస్బెండ్.
0: గ్రాండ్ సన్ వస్తాడు, మై డియర్ గ్రాండ్ ఫాదర్ అంటాడు.
1: ద గ్రాండ్ సన్ విల్ కాల్ హిమ్ మై డియర్ గ్రాండ్ ఫాదర్.
0: డాటర్ ఇన్ లా వస్తుంది, మా యొక్క ఫాదర్ ఇన్ లా అని పిలుస్తుంది.
1: డాటర్ ఇన్ లా విల్ కాల్ హిమ్.
0: అనేక మంది అనేక రిలేషన్షిప్ పెట్టుకుంటున్నారు.
1: సో మెనీ హ్యావ్ మెనీ రిలేషన్షిప్.
0: ఇంటి ఓనర్ ఒక్కడే.
1: బట్ ఓనర్ ఇస్ వన్.
0: అదే విధంగానే ఈ సంబంధ బాంధవ్యములు అనేటువంటిది దేహోపాధుల చేత కలిగినటువంటివి కానీ కేవలం ఆత్మతత్వం సంబంధించినవి కాదు.
1: Therefore these relationships apply to the body and the vesture we have put on but not the spirit.
0: కనుక ఏకాత్మతత్వాన్ని మనం విశ్వసించినప్పుడు ఈ భేదములన్నీ కూడాను అంతర్ధానమైపోతాయి.
1: Therefore when we go by this oneness principle of the spirit there will be no differences.
0: ఈ దేహాభిమానం వదులుకోవడానికి మనం ప్రత్యేకమైన సాధన చేయనక్కర్లేదు.
1: You don't need to undertake special practices to give a body feeling.
0: దేహము ఒక గోడ వంటిది.
1: Body is like a wall.
0: ఇది కేవలం ఒక నెగటివ్.
1: ఇట్ ఈస్ నెగటివ్.
0: ఇది కేవలం లోపల పాజిటివ్ అనేటువంటి వైబ్రేషన్ చేరి అనేక రకములుగా దీన్ని ఆడిస్తుండాలి.
1: దేర్ ఇస్ ద వైబ్రేషన్ ద పాజిటివ్ దట్ మేక్స్ దిస్ బాడీ వర్క్.
0: ఒక క్లాక్ ఉంటుండాలి.
1: హియర్ ఇస్ ద క్లాక్.
0: క్లాక్.
1: క్లాక్.
0: దాని కీ ఇచ్చేటప్పటికి ముళ్ళంతా తిరుగుతూ తిరుగుతూ తిరుగుతూ ఉంటుంటాయి.
1: వెన్ వన్స్ యూ గివ్ ద కీ ది హ్యాండ్స్ స్టార్ట్ మూవ్.
0: కీ ఇవ్వకపోతే ఈ ముందు తిరగలేము.
1: ఇఫ్ యూ డోంట్ గివ్ ద కీ ముందు తిరగకపోతే
0: అవర్స్ మినిట్స్ సెకండ్స్ మనం చెప్పలేము.
1: వెన్ వన్స్ ది పిన్స్ డోంట్ మూవ్ యూ కెనాట్ సే ఎగ్జాక్ట్ టైం.
0: ఈ దేహం అనేటువంటి ఒక క్లాక్ కు
1: for this body of clock
0: life anetunte key ivatam chetane
1: because the key of life given
0: ee aadharam chetane chetulu kaallu kannu mukku noru anni tamatama panulu tam chestunnayi.
1: Basing on the key of life various limbs the legs and the hands act.
0: Kanukane monna cheppanu gayatri mantra bhur bhuvasvaha.
1: Bhagavan said the other day bhur bhuvasvaha.
0: Bhur anaga material entity sambandhamu dehamu.
1: The first one bhur which is the body materialization.
0: ee materialization anukunte the body.
1: This is the body.
0: Idi otti negative.
1: It is negative.
0: Idi padarthamto ekamainatundi.
1: It is one of matter.
0: Ee deham ettam enku prarambhinchindi.
1: Where does it start?
0: Deeniki kontha iron cherali, sabbu cherali, sunnam cherali, noonu cherali, vetti cherali, velt cherali. Anni cheriyatappudike idi oka deham tayaravutundi.
1: This body has got all the elements like iron, the lime and the lead, soap and so on.
0: Ee prarthamto
1: and phosphorus.
0: Phosphorus. ఇవి కూడా చేరాలి.
1: దే షుడ్ బి దేర్.
0: ఫోర్ లక్స్ సోప్స్ కూడా చేరాలి.
1: ఫోర్ లక్స్
0: ఈ పదార్థములతో చేరినటువంటి ఈ దేహము.
1: ద బాడీ ఈస్ ద కాంబినేషన్
0: టూ బకెట్స్ ఆఫ్ వాటర్, వన్ బకెట్ ఆఫ్ సున్నం. ఇది కూడా చేరాలి దీనికి.
1: టూ బకెట్స్ ఆఫ్ వాటర్ అండ్ వన్ బకెట్ ఆఫ్ సున్నం, ద లైమ్ షుడ్ బి దేర్.
0: ఇవన్నీ చేరింది ఈ మెటీరియలైజేషన్ దేహం.
1: The combination of all is the body.
0: కనుక ఇది ఒక భూర్. భూర్ అనగా పదార్థముల యొక్క చేరిక.
1: సో ద ఫస్ట్ వన్ భూర్ ఈస్ ది కాంబినేషన్ ఆఫ్ ఎవరీథింగ్. దట్ ఈస్ ఎర్త్. భూలోకం.
0: భూవః. ఈ భూలోకాన్ని నడిపించేటువంటి యొక్క శక్తి అది ఏ వైబ్రేషన్.
1: ద సెకండ్ వన్ ఇస్ భూవః. ద వైబ్రేషన్ దట్ మేక్స్ దిస్ వర్క్.
0: లైఫ్ సోర్స్.
1: దట్ ఈస్ ద లైఫ్ సోర్స్.
0: ఈ రెండింటిని కూడాను సరి అయినటువంటి మార్గంలో నడిపింపజేసేటువంటిదే అదే రేడియేషన్. అదే ప్రజ్ఞానం.
1: The prajnana, the spiritual content is the one that make the other two work.
0: Deenini vedamu prajnanam brahma ani uchcharinchindi.
1: Veda calls prajnana as brahman.
0: కనుకనే ఈ ప్రజ్ఞానం అనేటువంటి రేడియేషన్ ఉండటం చేత, లైఫ్ అనేటువంటి యొక్క వైబ్రేషన్ ఉండటం చేత మెటీరియలైజేషన్ అనేటువంటి ఈ దేహము పనిచేస్తూ ఉండాలి.
1: Therefore, because of this radiation of prajnana, the spiritual content,
0: కనుక భూలోకం అంటే ఎక్కడో మనకు కనిపించినటువంటిది కాదు.
1: Therefore, all the three, భూలోక, భూలోక, సోర్ల, are not
0: separate.
1: All the three are within us.
0: మన యందే ఉంటుండాలి.
1: Everything is within us.
0: జగత్తంతా మన యందే ఉంటుండాలి.
1: The whole universe is within
0: us. దైవత్వం మన యందే ఉంటుండాలి.
1: Divinity is within
0: us. దానవత్వం మన యందే ఉంటుండాలి.
1: Demonic quality.
0: మానవత్వం మన యందే ఉంటుండాలి.
1: Monkey nature.
0: పశుత్వం కూడా మన యందే.
1: Even the animal nature.
0: కనుకనే అన్ని విధములైనటువంటి యొక్క దీనికి మూల కారణము మన సంకల్పములే.
1: For all these things, our thoughts are the main cause.
0: కనుకనే సత్ సంకల్పాలు మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: Therefore, we should foster good thoughts.
0: ఈ సత్ సంకల్పం ఎక్కడ నుంచి వస్తాయి?
1: Where from you get them?
0: అది ఏ బుద్ధి ద్వారా మనకు లభ్యమవుతాయి.
1: You will have good thoughts out of the intellect.
0: ఏదైనా కొన్ని మంచి సంకల్పం లేకుండా మాట్లాడేటువంటి మరి బుద్ధిహీనుడా అంటారు ఎవరైనా?
1: If one doesn't entertain good thoughts, they call him a foolish man without intellect.
0: Anaga buddhi lenatunte vaadu foolish man adi.
1: The one without intellect is a dunce.
0: Buddhi galavaadu medhavi kaadu, medhavi kaadu, trikarna shuddhi galavaadu.
1: The one with intellect is not intelligent. The one with purity,
0: dani intellect is an cheppakoddu.
1: We cannot call it intelligence.
0: Adanta kudunu praaptamainatunte padamulu.
1: This intelligence is worldly.
0: Ee jagattulaku vyaparam sambandhinatunte padamulu.
1: It relates to the business transaction in the world.
0: Deeni annintikini atheetamainatuntedi.
1: But intellect is transcendent.
0: Bhagavata neemam lopala sarvamu kudanu tuchataam tama kartavyalataam nirvartistu untayi.
1: Everything conducts as per the will and the discipline of God.
0: ఈ అన్నిటికీ ఏకాత్మ తత్వానికి ఒక్కటే చక్కని ఆదర్శము.
1: There's very good ideal to know this oneness of the spirit.
0: మన దేహమే దీనికి సరైనటువంటి ఆదర్శము.
1: Body sets an ideal.
0: మన దేహమే దీనికి సరైనటువంటి ఎగ్జాంపుల్.
1: Body is correct example.
0: మన దేహమే దీనికి తగినటువంటి ఉదాహరణము.
1: Body is a correct illustration.
0: ఎట్లా?
1: How?
0: మనసు సంకల్పించుకుంటుంది.
1: Mind thinks.
0: హే, నేను అక్కడికి వెళ్ళాలి అని సంకల్పించుకుంటుంది.
1: మైండ్ థింగ్స్ దిస్ వే, ఐ షుడ్ గో దేర్.
0: ఈ సంకల్పాన్ని పురస్కరించుకుని పాదములు కదిలి అక్కడికి వెళుతున్నాయి.
1: బేసింగ్ ఆన్ దిస్ థాట్ టు గో, ద లెగ్స్ స్టార్ట్ వాకింగ్.
0: సంకల్పం చేతనే పాదములు కదులుతున్నాయి.
1: మియర్ థాట్ ఇస్ ఎనఫ్ టు మేక్ ది లెగ్స్ వాక్.
0: తర్వాత నేను ఆ పని చెయ్యాలి.
1: Then I should do that work.
0: అని సంకల్పించినంత మాత్రమే చేతులు అందరూ ఐక్యమైపోతున్నాయి, పనిచేస్తున్నాయి.
1: The moment you think to do that, the hands start to work.
0: నేను ఫలాని వారిని చూడాలి అని సంకల్పించుకున్న తక్షణమే కన్నులు అతని పైన పడుతున్నాయి.
1: The moment you decide to see so and so, the eye starts staring.
0: నేను ఫలాని యొక్క టేప్ రికార్డ్ నేను వినాలి అని సంకల్పించుకున్న తక్షణమే ఆ టేప్ రికార్డ్ వింటూ ఉండాలి.
1: The moment you decide to listen to a tape recorder, ear start to listen.
0: ఫలాని భోజనం నేను చెయ్యాలి అని సంకల్పించుకున్న తక్షణమే ఆ భోజనం చేస్తుండాలి నోరు.
1: The moment you decide to eat certain food,
0: కాబట్టి చేతులు, కాళ్ళు, ముక్కు, నోరు, కన్నులు అన్ని కూడాను సంకల్పాన్ని ఆశ్రయించిపోతున్నాయి.
1: అండ్ దేర్ఫోర్ ద లెగ్స్, ద హ్యాండ్స్, ద ఇయర్స్, ద నోస్, ఆల్ ద లింబ్స్ ఆఫ్ ద బాడీ
0: తమ తమ కర్తవ్యాలు తాము నిర్వర్తిస్తూ ఉంటున్నాయి.
1: దే డిశ్చార్జ్ దేర్ డ్యూటీస్.
0: వినే చెవు పలకడానికి ప్రయత్నించదు.
1: ద ఇయర్ దట్ లిసన్స్ విల్ నాట్ టాక్.
0: పలికే నోరు వినడానికి ఏమాత్రమూ ప్రయత్నించదు.
1: ద టంగ్ దట్ టాక్స్ ద
0: పలికే నోరు పలుకు మాత్రమే ఉచ్చరిస్తుంది.
1: ద టంగ్ కెన్ ఓన్లీ టాక్.
0: చెవులు కేవలం వినటం మాత్రమే చేస్తుంది.
1: ఇయర్స్ ఓన్లీ హియర్.
0: ఇది ఏమైనా కొంత తమ తమ కర్తవ్యాలు నిర్వర్తించుకోకుండా దారి తప్పినప్పుడు అంతా జీవితమే ఒక వ్యర్థమైపోతుంది.
1: ఆన్ ద అదర్ హ్యాండ్, ఇఫ్ దే గో ఆన్ ద రాంగ్ ట్రాక్, ద హోల్ లైఫ్ ఇస్ యూస్లెస్.
0: మిగతా ఇంద్రియములంతా కూడా ఒకానొక సమయం లోపల కొంతవరకును దీనికి విరుద్ధంగా ప్రవర్తించడానికి ప్రయత్నించాయి.
1: At times the limbs, the senses acted in the different way, opposite to their nature.
0: Innu samala porchi innu samala padi inta madhuramainatri padarthamulu memu sampadisthe nor okkati maatrame tintu undali maaku enduku ivvatam ledu.
1: All the limbs of the body started feeling so with all the exertion and the difficulties.
0: When we get this food, it's
1: only mouth that eats.
0: Udinchedi neeva.
1: I earn and you eat, what's this?
0: సొమ్ములు ఒకరివి షోకు ఇంకొకరిది అన్నాడట.
1: Actually the jewels belong to one, the style is of another.
0: అప్పుడు ఇవన్నీ కూడా తమ తమ పనులు స్తంభించిపచేశాయి.
1: అండ్ ఆల్ థింగ్స్ కేమ్ టు స్టాండ్ స్టిల్.
0: ఏమైపోయింది? దేహమే కృశించిపోయింది.
1: అండ్ ద బాడీ డైడ్.
0: కనుక ఈ దేహము లోపల ఒక్కొక్క అంగములకు ఒక్కొక్క విధమైనటువంటి యొక్క ప్రక్రియను బోధించి తద్వారా తూచ తమ కర్తవ్యాన్ని తాము నిర్వర్తించాలని శాసించాడు భగవంతుడు.
1: గాడ్ హెస్ కమాండెడ్ దట్ ఎవ్రీ ఆర్గన్ ఆఫ్ అవర్ బాడీ షుడ్ టేక్ అపాన్ ఇట్ సెల్ఫ్ ఏ పర్టికులర్ యాక్టివిటీ.
0: లోకములు దేహంలో ఉండినటువంటి యొక్క ఇంద్రియములైనా తమ తమ కర్తవ్యాన్ని తాము పాటిస్తున్నాయి, కానీ మానవుని యొక్క మనస్సు తమ కర్తవ్యాన్ని తాము పాటించడం లేదు.
1: వి ఫైండ్ ఇన్ ద వరల్డ్ సెన్సెస్ డిశ్చార్జ్ దేర్ డ్యూటీస్ బట్ నాట్ ద మైండ్.
0: ఒకవైపున మంచిది కాదు అని చెప్తుండాలి మనసు, దాన్నే చేయిస్తుండాలి మనసు.
1: Mind tells it is bad, don't do it, but yet you do it.
0: చెడ్డని చెప్పటము దానిని తిరిగి చేయించటము ఇది సరైన యొక్క లక్షణమా?
1: Having declared it's bad, but to make do it again, is it proper?
0: కనుక నీ మనస్తత్క్షణం అనేటువంటిది, మనసు యొక్క లక్షణం అనేటువంటిది పిచ్చికోతి వంటిది అన్నాడు.
1: The mind is a mad monkey.
0: Body is like a water bubble. ఎప్పుడు పగులుతుందో,
1: when it bursts,
0: ఎప్పుడు పోతుందో,
1: when it will vanish.
0: కానీ మైండ్ అనేది మ్యాడ్ మంకీ.
1: మైండ్ ఇస్ ఎ మ్యాడ్ మంకీ.
0: కనుకనే డోంట్ ఫాలో ది బాడీ, డోంట్ ఫాలో ది మైండ్.
1: డోంట్ ఫాలో ది బాడీ, డోంట్ ఫాలో ది మైండ్.
0: ఫాలో ది కాన్షియన్స్.
1: ఫాలో ది కాన్షియన్స్.
0: నీ యొక్క ఆత్మతత్వం అనే ఆ బుద్ధిని నీవు అనుసరించు.
1: ఫాలో యువర్ కాన్షియన్స్.
0: అప్పుడే నీవు సక్రమమైన దాన్ని అనుభవిస్తావు.
1: దెన్ యూ లీడ్ ఎ ప్రాపర్ లైఫ్.
0: ఈనాటి మానవుడు తమ తమ కర్తవ్యాలు తాము నిర్వర్తించగా,
1: man today is not discharging his duty,
0: పెద మార్గములో ప్రవేశించడం చేతనే
1: treads along the wrong
0: path, అనేక విధమైనటువంటి ఒక అశాంతికి గురి అయిపోతున్నారు.
1: That leads to all sorts of
0: problems. అశాంతిని అందించడమే కాకుండా జగత్తును కూడా అశాంతిమయం గావిస్తున్నారు.
1: The person is not only restless by himself,
0: కనుక ప్రతి వ్యక్తి కూడాను తమ తమ కర్తవ్యాన్ని తాము నిర్వర్తించాలి.
1: So every person must discharge his duty.
0: దానిని వర్క్ ఈజ్ వర్షిప్ అన్నాడు.
1: That's called work is worship.
0: నీవు చేసే ప్రతి పని కూడాను ఒక భగవత్ సేవగా భావించాలి.
1: Every work will be transformed into worship.
0: కానీ తాము ఆ విధంగా భావించటం లేదు.
1: బట్ హీస్ నాట్ కన్సిడరింగ్ సో.
0: చెప్పడం ఒకటి, చేయటం మరొకటి.
1: హీ సేస్ సంథింగ్ అండ్ యాక్ట్స్ ఇన్ ది ఆపోజిట్ వే.
0: కనుకనే మూడింటి యొక్క ఏకత్వము అదే త్రిపుటి యొక్క సత్తము, అదే రుతం.
1: ద హార్మనీ ఆఫ్ ది త్రీ, దట్ ఇస్ ప్యూరిటీ.
0: మనసేకం వచసేకం కర్మణ్యేకం మహాత్మనం.
1: What he says, what he thinks, what he acts should be one. That the quality of noble soul.
0: బుద్ధి కుండినటువంటి ఐదు అంశముల లోపల మహత్తరము అదే లాస్ట్.
1: That is the mighty power of the intellect, the last aspect.
0: ఆ మహత్తరమైనటువంటి శక్తి ఎట్ల వస్తుంది?
1: How does it acquire mighty
0: power? అది మూడింటి యొక్క ఏకత్వం చేతనే మహత్తరమైన శక్తి వస్తుంది.
1: It's because in combination of the three it acquires mighty power.
0: మనస్ అన్యత్, వచస్ అన్యత్, కర్మ అన్యత్, దురాత్మనం.
1: It's only the wicked man who thinks something, acts in different way and tells altogether opposite.
0: శ్రద్ధ, రుతము, సత్యము, యోగము, మహత్తరము ఈ ఐదు అంశములతో కూడినటువంటిది ఈ పవిత్రమైనటువంటి ఒక బుద్ధి.
1: Therefore intellect has got all these aspects of steadfastness, rhythm, the truth and yoga and the mighty power.
0: ఈ బుద్ధిని గాయత్రి మంత్రమునందు ధియో యోనః ప్రచోదయాత్, ధియో యోనః ప్రచోదయాత్, సూర్య ప్రకాశం చేత ఈ జగత్తును ఆవరించినటువంటి ఒక చీకటి ఏ విధంగా కూడాను అంతర్ధానం అయిపోతుండదు. అదేవిధంగా బుద్ధి యొక్క ప్రకాశములు వికసించినంత మాత్రమే మన అజ్ఞానం కూడా దూరమైపోతుండాలి.
1: జస్ట్ ఎస్ ది సన్ లైట్ విల్ డిస్పెల్ ద డార్క్నెస్ ఆల్ ఓవర్ ద వరల్డ్, ద లైట్ ఆఫ్ అవర్ ఇంటెలెక్ట్ షుడ్ ఆల్సో డిస్పెల్ ఇగ్నోరెన్స్.
0: కనుక మన బుద్ధి యొక్క ప్రకాశమునకు ఏది ఆధారం?
1: What is the basis for the light of our intellect?
0: విశ్వాసమే.
1: It is the self confidence.
0: ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేటువంటి దాన్ని మనం డెవలప్ చేసుకోవాలి.
1: వీ హ్యావ్ టు డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: అది లేకుండా మనం ఏ చిన్నదాన్ని కూడా మనం సాధించలేము.
1: వితౌట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ యూ కెనాట్ అచీవ్ ఎనీథింగ్.
0: తనను కూడా తాను నమ్మలేడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోతే.
1: వితౌట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ యూ కెనాట్.
0: జీవితమే ఒక అయోమయంగా మారిపోతుంది.
1: ద హోల్ లైఫ్ విల్ బి
0: అస్తవ్యస్తంగా మారిపోతుంది.
1: ఎవ్రీథింగ్ విల్ బి కయాటిక్.
0: కనుక నేను మానవుడు అనేటువంటి ఒక దివ్యాత్వాన్ని తాను విశ్వసించాలి.
1: You should have the feeling that I am the human being.
0: అది లేకుండా మనం ఏ చిన్నదాన్ని కూడా మనం సాధించలేము.
1: Without self confidence you cannot achieve anything.
0: తనను కూడా తాను నమ్మలేడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోతే.
1: Without self confidence you cannot.
0: జీవితమే ఒక అయోమయంగా మారిపోతుంది.
1: The whole life will be confused.
0: అస్తవ్యస్తంగా మారిపోతుంది.
1: Everything will be chaotic.
0: కనుక నేను మానవుడు అనేటువంటి ఒక దివ్యాత్వాన్ని తాను విశ్వసించాలి.
1: You should have the feeling that I am the human being, that he is divine.
0: సంస్కృతంలో మానవుడు అంటే, లేక ఉపనిషత్తులందు మానవుడు అంటే నమ్మకము కలవాడు మానవుడు అని పేరు.
1: ఇన్ సంస్కృత్ అండ్ ఉపనిషత్ మానవ హ్యూమన్ బీయింగ్ మీన్స్ మానవుడు అంటే ఫెయిత్,
0: నమ్మకం కల వ్యక్తి,
1: ద పర్సన్ విత్ ఫెయిత్.
0: కానీ ఈనాడు వ్యక్తి అంటే నమ్మకమే లేకుండా పోతుంటాడు.
1: అండ్ టుడే నో పర్సన్ హ్యాస్ దిస్ ఫెయిత్.
0: ఒక పశువులకైనా కూడా యజమానుడి పైన నమ్మకం ఉంటుంటాది.
1: అట్లీస్ట్ అనిమల్స్ హావ్ గాట్ ఫెయిత్ ఇన్ ద మాస్టర్.
0: కుక్కను మనం పెంచుకుంటే ఆ కుక్క యజమానుడిని ఎంతనో ఆప్యాయంగా ఆలోచిస్తుంటాది.
1: ద డాగ్ హెస్ గాట్ ఫుల్ ఫెయిత్ ఇన్ ద మాస్టర్.
0: కానీ ఈనాటి మానవుడు మానవుడినే నమ్మలేకపోతున్నాడు.
1: బట్ మ్యాన్ హెస్ నో ఫెయిత్ ఇన్ హిస్ ఫెలో మ్యాన్.
0: నాలుగు దినములు మానవుడినే నమ్మలేనటువంటి మానవుడు నారాయణుని ఏ విధంగా నమ్మగలడు?
1: మ్యాన్ హు హెస్ నో ఫెయిత్ ఇన్ ద ఫెలో మ్యాన్ ఫోర్ డేస్, హౌ డు ఎక్స్పెక్ట్ హిమ్ టు హావ్ బిలీఫ్.
0: మానవుడినే నమ్మినప్పుడు
1: బిలీఫ్ ఇన్ గాడ్
0: మాధవుడిని నమ్మడానికి అవకాశం అవుతుంది.
1: ఇఫ్ హెస్ గాట్ ఫెయిత్ ఇన్ ద ఫెలో మ్యాన్ హీ కెన్ డెవలప్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: కనుక మనం నాలుగు దినములు బ్రతికినా కానీ నారాయణ యొక్క విశ్వాసంతో మనం బ్రతకాలి.
1: వీ మే లివ్ ఫర్ షార్ట్ టైమ్ బట్ వీ షుడ్ హావ్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: ఆ విశ్వాసం విశ్వాసమును పెంచుకోవడానికి తగినటువంటి ఒక శ్రద్ధను మనం తీసుకోవాలి.
1: We have to develop that sincerity, steadfastness.
0: ఆ శ్రద్ధనే రెండు పదములతో కూడినటువంటిది.
1: This steadfastness has two words.
0: ఆసక్తి,
1: interest,
0: స్థిరత్వము,
1: stability.
0: ఈ రెండు చేరినప్పుడే శ్రద్ధ మనకు బయలుదేరుతుంది.
1: These two will bring about this steadfastness.
0: నాకు భగవంతుడు కావాలి అని ఆసక్తి ఉంటుంది.
1: You will have interest that I want God.
0: ఆ ఆసక్తికి తగినటువంటి స్థిరత్వము, నిశ్చలత్వం కావాలి.
1: And you need to be stable there.
0: అప్పుడే ఈ విధమైనటువంటి యొక్క దివ్యత్వం మనకు ప్రాప్తిస్తుంది.
1: Then you will attain divinity.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీకు తెలియనటువంటి విషయం ఎన్నో ఉంటున్నవి.
1: There are lots of things not known to you.
0: నేర్చుకోవలసినటువంటి కూడా ఎన్నో ఉంటున్నవి.
1: There are lots of things.
0: ఈనాడు బుద్ధికి మేధాశక్తికి ఎంత వ్యత్యాసం మీరు గుర్తించండి.
1: Understand the difference between intellect and intelligence.
0: అదే విధంగానే మనసుకు సంకల్పాలకు కూడా ఎంతో వ్యత్యాసం ఉంటుంది.
1: Likewise, there is difference between mind.
0: మనసు అనేటువంటిది ఇది తెల్లటి వస్త్రం అంటే.
1: Mind is like a white cloth.
0: Mind చాలా పవిత్రమైనటువంటిది.
1: Mind is highly sacred.
0: కానీ ఈ దుస్సంకల్పముల చేతనే ఈ మైండ్ అపవిత్రమైపోతుంది.
1: Because of bad thoughts, the mind becomes dirty.
0: ఈ తెల్లగా ఉండినటువంటి సహజమైనటువంటి ఒక స్వరూపం ఇది.
1: The whiteness is its natural quality.
0: దీన్ని మనం అనేక విధములుగా ఉపయోగపెట్టుకోవటం చేత ఇది నల్లగా మారిపోతుండాలి.
1: As we make use of this white cloth,
0: ఈ నల్లగా మారినటువంటి వస్త్రమును మనం చాకలికి వేస్తున్నాము.
1: We just put it to the washerman.
0: ఆ చాకలి తిరిగి దీనిని మళ్ళీ తీసుకుని వచ్చాడు.
1: He will wash it and bring it back.
0: మనం ఏమంటున్నాము?
1: What do we say?
0: చాకలి దీనిని తెల్లగా చేసుకుని వచ్చాడు అనుకుంటున్నాం.
1: We say that washerman brought it white and bright.
0: దీన్ని తెలుపు చేసేటువంటి ఒక శక్తి వాణి ఎందు లేదు, వాణి ముఖం వాణికి ఏం చేస్తాడు దీన్ని తెలుపు.
1: Washerman is not that capable as to make it white and bright.
0: తెలుపు దీని స్వభావమే.
1: That whiteness is his quality.
0: స్వరూపమే.
1: His original form.
0: ముందు మాలిన్యాన్ని తీసుకుని వచ్చేసాడు.
1: He removed only the dirt.
0: అదే విధంగానే
1: likewise
0: మన మనస్సు పవిత్రమైనటువంటి ఒక శుద్ధమైనటువంటి ఒక తెలుపు వంటిది.
1: So our mind is pure and highly sacred.
0: విషయవాసన చేత దీనిని మాలిన్యం చేసుకుంటున్నాము.
1: ఇట్ ఈస్ డర్టీ బికాస్ ఆఫ్ వరల్డ్లీ సెన్సెస్.
0: దైవ చింతన అనేటువంటి ఒక దీనికి రాతికి వేసుకుని కొట్టినప్పుడు ఇది మైండ్ వీడిపోతుంది.
1: ఇఫ్ యూ జస్ట్ బీట్ ఇట్ అగెన్స్ ద స్టోన్ ఆఫ్ ది థాట్ ఆఫ్ ద లార్డ్,
0: అది ఏ శ్రద్ధ?
1: దట్ ఈస్ స్టెడ్ఫాస్ట్నెస్.
0: ఆ విధమైనటువంటి శ్రద్ధను విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి.
1: దట్ కైండ్ ఆఫ్ సిన్సెరిటీ అండ్ ఫెయిత్ యూ హావ్ టు
0: డెవలప్. శ్రద్ధ విశ్వాసం రెండు ఉండినప్పుడు సాధించలేనటువంటిది ఉండదు లోకం.
1: విత్ ది సిన్సెరిటీ అండ్ ఫెయిత్ నథింగ్
0: దేనినైనా సాధించవచ్చు.
1: బియాండ్ యూ, యూ కెన్ అచీవ్ ఎనీథింగ్.
0: చంద్రమండలమైనా చేరవచ్చును,
1: యూ కెన్ గో టు
0: నక్షత్ర మండలమైనా చేరవచ్చును,
1: రీచ్
0: సూర్యమండలాన్ని కూడా చేరవచ్చు.
1: యూ కెన్ గో టు ద సన్ ఈవెన్.
0: ఏమిటి ఆ సూర్యమండలం?
1: వాట్ ఇస్ దట్ సన్?
0: ఎక్కడో ఉంటుంది ఈ యొక్క హైడ్రోజన్ అంతా అందించి లోకములో అనేక రకమైనటువంటి ఉపకారం చేసి ఆ సూర్యుడు కాదు.
1: ఇస్ నాట్ ద సన్ హూ సప్లైస్ హైడ్రోజన్ అండ్ మెయింటైన్స్ దిస్ వరల్డ్.
0: సో జాత చక్షో సూర్యో అజాయత. సూర్యుడు అంటే ఎవరు?
1: హూ ఇస్ దిస్ సన్?
0: మన దృష్టి ఏ సూర్యుడు.
1: అవర్ విజన్ ఇస్ సన్.
0: కనుక ఈ దృష్టిని మనము చక్కగా మనం చేరవచ్చు.
1: సో యూ కెన్ సర్టన్లీ రీచ్ దట్.
0: అది ఏ పవిత్రమైనటువంటి దృష్టి.
1: దట్ ఈస్ దిస్ ప్రాపర్ విజన్.
0: దీన్ని భగవంతుడు ఒక చక్రంగా భావించాడనుకుంటున్నాము.
1: గాడ్ వి థింక్ హి హస్ టేకెన్
0: సుదర్శనము అని పేరు పెట్టాడు.
1: ఇట్స్ కాల్డ్ సుదర్శన.
0: సుదర్శనము,
1: సుదర్శనము
0: అనగా మంచి దర్శనము.
1: మీనింగ్ ఎ వెరీ గుడ్ దర్శన్.
0: మకరిని అనేక రకములుగా హింసిస్తూ ఉంటుంటే మకర చేత చిక్కబడినటువంటి ఒక గజము ప్రార్థిస్తుంది నారాయణ్ణి.
1: ఎలిఫెంట్ విచ్ ఇస్ కాట్ బై ద క్రోకడైల్ స్టార్టెడ్ ప్రేయింగ్ టు నారాయణ్.
0: దప్పెను మూర్చ వచ్చే తనుండసన్ శ్రమం వయ్యను రావే ఈశ్వర కావవే వరద సంరక్షించు భద్రాత్మక అన్నాడు.
1: ఓ గాడ్ సేవ్ మీ, ఐఎమ్ లాస్ట్, ఐఎమ్ టైర్డ్, ఐ స్ట్రగుల్ హార్డ్, ఓ గాడ్ కమ్ అండ్ ప్రొటెక్ట్ మీ.
0: హృదయపూర్వకంగా ప్రార్థించాడు గజరాజు.
1: దిస్ ఎలిఫెంట్ ప్రేయిడ్ హోల్ హార్టెడ్లీ.
0: గజరాజ్ అంటే ఎవరు?
1: హూ ఇస్ దిస్ ఎలిఫెంట్?
0: ఎవరు గజము?
1: హూ ఇస్ దిస్ ఎలిఫెంట్ హియర్?
0: ఒక ఏనుగు కాదు, ఒక మృగం కాదు, మదమే గజము.
1: యు ఆర్ ది ఎలిఫెంట్.
0: మన మదమే మన గజము.
1: అండ్ దట్ ఈగో ఇస్
0: మద గజము.
1: దట్స్ మదగజ.
0: ఈ మదగజం అనేటువంటిది ఆ శక్తిని కోల్పోయి దైవం వైపున దృష్టి మరల్చింది.
1: యాజ్ ఇట్స్ లాస్ట్ ఆల్ ఇట్స్ ఈగో, ఇట్ స్టార్టెడ్ ప్రేయింగ్.
0: అప్పుడే దైవం దృష్టి తాను పైన పడింది. అనగా ఏమిటి? సుదర్శనం పంపించాడంటే చక్రం కాదు, సుదర్శనము. భగవంతుడు అటువైపు చూచాడు అంతే. చూపే ఒక చక్రంగా మారిపోయింది.
1: వెన్ వి సే గాడ్ హాస్ సెంట్ సుదర్శన, ఇట్స్ నాట్ ద వీల్ ఇన్ ద ఆర్డినరీ సెన్స్, ఇట్స్ ద డివైన్ లుక్.
0: సూర్యుని యొక్క తేజస్సు మన యొక్క నేత్ర స్వరూపము.
1: దేర్ఫోర్ ఇట్ ఇస్ ద పవర్ ఆఫ్ ద సన్ ప్రెసెంట్ ఇన్ అవర్ ఐ.
0: ఈ ప్రకాశము నేత్రములో లేదు.
1: దట్ లైట్ ఇస్ నాట్ ఇన్ ది ఐ.
0: చక్కగా తీసుకోండి, చక్కగా అర్థమవుతుంది.
1: యు అండర్స్టాండ్?
0: ఈ నేత్రంలో కూడా రెండు చేరినాయి.
1: దేర్ ఆర్ టూ దేర్.
0: అంతర్ బహిష్య సర్వవ్యాప్య నారాయణ సిధ పిల్లవాడు చెప్పాడు.
1: ద బాయ్ ఆల్సో సెట్స్.
0: లోపల వెలుపల రెండింటి యొక్క ప్రకాశమే మన యొక్క దృష్టి.
1: ద లైట్ ఇస్ దేర్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్, దట్ ఇస్ ద విజన్.
0: చూడు సూర్యుడు చక్కగా ప్రకాశిస్తున్నాడు.
1: ది సన్ ఇస్ షైనింగ్ వెల్.
0: కానీ ప్రకాశించేటువంటి సూర్యుని యొక్క దీని లోపల కన్నులు మూసుకో, ఏమీ కనిపించదు.
1: Though there is sunlight, close your eyes, you don't see anything.
0: సూర్య ప్రకాశంలో కన్నులు మూసుకుంటే సూర్యుడు కనిపించాలి కదా, కనిపించడే.
1: When you close your eyes, you don't see the sun there.
0: కారణం ఏమిటి?
1: What's the reason?
0: నీ యందున్నటువంటి సూర్యుడు కూడా ఆ సూర్యునితో ఏకం కావాలి.
1: Because the sun in you must be one with the sun outside.
0: లేకపోతే ఇది ఏకత్వం కాదు.
1: Or else it can't be unity one.
0: కానీ చీకటి రూమ్ లో పోయి కూర్చొని కన్నులు తెరిచి చూడు.
1: But you sit in the dark room and open your eyes.
0: పదార్థాలు ఏమీ కనిపించవు.
1: You don't see any.
0: కారణం ఏమిటి?
1: What the reason?
0: ఆ చీకటి రూమ్ లో సూర్యరశ్మి లేదు.
1: Because there in the dark room there is no sunlight.
0: ఈ సూర్యరశ్మిలో కన్ను దృష్టి లేదు.
1: And here in sunlight there is no light within you.
0: కన్ను దృష్టిని ఈ యొక్క సూర్యుని వెలుగు రెండు చేరినప్పుడే పదార్థాన్ని మనం చూడగలుగుతున్నాం.
1: Therefore the light of your eye and the light of the sun should be one.
0: కన్ను తెరవాలి, సూర్యుని యొక్క కాంతి ఉండాలి.
1: The sunlight is necessary and the light in you is needed.
0: సూర్యలైట్ మనకు అక్కర్లేదైనా కన్నుతో చూడవచ్చు అనుకుంటే చీకటి రూమ్ లో పోయి కన్ను తెరుచుకో, ఏ పదార్థము కనిపించదు.
1: If you say sunlight is not necessary, my eye is enough, go to the dark room, you can't see.
0: రెండింటి యొక్క ఏకత్వం కావాలి. బహిర్ సూర్య అంతర్ సూర్య రెండింటి యొక్క సూర్యతత్వం ఏకమైనప్పుడే ఇది పవిత్రమైనటువంటి బుద్ధిగా రూపొందుతుంది.
1: Therefore outer sun and inner sun must be one, so as to see well.
0: కనుకనే ధియో యోనో ప్రచోదయాత్.
1: ధియో యోన ప్రచోదయా,
0: ఈ పవిత్రమైనటువంటి బుద్ధి యొక్క ప్రకాశం చేతనే ఈ యొక్క నేత్రములైనటువంటి సూర్యుడు వెలుగుతూ ఉంటుండాలి.
1: ఇస్ ఓన్లీ అవుట్ ఆఫ్ ద బ్రిలియన్స్ ఆఫ్ ది సేక్రెడ్ ఇంటెలెక్ట్ ఆల్ లింబ్స్ యాక్ట్.
0: కనుక దృష్టి అనేది మన కన్నుల్లో లేదు.
1: సో ద విజన్ ఇస్ నాట్ ఇన్ అవర్ ఐ.
0: శ్రవణం అనేటువంటి మన చెవుల్లో లేదు.
1: లిసనింగ్ ఇస్ నాట్ దేర్ ఇన్ ది
0: వాక్ అనేటువంటి మన నాలుక పైన లేదు.
1: ద టాక్ ఇస్ నాట్ ఆన్ ద టంగ్.
0: అన్నింటికి వెనుక వైపున ఒక విధమైనటువంటి దివ్య శక్తి ఆధారంగా ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ద డివైన్ పవర్ ఎస్ ద బేసిస్ ఫర్ ఆల్.
0: ఒక మనిషి మరణించాడు.
1: ఎ పర్సన్ డైడ్.
0: కానీ మరణించిన దేహములో కన్నులు ఉన్నాయి.
1: But the dead body has eyes.
0: కానీ చూడగలుగుతున్నాడు.
1: But can it see?
0: మరణించిన వాడికి చెవులు కూడా ఉంటున్నాయి.
1: Dead body has ears.
0: కానీ వినగలుగుతున్నాడా?
1: Can he hear?
0: లేదు. కారణం ఏమిటి?
1: What's the reason?
0: ఇవన్నీ ఇంద్రియాలు ఉన్నాయి కానీ లోపల ఉండేటువంటి వైబ్రేషన్ అదే దివ్య శక్తి. ఆ దివ్య శక్తి లేకుండా పోయింది.
1: The dead body has all the senses, but there is no divine power vibration. Therefore, he is not able
0: to see. No, ears are there, can't
1: hear.
0: కారణం ఏమిటి?
1: What's the reason?
0: ఆ మనసు యొక్క తత్వం మాలిన్యమైపోయింది.
1: బికాస్ ది నేచర్ ఆఫ్ వైబ్రేషన్స్ ఇస్ చేంజ్ టోటలీ.
0: కనుకనే ఒకానొక సమయం లోపల సూరదాసు దగ్గరికి కృష్ణుడు వచ్చి, సూరదాసు నీవు నన్ను చూడాలని ఇష్టం ఉందా?
1: అట్ వన్ టైమ్ కృష్ణ కేమ్ టు సూరదాస్ అండ్ సే, సూరదాస్ వుడ్ యు లైక్ టు సీ మీ?
0: నీ నేత్రాన్ని నేను అనుగ్రహిస్తాను, నీ దృష్టిని.
1: ఐ గివ్ యూ సైట్.
0: అప్పుడు చెప్పాడు సూరదాసు.
1: దెన్ సూరదాస్ సెడ్,
0: స్వామి కన్నులున్న వారందరూ నిన్ను చూడగలుగుతున్నారా?
1: People have eyes, but are they able to see you?

0: They have ears, but they remain deaf and they cannot listen to your melodious music. What for are the ears?
1: చాటల వలె ఉంటున్నాయి చెవులు.
0: కానీ
1: నీ మురళీ గానాన్ని వినగలుగుతున్నారా?
0: But are they able to hear your music?
1: కన్నులు ఉంటున్నాయి.
0: They have eyes.
1: కేవలం పత్తికాయల వలె ఉంటున్నాయి.
0: They are like that of the cotton ball.
1: కాని అందరూ నిన్ను చూడగలుగుతున్నారా?
0: Are they able to see you?
1: లేదు. నిన్ను చూడగలిగేటువంటి కన్నులు కావాలి.
0: I want the eyes that would be able to
1: నీ వేణునాదమును వినేటువంటి ఒక చెవులు కావాలి.
0: I need the ears that would listen to your melodious music.
1: ఈ చచ్చుడు అనేది చర్మ చచ్చుడు నాకు అక్కర్లేదు.
0: Not the physical eye.
1: అది ఏ నిజమైనటువంటి ఒక జ్ఞానము.
0: That's the true wisdom.
1: అది ఏ నిజమైనటువంటి వైరాగ్యము.
0: That's the true renunciation.
1: కనుక దివ్యమైనటువంటి భావాన్ని మనం పొందాలనుకుంటే మొట్టమొదట బుద్ధి యొక్క తత్వాన్ని గుర్తించాలి.
0: ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ది డివైన్ ఫీలింగ్ వీ షుడ్ నో ది నేచర్ ఆఫ్ ది ఇంటెలెక్ట్.
1: ఈ బుద్ధి యందే సర్వము ఉంటుండాలి.
0: ఇంటెలెక్ట్ హ్యాస్ ఎవ్రీథింగ్.
1: కనుక ఇంటెలెక్ట్ ని ఉపయోగించద్దు. అది డివైన్ విజన్.
0: డివైన్ విల్. డివైన్ విల్.
1: డివైన్ విల్.
0: డివైన్ విల్.
1: అది ఏ సెల్ఫ్ విల్ అంటారు.
0: దట్స్ కాల్డ్ సెల్ఫ్ విల్.
1: అంతేకాకుండా
0: నాట్ ఓన్లీ దట్
1: విల్ పవర్ అనేటువంటి దాన్ని ఒక దైవత్వానికి మాత్రమే ఉంటుండాలి.
0: గాడ్ ఓన్లీ హ్యాస్ దిస్ విల్ పవర్.
1: మరొకరికి లేదు.
0: నో వన్ హ్యాస్ దిస్ విల్ పవర్.
1: అనేక మంది చెప్తుంటుంటారు.
0: మెనీ సే దిస్.
1: నా యొక్క సెల్ఫ్ విల్.
0: మై సెల్ఫ్ విల్ దే సే.
1: సెల్ఫ్ విల్ ఎక్కడి నుంచి వచ్చింది?
0: వేర్ ఇస్ ది సెల్ఫ్ విల్?
1: సెల్ఫ్ అంటే ఎవరు?
0: హూ ఇస్ సెల్ఫ్?
1: దైవమే.
0: గాడ్ ఇస్ సెల్ఫ్.
1: కనుకనే ఆ దైవం శక్తియే ఇది.
0: దిస్ ఇస్ ద డివైన్ పవర్.
1: సర్వుల యందు దైవశక్తి ఉంటుండాలి.
0: దిస్ డివైన్ పవర్ ఈజ్ ఇన్ ఎవరీ.
1: కానీ ఆ దైవశక్తిగా వారు విశ్వసించడం లేదు.
0: బట్ దే డోంట్ టేక్ ఇట్ సో.
1: తమ శక్తిగా భావిస్తున్నారు.
0: దే టేక్ ఇట్ దేర్ ఓన్ పవర్.
1: అది ఏ అజ్ఞానము.
0: దట్ ఇస్ ఇగ్నోరెన్స్.
1: అది ఏ మూర్ఖత్వము.
0: దట్ ఇస్ ఫూలిష్నెస్.
1: కాదు కాదు, సర్వశక్తులు యందు కూడా నువ్వు దైవశక్తి ఒకటి ఇమిడి ఉంటుండాలి.
0: ఇన్ ఆల్ దీస్ పవర్స్ బిహైండ్ దేర్ ఇస్ డివినిటీ, ది డివైన్ పవర్.
1: కనుక అట్టి దివ్యశక్తిని మనము తెలుసుకోవాలనుకుంటే
0: టు నో దట్ డివైన్ పవర్
1: ఆసక్తి
0: ఇంట్రెస్ట్
1: విశ్వాసము అనగా దివ్యమైనటువంటి ఒక స్థిరత్వం
0: ద స్టెబిలిటీ
1: ఈ రెండింటిని మొట్టమొదటి తీసుకోవాలి మనం.
0: దీస్ టూ వీ షుడ్ నెసెసరీ హ్యావ్ ఇన్ ద బిగినింగ్.
1: దైవం పైన ఒక విధమైనటువంటి ఒక ఆప్యాయత ప్రేమ మనకు పెరగాలి.
0: వీ షుడ్ హ్యావ్ ఇంటెన్స్ లవ్ ఫర్ గాడ్.
1: ఆ ప్రేమ ఎట్లా ఉంటుండాలి?
0: హౌ షుడ్ ఇట్ బి?
1: గాలికి ఆడినట్టుగా ఉంటుండకూడదు.
0: ఇట్స్ నాట్ లైక్ ద విండ్.
1: గడియారం పెండులం మాదిరి ఉంటుండకూడదు.
0: ఇట్స్ నాట్ లైక్ ద పెండులం దట్ ఆసిలేట్.
1: స్థిరమైనటువంటిగా ఉండాలి.
0: ఇట్ షుడ్ బి స్టడీ.
1: అప్పుడే ఆ విధమైనటువంటి ఒక అనుగ్రహానికి పాత్రలు కాగలరు.
0: దెన్ ఓన్లీ యూ విల్ ఎర్న్ గాడ్స్ గ్రేస్.
1: కాన విద్యార్థులు తెలుసుకోవాల్సిన చిన్న చిన్న విషయాలు ఎన్నో ఉంటున్నాయి.
0: దర్ మెనీ మెనీ సటిల్ థింగ్స్ దట్
1: చాలా మంది అనుకుంటారు.
0: మెనీ థింగ్
1: స్వామి చెప్పినవే చెప్తుంటాడు అనుకుంటారు.
0: మెనీ సే దట్ స్వామి రిపీట్స్ మెనీ థింగ్స్.
1: చెప్పినవే చెప్పాలి మరి.
0: దట్ హస్ టు బి డన్.
1: ఎందుకు?
0: వై?
1: మీరు నేర్చుకునేంత వరకు చెప్పినవే చెప్పాలి.
0: అంటిల్ యూ లెర్న్ థింగ్స్ హావ్ గాట్ టు బి రిపీటెడ్.
1: దిన్నము తిన్న కడుపుకి మీరు తినటం లేదా?
0: డోంట్ యూ ఫీడ్ ది సేమ్ స్టమక్ ఎవ్రీ డే?
1: నేను పొద్దున్న తిన్నాను కదా, మరి సాయంకాలం ఎందుకు అనుకుంటూ?
0: ఐ ఏట్ ఇన్ ద మార్నింగ్.
1: నిన్న తిన్నాను కదా, ఈ పొద్దు ఎందుకని అనుకోకూడదు?
0: ఐ ఏట్ యెస్టర్డే. వై?
1: లేదు, ఎందుకనగా అది జీర్ణించిపోతుందా? అది
0: బికాస్ ఫుడ్ యూ హావ్ పార్టేకన్ ఇస్ డైజెస్టెడ్.
1: తిన్న కడుపుకే తింటున్నాము.
0: సో యూ ఫీడ్ ద సేమ్ స్టమక్.
1: కడిగిన ముఖాన్ని కడుగుతున్నాము.
0: యూ వాష్ ద సేమ్ ఫేస్.
1: తిన్న విషయాన్ని ఎందుకు తినకూడదు తిరిగి?
0: దెన్ వై నాట్ దిస్ ఆల్సో?
1: మీరు దానిని ఆచరణలో పెట్టి దాని యొక్క ఆనందాన్ని అనుభవిస్తే విన్న విషయం మీకు అక్కర్లేదు. పెట్టేంత వరకు నువ్వు చెప్పిందే చెప్పాలి.
0: అంటిల్ యూ టేక్ టు ప్రాక్టీస్ థింగ్స్ మస్ట్ బి రిపీటెడ్లీ టోల్డ్.
1: చాలా మంది చిన్నపిల్లలకంతా కూడాను ఏబీసీడీలు నేర్పిస్తుంటారు.
0: వీ మేక్ చిల్డ్రన్ లెర్న్ ది ఆల్ఫాబెట్స్.
1: ఫస్ట్ స్టాండర్డ్ లోపల కొన్ని స్పెల్లింగ్ కూడా నేర్పిస్తుంటారు.
0: ఫస్ట్ స్టాండర్డ్ వీ టీచ్ స్పెల్లింగ్.
1: ఒక మిల్క్ అని చెప్పాలంటే ఎంఐఎల్కే మిల్క్, ఎంఐఎల్కే మిల్క్, ఎంఐఎల్కే మిల్క్, ఎంఐఎల్కే మిల్క్, ఆ స్పెల్లింగ్ ను అనేక పర్యాలను ఉచ్చరించాలి.
0: ద స్పెల్లింగ్ మిల్క్ ఎంఐఎల్కే ఎంఐఎల్కే ఎంఐఎల్కే మస్ట్ బి రిపీటెడ్ ఆఫ్ అండ్ ఆన్.
1: ఆ విధంగా ఉచ్చరించినప్పుడే ఆ మిల్క్ అనేటువంటి స్పెల్లింగ్ మనకు అర్థమవుతుంది.
0: When once we pronounce and repeat, you know the
1: spelling. కనుకనే మీకు ఆ స్పెల్లింగ్ తెలిసేంత వరకు కూడా ఆ మీనింగ్ తెలిసేంత వరకు, ఆ ప్రొనౌన్సియేషన్ తెలిసేంత వరకు, ఆ సత్యం గుర్తించేంత వరకు ఈ స్పెల్లింగ్ నేను చెప్పే తీరాలి.
0: Therefore, until you know the spelling, the meaning and the pronunciation, things must be repeatedly told.
1: చెప్పినవి చెప్పినప్పటికీ నిత్య నూతనంగా ఉంటాయి.
0: Though things are repeated, they
1: are never fresh. Ah,
0: know that the novelty, uniqueness.
1: Gayatri mantram enni paryayamlo cheppanu.
0: You repeat Gayatri
1: mantram. Kani oka paryayam cheppinatundi dani maroka paryayam vyathasanga untadi.
0: But though thing is same stated again, there is difference.
1: Goppatanamu nichyanudanamainatundi yokka padamulu.
0: The divinity of Bhagavan is ever new, ever fresh, ever new.
1: ఎప్పటికీ అప్పటికీ నూతనంగా ఉంటుంటారు.
0: It is ever fresh.
1: కేవలం మాటలు మాత్రమే కాదు, నేను కూడా నిత్య నూతనంగా ఉంటాను.
0: Not only Bhagavan's words, Bhagavan himself is ever new.
1: దైవత్వము నిత్య నూతనమే దైవత్వము.
0: That which is ever new is divinity.
1: మీరు కూడాను ఆ యొక్క దైవత్వంగా ఉండేవారు. మీరు నిత్య నూతనంగా ఉండాలి.
0: You should also be like that.
1: పాతవి రోతవి మీరు హృదయాల్లో చేర్చుకోకూడదు.
0: You should not have old and rotten things in your
1: heart. ఎప్పుడు ఆనందంతో నిలచాలి.
0: Be happy all the time.
1: అది దైవత్వంతో ఉండినందుకు ఆ యొక్క సంకల్పంతో ఆ పదమును ఆ ఫలితమును కూడా మీరు పొందాలి.
0: Having been in the company of God, you should have these experiences.
1: Where is happiness?
0: Where is happiness?
1: Happiness is union with God.
0: Happiness is union with God.
1: Union.
0: Union.
1: చేరినప్పుడే మీకు ఆ హ్యాపీ వస్తుంది.
0: Unless you unite, you cannot.
1: నిజంగా దైవత్వం చింతనే లేకుండా ఉండినటువంటి వాళ్ళ ముఖాలు చూడండి.
0: You see the faces of those దైవ చింతన
1: లేనిటువంటి ఏదో ఆర్టిఫిషియల్ గా సినిమాలో నవ్వినట్టు నవ్వచ్చునే కానీ వాళ్ళ ముఖమంతా క్యాస్టాయిల్ ఫేస్ గా ఉంటుంటాయి.
0: The faces of those people that don't think of God will be castor oil faces.
1: దైవ అనుగ్రహానికి పాత్రమైనటువంటి వారి ఫేసు చక్కగా కళకళలాడుతుంటాది, కిలకిల నవ్వుతుంటాది.
0: On the other hand, you watch the faces of those, the recipients of God's grace, smiles, all smiles.
1: ఆ దైవత్వంతో తీరు ముఖంలో చాలా దైవ కళ ఉట్టిపడిపోతుంది.
0: Therefore, you find the divine brilliance on the face.
1: అది ఏ దైవత్వానికి సరైనటువంటి గుర్తు.
0: That is the true sign of the divinity.
1: ఆ అంశం దానిపైన పడింది.
0: And the spark has
1: ఆ కిరణం దానిపైన పడింది.
0: There it received the spark.
1: కలిపి ప్రకాశిస్తూ ఉంటాయి.
0: Therefore, it shines.
1: కాన దైవము యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాలంటే శ్రద్ధ విశ్వాసం కావాలి.
0: To deserve God's grace, sincerity and faith are essential.
1: ఈ విశ్వాసం అనేటువంటి నేను చెప్పాను. విశ్వాసం అనేటువంటి క్రింద బేస్ ఒక లాడర్.
0: For a ladder, faith is present at the bottom as the base.
1: Paina prema.
0: On the top is love.
1: Paina kinda rendu aadharam lekapothe aa ladder ni manam ekkalemu.
0: The ladder cannot stand with the faith here and love on the top. You cannot climb.
1: Motta motta vishwasamu prema ee rendu unte manam denaina sadhinchavachu.
0: With faith and love you can achieve, accomplish anything.
1: Ekkadikanna vellu.
0: Go anywhere.
1: Adavulu
0: go to the forest.
1: ఆకాశము నుండు, పట్టణము నుండు,
0: సిటీ
1: పల్లె నుండు,
0: విలేజ్
1: గుట్ట మీద నుండు, నట్టేటబడి
0: ఉండి
1: ఎక్కడ ఉండినా కానీ నీ వెంటనే జంటనే ఇంటనే కంటనే కూడా ఉంటున్నాడు.
0: యు మే బి ఎనీవేర్, గాడ్ ఇస్ విత్ యు, ఇన్ యు, అరౌండ్ యు, అబౌవ్ యు, బిలో యు, ఎవ్రీవేర్.
1: కనుక అట్టి దివ్యమైన భావాన్ని మీరు అభివృద్ధి పరచుకోవాలి.
0: యు షుడ్ డెవలప్ ద డివైన్ ఫీలింగ్స్ అండ్ థాట్స్.
2: భజన దినా సుఖ శాంతి.

మెచ్చుకొనడు తాను పుచ్చుకొనడు. హృదయ కమలమివ్వ సదయుడై గ్రహించు, హృదయ కమలమివ్వ

0: He receives and accepts our prayer, the all mercy and compassion. Do not forget this word.
1: Vidyarthulara.
0: Students.
1: Prachina kalamu nundi Bharatiya samskrutini puraskarinchukoni Bhagavat pujakai అనేక విధములైనటువంటి పుష్పాలను ప్రోగు చేసుకుని ఆరాధన చేస్తూ ఉండటం అందరికీ తెలిసిన విషయమే.
0: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ యు నో ప్రిటీ వెల్ దట్ పీపుల్ బ్రింగ్ వేరియస్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అండ్ వర్షిప్ గాడ్.
1: కానీ ఈ భౌతికమైన, ఈ లౌకికమైన, ఈ ప్రాకృతమైన, ఈ క్షణభంగురమైనటువంటి ఈ పుష్పములు అప్పటికి మాత్రమే ఇవి సుగంధమును అందించి హృదయాన్ని ఆకర్షిస్తాయి.
0: However, these flowers that are of the world, that are of the nature, which are just transient and short-lived, will give the fragrance for that moment only.
1: కాని వాడని మాడని కింద కూలని ఒక్క పుష్పం మన దగ్గర ఉంటున్నది.
0: However, there is one flower that we have that doesn't fade, that doesn't drop, that doesn't decay.
1: దానిని భగవంతుడు అంగీకరిస్తాడు.
0: That is accepted by God.
1: హృదయ కమలమివ్వ సదయుడై గ్రహించు. మన హృదయ పుష్పము ఎల్లప్పుడూ అన్ని వేళలయందు ఇది సుగంధముతో కూడి ఎట్టి విధమైనటువంటి యొక్క మార్పులు చెందక, కూర్పులు చెందక శాశ్వతంగా ఉంటుంది. అట్టి పుష్పాన్ని మనం భగవంతుడికి అందించినప్పుడే అది ఏ నిజమైన అర్పితము.
0: ఆన్ ద అదర్ హ్యాండ్ వి హావ్ విత్ us the flower of our heart, which is fragrant, aromatic all the time. It doesn't change, but it remains permanent. Such flower must be offered to God.
1: Ahimsa prathamam pushpam pushpam indriya nigraham sarvabhuta daya pushpam. ఈ అష్టపుష్పములు యందు సర్వభూత దయాపుష్పము ఎంత గొప్ప పుష్పము. సర్వభూత దయాపుష్పము ఇది ఒక్క మానవుని యందు మాత్రమే ఉన్నది.
0: Of all the 8 types of flowers which are offered to God, most important of them is this sarvabhuta daya pushpam, compassion to all living creatures.
1: Bhagavat arpitamainatundi pushpamu,
0: the flower of compassion.
1: Sarvabhutamulu yandu kudanu undinatundi okka bhagavantude.
0: Same God dwells in all.
1: Roopanamamulu bhinna bhinnamuga undinappatikini ishvara sarvabhutanam unna okke bhagavantudu andari yandu.
0: The names and forms may vary, but the same God is present.
1: Kalukoni అట్టి సర్వభూత దయా పుష్పము అది ఎంత విశాలమైనది, ఎంత సుగంధంతో కూడినటువంటిది.
0: Therefore, this flower of compassion is aromatic, fragrant and highly precious.
1: కనుక మనము వాడిపోయి కాలిపోయి కూడిపోయి రాలిపోయేటువంటి యొక్క పుష్పములకై మనము తిరగనక్కర్లేదు.
0: We don't need to go around in search of the flowers that fade away, that
1: కాలమును వ్యర్థం చేయనక్కర్లేదు.
0: We don't need to waste time.
1: నయా పైసా ఖర్చు చెప్పనక్కర్లేదు.
0: వీ డోంట్ నీడ్ టు స్పెండ్ ఈవెన్ వన్ నయా పైసా.
1: ఇది మన దగ్గర శాశ్వతమై సత్యమై నిత్యమై ఉండినటువంటి యొక్క హృదయ పుష్పమే ఇది నిజమైన పుష్పము.
0: బట్ దర్ ఇస్ వన్ ఫ్లవర్ విచ్ ఇస్ పర్మనెంట్ విచ్ ఇస్ ఎన్ ఎటర్నల్ ట్రూత్ ద ఫ్లవర్ ఆఫ్ కంపాషన్ అవర్ హార్ట్.
1: ఈ పుష్పం యొక్క రహస్యమును గుర్తించినటువంటి వాడే పరమ జ్ఞాని.
0: ద వన్ హూ నోస్ ద సీక్రెట్ అండ్ ద సిగ్నిఫికెన్స్ of such a flower is the one of supreme wisdom.
1: Okaroka samayamunandu Naradudu Sarat Kumarun daggariki velli Guruji naaku sampurnamaina jnanamunu anugrahinchamani koraadu.

0: One time Narada approached Sanat Kumara and prayed to him, Guruji, please give me, teach me the total wisdom.
1: అప్పుడు సనత్ కుమారుడు నారదుని ప్రశ్నిస్తున్నాడు, నారద నీకు పవిత్రమైన సత్యనిత్యమైనటువంటి యొక్క పరమజ్ఞానమును బోధిస్తాను, కానీ నీ క్వాలిఫికేషన్ ఏమిటి?
0: సనత్ కుమార్ సేడ్, నారద, ఐ సర్టన్లీ సీ దట్ యూ విల్ హ్యావ్ దిస్ టోటల్ విజ్డమ్, బట్ లెట్ మీ నో యువర్ క్వాలిఫికేషన్ ఎలిజిబిలిటీ.
1: నాలుగు వేదములు, ఆరు శాస్త్రములు పరిపూర్ణంగా కూడా నేను వల్లించినాను.
0: ఐ హావ్ గాన్ త్రూ ఫోర్ వేదస్ అండ్ సిక్స్ సీక్రెట్ టెక్స్ట్.
1: ప్రతి పదము యొక్క అర్థమును కూడా నేను గుర్తించాను.
0: ఐ నో ద మీనింగ్ ఆఫ్ ఎవ్రీ వర్డ్ దేర్.
1: ప్రతి కార్యాల యొక్క రహస్యాన్ని కూడా గుర్తించాను.
0: ఐ నో ద సీక్రెట్స్ ఆఫ్ ఆల్ రిచువల్స్ మెన్షన్డ్.
1: కర్మాచరణ యందు దీనికి ఉన్నటువంటి యొక్క ఫలసిద్ధిని కూడా నేను పొందాను.
0: ఐ ఆల్సో నో ద ఫ్రూట్స్ ఆఫ్ ఆల్ ది యాక్షన్స్ mentioned there in Vedas.
1: ఇది నా యొక్క అర్హతలు అన్నాడు.
0: దిస్ ఇస్ మై క్వాలిఫికేషన్.
1: నారద, సర్వశాస్త్రములు, సర్వవేదములు, సర్వోపనిషత్తులు అన్నీ నీవు పఠించావు, నిజమే, కానీ ఎన్ని ఆచరణలో ఉంచావు?
0: సనత్ కుమార్ సెడ్, నారద, ఇట్స్ యూ దాట్ యూ హ్యావ్ గాన్ త్రూ ఆల్ వేదస్ ఉపనిషత్స్ అండ్ శాస్త్రస్, బట్ హౌ మెనీ ఆఫ్ దెమ్ యూ హ్యావ్ ప్రాక్టీస్డ్?
1: నిజముగా వీటిని నీవు ఆచరణ ఎందే ఉంచి ఉండినా ఈ జ్ఞానం నీకు లభించకపోయేటువంటిది కాదు, లభించే ఉండు.
0: హ్యాడ్ యూ రియలీ ప్రాక్టీస్ ఎనీ వన్ ఆఫ్ దెమ్, యుడ్ హ్యావ్ గాట్ దిస్ టోటల్ విజ్డమ్.
1: అరువది నాలుగు విద్యలు అరుదారుగా నేర్చినట్టి ఆనారదుడే, అరువది నాలుగు విద్యలు అరుదారుగా నేర్చినట్టి ఆనారదుడే, నిరువధిక సుఖము గనుగొని పరమానందమును నాడు పొందగలేడే.
0: నారద, బీయింగ్ ఎన్ ఎక్స్పోనెంట్ అండ్ ఎక్స్పర్ట్ ఆఫ్ ఆల్ ది 64 ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్, కుడ్ నాట్ ఎంజాయ్ దట్ సుప్రీం స్టేట్ ఆఫ్ బ్లెస్.
1: ఇన్ని విద్యను నేర్చి ఆనందమును ఎందుకు నీవు అనుభవించలేదు?
0: Having learned so much, why is it that you are not happy?
1: కనుక ఆనందం విద్యని ఎందున్నదా? లేదు.
0: So, do you find happiness in education?
1: లేదు. పఠనమునందున్నదా? లేదు.
0: Or in the field of karma?
1: లేదు. చదవనందున్నదా? లేదు.
0: Or in the study? No.
1: దేని ఎందున్నది ఆనందము?
0: Where do you find this bliss?
1: ఆచరణ ఎందే ఉంటున్నది ఆనందం.
0: Bliss lies in practicing what we study.
1: జీవితమంతా చదవటమే, కాలమునే వ్యర్థం చేసినా ఇంకా ఆచరించేది ఎప్పుడు? ఆచరించినటువంటి దాని ఫలితమును అనుభవించేది ఎప్పుడు?
0: ఇఫ్ యూ గో అండ్ స్పెండ్ అవర్ లైఫ్ టైమ్ ఇన్ మియర్లీ గోయింగ్ త్రూ సో మెనీ బుక్స్, వెన్ ఆర్ యూ గోయింగ్ టు ప్రాక్టీస్ దెమ్? వెన్ ఆర్ యూ గోయింగ్ టు ఎంజాయ్ ద ఫ్రూట్స్ ఆఫ్ యువర్?
1: నిరంతరము చదవటము చదవటము చదవటము.
0: వీ గో ఆన్ రీడింగ్ అండ్ రీడింగ్.
1: కానీ ఈ చదివిన దానిని ఎప్పుడు నీవు ఆచరిస్తున్నావు?
0: వెన్ డు యూ ప్రాక్టీస్?
1: ఈ ఆచరించక ఈ ఆనందం నీకు ఎట్లా లభ్యమవుతుంది?
0: వితౌట్ ప్రాక్టీసింగ్, how do you expect to be blissful?
1: Vandina vantanu tattalo unchukoni bhujinchinappude neevu jeevinchukunnappude di vanta yokka pushti santushti neeku labhyam avutundi.
0: All the delicious items served on the plate must have got to be partaken, it must be digested, then only it will give you strength.
1: Kanukane ee naati chaduvulanni ikkudanu kevalamu grantha parichayam varaku maatrame nilchipothundadi.
0: The modern education is confined to textual knowledge.
1: Itti ganda parichayam maatrame kaliginanta maatramana chaladu.
0: It's not enough if you are familiar with texts.
1: Practical experience kavali.
0: We should gain practical experience.
1: Swanubhutina jaragali.
0: We should realize it in our own experience.
1: Ee kinchiktaina kudunu manamu deenini aacharanalo pettali.
0: We should practice at least a fraction of what we read.
1: Appude deeni yokka aanandamanu మనం చవి చూడగలము.
0: దెన్ ఓన్లీ యూ కెన్ టేస్ట్ ది బ్లెస్.
1: కనుక ప్రతి మానవుడు కూడాను అనేక విధమైనటువంటి ఆధ్యాత్మిక గ్రంథములు చదువుతున్నాడు.
0: ఎవ్రీవన్ గోస్ త్రూ మెనీ స్పిరిచువల్ బుక్స్ అండ్ టెక్స్ట్.
1: అన్ని మతములు ఎందున్నటువంటి యొక్క పవిత్ర గ్రంథములు కూడాను ఒకే సత్యాన్ని ప్రబోధిస్తూ ఉంటున్నాయి.
0: ఆల్ రిలీజియస్ టెక్స్ అడ్వకేట్ సేమ్ ప్రిన్సిపల్.
1: బైబుల్, ఖురాన్, మహారాన్, ఈ యొక్క భగవద్గీత ఇలాంటి ప్రతి మత గ్రంథములు కూడాను మంచినే బోధిస్తున్నాయి.
0: All religious texts like Bible, Quran, Bhagavad Gita teach
1: Kani,
0: good things.
1: Aya matam varu, aya grandhamul yandu bodhinchinatundi yokka pavitramainatundi suktalanu enta mandi aacharanalo pedutunnaru.
0: To what extent the followers of the respective religions practice the principles mentioned there?
1: Dini aacharanalo pettalekapovatam chetane okkaru okkaru dveshistunnaru.
0: Since they do not practice what they
1: find books, champukuntunnaru.
0: They are full of hatred, they kill each other.
1: Ee krodhamu, ee aaveshamu, ee asuyalu ekkada nunchi vastunnayi?
0: Where from you get this jealousy, emotion and anger?
1: Ee pavitra grandhamulandu unnatundi oka mahasaramune neevu anubhavinchi undina ee krodhamulu, ee asuyalu, ee oka aavaranamulu ekkada nunchi vastayi?
0: Had you really experienced the essence of the sacred text, where is the scope to have the feelings of
1: Kanukani,
0: anger and jealousy?
1: ఆచరణలో పెట్టలేకపోవటం చేతనే ఇన్ని అనర్థములకు మనం గురి అవుతున్నాము.
0: సిన్స్ వీ హావ్ నాట్ ట్రాన్స్లేటెడ్ దెమ్ ఇంటూ
1: యథార్థతత్వాన్ని మనం గుర్తించుకోలేకపోతున్నాము.
0: వీ ఆర్ నాట్ ఏబుల్ టు నో ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
1: కనుక నీ గ్రంథములు ఒక్కటి చదివిన కూడా చాలు, దానిలో ఉన్నటువంటి ఒక్కదాన్ని మనం ఆచరణలో పెడితే చాలు.
0: ఇట్స్ ఎనఫ్ ఇఫ్ వీ రీడ్ వన్ బుక్ అండ్ ప్రాక్టీస్ వన్ ప్రిన్సిపల్ అట్లీస్ట్.
1: గంగ గోము పాలు గంటెడైనను చాలు, కడవనైన నేల కరము పాలు.
0: ఎ స్పూన్ ఆఫ్ కౌ మిల్క్ ఈజ్ ఎనఫ్, వై బ్యారల్స్ అండ్ బ్యారల్స్ ఆఫ్ డాంకీ మిల్క్?
1: కనుకనే మనము ఆచరణ అనేటువంటిది ఒక చిన్న మార్గంలో మనం ప్రవేశపెడితే కూడా చాలు.
0: ద ప్రాక్టీస్ అమౌంట్స్ టు అన్ ఈజీ పాత్.
1: కానీ ఈ ఆచరణ లేక ఎన్ని గ్రంథములు చదివినప్పటికీ కాలమును కర్మమును కాయమును కూడాను మనము వ్యర్థం గావించిన వారమవుతాం.
0: If we don't practice all that is said in books, it amounts to wasting our time, the action and the body.
1: ఈ గ్రంథముల యొక్క ప్రధానమైన సారము సర్వభూత దయా పుష్పము, ఆ పుష్పాన్ని భగవంతునికి అందించాలి.
0: The essence of all the sacred texts is the offering of the flower of compassion to God.
1: సర్వలయందు ఉండినటువంటి యొక్క ఆత్మతత్వం ఒక్కటియే.
0: The same principle of ఆత్మా is present everywhere.
1: కానీ అట్టి అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించడమే జ్ఞానం.
0: ద ట్రూ విజ్డమ్ ఈజ్ ద రియలైజేషన్ ఆఫ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: కానీ ఏకత్వాన్ని అనేకత్వంగా విశ్వసించటమే అజ్ఞానం.
0: ఇగ్నోరెన్స్ ఈజ్ టు వ్యూ మల్టిప్లిసిటీ ఇన్ యూనిటీ.
1: ఈనాడు ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించేటువంటి యొక్క మేధావులు కావలసినంత మంది ఉన్నారు.
0: Today there are many intellectuals in this world who will be viewing multiplicity in unity.
1: కానీ అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వాన్ని గుర్తించేటువంటి ఒక మహానుభావులు ఏ ఒక్కరో ఇద్దరు ఉంటున్నారు.
0: Only one or two noble souls are there who experience unity in diversity.
1: కనుక అనేకత్వంలో ఉండేటువంటి ఒక ఏకత్వాన్ని మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: Therefore we should make every effort to recognize unity in diversity.
1: కార్యమందు కూడాను ఇందులో ఏ ఉంది, అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వం ఏమిటి?
0: ఇన్ ఎనీ స్మాల్ వర్క్ దట్ వీ అండర్టేక్ వీ షుడ్ ఫైండ్ అవుట్ ది యూనిటీ.
1: సైన్స్ పిల్లలకు బాగా తెలుసు.
0: స్టూడెంట్స్ ఆఫ్ సైన్స్ నో వెల్.
1: ఈ ఆటమ్ అనేటువంటిది చాలా చిన్నది.
0: ఆటమ్ ఇస్ వెరీ మైన్యూట్.
1: ఇది లేని పదార్థమే లేదు.
0: దేర్ ఇస్ నో మ్యాటర్ విదౌట్ ఆటమ్.
1: సమస్త పదార్థములు ఎందుకు ఇది అణు స్వరూపమై ఉంటున్నది.
0: ఆల్ మ్యాటర్ ఇస్ ఫుల్ ఆఫ్ ఆటమ్స్.
1: కనుక నీవు పదార్థముల యొక్క రూపనామములు భిన్న భిన్నంగా నీవు గుర్తిస్తున్నావు, కానీ అన్నింటి యందు ఉండేటువంటి ఐటమ్ అదియే.
0: ద మ్యాటర్ వేరీస్ ఇన్ నేమ్ అండ్ ఫార్మ్ బట్ ఇట్స్ ఆటమ్ ఇస్ వన్ అండ్ ద సేమ్.
1: దీనిని వేదాంతమునందు అణోరణీయాన్ మహతో మహీయాన్, అణువులో అణువుగా ఉన్నాడు, ఘనములో ఘనముగా ఉంటున్నాడు.
0: He is an atom in an atom, minutest, smallest among the small, and the biggest among the big.
1: కనుకనే ఈ అన్నింటి యందు కూడా ఉండినటువంటి యొక్క ఈ అణుస్వరూపమైనటువంటి తత్వాన్ని మనం గుర్తించుకుంటే అన్నింటినీ గుర్తించిన వారమైపోతాం.
0: When once we understand at the level of an atom, we'll be knowing everything else.
1: అది ఏ వేదాంతం యొక్క ముఖ్య సూత్రం.
0: That is the main principle of Vedanta.
1: Chaduvu yokka sariyaina artham.
0: That is the true meaning of our learning.
1: Anni baatala yokka gamyamu adiye.
0: It is the goal of all paths.
1: Anni ragamula yokka suchra adiye.
0: It is only the sign of all kinds of paths.
1: Anni rasamula yokka saramu adiye.
0: It is the essence of all.
1: Adiye karuna rasam.
0: That is the essence.
1: అదే ప్రేమరసము, అదే దయారసము.
0: That is one of Karuna, the mercy. One of Prema, love,
1: సర్వభూత దయా పుష్పం. ఆ సర్వభూతములు ఎందుకు కూడాను దయా, దానినే కంపాషన్ అంటారు.
0: So this kind of daya, compassion towards all beings.
1: ఈనాటి మానవుని హృదయమునందు ఈ దయ అనేటువంటిది కేవలం కఠినమైనటువంటి ఒక శిలగా రూపొందిపోయింది.
0: Today there is no compassion. It remains like so hard, tough like a stone.
1: ఎంతటి కఠినమైనటువంటి ఇనుమును కొట్టి మనం సాగదరకవచ్చు.
0: Perhaps you can just thrash out, beat, expand an iron.
1: కాని ఈ కఠినమైనటువంటి హృదయాన్ని ఎవ్వరు కూడా కరిగించలేకపోతున్నారు.
0: బట్ నో వన్ ఇస్ ఏబుల్ టు మెల్ట్ దిస్ హార్డ్ హార్ట్.
1: అయితే దేంతో కరుగుతుంది ఇది?
0: హౌ డు యూ మెల్ట్ ఇట్ దెన్?
1: ప్రేమ చేత మాత్రమే ఇది కరిగిపోతుంది.
0: దిస్ హార్ట్ మెల్ట్స్ బికాస్ ఆఫ్ లవ్.
1: ప్రేమ కరిగించినటువంటి పదార్థం ఈ జగత్తులో లేనే లేదు.
0: దిస్ నథింగ్ ఇన్ దిస్ వరల్డ్ దట్ ద లవ్ కెనాట్ మెల్ట్.
1: ఈ ప్రేమ చేతనే ఏమైనా కూడా సాధించవచ్చు.
0: విత్ దిస్ లవ్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
1: కనుకనే ప్రతి విద్యార్థి కాని ప్రతి వ్యక్తి కూడాను ప్రేమ హృదయుడు కావాలి.
0: సో ఎవ్రీ స్టూడెంట్ ఆర్ ఎనీ పర్సన్ ఫర్ దట్ మ్యాటర్,
1: ఈ ప్రేమ కూడాను స్వార్థ సప్రయోజన నిమిత్తమై ఉపయోగించకూడదు.
0: యూ షుడ్ నాట్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ లవ్ ఫర్ సెల్ఫిష్ పర్పస్.
1: తల్లి ప్రేమనైనా ఎంతో ఇంతో కొంచెం స్వార్థం ఉంటుంటుంది.
0: దేర్ ఈస్ ఎ ట్రేస్ ఆఫ్ సెల్ఫిష్నెస్ ఈవెన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ మదర్స్.
1: ఏ తండ్రి ప్రేమనైనా ఏ గురువు ప్రేమనైనా కూడాను అంతో ఇంతో కొంత స్వార్థం ఉంటుంటుంది.
0: ద లవ్ ఆఫ్ ఎ ఫిజికల్ ఫాదర్ ఆర్
1: భార్య భర్తల ప్రేమ ఎందు కూడాను ఏ కించిత్ అయినా కూడాను స్వార్థం ఉంటుంటుంది.
0: దేర్ ఈస్ సెల్ఫిష్నెస్ ఇన్ లవ్.
1: కానీ
0: కపుల్
1: భగవత్ ప్రేమ ఎందు ఈ స్వార్థ సప్రయోజనకు ఎక్కడ కూడాను కనిపించదు.
0: బట్ ఇన్ ద డివైన్ లవ్ దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ సెల్ఫిష్నెస్ ఆర్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
1: కనుకనే అట్టి భగవత్ ప్రేమను మనం అందుకోవడానికి తగినటువంటి వారిగా తయారు కావాలి.
0: దేర్ఫోర్ షుడ్ వర్క్ హార్డ్ సో యాస్ టు డిజర్వ్ ద డివైన్ లవ్ ఆఫ్ గాడ్.
1: వర్షము కూర్చున్నా కుండను వర్షములకు ఎదురుగా పెట్టినప్పుడే కొంత నీరైనా లోపల ప్రవేశిస్తుంది.
0: దేర్ మే బి డౌన్ పోర్ ఆఫ్ రెయిన్ అన్లెస్ యూ కీప్ దిస్ పాట్ స్ట్రైట్.
1: కానీ కుంభవర్షం కుండను బోల్డిచ్చి పెడితే ఒక చుక్కైనా నీరు మనకు లభ్యం కాదు.
0: బట్ ఇఫ్ యూ కీప్ ది పాట్ ఇన్ ద రివర్స్ వే టర్న్ అప్ సైడ్ డౌన్.
1: కాబట్టి భగవత్ అనుగ్రహం అనేటువంటిది కుంభవర్షంగా ఉంటుండాలి.
0: God's grace is like heavy downpour of rain.
1: It's
0: there everywhere.
1: కాని మన హృదయం అనేటువంటి కుండను దానికి సూటిగా నింపటం లేదు.
0: బట్ వీఆర్ నాట్ కీపింగ్ దిస్ పార్ట్ ఆఫ్ అవర్ హార్ట్.
1: అప్పుడప్పుడు మన హృదయమునందు కొన్ని భావములు ఆవిర్భవిస్తుంటాయి.
0: సమ్ టైమ్స్ సర్టన్ ఫీలింగ్స్ ఒరిజినేట్ ఇన్ అవర్ హార్ట్.
1: అందరికీ తెలుసును.
0: యు ఆల్ నో దిస్.
1: సూర్యుని నుండి ఆవిర్భవించినటువంటి మేఘములు సూర్యుడిని కప్పివేస్తున్నాయి.
0: క్లౌడ్స్ దట్ ఒరిజినేట్ అవుట్ ఆఫ్ సన్ విల్ కవర్ హిమ్ ఇన్ టర్న్.
1: నీటిలో ఉండినటువంటి యొక్క దీనిని ఉపయోగపెట్టుకోక చేతనే దానిలో నీటి ఉండే పాచి నీరునే కప్పివేస్తుండాలి.
0: యాజ్ ద వాటర్ ఇస్ నాట్ యూజ్ ఫర్ ఎ లాంగ్ టైమ్ ద మాస్ అవుట్ ఆఫ్ వాటర్ విల్ కవర్ ద వెరీ వాటర్ ఇట్ సెల్ఫ్.
1: కంటిలో పుట్టినటువంటి యొక్క దృష్టి కొంత వయసు వచ్చినప్పటికీ అందులోనే క్యాట్రాక్ట్ అనేటువంటి పొర కూడా పుడుతుంది.
0: At certain age, the vision is blurred because of cataract.
1: Kantilone putti, kanti drishtini kappi vestuntundali.
0: It's born out of an eye. It covers the very vision of an eye.
1: Nippunandu puttinatvanti nivuru nippune kappi vestundali.
0: Ash that comes out of the fire will cover the fire.
1: Adi vidhamgane, prati manavuni hrudayam nandu kudanu daya unnadi. Aa dayanu alaksham cheyatam chetanu, leka apamargamlo praveshapettatam chetanu, tarvata daniyande putti ee yokka అజ్ఞానమైనటువంటి దాన్ని కవర్ చేస్తుంటుండాలి.
0: లైక్ వాయిస్ ద కంపాషన్ ఇస్ ప్రెసెంట్ ఇన్ న్యాచురల్ స్టేట్ ఇన్ అవర్ హార్ట్స్ బట్ వీ నెగ్లెక్ట్ ఇట్ ఆర్ డైరెక్ట్ ఇట్ ఇన్ రాంగ్
1: వే. ఈ కఠినంగా మార్చివేస్తుండాలి.
0: అండ్ ఇట్స్ దిస్ కంపాషన్ విచ్ ఇస్ సో సాఫ్ట్ బికమ్స్ టఫ్ అండ్ హార్డ్.
1: రకం ఉంటుండాలి భగవంతునికి సగుణ సాకారము నిరాకారము.
0: దేర్ ఆర్ టూ అట్రిబ్యూట్స్, వన్ ఈస్ ఫార్మ్ ఫుల్ అనదర్ ఫార్మ్ లెస్.
1: అయితే ఈ సాకారం నందే నిరాకారము, నిరాకారం నందే సాకారం ఉంటుండాలి.
0: There is formful aspect in formless aspect and this formless aspect in
1: nirgunam nande sagunam untundali.
0: There is the one of attributes at the same time beyond attributes.
1: Ice gadda untundali.
0: Here you have got ice ball.
1: Adi sakaram.
0: It has got a form.
1: Kani andulone jalam nirakaranga untundali.
0: But the ice has got water within which has no form.
1: Ee nirakaram ainatvanti oka jalame lekapothe ice gaddane kaadu.
0: Water which has no form there is the cause for ice.
1: అనేక బిందువులకు ఏకత్వం కావడం చేతనే అందులో మంచి కఠినత్వం కూడాను ప్రారంభమవుతుంది.
0: Because all of them got unified, it is so strong.
1: కనుకనే ఐస్ కు ఐస్ నీటి కి ఏ విధమైనటువంటి వ్యత్యాసం ఉన్నదో అదే విధంగానే సాకార నిరాకారములు కూడా అట్టి వ్యత్యాసం ఉంటుంది.
0: జస్ట్ యాజ్ యు ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఐస్ అండ్ ఐస్ వాటర్, సో ఆల్సో ద డిఫరెన్స్ బిట్వీన్ గాడ్ విత్ ఎ ఫార్మ్ అండ్ గాడ్ హూ ఇస్ ఫార్మ్.
1: నూనె ఎందే నూనె ఉంటుండాలి.
0: The till seeds has got the oil.
1: Kani aa nuvulunu ye vidhamga marchinappudu ee nuvulu manaku praaptistundi aneetundi vidhi vidhananni gurtinchali.
0: You should know the procedure to extract oil out of till seeds.
1: Pilachi aduga charaku pettuna bellambu pippigotti rasamu pilchakunna.
0: By mere asking, the sugar cane will not give you the jaggery unless you thrash it.
1: ఈ యొక్క షుగర్ కేన్ లోపల చెరకు లోపల రసం ఉంది.
0: దేర్ ఇస్ జ్యూస్ ఇన్ ది షుగర్ కేన్.
1: కానీ చెరక బెల్లం పెట్టంటే అది పెడుతుందా?
0: బట్ బియర్ బై మియర్ ఆస్కింగ్ ఇట్ వోంట్ గివ్ యూ.
1: దానిని బాగా క్రష్ చేసి దాని తర్వాత రసం తీసి దాని నిప్పులో వేసి చక్కగా కాసిన తర్వాతనే అది శాశ్వతమైన బెల్లంగా తయారవుతుంది.
0: యూ హావ్ టు క్రష్ ది షుగర్ కేన్, ఎక్స్ట్రాక్ట్ ది జ్యూస్, బాయిల్ ఇట్.
1: అయ్యో ఈ షుగర్ కేన్ ఎందుకు బాధ పెట్టాలి అని ఒక మూల పెడితే 3 దినాల లోపల బెండు బారిపోతుంది.
0: On the other hand, if you keep the sugar cane full of compassion and neglect it, it will be dried.
1: Daya prema madhuryam anetundi kudanu irviryam aipothundi.
0: That compassion, the sweetness, is useless now. It won't stay there.
1: Adhe vidhamgane mana dehame oka sugar cane.
0: Likewise, our body is a sugar cane.
1: దీనికి అనేక కష్టములు నష్టములు దుఃఖములు అనేటువంటివి చక్కగా దీని కరిగినప్పుడే అందులో ఉన్నటువంటి మాధుర్యము దయా ప్రేమ కరుణ అనేటువంటి రసం మన నుంచి ఆవిర్భవిస్తుంది.
0: ద బాడీ ఇస్ ద షుగర్ కేన్, అన్లెస్ ఇట్ ఇస్ క్రష్డ్ విత్ ఆల్ సఫరింగ్స్ అండ్ ప్రాబ్లమ్స్, యు గెట్ ది కంపాషన్.
1: సంస్కారము అన్నారు.
0: దిస్ ఇస్ కాల్డ్ సంస్కార.
1: సంస్కరింపచేసినప్పుడే దీనిలో ఉన్నటువంటి మాధుర్యం మనకు ముందు వస్తుంది.
0: అన్లెస్ దిస్ ఇస్ ప్రాసెస్డ్, ది కంపాషన్ స్వీట్నెస్ వుడ్ నాట్ ఎమనేట్.
1: కనుకనే ప్రాచీన కాలం నుండి మన భారతదేశము సంస్కారమునకు చక్కని ఆదర్శాన్ని అందిస్తూ వచ్చింది.
0: Therefore, since ancient days, Bharat has set an ideal to this culturing.
1: ఒక బంగారైనా తీసుకుని వెళ్లి కంసాల దగ్గరికి వెళ్లి అయ్యా నాకు చైన్ చేయమని చెప్తే అతను ఏం చేస్తాడు?
0: If you take gold with you and give the goldsmith to make a chain, what does he do?
1: దానిని అగ్నిలో వేసి కాలుస్తాడు.
0: He'll put it in fire and burn it.
1: తిరిగి సుత్తితో వేసి కొడతాడు.
0: And he will hammer it.
1: తిరిగి మిషన్ లో పెట్టి సాగబెరుకుతాడు.
0: And then he'll extend it, expand it.
1: తర్వాత అది ఒక చిన్న ఒక ఇదిగా తయారైనప్పుడు దాన్ని చక్కగా వంచి అనేక రకములుగా నగ తయారు చేస్తాడు.
0: He will bend it, put in a mold and make it into a beautiful ornament.
1: బంగారు కంసాల చేతికి ఇచ్చి అయ్యా నా బంగారు నువ్వు నిప్పులో వేయకూడదు, సుత్తితో కట్టకూడదు, సాగ వెరగకూడదు, నాకు నగ తయారు కావాలంటే ఎట్లా తయారవుతుంది?
0: ఆన్ ద అదర్ హ్యాండ్ వైల్ గివింగ్ గోల్డ్ టు ది గోల్డ్ స్మిత్ అండ్ యూ టెల్ హిమ్ డోంట్ పుట్ మై గోల్డ్ టు ఎనీ సార్ట్ ఆఫ్ ట్రబుల్, డోంట్ హ్యామర్ ఇట్, డోంట్ జస్ట్ పుట్ ఇట్ ఆన్ ఫైర్, బట్ గివ్ మీ ది ఆర్నమెంట్. ఓ దేవుడా,
1: నా వంకర టింకరి హృదయాన్నంతా నీకు అందిస్తున్నాను.
0: వి సే ఓ గాడ్ ఐ యామ్ గివింగ్ మై హార్ట్.
1: చాలా వికారమైనటువంటిది. చంచలం హీ మన కృష్ణ భ్రమాది బలవదృఢం. ఇది చాలా ప్రమాదమైనటువంటిది, చంచలమైనటువంటిది. ఇలాంటి దానిని ఇగో నీకు అందిస్తున్నాను, దీన్ని చక్క చేసి నాకు చక్కని ఒక అందమైనటువంటి యొక్క నగగా తయారు చేయమంటే తాను దాన్ని ఏం చేసుకుంటాడో తన ఇష్టం.
0: ఓ గాడ్, వేఆర్ గివింగ్ యూ, వేఆర్ సబ్మిటింగ్ ఆఫరింగ్ అవర్ మైండ్ విచ్ ఇస్ వేవరింగ్, విచ్ ఇస్ అన్స్టడీ.
1: కానీ ఈ కలి ప్రభావం అనేటువంటి దీంట్లో ఈనాడు భగవంతుడా నీకు నా యొక్క మనసును అందిస్తున్నాను, ఈ మనసుకు ఎట్టి బాధలు కలగకుండా ఎట్టి ఇక్కట్టు సంభవించకుండా దీన్ని చక్కని పరిశుద్ధమైనటువంటి రీతిగా తయారు చేసి ఇవ్వమంటే ఏ దేవుడు ఇవ్వలేడు.
0: ఆన్ ద అదర్ హ్యాండ్, ఇన్ దిస్ కలి ఏజ్, ఇఫ్ వి పాస్ ఆన్ సచ్ ఎ మైండ్ అండ్ ప్రే టు గాడ్, ఓ గాడ్ నెవర్ పుట్ మై మైండ్ టు ఎనీ కైండ్ ఆఫ్ డిఫికల్టీస్ ఆర్ ప్రాబ్లమ్స్, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు సెట్ ఇట్ రైట్.
1: కనుకనే కష్టే ఫలి.
0: It's only difficulty that leads to fructification of success.
1: సుఖం లభిస్తుంది.
0: You find the happiness out of
1: నిజంగా నీకు ఉడికే లేకపోతే ఫ్యాన్ వేసుకోలేవు, ఎయిర్ కండిషన్ కొనలేవు.
0: Unless it is hot, you don't buy a fan.
1: నీకు ఆకలి లేకపోతే అన్నాన్ని కూడా నీవు కోరవు.
0: Unless you are hungry, you don't want food even.
1: కనుకనే ఈ కష్టమునందే ఒక సుఖం అందిస్తుండాలి మనకు.
0: It is only difficulty that gives you joy.
1: సుఖమునందు నన్ను కోరరు మానవులు, కష్ట సమయములందు కావలయు నేను.
0: In times of pleasure and comfort, people don't pray to me. But in difficult times, they want me.
1: కష్టాల సమయమునందు ఎవ్వరూ కోరరు. ఏ విధమైన పిటిదా దీన్ని ఆశించరు.
0: ఇన్ టైమ్స్ ఆఫ్ ప్లెజర్ అండ్ కంఫర్ట్ దే డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్.
1: అవి సుఖాలుగా మారిపోయినా అహంకారం పెరిగిపోతుంది.
0: ఇన్ టైమ్స్ ఆఫ్ ఆల్ ప్లెజర్ హీ టర్న్స్
1: ఈగోయిస్టిక్. కనుక నీ మానవుని యొక్క నిజ స్వరూపం ఏమిటంటే, ది ప్లెజర్ ఇస్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
0: ద ప్లెజర్
1: రెండు బాధల మధ్య ఒక సుఖం ఉంటుంది.
0: దేర్ ఇస్ ప్లెజర్ ఇన్ బిట్వీన్ టూ పెయిన్స్.
1: కనుకనే మొట్టమొదట ఈ కష్టాన్ని మనం భరించాలి.
0: దేర్ఫోర్ హావ్ టు
1: బాధను భరించాలి, దుఃఖాన్ని సహించాలి. అప్పుడే మనకు ఒక విధమైనటువంటి ధైర్యము, సాహసము, ఆనందమైనటువంటిది మన నుండి ఆవిర్భవిస్తుంది.
0: వీ హావ్ టు బేర్ ఆల్ ద సఫరింగ్, ఆల్ ద సాడ్నెస్, గ్రీఫ్ అండ్ డిఫికల్టీస్. దెన్ ఓన్లీ విల్ పిక్ అప్ ది కరేజ్.
1: మనస్సు, హస్తము, వాక్కు, మూడింటిని ఏకత్వం చేయడానికి తగిన కృషి చేయాలి.
0: వీ షుడ్ బ్రింగ్ ఇన్ ఎ హార్మనీ between thought, word and deed.
1: అది మొదలు చెప్పినటువంటి శ్లోకము.
0: That's what Bhagavan said at the beginning.
1: ఆ మూడింటి యొక్క ఏకత్వం చేతనే మానవత్వం తయారవుతుంది.
0: Because of the unity in this trinity, you find the human value.
1: The proper study of mankind is man.
0: The proper study of mankind is man.
1: ఈ నిజమైనటువంటి ఒక తత్వాన్ని మనం విద్యార్థులు ఈనాటి నుంచినే తగిన కృషి చేయాలి.
0: Students should pick up such a knowledge.
1: మీ చదువులు మీరు చదవండి.
0: You study in your own way.
1: కానీ దీంతో పాటు ఈ సంస్కారం అనే చదువును కూడా తోడు తీసుకోవాలి.
0: Along with your regular study, you should carry with you
1: the spiritual
0: knowledge.
1: సంస్కారం కూడా ఉండినప్పుడే మన చదువుకు ఒక విలువగా ఉంటుంది.
0: The study and the culture should go together so as to be
1: రెండు రెక్కలు లేనటువంటి పచ్చి పైకి ఎగరలేదు.
0: A bird without two wings cannot fly.
1: రెండు చక్రాలు లేనటువంటి ఒక దీనిలో మనం ప్రయాణం చేయలేము.
0: You cannot travel in a vehicle without wheels.
1: ఏదో కొంత ప్రాక్టీస్ చేసి సర్కస్ లో చేయొచ్చును, కానీ ఒక సైకిల్ చక్రంతో ఎప్పుడు నిత్య జీవితంలో మనం ఒక చక్రంతో ప్రయాణం చేయలేము.
0: You can just do it in a circus by riding a cycle with one wheel, but not in the ordinary way.
1: చదువు, సంస్కారము, ఈ రెండింటి యొక్క బ్యాలెన్స్ తోనే మనం ఒక జీవితాన్ని జరపాలి.
0: Therefore, we should lead our life maintaining perfect balance between education and culture.
1: దుష్టతనమును దూరం చేయటము, సద్గుణాన్ని, మంచితనాన్ని ప్రవేశపెట్టుకోవటం.
0: ద రిఫైన్మెంట్ మీన్స్ గివింగ్ అప్ ఆల్ బ్యాడ్ క్వాలిటీస్ అండ్ ఫాస్టరింగ్ గుడ్ క్వాలిటీ.
1: ఇది దీనిలో ఉండినటువంటి యొక్క ప్రధానమైన రహస్యం.
0: దిస్ ఇస్ ద మెయిన్ ప్రిన్సిపల్ ఇన్ ద సీక్రెట్.
1: ఈ సత్య రహస్యాన్ని, నిత్య రహస్యాన్ని మనం గుర్తించినప్పుడు మనకు ఎట్టి బాధలు కూడా మనం బాధ పెట్టలేము.
0: వీ డోంట్ అండర్స్టాండ్ ద సీక్రెట్ ఆఫ్ దిస్ ఎటర్నల్ ట్రూత్. When once we know,
1: ఎలాంటి
0: కఠినమైనటువంటి
1: మనకు ఎదురు వచ్చినప్పటికీ మనం ఏమాత్రం కూడా చెల్లించలేదు.
0: యు మే బి ఫేసింగ్ సివియర్ హార్డ్షిప్స్ బట్ డోంట్ వేవ్.
1: చెల్లించని మనసును, భ్రమించని దృష్టిని ఈ యువకులు ఈనాడు అభివృద్ధిగా ఉంచుకోవాలి.
0: యూ షుడ్ డెవలప్ వన్ పాయింటెడ్ విజన్ అండ్ అన్వేవరింగ్ మైండ్.
1: ఎప్పుడు ఇవి మనకు ప్రాప్తిస్తాయి?
0: వెన్ యూ గెట్ ఇట్.
1: గాఢమైన విశ్వాసంతో ఉండినప్పుడు ఇవి మనకు ప్రాప్తిస్తాయి.
0: వెన్ వన్స్ యువర్ స్ట్రాంగ్ ఫెయిత్ యూ విల్ హ్యావ్ దీస్ టూ.
1: కనుక ఈ విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి.
0: సో టు డెవలప్ ఫెయిత్.
1: దేనిపైన విశ్వాసము?
0: ఆన్ వాట్?
1: ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్, ఫెయిత్ ఇన్ గాడ్.
0: ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్, నెక్స్ట్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: దిస్ ఇస్ ది సీక్రెట్ ఆఫ్ గ్రేట్నెస్.
0: దిస్ ఇస్ ది సీక్రెట్ ఆఫ్ గ్రేట్నెస్.
1: ఈ గొప్పతనాన్ని మనం చక్కగా గుర్తించుకోవాలి.
0: వీ షుడ్ నో ద గ్రేట్నెస్.
1: నీవు నమ్మలేనటువంటి వాడు భగవంతుని ఏ రీతిగా నమ్మగలవు?
0: ఇఫ్ యూ డోంట్ హావ్ ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్, హౌ డు యూ డెవలప్ ఫెయిత్ ఇన్ గాడ్?
1: భగవంతుడు అంటే ఎవరు?
0: హూ ఇస్ గాడ్?
1: నీవే భగవంతుడు.
0: యు ఆర్ గాడ్.
1: ఈ సత్యాన్ని నీవు గుర్తించుకోలేకపోతున్నావు.
0: దిస్ ట్రూత్ యు ఆర్ నాట్ ఏబుల్ టు నో.
1: దేవుడు ఎక్కడంచు దేవుడు ఆడదులేలా?
0: వై డు యూ సర్చ్ ఫర్ గాడ్ ఎల్సెవేర్?
1: ఎక్కడెక్కడో దేవుడు ఆడుతున్నాం మనం.
0: యు గాన్ ఇన్ సర్చ్ ఆఫ్ హిమ్?
1: కాదు కాదు, దేవుడు అనగా తన దేహం ఉంది.
0: గాడ్ ఈజ్ ఇన్ యూ, ఇన్ యువర్ ఓన్ బాడీ.
1: దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన.
0: బాడీ ఈజ్ ద టెంపుల్, ఇన్ డ్వెలర్ ఈజ్ గాడ్.
1: ఈ టెంపుల్ కూడా నువ్వు ఎలాంటిది? ఈ టెంపుల్
0: వాట్ సార్ట్ ఆఫ్ టెంపుల్ ఈస్ దిస్ బాడీ?
1: మూవింగ్ టెంపుల్.
0: బాడీ ఈజ్ ఎ మూవింగ్ టెంపుల్.
1: నీవు ఎక్కడ పోతే అక్కడంతా కూడా నువ్వు వస్తుంటాడు దేవుడు కూడా.
0: ఇట్ విల్ ఫాలో యూ వేర్ ఎవర్ యూ గో.
1: విత్ యూ, ఇన్ యూ, అరౌండ్ యూ, బియాండ్ యూ.
0: గాడ్ ఈజ్ ఇన్ యూ, విత్ యూ, అరౌండ్ యూ, బిలో యూ, అబౌవ్ యూ.
1: కనుక ఇట్టి సత్యనిత్యమైనటువంటి ఒక తత్వాన్ని మనం మొట్టమొదట విశ్వసించాలి.
0: సో షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ దిస్ ఎటర్నల్ ట్రూత్.
1: మన కాన్షియన్స్ కు తప్పగా తృప్తి కలిగేటట్టుగా మనం నడుచుకోవాలి.
0: వీ హావ్ టు కండక్ట్ ఇన్ సచ్ వే టు సాటిస్ఫై అవర్ కాన్షియన్స్.
1: కనుక ప్రతి విషయాన్ని కూడా నువ్వు ఎక్స్పీరియన్స్ లో, ఆచరణలో పెట్టాలి.
0: Therefore, we have to practice everything that we learn.
1: మీరు ఎంతవరకు తెలుసుకున్నారో ఈ ఆధ్యాత్మిక మార్గంలో దీన్ని ఒకటి రెండే అయినప్పుడు ఆచరణలో పెట్టండి.
0: యూ మే లర్న్ మెనీ థింగ్స్ ఇన్ స్పిరిచువల్ నాలెడ్జ్ అండ్ పాత్. ప్రాక్టీస్ వన్ ఆర్ టూ ఎట్లీస్ట్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: టన్నులు టన్నులు ఉపన్యాసం ఇచ్చేదానికంటే ఒక ఔన్సు ఒక మీరు అనుభవించటమే చాలు.
0: ఇన్స్టెడ్ ఆఫ్ లెక్చరింగ్ టన్స్ అండ్ టన్స్, ఇట్ ఇస్ ఎనఫ్ ఇఫ్ యూ హ్యావ్ ఔన్స్ ఆఫ్ ప్రాక్టీస్.
1: ఒక ఔన్స్ చాలు.
0: ఎన్ ఔన్స్ ఇస్ ఎనఫ్.
1: అదే నీ రోగాన్ని నివారణ కావిస్తుంది.
0: దట్ విల్ క్యూర్ యువర్ డిజీజ్.
1: కనుక మన ఊరికి అనవసరంగా ఏమి లేని బుర్రలోనని ఏమైనా చేర్చవచ్చు. ప్రపంచంలో జరుగుతున్నటువంటి విషయాలంతా కూడా మన బుర్రల్లో ప్రవేశపెడుతున్నాము.
0: యూ కెన్ స్టఫ్ యువర్ హెడ్ విత్ ఆల్ ది వరల్డ్లీ మ్యాటర్ అండ్ వరల్డ్లీ
1: అమెరికాలో, ఏ జర్మనీలో, ఏ జపాన్ లో, ఏ రష్యాలో ఏమేమి జరుగుతుందో అవన్నీ తెచ్చి మన బుర్రల్లో చేర్చుకుంటున్నాం.
0: వీఆర్ స్టఫింగ్ అవర్ హెడ్ విత్ ఆల్ ది థింగ్స్ హ్యాపెనింగ్ అరౌండ్ ఇన్ జపాన్ అమెరికా.
1: దేనిని చేర్చుకోవాలో మీకేం తెలియటం లేదు.
0: But we don't know what is to be taken in.
1: Anavasaramainatundi nenu chechukuntunnaru.
0: All unnecessary things are taken.
1: Avasaramainatundi daniki neevu choti ivatam ledu lopala.
0: But give place for the necessary material.
1: కనుకని మన తలలో ఇవ్వాల్సింది ఏమిటి, మన నిత్య జీవితంలో సత్య జీవితాన్ని గడపడానికి ఏది సరి అయినటువంటి ఆదర్శమో దానికి మనం చోటు ఇవ్వాలి.
0: Therefore in our head we should stuff that matter which would help us to lead a truthful life.
1: అది ఏ మన ఆదర్శ జీవితము.
0: That is our ideal life.
1: ఎంతమందో లోకంలో జన్మించారు.
0: So many are born.
1: ఎలాంటి మహానుభావులు జీవించారు.
0: Many noble souls.
1: ఎన్ని ప్రబోధల ప్రచారంలో సలిపారు.
0: They thought.
1: కానీ
0: but
1: అందరి పేర్లు ఈ లోకంలో నిలవగడిందా?
0: Do you find their name today?
1: మీకందరికీ తెలుసు బాగా.
0: You all know pretty well.
1: కలకత్తా చాలా గొప్ప పెద్ద టౌన్.
0: Calcutta is a very big city.
1: అలాంటి టౌన్ లోపల
0: there
1: లాలా లజపతిరాయి, బాల గంగాధర తిలక్, విపంచంద్ర పాలు, రవీంద్రనాథ్ ఠాకూరు, ఇంకా అరవింద్ ఘోష్, వీళ్ళందరూ గొప్ప గొప్ప చదువులంతా కూడా పుట్టారు.
0: హైలీ ఎడ్యుకేటెడ్ గ్రేటెస్ట్ ఇంటలెక్చువల్స్ ఆఫ్ టైమ్ ఆర్ బోర్న్ దేర్ ఇన్ ది సిటీ ఆఫ్ కల్కత్తా.
1: కానీ వీరందరి పేర్లు ఎంతవరకు ప్రవేశించాయి?
0: బట్ వేర్ డు యూ ఫైండ్ దేర్ నేమ్స్?
1: వీళ్ళందరి పేర్లు కొన్ని గ్రంథాల్లో మాత్రమే చేరిపోయినాయి.
0: యు ఫైండ్ దేర్ నేమ్స్ ఇన్ బుక్స్ ఓన్లీ.
1: ఏ చదువు చదవలేదు, ఏ ఏబిసిడీలు నేర్చుకోలేదు, ఏ ఓనామాలు కూడా రాయలేదు, తిద్దలేదు. అలాంటి రామకృష్ణ పరమహంస పేరు అందరి హృదయాల్లోనే నిలిచిపోయింది.
0: వేరే రామకృష్ణ పరమహంస హూ డిడ్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ ఫార్మల్ ఎడ్యుకేషన్, నాట్ ఈవెన్ ద నాలెడ్జ్ ఆఫ్
1: అల్ఫాబెట్. చదువుల పేర్లు పుస్తకాల్లో చేరిపోయినాయి.
0: And those that have learnt are confined to the books alone.
1: కాని పవిత్రమైన హృదయం కలిగినటువంటి రామకృష్ణ పరమహంస యొక్క పేరు అందరి హృదయాల్లో కూడా జీవిత పర్యంతం కూడా నిలిచిపోయినాయి.
0: Whereas the name of Ramakrishna Paramahamsa is imprinted on the hearts of everybody.
1: అందరి హృదయాల్లో ప్రవేశించాలి కానీ గ్రంథాల్లో ప్రవేశించే ప్రయోజనం ఏమిటి?
0: Therefore we should enter into the heart and not into the book.
1: మన యొక్క పేర్లు గ్రంథాల్లో ప్రవేశించనక్కర్లేదు.
0: అవర్ నేమ్స్ నీడ్ నాట్ బి దేర్ ఇన్ బుక్స్.
1: మన గ్రంథము గంధము మన హృదయమే.
0: గ్రంథ ద టెక్స్ట్ గంధ ద ఫ్రాగ్రెన్స్ ఇస్ అవర్ హార్ట్.
1: అందులో ప్రవేశించాలి.
0: గెట్ హిమ్.
1: అందరూ కూడాను ఆహా మహానుభావుడు అని అతని యొక్క ఆదర్శాలను దీంట్లో ప్రాక్టికల్ లో పెట్టాలి.
0: యూ షుడ్ విన్ ఆల్ ది క్లెయిమ్ అండ్ ప్రైజ్ సో దట్ దే వుడ్ ఫాలో యూ లేటర్.
1: కనుకనే చదువుతో పాటు సంస్కారం కూడా మీరు కొంతవరకు తీర్చిదిద్దుకోవాలి.
0: Therefore, along with education, this refinement is also necessary.
1: ఈనాటి సంస్కారం అంటే ఏమిటో కూడా తెలియదు.
0: Today, no one knows what refinement is.
1: ఎన్ని విధములైనటువంటి పరిశోధనలు చేసినటువంటి యొక్క వీరు కూడా దీన్ని సరిగా అర్థం చేసుకోలేదు.
0: There are many who investigated, did research.
1: ఆ లీనేట్ కూడాను అన్ని సంస్కారాలని దీన్ని ప్రవేశపెట్టి మన ప్రాచీన సంస్కృతి యొక్క ఏమిటి ఇది అని చెప్పి నేచర్ అంటే అంత ఏమి తెలియకుండా పోయింది.
0: Even Eliot also investigated, did a lot of research on culture and could not arrive at.
1: కానీ కల్చర్ అంటే వే ఆఫ్ లైఫ్ అన్నాడు.
0: Finally he concluded culture is the way of life.
1: ఏమిటి వే ఆఫ్ లైఫ్?
0: What is way of life?
1: చెడ్డ మార్గం కూడా వే ఆఫ్ లైఫ్.
0: A bad man has got his own way of life.
1: కనుక ఏ వే ఆఫ్ లైఫ్?
0: It's a way of life.
1: డైరెక్ట్ ఆనందానికి చేరేటువంటి ఒక ఇది డైరెక్ట్ లైఫ్ కావాలి మనకు.
0: You need a direct path of life, a way of life
1: that will take you to bliss.
0: When do you get it?
1: Nityanandam.
0: The eternal bliss.
1: Paramasukhadam.
0: Supreme bliss.
1: Kevalam jnanamurtim.
0: Which is one of wisdom.
1: Dvandvatitam.
0: Non-dual.
1: Gaganasadusham.
0: Ethereal.
1: Tattvamasyadilachyam.
0: Identity with the spirit. One.
1: Nityam.
0: Eternal.
1: Vimalam.
0: Pure.
1: Achalam.
0: Unmovable.
1: Sachibhutam.
0: Witness to all.
1: Bhavatitam.
0: Beyond comprehension.
1: Trigunarahitam.
0: Attributeless.
1: Trigunarahitam.
0: no attributes.
1: గుణాతీతమైనటువంటి తత్వానికి మనం పోవాలి.
0: God is beyond the attributes.
1: ఈ గుణములు ఎన్ని రకములైనటువంటి ఒక చెడు మార్గములకు ప్రవేశింపజేస్తుండది.
0: The attributes, gunas are responsible for
1: our life. ప్రపంచమంతా గుణమయమే.
0: The whole world is full of attributes.
1: మన దేహమంతా గుణమయమే.
0: The body is full of attributes.
1: ఈ గుణము సత్వ రజో తమో గుణము.
0: The three are sattva, payas, rajas, emotions.
1: మూడు వేల గుణాలను సృష్టిస్తుంటుండాలి.
0: దీస్ త్రీ అట్రిబ్యూట్స్ క్రియేట్ ఇన్ టర్న్ 3000.
1: వయలిన్ లోపల నాలుగు వైర్లు ఉన్నాయి.
0: వయలిన్ హ్యాస్ గాట్ ఫోర్ స్ట్రింగ్స్.
1: కానీ ఈ నాలుగు వైర్ల లోపలనే నన్ను రాగాలంతా పాడవచ్చు.
0: యూ కెన్ ప్లే ఆన్ దీస్ ఫోర్ స్ట్రింగ్స్ ఆల్ ట్యూన్స్.
1: మన ఎందున్నటువంటి త్రిగుణములు ఎందే కూడాను ఎన్నో గుణములు సృష్టింపబడుతున్నాయి.
0: ఇన్ దీస్ త్రీ ఫండమెంటల్ అట్రిబ్యూట్స్ ద మెనీ ఆర్ ఒరిజినల్.
1: సైన్స్ పీపుల్ కూడా తెలుసును.
0: Science students know this.
1: కలర్ ఉన్నది ఒక్కటే. ఇది అన్ని రంగుల్లోనూ చేసేసి అన్ని రకములైనటువంటి రంగులు చేస్తుంది.
0: యాక్చువల్లీ దేర్ ఇస్ ఓన్లీ వన్ కలర్.
1: ఇది ఏది ప్రధానమైనటువంటి? వైట్ కలర్.
0: వైట్ కలర్ ఇస్ ఇంపార్టెంట్.
1: అది ఏ ప్యూరిటీ.
0: వైట్ కలర్ ఇస్ ప్యూరిటీ.
1: ఇంట్లో కలవటమే యూనిటీ.
0: టు జాయిన్
1: కలిసినప్పుడు తెలియనటువంటిది డివినిటీ.
0: ద వన్ దట్ యు గెట్ దేర్ ఆఫ్
1: కలుపునే ప్యూరిటీ, యూనిటీ, డివినిటీ. ఈ ప్యూరిటీ అనేటువంటి వైట్ ని మనం తెలుసుకోవాలి.
0: దేర్ ఫోర్ ప్యూరిటీ లీడ్స్ టు యూనిటీ, యూనిటీ లీడ్స్ టు డివినిటీ.
1: కానీ
0: వి షుడ్ నో ప్యూరిటీ ఫస్ట్.
1: ఈ వైట్ వైట్ వైట్ వైట్ షర్ట్ ప్యాంట్స్ వేసుకుంటున్నాం.
0: బట్ ప్యూరిటీ ఇస్ లిమిటెడ్ టు పుట్టింగ్ ఆన్ వైట్ షర్ట్.
1: హార్ట్, తెల్లని హృదయము, నిర్మల హృదయము, నిస్వార్థ హృదయమును మనం ధరించాలి.
0: బట్ వీ షుడ్ హ్యావ్ వైట్ హార్ట్ విచ్ ఇస్ సెల్ఫ్లెస్ ప్యూర్.
1: కనుకనే ఇదంతా కూడా మనం బయట వేసుకునేదంతా కూడా రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: సో వాట్ ఆల్ దట్ వీ వేర్ అవుట్ సైడ్ ఇస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: బయట ఉన్నటువంటిదే లోపల కూడా ప్రవేశించాలి. లోపల ఉన్నదే బయట కూడా కనిపించాలి.
0: సో వాట్ ఆల్ దట్ ఈస్ సీన్ అవుట్ సైడ్ మస్ట్ బి ప్రెజెంట్ ఇన్
1: సైడ్. వాట్ ఇస్ ప్రెజెంట్ ఇన్ సైడ్ షుడ్ రిఫ్లెక్ట్ అవుట్ సైడ్. లోపల మరొకటిగా ఉండినప్పుడు ఇది చీటింగ్ అవుతుంది.
0: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యు హావ్ వన్ ఇన్ సైడ్ ఎక్స్ప్రెస్ అనదర్ ఇట్ ఈస్ చీటింగ్.
1: కాదు కాదు.
0: నో,
1: మన విద్యార్థులు ఆదర్శంగా నిరూపించాలి.
0: అవర్ స్టూడెంట్ షుడ్ బి ఐడియల్.
1: ఎలాంటి పరిస్థితులు ఎందైనప్పటికీ
0: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్
1: ఫలాని విద్యార్థి అని పేరు తెస్తే ఆ సంస్థ కూడా నువ్వు మంచి పేరు నిలబెట్టాలి.
0: ఇఫ్ యూ గెట్ ఎ నేమ్ దట్ యూ బిలాంగ్ టు దిస్ ఇన్స్టిట్యూట్
1: తల్లిదండ్రులు కూడా నువ్వు మంచి కీర్తిని సంపాదింపజేయాలి.
0: యూ షుడ్ గెట్ ఎ గుడ్ నేమ్ ఫర్ యువర్ పేరెంట్స్.
1: ఇలాంటి నా సుపుత్రుడు పుట్టాడు.
0: I have a good, such a good son.
1: ఇలాంటి ఒక్క కొడుకు ఉంటే కూడా చాలు.
0: ఇస్ ఎన్ ఇఫ్ ఐ హావ్ వన్ సచ్ సన్.
1: గల్గరే కౌరవేంద్రున కనేకు వారికి నెగటి వడిసెం.
0: కౌరవాస్ ఆర్ 100 ఇన్ దేర్ నంబర్. వాట్ ఈస్ ఇట్ దట్ హ్యాపెన్ టు దెం?
1: పుత్రులు లేని ఆసుకునకు పెంపొందనే దుర్గతు.
0: సుక హ్యాడ్ నో చిల్డ్రన్ బట్ డూ యూ థింక్ దట్ హీ హ్యాడ్ సబ్మిటెడ్ హిమ్సెల్ఫ్ టు ఎనీ ఈవిల్ ఎఫెక్ట్? నో,
1: కాదు కాదు. ఒక్క కుమారుడైనా చాలు, వాడే జ్యోతిని నిలబెట్టగలడు.
0: ఇట్స్ ఎనఫ్ ఇఫ్ యు వన్ సన్ హూ విల్ బి ద లైట్ ఇన్ ద ఫ్యామిలీ.
1: కులములో ఒకండు గుణవంతుడుండిన కులము వెలయు వాని గుణము వెలయు.
0: ఇఫ్ యు వన్ గుడ్ సన్ ద హోల్ ఫ్యామిలీ విల్ షైన్. ద హోల్ ఫ్యామిలీ విల్ గెట్ ఎ గుడ్ నేమ్.
1: మలయజంబున్నట్టు ఒక ఫారెస్ట్ లోపల ఒకటి మంచి జాస్మిన్ ట్రీ ఉంటుంటే ఎంత చక్కని వాసన అందిస్తుంది.
0: In a forest, if you find a jasmine creeper, what nice, good smell you get it out.
1: అదే విధంగా మనము ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క సద్గుణములు, సదా సదాలోచనలు, సచ్చింతనలు ఇతరులకు మనం అందించడానికి ప్రయత్నించాలి.
0: Therefore, we should share with our people the sacred thoughts, sacred sentiments.
1: ఎవరిని బాధించకూడదు.
0: We should not hurt anybody.
1: ఎవరిని కొంచెం అనుసరించకూడదు.
0: We should not follow anyone for that matter.
1: నీ కాన్షియన్స్ నీ ఫాలో చేయి.
0: Follow your own conscience.
1: Help ever, hurt never.
0: Help ever, hurt never.
1: ఈ మూడింటిని మనం పెట్టుకుంటే ఇంకా ఏ ముల్లోకములు కూడా ముమూర్తులు వచ్చినప్పుడు మనం మార్చలేరు.
0: If you have these three fundamental principles with us, you will never change. Let all the three worlds unite.
1: అయితే
0: nothing will happen.
1: ఈ మూడింటిని గాఢమైన విశ్వాసంతో మీరు దీన్ని అనుసరించాలి.
0: But you have to follow in full faith.
1: కానీ మధ్య మధ్య ఏదో గడియారం పెండుల మాదిరి అటు ఇటు కదులుతుంటే మీరు దీన్ని సాధించలేరు.
0: బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ ఆసిలేట్స్ లైక్ దట్ ఆఫ్ ఎ పెండులమ్,
1: కట్టకడపటికి ప్రాణం పోయేటువంటి పరిస్థితి వచ్చినప్పటికీ సరే నేను తప్పని నా మాట.
0: ఈవెన్ ఇట్ వర్ టు సాక్రిఫైస్ యువర్ లైఫ్ బీ ప్రిపేర్డ్ టు
1: హరిశ్చంద్రుడు అలాంటి పరిస్థితి లోపల తాను త్యాగం చేయటం చేతనే ఈనాటికి కూడాను ఎన్ని వేల సంవత్సరాలు అయినప్పటికీ సత్య హరిశ్చంద్రుడు అనేటువంటి పేరు సార్థకంగా నిలిచిపోయింది.
0: హరిశ్చంద్ర విత్ స్టూడ్ కుడ్ బేర్ ఆల్ ద సఫరింగ్ ఇన్ ఆర్డర్ టు అప్హోల్డ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్. దేర్ఫోర్ వి ఫైండ్ హిస్ నేమ్ ఈవెన్ దిస్ డే.
1: మనకు ముఖ్యము
0: ఇస్ ద బాడీ దట్స్ ఇంపార్టెంట్.
1: మలినపు కొంప
0: It is dirty.
1: రోగములం రగ్గెడు సేవక గంప.
0: It's full of affliction,
1: జాత సంచలనము పొందు దుంప.
0: It perinates life after life.
1: సాగర మీద గలేని కంప.
0: It cannot cross
1: అమ్ములమన పెంపు దలంప.
0: It's full of bones.
1: నేను చలమని

0: Oh mind, never think that this body is permanent. Surrender yourself to God. This body is a water bubble.
1: Mind is like a mad monkey.
0: Mind is like a mad monkey.
1: Don't follow the mind.
0: Don't follow the mind.
1: Don't follow the body.
0: Don't follow the body.
1: Follow the conscience.
0: Follow the conscience.
1: Adi mee atma sakshi.
0: That is your witness.
1: Danni meer anusarinchali.
0: Follow your witness, the conscience.
1: Kani ee naati vidyarthulu kani peddalu kani andaru kudanu ee monkey mind.
0: The modern students are grown ups, adults for that matter.
1: Kani a monkey kaadi, mad monkey.
0: It's not merely mad monkey. It's not ordinary monkey, but it's mad monkey. So take some time.
1: Like a discrimination chai.
0: Discriminate
1: there. Is it good or bad?
0: Discriminate
1: is it right or wrong?
0: Discriminate there. Discriminate is right
1: don't
0: or wrong,
1: haste.
0: Good or bad.
1: Don't haste.
0: Don't haste.
1: Haste makes waste.
0: Haste makes waste.
1: Waste makes worry.
0: Waste makes worry.
1: Worry. So do not be in a hurry.
0: So don't be in a hurry.
1: కనుకని హేస్ట్ చేయకూడదు, తొందరపాటు పడకూడదు.
0: సో నెవర్ బీ ఇన్ హేస్ట్.
1: శాంతంగా భగవత్ చింతన చేసుకుంటూ నేను చేసేది రైటా రాంగా, నేను నా వల్ల ఎవరికైనా చెడ్డ జరుగుతుందా, ఎవరికైనా బాధ కలుగుతుందా అనేటువంటి విషయాన్ని నేను చింతించాలి.
0: ఆల్వేస్ రిమైన్ పీస్, మెయింటైన్ యువర్ కంపోజర్.
1: ఈనాటి విద్యార్థుల్లో ఇలాంటి విశాల భావము చాలా తక్కువగా కనిపిస్తుంది.
0: వీ డోంట్ ఫైండ్ సచ్ బ్రాడ్ మైండెడ్నెస్ టుడే.
1: ఓ భగవంతుడా,
0: ఓ గాడ్,
1: వర్షం పడేటట్టుగా ఉంటుండాలి, పిడుగులు రావచ్చును, కానీ నన్నిచ్చిపెట్టి ఎవరిపైనన్నా పడు ఈ పిడుగు అనుకుంటే మాత్రం ఇది ప్రయోజనం కాదు.
0: ఓ గాడ్, వీ ఫైండ్ ది ట్రేసెస్, ద సైన్స్ ఆఫ్ రెయిన్ అండ్ థండర్, లెట్ ఎనీథింగ్ టు హ్యాపెన్ టు అదర్స్ బట్ నాట్ టు మీ.
1: అది సరైనటువంటిది కాదు.
0: ఇట్స్ నాట్ ప్రాపర్.
1: లోకక్షేమం, అందరి క్షేమాన్ని కోరాలి.
0: యూ షుడ్ ప్రే ఫర్ ది గుడ్.
1: లోక సమస్త సుఖినో భవంతు అని నిత్యము ప్రార్థన చేస్తున్నాం.
0: ప్రే ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ఎవ్రీబడి.
1: కాబట్టి అందరూ క్షేమంగా ఉండాలి. అన్ని దేశములు క్షేమంగా ఉండాలి. అన్ని మతములు క్షేమంగా ఉండాలి. అన్ని గ్రంథములు పవిత్రమైనటువంటివి, అన్ని మతములు పవిత్రమైనటువంటివి అనేటువంటి విశ్వాసాన్ని ఈ విద్యార్థులు దృఢం చేసుకోవాలి. ఏ మతాన్ని కూడా మనం దూషించకూడదు.
0: వీ షుడ్ నాట్ క్రిటిసైజ్ ఎనీ రిలీజియన్.
1: అన్ని మతములు కూడా ఒక్క మతం యొక్క గమ్యమే.
0: All religions lead to same goal.
1: కనుక విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మనలో దేశభావం దూరం చేసి,
0: గివ్ అప్ హేట్,
1: ప్రేమభావాన్ని పెంచుకుని,
0: డెవలప్ నౌ,
1: దయాహృదయాన్ని సర్వులకు అందించడం యొక్క సక్రమమైన మార్గంలో మనం జీవితాన్ని గడుపుతూ రావాలి.
0: షేర్ ది ఫీలింగ్స్ అండ్ థాట్స్ ఆఫ్ కంపాషన్ విత్ అదర్స్ అండ్ లీడ్ ఎ పర్ఫెక్ట్ లైఫ్.
2: భజన బినా సుఖ శాంతి నహి. హరి భజన బినా సుఖ

సర్వం సృష్టించే సత్యం నందనగే సర్వ సృష్టి

సత్యమహిమలేని తళమేది కనుగొన్నా శుద్ధ సత్వ

0: சுத சத்தமதியே சூடரண்டி. ప్రేమస్వరూపులైన విద్యార్థులారా, విద్యాబోధకులారా, విద్యాభిమానులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్ స్టూడెంట్స్ టీచర్స్ అండ్ పేట్రన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: కూడమని అవతరించిన ప్రతి మానవునకు సత్యమే ప్రత్యక్ష దైవము.
1: ఫర్ ఎవ్రీ మ్యాన్ బోర్న్ ఆన్ అర్త్ ట్రూత్ ఈజ్ ది వెరీ డైరెక్ట్ గాడ్.
0: ఈ చరాచర ప్రపంచమంతయు కూడాను సత్యము నుండియే ఆవిర్భవించి సత్యమునందే జీవించి సత్యమునందే లీనమవుతున్నది.
1: ద ఎంటైర్ క్రియేషన్ మూవింగ్ అండ్ అన్మూవింగ్ వరల్డ్ హ్యాస్ ఎమర్జ్డ్ ఫ్రమ్ ట్రూత్ లివ్స్ ఇన్ ట్రూత్ అండ్ ఫైనలీ మర్జెస్ ఇన్ ట్రూత్.
0: సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, బ్రహ్మ సత్యమే, అనంతమైనది సత్యము. ఈ బ్రహ్మకు ఆత్మ అని పేరు. నిత్యమైనటువంటి బ్రహ్మకు సత్య అని పిలుస్తూ వచ్చారు వేదాంతులు.
1: ట్రూత్ ఈజ్ బ్రహ్మ, ట్రూత్ ఈజ్ పర్మనెంట్. వేదాంతిన్స్ కాల్డ్ ట్రూత్ యాజ్ బ్రహ్మ ఇట్సెల్ఫ్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను గౌరవించవలసినటువంటిది సత్యమును మాత్రమే.
1: దేర్ఫోర్ ఎవ్రీ మ్యాన్ హ్యాస్ టు రివియర్ ట్రూత్.
0: భారతీయులు సత్యవ్రతులు, ధర్మపరాయణులు.
1: భారతీయస్ ఆర్ ఫాలోవర్స్ ఆఫ్ ట్రూత్ అండ్ ధర్మ.
0: న్యాయమే భారతీయుల యొక్క ఆటపట్టు.
1: జస్టిస్ ఈజ్ ది వెరీ బేసిస్ ఆన్ విచ్ భారతీయ కల్చర్ ఇస్ బిల్డ్.
0: ప్రతి మానవుడు కూడా సత్య ధర్మములకు వారసులే.
1: ఎవరీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఇన్హెరిటర్ ఆఫ్ ట్రూత్ అండ్ రైచియస్నెస్.
0: సహృదయులు, శాంతికాములైన యువతీ యువకులు సత్యాన్వేషణకై సత్యాచరణకై తగిన కృషి చేయాలి.
1: యంగ్ స్టూడెంట్స్ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ షుడ్ అండర్టేక్ సర్చ్ ఫర్ ట్రూత్.
0: లోకహితమే భారతీయుల యొక్క అభిమతము.
1: ది అటాచ్మెంట్ ఆఫ్ భారతీయాస్ ఈజ్ ది వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్.
0: అదియే యువకుల యొక్క వ్రతము.
1: దట్ మస్ట్ బి ది అవార్డ్ డ్యూటీ ఆఫ్ ది యూత్.
0: అదియే మన మతము.
1: అండ్ దట్ మస్ట్ బి అవర్ రిలిజియన్.
0: కనుక ఇట్టి పవిత్రమైన సత్యమును సంస్కృతిని ఈనాడు విస్మరించటం చేతనే జాతి సమైక్యత దేశ సమైక్యతను మనం సాధించలేకపోతున్నాం.
1: వీ హ్యావ్ నాట్ బీన్ ఏబుల్ టు అచీవ్ యూనిటీ ఆఫ్ ద కమ్యూనిటీ అండ్ ద నేషన్ బికాస్ వీ హ్యావ్ గివెన్ అప్ ద ట్రూత్ అండ్ ట్రూ కల్చర్.
0: సత్యము ధర్మము దేనికి నీ లొంగదు.
1: ట్రూత్ అండ్ రైచియస్నెస్ డు నాట్ బెండ్ బిఫోర్ ఎనీథింగ్.
0: భుజబలము, బుద్ధి బలము, అధికార బలము, ఆయుధ బలము కూడాను సత్య ధర్మమునకే లొంగవలసినది. కాని సత్య ధర్మము దేనికి నీ లొంగునవి కావు.
1: ఆల్ టైప్స్ ఆఫ్ పవర్, ఫిజికల్ అథారిటీ, మనీ అండ్ ఎవ్రీ అదర్ పవర్ హ్యాస్ టు బెండ్ ఇట్ సెల్ఫ్ బిఫోర్ ట్రూత్ అండ్ రైచియస్నెస్. They do not bend before anything else.
0: Vijayam ellappudu satya dharmamulne varistu untadi.
1: Victory always follows truth and righteousness.
0: Manava jeevitamulo pradhanamuga undavalsinatundi manavatva.
1: The most important thing which humanity should have is that human nature itself.
0: Enni vidyalu nerchina entati adhikaramulu nerina manavatvam kuda manu maruvakudadu.
1: Whatever education and learning we acquire, and whatever power we acquire, authority we acquire, we should not forget human qualities.
0: Bharatiya samskruti anupamanamainadi, atyadbhutamainatundi.
1: Indian culture is unparalleled and very unique.
0: Atya divyamaina bhavyamaina bharatiya samskrutini ee naadu vidyarthulu vismarinchi
1: students of today have given up such a great magnificent culture.
0: Ee aadhunika yugamunandu ee aadhunika samskrutiki కేవలం ఆలవాలమై తమ యొక్క దివ్యత్వాన్ని తాము విస్మరిస్తూ వస్తున్నారు.
1: దే హావ్ బికమ్ విక్టిమ్స్ ఆఫ్ మోడర్న్ హ్యాబిట్స్ అండ్ ట్రెడిషన్స్ అండ్ గివెన్ అప్ దేర్ ఓన్ రియల్ నేచర్.
0: ఈనాడు అతి వేగముగా అభివృద్ధిగాంచుతున్నటువంటి సాంకేతిక విజ్ఞాన శాస్త్రము, పారిశ్రామికము, అనేటువంటి పెనుగాలి సమాజమునందు అనేక రకములైనటువంటి మార్పులను భావిస్తూ వచ్చింది.
1: ద విర్లవిండ్ ఆఫ్ ఎక్స్ట్రాడినరీ టెక్నికల్ ప్రోగ్రెస్ అండ్ ఇండస్ట్రియల్ ప్రోగ్రెస్ ఈస్ క్రియేటింగ్ ట్రెమెండస్ ప్రాబ్లమ్స్ టు ది సొసైటీ.
0: ఇది మానవ సమాజంలో మానవునికి ఉండవలసినటువంటి నైతిక విలువను నిలువున కూలదోసినది.
1: దిస్ హ్యాస్ డిస్ట్రాయిడ్ ద హ్యూమన్ వాల్యూస్ విచ్ మ్యాన్ షుడ్ హ్యావ్.
0: నిజముగా వైజ్ఞానము లౌకికంగా భౌతికంగా అభివృద్ధి గాంచింపజేసినది సత్యమే.
1: ఇట్ ఈస్ ట్రూ టు సే దట్ సైన్స్ అండ్ టెక్నాలజీ హ్యావ్ బ్రాట్ అబౌట్ సర్టన్ ఫిజికల్ కంఫర్ట్స్ అండ్ ఇంప్రూవ్మెంట్స్.
0: కానీ పారలౌకికము,
1: బట్ వాట్ అబౌట్ స్పిరిచువాలిటీ?
0: నిస్వార్థము,
1: సెల్ఫ్లెస్నెస్,
0: దివ్యత్వము,
1: డివినిటీ,
0: ఆత్మతత్వాన్ని
1: ద ప్రిన్సిపుల్ ఆఫ్ ఆర్
0: ప్రమాణములే లేకుండా చేస్తూ వచ్చింది.
1: దే హావ్ డిస్ట్రాయిడ్ ఆల్ దీస్ థింగ్స్ టోటలీ.
0: ఇది కేవలము ఒక విధమైన మానవత్వాన్ని కూలదోస్తూ వచ్చింది.
1: ద హ్యుమానిటీ ఇట్సెల్ఫ్ ఈజ్ రూయిన్డ్.
0: కనుకనే ఈనాటి యువతి యువకులు తమ యొక్క తత్వాన్ని, తమ యొక్క దివ్యత్వాన్ని తాము గుర్తించలేకపోతున్నారు.
1: దట్ ఈస్ ద రీజన్ వై టుడేస్ యూత్, బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్, హావ్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ దేర్ ఓన్ రియల్ నేచర్, దేర్ ఓన్ రియల్ ట్రూత్.
0: స్వార్థము స్వప్రయోజనమే వారి జీవిత లక్ష్యంగా భావిస్తూ వస్తున్నారు.
1: దే ఆర్ కన్సిడరింగ్ యాజ్ దర్ వెరీ లైఫ్ గోల్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
0: దీనికి తగినట్టుగా ఆడంబరాలు, వాచాలత్వము, అహంకారము, ఇత్యాది పైశాచిక ప్రవృత్తులు ప్రళయతాండవం చలుపుతూ వస్తుండాలి సమాజంలో.
1: యాడెడ్ టు దిస్ ఎక్సెసివ్ టాక్, ఆస్టెంటేషన్, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ డూయింగ్ డెత్ డాన్స్ ఆన్ ద సొసైటీ.
0: ఆధ్యాత్మిక గురుపీఠం అని పేరుగాంచినటువంటి భారతదేశం నందు ఈనాడు అన్యాయ, అక్రమ, అనాచార, అసత్యములు అనేటువంటి పెనుభూతములు స్వేచ్ఛా విహారం సల్పుతూ ఉన్నవి.
1: భారత్, విచ్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ ద స్పిరిచువల్ మాస్టర్ ఆఫ్ ద వరల్డ్, హెస్ బికమ్ విక్టిమ్ ఆఫ్ డెమానిక్ ఫీలింగ్స్ అండ్ ట్రెండ్స్.
0: ఆధునిక సంస్కృతికి బానిసలై కేవలము పవిత్రమైనటువంటి భారతీయ సంస్కృతిని ఏమాత్రం కూడా నువ్వు చింతించక, సత్యధర్మములను పాటించక, తమ యొక్క లౌకికమైనటువంటి జీవితం లక్ష్యం నందించుకుని ప్రవర్తిస్తున్నారు.
1: టుడే స్టూడెంట్స్ హ్యావింగ్ బికమ్ విక్టిమ్స్ ఆఫ్ ది మోడర్న్ కల్చర్ అండ్ ట్రెడిషన్స్ హ్యావ్ గివెన్ అప్ ది నోబుల్ ఇండియన్ ట్రెడిషన్స్ అండ్ దే హావ్ ఫర్గాటన్ వాట్ ఈస్ దేర్ ఓన్ ట్రూ.
0: ఈనాడు విద్యార్థులు రక్షించవలసినటువంటిది దేశమును కాదు.
1: వాట్ ఈస్ టు బి ప్రొటెక్టెడ్ బై ది స్టూడెంట్స్ టుడే ఈజ్ నాట్ ది నేషన్.
0: సత్య ధర్మమును మాత్రమే రక్షించాలి.
1: దే హావ్ టు ప్రొటెక్ట్ డెమోనిక్ ఫీలింగ్స్ అండ్ ట్రెండ్స్.
0: ఆధునిక సంస్కృతికి బానిసలై కేవలము పవిత్రమైనటువంటి భారతీయ సంస్కృతిని ఏమాత్రం కూడా నువ్వు చింతించక,

0: సత్య ధర్మమును మాత్రమే రక్షించాలి.
1: దే హావ్ టు ప్రొటెక్ట్ అండ్ ఫాస్టర్
0: సత్య ధర్మమునే దేశమును రక్షిస్తాయి.
1: అండ్ ట్రూత్ అండ్ రైచియస్నెస్ ఇన్ టర్న్ విల్ గివ్ ప్రొటెక్షన్ టు ద కంట్రీ.
0: కేవలం సత్య ధర్మమును విస్మరించి దేశరక్షణ అని దేశమును భక్షిస్తున్నారు ఈనాటి విద్యావంతులు.
1: గివింగ్ అప్ ట్రూత్ అండ్ రైచియస్నెస్ ఇన్ ద నేమ్ ఆఫ్ ప్రొటెక్టింగ్ ద కంట్రీ, వీఆర్ సింప్లీ డిస్ట్రాయింగ్ అండ్ స్వాలోయింగ్ ద కంట్రీ.
0: విద్యను నేర్చినంత మాత్రమే వివేకులు కాదు.
1: By merely book learning, people cannot become wise.
0: కేవలం జీవనోపాధి నిమిత్తమై విద్యను అభ్యసిస్తున్నారే కాని జీవిత పరమావధి అనేటువంటి సత్యాన్ని విస్మరిస్తూ ఉన్నారు.
1: For the sake of eking out a livelihood, education is undertaken, but the goal of life is given up.
0: జీవిత పరమావధిని కూడా నువ్వు లక్ష్యంగా ఉంచుకోవాలి.
1: It is necessary to remember the goal of life, జీవిత పరమావధి.
0: గొప్ప చదువులు ఉండి గుణము లేకున్నను విలువ ఏమి వాణి ఫలమదేమి, పంట పండని భూమి 10 ఎకరములేలా కొంచెమైన చాలు మంచి భూమి.

0: గొప్ప విద్యావంతుడు అవుతుంటే గుణవంతుడు కావటం అత్యవసరం.
1: ఇట్ ఈస్ నెసరీ టు డెవలప్ వర్చ్యూస్ అండ్ బికమ్ వర్చ్యూస్ మ్యాన్ రాదర్ దాన్ నియర్లీ హైయర్ ఎడ్యుకేషన్.
0: ఈనాడు కలిమి చెలిమి బలమును చేకూర్చుకున్నట్టుకు తగిన కృషి చేస్తున్నారే కాని గుణమును పోషించుటకు ఎవ్వరు కూడా అభివృద్ధి చేయటం లేదు, ప్రయత్నం కావించటం లేదు.
1: టుడే ఆల్ ఎఫర్ట్స్ ఆర్ డైరెక్టెడ్ టు అక్వైర్ వెల్త్, టు ఎస్టాబ్లిష్ రిలేషన్షిప్స్ రాదర్ దాన్ టు డెవలప్ క్వాలిటీస్ అండ్ వర్చ్యూస్.
0: కలిమి చెలిమి బలములు కదిలిపోయే మేఘములు.
1: వెల్త్, రిలేషన్షిప్స్ అండ్ సచ్ అదర్ థింగ్స్ ఆర్ పాసింగ్ క్లౌడ్.
0: శాశ్వతముగా సత్య మార్గంలో నిరూపించినది గుణము.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది వర్చ్యూ విచ్ కెన్ ఎస్టాబ్లిష్ యూ ఇన్ పర్మనెంట్ ట్రూత్.
0: గుణమునందు ఆదర్శవంతులు కావాలి కానీ బలమునందు కానీ ధనమునందు కానీ ఆదర్శవంతులు కారాలి.
1: వీ షుడ్ బికమ్ ఎగ్జాంపుల్స్ అండ్ ఐడియల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వర్చ్యూ అండ్ నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వెల్త్ అండ్ ప్రాస్పెరిటీ.
0: లోకహితచ్చులు శ్రేయోభిలాషులు అయినటువంటి పెద్దలే ఈ ఆధునిక సంస్కృతికి తాము లోబడి ప్రాచీన సంస్కృతిని విస్మరిస్తూ వస్తున్నారు.
1: ఎల్డర్స్ ఇన్ ది సొసైటీ హూ షుడ్ సెట్ అన్ ఎగ్జాంపుల్ దెమ్సెల్స్ హావ్ గివెన్ అప్ ద గ్రేట్ ఇండియన్ కల్చర్ అండ్ ఆర్ ఫాలోయింగ్ ద వెస్ట్రన్ మోడర్న్ కల్చర్.
0: ఆవు పంటలో పడి మేస్తుంటే దూడ గట్టుపై ఉంటుందా? ఇది అసాధ్యం.
1: ఇఫ్ ది కౌ ఇట్సెల్ఫ్ గోస్ ఆన్ గ్రేజింగ్ ద ఫీల్డ్ విల్ ది కాఫ్ ల్యాగ్ బిహైండ్.
0: పెద్దలే ఈ పెడమార్గం పట్టినప్పుడు ఇంకా యువతి యువకులు చెప్పనక్కరలేదు.
1: ఇఫ్ ది ఎల్డర్స్ దెమ్సెల్ఫ్స్ గో ద రాంగ్ వే, కెన్ యూ ఎక్స్పెక్ట్ ది యంగ్స్టర్స్ టు గో ఆన్ ద రైట్ వే?
0: నాయకులు తల్లిదండ్రులు అధ్యాపకులు సరైనటువంటి ఒక ఆదర్శాన్ని నిరూపించటం లేదు.
1: Leaders, parents and teachers have not been able to hold a good example for the children.
0: Mana purvikulu naitika vilavalo koppa prakhyati ganchadaniki karanam enti?
1: Vaari
0: dharmika vruttiye.
1: What is the reason for attaining the highest heights of reputation by our ancestors? That is because of following the path of dharma, righteousness.
0: Chaturvedi purushartamalanu chakkaga visheshinchi aacharinchi aanandinchi ఆ ఆనందమును 10 మందికి పంచుతూ వచ్చారు పూర్వీకులు.
1: దే హావ్ ఫర్మ్లీ బిలీవ్డ్ ద 4 గోల్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్, ప్రాక్టీస్డ్ దెమ్, డిస్ట్రిబ్యూటెడ్ ది ఫ్రూట్స్ ఆఫ్ దేర్ ఓన్ అచీవ్మెంట్ అండ్ అకాంప్లిష్మెంట్ అమంగ్ 10 అదర్స్.
0: కానీ ఈనాటి యువతి యువకులు యందు తల తోక లేనటువంటి ఒక ధర్మాన్ని అనుసరిస్తూ వస్తున్నారు.
1: టుడేస్ యూత్ ఆర్ ఫాలోయింగ్ ధర్మ విచ్ హెస్ నైదర్ ది హెడ్ నార్ టెయిల్.
0: ధర్మ అర్థ కామ మోక్షం, ఇది చతుర్విధ పురుషార్థములు.
1: ద 4 గోల్స్ ఆఫ్ లైఫ్ ఆర్ ధర్మ అర్థ కామ అండ్ మోక్ష.
0: ధర్మం అనేటువంటి పాదమును మోక్షమనే శిరస్సును విశ్వసించక కేవలం అర్థకామమును మాత్రమే పట్టుకుని వారు జీవిస్తున్నారు.
1: దే హావ్ గివెన్ అప్ రైచియస్నెస్ విచ్ మే బి కంపేర్డ్ టు ఫీట్ అండ్ మోక్ష లిబరేషన్ విచ్ మే బి కంపేర్డ్ టు ద హెడ్ అండ్ దే ఆర్ కాన్సన్ట్రేటింగ్ ఓన్లీ అండ్ అర్థ అండ్ కామ.
0: సమాజమునందు దేశమునందు అశాంతి కేవలము అభద్రత.

0: పెరిగిపోతూ వచ్చింది. ల్యాక్ ఆఫ్ ప్రొటెక్షన్ అండ్ పీస్ ఆర్ గ్రోయింగ్ ఇన్ ద సొసైటీ బికాస్ ఆఫ్ దిస్ యాటిట్యూడ్.
1: శాంతి భద్రతలను కోల్పోవడానికి మూల కారణము సత్య ధర్మమును విస్మరించటమే.
0: ద రూట్ కాజ్ ఫర్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ ఆఫ్ మోడర్న్ సొసైటీ అండ్ స్ట్రైవ్ ఆర్ గివింగ్ అప్
1: మానవుడిని ఆవిర్భవించవలసినటువంటి సత్య ధర్మమునే.
0: వాట్ హ్యాస్ టు ఎమర్జ్ ఇన్ మ్యాన్ ఈజ్ ట్రూత్ అండ్ రైచియస్నెస్.
1: విద్యార్థులారా,
0: dear students,
1: mana prachina samskruti mana vismarincharadu.
0: We should never give up our ancient culture.
1: Adi e bharatiyuni yokka pranamu.
0: That is the very life breath of bharatiya.
1: Prachina kalam nundi deshamuniga kaaka aneka deshamulaku kudunu aadarshanni andinchinatvanti sutramulu bharatiya yokka ratnamulu.
0: The principles are gems of bharatiyas which have offered themselves as examples not merely for our country, for the entire world.
1: Kevalamu anukarana aneetvanti oka balahinatanu ఈ యొక్క ఆధునిక యుగమునందు అభివృద్ధి గావించటం చేతనే దేశము ఇలాంటి పరిస్థితికి దిగజారిపోతూ వచ్చింది.
0: ద కంట్రీ హాస్ డిజెనరేటెడ్ ఇట్సెల్ఫ్ టు దిస్ స్టేట్ బికాస్ వీ హ్యావ్ డెవలప్డ్ అండ్ బిలీవ్డ్ ఇన్ ఇమిటేషన్ విచ్ ఇస్ రాదర్ డేంజరస్.
1: ఇమిటేషన్ ఈజ్ హ్యూమన్, క్రియేషన్ ఈజ్ డివైన్. మన యొక్క దివ్యత్వమును మనం ఆవిర్భవింప చేసుకోవడానికి విద్యార్థులు తగిన కృషి చేయటమే ఇది సరి అయినటువంటి విద్య.
0: ట్రూ ఎడ్యుకేషన్ లైస్ ఇన్ స్టూడెంట్స్ helping themselves to manifest divinity which is latent in them.
1: Gadchina 20 samvatsaramulaku puramu
0: 50 years ago
1: yuvati yuvakulu deshabhimanam kaligi samskruti abhimanam cheta vaari yokka jeevita jaadalanu sarayinatti margamulo anusaristu vacharu.
0: Boys and girls were following and having patriotism and love of their own culture, therefore they were always on the right path.
1: Anaati desha nayakulu గురువులు పండితులు ఆదర్శ పురుషులుగా రూపొందుతూ వచ్చారు.
0: ద లీడర్స్ ఆఫ్ దోస్ డేస్, ద పేరెంట్స్, ద టీచర్స్, దేవర్ ఆల్ ఎగ్జాంప్లరీ.
1: వారి మాట ఆచరణ ఏకంగా ఆవిస్తూ వచ్చారు.
0: దేర్ వాజ్ యూనిటీ బిట్వీన్ దర్ వర్డ్ అండ్ థాట్.
1: త్రికరణ శుద్ధితో కార్యములు ఆచరిస్తూ వచ్చారు.
0: దే ఆల్వేస్ కండక్టెడ్ దింసెల్స్ విత్ ప్యూరిటీ ఆఫ్ ది త్రీ.
1: అందువలనే యువతి యువకులు వారిని అనుసరిస్తూ వారి అడుగుజాడల్లో నడుస్తూ వచ్చారు.
0: దట్ వాజ్ ద రీజన్ వై the youth implicitly followed the leaders and always were on the right path.
1: Anaati yuvati yuvakulu yokka gadulayandu aadarshavantulainatundi yokka nayakulu yokka chitramulu pavitramainatundi yokka avatara tattvamulu chakkaga varu aaradhistu dani valla aadarshavantamaina jeevithanni anubhavistu vacharu.
0: The youth of those days used to decorate in their rooms the great leaders and the avatara purushas and always worshiped them, followed the right path.
1: ఈనాటి ఆదర్శవంతమైనటువంటి యొక్క గురువులు గాని ఆదర్శవంతమైనటువంటి యొక్క నాయకులు గాని కనిపించటం లేదు.
0: టుడే వీ కెనాట్ కమ్ అక్రాస్ ద సచ్ ఎగ్జాంపులరీ అండ్ ఐడియల్ లీడర్స్ ఆర్ టీచర్స్.
1: వారు చెప్పినది ఒకటి, చేయనిది మరి ఒకటి.
0: దే టెల్ సంథింగ్ అండ్ డూ ఆపోజిట్.
1: అందువలననే ఈ యువతి యువకుల యొక్క విశ్వాసములు క్రమక్రమేణా దిగజారుతూ వచ్చింది.
0: దట్ ఈస్ ది రీజన్ వై ద యూత్ హ్యావ్ లాస్ట్ కాన్ఫిడెన్స్ ఇన్ ఎల్డర్స్.
1: ఈనాడు యువతి యువకుల యొక్క గదులు యందు తమ ఆరాధన దేవతలు కేవలము ఒక సినిమా లీడర్స్ గా తీసుకుంటూ వచ్చారు.
0: టుడే ఇన్ ద రూమ్స్ ఆఫ్ ది యూత్ యూ కెన్ ఫైండ్ ద సినిమా యాక్టర్స్ ఫోటోస్ యాజ్ ద గ్రేట్ ఐడాల్స్.
1: ఈ విధంగా యువతి యువకుల యొక్క బుద్ధులు దిగజారిపోవడానికి కారణమేమిటి?
0: What is the reason for this kind of degeneration in the minds of students?
1: Kevalam bharatiya samskruti yekindu sariyaina vishwasamunu kaligi sariyaina prabodhalu chesetunte nayakulu lekapovatame karanam.
0: The reason is that there is lack of leaders who have firm faith in Indian culture and who have been practicing that Indian culture.
1: Bharatiya yokka samskruti,
0: Indian culture,
1: vesha bhashala yende kaaka
0: not merely restricted to
1: ఆచార విచారములు ఎందే కాక
0: నాట్ ఆల్సో మియర్లీ
1: అడుగడుగున కూడా తెల్లవారి మొదలు రాత్రి వరకు కూడాను మనకు కనిపించేటువంటిది అంతా కూడా భారతీయ సంస్కృతి.
0: వాట్ ఎవర్ యు కమ్ అక్రాస్ ఇన్ ది డైలీ రొటీన్ ఫ్రమ్ ది డాన్ టు ద డస్క్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఇండియన్ కల్చర్.
1: సంస్కృతి అంటే ఏమిటో గుర్తించలేనటువంటి వ్యక్తులు అనేక మంది ఉంటున్నారు ఈనాడు భారతదేశం.
0: ఇన్ టుడేస్ ఇండియా దేర్ ఆర్ ఇన్యూమరబుల్ నంబర్ ఆఫ్ పీపుల్ హూ డు నాట్ నో ద మీనింగ్ ఆఫ్ ఇండియన్ కల్చర్.
1: ఈ యొక్క సంస్కృతియే లేకుండా మానవ జీవితమే లేదు.
0: ఇఫ్ దెర్ ఇస్ నో కల్చర్ దెర్ ఇస్ నో హ్యూమన్ లైఫ్ వాట్స్ ఎవర్.
1: ఇట్ ఇస్ వే ఆఫ్ లైఫ్.
0: ఇట్ ఈస్ ఎ వే ఆఫ్ లైఫ్.
1: ఈ విధమైనటువంటి మార్గమనే మనం ధిక్కరించి పెడమార్గమును అనుసరిస్తూ మనము శాంతి భద్రత దూరం అయిపోతున్నాము.
0: యాజ్ వీఆర్ గివింగ్ అప్ ద వే ఆఫ్ లైఫ్ ఇట్ సెల్ఫ్, వీఆర్ గోయింగ్ ఆన్ ద రాంగ్ పాత్ అండ్ వీఆర్ లూజింగ్ బోత్ సేఫ్టీ అండ్
1: సుఖము సుఖము సుఖము సుఖం అనేటువంటి దానిని ఆశిస్తూ వస్తున్నారు.
0: ఎవ్రీ పర్సన్ ఈజ్ ఆస్పైరింగ్ టు హ్యావ్ హ్యాపీనెస్ హ్యాపీనెస్ అండ్ హ్యాపీనెస్ కంఫర్ట్.
1: ఈ సుఖం అంటే ఏమిటో అనేటువంటి కూడా వారు గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
0: దే హావ్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ ది రియల్ మీనింగ్ ఆఫ్ కంఫర్ట్.
1: దినములకు నాలుగు పర్యాయములు భుజించటము,
0: ఈటింగ్ ఫోర్ టైమ్స్ ఎ డే
1: చక్కగా నిద్రించటము,
0: స్లీపింగ్ కంఫర్టబ్లీ
1: మూడు పర్యాయంలో నాలుగు పర్యాయంలో టెలివిజన్ లేక సినిమాలో చూడటము,
0: సీయింగ్ త్రీ ఆర్ ఫోర్ టైమ్స్ ఎయిదర్ ది సినిమాస్ ఆర్ ది టెలివిజన్
1: ప్రపంచాన్ని మరిచి ఉండటము సుఖంగా భావిస్తున్నారు.
0: Forgetting the world is considered to be
1: tinatamu tragatamu nidrinchatamu prapanchanni marchatamu manavudiga puttavalsi vachinda.
0: Is it necessary to be born as a human being to eat, drink, sleep and waste one's time?
1: Pachipachi mrugadulu kudanu tinatam leda nidrinchatam leda prapanchanni marchatam leda?
0: Are not animals, birds and beasts sleeping, eating, drinking?
1: Inta matraniki manavudiga janminchavalsina avasaram em untundi?
0: For the sake of this, should a person be born as a human being at all?
1: జంతువునాం నరజన్మ దుర్లభం.
0: ఇట్ ఈస్ రేర్ టు గెట్ ఎ హ్యూమన్ లైఫ్.
1: అతి ఉత్తమమైనటువంటి యొక్క మానవత్వాన్ని ఈనాడు మర్చిపోతున్నాం.
0: వీఆర్ ఫర్గెటింగ్ సచ్ సీక్రెట్ నేచర్ ఆఫ్ హ్యూమన్ లైఫ్.
1: కనుకనే మన యొక్క సంస్కృతి ఏమిటో వారికి గుర్తించడానికి ఏమాత్రం కూడా ప్రయత్నించలేకపోతున్నారు.
0: దట్ ఈస్ ది రీజన్ వై పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ వాట్ అవర్ ఇండియన్ ట్రూ కల్చర్ ఈస్.
1: భారతీయ సంస్కృతి ఎందు కేవలం జీవనోపాధి మాత్రమే కాక జీవిత పరమావధి తత్వాన్ని కూడా నువ్వు చక్కగా వర్ణించి వివరించి బోధించినటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క భావం.
0: దేర్ ఆర్ ఎక్స్ట్రాఆర్డినరీ డివైన్ ఫీలింగ్స్ అండ్ వేస్ వాట్ రిలేటింగ్ టు ది వరల్డ్ అండ్ అచీవింగ్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ ది వరల్డ్ అండ్ ఆబ్జెక్ట్ ఆఫ్ ది అదర్ వరల్డ్ అండ్ ది ట్రాన్సెండెంట్ వరల్డ్ ఇన్ ఇండియన్ కల్చర్.
1: సంస్కృతం సంస్కృతి
0: ద వన్ విచ్ కెన్ బి ట్రాన్స్ఫార్మ్డ్ దాట్ ఈస్ రియల్ కల్చర్.
1: ఈ సంస్కృతి సంస్కృతం నుండి కూడా ఆవిర్భవించినటువంటిది.
0: ద వరల్డ్ సంస్కృతి హ్యాస్ టేకన్ ఇట్స్ బర్త్ ఫ్రమ్ ద రూట్ వర్డ్.
1: ప్రపంచంలో సహజంగా ఆవిర్భవించినటువంటి ప్రతి పదార్థమును కూడా సంస్కరించి అనుభవించినటువంటిదే సంస్కృతి.
0: సంస్కృతి రియలీ రెఫర్స్ టు ది ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ఎవ్రీథింగ్ విచ్ ఈస్ రా ఇన్ టు ఎ రిఫైన్డ్ థింగ్ అండ్ ఎంజాయింగ్ ఇట్.
1: చిన్న ఉదాహరణ.
0: Here is a small example.
1: Manamu nityamu biyamunu bhujistunnam.
0: We partake rice every day.
1: Aithe ee bhujinchadaniki ee saayiki raavadaniki puram enni vidhamulaina samskaramulu pondindi.
0: How many types of processes the rice had to undergo before it is
1: gaddita undinatvanti vaddanu veru cheyatamu.
0: First thing is removing paddy from the grass.
1: Aa vadla paina undinatvanti pottunu vidadeyatamu.
0: Removing the chaff from the grain.
1: విడదీయబడినటువంటి యొక్క భీమును ఉడకబెట్టడము.
0: అండ్ దెన్ ది రైస్ ఇట్సెల్ఫ్ ఇస్ బీయింగ్ కుక్డ్.
1: ఆ పరిపక్వమైనటువంటి యొక్క పదార్థమును మనం భుజించటము.
0: అండ్ దట్ వెల్ కుక్డ్ రైస్ ఇస్ బీయింగ్ పార్టేకన్.
1: ఇన్ని రకములైనటువంటి సంస్కృతి జరగటం చేతనే సంస్కారములు జరగటం చేతనే మనం భుజించటకు వీలవుతూ ఉంటుండాలి ఈ బియ్యము.
0: ఆన్ అకౌంట్ ఆఫ్ ఆల్ దీస్ ప్రాసెసెస్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ వీ హావ్ బీన్ ఏబుల్ టు పార్టేక్ రైస్ యాజ్ ఫుడ్.
1: సంస్కారం చేత తమ విలువను కూడా పెంచుకుంటున్నాయి.
0: This kind of samskara or transformation increases the value of
1: things. Oka vaddu untunte oka 100 rupayalu maatrame ivagalamu.
0: If there is a bag of paddy, it might cost about 100 rupees.
1: Dani samskarimpa chesi dani pottunu veru chesi sareinatundi oka drishtiki anubhavinchaleinatundi yogyataku teppinchina chetane oka moota 600 rupayalu ga perugutundali.
0: But after it is being processed and made polished rice etc, it costs 600 rupees per bag.
1: ఒక్క మూట 100 రూపాయలుగా ఉండినటువంటి వడ్లు ఒక్క మూట బియ్యంగా మారినప్పుడు 600గా పెరగడానికి ఏది కారణం?
0: వాట్ ఈస్ ఇట్ దట్ మేక్స్ ఎ బ్యాగ్ ఆఫ్ ప్యాడీ వెన్ ఇట్ ఇస్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు రైస్ ఫ్రమ్ 100 రూపీస్ టు 600 రూపీస్ వాల్యూ?
1: ఈ సంస్కరించినటువంటి ఫలితమే దీనికి విలువ.
0: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ ద ట్రాన్స్ఫార్మేషన్ విచ్ దిస్ ప్యాడీ
1: మన చేతి ఒక గడియారం కట్టుకుంటుంటాం.
0: వి వేర్ ఎ వాచ్.
1: ఈ గడియారం నిప్పులో వేస్తే రెండణాలు స్టెయిన్లెస్ స్టీల్ కూడా మనకు చిక్కదు.
0: If you burn it and transform it into stainless steel, it is worth this.
1: Kani gadiyaraniki 1000 rupayalu ichi nu pondadaniki edi karanam?
0: What is it that makes its value 1000 rupees?
1: Samskarame deeniki karanam.
0: It is this kind of process.
1: Dini sariyaina sthitilo manam anubhavinchetuvanti yogyataga teerchididdaru. Bolts, nuts, screws, pins, gantanu annitini sakramanga davarinchatam chetane idi samskaranga marindi. Ide viluvani perigadam.
0: The processing and the transformation has made the article so very useful. Its value has grown and it is then worth 1,000 rupees in one.
1: ఇదే విధముగానే భారతీయులు ప్రాచీన కాలం నుండి కూడాను ప్రతి పదార్థమును కూడాను సంస్కరింపచేసి అనుభవిస్తూ వచ్చారు.
0: Right from ancient days, Bharatiyas used to give this processing and they used to enjoy.
1: ఇది ఒక వస్త్రము.
0: Here is a cloth.
1: అయితే ఇది వస్త్రంగా మారడానికి ఎన్ని రకములైనటువంటి సంస్కారం పొందింది?
0: How many types of processing and transformation it had to undergo to become cloth?
1: ఉంటుంది.
0: First it was cotton.
1: తదుపరి నూలుగా మారి,
0: then it became thread.
1: ఈ నూలు నేయటం చేత,
0: then after it
1: ఇది ఒక వస్త్రంగా తీర్చిదిద్దాం,
0: then only it has become a cloth.
1: కనుక పత్తిని పత్తిగానే మనం అనుభవించడం లేదు.
0: We are not enjoying cloth in the raw form.
1: అనేక విధములుగా సంస్కరింపజేసి తదుపరి దానిని ధరిస్తూ వస్తున్నాము.
0: We are wearing the clothes after cotton is transformed into cloth.
1: మానవుడు పుట్టినటువంటి మానవుడు మానవుడిగానే జీవించడం వ్యర్థము.
0: ఇన్ ది సేమ్ వే ఎ మ్యాన్ షుడ్ నాట్ రిమైన్ ఇన్ ది రా స్టేట్ ది వే దట్ హి వాస్ బోర్న్.
1: మానవాతీతమైన దివ్యత్వంగా మనం తీర్చిదిద్దుకోవాలి.
0: ఇట్ ఈస్ నెసెసరీ టు ట్రాన్స్ఫార్మ్ అవర్ సెల్స్ ఇన్ టు డివినిటీ.
1: ఇలాంటి సంస్కారమునకు తగినటువంటి కృషి మనం చేయాలి.
0: వీ షుడ్ అండర్టేక్ టు డూ ఎఫర్ట్స్ టు బికమ్ డివైన్.
1: కనుక విద్యార్థులు ఈనాడు విద్యతో పాటు,
0: టుడే స్టూడెంట్స్ అలాంగ్ విత్ ఎడ్యుకేషన్,
1: వివేకము,
0: డిస్క్రిమినేషన్,
1: వివేకంతో పాటు వినయము,
0: హ్యూమిలిటీ,
1: వినయంతో పాటు విచక్షణ,
0: అండ్ అలాంగ్ విత్ దాట్
1: ఈ రకమైనటువంటి సంస్కారముల చేతనే మానవత్వం మన పరిపూర్ణత్వాన్ని పొందడానికి వీలవుతుంది.
0: ఓన్లీ విత్ సచ్ గ్రేట్ గుడ్ క్వాలిటీస్ అండ్ వర్చ్యూస్ హ్యూమానిటీ కెన్ బికమ్ డివినిటీ.
1: మానవుడు పరిపూర్ణుడు కావాలనుకుంటే,
0: if man has to become and grow into his fullness and perfection, here is an example.
1: Oka vittanam manam bhoomilo naadutunnam,
0: we sow a seed into earth.
1: Naatinatvanti vittanamu chinnaga rendu aakulato mokka bayaderthundi,
0: and this seed becomes a seedling.
1: Ee kanakramina kommalu remmalato paatu roopandutundi,
0: then it becomes into a small sapling and then
1: adi aa yokka vruksham lopala phalamunu manaku andistundi.
0: It gives fruits later on.
1: Ide vittanam yokka paripurnatvam.
0: And this is the fulfillment and growth in the
1: manavattam anetvanti kevalam oka vittanam vantidi.
0: Human beings, when we compare it to those seeds,
1: daarini aneka rakamuluga manam sanskarimpa chesinappudu adi oka vishalamaitunte prevatattvanga kommalu remmaluga roopanditundi.
0: Only when we foster this and develop into its fullness, then only it grows into a tree of humanity with all the branches of life.
1: Shanti phalani kudunu ee yokka vruksham andistundi.
0: This tree also gives the fruits of peace and protection.
1: Adiye manavuni yokka paripurnata,
0: that is the fullness of human
1: prema perfection. Prema prema anabadeetunte daiva gunamunu manavuni varike maatrame manam parimiti gaavincharadu.
0: Love, which is such a divine quality, should not be confined only to a human
1: premanu పశుపక్షి మృగాదుల వరకు కూడా ప్రసరింపచేయాలి.
0: వీ హ్యావ్ టు ఎక్స్టెండ్ అవర్ లవ్ బియాండ్ ది హ్యూమన్ బీయింగ్స్ అండ్ గో రైట్ అప్ టు ది యానిమల్స్ అండ్ బర్డ్స్.
1: ఇలాంటి విశాలత్వమును మనం పెంచుకోవటమే నిజమైనటువంటి సంస్కృతి.
0: అండ్ ట్రూ కల్చర్ కన్సిస్ట్ ఆఫ్ డెవలపింగ్ సచ్ బ్రాడ్ మైండెడ్నెస్.
1: భావాన్ని విస్మరించి,
0: గివింగ్ అప్ దట్ కైండ్ ఆఫ్
1: విశాల భావాన్ని అభివృద్ధి పరిచి,
0: షుడ్ డెవలప్ బ్రాడ్ మైండెడ్నెస్.
1: తనకు తాను అనుభవించి,
0: హీ షుడ్ ఎంజాయ్ హింసెల్ఫ్.
1: 10 మందికి పంచినప్పుడే ఈ మానవత్వము దివ్యత్వంగా మారగలదు.
0: హీ షుడ్ బి ఏబుల్ టు డిస్ట్రిబ్యూట్ ద లవ్ అండ్ ఫ్రూట్స్ ఆఫ్ లవ్ అమంగ్ టెన్ అదర్స్, దెన్ ఓన్లీ హీ కెన్ బికమ్ ఎ ట్రూ హ్యూమన్ బీయింగ్.
1: వివరింపజేసినటువంటి వేదములు, అద్వేష్ట సర్వభూతానాం, ఎవరిని కూడా మనం ద్వేషించరాదు అనేటువంటిది పవిత్ర బోధన గావించటంలో ఉండేటువంటి అంతరార్థం ఏమిటి?
0: ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ ది డిక్లరేషన్స్ ఇన్ ది ఇండియన్ స్క్రిప్చర్స్, డు నాట్ హేట్ ఎనీవన్, వాట్ ఇస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇట్?
1: కనుక మనము ఈ చదువుతో పాటు భారతీయ సంస్కృతి కూడా గుర్తించడానికి, దానివల్ల మనం ఆచరించడానికి తగినటువంటి కృషి చేయాలి.
0: వీ హ్యావ్ టు మేక్ ఎఫర్ట్స్ టు లెర్న్ దిస్ ఎడ్యుకేషన్ అలాంగ్ విత్ ఇట్ ది ట్రూ ఇండియన్ కల్చర్ అండ్ ప్రాక్టీస్ ఇట్.
1: ఈనాటి మానవత్వములో జగత్తు ఏ విధంగా రూపొందినది మీకే తెలుసు.
0: యు నో ద స్టేట్ ఇన్ విచ్ హ్యుమానిటీ ఈజ్ సఫరింగ్ టుడే.
1: మానవుడు వేసే ప్రతి అడుగును ధర్మం తప్పుతున్నది.
0: ఎవ్రీ స్టెప్ that man is undertaking is going away from righteousness.
1: Prati palukulo kudunu satyam sadalipothundadi.
0: Every word that he utters is far from truth.
1: Prati aalochane endukudunu durudrishti nashichipothundadi.
0: ఎవ్రీ థాట్ ఈజ్ కన్ఫైన్ టు నారో మైండెడ్నెస్.
1: ప్రతి దృష్టి ఎందుకు కూడా ప్రేమ తరిగిపోతుండాలి.
0: దేర్ ఇస్ నో లవ్ ఇన్ హిస్ విజన్.
1: అభ్యుదయ భావాలు అడుగంటిపోతున్నాయి.
0: అండ్ ప్రోగ్రెసివ్ ఐడియాస్ ఆర్ నాట్ టు బి సీన్ అట్ ఆల్.
1: ఆశాస్పదం అయిపోతుండాలి.
0: స్పిరిచువాలిటీ ఇస్ బికమింగ్ రిడిక్యులస్. ఇట్ ఇస్ బీయింగ్ రిడిక్యూల్డ్.
1: కేవలం కులమత ద్వేషాలు అనేటువంటిది పెరిగిపోతున్నాయి.
0: హేట్రెడ్ బిట్వీన్ రిలీజియన్ రిలీజియన్ క్యాస్ట్ అండ్ క్యాస్ట్ ఇస్ గ్రోయింగ్.
1: అభిమానములు
0: రీజనల్
1: స్వార్థాల ప్రయోజనం అనేటువంటిది వేరితనలు వేసి తిరుగుతుండాలి.
0: సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫిష్ ఇంట్రెస్ట్ దే ఆర్ టేకింగ్ ఎక్స్ట్రాడినరీ స్టెప్స్.
1: మానవుని ఎందు చైతన్యం చల్లబడిపోతుండాలి.
0: ది కాన్షియస్నెస్ ఈజ్ లూజనింగ్ ఇట్స్.
1: ప్రతి సంకల్పం కూడా స్వార్థంగా రూపొందుతుండాలి.
0: ఎవ్రీ థాట్ ఈజ్ ఫిల్డ్ విత్ సెల్ఫిష్నెస్.
1: దీనికంతా కారణమేమి?
0: వాట్ ఈస్ ది రీజన్ ఫర్ ఆల్ దిస్?
1: కారణాన్ని మనం విచారించడం లేదు.
0: We are not searching for the reason.
1: ఈ కేవలం ఈ దృశ్యకల్పితమైనటువంటి యొక్క ఈ వివేకములు అవివేకాన్ని మాత్రమే మనం గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాము.
0: We are only concentrating in trying to understand the external world and the external objects.
1: పాప భీతి లేని పామరత్వము పట్టి.
0: We are following the sinful path bereft of the fear of sin.
1: దైవ ప్రీతి లేని దాని బట్టి.
0: అండ్ వీఆర్ ఆల్సో గివింగ్ అప్ లవ్ ఫర్ గాడ్.
1: మానవత్వం అడిగే మానవులందున.
0: దేర్ ఫార్ హ్యూమానిటీ ఈజ్ హిడన్ ఇన్ హ్యూమన్ బీయింగ్.
1: విశ్వ శాంతికి ఏ విప్లవం.
0: అండ్ దిస్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫార్ ఆల్ ది రెవల్యూషనరీ
1: టర్న్స్ విశ్వ శాంతికి అంత విప్లవం సంభవిస్తుందంటే కారణమేమిటి?
0: If you say today the entire peace of the world is disturbed, what is the cause?
1: Papa bhiti daiva priti sangha niti ni kolupoina.
0: We have given up fear of sin, love for God and societal morality.
1: Kevalam manavudu manavudani aakara manavattamtone manam jeevisthunnam.
0: We are satisfying ourselves by remaining humans only in form.
1: Itti aakara manavuni valla lokaniki emaatram kodunu manchi cheyaledu.
0: Human beings in form alone can never do any good for the world.
1: ఆచారం మానవుడిగా రూపొందాలి.
0: We have to transform ourselves into human being in our own actions and in our own thoughts.
1: ఆచారం లేక ఆకార మానవుని వల్ల వచ్చేటువంటి ప్రమాదమే ఈనాడు పరిస్థితి.
0: It is the great danger which has befallen the society on the account of the humans in form and not in their deeds and not in their thoughts. They are students.
1: మీరు చదువుతో పాటు
0: along with education
1: desam yokka vishwasamunu
0: develop faith in our own nation.
1: Desha kalyanamunu
0: the welfare of the country
1: drishti andinchukovali.
0: Keep in your view these two things.
1: Mana prachina kalamu nundi aindava sampradayamu loka samasta sukhino bhavantu andaru sukhamga undalanetundide mana bharatiyunu yokka aindava sampradayamu.
0: Our Indian tradition and culture is right from ancient days that everyone should be happy and have welfare.
1: ఆధ్యాత్మిక సంపత్తి వల్ల
0: ఫ్రమ్ స్పిరిచువల్
1: వెల్త్ ఈ దేశంలో సుస్థిరమైనటువంటి శాంతి భద్రత చేకూర్చుతూ వచ్చినటువంటిది భారతదేశం.
0: భారతీయ కంట్రీ ఈజ్ వన్ విచ్ అన్ అకౌంట్ ఆఫ్ స్పిరిచువాలిటీ వాజ్ ఏబుల్ టు స్ప్రెడ్ పీస్ అండ్ ప్రాస్పెరిటీ ఇన్ ది ఎంటైర్ వరల్డ్.
1: వేదము
0: వేద ఈజ్ ది వెరీ బేసిస్ ఆఫ్ భారతీయ కల్చర్.
1: ఈ వేదము బోధించినటువంటిది మొట్టమొదటి సత్యం వద ధర్మం చర.
0: ది ఫస్ట్
1: సత్యమును ఉచ్చరించు ధర్మమును ఆచరించు.
0: ది ఫస్ట్ లెసన్ ప్రపౌండెడ్ బై వేదా ఈజ్ స్పీక్ ద ట్రూత్ ఫాలో రైచియస్నెస్.
1: ఈనాడు సత్యమును కేవలం ఉచ్చరించటమే లేదు.
0: టుడే అన్ఫార్చునేట్లీ పీపుల్ డు నాట్ స్పీక్ ట్రూత్.
1: ధర్మమును ఉచ్చరిస్తున్నారే కానీ ఆచరించటం లేదు.
0: దే ఓన్లీ స్పీక్ రైచియస్నెస్ బట్ డు నాట్ ఫాలో రైచియస్నెస్.
1: ధర్మమును ఆచరించాలి.
0: Righteousness has to be followed.
1: Dharmo rakshate rakshitah. Dharmame manam rakshinchetundi.
0: It is the righteousness which protects the people who follow that.
1: Ee dharmam ante emiti?
0: What do you mean by righteousness?
1: Kevalam mana aacharalu mana sampradayalu ee maatrame kaadu.
0: It is not these external habits and traditions.
1: Manasyekam vachasyekam karmanyekam ide manavuni yokka dharmam.
0: The true dharma of man is to bring about unity between his thought,
1: the
0: word and deed.
1: Mankind is man.
0: The proper study of mankind is man.
1: ఈ మూడింటిని ఏకత్వం గావించాలి.
0: There is a need for unifying these three things.
1: అప్పుడే త్రికరణ శుద్ధి ఏర్పడుతుంది.
0: Then only there will be purity of three instruments of man.
1: త్రికరణ మన ధర్మం.
0: And that త్రికరణ శుద్ధి purity of three instruments is our dharma.
1: ఈనాడు మాటలు ఎందు వేరు, తలంపులు ఎందు వేరు, క్రియలు మరొకటిగా మారుతూ రావటం చేతనే ధర్మము క్షీణించిపోయింది.
0: టుడే రైచియస్నెస్ హాస్ డిక్లైన్డ్ బికాస్ దేర్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ వన్స్ థింకింగ్ వన్స్ టాకింగ్ అండ్ వన్స్ యాక్షన్స్.
1: కనుక వేద ధర్మము సత్యం వద ధర్మం చేర.
0: ద డిక్లరేషన్ ఆఫ్ వేదాస్ ఈజ్ స్పీక్ ద ట్రూత్ ఫాలో రైచియస్నెస్.
1: సత్యాన్న ప్రవధవ్యం, ఎలాంటి పరిస్థితులు ఎందైనా కూడా నీవు సత్యాన్ని వదలవద్దు. ధర్మాన్న ప్రవధవ్యం అనగా ధర్మాన్ని నీవు వదలపెట్టవద్దు.
0: Upanishads have declared that under any trying circumstances do not give up speaking truth.
1: పరిస్థితిని ఎందు ప్రాణాపాయం సంభవించిన సమయమునందు కాని ధర్మమును మాత్రం మారరాదు.
0: Even if you have to lose your life and under even such circumstances,
1: హరిశ్చంద్రుడు సాధించినటువంటి వ్రతము,
0: that is the vow which సత్య హరిశ్చంద్ర has achieved and practiced.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క ఉపనిషత్తులు కూడా మానవునికి పలువారు బోధిస్తూ వచ్చాయి.
0: Sacred Upanishads have taught great lessons to the man.
1: Satyamunake vijayamu,
0: truth always triumphs.
1: Ilanti vijayanni sadhinchavalasinatundi vaadu dharmanni anusarinchali.
0: If anyone wants to have that kind of,
1: Dhritarashtrudu Sanjayunni prashnistunnadu.
0: Dhritarashtra questions Sanjaya.
1: Sanjaya, pandavulu kauravulu iruvulu kudanu yuddhabhoomilo cheraru, vaaru em chestunnaru ippudu?
0: He questions Sanjaya, Sanjaya, Pandavas and Kauravas who have come to the battlefield, what are they doing?
1: Yuddhamunaku poyinatunte vaaru yuddham chestaru kaani dinner anu chustu vastuntara?
0: When they go to the battlefield, they fight a war, they wage a war. Will they be taking a dinner in the battlefield?
1: Maharaja, yuddham sambhavinchindi, yuddham chestunnaru ani cheptadu.
0: Sanjaya told, O king, there is war now.
1: Nee uddesham vijayam evariki sambhavistundani unnadi అని ప్రశ్నించాడు. రెండో ప్రశ్న,
0: ద సెకండ్ క్వశ్చన్ దట్ వాస్ పుట్ టు సంజయ వాస్ హూ వుడ్ బి విక్టోరియస్.
1: సంజయుడునిగా ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాడే సంజయుడు.
0: సంజయ మీన్స్ ద వన్ హూ హాస్ కంట్రోల్ ఆఫ్ వన్స్ ఓన్ సెన్సెస్.
1: యత్ర యోగీశ్వర కృష్ణ యత్ర పార్థోదనుత్తర

0: वो महाराजा, यत्र योगीश्वर कृष्ण, एक्कड सर्वशक्तिमैनटुवंटि भगवंतुडु, एक्कड सर्वधर्मपरायणुडैनटुवंटि ओक अर्जुनुडु నిర్మలుడు ఉంటున్నావు, అక్కడే విజయం. వాకింగ్ వేర్ ఎవర్ దర్ ఇస్ ఆల్ పవర్ఫుల్ లార్డ్, వేర్ ఎవర్ దర్ ఇస్ అర్జున హూ ఫాలో ది రైచియస్ పాత్, దేర్ వుడ్ బి విక్టరీ. ఈ విజయానికి సత్యధర్మ స్వరూపులైన యొక్క భగవత్ యొక్క అనుగ్రహమే ప్రధానమని బోధించాడు. హీ ఆల్సో టోల్డ్ దట్ ఇట్ ఇస్ ఓన్లీ ది గ్రేస్ విచ్ కెన్ హెల్ప్ దిస్ కైండ్ ఆఫ్ ట్రూత్.
1: ఇంకా పురాణం ఏమి చెప్తూ వచ్చాయి?
0: వాట్ హ్యావ్ ది ఎపిక్స్ టోల్డ్?
1: పురాణములు కూడాను ఈ సత్యధర్మమునే ప్రబోధిస్తూ వచ్చాయి.
0: ఎపిక్స్ ఆల్సో హ్యావ్ ఎక్స్పౌండెడ్ ట్రూత్ అండ్ రైట్నెస్.
1: సత్యం నాస్తి పరో ధర్మ, ధర్మం అనేటువంటిది సత్యం పైన ఆధారపడి ఉంటుండాలి.
0: ఇట్ ఇస్ డిక్లర్డ్ దట్ రైట్నెస్ డిపెండ్స్ అపాన్ ట్రూత్.
1: దీనికంటే మించినటువంటిది లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ గ్రేటర్ ట్రూత్ దాన్ దిస్.
1: ఇంకా భాగవతమునందు అనేక విధములుగా బోధిస్తూ,
0: ఇన్ భాగవత a number of lessons have been taught.
1: Paliki bonkute kanna papamunna, paliki bonkute kanna papamunna, manam cheppi danini tappipovatam kante papam marukunnada anaga satyame pradhanamani kuda nu nirupistuvachu.
0: Can there be a greater sin than giving a word and going back upon it? And that proves the greatness of truth.
1: Anuka satyame ee jagattunu kaapaadutunnadi.
0: It is a truth which protects the world.
1: Dharmame ee satyamunu aashrayinchinatundi.
0: Righteousness takes shelter under
1: truth. Satya dharmamlo rendu kudunu avinabhava sambandhamu anyonyasayamu.
0: There is mutual relationship between truth and righteousness. They are interdependent.
1: Bharata putrulainatundi yuvati yuvukulara, pradhanamainatundi satya margamu danine manam daivaswarupanga vishwasinchali gauravinchali.
0: Boys and girls, children of Bharat, you should firmly believe that truth and righteousness are very important things.
1: Chaduvulaniyu chalivi talavideki magidi tanerugadu mandamatudu.
0: The dull headed ones have studied so much, but they do not know who they really are.
1: Yanta chaduvu chadivi ఏ నీతి ఉన్నను తీనుని గుణంబు మానలేడు.
0: వాట్ ఎవర్ లర్నింగ్, గ్రేట్ లర్నింగ్ వన్ మే హ్యావ్, ఏ మీన్ ఫెలో కెన్ నెవర్ గివ్ అప్ హిజ్ మీన్.

0: leads to argumentation and one would never get full wisdom.
1: Chaduvu chadivi chadivi chavanganetiki.
0: What is the use of studying such education?
1: Chavulemi chaduvu chaduvavalayu.
0: One should acquire education which can confer immortality.
1: Adiye satya chaduvu.
0: That is true education.
1: Adiye dharma chaduvu.
0: That is dharmic education.
1: Aa dharmamu satyame. Satpurushulu chenta untuntadi.
0: And this dharma and the truth, it will always be with
1: people. Evaru satyanveshana salputuntaro.
0: Whoever goes in search of truth.
1: Evaru satyavratuluga untaro.
0: Whoever has followed the path.
1: Evaru yendu sadgunamulu vikasistu untayo.
0: In whomsoever great virtues shine.
1: Sannidhi ende untuntadi satyam.
0: And truth always will be at their very feet.
1: Kanukuni atmaku satya ani maroka peru.
0: That is the reason why another name for truth is
1: ee atma nityamainatundi kanukuni deeniki satya ani pilustu vacharu.
0: Another name for atma is truth. As truth is permanent, atma is permanent, that name is given to it.
1: Sarvulu yendu undinatundi adi okkate.
0: This is common and
1: anni yugulu maarpu chendunave.
0: Everything else undergoes modification and change.
1: Vishayam kani padartham kani kadili poye meghamule.
0: Be it a person, be it an object, be it anything, these are all undergoing changes.
1: Sadhu sadavaddan cheppani kaadu.
0: I don't mean to say that you should not study those things.
1: Ee sadhuvulato paatu
0: along with this kind of learning,
1: sadhuvunu kudunu manamu sadavadaniki tagina krushi cheyali.
0: We should also make efforts to learn the real education also.
1: Enta mandi enni chaduvulu chadavaledu.
0: How many people have acquired
1: chaduvulu pondaledu.
0: So many people also got great
1: kani
0: education.
1: Avanni enta kaalam nichagaligayi.
0: For how long did they have it?
1: Avanni kudunu chadabanguramainatundi.
0: They were all temporary and transient.
1: Dehame asthiramainatundi.
0: When the human body itself is temporary,
1: దేహము నశించినా కూడాను మన సంస్కారములు చిరంజీవిగా నిలిచి ఉంటాయి.
0: ఈవెన్ ఆఫ్టర్ ది ఫాల్ ఆఫ్ ది బాడీ అవర్ సంస్కారస్ హావ్ ఎ పర్మనెంట్ ప్లేస్.
1: ఆదర్శం కోసం మనం జీవించాలి కానీ అన్నం కోసం కాదు అనే సత్యాన్ని గుర్తించాలి.
0: డియర్ స్టూడెంట్, రికగ్నైజ్ ది ట్రూత్ దట్ యు షుడ్ లివ్ ఫర్ ఎన్ ఐడియల్, నాట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఈగో.
1: ఆదర్శం శాశ్వతమైనటువంటిది.
0: ఐడియల్స్ ఆర్ ఆల్వేస్ పర్మనెంట్.
1: ఈ ఉత్తమ ఆదర్శం చేత ఎంతమంది అయినా కూడాను ముందు అభివృద్ధి కాగలరు.
0: By yourself holding a good ideal, you'll be helping so many people to become ideals.
1: Kaakivaguchu kalakalamu tiruvaka hamsavai chadame adumuga.
0: Instead of
1: manam adarshavantamainatundi vidyarthuluga oka 10 samvatsaralu bratikina manaku chalu.
0: Instead of living like a crow for 100 years, to live as a swan even for 1 year, it is good. Even for 10 years if you can be good ideal students, that is good enough.
1: Kanuka manam adarshavantamaina jeevithanni manam anubhavinchadaniki deshabhimanamu ఆత్మాభిమానం అత్యవసరం.
0: ఇఫ్ యూ వాంట్ టు రియలీ ఎంజాయ్ ఎన్ ఐడియల్ లైఫ్, లవ్ ఫర్ ఆత్మ అండ్ లవ్ ఆఫ్ ద నేషన్ ఆర్ ఎసెన్షియల్.
1: మొట్టమొదటి గుర్తించేటువంటిది తల్లిని తండ్రిని.
0: ఎవరీ హ్యూమన్ బీయింగ్ హూ ఇస్ బోర్న్ ఫస్ట్ రికగ్నైజెస్ మదర్ అండ్ దెన్ ఫాదర్.
1: నా దేశం అంటే ఎలాంటిది?
0: What is my nation?
1: ఎంత పవిత్రమైన దేశము.
0: How sacred,
1: ఎంత దివ్యమైన దేశము.
0: How divine my nation is.
1: ఎలాంటి ఆదర్శవంతమైన దేశము.
0: How ideal my nation is.
1: ఎంతటి ప్రేమపూరితమైన దేశము.
0: How love filled my nation is.
1: ఎంతటి విశాలమైన దేశము.
0: How broad my country is.
1: దేశం యొక్క విశిష్టతను మొట్టమొదట గుర్తించాలి విద్యార్థులు.
0: Every student should recognize this unique features about his own.
1: ఒక చెత్త భూమిగా మేము విశ్వసిస్తూ విదేశాలకు ప్రయాణమలై వెళ్తున్నారు.
0: Considering Bharat as if it is a second-rate country, you are going abroad for education.
1: Bharate tanna Bharata. Bharat deshamlo lenatundi ye deshamlo kudanu ledu.
0: What does not exist in Bharat does not exist in anywhere in the world.
1: Bhavya bhavalu kaligina bharatiya.
0: Oh bharatiya, who must be having magnificent ideas.
1: Divya samskriti tattvambu telisikonaga.
0: Learn the true meaning of your own divine culture.
1: Bharatiyulayattunpanerarayiri.
0: Unfortunately, Indians themselves do not make any effort to learn their own culture.
1: Intakantenu daurbhagyamemi kaladu.
0: What great
1: intakantenu daurbhagyamemi kaladu.
0: What great misfortune can there be than this state of affairs?
1: Ilanti karma bhumi, tyaga bhumi, yoga bhumi ainatundi Bharatadesham nundi puttinatundi yuvakulaina meeru భారతీయ సంస్కృతిని గుర్తించడానికి ప్రయత్నించలేకపోవటం చేత ఈ విధమైనటువంటి యొక్క అవస్థలకు గురి అయిపోతూ వస్తున్నారు. దీనిని ప్రబోధించేటువంటి పెద్దలు కాని, పండితులు కాని, తల్లిదండ్రులు కాని లేకపోవటమే దీనికి మూల కారణం.
0: దేర్ ఆర్ నో ఎల్డర్స్, స్కాలర్స్
2: or teachers who have been able to explain correctly what Indian culture is.
1: Vidyarthi vidyarthini ilara.
2: Students, girls and boys.
1: Ee 15 dinamulu kodanu ee pavitramainatundi samskrutini aadhunikam yokka jeevithanni rendintini samanvayaparachi satyamargamunu viduka dharmamargamunu visarjinchaka nyayamargamu lopala mana jeevithanni gadapadaniki tagina krushi cheyali.
2: During these 15 days we must try to make efforts to understand the uniqueness of our own culture and how to harmonize the old culture with the modern traditions.
1: Manaku adhikaramu pradhanam kaadu.
2: We should not consider authority as very important.
1: Adhikaramu kevalam kadili poye megham ledu.
2: Authority and power is something like a
1: dari nimittamai meeru garvinchanakkaraledu.
2: You should never be proud of such things.

0: సర్వం.
1: మనిషిలో క్షణంలో వచ్చి క్షణంలో పోయేటువంటిది ఈ యూత్, యవనం.
0: ద యూత్ ఈజ్ సో ట్రాన్సియంట్, సో మొమెంటరీ, విత్ మినిట్స్ ఇట్ డిసపియర్స్.
1: ఇది మధ్యలో వచ్చి మధ్యలో పోయేటువంటిది ఈ యవనం.
0: దిస్ యూత్ కమ్స్ ఇన్ ద మిడిల్ అండ్ గోస్ అవే ఇన్ ద మిడిల్.
1: క్షణభంగురమైనటువంటి యొక్క ఈ యొక్క మధ్య కాలములకు వచ్చేటువంటి యొక్క భవనమును ఆధారం చేసుకుని మనము రస్తు పట్టుకోరాదు.
0: వీ షుడ్ నాట్ రూయిన్ అవర్ ఓన్ లైఫ్ డిపెండింగ్ అపాన్ దిస్ యూత్ అండ్ మిస్యూజింగ్ దట్ పర్టికులర్ టైమ్ ఇన్ ద రాంగ్ వే.
1: ఇది చాలా ఉత్తమమైనటువంటి జీవితము.
0: యూత్ ఈజ్ అ వెరీ సేక్రెడ్
1: పవిత్రమైన కాలము.
0: మోస్ట్ సేక్రెడ్ టైమ్ దిస్ ఈజ్.
1: ఈ కాలాన్ని మనం వ్యర్థం చేసుకోరాదు.
0: వీ షుడ్ నాట్ వేస్ట్ అవర్ టైం.
1: వ్యర్థమైనటువంటి కాలం తిరిగి మనం సార్థకం చేయించుకోవడానికి ప్రయత్నించినప్పటికీ ప్రయోజనం లేదు.
0: ఈవెన్ ఇఫ్ యు మేక్ ఎఫర్ట్స్ టు శాంటిఫై ది టైమ్ విచ్ హస్ గాన్ బై, యూ విల్ నాట్ బి ఏబుల్ టు సక్సీడ్.
1: విద్యార్థులారా,
0: యూ ఆర్ స్టూడెంట్స్,
1: సంస్కృతి విశ్వాసాన్ని అభివృద్ధి పరచుకోండి.
0: డెవలప్ ఫెయిత్ ఇన్ యువర్ ఓన్ కల్చర్.
1: ధర్మం అనేటువంటిది ఒక దేశములకు, ఒక కాలములకు, ఒక దీనికి మాత్రమే పరిమితమైనటువంటిది కాదు.
0: Righteousness is not confined to a particular nation, to a particular time.
1: దేశ కాల పరిస్థితుల ప్రభావంలోకి అతీతమైనటువంటిది భారతీయ సంస్కృతి.
0: ఇండియన్ కల్చర్ ట్రాన్సెండ్స్ ఆల్ ది లిమిటేషన్స్ ఆఫ్ టైమ్.
1: దాని గురించి క్రమక్రమేణా ఈ 15 దినముల లోపల మనం చక్కగా పరిపూర్ణ స్వరూపాన్ని గుర్తించడానికి ప్రయత్నించవచ్చు.
0: We will make efforts to understand in all its fullness the Indian culture and its glory.
1: మన వైస్ ఛాన్సలర్ సరాఫ్ ప్రారంభంలో అందరినీ స్వాగతించేటువంటి సమయంలో శరీరమును, ఇంద్రియములను, మనసును, ఆత్మ దీనిని ఐదింటి యొక్క ప్రభావాన్ని, విశిష్టతను, దాని యొక్క స్వరూపాన్ని వివరించాలని తాను ప్రార్థిస్తూ వచ్చాడు.
0: Our Vice Chancellor Saraf, while welcoming, mentioned that the details and the secrets and subtleties relating to the physical body, the sense organs, the mind and the intellect and the atma.
1: ee naadu nijamuga vidyarthulaku idi atyavasaram.
0: This is extremely necessary for the
1: anavaru telusukunaka baita prapanchanni telusukunataku prayatnistunnadu.
0: Today a student is trying to understand the external world without knowing who he really is.
1: తనను తాను తెలుసుకోవటానికి తగిన ప్రయత్నం చేయాలి.
0: మేక్ ఎఫర్ట్ టు నో హూ యూ రియలీ ఆర్ ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్.
1: కనుక తన దేహమును, తన మనస్సును, తన ఇంద్రియములను, తన యొక్క ఆత్మతత్వాన్ని మొట్టమొదట గుర్తించడానికి తగిన కృషి చేయాలి.
0: ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ దేర్ ఫోర్ యూ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు నో యువర్ ఫిజికల్ బాడీ.
1: జగతిని జీవించువాడు మనుషుడు కావాలి మొదట.
0: ఎ పర్సన్ హూ ఈజ్ లివింగ్ ఇన్ దిస్ ఎర్త్ must first become a human being.
1: Danujula duskrutane nella pogadutundu vaade chavata.
0: He is a fool who goes on describing various other people.
1: Brahmagnanam nerchichita aatmagnanam telusukoruta.
0: After knowing brahmagnana you will be able to also understand the atmagnana.
1: Ee manava jeevitamunu raja baata.
0: This is the royal road to human life.
1: ee baatanu motta motta manam gurtinchali.
0: We have to recognize and identify.
1: ee baatanu manam nerchali.
0: We have to learn.
1: ee maatalo manam ankitam kavali.
0: We have to become one with this particular thought.
1: ee pavitramaina annintikini saramaitundi veda ootanu manam golali.
0: We have to drink the nectar and sweetness and the root of everything in this veda.
1: ee pavitramaina kaalamunu pavitramaina bhavamu cheta mana hrudayalu nimpukoni
0: during these 15 days we have to fill our hearts with sacred thoughts. ee
1: vidyarthi vidyarthini andaru kodanu vishalamaina bharat desamulandu deeni yokka prachara prabodhamulaku taginatanti krushi cheyali.
0: The students, both boys and girls, to undertake to spread the true meaning of the culture to the entire country.
1: Annintikante mukhyamu bhakti, bhakti daiva bhakti atyavasaram.
0: Devotion is the most important thing and the very basis of
1: daiva bhaktiye lekundina manam denini kudunu manam sadhinchalemu.
0: Without devotion to God you cannot achieve anything.
1: Nenu sadhistunnanu, nenu sadhi, idi kevalam ahankaram yokka vikara swaroopame.
0: Many a time you think that you have been able to achieve many things. It is only a perversion of your own human thinking.
1: Atmavishwasanni manam avruddhi parchukovali.
0: You have to develop confidence in self.
1: ఆత్మవిశ్వాసాన్ని మనం బలపరుచుకున్నప్పుడు ఇంకా అన్ని కూడాను మనం సాధించినటువంటి వారం అవుతాం.
0: Once you have self confidence everything will be added unto you.

0: ద్రౌపది రాజపుత్రిని పెండాడాలని అనేక మంది యువకులు, రాజులు, రాజకుమారులు, మహారాజులు, చాలా మంది వేల కొలది అక్కడికి యత్నించారు.
1: టు మ్యారీ ది డాటర్ ఆఫ్ ద్రౌపద, మెనీ ఆఫ్ ద కింగ్స్ అండ్ ఎంపరర్స్ అండ్ సో మెనీ వారియర్స్ అటెండెడ్ దట్ స్వయంవర.
0: ఈ స్వయంవరంలో మేము చేయించగలము అనేటువంటి ధైర్యం కలిగినటువంటి భక్తివంతులు కూడా లేచారు, మాట్లాడారు, అనేక ప్రయత్నం చేశారు.
1: ఇన్ ది స్వయంవర, దోస్ పీపుల్ ఆర్ క్వైట్ కాన్ఫిడెంట్ ఆఫ్ దేర్ విన్ గాట్ అప్ అండ్ మేడ్ ఎవ్రీ సీరియస్ అటెంప్ట్.
0: కానీ ఈ స్వయంవరం అనేటువంటిది జనక మహారాజు ఏ విధంగా ఈ విల్లును, అనగా ధనుస్సును ఎత్తగలిగినటువంటి వాడెవరో చెప్పండి అన్నట్టుగా, ఈ ద్రౌపది రాజు కూడాను మత్స్యంత్రం కొట్టిన వారు వారికి నా బిడ్డనిచ్చి పెండి చేస్తానని ప్రమాణం చేశాడు.
1: జస్ట్ యాజ్ జనక మేడ్ ఎ స్టిప్యులేషన్ దట్ వన్ వుడ్ గెట్ మ్యారీడ్ టు హిస్ డాటర్ ఇఫ్ ఓన్లీ వన్ వుడ్ బి ఏబుల్ టు బెండ్ దట్ శివధనుస్సు, సిమిలర్ ఇస్ ద వౌ టేకెన్ బై ద్రుపద దట్ ద వన్ హూ వుడ్ జస్ట్ బ్రేక్ త్రూ ద మత్స్యయంత్ర వుడ్ బి గివెన్ ఇన్ మ్యారేజ్ టు హిస్ డాటర్.
0: కానీ బలవంతుడైనా సూర్యుడైనా మా యువకులందరూ కూడా ముందుకు వచ్చి దాన్ని అనేక రకములుగా ప్రయత్నం చేశారు.
1: పీపుల్ ఆఫ్ ఫిజికల్ స్ట్రెంగ్త్, వాలర్, కరేజ్, యంగ్స్టర్స్ పార్టిసిపేటెడ్ ఇన్ స్వయంవర.
0: క్రింద నీరు ఉండి పైభాగంలో మత్స్యములు, అనగా చేపని పెట్టి క్రింద నుంచి నీటిలో చుచ్చుకుంటూ పైకి ఉన్నటువంటి ఒక మత్స్యమును కొట్టాలి.
1: మత్స్యయంత్ర మీన్స్ దేర్ ఇస్ పూల్ ఆఫ్ వాటర్ బిలో అండ్ ద ఫిష్ అబౌవ్. వన్ షుడ్ బి వాచింగ్ ద ఇమేజ్ ద ఫిష్ ఇన్ వాటర్ అండ్ షూట్ ఇట్ అప్వర్డ్.
0: ఇది సామాన్యులకు తగినటువంటి యొక్క ఇది కాదు.
1: దిస్ ఇస్ నాట్ పాసిబుల్ ఫర్ అన్ ఆర్డినరీ వన్.
0: కానీ ఇది చాలా సులభమని భావిస్తారు, కానీ ఇది సులభం కాదు.
1: పీపుల్ మైట్ ఫీల్ దట్ ఇట్స్ సో సింపుల్ అండ్ ఈజీ, బట్ ఇట్స్ నాట్ సో.
0: కడపటికి సభ అంతా కూడాను స్తంభించిపోయినది.
1: ద హోల్ కాంగ్రిగేషన్ కేమ్ టు స్టాండ్ స్టిల్.
0: కానీ అందులో మారువేషము ధరించి వచ్చినటువంటి ఒక పాండవులు కూడా ఉన్నారు.
1: బట్ దేర్ ఇన్ దట్ అసెంబ్లీ ఆర్ ప్రెసెంట్ పాండవస్ ఆల్సో ఇన్కాగ్నిటో ఇన్ డిస్గైజ్.
0: వీరి వైపున కృష్ణుని దృష్టి మరల్చాడు.
1: అండ్ కృష్ణ స్టార్టెడ్ స్టేరింగ్ ఎట్ దీస్ పీపుల్.
0: చూచి ఓ చిరునవ్వు నవ్వాడు.
1: అండ్ హీ స్మైల్డ్ అట్ దెమ్.
0: వారిలో వారు గుసగుసలాడుకుంటూ కడపటికి అర్జునుని లేపాడు.
1: యాజ్ దే వర్ విస్పరింగ్ టాకింగ్ అమంగ్ దెమ్సెల్వ్స్ ఇట్ వాజ్ అర్జున హూ గాట్ అప్.
0: అర్జున ఆయన కూడా చిరునవ్వుతో నవ్వుకుంటూ అడుగులు వేస్తూ చక్కగా ఆ స్తంభం దగ్గర వచ్చాడు.
1: అర్జున స్మైలింగ్ ఆల్ అలాంగ్ స్లోలీ జెంట్లీ మార్చ్డ్ అహెడ్ అండ్ కేమ్ క్లోజ్ టు దట్ మత్స్యయంత్ర.
0: అర్జున అనగా చాలా శాంతము గలవాడు.
1: అర్జున మీన్స్ ద వన్ హూ ఇస్ హైలీ,
0: చాలా దయగలవాడు.
1: ద వన్ హూ ఇస్ కంపాషనేట్.
0: అర్జునుడు అనగా చాలా నెమ్మదస్తుడు.
1: అర్జున ఈజ్ వన్ హూ ఇస్ వెరీ కామ్ అండ్ క్వైట్.
0: నెమ్మదిగా వచ్చి ధనుస్సును చేపట్టి జనం వైపును చూస్తూ ఒక్కతూరి ఆ యొక్క ధనుస్సును వదిలాడు.
1: కామ్ అండ్ క్వైట్ పీస్ఫుల్లీ హీ మార్చ్ టువర్డ్స్ మత్స్యయంత్ర వాచింగ్ ద ఫిష్ ఇన్ వాటర్ హీ షాట్ ది ఆరో అట్ వన్స్ అండ్ కుడ్ ఇట్ హిట్ ఇట్.
0: ఒక్కతూరి ఈ అంబును కొట్టిన తక్షణమే ఆ మత్స్యము చెదిరిపోయింది.
1: ద మూమెంట్ ది ఆరో ఇస్ షాట్ ఎట్ దట్ ఫిష్ ఇట్ జస్ట్ ఫెల్.
0: అప్పుడు ఈ ప్రజల యొక్క ఆనందం చెప్పరానిదైంది.
1: పీపుల్ వర్ హైలీ ఎక్స్టాటిక్ బియాండ్ ఆల్ ఎస్టిమేట్స్.
0: అందరు కూడా అర్జున్ చూసి చాలా ఆనందించారు.
1: పీపుల్ వర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ డిలైటెడ్ వాచింగ్ అర్జున.
0: కానీ ద్రౌపది రాజు తన పుత్రికను తన దగ్గర పెట్టుకుని తక్షణమే ఆమెకు ఒక మాల ఇచ్చి ఈ మాలను ఆ అర్జునుకు వేయమని చెప్పింది.
1: కింగ్ ద్రుపద గేవ్ గార్లెండ్ టు హిస్ డాటర్ and wanted her to garland.
0: వారి వసతి ఎక్కడ?
1: Where were they staying?
0: పేద బ్రాహ్మణి ఇంటి లోపల వారు నివసిస్తూ వచ్చారు.
1: They were staying at the residence of a poor Brahmin.
0: వారి ఇంటి దగ్గరికి వెళ్లేటప్పటికి తల్లి కుంతీదేవి తలుపు వేసుకుని ఉంది.
1: By the time they went, they saw Kunti inside with the
0: door
1: bolted.
0: కుమారుడు చెప్పారు, అమ్మా మేము ఒక గొప్ప విలువైనటువంటి ఫలము సాధించుకుని వచ్చాము అన్నారు.
1: The sons said, Mother, we brought a highly valuable fruit with us.
0: Nayana, anta goppa.
1: And wanted her to garland.
0: Vaari vasati ekkada?
1: Where were they staying?
0: పేద బ్రాహ్మణి ఇంటి లోపల వారు నివసిస్తూ వచ్చారు.
1: They were staying at the residence

0: విత్ అస్.
1: నాయన అంత గొప్ప విలువైనటువంటి అంత గొప్ప మధురమైనటువంటి ఒక పదమును మీరు ఐదుగురు సమానంగా పంచుకోండి అని చెప్పింది.
0: ద మదర్ సెడ్ సచ్ ఎ వాల్యుబుల్ స్వీట్ ఫ్రూట్ బెటర్ బి షేర్డ్ బై ఆల్ ఆఫ్ యూ.
1: తల్లి మాటలు మీరైనటువంటి వారు ఆ బిడ్డలు.
0: ద చిల్డ్రన్ వుడ్ సర్టన్లీ ఫాలో ద కమాండ్ ఆఫ్ ద మదర్.
1: తల్లి ఆజ్ఞను శిరసావహించినటువంటి వారు.
0: దే ఫాలో స్ట్రిక్ట్లీ.
1: అప్పుడు లోపలికి వెళ్లి తల్లికి నమస్కరించి, తల్లి మీ ఆజ్ఞను శిరసావహించినాము అని ఐదుగురు నమస్కారం చేశారు.
0: దే వెంట్ ఇన్సైడ్ అండ్ డిడ్ నమస్కార్ టు హర్, గివింగ్ హర్ ఎ ప్రామిస్ దే వుడ్ సర్టన్లీ అబైడ్ బై హర్ కమాండ్.
1: కనుక ఆనాటి నుంచి కూడాను పాంచాలి అని పేరు పెట్టారు.
0: సిన్స్ దట్ టైమ్ షీ ఈజ్ కాల్డ్ పాంచాలి.
1: అనగా ఐదు మందికి భార్య అని దీని అర్థం.
0: ద మీనింగ్ ఈజ్ షీ ఈజ్ ద వైఫ్ ఆఫ్ ఫైవ్.
1: ఇది ఏ విధంగా ప్రపంచం అంగీకరిస్తుంది?
0: హౌ డు ఎక్స్పెక్ట్ ద వరల్డ్ టు యాక్సెప్ట్ దిస్?
1: కానీ ప్రపంచం అంగీకరించినను అంగీకరించకపోయినను తల్లి ఆజ్ఞను శిరసావహించటము బిడ్డల యొక్క కర్తవ్యము.
0: ఇట్ ఈస్ ది డ్యూటీ ఆఫ్ ది చిల్డ్రన్ టు ఫాలో ద కమాండ్ ఆఫ్ ద మదర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇట్స్ క్రెడిబిలిటీ యాక్సెప్టెన్స్ ఇన్ ది సైట్ ఆఫ్ అదర్స్.
1: ఆనాటి నుంచి ఆ గ్రామం వదిలిపెట్టి తిరిగి తమ యొక్క స్వగ్రామములకు వెళ్లి పరిపాలన జరుపుతూ వచ్చారు పంచ పాండవులు.
0: The five Pandavas left that village, started moving to another place and started ruling the area.
1: కాని ఈమె యొక్క ప్రవర్తనను, ఈమె యొక్క గుణగణములను చక్కగా గుర్తించినటువంటి ఒక పాండవులు ధర్మజుడు వచ్చి, నీవు మా సొత్తు కాదు, నువ్వు ప్రపంచమనకే ఒక విధమైనటువంటి శక్తివి, నీవు శక్తి స్వరూపిణివి, కనుక నీవు ఈ ప్రకృతిని పరిపాలించమని చెప్పి ఆజ్ఞాపించాడు.
0: Dharmaja watching the chastity of Draupadi, her behavior and conduct, he said, you are not the sole property of us. In fact, you can give the power all you have to the entire world. So said Dharmaja.
1: Neelo unnatvanti panchabhootamulu gaani panchagunamulu gaani panchendriyamulu gaani chakkaga neevu ariketinadaru.
0: You have total control over the five elements and the five senses.
1: ఇలాంటి వారే ప్రపంచం యొక్క స్థితిగతులను గుర్తించి వర్తించడానికి వీలవుతుంది.
0: ఓన్లీ సచ్ పీపుల్ కుడ్ స్ట్రిక్ట్లీ కాంప్రిహెండ్ ది డివినిటీ ఇన్ ది యూనివర్స్ అండ్ కండక్ట్ దెమ్ సెల్వ్స్.
1: అప్పుడు ఈమె ప్రపంచంలో బయలుదేరింది.
0: దెన్ షీ స్టార్టెడ్ మూవింగ్ అబౌట్.
1: వాడా తిరిగి, వీడు తిరిగి గ్రామము సంచరించి ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారు అని ప్రతి ఒక్క వ్యక్తిని కూడాను పరిశీలన చేస్తూ వచ్చాడు.
0: She went around all the streets and villages, finding out the good people and the bad people, their temperament, behavior.
1: ఈ విధంగా పరిశీలిస్తూ వచ్చాడు. కొంత మంచి కొంత చెడ్డ రెండు కూడాను ప్రపంచంలో ఉన్నటువంటివి.
0: On scrutiny she could understand this good and bad as well mixed in society.
1: Night and day అన్నట్టుగా దీపములు ఉండినట్టుగా చీకటి వచ్చినట్టుగా ఈ మంచి చెడ్డలు రెండు కూడా ఈమెకు కంటికి కనిపిస్తూ వచ్చాయి.
0: షీ కుడ్ ఆల్సో విజువలైజ్ గుడ్ అండ్ బ్యాడ్ ఇన్ సొసైటీ జస్ట్ యాజ్ యూ ఫైండ్ బ్రాడ్ డే లైట్ అండ్ పిచ్ డార్క్నెస్ ఇన్ నైట్.
1: కానీ చెడ్డగా ఉండేటువంటి వారికి సద్బోధలు చేస్తూ, మంచిగా ఉన్నటువంటి వారికి ఉత్సాహ ప్రోత్సాహం అందిస్తూ వీరిని కాపాడుతూ వచ్చింది.
0: షీ హాజ్ బీన్ సేఫ్ గార్డింగ్ ఎంకరేజింగ్ గివింగ్ ఆల్ సపోర్ట్ to good people so that they could be better, while at the same time teaching lesson to the wicked and bad people.
1: Karma nu manakandi.
0: Never give up your duties, karmas.
1: Kama managa mottamodardi.
0: The first desire, kama, is the first one.
1: Kama anaga ishtamu.
0: Kama means likes.
1: Kani ee prapanchamlo ee naadu laukikanga kama antunte veru veru arthanga teesukuntunnaru.
0: But in the world today we go by a different meaning for this word kama.
1: కానీ వేదాంతం కింద ఇది కోరిక అని అర్థం.
0: బట్ ఇన్ వేదాంతిక్ పార్లన్స్ ఇట్ ఈస్ డిజైర్.
1: డిజైర్ ఈ డిజైర్ ను కొంతవరకు అరికెత్తాలి అని.
0: దేర్ఫోర్ వీ షుడ్ ఎక్సర్సైజ్ సీలింగ్ ఆన్ డిజైర్స్.
1: ఏది మంచిది ఏది చెడ్డది,
0: వాట్ ఈస్ గుడ్ వాట్ ఈస్ బ్యాడ్,
1: ఈ రెండు విధములుగా కూడా మంచి చెడ్డలను విమర్శించి చక్కగా మంచిని మాత్రమే తీసుకోవటం చెడ్డను మాత్రం వదలటం ఇది సరైనటువంటి సత్యము అన్నారు.
0: Therefore, the truth lies in discriminating

0: between the, that which is good, which is bad, rejecting bad and accepting that which is good.
1: తన కర్తవ్యాన్ని తన సహజ ధర్మాన్ని తాను నడుచుకోవాలి కాని తన కర్తవ్యాన్ని విసర్జించి సహజ ధర్మమును ఏమాత్రమును నడుచుకొనక దానిని ఉల్లంఘించి తన ఇష్ట ప్రకారం నడుచుకోవటము ఇది సరి అయినటువంటి కోరిక కాదు.
0: ఇట్స్ నాట్ ఏ ప్రాపర్ డిజైర్ టు గివ్ అప్ వన్స్ ఓన్ డ్యూటీ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ అడాప్ట్ అదర్స్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ అదర్స్ డ్యూటీస్.
1: కనుక నీకు బిడ్డలు కలగని భార్య ఉండని కానీ బాధ్యత తప్పినది కాదు.
0: Yes, you may have your family, let wife be there, but you cannot be totally free from your duty.
1: ఈ కోరికను సక్రమమైనటువంటి సత్యమైనటువంటి మార్గంలో దీన్ని ప్రవేశపెట్టాలి.
0: But let the desire proceed in a truthful way.
1: ఈ విధంగా ప్రజల లోపల చక్కని మార్గమును ప్రబోధించి చక్కని మార్గంలో సరి అయినటువంటి సత్యమును బోధిస్తూ వచ్చింది.
0: Therefore, like this righteous path is clearly indicated and the truth is taught.
1: కనుకనే స్త్రీలందరూ కూడా గొప్ప ఆదర్శాన్ని అందుకున్నారు.
0: That's the reason why women have become high ideals.
1: పురుషులు చెప్పినట్టుగా తాను నడుచుకోలేదు.
0: She has not conducted according to the dictates of men.
1: నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు, నా కర్తవ్యాన్ని నేను చేస్తున్నాను.
0: You do your duty, I will attend to my duties.
1: కానీ నా యొక్క కర్తవ్యంలో నీవు ప్రవేశించకూడదు, నీ కర్తవ్యంలో నేను ప్రవేశించను.
0: Do not interfere as I discharge my duties. I too will not interfere.
1: ఈ విధంగా ఒకరికొకరు భర్తకు భార్యకు కూడా బోధించుకుని వారు సక్రమమైన మార్గం నడుచుకుంటూ వచ్చారు.
0: That was the teaching between the couple, the husband and the wife, and they could carry on their life sojourn perfectly.
1: అదే సత్యబోధాని.
0: That is a teaching lesson of truth.
1: ఈ ట్రూత్ ను తను నడుచుకున్నప్పుడు ఆ ట్రూత్ ధర్మం పుట్టిస్తుంది.
0: When once we follow truthfully, that gives rise to this righteousness, our dharma.
1: Satyam nasti paro dharma.
0: There is no other dharma beyond truth.
1: Satyamana vadinatvati dharmam ekkada kanipinchadu.
0: There cannot be dharma bereft of satya, truth.
1: Aithe bhagavantudu ekkadunnadu?
0: However, where is God?
1: Sarvata paripadam tasarvato chishirobukam sarvata stutimalloki sarvama vrittisthiteni. Bhagavantudu ekkada chusina gaani ఆకాశం మొదలుకొని భూమి వరకు కూడాను నిండి ఉండేవాడు భగవంతుడే.
0: గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఎవ్రీవేర్, రైట్ ఫ్రమ్ ద స్పేస్ డౌన్ టు ఎర్త్. ఆల్ ఫీట్ ఆర్ హిస్, ఆల్ ఐస్ ఆర్ హిస్, ఆల్ హ్యాండ్స్ ఆర్ హిస్, ఎవ్రీవేర్ ఈజ్.
1: కానీ భౌతికమైనటువంటి ప్రజలు, భౌతికమైన జీవులు ఏవి కనిపించలేవు.
0: బట్ హవెవర్ ద వరల్డ్లీ ఫిజికల్ పీపుల్ కెనాట్ కాంప్రిహెండ్ నాట్ డిస్కవర్.
1: చీమ మొదలుకొని పెద్ద వరకు కూడా, పాము మొదలుకొని తేలు వరకును, సింహం మొదలుకొని పులి వరకు కూడాను ఉన్నదంతా కూడాను కేవలము నిర్గుణ స్వరూపమైనటువంటి భగవంతుడే.
0: దేర్ఫోర్ ఇట్ ద కాస్మిక్ డివినిటీ దట్ విచ్ ఇస్ ప్రెసెంట్ రైట్ ఫ్రమ్ ఎన్ యాంట్ టు ఎన్ ఎలిఫెంట్ అండ్ ఆల్సో ఎన్ లయన్ విచ్ ఇస్ అట్రిబ్యూట్లెస్ ఫార్మ్లెస్ డివైన్ డివినిటీ.
1: ఇసుక మొదలుకొని చీమ వరకు కూడాను భగవంతుడే.
0: రైట్ ఫ్రమ్ శాండ్ టు యాంట్ యు ఫైండ్
1: తాను చేసేదంతా కూడాను ధర్మమైనటువంటిది, సత్యమైనటువంటివి చేస్తున్నాయి.
0: Therefore, whatever one does should be truthful and righteous.
1: తమ కర్తవ్యాన్ని తాను ఏమాత్రం కూడా విడవలేదు.
0: She has not given up her duty any time.
1: చీమ తనకు కావలసిన ఆహారం ఎక్కడో అక్కడికి మాత్రమే వెళుతుంది, తన ముక్కుకు తగినంత ఆహారం తీసుకుని వస్తుంది, తన స్వస్థానంలో పెట్టుకుని తాను భుజిస్తుంది.
0: Ant would be able to know the whereabouts of the food available and carries it to the particular place with the help of the nose.
1: ఇంకొకరి వస్తువును అపహరించదు.
0: It ant will never attempt to steal.
1: ఇంకొకరికి అపకారం చేయదు.
0: It will never harm anyone.
1: కనుక ఈ చీమ మొదలుకొని బ్రహ్మం వరకు కూడా ఒకే సత్యాన్ని, కర్తవ్యాన్ని అనుసరిస్తూ వచ్చారు.
0: Therefore, right from this ant to Brahman, the same truth, the same path of dharma are adhered.
1: రెండవది క్రోధము.
0: The next one is krodha, anger.
1: ఈ క్రోధము మానవునికి ఉండవలసినది.
0: This anger is however necessary for man.
1: కానీ తనకు విరుద్ధమైనటువంటి యొక్క మార్గమును తాను అనుసరిస్తూ వచ్చాడు.
0: But he is following a path which is quite contradictory to his nature.
1: అనవసరంగా అందరిపైన పడి క్రోధం చూపకూడదు.
0: we should not express our anger on unnecessary matters.
1: దేనిని మనం కోపించాలో దాన్ని మాత్రమే కోపం చేసుకోవాలి.
0: So we should be angry towards that deserves our anger.
1: Anger అనేటువంటిది చాలా చెడ్డది.
0: Anger is very bad.
1: తనకని మీ భంగపుచ్చును.
0: And you will be losing your wealth.
1: తనకును గల గౌరవము దగ్ధం చేయును.
0: You will be just burning a flame your respect.
1: తనవారనకైన చేయును.
0: And you will be away from your near and dear.
1: జనులకు కోపము వలన సర్వము చెడిపోయింది.
0: And people will ruin everything because of this anger.
1: కోపము కలిగిన వారికి,
0: those with anger,
1: ఏ పనియు ఫలింపకుండు,
0: will never be successful in any task. They will have problems, obstacles.
1: ఈ రెండు విధాల కూడా పాపం చాలా క్రోధం అనేక రకములైనటువంటి యొక్క చెడుగును పెంచుతుంది.
0: Therefore in both the ways you will ruin yourself because of this anger.
1: కనుక రెండవది కోపం. ఈ రెండింటి కూడాను ఆమె సవరిస్తూ ప్రజల లోపల చక్కగా వివరంగా బోధిస్తూ వచ్చింది.
0: She could correct both these features and propagate, publicize in the community.
1: బిడ్డలను ప్రేమిస్తూ వచ్చింది.
0: She started loving children.
1: బిడ్డలపైన ప్రేమ ఉండాలి కానీ కోపం ఉండకూడదు.
0: You should love children. You should not be angry towards them.
1: నీ విరోధిపైన నీ కోపం ఉండొచ్చు కానీ బిడ్డలపైన ప్రేమ ఉండాలి.
0: You should naturally love your children. You may have some anger towards your enemy.
1: కనుక నీకు కోపం కూడాను ఎక్కడ వినియోగించాలో, ఏ స్థానంలో వినియోగించాలో, ఏ విధంగా వినియోగించాలో దాని మార్గం కూడాను చక్కగా ప్రబోధించింది.
0: Yes. Clearly explained what anger is, in what way it should be shown, in what direction it should flow. The third one, dvesha, hatred. Dvesha, hatred.
1: Dveshamu evarini dveshinchali?
0: Whom should you hate?
1: Neeku aishtamaina vaani dveshinchadama?
0: Do you hate the one whom you dislike?
1: Leka neeku apakaram chesinatuvanti vaadini dveshinchadama?
0: Are you going to hate a person who harmed
1: you? నీకు విరోధి అయినటువంటి వాడిని ద్వేషించడమా?
0: Are you going to hate your enemy?
1: కాదు కాదు కాదు.
0: No.
1: ఈ ఎవరిని ద్వేషించాలంటే తన గుణములు, తన సత్యము, ధర్మము, శాంతము, దీన్ని కాపాడేటువంటి వారిని ప్రేమించాలి. దీనికి విరోధించేటువంటి వారిని ద్వేషించాలి.
0: Whom should you hate? You should hate those who interfere as you proceed along the path of satya and dharma, and you should like those that support, that encourage you along these two paths.
1: Satya dharmamulu neevu dveshinchinatante neevu manavude kaadu.
0: If you hate satya and dharma, you are no human being.
1: Karukane pasuvachukulu gaadu modalukoni anni kudanu ee deshanni chakkaga artham chesukoni vartichu vachindi.
0: Birds, beasts and animals understand these two principles and they conduct themselves in a natural way.
1: Ahimsa.
0: Then comes ahimsa, non-violence.
1: Evarini himsinchakoddu.
0: You should not hurt anybody.
1: Matato kaani,
0: either by word,
1: palito kaani,
0: or deed,
1: dehamto kaani,
0: or physical,
1: inke vidhamaina thoughtsto kaani,
0: or by thought.
1: Evarini manu dveshinchakoddu.
0: You should not hate anybody either by thought or word.
1: Cheyakoddu.
0: You should not harm anybody.
1: కనుక ఈ మూడింటి ద్వారా దీన్ని ఐదుని సాధిస్తూ వచ్చింది ఆమె.
0: బికాస్ ఆఫ్ దీస్ ప్రిన్సిపల్స్ షీ కుడ్ అచీవ్ అకంప్లిష్ ఆల్ దట్ షీ కుడ్.
1: కనుకనే ఈమె ప్రపంచం యొక్క స్థితిగతులను ఆలోచించి సరైన మార్గం నిరూపించినటువంటిది దమయంతి.
0: ఇట్ వాజ్ దమయంతి హూ కుడ్ అండర్స్టాండ్ ద విమ్స్ అండ్ ద వేస్ ఆఫ్ ది వరల్డ్ అండ్ షుడ్ ఎక్స్ప్లెయిన్ క్లియర్.
1: దమయంతి సత్యమును అనుసరించినటువంటిది.
0: దమయంతి ఫాలోడ్ ద పాత్ ఆఫ్ ట్రూత్.
1: సత్యమును అనుసరించటం చేతనే దమయంతి అనేటువంటి యొక్క పేరు ఆమెకు కలిగింది.
0: బికాస్ షీ ఫాలోడ్ ది పాత్ ఆఫ్ ట్రూత్ షీ గాట్ ద ట్రూ నేమ్.
1: దమమును సాధించినటువంటి దారి.
0: అండ్ షీ కుడ్ అచీవ్ కంట్రోల్ దమ.
1: ఈ కంట్రోల్ చేయటం వల్లనే మానవుడు ఎంతైనా కూడా అభివృద్ధికి రాగలడు.
0: బై ఎక్సర్సైజింగ్ దిస్ దమ కంట్రోల్ యూ కెన్ బి ఎగ్జాల్టెడ్ రీచ్ హైట్స్.
1: చీమలు కూడాను ఈ యొక్క దమయమును ఆశ్రయించుకుంటాయి.
0: And you find this dama control is noticed among ants.
1: Chakkaga vicharichu chudandi chimalu potu unta oka line ga.
0: Watch ants moving in a particular line.
1: Oka line lo appudu potundi chimanu inko line nunchi vastunnatudu chimaru palukurinchi daniki muddu petti inji velli potuntadu.
0: As you find these ants moving in one direction, one line, those that go forward will be greeting those who would be coming backward. And then just talk.
1: కనుక మీరు చీమలు చక్కగా చూడండి.
0: వాచ్ అండ్ క్లియర్లీ.
1: దాంట్లో కూడా దమం ఎంతో ఉంటుందని.
0: There lies this Dhamma, the control.
1: శివలో బ్రహ్మలో శివకేశవాదులలో వర్తించేటువంటి వాడు భగవంతుడు.
0: God is present in this ant and Brahma, in Shiva and Keshava as well.
1: కనుక దమం అనేటువంటిది సాధించాలంటే ఇంద్రియాలను మనం నిగ్రహించాలి.
0: Therefore, Dhamma meaning exercising control over senses.
1: మన ఇంద్రియాలు ఇష్టమొచ్చినట్టుగా తిరుగుతూ ఉంటాయి.
0: The senses are wayward.
1: భగవంతుడు ఇచ్చింది అది చెవులు ఎందుకోసం?
0: Why God has gifted you ears?
1: మాట్లాడేటువంటి వారి మాటలంతా వినటమా?
0: Is it to listen to all gossip?
1: చెడ్డ మాటలు ఏవి వినకూడదు.
0: You should never listen to bad words.
1: కానీ మంచి మాటలు మాత్రం విను.
0: You should certainly pay attention to good words.
1: ఇచ్చింది ఎందుకోసము? నాలుక.
0: Why the tongue is gifted to you?
1: ముద్దలు నందించుకునే కోసమా?
0: Is it only to swallow morsels of food?
1: కాదు కాదు.
0: No.
1: నాకు అందించింది రుచి చూడటం కోసమని.
0: The tongue is given to taste.
1: రుచి చూచి మంచి రుచి అయిపోతే తాను లోపలికి పంపుతుంది.
0: And that which is good and palatable is allowed to go in.
1: చెడ్డ రుచి అయిపోతే బయటకు తుమ్మేస్తుంది.
0: And if it doesn't taste good, it is just sent out.
1: అదే విధముగానే మంచిని ఇచ్చినది భగవంతుడు నీ యొక్క ఉత్తమ జన్మమును రక్షించుకోవటం కోసమని.
0: Therefore, God has given all these so that we can maintain this noble, rare birth of a human being.
1: కనుక భగవంతుడు ఏది ఇచ్చినప్పటికీ మాకు కష్టం ఇచ్చుతున్నాడు, సుఖమిస్తున్నాడు భగవంతుడు అంటే భగవంతుడు ఏది ఇవ్వటం అనేది.
0: We think God has given us bad times. God has given us good times. It's not so. God doesn't give anything in reality.
1: ఎవరెవరికి అర్పించినటువంటి ఒక ఉద్యోగాన్ని వారు నడుచుకుంటున్నారు, కానీ భగవంతుడు ఎందులో ప్రవేశించదు.
0: Each one conducts himself according to the job given to him, but God does not interfere.
1: కనుక భగవంతుడు సాక్షిభూతుడు.
0: God is an eternal witness.
1: తాను దుఃఖానికి పాల్గొనడు, సుఖానికి పాల్గొనడు.
0: And he doesn't resort to any grief nor confer pleasure.
1: సుఖ దుఃఖములు రెండు కూడాను మానవుడు చేసేటువంటి కర్తవ్య కర్మల్లో వచ్చే దోషములే.
0: The pain and pleasure are the results of or the consequences of actions.
1: మానవుడు ఏదైనా మంచి మాట మాట్లాడుతుంటే ఏం ఫ్రెండ్ హౌ ఆర్ యూ అని అడిగితే వాడు కూడా ఏం ఫ్రెండ్ హౌ ఆర్ యూ అంటాడు.
0: If anyone talks so nicely and says, "Oh friend, how are you?" you would get the same response.
1: కానీ ఏమిరా ఎట్టున్నావురా అంటే నువ్వు కూడా ఏమిరా అంటున్నావు అని వీడు కూడా అడుగుతాడు.
0: బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ వి టాక్ కన్వర్సింగ్ ఇన్ అన్ అరగెంట్ వే యు విల్ గెట్ అరగెంట్ రిప్లై.
1: కనుక మాటకు మాట చూపుకు చూపు.
0: దేర్ఫోర్ ద వర్డ్ ద రెస్పాన్స్ అండ్ ద లుక్ విల్ బి బేస్డ్ ఆన్ ద వే యు ఎక్స్ప్రెస్.
1: కనుక మనం ఏ విధమైన రియాక్షన్ చేస్తామో దానికి రియాక్షన్ వస్తుంటుంటాడు.
0: యాజ్ ఇస్ ది యాక్షన్ సో ఇస్ ద రియాక్షన్.
1: ఆ రియాక్షన్ రీసౌండ్ రిఫ్లెక్షన్ ఈ మూడు కూడా మానవుడి యందు కేవలం తాను తాను కల్పించుకోవటమే కానీ భగవంతుడు ప్రసాదించినటువంటిది కాదు.
0: ద రియాక్షన్ రిఫ్లెక్షన్ రిసౌండ్ ఆర్ ద రిజల్ట్స్ ఆఫ్ వన్స్ ఓన్ యాక్షన్స్. దే ఆర్ నాట్ గివెన్ బై గాడ్.
1: నీవు అద్దం ముందు పోయి ఏ విధంగా యాక్ట్ చేస్తావో ఆ విధంగానే అది కనిపిస్తుంది.
0: జస్ట్ యాజ్ యూ యాక్ట్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్ యు ఫైండ్ ద రిఫ్లెక్షన్.
1: నీవు సవరిలో పోయి నీవు ఏ పలుకు వెలుగుతావో ఆ పలుకులే నీకు తీసవుండగా వస్తుంటుంది.
0: Therefore, whatever you speak in a congregation will come back to you by every sound.
1: రిఫ్లెక్షన్ అనేటువంటిది నీ మనసు ఏ విధమైనటువంటి తలంపులు తలుస్తుందో అదే విధమైనటువంటి తలంపులే బయట నీకు వస్తుంటుంది.
0: ద రిఫ్లెక్షన్ మీన్స్ ద థాట్స్ దట్ యు హ్యావ్ విత్ ఇన్ విల్ ఎక్స్ప్రెస్ అవుట్ ఇన్ ఎ సిమిలర్ వే.
1: కనుక ప్రతి మానవుడు కూడాను గుర్తించవలసినటువంటిది మనం చేసేటువంటి పనుల లోపల ఉన్నటువంటి తప్పప్పుడు మాత్రమే మనం గుర్తించాలి.
0: Therefore, what one has to do is to find out good and bad in all of the actions that one undertakes.
1: మనసుకు ఇది చెడ్డది అని తెలిసినప్పుడు దానిని పట్టద్దు.
0: When one's mind decides it's bad, give it up immediately.
1: అప్పుడు ఆ విధమైన నడక నడిచినప్పుడే వీరందరూ కూడా ముక్తులైనారు.
0: When once you proceed in a determined way, you'll be successful.
1: దీంట్లో భక్తులుగా కావటము ఈ విధమైన యాక్షన్ వల్లని.
0: And you can be a devotee by such actions.
1: కనుక మన మాటలు కాని మన నడతలు కాని మన యొక్క పనులు కాని మనం చేసుకున్నటువంటివి మంచి చెడ్డలే ఫలితములే కాని మరొకటి కాదు.
0: Therefore, our words, our actions and deeds and thoughts are based on our actions.
1: ఎవరు చేసిన కర్మ వారనుభవింపక ఏరికైనను తప్పునన్నా.
0: One has to face one's own fate or destiny. None can escape from it.
1: ఏనాడు ఏ రీతి ఎవరు చెప్పగలరు అనుభవించు యొక్క సిద్ధమన్న.
0: వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ ఇన్ ఫ్యూచర్ వాట్ లైస్ అహెడ్ ఇన్ టైమ్స్ నో వన్ కెన్ డిసైడ్ వన్ షుడ్ బి ప్రిపేర్.
1: రాముడంతటి వాడు రమణి సీతని బాసి పాముని వలయించెనన్న.
0: హావ్ యు నాట్ నోటీస్ రామ హు వాస్ జస్ట్ క్రయింగ్ బికాస్ ఆఫ్ సపరేషన్ ఫ్రమ్ సీత.
1: అనగా ఏమిటి, సీత నా భార్య అనేటువంటి మమకారం చేతనే తాను ఏడ్చుకుంటూ వచ్చాడు.
0: రామ క్రైడ్ బికాస్ ఆఫ్ హిస్ అటాచ్మెంట్ టువర్డ్స్ సీత బీయింగ్ ద కాన్సర్ట్.
1: తాను తన భార్య అనేటువంటి తాను ఎట్టగా చెప్పగలడు?
0: కెన్ హీ సే దట్ షీఈస్ హిస్ వైఫ్?
1: వివాహమాడిన తక్షణమే ఆమె భార్య అయిపోయిందా?
0: ద మూమెంట్ షీ హీ గాట్ మ్యారీడ్ టు హర్ కెన్ యూ సే దట్ షీఈస్ హిస్ వైఫ్?
1: కాదు కాదు.
0: నో,
1: అర్ధ భాగమును అనుభవించినప్పుడు, అర్ధ భాగమును తాను సాధించినప్పుడు ఆమె తన భార్య అవుతుంది.
0: In fact, when he wins over half of his body, then he can claim that she is
1: his wife. అందుకోసమనే అనేక మంది ప్రపంచంలోపల కృష్ణుని ప్రార్థిస్తూ వచ్చారు. 5 మంది భర్తను పెట్టుకుని ఏ విధంగా పతివ్రత అని చెప్పగలరు అని చెప్పని వాళ్ళు ప్రశ్నిస్తూ వచ్చారు.
0: So many people went on questioning, how can she be one of chastity being the wife of 5 husbands?
1: కృష్ణుడు చెప్పాడు.
0: Krishna said,
1: పతుల పలుమాటలకు ఎదురు చెప్పంగా పోకూడదు.
0: She will never oppose whatever husbands say.
1: వారి సేవలు చేయగా తీరదు.
0: She will never say that she has no time to serve them.
1: తనకు నున్న దానికి తృప్తి కలుగుతుంది.
0: She gets satisfied with her lot.
1: ద్రౌపదికి సాటియే పతివ్రత లేదు.
0: There is no other woman equal to ద్రౌపది.
1: రుక్మిణి కాని, సత్యభామ కాని, సీత కాని, రుక్మిణి కాని, ఎవరైనా సరియే ఈ మూడింటి ఎందు దాటినప్పుడు వాడు కాదు.
0: Therefore none of them may be that Rukmini or Satyabhama. It is Draupadi who has these 3 qualities. And she got herself satisfied with the lot she has.
1: When the salary
0: is 100 rupees, she would not ask for a sari worth about
1: 300 rupees.
0: Therefore, the expenditure should be based on the income.
1: విషయాన్ని గుర్తించి వర్తించటమే నిజమైనటువంటి పతివ్రత.
0: దేర్ఫోర్ ఎ పతివ్రత, ఎ వుమన్ ఆఫ్ చాస్టిటీ షుడ్ నో ది డిఫికల్టీస్ అండ్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ద హస్బెండ్ అండ్ మేనేజ్.
1: సతి యొక్క గుణమును తాను గుర్తించటము సరి అయినటువంటి పద్ధతిని తాను గుర్తించాలి.
0: అండ్ దేర్ఫోర్ ద క్వాలిటీస్ ఆఫ్ సతి ద వైఫ్ హ్యావ్ గాట్ టు బి నోటీస్డ్ వెరీ క్లియర్లీ.
1: అప్పుడు ఇతను కూడా గుణవంతుడు కావాలి.
0: అండ్ దెన్ బోత్ ఆఫ్ దెమ్ కుడ్ బి వర్చువస్ అండ్ నోబుల్.
1: కనుక మంచి చెడ్డలంతా కూడా మన యొక్క మార్పుల్లో ఉన్నాడు, కానీ మరి దీంట్లో దేంట్లో లేదు.
0: Therefore, good and bad are based on our own feelings within and the changes thereafter.
1: మంచి చెడ్డలు రెండును కలిసి ఉండు.
0: The good and bad are mixed.
1: దీన్ని విడిది ఎవ్వరి వశము కాదు.
0: It is impossible for anyone to separate them.
1: చెడ్డ అత్యేకముగా ఎందు చేరబోదు.
0: There is nothing like bad apart or separate.
1: మంచి వచ్చేదేమి, చెడ్డది తన పాటికి తానే కలిగిపోవు.
0: ద మూమెంట్ గుడ్ డాన్స్ ద బ్యాడ్ డిసపియర్స్ వానిషెస్.
1: కనుక మనం చెడ్డను వేరే పెరికిపారవలసిన అవసరం లేదు.
0: యూ డోంట్ హ్యావ్ టు ప్లక్ అవుట్ ద బ్యాడ్ సెపరేట్లీ.
1: నువ్వు బ్యాడ్ ను మర్చిపోతే మంచి నీకు అభివృద్ధి అవుతుంది.
0: వెన్ వన్స్ యూ ఫర్గెట్ ఆల్ ద బ్యాడ్ దేర్ ఒరిజినేట్స్ గుడ్.
1: యువకులారా,
0: యంగ్స్టర్స్,
1: మీకందరికీ ముఖ్యంగా ఇవే చెప్పవలసింది.
0: This is the teaching that Bhagavan gives you all this day.
1: ఇది న్యూ ఇయర్ అని, ఇది కొత్త సంవత్సరం అని.
0: Calling this a new year.
1: ఇది చాలా నూతనమైనటువంటి గుణమును అందిస్తుందని.
0: That it is going to give us something special.
1: భావించరాదు.
0: You should never feel so.
1: మన గుణములే మనకు ప్రభిస్తుంటాయి.
0: All our qualities, virtues will come.
1: మన ప్రవర్తనలే మనకు ప్రభిస్తుంటాయి.
0: It's only our conduct that gives results.
1: మన యొక్క యోచనలే మనకు రిసౌండ్ గా వస్తుంటాయి.
0: దేర్ఫోర్ అవర్ ఓన్ థాట్స్ విల్ కమ్ బ్యాక్ టు అస్ యాజ్ రిసౌండ్.
1: ఒక పశువు కావాలి కాపరి,
0: అండ్ వి ఆర్ ఫైండ్
1: పశువులు
0: తోలుకొని,
1: పశువులు తోలుకొని ఒక 3 కొండల మధ్య లోపల పోయి చేరాడు.
0: హి వాస్ రేరింగ్ ద కౌస్ అండ్ హి హస్ గాటెన్ ఇంటు ద సెంట్రల్ ప్లేస్ సరౌండ్ బై మౌంటైన్స్.
1: పచ్చని గడ్డి కనిపిస్తుంది.
0: అండ్ దేర్ హి కుడ్ హియర్ ద రిసౌండ్.
1: అక్కడ పోయి కూర్చున్నాడు.
0: హి సాట్ దేర్.
1: పాట పాడుకుంటూ వచ్చున్నాడు.
0: అండ్ హి వెంట్ ఆన్ సింగింగ్.
1: పాట ఏ విధమైన పాట?
0: వాట్ కైండ్ ఆఫ్ సాంగ్ ఇట్ ఇస్?
1: ఏదో ఒక దైవం పై పాడుతూ వచ్చాడు.
0: హి వాస్ సింగింగ్ ద హిమ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ గాడ్.
1: కానీ ఒక రీసౌండ్ అదే పాట తిరిగి పాడుతూ వచ్చింది.
0: బట్ హీ కుడ్ లిసన్ టు ద రిసౌండ్ ద సేమ్ సాంగ్.
1: అబ్బాయి కోపం వచ్చింది.
0: The boy was very angry.
1: నేను పాడిన పాటని ఇంకొకరు పాడతారా, మరి పాడేక హక్కు లేదు అని చెప్పి ఇంటికి పోయాడు కోపంగా.
0: He was very much disturbed because he finds someone else singing the same song as he has been doing now. He was so upset and went home.
1: ఆనాడు భోజనమే చేయలేదు.
0: That day he didn't have his food.
1: తల్లి ప్రశ్నించింది, ఎందుకు నాయన ఈ విధంగా ఉన్నావు?
0: Mother asked, why boy, why are you like this?
1: అమ్మా, ఈనాడు నాకు ఎవరో ఒకడు నాకు చాలా ఆపోజిట్ గా వచ్చి నాకు విరుద్ధంగా నేను చెప్పిన పాటనే పాడుతూ వచ్చాడు, నేను చెప్పిన రీతిగానే నడుచుకుంటూ వచ్చాడు, అతన్ని శిక్షించాలి అని నాకు కోపంగా చెప్పాడు.
0: The boy said, mother, today what happened was, I faced an enemy who was simply repeating what all I have been saying, who has been singing the same song that I have been singing.
1: నాయనా, అది ఇంకొక వ్యక్తి కాదు, ఈ సౌండ్ నీకు రిఫ్లెక్షన్ వచ్చేసింది.
0: The mother said, there is no other person there, it is only your re-sound.
1: నీ సౌండే.
0: It is your own sound.
1: కాబట్టి నీ సౌండ్ నీకు విరుద్ధంగా వచ్చింది, కానీ బయట వారి ఎవరు కూడా నీకు విరుద్ధంగా లేరు.
0: ఇట్ ఇస్ ఓన్లీ యువర్ సౌండ్ దట్ హెస్ కమ్ బ్యాక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రీ సౌండ్, నాట్ ఫ్రమ్ ఎనీవన్ ఎల్స్.
1: ప్రతి వ్యక్తి కూడాను ఇతరులను ద్వేషించినప్పుడు, ఇతరులను ప్రేమించినప్పుడు, ఇతరులను అనేక రకంగా తూలనాడినప్పుడు అవి నీకు తిరిగి ప్రతిబింబంగా వస్తున్నాయి, కానీ పరులు కాదు.
0: Therefore, whomsoever accuse, criticize or blame, they will all come back to you as a sound. It's not by anybody else.
1: మన ప్రపంచంలో అంతా కూడా అంతే.
0: Whole thing happens in the entire world.
1: మనం చేసినవే మనం అందుకుంటున్నాం, కానీ నువ్వు చేయని అందుకోవడానికి వీలు లేదు.
0: We get the results out of our actions. Nothing different from that.
1: ఇది భగవంతు యొక్క నియమం.
0: This is the divine law.
1: ఇది కేవలం ప్రేమ కలిగినటువంటి వారికి దీన్ని ప్రేమ కింద మార్చుకుంటారు.
0: But those full of love can visualize this way the path of love.
1: విరోధం కలిగినటువంటి వారికి దీనికి విరోధంగానే విశ్వసిస్తారు.
0: But those who are inimical in their attitude, they find an enemy.
1: ఈ ప్రేమ విరోధము రెండు కూడాను ఒకటే గాని రెండు కాదు.
0: Therefore the love and enmity are one and the same, not different.
1: మంచి చెడ్డలు రెండును కలిసి ఉండు.
0: Good and bad are mixed.
1: దీని విడది ఎవరి వశము కాదు.
0: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీబడీ టు సెపరేట్ దెమ్.
1: చెడ్డ ప్రత్యేకముగా ఎందుకు చూడబోవు.
0: దేర్ నథింగ్ లైక్ బ్యాడ్ బీయింగ్ అపార్ట్ సెపరేట్.
1: కనుక ప్రత్యేకంగా మనం చెడ్డను చూడటం లేదు.
0: యూ కెనాట్ ఫైండ్ ద బ్యాడ్ సెపరేట్ లా.
1: మీలో ఉన్నటువంటి ఒక భావమే మీకు ఆ విధంగా రిఫ్లెక్షన్ చేస్తున్నాయి.
0: యువర్ ఓన్ ఫీలింగ్స్ కమ్ బ్యాక్ టు యాజ్ రిఫ్లెక్షన్.
1: నీ బిడ్డను చూసి నాకు నా బిడ్డ అని ఆనందంగా ఎత్తుకున్నప్పుడు అది బిడ్డ ప్రేమనే వస్తుంది.
0: When once you hug your child and lift, that kind of attachment love will come back to you.
1: అదే బిడ్డ పెద్దగా అయినప్పుడు ఇవి నా భార్యగా ఉండాలా అనుకున్నప్పుడు అది భార్య భావమే వస్తుంది.
0: Similar will be the attachment towards one's own wife, and she will have that kind of feeling.
1: ఇవి రెండు కూడాను మానవుని యొక్క గుణము నుంచి అభివృద్ధి అయ్యేటువంటివి, కానీ ప్రత్యేకంగా భగవంతుడు అందించేటువంటివి కాదు.
0: These are the qualities innate in man. They are not given by God.
1: భగవంతుడు నిర్గుణుడు, నిరంజనుడు, నిరాతనుడు.
0: God is eternal witness. He is blemishless, attributeless.
1: అతనికి ఎట్టి చలనము లేదు.
0: There is nothing, no mobility or motion.
1: ఎట్టి భావ మార్పులు లేదు.
0: And there is no change in idea.
1: కానీ ఇవన్నీ కూడా మన యొక్క భావములే, మన యొక్క చేంజ్లే.
0: It is only our perverted notions, diverted ideas.
1: కనుక విద్యార్థులారా,
0: స్టూడెంట్,
1: ప్రతి ఒక్కటి కూడా మీలో ఉన్నటువంటి భావములే మీకు రిఫ్లెక్షన్, రియాక్షన్, ఈ సౌండ్ గా వస్తున్నాయి.
0: Therefore everything within you will come back to you in the form of reaction, reflection,
1: result.
0: You watch somebody and say that he is laughing at me.
1: ఆమె దేని కోసం నవ్విందో నీకెట్ తెలుసు?
0: What made her laugh? How do you know?
1: కానీ నీవు నిన్ను చూసి నవ్వింది అని నువ్వు భావిస్తున్నావు.
0: But you think that she has laughed at you.
1: ఇదే ఒకనాడు కింగ్ కాంగ్ ఒకనాడు తెల్లవారు లేస్తానే ఎక్సర్సైజ్ చేస్తూ వచ్చాడు రోడ్ లో.
0: కింగ్ కాంగ్ వాజ్ మూవింగ్ అబౌట్ ఆన్ ద రోడ్ డూయింగ్ ఎక్సర్సైజ్.
1: ఒక ఆమె పల్లె నుంచి పెరుగు పాలు తీసుకుని పట్టణానికి అమ్మడానికి వస్తుండాలి.
0: అండ్ హీ కుడ్ ఫైండ్ అ వెండర్ మూవింగ్ అబౌట్ ఆన్ ద స్ట్రీట్ సెల్లింగ్ ద మిల్క్.
1: మిల్క్
0: అండ్ కర్డ్.
1: అప్పుడు ఈయన చూసి నన్ను చూసి ఈమె నవ్వుతుండాలి అని భ్రమించి ఉంటాడు.
0: అండ్ కింగ్ కాంగ్ థాట్ that this vendor is laughing at him.
1: నీవు నన్ను చూసి నవ్వుతున్నావా? నా బలం నీకు తెలుసునా?
0: Are you laughing at me? Are you aware of my physical strength?
1: అయ్యా నీ బలమును నేను గురించి చెప్పలేదు, నీ యొక్క రూపమును చూసి నేను చెప్పలేదు, నాకు ఏదో నవ్వు వచ్చింది నేను చేసుకున్నాను.
0: She said, I have not laughed at you, not for all the physical strength that you have and the power you have.
1: నీవు ఉన్నది చాలా బలముగా ఉన్నావు.
0: You are so strong.
1: స్పీడ్ గా వెళ్లేటువంటి కారు కూడా ఒక చేతితో ఆపగలుగుతున్నావు.
0: యూ కెన్ ఆల్సో హోల్డ్ బ్రింక్ ఏ టోటల్ హాల్ట్ ఈవెన్ ఏ రన్నింగ్ కార్ ఎట్ హై స్పీడ్.
1: అలాంటి వాడిని చూసి నేను నవ్వటంలో నాకే సిగ్గుగా ఉంటుండాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ ఐ ఫీల్ హ్యూమిలియేటెడ్ ఇఫ్ ఐ లాఫ్ ఎట్ సచ్ ఎ పర్సన్.
1: ఎక్స్క్యూజ్ మీ, నన్ను క్షమించండి, అది కోల్పోయింది.
0: అండ్ షీ సెడ్ పార్డన్ మీ అండ్ షీ లెఫ్ట్ దేర్.
1: కనుక ఒకరిని చూసి ఒకరు అవ్వుకోవటం, వారిలో ఉన్నటువంటి భావములు వారు గుర్తించుకోక ఈ విధంగా ప్రవర్తిస్తుంటారు.
0: సో అవర్ నోషన్స్ లైక్ దట్ ఆర్ బేస్డ్ అపాన్ అవర్ ఓన్ ఫీలింగ్ విత్ హిమ్.
1: కనుక పిల్లలారా, మీ అందరి యొక్క భావములు కూడా మంచివి, కానీ కొన్ని కొన్ని దృశ్యములు చూచి, కొన్ని కొన్ని వాక్యములు విని, కొన్ని కొన్ని ఆటలు చూచి మీలో ఒక విధమైనటువంటి యొక్క విరక్తి భావము ప్రేమ అన్నీ కలుగుతూ ఉంటాయి.
0: Therefore, no doubt you have all good thoughts, but at times, basing on the scenes around and situations, certain events, you will have this kind of frustration and depression.
1: నిజంగా చూస్తే ఈ ప్రపంచంలో మనిషి స్వరూపమే లేదు.
0: In fact, in this world, there is no true human form.
1: No మనిషి స్వరూపం. మనిషి స్వరూపమే లేదు.
0: There is no true human form.
1: Human form ఏ కాదు, ఏ form కూడా లేదు.
0: There is no form in reality.
1: ఆ ఫారం చూసి మనం పేరు పెట్టుకుంటున్నామే కానీ ఆ విధానికి ఒక ఫారం లేదు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో ఫార్మ్ ఇన్ ద ట్రూ సెన్స్, వీ ఓన్లీ గివ్ ఎ నేమ్.
1: కనుక మన భ్రమనే మనకు భ్రమిస్తుండాలి.
0: ఇట్ ఈస్ ఓన్లీ అవర్ ఇల్యూషన్ దట్ మేక్స్ అస్ ఫీల్ డెల్యూజన్.
1: ఇది కేవలం ఒక ముఠాల యొక్క లక్షణం.
0: దిస్ ఈస్ ది క్వాలిటీ ఆఫ్ ఎ ఫూలిష్ పర్సన్.
1: మనసుకు మనం సాక్షి.
0: అండ్ యు ఆర్ ది విట్నెస్ టు ద మైండ్.
1: మనసుకు మనము సాక్షి.
0: అండ్ యు ఆర్ ది విట్నెస్ టు యువర్ మైండ్.
1: దేహకు గుణము సాక్షి.
0: అండ్ ఇట్ ఇస్ ద వర్చ్యూ విచ్ ఇస్ విట్నెస్ టు ది క్వాలిటీస్.
1: మనసుకు మనము సాక్షి, దేహకు గుణము సాక్షి.
0: అండ్ ఇట్ ఇస్ ద వర్చ్యూ విచ్ ఇస్ ద విట్నెస్ టు ద బాడీ.
1: ముఠాలకు మూర్ఖం సాక్షి. ముఠాలకు మూర్ఖం సాక్షి.
0: అండ్ ఫర్ ఆల్ దిస్ గ్యాంగ్స్టర్స్ ది ఫూలిష్నెస్ ఇస్ ది విట్నెస్.
1: కాబట్టి ఇవంతా మీ ఫూలిష్నెస్ తప్ప వేరేది కాదు.
0: It all amounts to foolishness.
1: మీరు గొప్ప విద్యావంతులము, మేము గొప్ప తెలివితేటలు గల వాళ్ళము అని అనుకుంటున్నారు, కానీ మీ తత్వాన్ని మీరు గుర్తించుకోలేకపోయినప్పుడు మీరు ఎట్లా తెలివితేటలు గల వారు అవుతారు?
0: యూ థింక్ యూఆర్ ఎడ్యుకేటెడ్ అండ్ ఆల్సో ఇంటలెక్చువల్స్. ఇఫ్ యూ డోంట్ నో యువర్ ట్రూ నేచర్, హౌ కెన్ యూ బి ఎడ్యుకేటెడ్ అండ్ ఎ ట్రూ ఇంటలెక్చువల్?
1: నీ సత్యాన్ని నీవు గుర్తించినటువంటి వాడు అప్పుడే వాడు నిజంగా ఎడ్యుకేషన్.
0: ఇఫ్ యూ నో యువర్ ట్రూత్, యువర్ ట్రూ నేచర్, then only you can call yourself educated.
1: నీ సత్యాన్ని నీవు గుర్తించినటువంటి వాడు ఇతర సత్యాన్ని ఏ విధంగా గుర్తించగలవు?
0: If you don't know your own principle of truth, how do you know truth of others?
1: కనుక మొట్టమొదట మన దోషాన్ని మనం గుర్తించాలి.
0: First, let us know our own mistakes within us.
1: మన దోషాన్ని మనం గుర్తించడానికి, వర్తించుకోవడానికి తగిన ప్రయత్నం చేసినప్పుడే వాడే ముముచ్చుడు.
0: When once you identify your mistakes, correct them, you will be mumukshu, the liberated.
1: Kanuka manam motta motta manam devunni prarthinchee danikante, devunni poojincheetundi danikante, motta motta mana yokka manasunu arigattukovadaniki prayatnam cheyali.
0: Therefore, instead of praying, instead of worshipping, we should first of all have a total control over our mind.
1: Manase ee yokka jagattukante kodanu moola kaaranam.
0: It is the mind which is responsible for the whole world.
1: మనిషానాం కారణం బంధమోచయో.
0: Mind is responsible for bondage and liberation.
1: కనుక ఈ బంధమోచమునకు మనసే కారణం.
0: Therefore, for bondage and liberation, mind is the cause.
1: మనసు నీవు అరిగట్టడానికి ప్రయత్నం చేయి.
0: Make every effort to control your mind.
1: తప్పక నీవు గొప్పవాడు కావగలవు.
0: You are bound to be great and noble.
1: నీవు ఐడియల్ మ్యాన్ కావగలవు.
0: You can be an ideal man.
1: కనుక ఐడియల్ మ్యాన్ కావాలనుకుంటేవి నీవు మొట్టమొదట నీ మనసు నీవు గుర్తించుకోవాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు బి ఎన్ ఐడియల్ మ్యాన్, ఫస్ట్ నో ద నేచర్ ఆఫ్ యువర్ మైండ్.
1: తెలుసు తెలియకనో పొరపాటుతో కొంచెం తప్పులు చేస్తాం.
0: యు మస్ట్ హావ్ కమిటెడ్ సమ్ మిస్టేక్స్ నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ.
1: తప్పు తెలిసిన తర్వాత దానికి పశ్చాత్తాపమే ప్రాయశ్చిత్తం.
0: వెన్ వన్స్ యూ రిపెంట్, యూ విల్ బి అటోనింగ్ యువర్ సిన్స్.
1: ఆ పశ్చాత్తాప పడకుండా ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతములు చేసినా, ఎన్ని విధమైన యజ్ఞం చేసినా ఇవి ప్రయోజనం లేదు.
0: Without proper repentance, all the spiritual deeds or certain rituals that you observe, they would be in vain.
1: మొట్టమొదటి నీ యొక్క తప్పును నీవు గుర్తించాలి.
0: First, find out your own mistake.
1: ఆ గుర్తించి ఆ తప్పును మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి.
0: And having found out the mistake, correct it, rectify.
1: అది నీకు సరైనది, చక్రమైన రాజమార్గము.
0: That is true royal path.
1: ఇలాంటి రాయల్ పాత్ మీకుండగా,
0: then once you have this royal path,
1: మనుష్యానాం నరజన్మ దుర్లభం అన్నాడు.
0: And it is said that human life is rarest.
1: మనిషి జన్మము చాలా దుర్లభమైనటువంటిది.
0: ఇట్ ఇస్ నాట్ సో ఈజీ టు బి బోర్న్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: మనిషి మనిషి కాదు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఈజ్ నో ట్రూ హ్యూమన్ ఇన్ రియల్.
1: దైవం మనుష్య రూపేణ.
0: గాడ్ ఈజ్ ఇన్ ఎ హ్యూమన్ ఫామ్.
1: దైవము ఈ మనిషి రూపంలో వచ్చాడు.
0: గాడ్ కమ్స్ డౌన్ ఇన్ ఎ హ్యూమన్ ఫామ్.
1: నేను ఏ చెడ్డ చేసినా కానీ నేను దైవం కాదు.
0: Therefore, whatever you may do, you are divine.
1: ఏ చెడ్డ తరచినా కూడాను నేను దైవం కాదు.
0: When once you entertain bad, you cease to be divine.
1: కనుకని నీవు మొట్టమొదటి నీవు మంచివారు కా.
0: First, be good.
1: Be good, do good and see good.
0: So be good, do good and see good is the message of Bhagavan.
1: This is the way to God.
0: This is the way to God.
1: కనుక మొట్టమొదటి మన దాన్ని మనం గుర్తించాలి.
0: Therefore, first we have to recognize our own self.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: విద్యార్థులు,
0: స్టూడెంట్స్
1: చాలా గుణవంతులే.
0: They are virtuous.
1: కానీ చాలా కొన్ని గుణహీనులే.
0: There are at times they may be losing those virtues.
1: అర్జునుడు అనేక రకములైనటువంటి యొక్క యుద్ధములు చేశాడు.
0: అర్జున ఫాట్ ఆన్ సెవెరల్ ఒకేషన్స్.
1: అనేక రకములైనటువంటి శౌర్యాన్ని చూపించాడు.
0: He could also demonstrate the world what chivalry is.
1: కాండవనాన్ని దహించాడు.
0: And he could also get a flame the whole Kandavana.
1: కానీ ఇంత చేసినటువంటి అర్జునుడు,
0: that Arjuna the mighty,
1: చిన్న విషయంలో లోబడిపోయాడు.
0: In a small matter, he has lost himself control.
1: నా దేహాన్ని బంధించావు కానీ నన్ను నీవు బంధించలేవు అన్నాడు.
0: You have arrested my body, but not the reality.
1: నా మనసును నీవు బంధించినప్పుడే అప్పుడు నీవు విజయాన్ని పొందినవాడు అవుతావు.
0: In fact, you will be victor if only arrest my mind and not the body.
1: సాధ్యం కాదని ప్రమేణ ఒకవైపున, అర్జునుడు ఒకవైపున కృష్ణుని ప్రార్థించారు.
0: At that moment, as they found it impossible further, Pramila on one side, Arjuna other side, started praying to Krishna.
1: Iddariki madhyalo Krishnudu pratyakshamayyadu.
0: And Krishna stood in between the two.
1: Arjuna,
0: Arjuna,
1: ime samanyaralu kaadu.
0: You are not ordinary one.
1: Pramila maha balavanturalu.
0: Pramila is highly powerful.
1: Maha gunavanturalu.
0: She is highly virtuous.
1: సరి అయినటువంటి ఒక గుణము ఆమె అందే ఉంటుంది.
0: She has got the perfect nobility.
1: కనుక ఆమె నీవు పెండాలు.
0: And you marry her.
1: అని ఇరువురు చేతులు పట్టి,
0: and he brought both the hands together.
1: చేర్చాడు కృష్ణుడు.
0: And then he joined the hands of the both.
1: అప్పటి నుంచి,
0: since then,
1: అర్జునుడు ప్రమీళ,
0: అర్జున అండ్ ప్రమీళ,
1: భార్యాభర్తలుగా నడుచుకుంటూ వచ్చారు.
0: The husband and wife, right from that
1: time, since then. ఇరువురు భగవద్భక్తులుగా ఉండాలి.
0: Both of them can be devotees.
1: ఇరువురు వేరు వేరు అభిరుచులుగా ఉంటుంటే ఏమాత్రం కూడా సౌఖ్యత కలగదక్కడ.
0: If they are of different temperaments in opposite directions, it is not possible for harmony.
1: ఎన్ని ప్రయత్నం చేసినప్పటికీ ఆయన చెప్పినట్టుగా శరీరాన్ని బంధించవచ్చును కానీ మనసును బంధించలేరు.
0: You may resort to any number of efforts. You may just imprison the body, but not the mind.
1: కనుక నీవు మొట్టమొదట మనసును బంధించు.
0: Therefore, first,
1: ప్రపంచమే యొక్క హస్తగతమైపోతుంది.
0: Then everything will be in your hands.
1: కనుక ప్రపంచాన్ని బంధించడానికి ప్రయత్నం చేస్తే ఎంత సైన్యమును, ఎంత సిపాయిలను, ఇన్ని తుపాకులను, ఇన్ని బాంబులను పెట్టినప్పటికీ జగత్తుని భస్మం చేస్తుంది కానీ తన మనసును భస్మం చేయలేదు.
0: After all your weapons may be able to burn down the whole of the world, but not the mind.
1: కనుక విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మొట్టమొదట మీ మనసును మీ స్వాధీనంలో పెట్టుకోండి.
0: ఫస్ట్ హ్యావ్ ఎ కంట్రోల్ ఓవర్ యువర్ మైండ్.
1: కేవలం ఒక భగవంతునికి మాత్రమే అర్పితం చేయండి.
0: And offer your mind to God only.
1: అన్ని తానే చేయగలడు.
0: God can do everything for you.
1: ఏదైనా చేయగలడు.
0: He can do anything for that matter.
1: కనుక,
0: therefore,
1: మీరు భగవద్భక్తితో,
0: with all the devotion,
1: సర్వత్రా ఉన్నది భగవంతుడే అని,
0: with the feeling that God is everywhere,
1: ఎందుకని అందులేని సందేహం వరదు.
0: Never doubt that God is here and doesn't exist over there.
1: భగవంతుడు అందు వెతుకుతున్న అందందే కలడు.
0: God is present everywhere, wherever you search, you will find him there.
1: కనుక మీరు దైవ భక్తిని కలిగి కర్తవ్య కర్మలు ఆచరించుకుంటూ మీ విద్యను మీరు బోధించుకుంటూ మీ విద్యను మీరు ఆచరించుకుంటూ చక్కగా మంచి పేరుని పొందండి.
0: Therefore, with all the devotion, discharge your duty, earn all this knowledge and education, practice what you have learned and get a good name.
1: మీరు చదువుకోవద్దు అని నేను చెప్పలేను. నేను
0: భగవాన్ నెవర్ సెడ్ డోంట్ స్టడీ,
1: చదవలసిందే.
0: యూ షుడ్,
1: కానీ అది లౌకికమైన ధర్మాన్ని బోధిస్తుంది.
0: That all, that's all amount of secular knowledge.
1: ఆధ్యాత్మికము అలౌకికమైనటువంటి బోధించింది.
0: But the spiritual knowledge is transcendental.
1: కానీ హృదయాన్ని సక్రమంగా నింపడానికి తగిన ప్రయత్నము, ఈ హృదయ పరిశీలన చాలా అవసరము.
0: Therefore, proper inquiry of the mind, steadiness are absolutely essential.
1: కనుక విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరు ఈనాడు పూర్తి సంవత్సరం పూర్తి చేసుకుని ఇండికి వెళుతున్నారు.
0: You have completed one academic year, you will be going for vacation.
1: కాని రేపటి నుంచి పేపర్ చూసుకుంటూ వస్తున్నారు.
0: But tomorrow onwards you will be going through the papers.
1: నా నంబర్ వస్తుందా లేదా, నా నంబర్ వస్తుందా లేదా, నా నంబర్ వస్తుందా లేదా, దీనిపై మీరు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు.
0: అండ్ యూ విల్ సర్టన్లీ వాచింగ్, రీడింగ్ ఆల్ ద నంబర్స్ ఇన్ ఆర్డర్ టు ఫైండ్ అవుట్ వెదర్ యువర్ నంబర్ ఇస్ దేర్ ఇన్ రిజల్ట్స్ ఆర్ నాట్.
1: కానీ నంబర్ చూసుకుంటూ పోయేటువంటి వారికి సరైన నంబర్ రాదు.
0: If you go on wanting to find your own number, you will never find it.
1: Number nu chudakabedu,
0: not the number that should be mindful.
1: Yoga hrudayani vicharinchi,
0: so inquire within yourself.
1: Ee sariga rasana leda,
0: have you written well or not?
1: Ee sariga rasi unte tappaga nenu pass avutanu.
0: If I have written very well, I am bound to pass.
1: Nee sariga raayakapoyinappudiki paper lo naa peru naa number vacheste nenu aanandinchukodu.
0: If you have not written well, even if you find your number there on the results sheet, you should not be delighted.
1: కనుక మీరు నంబర్ పైన మీరు ఆశ పెట్టుకోకండి.
0: Therefore, do not think of the number
1: alone. మంచి నంబర్, నంబర్ వన్ మ్యాన్ కావాలి.
0: It's not the number, you should be number one man in this world.
1: మన డాన్స్ పిల్లలు రామయ్య వంటి కొడుకు కావాలని, సీతమ్మ వంటి బిడ్డ కావాలని ఎందుకులాగా పాడారు.
0: They sing a song that they should have a son like Rama.
1: సీతమ్మ వంటి బిడ్డ కావాలని.
0: That one should have a daughter like Sita.
1: నిజమే, బిడ్డ వస్తుంది.
0: Yes, you may have it.
1: రామయ్య వంటి కొడుకు కలుగుతాడు.
0: You will also have a son like Rama.
1: కానీ ఇక్కడ మధ్య లోపల రావణుడు సుప్రక బయలుదేరితే ఇద్దరికి చాలా ద్వేషం అయిపోతుంది.
0: But when once you find Ravana and Surpanaka, such people around, what is it that you get accepting rival?
1: Sitamma bidda kavalani ante sitamma vanti kuda munamlo undali.
0: If you want to have a daughter of the type of Sita, you should have those qualities.
1: Ramayya vanti koduku kavalante Ramayya vanti vadi dharmam tanna undali.
0: If you want a son of the type of Rama, you should have dharma in you.
1: Kaani Ravana vanti oka buddhi untundi rakshasi Surpanaka vanti కోడలు వచ్చేసేస్తే మధ్యలో ఇంట్లో ఏ విధంగా ఉంటారు.
0: బట్ ఇఫ్ యూ హ్యావ్ ఆల్ ద డెమోనిక్ ద క్రూయల్ క్వాలిటీస్ ఆఫ్ రావణ అండ్ ఆల్సో సుర్పణక, హౌ డూ ఎక్స్పెక్ట్ రామ అండ్ సీత?
1: కనుక మనం ఎట్టి రూపం రావాలంటున్నాము అట్టి గుణం మనలో రావాలి.
0: దేర్ఫోర్ యూ షుడ్ హ్యావ్ దట్ క్వాలిటీ, ద ఫార్మ్ ఆఫ్ వాట్ టైప్ యూ వాంట్.
1: ఈ విధంగా ఉండినప్పుడే సరైనటువంటి ఒక సహనము, శాంత అన్నీ కలుగుతాయి.
0: దెన్ ఓన్లీ దేర్ బి హార్మనీ, టాలరెన్స్ అండ్ పీస్.
1: పీస్ ఎక్కడ వస్తుంది మనకు?
0: వెన్ డూ యూ గెట్ పీస్?
1: గుణమును అరికట్టినప్పుడే పీస్ మనకు వస్తుంది.
0: వెన్ యూ కంట్రోల్ యువర్ సెల్ఫ్, దెన్ యూ కెన్ బి పీస్ఫుల్.
1: గుణమును అరికట్టుకోకుండా పీస్ కావాలనుకుంటే పీస్ రాదు, పీసెస్ అవుతుంది.
0: ఇఫ్ యూ కెనాట్ కంట్రోల్ యువర్ సెల్ఫ్, యూ కెనాట్ గెట్ పీస్, యూ గెట్ ఓన్లీ పీసెస్.
1: కనుక మీరు పీస్ కావాలనుకున్నప్పుడు మనం శాంతంగా ఉండాలి.
0: సో యూ షుడ్ రిమైన్ పీస్ఫుల్.
1: ఎవరేమన్నను, ఎవరేమో చిట్టినను, ఎవరేం కొట్టినను కూడా శాంతంగా ఉంటుంది.
0: లెట్ ఎనీబడి సే ఎనీథింగ్, లెట్ దెమ్ మ్యాన్ హ్యాండిల్ యూ, లెట్ దెమ్ అక్యూజ్ యూ, బట్ యూ రిమైన్ ఇన్ పీస్.
1: ఎవరైనా నేను తిట్టినప్పుడు నన్ను ఎక్కడ తిట్టాడు, తిట్టినది వాడు నోరు, కానీ నేను వేరే ఉన్నాను కాబట్టి ఆ తిట్టు నాకు సంబంధం లేదు.
0: ఇఫ్ ఎనీవన్ స్కోల్డెడ్ యూ, జస్ట్ థింక్ ఇట్ ఇస్ ఓన్లీ ద టంగ్ దట్ సెట్ ఇట్, దే డోంట్ రిలేట్ యూ.
1: నేను సపరేట్, తిట్టు సపరేట్.
0: I am separate from you, you are separate from me.
1: నీవే నీవి ఆ తిట్టును నీవు కనెక్షన్ చేసుకుంటే నీకు వచ్చి అందుతుంది.
0: On the other hand, if you go on receiving all the charges, accusations, naturally you lose the balance. One comes and beats you. That body has beaten this body. He has beaten my body, but not me. None can ever assault me.
1: ఆ విధమైనటువంటి ధైర్యంతో ఉంటే మనం ఎవరు కొట్టినా ఎవరు తిట్టినా మనం ఏమాత్రం కూడా వారిపైన ద్వేషం కానీ కష్టం కానీ కనుక్కోదు.
0: ఇఫ్ యూ గాట్ దిస్ డీప్ కన్విక్షన్ విత్ ఇన్ యూ, యూ విల్ నాట్ బి ఎఫెక్టెడ్ బై ఎనీ కైండ్ ఆఫ్ స్కోల్డింగ్, అక్యుజేషన్.
1: కనుక మనం అన్నింటికీ సరైనటువంటి దృఢంగా ఉంటుండాల.
0: దేర్ఫోర్ వీ షుడ్ హావ్ ఫర్మ్ కన్విక్షన్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్.
1: భక్తురాలైనటువంటి యొక్క ఈమె చాలా ప్రయత్నపూర్వకంగా సాధించింది.
0: బీయింగ్ ఎ గ్రేట్ డివోటీ, షీ కుడ్ పుట్ ఇన్ ఆల్ ఎఫర్ట్స్ అండ్ అచీవ్.
1: కృష్ణ, అందరూ ఎందరో ఎన్నో విధానాలు నిన్ను దూషిస్తున్నారు, విమర్శిస్తున్నారు, కానీ నేను నిరంతరము నిన్ను పూజిస్తున్నాను, ఆరాధిస్తున్నాను, ఆనందిస్తున్నాను.
0: కృష్ణ, మెనీ పీపుల్ ప్రైజ్ యూ, మెనీ పీపుల్ క్రిటిసైజ్ యూ, బ్లేమ్ యూ, బట్ ఐ వర్షిప్ యూ ఆల్ త్రూ. ఐ సింగ్ యువర్ గ్లోరీ డే అండ్ నైట్.
1: కానా నన్ను నీవెందుకు రక్షించవు?
0: వై డోంట్ యూ ప్రొటెక్ట్ మీ మై లార్డ్?
1: ఎందుకు నన్ను దయచూపు?
0: వై డోంట్ యూ షవర్ యువర్ కంపాషన్?
1: కనుక నాపైన దయచూపు అని చెప్పింది.
0: దేర్ఫోర్ షీ ప్రేడ్ దట్ కృష్ణ షుడ్ బి కంపాషనేట్ టువర్డ్స్ హర్.
1: ఆ యొక్క కంపాషన్ ఒక్కటి ఉంటుంటే నాకు ఎవరేమనుకున్నా నాకు తప్పులేదు.
0: విత్ యువర్ కంపాషన్ ఐ విల్ నాట్ బి బాదర్డ్ ఆఫ్ ఎనీథింగ్ దట్ ఇస్ సెడ్ అగెన్స్ట్ మీ.
1: ద్రౌపది ఇన్ని విధములైనటువంటి యొక్క బాధలను అనుభవిస్తూ ఎంతో నిబ్బరంగా, నిదానంగా, శాంతంగా కృష్ణుని ఆరాధిస్తూ వచ్చింది.
0: ద్రౌపది ఫేస్ ఆల్ ఆబ్స్టకల్స్, ప్రాబ్లమ్స్ ఇన్ లైఫ్, బట్ షీ కుడ్ బి టాలరెంట్. షీ కుడ్ ఫేస్ ఆల్ ద ఛాలెంజెస్ ఆఫ్ లైఫ్ బికాస్ ఆఫ్ హర్ బేరెన్స్ అండ్ పేషెన్స్.
1: త్యాగరాజ్ చెప్పాడు,
0: త్యాగరాజ్ సెడ్,
1: రామా
0: రామా,
1: నేను నిన్ను ఎన్ని విధములుగా కూడా ప్రార్థించినప్పటికీ నీకు నాపైన దయ రాదు.
0: ఐ హావ్ బీన్ ప్రేయింగ్ టు యు మై లార్డ్ ఇన్ డిఫరెంట్ వేస్, బట్ యు హావ్ నాట్ బీన్ కంపాషనేట్ టు మీ.
1: ఎందుకోసం నీకు దయ రాదు?
0: వై వై షుడ్ ఇట్ హ్యాపన్?
1: నేను ఏమి అర్పితం చేయలేదు.
0: వాట్ ఈస్ దట్ ఐ హావ్ నాట్?
1: నా సర్వస్వము నీకు అర్పితం చేశాను.
0: ఐ హావ్ సరెండర్డ్ ఎవ్రీథింగ్.
1: మదీయ ధనధాన్యాలు సర్వభార సమర్పితము, ఆత్మానం శేషభూతంబి రక్షమాం శరణాగతి అన్నాడు.
0: I have surrendered all my belongings, all the near and dear, and the self. You should only come to my rescue and protect me.
1: కానీ అక్కడ మురికి ప్రొటెక్ట్ చేయమంచితే చాలదు, ఆ హృదయాన్ని ఇవ్వాలి.
0: Though it is said verbally, he is yet to offer his heart.
1: చాలా మందికి పిల్లలకు కొన్ని డౌట్స్ ఉన్నాయి.
0: Many students have many doubts.
1: మనిషికి రూపం ఉంటుండాలి, నామం ఉంటుండాలి.
0: Man has a name and form.
1: కాని ఆత్మకు రూపం లేదు, ఒక విధమైనటువంటి నామం లేదు.
0: ఆత్మ హ్యాస్ నో స్పెసిఫిక్ నేమ్ అండ్ ఫామ్.
1: ఆత్మ రూపం లేనటువంటిది, ఆత్మకు నామం లేనటువంటిది.
0: ఆత్మ ఈజ్ ఫార్మ్లెస్, హ్యాస్ నో డెఫినెట్ నేమ్.
1: అయితే ఎందుకోసం దీన్ని నిర్మించాడు?
0: Then why should it exist?
1: ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రూపము, ఒక్కొక్క నామము ఇష్టంగా ఉంటుంటారు.
0: Each person has a definite name and form.
1: అనేక రూపములుగా ఉండినప్పుడు ఎవరు కూడా విశ్వసించరు.
0: When the forms are many, variety, nobody will be able to understand.
1: కానీ ఆత్మ అంటే అందరూ విశ్వసిస్తారు.
0: But in respect of ఆత్మ, everybody will develop faith.
1: నా ఆత్మనే నాకు సాక్షి.
0: Myself, Atma is the witness.
1: Atma ane daniki roopam ledu, tappaga danni visheshistaru.
0: Though it has no form, everyone has got faith in it.
1: Daniki common name Atma ani. Oka Rama ante, oka Krishna ante, ee vidhanga aneka roopamulaku aneka namulu untuntayi.
0: There are so many names like Rama, Krishna.
1: Kaani ikkada roopame ledu.
0: But Atma has no form.
1: Namame ledu.
0: It has no definite name.
1: కనుక ఆత్మ అనేటువంటిది ఒక రూపనామం లేనటువంటి ఒక దైవత్వం.
0: ఇట్ ఈస్ నేమ్లెస్, ఫామ్లెస్ డివినిటీ.
1: కనుక ఈ డివినిటీని మనం చక్కగా ఆరాధన చేసుకుంటే మనం దివ్యత్వం అనేటువంటిది తప్పక మనకు లభిస్తుంది.
0: దెర్ఫోర్ వెన్ వీ వర్షిప్ దిస్ డివినిటీ విచ్ ఇస్ నేమ్లెస్ అండ్ ఫామ్లెస్, వీ కెన్ ఎక్స్పీరియన్స్ ద డివినిటీ.
2: ప్రేమముదిత మనసు రామ రామ రామ రామ.

0: ఈ భౌతికమైనటువంటి జీవితము శాశ్వతమైనది కాదు, అస్థిరమైనది.
1: This physical life is not permanent, it is temporary.
0: Astiram yavanam dhanam. ఈ యవనము ధనము కదిలిపోయే మేఘముల వంటివి, ఇవి కూడాను అస్థిరము, స్థిరములు కావు.
1: యూత్ అండ్ వెల్త్ యాజ్ వెల్ ఆర్ ఫ్లీటింగ్, దే పాస్ బై లైక్ క్లౌడ్స్.

0: భార్యాబిడ్డలు, బంధుమిత్రులు వీరందరూ కూడాను మించువలే అతి క్షణములో మారుమయ్యేటువంటి వారు.
1: Wife, children, relations and friends, they also change and vanish like mist.
0: Lightning.
1: Like lightning.

0: మానవ జీవితములో సత్యమైన నడత, సత్కీర్తి ఇవి రెండు కూడాను శాశ్వతమైనటువంటివి.
1: ఇన్ హ్యూమన్ లైఫ్ టూ ఆర్ పర్మనెంట్, వన్ ఇస్ గుడ్ కాండక్ట్, ట్రూత్ఫుల్ కాండక్ట్ అండ్ రెప్యుటేషన్.
0: లోకములో మానవాభ్యుదయ నిమిత్తమై, మానవ నిర్మాణ నిమిత్తమై, మానవ యొక్క అభివృద్ధి నిమిత్తమై అనేక విధములైనటువంటి మతములు ప్రారంభమైనవి.
1: ఇన్ దిస్ వరల్డ్ ఎయిమింగ్ ఎట్ ది హ్యూమన్ వెల్ఫేర్, ప్రోగ్రెస్ అండ్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ హ్యుమానిటీ, మెనీ రిలీజియన్స్ ఆర్ ఫౌండెడ్.

0: మాకు క్రీస్తు వటంచు క్రైస్తులన.
1: Muslims claim that Allah is the mightiest Lord, while Christians say Christ is the Lord.

0: మనకు గొప్పని సిక్కులనగా.
1: The Parsi say that Zoroaster is great, while Sikhs say that Nanak is great.
0: Saiye Gopani Baba Bhaktulu Cheppa Andarokkateyani Kondaranaga.
1: Baba devotees say that Sai Baba is the Lord, while few say that all are equal.
0: సర్వమత సమ్మతం వైన దేవుడు ఒకడే.
1: గాడ్ ఈజ్ వన్ యాక్సెప్టబుల్ టు ఆల్ రిలిజియన్స్.
0: అతడే సత్యము, అతడే ధర్మము, అతడే శాంతియు, అతడే ప్రేమస్వరూపుడు.
1: That God is truth, that God is righteousness, that God is peace, that God is love.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Manava jeevitamulo bhinnatvani dooram chesi aikamatyani abhirudhi parachi jeevitam adarshavantamaina jeevitamuga మానవ సమాజములకు అందించే నిమిత్తమై ఏర్పడినటువంటిదే ఈ మతం అనేటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించడం అత్యవసరం.
1: ఇట్స్ మోస్ట్ ఎసెన్షియల్ టు రియలైజ్ దట్ ది ఇంటెన్షన్ ఆఫ్ ఎనీ రిలిజన్ ఇస్ టు బ్రింగ్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ యూనిటీ ఇన్ దిస్ వరల్డ్ ఆఫ్ డైవర్సిటీ సో దట్ వీ లీడ్ ఎన్ ఐడియల్ లైఫ్.
0: అన్ని మతముల యొక్క సారము, అన్ని గ్రంథముల యొక్క మూలము, అన్ని ప్రయాణముల యొక్క గమ్యము ఒక్కటే.
1: ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ రిలిజన్స్ అండ్ ద సమ్మరీ ఆఫ్ ఆల్ సీక్రెట్ టెస్ట్ అండ్ ద గోల్ ఆఫ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ట్రావెల్ ఈజ్ వన్ అండ్ ద సేమ్.
0: కానీ మానవుడు స్వార్థపరుడై, సంకుచిత హృదయుడై, స్వప్రయోజన నిమిత్తమై మతమును అడ్డమునుంచుకొని మానవుడు అనేక విధములైనటువంటి యొక్క కలహములకు కాలు దూతున్నాడు.
1: బట్ ఇన్ ద నేమ్ ఆఫ్ రిలిజన్ వీఆర్ హెడింగ్ టువర్డ్స్ కాన్ఫ్లిక్ట్ అండ్ ఫైట్ బికాస్ ఆఫ్ సెల్ఫిష్నెస్, నారో మైండెడ్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
0: మతములన్నీ చేరి మంచిని బోధించే తెలిసి మెలుగవలను తెలివితోడ.
1: All religions teach good things. We have to conduct ourselves with intelligence.
0: Matulu manchimaina matamedi cheddadi.
1: If our minds are good, which religion is bad?
0: Vinudu Bharatiya veerasutuda.
1: O valiant son of Bharat, listen to this.
0: Niti nijayiti ధర్మము దానము, సత్యము సాంప్రదాయము, సహనము అహింస అన్ని మతముల యొక్క ప్రణామములు ప్రధానమైన ప్రమాణములు.
1: ద స్టాండర్డ్ ద మెయిన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆల్ రిలిజన్స్ ఆర్ ద మొరాలిటీ, ది ఇంటెగ్రిటీ,

0: charity, righteousness, truth, tradition, forbearance, and non-violence.
1: అన్ని మతములు కూడాను అంగీకరించినటువంటివి ఈ యొక్క సమన్వయమైనటువంటి సత్య స్వరూపములు.
0: దీస్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రూత్ ఆర్ యాక్సెప్టెడ్ బై ఆల్ రిలీజియన్స్.
1: ప్రాచీన కాలము నుండి ఈ ప్రపంచమునందు అనేక విధములైనటువంటి మతములు అభివృద్ధిగాంచి భిన్నత్వమును ఆశించి ఏకత్వమును విస్మరించి మానవత్వమును కోల్పోతూ వస్తున్నారు ఈ యొక్క కాలమునందు.
0: రిలీజియన్స్ ఇన్ ఏన్షియంట్ టైమ్స్ హావ్ ఫర్గాటన్ దిస్ మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ అండ్ ఆల్వేస్ మెయింటైన్డ్ దిస్ డైవర్సిటీ విత్ ద రిజల్ట్ ద హ్యూమన్ వాల్యూ ఈజ్ టోటలీ గాన్.
1: మానవ జీవితమునందు ఏకత్వమైనటువంటి యొక్క దివ్యత్వము గుర్తించుకోవటం అత్యవసరము.
0: ఇన్ హ్యూమన్ లైఫ్ ఇట్స్ మోస్ట్ ఎసెన్షియల్ టు రియలైజ్ ది స్పిరిట్ ఆఫ్ వన్నెస్ ఇన్ దిస్ డివినిటీ.
1: క్రీస్తు శకమునకు పూర్వము 350 సంవత్సరములకు పూర్వము యూదు అనే దేశమునందు యూదులు జీవించేటువంటి వారు.
0: 350 BC బిఫోర్ క్రైస్ట్ జూస్ లివ్డ్.
1: అయితే ఈ యూదులు ఎందే ముస్లిం మతము క్రిస్టియన్ మతము ప్రారంభమైంది.
0: హౌఎవర్ అమంగ్ జూస్ దేర్ వర్ రిలీజియన్ సచ్ ఎస్ ఇస్లాం అండ్ క్రిస్టియానిటీ.
1: ఈ యూదుల యొక్క దేశమునందు పుట్టినటువంటి వారందరికీ యూదులు అని పేరు.
0: పీపుల్ ఆఫ్ దట్ ల్యాండ్ దే ఆర్ ఆల్ జూస్.
1: ఇస్లాములకు క్రైస్తవులకు పుట్టిన ఇల్లు ఈ యూదు దేశము.
0: దట్ ల్యాండ్ ఇస్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ బోత్ ది రిలీజన్స్ ఇస్లాం అండ్ క్రిస్టియానిటీ.
1: ఈ దేశమునందు హిబ్రూ అనేటువంటి భాష చాలా ప్రాముఖ్యమైనటువంటిది.
0: The language, Hebrew language, was very prominent.
1: Hebrew.
0: Hebrew. Very prominent.
1: ఈ హిబ్రూ అనేటువంటి భాష సంస్కృతమునకు ఇంచుమించు సమీపంగా ఉండేటువంటిది.
0: This Hebrew language, more or less equal to our Sanskrit.
1: ఈ భాషతో అనేక విధములైనటువంటి మానవ జీవితం యొక్క ఆదర్శాలను ప్రబోధిస్తూ వచ్చింది.
0: Many of the ideals to the entire humanity are contained in the language Hebrew.
1: ఆనాటి ప్రజలు ఆస్తిక హృదయులై పవిత్ర భావముతో దైవత్వాన్ని విస్మరించక తమ యొక్క జీవితమును దైవం యొక్క సన్నిధికి పంపేటువంటి మార్గమును ప్రయాణం సల్పుతూ వచ్చారు.
0: In those days, all believers of God entertained sacred thought with their mind fully concentrated on God.
1: వారికి మరొక దైవం లేదు.
0: They have no other thought.
1: Lu, Bel, Tej అనేటువంటి రూపాలను నిర్మించుకొని వీరే దైవంగా పూజిస్తూ వచ్చారు.
0: They made palms, Lu, Bel and started worshipping those images.
1: ఈ విధముగా వారు దేవతలను తామే కల్పించుకొని ఆ దేవతల పైన ఒక నిశ్చలమైనటువంటి ఒక మనసుతో తమ జీవితమును ఆనందంగా గడుపుతూ వచ్చారు.
0: These deities are of their own imagination. They worshipped with their heart and soul and spent their life.
1: ఆ మతములో పురుష స్వరూపుడైనటువంటి అన్ని మతములకు శ్రేష్ఠుడైనటువంటి ఇబ్రహము అనేటువంటి వాడు ఒకడు ఉండేవాడు. ఇబ్రహం.
0: ఇబ్రహం. There's one masculine by name Ibrahim.
1: అతని యొక్క సంతతి వాడే ఈ యొక్క యోసెఫ్.
0: జోసెఫ్.
1: నాట్ జోసెఫ్, యోసెఫ్.
0: యోసెఫ్ బిలాంగ్స్ టు దట్ ప్రోజెని.
1: కానీ ఆనాటి యోసెఫ్ అనేటువంటి యొక్క పేరే ఈనాడు జోసెఫ్ పనిగా మారిపోయింది.
0: యోసెఫ్ దెన్ ఈజ్ జోసెఫ్ నౌ.
1: వీరు కేవలము కర్ర పని వృత్తుల చేత తమ జీవితమును గడుపుతూ వచ్చేటువంటి వాడు.
0: దే వర్ కార్పెంటర్స్ ఇన్ దోస్ టైమ్స్ అండ్ క్యారీడ్ అవర్ లివింగ్.
1: అదే గ్రామమునందు మరియా అనే ఒక కన్య ఉండేటువంటి.
0: దేర్ అట్ దట్ ప్లేస్ దేర్ ఇస్ వన్ లేడీ బై నేమ్ మరియా.
1: ఈ మరియానే ఈనాడు మేరీ అని పేరైపోయింది.
0: దట్ మరియా టుడే ఇస్ కాల్డ్ మేరీ.
1: జోసఫ్ మరియాకు మేరీ అనేటువంటి పేరు మార్పు చెందుతూ వచ్చింది.
0: యోసఫ్ ఇస్ నౌ జోసఫ్, మరియా దెన్ నౌ మేరీ.
1: వీరిరువురు కూడాను భగవంతుని యొక్క పరిపూర్ణ విశ్వాసం కలిగినటువంటి వారు.
0: దే హ్యాడ్ అబ్సల్యూట్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: వారి యొక్క కులగురువైనటువంటి యొక్క అబ్రహాం అనేటువంటి యొక్క తత్వము కొంత విచారణ చేస్తూ దైవము ఈ సృష్టిని ఏ విధంగా చేస్తూ వచ్చాడు అని విచారణ జరుపుతూ వచ్చాడు.
0: దే కాన్సన్ట్రేటెడ్ ఆన్ ద ఫ్యామిలీ డెయిటీ అబ్రహాం అండ్ కాంటెంప్లేటెడ్ ఆన్ ద సీక్రెట్స్ ఆఫ్ క్రియేషన్.
1: ఈ క్రీస్తు మతం అనేటువంటిది 2000 సంవత్సరములప్పుడు పుట్టినటువంటిది కాదు. దానికి పూర్వమే 350 సంవత్సరములే ఈ క్రీస్తు మతం పుట్టింది.
0: క్రిస్టియానిటీ ఈజ్ నాట్ జస్ట్ 2000 ఇయర్స్ ఇన్ ఇట్స్ ఆరిజిన్. ఇట్ వాస్ దేర్ ఈవెన్ బిఫోర్ క్రైస్ట్ 350 ఇయర్స్.
1: అందులో భగవంతుని యొక్క తత్వము అతి సులభంగా ప్రబోధిస్తూ వచ్చింది.
0: దేర్ ద డివినిటీ ఇస్ ఎక్స్ప్లెయిన్డ్ వెరీ క్లియర్లీ.
1: భగవంతుడు 6 దినముల లోపలే ఈ సృష్టినంతా కూడాను ఏర్పరిచాడు అని వారి యొక్క విశ్వాసం.
0: దేర్ ఫేత్ ఇస్ దట్ గాడ్ క్రియేటెడ్ ద హోల్ వరల్డ్ ఇన్ 6 డేస్ టైం.
1: మొదటి దినము,
0: ఫస్ట్ డే,
1: ప్రకాశాన్ని సృష్టించాడు.
0: ఫస్ట్ డే ద బ్రిలియన్స్ లైట్ ఇస్ క్రియేటెడ్.
1: రెండవ దినము గాలి మేఘములను సృష్టించాడు.
0: సెకండ్ డే ద విండ్ అండ్ ద క్లౌడ్.
1: మూడవ దినము సూర్యుడు చంద్రుడు నక్షత్రాన్ని సృష్టించాడు.
0: థర్డ్ డే సన్ మూన్ అండ్ స్టార్స్ ఆర్ క్రియేటెడ్.
1: నాలుగవ దినము భూమిని సముద్రాన్ని సృష్టించాడు.
0: ఫోర్త్ డే ఎర్త్ అండ్ ఓషన్ ఆర్ క్రియేటెడ్.
1: ఐదవ దినము చేపలను పక్షులను సృష్టించాడు.
0: ఫిఫ్త్ డే ఫిష్ అండ్ బర్డ్స్ ఆర్ క్రియేటెడ్.
1: ఆరవ దినము పశువు అనగా మృగములను మనుషులను సృష్టించాడు.
0: Sixth day the animals and humans are created.
1: ఇవియే ఈ యొక్క మానవ సృష్టి అందున్నటువంటి ప్రధానమైనటువంటి జీవులు.
0: They are the main creatures in this world.
1: ఆ తరువాత సబ్రూత అనేటువంటి ఒక పదముతో ఒక భగవంతుడు విశ్రాంతి తీసుకుంటూ వచ్చాడు అన్నమాట.
0: God took rest in the name of Sabruta the 7th day.
1: దానిని సండే అని చెప్పారు.
0: దట్స్ కాల్డ్ సండే.
1: ఆ సండేలో భగవంతుని ప్రార్థించవలసినటువంటి యొక్క స్థుతి అనగా సుదినము అని నిర్ణయిస్తూ వచ్చారు.
0: సండే ఇస్ ద గుడ్ డే వెన్ దే ప్రే టు గాడ్.
1: కనుకనే క్రైస్తవులందరూ కూడాను సండే ఈ యొక్క చర్చకు వెళ్లి భగవంతుని ప్రార్థించడం జరుగుతూ వచ్చింది.
0: సో క్రిస్టియన్స్ అటెండ్ చర్చెస్ ఆన్ సండే ది 7th day. And offer prayers.
1: క్రమక్రమేణా భగవత్ యొక్క సంకల్పం చేతను, ప్రభావం చేతను, దివ్యమైనటువంటి శక్తి చేతను ఈ యొక్క యోసెఫ్ అండ్ మరియా ఇరువురికి ఒక కుమారుడు కలిగాడు.
0: As times passed by, God willed that way that Joseph and Maria gave birth to a child.
1: అతనికి పేరే యేసు అన్నారు.
0: The name of the child is Yesu.
1: Yesu. ఈ పదమునకు అర్థం ఏమిటి?
0: What's the main meaning of this Yesu?
1: Ye anaga okkati.
0: Ye means one.
1: Su anaga pavitramu.
0: Su means say that which is sacred.
1: Pavitramu okkate ee jagattunandu.
0: It's the sanctity which is one.
1: అతను ఒక్కడే దైవము అనేటువంటి రీతిగా యూదులు విశ్వసిస్తూ వచ్చారు.
0: Jews had full faith on this. God is only one who is sacred.
1: కానీ క్రమక్రమేణా యేసు యొక్క ప్రభావము దినదినములకు పెరుగుట చేత అనేక మందికి అనేక ఆపోహలు ప్రారంభమైనాయి.
0: As the name of యేసు is spreading far and wide, there were doubts at that moment.
1: లేత వయస్సునుండే తండ్రి మరణించడం చేత తల్లికి తగినటువంటి సహాయములు చేయాలని మాతృదేవోభవ పితృదేవోభవ అనేటువంటి అంశమును లక్ష్యమునందు ఉంచుకొని ప్రబోధన సల్పుతూ వచ్చాడు.
0: At the tender age, as he lost his father only to help his mother, in full acknowledgement of the statement that mother is God and father is God, he started serving her.
1: వారి సేవలు మనకు చాలా ఆదర్శవంతమైనటువంటివి.
0: service unto the parents is really ideal.
1: ఎందు నిమిత్తమై?
0: Why?
1: మన యొక్క బ్లడ్, ఫుడ్, హెడ్, దుడ్డు అంత తల్లిదండ్రుల యొక్క గిఫ్టే.
0: The blood, food and head are the gifts of the parents.
1: కనుక మొట్టమొదట ఈ తల్లిదండ్రులకు మనం కృతజ్ఞత చూపాలి.
0: Therefore, we should express our gratitude.
1: ఆనాటి యువకులకంతా కూడాను ఈ విధమైనటువంటి యొక్క సుబోధలు సల్పుతూ వచ్చాడు జీసస్.
0: జీసస్ టాట్ ఇన్ దిస్ వే ద గుడ్ టీచింగ్ టు యంగ్స్టర్స్ దట్ దే హావ్ టు బి గ్రేట్ఫుల్ టు దేర్ పేరెంట్స్.
1: లేత వయస్సు నుండి 11వ సంవత్సరం లోపల జెరూసలేం లో చేరాడు.
0: అట్ ది ఏజ్ ఆఫ్ 11 హి స్టెప్డ్ ఇంటు జెరూసలేం.
1: ఈ జెరూసలేం లో ప్రవేశించేటప్పటికి తల్లి చాలా కంగారు పడిపోయింది.
0: Mother was very much worried at the sight of this.
1: ఆ మందిరములో అనేక విధములైనటువంటి యొక్క హింసలు జరుగుతూ ఉండినాయి.
0: There in the temple there were many violent acts taking place.
1: హింసలు కూడాను జరుగుతూ వచ్చాయి.
0: Violence was there.
1: ఈ హింసను నివారణ గావించి దైవము సర్వభూతముల యందు ఉంటున్నాడు అనేటువంటి సత్యాన్ని కూడాను నిరూపించే నిమిత్తమై ఆ హింసలను మానిపించుతూ వచ్చాడు.
0: He prevented violence and with it, and taught that God dwells in everyone.
1: O prajalara,
0: O people,
1: meer upakaram cheyataku veelu kaanappatiki ooruku kurchondi ante kaani apakaram maatram cheyakoodadu.
0: He said so. O people, if it is not possible to help, keep quiet, never harm anybody.
1: Help ever, hurt never.
0: This was his message. Help ever, hurt never.
1: ఇది అన్ని మతములు యందు ఉండినటువంటి యొక్క సమానమైనటువంటి సారమే.
0: This is the essence of all
1: సర్వ మతముల యొక్క సమన్వయమే.
0: It is the integration of all religions.
1: ఈ ప్రబోధను ప్రజల యందు చాటుతూ వచ్చాడు యేసు.
0: This teaching is meant for the entire humanity.
1: తదుపరి రోగిష్ఠులకు ఆరోగ్యం అందిస్తూ వచ్చాడు.
0: He also gave relief to those who are sick and
1: అన్నపానాదుల చేత బాధపడేటువంటి వారికి ఏదో ఒక విధమైన ఆహారం అందిస్తూ వచ్చాడు.
0: He supplied food to those who are hungry.
1: ఈ విధమైనటువంటి సహాయం చూస్తూ కొంతమంది ఇతను దైవం యొక్క బిడ్డ, son of God అని చెప్తూ వచ్చారు.
0: Watching all these good deeds, some called him the son of God.
1: కానీ ఈ పేరు క్రమక్రమేణా అది సన్ ఆఫ్ గాడ్ గా మారిపోయింది.
0: లేటర్ ఇట్ హస్ బికమ్ వెరీలీ ద నేమ్ సన్ ఆఫ్ గాడ్.
1: కానీ తండ్రి ఒకడున్నాడు అనేటువంటి సత్యాన్ని కూడాను నిరూపిస్తూ వచ్చింది.
0: ఇట్ ఆల్సో షోస్ ద క్లియర్ ప్రూఫ్ దట్ దేర్ ఈస్ ఫాదర్ గాడ్ అబౌవ్.
1: ఇతని యొక్క పేరు ప్రతిష్టలు, కీర్తి ప్రతిష్టలు కూడాను పెరుగుతూ వచ్చాయి.
0: ద నేమ్ అండ్ ద ఫేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ హస్ స్ప్రెడ్ ఫార్ అండ్ వైడ్.
1: ఈ సమయమునందు ఇక్కడ రెండు తెగలు ఏర్పడి ఉన్నాయి.
0: హియర్ అట్ దిస్ మోమెంట్ దేర్ ఆర్ టూ స్కూల్స్.
1: క్యాథలిక్స్ అనేటువంటి వారు, అందులో రోమన్ క్యాథలిక్స్ ఉండేటువంటి వారు ప్రధానమైన చర్చం.
0: ద ఫస్ట్ గ్రూప్ ఆఫ్ థాట్ రోమన్ క్యాథలిక్స్.
1: వారి యొక్క అభిష్టములంతా కూడాను ఎదుర్కొనేటువంటి వారు మరొక తెగ తయారైపోయింది.
0: దర్స్ అనదర్ గ్రూప్ దట్ ఫాట్ విత్
1: వారిని ప్రొటెస్టెంట్స్ ఉన్నారు.
0: This group is called Protestants.
1: Protestants ante dani edurukuneetundi varu ani dini artham.
0: As they protested, they are Protestants.
1: Kanukane dini yokka yudu tattvam lopala rendu tegaluga maaripothu vachindi.
0: So among Jews, these are the two groups.
1: Catholics, Protestants.
0: Catholics and Protestants.
1: Ivi kramakrameena perigi ee bhedamulu ee dveshamulu dinidina abhivruddhi pondutu vachayi.
0: The difference of opinion has increased day by day.
1: దానివల్ల జీసస్ యేసు కూడాను చాలా ప్రమాదములు సంభవిస్తూ వచ్చాయి.
0: దిస్ లెడ్ టు జీసస్ హూజ్ లైఫ్ వాజ్ ఇన్ డేంజర్.
1: అందులో యెరూషలేములో ఉన్నటువంటి యూదులు ఇతన్ని ఏమాత్రము ప్రవేశించడానికి అంగీకరించలేదు.
0: జూస్ దేర్ ఇన్ జెరూసలేం డిడ్ నాట్ పర్మిట్ జీసస్ టు గో దేర్.
1: ఈ విధముగా మత కల్లోలములు, కలహములు దినదినాభివృద్ధి పొందుతూ వచ్చాయి.
0: Like this, religious conflict and fighting was on ever on the rise.
1: Indulo konni 250 tagaluga maaripothu vachayi.
0: There were 250 schools of thought, divisions there.
1: Deenilo ee yokka konni desamulu yokka sambandhalu kuda cheripothu vachayi.
0: They also monopolized certain countries.
1: యూదుల్లో ఒక విధమైనటువంటి యొక్క తెగలు ఏర్పడి ఈ యొక్క జీసస్ ను అనేక విధములుగా హింసించడానికి కూడా పూనుకున్నారు.
0: బికాస్ ఆఫ్ సో మెనీ గ్రూప్స్ దేర్ దే ఆల్ అటెంప్టెడ్ ఈవెన్ టు హార్మ్ జీసస్.
1: రోమన్లు ఒకవైపున,
0: రోమన్
1: క్యాథలిక్స్ ఒకవైపున,
0: క్యాథలిక్స్ అదర్ సైడ్,
1: లూథర్స్ ఒకవైపున, లూథర్
0: లూథర్ ఆన్ అదర్ సైడ్,
1: స్వీడన్స్ ఒకవైపున, లండన్ ఒకవైపున, ఈ విధంగా ఒక్కొక్క తెగలు ఒక్కొక్క రీతిగా మారుతూ వచ్చినాయి.
0: There are so many groups which went on changing.
1: ఈ హింసల లోపల మతములు అధికమయ్యే కొలది మతులు కూడాను అధికమవుతూ వచ్చాయి.
0: All these differences are based on violence and that led to madness.
1: ఈ మతాభిమానం వల్ల మానవుల్లో ఒక విధమైనటువంటి రాక్షసత్వం ప్రారంభమైంది.
0: Because of this attachment to group affiliations, naturally there was conflict and fighting.
1: ఈ మతాభిమానములకు మూల కారణము అహంకారము, ఒక విధమైన దురభిమానమే.
0: రిలీజియస్ అఫిలియేషన్ లీడ్స్ టు ఈగో.
1: ఈ విధమైనటువంటి దాన్ని పురస్కరించుకుని ఈ జీసస్ యొక్క పదములు సత్యమా కాదా అనేటువంటి దీంతో అనేక మంది తబ్బిబ్బైపోతూ వచ్చారు.
0: దిస్ లెడ్ టు కన్ఫ్యూషన్ అమంగ్ దెమ్ యాజ్ టు వాట్ జీసస్ సెడ్ రైట్ ఆర్ రాంగ్.
1: ఆయనే మొత్తం ఒకటి చెప్పాడు, నేను భగవంతుని యొక్క మెస్సెంజర్ అని.
0: హీ హింసెల్ఫ్ డిక్లేర్డ్ ఫస్ట్ దట్
1: నేను మాత్రమే కాదు అందరు కూడా నువ్వు దూతలే, భగవంతుని యొక్క దూతలే.
0: హి సెడ్ ఐ యామ్ ద మెసెంజర్ ఆఫ్ గాడ్, నాట్ ఓన్లీ మీ హియర్, ఆల్ ఆఫ్ యు ఆర్ ద మెసెంజర్స్ ఆఫ్ గాడ్.
1: కనుక ప్రతి మానవుడు కూడాను భగవంతుని మెసెంజరే.
0: సో ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఇస్ ద మెసెంజర్ ఆఫ్ గాడ్.
1: కానీ ఆ సత్యాన్ని మానవుడు విస్మరించి తానే ఒక విధమైనటువంటి యజమానుడిగా భావించి ఈ మెసెంజర్ అనేటువంటి యొక్క అర్థమును విరుద్ధంగా మారిపోతూ వచ్చింది.
0: బట్ హి హస్ ఫర్గాటన్ దిస్ ట్రూత్ and man considers that he is the master and head today.
1: Aithe Yesu ee satyanni abhirudhiga avinchukuntu poyadu.
0: But Yesu propagated this truth only.
1: Modatu I am the messenger of God annadu.
0: The first declaration is I am the messenger of God.
1: Tadupari I am the son of God annadu.
0: The second statement is
1: samipaniki pothu vachadu bhagavantunaku.
0: The son of God indicates proximity.
1: అనగా తండ్రికి కుమారునికి సంబంధ బాంధవ్యం ఉన్నట్టుగా నిరూపించాడు.
0: It only means there's intimate relationship between father and the son.
1: మరొక పర్యాయం సాధన సల్పుతూ సల్పుతూ I and my father are one అన్నాడు.
0: As he went on doing spiritual endeavor and practice, he declared I and my father are one.
1: తదుపరియే Holy Ghost.
0: Finally comes Holy Ghost.
1: ఇవి అన్ని మతములు యందు కూడాను ఉన్నటువంటి యొక్క సిద్ధాంతములే.
0: These are the principles present in all religions.
1: అది హిందువులు యందు కూడాను, ద్వైతము, విశిష్టాద్వైతము, అద్వైతము అని కూడాను ఈ మూడింటి యొక్క అర్థములు నేను నిరూపిస్తూ వచ్చింది.
0: The Hinduism also advocates these three: dualism, qualified non-dualism and non-dualism.
1: పర్సన్ దీంట్లో అప్పుడు కూడాను I am in the light. The light is in me. I am the light. అనేటువంటి ఈ మూడు తెగలకే సమన్వయం భావిస్తూ వచ్చారు.
0: The Persian concept also reveals the same. I am in the light is in me and I am the light.
1: సర్వ మతముల యొక్క సమన్వయాన్ని ప్రబోధిస్తూ సర్వ మానవుల యొక్క ఏకత్వాన్ని అభివృద్ధి పరిచేటువంటి నిమిత్తమై జీసు తన దేహాన్ని అర్పితం చేస్తూ వచ్చాడు.
0: Jesus sacrificed his body to establish and to bring in the synthesis of all schools of thought.
1: ఇలాంటి తత్వం అనేటువంటి దాన్ని మనం అర్థం చేసుకునలేక వీరు క్రిస్టియన్స్, వీరు ముస్లింలు, వీరు హిందువులు, వీరు పార్షియన్స్, వీరు ఈ విధంగా మనం భేదానికి ఒక అవకాశం అందించి కట్టకడబటికి మానవత్వాన్ని మనం నిర్మూలన చేసుకుంటున్నాం.
0: We don't understand this philosophy clearly and we give ample scope for divisions. And we completely ruin, burn to flame the human value and the quality.
1: ఈనాటి మానవుడు మహనీయుల యొక్క జన్మదినోత్సవం మాత్రమే జరుపుకుంటున్నారు కానీ మహనీయుల యొక్క ఆదేశాలను ఆచరణలో పెట్టడం లేదు.
0: Today we are celebrating the birthday of great people, but we don't follow their command.
1: కానీ మనము ఈ యొక్క జన్మోత్సవం జరుపుకోవటం గొప్పతనం కాదు.
0: There's nothing great in celebrating the birthday.
1: వారి యొక్క ఆశయాలను, వారి యొక్క ఆదేశాలను మనం ఆచరణలో పెట్టడానికి తగిన కంకణం కట్టుకోవాలి.
0: We should determine to translate into action, practice their teaching and ideals.
1: ఈ జీసస్ చెప్పినటువంటి వంది కూడాను సరియైనవా కాదా అని అనేక విధములుగా కూడాను అనేక మంది పండితులు దీనిని పరిశోధన జరుపుతూ వచ్చారు.
0: Scholars started investigating the validity of this statement made by Jesus Christ.
1: అయితే ఇందులో చాలా 1530 సంవత్సరముల కిందట ఉండినటువంటి మ్యాటర్ అంతా ప్రోగ్ చేసుకుంటూ వచ్చారు.
0: They collected all the matter that existed prior to 1530.
1: ఇవి 530 లోపల ఒక ఇంగ్లాండ్ లోపల ప్రత్యేకమైనటువంటి ఒక బుక్ రాశారు.
0: All that was composed into one book there in England.
1: దానిని పెద్దదిగా ఉంటే అందరూ కూడా చూడగలరని చాలా చిన్న బుక్కుగా చేసి రష్యన్స్ బ్లాక్ ఓషన్ దగ్గర ఒక పెద్ద బిల్డింగ్ పెట్టి దాంట్లో పెట్టారు.
0: Russians made it a small book and kept there near the Black Sea in safe custody.
1: ఆ చిన్న దాని ఉంటే సమస్తము ఇమిడి ఉంటుండాలి.
0: In the tiny book, everything is written there.
1: ఇది ఆ బుక్.
0: This is that book.
1: This is the book.
0: This is the book.
1: This is the book.
0: This is the book, the Bible.
1: This is papers.
0: These are the papers you see from there.
1: ఇది ప్రధానమైనటువంటి చిహ్నం ఈ యొక్క కత్తిలో ఉంటుండాలి. ఇది క్రాస్.
0: You find the cross on there, on the book.
1: ఇది సర్వ మతముల యొక్క సమన్వయాన్ని బోధించేటువంటి యొక్క పద్ధతి అని కూడా వారు నిరూపిస్తూ వచ్చారు.
0: They also proved the fact is the procedure to establish synthesis of all religions.
1: ఈ గ్రంథములో ఉండినటువంటివి ఏ యొక్క బైబిల్లో కూడా లేవు.
0: All that present here is not present anywhere in the Bible.
1: ఇది చాలా నూతనమైనటువంటి యొక్క యేసు యొక్క చరిత్ర.
0: This is new, brand new story of Jesus.
1: భగవంతుని యొక్క విషయాలు తెలుసుకోవటము అందరికీ సాధ్యం కాదు.
0: Is not given to everybody to know the divinity.
1: అయితే భగవంతుని యొక్క తత్వం తెలుసుకోవాలంటే భగవద్భావమే మనందు ఆవిర్భవించాలి.
0: To know the divine, we should develop divine thoughts.
1: ఇందులో ఉండినటువంటి ఈ దారం, ఇది గుర్తుపెట్టిన దారం లోపల ప్రతి మతమునందు ఉండినటువంటి యొక్క సమన్వయాన్ని బోధించేటువంటి ఒక శ్లోకం ఉంటుండాలి.
0: Here you find the bookmark thread there. Every thread has got the text of every religion.
1: Sarvadhammam parityajya mam jekam saranam raja aham tvam sarva papebhyo mokshayishyami masucha aneetundi bhagavadgita yokka sarani ee yokka gurtulopala imichu vacharu.
0: Most important sloka of Bhagavad Gita is right present here in the bookmark.
1: అన్ని ధర్మముల యొక్క సారము ఒకటే.
0: The essence of all religions is one.
1: భగవంతునికి అర్పితము గావించడమే మానవుని యొక్క ప్రధానమైన కర్తవ్యము.
0: Surrender is the main duty of everyone.
1: Surrender అనగా తాను భగవంతుని ఒక్కటే అనేటువంటి ఏకత్వానికి రావాలి.
0: Surrender means the feeling of oneness. I and God are one.
1: కారణం ఏమిటి?
0: Why?
1: నీ యందున్నదే నాయందు, నాయందున్నదే నీ యందు.
0: The reason is that who the one present in you is present in me.
1: భిన్నమైనటువంటివి.
0: Bodies are different.
1: కేవలం ఒక విధమైనటువంటి యొక్క బెలూన్లు వంటివి.
0: Bodies are like balloons.
1: ఇవి కేవలం ఒక బల్బుల వంటివి.
0: They are like bulbs.
1: ఈ బల్బు లోపల ఉండేటువంటి కరెంటు అంతా ఒక్కటే.
0: The current passing through all these bulbs is one.
1: Colors difference.
0: There's difference in color.
1: Voltage is difference.
0: Voltage differs.
1: కానీ కరెంట్ ఒక్కటే, ఆ దివ్యత్వం ఒక్కటే.
0: The current divinity is one.
1: ఏకోహం బహుశ్యాం అది కూడా దీంట్లో ఉంది.
0: This book contains that important dictum saying that one manifests into many.
1: ఒక దైవమే సర్వులయందు ఉంటున్నాడు.
0: Only one God is present in everyone.
1: ఈ ఉపాధి భేదమును పురస్కరించుకొని మీరు ఈ విధంగా కూడా కలహాలకు ముందంజ వేయకూడదు.
0: Never follow the differences basing on the differences of the body.
1: కలహములకు అవకాశమే లేదు.
0: There is no chance or scope for conflict.
1: కేవలం దేహాభిమానమే ఈ కలహములకు మూల అభిమానం.
0: It is the body attachment which is responsible for fights.
1: దేహాన్ని మనం శాశ్వతంగా నమ్మకూడదు.
0: Never believe that body is permanent.
1: Body is like a water bubble.
0: Body is like a water bubble.
1: Mind is like a mad monkey.
0: Mind is like a mad
1: monkey.
0: Don't
1: follow the mind. Don't follow the body. Follow the conscience and all.
0: Don't follow the mind, don't follow the body, follow the conscience.
1: అది ఈ యొక్క గ్రంథం యొక్క ప్రధానమైన లక్ష్యం.
0: That is the main principle of this text.
1: కనుకనే మన కాన్షియన్స్ ని మనం ఫాలో చేస్తూ రావాలి.
0: So we should follow our conscience.
1: దీనిని భారతీయ సంస్కృతి యందు చిత్ అన్నారు.
0: This in the culture of Bharat is called chit.
1: సత్ చిత్ ఆనందం.
0: త్రీ ఆస్పెక్ట్స్ సత్ చిత్
1: ఆనందం. మూడు యొక్క తత్వములు మన యందే ఉంటున్నవి.
0: ఆల్ ది త్రీ ఆర్ విత్ ఇన్ us.
1: అలాంటి తత్వాన్ని మనం ఈనాడు గుర్తించాలి.
0: వి హావ్ టు రికగ్నైజ్ దిస్ ట్రూత్.
1: ఏదో మనం గ్రంథాలు చదువుతున్నాము.
0: We go through the books.
1: ఎక్కడ చిక్కితే ఆ పెద్దల దగ్గరికి అంతా మనం పరిగెత్తిపోతున్నాము.
0: We run after all great people.
1: కానీ వారు గ్రేటా కాదా అనేటువంటి విచారం చేయటం లేదు.
0: బట్ వీ డోంట్ ఎంక్వైర్ వెదర్ దే ఆర్ రియల్లీ గ్రేట్.
1: నీకంటే గ్రేట్ ఇంకొకరు లేడు.
0: దేర్ ఇస్ నో అదర్ పర్సన్ గ్రేటర్ దాన్ యూ.
1: కానీ నీ సత్యాన్ని నీవు తెలుసుకోలేకపోతున్నావు.
0: బట్ యూ డోంట్ నో యువర్ ఓన్ ట్రూత్.
1: ఏనుగు తన యొక్క బలము తాను గుర్తించుకోలేదు.
0: ఎలిఫెంట్ డస్ నాట్ నో ఇట్స్ స్ట్రెంగ్త్.
1: కనుకనే ఒక అంకుశాన్ని చూపించినటువంటి మావుటాకు లొంగిపోతుండాలి.
0: Therefore, it submits in itself to Mavot because of that iron rod.
1: ప్రపంచమంతా మన యందే ఉంటున్నది.
0: The whole universe is within you.
1: అంతా కూడా నీ యొక్క శక్తి యందే ఇమిడి ఉంటున్నది.
0: Everything is within your power.
1: అది ఫ్రీ విల్ అన్నారు.
0: That's called free will.
1: ఫ్రీ విల్ అనేటువంటిది ప్రత్యేకంగా లేదు.
0: Free will is not separate.
1: అది ఆత్మతత్వానికి సంబంధించినటువంటిది.
0: It is divine self, the spirit.
1: కనుకని అట్టి దివ్యత్వమునికే ఫ్రీ విల్ అన్నారు.
0: That divinity is called the free will.
1: కానీ ఇట్టి సత్యాన్ని విస్మరించి కేవలం దేహము యొక్క బలము ధనబలము భుజబలము బుద్ధి బలమే ప్రధానమని విశ్వసించి ఈ యొక్క భౌతిక బలములపైన ఆధారపడి ఉంటున్నారు.
0: We forget this fundamental principle. We rely on the body, the mind and intelligence.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: భగవంతుని పొందాలంటే,
0: in order to acquire divinity,
1: మనలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని మనం దర్శించాలంటే,
0: in order to find out the divinity within us,
1: నిన్ను నీవు తెలుసుకోవాలనుకుంటే,
0: if you want to know yourself,
1: నిర్మలమైన ప్రేమను నీవు పెంచుకోవాలి.
0: You should develop pure love.
1: ఈ ప్రేమనే అందరినీ కట్టివేసే పెద్ద పాశము.
0: It is this bond of love that binds everybody.
1: దీనిని ప్రేమ పాశము అన్నారు.
0: This is the bond of love.
1: అయితే ఈ క్రిస్టియన్ మతం లోపల 250 తెగలు ఉండినప్పటికీ ఆ యొక్క జీసస్ యొక్క తత్వాన్ని యావత్ ప్రపంచానికంతా చాటే నిమిత్తమై కంకణం కట్టుతూ వచ్చారు.
0: Although there are 250 schools and divisions in Christianity, they all propagate the principles of Jesus.
1: పురుషులు స్త్రీలు కూడాను ఎక్కడ చూసినా కూడాను ఒక ప్రచారంలోనే ఉంటున్నారు.
0: ఈవెన్ టుడే యు ఫైండ్ మెన్ అండ్ విమెన్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇవాంజలిజం.
1: అయితే ప్రచారం జోరుగా జరుగుతుండదే కానీ ఆచారం మాత్రం లేదు.
0: హౌఎవర్ దిస్ ప్రచార ప్రాపగేషన్ దేర్ ఇస్ నో ఆచార ప్రాక్టీస్.
1: ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్.
0: ప్రాక్టీస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
1: ప్రచారం చేయవచ్చును.
0: యూ కెన్ ప్రాపగేట్.
1: ప్రచారం చేసినంత మాత్రం అది శాశ్వతం కాదు.
0: That will never be permanent.
1: నీ ఆచరణ ప్రచారమే అత్యవసరమైనటువంటిది.
0: You can propagate by practicing what you say.
1: Through practice. అదే ప్రధానమైనటువంటి ఒక ఇది.
0: That is the fundamental thing.
1: నీవు చేసి అనుభవిస్తుంటే అందరూ కూడా నిన్ను అనుసరిస్తూ వస్తారు.
0: When you practice and enjoy, others will follow you.
1: నీవు చెప్పటం ఒకటి, చేయటం మరొకటి.
0: You say something and act in a different way.
1: కనుకనే ఎవరు దానిని విశ్వసించలేకపోతున్నారు.
0: So nobody would ever believe you.
1: కనుక మొట్టమొదటి నీవు ప్రచారం చేయకపోయినప్పటికీ ఆచరిస్తూ పో, నీ యొక్క ఆచరణ అందరూ అనుసరిస్తారు.
0: డజన్ మ్యాటర్ ఈవెన్ ఇఫ్ యూ డోంట్ ప్రాపగేట్ బట్ ప్రాక్టీస్ ఇట్ ఇస్ ఇనఫ్.
1: కనుక ఈనాడు ప్రాక్టీస్ అనేటువంటిది చాలా అవసరమైనటువంటిది.
0: టుడే మోస్ట్ ఎసెన్షియల్ థింగ్ ఇస్ ప్రాక్టీస్.
1: అనేక పర్యాయం నేను పిల్లలకు చెప్తుంటాను.
0: భగవాన్ టెల్స్ టు అవర్ స్టూడెంట్స్ రిపీటెడ్లీ.
1: ఐదు రకములైనటువంటి నాలెడ్జ్ ఉంటుండాలి.
0: దర్ ఫైవ్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్.
1: కానీ ఈ కలియుగ ప్రభావం చేత bookish knowledge perigipothundadi.
0: As an effect of Kali age, we find bookish knowledge increasing.
1: This bookish knowledge is superficial knowledge ga untundadi.
0: This bookish knowledge is the superficial knowledge.
1: Kani general knowledge zero.
0: But general knowledge is a big zero.
1: Common sense zero.
0: Common sense is zero.
1: This discrimination knowledge untundadi.
0: There is discrimination.
1: Kani adi selfish discrimination.
0: But that discrimination knowledge,
1: that is not fundamental discrimination.
0: Is not anyway fundamental discrimination.
1: You fundamental discrimination chesthe practical knowledge nilo vastundi.
0: When once you exercise fundamental discrimination, you'll develop practical knowledge.
1: Fundamental naga emti na yendu nee yendu vaari yendu veeri andar yendu unnadi okkate aneetundi oka tattvani neevu avruddhi parchukovali.
0: What is that is fundamental here? You should develop the feeling that the same God is present in everyone.
1: అందరి యందు ఒకటే ఉంటుండాలి.
0: సేమ్ డివినిటీ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
1: మమాత్మ సర్వభూతాంతరాత్మ. ఈ ఆత్మనే సర్వల యందు ఉంటుండాలి.
0: దట్ ఇస్ ది సేమ్ డివినిటీ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీబడి.
1: కానీ ఈనాటి మానవుడు,
0: మ్యాన్ టుడే,
1: తుచ్చమైనటువంటి నీటి బుడగ వంటి ఈ దేహాభిమానం చేతనే అనేక విధమైనటువంటి సంబంధాన్ని బాంధవ్యాన్ని విస్మరించి స్వార్థ స్వప్రయోజనాల కోసం పాటుపడుతున్నాడు.
0: బికాస్ మ్యాన్ ఈజ్ అటాచ్డ్ టు దిస్ బాడీ విచ్ ఇస్ సో మీన్, విచ్ ఇస్ లైక్ ఎ వాటర్ బబుల్, హీ హస్ ఫర్గాటన్ దట్ పర్మనెంట్ రిలేషన్షిప్ విత్ గాడ్.
1: సెల్ఫిష్నెస్,
0: సెల్ఫిష్, బికాస్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
1: ఈ స్వార్థం అనేటువంటిది ఇన్ని విధమైనటువంటి యొక్క మానవత్వాన్ని నిర్మూలం కావిస్తుందా.
0: ఇట్ ఈస్ ది సెల్ఫిష్నెస్ దట్ కిల్స్ ద హ్యూమన్ క్వాలిటీ.
1: కనుకనే ఈ మానవత్వం అనేటువంటి అభివృద్ధి పరచాలంటే ఏకాత్మ భావాన్ని పెంచుకోవాలి.
0: ఇన్ ఆర్డర్ టు డెవలప్ దిస్ హ్యూమన్నెస్ వీ షుడ్ డెవలప్ దిస్
1: మానవత్వమైనటువంటిది మతంగా మనం విశ్వసించాలి.
0: వీ హావ్ టు అండర్స్టాండ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ యాజ్ ద రిలీజియన్.
1: అది రిలీజియన్. రిలీజియన్ అంటే ఏమిటి?
0: వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ రిలీజియన్?
1: రియలైజ్ రిలీజియన్.
0: టు రియలైజ్ ఈజ్ రిలీజియన్.
1: రియలైజ్ అంటే ఏమిటి? రియలైజ్ చేయాలి.
0: వాట్ ఈస్ దట్ యు హావ్ టు రియలైజ్?
1: హూ ఆమ్ ఐ, హూ ఆమ్ ఐ, హూ ఆమ్ ఐ, హూ ఆమ్ ఐ.
0: యు హావ్ టు రియలైజ్ వాట్ యు ఆర్. హూ ఆమ్ ఐ, హూ ఆమ్ ఐ?
1: నేను దేహమా?
0: ఆమ్ ఐ ద బాడీ?
1: కాదు.
0: నో.
1: నేను మనసా?
0: ఆమ్ ఐ ద మైండ్?
1: కాదు.
0: నో.
1: నేను బుద్ధియా?
0: ఆమ్ ఐ ద ఇంటెలెక్ట్?
1: కాదు.
0: నో.
1: నేను ఒక సెన్సెన్స్?
0: ఆమ్ ఐ ద సెన్సెస్? నో.
1: ఇవేవి కాదు.
0: నన్ ఆఫ్ దీస్.
1: నాది ఈ దేహము.
0: దిస్ బాడీ ఇస్ మై బాడీ.
1: మై బాడీ మీనింగ్ అనగా హూ ఇస్ దిస్ మై?
0: When you say my body, then who is this my?
1: This is my kerchief.
0: This is my kerchief.
1: Kerchief is separate from me.
0: Kerchief is separate from me.
1: My body means body is separate from me.
0: When you say my body, body
1: is
0: separate
1: from you.
0: Me. Then who are you?
1: ఈ విధమైనటువంటి యొక్క రియలైజ్ చేస్తూ పోతే క్రమక్రమేణ బాడీ, మైండ్ సెన్సెస్ ఇవన్నీ కూడాను ఇన్స్ట్రుమెంట్స్. యు ఆర్ ది మాస్టర్.
0: When once you inquire this way, you will realize that the body, mind, intellect and senses are the instrument.
1: Wife,
0: and you are the
1: children,
0: master.
1: Children, bandhavulu, mitru, antakudu madhyalo vachetundi passing clouds, passing clouds.
0: Wife, children, friends, relations are like passing
1: before
0: clouds.
1: Before marriage, who is wife, who is husband?
0: Prior to the marriage, who is the wife and who is the husband?
1: Before birth, who is the son, who is the mother?
0: Before the birth, who is the son and who is the mother?
1: ఇవంతా మధ్యలో వచ్చిన అటాచ్మెంట్.
0: ఇట్స్ ఆల్ ది అటాచ్మెంట్ దట్ హస్ కమ్ ఆన్ ది వే.
1: నాట్ లవ్, నాట్ లవ్, నాట్ లవ్.
0: ఇట్స్ నాట్ లవ్, ఇట్స్ నాట్ లవ్, ఇట్స్ నాట్ లవ్.
1: అటాచ్మెంట్.
0: ఇట్స్ ఓన్లీ అటాచ్మెంట్.
1: లవ్ యూ అండ్ ఫ్రమ్ డివినిటీ.
0: ఇట్స్ ఓన్లీ ది లవ్ రిలేషన్షిప్ బిట్వీన్ యూ అండ్ గాడ్.
1: అదే రియల్ లవ్.
0: దాట్ ఈస్ ద రియల్ లవ్.
1: బిఫోర్ బర్త్ దేర్ ఇస్ లవ్.
0: Before birth there is love.
1: After death there is love.
0: After death there is love.
1: Living time there is love.
0: During lifetime there is love.
1: Trikala bhajyam satyam. This is omnipresent love.
0: This love is indivisible, that remains the same in all the three periods of time.
1: Alanti love manam develop chesukovali.
0: We have to develop that divine love.
1: Ee madhyalo kadilipoye meghamulu vanti okka premanu penchukoni తన దివ్యత్వాన్ని తాను మర్చిపోతున్నాడు మానవుడు.
0: ది అటాచ్మెంట్ దట్ హస్ కమ్ ఇన్ బిట్వీన్ ఆన్ ద వే ఆఫ్ లైఫ్,
1: అదే
0: లైక్ ఎ పాసింగ్ క్లౌడ్,
1: బిగ్గెస్ట్ ఫూలిష్నెస్.
0: వి హావ్ ఫర్గాటన్ ది డివినిటీ. దట్ ఇస్ ది బిగ్గెస్ట్ ఫూలిష్నెస్ ఇన్ హ్యుమానిటీ టుడే.
1: ఈ యొక్క తెలివి తక్కువ పని చేతనే మానవుడు తన యొక్క తత్వాన్ని తాను గుర్తించలేకపోతున్నాడు.
0: బికాస్ ఆఫ్ దిస్ అట్టర్ స్టేట్ ఆఫ్ ఫూలిష్నెస్ వి హావ్ ఫర్గాటన్ అవర్
1: ప్రాపంచిక సంబంధమైనటువంటి డ్యూటీస్. నువ్వు చేయి, తప్పులేదు.
0: డూ యువర్ వరల్డ్లీ డ్యూటీస్.
1: కానీ డ్యూటీ ఇస్ గాడ్.
0: Duty is God.
1: Work is worship.
0: Work is worship.
1: ఈ రెండింటి యొక్క భావంతో do your duty.
0: With these two feelings, do your duty. Do your duty sincerely.
1: అంతే కాని ఒక అటాచ్మెంట్ తో నువ్వు చేయకూడదు.
0: Don't do it with attachment.
1: కర్మణ్యేవ అధికారస్య మా ఫలేషు కదాచన. ఇది నా యొక్క అధికారం.
0: You have got the right.
1: ఈ కర్మ నిమిత్తమే ఈ కాయం వచ్చింది.
0: ద బాడీ ఇస్ గిఫ్టెడ్ టు డూ.
1: ఈ కర్మకాయం నిమిత్తమే కాలం వచ్చింది.
0: ద టైమ్ ఇస్ దేర్ సో దట్ యు మే డూ.
1: కాల కర్మ కారణమును కూడాను మన కర్తవ్యంగా విశ్వసించి దీని పనిలో ప్రవేశించాలి.
0: దేర్ఫోర్ యు అండర్స్టాండ్ ద టైమ్ అండ్ ద బాడీ అండ్ ద డ్యూటీ అండ్ డిశ్చార్జ్ యువర్ రెస్పాన్సిబిలిటీ.
1: ఈ గుర్తించినటువంటి వాడే యేసు.
0: ఇస్ యేసు హస్ నోన్ దిస్ ఫండమెంటల్ ట్రూత్.
1: తల్లి మేరీ చాలా మరియా చాలా గొప్ప భక్తురాలు.
0: మదర్ మరియా మేరీ ఇస్ అన్ ఆర్డెంట్ డివోటీ.
1: ఆమె నిరంతరం కూడాను దైవ చింతనే బోధించేటువంటిది ఈ బిడ్డకు.
0: షీ ఆల్వేస్ టాట్ హర్ సన్ టు థింక్ ఆఫ్ గాడ్ కంటిన్యూస్లీ.
1: ఒకనాడు,
0: వన్ డే,
1: ఒక పర్వతం పైన కూర్చొని,
0: సిట్టింగ్ ఆన్ ద మౌంటైన్ టాప్,
1: తల్లి మరణించిన తర్వాత తల్లి చాలా బాధపడుతుండాలి.
0: మదర్ వాజ్ ఫీలింగ్ సో సాడ్ బికాస్ ది డెత్ ఆఫ్ హర్ హస్బెండ్.
1: కూర్చున్నాడు 12 దినములు.
0: హీ సాట్ దేర్ ఫర్ 12 డేస్.
1: ఏమిటి ఈ అటాచ్మెంట్?
0: What is this attachment?
1: ఈ అటాచ్మెంట్ ఎక్కడ నుంచి వచ్చింది?
0: Where from it
1: అని బాగా యోచన చేశాడు.
0: He inquired thoroughly.
1: మనం పెంచుకున్నదే.
0: It's one of our own making.
1: కానీ this is not God's gift.
0: But it's not God's gift.
1: ఇది దైవం యొక్క గిఫ్ట్ కాదు.
0: This attachment is not God's gift.
1: దైవం యొక్క గిఫ్ట్ బ్లిస్.
0: Bliss is God's
1: Daivamaka gift.
0: Gift
1: peace.
0: God's gift is peace.
1: Daivamaka gift truth.
0: God's gift is truth.
1: That is God's gift.
0: That is the God's gift.
1: Tivanta madhyalo kadalipoyetundi meghamule.
0: All the rest are passing clouds.
1: Deenini Bhagavad Gita yandu mata nasti pita nasti nasti bandhu sahodara artham nasti gruham nasti tasmad jagrata jagrata jagrata.
0: No wife, no family, no wealth whatsoever, be careful.
1: Yavaru sannu, yavaru bidda, yavaru talli. E matram dehaniki dehaniki sambandhame.
0: It's only body connection, actually speaking, who is the mother, who is the son.
1: Nenu talli nunchi vacharani bhavistunnadu chala murkhudu.
0: A foolish one thinks that he is born to his mother.
1: From mother.
0: He thinks that he is from mother.
1: Not from mother, through mother. That is important.
0: He is not from mother, he is through mother. That is important.
1: Kabatti through mother. Andaru through mother nunchi vachina vaale kaani, not from mother. From God.
0: So all are through mother, but we are from God.
1: ఈ సత్యాన్ని మనం చక్కగా గుర్తించుకోవాలి.
0: We have to know this truth clearly.
1: అందరూ భగవంతుని యొక్క బిడ్డలే.
0: All are the children of God.
1: Brotherhood of man, fatherhood of God.
0: This is the substance of brotherhood of man and fatherhood of God.
1: క్రమక్రమేణ రెండు కూడాను ఏకమైపోతుంది.
0: Gradually they become unified.
1: Father property లో సన్నుకు రైట్ వచ్చేస్తుంది.
0: The son has a right on father's property.
1: కనుక ఆ రైట్ కు మనం ఫైట్ చేస్తూ రావాలి.
0: So we have to fight for that right.
1: అది ఏ మానవుని యొక్క ప్రధానమైన సాధన.
0: దట్ ఇస్ ది మెయిన్ స్పిరిచువల్ పాత్ దట్ వన్ షుడ్
1: దైవం యొక్క సమీపానికి సమీపానికి సమీపానికి పోవడానికి పూనుకోవాలి.
0: వన్ షుడ్ ట్రావెల్ క్లోజర్ అండ్ క్లోజర్ టు గాడ్.
1: అది ఏ సాధన?
0: దట్ ఈస్ స్పిరిచువల్
1: సాధన. అంటే ఊరికి జపం చేసుకోవటం సాధన కాదు.
0: ఇస్ నాట్ హోల్డింగ్ టాలిస్మన్.
1: ధ్యానంలో కూర్చోవటం సాధన కాదు.
0: నాట్ సిట్టింగ్ ఇన్ మెడిటేషన్.
1: టైం వేస్ట్.
0: ఇస్ ఆల్ టైం వేస్ట్.
1: మెడిటేషన్ చేస్తున్నావు అనుకుంటారు.
0: యు థింక్ యు ఆర్ మెడిటేటింగ్.
1: ఎవరిని చేస్తున్నావు మెడిటేషన్? నువ్వు
0: ఆన్ హూమ్ ఆర్ యు మెడిటేటింగ్?
1: నీవు వేరు, దైవం వేరుగా ఉన్నాడు.
0: డూ యూ థింక్ దట్ యు ఆర్ సెపరేట్ ఫ్రమ్?
1: నీవు దైవాన్ని మెడిటేషన్ చేస్తున్నావు అంటే నీవు వేరు, దైవం వేరు.
0: వెన్ యు సే దట్ యు మెడిటేట్ ఆన్ గాడ్, ఇట్ మీన్స్ యు ఆర్ సెపరేట్ ఫ్రమ్.
1: నీవు దైవం యొక్క నామాన్ని స్మరిస్తున్నావు అంటే నీ పేరు వేరు, దైవం పేరు వేరు.
0: వెన్ యు చాంట్ హిస్ నేమ్, యువర్ నేమ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ గాడ్స్ నేమ్.
1: ఇది సెపరేషన్ ని అభివృద్ధి చేస్తుండాలి.
0: దిస్ డెవలప్స్ ద ఫీలింగ్ ఆఫ్ సెపరేషన్.
1: ఈ సెపరేషన్ ఉండకూడదు మనకు.
0: దేర్ షుడ్ నాట్ బి సెపరేషన్ లైక్ దిస్.
1: ఈ డిటాచ్మెంట్ ఉండకూడదు.
0: దేర్ షుడ్ నాట్ బి ఎనీ కైండ్ ఆఫ్ దిస్
1: అటాచ్మెంట్. ఉండకూడదు.
0: దేర్ షుడ్ నాట్ బి అటాచ్మెంట్.
1: ఓన్లీ ఏకత్వం.
0: ఇట్స్ ఓన్లీ వన్ పాయింట్, ఇట్ ఇస్ యూనిటీ.
1: అది నిజమైనటువంటి దైవం నా యొక్క హృదయవాసి.
0: గాడ్ డ్వెల్స్ ఇన్ మై హార్ట్.
1: ఎక్కడ ఉన్నాడు నీకు దైవం?
0: వేర్ ఇస్ గాడ్?
1: దైవభావమే నీకు హృదయం కాదు. ఇది హృదయం, హృదయం కాదు, గ్రాయి.
0: In fact, if there is no divine thought, it is not hridaya, heart, it is a stone.
1: Stone.
0: It is a stone.
1: Trith daya. Daya galigina hridayame ee hridayamu.
0: Trith daya. That which
1: daya
0: is compassionate.
1: Compassion lekapothe, this is only stone.
0: When there is no compassion, it is only a stone.
1: కనుకనే మనం ఈనాడు కంపాషన్ డెవలప్ చేసుకోవాలి.
0: సో టుడే వీ హావ్ టు డెవలప్ కంపాషన్.
1: అది ఏ జీసస్ ఇచ్చినటువంటి ప్రేమ తత్వము.
0: దట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ జీసస్.
1: Love, love, love,
0: love,
1: love, love is God. Live in love.
0: Love is God. Live in love.
1: Kanukane, start the day with love.
0: Start the day with love.
1: Fill the day with love.
0: Fill the day with love.
1: Spend the day with love.
0: Spend the day with love.
1: End the day with love.
0: End the day with love.
1: This is the way to God.
0: This is the way to God.
1: కనుక మనం ప్రేమ ప్రేమ ప్రేమతోనే ఉండాలి.
0: Therefore we should live in love continuously.
1: అటువంటి వాడే దైవానికి పరమ ప్రీతి కలిగినటువంటి వాడు.
0: He is beloved to God.
1: గోమద్ భక్తః, అతనే నా భక్తుడు అని కూడా ఇంట్లో ఉంటుండాలి.
0: And here this book contains that saying that he is beloved to me, to God.
1: ఎవడు ప్రేమతో ఉంటున్నాడో, దైవ ప్రేమను ఆశిస్తాడో, వాడే నాకు నిజమైనటువంటి యొక్క మిత్రుడు.
0: The one full of love is a friend of God.
1: కానీ ఈనాటి ఫ్రెండ్స్ చాలా విరుద్ధమైనటువంటి ఫ్రెండ్స్.
0: ఫ్రెండ్స్ ఆఫ్ టుడే, దే యాక్ట్ ఇన్ ఏ కాంట్రడిక్టరీ వే.
1: మనీ ఉంది,
0: దేర్ ఇస్ మనీ ఇన్ ద పాకెట్.
1: ఫాదర్ పొజిషన్ బాగా ఉంది,
0: ఫాదర్ ఇస్ కంఫర్టబుల్ ఇన్ పొజిషన్.
1: హలో హలో హలో, హండ్రెడ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ అంతా వస్తారు.
0: యూ విల్ హావ్ హండ్రెడ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ సేయింగ్ హలో హలో.
1: పాకెట్ లో మనీ లేదు,
0: పాకెట్ ఇస్ ఎంప్టీ.
1: ఫాదర్ పొజిషన్ పోయింది,
0: ఫాదర్ లాస్ట్ హిస్ పొజిషన్.
1: నో గుడ్ బై, గుడ్ బై కూడా చెప్పరు వాడు.
0: నో వన్ వుడ్ ఎవర్ సే ఇన్ గుడ్ బై.
1: ఇదే మన ఫ్రెండ్షిప్.
0: ఇస్ దాట్ ఫ్రెండ్షిప్?
1: గాడ్ ఈస్ నాట్ లైక్ దాట్.
0: గాడ్ ఈస్ నాట్ లైక్ దాట్.
1: గాడ్ ఈస్ ఆల్వేస్ విత్ యూ, ఇన్ యూ, అరౌండ్ యూ.
0: గాడ్ ఈస్ ఆల్వేస్ విత్ యూ, ఇన్ యూ, అరౌండ్ యూ.
1: అలాంటి మిత్రుని మనం సంపాదించుకోవాలి.
2: వీ షుడ్ హావ్ సచ్ ఎ ఫ్రెండ్.
1: కనుకనే రియల్ మిత్ర, ఫ్రెండ్ ఈజ్ గాడ్.
2: సో యాక్చువల్లీ స్పీకింగ్ రియల్ ఫ్రెండ్ ఈజ్ గాడ్.
1: అలాంటి శాశ్వతమైనటువంటి మిత్రుని మనం చేరిపోవడానికి చూడాలి.
2: గాడ్ ఈజ్ అవర్ పర్మనెంట్ ఫ్రెండ్.
1: ఈ ప్రపంచం యొక్క భూతులంతా కూడాను, కేవలం ప్రపంచం యొక్క భోగములన్నీ కూడాను కదిలిపోయే మేఘం వంటివి, పాసింగ్ క్లౌడ్స్.
2: ఆల్ వరల్డ్లీ ప్లెజర్స్ అండ్ కంఫర్ట్స్ ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
1: ఇది ఎంతకాలం ఉంటుంది?
2: హౌ లాంగ్ దే లాస్ట్?
1: అనేక మంది కొత్త కొత్త వారంతా విదేశీయులు వచ్చి ఉంటారు.
2: మెనీ ఫారినర్స్ హావ్ కమ్ హియర్.
1: మార్పు జరిగినా దాని యొక్క ఫండమెంటల్ దీన్ని మనం మార్చుకోకూడదు.
2: వీ షుడ్ నెవర్ చేంజ్ అవర్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఇన్ స్పైట్ ఆఫ్ అదర్ చేంజెస్.
1: ఇమీడియట్ బర్త్ ఇస్ ఎ చైల్డ్.
2: అట్ ది టైమ్ ఆఫ్ బర్త్ ఈస్ ఎ చైల్డ్.
1: After 10 years, he is a boy.
2: After 10 years, we call him a boy.
1: After 30 years, he is a man.
2: After 30, he is a man.
1: After 75 years, he is a grandfather.
2: After 75 years, he is a grandfather.
1: Person is one.
2: But the person is one.
1: Difference of ages, difference of names.
2: The question is the difference in age.
1: Adi fundamental.
2: That is the fundamental truth.
1: Unna vyakti okkade.
2: Only one person is
1: present. Atane child, atane boy, atane man, atane grandfather.
2: The very same person at one time was the child, the boy, the man and grandfather later.
1: Adhe reetigane daivamu prarambham lopala sakara swarupudu.
2: So at the beginning God has a form.
1: తదుపరి కొన్ని కష్టములు బాధలు కలిగినప్పుడు ఆప్తుడిగా నిలుచుకుంటాడు.
2: ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీస్ వీ ప్రే టు గాడ్.
1: మరి కొంతకాలం అర్థార్థిగా రూపొందుతాడు.
2: సమ్ టైమ్స్ వీ ఆస్క్ ఫర్ మనీ వెల్.
1: తదుపరినే జిజ్ఞాసి.
2: దెన్ హీ బికమ్స్ ఎన్ ఎంక్వైరర్.
1: ఆ విధమైనటువంటి దీంట్లో అనేక విధములుగా భగవంతుణ్ణి మనము సన్నిహిత సంబంధ బాంధవ్యంగా తీసుకోవాలి.
2: లైక్ దిస్ వీ షుడ్ ఎస్టాబ్లిష్ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ గాడ్.
1: ఒక చిన్న కథ,
2: ఎ స్మాల్ స్టోరీ.
1: ఒక శ్రీమంతునకు నలుగురు భార్యలున్నారు.
2: ఎ రిచ్ మ్యాన్ హ్యాస్ ఫోర్ వైవ్స్. ఫోర్ వైవ్స్.
1: ఈ ఫోర్ వైవ్స్ లోపల పెద్ద ఆమె చాలా ఆధ్యాత్మిక చిత్తం కలిగినటువంటిది.
2: ద ఫస్ట్ వైఫ్ ఈజ్ హైలీ స్పిరిచువల్.
1: రెండవ వైఫ్,
2: సెకండ్ వైఫ్,
1: ఆమెకు కొంత ఆరోగ్యం సరిలేకుండా ఉండేటువంటిది.
2: She is sick.
1: మూడవ వైఫ్,
2: థర్డ్ వైఫ్,
1: మంచి సద్గ్రంథాలంతా చదువుతూ ఉండేటువంటి ఆమె.
2: She reads so many good books.
1: Fourth wife is the modern wife. అంత ఫ్యాషన్ శారీస్, ఫ్యాషన్ జ్యువెల్స్, ఫ్యాషన్ ఇవి ఇవన్నీ కావాలి ఆమెకు.
2: She is after modern fashion, fashionable sarees, fashionable jewelry.
1: ఈ రిచ్ మ్యాన్ ఏదో పని పైన అమెరికాకు వెళ్ళాడు.
2: This rich man went on a mission to America.
1: అక్కడ పోయిన పని పూర్తి కాలేదు.
2: There he didn't complete his work.
1: ఇంకా పూర్తి పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చాడు.
2: So he went on postponing his return.
1: అప్పుడు భార్యలకు లెటర్ రాశాడు, నాలుగు లెటర్స్.
2: Then he wrote four letters to his wives.
1: నేను వచ్చే వారంలో వస్తున్నాను, మీకు నలుగురికి ఏమి కావాలో తక్షణమే నాకు ఒక మెసేజ్ గా పంపించండి అన్నాడు.
2: He said, I am returning next week. Write to me what you want
1: facts
2: from me.
1: గా పంపించమన్నాడు.
2: He wanted the fax message to be sent immediately.
1: ఈ ఫోర్త్ వైఫ్ ఉంటుండాది, మోడర్న్ గర్ల్.
2: The fourth wife, modern girl.
1: ఆమె రాసింది, ఆ దేశం లోపల మంచి లేటెస్ట్ శారీస్, లేటెస్ట్ జ్యువెల్స్ ఏమైనా ఉంటే తీసుకుని రా అన్నాడు.
2: Fourth wife wanted husband to bring with him latest fashionable sarees and jewelry.
1: Second wife, akkada mahaneeyulu yokka charitram emaina unte adi okati teeskunra andi anindi.
2: Second wife wanted books with full of information, biographies of noble people.
1: Moodava bharya cheppindi, naa yokka rogamto nenu bharinchukolekapothunnanu, నాకు ఈ రోగాలకు తగినటువంటి మందులు ఏమైనా, లేటెస్ట్ మెడిసిన్ ఏమైనా ఉంటే తీసుకుంటారండి అని.
2: ద థర్డ్ వైఫ్ సేస్ దట్ ఐఎమ్ సిక్, ఐ కాంట్ బేర్ ఎనీ లాంగర్, బ్రింగ్ లేటెస్ట్ మెడిసిన్స్.
1: ఫస్ట్ వైఫ్ చెప్పింది,
2: ఫస్ట్ వైఫ్ సేడ్,
1: నాకు ఏమీ వద్దు,
2: ఐ డోంట్ వాంట్ ఎనీ,
1: మీరు క్షేమంగా ఇక్కడికి వచ్చి చేరండి అంతే చాలని.
2: ఇట్స్ ఎనఫ్ ఇఫ్ యు రిటర్న్ సేఫ్ బ్యాక్ హోమ్.
1: భర్త వచ్చాడు,
2: హస్బెండ్ రిటర్న్.
1: ఈమె రాసినటువంటి, ఫోర్త్ వైఫ్ రాసినటువంటి జ్యువెల్స్, శారీస్ తీసుకొచ్చి ఆమెకు అందించాడు.
2: He passed on the latest sarees and jewels to the fourth wife.
1: Inka renda wife desinatundi aa grandhalanta tisukochi aamiki ichadu.
2: And all books are handed over to second wife.
1: Moodava wife akkada aamiki taginatundi mandulu tisukoni ichadu.
2: And to third wife he handed over medicines latest.
1: ఇంకా ఫస్ట్ వైఫ్ దగ్గర పోయి ఆయన దగ్గరే ఇంట్లో ఉన్నాడు.
2: అండ్ దెన్ హీ స్టార్టెడ్ స్టేయింగ్ విత్ ది ఫస్ట్ వైఫ్.
1: ఈ ముగ్గురు వైపులకు కోపం వచ్చింది.
2: ఆల్ ది త్రీ అదర్ వైఫ్స్ వర్ వెరీ యాంగ్రీ.
1: ఎందుకు అక్కడనే ఉంటున్నావు, ఇక్కడ ఎందుకు రాకూడదు?
2: వై డు యూ స్టే దేర్, వై నాట్ విత్ us?
1: ఒక్క వైఫ్ ఉంటేనే సంసారంలో చాలా కష్టము.
2: ఇట్ ఈస్ సో డిఫికల్ట్ టు లివ్ విత్ వన్ వైఫ్.
1: ఇంకా రెండు వైపులు ఉంటుంటే ఇంకా చెప్పనక్కర్లేదు.
2: It's beyond measure the life with two wives.
1: మూడు వైపులు ఉంటుంటే శ్రీరామచంద్రుని అరణ్యవాసం పోయినట్టుగా మూడు వైపులు పోతుంది.
2: Three wives are responsible for Rama being sent to the exile.
1: ఇంకా ఫోర్ వైఫ్స్ ఉంటుంటే ఇంకా పట్టనక్కర్లేదు.
2: ఫోర్ వైఫ్స్ అన్బేరబుల్.
1: కనుక ఈ ముగ్గురు కూడా అతని పైన చాలా జగడ వేస్తూ వచ్చారు.
2: ఆల్ ది త్రీ స్టార్టెడ్ ఫైటింగ్ విత్ హిమ్.
1: అప్పుడు ఆయన చెప్పాడు,
2: దెన్ హి సెడ్,
1: ఇదిగో నీవు కోరింది నీకు ఇచ్చాను.
2: ఐ గేవ్ యూ వాట్ యూ వాంటెడ్.
1: నీవు కోరింది జ్యువెల్స్ శారీస్.
2: యూ వాంటెడ్ జ్యువెల్స్ అండ్ శారీస్.
1: నీవు కోరింది సద్గ్రంథములు.
2: యూ వాంటెడ్ గుడ్ బుక్స్.
1: నీవు కోరింది మందులు.
2: యూ వాంటెడ్ మెడిసిన్.
1: నీవు కోరింది నన్నే కోరింది.
2: బట్ యూ వాంటెడ్ మీ.
1: కాబట్టి నన్ను కోరిన ఆయన దగ్గర నేను పోయి ఉన్నాను.
2: సిన్స్ యూ వాంటెడ్ మీ ఐ స్టార్టెడ్ స్టేయింగ్ విత్ యూ.
1: సేమ్ గాడ్ ఈజ్ లైక్ సేమ్
2: గాడ్ ఈస్ గాడ్ యాక్ట్స్ ఇన్ ఎ సిమిలర్ వే.
1: కొందరు ఓ భగవంతుడా నాకు సిరి సంపదలు ఇవ్వమన్న వారికి సిరి సంపదలు ఇస్తుంటాడు.
2: ఇఫ్ సమ్ ప్రే టు గాడ్, ఓ గాడ్ ఐ వాంట్ వెల్త్ అండ్ కంఫర్ట్స్, గాడ్ విల్ గ్రాంట్ యూ.
1: ఇంకొకరికి నాకు మంచి గ్రంథాలంతా జ్ఞాన ఉపదేశములకు సంబంధించిన గ్రంథాలు ఏమంటే వాళ్ళకి అందిస్తుంటాడు జ్ఞానోపదేశం.
2: ఇఫ్ సమ్ ప్రే టు గాడ్ ఫర్ విజ్డమ్, సర్టన్లీ గాడ్ విల్ టీచ్ దెమ్, గివ్ దెమ్ విజ్డమ్.
1: ఇంకొకరికి రోగ నివారణ కావించే నిమిత్తమై వాళ్ళకి ఔషధాలయం కట్టించి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వారిని కట్టించి వాళ్ళకి అందిస్తూ ఉంటాడు.
2: గాడ్ ఆల్సో కన్స్ట్రక్ట్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఫర్ దోస్ హూ ఫాల్ సిక్.
1: మిగతా వాళ్ళకి భగవంతుడా నీవే నాకు కావాలన్న వారికి వాళ్ళకి సమీపం అయిపోతాడు.
2: బట్ టు దోస్ హూ ప్రే ఓ గాడ్ వీ వాంట్ యూ, హీల్ బి వెరీ క్లోజ్ టు దెమ్.
1: అది ఏ ఇందులో ఉన్నట్లు ఆర్తి అర్థార్థి జిజ్ఞాసి జ్ఞాని.
2: దీస్ ఆర్ ది ఫోర్ ఫార్మ్స్ ఆఫ్ అప్రోచ్ టు గాడ్.
1: కనుక మనం దేనిని కోరితే అదంతా భగవంతుడు ఇస్తాడు.
2: సో వాట్ ఎవర్ యూ వాంట్ గాడ్ విల్ గ్రాంట్.
1: కానీ ఇవన్నీ కాదు మనకు ముఖ్యము.
2: బట్ దే ఆర్ నాట్ దట్ ఇంపార్టెంట్.
1: తానే ముఖ్యము.
2: గాడ్ ఈజ్ ఇంపార్టెంట్.
1: భగవంతుడు మనవాడైతే కావలసినంత మనం సంపాదించుకోవచ్చును.
2: ఇఫ్ యూ హ్యావ్ గాడ్ విత్ యూ, యూ విల్ హ్యావ్ ద రెస్ట్.
1: కనుకనే రియల్ వెల్త్ ఈజ్ గాడ్.
2: రియల్ వెల్త్ ఈజ్ గాడ్.
1: రియల్ హెల్త్ ఈజ్ గాడ్.
2: రియల్ హెల్త్ ఈజ్ గాడ్.
1: అటువంటి భగవంతుని కోరడానికి మానవుడు తగినటువంటి కృషి చేయాలి.
2: We should make every effort to
1: pray for God. మనం భగవంతుని నుంచినే వచ్చాం, భగవంతుని దగ్గరికే చేరిపోవాలి.
2: Because we are from God, we should be back to God.
1: ఇంతమంది ఈ హాల్లో చేరారు.
2: So many assembled here.
1: ఎక్కడి నుంచి వచ్చారు?
2: Where do you come from?
1: జర్మనీ, జపాన్, ఇటలీ, ఫ్రాన్స్, ఈ ఎక్కడ అన్ని దేశాల నుంచి వచ్చారు.
2: You belong to different countries all over the world and you are here.
1: అయితే ఇక్కడ ఎంత ఆనందంగా ఉండినప్పటికీ తెచ్చిన డబ్బు అయిపోయేటప్పటికి తిరిగి వెళ్లిపోతారు.
2: Though you are in a blissful state, when once the money is over, you have to go back.
1: And visa aipoyetappudike velli povasthundi.
2: The moment visa expires, you must return.
1: Kaani daggara undadaniki veelu kaadu.
2: It's not possible to be here always.
1: Adhe reetigane
2: likewise
1: manam temporary ga kontha kaalam undi povatam kaadu.
2: It's not like a temporary stay.
1: The permanent visa sampadinchali.
2: You should have a permanent visa.
1: Adhi grace.
2: That is God's grace. Is permanent visa.
1: Love, love, love.
2: That you can get it through love, love and love alone.
1: Premanu sampadinchukunte permanent ga aipothundi.
2: When once you have love, you'll have permanent visa.
1: Kanuka prema swarupulara,
2: embodiments of love.
1: Meerandaru endukunu prema untundali.
2: There is love in every one of you.
1: Premanu abhivruddhi parchukondi.
2: Develop that love.
1: Aa premanu 10 mandiki panchukondi.
2: Share it with the people.
1: Aa premanu 10 mandiki tho anubhavinchandi.
2: You also experience with your fellow people.
1: Ee prema aneetvantidi.
2: This love.
1: One way traffic kaadu.
2: This love is not one way traffic.
1: Give and take, give and take, give and take.
2: It is just two way, give and take.
1: ఈ విధమైన దాంట్లో ఉండినప్పుడే మనకి ఇంకెక్కడ ఏ ఆశ్రమానికి పోనక్కర్లేదు.
2: వీ డోంట్ నీడ్ టు గో ఎనీవేర్ ఇఫ్ యు హావ్ లవ్.
1: అనేక మంది బుద్ధి తక్కువ వారంతా కూడా ఈ స్వామి ఆ స్వామి ఆ స్వామి ఊరికి తిరుగుతూ డబ్బునంతా ఖర్చు పెట్టుంటారు.
2: మెనీ ఫూల్స్ రన్ ఆఫ్టర్ పీపుల్. ఫూల్స్ ఫూల్స్ డబుల్ ఫూల్స్ ట్రిపుల్ ఫూల్స్ గో ఎవ్రీవేర్ సేయింగ్ దట్స్ హోమ్.
1: ఎక్కడికి పోనక్కర్లేదు.
2: యూ డోంట్ నీడ్ టు గో ఎనీవేర్.
1: హృదయంలో మీ దైవం ఉంటుండాలి.
2: గాడ్ ఈజ్ ఇన్ యువర్ హార్ట్.
1: ఒక్క నమ్మిన దానినే విశ్వసించండి.
2: హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ యువర్ గాడ్.
1: దినదినానికి మీ యొక్క ఫెయిత్ మార్చుకోకూడదు.
2: డోంట్ చేంజ్ యువర్ ఫెయిత్ డే బై డే.
1: దినదినానికి మీ యొక్క విశ్వాసం మార్చుకోకూడదు.
2: డోంట్ చేంజ్ యువర్ కాన్సన్ట్రేషన్.
1: ఓన్లీ వన్ పాత్ వన్ బాత్.
2: యు ఫాలో వన్ పాత్. హ్యావ్ బిలీఫ్ ఇన్ వన్ గాడ్.
1: అది ఏ ప్రేమ తత్వము.
2: దాట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ లవ్.
1: ప్రేమ ముదిత మనసు.

ಭಕ್ತ ಜನರ ಜೀವನ ಧನ ಏಕ ರಾಮನ ಭಕ್ತ ಜನರ

0: కింగ్డమ్ ఆఫ్ మదర్సాయని, అనంతపురం కళాశాల విద్యార్థినులు చాలా ఆనందముతో స్వామిసేవగా భావించి, జనసేవనే జనార్దన సేవ, మానవ సేవనే మాధవ సేవగా విశ్వసించి అనేక విధములైనటువంటి సేవలు సలుపుతున్నారు.
1: ది అలమ్నై అసోసియేషన్ ఆఫ్ గర్ల్స్ ఫ్రమ్ అనంతపూర్ క్యాంపస్, దే రెండర్డ్ సర్వీస్ విత్ ద ఫీలింగ్ దట్ సర్వీస్ టు మ్యాన్ ఇస్ సర్వీస్ టు గాడ్.
0: వివాహములైన తర్వాత కూడాను విదేశంలో వెళ్లినప్పటికీ ఈ క్రిస్మస్ డేకి వారితో పాటు వారి భర్తలను కూడా తీసుకుని వస్తున్నారు.
1: ఈవెన్ ఆఫ్టర్ దేర్ మ్యారేజ్ దో దే సెటిల్డ్ అబ్రాడ్ దే కమ్ హియర్ ఎవ్రీ ఇయర్ అలాంగ్ విత్ దేర్ హస్బెండ్స్.
0: ఈ విధంగా తాము మారటమే కాకుండా తాము కట్టుకున్నటువంటి యొక్క భర్తలను కూడా మార్పు చేయించి ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశింపచేస్తున్నారు.
1: ఇట్స్ నాట్ ఓన్లీ ట్రాన్స్ఫర్మేషన్ అట్ ది ఇండివిజువల్ లెవెల్, దే బ్రాట్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ దేర్ హస్బెండ్స్ అండ్ బ్రాట్ దెం హియర్.
0: ఈనాడు అనేక మంది విద్యార్థులు కేవలం ఇన్ఫర్మేషన్ మాత్రమే తీసుకుంటున్నారు కానీ నో ట్రాన్స్ఫర్మేషన్.
1: బట్ మెనీ స్టూడెంట్స్ థింక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బట్ దేర్ ఇస్ నో ట్రాన్స్ఫర్మేషన్.
0: ట్రాన్స్ఫర్మేషన్ చాలా అవసరమైనటువంటిది.
1: ట్రాన్స్ఫర్మేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: దేనివల్ల ఈ ట్రాన్స్ఫర్మేషన్ మనకు వస్తుంది?
1: హౌ కెన్ ఇట్ హ్యాపెన్?
0: సర్వీస్, సర్వీస్, సర్వీస్.
1: ఇట్ విల్ హ్యాపెన్ ఓన్లీ త్రూ సర్వీస్.
0: ది బెస్ట్ వే టు లవ్ గాడ్ ఈస్ టు లవ్ ఆల్ సర్వ్ ఆల్.
1: ద బెస్ట్ వే టు గాడ్ ఈస్ టు లవ్ ఆల్ అండ్ సర్వ్ ఆల్.
0: ఈ విధమైనటువంటి సేవలు చేస్తున్నారు.
1: దే టూ
0: 15 సంవత్సరం నుంచి దినదినాభివృద్ధి పొందించుకుంటూ ఒక్కొక్క సంవత్సరం కూడాను ఈ పాత విద్యార్థుల సంఖ్య పెరుగుతూ వస్తుంటుండాలి.
1: They have been working for the last 15 years and their number is increasing. Alumni
0: ye pradeshamulo undinappudiki aa pradesham lopala ee saayi yokka samasthane abhirudhi parichi aa sevallo veeru palgontunnaru.
1: They may be anywhere, they participate in saayi organizational activity.
0: Premaku okka hadde ledu.
1: Love has no limit.
0: Premaku okka birthe ledu.
1: Love has no birth.
0: Premaku okka deathe ledu.
1: Love has no death.

0: మై ఫామ్ అంటున్నారు. కాదు నా ఫామ్, ఎవరు పాడతారో వాళ్ళకి ఆ ఫామ్.
1: మై ఫామ్ రిఫర్స్ టు ఎనీవన్ హూ థింక్స్ దట్ వే.
0: లవ్ ఇస్ మై ఫామ్ అని మీకు మీరే అనుకోవాలి.
1: యు షుడ్ సే లవ్ ఇస్ మై ఫామ్, యువర్ ఓన్ ఫామ్.
0: నా ఫామ్ లవ్.
1: మై ఫామ్ ఇస్ లవ్.
0: ట్రూత్ ఇస్ మై బ్రెత్.
1: ట్రూత్ ఇస్ మై బ్రెత్
0: అని మీకు మీరే అనుకోవాలి.
1: యు షుడ్ సే టు యువర్
0: సెల్ఫ్. స్వామి యొక్క తత్వం ఏకత్వంగా మారిపోతుంది.
1: దెన్ యూ విల్ అండర్స్టాండ్ ది ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ భగవాన్.
0: లవ్ ఇస్ మై ఫామ్, భగవంతుంది లవ్ అనుకుంటే ప్రయోజనం లేదు.
1: యూ షుడ్ నాట్ థింక్ దట్ గాడ్స్ ఫామ్ ఇస్ లవ్.
0: మై లైఫ్ ఈజ్ మై మెసేజ్, ఎక్స్పాన్షన్ ఈజ్ మై లైఫ్. నా లైఫ్ ఏ నా మెసేజ్, కాబట్టి నీవు మెసెంజర్.
1: మై లైఫ్ ఈజ్ మై మెసేజ్, సో యువర్ మెసెంజర్.
0: కాబట్టి నీవు మెసెంజర్ అనుకుంటే నీ లైఫ్ ని నీవు మెసెంజర్ గా మార్చుకోవాలి.
1: దెర్ఫోర్ ఇన్ ఆర్డర్ టు బి మెసెంజర్ ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్.
0: No death, no birth for life, no death for life.
1: No birth, no death for life.
0: కనుకని ఈ విధంగా స్వామి చెప్పినటువంటి తమకు తాము మార్చుకున్నప్పుడే పరిపూర్ణ ఐ అండ్ యు ఆర్ వన్ అనేటువంటి స్థితికి వస్తుంది.
1: సో యూ షుడ్ అప్లై స్వామి టీచింగ్స్ టు యువర్ ఓన్ సెల్ఫ్.
0: తత్వం అసి.
1: దట్స్ వాట్ ఈస్ మీన్ బై తత్వం అసి. దట్ ద వాట్
0: అహం బ్రహ్మాస్మి.
1: అహం బ్రహ్మాస్మి, ఐఎమ్ బ్రహ్మన్.
0: ఈ సత్యాన్ని అనేక విధములుగా బైబుల్, ఖురాను, గ్రంథరాజ్యం, మహాగ్రంథం, భగవద్గీత, అన్ని గ్రంథములు ఎందుకు కూడా, అన్ని మతములు ఎందుకు కూడా ఈ సత్యమునే బోధిస్తూ వచ్చింది.
1: ద సేమ్ ఫండమెంటల్ ట్రూత్ ఇస్ టాట్ బై ఆల్ సేక్రెడ్ టెక్స్ట్.
0: ఏ మతాన్ని కూడా మీరు ద్వేషించకూడదు.
1: డోంట్ హేట్ ఎనీ రిలీజియన్.
0: ఏ మతాన్ని కూడా మీరు ఏ విధమైనటువంటి యొక్క ఆశాస్పదంగా చూడకూడదు.
1: డోంట్ మేక్ ఫన్ ఆఫ్ ఎనీ రిలీజియన్.
0: నా మతం గొప్పది, ఆ మతం చిన్నది అనే తారతమ్యాన్ని ఏమాత్రం మీరు భావించరాదు.
1: డోంట్ హ్యావ్ ఎనీ డిఫరెన్సెస్ క్లెయిమింగ్ దట్ యువర్ రిలీజియన్ ఇస్ గ్రేటర్.
0: Be alike to everyone.
1: All are one. Be alike to everyone.
0: Aa satyanni meeru prapanchamanta chaatali.
1: Share, propagate this truth all over the world.
0: Andar yendu daivame unnadu.
1: God is in everyone.
0: Daivam undatame kaadu, neevu daiva swaroopudavu aneetundi satyanni manam vaallaku drudaparchali.
1: God is in you and you are God. Strengthen this fundamental truth.
0: Ee satyanni meeru chaatinappude ide nijamaina seva.
1: When you propagate this truth, that's a real service.
0: ఈ సేవని నిజమైనటువంటి సన్నిధికి కొనిపోయేటువంటి నావా.
1: It is the service that will take you to closer proximity, a boat.
0: ఈ సంసారమైన సాగరంలో ఈ యొక్క నావా అనేటువంటి దానిని ఆధారం చేసుకుని మనం సన్నిధి అనే పెన్నిదిరిపోతే చేరిపోవాలి.
1: In this ocean of life, take the help of this boat and gain the proximity.

0: On 28th April 1998, Bhagawan Baba, out of his infinite compassion, gave some divine guidelines to spiritual aspirants about keeping up purity of heart, without which the spiritual practices remain an endless struggle. Radio Sai brings you now that compassionate divine discourse.
1: మంచి కాలము పదవులు మంచి బ్రతుకు మంచి కాలము పదవులు మంచి బ్రతుకు

0: The entire humanity wants to have very good time, good positions and good living. But yet none of us desire for the wisdom, good behavior and good intellect. What else is to be communicated to this august assembly of noble and pious souls?
1: Prema swarupulara.
0: Embodiments of love.
1: Ee naati manavudu prapanchamulandantainu అనేక విధమైనటువంటి యొక్క స్వరూపమును చూస్తున్నాడు.
0: మ్యాన్ టుడే సీస్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ద వెరైటీ ఆఫ్ ఫార్మ్స్ అరౌండ్.
1: అనేక విధమైనటువంటి యొక్క పదార్థములను చూస్తున్నాడు.
0: మ్యాన్ ఆల్సో వాచెస్ ద మెటీరియల్ ఆఫ్ వేరీడ్ నేచర్.
1: అనేక విధమైనటువంటి యొక్క పరిస్థితులను గుర్తిస్తున్నాడు.
0: హీ ఆల్సో రికగ్నైజెస్ ద వేరీడ్ సిచ్యువేషన్స్ అండ్ కండిషన్స్.
1: ఇంకా పరిశోధనలు యందు ఏ విధమైనటువంటి తక్కువ లేదు.
0: దేర్ ఇస్ నో షార్టేజ్ ఇన్ రీసెర్చ్ అండ్ ఎక్స్పెరిమెంట్.
1: అన్నింటినీ పరిశోధనలు సల్పుతున్నాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ హీ ఎక్స్పెరిమెంట్స్ ఎవ్రీథింగ్.
1: పరిశోధన లేనటువంటి ఒక పదార్థం ఈ జగత్తునందు కానరాదు.
0: దేర్ ఇస్ నో మ్యాటర్ విచ్ కెన్ నాట్ బి ఇన్వెస్టిగేటెడ్ అండ్ ఎక్స్పెరిమెంటెడ్.
1: కానీ
0: బట్
1: అన్నింటినీ చూడగలిగినటువంటి వ్యక్తి, అన్నింటినీ పరిశోధించవలసినటువంటి వ్యక్తి, అన్నింటినీ పరిశీలించవలసినటువంటి వ్యక్తి తానెవరో తనను గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: హియర్ ఇస్ ఎన్ ఇండివిజువల్ హూ కెన్ సీ ఆల్, హూ కెన్ ఎక్స్పెరిమెంట్, హూ కెన్ ఇన్వెస్టిగేట్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్, బట్ హీ డస్ నాట్ నో హూ హీ ఈజ్.
1: ఒకనొక సమయమునందు
0: ఎట్ వన్ టైమ్
1: బ్రిటిష్ ప్రెసిడెంట్ అయినటువంటి చర్చిల్,
0: ద బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ చర్చిల్,
1: అన్నింటినీ పరిశోధనలు సలిపి
0: investigated all,
1: oka vishayanni maatramu jagattunuku chaadutu vachadu,
0: started propagating one point,
1: man has conquered all,
0: man has conquered all,
1: but he has not conquered himself,
0: but he has not conquered himself.
1: Ee naati manavudu annintini cheyagu chudagalutunnadu.
0: Man today
1: taanevaro tanu telusukovataniki prasidhi తగినటువంటి ప్రయత్నం చేయటం లేదు.
0: మ్యాన్ టుడే ఈజ్ ఏబుల్ టు సీ ఎవ్రీథింగ్ ఆల్ అరౌండ్ బట్ ఈజ్ నాట్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు నో హిజ్ ఓన్.
1: తానెవరో తనకు తెలియకుండా అన్నింటినీ పరిశీలన చేసి ప్రయోజనం ఏమిటి?
0: ఇఫ్ యు డోంట్ నో హూ యు ఆర్, వాట్ ఈస్ ది యూజ్ బై ఇన్వెస్టిగేటింగ్ అండ్ నోయింగ్ ఎవ్రీథింగ్?
1: యావత్ ప్రపంచమును కూడా నువ్వు గుర్తించి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్ ఇన్ నోయింగ్ ద హోల్ వరల్డ్?
1: ఒక వ్యక్తి ఒక రూములో ఏదో ఒక పదార్థమును వెతుకుతూ ఉన్నాడు.
0: A person was searching for some object in a room.
1: కాని ఆ రూమ్ నందున్నటువంటి సమస్త పదార్థములు తాను చూడగలుగుతున్నాడు.
0: He is able to see all the objects in that room.
1: కాని ఒక్కదానిని మాత్రం తాను చూడలేకపోతున్నాడు.
0: One he is not able to see.
1: ఏది అది?
0: What's that?
1: ఎవరు ఏ పదార్థములు వెతుకుతున్నాడో ఆ వ్యక్తిని మాత్రం చూడలేకపోతున్నాడు.
0: The person who sees everything is not able to see himself.
1: కనుక తనంతాను చూడక ఎన్ని పదార్థములు చూచినప్పటికీ వచ్చినటువంటి లాభం ఏమిటి, ఫలితం ఏమిటి?
0: ఇఫ్ వన్ డస్ నాట్ నో వన్స్ ఓన్ సెల్ఫ్, వాట్ ఇస్ ద రిజల్ట్, వాట్ ఇస్ ద రివార్డ్ బై నోయింగ్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఆల్ అరౌండ్ ఇన్ దిస్ వరల్డ్.
1: ఈనాటి ప్రపంచమునందు
0: ఇన్ దిస్ మోడర్న్ వరల్డ్
1: పవిత్రమైన జీవితాన్ని ధరించి,
0: హ్యావింగ్ టేకన్ అపాన్ వన్ సెల్ఫ్ ద సీక్రెట్ లైఫ్,
1: పవిత్రమైన మానవత్వాన్ని వహించి,
0: హ్యావింగ్ టేకన్ ది సీక్రెట్ లైఫ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్,
1: పవిత్రమైన హృదయాన్ని తాను పోషించుకొనక,
0: ఇఫ్ హి డజంట్ సస్టైన్ ద సీక్రెట్ హార్ట్,
1: ఈ హృదయమునందు ఏవి నివసిస్తున్నవి అనేటువంటి విషయాన్ని గుర్తించక,
0: ఇఫ్ హి డజంట్ రికగ్నైజ్ ద డివినిటీ విద్ ఇన్ ద హ్యూమన్ హార్ట్.
1: కానీ ప్రాకృతమైన భౌతికమైన జీవితంలో తన యొక్క సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు.
0: He is not able to recognize his own truth, the true self, in this fleeting, ephemeral, temporal world.
1: Sadhu jantulanaga govulu nivasinchetvanti gruhamunandu,
0: at a place where pious cows live,
1: pululu todellu praveshiste aa pasuvulu emaipothayi?
0: What will happen if tigers and wolves are to step in there?
1: Not jackals.
0: Jackals step in there.
1: కనుక మానవుని హృదయమునందు పవిత్రమైనటువంటి సాత్వికమైనటువంటి యొక్క సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, సహనము, సానుభూతి ఇలాంటి గోవులు నివసించేటువంటి ఒక ప్రదేశం లోపల.
0: ఇన్ ఎ హ్యూమన్ హార్ట్ విచ్ హెస్ గాట్ ద ప్లేస్ ఫార్ పాయస్ కౌస్ సచ్ ఎస్ ద ట్రూత్ రైచియస్నెస్ పీస్ లవ్ ఫర్ బ్యారన్స్ సాక్రిఫైస్ అండ్ సో ఆన్.
1: పులులు వంటి కోపములు, తోడేళ్ల వంటి ద్వేషములు ఇందులో ప్రవేశిస్తే ఈ సాత్వికమైనటువంటి పశువులు ఏ గతి అవుతాయి?
0: వాట్ విల్ హ్యాపన్ ఇఫ్ ది టైగర్ ఆఫ్ యాంగర్ ఎండ్స్ ఇన్ దేర్, ఇఫ్ ఎ జాకాల్ ఆఫ్ జెలసీ స్టెప్స్ ఇన్ దేర్, వాట్ విల్ హ్యాపన్ టు దిస్ పాయస్ కౌస్?
1: కనుక ఈనాటి మానవుడు ఈ దుర్గుణములను, దుశ్చింతువులను లోపల ప్రవేశించుకుని తన సాత్వికమైనటువంటి యొక్క భావమును కోల్పోతున్నాడు.
0: బికాస్ ఆఫ్ దిస్ వికెట్ థాట్స్ and wicked feelings and sentiments within, he has lost all the pious qualities.
1: Manavudu tana yokka sattvikamainatundi gunamulnu pochinchukonavallanna kaapadukonavallanna ee durmargamainatundi yokka bhavamulnu lopala praveshimpa cheyakoodadu.
0: In order to grow more and more pious, he should give up the wicked thoughts and wicked feelings immediately.
1: Ee naati manavuni yandu అసూయ, అహంకార ద్వేషములు అమితంగా నించిపోయినవి.
0: ఇన్ మ్యాన్ టుడే వి ఫైండ్ ద జెలసీ, ఈగో అండ్ హేట్రెడ్ ఎవర్ ఆన్ ద రైజ్.
1: ఇట్టి హృదయమునందు పవిత్రమైనటువంటి గుణములు ఏ రీతిగా నిలచగలవు?
0: ఇన్ సచ్ ఎ హ్యూమన్ హార్ట్ హౌ డు ఎక్స్పెక్ట్ ద సీక్రెట్ క్వాలిటీస్ టు లివ్ ఇన్?
1: ఒకడు ఒక గృహము నిర్మించుకున్నాడు.
0: ఎ పర్సన్ హస్ బిల్ట్ ఎ హోమ్ ఫర్ హిమ్.
1: ఆ గృహమునకు సింహద్వారాన్ని కూడా ఉంచుకున్నాడు.
0: He has the main door also for his
1: ee simhadwaram ye nimittamai niminchadu.
0: Why the main door is kept?
1: Taanu tanaku ishtamainatundi varu, tana bandhuvulu, tana kutumbikulu andulo praveshinchadaniki ee door niminchukunnadu.
0: The main door is meant so that he would get in, his friends and relations would find a place to get into the
1: kaani bazaarlo poyetundi kukkalu nakkalu kotulu nundi vetchadaniki veeli kaadu.
0: The main door is not meant for the street dogs and monkeys to get into the home.
1: Kani ade vidhamgane ee deho devalaya prakto jeevo deva samataraha deham aneetundi oka grahamanandu.
0: In this body a home
1: aneka vidhamaitundi oka dwaramulu nirminchukunnadu.
0: He has many doors.
1: Kani ee doorlu nirminchukunnanani bazaar lo poyetundi vaatinanta kudanu lopala pravesha pettadu.
0: For the simple reason the doors are there, he would not allow any wayside animals to get in.
1: Aithe ee naati manavudu
0: man today
1: konni vidhamainatundi anavasaramainatundi vaatinanta kuda lopala pravesha pettukuntunnadu.
0: Is permitting all unwanted unnecessary stuff.
1: Ee dveshamu asuya ahankaramu lopala praveshisthe andulo jeevinchetundi okka sadgunamulu sadaacharamulu ye gati padtayi?
0: When hatred, jealousy, ego ought to find a place in our heart, what will happen to truth, righteousness, peace and love, the pious qualities?
1: Manavudu moodu vidhamainatundi sadhanalo jeevithanni gadaputunnadu.
0: Man lives on earth proceed along threefold path of spiritual practice.
1: Swartha prema okati.
0: One is selfish love.
1: Samasti prema okati.
0: Love of the community, social.
1: Parama prema marokati.
0: Third, supreme love.
1: ఈ మూడింటి యొక్క గుణముల చేతనే భగవంతుని ప్రేమిస్తున్నాడు.
0: మ్యాన్ లవ్స్ గాడ్ ఇన్ దీస్ త్రీ లైన్స్.
1: స్వార్థ ప్రేమ అనగా ఏమిటి?
0: వాట్ డూ మీన్ బై సెల్ఫిష్ లవ్?
1: తన యొక్క సుఖము, తన యొక్క ఆనందము, తన యొక్క కంఫర్ట్ తాను మాత్రమే చూసుకుంటున్నాడు.
0: సెల్ఫిష్ లవ్ ఈజ్ టు థింక్ ఆఫ్ వన్స్ ఓన్ హ్యాపీనెస్, టు థింక్ ఆఫ్ వన్స్ ఓన్ ప్లెజర్, టు థింక్ ఆఫ్ వన్స్ ఓన్ కన్వీనియన్సెస్.
1: కానీ అన్యోన్య ప్రేమ అనేటువంటిది తాను, తన వారు, తన బంధువులు అందరూ కూడా క్షేమంగా ఉండాలని ఆశిస్తూ జీవిస్తున్నాడు.
0: బట్ ద నెక్స్ట్ వన్ ఇస్ మ్యూచువల్ లవ్, అన్యోన్య ప్రేమ, వేర్ హీ థింక్స్ ఆఫ్ హిజ్ ఓన్ వెల్ఫేర్, ద మెంబర్స్ ఆఫ్ ద ఫ్యామిలీ అండ్ ఆల్ హిజ్ రిలేషన్.
1: పరాప్త ప్రేమ అనగా లోక సమస్త సుఖినో భవంతు, సర్వులు క్షేమంగా ఉండాలనేటువంటి విశాలమైనటువంటి భావంతో భగవంతుని ప్రేమిస్తున్నాడు.
0: ద స్పిరిచువల్ లవ్ ఈజ్ ద లవ్ దట్ వాంట్స్ ఎవ్రీ వన్ ఆఫ్ us to pray to God such that everybody would be happy and live in peace.
1: Ee swartha prema aneetvantidi,
0: this selfish love,
1: oka room lo nimminchukunnatvanti light vantidi,
0: is like a light in a room.
1: కానీ ఆ రూమ్లో నిర్మించుకున్నటువంటి లైట్ ఆ రూమ్కు మాత్రమే ప్రకాశం అందించగలదు.
0: లైట్ ఇన్ రూమ్ వుడ్ బి ఏబుల్ టు బర్న్ ద లైట్ ఇన్ విత్ ఇన్ ద రూమ్.
1: మరొక రూముకు మరొక గదికి ఏమాత్రము ప్రకాశాన్ని అందించదు.
0: అండ్ ఎ బల్బ్ ఇన్ ఎ రూమ్ వుడ్ నాట్ బి ఏబుల్ టు షెడ్ లైట్ టు ద నైబరింగ్ రూమ్స్.
1: అన్యోన్య ప్రేమ అనేటువంటిది చంద్రుని కాంతి వంటిది.
0: బట్ అన్యోన్య ప్రేమ, ద మ్యూచువల్ లవ్, ఈజ్ సంథింగ్ లైక్ మూన్ లైట్.
1: ఈ మూన్ లైట్ అన్ని వైపులా కూడా కనిపిస్తుంది.
0: మూన్ లైట్ ఈజ్ సీన్ ఇన్ ఆల్ డైరెక్షన్,
1: కానీ స్పష్టంగా కనిపించదు.
0: Yet it is not very clear.
1: కొన్ని విధమైనటువంటి యొక్క డౌట్స్ కు అవకాశం ఇస్తుంది.
0: దేర్ ఇస్ వైడ్ స్కోప్ ఫర్ డౌట్స్.
1: త్రాడును చూచి పామని భావిస్తుంది.
0: A rope is mistaken as a serpent.
1: ఒక మొద్దును చూచి మనిషిని భావిస్తుంది.
0: A wood is mistaken as a human.
1: లైట్ ఉంది కానీ
0: there is
1: ప్రకాశవంతమైనటువంటి లైట్ కాదు.
0: లైట్ ఈస్ దేర్ ఇస్ నాట్ దట్ షైనింగ్.
1: ఇది ఏ అన్యోన్య ప్రేమ.
0: దిస్ ఇస్ అన్యోన్య ఆర్ మ్యూచువల్.
1: పరార్థ ప్రేమ అనేటువంటిది సన్ లైట్.
0: ద స్పిరిచువల్ లవ్ ఈస్ ద సన్ లైట్.
1: ఇది అన్ని వైపులా అన్ని ప్రాంతములందు అన్ని విధమైనటువంటి యొక్క స్వరూపాన్ని సుస్పష్టంగా గోచరం గావిస్తుంది.
0: ది సన్ లైట్ విల్ మేక్ ఎవ్రీ ఆబ్జెక్ట్ ఆల్ ఓవర్ ఎవ్రీవేర్ వెరీ క్లియర్ అండ్ అపారెంట్.
1: ఇట్టి పరార్థ ప్రేమను మనం పొందినప్పుడే ఈ స్వార్థ అన్యోన్య ప్రేమల చేత మనం ఏమాత్రం బాధపడనక్కరండి.
0: When once you develop this spiritual love, you are not bound by the effects of the mutual love and selfish love.
1: కానీ దురదృష్టవశాత్తు ఈనాటి ప్రేమ స్వార్థ ప్రేమగా రూపొందుతూ వచ్చింది.
0: Most unfortunately, the modern love is utterly selfish.
1: తాను తప్ప, తన సుఖము తప్ప, తన యొక్క క్షేమం తప్ప ఇతరుల యొక్క క్షేమాన్ని ఏమాత్రం ఆశించటం లేదు.
0: దిస్ లవ్ సింప్లీ లిమిటెడ్ టు ఐ అండ్ మైన్, దట్స్ ఆల్, నన్ ఎల్స్.
1: ఇట్టి ప్రేమ చేతనే మానవుడు అనేక విధమైనటువంటి యొక్క కష్టములకు నష్టములకు గురి అవుతున్నాడు.
0: ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ది సెల్ఫిష్ లవ్ మ్యాన్ సఫర్స్ బికాస్ ఆఫ్ మెనీ వరీస్, ఎంగ్జైటీస్, లాసెస్ అండ్ డిఫికల్టీస్.
1: ఇంకా అన్యోన్య ప్రేమలో ఉండేటువంటి యొక్క ఆనందం ఏమిటి?
0: What is happiness in this mutual love?
1: తాను తన కుటుంబము తన బంధువులకు మాత్రమే పరిమితం కావించుకుంటున్నాడు.
0: ఇట్ ఈస్ రిస్ట్రిక్టెడ్ టు ద పర్సన్, ద ఫ్యామిలీ అండ్ రిలేషన్స్.
1: ఎవరు బంధువులు?
0: హూ ఆర్ అవర్ రిలేషన్స్?
1: ఎవరు తనవారు?
0: హూ బిలాంగ్ టు?
1: అని విచారణ చేస్తే అందరూ తనవారే.
0: రియల్లీ స్పీకింగ్, ఇఫ్ యు ఎంక్వైర్,
1: అందరూ బంధువులే.
0: ఆల్ అవర్ ఆర్ అవర్ రిలేషన్స్.
1: కానీ అందరి ఎందుకు ఏకాత్మతత్వం ఉంటుండాలి.
0: దేర్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్ ఇన్ ఎవ్రీ వన్.
1: కనుక ఈ ఆత్మతత్వాన్ని మనం గుర్తించుకుంటే అందరూ మన బంధువులే.
0: వెన్ వన్స్ యూ అండర్స్టాండ్ ద ఆత్మిక్ ప్రిన్సిపల్, యూ విల్ బి కన్విన్స్డ్ దట్ ఆల్ అవర్ రిలేషన్స్.
1: కానీ ఆత్మిక్ ప్రిన్సిపల్ మనం ఏమాత్రం గుర్తించుకొనక,
0: బట్ వీఆర్ నాట్ రికగ్నైజింగ్ దిస్ ఆత్మిక్ ప్రిన్సిపల్,
1: కేవలము తాను తన వారు అనేటువంటి యొక్క దేహాభిమానములకు లోబడిపోతున్నారు.
0: హీ సబ్మిట్స్ హిమ్సెల్ఫ్ టు ఐ అండ్ మైండ్ బాడీ ఫీలింగ్.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ ఉంటుండాలి.
0: ఫర్ దిస్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: సర్వము భగవంతుని యొక్క ప్రేరణ చేతని, భగవంతుని యొక్క ఆజ్ఞ చేతని, భగవంతుని యొక్క సంకల్పం చేతని జరుగుతూ ఉండదు.
0: ఎవ్రీథింగ్ హ్యాపన్స్ యాజ్ పర్ ద డివైన్ విల్, యాజ్ పర్ ద డివైన్ కమాండ్.
1: ఒక పెద్ద వ్యక్తి తన బిడ్డలను తీసుకుని రైల్లో ప్రయాణమైపోతున్నాడు.
0: ఎన్ ఎల్డర్లీ పర్సన్ వాజ్ ట్రావెలింగ్ ఇన్ ఎ ట్రైన్ అలాంగ్ విత్ హిస్ చిల్డ్రన్.
1: కానీ పిల్లలకు చెప్పాడు.
0: He told his children,
1: మీ టికెట్స్ అంతా కూడాను నేను తీసుకున్నాను, నా దగ్గర ఉంచుకున్నాను.
0: ఐ హ్యావ్ విత్ మీ ఆల్ యువర్ టికెట్స్.
1: మీరు ఎక్కడ ఏ స్టేషన్ వస్తే అక్కడంతా మీరు దిగకూడదు.
0: డోంట్ గెట్ డౌన్ ఎనీవేర్ అట్ ఎనీ స్టేషన్.
1: నేను దిగిన దగ్గర మాత్రమే మీరు దిగండి.
0: ఓ చిల్డ్రన్, యూ షుడ్ గెట్ డౌన్ వేర్ ఐ గెట్ డౌన్.
1: దీనిని జాగ్రత్తగా ఉంచుకోండి.
0: అండ్ బీ కేర్ఫుల్, హీ సెడ్
1: అని చెప్పి రైల్లో ప్రయాణమైపోతున్నారు.
0: సో సేయింగ్ హి వాస్ జర్నీయింగ్, ప్రొసీడింగ్.
1: కానీ ఈ పిల్లలంతా స్టేషన్ వచ్చిన దగ్గర అంతా చూస్తున్నారు. అందుకు కనిపించేటువంటి తిండి యొక్క ఫలములు పదార్థములు చూస్తున్నారు.
0: చిల్డ్రన్ వర్ వాచింగ్ త్రూ ద విండోస్ అట్ ఎవ్రీ స్టేషన్ ఆల్ ద ఈటబుల్స్ లైక్ ఫ్రూట్స్ అండ్ సో ఆన్.
1: అయ్యో, దిగితే అవన్నీ తీసుకోవచ్చును కదా, భుజించవచ్చును కదా అని ఆశిస్తున్నారు.
0: దే రియల్లీ వాంటెడ్ టు గెట్ డౌన్ అట్ ఎవ్రీ స్టేషన్ అండ్ బై ఆల్ ద ఈటబుల్స్.
1: కానీ తండ్రి చెప్పినటువంటి దీన్ని పాటిస్తూ ఎవరు దిగలేదు.
0: బట్ నన్ ఆఫ్ ది చిల్డ్రన్ గాట్ డౌన్ ఇన్ స్ట్రిక్ట్ అడిహరెన్స్ ఆఫ్ ది ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ద ఫాదర్.
1: ఎంతసేపు అయినప్పటికీ తండ్రి దిగలేదు. పిల్లలు విసుగు పొందారు.
0: ద ఫాదర్ డిడ్ గెట్ డౌన్ ఫర్ లాంగ్ అండ్ చిల్డ్రన్ వర్ డిస్గస్టెడ్.
1: కానీ కొన్ని స్టేషన్లు దిగడానికి ప్రయత్నం చేశారు.
0: దే మేడ్ హౌఎవర్ సమ్ అటెంప్ట్ టు గెట్ డౌన్ ఎట్ సర్టెన్
1: అందులో పెద్దవాడైనటువంటి వ్యక్తి చెప్పాడు,
0: ది ఎల్డెస్ట్ చైల్డ్ సెడ్,
1: నాన్న ఆజ్ఞ ప్రకారము అతను దిగుకోకుండా మనం దిగడానికి వీలు కాదన్నారు.
0: యాజ్ పర్ ఫాదర్స్ కమాండ్ ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ అస్ టు గెట్ డౌన్ అన్లెస్ ఫాదర్
1: టికెట్ అన్న దగ్గర ఉంటుండాలి,
0: బికాస్ టికెట్స్ ఆర్ విత్ హిమ్.
1: మన దగ్గర టికెట్ లేకుండా దిగినట్టు మనం చాలా కష్టంకి గురి అవుతాము.
0: ఇఫ్ వీ గెట్ డౌన్ వితౌట్ ఎ టికెట్ విల్ బి ఇన్ హాట్ వాటర్స్.
1: కనుక మనం దిగకూడదు అని వారిని నివారించాడు.
0: సో హీ ప్రివెంటెడ్ అదర్ చిల్డ్రన్ ఫ్రమ్ గెటింగ్ డౌన్ దేర్.
1: అనగా ఏమిటి దీన్ని అని అర్థము.
0: వాట్ ఈస్ ది మీనింగ్ హియర్?
1: భగవంతుడే తండ్రి.
0: గాడ్ ఈస్ ద ఫాదర్.
1: ప్రతి మానవుడు అతని బిడ్డలే.
0: ఎవ్రీ వన్ ఆఫ్ అస్ ఈజ్ హిస్ హ్యూమన్ బీయింగ్.
1: జీవితం అనేటువంటి రైల్లో ప్రయాణం అవుతున్నారు.
0: దిస్ ఈస్ ది జర్నీ ఆఫ్ ఎ ట్రైన్ జర్నీ.
1: భగవంతుడు చెప్పాడు తండ్రి, ఎవరు మీరు ఇష్టం వచ్చిన దగ్గరంతా మీరు దిగకూడదు.
0: గాడ్ ద ఫాదర్ సెడ్ డోంట్ గెట్ డౌన్ యాజ్ యూ లైక్.
1: నా ఆజ్ఞ ప్రకారం నేను దిగిన దగ్గరే మాత్రమే మీరు దిగాలి.
0: యాజ్ పర్ మై కమాండ్ యూ హ్యావ్ టు ఫాలో మీ, యూ హ్యావ్ టు గెట్ డౌన్.
1: శాసించాడు.
0: That was the command.
1: కాని ఈ శాసనను ఎవరు కూడా శిరసావహించటం లేదు.
0: బట్ నో వన్ ఈస్ ఫాలోయింగ్ హిస్ కమాండ్.
1: వారు ఇష్టానుసారం వారు ప్రవర్తిస్తున్నారు.
0: దే ఆర్ బిహేవింగ్ యాజ్ ఫర్ విమ్స్ అండ్ ఫన్స్.
1: కానీ టికెట్ తన దగ్గర ఉంచుకున్నాడు కనుకనే మనకు అనేక కష్టములు కలుగుతున్నాయి.
0: యాజ్ ద టికెట్ ఈజ్ విత్ అవర్ ఫాదర్ గాడ్ వీఆర్ ఫేసింగ్ ఆల్ ద ప్రాబ్లమ్స్ యాజ్ వీ గెట్ డౌన్ ఎవ్రీవేర్.
1: కొన్ని రకములైనటువంటి ఒక ట్రైన్ ట్రావెల్స్ అంతా ఉంటుంటాయి.
0: దర్ ఆర్ సర్టన్ ట్రైన్ ట్రావెల్స్ జర్నీ.
1: గూడ్స్ పెట్టెలంతా కూడా అనేకంగా వస్తూ ఉంటాయి.
0: వీ ఆల్సో ఫైండ్ సెవెరల్ ఆఫ్ ది గూడ్స్ కంపార్ట్మెంట్.
1: గూడ్స్ పెట్టెలు కూడాను రిటర్న్ అని డేట్ వేసింటారు.
0: ఎవ్రీ గూడ్స్ కంపార్ట్మెంట్ విల్ క్యారీ ఎ ట్యాగ్ రిటర్న్.
1: కానీ ఆ కాలం వచ్చేటప్పటికి, ఆ దినం వచ్చేటప్పటికి, ఆ డేట్ వచ్చేటప్పటికి ఆ యొక్క గూడ్స్ పెట్టెలంతా వెనక్కి తిరుగుతూ ఉంటాయి.
0: ఆన్ ద అపాయింటెడ్ డే దీస్ గూడ్స్ కంపార్ట్మెంట్స్ విల్ హావ్ టు నెసెసర్లీ రిటర్న్.
1: మన జీవితాలు కూడా గూడ్స్ పెట్టెల వంటివే.
0: అవర్ లైవ్స్ ఆర్ ఆల్సో లైక్ గూడ్స్ కంపార్ట్మెంట్.
1: దీంట్లో రిటర్న్ అనేటువంటిది రాశారు.
0: Return is written there.
1: కాని రాసినటువంటి రిటర్న్ అనేటువంటి డేట్ ఎవరికి తెలుస్తుంది? స్టేషన్ మాస్టర్ మాత్రమే తెలుస్తుంది.
0: బట్ ది డేట్ ఆఫ్ రిటర్న్ రిటర్న్ ఆన్ ది కంపార్ట్మెంట్స్ ఆఫ్ అవర్ లైవ్స్ ఈజ్ నోన్ టు ది స్టేషన్ మాస్టర్ ఓన్లీ.
1: స్టేషన్ మాస్టర్ ఏ గాడ్.
0: దిస్ స్టేషన్ మాస్టర్ ఈజ్ గాడ్ హింసెల్ఫ్.
1: కనుక ఆ రిటర్న్ డేట్ అనేటువంటిది అతనికి మాత్రమే తెలుస్తుంది కానీ ఎవరికి తెలియదు.
0: సో ద డేట్ ఆఫ్ రిటర్న్ ఈజ్ నోన్ టు ద స్టేషన్ మాస్టర్ గాడ్ హింసెల్ఫ్ అండ్ నన్ ఎల్స్.
1: అతను మాత్రమే ఈ రిటర్న్ చేస్తున్నాడు.
0: హీ ఓన్లీ రిస్పాన్సిబుల్ ఫర్.
1: కానీ మనం దానికి విచారం చేస్తున్నాము.
0: బట్ వీ వరీ అబౌట్ ఇట్.
1: దేనికోసము?
0: వై?
1: అజ్ఞానం చేత.
0: ఇట్స్ అవుట్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
1: అధికారి ఎవరు అనేటువంటి సత్యాన్ని గుర్తించలేకపోవడం చేత.
0: ఇట్స్ అవర్ వీక్నెస్ దట్ వీ డోంట్ నో హూ హాస్ ది అథారిటీ టు డూ దాట్.
1: కనుక దైవమే దీనికి అన్నింటికీ గొప్ప, దైవమే దీని అన్నింటికీ పెద్ద అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించుకోలేకపోతున్నాం.
0: వీ అండర్స్టాండ్ గాడ్ ఈజ్ ది సుప్రీం అథారిటీ. హీఈస్ ద వన్ ఆఫ్ ఎగ్జాల్టెడ్ పొజిషన్.
1: ఒక్కటి కూడా అతని ఆజ్ఞ ప్రకారమే జరుగుతూ ఉంటుండాలి.
0: ఎవ్రీథింగ్ హ్యాపన్స్ అకార్డింగ్ టు డివైన్ విల్.
1: కానీ మానవుడు ఈ సత్యాన్ని గుర్తించుకోలేక.
0: Man is not able to
1: దేహాభిమానం కలిగినటువంటి మానవుడు.
0: Man with body attachment.
1: నేను చేశాను, నేను చూసినాను, నేను అనుభవిస్తున్నాను అనేటువంటి అహంకారానికి స్థానమిచ్చి
0: gives scope for ego, feeling that I have done it, I have seen it.
1: కాని అనేక రకమైనటువంటి అవస్థలకు గురి అవుతున్నాడు.
0: And so he is put to troubles.
1: కనుక మనం ఈనాడు గుర్తించవలసింది ఒక్కటి.
0: What we have to know today.
1: ఏది జరిగినా,
0: whatever happens,
1: ఏది చూచినా,
0: whatever that is seen,
1: ఏది అనుభవించినా,
0: whatever is experienced,
1: భగవంతుని యొక్క నిర్ణయాలు అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి.
0: వాట్ ఎవర్ ఈజ్ సీన్, వాట్ ఎవర్ ఈజ్ హర్డ్, వాట్ ఎవర్ ఈజ్ డన్ ఈజ్ ఇన్ స్ట్రిక్ట్ అకార్డెన్స్ టు గాడ్స్ విల్.
1: ఒక్కటి కూడా భగవంతుని యొక్క ఆజ్ఞ లేకుండా జరగడానికి వీలు కాదు.
0: నథింగ్ కెన్ హ్యాపెన్ వితౌట్ గాడ్స్ విల్.
1: కానీ అందరూ ఈ యొక్క సత్యాన్ని నమ్మటం లేదు.
0: ఆల్ డోంట్ హ్యావ్ ఫెయిత్ ఇన్ దిస్.
1: కానీ నమ్మని వారి గతి అంతే.
0: That will be the plight of those non-believers.
1: నమ్మిన వారి గతి ఎంతో హాయిగా అనిపిస్తుంది.
0: Those in full faith will find their life full of
1: జగత్తునందు,
0: in this world.
1: ఏ చిన్న విషయం నందు కూడాను దైవం యొక్క ఆజ్ఞ లేకుండా ఏ చిన్న విషయము జరగదు.
0: ఎని టైనియస్ట్ సింప్లెస్ట్ థింగ్ కెన్ నాట్ హ్యాపన్ వితౌట్ గాడ్స్ విల్.
1: కదలదు నీదు సంకల్పం లేనిదే గడ్డిపోచేయు.
0: ఓ గాడ్, ఈవెన్ గ్రాస్ బ్లేడ్ కెనాట్ మూవ్ వితౌట్ యువర్ విల్.
1: అది అనగనేలాగా.
0: Why that and this?
1: Vipilakari Brahma Paryantamu Neeve.
0: Right from ant to the cosmic Brahman, you are pervading.
1: Adi Yerungaru.
0: That is not known.
1: Madi Galangaru.
0: They don't understand.
1: Mudavajandaru.
0: They are not happy.
1: Bhuvini Kondaru.
0: Some people don't understand.
1: వివేకములకు వర్తించదని కడు విర్రవీగదురు కాని కడకి ఏ వ్యక్తి ఎప్పుడు గలుగును.
0: They are egoistic of their intellect and their mental comprehension. What is going to happen to them?
1: కనుక ప్రతి ఒక్కటి కూడాను భగవత్ ఆజ్ఞ ప్రకారమే జరుగుతుంటది.
0: Everything happens as per God's will.
1: దీనిని విశ్వసించినటువంటి వారే ధన్యులు.
0: Those that have full understanding of this, దీనిని
1: అనుసరించినటువంటి వారే పుణ్యులు.
0: They are really meritorious persons. దీనిని
1: ఉల్లంఘించినటువంటి వారే పాపులు.
0: And those that transcend disobey are the sinners. And those that disobey
1: సుఖము దుఃఖము అనేటువంటిది మన యొక్క ప్రవర్తన పైన ఆధారపడి ఉన్నది కానీ భగవంతుని యొక్క సంకల్పముల పైన కాదు.
0: Pleasure and pain depend on our actions and nothing to do with God's will.
1: కనుకనే మన యొక్క ప్రవర్తనలు మన యొక్క నడతలు సక్రమమైనటువంటివిగా మనం తీర్చిదిద్దుకోవాలి.
0: Therefore, we have to mold our behavior and conduct in the right direction.
1: దుర్మార్గమైనటువంటి భావాలను మన హృదయంలో ప్రవేశపెట్టకూడదు.
0: We should not permit wicked thoughts to get into our heart.
1: కారణం ఏమనగా,
0: why?
1: అందులో జీవిస్తున్నటువంటి యొక్క సద్భావములు, సచ్చింతనలు, సదాలోచనలు, సచ్చర్యలు ఇవన్నీ కూడాను మరణించడానికి అవకాశం ఉంటుండాలి.
0: When wicked thoughts enter, there is every scope for the good sentiments, sacred feelings to vanish.
1: ఈ దుష్టగుణములు అన్ని కూడాను కేవలం క్రూర మృగముల వంటివి.
0: All wicked thoughts are wild animals.
1: ఇట్టి క్రూర మృగముల చేత ఈ సాత్వికమైనటువంటి యొక్క animals చిక్కితే ఏగతి పడతాయి.
0: Because of these wild, cruel animals, what will happen to the pious cows?
1: కనుక ఇట్టి దుర్మార్గమైనటువంటి భావములు వచ్చినప్పటికీ దాన్ని ప్రవేశపెట్టకుండా చూసుకోవాలి.
0: In spite of the fact that wicked thoughts do enter, we should take every care as not to permit them. We have to drive them out immediately.
1: కాలమునె వ్యర్థం చేయకూడదు.
0: We shouldn't waste time.
1: ఆలస్యం చేయకూడదు.
0: We should not delay.
1: ఆలస్యం అమృతం విషం అన్నారు.
0: And if you delay, even nectar becomes a poison.
1: కనుక ఆలస్యం అనేటువంటిది దీనిలో ఏమాత్రము పనికిరాదు.
0: We should never delay in these matters.
1: ఎప్పుడు దుష్టభావన మనలో సంకల్పం ప్రారంభమైందో,
0: the moment the wicked thought arises,
1: తక్షణమే దాన్ని ఇది సరైనటువంటిది కాదు,
0: immediately understand,
1: ఈ లోపల ప్రవేశిస్తే నా సద్భావములు, సద్గుణములు, సచ్చింతనలు భస్మం అయిపోతాయి.
0: If wicked thought gets into me, all pious qualities would get them burnt into ashes.
1: కనుక నీ హృదయంలో ప్రవేశపెట్టవలసినటువంటిది సద్భావములు, సచ్చింతనలు, సదాలోచనలు, సత్కర్మలు.
0: Therefore, good feelings, good thoughts, good emotions, good sentiments have got to be in your heart. What is this sat?
1: Sat anaga trikala bhagyam sat.
0: Sat which is same in all the three periods of time.
1: Moodu kalamulu yendu kodunu marpu chendinatvante sat.
0: Sat is that which is changeless in all the three periods of time.
1: Atti bhavamulu pravesh pettali.
0: We should have such feelings within us.
1: Idi e nijamainatvanti sadhana.
0: This is true spiritual practice.
1: Sadhanalu matram chestu
0: we do practice.
1: హృదయంలో ఈ క్రూర మృగములు ప్రవేశపెడుతుంటే ఇంకా సాధన చేసే ప్రయోజనం ఏమి?
0: While doing spiritual practice, if we have in our heart all these wicked wild animals, what will happen?
1: ఒక్కటిగా కాదు అన్ని కూడాను ఒకతూరి నిర్మూలమైపోతాయి.
0: All our spiritual paths, endeavors, pursuits will be totally ruined.
1: ఒక చిన్న ఉదాహరణ.
0: A small example.
1: ఒక దారంను మనం చెండు కడుతున్నాము.
0: You are just winding a thread.
1: కానీ ఒక్కొక్క తూరి ఒక్కొక్క రౌండ్ చేతుండాలి.
0: యూ హావ్ బీన్ వైండింగ్ వన్ ఆఫ్టర్ అనదర్.
1: కానీ ఈ బంతిని చాలా గట్టిగా పట్టుకోవాలి.
0: బట్ యూ హావ్ టు హోల్డ్ ది సెంట్రల్ స్టిక్ టైట్.
1: ఈ విధంగా పట్టుకుని దారం చుడుతూ ఉంటే,
0: యాజ్ యూ వైండ్ వన్ ఆఫ్టర్ అనదర్ ద థ్రెడ్,
1: క్రమక్రమేణా ఆ దారపు చెండు పెద్దదవుతుంది.
0: అండ్ దిస్ వుడ్ బి గ్రోయింగ్ బిగర్ అండ్ బిగర్.
1: మనం ఏమైనా అలక్ష్యం చేసి ఆ దారపు చెండు చేయి నుంచి వదిలిపోతే ఎన్నో చుట్టినటువంటి రౌండ్ తగ్గిపోతాయి.
0: బట్ బై నెగ్లెక్ట్, if you drop this bundle of threads, they will drop down and spread hither and thither.
1: అనేక విధమైనటువంటి యొక్క దీంట్లో లూజ్ అయిపోతాయి.
0: అండ్ ఆల్ ద థ్రెడ్ వైండింగ్స్ విచ్ హావ్ బీన్ డూయింగ్ దే గెట్ లూజ్.
1: ఒక్కటే చుట్టేది.
0: బట్ వైండింగ్ ఇస్ వన్ అండ్ ది సేమ్.
1: మన చేయి జారిపోయిందటువంటి అనేక చుట్టంతా కూడా వ్యర్థమైపోతుంది.
0: బట్ వెన్ వన్స్ యూ డ్రాప్ దే విల్ బి స్ప్రెడ్ ఎవ్రీవేర్.
1: కనుకనే మనం చేసేటువంటి సాధనలు చాలా తక్కువది.
0: వాట్ ది స్పిరిచువల్ ప్రాక్టీస్ వీ డూ ఇస్ లెస్.
1: కానీ దానిని మనము అలక్ష్యం చేసిందంటే అనేక జన్మముల యొక్క స్పిరిచువల్ బాధలంతా కూడా కోల్పోతాం.
0: When once you neglect your spiritual practice today, all the merit of the past lives are going to be ruined and totally lost.
1: చేసినప్పటికీ సుఖదుఖీ సమే కృత్వా లాభో లాభిజయా ఈ రెండు కూడాను సమత్వంగా భావించుకుని మనం జీవించడానికి ప్రయత్నించాలి.
0: వాట్ ఎవర్ దట్ మైట్ బి డన్, వీ హ్యావ్ టు డెవలప్ ద స్పిరిట్ ఆఫ్ ఈక్వానిమిటీ యాజ్ టు కన్సిడర్ ప్రాఫిట్ అండ్ లాస్, విక్టరీ అండ్ డిఫీట్ విత్ ఈక్వల్ మైండెడ్నెస్.
1: అప్పుడే మనకు సరైనటువంటి ఫలితం కూడా దక్కుతుంది.
0: దెన్ యూ విల్ హ్యావ్ ప్రాపర్ రివార్డ్.
1: ప్రేమ స్వరూపులారా.
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మానవుడు నిజంగా సాధన చేయవలసినటువంటిది ప్రేమమయమైనటువంటి యొక్క దైవభక్తి, త్యాగమయమైనటువంటి రాజశక్తి. ఈ రెండింటి వల్లనే దేశం ఉద్దారం అవుతుంది.
0: ఇన్ఫాక్ట్ ద ట్రూ స్పిరిచువల్ ప్రాక్టీస్ విచ్ యూ హ్యావ్ టు అడాప్ట్ టుడే ఈజ్ దిస్ డివోషన్ అండ్ సాక్రిఫైస్ ఫర్ విచ్ ద హోల్ కంట్రీ వుడ్ డెవలప్ అండ్ ప్రాస్పర్.
1: ఈనాడు త్యాగమయమైనటువంటి యొక్క రాజకీయం కనిపించడం లేదు.
0: టుడే వీ ఫైండ్ ద పాలిటిక్స్ without any sacrifice.
1: ప్రేమమయమైనటువంటి భక్తి ఎక్కడ కనిపించటం లేదు.
0: అండ్ వీ డోంట్ ఫైండ్ డివోషన్ విత్ ఫుల్ ఆఫ్ లవ్.
1: ఇహమును సుఖింప హేమతారక విద్య, పరమను సుఖింప బ్రహ్మ విద్య.
0: ఇన్ ఆర్డర్ టు బి హ్యాపీ ఇన్ దిస్ వరల్డ్ ద సెక్యులర్ నాలెడ్జ్, ఇన్ ఆర్డర్ టు బి హ్యాపీ ఇన్ ద అదర్ వరల్డ్ ద స్పిరిచువల్ నాలెడ్జ్.
1: ప్రేమమయమైనటువంటి యొక్క సాధన చాలా ప్రధానమైనటువంటిది.
0: ఎ స్పిరిచువల్ ఎండివర్ విత్ ఫుల్ ఆఫ్ లవ్ ఈజ్ అడ్వైజబుల్.
1: హృదయానికి అది చాలా ఉత్తేజం చేసేటువంటిది.
0: ఇట్ ఎంకరేజెస్ ద హ్యూమన్ స్పిరిట్.
1: కానీ త్యాగమయమైనటువంటి రాజకీయము జగత్తు కోసము.
0: అండ్ ద పాలిటిక్స్ విత్ సాక్రిఫైస్ ఇస్ నీడెడ్ ఫర్ ద వరల్డ్.
1: జగత్తును బాగు చేయాలంటే
0: టు కరెక్ట్ ద వరల్డ్,
1: త్యాగమయమైనటువంటి జీవితంతో ఈ జగత్తులో ప్రవేశించాలి.
0: వీ షుడ్ స్టెప్ ఇన్ విత్ ద స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్.
1: జీవితాన్ని ధన్యం కావించాలంటే ప్రేమమైన జీవితంలో మనం ప్రవేశించాలి.
0: ఇన్ ఆర్డర్ టు వర్క్ ఫర్ లిబరేషన్ వీ షుడ్ హ్యావ్ దిస్ డివోషన్ ఫుల్ ఆఫ్ లవ్.
1: త్యాగమే నిజమైన యోగము.
0: త్యాగ సాక్రిఫైస్ ఈజ్ యోగా స్పిరిచువల్.
1: ఈ యోగమును మనం అనుభవించినప్పుడే ప్రేమమయమైనటువంటి జీవితం మనకు ప్రకాశిస్తుంది.
0: వెన్ వన్స్ వీ ప్రాక్టీస్ దిస్ యోగా ఆఫ్ త్యాగ ఆర్ సాక్రిఫైస్ వీల్ డెవలప్ లవ్.
1: యోగ చిత్తవృత్తి నిరోధక.
0: Yoga helps for self-control.
1: Sukarma kausalam.
0: Yoga is nothing but discharging the duty with all excellence.
1: Kanuka ee naati manavudu tanantaanu modalu gurtinchi itarunu gurtinchadaniki prayatninchali.
0: So man today should know himself first and know the rest next.
1: Tanantaanu telusukonaka
0: without knowing one's own
1: self. Devam anetvanti vaanni vetakada kunchukuntunte devam ee reethiga labhyamavutadu.
0: How do you expect him to know God and attain, reach God?
1: Lokar oka samayalo Anibisent kuda cheppindi.
0: At one time Anibisent also said same.
1: Emani?
0: What did she say?
1: Prati sadhakudu kuda daivanni vetukutunnadu, daivanni vetukutunnadu ani anukuntunnaru.
0: Anibisent said like this, every seeker is searching for God, searching for God.
1: Kaadu kaadu.
0: No, no.
1: Sadhakudu daivanni vetakatam ledu.
0: Seeker is not in search of God.
1: ఎందుకనగా ఎక్కడ చూసినా దైవమే ఉంది.
0: వై
1: సర్వము దైవమయంగానే ఉంటుండాలి. ఇంక వెతికేది ఎక్కడ?
0: వై బికాస్ గాడ్ ఈజ్ ఆల్ పర్వేసివ్, గాడ్ ఈజ్ ఎవ్రీవేర్, వేర్ ఇస్ ద నీడ్ టు సర్చ్ ఫర్ హిమ్.
1: దైవమే సరైనటువంటి వాడిని వెతుకుతున్నాడు, సరైన భక్తుడిని.
0: ఇన్ఫాక్ట్ గాడ్ ఈజ్ ఇన్ సర్చ్ ఆఫ్ ఎ గుడ్ డివోటీ.
1: కాబట్టి ఆ గుడ్ డివోటీ అంటే ఎవరు?
0: హూ ఇస్ ఎ గుడ్ డివోటీ?
1: సద్భావములు కలిగినటువంటి వాడే.
0: ద వన్ విత్ గుడ్
1: సదాచార సంపన్నుడే.
0: గుడ్ ప్రాక్టీసెస్,
1: సచ్చింతంలో అభివృద్ధి పొందినటువంటి వాడే.
0: గుడ్ థాట్స్,
1: ఇలాంటి గుణములు కలిగినటువంటి వాడే భగవంతుడు వెతుకుతున్నాడు.
0: సో ఎ డివోటీ విత్ గుడ్ థాట్స్, విత్ గుడ్ సెంటిమెంట్స్, గుడ్ ఫీలింగ్స్ ఈ సర్చ్ బై గాడ్.
1: భక్తుడు, భక్తుడు అంటే కేవలం భజన చేసిన వాడు మాత్రమే భక్తుడు కాదు.
0: డివోటీ ఇస్ నాట్ మియర్లీ ద వన్ హూ చాన్స్ ద నేమ్ ఆఫ్ గాడ్.
1: టేప్ రికార్డు కూడా భజన చేస్తూ ఉండాలి.
0: వి ఫైండ్ ద టేప్ రికార్డ్ ఆల్సో సింగింగ్ ద గ్లోరీ.
1: ప్లేట్ కూడా భజన చేస్తుండాలి.
0: సో ఆల్సో గ్రామోఫోన్ ప్లేట్.
1: ఇవి రెండు కూడా లైఫ్ లెస్, చైతన్యమయమైనటువంటిది కాదు.
0: బోత్ ఆఫ్ దెమ్ ఆర్ లైఫ్ లెస్.
1: కానీ చైతన్యమయుడైనటువంటి మానవుడు భజన చేసినప్పుడు హృదయపూర్వకంగా భజన చేయాలి.
0: బట్ ద మ్యాన్ ఆఫ్ విత్ లైఫ్ అండ్ అవేర్నెస్
1: ప్రతి పదం కూడా హృదయం నుండి ఆవిర్భవించాలి.
0: ఎవ్రీ వర్డ్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ హార్ట్.
1: హృదయమునందే ప్రేమమయమైనటువంటి యొక్క రూపం ఉంటుండాలి.
0: అండ్ దేర్ ఇన్ ద హార్ట్ వీ ఫైండ్ ద ఫార్మ్ ఆఫ్ లవ్.
1: ప్రేమ నుండియే బయటపడుతున్నాయి.
0: అండ్ ఆల్ థింగ్స్ కమ్ అవుట్ ఆఫ్ లవ్ ఓన్లీ.
1: దివ్యాత్మ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ ఆత్మ.
1: ఈ ప్రేమకి ఆత్మ అని పేరు.
0: This love is called
1: ప్రేమకి బ్రహ్మ అని పేరు.
0: లవ్ ఇస్ బ్రహ్మ.
1: సర్వము బ్రహ్మమయంగా మారుతుంటాది.
0: The whole cosmos is Brahman.
1: బ్రహ్మను వెతుకుతున్నారు చాలా మంది.
0: Many are in search of Brahma.
1: ఎక్కడ ఉన్నాడు బ్రహ్మ?
0: Where is Brahma?
1: తన యందే ఉన్నాడు.
0: He is within
1: you. తన యందు ఉన్నటువంటి బ్రహ్మను బయట వెతికితే ఎలా చిక్కుతాడు?
0: When God is within you, you want to search for him outside.
1: కనుక నీటి యందే పుట్టి,
0: having been born in water,
1: నీటి యందే నిలిచి,
0: standing in water,
1: neeti and anangu neeti budaga,
0: the water bubble subsides, merges back into water.
1: Narudu budbudambu,
0: human being is the bubble.
1: Narayanudu neeru,
0: God is water.
1: కనుకని మనం మొట్టమొదట నిన్నటి దినం పిల్లలు చెప్పాను, గొప్పవారు కావాలి, గొప్పవారు కావాలి అనేటువంటి భావాన్ని మనలో పూర్తి దూరం చేసుకోండి.
0: భగవాన్ వాజ్ టాకింగ్ టు బాయ్స్ యెస్టర్డే, డోంట్ ట్రై టు బి గ్రేట్, డోంట్ ట్రై టు బి గ్రేట్.
1: మంచివారు కావాలని విశ్వసించండి.
0: హ్యావ్ ఫుల్ ఫెయిత్ అండ్ వర్క్ టు బి గుడ్
1: మ్యాన్. మంచివారైనప్పుడే మంచిలోపు సర్వము మనకు లభ్యమవుతుంది.
0: వెన్ వన్స్ యు ఆర్ గుడ్ ద రెస్ట్ విల్ ఫాలో ఆటోమేటిక్.
1: గొప్పవాడైపోతే గొప్పతనం లోపల మంచితనం ఉండదు.
0: ఎ గ్రేట్ మ్యాన్ నీడ్ నాట్ నెసెసర్లీ బి గుడ్.
1: మంచితనాన్ని పెంచుకున్నప్పుడు మంచితనంలో కూడా గొప్పతనం ఉంటుంటుంది.
0: ఇఫ్ యు ఆర్ గుడ్ దేర్ లైస్ గ్రేట్నెస్.
1: అయితే ఎట్టివాడు గొప్పవాడు, ఎట్టివాడు మంచివాడు?
0: అండ్ హూ ఇస్ గ్రేట్ అండ్ హూ ఇస్ గుడ్?
1: దీంట్లో ఒక చిన్న ఉదాహరణము,
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ప్రతి జీవి యందు కూడాను,
0: ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్,
1: దైవత్వాన్ని చూచినటువంటి వాడు మంచివాడు.
0: ద వన్ హూ ఫైండ్స్ డివినిటీ ఇన్ ఎవ్రీ లివింగ్ క్రీచర్ ఈజ్ ఎ గుడ్ పర్సన్.
1: దైవత్వంలో కూడాను మానవత్వాన్ని చూచినటువంటి వాడు గొప్పవాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ ద వన్ హూ ఫైండ్స్ ద హ్యూమన్ క్వాలిటీ ఇన్ గాడ్ ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్.
1: మానవాకారం ధరించినటువంటి రాముని చూచి,
0: వాచింగ్ రామా హూ
1: మానవుడు మానవుడని గుర్తిస్తూ వచ్చాడు రావణుడు.
0: రావణ హ్యాస్ అండర్స్టూడ్ రామా యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: అనగా దైవంలో కూడాను నారాయణలో కూడాను నరుణ్ణి చూస్తూ వచ్చాడు ఈ యొక్క రావణుడు.
0: రావణ హ్యాస్ సీన్ ఎ హ్యూమన్ ఫార్మ్ ఇన్ గాడ్ రామచంద్ర.
1: కానీ నారాయణుడు అట్ట కాదు.
0: బట్ నారాయణ ఇస్ నాట్ లైక్.
1: సర్వజీవులు ఎందుకు కూడాను నారాయణ చూస్తూ వచ్చాడు.
0: ఇన్ఫాక్ట్ రామా హ్యాస్ బీన్ సీయింగ్ నారాయణ.
1: సర్వజీవులు కూడా మిర్రర్ వంటివి, ఒక అద్దం వంటివి.
0: ఆల్ క్రీచర్స్ ఆర్ లైక్ ఎ మిర్రర్.
1: అద్దంనే ప్రకృతి అని పిలుస్తున్నారు.
0: దిస్ మిర్రర్ ఆఫ్ నేచర్.
1: అద్దంలో కనిపించేటువంటి ప్రతి బింబం కూడాను తన యొక్క ఆకారమే కానీ మరొకటి కాదు.
0: ఎవ్రీ రిఫ్లెక్షన్ ఇన్ ఎ మిర్రర్ ఇస్ డివైన్, నథింగ్ ఎల్స్.
1: కనుకనే భగవంతుడు,
0: సో గాడ్,
1: ప్రకృతి అనేటువంటి అద్దాన్ని మానవునికి అందించాడు.
0: హ్యాస్ గివెన్ హ్యుమానిటీ ద మిర్రర్ ఆఫ్ నేచర్.
1: అద్దం దేనికోసం అందించాడు?
0: వై ద మిర్రర్ ఆఫ్ నేచర్ ఇస్ గివెన్.
1: తను చూసుకొని అందులో ఉన్నటువంటి దోషమును తుడుచుకోమని చెప్పించాడు.
0: ద మిర్రర్ ఇస్ గివెన్ సో యాజ్ టు కరెక్ట్ యువర్ సెల్ఫ్ వాచింగ్ యువర్ రిఫ్లెక్షన్.
1: ఈనాటి మానవుడు తన ముఖాన్ని తాను చూసుకోవటం లేదు అద్దంలో.
0: మ్యాన్ టుడే ఈజ్ నాట్ వాచింగ్ హిస్ ఫేస్ ఇన్ ద మిర్రర్.
1: ఇంకొకరి ముఖం ముందు పెడుతున్నాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ హీస్ కీపింగ్ ద మిర్రర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అనదర్ పర్సన్.
1: కనుక వారి ముఖం కనపడుతుంది కానీ నీ ముఖం నీకు కనిపించదు.
0: దేర్ ఫోర్ యు ఫైండ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద అదర్ మ్యాన్ అండ్ నాట్ యు.
1: కనుకనే అద్దమైన రిఫ్లెక్షన్ రియాక్షన్ రిసౌండ్.
0: అండ్ దిస్ మిర్రర్ ఇస్ ద రియాక్షన్ రిఫ్లెక్షన్ అండ్ రిసౌండ్.
1: ఒకానొక అమాయకుడు,
0: అన్ ఇన్నోసెంట్ పర్సన్,
1: కొండలకు గోవును తోసుకుని పోయాడు.
0: వాస్ రేరింగ్ కౌస్ నియర్ ద మౌంటైన్.
1: కానీ ఒక రెండు కొండల మధ్య లోపల తన యొక్క గోవులు మేపుకుంటూ ఉన్నాడు.
0: హీ వాస్ రేరింగ్ కౌస్ ఎట్ ఎ ప్లేస్ లొకేటెడ్ ఇన్ బిట్వీన్ టూ మౌంటైన్స్. హీ సాట్ ఆన్ ఎ బౌల్ద.
1: పిల్లంగోయి ఊదుతూ ఉన్నాడు.
0: హీ వాస్ ప్లేయింగ్ ఆన్ హిస్ ఫ్లూట్.
1: ఈ పిల్లంగోయి ఊదటం చేత,
0: as he was playing on the flute,
1: ఎక్కడి నుంచి తిరిగి ఇంకొక పిల్లంగోయి వినిపిస్తుండాలి.
0: హీ వాస్ లిసనింగ్ టు సమ్ సౌండ్ ఫ్రమ్ సమ్వేర్ ఎల్స్.
1: ఏమిట్రా, నేను ఊదినటువంటి పిల్లంగోయి ఇంకోటి ఊదుతున్నాడు, వాడు ఎక్కడున్నాడు అని విచారం చేశాడు.
0: దిస్ ఇన్నోసెంట్ బాయ్ స్టార్టెడ్ క్వశ్చనింగ్, ఐఎమ్ ప్లేయింగ్ ఆన్ ద ఫ్లూట్, విల్ ఐ ఫైండ్ సమ్వన్ ఎల్స్ ప్లేయింగ్ ఆన్ దిస్ ఫ్లూట్.
1: ఆ పిల్లంగోయి పక్కన పెట్టాడు.
0: హీ కెప్ట్ హిస్ ఫ్లూట్ అసైడ్.
1: ఎవర్రా నీవు అని ప్రశ్నించాడు.
0: హి సెడ్ హూ ఆర్ యూ.
1: తిరిగి ఎవర్రా నీవు అనేటువంటి శబ్దం వచ్చింది.
0: దెన్ హీ హెర్డ్ ద సౌండ్, హూ ఆర్ యూ.
1: ఓ, వాడు నాతో పోట్లాడుతున్నాడా?
0: దెన్ హి థాట్, ఓహ్, హి ఇస్ ద అదర్ పర్సన్ ఫైటింగ్ విత్ మీ.
1: తిట్టాడు.
0: అండ్ దెన్ హి స్టార్టెడ్ అక్యూజింగ్ హిమ్.
1: తిరిగి వాడు కూడా ఇష్టం వచ్చినట్టుగా తిట్టాడు.
0: ద అదర్ పర్సన్ ఆల్సో అక్యూజ్డ్ హిమ్.
1: విసుగు పొందాడు, గోవును తీసుకున్నాడు, ఇంటికి వచ్చాడు.
0: అవుట్ ఆఫ్ అటర్ డిస్గస్ట్ హి బ్రాట్ హోమ్ ఆల్ ద కౌస్.
1: అమ్మ దగ్గరికి వచ్చి ఏడ్చాడు.
0: హీ క్రైడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిస్ మదర్.
1: అమ్మ, ఎవరో ఆ కొండ లోపల ఇంకొకరు నావలే నదే గొంతుతోనే మాట్లాడుతున్నాడు.
0: హీ కంప్లైంట్ టు హిస్ మదర్, మదర్ దేర్ సమ్ అదర్ పర్సన్ హూ ఇస్
1: ఏ మాట మాట్లాడినప్పుడు తిరిగి అదే మాటనే ఇస్తున్నాడు.
0: వాట్ ఎవర్ ఐ సే హీ స్టార్టెడ్ రిపీటింగ్.
1: నేను ఏ విధంగా విమర్శిస్తే అదే రీతిగానే విమర్శిస్తున్నాడు.
0: వాట్ ఎవర్ స్కోల్డింగ్ ఐ డిడ్ ది అదర్ పర్సన్ ఆల్సో డిడ్.
1: అతను పెద్దవాడు కాదు.
0: ఈజ్ నాట్ ఎ బిగ్ మ్యాన్.
1: బహుశా నా వయసు వాడిగా ఉంటుంటాడు.
0: ప్రాబబ్లీ
1: ఆఫ్ మై ఏజ్. విమర్శించడానికి ఏం అధికారం ఉంటుండాలి?
0: వాట్ రైట్ హాస్ హీ టు స్కోల్డ్ మీ
1: అని చెప్పేటప్పటికి వాడిని ఎట్టయినా నీవు దండించాలి అని తల్లితో చెప్పాడు.
0: అండ్ హీ టోల్డ్ హిస్ మై మదర్ యు మస్ట్ సర్టన్లీ బీట్ హిమ్ ఎనీవే.
1: రేపటి దినం నీ వెంట నేను వస్తానైనా, వాడెవరో నేను పరీక్షిస్తానున్నది.
0: ద మదర్ ప్రామిస్ టుమారో ఐ విల్ ఫాలో యూ అండ్ ఫైండ్ అవుట్ హూ ద అదర్ మ్యాన్.
1: పిల్లవాడితో తల్లి వెళ్లింది రెండవ దినము.
0: మదర్ ఫాలోడ్ ద చైల్డ్ ఆన్ ద ఫాలోయింగ్ డే.
1: మొట్టమొదట పిల్లంగోయి ఊదాడు.
0: ఫస్ట్ ద బాయ్ ప్లేడ్ ఆన్ ద ఫ్లూట్.
1: తిరిగి పిల్లంగోయి రీసౌండ్ వచ్చింది.
0: అండ్ దేర్ హీ లిసన్ టు ద సేమ్ సౌండ్.
1: చూడు, వాడు తిరిగి నావలనే ఊదుతున్నాడు.
0: ద బాయ్ సెడ్, మదర్ సీ దట్ అదర్ బాయ్ ఇస్ ఆల్సో ప్లేయింగ్ ద ఫ్లూట్.
1: మరి వీడు కేక వేశాడు.
0: దెన్ ద బాయ్ షౌట్.
1: తిరిగి మరొక కేక వినిపించింది.
0: అగైన్ హీ హెర్డ్ ద షౌటింగ్ బ్యాక్.
1: అప్పుడు చూడమ్మా, వీడే నన్ను ఈ విధంగా అవమానం చేస్తున్నాడు.
0: సీ మదర్, సీ ది అదర్ ఫెలో ఈస్ పుట్టింగ్ మీ టు షేమ్ బై షౌటింగ్ ఎట్ మీ.
1: తల్లి అంతా గుర్తించింది.
0: మదర్ రికగ్నైజ్ ద హోల్ డ్రామా.
1: ఇది వేరు కాదు,
0: ఈజ్ నాట్ సెపరేట్.
1: ఇది ఈ యొక్క కొండ లోపల పలుకురాయి ఉంటుండాలి. పలుకురాయి ఉంటుండాలి.
0: పలుకురాయి, దేర్ ఇస్ ఎ స్టోన్ దట్ ప్రొడ్యూసెస్ రిసౌండ్.
1: కనుక అంతే తప్ప మరొక వ్యక్తి లేడు ఇక్కడ.
0: దేర్ ఇస్ నో సెకండ్ పర్సన్ దేర్.
1: కొండంతా కూడా రాయిమయమే.
0: యు ఫైండ్ ద హోల్ మౌంటైన్ ఫుల్ ఆఫ్ వాటర్.
1: సముద్రమంతా జలమయమే.
0: ద ఓషన్ ఇస్ ఫుల్ ఆఫ్ వాటర్.
1: అరవంతా కాష్టమయమే.
0: అండ్ ద హోల్ ఫారెస్ట్ ఆఫ్ వుడ్. భూమంతా
1: మృమయమే.
0: అండ్ ఎర్త్ ఇస్ ఆఫ్ క్లే.
1: దేహమంతా మాంసమయమే.
0: ద బాడీ ఇస్ ఫుల్ ఆఫ్ ఫ్లెష్.
1: ఈ పంచభూతముల యొక్క తత్వాన్ని చక్కగా గుర్తుకుంటున్నప్పుడు మరొక వ్యక్తి మనకి ఏమాత్రం కూడా విమర్శించడు.
0: దెన్ వన్స్ వీ అండర్స్టాండ్ దట్ వీ హావ్ ఫైవ్ ఎలిమెంట్స్ స్ప్రెడ్ ఎవ్రీవేర్, దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ ఎనీ డిఫరెన్సెస్.
1: కనుక ఎవరో విమర్శిస్తున్నా అంటే ఎవరో కాదు.
0: నో వన్ అక్యూజింగ్ యూ. నో,
1: ఈ ప్రకృతికి రీసౌండ్ రిఫ్లెక్షన్ రియాక్షన్ ఉంటుండాలి.
0: దిస్ నేచర్ హ్యాస్ గాట్ విత్ ఇట్ రియాక్షన్ రిఫ్లెక్షన్ అండ్ రిసౌండ్.
1: కనుక ప్రకృతి యొక్క ప్రభావమే ఈ యొక్క రెండింటికి మూల కారణం కానీ మరొకరు కాదు.
0: ఇట్ ఈస్ ది ఎఫెక్ట్ ఆఫ్ ది నేచర్ దట్ ఇస్ ద కాజ్ ఫర్ దిస్.
1: అలాంటి ప్రకృతిని వశం చేసుకో.
0: And have a control on this nature.
1: ఈ ప్రకృతికి నీవు వశం కాకూడదు.
0: And don't submit yourself a victim.
1: అప్పుడే నీవు జయించిన వాడు అవుతావు అనింది.
0: Then you will be able to conquer.
1: మనం ఈనాడు మన దేహమే ప్రకృతి.
0: Our body is nature, prakriti.
1: దేహానికి మనం వశం కాకూడదు.
0: We shouldn't submit ourselves to the body.
1: ఈ యొక్క దేహాన్ని మనము స్వాధీనం చేసుకోవాలి.
0: We have to exercise full control on the body.
1: దేహాన్ని మనం కంట్రోల్ చేసుకున్నప్పుడు,
0: when you control the body,
1: మనసు కూడా కంట్రోల్ అవుతుంది.
0: The mind also will come under control.
1: అప్పుడు ఆత్మస్వరూపం గోచరిస్తుంది.
0: When mind is also under control, you will find ఆత్మ there.
1: ఆత్మను మనసును విసర్జించి కేవలం దేహం మాత్రమే దృష్టి అందించుకున్నప్పుడు ఇది కేవలము ఒక విధమైనటువంటి రాక్షసత్వం అయిపోతుంది.
0: We have forgotten ఆత్మ. We have forgotten the mind. We are following just the body, which is a demonic.
1: ఆత్మను విసర్జించి మనస్సు దేహాన్ని మాత్రమే ఉంచుకున్నప్పుడు ఇది అనిమల్ గా రూపొందుతుంది.
0: On the other hand, we forget ఆత్మ, we go by the body and the mind. That is animal quality.
1: దేహము మనస్సు ఆత్మ మూడింటి యొక్క ఏకత్వాన్ని గుర్చినప్పుడు మానవత్వంగా రూపొందుతుంది.
0: On the other hand, if we have these three, the body, mind and ఆత్మ, you are a human being.
1: త్యజించినప్పుడు అది దైవత్వంగా మారుతుంది.
0: And in fact, once you sacrifice the mind and the body,
1: దైవత్వం కావడానికి
0: it is divinity.
1: కేవలం ఒక ఆత్మతత్వమే చాలు.
0: టు రీచ్ అటైన్ డివినిటీ ఆత్మ ఈజ్ ఎనఫ్.
1: దేహము మనస్సుతో కూడినటువంటి ఆత్మను విసర్జించినప్పుడు ఇది కేవలము ఒక పశుత్వంగా మారుతుంది.
0: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యు ఫర్గెట్ ఆత్మ గో బై ద బాడీ అండ్ ద మైండ్ ఇట్ ఈస్ బీస్టియల్ టెంపర్మెంట్.
1: ఆత్మను దేహాన్ని విసర్జించి కేవలం ఒక మనస్సుకో ఉన్నప్పుడు ఇది రాక్షసత్వంగా రూపొందుతుంది.
0: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యు ఫర్గెట్ ఆత్మ అండ్ ద బాడీ ఫాలో ద మైండ్ ఇట్ ఈస్ డెమోనిక్.
1: రాక్షసత్వము పశుత్వము మానవత్వము దివ్యత్వము మూడు కూడా ఒక మానవుని యొక్క హృదయ తత్వం అందే ఉంటుంది.
0: దేర్ ఫోర్ ఇన్ ద హ్యూమన్ లైఫ్ వీ ఫైండ్ ఆల్ ది త్రీ, ద డెమోనిక్, the bestial and the human temperament.
1: కనుక మొట్టమొదట మన మానవుడిగా ఉండాలంటే దేహము మనసు ఆత్మ మూడింటి యొక్క ఏకత్వంతో మనం జీవించాలి.
0: దేర్ఫోర్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్ టు హ్యావ్ ద హ్యూమన్ క్వాలిటీ వీ షుడ్ హ్యావ్ ద యూనిటీ అండర్స్టాండింగ్ ఆఫ్ దిస్ త్రీ, బాడీ మైండ్ అండ్ ఆత్మ.
1: మనస్సుతత్వము ఆత్మతత్వం ఉంచుకుని దేహతత్వాన్ని విసర్జించాలి.
0: స్లోలీ వీ హ్యావ్ టు గివ్ అప్ దిస్ బాడీ ఫీలింగ్, డెవలప్ ద మైండ్ అండ్ ఆత్మ.
1: అప్పుడే మన నుంచి అనిమల్ తత్వం దూరం అయిపోతుంది.
0: దెన్ ది యానిమల్ ట్రేట్స్ వుడ్ రన్ అవే ఫ్రమ్ యూ.
1: ఈ మనస్సును ఆత్మను దేహాన్ని రెండింటినీ విసర్జించి ఆత్మతత్వాన్ని మాత్రమే ఉంచుకోవాలి.
0: అండ్ యూ హావ్ టు కీప్ ఓన్లీ ఆత్మిక్ ఫీలింగ్, గివింగ్ అప్ ద మైండ్ అండ్ ద బాడీ.
1: దివ్యత్వంగా రూపొందుతాము.
0: దెన్ యూ బికమ్ వెరీ డివైన్.
1: కనుక ప్రతి ఒక్కటి కూడా దైవం యొక్క నిర్ణయం జరుగుతుండదు, కానీ దీనికంటే భిన్నంగా జరగటం లేదు.
0: ఎవ్రీథింగ్ హ్యాపన్స్ అకార్డింగ్ టు గాడ్స్ విల్ అండ్ నథింగ్ బియాండ్.
1: ఏది జరిగినప్పటికీ,
0: whatever might happen,
1: అంత దైవాగ్ని,
0: ఇట్స్ ఆల్ గాడ్స్
1: దైవ సంకల్పమే,
0: ఇట్స్ గాడ్స్
1: దైవ నిర్ణయమే,
0: ఇట్స్
1: అనేటువంటి దృఢ సంకల్పంతో మనం ఉండినప్పుడే సర్వమును మనం సాధించగలం.
0: వెన్ వీ హ్యావ్ గాట్ ది స్ట్రాంగ్ ఫీలింగ్ దట్ ఎవ్రీథింగ్ హ్యాపన్స్ అకార్డింగ్ టు గాడ్స్ కమాండ్ అండ్ డివైన్ విల్, వీల్ బి ఏబుల్ టు ఫేస్ ఎవ్రీథింగ్. లైఫ్ ఇస్ ఎ ఛాలెంజ్, మీట్ ఇట్.
1: లైఫ్ ఇస్ ఎ గేమ్.
0: Life is a game, play it.
1: Life is love, enjoy it.
0: Life is love, enjoy
1: it. Life is a dream, realize it.
0: Life is a dream, realize it.
1: ఈ యొక్క దీని లోపల మనం దైవను అనుభవిస్తూ పోవాలి.
0: It is in this process we have to experience our life.
1: అన్నిటిని ఛాలెంజ్ని మనం మీట్ చేయాలి.
0: We should be prepared to meet the challenges of life.
1: ఎలాంటి కష్టం వచ్చినప్పటికీ మనం ఎదుర్కోకూడదు.
0: We should never be afraid. We should never waver.
1: ధైర్యంగా దానిని ఎదుర్కోవడానికి పూనుకున్నప్పుడే దీన్ని మనం పూర్తి దివ్యత్వాన్ని పొందగలము.
0: వెన్ వీ రెసిస్ట్ విత్ ఆల్ ద కరేజ్ ఆల్ ద ఛాలెంజెస్ ఆఫ్ లైఫ్, యూ కెన్ అటైన్ డివినిటీ.
1: అక్కడ డౌట్స్ కూడా అవకాశం ఇవ్వకూడదు.
0: నెవర్ గివ్ స్కోప్ ఫర్ డౌట్స్ దేర్.
1: డౌట్స్ వచ్చినా మనం కన్ఫ్యూజన్ అయిపోతాం.
0: వెన్ వన్స్ డౌట్స్ ఆర్ దేర్ యూ విల్ బి అటర్లీ కన్ఫ్యూజ్డ్.
1: కన్ఫ్యూజన్ వచ్చినా,
0: when once confusion comes, when once there is confusion, the fuse of the heart is gone.
1: కనుక నీ కన్ఫ్యూజన్ కి ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
0: సో నెవర్ గివ్ ఎ స్కోప్ ఫర్ కన్ఫ్యూజన్.
1: ఎక్కడ డౌట్ వస్తుంది?
0: వేర్ డూ యూ డౌట్?
1: సత్యాన్ని గుర్తించుకోలేనప్పుడు డౌట్స్ వస్తుంది.
0: యూ డౌట్ వెన్ యూ డోంట్ నో ద ట్రూత్.
1: సత్యాన్ని గుర్తించుకుంటే డౌట్ కు అవకాశమే లేదు.
0: వెన్ యూ నో ద ట్రూత్ యూ నెవర్ డౌట్.
1: పలాని వాడు అనిల్ కుమార్ అనుకుని గుర్తించుకున్న తర్వాత డౌట్ కి ఎందుకు అవకాశం ఇస్తుంది?
0: వెన్ వన్స్ యూ నో దట్ సో అండ్ సో ఇస్ అనిల్ కుమార్, వై డూ యూ డౌట్?
1: అనిల్ కుమార్ ను గుర్తించుకోలేకపోయిన సమయంలోనే డౌట్స్ వస్తాయి. ఇది అనిల్ కుమారా లేక ఇంకొక ప్రొఫెసరా?
0: యాజ్ యూ కెనాట్, యూ హ్యావ్ నాట్ నోన్ హిమ్ కంప్లీట్లీ, యూ డౌట్ వెదర్ ఈస్ అనిల్ కుమార్ ఆర్ సమ్ వన్ ఎల్స్.
1: కనుకనే ఈ డౌట్స్ కంత సరైనటువంటి యొక్క అర్థాన్ని గుర్తించుకోలేకపోవటమే.
0: వీఆర్ నాట్ ఏబుల్ టు నో ద కరెక్ట్ మీనింగ్ బిహైండ్ ఆల్ దిస్
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: అన్ని విధమైనటువంటి యొక్క మీనింగ్లు, అన్ని విధమైనటువంటి యొక్క సారములు, అన్ని విధమైనటువంటి యొక్క తత్వములు ఒక్క ప్రేమ తత్వమునందు మాత్రమే ఉంటున్నది.
0: The meaning of all great things, the essence of all wonderful things lies in this central cardinal principle of law. This essence of all sacred texts.
1: Sarva margamulu yokka gamyamu.
0: It is the goal of all spiritual
1: paths. Sarva rasamulu yokka rasamu.
0: It is the essence of all juices.
1: Adi ye prema rasamu.
0: That is the juice of love.
1: Ee prema rasanni manam pondinamante.
0: Then once you enjoy the essence of love,
1: anumanamulaku sandehamulaku avakasam undadu.
0: There will be no doubt and there will be no questioning either.
1: Kanuka prema chetane mana jeevitham sarthakam gavinchukovali.
0: In fact, we can redeem our lives.
1: Prema chetane mana yokka jeevitham gamyanni varaku prayatnam cheyali.
0: By love we can reach the destination.
1: కనుక మన హృదయం లోపల దుర్భావములు, దుశ్చింతలను సాధ్యమైనంత వరకు లోపల ప్రవేశించకుండా చూసుకోవాలి.
0: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ వి షుడ్ నెవర్ గివ్ ఎనీ స్కోప్ ఫర్ బ్యాడ్ థాట్స్, బ్యాడ్ సెంటిమెంట్స్ ఇన్ అవర్ హార్ట్.
1: మనము దుశ్చింతలు అనేటువంటిది కేవలం మృగముల లక్షణంతో కూడినటువంటి,
0: బికాజ్ బ్యాడ్ థాట్స్, బ్యాడ్ ఫీలింగ్స్ ఆర్ యానిమల్ క్వాలిటీస్.
1: కనుకని సీ నో ఈవిల్, సీ వాట్ ఈస్ గుడ్.
0: సీ నో ఈవిల్, సీ వాట్ ఈస్ గుడ్.
1: హియర్ నో ఈవిల్, హియర్ వాట్ ఈస్ గుడ్.
0: హియర్ నో ఈవిల్, హియర్ వాట్,
1: టాక్ నో ఈవిల్, టాక్ వాట్ ఈస్ గుడ్.
0: టాక్ నో ఈవిల్, టాక్ వాట్ ఈస్ గుడ్.
1: No evil, think what is good.
0: Think no evil, think what is good.
1: Do no evil, do what is good.
0: Do no evil, do what is good. This is the way to God.
1: కనుక ఈ పంచ ఇంద్రియములను కూడాను పవిత్రం గావించుకోవడానికి తగినటువంటి ప్రయత్నమే నిజమైన సాధన.
0: The true effort to make the five senses sacred is the real spiritual practice sadhana.
1: నమ్మకాన్ని మొట్టమొట బలపరచుకోవాలి.
0: We have to strengthen this faith.
1: నమ్మినటువంటి వారికి ఏనాటికి నష్టం లేదు, కష్టం లేదు.
0: The one of full of faith, strong faith will never be put to loss.
1: ఈ కష్టములు, దుఃఖములు, విచారములు.
0: ద ఫెయిత్లెస్ పీపుల్ ఆర్ ఫుల్ ఆఫ్ యాంగ్జైటీస్ అండ్ ట్రబుల్స్.
1: నమ్మి చెడినట్టి వారి లోకాన లేరు, లేరు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఆర్ నన్ హూ ఆర్ స్పాయిల్డ్.
1: నమ్మక చెడిన వారు ఉన్నారు, కానీ
0: దేర్ ఆర్ పీపుల్ ఆర్ రూయిన్డ్ హూ ఆర్ ఫెయిత్లెస్.
1: నమ్మక చెడిపోయినటువంటి వారు ఉన్నారు,
0: వితౌట్ ఫెయిత్.
1: నమ్మి చెడినట్టి వారి వారు ఎక్కడా లేరు.
0: దేర్ ఆర్ పీపుల్ హూ హావ్ రూయిన్డ్ దెమ్సెల్వ్స్ ఫర్ ల్యాక్ ఆఫ్ ఫెయిత్, బట్ దేర్ ఆర్ నన్ హూ స్పాయిల్డ్ విత్
1: కాన్ఫిడెన్స్. సరైనటువంటి నమ్మకం మానవుని యందు అభివృద్ధి కావాలి.
0: మ్యాన్ షుడ్ డెవలప్ ది కరెక్ట్ ఫెయిత్ విదిన్ హిమ్సెల్ఫ్.
1: ఏది జరిగినప్పటికి ఇది నా మంచి కోసమే.
0: వాట్ ఎవర్ మైట్ హ్యాపెన్, ఇట్ ఇస్ ఫర్ మై ఓన్ గుడ్.
1: ఇట్ ఈస్ మై ఓన్ గుడ్.
0: ఇట్స్ ఫర్ మై ఓన్ గుడ్.
1: ఇట్ ఈస్ మై ఓన్ గుడ్.
0: ఇట్స్ ఫర్ మై ఓన్
1: గుడ్. ఇట్ ఈస్ మై ఓన్ గుడ్ అనేటువంటి ఒక చింతను బలపరచుకోవాలి.
0: వీ షుడ్ హ్యావ్ ది ఫీలింగ్, కాన్స్టెంట్ ఫీలింగ్, వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఇన్ అవర్ లైఫ్ ఇట్స్ ఫర్ మై ఓన్ గుడ్, ఫర్ మై ఓన్ గుడ్.
1: భయానికి కూడా అవకాశం ఉండదు.
0: దెన్ దెర్ విల్ బి నో ఫియర్.

0: శ్రీపతి భక్తి పోయే వివరింపగలేని దురంత కృత్యము దాపురమయ్యే లోకమున తాపస లోక శరణ్యుడైన శ్రీపతి నామ చింతనమే చేకూర చేయు సుఖంబు మానవా చేకూర చేయు సుఖంబు మానవా మానవా.
1: దర్ ఇస్ నో ఫియర్ ఆఫ్ సిన్. ద వికెడ్ యాక్టివిటీస్ హ్యావ్ బీన్ హ్యాపెనింగ్ ఆల్ అరౌండ్. దర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ డివోషన్. To explain exactly, you find people treading along the wrong path. There is only one refuge at the lotus feet of God. The repetition chanting the name of God will rescue us all.
0: Ujjogamulu cheyam, ujjogamulu cheyam, nuditalandaru pova, gruhakrutyamunu teerchu.
1: If all women are to go for job, who will attend to household work?
0: Aalu magaliruvuru aapisunaku poga pillala poshinchu tallulevaru.
1: If husband and wife are to attend their daily office work, who will take care of children at home?

0: If you are to go to schools and teach other children, who are going to teach your children at home?
1: పుస్తకం చేబట్టి పురుషుల వలె పోవ వంట ఇంటిని దిద్దు వనితలెవరు.
0: If you all sit in your offices carrying the files and books, who will cook at home?
1: డబ్బు వలన కలుగు ఇబ్బంది తీరిన ఇంటి పనుల కొరత ఎంతయుండు.
0: Though the financial problems are solved, yet there is dirt, there is a lacuna at home.
1: నిజము చూడా

0: Truly speaking, working women have no trace of happiness or comfort.
1: Prema swarupulaina
0: embodiments of love.
1: Divyatma swarupulara
0: embodiments of divine atma.
1: స్త్రీలు చదవకూడదని కాదు నా ఉద్దేశం, చదవవలసింది.
0: ఇట్స్ నాట్ భగవాన్స్ వ్యూ దట్ విమెన్ షుడ్ నాట్ బి ఎడ్యుకేటెడ్, దే షుడ్ లెర్న్.
1: ఉద్యోగములు చేయవలసినదే,
0: దే షుడ్ ఆల్సో డూ జాబ్స్.
1: కానీ స్త్రీలు అందుకుంటున్నటువంటి యొక్క ఆ దివ్యమైనటువంటి యొక్క బిరుదులకు సార్థకతను అందించాలి.
0: బట్ యట్ దే హ్యావ్ టు స్టాండ్ అండ్ ఫుల్ఫిల్ దేర్ ఆబ్లిగేషన్స్, come up to the expectations of the titles they bear.
1: Mottamodati birudu grihalakshmi.
0: The first title of a woman is grihalakshmi.
1: Aa grihamunaku taginatvanti yokka saubhagyanni sausilyanni saujanyanni chekutsali.
0: She should see that there will be wealth and prosperity and the character maintained in the family.
1: Kaani ime grihalakshmi kaani aapisu lakshmi kaadu.
0: Woman is grihalakshmi but not office lakshmi.
1: Yemeke rendavo birudu ardhangi.
0: She has second title ardhangi.
1: Evariki ardhangi? Patiki ardhangi gaani paniki ardhangi kaadu.
0: She is ardhangi half body to her husband and not to the work she does.
1: Yemeke moodavo birudu illalu.
0: The third title of a woman is illa.
1: Intiki alikani office ku alikadu.
0: She is the housewife, servant of the family, not to the office.
1: Dharmapatni nalugovadi.
0: The fourth title dharmapatni.
1: Sarva dharmamulaku nilayamainatundi gruhamu.
0: The house is the center of all dharma or righteousness.
1: Prachina kalam nundi bharat desamunandu ప్రచార ప్రబోధన సలుగుతూ వచ్చినటువంటి యొక్క దివ్యమైన నవ్యమైన భవ్యమైన ధర్మములకు అది ఏ పుట్టినిల్లు.
0: ఫర్ ఆల్ ది నోవెల్ యునీక్ ఎవర్ గ్రీన్ పాత్ ఆఫ్ రైచువస్నెస్ ఇట్ ద హౌస్ అట్ ద సెంటర్ ఆఫ్ యాక్టివిటీ.
1: మనం ఈనాడు కాపాడవలసినటువంటిది ధర్మమును సత్యమునే కాని దేశమును కాదు.
0: Today what we have to uphold and protect are these two, righteousness and truth, and not the country.
1: Satya dharmamunu manam kaapadinappudu aviye deshanni kaapadtayi.
0: When once the truth and righteousness are protected, they will protect the country in turn.
1: Kanuka mana grihamunandu dharmavibharana cheyali.
0: Therefore in our home we should see there will be dharma.
1: Grihamanaga kevalam samanyamainatundi kaadu.
0: A home is not an ordinary one.
1: Valadanna sadgrandha పఠన కష్టములేక పలు శాస్త్రములు నేర్పు పాఠశాల.
0: ఎ హోమ్ ఈజ్ ఎ స్కూల్ వేర్ దెర్ విల్ బి లర్నింగ్ ఆఫ్ సీక్రెట్ టెక్స్.
1: శ్రమలేక తమయంత సర్వం కు సమకూర్చు ఆనందమొసగు విహార భూమి.
0: ఎ హోమ్ ఈజ్ ద సెంటర్ of pleasure and comfort and conveniences where you'll have everything without any exertion.
1: Ajaharadulanaina aadimpagala bhavya mahima cheyakuchu sanmantrashala.
0: A home is so charismatic that it would make even Brahman turn and dance in delight.
1: Pati gruhambe satulaku paathashala.
0: It is the home where the husband stays is the school for the wife.
1: Mana grahamu oka aadarshavainaatvanti oka paathashala.
0: Home is an ideal school for learning.
1: Desamunu uddharimpa cheseetvanti oka dharmamunaku nilayamu.
0: It is the center of dharma that works for the emancipation of the country.
1: Lokanni samrakshincheetvanti oka satya deepamu veligeetvantidi ee grahamu.
0: Home is the light of truth that will hold and protect the world.
1: Kanuka enni chaduvulu chadivinappatikini enta adhikaram cheyabattinappatikini mottamota tana gruhamunu sarididdukovatam streela yokka pratyekamaina kartavyam.
0: Therefore women should understand, no matter of their education or the position of authority they occupy, they should protect the home first.
1: Aneka velu lakshalaku kottaku sambandhinchinatvanti vidyarthulaku లేక పసిపాపలకు మాతృమూర్తి అయినటువంటిది ఈ తల్లి.
0: For all the thousands and lakhs of the children that go to schools, it's the mother who is the first teacher.
1: పుట్టిన ప్రతి బిడ్డకు కూడాను తల్లియే ప్రథమ గురువు.
0: The mother who is the first teacher to every child.
1: అట్టి గురువు తమ బిడ్డలను వదలి పర బిడ్డలకు బోధించడానికి వెళ్ళినప్పుడు ఇది తమ గృహం ఏ గతి కాగలదు?
0: If mother, the first teacher, is to leave her home and teach other children, who will take care of her own children?
1: భారతీయ స్త్రీకి ప్రధాన కర్తవ్యము, ముఖ్యమైన ఆదర్శము, లక్ష్యము తమ గృహమును తాను చక్కదిద్దుకోవటమే.
0: The first and the foremost, the responsibility and the ideal for everyone is to set right one's own family.
1: యావత్ ప్రపంచమునకుడును గృహమునే ఆధారభూతము.
0: It is the home which is the foundation for the entire world.
1: ఇల్లు బాగుపడితే జగత్తంతా బాగుపడుతుంది.
0: If the home is set right, the whole world would be perfect.
1: ఈ దుష్టకల్పితమైన జగత్తునందు ఎన్ని సౌభాగ్యములు, ఎన్ని సంతోషములు, ఎన్ని ఆహ్లాదములు, ఎన్ని ఆనందములు అనుభవించినప్పటికీ ఇంటిలో ఆనందమే లేకపోతే అది ఒక పెద్ద నరకం వలె తోస్తుంది.
0: There might be present a lot of comfort and joy and pleasure in the outer world. If there is no happiness at home, it is the very hell.
1: కనుకనే ఇల్లే స్వర్గము.
0: Therefore the home is the very heaven.
1: మన గృహమే కైవల్యము.
0: It is the very paradise.
1: ఇలాంటి ఇల్లును మొట్టమొదట సర్దిద్దుకోవటము స్త్రీల యొక్క ప్రధాన కర్తవ్యం.
0: So it's the responsibility of every woman to set her home right.
1: అందువల్లనే మన భారతీయులు ఆంధ్రులు చెప్పుకుంటారు ఇల్లు గెలిచి రచ్చగలచమన్నారు.
0: Therefore in Andhras they also say this, that one has to be well at home and then think of the rest later.
1: ప్రాచీన కాలం నుండి భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలందరి కూడాను గృహలక్ష్మి వల్లనే ఇవి అభివృద్ధి కాంచినాయి.
0: Since ancient times, the glory and the prestige of the country depends on the woman.
1: Gata jeevudagu patin bratikintiyemu gelche savitri bharata sadvikare.
0: Savitri, who brought her dead husband back to life, she is the woman of the sacred land.
1: Tana satya mahima che దామాగ్ని చల్లార్చే తృతి చంద్రమతి భారతీయ కాదే.
0: బికాస్ ఆఫ్ ద మిస్టర్ ఇన్ ద గ్లోరీ ఆఫ్ ది పాత్ ఆఫ్ ట్రూత్ ద వన్ దట్ హూ కుడ్ ప్యాసిఫై ది ఎంటైర్ ఫ్లేమ్ చంద్రమతి బిలాంగ్స్ టు హర్.
1: కులసతీత్వము అగ్ని గుండాన ప్రకటించే సీత భారత ధర జాతగాదే.
0: Sita, who could prove to the entire world her character by passing through the test of fire, belongs to this Bharat.
1: Kinisi durmada kiratiyu bhutiga vinche damayanti bharata ramanigade.
0: Damayanti, who could set all her enemies down, who could kill, also belongs to this country Bharat.
1: Sattasagara veshti tasmatalamuna bharata dhati pativrata prabhava bhava సంపన్నతకు గానే పంట భూమి.
0: ఫర్ ఆల్ ద ప్రెస్టీజ్ అండ్ ద గ్లోరీ ఆఫ్ దిస్ కంట్రీ ఇస్ ద భారత్ ఇస్ ద సెంటర్.
1: అఖిల దేశాలకిది ఉపాధ్యాయి కాదే.
0: ఫర్ ఆల్ ది కంట్రీస్ ఆఫ్ దిస్ వరల్డ్
1: ఉపాధ్యాయి కాదే.
0: ఫర్ ఆల్ ది కంట్రీస్ ఆఫ్ దిస్ వరల్డ్ భారత్ ఈజ్ ద టీచర్.
1: ఇంతటి గొప్ప కీర్తిని సాధించినటువంటి పవిత్రమైనటువంటి భారతదేశం నందు ఆవిర్భవించినటువంటి యొక్క స్త్రీల యొక్క జన్మమే జన్మము.
0: దేర్ఫోర్ ఇట్ ఈస్ ద లైఫ్ ఆఫ్ ఉమెన్ దట్స్ రియల్లీ రిడీమ్డ్ హూ మెయింటైన్స్ ద సాంక్టిటీ అండ్ ద రెప్యుటేషన్ ఆఫ్ ద ఫ్యామిలీ.
1: పవిత్రమూర్తి చిరకాలమునందు కూడాను శాశ్వత కీర్తిని సాధించినటువంటి యొక్క గంగానది మాతృభూమి కాదా?
0: ద సీక్రెట్ Ganges is the very mother.
1: Gomata, Bhumata, Vedamata, ee matala yokka nilayamu Bharat desham kada?
0: Is not the Bharat which is the center or the mother of the cow mother and also mother of this mother earth?
1: Itti pavitramainatundi matramurtulaku nilayamainatundi ee Bharat desham nandu ee naadu streelu kevalamu tama kartavyanni visvarinchi తాను అనేక విధమైనటువంటి బయట ప్రపంచం యొక్క విషయాలు విశ్వసించి తన యొక్క దివ్యత్వాన్ని తాను కోల్పోవటము ఇది సరి అయినటువంటి కాదని గుర్తించాలి.
0: ఎవ్రీ ఉమెన్ షుడ్ అండర్స్టాండ్ దట్ దిస్ ఇస్ ద మదర్ ల్యాండ్ విచ్ ఇస్ ద సెంటర్ ఆఫ్ ఆల్ హర్ గ్లోరీ అండ్ ద శాంక్టిటీ. షీ ఫర్గెట్స్ హర్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఆబ్లిగేషన్ టు ద ఫ్యామిలీ. ఇట్స్ మోస్ట్ అన్ఫార్చునేట్.
1: పరమ పావనమైన భారతావని యందు పరమ పావనమైన భారతావని యందు సహనమన్నదే మనకు సత్వగుణము.
0: ఇన్ దిస్ మోస్ట్ సేక్రెడ్ ల్యాండ్ ఆఫ్ భారత్ ఇట్ ద ఫర్బేరెన్స్ విచ్ ఇస్ ద బ్యూటీ.
1: మధుర

0: దేశమందన్న మాతృభావము కన్నా మాన్యమెద్ది.
1: What is that nectarine feeling, the divine feeling in this country? There is no other thought which is beyond the feeling towards a mother, which is most sacred in this land.
0: మానము కంటెను ప్రాణంబే ఘనమను, ప్రాణము కంటెను మానంబే ఘనమను, మన దేశ నీతిని మంటగల్పి.
1: Here in this country, it is the character which is more important than the life. Such a noble principle.
0: అనాది కాలము నుండి కూడాను భారతదేశము అన్ని దేశమునకును ఆధ్యాత్మిక ప్రభావ తత్వము చేత శాశ్వత కీర్తిని సంపాదించి అందించినటువంటిది ఈ భారతదేశము.
1: ఇట్ ఈస్ ది సీక్రెట్ ల్యాండ్ ఆఫ్ భారత్ దట్ హెస్ పాస్డ్ ఆన్ హ్యాండెడ్ ఓవర్ ద సీక్రెట్ టీచింగ్ టు ది ఎంటైర్ వరల్డ్.
0: నాటి మొదలు నేటి వరకు కూడాను లోక సమస్త సుఖినోభవంతు అన్నది హైందవ సాంప్రదాయము.
1: ఇట్ ఈస్ ద ట్రెడిషన్ ఆఫ్ ది సీక్రెట్ ల్యాండ్ వేర్ సిన్స్ దెన్ అండ్ నౌ వీ ప్రే ఫర్ ద వెల్ఫేర్.
0: ఈ సాంప్రదాయమును శాశ్వతంగా నిలబెట్టినట్టుగా అనేక మంది ఆనాటి రాజులు, ఆనాటి పతివ్రతామతల్లులు, ఈ యొక్క స్త్రీలు కూడాను దీనికి అనేక విధమైన త్యాగములు చేస్తూ వచ్చారు.
1: Such a sacred tradition is maintained all over the generations down this day by kings and women of this land.
0: Itti anadi apramanamainatvanti yokka pramanamulanu taamu viswasinchi divyamainatvanti navyabhayamainatvanti ee bharatadeshamlo stree dharmanni ee naadu manamu uddarinchutakai kankana kattukovadaniki prayatninchali.
1: The nobility and the sacred traits of women are beyond all comparison, beyond all measure, which is divine and unique.
0: Chaduvulu chadivinanta maatrame na chaladu.
1: It's not enough if you are educated.
0: Chaduvulanniyu chadivi chaala viveki ayi magidi tanneerugadu mandamatudu.
1: With all high education and knowledge, a foolish man does not know himself.
0: Yanta chaduvu chadivi ye niti unnanu heenuni gunambu manaledu.
1: With all high learning, a mean man would never give up his habit or temperament.
0: Tarachi chaduvu chaduva tarkavadame kani purna gnanam bepudu pondaledu.
1: After all this education will entertain argumentation, but you will never have the total wisdom.

0: After all, we study and study and die ultimately. We should study and learn in order to be
1: immortal.
0: That is the spiritual learning.
1: మానవుడు ఈ మనస్సుతో సన్నిహిత సంబంధం ఉండినంత కాలం కూడాను ఈ ఆధ్యాత్మికమైనటువంటిది అతనికి హృదయాన్ని హత్తుకోదు.
0: So long the activity is linked with the mind, one cannot comprehend spirituality.
1: మనస్సు చమత్కారమైనటువంటిది.
0: Mind is mysterious.
1: దీని రూపము మరింత విశిష్టమైనటువంటిది.
0: Its form is specially significant.
1: దీని నిలయము మహాకీలకమైనటువంటిది.
0: అండ్ ఇట్ హెస్ గాట్ ఆల్ ద హిడెన్ సీక్రెట్ ప్రిన్సిపల్ బిహైండ్ ఇట్.
1: దీని రూపము గుర్తించటకు వీలు కానిటువంటిది.
0: నో వన్ కెన్ రికగ్నైజ్ ఇట్స్ ఫార్మ్.
1: అన్ని రూపములు తానే.
0: ఇట్ అస్యూమ్స్ ఆల్ ఫార్మ్స్.
1: తాను లేనటువంటి రూపం లేదు.
0: దేర్ నో ఫార్మ్ విదౌట్ ఇట్.
1: యావత్ ప్రపంచమంతా కూడాను ఈ మనసు పైననే ఆధారపడి ఉంటున్నది.
0: ఇన్ ఫ్యాక్ట్ ద హోల్ వరల్డ్ డిపెండ్స్ ఆన్ ద మైండ్.
1: ఇట్టి మనస్తత్వాన్ని మానవుడు ఏనాడు గుర్తించునో ఆనాడే దివ్యత్వాన్ని కూడాను గుర్తించిన వాడవుతాడు.
0: దట్ డే విన్ మ్యాన్ అండర్స్టాండ్స్ ద మైండ్ హీ విల్ బి అండర్స్టాండింగ్ ద డివినిటీ.
1: మనస్సుకు రూపము లేదు.
0: మైండ్ హ్యాస్ నో ఫార్మ్.
1: అయితే దేనిని తాను ఆశ్రయించునో ఆ స్వరూపాన్ని పొందుతుంది.
0: However, that which it associates, it will assume that form.
1: ఈ మనసు నందు అనేక విధములైనటువంటి యొక్క దుర్గుణములు సద్గుణములు కూడాను మిళితమై ఉంటున్నాయి.
0: There in the mind, there is a combination, mixture of good and bad.
1: పుణ్యము ఇదే అందిస్తుంది, పాపమును ఇదే చేయిస్తుంది.
0: It is responsible for the merit and the sin.
1: ఆనందమును అందిస్తుంది, దుఃఖమును చేకూరుస్తుంది.
0: ఇట్ మేక్స్ యూ బ్లిస్ఫుల్ అండ్ గ్రీఫ్ స్ట్రికెన్.
1: కన్నీరు తప్పించు, కన్నీరు తెప్పించు.
0: ఇట్ విల్ వైప్ అవుట్ ద టియర్ అండ్ మేక్ యూ షెడ్ ద టియర్.
1: జోగి భోగిగా చేయు, భోగి జోగిగా చేయు.
0: ఇట్ విల్ మేక్ ఎ పాపర్ ఎ మిలియనేర్ అండ్ ఎ మిలియనేర్ ఎ పాపర్.
1: పిచ్చులు పట్టించు, పిచ్చిబో ఒట్టును.
0: ఇట్ విల్ మేక్ యూ మ్యాడ్ అండ్ ఆల్సో క్యూర్ యువర్ మ్యాడ్.
1: చేయనటువంటి పని లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ దట్ ఇట్ కెనాట్ అకంప్లిష్.
1: ఈ మనసు అన్ని పనులు చేస్తుంది.
0: యువర్ మైండ్ డస్ ఎవ్రీథింగ్.
1: అయితే దీనిని ఉపయోగించుకునేటువంటి విధానంలో ఉంటుండాలి ఈ మంచి చెడ్డలు.
0: హౌఎవర్ ద గుడ్ అండ్ బ్యాడ్ డిపెండ్స్ అపాన్ ద వే యూ మేక్ యూజ్ ఆఫ్ యువర్ మైండ్.
1: ఈ మనస్సు యొక్క తత్వాన్ని గుర్తించడానికి విద్యను కాదు ఆధారము.
0: ఇట్ ఇస్ నాట్ ఎడ్యుకేషన్ దట్ విల్ హెల్ప్ యూ టు నో ద ట్రెండ్ ఆఫ్ ద మైండ్.
1: సంపదలు కాదు ఆధారము.
0: ఇట్ నాట్ ది ప్రాస్పెరిటీ అండ్ ప్లెంటీ దట్ ద ఫౌండేషన్.
1: పదవి కీర్తులు కాదు దీనికి ఆధారము.
0: ఇట్ ఈస్ నాట్ ద నేమ్ అండ్ ఫేమ్ దట్ హెల్ప్ యూ.
1: అయితే ఎన్నో చెడ్డ గుణములు ఉంటున్నాయి మానవుని ఎందనుకుంటున్నాం.
0: వీ థింక్ దట్ మ్యాన్ హ్యాస్ సో మెనీ బ్యాడ్ క్వాలిటీస్.
1: ఎన్నో చెడ్డ గుణములు లేవు. ఉన్నది ఒక్కటే.
0: దెర్ ఆర్ నో మెనీ బ్యాడ్ క్వాలిటీస్. ఇన్ ఫ్యాక్ట్ దెర్ ఇస్ ఓన్లీ వన్.
1: అది ఏ? ఎంత శ్రీమంతున్నైనా కూడాను ఒక్కతూరి తనకు అనేక విధమైనటువంటి విపత్తులు కలిగిస్తుంది.
0: The very same factor is responsible for a millionaire to face all problems.
1: ఎంతటి తపశక్తి సంపన్నుడైనప్పటికీ అతన్ని ఒక్క పర్యాయం లోపల మార్చివేస్తుంది.
0: He may be one of deep penance, but he will change in a moment of time.
1: సర్వశక్తి సంపన్నుడైనటువంటి వాడిని కూడాను ఒక్క క్షణం లోపల తాను కిందికి త్రొగవేస్తుంది.
0: A man with all the capacities and potentialities will ruin
1: himself. ప్రతి భారతుని యొక్క ఇంటి యందు నిత్య సత్యములుగా ప్రకాశించేటువంటి రామాయణ భారత భాగవతములందు ఉండేటువంటి యొక్క ప్రమాణములు ప్రతి ఒక్కరు కూడా వెనుకకు తిరిగి చూడాలి.
0: ఎవ్రీవన్ ఆఫ్ దిస్ కంట్రీ షుడ్ సర్టన్లీ గో త్రూ ద పేజెస్ ఆఫ్ ది సీక్రెట్ టెక్స్ట్ లైక్ రామాయణ భారత అండ్ భాగవత.
1: రావణుని యొక్క శక్తి ఇట్టిది అట్టిదని ఎవరు కూడా నువ్వు గుర్తించడానికి వీలు కాదు.
0: ది కెపాసిటీ ఆఫ్ రావణ నో వన్ కెన్ ఎస్టిమేట్.
1: 64 విద్యలు నేర్చినటువంటి వాడు రావణుడు.
0: రావణ ఈజ్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ ఆల్ 16
1: మహాశక్తి సంపన్నుడు. రావణుడు
0: ఈజ్ మైటీ వన్.
1: తన సోదరుడైనటువంటి యొక్క కుబేరుని యొక్క రథమును కూడా నువ్వు లాక్కొని అతన్ని ఓడించినటువంటి వాడు.
0: హీ కుడ్ గ్రాప్ ద చారియట్ ఆఫ్ కుబేర్ అండ్ కాంకర్ హిమ్.
1: మహాతపస్సంపన్నుడు.
0: ఈజ్ ద వన్ ఆఫ్ డీప్ ఎనెన్స్.
1: కానీ అట్టి శక్తి సామర్థ్యములు కలిగినటువంటి యొక్క రావణుని కూడాను ఒక్క క్షణము లోపల అధోగతికి తొక్కివేసింది.
0: సచ్ ఎ మైటీ కింగ్ రావణ హాస్ రూయిన్డ్ హిమ్సెల్ఫ్ ఇన్ ఎ మోమెంట్.
1: ఏది అది?
0: వాట్ ఈస్ దాట్?
1: ప్రలోపము, అనగా దురాశ.
0: It's only meaning too much of desire, excessive desire.
1: Inni undinappatikini ee ravanudiki emi takkuva?
0: He has everything. What is that he runs short of?
1: Korani korikalu enduku koravalsi vachindi?
0: Why should he desire which he should not?
1: Itani gnanam ekkada poyindi?
0: What happened to his wisdom?
1: Itani tapasakti ekkada poyindi?
0: What happened to his penance?
1: కాని ఈ ప్రలోభము ఈ దురాశ ఉండటం చేతనే అతను అతపతనమైపోయాడు.
0: ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ ఎక్సెసివ్ డిజైర్.
1: అతను మాత్రమే పతనం కావటమే కాకుండా అతని రాజ్యాన్ని కూడా నువ్వు భస్మం గావించుకున్నాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ ది హోల్ కింగ్డమ్ ఇస్ పుట్ టు ఫ్లేమ్స్.
1: ఇంకా హిరణ్యకశిపుడు.
0: దెన్ హిరణ్యకశిపు.
1: ఇతనిలో లేనటువంటి శక్తి మరొకటి ఏమీ లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ కెపాసిటీ విచ్ ఇస్ మిస్సింగ్. మా
1: గొప్ప సైంటిస్ట్
0: హిరణ్యకశిపు ఇస్ ఎ వెరీ గ్రేట్ సైంటిస్ట్.
1: ఈనాటి విజ్ఞాన శాస్త్రజ్ఞులందరూ కూడాను అతని లోపల వెయ్యింటి ఒక భాగమైన కూడా తెలుసుకోలేనటువంటి వారు.
0: ఆల్ ద మోడర్న్ సైంటిస్ట్ ఆర్ నాట్ ఈవెన్ 1,000th ఆఫ్ హిరణ్యకశిపు.
1: పంచభూతమును హస్తగతం గావించుకుని ఆటలాడించుకున్నాడు.
0: హీ కుడ్ కాంకర్ ఆల్ ద 5 ఎలిమెంట్స్ అండ్ ప్లే విత్ దెమ్.
1: అలాంటి శక్తి సామర్థ్యములు కలిగినటువంటి హిరణ్యకశిపుడు కట్టగడపటికి ఈ ప్రలోభం చేతనే తాను కూడాను పతనమైపోయాడు.
0: సచ్ ఎ కేపబుల్ హిరణ్యకశిపు హ్యాస్ రూయిన్డ్ హింసెల్ఫ్ బికాస్ ఆఫ్ ది డిజైర్.
1: గొప్ప రాజనీతి తెలుసుకున్నటువంటి వాడు దుర్యోధనుడు.
0: దుర్యోధన నోస్ ది పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్.
1: అతనికి భుజబలము బుద్ధిబలము ధనబలము కావలసినంత ఉంటుండాలి.
0: హి హస్ గాట్ ఆల్ ద ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ ఆల్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద వెల్.
1: ఇన్ని ఉండి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్ దీస్?
1: ఈ ప్రలోభమే అతనికి అతపతనం చేసింది.
0: ఇట్ ఇస్ ఓన్లీ ది డిజైర్ దట్ హెస్ రూయిన్డ్ హిమ్.
1: కనుక ఈ పవిత్రమైన చరిత్రలన్నీ కూడా మానవునికి ఏమి బోధిస్తున్నాయి?
0: What is the teaching of the sacred history?
1: Durasa manchidi kaadu ani prabodhisthu unnai.
0: It teaches you that one should not entertain.
1: Aasalu undavalsinade.
0: Yes, you should have.
1: Anubhavinchavalsinade.
0: You should experience.
1: Aanandinchavalsinade.
0: You should be happy.
1: Kaani mitimirin aasa matihani kalputundi.
0: But if it is too much, it will turn you mad.
1: Kanuka itti mitimirin aasa kaliginatvanti yokka patrulanu sariyaina margamlo praveshapetti variki sariyaina bodhana chesi వారిని సరైనటువంటి మానవులుగా తీర్చిదిద్దటానికి అనేక మంది స్త్రీలు ఎంతో ప్రయత్నం జరిపారు.
0: హస్బెండ్స్ హూ హ్యావ్ డిజైర్స్ బియాండ్ ఆల్ లిమిట్స్ ఆర్ పుట్ అండర్ చెక్ అండ్ కంట్రోల్ బై విమెన్.
1: భర్త దుర్మార్గుడై కీడు వడయు వేళ. భర్త దుర్మార్గుడై కీడు వడయు వేళ.
0: వెన్ హస్బెండ్ ఈస్ బ్యాడ్ and turns to wicked activity.
1: Mantri ettula melki illu manavijesi.
0: Like a minister, she teaches him
1: advice. Patiki hitamunu gadapuga paratulepudu arayavalayu mandodari ettu bhuvini.
0: Every woman.
1: Aa patiki enni hitamulu bodhinchindi enni vidhamulaga subodhana chesindi kaani atanu vinipinchukoledu.
0: Mandodari taught all good things to Ravana, but Ravana did not pay heed to her.
1: Ame subodhana vallane atanu 10 nelalu bratakagaliyadu.
0: Because of her good teaching, Ravana could survive for 10 months.
1: కనుక ఈ విధంగా ప్రాచీన కాలం నుండి కూడాను భారతీయ నారీమణులు ఎన్ని విధములైనటువంటి యొక్క ఆదర్శాలను నిరూపించి అందించి దేశాన్ని కాపాడుతూ వచ్చారు.
0: Since ancient times, women have set a sacred ideal and they have been protecting this country.
1: Divyatna swarupulaina nariyamanulara.
0: Women, the embodiments of divine soul and spirit.
1: Meeru ee naati nunde aina kodanu mana gruhamulo sariyainatundi margaanni abhivruddhi parichi aa divyattam aneetundi yokka mokkanu naati pavitram aneetundi yokka margamlo pravesha pettadaniki prayatninchali.
0: Right from this day, you see that you plant the sapling of divinity and see that it grows in your home.
1: ఈ మనసు యొక్క ప్రభావాన్ని చక్కగా గుర్తించి వర్తించాలి.
0: Know the trend and the nature of the mind and conduct yourselves.
1: మానవుని ఒక్క క్షణం లోపల దానవునిగా మారుస్తుంది.
0: It's the mind that makes the man change into a demon.
1: దానవుని ఒక్క క్షణం లోపల పశువుగా మారుస్తుంది.
0: It makes a demon turn into an animal.
1: పశువును ఒక్క క్షణము లోపల పశుపతిగా మారుస్తుంది.
0: ది వెరీ యానిమల్ పశువు బికమ్స్ పశుపతి ద లార్డ్.
1: ఇన్ని విధములైనటువంటి శక్తి సామర్థ్యంతో సర్వల హృదయమునందు కూడాను సంచరించుచున్నటువంటి మనస్సు ఒక్కటే ఒక్కటే ఒక్కటే.
0: ఇట్ ఈస్ ద ఓన్లీ మైండ్ సింగిల్ మైండ్ దట్ మూవ్స్ అబౌట్ ఆల్ ఓవర్ ద బాడీ.
1: ఇట్టి మనస్సు యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించి దాన్ని సరైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టుకోవాలి.
0: వన్ షుడ్ నో ద నేచర్ ఆఫ్ ద మైండ్ అండ్ సీ దట్ ఇట్ వర్క్స్ అలాంగ్ ద ప్రాపర్ లైన్.
1: హే మనసా,
0: ఓ మైండ్,
1: నీవు తలచినట్టుగా నీవు వర్తించకూడదు.
0: డోంట్ బిహేవ్ యాజ్ యూ థింక్.
1: నీవు ఎవరు
0: Who are you?
1: ఇంద్రియమునకు అధిపతి అయినటువంటి వాడు.
0: You are the master of the senses.
1: నీవు ఇంద్రుడు.
0: Your name is Indra, master of the senses.
1: మన చరిత్రలందు ఇంద్రుని అనేక విధంగా మనం వర్ణిస్తున్నాము.
0: We describe Indra in a very
1: Indra ante ye lokamlono ledu mana indriyamulakanta adhipati ainatti manase indrudu.
0: Indra is not present in a separate world. Indra is the master of the senses. Kanukane
1: vedamunandu chandrama manaso jata chaksho suryo ajayata mukha indrascha agnascha mana yokka indrattam anetundi mana yokka gunamunande untunnadi.
0: The position of Indra lies in our character and the quality.
1: కనుకనే ఇంద్రియములకు అధిపతి అయినటువంటి ఈ మనసును మనం స్వాధీనం చేసుకోవాలి.
0: దేర్ఫోర్ వి షుడ్ హావ్ కంట్రోల్ ఓవర్ దిస్ మైండ్.
1: ఇంద్రుడు బుద్ధికి స్వాధీనుడై ఉంటున్నాడు.
0: అండ్ ఇంద్రా ద మైండ్ షుడ్ బి అండర్ ద కంట్రోల్ ఆఫ్ ది ఇంటెలెక్ట్.
1: బుద్ధి ఆత్మకు స్వాధీనుడై ఉంటున్నాడు.
0: ఇంటెలెక్ట్ బుద్ధి ఇస్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ఆత్మ ద సోల్.
1: కనుకనే బుద్ధి గ్రాహ్యం అతీంద్రియం అన్ని కూడాను ఒక ఆత్మభావంతో అన్ని కూడాను మనకు వశమైపోతాయి.
0: విత్ ద ఫీలింగ్ ఆఫ్ ది స్పిరిట్ యు విల్ హావ్ కంట్రోల్ ఓవర్ ఎవ్రీథింగ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈనాడు దేశము ఏ విధమైన పరిస్థితిలో ఉంటున్నదని చిన్న పిల్లవాడికి కూడా తెలుసు.
0: టుడే ద ప్రెసెంట్ ప్లైట్ ఆఫ్ దిస్ కంట్రీ ఈస్ వెరీ వెల్ నోన్ టు టైనీ
1: బాయ్స్. ఎక్కడ విన్నప్పటికి భయంకరమైనటువంటి దృశ్యములే మనకు గోచరిస్తున్నాయి, వినిపిస్తున్నాయి.
0: వేర్ ఎవర్ యు గో, వాట్ ఎవర్ యు లిసన్ టు, యు సర్టెన్లీ కమ్ అక్రాస్. దీనికి
1: మూల కారణం ఏమిటి?
0: వాట్ ఇస్ ద మెయిన్ కాజ్?
1: మూలాధారం ఏమిటి?
0: వాట్ ఇస్ ద బేసిస్ ఫర్ దిస్?
1: కేవలము మనలో ఉండినటువంటి మన ప్రభావాన్ని మనం గుర్తించుకోలేకపోవటమే.
0: ది అబ్సెన్స్ ఆఫ్ ద నాలెడ్జ్ ఆఫ్ ది నేచర్ ఆఫ్ ద మైండ్ ఈస్ ద మెయిన్ కాజ్.
1: మితిమీరిన ఆశలు పెరిగిపోవటమే.
0: టూ మెనీ డిజైర్స్ ఆర్ రెస్పాన్సిబుల్.
1: దీనికి తగినట్టుగా స్వార్థము స్వప్రయోజనము చాలా అధికమైపోయింది.
0: అబౌ ఆల్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఆర్ ఆన్ ద రైజ్.
1: అన్నింటికీ మూల కారణం ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవటమే.
0: ద మెయిన్ కాజ్ that one has lost to self confidence.
1: Atmavishwasam atyavasaramu.
0: Self confidence is most essential.
1: Atti atmavishwasame lekapoyinappudu anni manaku apashakunamale.
0: Without self confidence you will face failures.
1: Anni manaku ashantule.
0: You will be in restlessness.
1: Ashantito muliginatundi vaniki edi kavali inka prapanchame vaniki akkarledu.
0: The one who is restless is not bothered of the world.
1: శాంతి సంతోషంతో ఉండినటువంటి వానికి ఈ ప్రపంచం కావాలి.
0: ద వన్ ఇన్ పీస్ అండ్ హ్యాపీనెస్ నీడ్స్ దిస్ వరల్డ్.
1: ఏ మానవుని ఎందు వెతికినప్పటికీ ఏ కించిత్తైన కూడా శాంతి కనిపించడం లేదు.
0: యు థింక్ ఆఫ్ ఎనీ మ్యాన్ హీ హాస్ నో పీస్ అట్ ఆల్.
1: ఈ శాంతి కోసమైపోయి చాలా మంది భూమిని వదిలిపెట్టి చంద్రమండలానికి వెళుతున్నారు.
0: టు హ్యావ్ పీస్ పీపుల్ లీవ్ దిస్ ఎర్త్ అండ్ ట్రై టు ట్రావెల్.
1: ఆ చంద్రమండలం వెళ్ళినప్పటికీ శరీరం చల్లబడుతుండాలి కానీ మనసు వేడెక్కుతుండాలి.
0: ఈవెన్ ఇఫ్ ది రీచ్ ల్యాండ్ ఆన్ ద మూన్ ద బాడీ ఈస్ కూల్ బట్ ద మైండ్ ఈస్ హాట్.
1: హస్తమున అణుబాంబు నుంచుక
0: దే హ్యావ్ ఆటమ్ బాంబ్ ఆన్ హ్యాండ్.
1: ఆచుచుందురు శాంతి శాంతని
0: యట్ దే షౌట్ పీస్ పీస్.
1: ఏమిటిది? ఎక్కడి నుంచి వచ్చింది ఈ శాంతి? ఎక్కడి నుంచి వస్తుంది?
0: వేర్ ఫ్రమ్ యూ గెట్ పీస్?
1: చేతిలో ఉన్నది బాంబు.
0: యూ హ్యావ్ ఆటమ్ బాంబ్ ఆన్ హ్యాండ్.
1: అలాంటి బాంబు పట్టుకున్నటువంటి వాడికి శాంతి వస్తుందా? అశాంతితో భయంకరమైనటువంటి దీంతో కురిగిపోతాడా?
0: విత్ ది ఆటమ్ బాంబ్ ఆన్ హ్యాండ్ విల్ యూ బీ ఇన్ పీస్ ఆర్ రెస్ట్లెస్?
1: ఈనాడు కలియుగమునందు అనేక విధములైనటువంటి యొక్క మార్గం లోపల ఈ భయంకరమైనటువంటి దృశ్యములు మనకు గోచరిస్తున్నాయి.
0: ఆల్ దిస్ వికెడ్ హారిబుల్ సినారియో ఈజ్ ఆల్ అరౌండ్ ఇన్ దిస్ ఏజ్ ఆఫ్
1: దివ్యాత్మ స్వరూపులారా, అందరి ఎందు ఉండనటువంటి ఆత్మ ఒక్కటే.
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ స్పిరిట్ ఈజ్ ఓన్లీ సేమ్.
1: తన ఆత్మను తాను నమ్మి జీవించడానికి ప్రయత్నించండి.
0: యూ హ్యావ్ టోటల్ ఫెయిత్ ఇన్ యువర్ ఓన్ సెల్ఫ్ అండ్ లీడ్ యువర్ లైఫ్.
1: తనను తాను నమ్మలేకపోతున్నాడు ఈనాటి మానవుడు.
0: మ్యాన్ టుడే ఈజ్ నాట్ ఏబుల్ టు బిలీవ్ హింసెల్ఫ్.
1: ఇలాంటి పరిస్థితి లోపలే ఈ విధమైనటువంటి యొక్క దుర్భావములు, దుర్గుణములు, దురాలోచనలు, దుశ్చింతలు మనకు సంభవిస్తున్నాయి.
0: అండర్ దీస్ సర్కమ్స్టాన్సెస్ ఓన్లీ హీ ఎంటర్టైన్స్ బ్యాడ్ థాట్స్, బ్యాడ్ సెంటిమెంట్స్ అండ్ బ్యాడ్ ఫీలింగ్స్.
1: కనుక మనకు ఆధారమైనటువంటి ఒక్క భగవత్ నామమే.
0: ఇట్ ఈస్ ఓన్లీ ద నేమ్ ఆఫ్ ద గాడ్ విచ్ షుడ్ బి ద ఫౌండేషన్.
1: ఆ నామము కూడా గృహము నుండి ఆవిర్భవించాలి.
0: ద నేమ్ ఆఫ్ ద లార్డ్ షుడ్ ఎమినేట్ ఒరిజినేట్ అవుట్ ఆఫ్ ద ఫ్యామిలీ.
1: మన ఇంటి నుండి కూడా అది బయలుదేరాలి.
0: ఇట్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ అవర్ హోమ్స్.
1: అప్పుడే మన పిల్లలు ఎందుకూడాను ఈ దివ్యమైనటువంటి భావములు ఏర్పడుతుంటాయి.
0: దెన్ చిల్డ్రన్ ఆల్సో విల్ హ్యావ్ డివైన్ థాట్స్.
1: ఈ పిల్లలే భారతోద్ధారకులు.
0: చిల్డ్రన్ టుడే ఆర్ ఫ్యూచర్ సిటిజన్స్.
1: కనుక మన బిడ్డలను మనం సరైనటువంటి మార్గంలో పెంచడానికి ప్రయత్నించాలి.
0: వీ షుడ్ టేక్ కేర్ ఆఫ్ అవర్ చిల్డ్రన్ ఇన్ ఎ ప్రాపర్ వే.
1: కానీ దురదృష్టవశాత్తు ఈనాటి తల్లులు శ్రీమంతులైనటువంటి వారు తమ బిడ్డలు కూడా తాము చూసుకోవటం లేదు.
0: అన్ఫార్చునేట్లీ మదర్స్ టుడే అండ్ రిచ్ పీపుల్ ఇన్ పర్టికులర్ ఆర్ నాట్ టేకింగ్ కేర్ ఆఫ్ దేర్
1: ఆయా చేతికి అప్పచెప్పుతున్నారు, హాయిగా కూర్చుంటున్నారు.
0: దే పాస్ ఆన్ దేర్ చిల్డ్రన్ టు ద సర్వెంట్ మెయిడ్ అండ్ జస్ట్ లీవ్ ఎవ్రీథింగ్ టు హర్.
1: కట్టగడపడికి ఏమైపోతుంది?
0: వాట్ హ్యాపెన్స్ అట్ ది ఎండ్?
1: ఈ పుట్టిన బిడ్డలు ఆయా చేతిలో పెరగటం చేత ఆయా చస్తేనైనా ఏడుస్తారు, కానీ అమ్మ చస్తే ఏడ్చరు.
0: The child who is fostered by the servant maid will cry when the servant maid dies, but she will never cry when her brother dies.
1: Karanamemiti talliki parichayame ledi ee bidda,
0: because she has no knowledge of the mother.
1: Karukane prachina kalam nundi talli palato తాను పెరిగి తల్లి స్పర్శతో తాను అభివృద్ధి గాల్చినటువంటి పిల్లడు మహాగుణవంతులుగా మారుతుంటారు.
0: దేర్ఫోర్ ఇన్ ఏన్షియంట్ టైమ్స్ ద చిల్డ్రన్ ఆర్ ఫెడ్ బై ద మదర్ అండ్ బ్రాట్ అప్ బై ద వెరీ మదర్. దేర్ఫోర్ దే కుడ్ బికమ్ గుడ్ అండ్ హైడీ.
1: కరవైపోయినది.
0: టుడే వాట్ హ్యాపెన్డ్?
1: తల్లి పాలే కరవైపోయినది, టిన్ని పాలు అధికమైపోయినవి.
0: టుడే ద బేబీస్ ఆర్ నాట్ ఫెడ్ బై ద మదర్, దే ఆర్ జస్ట్ ఫెడ్ బై ద టిన్ మిల్క్.
1: కనుకనే ఈనాటి పిల్లలకంతా కూడా టిన్ను బుద్ధులే వస్తున్నాయి.
0: దేర్ఫోర్ చిల్డ్రన్ హ్యావ్ ద టెంపర్మెంట్ ఆఫ్ ది టిన్.
1: ఇలాంటి బుద్ధులు రాకుండా తల్లిని చూసుకోవడానికి తగిన జాగ్రత్త పడాలి.
0: సో మదర్ షుడ్ టేక్ ఎవ్రీ కేర్.
1: ఈ విధమైనటువంటి గృహాన్ని మనం కాపాడుకుంటే దేశమనే కాపాడిన వారం అవుతాం.
0: ఇఫ్ యు సేవ్ గాడ్ యువర్ ఫ్యామిలీ, యూ విల్ బి ప్రొటెక్టింగ్ ద కంట్రీ.
1: కనుక దేశాని కోసమని నీవు పాటుపడనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు స్ట్రగుల్ ఫర్ ద కంట్రీ.
1: సత్యమును పలికే రీతిగా పిల్లలకు బోధించు.
0: Teach your children to speak truth.
1: Dharmam ante emto pillalaku bodhinchu.
0: Teach them what dharma is.
1: Mana dharmam emto pillalaku bodhinchu.
0: Tell them our own dharma.
1: Mahaneeyulaku charitralanta kuda chakkaga shravanam cheyinchu.
0: Tell them all the sacred stories of noble souls.
1: Chinna pillala time nunchi kuda nu prachinulainaatundi muslim vaalu aa pillalaku manchi kathalu cheptu undeatundi vaaru.
0: In good old days the elderly people taught good stories to the children.
1: Yeri naati peddalu.
0: Where are such elders?
1: ఆనాటి పెద్దలను చూస్తే ఈనాటి వారంతా కూడా వారి పరిహసిస్తారు.
0: Modern people will make fun of such elders.
1: కాదు కాదు.
0: It's not so.
1: ఆనాటి పెద్దలు చేసినటువంటి నాటినటువంటి విత్తనములే ఈనాడు ఇంకా ఎంతో ఎంతో పల్లలు ఎందు అభివృద్ధి అవుతున్నాయి.
0: Seeds sown by elders of those days, we find the fruits today in villages.
1: కనుక మన భారతీయ సంస్కృతిని పునరుద్ధరింపజేయడానికి స్త్రీలే దీనికి సరైనటువంటి యొక్క ఆధారభూతుడు.
0: The culture of Bharat can be upheld, can be rejuvenated by women only.
1: Kanaka maha viluvainatundi mana prachina samskruti.
0: Our Bharat culture of Bharat is highly valuable.
1: Tellavaru lechina modale bhagavath yokka naamamto prarambhamainatundi.
0: We begin our day by thinking of God.
1: Meekandariki telusunu,
0: you all know,
1: kaashi kshetramnandu kudanu maraninche samayam lopala sri rama rama rameti rame rame manorame ani chevullo palukutu untaru.
0: There in that kaashi, the Benares, at the time of death they chant the name of God.
1: చేసినటువంటి స్మరణ అంత్యకాలంలో ఆదరణ కోసమని.
0: ఇట్ ఓన్లీ మీన్స్ ఇఫ్ ద గాడ్స్ నేమ్ ఇస్ చాంటెడ్ అట్ ది ఎండ్ ఇట్ విల్ హెల్ప్.
1: అంత్యకాలంలో దేనిని మనం ఆధారంగా తీసుకుని స్మరిస్తామో అది ఏ పునర్జన్మంలో పునాది.
0: వాట్ ఎవర్ వీ థింక్ అట్ ది ఎండ్ విల్ బి ది ఫౌండేషన్ ఫర్ ద నెక్స్ట్ లైఫ్.
1: కనుక మనము మన పిల్లలకు ఏ పిచ్చి పిచ్చి మాటలో, ఏ పిచ్చి పిచ్చి పలుకులో, ఏ పిచ్చి పిచ్చి పద్యాలో చెప్పకుండా పవిత్రమైనటువంటి యొక్క దైవ చింతనను వారికి బోధించడానికి ప్రయత్నించాలి.
0: సో వీ షుడ్ నెవర్ టీచ్ అవర్ చిల్డ్రన్ సిల్లీ స్టోరీస్ అండ్ సిల్లీ సాంగ్స్. టీచ్ దెమ్ ద డివైన్ స్టోరీస్.
1: పూర్వకాలంలో అక్షర శ్రీకారం చేసే సమయంలో ఓం నమస్తివాయ పంచాక్షర నామాన్ని బోధించేవారు.
0: ఇన్ గుడ్ ఓల్డ్ డేస్ ద లెటరింగ్ స్కూలింగ్ బిగిన్స్ బై రైటింగ్
1: ఓం నమో నారాయణాయ అని అష్టాక్షర నామాన్ని స్మరింపజేసేటువంటి.
0: ఆర్ దే మేక్ దెమ్ లెర్న్ ఓం నమో నారాయణ.
1: ఇప్పుడు పిల్లలకి ఏమిటి అక్షరాభ్యాసములు?
0: టుడే హౌ వి స్టార్ట్ లెర్నింగ్?
1: అక్షరాభ్యాసములే లేవు.
0: దేర్ ఇస్ నో ఫార్మల్ బిగినింగ్ ఆఫ్ లెర్నింగ్.
1: బ్లాక్ షిప్
0: they start this bab bab black sheep.
1: Yem kiva mana pillalu cheppetundi,
0: is that what we should teach?
1: Ding dong bell pushes in the bell ani ilanti vanni pillalku cheptunnam manam.
0: We teach a silly things.
1: Idi kaadu mana pillalu hrudayalo naatavalsinatundi. Rama Krishna Govinda Narayana ilanti pavitra naamanni manam prabodhinchali.
0: We should implant and imprint sacred names of Rama Krishna on their hearts.
1: చైతన్యుడు చెప్పేటువంటి వాడు
0: చైతన్య
1: జిహ్వీ రసజ్ఞే మధుర ప్రియేతం, జిహ్వీ రసజ్ఞే మధుర ప్రియేతం. ఓ రుచి ఎదిగినటువంటి నాలుక,
0: ఓ టంగ్ ఓ నౌస్తుతి,
1: ఓ పవిత్రమైనటువంటి నాలుక,
0: ఓ సీక్రెట్ టంగ్,
1: నీవు స్మరించవలసినటువంటిది ఈ ప్రాకృతి సంబంధమైనటువంటి పలుకులు కాదు.
0: వాట్ యూ షుడ్ అటర్ ఇస్ నాట్ ఆఫ్ ద వరల్డ్లీ థింగ్స్.
1: మధురప్రియేతం ఆవర్ణయేత మధురాక్షరాణి, మధురమైనటువంటి అక్షరాన్ని ప్రబోధించాలి.
0: యు షుడ్ ఓన్లీ అటర్ దట్ నెక్టరైన్ వర్డ్.
1: ఏమిటి ఆ మధురమైనటువంటిది?
0: వాట్ ఆర్ దే?
1: ఏది ఆ మధురమైనటువంటి పలుకులు?
0: వాట్ ఆర్ దో స్వీట్ వర్డ్?
1: గోవింద దామోదర మాధవేతి,
0: దట్స్ ది స్వీట్ వర్డ్ దట్ యు షుడ్ అటర్ ఆర్ గోవింద అండ్ దామోదర.
1: ఈనాటి భక్తుల యొక్క కన్నుల దృష్టి ఏ విధంగా ఉంటుండాలి?
0: What should be our looks, particularly for devotees?
1: చంద్రుని యొక్క దృష్టి వలె ఉంటుండాలి.
0: It should be like that of the moon.
1: వెన్న వంటి పలుకుల వలె ఉంటుండాలి.
0: Our words should be like that of butter.
1: తేనె వంటి హృదయంగా ఉంటుండాలి.
0: Our heart should be like a nectar.
1: ఇది ఈనాటి మానవునికి అత్యవసరము.
0: This most essential today.
1: పలుకులు చూస్తే చాలా కఠినమైనటువంటి పలుకులు.
0: Today our words are harsh.
1: కాదు కాదు.
0: No.
1: వెన్న వంటి పలుకులుగా ఉండాలి.
0: It should be so soft like butter.
1: అది మధురమైనటువంటిది గాను.
0: It should be sweet.
1: ఒక సున్నితమైనటువంటిది గాను.
0: It should be soft.
1: ఇలాంటి పలుకులు మనం పలకాలి.
0: We should speak such words.
1: ఇంకా కన్నులతో చూచే దృష్టి ఏమిటి?
0: How should be our looks?
1: వికారమైనటువంటి దృష్టిలంతా మనం చూస్తున్నాము.
0: We always have bad looks and watch bad things.
1: వినోదమైనటువంటి దృష్టిని చూస్తున్నాము.
0: We also watch entertainment.
1: విజ్ఞాన సంబంధమైనటువంటి దృష్టిని మనం చూడటం లేదు.
0: We don't have the sacred look in particular.
1: కనుకనే కన్నులను ఇచ్చినది ఎందుకు తెలుసా?
0: You know why eyes are gifted?
1: It's
0: only to see everything?
1: కాదు కాదు కాదు.
0: No.
1: కైలాసవాసు నీ కన్నులారా చూచేందుకురా.
0: Eyes are gifted to see God.
1: మున్నుషిడి నేడుపత్రి ఉన్నవాడని పేరు కానే.
0: ఇట్స్ ఓన్లీ
1: మున్నుషిడి నేడుపత్రి ఉన్నవాడని పేరే కాని తన్ను భావన చేయు భక్తుల కన్నులందే మెలగునన్నా.
0: It is only said for name's sake.
1: Kannu vippi chudaroranna ee sai devuni ennaga endaina karadanna.
0: It is only said for name's sake that he was there then in Shirdi and now in Parthi. But actually speaking, he is present in the very eye of those that yearn and pine for God.
1: Kanukane mani yokka bhavamlanta kudanu oka divyamainatundi bhavamuga దైవ సంబంధమైనటువంటి భావముగా మన హృదయంలో చిత్రించుకోవాలి.
0: Therefore we should have divine feelings and godly thoughts.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: a small example.
1: ఈనాటి మానవుని యొక్క విశ్వాసం ఎంతవరకు దిగజారిందంటే దేవుడు తిరుపతిలో ఉంటున్నాడు, భద్రాచలంలో ఉంటున్నాడు, లేక బద్రీలో ఉంటున్నాడు, కేదార్నాథ్ లో ఉంటున్నాడు, అమర్నాథ్ లో ఉంటున్నాడు అని చెప్తే మన ప్రయాణాలకంతా మూటా ముండు కట్టి మనం ప్రయాణం చేస్తున్నాం.
0: Let us understand the faith today, thinking that God is there in Badrachala, Badr in Kedar.
1: We make all preparation. Manasu yokka sankalpam yokka chestade.
0: Those are all the actions because of the thoughts of the mind.
1: Kani nayana devudu akkada ikkada ledu, nee hrudayamande untunnadu ani chepte evaru viswasincharu.
0: Nobody will believe if you are to say God is present in your heart.
1: Anta samipamlo undinatvanti daivanni viswasincharu.
0: He has no faith in God.
1: ఎక్కడో ఉన్నాడంటే డబ్బును ఖర్చు పెట్టుకుని ప్రయాణం అయిపోయి శ్రమల పడి అయినా చేస్తారు.
0: But if we say God is somewhere, he exerts and strains to travel.
1: కనుకనే బయట ఉన్నాడనుకోవటము అది భ్రమ.
0: It is only a illusion to think God is
1: outside. మన ఎందే ఉంటున్నాడు, మన హృదయం నందే ఉంటున్నాడు అనిపిడి అది సత్యం.
0: The truth of truths is God is in you.
1: కనుకనే అతనే సర్వ విధమైనటువంటి యొక్క గైడెన్స్ ఇస్తున్నాడు.
0: It's only God who guides you in every aspect.
1: అట్టి సత్యాన్ని ఈనాడు మనం విస్మరించాము.
0: We have forgotten such truth.
1: కనుకనే బయట ప్రపంచంలో ఏమీ లేదు.
0: In the external outer world,
1: ఉన్నదంతా మన యందు ఉన్నటువంటిదే ప్రతిబింబిస్తుండాలి.
0: That everything in you, it reflects.
1: ఏది చేస్తే దానికి ప్రతిఫలం అందిస్తున్నారు.
0: God will give you all the consequences to your action.
1: కనుకనే ప్రతి మానవుడు కూడాను మంచిని చేసి, మంచిని చూచి, మంచిని తలచి మంచిగా జీవించాలి.
0: Therefore everyone should do good, see good, listen to good, act good and do everything good.
1: ఇది ఏ నిజమైనటువంటి వేదాంతము.
0: This is true philosophy.
1: భగవంతుడు ఎక్కడనో లేడు.
0: God is not present separate from you.
1: నీ హృదయమునందే ఉంటున్నాడు.
0: God is present within you.
1: కనుకనే అట్టి హృదయ స్థాయి అనేటువంటి దైవత్వాన్ని పరిపూర్ణమైనటువంటి దీంతో విశ్వసించాలి.
0: Have full faith in God who resides in you.
1: భగవంతుడు పరిపూర్ణుడు కనుకనే మనం కూడా పరిపూర్ణమైనటువంటి ప్రేమను పెంచుకోవాలి.
0: God is total and whole and full. You should develop full love.
1: కనుకనే పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్మనము దర్శితే. అతను పూర్ణుడే, మనము పూర్ణుడే.
0: గాడ్ ఈస్ టోటల్ అండ్ ఫుల్ ఆల్సో యూ.
1: ఇలాంటి విశ్వాసం మనలో అభివృద్ధి కావాలి.
0: వి షుడ్ డెవలప్ సచ్ ఎ ఫెయిత్.
1: పూర్ణ స్వరూపుడైనటువంటి భగవంతుని మనం అపూర్ణంగా మనం ప్రార్థిస్తే మన పరిస్థితి ఏమాత్రమూ కాదు.
0: God who is whole and total, you cannot realize him with this fragmented look.
1: పరిపూర్ణ స్వరూపుడైన భగవంతుని పరిపూర్ణమైనటువంటి హృదయంతో ప్రార్థించాలి.
0: God who is the embodiment of totality can be worshipped with the total faith and love.
1: కనుక ప్రతి మానవుని ఎందు కూడాను ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉండేటువంటిది ప్రేమ ఒక్కటే.
0: So everyone, that which is ready every time is love.
1: Kobam ravachu povachu,
0: anger may come and go.
1: Ahankaram ravachu povachu,
0: ego may come and go.
1: Asuya ravachu povachu,
0: jealousy may come and go.
1: Abhimanam ravachu povachu,
0: attachment may come and go.
1: ఎప్పటికీ రాకపోకలు లేనటువంటి యొక్క దివ్యమైన నవ్యమైన భవ్యమైనటువంటి శాశ్వత శక్తి ప్రేమ ఒక్కటే.
0: దట్ విచ్ నైదర్ కమ్స్ నార్ గోస్ ఇస్ దట్ ఎవర్ గ్రీన్ నోవెల్ యూనిక్
1: ప్రేమ సర్వుడు ఎందు ఉంటున్నది.
0: దట్ లవ్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవన్.
1: కనుకనే ప్రేమ చేత మన జీవితాన్ని సాధించడానికి ప్రయత్నించాలి.
0: దేర్ఫోర్ వి షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు లీడ్ అవర్ లైవ్స్ విత్ లవ్.
1: ఆ ప్రేమకు స్త్రీలే పుట్టినిల్లు.
0: ఎ వుమన్ ఇస్ ద సెంటర్ ఆఫ్ లవ్.
1: దానినే భక్తి అన్నారు. భక్తి,
0: దట్ ఇస్ కాల్డ్ భక్తి డివోషన్.
1: జ్ఞానమును పురుషుడు అన్నారు.
0: మ్యాన్ ఇస్ విజ్డమ్.
1: భక్తి అనేటువంటి యొక్క స్త్రీ ఎందు అంతఃపురంలో కూడా ప్రవేశముంటుంటారు. కొరకు ఇట్టి భక్తి ప్రపత్తులకంతా కూడా మూలాధారమైనటువంటి ఆధారము స్త్రీలే.
0: ఇట్స్ ఓన్లీ ఉమెన్ హూ ఇస్ ద బేసిస్ ఆఫ్ ద ఫౌండేషన్.
1: వేరుగా భావించకండి. ఈనాడు ఇక్కడికి వచ్చినటువంటి పురుషులందరికీ కూడా మొట్టమొదటి స్త్రీల యొక్క ప్రబోధన చేతనే వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు.
0: All men here, they are here because of the women who taught them to be here.
1: Vare atti pavitramainati bhavam cheta patulanu laakkoni vastunnaru.
0: Women taught them in a sacred way and dragged them to this place.
1: Vare chese pani chaala pavitramaina paniye kaani marokati kaadu.
0: What all that women do is sacred thing only.
1: Taamu tarinchali, tama patulu tarinchali.
0: And her life should be redeemed, so also her husband.
1: అనేటువంటి ఉత్తమమైనటువంటి భావం చేత, విశాలమైన భావం చేత ఈ భక్తి ప్రపత్తులను పెంచుకుంటూ వచ్చారు.
0: Therefore women have that noble exalted feelings and thoughts.
1: కనుక స్త్రీలంటే కేవలంగా మనం భావించరాదు.
0: We should not consider an ordinary
1: man. మహాశక్తివంతులు,
0: highly powerful.
1: అందువల్లనే భగవద్గీతలో కూడాను స్త్రీల లోపల ఏడు శక్తులు ఉంటున్నాయి.
0: Therefore భగవద్గీత says that a woman has seven powers.
1: మగవాణి యందు మూడు శక్తులు మాత్రమే ఉంటున్నాయి.
0: Man has only three powers.
1: ఇంత శక్తి సామర్థ్యం కలిగినటువంటి వాడు స్త్రీలు.
0: విమెన్ ఆర్ సో పవర్ఫుల్.
1: అలాంటి వారిని మనం కేవలంగా చూచి, వారి హాస్యాస్పదంగా చూచి, వారి తుచ్చమైనటువంటి జీవితంగా భావిస్తున్నాము. చాలా పొరపాటు, అదే పెద్ద పాపం.
0: ఇట్స్ వర్స్ట్ టు ది సిన్స్ టు కన్సిడర్ విమెన్ రాదర్ చీప్ ఆర్ నెగ్లెక్ట్ దెమ్.
1: ఒక చిన్న ఉదాహరణ చూడండి.
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: పతులను బ్రతికించుకున్నటువంటి సతులు అనేక మంది ఉంటున్నారు.
0: ఎన్నో
1: వాళ్ళకి బ్రతకపోయినప్పటికి వాళ్ళకి శాంతిని అందించడానికి తగినటువంటి ప్రయత్నాలు చేశారు.
0: Though the husbands are no more, yet they pray for their husbands.
1: సతులను బ్రతికించుకున్నటువంటి పురుషులు ఒక్కడున్నాడా?
0: Is there any one husband who prays for his wife?
1: పోతే పోయిందని రెండో వివాహానికి సిద్ధమవుతాడు.
0: If the wife dies, the husband is ready for the second marriage.
1: ఇలాంటి ప్రాచీన సంస్కృతి యందు మన భారతదేశము పుట్టి పెరిగి అభివృద్ధి గాంచినటువంటిది.
0: భారత్ హెస్ గ్రోన్ ఆన్ ద ఫౌండేషన్ ఆఫ్ దిస్ ఏన్షియంట్ కల్చర్.
1: కనుక స్త్రీలను మనము కేవలంగా చూడకూడదు.
0: సో వీ షుడ్ నాట్ కన్సిడర్ విమెన్ ఇన్ ద ఆర్డినరీ వే.
1: ఎక్కడ స్త్రీలను గౌరవిస్తామో ఆ ఇంటి యందు సర్వ సౌఖ్యములు కూడా అభివృద్ధి పొందుతాయి.
0: వేర్ ఎవర్ విమెన్ ఆర్ హైలీ
1: సర్వ కళ్యాణములు కూడా చేకూరుతాయి.
0: దట్ హోమ్ విల్ బి ఆస్పిషియస్ and it will prosper and
1: come. కనుక స్త్రీలను మనం ఏమాత్రం కూడా దూషించరాదు, విమర్శించరాదు, హింసించరాదు.
0: Therefore we should never criticize. We should not consider them ordinary or
1: cheap. కంటి కలకంటి కంటి కన్నీరులకిన స్త్రీ ఇంటనుండదు అన్నారు.
0: If the woman said this here,
1: కంటి నీరేగిన వచ్చినట్టి ఇంకా ఇంటిలో స్త్రీ సంపదలు ఉండవు.
0: If a woman sheds a tear, there will be no prosperity, there will be no wealth in that family.
1: కరుకరి ఇట్టాటి సాంప్రదాయంతో కూడి ఉన్నటువంటిది మన పవిత్రమైన భారతదేశం.
0: The sacred Bharat has got such a rich tradition.
1: కనుక ఏ సమయం చిక్కినప్పటికీ భగవత్ నామాన్ని స్మరించి భగవత్ యొక్క చింతన చేత కాలాన్ని సార్థకంగా గావించుకోవాలి.
0: Therefore sanctify any time that is left to you chanting the name, singing the name of God.
1: ప్రేమ ముదిత మనసు కట

భవసముద్ర సుఖద నావ ఏక రామనా పరమశా.

0: माता पिता बंधु सख सब की राम माता
1: पिता बंधु सख सब की राम।

0: ప్రేమస్వరూపులారా.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: భగవత్ తత్వము గుర్తించటం అంత సులభమైన మార్గం కాదు.
1: ఇట్స్ నాట్ సో ఈజీ టు అండర్స్టాండ్ గాడ్స్ నేచర్.
0: నేను అనే అహంకారము, నాది అనే అభిమానమే సమస్త అనర్థములకు మూల కారణం.
1: ద ఫీలింగ్స్ ఆఫ్ ఐ అండ్ మైన్, ద ఈగో ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ డిఫికల్టీస్.
0: నేను అనే అహంకారము, నాది అనే మహమకారము ఏనాడు మానవుడు త్యజించునో ఆనాడే దైవత్వము అత్యంత సులభములో మనకు లభ్యమవుతుంది.
1: ది నేచర్ ఆఫ్ గాడ్ కుడ్ బి ఈజీలీ అండర్స్టూడ్ వెన్ వీ గెట్ అవే ఫ్రమ్ ద ఈగో ఆఫ్ ఐ అండ్ అటాచ్మెంట్ ఆఫ్ మైండ్.
0: ఆత్మ సర్వాంతర్యాలు.
1: ఆత్మ ఇస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్.
0: అనంతమైనటువంటిది ఆత్మ.
1: ఆత్మ ఇస్ ఇన్ఫినిట్.
0: ఒక్కటి,
1: ఓన్లీ వన్.
0: కానీ ఉపాధి భేదముల వల్ల ఇది వివిధ రూపములో మనకు కనిపించుచున్నది.
1: బికాస్ ఆఫ్ ది డిఫరెంట్ ఫార్మ్స్ వీ ఫైండ్ ఇట్ ఇన్ మెనీ ఫార్మ్స్.
0: ఏకత్వంలోని అనేకత్వమే ఆత్మతత్వం అనేటువంటి సత్యాన్ని గుర్తింపు చేయనది ఆధ్యాత్మికం.
1: ఇట్ ఇస్ రియల్ స్పిరిచువాలిటీ దట్ విల్ మేక్ యూ అండర్స్టాండ్ ద యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: కానీ దురదృష్టవశాత్తు ఈనాడు ఏకత్వంలోని అనేకత్వాన్ని విభజించేటువంటి మేధావులు అభివృద్ధి అవుతున్నారే కాని అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వాన్ని గుర్తించేటువంటి వ్యక్తులు చాలా తక్కువగా ఉంటున్నారు.
1: బట్ అన్ఫార్చునేట్లీ దర్ ఆర్ మెనీ ఇంటెలెక్చువల్స్ హూ విల్ ఫైండ్ ద డైవర్సిటీ ఇన్ యూనిటీ, బట్ వెరీ ఫ్యూ రికగ్నైజ్ ద యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: ఒక భవనము నిర్మించుకున్నాం.
1: ఎ మ్యాన్షన్ ఇస్ అండర్ కన్స్ట్రక్షన్.
0: ఇందులో ఒక స్నానాల గది, ఒకటి వంట గది, ఒకటి భోజనం చేసే గది, ఒకటి నివసించే గది, ఈ విధంగా అనేక విధములుగా భాగములు విభజించుకున్నాం.
1: ఇన్ దట్ మ్యాన్షన్ దే ప్లాన్డ్ వన్ రూమ్ ఫర్ కిచెన్, వన్ ఫర్ డైనింగ్, వన్ ఫర్ లివింగ్ రూమ్.
0: ఈ విభాగములకు కారణం ఏమిటి? గోడలే.
1: హౌ డు యు డివైడ్ ఇన్ దెమ్ ఇన్ టు రూమ్స్? ఓన్లీ వాల్స్.
0: ఈ గోడలు తీసివేసినప్పుడు అంతా ఒకే భవనంగా కనిపిస్తుంది.
1: When you remove the walls, you will find only one mansion.
0: మధ్యలో గోడలు అడ్డుగా ఉండటం చేతనే ఈ భవనమునందు వివిధ రూపముల చే కూడినటువంటి, నామముల చే చేరినటువంటి గదులుగా ఏర్పడుతున్నాయి.
1: బికాస్ ఆఫ్ దీస్ క్రాస్ వాల్స్ యాజ్ ఆబ్స్టికల్స్ యూ ఫైండ్ సో మెనీ రూమ్స్ డిజైన్ ఫర్ డిఫరెంట్ పర్పసెస్.
0: కనుక ఆత్మ అనేటువంటి భవనము ఒక్కటే.
1: దెర్ఫోర్ ద మ్యాన్షన్ ఆఫ్ ఆత్మ.
0: ఇందులో శరీరము, ఇంద్రియము, మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము అనేటువంటి యొక్క గదులను మనం ఏర్పరచుకోవటం చేత, ఉపాధులను నిర్మించుకోవటం చేత ఇవి భిన్నముగా మనకు కనిపిస్తున్నాయి.
1: ఇన్ దిస్ మెన్షన్ ఆఫ్ ఆత్మ వీ మేడ్ సెపరేట్ రూమ్స్ సచ్ ఎస్ ద మైండ్, ద ఇంటెలెక్ట్, ద చిత్త అండ్ ద ఈగో, అండ్ దెర్ఫోర్ వీ హావ్ మేడ్ దిస్ ఫార్మ్స్.
0: ఇట్టి భిన్నత్వంతో కూడినటువంటి మానవత్వం ఈనాడు అభివృద్ధి కావటం చేతనే గురుత్వము అనేటువంటిది అత్యవసరమైపోయింది.
1: Since there is diversity in humanity, there is every need for a guru.

0: ఈ గురుత్వం అనగా
1: వాట్ ఈస్ దిస్ గురు,
0: ఎవరి ఈ గురు,
1: హూ ఈస్ ఎ ట్రూ గురు,
0: ఈ గురుత్వంలో ఉండినటువంటి యొక్క నిజతత్వం ఏమిటి,
1: వాట్ ఈస్ ది ట్రూ నేచర్ ఆఫ్ గురు,
0: ఈ గురుత్వంలో ఉండేటువంటి సత్యస్వరూపం ఏమిటి,
1: వాట్ ఈస్ ది ట్రూ ఫామ్ ఇన్ ఎ గురు,
0: ఎవరి గురు,
1: హూ ఇస్ గురు,
0: కేవలము భౌతిక విద్యను నేర్పేటువంటి వాడు గురువా,
1: ఇస్ ది గురు హూ టీచర్స్ యూ ద ఫిజికల్ ఫార్మ్ ఆఫ్ ఎడ్యుకేషన్,
0: అనేక భౌతికమైనటువంటి వస్తువులను విభజింపచేసేటువంటి వాడు గురువా,
1: ఇస్ ఇది గురు దట్ షోస్ ఫిజికల్ ఆబ్జెక్ట్స్,
0: జగత్ సంబంధమైనటువంటి పదార్థం యొక్క విజ్ఞానాన్ని విపులంగా విశదీకరించి చేసేటువంటి వాడు గురువా,
1: ఇస్ ఇది గురు హూ ఎక్స్ప్లెయిన్స్ ఇన్ డీటెయిల్ ఆల్ ద మెటీరియల్ ఫిజికల్ ఆబ్జెక్ట్స్,
0: కాదు కాదు,
1: నో,
0: వీరందరూ కూడా అధ్యాపకులే,
1: ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ టీచర్స్,
0: నిజమైన గురువు,
1: ఎ ట్రూ గురు,
0: బ్రహ్మానందం. ఈ బ్రహ్మానందం అంటే ఏమిటి,
1: ఎ ట్రూ గురు ఇస్ బ్రహ్మానంద ఎటర్నల్ బ్లిస్,
0: బ్రహ్మానందమే నిజమైన గురు,
1: దిస్ ఎటర్నల్ బ్లిస్ ఇస్ ట్రూ గురు,
0: ఎవరి ఈ బ్రహ్మానందం,
1: హూ ఇస్ దిస్ బ్రహ్మానంద,
0: ఇతని యొక్క రూపం ఏమిటి,
1: వాట్ ఈస్ హిస్ ఫామ్,
0: ఇతను ఎక్కడ ఉంటాడు,
1: వేర్ ఇస్ హీ
0: అని విచారణ చేయగా,
1: వెన్ వి ఎంక్వైర్,
0: బ్రహ్మానందమునకు సాటి అయిన ఆనందం మరొకటి జగత్తునందు కానరాదు,
1: దేర్ ఇస్ నో అదర్ బ్లిస్ ఈక్వల్ టు దట్ ఆఫ్ బ్రహ్మానంద,
0: జగత్తునందు గల సమస్త ఆనందములు కూడా బ్రహ్మానందములో విలీనమై ఉంటున్నది,
1: ఆల్ ఫార్మ్స్ ఆఫ్ ఆనంద ప్లెజర్ బ్లిస్ ఈస్ కంటైన్డ్ విత్
0: సమస్త ఆనందములు కూడా అంతర్గతమై ఉంటున్నది ఈ బ్రహ్మానందములో,
1: దిస్ బ్రహ్మానంద ఈస్ కంటైన్డ్ ఇన్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ బ్లిస్ ఇన్ దిస్ వరల్డ్,
0: అయితే ఈ బ్రహ్మానందం ఎక్కడ ఉన్నది,
1: దెన్ వేర్ ఇస్ దిస్ బ్రహ్మానంద,
0: హాయిగా, స్థాయిగా, శాంతిగా, పుష్టిగా, సంతుష్టిగా ఉండినప్పుడు మానవుడు పడేటువంటి ఆనందము ఎట్టి ఆనందం,
1: వాట్ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ ఇస్ దిస్ వెన్ మ్యాన్ ఈస్ హెల్తీ, వెరీ స్ట్రాంగ్, పీస్ఫుల్ అండ్ ఫుల్ ఆఫ్ ప్లెజర్,
0: ఘన కనక వస్తువాహనములతో భోగభాగ్యములను అనుభవించుతున్న లోపల ఈ మానవుడు పడేటువంటి ఆనందం ఎట్టి ఆనందం,
1: what kind of happiness is derived by man out of physical objects, the pleasure, the property, wealth,
0: kevalam manavanandamu annaru,
1: this is called the pleasure of man,
0: manushyanandamu annaru,
1: it is called pleasure of man or manushyananda,
0: ee manushyanandam anukante 100 rekku adhikamainatundi indraanandamu annaru,
1: 100 times more than this pleasure of man manushyananda there is indraananda,
0: ee indriyanandam anukante 100 రెట్లు అధికమైనటువంటిది దేవేంద్రానందము అన్నారు,
1: 100 టైమ్స్ మోర్ దెన్ ది ప్లెజర్ ఆఫ్ సెన్సెస్ ఇంద్రియానంద దేర్ ఇస్ దేవేంద్రానంద బియాండ్ దాట్,
0: దీనికంటే 100 రెట్లు అధికమైనటువంటి ఆనందమును దేవానందము అన్నారు,
1: 100 టైమ్స్ మోర్ దెన్ బ్లిస్ఫుల్ దేవానంద ఈస్ ది దేవానంద,
0: దీనికంటే 100 రెట్లు అధికమైనటువంటి దానిని కేవలము దేవేంద్రానందము అన్నారు,
1: 100 టైమ్స్ మోర్ దెన్ దిస్ ఈస్ దేవేంద్రానంద,
0: దీనికంటే 100 రెట్లు అధికమైనటువంటి దానిని బృహస్పతి ఆనందము అన్నారు,
1: మోర్ దెన్ దిస్ 100 టైమ్స్ ఇస్ బృహస్పతి ఆనంద,
0: ఈ ఆనందమున కంటే 100 రెట్లు అధికమైనటువంటి దానిని ప్రజాపతి ఆనందము అన్నారు,
1: మోర్ దెన్ దిస్ 100 టైమ్స్ ఇస్ దట్ ఆఫ్ ప్రజాపతి ఆనంద,
0: ఈ ప్రజాపతి ఆనందమున కంటే 100 రెట్లు అధికమైనటువంటిది బ్రహ్మానందము,
1: బియాండ్ దట్ 100 టైమ్స్ మోర్ దెన్ ప్రజాపతి ఇస్ బ్రహ్మానందం,
0: ఇది బ్రహ్మానంద వల్లే దీనికి సరి అయినటువంటి యొక్క కొలత బద్ద,
1: this brahmanandam is the true measure, yardstick,
0: itti manavunaku uhaatitamante aanandamunu nitya jeevithamulo manamu brahmanandam brahmanandam ani upayoga pettukuntunnam,
1: this brahmananda which is beyond all stretches of our imagination,
0: naaku maatri vivaham brahmanandanga jarigindi antaru,
1: we say that it is done in perfect measure, happiness brahmananda,
0: naaku kumarudu pariksha lopala brahmanandamanga రిజల్ట్ తెచ్చుకున్నాడు,
1: వి సే దట్ మై సన్ గాట్ రిజల్ట్ బ్రహ్మానంద సుప్రీం బ్లిస్,
0: నా కుమారుడు విదేశముల లోపల బ్రహ్మానందంగా ఉంటున్నాడు,
1: మై సన్ ఈజ్ ఇన్ సుప్రీం బ్లిస్,
0: ఈ బ్రహ్మానందం అంటే అంత సులభమైనటువంటిదా, అంత చిన్నదైనటువంటిదా, లోక సంబంధమైనటువంటిదా, లేక భోగభాగ్యములతో కూడినటువంటిదా, లేక భౌతికమైనటువంటిదా, కాదు కాదు,
1: ఈజ్ దట్ బ్రహ్మానంద ఈజ్ సో చీప్, ఈజ్ సో లిటిల్, ఈజ్ సో ఫ్రాక్షనల్, విచ్ ఇస్ రిలేటెడ్ టు ద ఫిజికల్,
0: నైతిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, లౌకికములకు అతీతమైనటువంటిదే ఈ బ్రహ్మానందం,
1: బ్రహ్మానంద సుప్రీం బ్లిస్ ఇస్ బియాండ్ ఆల్ సోషల్, ఎథికల్, సైంటిఫిక్, టెక్నాలజికల్
0: అట్స్పియర్, ఈ ఆనందమును అనుభవించేటువంటి వాడే నిజమైన గురువు,
1: ద ట్రూ గురు ఇస్ వన్ హూ ఎక్స్పీరియన్సెస్ దట్ బ్రహ్మానంద,
0: అతను ఎవరు,
1: హూ ఇస్ హీ,
0: ఒక్క భగవంతుడు తప్ప మరొకరికి ఈ ఆనందమును అనుభవించేటువంటి అధికారం లేదు.
1: No one excepting God has authority to enjoy this Brahmananda.
0: ఈ ఆనందమునంటి సమస్త ఆనందములు కూడాను ఇమిడి ఉంటున్నవి.
1: In this ananda, the different forms of pleasure are contained.
0: ఇంకా రెండవ వాడు ఎవడు?
1: Then who is second one?
0: పరమసుఖము. ఏమిటి ఈ పరమసుఖము? జగత్తులందగల సమస్త సుఖముల కంటే కూడాను ఈ పరమసుఖము అత్యున్నతమైనటువంటిది.
1: Of all kinds of pleasures, the supreme pleasure, paramasukadham, is
0: bhautikamainatundi sukhamu kaadu.
1: It is not physical pleasure.
0: Bhautikamaina sukhamulu oka paryayam undi marika paryayamulo antyam avutunnavi.
1: The worldly comfort pleasures, they begin at one time and
0: bhautika sukhamulu maarpu chendutunnavi.
1: Worldly comforts change.
0: Raavatamu povatamu jarugutunnadi.
1: They come and go.
0: Parama sukham anaga రాకపోకలు లేనటువంటి సుఖమే పరమసుఖం.
1: ద సుప్రీం ప్లెజర్ ఇస్ దాట్ విచ్ నైదర్ కమ్స్ నా గోస్.
0: ఈ పరమ సుఖం అనేటువంటిది భౌతిక సుఖములంతా కూడాను కేవలము ఉద్భుతములు.
1: ద వరల్డ్లీ ప్లెజర్ ఇస్ జస్ట్ లైక్ ఎ వాటర్ బబుల్.
0: ఈ నీటి బుడగలు ఏ క్షణములో శిథిలమైపోతాయో.
1: వెన్ ఎట్ వాట్ టైమ్ ఇట్ వుడ్ బర్స్ట్ నో వన్.
0: మార్పు చెందేటువంటి సుఖము నిజమైన సుఖము కాదు.
1: The happiness that changes is not a true happiness.
0: ee prapanchamulandu manavudu anubhavincheetundi samasta sukhamunu kudanu oka kalamulo oka deshamulo maarpu chenthu untayi.
1: All kinds of happiness experienced by man is it just disappears at one time.
0: Kalu atti maarpu chendaretundi oka parama sukhamunu anubhavincheetundi vaade nijamaina guru.
1: True guru is one who experiences this true happiness that doesn't change.
0: Moodavadi.
1: The third.
0: నిత్యానందం పరమసుఖదం కేవలం. కేవలం అనగా ఏమి?
1: వాట్ ఈస్ మీన్ బై కేవలం?
0: దేశ కాలములకు అతీతమైనటువంటి వాడు.
1: కేవలం మెంట్ హీ హూ ఇస్ బియాండ్ టైం.
0: ప్రపంచంలో గల సమస్త పదార్థములు కూడాను దేశ కాలములతో కట్టుబడినటువంటివి.
1: ఆల్ వరల్డ్లీ ఆబ్జెక్ట్స్ ఆర్ బౌండ్ బై టైమ్ అండ్ స్పేస్.
0: దేశ కాలములకు అతీతమై తనకు అధికమైనటువంటిది మరొకటి జగత్తునందు లేకపోవటం చేతనే ఇతనికి కేవలం అని పిలిచారు.
1: సిన్స్ ఇట్ ఈస్ బియాండ్ టైమ్ అండ్ స్పేస్ దేర్ ఇస్ నన్ ఈక్వల్ టు దట్ ఇట్ ఈస్ కాల్డ్ కేవలం.
0: కనుక అట్టి దేశకాల పరిస్థితుల ప్రభావములకు అతీతమైనటువంటి యొక్క వ్యక్తియే మూడవ గురువు.
1: ద థర్డ్ గురు ఇస్ ద వన్ హూ ఇస్ బియాండ్ ఆల్ ఇన్ఫ్లుయెన్సెస్ ఆఫ్ టైమ్ అండ్ స్పేస్.
0: అతడే భగవంతుడు.
1: హీస్ గాడ్ హింసెల్ఫ్.
0: కేవలం జ్ఞానమూర్తి
1: ఇస్ ద వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ విజ్డమ్.
0: జ్ఞానము.
1: జ్ఞాన.
0: ఏమిటి ఈ జ్ఞానం?
1: వాట్ ఈస్ దిస్ జ్ఞాన?
0: భౌతిక జ్ఞానమా?
1: ఇస్ ఇట్ వరల్డ్లీ
0: పదార్థ జ్ఞానమా?
1: ఆర్ ఆఫ్ ది మెటీరియల్?
0: లేక రసాయన జ్ఞానమా?
1: ఆర్ ఇస్ ఇట్ సైంటిఫిక్?
0: ఇంకా ఏ జ్ఞానం ఇది?
1: వాట్ సార్ట్ ఆఫ్ నాలెడ్జ్ ఇస్ దట్?
0: వైజ్ఞానమా?
1: ఇస్ ఇట్ సైన్స్?
0: కాదు కాదు.
1: నో.
0: ఈ జ్ఞానమును కూడాను కేవలము పదార్థముల చే నిర్మింపబడేటువంటిది ఈ జ్ఞానము.
1: దిస్ నాలెడ్జ్ ఈజ్ రిలేటెడ్ టు ద మెటీరియల్.
0: జగత్తునందు గల సమస్త పదార్థముల యొక్క పరిణామమును గుర్తింపచేసేటువంటిది ఈ భౌతిక జ్ఞానం.
1: ద ఫిజికల్ నాలెడ్జ్ ఈజ్ దాట్ విచ్ విల్ మేక్ యూ అవేర్ ఆఫ్ ది మెటీరియల్ ఆబ్జెక్ట్స్ ఇన్ దిస్ వరల్డ్.
0: సమస్త జ్ఞానములకు మూలాధారమై
1: ద బేసిస్ ఫర్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్.
0: ఇది సర్వ జ్ఞానములకు కూడాను అతీతమై
1: beyond all forms of knowledge.
0: Anantamai.
1: It is infinite.
0: Avyaktamai.
1: Which is not expressed.
0: Muktamai.
1: It contained secrecy.
0: Ekatvanga undetundi de jnana.
1: Remains as one unity is jnana.
0: Anaga advaita darshanam jnanam.
1: It meant non-dualism. Advaita darshanam.
0: Samastamu okkate okkate okkate.
1: Everything is one, one unity alone.
0: Rendava padarthame jagattanandu ledu.
1: In this world there is no second.
0: ఒకవేళ ఉన్నదా?
1: ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ ప్రెజెంట్.
0: ఈ పదార్థం యొక్క రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్ కానీ రెండవది కాదు.
1: ఇఫ్ ఎట్ ఆల్ ఇట్ ఎగ్జిస్ట్ ఇట్ ఇస్ మియర్లీ ది రియాక్షన్ రిఫ్లెక్షన్ అండ్ రిసౌండ్ ఆఫ్ ద ఫస్ట్ వన్.
0: అనగా నిజమైన జ్ఞానం అనగా స్వస్వరూప సందర్శనమే నిజమైన జ్ఞానం.
1: ద ట్రూ విజ్డమ్ మెంట్ ది అండర్స్టాండింగ్ ఆఫ్ ద ట్రూ సెల్ఫ్.
0: తనను తాను తెలుసుకోవటమే నిజమైన జ్ఞానం.
1: Understanding one's own self is true wisdom.
0: తనం తాను తెలుసుకోవాలని గుర్తించేటానికి ప్రయత్నించేటువంటి మానవుడు ఏ ప్రదేశములకు వెళుతాడు?
1: A person who would like to know his own self.
0: ఏ గురువును ఆశ్రయిస్తాడు?
1: Whom does he approach?
0: అయ్యా నేను ఎక్కడున్నానని ఎవరైనా అడుగుతున్నారంటే వాడు నిజమైన జ్ఞాన కాదు, అజ్ఞాని.
1: If anyone asks, where are you? Is he a man of wisdom? No, he is innocent.
0: తనను తాను ఎవడుకూడను బయట ప్రపంచంలో వెతకడానికి ప్రయత్నించడు.
1: No one would find out himself in the outside
0: world. అట్టి మానవుడిగా తయారు కావటం చేతనే అందరూ అజ్ఞానులుగా ఉంటున్నారు.
1: As in the modern times, people are like that. All of us are ignorant.
0: తనను తాను గుర్తింపజేసుకునేటువంటి వాడే జ్ఞాని.
1: He is really jnani, the man of wisdom, if he knows himself.
0: తన తత్వాన్ని తాను గుర్తింపజేసుకునేటువంటి వాడు భగవంతుడు తప్ప మరొకరు లేరు.
1: The only one who would make you to recognize yourself is God only.
0: కనుక భగవంతుడే జ్ఞానస్వరూపుడు.
1: So God is a very form of wisdom.
0: కనుకనే అతను సత్యస్వరూపుడు.
1: He is a very form of truth.
0: అతను అనంత స్వరూపుడు.
1: He is infinite.
0: అందువలనే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అన్నారు.
1: Therefore Brahma, God is defined this way: సత్యం, truth, జ్ఞానం, wisdom, అనంతం, infinite.
0: కేవలం జ్ఞానమూర్తి ద్వంద్వాతీతం. ద్వంద్వాతీతం,
1: ద్వంద్వాతీతం.
0: ఏమిటి ఈ ద్వంద్వం?
1: వాట్ ఆర్ దీస్ టూ ద్వంద్వ?
0: శీతోష్ణములకు అతీతం.
1: దట్ విచ్ ఇస్ బియాండ్ హీట్ అండ్ కోల్డ్.
0: సుఖ దుఃఖములకు అతీతము.
1: ఇట్స్ బియాండ్ ప్లెజర్ అండ్ పెయిన్.
0: లాభ నష్టములకు అతీతము.
1: ఇట్స్ బియాండ్ ద లాస్ అండ్ ద ప్రాఫిట్.
0: నిందా స్తుతులకు అతీతము.
1: ఇట్స్ బియాండ్ ద బ్లేమ్ అండ్ ప్రైజ్.
0: ఇట్టి అతీతమైనటువంటి ఒక తత్వం ఏమిటది?
1: వాట్ ఈస్ దట్ విచ్ ట్రాన్సెండ్స్ దిస్ డ్యూయాలిటీ?
0: అది ఒక్క భగవంతుడు తప్ప అన్యులకు ఈ అధికారం లేదు.
1: నో వన్ హస్ అథారిటీ అదర్ దాన్ గాడ్ హింసెల్ఫ్.
0: కనుకనే ద్వంద్వాతీతం.
1: So that which is beyond duality.
0: Atane nijamaina guru.
1: He is true guru.
0: Gagana sadrusham. Gagana sadrusham.
1: Gagana sadrusham, next aspect.
0: Gagana ekkada undi?
1: What is meant by gagana?
0: Sarvatra vyapinchi untunnadi.
1: That which is all encompassing. That which spreads.
0: Ekkada chuchina gagana untunnadi.
1: The sky, the ether is present everywhere.
0: Gagana anaga aakasham annagaru.
1: Gagana meant sky.
0: Akasham anaga emiti?
1: What is meant by sky?
0: Akasham gaganam shunyam.
1: The sky is shunya, emptiness.
0: Kanipinchetundi kaadu adi.
1: It is not apparent.
0: Maina paina chuchi idi akasham anukuntunnam.
1: We look up and say it is sky.
0: Adi akasham kaadu.
1: It is not sky.
0: Akasham anaku avakasham kalipinchinatundi.
1: It gives a scope, avakasha, to akasha.
0: Ee meghamulu yokka sammelita swarupam.
1: It is just a combination of clouds.
0: Deenini manam akasham anukuntunnam.
1: That we take it as sky.
0: Akashame kaadu.
1: It is no sky.
0: Sarvatra untunnadi akasham.
1: It is spread all over.
0: Ekkada choopadaniki veelavutunda? Tappaga.
1: No. It cannot be shown. It cannot be shown.
0: Ikkada undi akasham.
1: It is.
0: ఇక్కడుంది ఆకాశం.
1: యూ ట్విడ్ ద ఫింగర్
0: ఇక్కడుంది ఆకాశం.
1: వెన్ యూ క్లాప్ దేర్ ఇస్ ఆకాశం.
0: నేను మాట్లాడేది తప్ప ఉంటుంది ఆకాశం.
1: యాజ్ స్వామి స్పీక్స్ దేర్ ఇస్
0: ఆకాశమునకు గుణం ఏమిటి?
1: వాట్ ఈస్ ది క్వాలిటీ అట్రిబ్యూట్ ఆఫ్ ఆకాశ?
0: శబ్దమే ఆకాశం యొక్క గుణము.
1: ద సౌండ్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ ఆకాశ.
0: కాబట్టి శబ్దం ఎక్కడ ఉంటున్నదో అక్కడంతా ఆకాశమే.
1: వేర్ ఎవర్ దేర్ ఇస్ సౌండ్ దేర్ ఇస్ ఆకాశ.
0: ఉచ్ఛ్వాస నిశ్వాసములు కూడా శబ్దమే.
1: Even inhalation, exhalation is sound.
0: కనుక ఆకాశం లేని స్థానం ఎక్కడ?
1: So where is the position of
0: సర్వవ్యాప్య నారాయణ స్థిత?
1: It is within, it is around, everywhere.
0: ఇట్టి ఆకాశం ఏ విధంగా వ్యాపించి ఉన్నదో,
1: జస్ట్ ఎస్ ఆకాశ స్ప్రెడ్ ఆల్ ఓవర్,
0: ఆ దైనికంటే కూడా అమితంగా వ్యాపించినటువంటి వాడు గగన సదృశ్యం, అతనే భగవంతుడు.
1: బియాండ్ దట్ దేర్ ఆల్ ఎన్కంపాసింగ్ వన్ గాడ్ హింసెల్ఫ్.
0: దీనినే శబ్ద బ్రహ్మమయీ చరాచరమయీ

0: దిస్ ఇస్ డిస్క్రైబ్డ్ యాజ్ శబ్ద బ్రహ్మమయి, చరాచరమయి, జ్యోతిర్మయి, వాంగ్మయి, నిత్యానందమయి.
1: ఎంత ఆకాశం యొక్క గుణములే.
0: దీస్ ఆర్ ఆల్ ద అట్రిబ్యూట్స్ ఆఫ్ ఆకాశ.
1: కనుక ఈ విధంగా సర్వత్రా వ్యాపించినటువంటి వాడు కనుకనే ఆ వ్యాపించిన వాడు ఎవరు?
0: హూ ఇస్ ద వన్ దట్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్?
1: అతనే భగవంతుడు.
0: హీఈస్ గాడ్.
1: కనుక అతనే నిజమైన గురువు.
0: దెర్ఫోర్ హీఈస్ ట్రూ గురు.
1: గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం.
0: నెక్స్ట్ ఆస్పెక్ట్ ఇస్ తత్వమస్యాది లక్ష్యం.
1: ఈ తత్వములంటే ఏమిటి?
0: వాట్ ఈజ్ మీన్ బై తత్వ?
1: చతుర్విధమైనటువంటి మహావాక్యములు ఉంటున్నాయి.
0: దర్ ఆర్ ఫోర్ మహావాక్యాలు.
1: ఒకటి,
0: వన్,
1: ప్రజ్ఞానం బ్రహ్మ. ఇది ఋగ్వేదం నుండి యొక్క వచ్చినటువంటి ఋగ్వేద సారం. ఇది
0: ది ఎసెన్స్ ఆఫ్ ఋగ్వేద ఈస్ కంటైన్ దిస్ మహావాక్య ప్రజ్ఞానం బ్రహ్మ.
1: ప్రజ్ఞానం బ్రహ్మ,
0: ప్రజ్ఞానం బ్రహ్మ,
1: అహం బ్రహ్మాస్మి.
0: ద నెక్స్ట్ అహం బ్రహ్మ.
1: ఇది యజుర్వేదం యొక్క సారము.
0: దిస్ ది ఎస్సెన్స్ ఆఫ్ యజుర్వేద.
1: తత్వం అసి.
0: నెక్స్ట్ తత్వం
1: సామవేదం యొక్క సారం.
0: ఇట్ ది ఎస్సెన్స్ ఆఫ్ సామవేద.
1: అయమాత్మ బ్రహ్మ.
0: అయమాత్మ బ్రహ్మ.
1: ఇది అధర్వణ వేద యొక్క సారం.
0: దిస్ ది ఎస్సెన్స్ ఆఫ్ అధర్వణ వేద.
1: నాలుగు వేదముల యొక్క సారము నాలుగు వాక్యములో విభజించినటువంటి.
0: ది సమరీ ఆఫ్ ఆల్ ది ఫోర్ వేదాస్ ఆర్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ దిస్ ఫోర్ మహావాక్యం.
1: ఈ నాలుగు మహావాక్యములు కూడాను
0: all these four mahavakyas
1: ఒక్క దివ్యత్వాన్ని మాత్రమే నిరూపిస్తూ వచ్చింది.
0: దే డెమోన్స్ట్రేట్ అండ్ ప్రూవ్ ఓన్లీ వన్ డివినిటీ.
1: వివిధమైనటువంటి యొక్క వ్యాపకము గావించుకుంటూ
0: ఎక్స్పాండింగ్ ఎవ్రీవేర్
1: దానిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ
0: ఎక్స్ప్లెయినింగ్ ఇట్ ఆన్ ద హ్యాండ్
1: దాని మార్గమును వేరువేరుగా చూపుతూ
0: షోయింగ్ డిఫరెంట్ పాత్స్
1: గమ్యమును ఒక్కటిగానే ఏర్పరిచినాడు.
0: హ్యాండ్ సింగిల్ కామన్ ఆబ్జెక్టివ్ గోల్.
1: మొట్టమొదటి ప్రజ్ఞానం బ్రహ్మ.
0: The first one, ప్రజ్ఞానం బ్రహ్మ.
1: ఈ ప్రజ్ఞ అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ మీన్ బై ప్రజ్ఞ?
1: మీరు చాలా ప్రజ్ఞాశాలిగా అనుకుంటాం. కేవలం తెలివి చేయడానికి ప్రజ్ఞ అనుకుంటున్నామా?
0: వి సేస్ ప్రజ్ఞాశాలి. ఈజ్ ఇట్ మియర్లీ ఇంటెలిజెన్స్? నో.
1: ఇది కాదు ప్రజ్ఞ.
0: దాట్ ఈస్ నాట్ ప్రజ్ఞ.
1: ఈ ప్రజ్ఞ అనేటువంటిది ఎక్కడ ఉంటుంది?
0: వేర్ ఇస్ దిస్ ప్రజ్ఞ?
1: శరీరమునందు, ఇంద్రియమునందు, మనస్సునందు, బుద్ధి యందు, అంతఃకరణ యందు, అహంకారమునందు, సర్వత్రా ఉంటున్నది ఈ ప్రజ్ఞ.
0: This prajna is present in the body, the senses, the mind, the intellect, the chitta and the ego, all over.
1: కనుక ఆ ప్రజ్ఞ అనేటువంటి సర్వ ప్రాణులయందు, సర్వ జీవులయందు, చరా అచరములయందు కూడా ఉంటున్నది.
0: This prajna is present in all beings, the living and the non-living alike.
1: దీనిని constant integrated awareness అన్నారు.
0: This is called constant integrated awareness.
1: Awareness అంటే ఏమి?
0: What is meant by awareness?
1: తెలుసుకోవటము.
0: Knowing.
1: ఏమిటి తెలుసుకోవటము?
0: వాట్ ఈస్ టు బి నోన్?
1: ఇంత ఇంత తెలుసుకోవటమా?
0: ఈజ్ ఇట్ ద నాలెడ్జ్ ఆఫ్ ఎ ఫ్రాక్షన్?
1: కాదు కాదు.
0: నో.
1: అంతా తెలుసుకోవటం.
0: ద కాంప్రిహెన్సివ్ నాలెడ్జ్.
1: పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదశ్యతి పూర్ణశ్చ పూర్ణమాదాయ పూర్ణమేవ వశిష్యతి. పూర్ణంగా తెలుసుకోవటం.
0: ద కాంప్రిహెన్సివ్ టోటాలిటీ.
1: చర అచరములు ఎందుకు ఉండేటువంటి యొక్క తత్వమును గుర్తించటం.
0: టు నో ద నేచర్ ఆఫ్ ద మూవబుల్ అండ్ ఇమూవబుల్.
1: కనుక ఈ యొక్క ప్రజ్ఞానం బ్రహ్మ అనగా ప్రజ్ఞ బ్రహ్మ రెండు సమాన పదములే.
0: వెన్ వి సే ప్రజ్ఞానం బ్రహ్మ, ద ప్రజ్ఞ అండ్ బ్రహ్మ ఆర్ ఆఫ్ ఈక్వల్.
1: ప్రజ్ఞానమే బ్రహ్మ అనేటువంటిది కొంతమంది పండితులు వ్యాఖ్యానం చేస్తారు.
0: సమ్ స్కాలర్స్ ఇంటర్ప్రెట్ దట్ ప్రజ్ఞాన ఇస్ బ్రహ్మ.
1: ఈ ప్రజ్ఞానము బ్రహ్మ వేరు కాదు.
0: ప్రజ్ఞాన అండ్ బ్రహ్మ ఆర్ నాట్ డిఫరెంట్.
1: బ్రహ్మ అనగా ఏమిటి?
0: వాట్ మీన్ బై బ్రహ్మ?
1: సర్వత్రా వ్యాపించినటువంటి వాడు.
0: బ్రహ్మ ఇస్ వన్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: బృహత్తత్వమును ప్రబుద్ధ స్వరూపకంగా ప్రచార ప్రబోధన జరిపినటువంటి యొక్క దివ్యత్వమునకే బ్రహ్మ అని పేరు. బృహత్తత్వం.
0: బ్రహ్మ ఇస్ బృహత్తత్వ దట్ విచ్ ఇస్ ఆల్ ఇన్ కంపాస్.
1: ఈ ప్రపంచమంతా కూడా బృహత్ స్వరూపమే.
0: ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ బృహత్ స్వరూపం.
1: ఈ బృహత్ స్వరూపమైనటువంటి ప్రపంచమునందు సర్వత్రా ఉన్నటువంటిది బ్రహ్మతత్వమే.
0: ది ఎంటైర్ ఇస్ ఎంటైర్ యూనివర్స్ ఇస్ ఫుల్ ఆఫ్ బ్రహ్మ.
1: సులభంగా మనం అర్థం చేసుకోవాలన్నా బ్రహ్మ అనగా వ్యాపకత్వమే.
0: బ్రహ్మ ఇఫ్ ఇట్ ఇస్ అండర్స్టూడ్ ఇన్ ఈజీ వే ఎక్స్పాండ్.
1: ఎక్కడ చూసినా వ్యాపించిపోతుంటుంది.
0: ఇట్ ఎక్స్పాండ్స్ ఎవ్రీవేర్.
1: దీనికి రెండో వ్యాపకత్వంతో కూడినటువంటి శక్తి మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ కంపేర్ టు దాట్.
1: కనుక భగవంతుడు అనగా ఏమిటి? సర్వవ్యాపకుడే భగవంతుడు అని ఋగ్వేదము చక్కగా నిరూపణ చేసింది.
0: ఋగ్వేద ఎక్స్ప్లెయిన్ వెరీ క్లియర్లీ దట్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: కనుక ఇట్టి సర్వవ్యాపకత్వమును కలిగినటువంటి వాడే మొదటి గురువు.
0: సో ఫస్ట్ గురు ఇస్ వన్ హూ ఇస్ ఆల్ ఎక్స్పాన్సివ్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: రెండవది అహం బ్రహ్మాస్మి.
0: ద సెకండ్ వన్ అహం బ్రహ్మాస్మి.
1: అహం అనగా ఏమిటి?
0: వాట్స్ మెంట్ బై అహం?
1: అహం అనగా నేను అనుకుంటున్నారు.
0: వీ సే అహం మెంట్
1: కాదు కాదు, దీనికి మరొక అర్థం కూడా ఉంటుంది.
0: నో, ఇట్ ఈస్ అనదర్ మీనింగ్.
1: సాక్షి,
0: విట్నెస్,
1: విట్నెస్. ఆ సాక్షిభూతుడైనటువంటి వాడు సర్వములకు సాక్షిభూతుడు.
0: దట్ విట్నెస్ ఇస్ ఎన్ ఎటర్నల్ విట్నెస్ టు ఎవ్రీ వన్.
1: అతనే ఆత్మ.
0: ఈజ్ ఆత్మ.
1: ఈ అహం అనేటువంటిదే ఆత్మస్వరూపంగా ఉంటుంది.
0: దిస్ అహం ఇస్ ప్రెసెంట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్
1: సర్వత్రా వ్యాపించినటువంటి చైతన్యమే.
0: దట్ అవేర్నెస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్.
1: మానవుని యందు ఆత్మస్వరూపంగా నిలిచి ఉంటుండాలి.
0: ఇన్ ద హ్యూమన్ బీయింగ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆత్మ.
1: ఆత్మ చైతన్యము బ్రహ్మ వేరు కాదు.
0: దిస్ ఆత్మ, ద అవేర్నెస్ అండ్ బ్రహ్మ ఆర్ నాట్ డిఫరెంట్.
1: ఇది ఏమిటి? వస్త్రం.
0: వాట్ ఈస్ దిస్? ఎ క్లాత్.
1: ఇది వస్త్రము తీసివేస్తే దారం.
0: When you remove it, you find thread.
1: దారము తీసివేస్తే ప్రత్తి.
0: When you remove the threads, you find cotton.
1: కాబట్టి దారము, ప్రత్తి, వస్త్రము మూడు ఒకటైనట్టుగా.
0: Therefore, the cotton, the thread, and the cloth are one.
1: వివిధ సమయములందు,
0: at different times,
1: వివిధ కాలములందు,
0: in different times,
1: వివిధ పరిస్థితులయందు,
0: different positions,
1: ఆత్మ, బ్రహ్మ, అహం అనేటువంటి పేర్లు ధరిస్తుంటారు.
0: They have these three names: Atma, Aham, and Brahma.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వమే.
0: But it's all one, unity.
1: అహం, బ్రహ్మ, అస్మి. అస్మి అనగా కలవటం.
0: అస్మి మీన్స్ టుగెదర్నెస్, కాంబినేషన్.
1: కనుక నేను అనేటువంటి సాక్షిభూతుడు, సర్వవ్యాపకమైనటువంటి బ్రహ్మ ఒక్కటే అనేది అహం బ్రహ్మాస్మి.
0: Therefore, the I, the witness here, and the Brahma all encompassing are one and the same, అహం బ్రహ్మాస్మి.
1: ఇంకా మూడవది తత్ త్వం అసి.
0: ద థర్డ్ వన్ తత్ త్వం అసి.
1: ఇది సామవేదమునందు ఉండేటువంటి యొక్క సారం.
0: This is the essence in Samaveda.
1: Tat adi.
0: Tat that.
1: Tam idi.
0: Tam this.
1: Asi vakati.
0: Asi at one.
1: Nenu neevu. Neevu veru neevu veruga unnappudu neevu neeve nenu nene.
0: When you and I are separate, we are different.
1: Neevu nenu rendu asi koodinappudu ui ayipothundi inka rendodi neevu nenu veru manamu ayipothundi.
0: When you say you and I are one, there's no you and I anymore. We are we.
1: కనుక ఓ రెండు ఒక్కటే.
0: సో బోత్ ఆర్ వన్ ఇన్ ద సేమ్.
1: ఉపాధిని ధరించినప్పుడు తమ్ అనుకుంటున్నావు.
0: వెన్ యూ హ్యావ్ ద బాడీ, వి సే తమ్.
1: ఉపాధి రహితమైనప్పుడు తత్ అయిపోతుంది.
0: వెన్ దేర్ ఇస్ నో మోర్ బాడీ, ఇట్ బికమ్స్ తత్, దట్.
1: కనుక ఉపాధి రహితమే తత్, ఉపాధి సహితమే తమ్.
0: దట్ విత్ ద బాడీ ఇస్ తమ్, దట్ విచ్ ఇస్ బియాండ్ బాడీ.
1: ఉపాధి సహితమే జీవుడు, ఉపాధి రహితుడే దేవుడు.
0: With the body is jiva, the individual. Beyond the body is deva.
1: దేవుడు జీవుడు ఒక్కటే అనేటువంటిది ఈ యొక్క సామవేదము చక్కగా ఇప్పుడు ఇంకా విశదీకరిస్తూ చెప్తూ.
0: ఇండివిజువల్ జీవ, ద దేవ గాడ్ హింసెల్ఫ్ ఆర్ వన్, ఎక్స్ప్లెయిన్ బై సమవేద.
1: అయమాత్మ బ్రహ్మ.
0: ద నెక్స్ట్ వన్ అయమాత్మ బ్రహ్మ.
1: ఇక్కడ చక్కగా మీరు విచారం చేయాలి.
0: యూర్ ఎంక్వైర్ క్లియర్లీ.
1: ఐఆమ్ సాయిబాబా.
0: ఐఎమ్ సాయిబాబా.
1: అయం ఆత్మ. ఐఆమ్ ఆత్మ.
0: I am Atma, I am Atma.
1: And Brahma.
0: I am Brahma.
1: Rendu kaade ikkada undedi.
0: No, two here.
1: I am. Atma.
0: Atma.
1: Brahma.
0: Brahma.
1: Anaga, the one you think you are, the one others think you are, the one you really are. Mudinte yokka ekatvam.
0: These three things could be explained this way.
1: Neeku deham undi, manasu undi, atma undi.
0: You have got the body, the mind and Atma.
1: Ee moodu cheri okkate.
0: All these three together are one.
1: శరీరంతో పనులు చేస్తున్నావు.
0: విత్ బాడీ యూ ఫంక్షన్.
1: మనస్తో విచారణ జరుపుతున్నావు.
0: విత్ మైండ్ యూ థింక్.
1: ఈ రెండింటినీ సాక్షిభూతంగా చూస్తున్నావు నీవే.
0: యూ రిమైన్ దేర్ ఎట్ ద విట్నెస్.
1: జాగ్రత్తలో విశ్వడు నీవే.
0: ఇన్ వేకింగ్ స్టేట్ యువర్ విశ్వ.
1: స్వప్నంలో తేజుడు నీవే.
0: యాజ్ ఎ డ్రీమర్ యువర్ తేజస్.
1: సుషుప్తిలో నీవే తేజం.
0: ఇన్ సుషుప్తి యువర్
1: ప్రాజ్ఞుడు నీవే.
0: యువర్ ప్రాజ్ఞ.
1: ప్రాజ్ఞుడు అనగా ఏమిటి?
0: హూ ఇస్ దిస్ ప్రాజ్ఞ?
1: అదే ప్రజ్ఞానం బ్రహ్మ.
0: That is
1: Atma tattvame prajna.
0: That is the nature of Atma, prajna.
1: Kanuka ee nalugu vakyamulu yokka antarasthanni ekatvamto koodinatvanti yokka ye shakti unnado ade nijamaina guruvu.
0: That single pointed divinity is the true guru that explains underlying unity.
1: Prajnanam brahma.
0: One, prajnanam brahma.
1: Aham brahmasmi.
0: Aham brahmasmi.
1: Tat tvam asi.
0: Tat tvam asi.
1: Ayamatma brahma.
0: Ayamatma brahma.
1: Ee nalugu yokka tattvamasi anaga mahavakyamulu yokka saramunu chakkaga anubhavinchi aanandinchi aakaramunu dharinchinatunti vaade గురువు.
0: He is a true guru who understands, explains clearly and experiences the essence of all these four mahavakyas.
1: Tatvamasyadi lakshyam ekam.
0: The next aspect, ekam.
1: Ekam.
0: Ekam.
1: Ekam eva advitiyam brahma.
0: That ekam, single, eva, only.
1: Okkate okkati unnadi.
0: There is only one thing.
1: Idi పుట్టక పూర్వము,
0: ప్రయర్ టు బర్త్,
1: మరణించిన తర్వాత,
0: ఆఫ్టర్ డెత్,
1: జీవితంలో,
0: డ్యూరింగ్ లైఫ్,
1: ఎప్పుడు కూడా ఉండేటువంటిది ఒక్కటే.
0: దేర్ ఇస్ వన్ దట్ ఎగ్జిస్ట్ ఎవ్రీ టైమ్.
1: మారేటువంటిది కాదు.
0: ఇట్ డజంట్ చేంజ్.
1: ఏకం
0: వన్.
1: ఏకం అనగా భగవంతుడు ఒక్కడే ఏకం.
0: ఏకం మీన్స్ గాడ్ ఈజ్ ఓన్లీ వన్.
1: ఇంకా ఎవరు ఏకం కాదు.
0: నో వన్ ఎల్స్.
1: ఇవంతా అనేకముతో కూడినటువంటిది.
0: దట్స్ ఆల్ డైవర్సిటీ.
1: అనగా అనేకత్వము ఏకత్వంలోనే ఉన్నదనేటువంటి దివ్యతత్వాన్ని గుర్తించినటువంటి వాడే గురువు.
0: ఈజ్ ఎ ట్రూ గురు ఇఫ్ యూ అండర్స్టాండ్ దట్ దిస్ డైవర్సిటీ ఇస్ ప్రెసెంట్ ఇన్ యూనిటీ.
1: ఏకత్వంలో అనేకత్వం ఎట్ట ఉంటుంది? అది
0: హౌ డు యూ ఫైండ్ డైవర్సిటీ ఇన్ యూనిటీ?
1: ఒక విత్తనం ఉంటుంది, అది మర్రి విత్తనం.
0: హియర్ ఇస్ ఎ బనియన్ సీడ్.
1: ఈ మర్రి విత్తనం ఏకంగానే ఉంటుంది.
0: దిస్ సీడ్ ఇస్ బనియన్ ఇస్ జస్ట్ వన్.
1: కానీ ఆ విత్తనం అనేదే పెద్ద వృక్షం ఉంటుంది.
0: విత్ ఇన్ ద స్మాల్ సీడ్ ఇస్ ఎ జైజాంటిక్ ట్రీ.
1: ఆ వృక్షంలోనే అనేక శాఖలు ఉంటున్నాయి.
0: దిస్ ట్రీ హాస్ మెనీ బ్రాంచెస్.
1: శాఖలలో అనేక ఉపశాఖలు ఉంటున్నాయి.
0: ఇట్ హాస్ సో మెనీ సబ్ బ్రాంచెస్.
1: దానిలోనే పువ్వులు ఉంటున్నాయి.
0: దేర్ సో మెనీ ఫ్లవర్స్.
1: దానిలోనే కాయలు ఉంటున్నాయి.
0: దేర్ మెనీ.
1: దానిలోనే రూట్స్ ఉన్నాయి.
0: దెన్ దట్ ఫ్రూట్
1: అన్ని దాంట్లోనే ఉంటున్నాయి.
0: ఆల్ ఆర్ కంటైన్డ్ విత్ ఇన్.
1: చూడా, రూట్స్ వేరు,
0: రూట్స్ ఆర్ డిఫరెంట్.
1: కొమ్మలు వేరు,
0: బ్రాంచెస్ ఆఫ్ డిఫరెంట్.
1: పువ్వులు వేరు,
0: ఫ్లవర్స్ ఆఫ్ డిఫరెంట్.
1: ఆకులు వేరు,
0: లీవ్స్ ఆఫ్ డిఫరెంట్.
1: కాయలు వేరు. కానీ ఇంత పెద్ద వృక్షమంతా కూడాను ఒక్క విత్తనంలోనే ఇమిడి ఉంటుంది. ఏకం సత్ విప్రా బహుధా వదంతి.
0: A huge tree is contained within that single seed, that ekam. Unnani
1: okkatainappudiki okadu kommalu antunnadu, okadu aakulu antunnadu, okadu kaayalu antunnadu, okadu puvvulu antunnadu.
0: Seed is one. Some say leaves, some say branches, some say fruits and so on.
1: Kanuka ekam okkate.
0: But only one.
1: Aa okkatainatundi vaade nijamaina guruvu.
0: That only one is the true guru.
1: Aa guru evaru?
0: Who is that guru?
1: Bhagavantude.
0: God himself.
1: Ekam నిత్యం.
0: నిత్యం ఎవర్ ఎగ్జిస్టింగ్.
1: ఎప్పుడూ మారినటువంటి వాడు.
0: చేంజ్నెస్.
1: నిత్యుడు.
0: ఈజ్ నిత్య. ఎవర్ ఎగ్జిస్టింగ్.
1: ఎట్టి పరిస్థితులు ఎందుకు అతను మార్పు చెందదు.
0: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ హీ వుడ్ నాట్ చేంజ్.
1: ఇప్పుడు సూర్యచంద్రాదులు మార్పు చెందుతున్నారు.
0: నౌ ఈవెన్ సన్ అండ్ మూన్ చేంజ్.
1: వాళ్ళు కదులుతున్నారు.
0: దే మూవ్.
1: కానీ అన్ని కదిలినప్పటికీ తాను కదిలేటువంటి వాడు.
0: దో ఎవ్రీవన్ మూవ్, హీ డజంట్ మూవ్.
1: కనుక అట్టి నిత్యుడైనటువంటి వాడు మార్పు చెందినటువంటి వాడు.
0: సో హీజ్ నిత్య, హూ డజంట్ చేంజ్.
1: ఈనాటి మానవుల్లో పుట్టినప్పుడు చైల్డ్.
0: టుడే అమంగ్ హ్యూమన్ బీయింగ్స్
1: బాయ్
0: అట్ ది ఏజ్ ఆఫ్ 10 బాయ్.
1: 30 ఇయర్స్ మ్యాన్.
0: 30 ఇయర్స్ మ్యాన్.
1: 75 ఇయర్స్ గ్రాండ్ ఫాదర్.
0: 75 ఇయర్స్ హిస్ గ్రాండ్ ఫాదర్.
1: అంత మార్పు చెందుతున్నాడు.
0: సో హీ చేంజెస్.
1: కానీ
0: బట్
1: పుట్టక మొదలు అంత్యం వరకు కూడా మార్పు చెందినటువంటి వాడు.
0: బట్ రైట్ ఫ్రమ్ బర్త్ టిల్ ది ఎండ్.
1: అంత్యమే లేదు.
0: దిస్ నో ఎండ్.
1: పుట్టుకే లేదు.
0: దిస్ నో బర్త్.
1: పుట్టుకు లేనప్పుడు అంత్యం ఎక్కడుంది?
0: వెన్ దిస్ నో బర్త్ హౌ డు యు ఫైండ్ ఎండ్?
1: పుట్టుక అంత్యము లేనటువంటి వాడు ఆద్యాంతుడు.
0: ద వన్ హూ ఇస్ బియాండ్ బర్త్ అండ్ డెత్ ఈజ్ ఆద్యాంత.
1: కనుక ఆద్యాంతుడు ఎవరుగా ఉంటున్నాడో ఆ నిత్యుడైనటువంటి వాడే నిజమైన గురు.
0: సో ద వన్ హూ ఇస్ ఎటర్నల్, హూ ఇస్ బియాండ్ బర్త్ అండ్ డెత్ ఈజ్ ట్రూ.
1: ఏకం నిత్యం విమలం.
0: దట్ వన్ ది ఎటర్నల్ విమలం.
1: విమలం అనగా ఎట్టి మాలిన్యము లేనటువంటి వాడు.
0: విమల మెంట్ వాజ్ నో డర్ట్ ఆర్ ఫిల్త్ వాట్స్.
1: పరిశుద్ధమైనటువంటి వాడు.
0: ది ప్యూర్ అండ్ సలీ.
1: పవిత్రమైనటువంటి వాడు.
0: నాట్ సీక్రెట్.
1: ఎట్టి ఈ లోక సంబంధమైనటువంటివి కానీ ఇంకే విధమైనటువంటి యొక్క మాలిన్యమును చేర్చుకునేటువంటి వాడు కాదు.
0: హ్యాస్ నో డర్ట్ రిలేటెడ్ టు ది వరల్డ్.
1: ఏది అతన్ని చేరినప్పటికీ అన్ని భస్మమే.
0: వాట్ ఎవర్ దట్ మైట్ జాయిన్ దట్ విల్ బి రిడ్యూస్డ్.
1: అగ్నిలో ఏం వేసినప్పటికి మంచివి చెడ్డవి అన్ని భస్మమే చేస్తుంది.
0: విచ్ ఎవర్ యూ పుట్ ఇన్ ద ఫైర్ గుడ్ ఆర్ బ్యాడ్ ఇస్ బౌండ్ టు బి బర్న్డ్.
1: అది ఎప్పుడూ పరిశుద్ధంగానే ఉంటుంటాది.
0: ఆర్ ప్యూర్ అండ్ సలీ.
1: శవాన్ని కాల్చు, కట్టెలను కాల్చు, ఇనుమును కాల్చు, బంగారమును కాల్చు, అగ్ని అగ్నిగానే పవిత్రంగా ఉంటాది.
0: Whether you burn the body or the coal or the wood or the iron or gold, it is sure to act.
1: కనుకనే అతనినే విమలం.
0: So God is vimalam.
1: Atti nirmalamainatundi vaadu.
0: Pure.
1: Parishuddhamainatundi vaadu.
0: Perfect.
1: Yavaru.
0: హూ ఈస్ హీ?
1: అతనే గురు.
0: ఈస్ గురు.
1: నిర్మలం నిశ్చలం.
0: నెక్స్ట్ నిశ్చలం.
1: చాలా మార్పు చెందుతుంటాయి.
0: దేర్ సో మెనీ చేంజెస్.
1: భూమి ఎన్నో పర్యాయాలు తిరుగుతూ ఉంటుంటాయి గంటకు.
0: అర్త్ రొటేట్స్, రివాల్వ్స్ ఇట్ సెల్ఫ్.
1: 116 మైలు తిరుగుతూ ఉంటుంది.
0: ఇట్ రొటేట్స్ 1600.
1: తన చుట్టూ తాను తిరగటమే కాకుండా
0: ఇట్ నాట్ ఓన్లీ రొటేట్స్,
1: సూర్యుని చుట్టూ కూడా 66,000 మైళ్ళు వేగంతో తిరుగుతుంటుంది.
0: ఇట్ ఆల్సో రివాల్వ్స్ రౌండ్ ద సన్ 66,000.
1: కానీ ఎంత తిరుగుతున్నప్పటికీ మనకు కనిపించటం లేదు తిరుగుతుండాలని.
0: దో ఇట్ రివాల్వ్స్ వీ డోంట్,
1: మనం తిరుగుతున్నామే కానీ అది తిరగటం లేదు. భూమి స్థిరంగా ఉంది అనుకుంటున్నాము.
0: వీ మూవ్, వీ థింక్ దట్ ది ఎర్త్ ఇస్ స్టడీ.
1: కాదు కాదు, భూమే తిరుగుతుండాలి.
0: నో, ఇట్స్ ద ఎర్త్ దట్ రొటేట్స్.
1: చంద్రుడే తిరుగుతున్నాడు.
0: ద మూన్ ఆల్సో.
1: సూర్యుడే తిరుగుతున్నాడు.
0: సన్ ఆల్సో.
1: ఈ సినిమా పిక్చర్ పైన
0: ఇన్ సినిమా
1: ఒక సెకండ్ కు 16 పిక్చర్స్ తిరుగుతుంటాయి.
0: ఇన్ ఎ ఫిల్మ్ 16 ఫిల్మ్స్ మూవ్
1: ఒక సెకండ్
0: పర్ సెకండ్.
1: కానీ ఇతను నిశ్చలం.
0: బట్ హీ స్టడీ.
1: తిరిగేటువంటి వాడు కాదు.
0: హీ డజంట్ మూవ్.
1: అంతా తన యందే ఉంటున్నది.
0: ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ హిమ్.
1: అంతగా తానే ఉన్నాడు.
0: హీ ఈజ్ ఎవ్రీవేర్.
1: తిరిగేది ఎక్కడ?
0: వేర్ డస్ హీ మూవ్ దెన్?
1: అక్కడికి పోవాలంటే ఇక్కడ నుంచి అక్కడికి కదలాలి.
0: ఇఫ్ యు గో దేర్ హీ మస్ట్.
1: అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు.
0: హీ ఈజ్ దేర్ అండ్ ఈవెన్ హియర్.
1: ఇక్కడ అక్కడ ఎక్కడ చూసినా ఒక్కడే ఆత్మలో మక్కువై ఉన్నాడు.
0: హీ ఈజ్ హియర్, హీ ఈజ్ దేర్. హీ ఈజ్ హియర్, హీ ఈజ్ దేర్. వేర్ ఎవర్ యు ఫైండ్ హీ ఈజ్ దేర్.
1: కనుక నిశ్చలం
0: ఈజ్ స్టడీ.
1: నిర్మలం
0: ప్యూర్.
1: నిశ్చలం నిర్మలం
0: ఈజ్ ప్యూర్ అండ్ స్టడీ.
1: ఇలాంటి భగవంత తత్వం లోపల
0: ఇన్ సచ్
1: ఏకం నిత్యం విమలం అచలి సర్వదీ సాక్షిభూతం.
0: ఇట్స్ ఎటర్నల్ విట్నెస్.
1: అన్నింటికీ తానే సాక్షి.
0: హీఈస్ విట్నెస్ టు ఎవ్రీవన్.
1: ఎవరు మంచి కార్యం చేసినా,
0: వెదర్ గుడ్ వర్క్,
1: ఎవరు చెడ్డ కార్యం చేసినా,
0: బ్యాడ్ వర్క్,
1: ఏ విధమైన పరిస్థితిలో ఉండినా,
0: ఇన్ ఎనీ పొజిషన్.
1: ఒక సినిమా, ఒక డ్రామా వేస్తుంటాము.
0: ఏ డ్రామా ఇస్ ఎన్ యాక్ట్.
1: ఈ స్టేజ్ పైన,
0: ఆన్ ద స్టేజ్,
1: రాజు మంచిగా టీవీగా మాట్లాడుతున్నాడు.
0: యాజ్ ద కింగ్ స్పీక్స్,
1: మంత్రి దానిని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు.
0: సో మెనీ థింగ్స్.
1: జవాను దాన్ని దండం పట్టుకుని నిలుచుకున్నాడు.
0: దట్స్ వన్ ఆఫ్ ద స్టేజ్.
1: ఇవి ఎవరెవరు ఏ మాటలు మాట్లాడుతున్నప్పటికీ ఆ స్టేజ్ పైన ఉన్నటువంటి లైట్ కు వీని మాటలు వాడి మాటలు వాడి మాటలకు ఏం సంబంధం లేదు. లైట్ నివ్వటమే తన యొక్క పని.
0: ఆన్ ద స్టేజ్ మెనీ పీపుల్ ఇన్ డిఫరెంట్ రోల్స్ స్పీక్ డిఫరెంట్లీ, బట్ ద లైట్ రిమైన్స్ సేమ్.
1: కానీ హరిశ్చంద్రుడు బాధపడుతున్నాడు.
0: బట్ హరిశ్చంద్ర ఇస్ ఫీలింగ్.
1: చంద్రమతి ఏడుస్తుంది.
0: చంద్రమతి ఇస్ క్రైయింగ్.
1: కానీ లోహితాసుని పాము గర్చింది, వాడు చచ్చిపోయాడు.
0: లోహితాస్ ఇస్ బిటెన్ బై.
1: ఈమె ఏడ్చినా, వాడు చచ్చినా, ఈయన బాధపడినా లైట్ మాత్రం ఏడ్చదు చావదు, ఒక్కటిగానే ఉంటుంటాడు.
0: వెదర్ షీ క్రైస్ ఆర్ ద బాడీ డైస్ ఆర్ వెదర్ హీ ఫీల్ సాడ్, బట్ లైట్ డజంట్ క్రై.
1: అంత యాక్టర్స్ కు మాత్రమే ఇవి మార్పులు చెందుతుంటాయని, కానీ ఇది సాక్షిభూతునికి, ఇతని డైరెక్టర్ ఏమాత్రమూ ఉండదు.
0: There are changes in the actors, but the light is the director, no
1: change. Sakshibhutam. Atane nijamaina guru.
0: He is the true guru, the eternal witness.
1: Ekam, nityam, vimalam, achalam, sarvati sakshibhutam. Bhavatitam.
0: The next aspect is bhavatitam.
1: Yatho vacho nivartante aprapya manasasaha. ఇతను ఇట్టివాడే అట్టివాడని ఎవరు చెప్పడానికి వీలు కానటువంటి వాడు.
0: గాడ్ ఇస్ బియాండ్ ఆల్ మెంటల్ కాంప్రిహెన్షన్ అండ్ ఎక్స్ప్లెనేషన్.
1: భావానికి అతీతమైనటువంటి వాడు.
0: ఇస్ బియాండ్ ఆల్ అట్రిబ్యూట్స్.
1: భావం ఉంటే కదా మంచి చెడ్డలు చెప్పాలి.
0: ఇఫ్ యూ గాట్ సమ్ అట్రిబ్యూట్ యూ కెన్ సే గుడ్ అండ్ బ్యాడ్.
1: భావానికి అతీతమైనటువంటి వాడు ఏ రీతిగా చెప్పగలడు?
0: దట్ ఇస్ ఆల్ బియాండ్ అట్రిబ్యూట్స్. హౌ డు యూ డిసైడ్?
1: కనుక ఇతనికి అతీతమైనటువంటి వాడు కనుక,
0: సిన్స్ ఇస్ బియాండ్,
1: అతనే నిజమైన గురువు.
0: ఈస్ ట్రూ గురు.
1: త్రిగుణరహితం.
0: He has no three qualities.
1: Sattva, Rajo, Tamo, Gunamulu.
0: Three qualities, the pious, the
1: passionate and energetic.
0: These three qualities refer to the world.
1: ఈ మూడు లక్షణములు ఉండినప్పుడే,
0: when these three qualities are
1: there, సుఖము దుఃఖము ఉంటుంటాయి.
0: There are pain and pleasure.
1: ఈ మూడు లక్షణాలు లేకపోతే ఏ సుఖము లేదు, ఏ దుఃఖము లేదు.
0: When these three qualities are not there, there's no pleasure.
1: ఈ మూడు గుణములే సర్వ అలక్షణములు.
0: These three are bad things.
1: కనుక అలక్షణముల చేత,
0: బికాస్ ఆఫ్ దీస్ త్రీ,
1: మనం అనేక దుఃఖములు పొందుతున్నాం.
0: వీ ఫేస్ మెనీ డిఫికల్టీస్.
1: కనుక త్రిగుణరహితం, ఈ మూడు గుణములకు అతీతమైన వాడు కనుకనే అతను ఎవరు?
0: హీస్ బియాండ్ దీస్ త్రీ ట్రేట్స్. హూ ఇస్ హీ?
1: అతనే భగవంతుడు.
0: హీస్ గాడ్.
1: త్రిగుణరహితం.
0: హీస్ బియాండ్ ఆల్ త్రీ ట్రేట్స్.
1: అతనే గురువు.
0: హీస్ గురు.
1: ఈ గురువు అంటే ఎవరు?
0: హూ ఇస్ దిస్ గురు?
1: అనేక మంది చెప్పుకుంటారు.
0: Many say,
1: Guru Brahma, Guru Vishnu, గురుదేవో మహేశ్వర.

0: బ్రహ్మ అతనే గురు.
1: బ్రహ్మ ఇస్ గురు.
0: ఎవడి ఈ బ్రహ్మ?
2: హూ ఇస్ బ్రహ్మ?
0: సృష్టి, సృష్టికర్త, సమస్తము పాలించేటువంటి వాడు బ్రహ్మ.
1: ద క్రియేషన్, ద క్రియేటర్, ఎవ్రీథింగ్ ఇస్ అండర్ కంట్రోల్.
0: తానే హిస్ క్రియేషన్. సృష్టికర్త తానే.
1: హిస్ క్రియేటర్ టు.
0: ఈ భూత్తరమైనటువంటి యొక్క జగత్తునందు ఉన్నది తానే.
1: హిస్ ద వన్ హూ ఎగ్జిస్ట్ ఇన్ దిస్ యూనివర్స్.
0: సర్వం బ్రహ్మమయం జగత్.
1: ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ ఫుల్ ఆఫ్ బ్రహ్మ.
0: కనుక ఇట్టి సర్వస్వరూపాన్ని ధరించినటువంటి వాడెవరో అతనే నిజమైన గురువు అని ఈ దీంట్లో కూడా స్పష్టమవుతుంది.
1: ఇట్స్ వెరీ క్లియర్ ఇన్ దిస్ దట్ బ్రహ్మ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: గురు విష్ణు.
1: ద నెక్స్ట్ గురు ఇస్ విష్ణు.
0: విష్ణు అనగా ఎవరు?
1: హూ ఇస్ విష్ణు?
0: శంఖచక్ర కదా ధారియానా.
1: ఇస్ ఓన్ విత్ ఆల్ ద
0: కాదు కాదు. విష్ణు అనగా వ్యాపకమైన గుణం కలిగినటువంటి వాడు విష్ణు.
1: విష్ణు మెంట్ ఎన్కంపాసింగ్, ఎక్స్పాన్షన్.
0: కర్త తానే.
1: హిస్ క్రియేటర్.
0: కర్మ తానే.
1: ఈజ్ ఆల్సో యాక్షన్.
0: కనుక జగత్తంతా కూడాను క్రియారూపము.
1: ది ఎంటైర్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ యాక్టివిటీ.
0: దీనికి భగవంతుడే కర్త.
1: గాడ్ ఇస్ కర్త.
0: కార్యకర్మల కారణం యొక్క చైతన్యమే భగవత్ స్వరూపము.
1: ద డూయర్ అండ్ యాక్షన్ టుగెదర్.
0: కారణం తానే.
1: హీజ్ యాక్షన్.
0: కర్మ తానే.
1: ది యాక్షన్.
0: కర్తవ్యము తానే.
1: డూయర్
0: అంతా తానైనటువంటి వాడే విష్ణు.
1: ఎవ్రీథింగ్ ఇస్ ఓన్ సెల్ఫ్. ఇస్
0: విశ్వం విష్ణు స్వరూపం.
1: ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ ది ఫార్మ్ ఆఫ్ విష్ణు.
0: కనుక విష్ణు అనగా ఏమి? విశ్వస్వరూపమే విష్ణువు.
1: సో హూ ఇస్ విష్ణు? ది వెరీ ఫార్మ్ ఆఫ్ విశ్వ.
0: గురువు.
1: అండ్ దట్ గురు.
0: గురు అనగా ఏమిటి?
1: హూ ఇస్ గురు?
0: ఏదో మంత్రాలు చెప్పి వారికి బోధ చేసేటువంటి వాడు ఆ గురువు.
1: ఇస్ వన్ హూ టీచర్స్ మంత్ర.
0: కాదు కాదు కాదు. గుకారో గుణాతీత రుకారో రూపవర్జిత.
1: గు ఇస్ అట్రిబ్యూట్లెస్. రు ఇస్ ఫార్మ్లెస్.
0: గుకారో అంధకారస్య.
1: గు ఇస్ డార్క్నెస్.
0: రుకారో తన్నివారణ.
1: రు ద వన్ ద డిస్పెల్స్ దిస్ డార్క్నెస్.
0: గుకారం అనగా అజ్ఞానము, అంధకారం.
1: గు ఇస్ అజ్ఞాన, ఇగ్నోరెన్స్, డార్క్నెస్.
0: ఈ అజ్ఞానం అనేటువంటి అంధకారాన్ని నిర్మూలన చేసేది ఏమిటి?
1: వాట్ ఈస్ ద డిస్పెల్స్ ది డార్క్నెస్?
0: కనుకనే గురు అనగా అజ్ఞానమును, అంధకారమును నిర్మూలము గావించేటువంటి వాడే గురువు.
1: గురు మీన్ ద వన్ హూ డిస్పెల్స్ ద డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్ త్రూ లైట్, విజ్డమ్.
0: కేవలం మంత్రోపదేశం చేసేటువంటి వారు కాదు గురువు.
1: నాట్ ద వన్ హూ టీచర్స్ మంత్ర.
0: లేక ఇంకే విధమైనటువంటి యొక్క వేదాంతాన్ని బోధించేటువంటి వాడు కాదు గురువు.
1: నాట్ ద వన్ హూ టీచర్స్ ఫిలాసఫీ.
0: గురువు అనగా కేవలము ఈ లౌకికమైనటువంటి యొక్క పేర్లతో మనం అనుభవించేటువంటి వాడు ఎవరూ గురువు కాదు.
1: వాట్ ఆల్ ద వర్డ్స్ దట్ వీ అప్లై గురు ఇన్ ది వరల్డ్ ఇస్ సెన్స్.
0: వీళ్ళంతా టీచర్స్ కావచ్చు, అధ్యాపకులు కావచ్చు.
1: దే మే బి టీచర్స్ ఆర్ ప్రొఫెసర్.
0: ఈ అధ్యాపకుల లోపల కూడా ఆచరించి ఇతరులకు బోధించేటువంటి వాడు ఆచార్యుడు కావచ్చు.
1: ఈవెన్ అమంగ్ ది ప్రొఫెసర్స్ ద వన్ హూ ఎక్స్పీరియన్సెస్ ప్రాక్టీస్
0: ఆచార్య అనగా ఆచరణతో నిరూపణ చేసేటువంటి వాడు ఆచార్యుడు.
1: ఆచార్య ఆర్ ప్రొఫెసర్ మెన్స్ ద వన్
0: ఆచార్యులు లేరు.
1: దెర్ ఆర్ నో ఆచార్య.
0: గురువులు లేరు.
1: దెర్ ఆర్ నో గురుస్ టీచర్స్.
0: చెవులో మంత్రం, చేతిలో డబ్బులు.
1: దే విస్పర్ మంత్ర
0: తత్వము.
1: దే విస్పర్ మంత్ర ఇన్ ది ఇయర్ అండ్ కలెక్ట్ మనీ.
0: గురువు యొక్క లక్షణములు.
1: దాట్ ఈస్ నాట్ ద క్వాలిటీ ఆఫ్ ది టీచర్.
0: గురు విష్ణు, గురుదేవో మహేశ్వర.
1: ద థర్డ్ ఆస్పెక్ట్ గురుదేవ.
0: మహేశ్వరునిగా ఎవరు?
1: హూ ఇస్ మహేశ్వర
0: అనగా
1: ఈమెన్?
0: ఈ జగత్తునందు సమస్త జీవులను శాసించేటువంటి వాడు మహేశ్వరుడు.
1: మహేశ్వర ఇస్ ద వన్ హూ కమాండ్స్ ఆల్ ద బీయింగ్స్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఇదే శాశ్వతం, ఇది శాస్త్రం అని. శాస్త్ర నియమితుడైనటువంటి వాడు ఈ ఈశ్వరుడు.
1: హీఈస్ ద వన్ రెస్ప్లెండెంట్ విత్ ఆల్ ద పవర్.
0: ఏమి శాసించాడు?
1: వాట్ ఈస్ దట్ హీ కమాండ్?
0: ఎవరు ఏ దినంలో, ఏ కాలంలో, ఎక్కడెక్కడ ఏ విధంగా ప్రవర్తించాలో ఆ ప్రవర్తనకు సరైనటువంటి బోధన చెప్పేటువంటి వాడు.
1: ఈజ్ ద వన్ హీ టీచర్స్ యాజ్ టు వాట్ యాక్షన్ ఇస్ టు బి.
0: ఈ జగత్తును చక్కగా శాసించేసినటువంటి వాడు.
1: హీ ఆర్డర్స్, ఆర్డైన్స్ ది ఎంటైర్ వరల్డ్.
0: ఇది ఏనాటికి ఎప్పటికి ఒక క్షణమైన మార్పు చేసేటువంటి వాడు కాదు.
1: హీ డజంట్ చేంజ్ దిస్ ఎట్ ఎనీ మూమెంట్ ఆఫ్ టైమ్.
0: సూర్యోదయ సూర్యాస్తములు ఒక శాసనమే.
1: సన్ రైజ్ అండ్ సన్సెట్ ఇస్ అ కమాండ్.
0: ఋతువులు శాసనమే.
1: సీజన్స్ ఇస్ శాసనం.
0: వర్షము శాసనమే.
1: ద రెయిన్స్ కమాండ్.
0: రాత్రింపగలు శాసనమే.
1: ద డే అండ్ ద నైట్
0: అంతా శాసనమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ అ కమాండ్.
0: కనుక అన్నింటినీ చక్కగా తూచా తప్పకుండా కూడా క్రమశిక్షణను పాటింపజేసేటువంటి శాసనాన్ని జగత్తుకు అందించినటువంటి వాడు సర్వజ్ఞుడైనటువంటి వాడు గురువు.
1: ఇస్ ఆల్ నోయింగ్.
0: సర్వవ్యాపకుడైనటువంటి వాడు గురువు.
1: ఆల్ ఎన్కంపాసింగ్.
0: సమస్తమును తన హస్తములందు ఉంచుకున్నటువంటి వాడు గురువు.
1: ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ హిస్ గ్రిప్.
0: కనుకనే విష్ణువు.
1: సో విష్ణు.
0: విష్ణు అనగా ఏమిటి?
1: హూ ఇస్ విష్ణు?
0: శంఖ చక్రం.
1: యస్ దట్ శంఖ
0: గదా పద్మము.
1: వన్ ఇస్ గద అండ్ పద్మ.
0: నాలుగు హస్తములు ఉన్నాయని.
1: హస్ ఫోర్ హ్యాండ్స్.
0: ఒక చేతిలో శంఖము.
1: విత్ వన్ హ్యాండ్ శంఖ.
0: ఒక చేతిలో చక్రము.
1: ద అదర్ హ్యాండ్ వీ.
0: ఒక చేతిలో గద.
1: హస్ గట్ గద.
0: రెండవ చేతిలో పద్మము.
1: అనదర్ హ్యాండ్.
0: దీని అంతరార్థం ఏమిటి?
1: వాట్ ఇస్ ఇన్ సిగ్నిఫికెన్స్?
0: అనగా శంఖము. శంఖం అనగా ఏమిటి? శబ్దము భగవంతుని చేతిలో ఉంటుండాలి.
1: ద శంఖ స్టాండ్స్ ఫర్ సౌండ్ విచ్ ఇస్ ఇన్ హ్యాండ్ ఆఫ్ గాడ్.
0: చక్రము, కాల చక్రము, టైము భగవంతుని చేతిలో ఉంటుండాలి.
1: చక్ర ద వీల్ ద టైమ్.
0: గద అనగా బలము.
1: ద గద ద పవర్.
0: బలము భగవంతుని చేతిలో ఉంటుండాలి.
1: ఎనర్జీ ఇస్ ఇన్ హ్యాండ్స్ ఆఫ్ గాడ్.
0: పద్మము,
1: ద పద్మ ఫ్లవర్,
0: హృదయ పద్మములు. అందరి హృదయాలు భగవంతుని చేతిలోనే ఉంటున్నాయి.
1: ద ఫ్లవర్ రిప్రజెంట్స్ హార్ట్.
0: కాబట్టి ఈ విధంగా భగవంతుడు సర్వశక్తులతో బల ఉండినటువంటి వాడే విష్ణువు అని ఈ శంఖ, చక్ర, గదా, పద్మములను ఈ యొక్క దృష్టిగా ఉంచుకొని జగత్తులకు బోధిస్తూ వచ్చినటువంటి వారు.
1: సో శంఖ, చక్ర, గద, పద్మ ఆర్ ఇన్సిగ్నియా దట్ రిప్రజెంట్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
0: అయితే ఇక్కడ విష్ణువు అన్నారు, అక్కడ ఈశ్వరుడు అన్నారు. ఈశ్వరుడికి విష్ణువుకు ఏమాత్రము పొత్తు కుదరదే?
1: హియర్ యూ సే విష్ణు దేర్ ఈశ్వర, దే డోంట్ గో టుగెదర్.
0: పొత్తు కుదరకుండా ఉండడానికి వాళ్ళిద్దరు కాదు, ఒక్కరే.
1: If you say that they don't see eye to eye, they are not too different.
0: ఆరాధన చేసేటువంటి వాడు ఉన్నా చూడదు, సంకుచిత బుద్ధులు వీళ్ళకు పొత్తు కుదరదు.
1: Only the narrow minded people bring about the difference between
0: నేను వైష్ణవుని అంటాడు, నేను శైవులు అంటాడు.
1: One says I am Vaishnava, the other one says
0: కేవలం సంకుచితమైన భావములే.
1: They are all narrow feelings.
0: ఇది వీరు వీరు కొట్లాడుకుంటారే గాని
1: దే ఫైట్ అమాంగ్ దెమ్సెల్ఫ్.
0: ఉన్నది ఒక్కడే.
1: హిస్ ఓన్లీ వన్ గాడ్.
0: చూడండి, విష్ణువు చేతి లోపల శంఖము, చక్రము అనగా శబ్దము, కాలము, బలము, హృదయము, మూడు కూడా నాలుగు కూడాను ఒక భగవంతుని చేతిలోనే ఉంటున్నాయి.
1: గాడ్ హెస్ గాట్ ద సౌండ్, ద టైమ్, ద స్ట్రెంగ్త్ ఇన్ ద హార్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ విష్ణు.
0: ఇంకా ఈశ్వరుడు.
1: దెన్ ఈశ్వర్.
0: ఈశ్వరుడు చేతిలో ఒకటి ఏమిటి? ధమరకము.
1: ఈశ్వర హ్యాస్ ఆన్ వన్ హ్యాండ్ ధమరకము,
0: ఇంకొక చేతిలో త్రిశూలము.
1: అనదర్ హ్యాండ్ త్రిశూల.
0: ఈ ధమరకము శబ్దములకు గుర్తు.
1: ధమరక స్టాండ్ ఫర్ సౌండ్
0: అనగా శబ్దము భగవంతుని చేతిలో ఉన్నది.
1: సౌండ్ ఈజ్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్.
0: త్రిశూలము త్రికాలముల యొక్క సూక్ష్మమైనటువంటి స్వరూపము త్రిశూలము.
1: త్రిశూల ద త్రీ టైమ్.
0: కాబట్టి కాలం కూడా భగవంతుని ఈశ్వరుని చేతిలోనే ఉంటుండాలి.
1: ద టైమ్ ఈజ్ ఆల్సో ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఈశ్వర.
0: ఈ విధంగా చూస్తే భగవంతుడు ఒక్కడే, రూపనామములు వేరువేరుగా ఉంటున్నాయి.
1: Does when we say we find God is one, but the names are different.
0: లౌకిక దృష్టిలో భారతీయులకు ఉండేటువంటి నిత్య అనుభవములో చక్కని ఉదాహరణ.
1: From the worldly point of view among Bharatiyas, there's one example.
0: వైష్ణవులు తిరుపతికి వెళ్తుంటారు.
1: Vaishnavas go to Tirupati.
0: శైవులు తిరుపతికి పోతుంటారు.
1: Shaivites also go to Tirupati.
0: కానీ ఉన్నది వెంకటరమణ ఒక్కడే.
1: But there is only Venkatramana, one God.
0: Kani seivulu poyinappudu Venkateshwara, Venkateshwara antaru.
1: But Shaivites call, oh Venkateshwara.
0: Vaishnavulu poyinappudu Venkatramana, Venkatramana antaru.
1: But Vaishnavites say Venkatramana, Venkatramana.
0: Akkada Ishwara, ikkada Ramana.
1: There Ishwara, here Ramana.
0: Veeralla bhavalake marpu kani Venkateshwara ye marpu kalagaledu.
1: There is difference in their feelings, but Venkateshwara is one.
0: Venkatramana anetundi danni.
1: The word Venkatramana.
0: Venkate Ishwara anetundi danni.
1: And Venkateshwara.
0: Kevalamu alpabuddhulu yokka trupthulu.
1: That is mere satisfaction out of narrow feelings.
0: Ishwaraniki Pashupati annaru.
1: Ishwara is called Pashupati.
0: Pashupati anaga pashulakanta kuda nathudu.
1: Pashupati means the lord
0: pashulanaga emiti
1: animals. Oh, what are these animals?
0: Mano buddhulato chedetunte oka jeeva tattvaniki pasuttamu ani peru.
1: The nature that goes along with this mind and intellect.
0: Age vishnulo lopala poyitunde gopala antaru.
1: But from the sense of Vishnu is
0: Gopala Pashupati rendu okate.
1: So Gopala Pashupati are one.
0: Veedu Gopala antadu, vaadu Pashupati antadu.
1: Vaishnava is called Gopala, Shaiva is called Pashupati.
0: Ee vidhamainatundi peru lopala kuda nu ekatvanni chakkaga nirupana chestu vastundadu.
1: But even in the names there is unity here.
0: Kana manavuni yokka alpa buddhule ee bhinnatvamulaku moola kaaranamaipothunnayi.
1: Therefore narrow feelings among the human beings lead to this diversity.
0: ee enta kaalam ee alpa buddhulato manam sadhana chesinappatiki ni
1: however long you may do with all this narrow feelings
0: unnata sthayini manam ye matram kudalo pondalem.
1: You will never reach noble heights.
0: అనేకత్వంలో ఉండి ఏకత్వాన్ని మనం గుర్తించాలి.
1: యూ షుడ్ అండర్స్టాండ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: అదే నిజమైనటువంటి యొక్క ఆధ్యాత్మికం.
1: దట్స్ ట్రూ స్పిరిచువాలిటీ.
0: నీవు దైవమే.
1: యువర్ గాడ్.
0: తెలియనంత వరకు నీవు జీవుడే.
1: సో లాంగ్ యూ డోంట్ నో యువర్ ఇండివిజువల్.
0: తెలుసుకుంటే నీవే దైవం.
1: వన్స్ యూ నో యువర్ గాడ్.
0: కనుక ప్రతి తత్వమును కూడా చక్కగా విచారణ సలిపి
1: ఎంక్వైరింగ్ ఎవ్రీథింగ్
0: వివేకంలో మనం ప్రవేశించాలి.
1: డిస్క్రిమినేట్.
0: ఎంత విజ్ఞానం ఉండినప్పటికీ
1: విత్ ఆల్ ద నాలెడ్జ్
0: వివేకమే లేకపోతే
1: వెన్ దేర్ ఇస్ నో డిస్క్రిమినేషన్
0: సర్వము వ్యర్థమైపోతుంది.
1: ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ వెయిన్.
0: ఇంతసేపు
1: సో లాంగ్
0: అనిల్ కుమార్ టోకియో, జపాన్, హాంకాంగ్ అన్ని వైపులా పోయి వారికి ఉన్నటువంటి యొక్క భక్తి ప్రపత్తులు, వారికి జరిగినటువంటి అనుభూతులు చక్కగా హృదయానందంతో మీకు అందించాడు.
1: The experiences in Hong Kong and Tokyo and Thailand have been explained to you.
0: వీరికంతా ఇంత దూరం నుంచి వచ్చినటువంటి వారికి ఇంత భక్తి ప్రపత్తులతో ఇంత అనుభూతులు ఉంటున్నప్పుడు మేము నిరంతరము దగ్గరనే ఉంటున్నామే, మా ఎందుకు ఈ అనుభూతులు రావటం లేదు అని కొంతమందికి ఉండవచ్చు.
1: The devotees staying at a far off places, they have got all kinds of experiences. How is it that we don't have them staying so near?
0: Mee paina niddaya kaani vaari paina daya kaani rendu levu naaku.
1: Swami is not extra compassionate towards them and dispassionate towards them.
0: Matramunna yavvaru talachina anta maatrame neenu. Yavaru enta maatram talustaro anta maatrame untaru.
1: As you think, so God manifests himself.
0: వారి విశ్వాసములే దీనికి మూల కారణం.
1: Their faith is responsible.
0: ఎవరెవరి విశ్వాసం వారికి ఆ ఫలితములు అందిస్తుంటాయి.
1: Their faith gives them results.
0: కానీ మంచి చెడ్డ అక్కడ ఉన్నది, ఇక్కడ ఉంటున్నది.
1: However, good and bad are everywhere.
0: కానీ వారు దూరముగా ఉండటం చేత,
1: since they are far off,
0: దీని యొక్క భక్తి ప్రపత్తులు
1: their devotion
0: వారిలో గాఢముగా చేరిపోతున్నాయి.
1: They are very deep in them.
0: గాఢముగా చేరినటువంటి యొక్క భావములు,
1: ద ఫీలింగ్స్ విచ్ ఆర్ సో డీప్,
0: ఎలాంటి పరిస్థితుల్లో కూడా సుక్షేమంగానే ఉంటాయి.
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ దట్
0: గాఢముగా చేరినటువంటి యొక్క భక్తులు,
1: ద డివోటీస్
0: ఎప్పుడూ అశాంతిగానే ఉంటారు.
1: దే ఆర్ ఆల్వేస్ రెస్ట్లెస్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: స్మాల్ ఎగ్జాంపుల్.
0: రోడ్డు ప్రక్కలోపల
1: అలాంగ్ సైడ్ ఆఫ్ ద రోడ్
0: పెద్ద పెద్ద వృక్షాలంతా ఉంటాయి.
1: దే ఆర్ హ్యూజ్ ట్రీస్.
0: కానీ ఈ వృక్షాలు చూస్తే చాలా పెద్దగా ఉంటున్నాయి.
1: వెన్ యూ లుక్ ఎట్ దెమ్ దే ఆర్ జైంటిక్.
0: కానీ క్షామం ఏర్పడింది.
1: But there was famine.
0: Varshamu ledu.
1: No rain.
0: Neeru ledu.
1: No water.
0: Kaani aa vrikshamulu pachchagane untunnayi.
1: But those trees are green.
0: Daniki prakkane
1: on one side
0: oka vari panta untundadi.
1: Paddy field.
0: Daniki nityamu neeru pettali.
1: The paddy field has to be watered.
0: Oka dinamemaina neeru pettakapothe adi vaadipothundi, endipothundi.
1: If you don't water paddy field for one day, it would be dry.
0: Ee telivu takku manishi em anukuntadu?
1: Who is the foolish one?
0: Vari inta chinna mukka ఒక దినం నీళ్లు కట్టకపోతే వాడికి ఎండి చచ్చిపోతుండాలి.
1: సచ్ లిటిల్ వన్ ద ప్యాడీ.
0: ఇంత పెద్ద వృక్షము ఇంతకాలం వర్షం లేకపోయినా అది పచ్చగా కళకళలాడుతుంటారు.
1: ఎ బిగ్ ట్రీ ఈవెన్ ఇఫ్ యు డోంట్ వాటర్ ఇట్ స్టిల్ రిమైన్స్ గ్రీన్.
0: కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ ద రీజన్?
0: అనగా ఆ పెద్ద చెట్టు యొక్క వేర్లు నీటి మట్టం వరకు దిగిపోయినాయి.
1: మీనింగ్ ద రూట్స్ ఆఫ్ ద హ్యూజ్ ట్రీ హస్ గాన్ ఇంటూ ద డెప్త్స్ ఆఫ్ ది వాటర్ లెవెల్.
0: కనుకనే ఆ లోపల నుంచి ఆ నీరు సప్లై చేస్తుండాలి వేర్ల ద్వారా ఈ చెట్టుకు.
1: Therefore the roots having gone into the depths could take water.
0: ప్రక్కన ఉన్నటువంటి వరి పైరు నీటి మట్టం వరకు దిగలేదు.
1: But the roots of the paddy field have not gone
0: that deep. పైపైనే ఉంటున్నాయి. పైపై నీరు ఉన్నంత వరకు పచ్చగా ఉంటుంది. పైపై నీరు పోతేనే ఎండిపోతుంది.
1: Roots of the paddy field are just superficial, receive the water there only, then becomes dry.
0: కాబట్టి అన్ని విధములా కూడాను మనము అశాంతికి దుఃఖములకు గురి కావటం కారణం ఏమిటి?
1: సో వాట్ ఇస్ ది రీజన్ ఫర్ అవర్ మిస్?
0: మన భావమును ఆ యొక్క గ్రేస్, ప్రేమ, ఆనందము అనేటువంటి తత్వం యొక్క లోతు వరకు దిగటం లేదు.
1: బికాస్ అవర్ రూట్స్ ఆఫ్ ఫెయిత్ హావ్ నాట్ రీచ్డ్ ద డెప్త్స్ ఆఫ్ డివోషన్ అండ్ ఫెయిత్.
0: కేవలం పైపై నీటిలోనే మనం ప్రయాణం చేస్తున్నాం.
1: వీ జస్ట్ ట్రావెల్ సూపర్ఫిషియల్.
0: అంతా మనం ఫ్లయింగ్ సాసెస్ మాది తయారైపోయినాం.
1: వీ హావ్ బికమ్ ఫ్లయింగ్ సాసెస్.
0: కానీ ఇట్టి దాంట్లో మనం ఏమాత్రం కూడా మనం తగినటువంటి యొక్క తత్వాన్ని మనం గుర్తించుకోలేము.
1: వీ డోంట్ అండర్స్టాండ్ ద ట్రూ నేచర్.
0: ఆ నమ్మకం మన కుదరాలి.
1: వీ షుడ్ హావ్ దట్ స్టడీ ఫెయిత్.
0: ఆ విశ్వాసమే మన నిజమైన శ్వాస.
1: దట్ స్ట్రాంగ్ ఫెయిత్ ఇస్ ద బ్రెత్.
0: కానీ ఆ శ్వాస మనకు మధ్య మధ్య మారుతూ ఉంటుంది చేతనే,
1: యాజ్ ద బ్రెత్ చేంజెస్ ఇన్ బిట్వీన్,
0: వ్యక్తిగతమైనటువంటి యొక్క అభిప్రాయ భేదముల చేతనే,
1: బికాస్ ఆఫ్ ది ఇండివిజువల్ ఒపీనియన్,
0: మానవుడు అనేక విధమైనటువంటి యొక్క దుఃఖములకు, విచారములకు, అసంతృప్తికి గురి అవుతున్నాం.
1: వీ ఫేస్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ డిఫికల్టీస్ అండ్ డిస్సాటిస్ఫాక్షన్.
0: మనం వింటున్నాం ఎన్నో మాటలు.
1: We listen so many words.
0: Swami matalu nityamu vintune untunnam.
1: We listen to Swami's words.
0: Kaani kontha mandi okka thuri vinte chalu adi life antha pettukoni danni aacharanalo pettuntaru.
1: But some, if they listen once, they'll practice throughout their life.
0: Inta upanyasam chesinatvanti okka Anil Kumar kudanu.
1: Anil Kumar has given such a long lecture.
0: Ikkada India lo, Bangalore lo, Guntur lo unnanta varaku మంచిగా ఉపన్యాసాలు ఇస్తాడు.
1: సో లాంగ్ ఈజ్ ఇన్ ఇండియా, బెంగళూరు అండ్ గుంటూరు యూస్ గివింగ్ లైక్.
0: కానీ ఉపన్యాసం చాలా కళగా, కాంక్షగా, ఆకర్షణీయంగా, శోభాయమానంగా ఉంటున్నారు. కానీ
1: దోస్ లెక్చర్ ఇస్ అట్రాక్టివ్ అండ్ ఇన్ఫర్మేటివ్.
0: మధ్య మధ్య ఈ మంకీ మైండ్ బంప్సు జంప్సు బంప్సు జంప్స్.
1: ద But his monkey mind has got bumps and jumps.
0: ఒక్కొక్కరు తానే చెప్పుతాడు.
1: He himself says it one time.
0: ఇది నిజమా అని డౌట్ పడతాడు.
1: But he doubts, is it true?
0: ఈ డౌట్ ను పరిహారం గావించుకునే నిమిత్తమై నేను టోక్యోకు పంపించాను.
1: To clarify his doubts, I have sent him to Tokyo.
0: అక్కడ పోయి వారి భక్తి ప్రపత్తులంత కండ్లారా చూచాడు.
1: He has seen himself the devotion of those people.
0: దీనికంతా మూల కారణము మన విశ్వాసమే అని దృఢంగా తెలుసుకున్నాడు.
1: He could understand that the faith which is responsible for the foundation.
0: కనుక ఎక్కడైనప్పటికీ సరే,
1: wherever it may be,
0: విశ్వాసం అనేటువంటిది ఎప్పటికీ ఫెయిల్యూర్ కాదు.
1: The faith will never lead you to failure.
0: ఆ విశ్వాసం ఏమైనా తగ్గినప్పుడే అన్ని కూడా మనకు తొందరనే కలుగుతుంటాయి.
1: When the faith is less, there will be anxiety.
0: ప్రహ్లాదుడు హరిప్రియుడు.
1: ప్రహ్లాద loves హరి.
0: హిరణ్యకశిపుడు హరిద్వేషి.
1: హిరణ్యకశిపు హేట్స్.
0: లేడు లేడు లేడు అని ఒకే వాదంతో చేస్తున్నాడు హిరణ్యకశిపుడు.
1: హిరణ్యకశిపు goes on saying, denying.
0: ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడని ఒకే విశ్వాసంతోనే అనుభవిస్తున్నాడు ప్రహ్లాదు.
1: ప్రహ్లాద has got single faith. God exists, God exists.
0: కొండలపై నుంచి నెట్టినప్పుడు ఎవరు కాపాడినారు? ఆ విశ్వాసమే కాపాడింది.
1: When he was thrown out of the hills, who protected him?
0: విష్ణు కాదు.
1: It's not Vishnu.
0: ఆ విశ్వాసమే విష్ణు స్వరూపాన్ని ధరించింది.
1: That faith has assumed the form of Vishnu.
0: కనుక ఏ సమయం లోపల ఏ రూపం లోపల ఎక్కడెక్కడ ఎట్లా వస్తుందో,
1: ఎట్ వాట్ టైమ్ ఇన్ వాట్ ఫార్మ్ గాడ్ అపియర్స్,
0: ఒకనొక సమయం లోపల షిరిడి లోపల కూడాను,
1: ఎట్ వన్ టైమ్ ఇన్ షిరిడి,
0: తాత్య భార్య సాయిబాబాకు వంట చేసి పెట్టాలని చాలా ఆశపడింది.
1: ద వైఫ్ ఆఫ్ తాత్య వాంటెడ్ టు కుక్ ఫర్ స్వామి.
0: ఇంటికి రావాలి స్వామి, నేను ఒక వ్రతం చేసుకుంటున్నాను, మా ఇంట్లో భోంచేయాలా అని ఆశించింది.
1: She wanted Swami to visit her house.
0: Tappaga vastanani maatichadu.
1: Baba promised that he would come.
0: Kaani aanu siddham chesukundi.
1: But she was ready.
0: Anni vidhara kudanu kaachukundi paapam.
1: She was waiting anxiously.
0: Kaani cheppinata kaalaniki poledu baba.
1: But Baba didn't go at the appointed hour.
0: Anni tattalo pettukundi.
1: All materials are served on the
0: plate. Pattandagiriki poyindi baba, enduku nannu inta avamanam chestunnavu?
1: Then he went to Baba.
0: Naaku avamanamaina paravaledu. మీరు ఇచ్చిన మాటను తప్పిపోతున్నారు, మీరు అసత్యవాది అని పేరు వస్తుంది.
1: డజంట్ మ్యాటర్ ఈవెన్ ఇఫ్ ఐఎమ్ పుట్ టు షేమ్, బట్ యు ఆర్ సబ్జెక్ట్ టు ఫాల్స్హుడ్.
0: కనుక మీరు అసత్యానికి పాల్పడకూడదు.
1: బట్ యూ షుడ్ నెవర్
0: చెప్పిన మాటను నిలబెట్టుకోవాలి.
1: యూ షుడ్ స్టాండ్ బై ద ప్రామిస్.
0: అని పటం ముందు పోయి ప్రార్థిస్తుండాలి.
1: షీ వాస్ ప్రేయింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ బాబాస్ పిక్చర్.
0: ఈ లోపల ఒక కుక్క వచ్చేసేసింది.
1: ఇన్ ది మీన్ టైమ్ ఏ డాగ్ కేమ్.
0: ఆ చేసిన వంటనంతా తినేసి వెళ్ళిపోయింది.
1: ఇట్ హాస్ ఈటన్ అవే ఆల్ ద ప్లేట్.
0: వెనక్కి చూచేటప్పటికీ కుక్క తింటూ ఉండాలి.
1: She noticed the dog eating. The
0: కర్ర తీసుకుని దాన్ని బాగా కొట్టి తరిమి కొట్టింది.
1: She has beaten the dog with a stick.
0: అప్పుడు నేను చేసిందంతా కూడా కట్టె కడపడి కుక్కకు అర్పితం చేశానా? దైవానికి కాదే, దైవం అనేటువంటి గాడ్, ఇది డాగ్. దైవానికి చేసినటువంటి డాగ్ కంత అర్పితం అయిపోయింది. నేను ఎంత దురదృష్టవంతురాలను అనుకుంది పాపం.
1: She felt so mad, so sad, because she wanted to offer all the preparations to God, devotee, but it is devotee dog that has partaken the food.
0: రెండవ దినము షిరిడీకి వచ్చింది.
1: ద ఫాలోయింగ్ డే షీ హాడ్ బీన్ టు షిరిడీ.
0: మీరు చెప్పిన మాటను దక్కించుకోవాలి కదా
1: బాబా. షుడ్ యూ నాట్
0: చెప్పిన మాట ప్రకారం నడుచుకోవాలి కదా.
1: యూ షుడ్ స్టాండ్ బై యువర్.
0: ఇంత అబద్ధం చెప్పారు.
1: వై డిడ్ యూ స్పీక్ లైస్?
0: బాబా కోపం వచ్చి, సైతాన్ నేను అబద్ధం చెప్పానా?
1: బాబా వాజ్ యాంగ్రీ. సైతాన్ డిడ్ ఐ అటర్ ఫాల్స్హుడ్?
0: అక్కడ ప్రతి పదముకు ప్రతి దానికి కూడా సైతాన్ సైతాన్ అని ఉపయోగపెట్టేది.
1: బాబా యూస్ టు యూస్ దిస్ వర్డ్ సైతాన్ ఇన్ దోస్.
0: ఇప్పుడు ఎక్కువ దున్నపోతా దున్నపోతా అని ఉపయోగపెట్టేది.
1: నౌ ఇన్ దిస్ ఫార్మ్ స్వామి సేస్ దున్నపోతూ దున్నపోతూ హీ బఫెలో.
0: నేను అబద్ధం చెప్పవలసిన అవసరం లేదు.
1: ఐ నీడ్ నాట్ అటర్ లైస్.
0: నేను నీకు తృప్తి నిమిత్తమే నేను అంత అబద్ధం ఆడడం కరలేదు.
1: ఐ నీడ్ నాట్ సాటిస్ఫై. I am very firm of truth.
0: నా సత్యాన్ని మీరు గుర్తించుకోవటం లేదు.
1: యూఆర్ నాట్ అండర్స్టాండింగ్ మై ఫాదర్.
0: సాయిబాబా సాయిబాబా సాయిబాబా అంటే మూడున్నర అడుగు మాత్రమే ఉంటుంది. ఈ రూపాన్ని మాత్రమే మీరు సంకుచితమైన భావంలో మీరు చింతిస్తున్నారు.
1: యూ థింక్ బాబా ఇన్ ఎ నారో వే టేకింగ్ ఇట్ ఇస్ దిస్ ఫిజికల్ ఫ్రేమ్ వర్క్.
0: అన్ని రూపాలు నావే.
1: ఆల్ ఫార్మ్స్ ఆర్ మైన్.
0: అనంతమైనటువంటి ఒక భావాలు మీలో లేదు.
1: యూ డోంట్ హ్యావ్ దట్ బ్రాడ్ ఫీలింగ్.
0: ఇది నారో మైండ్.
1: యువర్స్ ఇస్ నారో మైండ్.
0: దానివల్ల నీకు వీరం కనిపిస్తుండాలి.
1: దేర్ఫోర్ యూ డోంట్ అండర్స్టాండ్.
0: కుక్క ఎవరు? నేనే.
1: అండ్ దట్ వెరీ డాగ్
0: అని సర్వస్వరూపమును కూడా తానుగా భావింపజేసేటువంటి యొక్క తత్వము దైవత్వం.
1: ఇట్స్ ఓన్లీ గాడ్ హూ విల్ ఎక్స్ప్లెయిన్ దిస్ వే, డెమోన్స్ట్రేట్ దట్ ఇది.
0: కానీ ఒక్క రూపం మాత్రమే లక్ష్యం పెట్టుకుని
1: కీపింగ్ వన్ ఫామ్,
0: దీనిని మాత్రమే మాటల కిందను ఆటల కిందను పాటల కిందను భావించుకుని
1: టేకింగ్ ఇట్ సింగింగ్ ఇట్ ఇన్ ప్రైజ్ ఆఫ్
0: దీనిలో కలిగినటువంటి మార్పుల వల్ల దైవం పైన మార్పు రావటము, ఇది కేవలము ఒక సంకుచితమైనటువంటి భావమే.
1: Basing on these changes, if you change your attitude to the divinity, it's narrow-minded.
0: భగవంతుడు ఏ రూపమునైనా రావచ్చు.
1: God can assume any form.
0: అన్ని రూపములు తానే.
1: All forms are His.
0: ఇప్పుడు స్వామి ఉంటున్నాడు.
1: Here is Swami.
0: ఇప్పుడు అనిల్ కుమార్ ని పిలిచమని ఏదో ఒక పాయతో చెప్పచ్చు, ఇంకొక పిల్లవాడితో చెప్పచ్చు, ఇంకొక పిల్లవాడితో చెప్పచ్చు.
1: హీ మే ఆస్క్ అనిల్ కుమార్ టు కమ్ హియర్ త్రూ ఎనీ మెసేజ్.
0: ఏ పిల్లవాడితో అయినా కూడా నేను ఈ వార్తని మెసేజ్ ని పంపవచ్చు.
1: స్వామి కెన్ సెండ్ ఎ మెసేజ్ త్రూ ఎనీబడీ.
0: కానీ పలాని వారి ద్వారానే పంపాలనేటువంటిది లేదు.
1: ఇట్స్ నాట్ నెసెసరీ దట్ ది మెసేజ్
0: ఒకరికి పాము కరిచి చచ్చిపోతాడు.
1: వన్ మై డై బికాస్
0: ఒకరి పిడుగుబడి చచ్చిపోతాడు.
1: వన్ మై డై బికాస్
0: ఒకరు జారి పడి చచ్చిపోతాడు. జారి
1: వన్ మై స్లిప్ అండ్ డై.
0: ఇవన్నీ జరుగుతుండేటంటే ఏమిటి, భగవంతుడు ఈ సమయంలో నన్ను రక్షించలేదే అంటాడు. ఆ పిడుగు తాను పంపిందే, ఆ పాపం తాను పంపినవి, అవంతా మెసేజ్లే. ఏ ఒక్కటి కూడా భగవత్ యొక్క సందేశం చేతనే సర్వము జరిగిపోతుంటాయి.
1: హీ డైస్ బికాస్ ఆఫ్ సర్పెంట్ బైట్ బికాస్ సర్పెంట్ ఇస్ ఎ మెసేజ్. హీ డైస్ బికాస్ ఆఫ్ ఎ స్లిప్ బికాస్ స్లిప్ ఇస్ దిస్ మెసేజ్.
0: ఇప్పుడు ఒక్కసైనా కూడా నేను ఈ వార్తని మెసేజ్ ని పంపవచ్చు.
1: స్వామి కెన్ సెండ్ ఎ మెసేజ్ త్రూ ఎనీబడీ.
0: కానీ పలాని వారి ద్వారానే పంపాలనేటువంటిది లేదు.
1: ఇట్స్ నాట్ నెసెసరీ దట్ ది మెసేజ్
0: ఒకరికి పాము కరిచి చచ్చిపోతాడు.
1: వన్ మై డై

0: He dies because of his slip, because slip is his message.
1: ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ.
0: A small example.
1: మనం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కట్టాం.
0: We have here super specialty hospital.
1: ఇది ఎందుకోసం కట్టాలి?
0: Why should it be constructed?
1: అయితే అనేక మంది అనేక రోగములతో బాధపడుతుంటారు.
0: Many people suffer from various diseases.
1: అందరికీ దివ్యమైనటువంటి భక్తి ప్రపత్తులు రావాలంటే ఇది చాలా కష్టం.
0: It's very difficult to have divine feelings in everyone.
1: కొంతమంది మందుల పైన విశ్వాసము, కొంతమంది ఆపరేషన్ పైన విశ్వాసము, కొంతమంది డాక్టర్స్ పైన విశ్వాసము, ఈ విధంగా అనేక రకాలుగా ఉంటుంటారు.
0: పీపుల్ హావ్ ఫెయిత్ ఇన్
1: దేవుడ్. ఏ రకమైతే ఏమిటి,
0: వాట్ ఎవర్ మే బి,
1: చావిడైతే ఏమి, చత్రమైతే ఏమి, నిద్ర వస్తే చాలు రాని, చావిడైనా చత్రమైనా నిద్ర వస్తే చాలు.
0: వెదర్ ఇస్ ఎ ప్లాట్ఫార్మ్ ఆర్ ఎ చౌల్ట్రీ, ఇట్ ఇస్ ఎనఫ్ ఇఫ్ యు స్లీప్.
1: అదే విధంగా రోగులు నివారణ అయ్యి ఆరోగ్యాన్ని కాపాడుకుని ఆనందంగా ఉండటమే మా యొక్క లక్ష్యం.
0: The disease must be cured, you should be healthy and you should be happy.
1: దాని వల్ల చాలా మంది శ్రద్ధ భక్తులతో కూడినటువంటి వాళ్ళు, మన వేణుగోపాలు, ఆ ఢిల్లీ టీము, ఇంకా హైదరాబాద్ టీము, వీళ్ళందరూ కూడా వచ్చి ఇవన్నీ ఆపరేషన్ చక్కగా చేస్తున్నారు.
0: For that reason many doctors, Dr. Venugopal, Delhi team, Hyderabad team come here.
1: Venugopal, Delhi team, veerandaru vachi ikkada operation cheyadaniki edi kaaranam?
0: What is the reason for Venugopal and Delhi team to visit
1: and conduct operation? Vaadha bhaktule deeniki moola kaaranam.
0: It's only their steadfastness and
1: devotion. Delhi vadalipetti ikkadiki vachi veellu ee raatrim pagalu seva padavalsina avasaram em undali?
0: Why should they leave Delhi and struggle hard and
1: aspatra lopala manchiga ఈ ఆపరేషన్ జరిగి అందరికీ తగినటువంటి ఒక ఆనందాన్ని ఇవ్వాలనేటువంటి ఒక సంకల్పమే వారి సత్సంకల్పం.
0: They got that good determination that everyone should be happy, that operation should be successful.
1: వాళ్ళు కూడా స్వామి లక్ష్యంతోనే చేస్తున్నారు, కానీ వేరొక లక్ష్యం కాదు.
0: They do all this keeping Swami in view, nothing else.
1: కనుక ఒక్కొక్కరి ద్వారా ఒక్కొక్క పనిని చేపించాలి.
0: So each work has to be done in a particular person.
1: కనుక ఇవన్నీ కూడా మొత్తం పైన ఒక్క గమ్యమే.
0: Everything leads to same goal.
1: ఒక్క లక్ష్యమే.
0: Only one goal.
1: కనుక ఈనాడు చూడండి, పూర్వము హార్ట్ ఆపరేషన్ అంటే ఎంతో భయపడిపోయేటువంటి వాడు.
0: ఇన్ దోస్ డేస్ హార్ట్ ఆపరేషన్ మెనీ
1: అంతా పిలిపించుకునేటువంటి వాళ్ళు.
0: దే యూజ్డ్ టు సమన్ రిలేటివ్స్.
1: ఈ ఆపరేషన్ తర్వాత ఏమవుతుందో ఏమిటో,
0: వాట్ వుడ్ హ్యాపెన్ ఆఫ్టర్ ఆపరేషన్.
1: వీళ్ళు ఏడ్చడము, వచ్చిన బంధువులు ఏడిపించడమే.
0: ఈ క్రైస్ అండ్ రిలేటివ్స్ ఆల్సో క్రై.
1: ఈ రకంగా జరుగుతూ ఉండేటువంటిది.
0: Such things happen.
1: ఇప్పుడు ప్రశాంతి నిలయం లోపల హార్ట్ ఆపరేషన్ పెట్టిన తర్వాత అందరికీ కాల్లో విరిగిన ముళ్ళు తీసినట్టుగా సులభమైపోయింది వాళ్ళ.
0: When heart operations are undertaken, Prashanthi Nilayam, no one is afraid of heart
1: surgery.
0: That fearlessness is there.
1: Ade abhayam.
0: That gives you all security.
1: చిన్న చిన్న పిల్లలంతా కూడాను,
0: ఈవెన్ లిటిల్ చిల్డ్రన్,
1: నవ్వుతూ నవ్వుతూ వస్తున్నారు హాస్పిటల్.
0: దే కమ్ టు ద హాస్పిటల్ స్మైలింగ్.
1: హాస్పిటల్ కి వెళ్ళాను.
0: స్వామి వెంట హాస్పిటల్.
1: చిన్న బిడ్డ ఆపరేషన్ జరిగింది.
0: A small little child was operated.
1: ఆ మంచం పై నుంచి నవ్వుతూ నవ్వుతూ నమస్కారం చేస్తుండాలి.
0: ద చైల్డ్ సిటింగ్ ఆన్ ద బెడ్.
1: తల్లి లేదు, తండ్రి లేదు, బంధువులు లేరు దగ్గర కూడా.
0: నో మదర్, నో ఫాదర్, నో రిలేటివ్.
1: ఆ బిడ్డకి అంత ఆనందం ఎక్కడి నుంచి వచ్చింది?
0: వై షుడ్ ద చైల్డ్ బి సో హ్యాపీ?
1: అది కేవలం ఒక వాతావరణం యొక్క ప్రభావం.
0: ఇట్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద ఎన్వైరన్మెంట్.
1: వారి విశ్వాసమే దీనికి మూల కారణం.
0: దట్ ఫెయిత్ ఈస్ ది బేసిస్.
1: కనుక అన్ని విధాలకు ఆనందంగా జరుగుతూ ఉంటుండాలి.
0: ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్ ఇన్ ఏ హ్యాపీ వే.
1: అన్ని కూడా ఒక భగవత్ కార్యంగానే వాళ్ళు కూడా చేస్తున్నారు.
0: దే డూ ఇట్ యాస్ గాడ్స్ వర్క్.
1: మేము చేస్తున్నామే, మేము, ఇలాంటి అహంకారం వారి దగ్గర ఎక్కడ కూడా లేదు.
0: దే హావ్ నో ట్రేస్ ఆఫ్ ఈగో దట్ దే ఆర్ డూయింగ్.
1: కానీ వాళ్ళు ఎదురుగా మనం చెప్పకూడదు, కానీ ఎంతో శ్రద్దాభక్తితో చేస్తున్నారు.
0: ఇట్ నీడ్ నాట్ బి సెడ్ ఆన్ దర్ ఫేస్. దే డూ ఇట్ విత్ అ లాట్ ఆఫ్
1: అలాంటి శ్రద్దాభక్తులు కలిగినటువంటి వాళ్ళే ఈనాడు లోకానికి అవసరం.
0: For this world, the men of devotion
1: శ్రద్ధాభక్తియే లేకపోతే ఇన్ని చేసి ఏం ప్రయోజనం?
0: When they are missing, what is the fun of doing these things?
1: కూరగాయల మంచి ఫ్రెష్ కూరగాయలు మనం మార్కెట్ నుంచి తెచ్చాం.
0: యూ బ్రింగ్ ఫ్రెష్ వెజిటబుల్స్ ఫ్రమ్ ద మార్కెట్.
1: అప్పటికప్పటికి చింత చెట్టు నుంచి కోసి చక్కని చింతక ఒక పండు తీసుకాం.
0: యూ బ్రాట్ ద టామరిండ్ ఆల్సో ఫ్రెష్.
1: మంచి కొత్త ఉప్పు వేశాము.
0: ఫ్రెష్ సాల్ట్ ఇస్ ఆల్సో యాడెడ్.
1: మంచి మిరపకాయలు వేశాము.
0: ద గుడ్ చిల్లీస్ ఆర్ ఆల్సో యాడెడ్.
1: చక్కని సాంబార్ చేశాము.
0: Good sambar is prepared.
1: Kani ali chedipoyindi sambar.
0: But the sambar is spoiled.
1: Uppulo tappunda.
0: Is there a mistake in the
1: uppulo tappunda?
0: Or in the dog?
1: Lek chintapallo tappunda?
0: Or defect in tamarind?
1: Kuragallo tappunda?
0: Or in vegetable?
1: Kaadu kaadu kaadu.
0: No.
1: Paatralo kalai veyaledu anduvalla poison aipoyindi.
0: The vessel is not tinned, therefore it became poison.
1: Kaluku ivanni operation lu enta chesina,
0: in spite of all the operations,
1: లక్షల రూపాయల ఖర్చైనటువంటి వాల్స్ అంతా పెట్టినప్పటికి,
0: ఈవెన్ ఇఫ్ లాక్స్ ఆర్ స్పెండ్,
1: అన్ని చేస్తున్నప్పటికి,
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ థింగ్స్ డన్,
1: ఆ భక్తి విశ్వాసం అనేటువంటి ప్రేమతత్వం హృదయంలోకి లేకపోతే కళాయి లేని పాత్రలో

0: రిలేట్ అవుతుంది.
1: వెన్ దర్ ఇస్ నో లవ్ ద థింగ్ విత్ ఇన్ ది వెసల్ ఆఫ్ హార్ట్ ఎవ్రీథింగ్ బికమ్స్ అ పాయింట్.
0: విశ్వాసం కావాలి.
1: That faith is necessary.
0: ఎక్కడైనా కూడా విజయానికి కానీ అపజయానికి కానీ విశ్వాసము అవిశ్వాసము మూల కారణం.
1: For success and failure is the faith and absence of faith.
0: చోట అన్ని జరుగుతాయి.
1: If you got faith, everything will be done.
0: కానీ విశ్వాసం లేకుండా
1: without faith
0: ఏదో భక్తి అని వాదోపవాదములు వేస్తూ కూర్చుంటే
1: ఇఫ్ ఎంటర్ ఇన్ ఆర్గ్యుమెంటేషన్
0: అహంకారం యొక్క ప్రభావాలు
1: ఇట్ ఇస్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఈగో
0: ఆడంబరాల యొక్క ప్రభావాలు
1: ఇట్స్ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్
0: అంతే గాని భక్తి ప్రపత్తుల యొక్క ప్రభావము కాదు.
1: నాట్ ది ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ డివోషన్
0: కనుక దివ్యమైన ప్రేమ స్వరూపులారా
1: సో ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్
0: దైవత్వం యొక్క తత్వాన్ని గుర్తించాలంటే
1: టు అండర్స్టాండ్ ది డివినిటీ
0: మొట్టమొదటి దైవత్వం సర్వత్రా ఉంటుండాలి.
1: వీ షుడ్ అండర్స్టాండ్ గాడ్ ఈజ్ ఎవ్రీవేర్
0: దైవత్వం లేనటువంటి యొక్క స్థానం కానీ
1: ఎయిదర్ ద ప్లేస్ వితౌట్ గాడ్
0: దైవనామము కానటువంటి వస్తువు కానీ
1: ఎనీ ఆబ్జెక్ట్ వితౌట్ గాడ్
0: లేదు.
1: నథింగ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ దిస్ వరల్డ్
0: కనుక గురు పూర్ణిమ అనగా
1: గురు పూర్ణిమ మెన్
0: పూర్ణమైనటువంటి యొక్క చంద్రుడు అనగా ఎట్టి మచ్చలు లేకుండా ఉండేటువంటి వాడు
1: ఫుల్ మూన్ వితౌట్ ఎనీ స్పాట్స్
0: కనుక చంద్రమా మనసో జాత చచ్చో సూర్యోజాయత
1: మైండ్ ఈజ్ ది
0: ప్రిసెంట్ మన యొక్క మనసే
1: ద మైండ్ ఈజ్ ద మూన్
0: ఈ మనసు పరిపూర్ణమైనటువంటి యొక్క దీనిగా ఉన్నప్పుడు
1: when the mind is full and pure
0: అదే గురు పూర్ణిమ మంచి ప్రకాశాన్ని ఇస్తుంది.
1: దట్ ఈస్ గురు పూర్ణిమ గివ్స్ గుడ్ లైట్
0: అదే గురు పూర్ణిమ యొక్క ప్రభావం కానీ
1: దట్ ఈస్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్
0: శిష్యులందరినీ చేర్చుకుని పాద పూజలు చేపించుకోవడం దక్షిణాలు ప్రదక్షిణాలు ఇవన్నీ చేయించుకోవడం ఇవి కాదు గురు పూర్ణిమ యొక్క లక్షణాలు.
1: గురు పూర్ణిమ డస్ నాట్ మీన్ కలెక్టింగ్ ది డిసైపుల్స్ కలెక్టింగ్ మనీ మేకింగ్ దమ్ గో రౌండ్
0: ఎంత ప్రదక్షిణ చేసినా దక్షిణ లేకపోతే అది ఫలితం లేదంటారు.
1: హి మే జస్ట్ గో రౌండ్ ఇన్ ప్రదక్షిణ బట్ వితౌట్
0: దక్షిణ ప్రదక్షిణ
1: సో దక్షిణ ఆఫరింగ్ దాని
0: దక్షిణ ఏమిటిది
1: వాట్ ఈస్ దక్షిణ ఆఫరింగ్
0: నీ ప్రేమను అందించడమే దక్షిణ
1: ఆఫర్ యువర్ లవ్
0: ప్రదక్షిణ అనగా ఏమిటి
1: వాట్ ఈస్ మెంట్ బై ప్రదక్షిణ
0: సర్వత్రా ఉన్నటువంటిది భగవంతుడు ఒక్కడే అని తెలుసుకోవటమే ప్రదక్షిణ
1: టు నో గాడ్ హూ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ ఇస్ ప్రదక్షిణ
0: రెండు తత్వాన్ని కూడా మనం చక్కగా గుర్తించుకుంటే
1: వెన్ వీ అండర్స్టాండ్ దట్ నేచర్
0: నిత్యము గురు పౌర్ణమి
1: ఎవ్రీ డే ఇస్ గురు పౌర్ణమి
0: సర్వము గురుత్వమే
1: ఎవ్రీథింగ్ ఇస్ టీచర్
0: మర్మమెరిగిన మరు నిమిషంలో మనసే వారికి గురుడండి.
1: ద మూమెంట్ ది సీక్రెట్ ఇస్ అండర్స్టూడ్ ద మైండ్ ఇట్ సెల్ఫ్
0: మర్మము తెలియకుండా ఉండినంత వరకు వాడు అంధకారమే.
1: వెన్ ది సీక్రెట్ ఈస్ నాట్ నోన్ ఈజ్ ఇన్ దాట్
0: సత్యాన్ని గుర్తించుకుంటే అదే గురుత్వమే.
1: వెన్ ది నేచర్ ఈజ్ అండర్స్టూడ్ దట్
0: కాబట్టి గురువు అనగా ఒక్క దైవమే గురువు దైవమే గురువు దైవమే గురువు ఇంకెవరు గురువు లేరు లోకంలో.
1: దెన్ హూ ఇస్ గురు గాడ్ గాడ్ గాడ్ అలోన్ ఈజ్ గురు
0: కనుక దైవ చింతన చెయ్యండి.
1: దెన్ థింక్ ఆఫ్ గురు
2: भजन बिना सुख शांति नहीं हरि भजन बिना सुख शांति नहीं.

0: ప్రేమస్వరూపులారా, భారతదేశం నందు అనేక విధములైనటువంటి అనుభవజ్ఞులైనటువంటి వైద్యులు లేకపోలేదు.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్ ఇన్ భారత్, దేర్ మెనీ ఎక్స్పీరియన్స్ డాక్టర్స్.
0: ఏదో విదేశాల్లో పోయి అక్కడ వారు అనేక విధమైనటువంటి యొక్క శ్రమలను కూడా చేసి చాలా నూతనమైనటువంటి పద్ధతులను కూడా గుర్తించి అనేక విధములుగా పేరు ప్రఖ్యాతులు పొందుతున్నారు.
1: People visit foreign countries, they receive various forms of training and acquire new skills.
0: నిజముగా భారతీయులకున్నంత ఓపిక మరొకరికి లేదు.
1: In fact, what all that's not present here is not present elsewhere.
0: విదేశాల్లో పోయి రాత్రింపగలు కూడా కష్టపడి రోగులను చూస్తూ ఎన్నో విధములైనటువంటి యొక్క శ్రమలు పడుతున్నారు.
1: They struggle hard taking care of the patients day and night.
0: కానీ అక్కడ కూడాను అధికంగా రోగులకు తగినటువంటి వైద్యం చేసేది భారతీయులే కానీ విదేశీయులు ఎక్కువ మంది కాదు.
1: బట్ దే ఆర్ అబ్రాడ్, ది డాక్టర్స్ హూ అటెండ్ ఆన్ ద పేషెంట్స్ ఆర్ ఇండియన్ డాక్టర్స్ ఓన్లీ.
0: చెప్పేటువంటి వారు పూర్వం మన యొక్క భారతదేశంలో, ఆంధ్రప్రదేశంలో ప్రత్యేకంగా.
1: మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్.
0: సొమ్ములు మావి, షోకులు మీవి అని.
1: మనీ బిలాంగ్స్ టు అస్, ద కంఫర్ట్ బిలాంగ్స్ టు అదర్స్. Jewels are many, beauties others. Jewels are mine and beauties others. Beauty others.
0: కనుక చేసేదంతా కూడా భారతీయులు అక్కడ పని.
1: వాట్ ఆల్ దట్ ఇస్ డన్ బై ఇండియన్.
0: కీర్తి ప్రతిష్టలంతా వాళ్లకు.
1: ద నేమ్ అండ్ రిప్యూట్ గోస్ టు దెమ్.
0: అటువంటి రీతిగానే భారతదేశం లోపల ఎన్ని విధములైనటువంటి యొక్క శక్తి సామర్థ్యం కలిగినటువంటి వారు ఉంటున్నారు.
1: లైక్ దిస్ ఇన్ ఇండియా దేర్ ఆర్ మెనీ పీపుల్ విత్ కెపాసిటీస్ అండ్ స్కిల్స్.
0: ఏదైనా కూడా సమీపంలో ఉండేటువంటి దాని యొక్క విలువ అందరికీ అంత విలువ గుర్తించడానికి వీలు కాదు.
1: బట్ మెనీ పీపుల్ డు నాట్ రికగ్నైజ్ ది వాల్యూ వెన్ ఇట్ ఇస్ సో ఈజీలీ అవైలబుల్ ఇన్ ప్రాక్సిమిటీ.
0: అది దూరంగా ఉండడం దానిపైనే చాలా ఆకర్షణ.
1: దిస్ లాట్ గ్రేట్ అట్రాక్షన్ వెన్ ఇట్ ఇస్ ఫార్
0: 24 గంటల సేపు స్వామి సంతనే ఉంటుంది, స్వామి దగ్గరే ఉంటున్నప్పుడు కూడా స్వామి విలువ కూడా అంత తెలియదు.
1: సో లాంగ్ వేర్ సో నియర్ టు స్వామి వీ డోంట్ అండర్స్టాండ్ ద వాల్యూ.
0: కొంచెం దూరం పోయినప్పుడే దాని విలువ ఎక్కువగా తెలుస్తుంటారు.
1: ద మూమెంట్ వేర్ లిటిల్ బిట్ ఫార్ ఆఫ్ విల్ నో ద వాల్యూ.
0: లైట్ హౌస్ ఉంటుంటుంది, దాని లైట్ చాలా దూరంగా ఉండేటువంటి వారికి తెలుస్తుందని కింద ఉన్నటువంటి వారికి తెలియలేదని.
1: హియర్ ఇస్ ద లైట్ హౌస్, ద లైట్ ఈస్ సెట్ టు డిఫరెంట్ ప్లేసెస్ బట్ దోస్ అండర్ నీత్ ది లైట్ హౌస్ డోంట్ ఫీల్ ద లైట్.
0: అదే విధంగానే
1: సిమిలర్లీ
0: మన భారతీయుల లోపల
1: అమంగ్ భారతీయ
0: చాలా శ్రద్దా భక్తి కలిగినటువంటి వారు
1: మెనీ పీపుల్.
0: విదేశంలో కూడా మంచి మంచి వారంతా లేకపోలేదు.
1: దేర్ గుడ్ పీపుల్ టూ.
0: భారతదేశంలో ఇంత శక్తి సామర్థ్యం ఉండేటువంటి వారు ఉండినప్పటికీ
1: though there are many people with such capacity,
0: వారికి తగినటువంటి ఉత్సాహ ప్రోత్సాహాలు అందించేటువంటి వారు చాలా తక్కువ.
1: దర్ ఆర్ వెరీ ఫ్యూ హూ ఎంకరేజ్ సచ్ పీపుల్.
0: కనుకనే మన భారతదేశంలో చాలా మంది డాక్టర్స్, నర్సెస్, కంపౌండర్స్ ఇలాంటి వాళ్ళంతా కూడా విదేశాలకు వెళ్లిపోతున్నారు.
1: ఇట్ ఈస్ ఫర్ దట్ రీజన్ మెనీ ఆఫ్ ద డాక్టర్స్, కంపౌండర్స్, నర్సెస్ గో అబ్రాడ్.
0: కారణం ఏమిటి? వారికి తగినటువంటి అవకాశాలు ఇక్కడ ఇవ్వటం లేదు.
1: బికాస్ దే ఆర్ నాట్ గివెన్ ఎనఫ్ ఆఫ్ ఆపర్చునిటీస్.
0: అంతే కాకుండా వారికి తగినటువంటి యొక్క ఉద్యోగ సద్యోగాలు కూడా తగినటువంటివిగా ఇవ్వటం లేదు.
1: దే డోంట్ హావ్ జాబ్ పొటెన్షియల్.
0: వారికి తగినటువంటి స్థాయిని కూడా వారికి అందించడం లేదు.
1: దే ఆర్ నాట్ గివెన్ ప్రాపర్ పొజిషన్స్.
0: సీనియర్ జూనియర్ గా, జూనియర్ సీనియర్ గా మార్చేస్తుంటారు.
1: సీనియర్ బికమ్స్ జూనియర్, జూనియర్ బికమ్స్ సీనియర్ హియర్.
0: ఇలాంటి యొక్క కొన్ని ఇబ్బందుల వల్ల
1: బికాస్ ఆఫ్ సర్టన్ ప్రాబ్లమ్
0: భారతదేశం నుంచి అనేక మంది బయటకు వెళ్లిపోతున్నారు.
1: మెనీ లీవ్ దిస్ కంట్రీ.
0: కానీ నా ఉద్దేశం ఏంటంటే ఇంత శక్తి సామర్థ్యం కలిగినటువంటి వారిని భారతదేశం నుంచి బయటకు ఎందుకు పంపాలి?
1: వై షుడ్ వి సెండ్ సచ్ మైటీ పవర్ఫుల్ పీపుల్?
0: మనమే వీరిని ఇక్కడ పెట్టుకుని చాలా బాగుంటుందని సంకల్పించుకుని
1: థింకింగ్ దట్ వీ షుడ్ హావ్ సచ్ పీపుల్ అండ్ మేక్ దెమ్ వర్క్.
0: చాలా గొప్ప గొప్ప డాక్టర్స్ అంతా ఉంటున్నారు మన హాస్పిటల్లో.
1: దర్ వెరీ గ్రేట్ డాక్టర్స్ ఇన్ అవర్ హాస్పిటల్.
0: వాళ్ళు లంచ్ ఎప్పుడు తీసుకుంటారు? 5 గంటలకు తీసుకుంటారు.
1: వెన్ డు దే టేక్ లంచ్? అట్ 5 o'clock.
0: అయితే అది కూడా నాకు కష్టమే. ఎందుకంటే డాక్టర్స్ బాగుంటే కదా పనులు బాగా జరుపుకోవచ్చు.
1: స్వామి ఫీల్స్ బ్యాడ్ బికాస్ డాక్టర్ షుడ్ బి హెల్త్.
0: హెల్త్ ఈజ్ వెల్త్. హెల్త్ ఈజ్ వెల్త్.
1: హెల్త్ ఈజ్ వెల్త్.
0: వాళ్ళు బాగుండేటప్పుడే ఎన్ని పనులైనా చేసుకోవచ్చు.
1: ఇఫ్ దే ఆర్ పర్ఫెక్ట్ అండ్ హెల్తీ దే కెన్ డూ ఎనీథింగ్.
0: అందువల్ల నేను చెప్తుంటా దినము 10-12 చేస్తున్నారు ఆపరేషన్.
1: They are doing operations at the rate of 10 and 12.
0: Oddu oddu 4, 2, 3 cheyandi. Meeru kuda aarogyam undale meeku tagirakunte shrama ayipothe chaala ibbandi ayipothundi antuntanu.
1: Swami restricted them to number 4 operations per day because of for their comfort.
0: Kada alanti doctors anta undinappudu
1: when we have such doctors
0: manchi nurses ni kuda training cheyalanukunte sankalpamu chesi
1: Swami willed that there should be trained nurses.
0: రేపటి నుంచి నర్సెస్ ట్రైనింగ్ కాలేజ్ కూడా పెట్టేసేస్తున్నాం.
1: ఫ్రమ్ టుమారో నర్సెస్ ట్రైనింగ్ కాలేజ్ స్టార్టెడ్.
0: డాక్టర్స్ ఆపరేషన్ చేయటం చాలా సులభం.
1: ఇట్స్ క్వైట్ ఈజీ ఫర్ ద డాక్టర్ టు ఆపరేట్.
0: ఆపరేషన్ అయిన తర్వాత వాళ్ళని చూసుకునేది చాలా ఇబ్బంది.
1: ద పోస్ట్ ఆపరేటివ్ కేర్ ఇస్ మోర్ ఇంపార్టెంట్.
0: కూరగాయలు కోయటం చాలా సులభము.
1: టు కట్ ది వెజిటబుల్ ఇస్ ఈజీ.
0: కానీ దాన్ని మంచి కూరగా వండటమే చాలా కష్టం.
1: టు మేక్ ఇట్ ఎ గుడ్ కర్రీ ఇస్ డిఫికల్ట్.
0: ఈ వండటం అనేటువంటిదంతా నర్సెస్ పైన ఆధారపడి ఉంటుంటారు.
1: దిస్ కుకింగ్ ప్రాసెస్ ఇస్ డన్ బై ద నర్స్.
0: ఈ నర్సెస్ సరైనటువంటి రీతిగా లేకపోతే
1: విత్ ద నర్సెస్ ఆర్ నాట్ ప్రాపర్
0: ఆపరేషన్ చేసినప్పుడు అది అపజయమే అవుతుంది.
1: ద ఆపరేషన్ ఆల్సో విల్ లీడ్ టు ఫెయిల్యూర్.
0: కనుక మంచి నర్సెస్ ట్రైనింగ్ చేయాలని
1: so in order to train good
0: nurses college repeat start chestunnam.
1: Swami started nurses college.
0: Yavaraina manchi tyaga jeevulu ganu pavitramaina hrudayamto seva cheyalanukunte uddesham lekunte vaadu ma safai daggariki vachi applications ichukoni vaallandulo chetamula ee vidhamaina kharchu ledu free education.
1: Those of you with a pure and sacred heart, with a spirit of sacrifice, can approach Dr. Safai. There is no fee.
0: Inko kato nurses training povalante vaada constitution fees kattali, inke EMO fees kattali, ikkada ye fees ledu.
1: In other institutions they should pay tuition fees like that. Here no fee.
0: Petrol kudanu free ne.
1: Food is also free.
0: Bhojanam kudanu free ne.
1: Everything is free.
0: Kanuka evaraina manchi hrudayam kaliginatuvanti vaallu kavali.
1: We need people with pure hearts.
0: ఇప్పుడు మా హాస్పిటల్లో కావాల్సినంత మంది ఉంటున్నారు, కానీ ఎంతమంది ఉంటున్నప్పటికీ పని జరగటం లేదు.
1: దర్ నంబర్ ఆఫ్ పీపుల్ బట్ యట్ వర్క్ ఈజ్ నాట్ కంప్లీట్.
0: ఎందుకంటే పేషెంట్ ఎక్కువ.
1: బికాస్ పేషెంట్స్ నంబర్ మోర్.
0: కనుక ఇంకా ఎక్కువ మంది కావాలి నర్సెస్.
1: సో మోర్ అండ్ మోర్ ఆఫ్ నర్సెస్.
0: కేవలం మా నిమిత్తమే మేము కోరటం కాదు.
1: ఇట్స్ నాట్ ఫర్ స్వామి.
0: దేశం యొక్క నిమిత్తం.
1: ఇట్ ఈస్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ద కంట్రీ.
0: దేశం యొక్క క్షేమమే మన క్షేమం.
1: ది వెల్ఫేర్ ఆఫ్ ది కంట్రీ ఈజ్ ది వెల్ఫేర్ ఆఫ్ ది ఇండివిజువల్.
0: జననీ జన్మభూమి స్వర్గాధిపి గరీయసి అని మన జన్మమిచ్చినటువంటి తల్లి, జన్మించిన దేశము రెండు స్వర్గములు కట్టే మించినటువంటివి.
1: ద ఫిజికల్ మదర్ అండ్ మదర్ ల్యాండ్ ఆర్ మోర్ దాన్ ద వెరీ హెవెన్.
0: కనుక మన దేశం లోపల ఇలాంటి పవిత్రమైనటువంటివన్నీ కూడా వ్యాప్తి గావించాలి.
1: సచ్ థింగ్స్ షుడ్ ఇంక్రీజ్ డే బై డే ఇన్ అవర్ కంట్రీ.
0: ఏ మూల పల్లెలో ఏ మూల కుగ్రామంలో ఉండేటువంటి వారికి ఇలాంటి అవకాశం అందించడం చాలా కష్టం.
1: ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు గివ్ సచ్ ఫెసిలిటీస్ ఇన్ ఎ రిమోట్ విలేజ్.
0: కనుక ఈనాడు ఈ పల్లెలో ఈ విశాలమైనటువంటి ఒక ఆసుపత్రి ప్రారంభం కావటం చేతనే ఎంతమందికో ఎన్నో ఉపకారాలు జరుగుతున్నాయి.
1: బికాస్ దిస్ హాస్పిటల్ ఇస్ కన్స్ట్రక్టెడ్ ఇన్ ఎ రిమోట్ విలేజ్ లైక్ దిస్ మెనీ ఆర్ బెనిఫిట్.
0: చాలా మందికి తెలియదు దీని యొక్క రహస్యం.
1: మెనీ పీపుల్ డోంట్ నో ది సీక్రెట్.
0: మేము కేవలం ఒక విధమైనటువంటి అడ్వర్టైజ్ చేసుకోవడం కోసం మేము ప్రారంభించడం లేదు.
1: దిస్ ఈజ్ నాట్ స్టార్టెడ్ ఫర్ అడ్వర్టైజ్మెంట్.
0: మాకు ఆచరణ ప్రధానం.
1: వీ వాంట్ ప్రాక్టీస్.
0: అంతేగాని అడ్వర్టైజ్ కాదు.
1: ఇస్ నాట్ అడ్వర్టైజ్మెంట్.
0: హార్ట్ ఆపరేషన్ జరిగితే
1: అండ్ హార్ట్ ఆపరేషన్ ఇస్ కండక్ట్
0: కనీసం ఒక నెలైన హాస్పిటల్లో ఉండాలి.
1: వన్ షుడ్ బి ఇన్ హాస్పిటల్ ఫర్ వన్ మంత్ అట్లీస్ట్.
0: కానీ మా హాస్పిటల్ లోపల ఒక అతిశయోక్తిగా చెప్పుకోవటం కాదు.
1: ఇట్స్ నాట్ ఎగ్జాజరేషన్.
0: ఈనాడు ఆపరేషన్ అయితే
1: వెన్ వన్ ఇస్ ఆపరేటెడ్
0: రేపటి దినం కూర్చొని ఇడ్లీ తింటుంటారు.
1: నెక్స్ట్ మార్నింగ్ దే గెట్ అప్ అండ్ ఈట్ ఇడ్లీస్.
0: మూడవ దినము వాక్ చేస్తున్నారు.
1: థర్డ్ డే దే స్టార్ట్ వాకింగ్.
0: ఐదవ దినము కుట్లు పేస్తున్నారు.
1: ఫిఫ్త్ డే
0: కుట్లు.
1: ఫిఫ్త్ డే ది సూచన్స్ రిమూవ్.
0: సెవెంత్ డే డిశ్చార్జ్ చేసుకుని పోతున్నారు.
1: సెవెంత్ డే ద డిశ్చార్జ్.
0: ఎక్కడ ఉన్నారు తెలిసినా మంచి కొత్త పెళ్లి కొడుకులు పెళ్లి కూతురుల మాదిరి ఉంటున్నారు.
1: యు నో హౌ ఆర్ ద పేషెంట్స్. దే ఆర్ లైక్ న్యూ బ్రైడ్స్ అండ్ బ్రైడ్ గ్రూమ్స్.
0: ఇంత గట్టిగా అదే ఆనందం.
1: So strong, that is happening.
0: ఆరోగ్యమే మహాభాగ్యం.
1: The health is well.
0: ఆరోగ్యం బాగుంటే ఎన్ని కార్యములనే చేయొచ్చు.
1: One is healthy, anyone can do anything.
0: అలాంటి వాళ్లే ఎంతో మంది చక్కగా పుష్టికరంగా ఆనందాన్ని అనుభవిస్తున్నారు.
1: Such healthy people only enjoy happiness.
0: ఇది క్రమక్రమేణగాని నేడు కాదు రేపు కాదు, ఇది యావత్ ప్రపంచానికే కూడా ఆదర్శంగా అయిపోతుంది.
1: Not only today or tomorrow, it's going to be the ideal to the entire world.
0: కనుక ఎవరైనా కూడాను ఏ విధమైనటువంటి యొక్క శక్తి సామర్థ్యం లేనటువంటి వారికి ఏ విధమైన జంకు గొంతు ఉండకూడదు. ఇది మీ ఆసుపత్రి, నాది కాదు.
1: నో నీడ్, నో వన్ నీడ్ టు హెసిటేట్ ఆర్ డౌట్. ఇట్ ఇస్ నాట్ స్వామి, ఇట్ ఇస్ యువర్.
0: మీ నిమిత్తమై పెట్టినటువంటిదే ఇది.
1: దిస్ హాస్పిటల్ ఇస్ ఫర్ యూ.
0: ఎవరైనా వచ్చి రైట్ గా మీరు అక్కడికి వచ్చి ఆనందంగా చేసుకుని సుఖశాంతులు అనుభవించుకుని తగినటువంటి ఆదర్శవంతమైన జీవితాన్ని అందిస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: ఎనీవన్ కెన్ ఎంటర్ ఇన్ టు ద హాస్పిటల్ as a matter of right and enjoy supreme happiness and lead an ideal life. That Swami expects and concludes.
0: కొంతమంది అనుకుంటున్నారు కేవలం బీదవాళ్ల కోసమే పెట్టారేమో, మాబోటి వారు పోకూడదు ఏమని సందేహిస్తున్నారు.
1: Some have got a doubt that this hospital is meant for poor people, not for us.
0: అందరికీ ఇది హాస్పిటల్.
1: This hospital is meant for everybody.
0: రోగం వీడు రోగం వీడు శ్రీమంతుడే వీడు దరిద్రుడే రోగం కనుక్కోని రాదు.
1: The disease has no relation, recognition of a poor man.
0: ఎవరైనా రావచ్చును.
1: It may come any time.
0: కాబట్టి ఎవరైనా రావచ్చు ఇక్కడ.
1: Anyone can come here.
0: ఆ యొక్క డిఫరెన్స్ మా దగ్గర లేదు.
1: There is no discrimination difference here.
0: కోటీశ్వరుడు మన దగ్గర కూటి మీద వరకు సమానత్వమే.
1: A millionaire and a pauper can come here.
0: మీరు ఏమాత్రం డౌట్ పెట్టుకోకుండా,
1: డోంట్ హ్యావ్ ఎనీ డౌట్,
0: అందరూ హాస్పిటల్కి రండి.
1: ఆల్ కమ్ టు ద హాస్పిటల్.
0: ఈ విధమైనటువంటి స్వాతంత్రం మీకు ఉంటుండాలి.
1: యూ హ్యావ్ దట్ ఇండిపెండెన్స్.
0: ప్రేమ ముద్దిత మనసే కసో.

0: కకడయ్యి నిజ కర్మము చుట్టుచువచ్చి ఏ గతి పెట్టును అనుభవింపక తీరదు. ప్రేమస్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: కట్టడయ్యని ఎట్టి నిజ కర్మము చుట్టుచు వచ్చి ఏ గతిని పెట్టును పెట్టినట్టు అనుభవింపక తీరదు.
1: ద ప్రిన్సిపల్ అండ్ ద కోల్ అండ్ ద కోడ్ దట్ హ్యాస్ బిన్ లైడ్ బిఫోర్ అస్ హ్యాస్ గాట్ టు బి ఫాలోడ్ అండ్ అడాప్టెడ్ ఇన్ ట్రూ స్పిరిట్, ఫెయిలింగ్ విచ్ వన్ హ్యాస్ టు నెసెసరీ ఫేస్ ద కాన్సిక్వెన్స్.
0: చెట్టున గబ్బిడంబులకు చేరిన కర్మము కాదా? ఎవరైనా ఆ పక్షును తీసుకెళ్లి కాళ్ళు పైకి తల క్రిందికి పెట్టి కట్టి పెట్టారా? పెట్టలేదు.
1: నో వన్ హ్యాస్ ఇన్ ఫ్యాక్ట్ కెప్ట్ ద బర్డ్స్ ఆన్ ది బ్రాంచెస్ ఆఫ్ ద ట్రీస్ విత్ ది లెగ్స్ టైడ్ అప్ ఓవర్ దేర్. ఇట్స్ క్వైట్ నేచురల్ ఫర్ దెమ్ టు రెస్ట్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: కర్మమునకు కాళ్ళు లేవు, కర్మమునకు నేత్రములు లేవు, కర్మమునకు నోరు లేదు. అట్టిదే మానవుడు అనుభవించేటువంటి కర్మ.
1: యాక్షన్ హ్యాస్ నో లెగ్స్ ద ఐస్ నార్ ద మౌత్. సో ఈజ్ ద కేస్ విత్ ద హ్యూమన్ యాక్షన్.
0: ప్రేమ పూరితమైనటువంటి దైవాజ్ఞను ఉల్లంఘించుట ఎవరి తరము కాదు.
1: It's not possible for anybody to transcend or disobey the divine command.
0: దీనిని పట్టి ఎవరి కర్మ వారిది అని ప్రాచీనులు చెప్తూ వచ్చారు.
1: Basing on this, the ancients said that one has to face the consequences of the destiny.
0: ఈ కర్మ పొమ్మంటే పోయేటువంటిది కాదు, రమ్మంటే వచ్చేటువంటిది కాదు. తన ఇష్టానుసారము వెళ్తుంది పోతుంది. వారి వారి సంకల్పమును పురస్కరించుకుని ఈ కర్మ ఈ రకమైనటువంటి రెండు ఆటలు ఆడుతుండాలి.
1: ద ఫేట్ ఆఫ్ ద డెస్టినీ కమ్స్ యాజ్ ఇట్ ఈస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ ఇన్విటేషన్ ఆర్ డినయల్ ఆర్ రిజెక్షన్.
0: లోకము చాలా చిత్ర విచిత్రములతో కూడినటువంటిది.
1: ద వరల్డ్ ఇస్ మిస్టీరియస్ ఫుల్ ఆఫ్ మిస్టరీ.
0: లోకము పాంచభౌతికము.
1: వి సీ ది ఫైవ్ సెన్సెస్.
0: పాంచభౌతికమైనటువంటి ఈ యొక్క దోగము ఒకరు పెట్టితే నించేటువంటిది కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ది ఫైవ్ సెన్సెస్ ఆర్ నాట్ స్పెషల్లీ గిఫ్టెడ్ బై ఎనీబడీ.
0: లోకము పాంచభౌతికము, లోకము కూలక తప్పదు ఎప్పుడు.
1: అండ్ దిస్ బాడీ ది ఫైవ్ సెన్సెస్ ఇస్ బౌండ్ టు ఫాల్ సమ్ డే అదర్.
0: లోకి నిరామయుండు.
1: But the indweller is permanent.
0: Kanugumika ee lokamunaku ye matram kuda nu chiranam kaligeetundi kaadu.
1: Understand this, the main principle, the indweller has no movement whatsoever.
0: Prema swaroopulara,
1: embodiments of love,
0: daivam yokka chitramulu vichitramuluga untuntai.
1: The actions of God are understandable, mysterious.
0: Leni kalipistundai kalipinchedi lekunda pothundi.
1: That what is apparent becomes non-apparent.
0: Itti chitra vichitramulato koodinatuvanti lokamunu evaru nammagalagaru?
1: How can you understand this world full of mystery, inexplicable?
0: Ee panchabhautikamainatuvanti dehamunu evaru nilpagalaru?
1: Who can continue to keep up this body of senses forever?
0: Kaani అది నిలిచినంత కాలము నిలుస్తుంది, తక్షణమే వెళ్లిపోతుంది.
1: ఇట్ సర్వైవ్ సో లాంగ్ ఇట్ షుడ్ యాజ్ ఇట్ ఈస్ డిజైన్డ్ బట్ ఇట్స్ బౌండ్ టు ఫాల్ లేటర్.
0: ఇది ఒకరికై ఆజ్ఞను పురస్కరించుకుని నడచదు.
1: ఇట్ డస్ నాట్ ప్రొసీడ్ ఆర్ రెస్పాండ్ అకార్డింగ్ టు విమ్స్ అండ్ ఫ్యాన్సీస్.
0: ఇది కేవలము వచ్చే సమయంలోనే వ్రాత పెట్టినటువంటిది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇట్ హెస్ బిన్ డిసైడెడ్ ఫ్రమ్ ది టైమ్ ఆఫ్ బర్త్ ఇట్ సెల్ఫ్.
0: ఇట్టి జగత్తు యొక్క సమృష్టిని మానవుడు నిర్ణయించటము వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ మ్యాన్ టు ఎక్స్ప్లెయిన్ ఆర్ కాంప్రిహెండ్ ద డిజైన్ ఆఫ్ దిస్ యూనివర్స్.
0: ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైనటువంటి అనుభూతులు కలుగుతూ ఉంటాయి.
1: Each one has his own experience.
0: తలకెందుకు గట్టిగా ఎవరైనా ఆ చెట్టును గబ్బిడమునకు.
1: Can anyone explain what is actually happening there in that particular tree?
0: Bats.
1: The bats over there.
0: ఒక్క నిమిషం వస్తాయి, తక్షణమే తల క్రిందికి వేస్తాయి, కాళ్ళు పైకి పెట్టుకుని నిలుచుకుంటాయి.
1: Bats reach over there with their bodies turned upside down, with their legs up.
0: దీనికి కాలమే లేదు.
1: There's no reason behind this.
0: ఇట్టి సృష్టి యొక్క జగత్తుకు, సృష్టి యొక్క చిత్ర చిత్రములకు ఎవరు సాక్షి?
1: Who is the witness to all that has been mysteriously happening in this world?
0: దీనికి ఎవరు సాక్ష్యం లేరు.
1: Nobody can bear witness to this.
0: ఎప్పుడెప్పుడు ఏ ఏ కర్మలు ఏ ఏ ప్రదేశమునందు ఎవరెవరు ఏ విధంగా చేయాలనో ఆ విధంగా చేయక తప్పదు.
1: Each one has act at a particular given place, in a particular pattern, as decided or preordained.
0: కనుక ఇది మానవుడు తాను నిర్మించుకున్నటువంటి యొక్క ఇది కాదు.
1: Therefore, it is not man's making.
0: కేవలం అన్ని కూడాను దైవాజ్ఞను పురస్కరించుకునియే జరుగుతూ ఉంటుండాలి.
1: All things happen as per God's will.
0: దైవం యొక్క ఆజ్ఞను శిరసావహించటమే మానవుల యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యము.
1: Man's main responsibility lies in being obedient to God's command.
0: బహిర్ముఖంగానో అంతర్ముఖంగానో తన సంకల్ప ప్రభావం చేత అన్ని జరుగుతూ ఉంటుంటాయి.
1: Either externally or internally, things happen as per God's will.
0: కనుక దైవాజ్ఞను ఎవరు ఏ విధంగా చెప్పినప్పటికీ మనము దాన్ని నమ్మటకు వీలులేదు.
1: People may say in any way, but none can disobey God's command.
0: కనుక దైవాజ్ఞను శిరసావహించి నడచవలసిందే తప్ప దీనికి మధ్యలో ఏమైనా కామానో పులి స్టాపో పెట్టడానికి వీలు కాదు.
1: So one has to follow God's command in toto. You cannot put a comma or a full stop there.
0: ఇటు చిత్ర విచిత్రములైనటువంటి యొక్క దైవ సృష్టి ఈనాడు ఎవరు కూడాను అర్థం చేసుకోవటం లేదు.
1: No one is making an attempt today to understand the mysterious nature of the divinity.
0: కాని గొప్ప సైంటిస్ట్ అంతా కూడాను మేము అర్థం చేసుకున్నామని వాక్తో చెప్తున్నారే గాని అనుభవంతో వాళ్ళకి లేదు.
1: Eminent scientists declare as if they have known verbally, not out of their experience.
0: ప్రపంచమునందు ఎన్ని విధములైనటువంటి చర్యలు చూచినప్పటికీ అన్నింటి ఎందుకును అన్ని రకములైనటువంటి చిత్ర విచిత్రములే ఉన్నాయి.
1: In every aspect, in total, you find so many peculiar things happening.
0: చిత్రంబులు,
1: peculiar,
0: లోక విచిత్రంబులు,
1: and mysterious.
0: మెల్లగా చూస్తే చిత్రములు అచిత్రంగా పడిపోతున్నాయి.
1: If you observe in reality that what you see is not true.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: దైవాజ్ఞను మాత్రము ఒకరు అవునని ఒకరు కాదని వాదించటం వీలు కాదు.
1: It's not possible to argue God's will or God's command.
0: కనుక ఇప్పుడు చూడండి, ఈశ్వరుడే మార్కండేయుని పుట్టించి ఇచ్చాడు.
1: In fact, it was Ishwara's will Markandeya was born.
0: అక్కడ 14 వర్షములు సత్పుత్రుడిగా జీవించమని చెప్పాడు.
1: He was to live for 16 years as a good son.
0: కాని మిగిలినటువంటి దీని తర్వాత ఏమాత్రము నీ యొక్క జీవితం నిలవదు.
1: And it was decided that he would not live beyond the age of 16.
0: ఇది తల్లిదండ్రులకు కూడాను తెలిపాడు.
1: This was informed to his parents.
0: కాని తల్లిదండ్రులు ఈ 16 సంవత్సరములు సత్పుత్రుడే కావాలని వారు కూడా ఆశించడం చేత సత్పుత్రుడు సదాలోచనతో, సచ్చింతంతో, సత్ప్రవర్తనతో జీవితం గడుపుతూ వచ్చాడు.
1: The parents desired for a son who would live for 16 years, leading his life in good conduct, good thought and good behavior.
0: కాని 16 సంవత్సరంలో పడేటప్పటికీ తల్లి కంటిదారులు కరుస్తూ కనిపించేటువంటిది.
1: But as this boy reached the age of 16, the mother went on shedding tears.
0: ఎందుకు ఈ విధంగా ఏడుస్తుండాలి తల్లి అని ఆ పిల్లవాడికి అర్థం కాలేదు.
1: The son could not understand the reason behind his mother crying.
0: తండ్రి కూడాను అదే స్థితిలో ఉన్నాడు.
1: Similar was the situation with father.
0: ఒకనాడు తల్లిదండ్రులు కూర్చున్నటువంటి సమయంలో వారిద్దరి మధ్య చేరి మార్కండేయుడు, అమ్మా ఎందుకు మీరు కంటిదారణ కార్చడం, నాకేమైనా ప్రమాదం ఉన్నదా, దేనికోసం మీరు కార్చుతున్నారు అని ప్రశ్నించాడు.
1: One day Markandeya, spending time in the company of his parents, watching them very miserable, very sad, asked them, why do you cry? Is there anything to happen to me, any danger?
0: నాయనా, కుమారునికు నేను తక్కువ చెప్పలేను, ఎక్కువ చెప్పలేను. రెండు కూడా తక్కువ ఎక్కువ లేనటువంటి ఒక తత్వము దైవం యొక్క ఆజ్ఞ.
1: They did not say anything more or less. They just mentioned the fact. That's of God's will.
0: నాయనా, నిన్ను భగవంతుడు ప్రసాదించే సమయంలో నీకు 16 సంవత్సరమే మాత్రమే ఉండగలవు, సత్పుత్రుడై తదుపరి ఎన్ని ప్రయత్నములు చేసినను నిలబడు అని చెప్పాడు.
1: Parents said, look here son, you are to live for 16 years only. This was stated by God himself when he gifted you to us.
0: కుమారునికి చాలా ఆశ్చర్యమేసింది, ఇంతకాలము నాకు ఎందుకు చెప్పలేదు, కుమారునికి దాచిపెట్టేటువంటి తల్లిదండ్రులు కూడాను లోకంలో ఉన్నారా.
1: The boy was very much surprised. Why did you not tell me before? Do you find parents hiding certain secrets like this?
0: Sare netikainanu deeni yokka guttunu naaku battavedi chesaru.
1: And at least you today you chose to tell me.
0: Aanaatu nunchi kaalamu vyartham cheyakudani, kaalam pavitramainapudani, kaalam bhagavat swaroopudani taanu gurtinchadu.
1: He realized full well that the time is most precious and divine.
0: Tellavaru lechina
1: tarvata waste time
0: snanam cheyatamu ishwarudu daggara povatamu akkada kucchoni namasivaya namasivaya namasivaya namasivaya ani panchashmanu uchcharinchutu vachadu.
1: After getting up from bed, after taking his bath, he used to spend time in the temple repeating God's name, namasivaya.
0: Deni kosam nee chintistunnavu ani tanake telidu.
1: In fact, he doesn't know the main reason behind his prayer.
0: ఈ చింతనే నా యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము.
1: Thinking of God is my chief purpose in life.
0: కేవలం ఫలితం నిమిత్తమే ప్రార్థించలేదు.
1: I am not praying expecting anything.
0: ఏ ఫలితము నాకు అక్కర్లేదు.
1: I don't expect anything out of this.
0: నా కర్తవ్యము.
1: To think of God is my main duty.
0: అని తాను పట్టుబట్టాడు.
1: So saying, he determined to repeat God's name.
0: రేపటి దినమునకు 16 సంవత్సరము నిండిపోతుంది.
1: And he was to complete 16 years the following day.
0: కనుక తాను ఇంటికి కూడా పోలేదు.
1: He didn't go home on that day.
0: తల్లిదండ్రులు కంటిదారులు కార్చుకుంటూ తలుపు దగ్గర కూర్చున్నారు.
1: In fact, parents crying, they came close to the door and sat there.
0: ఏ నిమిషంలో ఇంత ప్రమాదం కలుగుతుందో అని వారు చింతిస్తూ ఉన్నారు.
1: They were feeling so sad because the end may come at any moment of time.
0: సరే, దైవాజ్ఞ జరగక తప్పదు కదా.
1: God's will should to happen.
0: దానికి 16 సంవత్సరం నిండిన కాలం వచ్చింది, పడిపోయాడు.
1: He completed 16 years, he fell down.
0: అయ్యో ఇంకా పోయినాడు కదా అని తల్లిదండ్రులు బాధపడుతూ వచ్చారు.
1: The parents were feeling so sad because they lost their son.
0: ఇక్కడ బాహ్యంగా ఈ రకమైనటువంటి బాధపడుతుంటే అంతర్బాహ్యంగా ఆ పిల్లవాడి యొక్క జీవుడు ఈశ్వరుని దగ్గర చేరాడు.
1: As this was happening in the external world, the parents feeling so sad for the demise of the son.
0: ఈ పిల్లవాడికి సంభాషణ జరుగుతుండాలి.
1: The soul of the body of the boy went to God and there was discussion.
0: ఆ డిస్కషన్ లోపల, నాయన నీ యొక్క ప్రేమను నేను పురకించుకుని ఈ విధంగా నేను ఆలోచిస్తున్నాను.
1: And there in the discussion it was revealed to the boy that he could continue so long because of his love for God.
0: ఈ నాటికి మా ఆజ్ఞానుసారంగా నీ 16 సంవత్సరం నిండింది.
1: You have completed 16 years as was declared earlier.
0: నీవు సంతోషంగా నా దగ్గరికి వచ్చావు.
1: You reached me happily.
0: కాబట్టి ఇప్పుడు నేను ఏం చేసేది?
1: What is to be done now?
0: అని యోచిస్తూ ఉండగా పార్వతి వచ్చింది.
1: As there was discussion was going on, they received a message.
0: నీ సంకల్పమును పరిస్థితి గావించినాడు కనుక ఆ పిల్లవాడిని వెనుకకు పంపు ఉన్నది.
1: Since he acted as per his will, better he be sent back to this world.
0: నేను ఒకడే పంపటం వీలు కాదు.
1: He said, it's not possible for me to go alone. You also should follow me.
0: Anaga Ishwarudu Parvati iruvulu cheri aa biddanu teesukoni tallidanniki vacharu.
1: ఇట్ ఓన్లీ మెంట్ ఈశ్వర్ అండ్ పార్వతి అకంపనీడ్ బై ది
0: అనగా కదలిక జరిగింది.
1: దట్స్ వాట్ హ్యాడ్ హ్యాపెన్. దేర్ ఇస్ మూవ్మెంట్ ఇన్ ద బాడీ.
0: మూమెంట్ జరిగేటప్పటికే తండ్రి భార్య చాలా బాధపడుతూ ఉన్నారు.
1: ది పేరెంట్స్ నోటీస్ ద మూవ్మెంట్ ఇన్ ద బాడీ ఆఫ్ ది సన్.
0: ఈ పిల్లవాడు లేచాడు.
1: ద బాయ్ గాట్ అప్.
0: అమ్మ నన్ను తిరిగి ఈశ్వరుడు పార్వతి ఇక్కడ తీసుకుని వచ్చారు.
1: ద బాయ్ సెడ్ మదర్ లుక్ హియర్ ఈశ్వర అండ్ పార్వతి.
0: ఎంతకాలం అవసరమో అంతకాలం నాతో కాలం గడపండి.
1: యూ కెన్ స్పెండ్ టైమ్ విత్ మీ సో లాంగ్ ఐ షుడ్ బీ విత్ యూ.
0: సత్కర్మలు చేయండి.
1: డూ గుడ్ యాక్షన్.
0: సదాలోచన సల్పండి.
1: ఎంటర్టైన్ గుడ్ థాట్.
0: కనుకనే నేను సత్పుత్రుడిగా మారిపోతున్నాను.
1: ఐఎమ్ గోయింగ్ టు బి డిజర్వింగ్ సన్, ఏ గుడ్ సన్.
0: నా వలన మీకు ఎవరికి ఏ విధమైనటువంటి లాభ నష్టములు జరగదు.
1: In fact, you are not going to suffer any loss because of
0: me.
1: No,
0: నేను ఎప్పటికీ నీ బాధ పెట్టను.
1: I will never put you to suffering or misery any time.
0: అని లేచి తల్లిదండ్రులకు నమస్కరించి
1: he got up and paid his obeisance to his parents.
0: ఆ తల్లిదండ్రులను వెంట పెట్టుకుని ఇంటికి వచ్చి చేరాడు.
1: Accompanied by his parents, he reached home.
0: అయ్యో మరణించినటువంటి మార్కండేయుడు తిరిగి జీవితం వచ్చింది అని అందరు ఊరి వారందరూ ఆశ్చర్యపడుతూ వచ్చారు.
1: All the inhabitants in the town could come to know that Markandeya is brought back to life, resurrected.
0: అప్పుడు ఈ పిల్లవాడు జరిగినంత కూడాను ఈ బాహ్య లోకమునందు ఆ దివ్యమైనటువంటి లోకమునందు ఏమేమి సంభాషణ జరిగిందో ఈశ్వరునికి తనకి తనకు తగినటువంటి సంభాషణ సారాంశమును చెప్పాడు.
1: The boy explained clearly to his parents the kind of discussion that took place between him, Ishwara and Parvati.
0: ఈ విధంగా మానవులకు దైవం ఏ విధంగా సహాయం చేస్తారంటే ప్రార్థనల వల్ల కాదు.
1: హౌ గాడ్ హెల్ప్స్ ది హ్యూమానిటీ.
0: అంతర్భావం పరిశుద్ధంగా ఉండినప్పుడే ఈ విధమైనటువంటి సంకల్పం మారుతుంటాయి.
1: గాడ్ రెస్పాండ్స్ నాట్ మియర్లీ బై ద ప్రేయర్స్ యూ ఆఫర్, ది ఇంటర్నల్ ఫీలింగ్స్, ద స్పిరిట్ బిహైండ్ ఇట్.
0: ఈ మార్కండేయుడు ఏ విధమైనటువంటి కోరిక కోరలేదు.
1: మార్కండేయ డింట్ ఆస్క్ ఫర్ ఎనీథింగ్.
0: నాకు ఇచ్చినటువంటి ఈ కాలంను సద్వినియోగం చేసుకుంటున్నాను.
1: You only determined to make the best use of the time given to
0: Idiye
1: you.
0: Idiye na yokka sankalpam.
1: This is my determination.
0: Anuka ee sankalpamunu prasiddhi gaavinchukunataniki taginatuvanti karmalu aacharinchadame bhaktulu cheyavalsinatuvanti kartavyam.
1: Therefore the main duty of a devotee is to have the rightful thought and rightful action.
0: Appadu munchi Markandeyudu chiranjeeviga brasukutu vachadu.
1: And Markandeya is immortal Chiranjeevi.
0: తల్లిదండ్రులకు ఆనందాన్ని అందిస్తూ వచ్చాడు.
1: And he gave them joy to his parents.
0: కనుక దైవం ఏ విధంగా మారుతుంటాదంటే దైవం సంకల్పం మారదు.
1: God's will never change.
0: ఆ సంకల్పం జరుగుతూనే ఉంటుంటారు.
1: God's will happen.
0: కానీ భక్తుని యొక్క ప్రసిద్ధమైనటువంటి యొక్క ఆ ప్రార్థన వల్లనే తనకు అన్ని మార్పులు జరుగుతుంటాయి.
1: However, the fervent incessant prayers of the devotee will certainly bring in a change in God's
0: design.
1: The God's will also changes in response to the prayers of the devotees. A devotee has got all the latent power in him to change even God.
0: భక్తి అనగా కేవలం ఒట్టి మాటలు కాదు, ప్రార్థనతో మాత్రమే జరిగేటువంటి కాదు.
1: Devotion is not merely vocal exercise or verbal. It should be full of feeling and sentiment.
0: 11th శతాబ్దం లోపల,
1: in the 11th century,
0: కేరళ దేశం లోపల,
1: in the state of Kerala,
0: శంకరాచార్య వారు పుట్టారు.
1: ఆది శంకర టుక్ బర్త్ దేర్.
0: ఆయన పుట్టి ప్రపంచంలో ప్రతి మానవునకు దైవం యొక్క సంకల్పాన్ని బోధించాలి అనే ఉద్దేశంతో సర్వశాస్త్రముల యొక్క పరిసారము చాటుతూ వచ్చాడు.
1: ఆదిశంకర పబ్లిసైజ్ ద వేదిక్ డిక్టా టు ఎవ్రీబడి, ద ట్రూత్స్ ఆఫ్ ఆల్ సీక్రెట్ టెక్స్ట్.
0: కానీ అంతటి శంకరాచార్యుల వారు 32 సంవత్సరం వరకు మాత్రమే బ్రతికాడు.
1: ఆదిశంకర లివ్డ్ ఫార్ 32 ఇయర్స్ ఓన్లీ.
0: తర్వాత ఆ దేహాన్ని వదిలాడు.
1: అండ్ హెస్ గివెన్ అప్ హిస్ బాడీ దేర్ ఆఫ్టర్.
0: ఆయన వదిలిన తర్వాత మరీ వచ్చి పెట్టాడు. 13వ శతాబ్దం లోపల రామానుజాచార్యుల వారని మరి పుట్టారు.
1: అండ్ ఇన్ 13th century యూ హ్యావ్ రామానుజాచార్య.
0: అనగా భక్తి ప్రపంచాలు కూలిపోతున్నాయి. మానవుని యందు భక్తి అనేటువంటిది శూన్యమైపోతుండాలి. భగవంతుని చింతనే లేకుండా పోతుండాలి. దాన్ని నేను నిలబెట్టాలి అని భగవంతుని ఒక నామస్మరణ ప్రపంచములకు బోధించడానికి వచ్చాడు.
1: రామానుజాచార్య కేమ్ డౌన్ ఆన్ ఎర్త్ నోటీసింగ్ ద కండిషన్స్ ప్రెవలెంట్ ఎట్ ద టైమ్ దట్ ద డివోషన్ ఇస్ ఆన్ ద డిక్లైన్.
0: ఈ విధంగా బోధించేటప్పటికి ప్రజలు లోపల ఒక విధమైనటువంటి భక్తి ప్రపంచాలు అభివృద్ధి అవుతూ వచ్చాయి.
1: And that Ramanujacharya's teachings was responsible for the devotion which was growing more and more among the society.
0: Mari 14వ శతాబ్దం లోపల
1: in the 14th century
0: మధ్వాచార్యులు వచ్చారు.
1: మధ్వాచార్య
0: అనగా ఇతను జీవుడు దేవుడు ఇద్దరు ఒకటే అనేటువంటి బోధన చేస్తూ వచ్చాడు.
1: అండ్ హి టాట్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ది ఇండివిజువల్ అండ్ ద కాస్మిక్.
0: జీవుడు వేరు దేవుడు వేరు కాదని చెప్తూ
1: అండ్ హి సెడ్ దట్ ది ఇండివిజువల్ అండ్ ది యూనివర్సల్ సోల్ ఆర్ నాట్ సెపరేట్.
0: ఇరువురి యందు ఉన్నటువంటిది ఒకే ఆత్మతత్వమే.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఇస్ ఓన్లీ ద సేమ్ స్పిరిట్ ప్రెసెంట్ ఇన్ బోత్.
0: సర్వజీవులు ఎందు కలిగేటువంటిది ఆత్మతత్వం ఒకటే.
1: ఇట్ ఇస్ ఓన్లీ ది స్పిరిట్ ఆఫ్ ద సెల్ఫ్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్స్.
0: అందరి ఎందు ఉన్నటువంటిది అది ఒకటే ఈశ్వరత్వం.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది డివినిటీ దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: ఈ ఈశ్వరత్వం అనగా ఏమిటే మీరు?
1: వాట్ ఈస్ దిస్ డివినిటీ?
0: అనగా ప్రపంచం లోపల ఈశ్వరత్వం అనేటువంటిది సాక్షాత్ కల్పితమని కాదు, అది సహజ సిద్ధంగా వచ్చేసేస్తుంటారు.
1: ద డివైన్ ప్రిన్సిపల్ ఇస్ నేచురల్, ఇస్ నాట్ ఆర్టిఫిషియల్.
0: రాముడు అంటే ఒక శరీరధారి అయి వస్తున్నాడు.
1: ఇఫ్ యూ థింక్ ఆఫ్ రామా యూ నో హీ హాజ్ ఎ ఫామ్.
0: కృష్ణుడు అంటే అతను కూడా ఒక శరీరధారి అయి వస్తున్నాడు.
1: కృష్ణ ఆల్సో హ్యాజ్ ఎ డెఫినెట్ ఫామ్.
0: ఈ విధంగా అన్ని దేహములు కూడాను ఆయా అవతారములు పురస్కరించుకుని వస్తూ వచ్చాయి.
1: ఎవ్రీ ఇన్కార్నేషన్ హ్యాజ్ ఎ స్పెసిఫిక్ ఫామ్.
0: కానీ ఈశ్వరత్వం ఎట్లా వస్తుంది?
1: దెన్ హౌ డు యూ ఎక్స్పెక్ట్ ఈశ్వరత్వం?
0: ఈశ్వరత్వం అంటే ఏమిటి?
1: What do you mean by Isharatva?
0: Tana yokka satyatattvame Isharatvam.
1: The truth is divine.
0: Anaga moodinti yokka ekatvam kuda akkade untundali.
1: Meaning the combination of all these
0: sthiti layamulu.
1: The creation, sustenance and annihilation.
0: Ninnu puraskarinchukoniye oka vidhamainatundi panditulu tariki oka linga akaranga chuvistu vacharu.
1: And the scholars give it a specific name and a form to these three aspects.
0: Anaga ఈ విధంగా వచ్చి ఇది ముందుకు వస్తుంది, దీనిపైన ఇంకా కాలం వస్తుంది. అనగా ఏ రూపము లేకుండా వచ్చేస్తుంది ఇటు.
1: ది లింగాకార హ్యాస్ నో ఫామ్ యాజ్ ఇట్ ఈస్.
0: అంటే లింగాకారం అంటే మీకు తెలిసినా?
1: యు నో వాట్ ఈస్ లింగా, ద ఫార్మ్ ఆఫ్ లింగా.
0: లింగాకారం అనగా ఒక విధమైన లింగం చూస్తుంటుంటారు.
1: యు సీ లింగా ఎవ్రీడే.
0: ఒకవైపు పోవడానికి దారి ఉంటుంటుంది.
1: And you find the horizontal plane on one side.
0: Paina lingamuku etti aakaramu undadu.
1: The linga above that has no different form.
0: Dinni praskarinchukoni idi ye neeku shivalingamu annaru.
1: That we call it shivalinga. Bhagavan materialized shivalinga. What he is speaking about it right now. You find the horizontal panavatta and upward shivalinga which has no definite form over there.
0: Itti daivatvani chintinchamani ఆ తల్లిదండ్రులకు ఆ కుమారుడికి బోధించాడు.
1: అండ్ దిస్ సన్ మార్కండేయ టోల్డ్ బోత్ ఆఫ్ హిస్ పేరెంట్స్ టు వర్షిప్ శివలింగ ఆఫ్ దిస్
0: నేచర్. ఇలాంటి దాన్ని ఒకటి తీసి ఆ తల్లిదండ్రులకు ఇచ్చాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీ ప్రెసెంటెడ్ దట్ లింగా టు హిస్ పేరెంట్స్.
0: ఆ లింగాకారాన్ని పూజిస్తూ 100 సంవత్సరాల పూర్తి తాను కుమారుణ్ణి బ్రతికించుకున్నాను.
1: అండ్ హీ లివ్ ఫర్ 100 ఇయర్స్ వర్షిపింగ్ దట్ లింగా.
0: ఇట్టి పవిత్రమైన దివ్యశక్తికి ఎవరు ఏ విధంగా మార్చగలరు?
1: హూ కెన్ డిసైడ్ ఆర్ ఎస్టిమేట్ ద డివైన్ పవర్?
0: ఈ ఆత్మతత్వం అనేటువంటిది ఈ విధంగా చలించేటువంటిది కాదు.
1: దిస్ సెల్ఫ్
0: ఎప్పటికీ తలుచుకుంటే అక్కడ ఆ రూపం తాలుస్తుంది.
1: వెల్ ఇట్ విల్ అస్యూమ్ ఎనీ ఫార్మ్ యాజ్ ఇట్ డిసైడ్స్.
0: తదుపరి ఈ మధ్వాచార్యం లోపల రామానుజాచార్య లోపల శంకరాచార్యులకు ముగ్గురి యందు ఉన్నటువంటి శక్తి ఒక్కటే.
1: ఇన్ ఫ్యాక్ట్ ది సేమ్ డివినిటీ డివైన్ ప్రిన్సిపల్ ఇస్ ప్రెసెంట్ అమంగ్ ఆల్ ద 3 ఆఫ్ ద ప్రిసెప్టర్స్ మధ్వాచార్య రామానుజాచార్య శంకరాచార్య
0: ఒక్కటే.
1: ది స్పిరిట్ ఆఫ్ ద సెల్ఫ్ ఇస్ వన్ అండ్ ద సేమ్.
0: ఈ ఆత్మతత్వం అనగా ఇది ఆత్మతత్వం.
1: భగవాన్ టెల్స్ అస్ దిస్ ఈజ్ ఆత్మతత్వ ది లింగ.
0: ఈ ఆత్మతత్వం మధ్య లోపల ఒక విధమైన సృష్టి జరుగుతుంది.
1: And there we find the linga over there which symbolizes the spirit of self.
0: Aa linga karam anetundi etta untuntadante idi e vidhanga oka danito oka sambandham lekunda undagadu anni okati gaane untuntai.
1: The shivalinga is not anyway unrelated, it is related and associated.
0: Pratyekanga undadaniki veeru kaadu.
1: It is not apart, separate.
0: Kanukane aa naatu nunchi jagattu lopala sarva manavulu endukunu daivattamu anetundi bhakti perugutu perugutu vachindi.
1: Since that time you find the devotion on the rise since that day.
0: Attu lingakaram chetane daivattu ekatvanga poni.
1: It is only linga that speaks of the oneness.
0: Manavulanta edo kalpinchukoni poojchesukune tundi kutrimaina tundi kaadu.
1: It is not the form which is made by man that we worship. No.
0: ఇది కృత్రిమమైనటువంటి కాకుండా సాక్షాత్ ఆకారంగా వచ్చేస్తుంది.
1: ఇట్ ఈస్ ఎ డైరెక్ట్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ది డివైన్.
0: ఇట్టి పవిత్రమైనటువంటి శ్రీశైలతాన్ని,
1: దట్ సీక్రెట్ ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ,
0: ఆనాడు మార్కండేయ,
1: దట్ డే మార్కండేయ,
0: మృకండు అనగా వాడి తండ్రి పేరు,
1: అండ్ ద ఫాదర్ మృకండ,
0: వారందరూ కూడా దైవత్వాన్ని ఈ రకంగా దీంతో పూజిస్తూ వచ్చారు.
1: దే వర్షిప్ గాడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లింగ.
0: ఈ లింగం అనేటువంటి ఒక విధమైనటువంటి లింగము అనగా సూక్ష్మమైనటువంటి శరీరం.
1: లింగ మీన్స్ ద సటిల్ ఫామ్.
0: సూక్ష్మము, స్థూలము, అతి సూక్ష్మము.
1: ద గ్రాస్, ద సటిల్ అండ్ ద కాజల్, ద త్రీ ఆస్పెక్ట్స్.
0: కనుకనే అతి సూక్ష్మమైనటువంటిది లోపల.
1: ది సటిలెస్ట్ ఈజ్ విదిన్.
0: సూక్ష్మమైనటువంటిది హృదయం లోపల.
1: ద సటిల్ ఫామ్ ఈజ్ ఇన్ ద హార్ట్.
0: బాహ్యమైనటువంటిది ఇట్టి ఆకారం.
1: ద ఫార్మ్ దట్ యు సీ ఇస్ ద గ్రాస్ వన్.
0: దైవం అన్నిటి అందు కూడా ఒక్కడే ఉంటున్నాడు.
1: సేమ్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ద త్రీ లెవెల్స్.
0: అది ఏ నిజమైనటువంటి భౌతిక ఆకారము.
1: సో వాట్ వి సీ ఇస్ ద ఫిజికల్ ఫార్మ్.
0: ఈ ఫిజికల్ ఫార్మ్ ను ఎట్టిగా మనం చూపించాలంటే మనం చేసి చూపించాలి.
1: ద ఫిజికల్ ఫార్మ్ కెన్ బి వర్షిప్డ్ బై యాక్టింగ్.
0: నీ హృదయంలో ఉన్నటువంటి భావాన్ని నీవే నీవే సంకల్పించుకుని దాని ఆకారం సృష్టించుకుని దాన్ని నీవు ఆరాధిస్తూ రావాలి.
1: బేస్డ్ ఆన్ ది ఫీలింగ్ వన్ షుడ్ అస్యూమ్ ద ఫార్మ్ అండ్ యాక్ట్ అపాన్ ద ఫీలింగ్ విదిన్.
0: ఇది దారం లేకుండా వస్త్రం కాలేదు.
1: దిస్ కర్చీఫ్ కెనాట్ బి మేడ్ విదౌట్ థ్రెడ్.
0: ఇది వెండి కాకుండా ఇది తట్ట కాలేదు.
1: వితౌట్ సిల్వర్ దేర్ కెనాట్ బి ప్లేట్ లిడ్ హియర్.
0: మట్టి లేకుండా కుండ కాలేదు.
1: వితౌట్ క్లే దేర్ కెనాట్ బి పాట్.
0: కనుకనే స్థూలం లేకుండా సూక్ష్మం కాలేదు.
1: విదౌట్ ద గ్రాస్ దేర్ కెనాట్ బి ది సటిల్.
0: బ్రహ్మ లేకుండా జగత్తు లేదు.
1: విదౌట్ ద క్రియేటర్ దేర్ ఇస్ నో క్రియేషన్.
0: కనుకనే ఈ బ్రహ్మ అనేటువంటిది దారం వంటిది మాత్రమే.
1: సో క్రియేటర్ అమౌంట్స్ టు ది థ్రెడ్ యాన్.
0: సృష్టికర్త అనేటువంటి వాడు ఈ దారంతో చేయబడినటువంటి వస్త్రం వంటి వాడే.
1: దేర్ఫోర్ ది క్రియేటర్ యాన్స్ ద ఫైబర్ ఇన్ ఏ క్లాత్.
0: కనుకనే సూక్ష్మ, స్థూల, కారణదేహంలో మూడు కూడాను అతనివి.
1: దేర్ఫోర్ ద గ్రాస్, ద సటిల్ అండ్ ద కాజల్ బిలాంగ్ టు గాడ్.
0: కారణమైనటువంటి దేహమును మనం సరైన రీతిలో మనం పూజించినప్పుడు, తలంచినప్పుడు ఆ కారణమే అన్ని విధాల మనలో ప్రవేశించి మన యొక్క ఆకారం కూడాను మారుస్తుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ద కాజల్ ప్రిన్సిపల్ వెన్ యూ విజువలైజ్ అండ్ వర్షిప్ పాండర్ ఓవర్ ఇట్ ఇట్ విల్ ఆల్సో ఎక్స్ప్లెయిన్ వన్స్ ఓన్ నేచర్.
0: ఇట్టిది మనోచంచలం లేకుండా చూసుకోవాలి.
1: వి మస్ట్ సీ దట్ ద థాట్స్ డు నాట్ ప్రివైల్, దే రన్, దే డోంట్ రన్ ఫాస్ట్.
0: దారం కేవలం పెట్టుకున్నంత మాత్రం వస్త్రం కాలేదు.
1: ది మియర్ ప్రెజెన్స్ ఆఫ్ ది థ్రెడ్ విల్ నెవర్ మేక్
0: పడుగు పేక అని రెండు వైపులు కూడా చేర్చాలి.
1: ది యాన్ మస్ట్ బి ఇంటర్వోవెన్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్.
0: ఇది ప్రయత్నము, సుప్రయత్నము అనేటువంటిది.
1: దట్ ఈస్ ఎఫర్ట్ అండ్ ద డివైన్ విల్ షుడ్ గో టుగెదర్.
0: ఈ రెండింటి యొక్క ఆకారం చేతనే అది ఒక విధమైన లింగాకారం అయిపోతుంది. అది
1: దీస్ టూ టుగెదర్ ద హ్యూమన్ ఎఫర్ట్ అండ్ ద డివైన్ విల్ గివ్స్ ద షేప్ ఫార్మ్ లింగ.
0: మనం చెప్పేటువంటి పదములు కూడాను, మనం చేసేటువంటి పనులు కూడాను, ఇవన్నీ కూడాను మన సూక్ష్మ శరీరం లోపల ఆవిర్భవించి బహిర్ముఖమయ్యేటువంటివి.
1: Therefore, all the words that we spell out or utter and the deeds that we undertake are the products of the subtle aspect of human life.
0: కనుక ఈనాడు మానవులు వేదమును అనేకంగా చెప్తున్నారు.
1: Today, people repeat chant Veda.
0: కానీ ఈ అన్నింటికూడాను అన్ని ఆకారములు ఉంటున్నాయి.
1: And in chanting, you will understand everyone has a form.
0: దీనికి అన్ని పన్నాలంతా ఉంటున్నాయి.
1: And you find the yarn over there.
0: ఇది ప్రతి ఒక్కదానికి కూడా అవసరం వచ్చేటువంటిది.
1: దట్స్ అబ్సల్యూట్లీ ఎసెన్షియల్ ఫర్ ఎవ్రీ
0: మానవుడు. తన యొక్క సంకల్ప ప్రభావం చేత తన యొక్క దీనిని తాను సృష్టించుకోవాలంటే దానికి ఈ వేదమే ప్రమాణం.
1: దేర్ఫోర్ వేద ఎక్స్ప్లెయిన్స్ క్లియర్లీ ద కైండ్ ఆఫ్ థాట్ దట్ షుడ్ టేక్ ఎ డెఫినెట్ ఫార్మ్.
0: కానీ ఈ సత్యాన్ని వాళ్ళు గుర్తించుకోలేక
1: దే కుడ్ నాట్ అండర్స్టాండ్ దిస్ ఫండమెంటల్ ట్రూత్.
0: చాలా మంది,
1: మెనీ పీపుల్,
0: విద్యార్థులు కూడాను,
1: స్టూడెంట్స్ ఆల్సో,
0: దొంగ చదువు చదువుతున్నారు.
1: They just study not in sincerity.
0: Donga anaga emti? Tanlo tana pradathamu pettukoni lenatuga natinchadame donga.
1: Who is a thief keeping one thing within and acting in a different way?
0: ఇంతమందికి వేదం చెప్పడం తెలుసును.
1: మెనీ పీపుల్ కెన్ చాంట్ వేద,
0: కానీ అది విన్నప్పుడు లేక చూసినప్పుడు తిరిగి మనలో నుంచి ఆ యొక్క శబ్దము రావటం లేదు.
1: వెన్ వీ హియర్ ఫ్రమ్ అదర్స్, ఇన్ ఫ్యాక్ట్ వీ డోంట్ ఫైండ్ దట్ సౌండ్ కమింగ్ ఫ్రమ్ విదిన్.
0: కనుకనే అదే విద్యా దొంగతనము.
1: వెల్ దట్ అమౌంట్స్ టు థెఫ్ట్.
0: ఈనాటి విద్యార్థులందరూ కూడాను నేర్చిన దానిని లోబడి పెట్టుకుంటున్నారు, కానీ దాన్ని ప్రత్యేకంగా ప్రవర్తన పూర్వకంగా వినియోగించుకోవటం లేదు.
1: స్టూడెంట్స్ టుడే దే డు నాట్ యాక్ట్ అలాంగ్ ద లైన్స్ ఆఫ్ ద నాట్
0: చేయనట్టుగా నటించడమే దొంగ.
1: హూ ఈజ్ ఎ థీఫ్ కీపింగ్ వన్ థింగ్ విద్ ఇన్ అండ్ యాక్టింగ్ ఇన్ ఎ డిఫరెంట్ వే.
0: ఇంతమందికి వేదం చెప్పడం తెలుసును.
1: మెనీ పీపుల్ కెన్ చాంట్ వేద.

0: they do not act along the lines of the knowledge they acquire.
1: చూస్తుంటాను అందరి నోట్లు చూస్తుంటుంటాను.
0: భగవాన్ as he reaches over here watching everybody.
1: కానీ కొందరు తెలిసి కూడాను వారు చెప్పడం లేదు.
0: Though some know Veda chanting but they don't.
1: అది విద్యాద్రోహం.
0: That is what you call betrayal,
1: అది విద్యా చోరత్వం.
0: Well, that amounts to theft at this point.
1: దైవ చోరత్వం.
0: That means you are a traitor.
1: చోరులుగా తయారవుతున్నారు ఈ నాటి విద్యావంతులంతా.
0: So the educated people are becoming traitors, betrayers.
1: ఎవరు నేర్చింది నేర్చినట్టుగా చెప్పుకుంటుంటారో,
0: those people that declare that
1: వారే నిజమైనటువంటి సాక్షాత్కారమునకు అర్హులవుతారు.
0: They deserve the direct manifestation of God.
1: కాబట్టి దైవ సాక్షాత్కారం ఎట్లవుతుంది అంటే దానిని విజృంభించినప్పుడే దాని చక్కగా ఆకారం బయలుదేరుతుంది.
0: When you chant clearly, full throated, you will experience the direct manifestation.
1: ప్రత్యక్ష ప్రమాణము అదియే.
0: That is the direct evidence.
1: పరోక్ష ప్రమాణము అదియే.
0: And it is also the interior.
1: సర్వ సాధనకును అదియే కారణము.
0: In fact, that's the primal cause for all spiritual
1: paths. చాలా మంది మీరు బిల్లు చెప్తుంటే ఆడవాళ్ళంతా కూడా అక్కడ చెప్తుంటారు.
0: As boys chant here, we find many ladies.
1: వాళ్ళు చెప్పకూడదనేమి లేదు.
0: Nobody can deny that, right?
1: వాడికి ఆ లోపల ఉన్నటువంటిది బయటకు వస్తూ ఉంటాడు.
0: The sound within naturally comes out.
1: మీకు అందరికీ తెలుసు ఆ పిల్లలు చూడండి చంటి పిల్లలుగా ఉంటుంటారు. వాళ్ళు ఎక్కడ నేర్చుకున్నారు ఎక్కడ చెప్తుంటే నేర్చుకున్నారు దాన్ని వారి మనసులో పెట్టుకుని అంత అవే వారి ఉల్లంఘన చేస్తున్నారు.
0: You see, very young boys seated over there, who taught them? They go on listening to Veda chanting here.
1: ఆ వేదం
0: చెప్పేటువంటి వాళ్ళు
1: ప్రక్కలోనే కూర్చుంటారు.
0: And in fact, those people who know, they sit
1: like this. శబ్దాన్ని కొంతవరకునైనా చేర్చుకోరు.
0: But some people don't hear.
1: నేను చూస్తుంటాను.
0: Swami watches everybody.
1: కానీ ఆ వేదం చెప్పేటువంటి వారి ప్రక్కలోపల్ని గొప్ప గొప్ప విద్యావంతులు కూడా కూర్చున్నారు.
0: Highly educated people are seated by the side of these.
1: ఎందుకు కూర్చొని ప్రయోజనం ఏమిటి?
0: What is the use in sitting by the
1: పెద్ద దొంగలు.
0: They are big thieves.
1: వింటున్నారు.
0: They listen to chanting.
1: ఇది చెప్పటం లేదు.
0: But they don't repeat.
1: చెప్తున్నారు వినటం లేదు.
0: Though the other chant, they don't hear.
1: ఈ రెండింటి యొక్క ఏకత్వం జరిగినప్పుడే అది నిజమైనటువంటి సాక్షాత్కారం అవుతుంది.
0: సో చాంటింగ్ అండ్ లిసనింగ్ షుడ్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ టు ఎక్స్పీరియన్స్ ద డివైన్.
1: కనుక ప్రతి మానవుడు కూడాను వేదం నేర్చుకున్నటువంటి దాన్ని ఉచ్చరిస్తూ రావాలి.
0: సో ఎవ్రీ వన్ హూ నోస్ వేద షుడ్ స్టార్ట్ చాంటింగ్.
1: వేదమే భగవత్స్వరూపము.
0: వేద ఈజ్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ గాడ్.
1: వేదము పంచభౌతికము.
0: And Veda has got all the aspects of
1: panchabhautikamainatundi to panchabhutamulu untunnayi.
0: The five elements are there.
1: Ee panchabhutamulu kudanu pranam nandistunnayi.
0: The five elements are responsible for the life.
1: Ee pranam nandinchetundi panchabhutamule.
0: And the five elements are responsible for life.
1: Prapanchani kuda srushtistunnayi.
0: Also create the whole world.
1: కనుకని పంచభూతముల యొక్క ప్రకాశమే ఈ ప్రపంచము అన్నా.
0: The radiance, the brilliance of the five elements is this world, cosmos.
1: కనుక పంచభూతం అంటే శబ్ద స్పర్శ రూప రస గంధాలు.
0: దీస్ ఆర్ ద ఫైవ్ ఎలిమెంట్స్ వాట్ యు ఫైండ్ ఇన్ ది ఫైవ్ సెన్సెస్.
1: ఈ ప్రపంచంలో ఉంటున్నాయి.
0: ఆఫ్ పర్సెప్షన్ యు ఫైండ్ దెం ఇన్ ద వరల్డ్.
1: ఈ ప్రపంచంలో ఉన్నటువంటి దానిని మనం మర్చిపోవటము ఎంత అన్యాయం.
0: We'll be doing injustice if we forget the nature of the five elements.
1: మనకి అనవసరమైనవన్నీ కూడాను మనసులో చేర్చుకుంటుంటాం.
0: In fact, we contain all that which is unnecessary.
1: కానీ అవసరమైనటువంటి ప్రాణ సమానమైనటువంటి యొక్క భూతమును మనం వదిలిపెడుతున్నాం.
0: ది ఎసెన్షియల్ లైఫ్ ప్రిన్సిపల్స్ ఆర్ ఫర్గాటన్ గివెన్ అప్.
1: కనుక ప్రతి మానవుడు కూడాను వేదాన్ని నేర్చుకోవాల్సింది దాన్ని ఉచ్చరించవలసింది దాన్ని స్మరించవలసింది.
0: సో ఎవ్రీ వన్ షుడ్ నెసెసర్లీ లెర్న్ వేద ఆల్సో చాంట్ వేద.
1: అలాంటి ఉచ్చరించకుండా ఉండేటువంటి వారు దీన్ని నేర్చుకునే ప్రయోజనం లేదు.
0: ఇఫ్ యూ డు నాట్ చాంట్ దేర్ ఇస్ నో యూజ్ ఇన్ సింప్లీ లెర్నింగ్ వేద.
1: ఒకవేళ ఇక్కడ ఉచ్చరించినా కొంచెం దూరం పోతానే దాన్ని వదిలిపెడతారు.
0: Though they chant here, they forget the moment they leave the place.
1: ఎక్కడైనా పోని నీ మనసులోనైనా చెప్పుకుంటురా.
0: You may go anywhere, at least you should chant within.
1: కనుక విద్యాద్రోహులు కాకూడదు.
0: You should never betray the knowledge.
1: విద్యాద్రోహులు దైవద్రోహులు.
0: And if you betray your knowledge, దైవద్రోహులు
1: క్రమేణా ప్రాప్తికి దూరం అయిపోతున్నారు.
0: That betrayers will never deserve God.
1: కనుక ప్రతి మానవుడు కూడాను ఈ పుట్టినప్పుడునే ప్రపంచంలో కనిపించేదంతా కూడాను దైవం యొక్క సంకల్పమే.
0: Therefore, what all that we see around in this world is a manifestation of the divine will.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: పిల్లలు తెలియకోకుండా ఏదో పొరపడుతున్నారు కానీ,
0: స్టూడెంట్స్ బికాస్ ఆఫ్ దర్ ఇన్నోసెన్స్ దర్ మిస్టేక్.
1: కానీ ఒకతూరి పొరపడినటువంటి దాన్ని తిరిగి రెండవతూరి దాన్ని పొరపడకూడదు.
0: Then once you know it's a mistake, you should not repeat it.
1: ఈనాడు విన్నటువంటిది రేపటి నుంచి మీరు కూడా ఉచ్చరించాలి.
0: What all that you hear today,

0: అందరూ ఏక శబ్దంతో కూడినప్పుడే అది నిజమైనటువంటి బ్రహ్మ శబ్దం అవుతుంది.
1: When you all join in chorus in unison, perfect harmony,
0: కనుక
1: that is Brahman.
0: వేదాహ వేదం పురుషం మహాంతం.
1: The God is mighty.
0: ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్.
1: Is pure white beyond the darkness.
0: ఈ వేదము యొక్క శబ్దము,
1: sound of Veda,
0: అది ఎంతనో పవిత్రమైనటువంటిది.
1: It is highly sacred.
0: శబ్ద బ్రహ్మమై,
1: the sound,
0: చరాచరమై,
1: the movement,
0: జ్యోతిర్మయి,
1: light,
0: విజ్ఞాంతమై,
1: the knowledge,
0: చరాచరమై, జ్యోతిర్మయి, వాంగ్మయి,
1: the faculty of speech,
0: ఈ వాంగ్మయంలో రావాలి.
1: And you should also express, spelt out.
0: అది ఏ నిజమైనటువంటి యొక్క చదువుల యొక్క సంబంధము.
1: That is the relationship between the education and Veda chanting.
0: కనుక ప్రతి మానవుడు కూడా నువ్వు వేదం నేర్చుకోవాలి.
1: So everyone must learn Veda.
0: అదే నేర్చుకోవాలని కాదు, ఏదో ఒకటి భగవద్నామాన్ని నేర్చుకోవాలి మనం.
1: నాట్ నెసెసర్లీ వేద అలోన్, వన్ షుడ్ రిపీట్ గాడ్స్ నేమ్.
0: ఈశ్వరుడు 7వ శతాబ్దంలో పుట్టాడు. పుట్టినటువంటి ఈశ్వరుడు,
1: ఈశ్వర వాజ్ బోర్న్,
0: కానీ అన్ని వేదములను నేర్చుకున్నాడు.
1: హస్ లెర్న్డ్ ఆల్
0: వేదము, యజుర్వేదము, సామర్ వేదము, అథర్వణ వేదము.
1: బికేమ్ ఎ స్కాలర్ ఇన్ ఆల్ 4 వేదాస్.
0: యజుర్వేదం లోపల 5 వేదములుగా బయలుదేరినాయి.
1: అండ్ ద సేమ్ యజుర్వేదాస్ got itself divided.
0: అంటే ఏమి, దాంట్లో ముఖ్యమైనటువంటి దాన్ని అక్షరములు చేర్చుకుని,
1: ఆల్ ఇంపార్టెంట్ లెటర్స్ హావ్ బీన్ గ్రూప్,
0: భగవంతుని యొక్క స్మరణ కోసమని దానిని ఉచ్చరించి చేయాలి.
1: అండ్ దే మస్ట్ బి రిపీటెడ్ విచ్ అమౌంట్స్ టు థింకింగ్ ఆఫ్ గాడ్ స్మరణ.
0: కనుక మనము ఏ విధమైనటువంటి వేదం నేర్చుకున్నప్పటికీ దాన్ని ఉచ్చరిస్తూ రావాలి.
1: వాట్ ఎవర్ వేద యూ మే లర్న్, బట్ యూ షుడ్ learn to chant it.
0: అది ఉచ్చరించలేనటువంటి సమయం లోపల మీరు దాన్ని నేర్చుకునే అవసరం లేదు.
1: బట్ యాజ్ యూ బిగిన్ టు చాంట్, యూ డోంట్ నీడ్ టు లెర్న్ ఇట్ స్పెషల్.
0: చాలా మందికి నేను చూస్తూనే ఉన్నాను,
1: భగవాన్ వాచెస్ రిపీటెడ్లీ.
0: ప్రకటించేటువంటిది కాదు,
1: ఇట్ ఈస్ నాట్ ఫర్ పబ్లిసిటీ.
0: ప్రదర్శించేటువంటిది కాదు,
1: ఇట్ ఈస్ నాట్ ఫర్ అడ్వర్టైజ్.
0: ఆచరించేటువంటిది, ఆనందించేటువంటిది.
1: ఇట్ ఈస్ టు బి ప్రాక్టీస్డ్ అండ్ వన్ షుడ్ ఎంజాయ్ బ్లిస్ అవుట్ ఆఫ్ వేదా
0: చాంటింగ్. ఆనందమయి, చరాచరమయి, జ్యోతిర్మయి, విద్యామయి.
1: ఇట్ ఈస్ బ్లిస్ఫుల్, ఇట్ ఈస్ లైట్, ఇట్ ఈస్ డిలైట్, ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ విజ్డమ్.
0: కనుకని ఈ ఆనందమయ్య అనేటువంటిది మొట్టమొదట దైవత్వం లోపల 5 భూతములు పుట్టించాడు.
1: Therefore, the blissful aspect of the divinity is the cause for the 5 elements.
0: ఒకటి కర్మం,
1: one is action.
0: రెండవది ఉపాసన,
1: the second ఉపాసన worship.
0: మూడవది ఆచరణ,
1: third is practice ఆచరణ.
0: నాలుగవది ఉచ్చరించటము,
1: third ఉచ్చరించటం.
0: ఐదవది అనుభవించటము,
1: fifth experience అనుభవ.
0: అనుభవం ఆనందమయ కోసము.
1: And this అనుభవ experience is the sheet of
0: wisdom. కోసము ఉచ్చరించవచ్చును.
1: That of the sheath of wisdom.
0: ఆనందమయ కోసము ఆనందంతో మునిగిపోవాలి.
1: But the sheath of bliss will be full of bliss only.
0: కానీ ఆ ఆనందం ఎక్కడా కనిపించటం లేదు.
1: That state of bliss is not noticed anywhere.
0: కనుకనే కర్మమై తర్వాత జ్ఞానమై తర్వాత వేదాంతమై తర్వాత ఆనందమై.
1: Therefore we find the karma, the action, that is followed by the wisdom, the upasana, the worship, and ananda, the bliss.
0: Karma maya nitti dantone untunna sarvam kudanu.
1: So everything begins with this action, activity.
0: Dani manam uchcharinchinappude manam sarthakamaipothamu.
1: When once we chant Veda,
0: sampadinchinattuvaru dani uchcharinchali.
1: So those who want to be the recipients of God's
0: grace
1: to repeat God's name,
0: మింగిన దాన్ని జీర్ణించుకోవాలి.
1: అండ్ దాట్ హ్యాస్ టు బి
0: జీర్ణించుకున్నటువంటి దానిని ఆనందంగా అనుభవించాలి.
1: దట్ విచ్ ఇస్ టేకెన్ ఇన్ మస్ట్ బి ఎంజాయ్డ్ అండ్ ఎక్స్పీరియన్స్.
0: ఈనాడు ఊరికే వారి చెప్తున్నారు కదా అని దాన్ని మనం ఉచ్చరిస్తున్నాము.
1: వీ జస్ట్ రిపీట్ యాజ్ వీ హియర్.
0: కానీ ఆ ఉచ్చరించినటువంటి మాత్రము చెప్పి ప్రయోజనం లేదు.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ సింప్లీ రిపీట్.
0: దాన్ని లోపల జీర్ణించుకోవాలి.
1: యూ షుడ్ డైజెస్ట్ ఇట్ విత్ ఇట్.
0: అన్నం తినే దేనికోసము?
1: వై డూ యూ ఈట్?
0: కడుపులో పెట్టడానిక.
1: నాట్ మియర్లీ టు స్టోర్ ఇన్ ద స్టమక్.
0: కడుపులో పెట్టినటువంటి జీర్ణించుకుని సర్వాంగములకు సప్లై చేయటమే.
1: ద ఫుడ్ పార్టేకెన్ మస్ట్ బి వెల్ డైజెస్టెడ్ అండ్ ది ఎసెన్స్ షుడ్ బి సప్లై టు ది హోల్ బాడీ.
0: అదే విధంగానే మనం నేర్చుకున్నటువంటి విద్యను తప్పక దాన్ని జీర్ణింప చేసుకుని సర్వాంగములకు సప్లై చేయాలి.
1: సో ది డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ దట్ వి అక్వైర్డ్ మస్ట్ బి వెల్ డైజెస్టెడ్ అసిమిలేటెడ్.
0: వాకునందును, క్రియ యందును, వేదాంత ప్రచారమునందును, ప్రబోధన ఎందుకు దీన్ని ఆనందంగా అనుభవించాలి.
1: దేర్ఫోర్ ఇన్ అవర్ యాక్షన్, ఇన్ అవర్ టాక్, ఇన్ అవర్ షేరింగ్ ఆఫ్ అవర్ థాట్స్ విత్ అదర్స్, వీ షుడ్ ఎక్స్పీరియన్స్ ద బ్లిస్.
0: కనుక దైవం అంటే సర్వత్రా ఉంటున్నాడు అని అంటున్నారు, కానీ ఏ విధంగా ఉంటున్నాడు?
1: We say that God is everywhere. In what form?
0: పంచభూత స్వరూపుడై ఉన్నాడు.
1: God is in the form of the five elements.
0: ఫైవ్ ఎలిమెంట్స్, ఒక్కొక్క ఎలిమెంట్ కూడా ఒక్కొక్క దైవమే.
1: ఈచ్ ఎలిమెంట్ ఈస్ డివైన్.
0: ఆ ఫైవ్ ఎలిమెంట్స్ కూడా ఏకమైనప్పుడే నిజమైన ఆత్మస్వరూపము.
1: దేర్ఫోర్ ద సెల్ఫ్ హాస్ గాట్ ఆల్ ది ఫైవ్ ఎలిమెంట్స్.
0: అది ఆత్మస్వరూపం వచ్చినప్పుడే అందరి ఎందుకు అది ఆనందం ఆవిర్భవిస్తుంది.
1: ఇట్ ఇస్ ద సెల్ఫ్ దట్ ఈస్ ద బ్లిస్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు నేర్చుకున్నటువంటి ఒక విద్యను,
1: ది నాలెడ్జ్ ఎడ్యుకేషన్ యూ రిసీవ్,
0: 10 మందికి తగినటువంటి రీతిగా మీరు పంచాలి.
1: యూ షుడ్ షేర్ ఇట్ with others.
0: కనుక పంచిన తర్వాత దాన్ని మీరు కూడా వింగాలి.
1: యాజ్ యూ షేర్ యూ షుడ్ ఆల్సో సిమిలర్.
0: ఇంటిలో వంటలు చేస్తాము, అందరికి వచ్చినటువంటి వ్యక్తులు కొద్దిగా వడ్డిస్తాము, కానీ తాను కూడా భుజించాలి కదా.
1: When guests visit you, you serve all the food, but you also should partake your share.
0: కనుక మనం ఉచ్చరించేటువంటి ఒక నామము మనకు మనము జీర్ణించుకోవాలి, మనం పెట్టినటువంటి వారిని కూడా జీర్ణింపు చేయాలి.
1: So as we repeat God's name, we should enjoy and make others also feel happy.
0: కనుక వేదము యొక్క ప్రసిద్ధి ఇటువంటిదిగా ఉంటుండాలి.
1: This is the principle behind Veda chanting.
0: వేదము చాలా ప్రమాణపరకమైనటువంటిది.
1: Veda is standard.
0: సర్వం కూడా వేదం నుంచే వచ్చినటువంటివి.
1: Everything emanated out of this Vedic knowledge.
0: ఈ వేదం నుంచి వచ్చినటువంటి కాబట్టి సర్వ విజ్ఞాన సంపత్తి అన్నారు దీన్ని.
1: దేర్ఫోర్ ఇట్ ఈస్ ది ఎసెన్స్ ఆఫ్ ద హోల్ ఆఫ్ ది నాలెడ్జ్.
0: కనుక సర్వ విజ్ఞాన సంపత్తిని మనం ఇంత వ్యక్తం చేస్తున్నాము, ఇది మంచిది కాదు బాబు.
1: వేద ఈస్ ద వెల్త్ ఆఫ్ నాలెడ్జ్. వీ కెన్నాట్ మిస్యూజ్ ఇట్, వీ కెనాట్ ఫర్గెట్ ఇట్.
0: ఎంత వచ్చినో అంతవరకు నువ్వు చెప్పు.
1: యూ చాంట్ టు ది ఎక్స్టెంట్ యూ నో.
0: సాధ్యమైనంత వరకు నువ్వు మర్చడానికి ప్రయత్నం చేయవద్దు.
1: నెవర్ ఫర్గెట్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్.
0: అప్పుడే మీకు తగినటువంటి సాక్షాత్కారము తప్పక మీకు లభిస్తుంది.
1: సర్టన్లీ యూ విల్ ఎక్స్పీరియన్స్ ద డైరెక్ట్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ద రియాలిటీ ఆఫ్ గాడ్.
0: మార్కండేయునికి ఏ విధంగా కలిగింది?
1: హౌ ఇస్ ఇట్ మార్కండేయ?
0: ఆ పంచాక్షర నామాన్ని స్మరిస్తూ మైమర్చిపోవటం చేతనే పంచభూతముల యొక్క స్వరూపంగా ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు.
1: మార్కండేయ కుడ్ హ్యావ్ ద విజన్ ఆఫ్ ద లార్డ్ బికాస్ హీ వెంట్ ఆన్ చాంటింగ్ రిపీటింగ్ ఫైవ్ లెటర్డ్ గాడ్స్ నేమ్. And so he could receive his grace.
0: కనుక మీరు సాక్షాత్కారం పొందాలనుకున్నటువంటి వ్యక్తులు మీరు దీనిని జీర్ణింపు చేసుకుని దాన్ని 10 మందికి అందించడానికి ప్రయత్నం చేసినప్పుడే మీకు ఇది సార్థకమవుతుంది.
1: Therefore, the chanting, we have its fulfillment when we do it in all sincerity, assimilate and digest the essence of God's name and share and enjoy for ourselves.

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మనము ధనమును కోల్పోయిన తిరిగి ఎన్నో మార్గముల నుండి దానిని మనము సంపాదించవచ్చు.
1: ఇఫ్ మనీ ఇస్ లాస్ట్ బై వన్ వే ఆర్ అదర్ యూ కెన్ గెట్ ఇట్ బ్యాక్, రీ ఎర్న్ ఇట్.
0: పునర్మిత్రం, స్నేహితుణ్ణి కోల్పోతేమా? ఎంతమందియో కొన్ని స్నేహితులను మనం సంపాదించుకోవచ్చు.
1: If you have lost a friend, you can have many more.
0: Punar patni, bhaaryanu manam kolipothema tirigi rendu vivaham aadavachu.
1: If wife is gone or dead, one can remarry.
0: Punar mahi, bhoomini kolipoyina తిరిగి ఏదో ఒక విధమైన అవస్థలకు పాలై తిరిగి ఆ భూమిని మనము సంపాదించుకునవచ్చు.
1: ఇఫ్ ద ల్యాండ్ ఆర్ ప్లాట్ ఈజ్ లాస్ట్ బై వన్ వే ఆర్ అదర్ విత్ సమ్ డిఫికల్టీస్, హౌఎవర్ యూ కెన్ రీగెయిన్ ఇట్.
0: నా శరీరం పునః మనం మానవ శరీరమునే కోల్పోయినా తిరిగి మనకు లభ్యం కాదు. ఎన్ని ప్రయత్నములు చేసినప్పటికీ, ఎన్ని విధమైన సాధనలు జరిపినప్పటికీ ఆ శరీరమే తిరిగి మనకు లభ్యం కాదు.
1: When the body is lost, no matter any number of attempts you make, you cannot get it back.
0: కనుక మానవ జీవితము చాలా దుర్లభమైనటువంటిది.
1: Human life is the rarest of all.
0: చాలా పవిత్రమైనటువంటిది.
1: It is highly sacred.
0: సౌజన్యమైనటువంటిది.
1: It's so beautiful.
0: సౌశీల్యమైనటువంటిది.
1: It's one that's precious.
0: ఇట్టి శరీరమును మనము శమలకూర్చైనప్పుడును కాపాడుకోవటం మానవుని యొక్క కర్తవ్యం.
1: It is the responsibility of every human being to sustain the human body.
0: సమస్త సంకల్పములను చేకూర్చుకోవాలన్న దేహము చాలా అవసరము.
1: To have all kinds of experiences, body is very essential.
0: దేహమే లేకుండా ఎట్టి చిన్న కార్యములను కూడా మనము సాధించలేము.
1: Without this body, we cannot accomplish any simple task.
0: కనుక ధనకనక వస్తు వాహనాదుల కంటే మనకు ఈ శరీరమే చాలా విలువైనటువంటిది.
1: More than the wealth, comforts and conveniences, human body is most precious.
0: కాన ఈ శరీరమును సరైన మార్గంలో అనుభవించి, సరైన మార్గంలో ప్రవేశపెట్టి దీనిని సార్థకం గావించుకోవాలి.
1: అండ్ హెన్స్ ఇట్ ఇస్ ఎసెన్షియల్ టు మెయింటైన్ దిస్ బాడీ ఎక్స్పీరియన్స్ ఇన్ ది ప్రాపర్ వే అండ్ ఇన్ ఎ సేక్రెడ్ వే.
0: గడచిన రాత్రి పగలనైనను మనం సాధించలేము.
1: ద డే అండ్ ద నైట్ పాస్డ్ ఆఫ్ విల్ నెవర్ కమ్ బ్యాక్.
0: సముద్రంలో పరిపూర్ణంగా లీనమైనటువంటి ఒక గంగను తిరిగి ఒక్క చుక్కైనా కూడా మనం తెచ్చుకునేదేము.
1: ద మూమెంట్ ద గంగస్ మర్జెస్ ఇన్ ఓషన్ యు కెనాట్ కలెక్ట్ సింగిల్ డ్రాప్ అగైన్.
0: బాగా నమలి మింగినటువంటి ఒక ఫలమును తిరిగి ఫల రూపంలో మనము సాధించలేము.
1: వెన్ వన్స్ ఫుల్లీ రైపెన్ అండ్ డ్రాప్స్ ఆఫ్ యు కెనాట్ గెట్ ఇట్ అగైన్ ద మెచ్యూర్ ఫ్రూట్.
0: కనుక గడిచిపోయినటువంటి యొక్క మానవ జీవితమును ఎన్ని ప్రయత్నములు సాధించినప్పటికీ దానిని మనం పొందలేము.
1: సో వెన్ వన్స్ ద లైఫ్ ఇస్ గాన్, ఎనీ నంబర్ ఆఫ్ అటెంప్ట్స్ విల్ నెవర్ రివైవ్ ద బాడీ.
0: మెన్ ఆర్ మోర్ వాల్యుబుల్ దాన్ ఆల్ ది వెల్త్ ఆఫ్ ది వరల్డ్.
1: మెన్ ఆర్ మోర్ వాల్యుబుల్ దాన్ ఆల్ ద వెల్త్ ఆఫ్ ద వరల్డ్.
0: ధనమునకు ఎవరు వెలిపిస్తున్నారు?
1: Who attaches value to money?
0: Diamond ki evaru viluvistunnaru?
1: Who attaches value to the diamond?
0: Bangaru ki evaru viluvistunnaru?
1: Who gives value to gold?
0: Land ki evaru viluvistunnaru?
1: Who attaches value to land?
0: Annitiki ni viluvichetunti vaadu manavude.
1: It is only the man who values them.
0: Manavude lekunna deeniki viluva ekkada perugutundi? Evaru ivvagalaru?
1: When there is no man, all these are valueless.
0: Kanuka manava jeevitamu chaala durlabhamainatundi.
1: And hence, it's very rare that one has this human
0: mind. నరజన్మ దుర్లభం అన్నది వేదం.
1: సో వేద డిక్లేర్స్ of all of the lives and the creatures in this universe, human life is rarest.
0: మానవత్వములో సాధించవలసినటువంటి ఎన్నో ఉన్నవి.
1: In this human life there are many things to be accomplished.
0: మానవత్వం కంటే అతని యొక్క ప్రాణం మరింత విలువైనటువంటిది.
1: More than the body, the life is more important.
0: కానీ కొన్ని సమయం నందు ప్రాణమును త్యాగం చేసి మనం సాధించవలసినటువంటి కార్యములను సాధించడానికి పనుకుంటాం.
1: However, there are certain tasks for which we have to be prepared to sacrifice our life.
0: Prema swarupulana.
1: Embodiments of love.
0: Manava deham yokka viluvanu manamu gurtinchukovatam atyavasaram.
1: It's most essential that we know the value of the human body.
0: Manavatvamlo unnatundi divyatvanni kaapadeetundidi ee yokka dehame.
1: It is the body that protects, holding the divinity within.
0: Viluvaneni ఇనుప పెట్టే ఈ దేహము.
1: హ్యూమన్ బాడీ ఇస్ ఎన్ ఐరన్ సేఫ్ విచ్ హెస్ నో వాల్యూ.
0: పెట్టెలో నగలు పెట్టినట్టు,
1: జస్ట్ యాజ్ యూ కీప్ జ్యూవెల్స్ ఇన్ ఎన్ ఐరన్ సేఫ్,
0: దేహమందు విలువ దేహుడు ఉండేది సుమా.
1: విదిన్ దిస్ బాడీ ఈస్ ప్రెసెంట్ ద డివినిటీ.
0: ఈ దేహమునందు సద్గుణములు, సత్ప్రవర్తనలు, సదాలోచనలు, సచ్చింతనలు, ఇలాంటి విలువైనటువంటి గుణములు ఇందులో దాచుకుని ఉన్నాం.
1: విదిన్ దిస్ బాడీ దే ఆర్ హైలీ వాల్యుబుల్ జ్యూవెల్స్ like good feelings, good thoughts, good sentiments and so on.
0: ee viluvainaatundi gunamulnu manam kolipothema tirigi manam sadhinchalemu.
1: When once these highly valuable sacred virtues are gone, you can never get them back.
0: ee gunamulu vallane manavatvamunaku vilu vachindi.
1: In fact, human life has got a value because of these virtues.
0: ee daya, prema, sahanamu, sanubhuti, tyagamu ityadi manavata gunamulu undatam chetane manavatvamunaku goppa viluvu yerpadindi.
1: The human life is highly valuable because of the qualities like compassion, love, forbearance, sacrifice and so on.
0: కానీ ఈనాటి మానవుడు ఈ హ్యూమన్ వాల్యూ అంటే మానవతా విలువలు అంటే ఏమిటో ఏ మాత్రమూ అర్థం చేసుకోలేకపోతున్నాడు.
1: మోడర్న్ మ్యాన్ ఇస్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్ దీస్ హ్యూమన్ వాల్యూస్.
0: ఈ దేహం అనే గడియారం నందు,
1: దిస్ బాడీ విచ్ ఇస్ ఎ క్లాక్,
0: సంవత్సరం అనేటువంటి ఒక గంటల ముందు ఉంటుండాలి.
1: అండ్ దేర్ వీ ఫైండ్ ది ఇయర్,
0: నెలలు అనేటువంటి నిమిషాల ముందు ఉంటుండాలి.
1: అండ్ వీ ఫైండ్ ద హ్యాండ్ దట్ రిప్రజెంటింగ్ ద మినిట్స్,
0: దినములు అనేటువంటి సెకండ్ ముందున్నాయి.
1: అండ్ దే ప్రెజెంట్ ద సెకండ్ హ్యాండ్ రిప్రజెంటింగ్ ద మూమెంట్.
0: ఈ మూడు ముందు కూడా చక్కగా తిరుగుతున్నది, కానీ దీని యొక్క వ్యవస్థను ఏమాత్రము గుర్తించుకోలేకపోతున్నారు మానవులు.
1: హ్యూమన్ బాడీ ఇస్ ఎ క్లాక్ విత్ దీస్ త్రీ హ్యాండ్స్ సింబలైజింగ్ మంత్స్, అవర్స్ అండ్ ద సెకండ్స్. బట్ వి ఆర్ నాట్ అవేర్.
0: గంట గన్ గన్ అని కొడుతుంది.
1: Every hour we hear the sound.
0: ఎప్పుడు ఈ దేహమును వీడిపోదును ఎవరు గుర్తించుకోలేరు.
1: When this body drops off, we do not know.
0: కనుక మనము దీన్ని సరైన మార్గంలో మనం వినియోగించుకోవాలి.
1: And hence it is appropriate to make use of it in a proper way.
0: మానవుని యొక్క దీర్ఘ ప్రయాణమునకు దేహం ఒక నిజమైనటువంటి యొక్క పనిముట్టు.
1: In this long life sojourn, body is an instrument.
0: ఇటువంటి ప్రధానమైన పనిముట్టును మనము సక్రమంగా ఉపయోగపెట్టుకునకున్నా చాలా మనము మధ్య మార్గంలో అనేక అవస్థలకు గురి అవుతాం.
1: ఇఫ్ వీ డు నాట్ మేక్ ద ప్రాపర్ యూజ్ ఆఫ్ దిస్ బాడీ ఎ పవర్ఫుల్ ఇన్స్ట్రుమెంట్ వీ హ్యావ్ టు సఫర్ ఆన్ అవర్ వే.
0: కనుక మానవత్వంలో ఉండేటువంటి గుణములకు కొంతవరకు మనం విచారణ చేయాలి.
1: సో వీ హ్యావ్ టు ఎంక్వైర్ డీప్ ఎనఫ్ ఇన్ టు దిస్ హ్యూమన్ వాల్యూస్.
0: దివ్యత్వం అంటే ఏమిటి?
1: What is divinity?
0: Pavitram ante emiti?
1: What is sanctity?
0: Nirittam ante emiti?
1: What is that?
0: Nischalam ante emiti?
1: What is the steadiness?
0: Nisvartham ante emiti?
1: What is selflessness?
0: Aneetundi vishayalle manam gurtinchukolekapothunnam.
1: We are not able to recognize these valuable things.
0: Kaani ee naati manavudu ee viluvainaatundi shariramanu swartha saprayojanamulakai vinivoginchukuntunnam.
1: But man today is making use of his body for selfishness and selfish interest.
0: కానీ భగవంతుడు ఈ శరీరం అందించటము స్వార్థ సప్రయోజనములకు మాత్రమే కాదు.
1: But God has not given this body only for selfish
0: purposes.
1: The body is gifted to render service.
0: నిన్ను నీవు రక్షించుకోవటమే కాకుండా నీ తోటి మానవులను కూడా నీవు రక్షించడానికి తగిన కంకణం కట్టుకోవాలి.
1: You have to determine to take care of yourself and also to serve the neighborhood.
0: పరోపకార నిమిత్తమై మనం ప్రాకులాడినప్పుడే మన స్వార్థం కూడా అందరూ ఒక భాగంగా ఇమిడి ఉంటారు.
1: దో వీ లీడ్ అవర్ లైఫ్ సెల్ఫ్లెస్లీ, హౌ ఎవర్ దర్ ఇస్ ఎన్ ఎలిమెంట్ ఆఫ్ సెల్ఫిష్నెస్ దేర్.
0: కానీ ఈనాటి మానవుడు పరోపకార్థం అంటే ఏమిటో ఏమీ తెలియనటువంటి వాడిగా ఉన్నాడు.
1: The modern people have no idea what service is.
0: 18 పురాణముల యొక్క సారమును కూడాను రెండు వాక్యములో ఇమిడ్చి పెట్టారు.
1: The essence of 18 epics is depicted in two sentences.
0: Help ever, hurt never.
1: Help ever, hurt never.
0: సహాయం చేసే నిమిత్తమై ఈ దేహాన్ని నీకు అందించాడు భగవంతుడు.
1: God has gifted this body to help others.
0: కానీ ఈ సహాయం అంటే ఏమిటో వీడు ఏమాత్రం అర్థం చేసుకోవటం లేదు.
1: We are not understanding what a help is.
0: నిరంతరం కూడా స్వార్థము స్వార్థము స్వార్థము.
1: All the time we are drowned in selfishness.
0: ఏ పని చేసినా స్వార్థమే.
1: Anything that we do.
0: ఏ తలంపు తలంచినా స్వార్థమే.
1: Any thought for that matter.
0: ఏ కార్యములో ప్రవేశించినా స్వార్థమే.
1: Any task undertaken.
0: కనుకనే మానవుడి నాడు స్వార్థం అనేటువంటి యొక్క చేతిలో సప్రయోజనమైనటువంటి యొక్క దీంతో మానవుడు పనిముట్టుగా నిలిచిపోయాడు.
1: Therefore man has become a puppet in the hands of selfishness and self-interest.
0: ఈ స్వార్థం చేతిలో పనిముట్టుగా నిలిచినటువంటి మానవుడు ఇంకా స్వాతంత్రం డెట్ అవుతాడు.
1: Having been an instrument in the hands of selfishness, how do you call man independent?
0: కనుకని ఈ స్వార్థాన్ని త్యజించాలి.
1: One has to sacrifice
0: selfishness. పరార్థాన్ని వరించాలి.
1: And then he should be after
0: the అప్పుడు మానవత్వము యొక్క శరీరము సార్థకమవుతుంది.
1: Then only the purpose of the body is realized.
0: శరీరమునకు మాత్రమే కాకుండా మనోశక్తులకు కూడా మనం సరైన ఆనందాన్ని చేకూర్చాలి.
1: Along with the body, we have to take care of the bliss relating to the mind.
0: ఈ దేహములో మూడు పదార్థములు ముఖ్యమైనటువంటి ఉన్నాయి.
1: This body has got three important materials.
0: ఒకటి హృదయము, రెండవది మనసు, మూడవది వాక్కు.
1: The first one heart, the second mind, the third word or speech faculty.
0: ఆ హృదయమునే వేదములు ఆత్మ అని పిలిచారు.
1: Veda calls this heart as Atma, the spirit.
0: కనుకనే ఈ ఆత్మ స్వరూపంలో ఉండేటువంటి వాడే ఈశ్వరుడని నిన్ను చెప్పాము.
1: ఈశ్వర divinity is described as heart.
0: మన మనసే విష్ణు స్వరూపుడు.
1: మైండ్ ఇస్ విష్ణు.
0: వాక్కే బ్రహ్మస్వరూపుడు.
1: బ్రహ్మన్ ఈజ్ రిప్రజెంటెడ్ హియర్ బై వే ఆఫ్ వర్డ్.
0: కనుకనే ఈశ్వర విష్ణు బ్రహ్మ యొక్క స్వరూపమే ఈ మానవత్వము.
1: Human life is a combination of this trinity, Ishwara, Vishnu and Brahma.
0: ఇంత విలువైనటువంటి యొక్క దైవత్వాన్ని పొందినటువంటి మానవుడు ఈ సత్యాన్ని ఎందుకు గుర్తించుకోవటం లేదు, అర్థం కావటం లేదు.
1: It's not possible to understand why man is not able to recognize the immense value of human life. తనను
0: గుర్తించుకున్నటువంటి వాడే ఇతరులను కూడా గుర్తించగలడు.
1: If we know yourself, you will be able to know others.
0: తరం తాను గుర్తించుకోలేనిటువంటి వాడు ఇతన్ని ఏ రీతిగా గుర్తించగలడు.
1: ఈ వన్ డస్ నాట్ అండర్స్టాండ్ హిమ్సెల్ఫ్ హౌ టు ఎక్స్పెక్ట్ హిమ్ టు నో అదర్స్.
0: కనుక మొట్టమొదట ఐ అనేటువంటి దాన్ని గుర్తించాలి.
1: ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ వీ షుడ్ నో ఐ వాట్ ఐ మెంట్.
0: అన్ని మన పదముల నుండి ఇమిడి ఉంటున్నవి.
1: ఎవ్రీథింగ్ ఈస్ కంటైన్డ్ ఇన్ ద వర్డ్స్ దట్ వీ స్పీక్.
0: ఎవరో ఒక భక్తుడు వచ్చి స్వామి ఐ వాంట్ పీస్ అన్నాడు.
1: ఎ డివోటీ కేమ్ టు భగవాన్ అండ్ సెడ్ భగవాన్ ఐ వాంట్ పీస్.
0: ఎందుకు నీవు ఇంత అవస్థలకు గురి అవుతున్నావు?
1: Why do you suffer like
0: that? I ante emti.
1: What do you mean by I?
0: Ego.
1: I means
0: want
1: ego.
0: Ante emti.
1: What is want?
0: Want. I want.
1: I want. What do you mean by I want?
0: Want ante emti ishtamu.
1: Want means desire.
0: Kaka ego nu korikanu rendittini nu chusesi inka akkada unnadi peace adhe neeku labhyam avutundi.
1: So give up I the ego, the desire, the want, and the peace remains as it is.
0: దాని ఎందుకు కూడాను కొన్ని మైనస్ చేయాలి, కొన్ని ప్లస్ చేయాలి.
1: Therefore in certain aspects we should add, in other aspects we should delete.
0: కనుక ఈ ప్లస్ మైనస్ లోపలే మన జీవితము అనేక విధములుగా పుడుతుడుకులు పాడవుతున్నది.
1: Therefore life passes through certain stages because of these additions and deletions.
0: కనుక మనము ఐ అనేటువంటి యొక్క అహంకారాన్ని త్యజించడానికి ప్రయత్నించాలి.
1: సో వీ షుడ్ మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు సాక్రిఫైస్ దిస్ ఐ ద ఈగో.
0: అది చాలా కష్టమని భావిస్తున్నారు.
1: వీ కన్సిడర్ ఇట్ వెరీ డిఫికల్ట్.
0: చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ మిస్టేక్ టు
0: ఐ అనేటువంటి పదాన్ని త్యజించడం చాలా సులభమైనటువంటిది.
1: ఇట్స్ వెరీ ఈజీ టు సాక్రిఫైస్ ఐ ద ఈగో.
0: ఎందుకు ఈ ఐ అనేటువంటి దాన్ని తగిలించుకోవటం మనం?
1: వై షుడ్ యూ హ్యావ్ దిస్ ఈగో?
0: ఇది ఒక సులభమైన మార్గంగా మనం విచారం చేయాలి.
1: వీ కెన్ ఫైండ్ ఎ సింపుల్ ఈజీ పాత్.
0: ఐ అనేటువంటిది తన యొక్క పేరు.
1: ఐ ఇస్ ద నేమ్ గివెన్ టు ద పర్సన్.
0: తన పేరును పెట్టినటువంటి పేరును మాత్రమే శాశ్వతంగా నిలుపుకుంటున్నాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీ కీప్స్ ఆల్ త్రూ ద నేమ్ గివెన్ టు హిమ్.
0: పుట్టిన పేరును సర్చిస్తున్నాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీ హస్ ఫర్గాటన్ హిస్ ఒరిజినల్ నేమ్.
0: కానీ పుట్టిన పేరునే శాశ్వతంగా తీసుకోవాలి.
1: అండ్ యూ హావ్ టు గో బై దట్ ఒరిజినల్ నేమ్. ఐ
0: పెట్టిన పేరు ఏనాడైనా మార్పు చెందుతుంది.
1: ద గివెన్ నేమ్
0: దేహమున్నంత వరకు మాత్రమే ఆ పేరు వినియోగమవుతుంది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యూ మేక్ యూజ్ ఆఫ్ ఇట్.
0: కానీ దేహంతో పాటు పేరు కూడా పోతుంది.
1: అలాంగ్ విత్ ద బాడీ ద నేమ్ ఆల్సో విల్ లీవ్.
0: ఎంతకాలం ఈ దేహము,
1: హౌ లాంగ్ దిస్ బాడీ,
0: పాంచ భౌతికము దుర్బలమైన కాయంబు ఎప్పుడో విడిచేది ఎరుకలేదు.
1: బాడీ ఇస్ ఫుల్ ఆఫ్ దిస్ సెన్సెస్. And when it will drop off, nobody knows.
0: Satavarshamula daaka mitamu cheppiri kaani nammaraada maata nemmanamuna.
1: So 100 years lifespan is specified, but you cannot go by that.
0: Baalyamando
1: either boyhood,
0: neka prayamando
1: or youth,
0: neka mudimiyando
1: old age,
0: neka musaliyando
1: or advanced,
0: eppudu vidicheedi erukaledu.
1: When one is going to die, nobody can say.
0: Maraname nischayamu,
1: death is certain.
0: బుద్ధిమంతుడైన దేహమున్నంతలో తను తెలియవలేవు.
1: ఇఫ్ యు ఆర్ ఇంటెలిజెంట్ ఎనఫ్ యు హావ్ టు నో యువర్
0: సెల్ఫ్. మనం ఈనాడు తెలుసుకోవాల్సినటువంటిది అదియే.
1: వి ఆర్ సపోజ్ టు నో దట్ టుడే.
0: నేను ఎవరు?
1: హూ యామ్ ఐ?
0: నేను అనేటువంటి దేహం కాదు.
1: ఐ యామ్ నాట్ ద బాడీ.
0: నేను అనేటువంటి మనసు కాదు.
1: ఐ యామ్ నాట్ ద మైండ్.
0: నేను అనేటువంటి బుద్ధి కాదు.
1: ఐ యామ్ నాట్ ఇంటెలెక్ట్.
0: నేను అనేటువంటి చిత్తం కాదు.
1: ఐ యామ్ నాట్.
0: నేను అనేటువంటి అంతఃకరణ కాదు.
1: ఐ యామ్ నాట్ ఇన్నర్ సెన్స్.
0: నేను నేనే.
1: ఐ యామ్ ఐ.
0: అనగా ఈ దేహముతో పాటు నేను అనేటువంటిది ఆవిర్భవిస్తూ వచ్చింది.
1: Therefore the I has come along with the birth of this body.
0: ఈ దేహమునకు పేరే నేను.
1: And in fact the I is the correct name of this body.
0: కానీ ఎన్ని నేను ఉన్నాయో.
1: But there are so many eyes here.
0: ఒక్క నేను నీవు గుర్తించుకుంటే సర్వ నేమును కూడా నువ్వు గుర్తించుకోవాలి.
1: If you know what one I meant, you'll be knowing the remaining.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: మానవత్వంలో ఉన్నటువంటి చాలా సూక్ష్మమైనటువంటి ఒక గుర్తింపులు ఎవరు కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: నో వన్ ఈస్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు నో ది సటిల్ సీక్రెట్ ఇన్ హ్యూమన్ లైఫ్.
0: చాలా రహస్యమైనటువంటివన్నీ ఉన్నాయి మానవత్వంలో.
1: దేర్ ఆర్ మెనీ సీక్రెట్స్ ఇన్ హ్యూమన్ లైఫ్.
0: చాలా విలువైనటువంటివన్నీ ఉన్నాయి మానవత్వంలో.
1: హైలీ వాల్యుబుల్ థింగ్స్ ఆర్ దేర్.
0: ప్రపంచంలో ఏ శక్తులంతా కూడి ఉన్నాయో ఆ సర్వశక్తులు కూడా ఒక మానవుని యందే ఇమిడి ఉంటున్నవి.
1: ఆల్ ద పవర్స్ అండ్ కెపాసిటీస్ ప్రెసెంట్ ఇన్ ద నేచర్ ఆర్ లేటెంట్ ఇన్ మ్యాన్.
0: మానవుని యందు లేని వస్తువు ప్రపంచంలో ఎక్కడా మనం కానరాము.
1: ఇన్ ఫ్యాక్ట్ దట్ విచ్ ఇస్ నాట్ నోటీస్డ్ ఇన్ యూ ఇస్ నాట్ సీన్ ఎనీవేర్ ఎల్స్.
0: కనుకనే విదేశములకు పోయేటువంటి వారికంతా ఉపదేశిస్తూ వచ్చారు ప్రాచీనులు.
1: Therefore this has been the teaching by the ancients.
0: పిచ్చివాడ, దేశ దేశములు తిరిగి దేశ తిమ్మరిగా మారిపోతున్నావు.
1: Oh madcap, you go around the different countries, you become a vagabond. What is that you're on?
0: ఆ తిరిగేటువంటి ఒక పదార్థం అంతా నీయందే ఉంటున్నది.
1: In fact all that you see is within you.
0: దేనిని ఆశించి నీవు విదేశములకు వెళుతున్నావో ఆ ఆశించినటువంటి వస్తువు నీ యందే ఉంటున్నది.
1: యు గో అబ్రాడ్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ దట్ ఈస్ ఇన్ యూ ఆల్రెడీ.
0: నీ యందే గోప్యంగా ఉండినటువంటి పదార్థమును నీవు గుర్తించుకోలేకపోతున్నావు.
1: యు ఆర్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ దట్ విచ్ ఇస్ హిడెన్ ఇన్ యూ.
0: కనుకనే ఆ నేను అనేటువంటి దానికి వ్యక్తిత్వాన్ని నిరూపిస్తూ వచ్చింది వేదము.
1: సో వేద ఎక్స్ప్లెయిన్స్ దిస్ ఐ ఫ్రమ్ ద స్టాండ్ పాయింట్ ఆఫ్ ఇండివిజువాలిటీ.
0: వ్యక్తి అనగా ఏమిటి?
1: హూ ఇస్ వ్యక్తి ఆర్ ఇండివిజువల్?
0: అవ్యక్తమై
1: దట్ విచ్ ఇస్ హిడెన్,
0: గూఢంగా
1: హిడెన్,
0: తనయంది ఇమిడి ఉన్నటువంటి యొక్క తత్వాన్ని గుర్తించినటువంటి వాడే వ్యక్తి అన్నాడు.
1: వ్యక్తి అండ్ ఇండివిజువల్ ఇస్ అ పర్సన్ హూ ఐడెంటిఫైస్ ద లేట్ అండ్ హిడెన.
0: దేహాన్ని వ్యక్తి అనిపించడం లేదు.
1: అండ్ హీస్ నాట్ ద బాడీ.
0: యొక్క దివ్యత్వము తనయంది ఇమిడి ఉన్నటువంటి దానిని గుర్తించినటువంటి వాడే వ్యక్తి అన్నాడు.
1: వ్యక్తి ఆర్ ఎ పర్సన్ ఇస్ ద వన్ హూ రికగ్నైజ్ ద లేట్ అండ్ డివినిటీ.
0: ఏ మానవుడు తన ఎందు ఉన్నటువంటి దివ్యత్వాన్ని గుర్తించడో వాడు వ్యక్తి కానే కాదు.
1: యూ కెనాట్ కాల్ హిమ్ ఎ పర్సన్ ఆర్ ఇండివిజువల్ ఇఫ్ హీ డస్ నాట్ ఐడెంటిఫై ద డివినిటీ లేట్ అండ్ ఇమనెంట్.
0: కనుక మనం వ్యక్తిత్వం అనేటువంటి దాన్ని మనం అభివృద్ధి గర్చుకోవాలి.
1: సో వీ హ్యావ్ టు డెవలప్ ది ఐడెంటిటీ విత్ ది డివినిటీ.
0: సర్వత్రా ఇమిడి ఉన్నటువంటి సత్యం వద ధర్మం చెర ఇది వ్యక్తిత్వానికి పోషించేటువంటి యొక్క మూల కారణము.
1: ద టూ ప్రిన్సిపల్ స్పీక్ ట్రూత్ అడ్హెరెన్స్ టు రైచువస్నెస్ విల్ అప్హోల్డ్ ది ఇండివిజువాలిటీ.
0: కనుక భారతీయ సంస్కృతి యందు
1: ఇన్ ది కల్చర్ ఆఫ్ భారత్
0: సత్యం వద ధర్మం చెర
1: ద ట్విన్ ప్రిన్సిపల్స్ స్పీక్ ట్రూత్ అండ్ అడ్హెర్ టు ధర్మ రైచువస్నెస్
0: ఇలాంటి పవిత్రమైనటువంటి మార్గములను ప్రబోధించే నిమిత్తమై ఈ దేహాన్ని నీకు ఒక పనిముట్టుగా అందించాడు భగవంతుడు.
1: గాడ్ హెస్ గివెన్ దిస్ బాడీ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ టు అబ్జర్వ్ దీస్ టూ ప్రిన్సిపల్స్.
0: కాన మనము ఏ యొక్క దివ్యమైనటువంటి శక్తులు మన ఎందు ఇమిడి ఉంటున్నావో వాటిని క్రమక్రమేణ మనం వెలువరుచుకోవడానికి ప్రయత్నించాలి.
1: Therefore we have to manifest to bring out all the latent values.
0: Puttina dasame ee yokka vyakti kudanu vidyarthi kaadu.
1: No one is highly educated at the time of birth.
0: Puttina dasame ee vyakti kuda panditudu kaadu.
1: No one is a scholar at the time of birth.
0: Kramakramina sadhana salipi
1: gradually he practices.
0: Sadhana dwara చేసుకోవటమే ఈ యొక్క విద్యలన్నీ కూడా.
1: ది పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ టు బ్రింగ్ అవుట్ ద లేటెంట్ టాలెంట్స్.
0: కనుక ఇట్టి ఆవిర్భవింప చేసుకునేటువంటి దానికి ఎడ్యుకేర్ అని పెట్టారు.
1: ఎడ్యుకేర్ మెంట్ టు బ్రింగ్ అవుట్ టు మేనిఫెస్ట్ దట్ విచ్ ఇస్ ఇమనెంట్.
0: ఈనాడ మనం చదివే చదువులంతా కూడా కేవలం ఎడ్యుకేషన్.
1: ఆల్ ద లెర్నింగ్ టుడే అమౌంట్స్ టు ఎడ్యుకేషన్.
0: ఇదంతా ఆర్టిఫిషియల్ వే.
1: The modern one is artificial.
0: Kani artificial entity art anta outside undi, heart inside undi.
1: Art is outside, heart is inside.
0: Kabatti art anta kodanu education.
1: So outside art is education.
0: Heart to educare.
1: So the heart inside represents educare.
0: Adi em manam aavirbhavinpa chesukoni tirigi bayataki teppinchukovali.
1: We have to bring out manifest.
0: Chadivinatundi vaadu evvadu ee jagattulo kaanaraadu.
1: We don't find anyone who has seen
0: it. దీనికి ఒక ప్రమాణం కూడా ఆవిర్భవం చేశారు.
1: And therefore it is clearly demonstrated.
0: చదువులన్నీ చదివి,
1: having studied all,
0: చాలా వివేకి అయి,
1: being intelligent,
0: మదిరి తన్నలుగుడు మందమతుడు.
1: A fool does not know his true self.
0: ఎంత చదువు చదివి,
1: with all education,
0: ఏ నీతి ఉన్నను,
1: he may be anyway,
0: హీనుని గుణము మానలేడు.
1: A mean man would never give up his meanness.
0: తరచి చదువు చదువ తర్కవాదమే కాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు.
1: After all his education will help him to argue with each other.
0: చదువు చదువు చదివి సావంగ నేటికి సావులేని చదువు చదువులేవు.
1: Having spent all the time in acquiring education, one has to die ultimately. We have to study to reach the state of immortality.
0: I అనేది దానికి సావులేదు.
1: This I is immortal.
0: అది ఎప్పటికీ సావదు.
1: It is deathless.
0: దానికి ఆవిర్భవించినటువంటి యొక్క విష్ణుత్వం అనేటువంటి మనసు కూడా సావులేదు.
1: అండ్ దిస్ విష్ణుత్వ దట్ సింబలైజెస్ మైండ్ ఇస్ ఆల్సో ఇమ్మోర్టల్.
0: విష్ణు సర్వవ్యాపకత్వం.
1: విష్ణు ఇస్ ఆల్ ఎక్స్పాన్సివ్.
0: బ్రహ్మం సర్వవ్యాపకత్వము.
1: అండ్ ఇట్ స్ప్రెడ్స్ బ్రహ్మ.
0: ఇలాంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సత్యస్వరూపులు.
1: బ్రహ్మ విష్ణు మహేశ్వర రిప్రజెంట్ ట్రూత్.
0: ఆ సత్యస్వరూపులు కింద నేను అనేటువంటి ఒక పదమే ఉపయోగపెట్టారు.
1: దిస్ ట్రూత్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ దిస్ వే ఐ.
0: కనుక అట్టి నేను అనేటువంటి దాన్ని ఈ దేహంగా మనం భావించుకోకూడదు.
1: వి షుడ్ నెవర్ ఐడెంటిఫై ద బాడీ విత్ దిస్ నేమ్ ఐ.
0: దేహమును గుర్తింపు చేసేటువంటి యొక్క శబ్దమే ఐ అనేటువంటి.
1: దేర్ఫోర్ ఐ రిప్రజెంట్స్ షోస్ ద బాడీ.
0: దేహము యొక్క పదార్థము.
1: బాడీ ఇస్ ద మెటీరియల్.
0: ఇవన్నీ కూడా పదార్థముల యొక్క మూలమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ మెటీరియల్.
0: దృశ్యం తన్నస్యం. ఏది కంటికి కనిపిస్తున్నాయో అవన్నీ కూడా కనిపించకపోయేటువంటివి.
1: ఆల్ దట్ ఈస్ అపారెంట్ ఇస్ బౌండ్ టు పెరిష్ వానిష్.
0: కనుక ఈ నష్టమయ్యేటువంటి యొక్క పదార్థాన్ని మనం సత్యంగా భావిస్తున్నాము.
1: వి కన్సిడర్ దట్ విచ్ వానిషెస్ విచ్ డిసపియర్స్
0: పదార్థాన్ని సత్యంగా భావిస్తున్నాము.
1: అండ్ వి కన్సిడర్ ది ఎక్స్టర్నల్ వన్ యాస్ ట్రూత్.
0: ఇది దృశ్యం అంతా కూడా అదృశ్యమయ్యేటువంటిది.
1: ఆల్ ద సీన్ అవుట్ సైడ్ ఇస్ బౌండ్ టు డిసపియర్.
0: ఈ సృష్టి అంతా కూడా కేవలము నాశమయ్యేటువంటిది.
1: ద క్రియేషన్ వుడ్ కమ్ టు ఎన్ ఎండ్.
0: ఈ దృష్టి అంతా కూడా మన సృష్టి కోసం పంపించాడు.
1: అండ్ దిస్ విజన్ ఈస్ ఫర్ క్రియేషన్.
0: నీ దృష్టి చేతనే సృష్టిని గోచరం అవుతుండాలి.
1: బికాస్ ఆఫ్ ద విజన్ యు ఆర్ ఏబుల్ టు సీ ది క్రియేషన్.
0: దృష్టి ఏ లేకపోతే సృష్టి ఏ కనిపించదు.
1: నో విజన్ దేర్ నో క్రియేషన్.
0: కనుకనే ప్రతి ఒక్కటి కూడా మన దేహం ద్వారానే మనము అన్నింటినీ కూడా గుర్తింపు చేసుకుంటున్నాం.
1: ఇన్ ఫ్యాక్ట్ యువర్ ఓన్ బాడీ హెల్ప్స్ యూ టు ఎక్స్పీరియన్స్ విజువలైజ్ ది ఔటర్ నేచర్.
0: కనుకనే శంకరుల వారు కూడా చెప్పారు.
1: సో అది శంకర సైడ్.
0: ఏమిటి వీటి నిమిత్తమై?
1: వాట్ ఫార్?
0: తాను వెళ్తుంటే దారి లోపల ఎవరో ఒక పండితుడు డుక్కు కరణే డుక్కు కరణే డుక్కు కరణే అని మంత్రం పఠిస్తున్నాడు.
1: శంకర వాజ్ పాసింగ్ బాయ్ హియర్ కమ్ అక్రాస్ ఎ స్కాలర్ ప్రాక్టీసింగ్ ద రూల్స్ ఆఫ్ గ్రామర్ డుక్కు కరణే.
0: అక్కడికి వెళ్లి పండిత నీవు ఏమిటి నీవు పాణిగ్రహాన్ని పాటిస్తున్నావు.
1: He has gone close to him and said, what is it you are repeating and practicing?
0: Pani grammar.
1: You are practicing the grammar written by Pani?
0: దీని వల్ల కలిగేటువంటి ఫలితం ఏమిటి అన్నాడు.
1: What is it you are going to get?
0: నేను గొప్ప పండితుని అవుతాను అన్నాడు.
1: The scholar said, I am going to be a great scholar.
0: నీకు లభించేటువంటి ఫలితం ఏమిటి అన్నాడు.
1: What do you get out of this scholarship?
0: నేను ధనమును సంపాదిస్తాను అన్నాడు.
1: I will get money.
0: నేను ధనమును సంపాదించి ఏం చేయగలవు అన్నాడు.
1: What can you do with this money?
0: నా సంసారంతో నేను సుఖంగా జీవించగలను అన్నాడు.
1: I will lead a comfortable life.
0: కానీ తర్వాత ఏం చేయొస్తుంది అన్నాడు.
1: Well, then what are you to do later?
0: మరణిస్తుంది అన్నారు.
1: Well, I do not know.
0: మరణించిన తర్వాత ఈ డబ్బు నీకు ఏం చేస్తుంది?
1: Well, at the time of death, how does money help you?
0: నాకు తెలియదు అన్నాడు.
1: He said, I don't know.
0: అరే పిచ్చివాడా, దేహం ఉన్నంత వరకు కూడాను ప్రతి మానవుడు కూడాను ప్రతి పశుపక్షి మృగాదులు కూడాను భుజిస్తున్నాయి, జీవిస్తున్నాయి, నిద్రిస్తున్నాయి, ఆనందాన్ని అనుభవిస్తున్నాయి.
1: So long the body persists, not only mankind, the birds and beasts, they also will have all the food, raiment and shelter.
0: ఈ మాత్రం జీవించడానికి నీవు ఇంత చదువు చదువల్నా?
1: Do you need education to carry on your life? Don't you find birds and beasts partaking food without an education? Don't you find them sleeping? Are they not comfortable? The human life is not for that purpose of food, raiment and shelter.

0: At the last minute, at the time of death, the rules of grammar, dukrum karani, will never come to your rescue.
1: ఈ దేహం ఎంత కాలం ఉండినప్పటికీ ఏదో ఒక నాటికి మరణించక తప్పదు.
0: The body may last for a long time, but it cannot be eternal.
1: The
0: messengers of death are prepared to drag your
1: body. When
0: relatives give up the hope and ask the body to be taken
1: out of the earth, when
0: the children and wife cry loudly, is it possible to sing the glory of God then at the last time?
1: At that time,
0: if you go on crying for help, who will come to your rescue?
1: జీవిత కాలంలోందే కూడా మనం దీన్ని సార్థకంగా గావించుకునే మార్గాన్ని వెతికి దాన్ని మనం గుర్తించాలి.
0: Therefore, in this lifetime itself, we have to work for the redemption and make our life really liberated.
1: కానీ జీవితం లోపల మనం అనుభవించవలసింది కూడా అనుభవించాలి.
0: However, we should have certain experiences now.
1: ఎట్టి ఎక్స్పీరియన్స్ కావాలి?
0: What sort of experience?
1: మానవత్వంకు ఉన్నటువంటి యొక్క సద్గుణముల యొక్క ఎక్స్పీరియన్స్ కావాలి.
0: వి షుడ్ ఎక్స్పీరియన్స్ ద లేటెంట్ వాల్యూస్ వర్చ్యూస్.
1: వాటిని సదాచారంలో ప్రవేశపెట్టాలి.
0: వి షుడ్ పుట్ దెం ఇంటు ప్రాక్టీస్.
1: సత్ప్రవర్తనతో మనం జీవించాలి.
0: వి షుడ్ లీడ్ ఎ గుడ్ కాండక్ట్.
1: సత్చింతనతో మనం దేహాన్ని వదలాలి.
0: అండ్ వి షుడ్ గివ్ అప్ దిస్ బాడీ విత్ గుడ్ థాట్స్ అండ్ సెంటిమెంట్స్.
1: దేహం ఏ నాటికి నీ శాశ్వతం కాదు.
0: బాడీ ఇస్ నెవర్ పర్మనెంట్.
1: మలమూత్ర దుర్గంధ మాంస రక్తమే కానీ పురుగు జవ్వాదీలు పుట్టబోవు.
0: బాడీ ఇస్ ఫుల్ ఆఫ్ ద ఫీకల్ మ్యాటర్ అండ్ ఆల్ ద డర్టీ స్టఫ్. It's not of aroma or scent or rose water or fragrance.
1: ఏమిటి ఈ దేహంలో పుట్టేటువంటివి?
0: What is that you find in the body?
1: కానీ మన అంతర్భావమందు పవిత్రమైన గుణములు ఉంటున్నాయి.
0: They are present, the sacred qualities within the body.
1: వాటిని కాపాడుకునే నిమిత్తమై ఈ దేహాన్ని మనం పోషించుకోవాలి.
0: In fact, we have to maintain our body to sustain and to protect the values.
1: వాటిని మనం సాధించిన తర్వాత దేహాన్ని ఉత్తేజించాలి.
0: When once we achieve them, we have to sacrifice this body, give up this body.
1: దీనివల్ల వచ్చేటువంటి ఏమిత్రం లేదు.
0: There is nothing that would happen.
1: సేవలో ఎందు మనం పాల్గొనాలి.
0: We have to participate in service.
1: నటపాంసి

0: No penance, no pilgrimage center, no sacred text, no repetition of God's name would ever help you to cross this ocean of life other than service to humanity.
1: Anityam asukham lokam mimam prapya bhajasvama.
0: The life is temporary. The life is full of misery and sadness. Understand the reality.
1: కనుక దేహమును మనం ఎందుకోసం కాపాడుకోవాలంటే ఈ దేహమునందు ఎన్నో విధమైనటువంటి శక్తులు ఉంటున్నవి.
0: Why should you maintain, keep up your body? Because there are so many capacities
1: and
0: abilities. You do many things. How is it possible? It's only with this body. By doing some business, you earn lakhs of money. You do that with this body.
1: You are
0: highly educated now. How is it possible? It's only through this body you can be a great man. Therefore, body is very important.
1: దాని క్రమమును అనుసరించి అది ఉన్నంత లోపలనే మనం ఈ సత్యాన్ని మనం సాధించాలి.
0: Therefore we have to understand the reality and the truth in this lifetime itself.
1: కనుక దేహమును మనం అనుగ్రహించినటువంటిది ఏదో పాటి పంటల కోసమని, సుఖాల కోసమని, సౌందర్యాల కోసమని, సంతోషాల కోసమని మనం జీవించడం కోసం కాదు.
0: Body is not gifted merely to enjoy and experience comforts and conveniences. Go by the beauty of the law of body.
1: లోకమునందున్నటువంటి యొక్క సుఖములు.
0: What are these worldly comforts?
1: ఫ్రెంచ్ లోపల జర్మనీ యుద్ధం జరిగినప్పుడు,
0: at the time of German war,
1: ఫ్రెంచ్ వారు ఓడిపోయినారు.
0: The French lost.
1: ఓడిపోయేటప్పటికి ఆ సైన్యాధిపతి చాలా గొప్ప మహావీరుడు.
0: And in fact they're great warriors.
1: అప్పుడు వచ్చి ఆయన చెప్తున్నాడు.
0: Then the chieftain said,
1: ఈ ఫ్రెంచ్ దేశం ఓడిపోయినటువంటిది యుద్ధ భూమిలో కాదు.
0: ఫ్రెంచ్ హావ్ నాట్ లాస్ట్ ఇన్ ద
1: బ్యాటిల్ మునిగి ఈ యొక్క యుద్ధంలో ఓడిపోయినారు అన్నాడు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ డ్రౌన్డ్ ఇన్ కంఫర్ట్స్ అండ్ ప్లెజర్స్ అండ్ దేర్ఫోర్ లాస్ట్ ద బ్యాటిల్.
1: ఈ భోగ భాగ్యముల కోసమనే ఈ దేహాన్ని ఉపయోగ పెట్టుకుని సర్వవిధములా మనం పాడైపోతున్నాము.
0: ఇన్ ఫ్యాక్ట్ వి ఆర్ రూయినింగ్ అవర్ సెల్ఫ్స్ మేకింగ్ యూజ్ ఆఫ్ ద బాడీ ఫర్ ప్లెజర్.
1: భోగ భాగ్యములు మనకి ఎవరికి కావాలి?
0: వాట్ ఈస్ దట్ యు గెట్ అవుట్ ఆఫ్ వరల్డ్
1: ఇట్ ఎంతకాలం ఉంటుంటాయి?
0: అండ్ వాట్ డు యు ఫైండ్?
1: క్షణభంగురము, క్షణభంగురము.
0: దే ఆర్ ఆల్ మొమెంటరీ.
1: కనుక మనం ఈ భోగభాగ్యముల కోసమని ఈ దేహం ఇచ్చాడని భావించుకోకూడదు.
0: వి షుడ్ నెవర్ కన్సిడర్ దట్ ద బాడీ ఇస్ నాట్ గివెన్ టు ఎంజాయ్ వరల్డ్ ప్లెజర్.
1: సమయంలో దక్షిణామూర్తి సముద్రంలో దగ్గర ప్రయాణం అవుతూ వస్తున్నాడు.
0: సేజ్ దక్షిణామూర్తి వాజ్ పాసింగ్ బై ద సీ షోర్.
1: దక్షిణామూర్తి అనగా తెలివి స్వరూపుడే.
0: దక్షిణామూర్తి రిప్రజెంట్స్ ఇంటెలెక్ట్.
1: సముద్రం ఒడ్డు పైన నడుచుకుంటూ పోతున్నాడు.
0: హీ వాజ్ పాసింగ్ బై ది సీ షోర్.
1: అతను ఎప్పుడు కూడా ఏ చిన్న విషయానికి కూడా చాలా ప్రమాణములు వెతికేటువంటి వాడు.
0: హీ ఈస్ ఆఫ్టర్ ఎంక్వైరీ అవుట్ ఆఫ్ సటిల్ సింపుల్ థింగ్స్.
1: కొంతసేపు నిలిచి సముద్రాన్ని దర్శించాడు.
0: హీ వాజ్ వాచింగ్ ద సీ.
1: ఒక్క క్షణము లోపల ఒక చిన్న చెత్త వచ్చి దానిపైన పడింది.
0: దేర్ కేమ్ సమ్ డస్ట్ కలెక్టెడ్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద సీ వాటర్.
1: ఈ లోపల పెద్ద గాలి వచ్చింది, మరి కొంత డస్ట్ వచ్చి పడిపోయింది సముద్రంలో.
0: అండ్ దెన్ ద విండ్ బ్రాట్ సమ్ మోర్ అడిషనల్ డస్ట్.
1: చూచాడు.
0: హీ వాచ్డ్ దిస్.
1: ఒక అల తర్వాత మరొక అలను పంపించి సముద్రము ఆ డస్ట్ అంతా వెనుక కొట్టి పెట్టింది.
0: వేవ్ ఆఫ్టర్ వేవ్ ఇస్ జస్ట్ థ్రోయింగ్ అవుట్ ద డస్ట్ అలాంగ్ ద షోర్.
1: కట్టలకు తొట్టేసింది.
0: అండ్ యూ థ్రోయింగ్ ఇట్ అవుట్.
1: తిరిగి చెత్త వచ్చి పడింది.
0: అండ్ అగైన్ ద డస్ట్
1: గట్టుకు నెట్టేసింది.
0: అండ్ వేవ్స్ ఆర్ కషింగ్ టువర్డ్స్ ద షోర్.
1: దక్షిణామూర్తికి విచారం కలిగింది.
0: నేను దక్షిణామూర్తి
1: సముద్రుడా,
0: ఓ ఇన్ఫినిట్ ఓషన్,
1: అసాధమైన సముద్రుడా,
0: ఓ ఓషన్ సో మైటీ,
1: ఈ విధమైనటువంటి ఆకారం నీవు పొంది కూడాను, చిన్న చెత్త నీలో ఇముచ్చుకోలేకపోతున్నావా?
0: ఓ ఓషన్ యు ఆర్ సో మైటీ అండ్ ఇన్ఫినిట్ బట్ కాంట్ యు అకామిడేట్ ద సింపుల్ డస్ట్ దేర్.
1: ఇంత స్వార్థమా నీకు?
0: ఆర్ యు సో సెల్ఫ్?
1: ఈ చిన్న చెత్త నీలో పడినంత మాత్రం నీకు కలిగిన నష్టం ఏమిటి?
0: ఆఫ్టర్ ఆల్ దట్ సింపుల్ లాట్ ఆఫ్ డస్ట్ యు కుడ్ నాట్ అకామిడేట్. వాట్ ఇస్ ద లాస్ట్ లాస్ దట్ యు సస్టైన్?
1: ఆ మాట చెప్పి తిరిగి ధ్యానంలో కూర్చున్నాడు దక్షిణామూర్తి.
0: హావింగ్ సెడ్ దక్షిణామూర్తి సాట్ ఇన్ మెడిటేషన్.
1: ఆ ధ్యానంలో సముద్రుడు వచ్చి రిప్లై ఇస్తున్నాడు.
0: అండ్ దేర్ మెడిటేషన్ ద ఓషన్ గాడ్ అపియర్ రిప్లై. దక్షిణామూర్తి,
1: నా యందు అనేక విలువైనటువంటి పదార్థములు ఉంటున్నాయి.
0: Within me there are many
1: values. రత్నములు, ముత్యములు, ఇంకా అనువైనటువంటి ఎంత పదార్థములో విలువైనటువంటి ఉన్నాయి.
0: There are so many valuables within me like pearls and precious things.
1: ఇలాంటి నా సముద్రమునందు ఈ చెత్తకు నేను కించిత్ చెత్తకు నేను చోటిస్తే క్రమక్రమేణా చెత్త వచ్చి పడి పడి పడి పడి పడి నా రూపాన్ని మరుగుపరుస్తుంది.
0: If I give any scope and accommodate dust like this, more and more would be added on in
1: future. I don't want to
0: lose my shape and form by allowing the dust to be collected on the
1: surface.
0: And in fact to me, waves are the real decoration.
1: గ్రామములకు ఇంటే శృంగారము
0: అండ్ ద హౌసెస్ ఆర్ ద డెకరేషన్ అండ్ వేల్స్ ఆర్ ద డెకరేషన్ టు ద ఓషన్
1: గగనకు చంద్రమణి శృంగార
0: అండ్ మూన్ ఈస్ ద జువెల్ టు స్కై
1: నారికి గుణవే శృంగార
0: అండ్ ఉమెన్ క్యారెక్టర్ ఇస్ డెకరేషన్
1: ఈశ్వర భక్తులకి నొక్క విభూతియే శృంగార
0: విభూతి ఇస్ ద డెకరేషన్ టు ఎ ట్రూ డివోటీ
1: కనుకనే దేనికి ఏది శృంగారమో ఆ శృంగారాన్ని మనం కనిపెట్టుకోవాలి
0: సో వీ షుడ్ హ్యావ్ దట్ రియల్ బ్యూటీ
1: మానవునికి గుణమే శృంగారము
0: టు మ్యాన్ కైండ్ ఇస్ ద క్యారెక్టర్
1: ఆ గుణ శృంగారాన్ని ఈనాడు విసర్జించి
0: వీ హావ్ గివెన్ అప్ దట్ ప్రెషస్ జ్యువెల్
1: బాహ్యమైన శృంగారం కోసం భ్రమిస్తుపోతున్నాం
0: వీ గో బై ది ఎక్స్టర్నల్ జ్యువెల్
1: ప్రేమ స్వరూపులారా
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్
1: విద్యార్థులారా
0: స్టూడెంట్
1: మీరు యువకులు
0: యువర్ యంగ్
1: ఇంకా ఎంతకాలమో దీర్ఘ ప్రయాణం కల్పవలసినటువంటి వారు
0: యువర్ లాంగ్ జర్నీ ప్యాసింజర్స్
1: అలాంటి వారు దేహాభిమానం పెంచుకోకండి
0: and don't develop body attachment
1: మాత్రం పెంచుకోండి
0: and you think of the body to
1: దేహాభిమానం మాత్రం పెంచుకోకండి
0: not attachment
1: కానీ దేహం ఆరోగ్యాన్ని కాపాడుకోండి
0: but be healthy
1: ఆరోగ్యాన్ని కాపాడుకొని ఈ ఆరోగ్యమైన దేహం ద్వారా ఏ కార్యాన్ని మనం సాధించాలో ఆ కార్యంలో మనం పాల్గొనండి
0: with this healthy body you can undertake any activity and be successful
1: అస్థిరం జీవనం లోకే అస్థినం యవ్వనం ధనం అస్థినం ధారాపుత్రాది అస్థిరం ద్వయం సుఖం ఏమిటి ఆ ద్వయం సత్యం కీర్తి ద్వయం స్థిరం
0: లైఫ్ ఇస్ టెంపరీ యూత్ ఇస్ టెంపరీ వెల్త్ ఇస్ టెంపరీ వైఫ్ అండ్ ఫ్యామిలీ ద ప్రోజెని ఆర్ టెంపరీ బట్ టూ ఆర్ పర్మనెంట్ వాట్ ఆర్ దే ద ట్రూత్ అండ్ గుడ్ నేమ్
1: సత్యం కీర్తి ద్వయం స్థిరం
0: truth and reputation are permanent
1: ఆ సత్య మార్గమును మనం వెళ్ళకుండా కూడా మనం కాపాడుకోవాలి
0: we should follow the truthful path
1: సత్యము చేతనే కీర్తి మనకు లభ్యమవుతుంది
0: you get reputation because of truth
1: సత్యమే లేకపోతే కీర్తి మనకు లభ్యం కాదు
0: without truth you will never be reputed
1: కనుకని మనం సత్యాన్ని కాపాడుకుంటూ పోవాలి
0: సో వీ షుడ్ అప్హోల్డ్ హోల్డ్ ఆన్ టు ద
1: చాలా మంది ఈనాడు రాజకీయ నాయకులందరూ కూడాను దేశాన్ని కాపాడండి దేశాన్ని కాపాడండి అని విద్యార్థులకు బోధ చేస్తున్నారు
0: మెనీ పాలిటీషియన్స్ అడ్రస్ స్టూడెంట్స్ టెల్లింగ్ దట్ ఇట్స్ టైం టు ప్రొటెక్ట్ యువర్ కంట్రీ
1: ఎవరు కాపాడగలరు
0: హూ కెన్ ప్రొటెక్ట్ యువర్ కంట్రీ
1: ఇది కేవలం ఒట్టి మాటలే
0: ఇట్స్ జస్ట్ వెయిన్ టాక్
1: దేహమంతా కూడాను సత్య ధర్మం ఆధారపడి ఉంటుంది
0: ఇన్ఫాక్ట్ ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ ద
1: సత్యాన్ని ధర్మాన్ని మనం కాపాడితే ఈ సత్యము ధర్మమే దేశాన్ని కాపాడుతుంది
0: ఇన్ఫాక్ట్ ఇఫ్ యు ప్రొటెక్ట్ అండ్ అప్హోల్డ్ the truth and this righteousness they will protect the whole country
1: dharmo rachati rachitah
0: and if you protect dharma that dharma will protect
1: dharma eva hato hanti
0: if you kill dharma you will be killed
1: కనుక ధర్మాన్ని మొదలుపెట్టి దేశాన్ని కాపాడమంటే దేశం యొక్క ఎవరు కాపాడగలరు
0: యు గివ్ రైట్నెస్ ఆన్ వన్ హ్యాండ్ అండ్ యు వాంట్
1: ధర్మాన్ని మనం కాపాడితే ఆ ధర్మమే దేశాన్ని కాపాడుతుంది
0: ఇఫ్ యు జస్ట్ ప్రొటెక్ట్ అండ్ అప్హోల్డ్ ద రైట్నెస్
1: ఈనాటి మానవుని యందు ధర్మం అనేటువంటిది శూన్యమైపోయింది
0: ఇన్ మ్యాన్ టుడే రైట్నెస్ ఇస్
1: న్యాయం అనేటువంటిది కనిపించడమే లేదు
0: దేర్ నథింగ్ వాట్స్ ఎవర్
1: సత్యం అనేటువంటి సాక్షాత్కారమే లేకుండా పోతుంది
0: నో ట్రేస్ ఆఫ్ ట్రూత్ అట్ ఆల్
1: మరుగుపడిపోయింది
0: అండ్ ఇట్స్ హిడెన్
1: ఇలాంటి పిప్పి మనుషుల ద్వారా మనం దేశాన్ని ఏ రీతిగా రక్షించుకోగలం
0: సచ్ పీపుల్ హౌ కెన్ యూ ప్రొటెక్ట్ యువర్ కంట్రీ
1: ఇది కేవలం మాటల మ్యాజిక్ కాదు
0: ఇట్ ఇస్ నథింగ్ లైక్
1: ఆచరణీయమైనటువంటి స్వరూపాన్ని నిరూపించాలి
0: అండ్ యు షుడ్ డిటర్మైన్ అండ్
1: దేశానికి తగినటువంటి భాషను మనం ఉపయోగపెట్టాలి
0: అండ్ యు షుడ్ మేక్ యూజ్ ఆఫ్ ద లాంగ్వేజ్
1: ఒకానొక రాజు దర్బార్ లోపల
0: ఎట్ వన్ టైమ్ ఇన్ ది కోర్ట్
1: పగటి వేషగాడు వచ్చాడు
0: దేర్ కేమ్ ఎ పర్సన్ ఎన్ యాక్టర్
1: పగటి వేషగాడు వచ్చాడు
0: ఎ స్ట్రీట్ యాక్టర్
1: పగటి వేషగాడు వచ్చి చక్కగా గానం చేశాడు
0: హి వాస్ సింగింగ్
1: తర్వాత నాట్యం ఆడాడు
0: స్టార్టెడ్ డాన్సింగ్
1: ఆ రాజు యొక్క భవిష్యత్తు గురించి చెప్తూ వచ్చాడు
0: అండ్ హీ స్టార్టెడ్ ప్రిడిక్టింగ్ ది ఫ్యూచర్ ఆఫ్ ది కింగ్
1: వేదాంత సారాన్ని కురిపించాడు
0: హీ వాస్ ఆల్సో స్పీకింగ్ ఫిలాసఫీ
1: శంకర తత్వాన్ని బోధించాడు
0: హీ థాట్ అబౌట్ ప్రిన్సిపల్ ఆఫ్ శంకర
1: అంత బోధించినప్పటికి రాజు చాలా ఆనందం వేసింది
0: అండ్ కింగ్ వాస్ సో హ్యాపీ
1: ఒక తట్టతో కాసులు తెచ్చి ఆ సన్యాసికి అర్పితం చేశాడు
0: అండ్ హీ బ్రాట్ ఎ ప్లేట్ ఫుల్ ఆఫ్ కాయిన్స్ అండ్ పాస్డ్ ఆన్ టు ది సన్యాసి
1: చెప్పాడు
0: దెన్ సన్యాసి సేడ్
1: రాజా
0: ఓ రాజా
1: నేను ఇప్పుడు సన్యాసి వేషంతో వచ్చాను
0: ఐఎమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ సన్యాసి నౌ
1: సన్యాసికి ఇది సరి అయినటువంటి ధర్మం కాదు
0: దిస్ ఇస్ నాట్ ధర్మ ద
1: కాండక్ట్ ప్రవర్తన ఉండాలి
0: అండ్ ఐ షుడ్ హ్యావ్ ద బిహేవియర్ అకార్డింగ్ టు మై ఫార్మ్
1: లేక సంస్కారమునికే హాని కలుగుతుంది
0: అండ్ దెన్ దట్ విల్ స్పీక్ ఆఫ్ మై రియాలిటీ
1: కాబట్టి ఈ యొక్క రూకలు నాకు అక్కర్లేదు
0: సో ఐ డోంట్ వాంట్ దిస్ మనీ హీ సెడ్
1: రెండవ రోజు నర్తక వేషం వేసుకుని వచ్చాడు
0: నెక్స్ట్ డే యాక్టర్ అపియర్డ్ ఇన్ ద కోర్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ డాన్సర్
1: నర్తక వేషంతో కూడా చాలా నర్తనం చేశాడు
0: హి వెంట్ ఆన్ డాన్సింగ్
1: అప్పుడు ఆ నర్తకికి ఏదో కొన్ని కాసులు మాత్రమే తెచ్చిచ్చాడు
0: దెన్ కింగ్ బ్రాట్ ఫ్యూ కాయిన్స్ ఎస్ ప్రెజెంటేషన్ టు ద డాన్సర్
1: రాజా ఇవి నాకు చాలదు అన్నాడు
0: అండ్ ఇన్ ద రోల్ ఆఫ్ డాన్సర్ ద యాక్టర్ సెడ్ దిస్ మనీ ఇస్ నాట్ అడిక్వేట్
1: నీ కాసులు ఇచ్చినప్పటికి నాకు ఇంక వద్దు అని వదిలిపెట్టావు
0: యెస్టర్డే ఐ గేవ్ యు లాట్ బట్ యు సెడ్ ఐ డోంట్ వాంట్
1: ఈనాడు నీకు చాలదు అంటున్నావు
0: అండ్ టుడే యు సే ఇట్స్ నాట్ ఎనఫ్
1: దీనిలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి అన్నాడు.
0: వాట్ డు యు మీన్ బై దాట్?
1: వేషాలకు అయినటువంటి భాషను ఉపయోగించుకోకుండా పోతే నా సంస్కారంకై నాశనం అవుతుంది అన్నాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ ఐ డోంట్ స్పీక్ ఇన్ ద వే అప్రోప్రియేట్ టు ద డ్రెస్ ఐ వేర్ ఆల్ ద మై రోల్ యాక్టింగ్.
1: ఈనాడు విద్యా థియేటర్స్ లో ఉన్నారు.
0: సో యు ఆర్ ఆల్ ఇన్ ద రోల్ ఆఫ్ విద్యార్థికి
1: తగినటువంటి గుణములు మనం ప్రకటించాలి.
0: యూ షుడ్ హ్యావ్ క్వాలిటీస్ ఆఫ్ ఎ స్టూడెంట్.
1: విద్యార్థికి తగినటువంటి గౌరవాన్ని మనం సంపాదించాలి.
0: యూ షుడ్ హ్యావ్ ద రెస్పెక్ట్ ఎస్ ఎ
1: స్టూడెంట్. విద్యార్థి వేషాలకు తగినటువంటి ప్రవర్తన మనలో ఉండాలి.
0: యూ షుడ్ హ్యావ్ ది కండక్ట్ ఆఫ్ ఎ ట్రూ స్టూడెంట్.
1: విద్యార్థి పోతున్నాడంటే వినయ విధేయతను మనం ప్రకటించాలి.
0: ఎ స్టూడెంట్ షుడ్ బి of humility.
1: విద్యకు వినయమే రక్షణ.
0: అండ్ ది హ్యూమిలిటీ ఇస్ ద హాల్ మార్క్ ఆఫ్ ద స్టూడెంట్ లైఫ్.
1: కనుక విద్యార్థులందరూ కూడా కేవలము
0: ఆల్ స్టూడెంట్స్
1: వినయ విధేయతలతో గౌరవ మర్యాదలతో సత్యవాద పరిపాలనతో ధర్మాన్ని ఆచరిస్తూ పోవాలి.
0: Therefore, students should have this kind of humility, reverence and respect, follow truth and dharma.
1: సద్గుణములు
0: వర్చ్యూస్
1: సద్బుద్ధి
0: గుడ్ మైండ్
1: సత్యనిరతి
0: ట్రూత్
1: భక్తి
0: డివోషన్
1: క్రమశిక్ష
0: డిసిప్లిన్
1: కర్తవ్య పాలనములు
0: డ్యూటీ
1: నేర్పునది విద్య.
0: That these qualities are given by education.
1: విద్యార్థి నేర్వవలయు.
0: The student has to cultivate and learn.
1: కనుక విద్యార్థికి తగినటువంటి వేషాలకు తగినటువంటి ప్రవర్తన ఉండకపోతే ఆ వేషములకి అవమానం అయిపోతుంది.
0: If your behavior is not in accordance to the dress you put on, you lose your value.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: మీరందరూ ఎందుకు అతి గౌరవాన్ని సంపాదిస్తున్నారు నాకు తెలుసు.
0: In fact, Bhagwan is aware that you are highly respected.
1: కానీ సహజంగా నేను చెప్పవలసింది చెప్తున్నాను.
0: But Bhagwan wants to tell you in his own way.
1: కానీ మరొక తూరి హెచ్చరించడం ఏంటంటే విద్యా వేషములకు తగినటువంటి ప్రవర్తన మనలో ఉండాలి.
0: బట్ భగవాన్ కాషన్స్ యు దట్ యువర్ కండక్ట్ షుడ్ బి ఇన్ అకార్డింగ్ టు డ్రెస్.
1: చూపులు చాలా ప్రధానమైనటువంటివి.
0: లుక్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్.
1: చూపులు దేన్ని చూడాలో అలాన్ని మాత్రమే చూడాలి.
0: యు షుడ్ సీ దట్ వాట్ యువర్ సపోజ్.
1: విద్యార్థి దశ లోపల బజార్ లో పోయేటువంటి వారిని చూడకూడదు.
0: యాజ్ ఎ స్టూడెంట్ యు ఆర్ నాట్ సపోజ్ టు లుక్ ఎవ్రీబడి ఆన్ ది స్ట్రీట్.
1: అప్పుడు అట్లా చూసినప్పుడు అది ఒక కాకి దృష్టిగా రూపొందుతుంది.
0: అండ్ దెన్ ద లుక్ సచ్ లుక్స్ వాచింగ్ ఎవ్రీబడి ఆన్ ద స్ట్రీట్ అమౌంట్స్ ద లుక్ ఆఫ్ ఎ క్రో.
1: ఎందుకు తెలుసో అన్ని చూసే తందులక.
0: యు నో వై ఐస్ ఆర్ గిఫ్టెడ్ టు వాచ్ ఎవ్రీథింగ్.
1: కాదు కాదు కాదు కాదు.
0: నో,
1: విద్యార్థి దశలో దేని చూడాలో దాన్ని చూడాలి.
0: యాజ్ ఎ స్టూడెంట్ యు ఆర్ సపోజ్డ్ టు సీ దట్ వాట్ యు ఆర్
1: గ్రంథాన్ని చూడు.
0: యు సీ ద బుక్.
1: దాన్ని చదువు.
0: అండ్ యు రీడ్.
1: తల్లిదండ్రులను చూడు.
0: యు సీ యువర్ పేరెంట్స్.
1: మిత్రులను చూడు.
0: అండ్ ఫ్రెండ్స్.
1: అంతే కానీ మిగతా వారిని ఎవరిని చూడరాని వారిని చూడకూడదు.
0: యు ఆర్ నాట్ సపోజ్డ్ టు లుక్ ఎవ్రీబడి, లుక్ ఎట్ ఎవ్రీబడి.
1: ఎవరైనా మన ఏజ్ వాళ్ళే చక్కన పోతుంటారు.
0: అండ్ పీపుల్ ఆఫ్ అవర్ ఏజ్
1: వీరు కదా అని వారిని చూడకూడదు.
0: అండ్ యూ షుడ్ నాట్ లుక్ ఎట్ దెమ్.
1: ప్రతి ఒక్కరు కూడా అక్క తల్లిదండ్రులు అన్న తమ్ముడుగా భావించాలి.
0: యూ షుడ్ కన్సిడర్ ఆల్ యాజ్ అవర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మీ వయసు లోపల
1: మీరందరూ కూడా అక్క తల్లిదండ్రులుగా భావించాలి.
0: అట్ దిస్ ఏజ్ యూ షుడ్ కన్సిడర్ ఎవ్రీబడి
1: పెద్దలను తల్లులుగా విశ్వసించాలి.
0: యూ షుడ్ కన్సిడర్ మదర్స్.
1: ఊరికే కన్నులు ఉన్నాయి కదా అని ఇష్టం వచ్చినట్టు చూడకూడదు.
0: బికాస్ ఆఫ్ ఐస్ యూ కెనాట్ లుక్ ఇన్ ఎనీ వే.
1: ఆ విధంగా చూసినప్పుడు సూర్య నమస్కారంలో దృష్టిని కూడా పోగొట్టాడు.
0: స్టూడెంట్ యువర్ సపోజ్ టు సీ దాట్ వాట్ యువర్.
1: గ్రంథాన్ని చూడు.
0: యు సీ ద బుక్.
1: దాన్ని చదువు.
0: అండ్ యు రీడ్.
1: తల్లిదండ్రులను చూడు.
0: యు సీ యువర్ పేరెంట్స్.
1: మిత్రులను చూడు.
0: అండ్ ఫ్రెండ్స్.
1: అంతేకాని మిగతా వారిని ఎవరిని చూడరాని వారిని చూడకూడదు.

0: not look in any way.
1: ఆ విధంగా చూసినప్పుడు సూర్య నమస్కారంలో దృష్టిని కూడా పోగొట్టాడు.
0: And because of such bad looks, you lose your sight.
1: సూర్య నమస్కారంలో చెప్పారు.
0: You salute, respect your sun god.
1: ఎవరు ఏ విధంగా ఈ పెద్ద చెడ్డ దృష్టిని చూస్తారో వాళ్ళలో నేను కనుదృష్టించి వేరైపోతానన్నాడు సూర్యుడు.
0: And sun said, I will withdraw the sight or vision from that person who has bad looks.
1: కనుక ఎవరినంటే వారిని చూడకూడదు.
0: So you cannot look
1: into it. నువ్వు నడుస్తున్నావు, దారిని చూసుకుంటూ నువ్వు పో.
0: As you pass by, watchful of the road.
1: నీకు క్షేమమే అవుతుంది, గుణములు మంచిగా పెరుగుతాయి.
0: You will be safe if you are watch every step.
1: నువ్వు రోడ్లో నడుచుకుంటూ లేకపోతే రోడ్లో సైకిల్ పైన పోతూ ఈ యొక్క పిక్చర్ ఆ యొక్క పిక్చర్ ఈ మనిషిని ఆ మనిషిని చూసుకుంటూ పోతే ఎవరికి యాక్సిడెంట్ జరిగేది?
0: As you pass by or riding on a cycle, if you watch all wall posters around, who is put to danger?
1: కనుక నీవు దారి పైన దృష్టి వదలి ఇంకొకరి పైన దృష్టి పెట్టితే నీకే యాక్సిడెంట్ జరుగుతుంది.
0: In fact, if you are not mindful of the route and the road carried by the other scenario,
1: రోడ్డు
0: concentrate on the road, the path.
1: ఆ విధమైనటువంటి దీంట్లో మనం అభివృద్ధి పరచుకోవాలి, దృష్టిని కంట్రోల్ చేసుకోవాలి.
0: కంట్రోల్ యువర్ లుక్స్.
1: బుద్ధుడు కూడా మొట్టమొదట సమ్యక్ దృష్టి అని పెట్టాడు.
0: వీ షుడ్ హ్యావ్ గుడ్ లుక్స్ అకార్డింగ్ బుద్ధ.
1: సమ్యక్ దృష్టి, మంచి దృష్టిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: వీ షుడ్ డెవలప్ సచ్ గుడ్ లుక్స్.
1: పిచ్చి దృష్టిని మనం అభివృద్ధి పరచుకుంటే మనం పిచ్చివారం అయిపోతాం.
0: అండ్ వీ హ్యావ్ బ్యాడ్ లుక్స్, వీ టర్న్ మ్యాడ్.
1: ఒకనొక సమయం లోపల
0: ఎట్ వన్ టైమ్
1: అరిస్టాటల్ అనేటువంటి వాడు నడుస్తూ వచ్చాడు.
0: అరిస్టాటల్ వాజ్ ప్రొసీడింగ్.
1: వారి యొక్క గురువు కూడాను ఈ యొక్క మార్గంలోనే పిల్లల్ని బోధిస్తూ వచ్చారు.
0: అండ్ హిస్ ప్రిసెప్టర్ ఆల్సో వాస్ టీచింగ్ అలాంగ్ సైడ్.
1: అరిస్టాటల్ యొక్క గురువు ప్లేటో.
0: ప్లేటో వాజ్ ద టీచర్ ఆఫ్ అరిస్టాటల్.
1: తాను కూడాను ఇవే అనుసరించి వచ్చాడు.
0: హి వాజ్ ఆల్సో ప్రొసీడింగ్ ఇన్ ది సేమ్ వే.
1: ఆయన చెప్పాడు,
0: హి సెడ్,
1: సత్యం మన యొక్క దృష్టి.
0: Truth is our vision.
1: మంచితనము, గుడ్నెస్ మన యొక్క దృష్టి.
0: గుడ్నెస్ ఇస్ అవర్ విజన్.
1: బ్యూటీ మన యొక్క దృష్టి.
0: బ్యూటీ ఇస్ అవర్ సైన్.
1: ఏది బ్యూటీ?
0: వాట్ ఇస్ బ్యూటీ?
1: టీచర్.
0: నేచర్ ఇస్ ది బెస్ట్ టీచర్.
1: అదే మన యొక్క బ్యూటీ.
0: దట్ ఈస్ ది బ్యూటీ.
1: సత్యం శివం సుందరం అన్నారు.
0: దిస్ ఇస్ వాట్ ఈస్ కాల్డ్ సత్యం శివం సుందరం. ట్రూత్, గుడ్నెస్ అండ్ బ్యూటీ.
1: అనేటప్పుడు చెప్పాడు ఆయన గురువు దారి నడుచుకుంటూ పోతున్నాడు.
0: అండ్ దిస్ టీచర్ వాస్ పాసింగ్ బై.
1: ఆయన ఎవరిని చూసేటువంటి వాడు కాదు.
0: హీ నెవర్ లుక్డ్ ఎవ్రీబడీ.
1: ఎందుకంటే యువకులకంతా తాను లీడర్ గా ఉన్నాడు.
0: బికాస్ హీ వాజ్ ద లీడర్ ఆఫ్ యూత్.
1: ఆ యువకులకు తగినటువంటి చెప్పినప్పుడు తాను కూడా నడుచుకోవాలి.
0: ఇన్ ఆర్డర్ టు టీచ్ ద వెల్, హీ హాస్ టు ప్రాక్టీస్ ఆన్ హిస్ ఓన్.
1: కింద చూసుకుంటూ పోతున్నాడు.
0: హీ వాజ్ జస్ట్ ప్రొసీడింగ్
1: వాక్.
0: ఇట్ వాజ్ ఈవినింగ్ వాక్.
1: ఫుట్పాత్ పైన చేస్తున్నాడు.
0: అండ్ హీ వాజ్ వాకింగ్ అలాంగ్ ద ఫుట్పాత్.
1: అదే ఈవినింగ్ లోపలే ఎవరు ఇంకొక ఆఫీసర్ కూడా ఆ ఫుట్పాత్ పైన నడుచుకుంటూ వస్తున్నాడు.
0: ఇన్ ద సేమ్ ఈవినింగ్ అనదర్ ఆఫీసర్ ఆల్సో వాజ్ పాసింగ్ బై. ఈవినింగ్ వాక్
1: వచ్చారు, కొట్టుకున్నారు, డీ కొట్టారు.
0: బోత్ కేమ్ ఇన్ క్లాష్.
1: తక్షణమే ఇతను చెప్పాడు, హూ ఆర్ యూ అన్నాడు.
0: ఇమీడియట్లీ ఆస్క్డ్, హూ ఆర్ యూ?
1: అయ్యా, నేను దానికోసమనే ప్రయత్నం చేస్తున్నా, నేనెవరో చెప్పమని దయచేసి చెప్పండి అని పాదాల పైన పడ్డాడు.
0: ఇన్ రిప్లై టు దిస్ క్వశ్చన్, హూ ఆర్ యూ, ద గురు సెడ్, ఇన్ ఫ్యాక్ట్ ఐఎమ్ ఇన్ సర్చ్.
1: నేనెవరు అని చింతిస్తున్నాను.
0: హావ్ బీన్ థింకింగ్ దిస్.
1: దయచేసి చెప్పండి అని చెప్పి అన్నాడు.
0: ఐ వాంట్ యూ టు లెట్ మీ నో హూ ఐ యామ్.
1: అతనే సోక్రటీస్.
0: అండ్ హీ ఈజ్ సోక్రటీస్.
1: ఈ సోక్రటీస్ అనేటువంటి వాడు యూకులందరినీ చేర్చుకుని చక్కని బోధన సల్పుతూ వచ్చేటువంటి వాడు.
0: సోక్రటీస్ వాస్ టీచింగ్ యూత్ అరౌండ్ హిమ్.
1: చెడ్డ చూపు చూచేటువంటి వాడు కాదు.
0: నెవర్ హావ్ బ్యాడ్ లుక్.
1: చెడ్డ విషయాలు వినేటువంటిది కాదు.
0: హి నెవర్ లిసన్ టు బ్యాడ్ థింగ్స్.
1: ఏమిది లౌడ్ స్పీకర్? ఇష్టమొచ్చినట్టు వినడానికి వినకూడదు. ఏది వినాలో వాటి వినాలి.
0: హియర్ ఇస్ నాట్ లైక్ ఎ లౌడ్ స్పీకర్. యు ఆర్ నాట్ సపోజ్ టు హియర్ వాట్ యు
1: వినకూడదు.
0: యూ షుడ్ నాట్ హియర్ ఎవ్రీథింగ్.
1: తలచాలి, ఏది తలచాలో దాన్ని తలచాలి.
0: యూ షుడ్ థింక్ ఇన్ ద రైట్
1: డైరెక్షన్. ఎక్కడ ఏమిటి తలచాలో తలచాలి.
0: వాట్ వేర్ ఇస్ టు బి థాట్ దట్ యూ షుడ్ థింక్.
1: అనవసరంగా రాత్రింతప్పుడు చింతన చేసుకుంటూ కూర్చోకూడదు.
0: యూ షుడ్ నాట్ గో ఆన్ థింకింగ్ త్రూ అవుట్ నైట్.
1: ఆ విధంగా చింతన చేసేటువంటి కౌరవులకే వంశమంతా నాశనం అయిపోయింది.
0: బికాస్ కౌరవ ఎంటర్టైన్ బ్యాడ్ థింకింగ్ త్రూ దేర్ లైఫ్ అండ్ దేర్ రూల్ చేత,
1: దురాలోచన చేత పాండవుల యొక్క నాశనాని కోసమని దుశ్చింతన జరుపుతూ వచ్చేవారు.
0: బికాస్ కౌరవస్ వర్ ఆల్వేస్ ఎంటర్టైనింగ్, మెనోవరింగ్, మానిపులేటింగ్,
1: అభివృద్ధి పరచుకోవడం చేత కౌరవులకే ముప్పు కలిగింది.
0: యాజ్ పాండవస్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఇంప్రూవ్ దేర్ గుడ్ క్వాలిటీస్ అండ్ వర్చ్యూస్, దే వర్ హైలీ రిప్యూటెడ్ అట్ ది ఎండ్.
1: చెడ్డ చూపు, చెడ్డ వినికిడి, చెడ్డ తలపులు మానవుడు ఎందుకు ఉండకూడదు.
0: సో బ్యాడ్ లుక్స్, బ్యాడ్ హియరింగ్ అండ్ బ్యాడ్ థాట్స్ నో వన్ షుడ్ హావ్.
1: చెడ్డ మాటలు కూడా ఉండకూడదు.
0: అండ్ యు షుడ్ నాట్ యూస్ బ్యాడ్ వర్డ్స్.
1: మనసుకు ఆనందపరిచేటువంటి మాటలు ఇవ్వాలి.
0: యువర్ వర్డ్స్ షుడ్ మేక్ యువర్
1: మైండ్. యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్, బట్ యు కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ.
0: యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్, యు కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ.
1: చక్కని గుణాలు,
0: దీస్ ఆర్ గుడ్ క్వాలిటీ.
1: విద్యార్థికి ఈ గుణములే అలంకారములు.
0: అండ్ దిస్ ఈస్ యువర్ రియల్ జ్యువెల్, డెకరేషన్ టు యువర్
1: విద్యార్థి లైఫ్. విద్యార్థి
0: స్టూడెంట్స్ బాయ్స్

0: ఈ వయసు లోపల మీరు సంపాదించుకోవాల్సినటువంటి గుణములు ఎంతైనా మీరు సంపాదించుకోవాలి.
1: There are many virtues, good qualities you can cultivate.
0: భవిష్యత్తులో వీటంతా కూడా వినియోగ పెట్టుకుని పోవాలి.
1: And you can make use of these qualities that you cultivate now in future.
0: ఈనాడు మనం సంపాదించుకుంటే కదా రేపటి దీన్ని వినియోగం చేసుకోవడానికి వీలు అవుతుంది.
1: If you cultivate those things right now, you can use of them later.
0: సంపాదన లేకపోతే దేన్ని మనం వినియోగం చేస్తాం?
1: If you don't cultivate, what is it you are going to do in future?
0: సద్గుణములు, సద్బుద్ధి, సత్యనిర్తి, సత్యవాకులు మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: Therefore, we have to develop all the virtues, the duty, discipline and the devotion, adherence.
0: బుద్ధుడు నిరంతరం కూడా మంచి దృష్టిని కావాలండి. సమ్యక్ దృష్టి, సమ్యక్ దృష్టి అనేవాడు.
1: బుద్ధ ఆల్వేస్ రిపీటెడ్లీ సెడ్ గుడ్ లుక్స్ ఆర్ ప్రైమ్ ఇంపార్టెంట్.
0: శిష్యులందరూ అటు ఇటు చూడకూడదు.
1: అండ్ హీ నెవర్ అలౌడ్ హిస్ డిసైపుల్స్ టు లుక్ హిదర్ అండ్
0: దట్. దానివల్ల మీకు వచ్చిన ఫలితం ఏమిటి?
1: వాట్ ఇస్ ఇట్ యు గెట్ అవుట్ ఆఫ్ ఇట్?
0: దుర్భావనలు అభివృద్ధి అయిపోతాయి.
1: యు డెవలప్ బ్యాడ్ థాట్స్.
0: దుర్భావనలు నిన్నే హతం చేస్తాయి.
1: అండ్ బ్యాడ్ థాట్స్ విల్ రూయిన్ యు అల్టిమేట్లీ.
0: చూడకూడదు.
1: సో యూ కెనాట్ లుక్ లైక్ దట్.
0: ఈ చూపును అదుపులో పెట్టుకో.
1: కంట్రోల్ యువర్ విజన్
0: అని సమ్యక్ దృష్టి అని
1: బోధిస్తారు. దట్ అమౌంట్స్ టు గుడ్ లుక్స్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు ఈ వయసు లోపల
1: అట్ దిస్ ఏజ్
0: చాలా ఎంతో ఘనకీర్తిని సాధించాలి.
1: అండ్ యూ షుడ్ హావ్ వెరీ గుడ్ నేమ్.
0: భారతదేశములకు మీరు నాయకత్వాన్ని వహించాలి.
1: యు ఆర్ గోయింగ్ టు బి ది ఫ్యూచర్ లీడర్స్ ఆఫ్ దిస్ కంట్రీ భారత్.
0: నేటి బాలబాలికలే రేపటి పౌరులుగా తయారవుతారు.
1: బాయ్స్ అండ్ గర్ల్స్ ఆఫ్ టుడే ఆర్ ది ఫ్యూచర్ సిటిజన్స్.
0: ఈనాటి యువకులే రేపటి లీడర్స్ గా మారిపోతారు.
1: యూత్ ఆఫ్ టుడే ఆర్ గోయింగ్ టు బి ది లీడర్స్.
0: ఈ విధంగా లీడర్స్ గా వచ్చి దేశాన్ని పవిత్రం గావించాలి.
1: అండ్ ఫ్యూచర్ లీడర్స్ షుడ్ మేక్ దిస్ కంట్రీ సీక్రెట్.
0: లీడర్ ఎట్లా ఉంటుంటారో దానికి తగినట్టుగా ఉంటారు దేశము.
1: అండ్ if future depends on you,
0: kada meer manchi varainappude desham kuda manchide avutundi.
1: If you are good, the country is bound to be
0: pavitramaina bharat deshanni, kaya bhoomi aina bharat deshanni, karma bhoomi aina bharat deshanni, kunna bhoomi aina bharat deshanni meer punya purushulaga jeevinchi dani punyanni abhirudhi parchukovali.
1: Therefore, bharat being the land of sacrifice, land of action, the land of merit, it has to be upheld by you people.
0: Andu nimittamai mee dehanni kaapadukovali.
1: For that purpose you have to maintain your body.
0: కనుక దేహం అనేటువంటిది పోతే మనం రాదు తిరిగి.
1: When once the body is lost,
0: దేహం పోయినా మనం సాధించవచ్చు, కానీ దేహం పోతే తిరిగి మనం
1: regain anything if anything is lost, but not the body.
0: కనుక లక్ష్యాన్ని సాధించేంత వరకు నీ ప్రయాణం సాగించు.
1: To achieve the goal, until you reach the destination, proceed, go ahead.
0: అది మీ లక్ష్యంగా తీసుకోవాలి.
1: Keep it.
0: అది మీ ప్రతిజ్ఞగా పట్టాలి.
1: Keep it as the chief aim.
0: పట్టినా పట్టేదో పట్టనే పట్టు తిరిగి పట్టుని గడిదా అట్లే ఉండు.
1: You have determined somewhere or other. Hold on until you are successful.
0: Koru veniyo korane korthi kokki chellu daaka povakundu.
1: Having desired anyway, do not return until the desire is fulfilled.
0: Adigina vediyo adagana adigithiri adigina vidiyaka viduvakundu.
1: Having asked, never give up until it is given.
0: Talakina vediyo talakane talchidi talaku teeru daaka povakundu.
1: Having thought somewhere or other, until the thought is reality, do not
0: koru padaleka meeraina bhuvaliyo వనం తెలియక తమైన అడుగువరియు.
1: Out of disgust, God should bless you, or you should faint in the
0: way. తనమేక తానైనప్పుడు వస్తాడు. వనం తెలియక మీరైనా అడగాలి.
1: Out of disgust, he might confer the loan, or he
0: might drop out.
1: But if you return without the fulfillment, it is not the quality of a student.
0: Because vidyarthi dikshane kaadu.
1: It is not the determination
0: of a student.
1: You should
0: achieve that.
1: Then that is the determination of a student.
0: Prema sarupulara.
1: Embodiments of love.
0: Peddalu cheppinavi, mee vidyarthulu palikinavi, టీచర్స్ మీకు బోధించినవి అన్నింటినీ హృదయంలో భద్రం చేసుకుని క్రమక్రమేణ భవిష్యత్తులో అప్పుడప్పుడు దీన్ని ఉపయోగపెట్టుకుంటూ మీరు సార్థకాన్ని ఆదర్శంగా చేరిపిస్తూ సాధించాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: భగవాన్ వాంట్స్ ఆల్ స్టూడెంట్స్ టు ట్రెజర్ ఆల్ దోస్ థింగ్స్ టాక్ టు యూ, ఆల్ దోస్ థింగ్స్ స్పోకెన్ టు యూ బై ఎల్డర్స్, బై స్టూడెంట్స్. And all those ideals be treasured so that you would practice in future and be well ideal citizens. So saying, Bhagwan brings his divine discourse to a close.

రణరంగమందు పరాభూత రిపుడౌచు రణరంగమందు పరాభూత రిపుడౌచు వెలుగొందు జగదేక వీరుడైన

దారిద్ర్యదేవత దాక్షిణ్యమున వొందు దౌర్భాగ్య నిధుడగు దాసుడైన భక్తి లేనిచో ఎందుకు పనికిరాడు, భక్తి లేనిచో ఎందుకు పనికిరాడు. భక్తి రహితుడగు జగద్భక్త కన్నా భక్తి పరుడగు దాసుడే వంద్యుడగును.

0: even if he is a highly knowledgeable person who has mastered all the scriptures and understood every aspect of the scriptures, it could be an emperor who might command all the comforts and luxuries and enjoy all the comforts and luxuries, and it could be a great hero of the universe who might have conquered many battles and defeated greatest of the heroes. It could be a person who is suffering poverty, and at the beck and call of poverty, if only a person doesn't have devotion, any one of the persons mentioned above would be a useless person, a worthless person. But on the other hand, if a person has, even if he is a servant, if he has devotion with him, he becomes worthy of worship and adoration by the world at large.
1: Anirvachaneyam bhakti. Idi varninchutaku sadhyam kanadi.
0: It is difficult to describe this.
1: Lokamunagala aneka sadhanalu yendukudanu bhakti sulabhamu.
0: Devotion is the easiest and the most sacred of all the sadhanas available in the world.
1: Bhaj ane dhatuvunaku ti ane pratyayam cherchina bhakti ane padam yerpadutunnadi.
0: To the root word bhaj, when you add ti, you get the word bhakti.
1: Bhakti anaga seva.
0: Bhakti means it is service.
1: Koluvu.
0: It is serving.
1: Idi bhayamato koodinatuvanti sneham.
0: It is friendship associated with reverential fear.
1: త్రిగుణాత్మకమైనటువంటి యొక్క తత్వమును త్రిగుణాతీతమైనటువంటి యొక్క శక్తితో పోల్చుకున్నటందు కొంతవరకును వినయ విధేయతలు కూడాను అత్యవసరం.
0: వెన్ ఏ పర్సన్ హూ ఈజ్ సబ్జెక్ట్ టు త్రీ గుణాస్ అండ్ త్రీ క్వాలిటీస్ కమ్స్ ఇన్ కాంటాక్ట్ విత్ ఎన్ ఎంటిటీ విచ్ ట్రాన్సెండ్స్ దీస్ త్రీ క్వాలిటీస్ దెర్ ఈజ్ నీడ్ ఫార్ దట్ కైండ్ ఆఫ్ రెవరెన్స్ అండ్ ఫియర్.
1: భజ సేవాయాం. త్రిగుణములతో మనోవాక్కాయ కర్మల చేత దివ్యత్వమును సేవించటమే భక్తి.
0: భక్తి రెఫర్స్ టు వర్షిపింగ్ విత్ ది వర్డ్ థాట్ అండ్ డీడ్ అండ్ విత్ త్రిగుణాస్. దిస్ ఈజ్ డివోషన్.
1: భక్తి అనగా పరిపూర్ణ ప్రేమ.
0: భక్తి రెఫర్స్ టు హోల్ సమ్ అండ్ కంప్లీట్ లవ్.
1: భక్తి ప్రేమలు అవినాభావ సంబంధము.
0: డివోషన్ అండ్ లవ్ ఆర్ ఇన్సెపరబుల్.
1: ఇవి రెండును అన్యోన్యాశ్రయం.
0: దే ఆర్ మ్యూచువలీ డిపెండెంట్.
1: ముక్తికి సాధన భక్తి. భక్తికి రూపం ప్రేమ.
0: టు అటైన్ లిబరేషన్ ద ఇన్స్ట్రుమెంట్ ఇస్ డివోషన్ అండ్ టు డివోషన్ ఈజ్ అ ఫార్మ్ ఆఫ్ లవ్.
1: అఖండమైన ప్రేమతో పరమాత్మను సేవించటమే ప్రధాన భక్తి అని నారదుల యొక్క భావం.
0: నారదాస్ వ్యూ ఆఫ్ డివోషన్ ఈజ్ దట్ వర్షిపింగ్ ద లార్డ్ సీజ్లెస్లీ వితౌట్ ఎనీ డిస్కంటిన్యూటీ.
1: ఆరాధన ఎందును అత్తల్ని ఎందును ప్రేమ అనువక్తి కలిగినటువంటిదే భక్తి అని వ్యాసుల వారి భావం.
0: వ్యాస ఫీల్ దట్ డివోషన్ ఈజ్ హ్యావింగ్ offering worship and adoration with full of love.
1: Trikarana Siddhito Sevalu Gavinchi Arpitamanu Gavinchukune 21 Chittamunaku Bhakti Ani Garga Rishi Yokka Abhiprayam.
0: Garga Rishi opines that devotion is offering a pure heart with a purity of all the three karanas.
1: మనసును అదుపులో నుంచుకుని భగవంతుని వైపున బరల్చి దివ్యమైనటువంటి ఆనందమును అనుభవించటమే నిజమైన భక్తి అని యాజ్ఞవల్కుని యొక్క ప్రభావం.
0: Yajnavalka opines devotion is enjoying supreme bliss, controlling the mind and the senses.
1: Chittamunu aatmavaipana maralchi ekatvamaina aanandamunu anubhavinchatame bhakti ani.
0: It is also described that devotion is turning heart, channelizing the feelings of heart towards the unified God which combines in himself all the aspects.
1: ఈ విధమైనటువంటి యొక్క మహనీయుడు అనేక మంది అనేక విధములుగా బోధించుతూ వచ్చినప్పటికీ ఏతావత ప్రధానమైనటువంటిది ప్రేమ ఒక్కటి మాత్రమే.
0: వైల్ సో మెనీ గ్రేట్ సోల్స్ హ్యావ్ డిస్క్రైబ్డ్ డివోషన్ ఇన్ డిఫరెంట్ వేస్, ద సమ్ అండ్ సబ్స్టెన్స్ ఆఫ్ డివోషన్ ఇస్ లవ్.
1: ప్రతి మానవుని ఎందు కూడాను ప్రేమ అంతో ఇంతో ప్రసరిస్తూనే ఉన్నది, ప్రవహిస్తూనే ఉన్నది.
0: ఇన్ హూమ్ సో ఎవర్ హీ బీ, ఇన్ ఎవ్రీ పర్సన్ లవ్ ఈజ్ ఫౌండ్ ఇన్ సమ్ స్మాల్ మెజర్ ఆర్ ది అదర్.
1: పరమ ప్రేమ స్వరూపుడైనటువంటి పరమాత్మని ఎందు జీవుడు ఒక అంశముగా ఆవిర్భవిస్తున్నాడు.
0: మ్యాన్ ఈజ్ ఎమర్జింగ్ యాజ్ అన్ ఆస్పెక్ట్ ఆఫ్ డివినిటీ హూ ఇస్ ద సుప్రీం లార్డ్.
1: మానవుడు కూడాను ప్రేమస్వరూపుడే.
0: మ్యాన్ ఈజ్ ఆల్సో ఎసెన్షియలీ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
1: కానీ ఈ మానవుని ప్రేమ ప్రాకృతమైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టడం చేత, ప్రవహించటం చేతను ఇది మాలిన్యమవుతున్నది.
0: మ్యాన్స్ లవ్ ఈజ్ బికమింగ్ పొల్యూటెడ్ బికాస్ ఇట్ ఈస్ డైవర్టెడ్ టువర్డ్స్ వరల్డ్లీ థింగ్స్.
1: ఈ మాలిన్యముతో కూడినటువంటి పరమ ప్రేమ రసమునందు భగవంతుని సుందర ముఖార విందము అంత స్పష్టముగా కనిపించుటకు వీలు కాదు.
0: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు గెట్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ డివైన్ లార్డ్ ఇన్ ఎ హార్ట్ విచ్ ఇస్ పొల్యూటెడ్.
1: భక్తి అనగా కేవలము భగవంతుని పూజించటము, ధ్యానించటము, జపించటము, ధ్యానించటమని మాత్రమే మనం భావిస్తున్నాము.
0: వీఆర్ థింకింగ్ దట్ డివోషన్ రెఫర్స్ టు మెడిటేటింగ్ అపాన్ గాడ్ chanting the name of God and offering worship to that God.
1: Anirvachaneeyamainatunti aanandaanupootini antaratma dwara anveshana jaratame bhakti.
0: Devotion is inquiring into in horizon of heart in the form of supreme bliss.
1: Idi jeevudu paramaatmato koodeetunti yokka aadhyatmika ratiye ani kuda me cheppavachchu.
0: This may also be described as the bliss emerging at a time when ద జీవాత్మ ద ఇండివిజువల్ సోల్ మర్జస్ విత్ పరమాత్మ.
1: హృదయ కుహరం నుండి ఆత్ముడై ప్రార్థించినటువంటి యొక్క ప్రార్థన చిత్తము నుండి ఆవిర్భవించి ఇది ఒక అఖండమైనటువంటి ప్రవాహముగా రూపొంది ప్రేమగా మారటము, ఇది ఒక భక్తి.
0: భక్తి ఈజ్ ఎన్ ఆర్డెంట్ ప్రేయర్ ఎమినేటింగ్ ఫ్రమ్ ద కేవ్ ఆఫ్ ద హార్ట్ ఇన్ ఆల్ సిన్సియరిటీ and flowing in the form of a flooded river towards the Lord in the form of love.
1: Prema yokka manasika parivartane pravruttiye bhakti ani kodanu deeniki maroka peru.
0: Another way of looking at devotion is the transformation of the love which flows from heart.
1: Prema cheta premanu pondatame pradhanamaina bhakti.
0: The most important aspect of devotion is attaining love through love.
1: Ee prema బాహ్యమైనటువంటి యొక్క ప్రాకృత సంబంధమే కాక పరతత్వమైనటువంటి యొక్క అనన్యమైనటువంటి యొక్క సాధ్యమైనటువంటి యొక్క పరమప్రేమ కూడా సంబంధించి ఉండాలి.
0: దిస్ లవ్ షుడ్ నాట్ బి ఓన్లీ అసోసియేటెడ్ విత్ లవ్ టువర్డ్స్ వరల్డ్లీ థింగ్స్, బట్ ఇట్ మస్ట్ బి బేసికలీ ఫ్లోయింగ్ టువర్డ్స్ ఎ పర్మనెంట్ ఎంటిటీ దట్ ఈస్ గాడ్.
1: ప్రార్థన అనగా కేవలము అడుక్కోవటం మాత్రం కాదు.
0: Prayer doesn't mean only seeking or asking for things.
1: Tana yokka aarthini, tana yokka baadhanu, tana yokka korikalu paramaatmanato cheppukovatame.
0: It refers to expressing and conveying to the Lord his own feeling of want, hurt and whatever difficulties that he has.
1: Tana yokka gamyamunu, tana yokka dhanyamunu, tana yokka punyamunu పరమాత్మకు అర్పితము గావించటమే.
0: ఆఫరింగ్ ఆల్ ద మెరిట్ దట్ హి హస్ ఎర్న్డ్ అండ్ కీపింగ్ హింసెల్ఫ్ ఎస్ ద గోల్ అండ్ ప్రేయింగ్ టు హిమ్.
1: కనుక భక్తి అన్నటువంటిది కేవలము లౌకికమైనటువంటి యొక్క కార్యకలాపము ఎందు మాత్రమే కాక హృదయ పరివర్తన ఎందును హృదయ ప్రవృత్తి ఎందును ఇది మిళితమై ఉండాలి.
0: లవ్ షుడ్ నాట్ మేర్లీ బి విత్ రెఫరెన్స్ టు ద వరల్డ్లీ మ్యాటర్స్ అండ్ థింగ్స్. ఇట్ షుడ్ బేసికలీ కన్సర్న్ విత్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద హార్ట్ అండ్ ఫ్లోయింగ్ ఆఫ్ లవ్ అన్సీజింగ్లీ టు ద లార్డ్.
1: భగవంతునితో ఏకత్వమును కోరేటువంటి యొక్క దివ్యతత్వమే భక్తి.
0: డివోషన్ ఈజ్ దట్ ప్రేయర్ విచ్ ఆస్పైర్స్ టు హ్యావ్ యూనిటీ విత్.
1: ఇది రెండు విధములుగా ఉంటున్నది.
0: దిస్ ఇస్ టూ టైప్స్.
1: విద్యల ద్వారా ఈశ్వరత్వం యొక్క వైజ్ఞానమును గుర్తించి తద్వారా తాను తరించటము.
0: వన్ ఇస్ త్రూ ఎడ్యుకేషన్ రికగ్నైజింగ్ ది నాలెడ్జ్ అబౌట్ లార్డ్ అండ్ శాంక్టిఫైయింగ్ వన్స్ లైఫ్.
1: ఇది సహజమైనటువంటి యొక్క జన్మతః ప్రారంభమై మానసిక ప్రవృత్తులను అనేక రకములైనటువంటి యొక్క ఏకత్వమును గావించి తాను తరించి ఇతరులను తరింపచేసేటువంటి యొక్క ఈశ్వర ప్రేమనే ఇది సహజ భక్తి.
0: ఎ ట్రూ అండ్ ఎ న్యాచురల్ డివోషన్ రెఫర్స్ టు ద డివోషన్ అసోసియేటెడ్ విత్ ద ఫిజికల్ బాడీ అండ్ దెన్ రీచింగ్ టు ద రెల్మ్ ఆఫ్ ద మైండ్ అండ్ అల్టిమేట్లీ రీచింగ్ టు ద లోటస్ ఫీట్ ఆఫ్ హిస్ లార్డ్.
1: విద్య వలన వైజ్ఞానం వలన ఈశ్వరత్వం యొక్క శక్తిని గుర్తించినటువంటి వ్యక్తి తాను మాత్రమే తరించగలడు.
0: ద పర్సన్ హూ రికగ్నైజెస్ ద పవర్ అండ్ ద రియల్ నేచర్ ఆఫ్ ఈశ్వర అండ్ దట్ ఇస్ ద లార్డ్ ఓన్లీ త్రూ ఎడ్యుకేషన్ అండ్ త్రూ ద సైంటిఫిక్ ఎన్క్వైరీ విచ్ కెన్ సేవ్ ఓన్లీ హింసెల్ఫ్.
1: సహజముతో ఏర్పడినటువంటి యొక్క భక్తి ప్రపత్తులు తాను తరించటమే కాకుండా తన యొక్క తోటి మానవులను కూడా తరింపజేసేటువంటి యొక్క శక్తి సామర్థ్యములు కూడా కలిగి ఉండటము ఇది రెండవ భక్తి.
0: ద సెకండ్ టైప్ ఆఫ్ డివోషన్ ఈ డివోషన్ అండ్ సరెండర్ విచ్ ఆర్ న్యాచురల్ ఫర్ ఎ పర్సన్ అండ్ విచ్ కెన్ సేవ్ నాట్ మెర్లీ హిమ్ అండ్ త్రూ హిమ్ సేవ్ అదర్స్ ఆల్సో. దిస్ ద సెకండ్
1: తరతి సా తరతి సా లోకం తారయతి అనగా తాను తరించటము ఇతరులను తరింపచేయటము.
0: దట్ మీన్స్ that he should be first saved and he should become instrument for saving others.
1: Manavattamulandu anantamaina kunti yokka prema pravaham anekuntidi akhandanga pravahistune unnadi.
0: In humanity and human beings love is flowing ceaselessly continuously in a torrential flow.
1: Ee premanu praaktikamaina margamuna maralchi tadwara praaktikamaina kunti vaanchaliyandu ఈ ప్రేమను అంకితం గావించి మానవుడు ఆశను ఆనందాన్ని కోల్పోతున్నాడు.
0: మ్యాన్ ఈజ్ లూజింగ్ ది జాయ్ అండ్ ది పర్పస్ ఆఫ్ లైఫ్ బై మేకింగ్ సచ్ లవ్ ఫ్లో టువర్డ్స్ వరల్డ్లీ థింగ్స్.
1: ఈ విధమైనటువంటి యొక్క ప్రేమను పరతత్వంపైన మరల్చి పవిత్రమైనటువంటి యొక్క స్థానమును గమ్యమును ధన్యమును గావించుకునేటువంటి మార్గంలో దీనిని అనుభవించాలి.
0: వన్ హ్యాస్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు ఎక్స్పీరియన్స్ ది రియల్ object and the goal of life by diverting and channelizing such love towards God.
1: It divyattamainatundi aanandamu chaduvulandu ledu shastramunandu ledu.
0: This kind of supreme bliss and joy you would not be able to get in education and in scriptures.
1: Idi hrudayamunandu maatrame untunnadi.
0: This is found in the heart itself.
1: It hrudayamunariginatundi yokka divyatattavu ప్రాపంచకమైనటువంటి విషయవాసన యందు ఏమాత్రం కూడా ప్రవేశించదు.
0: దిస్ కైండ్ ఆఫ్ లవ్ విచ్ కెన్ డైరెక్ట్లీ ఫ్లో టువర్డ్ ద లార్డ్ కెన్ నెవర్ బి సక్సెస్ఫుల్లీ మేడ్ టు ఫ్లో ఇన్ ద ఓన్లీ ఆబ్జెక్ట్.
1: మందార పుష్పమునందు గల మకరందమును గ్రోలగని ఈ యొక్క రేతి మీద ఉమ్మత్తి పువ్వుల పైన ఉరుకులెత్తున
0: ద బీ విచ్ న్యాచురలీ టెన్స్ టు గో టు ద లోటస్ కెన్ ఇట్ గో టు ఎ టేస్ట్లెస్ యూజ్లెస్ ఫ్లవర్.
1: ఆకాశ గంగలో ఆనందముగా లోలలాడుతున్నటువంటి యొక్క హంస ఈ యొక్క ప్రాపంచికమైనటువంటి మలిన జలములందు ప్రవేశించిన
0: ద స్వాన్ విచ్ రెవెల్స్ ఇన్ ది డివైన్ వాటర్స్ కెన్ ఇట్ గో ఇన్ టు ది డర్టీ వాటర్స్ ఆఫ్ ది డర్టీ పాండ్.
1: చెలగి మధువు గ్రోలినటువంటి యొక్క మానవులకు చింతపండు రుచించునా?
0: ఎ మ్యాన్ హూ హ్యాస్ ఎంజాయ్డ్ ద నెక్టార్ స్వీట్నెస్ ఆఫ్ ఎ స్వీట్ ఫ్రూట్ కెన్ హీ లైక్ ఎ టామరెంట్?
1: దివ్య భావముల చేత, పవిత్రమైన ఊహల చేత, అనంతమైనటువంటి యొక్క ఆశల చేత నింపబడినటువంటి యొక్క ఈ హృదయమునకు ఈ ప్రాకృతమైన అనిత్యమైన అశాశ్వతమైన అసత్యమైన క్షణభంగురమైనటువంటి యొక్క లోకమును ఆశించున,
0: ఎ హార్ట్ విచ్ ఇస్ ఫిల్డ్ విత్ సేక్రెడ్ థాట్స్ లవ్డ్ ఐడియల్స్ అండ్ ఇమాజినేషన్ కెనెక్ట్ ఎంజాయ్ ది వర్లీ థాట్స్ విచ్ ఆర్ డర్టీ నారో అండ్ మీనింగ్లెస్?
1: కనుక భక్తి అనగా కేవలము పరిపూర్ణమైనటువంటి యొక్క ప్రేమ తత్వమే భక్తి.
0: ఇన్ దిస్ కాంటెక్స్ట్ వన్ కెన్ క్లియర్లీ అండర్స్టాండ్ ద డివోషన్ రెఫర్స్ టు కంప్లీట్ లవ్, టోటల్ లవ్.
1: ఇది చిత్తం యొక్క పరిపాకమే భక్తి.
0: ఇన్ అదర్ వర్డ్స్ ఇట్ ఈస్ ది మెచ్యూరిటీ అండ్ ఫుల్నెస్ ఆఫ్ హార్ట్.
1: కాయి కాయిగా ఉండినంత వరకును దీని యొక్క రుచి పులుపుగానే ఉంటుంది.
0: సో లాంగ్ యాస్ ఏ పర్టికులర్ ఫ్రూట్ ఈజ్ అన్ అన్రైప్ స్టేట్ ఇట్ విల్ బి సవర్ ఓన్లీ.
1: ఇది ఏ పరిపక్వ స్థితికి వచ్చేటప్పటికీ ఇది మాధుర్యంగా మారుతుంది, బలముగా రూపొందుతుంది.
0: వన్ ఆఫ్ ది సేమ్ థింగ్ రీచ్ ఎస్ ది స్టేట్ ఆఫ్ రైప్నెస్ ఇట్ ఆటోమేటికలీ బికమ్స్ స్వీట్.
1: అదే విధముగానే మానవత్వము విషయ సంబంధమైనటువంటి యొక్క లోకముతో కూడి ఉండినంత వరకు కూడాను ఇది కేవలము సుఖ దుఃఖములతోనూ ఆశా నిరాశలతోనూ నిందా స్థుతులతోనూ కూడి ఉంటుంది.
0: సో లాంగ్ యాజ్ హ్యూమన్ నేచర్ ఇస్ అసోసియేటెడ్ విత్ సెన్సరీ ఆబ్జెక్ట్ ఇట్ ఈస్ సబ్జెక్టెడ్ టు ఆల్ ది డ్యువాలిటీస్ లైక్ ద ప్లెజర్ అండ్ పెయిన్ అండ్ ద ప్రైజ్ అండ్ సెన్సర్ అండ్ సచ్ అదర్ డ్యువాలిటీ.
1: ఇట్టి పరిపూర్ణ తత్వమును అనుభవించినటువంటి యొక్క వ్యక్తి సృష్టి స్థితిలకు పొంగడు కృంగడు, ఆనందించడు దుఃఖమును అనుభవించడు.
0: ఏ పర్సన్ హూ హ్యాస్ రీచ్డ్ దట్ అల్టిమేట్ స్టేట్ అండ్ ఎంజాయ్డ్ ది సుప్రీం బ్లిస్ వుడ్ నెవర్ బి సబ్జెక్టెడ్ టు ద క్రియేషన్ ది సస్టెనెన్స్ అండ్ ది డిస్ట్రక్షన్. హీ వుడ్ నెవర్ యీల్డ్ టు ఎనీథింగ్ రిలేటింగ్ టు ద వరల్డ్.
1: భక్తి అనగా మనము చేసేటువంటి గమ్యమునకు మార్గమే.
0: డివోషన్ మీన్స్ ద ఎఫర్ట్స్ మేడ్ టు రీచ్ ది గోల్.
1: వేదము కేవలం ఒక మార్గమే.
0: వేదాన్ని బి డిస్క్రైబ్డ్ ఓన్లీ యాజ్ అ పాత్.
1: వేదాంతమే ఒక గ్రామము.
0: వేదాంత ఈజ్ ద గ్రౌండ్.
1: ఈ గ్రామం అనేటువంటి వేదాంతమును చేరేంత వరకు కూడాను వేదం అనేటువంటి యొక్క ప్రయాణమును ఈ మార్గాన్ని మనం అనుసరించవలసిందే.
0: అంటిల్ యూ రీచ్ ది గోల్ ఆఫ్ వేదాంత యూ హ్యావ్ టు ఫాలో ది పాత్ ఆఫ్ వేద.
1: వేదం అనేటువంటిది కేవలం దైవ స్వరూపమని మనం భావించరాదు.
0: వీ షుడ్ నాట్ బి అండర్ ది ఇంప్రెషన్ దట్ వేద ఈజ్ ది ఫారమ్ ఆఫ్ గాడ్.
1: ఇది కేవలం ఒక మార్గం మాత్రమే అని మనం భావించాలి.
0: దిస్ మస్ట్ బి కన్సిడర్డ్ ఓన్లీ యాజ్ ఎ పాత్, ఎ వే.
1: ఇది కేవలం ఒక గైడ్ పోస్ట్ గా మనం విశ్లేషించాలి.
0: దిస్ మస్ట్ బి కన్సిడర్డ్ ఓన్లీ యాజ్ ఎ గైడ్ పోస్ట్.
1: దీనిని మనం చక్కగా గుర్తించి వర్తించినప్పుడే గమ్యమును ఏ విధమైనటువంటి యొక్క బాధలు లేకుండా చేరగలము.
0: ఓన్లీ వెన్ వీ రికగ్నైజ్ దిస్ ట్రూత్ అండ్ కండక్ట్ అవర్ సెల్ఫ్ అకార్డింగ్లీ ఇన్ ద రైట్ వే వుడ్ బి ఏబుల్ టు రీచ్ ది గోల్.
1: కనుక భక్తి తత్వం అనేటువంటిది ప్రేమమయంగా మార్చి దివ్యమైనటువంటి యొక్క స్వరూపంగా తీర్చిదిద్దేటువంటిది.
0: డివోషన్ ఈజ్ మేకింగ్ అవర్ ఓన్ ఫీలింగ్ ఫుల్ ఆఫ్ లవ్ అండ్ మేకింగ్ దెమ్ సేక్రెడ్ అండ్ ఫ్లో టువర్డ్ సేక్రెడ్నెస్.
1: ప్రేమ స్వార్థరహితమైనటువంటిది.
0: లవ్ ఈజ్ సెల్ఫ్లెస్నెస్.
1: భగవంతుని యొక్క తత్వమైనటువంటిది
0: ఇట్ ఈజ్ అన్ ఆస్పెక్ట్ ఆఫ్ డివినిటీ.
1: కేవలము ఒక శిక్ష ఎందుకుడను రక్షణ కలిగిస్తుంది.
0: The principle of divinity will give you protection even when there is punishment.
1: Kopamulundu kudanu karunam velvelutundi.
0: Compassion is expressed even in anger.
1: Dandana endu kudanu dayanu prasarimpa chestundi.
0: Compassion and kindness is made to flow even when you are subjected to some punishment.
1: Kanuka dandana dandana ani manamu dukkincharadu.
0: We should not feel sorry and feel sorrowful.
1: Idina dayanu pondeetundi yokka margame dandana.
0: Punishment is only a method of reaching this
1: కరుణను చేకూర్చుకునే నిమిత్తమే ఈ క్రోధము.
0: Anger is also used only to acquire
1: రక్షణ పొందే నిమిత్తమే ఈ యొక్క శిక్షలు.
0: Punishment is only to get protection.
1: ఈ విధమైనటువంటి యొక్క అర్థములను గుర్తించి పవిత్రమైన భావముతో దీనిని స్వాగతం గావించినటువంటి వ్యక్తియే నిజమైన భక్తి.
0: That person is a true devotee. Who recognizes this truth and welcomes all these things as such?
1: నిరంతరము కూడా మనము ఈ ప్రాకృతమైనటువంటి చింతలు ఏంటి మన జీవితంలో వ్యర్థం గడపరాదు, వ్యర్థం చేయరాదు.
0: వి షుడ్ నాట్ వేస్ట్ అవర్ లైఫ్ కంటిన్యూస్లీ థింకింగ్ ఆఫ్ ఓన్లీ దీస్ థింగ్స్ ఆఫ్ వరల్డ్ అండ్ నేచర్.
1: ఇటు దైవత్వమును పొందేటువంటి యొక్క మార్గము నవ విధములుగా బోధిస్తూ వచ్చారు.
0: దేర్ ఆర్ 9 టైప్స్ అండ్ 9 పాత్స్ ఆఫ్ రీచింగ్ డివినిటీ.
2: శ్రవణం, కీర్తన, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందన.

0: These nine types of devotion are listening to the glories, singing the glory of the Lord, chanting the name and remembering the name of Vishnu, doing Pada Seva and massaging the feet of the Lord, worshipping the Lord, offering obeisance, serving the Lord, making friendship with the Lord, and offering
1: ఒక్కొక్క మార్గమున గమ్యము చేరి ధన్యత చెందినటువంటి యొక్క వ్యక్తులు మహాభక్తులు గొప్ప చక్రవర్తులు.
0: దేర్ ఆర్ నంబర్ ఆఫ్ డివోటీస్ ది ఎంపరర్స్ హూ హ్యావ్ ఫాలోడ్ ఈచ్ వన్ ఆఫ్ దీస్ పాత్స్ అండ్ రీచ్డ్ ది అల్టిమేట్ గోల్.
1: సింహుని చేత శాపమును పొంది 7 దినములలో మృత్యువును అనుభవించగలడని వార్తను అందిన తక్షణమే,
0: ది మోమెంట్ ది కింగ్ గాట్ ది న్యూస్ దట్ హీ హస్ బీన్ కర్స్డ్ బై శృంగి అండ్ దట్ హీ వుడ్ డై విత్ ఇన్ 7 డేస్,
1: ఈ కాలమును సార్థకం గావించుకుని ఒక్క క్షణమైనా నిరర్థకం చేయరాదని చెప్పని పరీక్షిత్ మహారాజు ఋషులను ఆహ్వానించాడు.
0: కింగ్ పరీక్షిత్ ఇన్వైటెడ్ రిషీస్ ఇన్ ఆర్డర్ టు సీ దట్ హీ డజంట్ వేస్ట్ even a moment of these 7 days which are available to him and to use the time to the best of.
1: Kalam vyarthamu jeevitame vyarthamani chintinchadu.
0: He considered waste of time is waste of his life itself.
1: Rishulanu prarthinchinadu.
0: He prayed to the rishis.
1: Ee 7 dinamulu lopala okka kshanamaina kudanu nenu vyartham gavinchinatundi margamunu bodhinchamannadu.
0: He required prayed to them that they should teach him a method which will result in not
1: wasting. Sukha Maharshi kuda nu praveshinchadu.
0: Not wasting even a moment. At that time, Sukha Maharshi also came.
1: Yavariki labhinchinatundi ee mahapraptini tanu anubhavinchinanani gurtinchi ee rishi naaku ichinatundi shapam kaadu idi mahavaraprasadam ani bhavinchadu.
0: The king thought that the punishment given to him is not a punishment, it is a blessing in disguise.
1: ఈ చక్రవర్తి ఋషిని స్వాగతం చేసి, స్వామి, ఈనాడు నేను ధన్యుడనైతిని, ఈ 7 దినములు కూడాను సార్థకం గావించుకునేటువంటి మార్గమును నాకు ఉపదేశమని కోరాడు.
0: He welcomed the Rishi Shuka and prayed to him, well, my life is just sanctified by today. You please teach me a method by which I do not waste even a moment during the 7 days.
1: భగవంతుని యొక్క లీలా గుణగల విశేషములను, కళ్యాణాద్భుతమైనటువంటి యొక్క తత్వములను నిరంతరం కూడా రాత్రింపవలు బోధించడానికి ప్రయత్నించాడు శుకుడు.
0: శుక ట్రైడ్ టు టీచ్ డే అండ్ నైట్ ది లైఫ్ ఆఫ్ ద లార్డ్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ లీలా.
1: ఈ ప్రేమ ప్రవాహమునందు మానవుల యొక్క హృదయము కేవలము ఒక విధమైనటువంటి యొక్క ఆనంద బోళికలాడుతూ వచ్చింది.
0: ది హార్ట్ ఆఫ్ ద కింగ్ enjoyed this particular description which was full of flow of love as such.
1: ee bodhane yendu cherinatunte rishulandaru kudanu vaari manasulu mattekkayi.
0: All those rishis who participated in this particular discourse, they were extremely happy and
1: tanayattulayyaru.
0: They forgot themselves.
1: Unmattulayyaru.
0: They were mad with love.
1: Premonmattulayyaru.
0: They were full of love.
1: ఈ యొక్క పరిస్థితిని గుర్తించినటువంటి యొక్క చక్రవర్తి ఆనందములో మునిగిపోయాడు.
0: కింగ్ హూ రికగ్నైజ్ దిస్ పర్టికులర్ స్టేట్ ఆఫ్ అఫైర్స్ వాస్ సబ్మర్జ్డ్ ఇన్ బ్లిస్.
1: ఈ పరీక్షిత్ మహారాజు క్షణమైనా కూడా కాలమును వ్యర్థం చేయక దైవ చింతన శ్రవణము చేసి గానమును ఆనందంగా అనుభవించి హృదయకృహమునందు చేర్చుకున్నాడు.
0: కింగ్ పరీక్షిత్ నాట్ ఈవెన్ వేస్టింగ్ ఎ మూమెంట్ ఆఫ్ టైమ్ లిజనింగ్ టు the glories of the Lord as explained and sung by the Rishi, he filled his heart with those glories.
1: Kanaka shravanam chetane divyatvanni anubhavinchina chunti vaadu ee chakravarti Parikshit Maharaj.
0: King Parikshit is one who enjoyed divinity through listening.
1: Kirtanam cheta bhagavantuni nirantaramu kirtinchuchu bhajinchuchu smarinchuchu తరించడానికి తగినటువంటి మార్గంలో ప్రజలకు బోధిస్తూ వచ్చాడు సుఖ మహర్షి.
0: సుఖ మహర్షి ఆల్సో టాట్ ది పీపుల్ హౌ టు రీచ్ ది అల్టిమేట్ గోల్ బై సింగింగ్ ద గ్లోరీస్ ఆఫ్ ద లార్డ్.
1: ఈ విధమైనటువంటి రీతిగా తాను కీర్తనలు సలపచు జీవితమును సార్థకంగా ఉంచుకున్నటువంటి వాడే ఈ సుఖ మహర్షి.
0: సుఖ మహర్షి ఈజ్ వన్ హూ శాంక్టిఫైడ్ హిజ్ లైఫ్ సింగింగ్ ద గ్లోరీస్ ఆఫ్ ద లార్డ్.
1: విష్ణు స్మరణం నిరంతరము కూడాను హరినామ కీర్తన యందు తన హృదయమును హరింప చేసుకున్నాడు.
0: విష్ణు స్మరణం ఇస్ ద నెక్స్ట్ వన్. ఎ పర్సన్ హూ ఫిల్డ్ హిజ్ హార్ట్ కంటిన్యూస్లీ విత్ ది స్మరణ అండ్ ద రిమెంబరెన్స్ ఆఫ్ విష్ణు,
1: కష్టములు ఎందు, దుఃఖములు ఎందు, బాధలు ఎందు కూడాను నమో నారాయణ నిరంతరము కూడాను హరినామం చింతిస్తూ వచ్చాడు ఈ ప్రహ్లాదు.
0: ప్రహ్లాద ఈజ్ వన్ హూ కంటిన్యూస్లీ బిగాన్ రిపీటింగ్ ద నేమ్ ఆఫ్ నారాయణ బీట్ ద డిఫికల్టీస్ ప్రాబ్లమ్స్ ట్రయల్స్ ట్రిబులేషన్స్ అండ్ అఫ్లిక్షన్స్.
1: రాక్షసులు ఎన్ని విధములకు బాధించినప్పటికీ ఏమాత్రం కూడా దుఃఖమును కాని విచారమును కాని తన హృదయమున చోటివ్వక నిరంతరము ఆనందముతోనే తన హృదయాన్ని నింపుకున్నాడు.
0: వాట్ ఎవర్ టార్చర్ వాజ్ ఇంపోజ్ అపాన్ హిమ్ బై ది డెమన్స్ హూ ఆర్ ఎంప్లాయిడ్ ఫర్ దట్ పర్టికులర్ పర్పస్ నాట్ కేరింగ్ ఫర్ ఆల్ దోస్ థింగ్స్ హి ఫిల్డ్ హిస్ హార్ట్ విత్ ది నేమ్ ఆఫ్ ద లార్డ్.
2: దేహము తనది కాదు, బాడీ ఇస్ నాట్ హిజ్, ఇది కేవలము ఒక నీటి బుడగ వంటిది. దిస్ ఈజ్ సంథింగ్ లైక్ ఎ వాటర్ బబుల్. శరీరము ద్వారా శరీరాన్ని పొందేటువంటి నిమిత్తమై ఏర్పడినటువంటిది.
3: బాడీ ఈజ్ గివన్ ఓన్లీ టు రీచ్ ది ఇండ్వెల్ ఆఫ్ గాడ్.
2: కనుక ఈ శరీరం పైన ప్రజ్ఞ ఏమాత్రం కూడా లేక నిరంతరం కూడాను హరిచింతనే గావిస్తూ జన్మను సార్థకం గావించుకున్న చక్రవర్తి ఈ ప్రహ్లాదుడు.
3: ప్రహ్లాద వాజ్ అన్ ఎంపరర్ హూ శాంక్టిఫైడ్ హిజ్ లైఫ్ నాట్ బీయింగ్ బాడీ కాన్షియస్ అట్ ఆల్, ఆల్వేస్ థింకింగ్ ఆఫ్ ద లార్డ్.
2: పాదసేవనం.
3: నెక్స్ట్ ఈజ్ పాదసేవనం.
2: ఇది అందరికీ లభ్యమయ్యేటువంటిది కాదు.
3: దిస్ ఈజ్ నాట్ ఎ ఛాన్స్ విచ్ ఎవ్రీవన్ కెన్.
2: లభ్యమైనప్పటికీ ఏదో ఒక విధమైనటువంటి యొక్క లౌకికమైనటువంటి దృష్టితో పాదసేవలు చేస్తూ రావచ్చును.
3: ఈవెన్ ఇఫ్ వన్ గెట్స్ అన్ ఆపర్చునిటీ ఓన్లీ థింకింగ్ ఆఫ్ ది ఓన్లీ థింగ్స్ అండ్ ఇన్ ఓన్లీ వే వన్ వి డూయింగ్ పాదసేవ అండ్ మసాజింగ్ ది ఫీట్ ఆఫ్ ద లార్డ్.
2: కానీ ఈ సేవ యందు తన యొక్క మనస్సును అంకితము గావించి
3: మర్జింగ్ హిజ్ మైండ్ వైల్ డూయింగ్ దిస్ సేవ,
2: సమస్త సృష్టికి కూడాను ఈ పాదములే ప్రమాణము ప్రధానము అనేటువంటి రీతిగా భావించి
3: థింకింగ్ దట్ ఫర్ ది ఎంటైర్ క్రియేషన్ దిస్ ఫీట్ అలోన్ ఆర్ రెస్పాన్సిబుల్,
2: ఇది కేవలము బ్రహ్మ కడిగిన పాదముగా భావించి
3: థింకింగ్ దట్ దీస్ ఆర్ ద ఫీట్ విచ్ వర్ వాష్డ్ బై బ్రహ్మ,
2: సమస్త జగత్తును కూడాను ఆక్రమించినటువంటి పాదముగా విశ్వసించి
3: బిలీవింగ్ దట్ దీస్ ఆర్ ద ఫీట్ విచ్ హావ్ ఆక్యుపైడ్ ది ఎంటైర్ వరల్డ్ అండ్ పర్మియేటెడ్ ఎంటైర్
2: సర్వత్రా వ్యాపించినటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క చరణములే ఈ యొక్క చరణములను విశ్వసించి
3: ఫుల్లీ బిలీవింగ్ దట్ దీస్ ఆర్ ద ఫీట్ విచ్ హావ్ ఆక్యుపైడ్ ఎవ్రీ ఇంచ్
2: అనే సేవయే నా సాధనమని భావించినటువంటిది లక్ష్మి.
3: ఇట్ ఈజ్ ఓన్లీ లక్ష్మి హూ థాట్ ఇన్ దిస్ పర్టికులర్ ఫ్యాషన్ అండ్ ఆఫర్డ్ సేవ.
2: పాద సేవ యందు లక్ష్మి తన యొక్క జన్మను సార్థకంగా గావించుకున్నది.
3: ఇట్ ఈజ్ లక్ష్మి హూ శాంక్టిఫైడ్ హర్ లైఫ్ త్రూ పాద సేవ.
2: అర్చనము. ఈ అర్చనమనగా పృథు చక్రవర్తి.
3: ది నెక్స్ట్ వన్ ఈజ్ వర్షిప్ ఫర్ దిస్ పృథు చక్రవర్తి.
2: కాల సర్వావస్థలు ఎందు కూడాను అరి అర్చన తప్ప అన్ని అర్చనలు తనకేమాత్రం కూడా తెలియదు.
3: ఇన్ ఆల్ టైమ్స్ అండ్ అట్ ఆల్ ఇన్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ దిస్ కింగ్ న్యూ ఓన్లీ వన్ థింగ్ అండ్ దట్ వాస్ వర్షిప్ ఆఫ్ హరి అండ్ నథింగ్ ఎల్స్.
2: విశ్వం విష్ణు స్వరూపం.
3: హీ సెడ్ దట్ ది ఎంటైర్ కాస్మాస్ ఈజ్ ద ఫారమ్ ఆఫ్ విష్ణు.
2: సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్.
3: థౌసండ్
2: అనేక శిరస్సులతో అనేక నేత్రములచే అనేక పాదములకే ఉండినటువంటి వాడు అతని.
3: ఇట్ ఈస్ ది సేమ్ లార్డ్ హూ హ్యాస్ ఇన్యూమరబుల్ హెడ్స్, హూ ఈజ్ సీన్ ది ఫార్మ్ ఆఫ్ ఇన్యూమరబుల్ ఐస్ అండ్ ఫీట్.
2: ప్రపంచంలోని ప్రాణులన్నీ కూడాను పరమాత్మని అంశములే.
3: ఆల్ ద లివింగ్ బీయింగ్స్ ఇన్ ద వరల్డ్ ఆర్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ గాడ్ అలోన్.
2: స్వరూపములే.
3: దే ఆర్ ఆల్ ది ఫార్మ్స్ ఆఫ్ డివినిటీ.
2: ఇట్టి భావం చేత తాను నిరంతరం కూడాను ఏది చేసినా ఏది చూచినా ఏది చెప్పినా ఏది తలచినా దైవ పూజంగానే భావించాడు.
3: దిస్ పర్టికులర్ కింగ్ కన్సిడర్డ్ వాట్ ఎవర్ హీ డిడ్ వాట్ ఎవర్ హీ థాట్ వాట్ ఎవర్ హీ పర్ఫార్మ్డ్ యాజ్ ఎన్ యాక్ట్ ఆఫ్ వర్షిప్ ఆఫ్ గాడ్.
2: ఈ విధమైనటువంటి అర్చన చేత జన్మను సార్థకంగా గావించుకున్నటువంటి వాడు పృథు చక్రవర్తి.
3: పృథు చక్రవర్తి ఈజ్ వన్ హూ శాంక్టిఫైడ్ హిజ్ లైఫ్ త్రూ అర్చన అండ్ వర్షిప్ ఇన్ దిస్ పర్టికులర్ వే.
2: కేవలము ఒక్క వందనము చేతనే తన జన్మను సార్థకంగా గావించుకున్నటువంటి వాడు అక్రూరుడు.
3: అక్రూర ఈజ్ వన్ హూ శాంక్టిఫైడ్ హిజ్ లైఫ్ by vandanam, offering obeisance.
2: Kevalam vandanam anaga rendu hastamulu chechatam maatrame kaadu.
3: Vandanam doesn't refer to merely bringing these two palms together.
2: Aidu karmendriyamulu, aidu gnanendriyamulu, rendintu yokka cheriki ayinatundi dasendriyamulu paramaatmaniki arpitam gaavinchatame.
3: It is offering five gnanendriyas and five karmendriyas together, all the
2: Yetavata,
3: organs.
2: Deenine saranagati ani kuda nu visheshinchadu.
3: The sum and substance of it is that he has considered this as a type of
2: visharanda. Yettido tana phaltamu attidi.
3: Results depend upon the type of faith that you have.
2: Karuka ee akurudu sarvatra Krishna swaroopanni darshinchagaligadu.
3: He was able to get a vision of Vishnu everywhere.
2: పాదసేవనం.
3: నెక్స్ట్ ఈజ్ పాదసేవనం.
2: ఇది హనుమంతుడు.
3: దిస్ ఈజ్ హనుమాన్.
2: ఇతను నిరంతరము కూడాను వినయ విజేతల చేత రామచింతనతో కాలమును గడుపుతూ వచ్చేటువంటి వాడు.
3: హీ వాజ్ వన్ హూ కంటిన్యూస్లీ థింకింగ్ ఆఫ్ ద లార్డ్ వాజ్ ఆఫరింగ్ ఆల్ ది సర్వీస్ టు హిమ్.
2: ఇతను సామాన్యుడు కాదు.
3: హీఈస్ నాట్ ఎన్ ఆర్డినరీ పర్సన్.
2: 64 విద్యలను అన్ని విధములుగా కూడాను తాను అర్థసహితంగా గ్రహించినటువంటి వాడు.
3: హీ వాజ్ వన్ హూ హ్యాడ్ మాస్టర్డ్ 64 టైప్స్ ఆఫ్ స్కిల్స్.
2: వైచారిక విద్యందు మహాప్రవీణుడు.
3: హీ వాజ్ ఎన్ ఎక్స్ట్రీమ్లీ అకాంప్లిష్డ్ స్కాలర్.
2: గజకర్ణ గోకర్ణ విద్యలను కూడాను మహాప్రవీణుడు.
3: ఇన్ గజకర్ణ అండ్ గోకర్ణ టైప్స్ ఆఫ్ స్కిల్స్ ఆల్సో హీ వాజ్.
2: కృష్ణుడు చెప్పుతున్నటువంటి యొక్క గీతను వైశాచిక భాషలో ప్రథమంగా రచించినటువంటి వాడు హనుమంతుడు.
3: ఇట్ వాజ్ హనుమాన్ హూ రోట్ for the first time and originally the Gita which was expounded by Bhagavan Krishna.
2: Vyasuna kante purvame Gita rachinchinatundi mahaneeyudu ee Hanumantudu.
3: Even before Vyasa wrote Gita, Hanuman had written it in Paisachika language.
2: Kanukare itaniki goppa title ga istu vachadu Ramulu. Shantudu, Gudavantudu, Hanumantudu, Balavantudu annadu.
3: That is why Rama gave a great title to this Hanuman as a person of peace, as a person of devotion, as a person of strength and wisdom.
2: ఏ పదార్థము ముట్టినప్పటికీ ఆ పదార్థములో రామనామం ఉన్నదా లేదా అని పరీక్షించేటువంటి వాడు.
3: హనుమాన్ వాజ్ వన్ హూ వుడ్ ఎగ్జామిన్ వెదర్ ది రామనామ ద నేమ్ ఆఫ్ రామ ఇస్ ఫౌండ్ ఇన్ ఎనీ
2: రామనామేటువంటి ఇవన్నీ కూడా రాళ్లతో సమానం అనుకున్నాడు.
3: హీ కన్సిడర్డ్ ఎనీ ప్రెషియస్ థింగ్ యాజ్ యూజ్లెస్ స్టోన్ ఇఫ్ ఇట్ డిడ్ నాట్ కంటైన్ ది నేమ్ ఆఫ్ రామ.
2: ఈ లంకకు వంతెన కట్టేటువంటి సమయంలో కూడాను రాళ్లను ఎత్తి రామా అని వేసినప్పుడు అది తేలుతూ వచ్చింది.
3: వైల్ కన్స్ట్రక్టింగ్ ఎ బ్రిడ్జ్ అక్రాస్ ద ఓషన్ టు లంక, హీ టుక్ ఎవ్రీ స్టోన్, రిపీటెడ్ ది నేమ్ ఆఫ్ రామ అండ్ త్రూ ఇట్ ఇంటు ద ఓషన్.
2: ఇతను మహా గుణవంతుడు కనుకనే ఒక్కొక్క రాయి పైన రామ అని రాయలేదు, ఒక్క రాయి పైన రా, రెండో రాయి పైన మా అని రాస్తూ వచ్చాడు. ఈ రెండు రాళ్లు విసిరేటప్పటికి రెండు రాళ్లు చేరుతూ చేరుతూ వచ్చాయి. ఈ విధంగా వంతెన తయారైపోతుంది.
3: ఈజ్ అన్ ఎక్స్ట్రీమ్లీ వర్చువస్ పర్సన్ అండ్ అన్ ఇంటెలిజెంట్ పర్సన్. దేర్ ఫోర్ హీ రోట్ వన్ లెటర్ రా ఆన్ వన్ స్టోన్, మా అండ్ అనదర్ స్టోన్, అండ్ దీస్ టూ జాయిన్ టుగెదర్ బికాస్ రామ టుగెదర్ ఫార్మ్ వన్ నేమ్.
2: తన దేహమునందరి ఉండేటువంటి రోమ రోమము రామనామమునే కలుస్తూ వచ్చేటువంటిది.
3: ఈచ్ హెయిర్ ఆన్ హిస్ బాడీ was repeating the name of Rama.
2: Manam kashtala samayamlo ye daiva chintanu manam cheyyamu.
3: When we are in difficulties we will be thinking of God.
2: Sukhala samayam nundu kuda daivanni marchipothuntavu.
3: At a time when we are happy we forget the name of God.
2: Sukha dukha samayam nundu rendinti endu kuda samatva nivahinchinatundi maha balavantudu ee Hanumantudu.
3: Hanuman was such a great soul who has exercised equanimity in the times of sorrow as well as joy.
2: Ahankaram lenatundi gunavantudu.
3: He was such a virtuous person who was free from ego.
2: Ahankar mamakaramunu telinchinatundi mahaneeyudu.
3: He was one who had given up ego sense and mindless belonging.
2: Lankalo swechha viharam salputunna samayamunandu rakshasulu prashninchaga evaraya neevuni dasoham kusalendrasya. అట్టి ఆపత్ సమయంలో కూడాను నేను రామచంద్రుడి దాసుడను అని వర్ణించినటువంటి వాడు.
3: వెన్ యూ ఆర్ బౌండ్ ఇన్ లంక అండ్ ఆస్క్డ్ ఏ క్వశ్చన్ వాస్ పుట్ టు హిమ్, హూ ఆర్ యూ? హనుమాన్ రిప్లైడ్, ఐ సెడ్ ఐఎమ్ సర్వెంట్ ఆఫ్ రామ.
2: ఎట్టి పరిస్థితులు ఎందు కూడాను ద్వేషుల యొక్క ముందు కూడాను నేను రామదాసుడని గట్టిగా నిర్వచించేటువంటి యొక్క శక్తి.
3: In whatever circumstances be, even when the question of hatred comes, he was always considering himself.
1: ఈ నాటి భక్తులు ఎట్ట ఉంటారు? మందిరం పోయేటప్పటికి వీభూతి పెట్టుకుంటారు, బయటికి పోయేటప్పటికి హ్యాండ్ కర్చీఫ్ తీసుకుని తుడుచుకుంటారు.
3: But today's devotees are different. When they enter the mandir shrine room, they apply vibhuti on their forehead. When they come out of shrine room, they remove it with their kerchief.
1: స్వామి చెంత ఉండినప్పుడు ఇంకే విధమైనటువంటి యొక్క సమీపంలో సంచరించే సమయంలో అన్ని విధాల కూడాను భక్తులుగానే ప్రకటిస్తారు.
3: When they are with Swami and when they are moving about in the vicinity of Swami, they will be conducting
1: the ఏదైనా భక్తికి విరుద్ధమైనటువంటి యొక్క ప్రదేశంలో పోయేటప్పటికి దానిని అన్ని కూడా మేము సాయి భక్తులు కాదు, పోతుంటాం వస్తుంటాం అంత మాత్రమే అని చెప్పడం. ఇటువంటి పిరికి పందలు అనేటువంటి వాళ్ళు భక్తులు ఏ రీతిగా కాగలరు?
3: But these very people, when they go to a place where it may not be appreciated, they say, we just generally go there and come back, we are not devotees of Swami. This kind of timid fellows, how can you call them devotees of God?
1: Yetti pradesham nundu poyinappudikini danni patti chaatali alanti dheeramainatunte yokka shaktito kaligi untundali bhakti.
3: To whatever place you go, with a sense of courage, with thumping the gavel, you should be able to declare yourself as a great devotee.
1: Avunu nenu bhaktudanu.
3: Yes, I am a devotee.
1: ఈ విధమైనటువంటి యొక్క ధీరత్వంతో కూడినటువంటి వాడు హనుమంతుడు.
3: హనుమాన్ వాస్ సచ్ ఎ గ్రేట్ కరేజియస్ హీరో.
1: కనుకనే తాను సేవలను ఆచరిస్తూ తన జన్మను సార్థకంగా ఉంచుకుని చిరంజీవిగా నిలిచిపోయాడు. మైత్రి ఇతనే అర్జునుడు.
3: ఫ్రెండ్షిప్ ఫర్ దిస్ అర్జున బి టేకన్ యాజ్ అన్ ఇలస్ట్రేషన్.
1: ఎలాంటి పరిస్థితులు ఎందుకూడను కృష్ణుని ఎడబాయక తాను నిరంతరం కొడుకున్నప్పటికీ దానిని కొట్టి చాటాలి అలాంటి ధీరమైనటువంటి యొక్క శక్తితో కలిగి ఉంటుండాలి భక్తి.
3: టు వాట్ ఎవర్ ప్లేస్ యూ గో, విత్ ఎ సెన్స్ ఆఫ్ కరేజ్, విత్ థంపింగ్ ది గేట్, యూ షుడ్ బి ఏబుల్ టు డిక్లేర్.

0: senses. He was not prepared to be separated from Krishna. Almost like a shadow he was going with Krishna.
1: Inniyo badhalanu anubhavincharu.
0: He had to suffer a number of difficulties.
1: Inniyo nindalanu nishturamulu kudanu anubhavincharu.
0: He had to suffer a lot of criticism.
1: Kadaku tamu oka vidhamainatuvanti oka apakirtulu palu kudanu ayyaru.
0: He had to suffer sort of bad reputation.
1: Yetti samayam nandu kudanu Krishna Krishna neevu tappa anyam naaku leru ani kevalamu prarthanato Krishnunni anni vidhamulaga andacheretunti vaadu.
0: In all the circumstances explained just now, he was always repeating the name of Krishna and accepting his friendship and as his sole protector.
1: Neeve tappari tapparam meru neevu tappa maaku anyulu lerani prarthinchetunti vaadu.
0: He was always praying that without you we don't have anyone to save us.
1: Ilanti needaga mitruniga bhavinchi banduvuga vishwasinchi anninti endu kudanu Arjunudu Krishnunu upayoga pettukunnatundi vaadu.
0: Arjuna was one who believed himself to be a friend, a relative and a shadow, and made use of such friendship always for his own good.
1: Kanukane ataniki rasasarathiga kudanu nilchi అనేక విధములైన విజయాలను అందిస్తూ వచ్చాడు.
0: దట్ ఈస్ వై కృష్ణ బికేమ్ చారియటియర్ టు అర్జున అండ్ గాట్ హిమ్ ఆల్ ద సక్సెస్.
1: భగవంతుణ్ణి జీవిత రక్తారథిగా నిర్మించుకున్నాడు.
0: హీ వాజ్ ఏబుల్ టు టేక్ గాడ్ హిమ్సెల్ఫ్ యాజ్ ద చారియటియర్ ఆఫ్ హిజ్ లైఫ్.
1: ఇతనినే పార్థసారథి అని పిలువబడుతుంది.
0: దట్ ఈస్ వై కృష్ణ వాజ్ డిస్క్రైబ్డ్ యాజ్
1: పార్థుని యొక్క జీవితములకు సారథి.
0: కృష్ణ వాజ్ ఏ చారియటియర్ ఫర్ ద లైఫ్ ఆఫ్ పార్థ.
1: ఇంకా కడపటేది 9వ వాడు ఆత్మార్పణం.
0: ద 9th వన్ ఈస్ ఆఫరింగ్ వన్స్ ఆత్మ ఇట్సెల్ఫ్.
1: ఈ విధంగా ఆత్మార్పణ గావించి అడిగినటువంటి దానిని అందించి తాను జీవితమును సార్థకం గావించుకున్నటువంటి వాడు.
0: ది వన్ హూ ఆఫర్డ్ హిమ్సెల్ఫ్ అండ్ హిజ్ ఆత్మ అండ్ టోటలీ సరెండర్డ్, దట్ ఈస్
1: ఇతనే బలి చక్రవర్తి.
0: దట్ ఎంపరర్ వాజ్ ఎంపరర్ బలి.
1: ఇతను ప్రహ్లాదుని యొక్క మనుమడు.
0: హి వాజ్ ద గ్రాండ్ సన్ ఆఫ్ ప్రహ్లాద.
1: ఇతను కూడాను భగవంతుని యొక్క భక్తి ప్రపత్తులతో లీనమైనటువంటి వాడు.
0: హి వాజ్ వన్ హూ వాజ్ ఎంగ్రాస్డ్ ఇన్ డివోషన్ అండ్ సరెండర్ టు ద
1: విశ్వజిత్ యాగమును చేసి విశ్వమునికే ఒక విజయమును సాధించినటువంటి వాడు.
0: హి వాజ్ వన్ హూ పర్ఫార్మ్డ్ ఎ సాక్రిఫైస్ కాల్డ్ విశ్వజిత్ సాక్రిఫైస్ అండ్ హీ కాంకర్డ్ ద ఎంటైర్ యూనివర్స్.
1: తన శిరస్సునే తనకు అర్పితం గావించి పాతాళ లోకమునకు ప్రవేశించినటువంటి వాడు.
0: హీ వాజ్ వన్ హూ ఆఫర్డ్ హిజ్ హెడ్ అండ్ వెంట్ ఇన్ టు ద నెథర్ వరల్డ్.
1: ఏ విధముగానైనప్పటికీ తన యొక్క అనుగ్రహమే నాకు ప్రధానమని విశ్వసించినటువంటి వాడు.
0: హీ వాజ్ వన్ హూ ఫర్మ్లీ బిలీవ్డ్ అండర్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ ఇట్ ఈస్ ఓన్లీ
1: గాడ్. గురువు అయినటువంటి శుక్రాచార్యుడు దానమునకు అడ్డు తగిలినప్పటికీ, లేదు లేదు, నా దేహము నా కాయము నా కర్మము నా కర్తవ్యము సర్వం కూడా భగవత్ అర్పితమేనని భావించాడు.
0: హిస్ ప్రిసెప్టర్ శుక్రాచార్య హిమ్సెల్ఫ్ అబ్స్ట్రక్టెడ్ హిమ్ వైల్ ఆఫరింగ్ హిజ్ ఓన్ హెడ్ హి సెడ్ దట్ అండర్ ఆల్
1: ప్రాచీన కాలం నుండి కూడా నవ్విధమైనటువంటి భక్తులను అనుభవిస్తూ నవ్వు విధమైనటువంటి మార్గములను ఆదర్శంగా నిరూపించినటువంటి చక్రవర్తులు మహాభక్తులు.
0: దీస్ ఆర్ ద ఎంపరర్స్ హూ ఇన్ ది ఓల్డెన్ డేస్ offered themselves as an example and followed 9 types of devotion.
1: అయితే ఈ భక్తి కేవలము వ్యక్తిగతమైనటువంటిగా నిరూపించడానికి మంచిది కాదని విశ్వసిస్తూ వచ్చారు.
0: But they believed that this should not be only exclusively to the person to person concerned.
1: సమష్టి స్వరూపమైనటువంటి యొక్క ప్రార్థనలు అత్యవసరమని భావిస్తూ వచ్చారు.
0: They also believed that collective prayer and approach is also needed.
1: ఎవరికి వారు ప్రార్థన చేసుకోవటము, ఎవరికి వారు భగవంతుని చింతించటము, ఇది స్వార్థపరమైనటువంటిది కూడాను తలుచుతూ వచ్చారు.
0: వి ఆల్సో బిలీవ్ దాట్ ఇండివిజువలీ ఆఫరింగ్ ప్రేయర్స్ ఈజ్ ఆల్సో ఎ టైప్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
1: స్వార్థమనేటువంటిది పరాత్మను పొందలేరని కూడాను విశ్వసించారు.
0: వి ఆల్సో బిలీవ్ త్రూ సెల్ఫిష్నెస్ వన్ వుడ్ నాట్ బి ఏబుల్ టు గెట్ ది ట్రాన్సెండెంటల్ ప్రిన్సిపల్.
1: క్రిస్టియన్స్ లోపల కూడాను మహమ్మడన్స్ లోపల కూడాను కొన్ని విధమైనటువంటి గ్రంథంలో ఉండేటువంటి విషయాలను ఒకరు ఉచ్చరించటము, తిరిగి అక్కడ చేరినటువంటి వారందరూ కూడాను దానిని ఉచ్చరించి ఫాలో చేయటము, ఈ విధంగా జరుగుతూ వచ్చేటువంటిది.
0: ఈవెన్ ఇన్ ది రిలీజియన్స్ ఆఫ్ క్రిస్టియానిటీ అండ్ ఇస్లాం వన్ రీడ్స్ ఏ పర్టికులర్ ప్రిస్క్రైబ్డ్ బుక్ అండ్ ఆల్ అదర్స్ రిపీట్. దిస్ ఈజ్ ఎ కస్టమ్.
1: సామూహికమైనటువంటి యొక్క ప్రార్థనలు అత్యవసరమని భావించారు.
0: దే బిలీవ్ దాట్ ది కమ్యూనిటీ ప్రేయర్స్ ఆర్ ఇంపార్టెంట్.
1: లోకస్వరస్థ సుఖిన

0: భవంతు అనేటువంటి ఒక విశాలమైనటువంటి భావాన్ని అందుకున్నారు.
1: దే ఫర్మ్లీ బిలీవ్ దట్ విత్ ద బ్రాడ్ మైండెడ్నెస్ దట్ ది ఎంటైర్ వరల్డ్ అండ్ యూనివర్స్ మస్ట్ బి హ్యాపీ.
0: ఈ విధమైనటువంటి మార్గమును అనుసరించినప్పుడు దేశము సుక్షేమాన్ని అనుభవిస్తుందని కూడా తలంచారు.
1: దే ఆల్సో థాట్ దట్ వెన్ దే ఫాలో దిస్ పర్టికులర్ పాత్ ద ఎంటైర్ హ్యూమానిటీ విల్ బి హ్యాపీ.
0: 1469 లోపల
1: ఇన్ 1469
0: సిక్కుల గురువు అయినటువంటి గురునానక్
1: గురునానక్ హూ వాస్ గురు ఆఫ్ సిక్స్
0: ఈ యొక్క సామూహికమైనటువంటి భజనను ప్రారంభించాడు.
1: హీ ఆల్సో స్టార్టెడ్ ది కమ్యూనిటీ సింగింగ్.
0: ఈ భజనలకు మొట్టమొదటి పునాది గురునానక్.
1: ఫర్ ది భజన్స్ అండ్ ఫర్ దిస్ కమ్యూనిటీ సింగింగ్ ది ఒరిజినేటర్ ఈజ్ గురునానక్.
0: ఇది క్రమక్రమేణా పెరుగుతూ వచ్చింది.
1: గ్రాడ్యువలీ దిస్ వెంట్ ఆన్ డెవలపింగ్ అండ్ ఇన్క్రీజింగ్ ఇన్ ఇట్స్ స్కోప్.
0: తదుపరి 1498 లోపల
1: లేటర్ ఆన్ ఇన్ 1498
0: త్యాగరాజు కూడాను దీనికి రాగ లయ బద్దములు కూడా కూర్చి రాగ తాళ భావములతో దాన్ని సమకూర్చుతూ వచ్చాడు.
1: త్యాగరాజా గేమ్ పర్టికులర్ టోన్ ట్యూన్ అండ్ ఆల్సో బై మేకింగ్ యూజ్ ఆఫ్ వేరియస్ ఇన్స్ట్రుమెంట్స్ హౌ టు సింగ్ హౌ టు
0: పాటు నుండి మన భారతదేశం లోపల సామూహిక భజనలు అనేటువంటిది ప్రారంభమవుతూ వచ్చాయి.
1: ఇట్ ఈస్ దెన్ ఇన్ భారత్ దిస్ కమ్యూనిటీ సింగింగ్ అండ్ భజన్ స్టార్టెడ్.
0: ఈ భజనలు అనేటువంటిది కేవలము ఒక విధమైనటువంటి ఒక కాలహరణం గావించుకునేటువంటి ఒక కర్మలు కాదు.
1: భజన్స్ ఆర్ నాట్ సమ్ కైండ్ ఆఫ్ స్పెండింగ్ ది టైమ్.
0: అందరి మనసులు అందరి భావములు అందరి రాగములు అందరి తాళములు అందరి స్థుతులు కూడాను ఏకమైపోయి దివ్యత్వమైనటువంటి అనేకత్వంలోని ఏకత్వాన్ని నిరూపించేటువంటిది భజన అని గుర్తిస్తూ వచ్చారు.
1: దే ఆల్సో రికగ్నైజ్ దట్ భజన్ ఈజ్ యూనిఫైయింగ్ ద మైండ్స్ యూనిఫైయింగ్ ద ఫీలింగ్స్ అండ్ బ్రింగింగ్ అబౌట్ యూనిటీ ఇన్ ది రాగ అండ్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్
0: ఏ తర్వాత. దీని యొక్క అంతరార్థం ఏమనగా సామూహిక భజనలు చాలా సారవంతమైనటువంటివి సమర్థమైనటువంటివి.
1: ది సమ్ అండ్ సబ్స్టెన్స్ ఆఫ్ దిస్ ఈజ్ దట్ కమ్యూనిటీ సింగింగ్ అండ్ భజన్ ఆర్ ఫుల్లీ ఎఫికేషియస్. దే బ్రింగ్ అబౌట్ వెరీ గుడ్ రిజల్ట్స్.
0: భక్తి యందు భజనలకు ప్రధానమైనటువంటి స్థానం అందించారు.
1: దే గేవ్ ఎన్ ఇంపార్టెంట్ ప్లేస్ ఫర్ భజన్ ఇన్ డివోషన్.
0: ఈ భజనలు కూడా ప్రేమపూరితమైనటువంటి భజనలు కావాలి.
1: దీస్ భజన్స్ మస్ట్ బి ఫుల్ ఆఫ్ లవ్.
0: పల్లెలు ఎందు ఇది క్రమక్రమేణా మొట్టమొదటి ప్రారంభించినప్పుడు త్యాగరాజు చెప్పాడు.
1: When this was started in the beginning, when this was sung in
0: Randi Punyatulara, Sri Ramuni Bhajanaku Randi Danyatulara, Randi Manamandaramu Kodandara Ramuni Bhajananu Jetamu Randi Punyatulara, Sri Ramuni Bhajanaku Randi Danyatulara. ఈ పాటను ప్రారంభించాడు.
1: త్యాగరాజు started with the bhajan which invited all the people. Welcome, please come, oh people who have sanctified your lives.
0: Randi manamandaru koodi kodanda ramuni bhajanalu cheddam.
1: Please come, let us join together and do the bhajan of kodanda rama.
0: Ee kodanda ramudu dandapaniga duram cheyagaladu ani bhavinchadu.
1: They also believe that this kodanda rama can make yama go away from him.
0: కనుక దండపాణి యముడు కోదండపాణి రాముడు.
1: యమ ఈజ్ దండపాణి, రామ ఈజ్ కోదండపాణి.
0: కోదండపాణి నామం దగ్గర ఉన్నప్పుడు దండపాణి సమీపించలేడన్నాడు.
1: ఇఫ్ కోదండపాణి ఈజ్ నియర్ యూ దండపాణి
0: ఇలాంటి పరిపూర్ణమైనటువంటి ప్రేమతో దివ్యమైనటువంటి భావంతో భజనలు ప్రారంభమైంది.
1: విత్ దిస్ ఫుల్ ఫెయిత్ అండ్ విత్ దిస్ సేక్రెడ్ ఫీలింగ్స్ అండ్ విత్ దిస్ కైండ్ ఆఫ్ సేక్రెడ్ ఐడియాస్ భజన్.
0: కానీ ఈనాడు భజనలు యందు అట్టి పవిత్రత కోల్పోయింది.
1: బట్ ఇన్ ది భజన్స్ ఆఫ్ టుడే దట్ కైండ్ ఆఫ్ సేక్రెడ్నెస్ ఇస్ లాస్ట్.
0: రాగతాళములే ప్రధానంగా చూస్తున్నారు కానీ భావరాగములు ఏమాత్రము చూడటం లేదు.
1: దే ఆర్ గివింగ్ ఆల్ ఇంపార్టెన్స్ టు ద ట్యూన్ అండ్ టోన్ అండ్ నాట్ టు ద ఫీలింగ్స్ అట్ ఆల్.
0: పది మందికి ఒక ఇంపైనటువంటి యొక్క రాగమును మనం ప్రయత్నం చేస్తున్నామే కానీ ఇంపైన భావాన్ని మనం అందించడానికి తోచుకోలేదు.
1: వీఆర్ ఓన్లీ గివింగ్ ఇంపార్టెన్స్ టు the sweetness of the tone for 10 people but not from the
0: bhajanalo unnati bhavamulu hrudayanni karaginchali kadilinchali.
1: The feelings which are in bhajan should be able to melt the heart of the people and sweeten the heart of the people.
0: Aa vidhamainatunte ok deentopala ee bhakti prarambhamavutu vachindi.
1: Only then kind of devotion can emerge.
0: Prema swarupulara. Bhakti bhakti anaga kevalamu oka vidhamainatuvanti oka bhagavantuni poojala maatrame kaadu. Pradhanamainatuvanti prema. ఈ ప్రేమ అందరి ఎందు ఉండినటువంటి ప్రేమనే. ఈ ప్రేమని ఏకత్వం గావించుకునేటువంటి మార్గమే నిజమైన భక్తిగా మనం విశ్వసించాలి.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్. డివోషన్ డజంట్ రెఫర్ టు ఎ టైప్ ఆఫ్ వర్షిప్ అలోన్. ఇట్ ఈస్ ఇన్ ఫ్యాక్ట్ యూనిఫైయింగ్ ద లవ్ విచ్ ఇస్ ఫౌండ్ ఇన్ లార్జ్ మెజర్ ఇన్ ఎవ్రీ హార్ట్.
0: దేవుణ్ణి పూజించటము జీవుల్ని బాధించటము భక్తి కానేరదు.
1: వర్షిపింగ్ గాడ్ అండ్ హార్మింగ్ అండ్ హర్టింగ్ ద
0: సర్వులు ఎందుకు ఉండినటువంటి భగవంతుని మనం ప్రార్థించాలి.
1: వీ హ్యావ్ టు ప్రే టు గాడ్ హూ ఈజ్ రెసిడెంట్ ఆఫ్ ఆల్ హా.
0: భగవంతుడు ఎవరు? లవ్ ఈజ్ గాడ్. లివ్ ఇన్ లవ్.
1: హూ ఈజ్ దట్ గాడ్? ఇట్ ఈజ్ లవ్.
0: అతనే ప్రేమ స్వరూపుడు.
1: హీఈస్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
0: ప్రేమ నిమిత్తమై మనం ప్రేమను అభివృద్ధి పరచుకోవాలి.
1: వీ షుడ్ డెవలప్ లవ్ ఫర్ ద సేక్ ఆఫ్ లవ్.
0: ఈ ప్రేమనే పరమాత్మ స్వరూపము.
1: లవ్ ఈజ్ ద ఫార్మ్ ఆఫ్ గాడ్.
0: అదే భక్తికి రూపము.
1: This is another form of divinity.
0: అదే దివ్యత్వానికి ప్రతిబింబము.
1: This is a reflection of divinity.
0: అదే ఆత్మానందమునకు గమ్యము.
1: This is the goal of supreme bliss.
0: కనుక ఆనందం మన యందే ఉన్నది.
1: Bliss is hidden in us.
0: మనం ఎక్కడో వెతకపోనక్కర్లేదు.
1: We need not search outside of us.
0: సర్వత్రా ఉండినటువంటి భగవంతుని వెతికేది ఎక్కడ?
1: When God is omnipresent, where is the need for searching him in one place?
0: వెతకడం అనేటువంటిది వెర్రితనము.
1: Searching itself is a type of foolishness.
0: తన దృష్టిని అంతర్ముఖం గావించుకోండి.
1: Introvert your own vision.
0: Bahirmukhanga parigetteetvanti oka bhavam lanta kudanu arikatti bhagavantuni vaipuna mararchandi.
1: Control your own feelings which are going outside. Introvert them and worship the Lord inside.
0: Sarvakarma bhagavat prityarthanga bhavinchandi.
1: Consider every activity as an offering to God.
0: Idiye goppa vidya.
1: This is real education.
0: Ee vicharamainatuvanti vidyanu manam abhyasinchali.
1: This broad type education we will have to cultivate and develop.
0: ఈ అనిర్వచనీయమైన ఆనందాన్ని అనుభవించాలి.
1: వీ షుడ్ ఎంజాయ్ ద బ్లిస్ విచ్ కెనాట్ బి ఎక్స్ప్లెయిన్ ఇన్ దిస్ వే.
0: అఖండమైనటువంటి యొక్క తేజస్సును మనం అనుభవించాలి.
1: వీ షుడ్ ఎంజాయ్ ది సుప్రీం లైట్ విచ్ ఈస్ ఎక్స్పాన్సివ్.
0: ఇది జీవితం యొక్క ప్రధాన గమ్యము.
1: దిస్ ఈస్ ది అల్టిమేట్ గోల్ ఆఫ్ లైఫ్.
0: ఇదే నిజమైనటువంటి జీవితం యొక్క మార్గము.
1: దిస్ ఈస్ ది కరెక్ట్ పాత్ విచ్ యూ హావ్ టు టేక్ లైఫ్ టు ది గోల్.
0: ప్రేమ కోసమై మనం ప్రేమించుతూ రావాలి.
1: వీ షుడ్ స్టార్ట్ లవింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ లవ్.
0: ఇదే వే ఆఫ్ లైఫ్.
1: దిస్ ఈస్ ద వే ఆఫ్ లైఫ్.
0: ఈ విధమైనటువంటి యొక్క భక్తితో మనము ప్రేమను పెంచుకోవాలి. కానీ భక్తి భక్తిని పూజలు పునస్కారములు యాత్రలు పాత్రలు ఈ విధమైనటువంటి కర్మలు ఆచరించినంత మాత్రమున భక్తి కానేరదు.
1: రియల్ డివోషన్ మీన్స్ డెవలపింగ్ లవ్. బై మియర్లీ అండర్టేకింగ్ పిల్గ్రిమేజెస్ అండ్ పర్చేసింగ్ సమ్ వెసల్స్ యూఆర్ నాట్ గోయింగ్ టు హ్యావ్ డివోషన్.
0: భజన బినా సుఖ శాంతి నహీ.

0: Sai Ram, dear listeners, why does an avatar or God in human form perform miracles? The infinite divine power assumes a human form and performs miracles just to help devotees develop attachment and devotion to that particular form of the Lord. Gradually, the Lord enables them to move towards worshipping the formless and omnipresent divine power. In today's shower of divine wisdom, Baba expounds this point beautifully. Let us now listen to excerpts from a divine discourse by Bhagwan Baba delivered during the Sera celebrations in Prashanthi Nilayam on the 11th of October 2005.
1: Dear students, లోకంలో అందరిని భగవంతుని ఆశించి భగవంతుని చేరాలని తపిస్తున్నారు.
2: ఇన్ దిస్ వరల్డ్ పీపుల్ అస్పైర్ టు బి క్లోజ్ టు గాడ్ అండ్ టు మర్జ్ ఇన్ హిమ్.
1: అది ఈనాడు కాదు, ఏనాటి నుండియో జరుగుతూ వచ్చింది.
2: దిస్ యర్నింగ్ ఈజ్ నాట్ ఆఫ్ దిస్ డే, ఇట్ హ్యాస్ బీన్ గోయింగ్ ఆన్ సిన్స్ లాంగ్.
1: అదేవిధంగా దైవాన్ని చూచి, దైవాన్ని వర్ణించి, దైవాన్ని చింతించి దైవంతో చేరాలి అనేటువంటి ఉద్దేశంతో అనేక మంది ఋషులు కూడాను ఈ విధంగా తపిస్తూ వచ్చారు.
2: Many sages did penance and prayed to see God, and they went on extolling, describing God, contemplated on God, and they wanted to merge in God.
1: Kanuka idi aarati nunchi vaaru ichinatvanti oka sampradayam.
2: Hence this has been the tradition since those times.
1: Narada vastu naamam cheppukuntu vachadu.
2: Narada, while he was moving about, he went on chanting, singing the glory of God.
1: Ayyo otti naamam chepte prayojanam emiti? ఇది కేవలము సోంబేరు చేసేటువంటి పనం.
2: వాట్ ఈస్ ది ఫన్ ఆఫ్ సింప్లీ సింగింగ్ ఈజ్ ది గ్లోరీ. ద మియర్ సింగింగ్ ఈజ్ ది క్వాలిటీ ఆఫ్ ఎ లేజీ మ్యాన్.
1: చెప్పాడు తానే, ఈ కారణము కేవలం నా తృప్తి కోసం నేను చేస్తున్నాను.
2: This singing glory of God is doing for my own satisfaction.
1: Devanam Kirtanam

0: listening, thinking, recalling, service, salutation, worship, servitude, friendship, and surrender.
1: ఇది ఆనాటి మొదలుకొని నేటి వరకు కూడాను భక్తులు కూడాను ఇదే పనే చేస్తున్నారు.
0: ద నైన్ ఫోల్డ్ పాత్ ఆఫ్ డివోషన్ ఈజ్ ఫాలోడ్ బై ది డివోటీస్ ఆఫ్ దోస్ డేస్ అండ్ ద డివోటీస్ ఈవెన్ నౌ.
1: ప్రపంచమంతా కూడాను ఈ విధంగా స్మరిస్తూ వస్తుంటే భగవంతుడికి ఎక్కడ వేస్తూ
0: వెన్ ఆల్ ద డివోటీస్ ఆర్ సింగింగ్ హిస్ గ్లోరీ where is rest for God?
1: Ani tirigi naradune vachi bodhinchadu.
0: Thinking so, Narada returned and started teaching.
1: Narayana memu namamnu atme cheppudu gani namarasamane pitidi nee endunnadi nee va rasam ichinappudeve memu dhanyulu avutamu ani taanu prarthinchadu.
0: And he came to Narayana and said, though we sing your glory, your name, in fact, you are the very essence of that name. Unless you pass on to us, bless us with that essence of the sweetness, we cannot be liberated, we cannot be redeemed.
1: ఇది చెప్తూ రావటం చేత మరికొంత దీనికి విరుద్ధంగా ప్రచారం చేస్తూ వచ్చారు.
0: While he was talking so, some people felt in a different way and started contradicting him.
1: ఈ పొలిటికల్ ట్రబుల్స్ ఆనాటి మొదలు నేటి వరకు కూడా ఉన్నాయి.
0: These political explanations, the conflicts, have been there then and now.
1: ఎవరైనా ఒకటి చెప్తే దానికి విరుద్ధమైనటువంటి వారు మరి ముగ్గురు ఉంటుంటారు చెప్పేకి.
0: If anyone says one thing, there are three people to oppose.
1: అప్పుడు నారదుడు చెప్పాడు.
0: Then Narada said,
1: Aya, nee chetiki 5 reelu unnai.
0: Your hand has 5 fingers.
1: Ee 5 fingers kudanu 5 lives. Lives.
0: The 5 fingers are 5 lives.
1: Ee 5 fingers kudanu oka finger evaraina okadi chooptuntunte mita 3 fingers ni nee chooptuntai.
0: If the pointing finger is directed towards you, the other 3 fingers are pointed towards you only.
1: చూడు అది నీవు గుర్తించుకోవటం లేదు. ఒకటి నీవు వాడు అని చెప్పి చెప్పిస్తే నేను 3 నువ్వు అని చెప్తుంటారు.
0: You are showing the other man with the pointing finger, but the 3 fingers are directed towards you.
1: అదే విధంగానే కొందరు వెళ్ళి నారదుతో చెప్పారు.
0: Likewise, some went to Narada and said,
1: Ayya, meer cheppinattuga meem chestune unnam kaani daivam ma kanipinchatam ledu.
0: We are acting exactly what you are telling us, but yet we could not see God.
1: Appude entamatramu evaru telachina antamatrame నేను ఎంత మాత్రంతో ఎవరు చెప్తుంటారో అంత మాత్రమే నేను.
0: యు విల్ బి ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ గాడ్ డిపెండింగ్ అపాన్ ది ఇంటెన్సిటీ ఆఫ్ యువర్ ఫీలింగ్ ద వే హౌ విజువలైజ్ హిమ్.
1: వారిది వారికే అప్పచెప్పేది.
0: అండ్ హీ జస్ట్ అపియర్స్ ఇన్ ద వే యూ వాంట్ హిమ్.
1: ఈ విధంగా ఆనాటి మొదలకు నేటి వరకు కూడా వాదోపవాదములు జరుగుతూనే వస్తున్నాయి.
0: Therefore, the argumentation was going on right from those days and have been continuing even this day.
1: అప్పుడు తానేం చేసింది? ఏదో భగవంతుని స్మరిస్తూ వస్తుంటే అందరూ ఈ విధంగా చెప్తున్నారు, నేను లోపలనే మరణం చేసుకుంటాను అని ఆమె లోపలికి మార్చింది ఈ యొక్క శబ్దమును.
0: Therefore, as people have been commenting, when I am singing loudly, and he decided, let me sing within myself.
1: అదే విధంగానే స్మరిస్తూ వచ్చింది.
0: Likewise, the singing went on.
1: ప్రపంచం లోపల ఒకరు ఒకరు ఒక రకము.
0: ఈచ్ వన్ ఈజ్ ఆఫ్ హిజ్ ఓన్ టైప్ ఇన్ దిస్ వరల్డ్.
1: ఎవరికి ఏది ఇష్టమో వారు మాత్రం చేసుకోవచ్చు, వీలైనటువంటి వారు చేయడానికి వీలు లేదు.
0: ఈచ్ వన్ ఫాలోస్ ద మెథడ్ దట్ హీ రిలీషియస్ హీ లైక్స్. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ అదర్స్ టు ఫాలో.
1: సర్వలయందు కూడా ఉన్నటువంటి పరమాత్మ ఒకడే.
0: ఇన్ ఫ్యాక్ట్ ది వెరీ సేమ్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్.
1: ప్రతి ఒక్కరి ఎందుకు కూడా ఈ యొక్క హృదయం అందు వ్యాపించి ఉండగా ఒకరు మాత్రమే చెప్పేటువంటిది ఎప్పటికీ నచ్చదు.
0: When God resides in the altar of the heart of everybody, it's not necessary that all should accept the path of one person.
1: Radha, na Krishnudu kavali, Krishnudu kavali ani korutundali.
0: Radha prays for Krishna. She wants him.
1: Kani Radha yokka chellele Prabha undadi.
0: But Radha's sister, Prabha.
1: Prabha anetuvatame na Krishnudu oddu, na Krishnudu oddu. అని ఆమె కోరుతూ వచ్చింది.
0: అండ్ వాట్ హర్ ఫీలింగ్ ఈజ్ ఐ డోంట్ వాంట్ కృష్ణ, ఐ డోంట్ వాంట్ కృష్ణ ఈజ్ హర్ ఫీలింగ్.
1: కానీ ఇరువురికి భక్తి ఉన్నది.
0: బట్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ డివోటెడ్.
1: ప్రభ ఎంతనో విరుద్ధము రాము కృష్ణుడికి.
0: ప్రభ టర్న్ ఆపోజిట్ టు కృష్ణ.
1: ఒకనాడు రాధ పాడుకుంటూ పాడుకుంటూ బృందావనం వెళుతుండాలి.
0: వన్ డే రాధ వాజ్ రీచింగ్ బృందావన్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ కృష్ణ.
1: ప్రభ ఆమె భర్త కూడా వారు కూడా బృందావనం వస్తున్నారు.
0: ప్రభ అండ్ హస్బెండ్ ఆల్సో ఫాలోడ్ రాధ.
1: ఆమె భర్తను వదిలిపెట్టి ఒక క్షణమైన ఆయన ఉండదు ప్రభ.
0: ప్రభ నెవర్ స్టేస్ అవే ఫ్రమ్ హర్ హస్బెండ్ ఈవెన్ ఫర్ ఎ మోమెంట్.
1: రాధ ఒక క్షణమైనా కూడా కృష్ణుని వదిలిపెట్టి ఉండలేదు.
0: రాధ కెనాట్ లివ్ అవే ఫ్రమ్ కృష్ణ ఈవెన్ ఫర్ ఎ మోమెంట్.
1: ఈ విధంగా ఇరువురి భావం కూడా విరుద్ధమైన మార్గంలో నడుస్తూ ఉండాలి.
0: దేర్ఫోర్ ది ఫీలింగ్స్ ఆఫ్ దీస్ టూ ఆర్ క్వైట్ అపోజ్డ్ కాంట్రడిక్టరీ టు ఈచ్ అదర్.
1: ఒకనాడు తమాష అడిగింది కృష్ణుని.
0: వన్ డే షీ హస్ పుట్ దిస్ క్వశ్చన్ ఫ్యాన్సిఫుల్లీ.
1: కృష్ణ నీవు ఎన్నో రూపములు తరుచున్నావు.
0: కృష్ణ యు పుట్ ఆన్ మెనీ ఫార్మ్స్.
1: కానీ నీ ఒక్కతూరి నా ప్రభ హస్బెండ్ యొక్క ఫామ్ తరిస్తే మంచిది అన్నారు.
0: అట్ వన్స్ యు టేక్ ది ఫార్మ్ ఆఫ్ ది హస్బెండ్ ఆఫ్ ప్రభ షీ ప్రేడ్.
1: అప్పుడు నీకెందుకు సమయం రావాలి అన్నాడు.
0: హి సెడ్ లీవ్ ఇట్ టు మీ, ఐ విల్ డూ ఇట్ అట్ ఎన్ అప్రోప్రియేట్ టైం.
1: ఒకనాడు ప్రభ భర్తతో వస్తుండ సమయం లోపల ఇప్పుడు అన్ని రూపంలో చూస్తున్నాడట. నీ రూపంలో కూడా వస్తే చేస్తే నేను నాకు అతి ఏమిటి అనేది ఆమె.
0: ప్రభ వన్ డే వాజ్ రిటర్నింగ్ ఎలాంగ్ విత్ హర్ హస్బెండ్. షీ స్టార్టెడ్ ఫీలింగ్ లైక్ దిస్, కృష్ణ యు టేక్ మెనీ ఫార్మ్స్, ఇఫ్ యు కమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మై హస్బెండ్ వాట్ విల్ హ్యాపెన్ టు మీ.
1: కానీ కొంచెం లేటుగా ఈ యొక్క రాధ గ్రామం నుంచి తన ఇంటికి వచ్చింది.
0: అండ్ రాధ ఆల్సో రీచ్ రాధర్ లేట్ ఫ్రమ్ ది విలేజ్.
1: వచ్చేటప్పటికి ప్రభ భర్త బెడ్ పైన పడుకున్నాడు ముందు కప్పుకొని.
0: బై దట్ టైమ్ ద హస్బెండ్ ఆఫ్ ప్రభ వాజ్ రెస్టింగ్ ఆన్ బెడ్ విత్ ది బ్లాంకెట్ ఓవర్ హిమ్.
1: పగ్గు తెచ్చాడు.
0: అండ్ దే జస్ట్ రిమూవ్ ద బ్లాంకెట్.
1: చెప్పారు ప్రభ ఎవరితను.
0: అండ్ దెన్ కృష్ణ ఆస్క్డ్ ప్రభ హూ ఇస్ హీ.
1: ఆమె వచ్చి చూసింది, అయ్యో అయ్యో నేను నా భర్తకి ఇప్పించి పెట్టింది, అందరికీ పెట్టిన పిచ్చి నా భర్తకు కూడా పెట్టింది అని చాలా ఇది చేసి టై అనింది.
0: అండ్ షీ వాజ్ వెరీ మచ్ సర్ప్రైజ్. వాట్ ఈస్ ఇట్ దట్ మై హస్బెండ్ ఈజ్ ఆల్సో మ్యాడ్ లైక్ ఎనీ అదర్ పీపుల్. దేర్ ఫోర్ ప్రభా సెడ్ కమ్ ఆన్ గెట్ అప్.
1: ఇప్పుడు ఆయన చెప్పాడు లేచి.
0: దెన్ హీ గాట్ అప్ అండ్ స్టార్టెడ్ రిప్లైయింగ్.
1: నా పేరు అది కానీ చెప్తే అప్పుడు ఆమె చెప్పింది, అయ్యో నేను పొరపడ్డాను స్వామి, మిమ్మల్ని చంద్రికా భర్త అని అనుకున్నాను, ప్రభ భర్త అని.
0: అండ్ హీ స్టార్ట్ టెల్లింగ్ I am not your husband. What is the name of your husband? That is not my name. You are mistaken. And what he said.
1: And cheppi chaala echindi.
0: And she cried.
1: Idi edo bhagavantude maya chestunnadu.
0: This is all the divine play.
1: Appudu ime bharthanu teesukoni 10 mandi ki baitiki poyindi.
0: And she, followed by her husband, went to the public.
1: ఇలాంటి చిన్న చిన్నవి ఎన్నో మార్పులు చేస్తూ వచ్చాడు కృష్ణుడు.
0: కృష్ణ డిడ్ సో మెనీ మిరకిల్స్ లైక్ దిస్ సో మెనీ.
1: ఈమె భర్త ఎవరు అని అడిగాడు పబ్లికుడు.
0: అండ్ ద క్వశ్చన్ వాస్ పుట్ హూ ఇస్ ది హస్బెండ్ ఆఫ్ దిస్ లేడీ.
1: వెంటనే వస్తున్నారు కదా మీరు, నేను చెందుకు చెప్పాలి అని చెప్పింది.
0: అండ్ షీ సెడ్ హీస్ ఫాలోయింగ్ మీ, వై షుడ్ ఐ సే స్పెషల్లీ.
1: అప్పుడు కృష్ణుడు చెప్పాడు రాధతో, రాధ చూస్తున్నా పబ్లిక్ అంతా కూడాను ఆమె భర్త ఆమె భర్త అంటున్నారు, కాబట్టి నీ భర్త అని చెప్పి చెప్పాడు.
0: కృష్ణ సెడ్ రాధ, హ్యావ్ యూ నాట్ వాచ్డ్ ఆల్ ద పబ్లిక్ ఆర్ ఫీలింగ్ దట్ ద పర్సన్ బై హర్ సైడ్ ఈజ్ హస్బెండ్ యు సీ, అండ్ హీ నెవర్ సెడ్ దట్ హీఈస్ హర్ హస్బెండ్.
1: ఆమెకు చాలా తలవంపులు వచ్చింది.
0: అండ్ షీ వాజ్ పుట్ టు షేమ్.
1: తల వంచుకొని లోపలికి వెళ్ళింది.
0: షీ బెంట్ డౌన్ హర్ హెడ్ అండ్ వెంట్ ఇన్.
1: అప్పుడు పూర్వం చెప్పినటువంటి యొక్క మాట ఈనాడు చెప్తూ వచ్చాడు.
0: అండ్ హీ స్టార్టెడ్ రిపీటింగ్ వాట్ హీ సెడ్ అర్లియర్.
1: రాధా, నీవు నా చర్యలు మనసు మార్చమని నన్ను కోరావు కదా.
0: రాధా, యూ ప్రే టు మీ దట్ ఐ షుడ్ ట్రాన్స్ఫార్మ్ ది హార్ట్ ఆఫ్ యువర్ సిస్టర్.
1: బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి.
0: ద నోర్ ఆఫ్ ద బ్రహ్మన్ బికమ్స్ బ్రహ్మన్ హింసెల్ఫ్.
1: కనుకనే అటువంటి భ్రమను మార్చాలనుకుంటుంటే బ్రహ్మనే ఈ భ్రమను మార్చాలి బ్రహ్మస్వరూపం ధరించి.
0: Therefore, to change this Brahma illusion, it is only possible for Brahma the divine to transform.
1: అది వినింది పాపం రాధ.
0: రాధ హర్డ్ దిస్.
1: రూపకి వెళ్ళింది.
0: She went in.
1: కానీ ప్రభు ఏమని తలుచుకుంటున్నారో అని చాలా బాధపడుతూ వచ్చింది.
0: And she was feeling sad because she wanted to know what would happen to Prabha, her sister.
1: కానీ ప్రభ బయటనట్టు చాలా దూషిస్తూ ఉండాలి.
0: బట్ ప్రభ వెంట్ ఆన్ క్రిటిసైజింగ్ అక్యూజింగ్.
1: కానీ నా భర్త ఈ మించి ఎందుకు వచ్చాడు,
0: హౌ ఇస్ దట్ మై హస్బెండ్ హాస్ కమ్ దిస్ వే
1: అని చాలా దూషించింది.
0: అండ్ షీ అక్యూజ్డ్.
1: అది భగవంతుడు బ్రహ్మవిత్ బ్రహ్మే భవతి, నేను బ్రహ్మగానే ఉన్నాను కనుకనే నేను బ్రహ్మగానే వచ్చాను.
0: And then he is this is a reply of God. Since I am God, I have come in the form of God. I can take any form.
1: కనుక ఎవరేం దూషించినప్పుడు దూషణభూషణ తిరస్కారం అన్నీ నాకేమి అంటావు.
0: And he also declared that I am not carried away by the praise or blame.
1: దూషణ ద్వేషంతో చెప్తారు.
0: And one accuses out of hatred.
1: పూజ కేవలము భక్తితో చేస్తారు.
0: And one praises in the process of worship.
1: దూషణ భూషణ రెండు కూడా ఒకటే.
0: ఇన్ ఫ్యాక్ట్ ద ప్రైజ్ అండ్ బ్లేమ్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
1: కనుక నేను ఒకటిగానే తరుస్తాను అని చెప్పి తాను ఆ విధంగానే నడుస్తూ వచ్చాడు.
0: అండ్ కృష్ణ కన్సిడర్డ్ బోత్ అలైక్ అండ్ హస్ కండక్టెడ్ హింసెల్ఫ్ దట్ వే.
1: అప్పుడు 3 దినములు అయిన తర్వాత చాలా సంతోషించింది.
0: ఆఫ్టర్ 3 డేస్ పాస్ట్ చంద్రిక వాజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ.
1: మరి పోత్రే ఈ రాజుతో పాటు చంద్రిక కూడా బయలుదేరింది.
0: On the 4th day, Chandrika also started journeying.
1: Radhato paatu raavatamu.
0: She accompanied.
1: Radhato paatu bhajan cheyatamu.
0: And she too does bhajan.
1: Aa bhajan lopala bhagavantuni taanu neelam cheskovatamu.
0: And while singing glory of God, she forgets herself.
1: Ee vidhanga jarugutu vachindi.
0: Things went on like this.
1: Kaani idi endukosam cheptunnanu antunte రాధా భర్త చంద్ర భర్తగా మారిపోవటం.
0: వై భగవాన్ ఈస్ టెల్లింగ్ దిస్ ఇస్ దిస్ ది హస్బెండ్ ఆఫ్ రాధా కుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు
1: చంద్రిక. చంద్రిక మాదిరి ఉండకుండా కేవలం రాధ వలె మారటం.
0: అండ్ ది చంద్రిక గెట్ హర్ సెల్ఫ్ ట్రాన్స్ఫార్మ్ లైక్ రాధా.
1: ఈ రెండు కూడాను కేవలం జీవ బ్రహ్మల యొక్క మార్పులే.
0: దీస్ ఆర్ ది చేంజెస్ బిట్వీన్ ది యూనివర్సల్ సెల్ఫ్ అండ్ ద కాస్మిక్ సెల్ఫ్.
1: కనుక నేను రాధగా ఉన్నాను, రాధగానే నిన్ను పూజిస్తున్నాను అని చెప్పింది.
0: Therefore her reply was, I want to remain as Radha, and as Radha, I am worshipping you.
1: భగవంతుడు ఎట్టి నేను చూపవచ్చు.
0: God can play, can will, do any miracles whatsoever.
1: కానీ కలికాలం దీన్ని అంగీకరించలేదు.
0: But in this Kali age, people do not accept.
1: వాళ్ళు యాక్సెప్ట్ చేసినా సరే చేయకపోయినా సరే భగవంతుడు చేయడు భగవంతుడివే.
0: Whether people accept or reject, God's will continue.
1: అందువల్ల భగవంతుడు ఎట్టి దోషములు చేయరు.
0: There will be no defects or mistakes in the will of God.
1: ఆ మిస్టేక్స్ అంతా కూడా కేవలము సరిచేస్తూ వస్తాడు, కానీ దాన్ని ఏమాత్రం దూరం నెట్టడు.
0: In fact, these mistakes are merely we attribute them. In fact, in reality, there are no mistakes at all.
1: Mistake లేనప్పుడు ఎందుకు తాను భయపడాలి?
0: When there is no mistake, why should he have any fear at all?
1: కానీ నోటితో చెప్పే మాటలు తగుడును మార్పు చెందుతూ రావచ్చు.
0: All that we say may change.
1: ఇవన్నీ కూడా కేవలం మాటల మ్యాజిక్.
0: This is all the magic of words.
1: కనుక ఈ యొక్క మ్యాజిక్ అనేది మనం ఏమాత్రము నమ్మకూడదు.
0: We should not be carried away by the magic of words.
1: ఈ విధంగా చేసేటప్పటికీ రాధతో పాటు ప్రభ కూడాను చాలా ఏకమైపోయింది.
0: As things went on, Prabha could accept like Radha, both are one now.
1: కనుక ఇద్దరు కూడా ఒకటైపోయి
0: both are one now.
1: కృష్ణునే పూజిస్తూ వచ్చారు.
0: They were praying to Krishna.
1: కృష్ణుడు చాలా లీలామానుష విగ్రహుడు.
0: Krishna is the cosmic form of his own, the divine will.
1: కనుక ఇట్టి కృష్ణుణ్ణి మేము ఏమాత్రం వదలము.
0: We will not give up, we will not leave Krishna under any circumstance.
1: ఇది పూర్వమే చెప్పాడు కృష్ణుడు.
0: This was declared by Krishna even before.
1: రాధ, మానవులు మాయతో ఉంటుంటారు. ఆ మాయతో ఉన్నటువంటి వారిని మోహంగులో తిప్పితే వాడు కూడా మాయలో పడిపోతారు.
0: The people are deluded. Because of the delusion, they are full of attachment, and therefore they are carried away by illusion.
1: Attachment లేకపోతే ఈ ప్రేమనే నాకు రాదు.
0: When there is no attachment, there will be no trace of love at all.
1: కనుక ఈ అటాచ్మెంట్ కోసమని ఈ విధంగా భగవంతుడు అనేక రకంగా రూపాలు మారుస్తూ వస్తుంటాడు.
0: Because for this reason of love and attachment, God goes on changing his form.
1: భగవంతుడు ఎందుకు దోషములు లేవు.
0: In fact, there are no mistakes in God.
1: కనుక ఎవరేమనుకుంటే నాకేమి.
0: He is not bothered whatever we say about him.
1: నా చేతిలో ఒక వస్తువు ఉన్నప్పుడు దాని వస్తువు సంగతి ఎవరికి తెలియనప్పుడు ఏమైనా అనుకోవచ్చు.
0: When there is an object in my hand, in my grip, you may think in any way what it is.
1: కాబట్టి నా చేతిలో ఉన్నటువంటిది నాకు తెలుసు కానీ అందరికి తెలియదు.
0: What I hold is best known to me and not to others.
1: కనుకనే ఇలాంటి యుక్తిని పొందినటువంటి కాబట్టి కృష్ణుడు అనేక రకముల అనేక యుక్తులు చేస్తుంటాడు.
0: బికాస్ కృష్ణ బీయింగ్ కాన్షియస్నెస్, హీ కుడ్ హ్యావ్ ఎనీ ఫార్మ్, ఎనీ నంబర్ ఆఫ్ మేనిఫెస్టేషన్స్.
1: కృష్ణుడి లీలలు విన్నారు.
0: దీస్ ఆర్ ఆల్ లీలాస్ ఆఫ్ కృష్ణ.
1: ఈ కృష్ణ లీలలు ఎవరికి తెలియదు.
0: లీలాస్ ఆఫ్ కృష్ణ ఆర్ నాట్ కాంప్రిహెండెడ్, అండర్స్టూడ్ బై ఎనీబడి.
1: కృష్ణుడు వలే వస్తాడు,
0: కమ్స్ యాజ్ కృష్ణ.
1: పాపర్ల వలే వెళ్తాడు,
0: అండ్ హీ రిటర్న్స్ యాజ్ ఇన్నోసెంట్ వన్.
1: పామరుడుగా వెళ్ళినాడు కృష్ణుడు.
0: కృష్ణ బీయింగ్ సో ఇన్నోసెంట్,
1: తిరిగి పామరుడు కాడు.
0: అండ్ ఈజ్ నాట్ ఇన్నోసెంట్ ఎనీ లాంగర్.
1: అసలు కృష్ణుడు కృష్ణుడే.
0: కృష్ణ ఇస్ కృష్ణ ఎట్ ఎనీ టైమ్.
1: కనుక భగవంతుని యొక్క లీలలు ఎవరు మార్చడానికి చెప్పడానికి వీలు లేదు.
0: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీబడి టు నో ఇన్ డెప్త్ ద లీలాస్ ఆఫ్ కృష్ణ అండ్ నారోట్ అండ్ ఎక్స్టోల్ హిమ్ ఇన్ డెప్త్.
1: అసలు కృష్ణుని యొక్క శిష్యుడే కృష్ణుని నమ్మలేకుండా పోయారు.
0: And in fact, the very follower of Krishna could not have faith in him.
1: ఎందుకు ఈ విధంగా మారుతున్నాడు?
0: Why Krishna goes on changing like this?
1: ఇది కేవలము జగత్తులోని మానవులను మోహములో ఉంచి తద్వారా దాన్ని భక్తిగా పెంచుకోవడం.
0: Krishna has been changing like this only to see that people, by being carried away by this attachment, they will get attached to God once for all through the path of devotion.
1: కనుక భగవంతుడితో అటాచ్మెంట్ చేయటం కోసమని ఈ విధంగా పెంచుతుంటాడు.
0: Krishna is like this, it is his design, so that we may be attached to
1: Krishna.
0: Krishna is desireless.
1: Desire.
0: He has no desire at all.
1: He kanchalu atariki ledu.
0: And he has no ambition whatsoever.
1: అటువంటి కాంక్షలు లేనటువంటి భగవంతుడిని అనేక రకంగా వీడు వర్ణించుకోవటము ఈ కేవలం వీడి మాయా కానీ వీళ్ళ యొక్క మనసు కానీ భగవంతుని యొక్క దోషం కాదు.
0: ఇట్ ఈస్ ఓన్లీ అవర్ డెల్యూటెడ్ మైండ్ దట్ థింగ్స్ దట్ గాడ్ హ్యాస్ డిజైర్స్. ఇన్ ఫ్యాక్ట్ గాడ్ హ్యాస్ నో డిజైర్ అట్ ఆల్.
1: కట్టగలిపటికి రాధ ప్రభల ఇద్దరు కూడా ఒకటారు.
0: ఫైనలీ వాట్ హ్యాపెండ్, రాధ అండ్ ప్రభ బికేమ్ వన్.
1: ఈ ప్రభతో చేరి రాధ కూడాను ప్రభగానే మారింది.
0: బికాస్ ఆఫ్ దిస్ యూనిటీ రాధ ఆల్సో కుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్.
1: సంగము అట్టి యొక్క స్నేహం చేస్తుంటుంది.
0: యాజ్ ఇస్ ది కంపెనీ సో ఇస్ ది ఫ్రెండ్షిప్.
1: కనుక నీ ఫ్రెండ్ ఎలాంటి వాడో నీవు అలాంటి వాడే అవుతావు.
0: యాజ్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సో యూ విల్ బి.
1: కనుక నా ఫ్రెండ్ నా యొక్క అక్క.
0: మై ఫ్రెండ్ ఈజ్ మై సిస్టర్ నౌ.
1: కనుక నా సిస్టర్ కూడాను నా వల్లే మార్చాలి.
0: I should transform my sister also. She should be like me.
1: Andukolla Radha Chandrika iddaru kuda okade ayipoyaru.
0: Like this, Radha and Chandrika are exactly alike. They are one.
1: Aa Chandrika ku maraka peru Prabha.
0: The other name of Chandrika is Prabha.
1: Talli pilustunnatundi Prabha ani.
0: Mother addresses her as Prabha.
1: Baita prajalanta kuda pilchedi Chandrika.
0: She is Chandrika in society. That's how she is called by everybody.
1: కానీ రెండు మూడు పేర్లు ఉంటాయి అందరికి కూడా.
0: అండ్ పీపుల్ హ్యావ్ టూ టు త్రీ అదర్ నేమ్స్ ఆల్సో.
1: కనుక ఆ ప్రభ రాధ ఇద్దరు కూడా ఒకటైపోయి
0: ప్రభ అండ్ రాధ ఆర్ వన్.
1: ఇద్దరు మనసు ఏకమైపోయి
0: బోత్ ది మైండ్స్ ఆర్ వన్.
1: మైండ్స్ ఏకం చేయటం చాలా కష్టం.
0: ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు యూనిఫై మైండ్స్.
1: దేన్నైనా మార్చొచ్చు కానీ మనసును మార్చేకి వీలు కాదు.
0: యూ కెన్ ట్రాన్స్ఫార్మ్ ఎనీథింగ్. It is not possible to change the mind.
1: కానీ అది ఒక భగవంతుడికి మాత్రమే తెలుసు.
0: It is only God who can change the mind.
1: కనుక మనో మార్పులు కావాలంటే దైవం తప్ప అన్యులకు ఇది అర్థం కాదు.
0: If you want any change in your mind, give yourself to God, surrender to God. He only can change your mind.
1: కనుక ఇలాంటి భగవంతుడు చేయనటువంటి యొక్క మనసును అందరికి ఇచ్చాడు.
0: గాడ్ హ్యాస్ గివెన్ ద మైండ్ దట్ హీ కెన్ చేంజ్.
1: కనుక అందరు కూడాను భగవంతుని మైండ్ మార్చాలని వాడి మనసు మార్చండి స్వామి, నీ పేరు చాలా దేశంగా ఉన్నాడు అని తల్లిదండ్రులు చెప్తుంటారు.
0: Therefore parents always pray to Bhagavan, Swami, you change the mind of that fellow because he has not developed any kind of love for you. Please change his mind.
1: నా కుమారుడు చాలా మంచివాడు.
0: My son is very good.
1: కానీ వాడు ఎప్పుడు కూడా ఇలాంటి దుర్మార్గంలో పోడు.
0: బట్ హీల్ నెవర్ టేక్ టు ఎనీ వికెడ్ యాక్టివిటీ, క్రూయల్ యాక్షన్స్.
1: కనుక మీరే వాడిని మార్చండి అని చెప్తుంటారు నాకు.
0: అండ్ దే ఆల్సో సే యూ షుడ్ ఓన్లీ సెట్ హిమ్ రైట్ భగవాన్.
1: చెప్పాడు భగవంతుడు కూడాను, నేను కూడా నువ్వు మార్చలేనమ్మా.
0: గాడ్ సేస్ ఐ టు కెనాట్ చేంజ్.
1: ఎందుకంటే మైండ్ మైండే.
0: బికాజ్ మైండ్ ఇస్ ది మైండ్.
1: మనోమూలం మీద జగత్తు.
0: ద హోల్ వరల్డ్ యూనివర్స్ డిపెండ్స్ ఆన్ ద మైండ్.
1: కనుక ఈ యొక్క ప్రపంచం తగులను మైండ్ పైన ఆధారపడి ఉంటుంది.
0: దేర్ఫోర్ ద హోల్ యూనివర్స్ గోస్ ఆన్ డిపెండింగ్ ఆన్ ద మైండ్.
1: ఈ విధంగా మార్చి అనేక రకములైనటువంటి ఒక భక్తిని ఈ లోకంలో చాటుతూ వచ్చాడు.
0: దేర్ఫోర్ బై ట్రాన్స్ఫార్మింగ్ ద మైండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ డివోషన్ ఈజ్ ప్రాపగేటెడ్ ఇన్ దిస్ వరల్డ్.
1: ఈ విధంగా మార్చి
0: హ్యావింగ్ ట్రాన్స్ఫార్మ్డ్
1: కృష్ణుడు తన యొక్క కార్యములు తన జరుపుతూ వస్తున్నాడు.
0: అండ్ కృష్ణ వెంట్ ఆన్ ఫుల్ఫిల్లింగ్ హిజ్ ఓన్ టాస్క్స్.
1: కనుక భగవత్ యొక్క యుద్ధము రామాయణం కానీ భారతం కానీ భాగవతం కానీ మూడింటి అంత కూడాను కేవలం దైవం యొక్క మార్పు వల్లనే జరుగుతూ వచ్చింది కానీ యుద్ధం విజయం కాదు చూస్తూ వచ్చింది కానీ లేకపోతే వారి యొక్క మనోశక్తి వల్ల కాదు.
0: రామాయణ భారత భాగవత దే స్పీక్ ఆఫ్ లీలాస్ ఆఫ్ గాడ్ హౌ హీ గోస్ ఆన్ చేంజింగ్ and how wins the victory. It is not based on the mind of man.
1: Kalukane mind maarchukana anetundi manavu cheta ayyetundi pani kaadu.
0: It is not possible for any man to change the mind.
1: Karattevachu innegaru.
0: You can just change the bend and straighten any tree.
1: Kali రాయి మార్చరయ్య.
0: కెన్ ఎనీ వన్ చేంజ్ ద మైండ్?
1: కానీ మనసు మార్చగలరా?
0: బట్ కెన్ ది ట్రాన్స్ఫార్మ్ ద మైండ్ అండ్ ఇట్స్ మెంటాలిటీ?
1: మైండ్ మార్చడానికి వీలే లేదు.
0: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఎట్ ఆల్.
1: మైండ్ యొక్క స్వభావం దాని స్వభావం.
0: ద నేచర్ ఆఫ్ ది మైండ్ రిమైన్స్ యాజ్ ఇట్ ఈస్.
1: కనుక ఈ మనసు మార్చుకోకుండా అన్నింటినీ కూడా మార్చేసేస్తున్నాడు. తానే మారి వస్తున్నాడు.
0: దేర్ఫోర్ మ్యాన్ ఈజ్ జస్ట్ ట్రాన్స్ఫార్మింగ్ ఎక్స్టర్నల్లీ బట్ హీ హాస్ నాట్ చేంజ్డ్ హిస్ మైండ్.
1: తానే మారుతాడు కానీ పరుల యొక్క మైండ్ మార్చడు.
0: యూ మే చేంజ్ ఫర్ యువర్ సెల్ఫ్ బట్ యూ కెనాట్ చేంజ్ ద మైండ్ ఆఫ్ అదర్స్.
1: మైండ్ అదర్స్ కాదు, సెల్ఫ్ ఆల్సో చేంజ్.
0: అండ్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ ఈవెన్ ఫర్ యూ ఫర్ యువర్ సెల్ఫ్ టు చేంజ్ యువర్ ఓన్ మైండ్.
1: కనుక మనసు మార్చుటకు మార్గమే లేదు.
0: దేర్ ఇస్ నో పాత్ టు చేంజ్ ద మైండ్.
1: ఇలాంటి పరిస్థితులు ఎందు భగవంతుని యొక్క విశ్వాసము మనం ఎందు దృఢంగా ఉండాలి.
0: అండర్ దీస్ సర్కమ్స్టెన్సెస్ వన్ షుడ్ హ్యావ్ స్ట్రాంగ్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: అటువంటి ఫెయిత్ దృఢంగా ఉండినప్పుడే భగవంతుడు కూడా వారికి హెల్ప్ చేస్తుంటాడు.
0: వెన్ అవర్ ఫెయిత్ ఈస్ స్ట్రాంగ్ గాడ్ ఆల్సో విల్ హెల్ప్ అస్.
1: కనుక గాడ్ అనేటువంటిది కేవలం ఒక రూపం కాదు.
0: గాడ్ ఈజ్ నాట్ ఎ స్పెసిఫిక్ ఫార్మ్.
1: అది ఒక శక్తి.
0: ఇట్ ఈస్ పవర్.
1: ఆ శక్తికి ఎట్టి పవర్ అయినా ఉంటుండాలి.
0: గాడ్ ఈజ్ ద డివైన్ పవర్ ఇన్ఫినిట్.
1: ఈ పవర్ చేత ఎట్టి మార్పులను చేయవచ్చును.
0: దిస్ ఇన్ఫినిట్ డివైన్ పవర్ కెన్ బ్రింగ్ అబౌట్ ఎనీ నంబర్ ఆఫ్ చేంజెస్.
1: ఆ విధంగా రాధా చంద్రిక ఇద్దరు కూడా ఏకమైపోయి
0: రాధా అండ్ చంద్రిక ఆర్ వన్ అండ్ ద సేమ్ యూనిఫైడ్.
1: వారిద్దరూ ఏకమైపోయి గోకులంతా కూడా పూర్తి మార్చివేశారు.
0: బీయింగ్ వన్ బోత్ ఆఫ్ దెమ్ కుడ్ బ్రింగ్ ఇన్ టోటల్ ట్రాన్స్ఫార్మేషన్ ఇన్ ది హోల్ ఆఫ్ గోకులం.
1: వారిద్దరు కూడాను కృష్ణుని కోరారు.
0: బోత్ ఆఫ్ దెమ్ ప్రేయర్ టు కృష్ణ.
1: కృష్ణ మేము మీ ద్వారకకు వచ్చి చేరిపోలే.
0: కృష్ణ వీ షుడ్ రీచ్ యువర్ ద్వారక.
1: కనుక మీ ద్వారక మమ్మల్ని రప్పించుకోండి.
0: కృష్ణ సీ దట్ వీ రీచ్ యువర్ ద్వారక వేర్ యు ఆర్.
1: నేనే వచ్చి తీసుకుని వెళ్తానన్నాడు.
0: కృష్ణ సెడ్ ఐ మై సెల్ఫ్ విల్ టేక్ యూ అలాంగ్ విత్ మీ.
1: ఈ విధంగా చెప్పిపోయినటువంటి కృష్ణుడు,
0: హావింగ్ సెడ్ సో కృష్ణ,
1: పాండవులు కౌరవులు యొక్క యుద్ధంలో గుడిగూడారు.
0: అండ్ దేర్ వాస్ వార్ బిట్వీన్ పాండవాస్ అండ్ కౌరవాస్.
1: ఇందులో అన్ని చెప్పిన మాటలంతా కూడా మర్చిపోయాడు అని అనుకున్నారు ఈ రాధాప్రభుడు.
0: అండ్ దీస్ పీపుల్ థాట్ దట్ కృష్ణ హ్యాస్ ఫర్గాటన్ ద ప్రామిస్ గివెన్ టు దెమ్.
1: ఉన్నట్టు ఉండి ఒక దినము కథ వచ్చింది.
0: ఆల్ ఆఫ్ ఎ సడన్ ద చారియట్ రీచ్డ్ దేర్.
1: రీచ్డ్ ఎక్కడికి? ద్వారకు.
0: అండ్ ఇట్ రీచ్డ్ ద్వారక.
1: ద్వారక వెళ్ళాడు, కృష్ణుడు దిగాడు.
0: అండ్ కృష్ణ గాడ్ డౌన్ దేర్.
1: ద్వారక నుంచి అందరూ అన్ని 1000 కన్నులతో చూస్తూ వచ్చారు.
0: ఆల్ పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ హిమ్ విత్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ వెయిటింగ్.
1: కృష్ణుడు ఇక్కడ వస్తున్నాడు, ఇక్కడికి వస్తున్నాడు అని ఆశ్చర్యపడ్డారు.
0: దే ఆర్ వెరీ మచ్ సర్ప్రైజ్ టు వాచ్ ద చారియట్ దేర్. వాట్ హ్యాస్ బ్రాట్ హిమ్ హియర్?
1: అక్కడ వచ్చినటువంటి కృష్ణుడు ఎక్కడ ఉన్నాడంటే రాధా ఇంటిలో ఉన్నాడు.
0: వేర్ ఇస్ ఈ కృష్ణ? వేర్ ఇస్ కృష్ణ? హీస్ ఫౌండ్ అట్ ద రెసిడెన్స్ ఆఫ్ రాధా.
1: అప్పుడు అందరూ కనుక్కున్నారు, ఇది రాధా చింతక యొక్క భక్తి ప్రభావమే ఇది అని అనుకున్నారు.
0: ఆల్ పీపుల్ కుడ్ నో దిస్ ఈస్ ది ఎఫెక్ట్ ఆఫ్ ది డివోషన్ ఆఫ్ రాధా అండ్ చంద్రిక.
1: అప్పుడు ఆయన ఇక్కడికి వచ్చి వారిద్దరిని తీసుకుని ద్వారక వెళ్ళారు.
0: అండ్ దెన్ కృష్ణ కేమ్ టు బోత్ ఆఫ్ దెమ్ అలాంగ్ విత్ హిమ్ టు ద్వారక.
1: ఆ ద్వారకను ఎన్ని రకాలు చిత్రించుకున్నారు ఈ రాధా చంద్రికడు.
0: రాధా చంద్రిక హ్యాడ్ ప్రేయర్ టు కృష్ణ దేర్ ఇన్ ద్వారక, హ్యాడ్ మెనీ ఆఫ్ ది డిజైర్స్.
1: రాధా చంద్రికడే ఉన్నారు కానీ అక్కడ ఇంకెవరు లేరు.
0: రాధా చంద్రిక ఓన్లీ రిమైన్ దేర్, నో వన్ ఎల్స్.
1: వీళ్ళందరూ వెళ్ళారు అక్కడికి.
0: ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ గాన్ దేర్.
1: చూసేటప్పటికి కృష్ణుడు వేరుగానే ఉన్నాడు, రాధా చంద్రిక వేరుగానే ఉంటున్నారు.
0: దే సా కృష్ణ అపార్ట్ ఫ్రమ్ రాధా చంద్రిక.
1: అప్పుడు చెప్పాడు, నేను మార్చినటువంటి వారిని ఇంకొకరు మార్చడానికి వీలు కాదు.
0: కృష్ణ సెడ్ వెన్ వన్స్ ఐ చేంజ్ ఎ పర్సన్ నో వన్ ఎల్స్ కెన్ బ్రింగ్ కెన్ చేంజ్ హిమ్.
1: కనుక దైవం అనేటువంటి వాడు ఎన్ని రూపంతో మారవచ్చు?
0: గాడ్ కెన్ అస్యూమ్ ఎనీ నంబర్ ఆఫ్ ఫార్మ్స్ హీ విల్స్.
1: కానీ దేహం ఒక్కటే.
0: బట్ ద బాడీ ఈజ్ వన్.
1: మార్గములు ఎన్నైనప్పటికీ అందులో ఉన్నటువంటి యొక్క మహాశక్తి ఒకటే.
0: దేర్ మే బి మెనీ పార్ట్స్ అండ్ మెనీ ఫార్మ్స్ But the divine power is one and the same.
1: అందరి యందు ఒక పవర్ ఉంటున్నదని మీరు భావిస్తారు.
0: You think that the divine power varies from person to person.
1: వేరు వేరుగా ఉండదు.
0: That's not different.
1: ఈ దేహం నందు ఏ ప్రాణం ఉంటుందో, ఏ ఆత్మ ఉంటుందో, అదే రీతిగా ఈ దేహం నందు అదే ఆత్మ ఉంటుంది.
0: ఆత్మ ప్రెజెంట్ ఇన్ దిస్ బాడీ ఇస్ వెరీ మచ్ ప్రెజెంట్ ఇన్ దట్ బాడీ ఆల్సో.
1: అందరి యందు కూడా అదే ప్రేమ ఉంటుంది, అదే ఆత్మ ఉంటుంది.
0: The same atmic principle is present in every one of you.
1: కనుక ఇది ఏసీ కరెంటు, ఇది డీసీ కరెంటు అంటే ఇన్ని రకాల మనసు అది కరెంట్ ఏమో ఒకటే.
0: యూ మే సే దిస్ ఇస్ ఏసీ కరెంట్ ఆర్ డీసీ కరెంట్ బట్ కరెంట్ ఇస్ కరెంట్.
1: అదే రీతిగా ఆత్మ అనేటువంటిది అందరి ఎందుకు ఒక్కటే ఉంటుండాలి.
0: సిమిలర్లీ ఆత్మ ఇస్ వన్ అండ్ ది సేమ్ ఇన్ ఆల్.
1: కానీ వారి వారి ప్రాప్తి కొద్దీ వారి మనసును మార్పుతూ చేసుకుంటూ వస్తుంటాడు భగవంతుడు.
0: డిపెండింగ్ అపాన్ దేర్ డిజర్వ్నెస్ గాడ్ brings about change.
1: Aithe adani yokka principles anaga discipline emi maaradaniki veelledu.
0: The divine law discipline will never change.
1: Itti change kaanatvanti yokka manasunu bhagavantu okkadu maatrame maarchagalaru.
0: The mind which is difficult to be changed, it is only for God to whom it is possible to bring about this transformation.
1: Kanuka mano marpulu మానవుల వల్ల జరిగేటువంటిది కాదు.
0: ద చేంజెస్ ఆర్ నాట్ ఆఫ్ అవర్ మేకింగ్.
1: కానీ మంత్రాల వల్ల జరిగేటువంటిది కాదు.
0: ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు బ్రింగ్
1: మంత్రాల వల్ల జరిగేటువంటిది కాదు.
0: బై మంత్ర ఆర్ తంత్ర
1: యంత్రంతో కూడా మారదు.
0: ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు బ్రింగ్ అబౌట్ చేంజ్ విత్ యంత్ర.
1: కనుక చేంజ్ అయ్యేటువంటిదంతా కూడా భగవంతుడు మార్చినప్పుడే అందరికి మనసు మారుతుంటుంది.
0: ద రియల్ చేంజ్ పాసిబుల్ ఇఫ్ ఓన్లీ గాడ్ విల్స్ ఇట్.
1: కనుక భగవంతుడు ఏమైనా చేయగలడు.
0: గాడ్ కెన్ డూ ఎనీథింగ్.
1: ఎక్కడికైనా వెళ్ళగలడు.
0: హీ కెన్ రీచ్ ఎనీవేర్.
1: ఎవరినైనా కూడా తీసుకొని పోగలడు.
0: హీ కెన్ నో ఎనీబడి అండ్ అప్రోచ్ అండ్ బీ హిమ్.
1: కానీ ఎవరు తీసుకెళ్లి వెళ్ళినప్పటికీ అది ఒక్కరే.
0: బట్ గాడ్ ఈజ్ వన్. హీ మే బి విత్ ఎనీ నంబర్ ఆఫ్ పీపుల్.
1: కానీ కౌరవుల దగ్గరికి వచ్చినటువంటి పాండవుల దగ్గరికి పోయినప్పుడు ఒక్కడే కృష్ణుడు.
0: వెదర్ ఈజ్ ది కంపెనీ ఆఫ్ కౌరవాస్ ఆర్ పాండవాస్, Krishna is one and the same.
1: Kani andulo veru veru rupalaga garpichadu.
0: But he appeared in a myriad ways in different forms.
1: Kani etti roopam kodu attindi kadu.
0: But in fact none of these forms, none of the names belong to him in reality.
1: Kani taanu okkade.
0: But God is one. Krishna
1: is ekam eva advitiyam brahma.
0: God is only one and not two.
1: Enduga jeedu.
0: And he is not two, he is not dual.
1: Okkade gaane unnaru.
0: God is non dual one.
1: ఎక్కడ పోయినప్పటికీ, ఇక్కడ ఉండినప్పటికీ, ఏ దేశం పోయినప్పటికీ గాడ్ ఒక్కడే ఒకడు.
0: యూ మే బి ఎనీవేర్, యూ మే గో ఎనీవేర్, యూ మే బి వాట్ ఎవర్ యూ మే బి, బట్ గాడ్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ యూ ఆల్ ద టైమ్.
1: కనుక భగవంతుడిని మారడానికి ఏమాత్రం కూడా అవకాశం లేదు.
0: గాడ్ విల్ నెవర్ చేంజ్, హీస్ చేంజ్లెస్.
1: గాడ్ చేంజ్ అయిపోతే అంతా చేంజ్ అయిపోతుంది.
0: ఇఫ్ గాడ్ చేంజెస్, everything else will change.
1: Kanuka bhagavantudu maarpu cheyadaniki veelledu.
0: So God is changeless, he is eternal.
1: Kanuka ee bhagavantu maarchadu, bhagavantu inni vidhala manasu tippichadu ani anukotamu idi kevalam oka porapatu.
0: It is a mistake if you think that these changes are brought in you by God. No, it's a big mistake to think so.
1: Aa vidhanga meeru chintinchukoni bhagavantu satyamu nityamu nirmalamu niranjanamu.
0: God is eternal, he is immortal, he is ever effulgent.
1: Itti parmatmanni evvaru kodanu maarchaledu. Itti parmatman tattvanni andaru artham chesukovadam chaala kashtam.
0: Very difficult to understand the divinity.
1: Prema swarupam veeledu.
0: So God is changeless, he is eternal.
1: Kanuka ee bhagavantu maarchadu, bhagavantu inni vidhala manasu tippichadu ani anukotamu ఇది కేవలం ఒక పొరపాటు.

0: అందరూ అర్థం చేసుకోవటం చాలా కష్టం.
1: వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ ద డివినిటీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: భగవంతుని ప్రేమకు మరొకరి ప్రేమ ఏమాత్రం కూడా సాటి రాదు.
1: ద డివైన్ లవ్ ఈజ్ అన్పారలల్డ్, నో అదర్ లవ్ వుడ్ ఎవర్ మ్యాచ్ ఇట్.
0: కనుక ఈ ప్రేమ మారేటువంటిది కాదే కాదు.
1: డివైన్ లవ్ ఈజ్ చేంజ్ లెస్.
0: ఎన్ని రూపములను ధరించినప్పటికీ ఆ యొక్క రూపం మారేటువంటిది కాదు.
1: దేర్ మే బి ఎనీ నంబర్ ఆఫ్ ఫార్మ్స్ బట్ ద డివైన్ లవ్ ఈజ్
0: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపం.
1: ఇట్ ఈస్ ప్యూర్, ఇట్ ఈస్ ఎవర్ ఎఫల్జెంట్, ఇట్ ఈస్ ఇమ్మోర్టల్, ఇట్ ఈస్ నెక్టరైన్, ఇట్ ఈస్ ఎగ్జిస్టెన్షియల్.
0: ఇలాంటి మనసును ఎవరు మార్చగలరు?
1: హూ కెన్ బ్రింగ్ అబౌట్ చేంజ్ ఇన్ గాడ్?
0: కనుక ఏ పేరు పెట్టినప్పటికీ వెంకటేశ్వరుడు అనండి, రాముడు అనండి, కృష్ణుడు అనండి, సాయిబాబా అనండి, ఏ పేరు పెట్టే పేర్లు మాత్రం మారలే గాని తాను ఎవరు కాదు.
1: దెర్ ఆర్ మెనీ నేమ్స్, వెంకటేశ్వర, రామ, కృష్ణ, ఎనీ నేమ్, బట్ గాడ్ ఈజ్ వన్ అండ్ ద సేమ్.
0: అందుకోసమే చెప్పాడు ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ.
1: Therefore, Bhagavan says God is only one, not two.
0: రెండుగా లేదు.
1: He is not dual.
0: కానీ కొంతమంది భావించవచ్చు దేవుడు రాముడిగా మారినాడు, విష్ణుడిగా మారినాడు, ఇప్పుడు దేవుడు లేడు అని అంటున్నారు.
1: We may consider God is Rama at one time, but he has become Krishna later, that he goes on changing. You may feel so.
0: కానీ అది నీ చేంజ్ గాని గాడ్ చేంజ్ కాదు.
1: It is all the change in your mind, but God is changeless.
0: అటువంటి మార్పు చెందినటువంటి యొక్క భగవంతుని మనం భగవంతుడా అని పిలిచడం ఇది తప్పేముంది?
1: We should understand that God is changeless. We should pray to God that way. Oh, changeless God, you are eternal.
0: అని మనం పూర్తి నమ్మకాన్ని పెట్టుకోవాలి.
1: We should have full faith in the divinity that is changeless.
0: కనుక దైవం ఏమాత్రం కూడా పేరు మార్పులు జరిగినంత మాత్రం రూప మార్పులు ఎప్పుడు కూడా జరగవు.
1: Because there is a change in the name, but God is one and the same.
0: భగవంతుణ్ణి ఏ విధంగా కూడా మార్చడానికి వీలు ఏంటంటే భగవంతుని యొక్క మనసు సంకల్పము చాలా గొప్పది.
1: మే గివ్ ఎనీ నేమ్, బట్ ద విల్ ఆఫ్ గాడ్ ఈజ్ మైటీ అండ్ గ్రేటెస్ట్.
0: అది మారినందుకే సర్వము మారవచ్చు.
1: వెన్ వన్స్ ద విల్ ఆఫ్ గాడ్ చేంజెస్, ఎవ్రీథింగ్ విల్ చేంజ్ ఆటోమేటికలీ.
0: కనుక భగవంతుడికి ఈ చేంజెస్ అంతా కూడా ఎప్పుడు నచ్చదు.
1: దేర్ ఆర్ నో చేంజెస్ వాట్స్ ఎవర్ ఇన్ గాడ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీ ప్రేమను ప్రేమగానే పెట్టుకోండి.
1: కీప్ దట్ లవ్ యాజ్ ప్యూర్ లవ్.
0: ఆ ప్యూర్ని ప్యూరిటీగానే తీసుకోండి.
1: దట్ ప్యూర్ లవ్ లెట్ ఇట్ రిమైన్ ఆల్ ఇట్స్ ప్యూరిటీ.
0: కానీ ప్యూరిటీనే యూనిటీ.
1: అండ్ దట్ ప్యూరిటీ విల్ లీడ్ టు యూనిటీ.
0: యూనిటీనే డివినిటీ.
1: అండ్ దట్ వెరీ యూనిటీ ఈజ్ డివినిటీ.
0: కనుకనే మీ యొక్క ఇండివిజువల్ ప్రేమను ప్రేమగా మార్చుకోండి.
1: Convert the individual love into divine love.
0: అప్పుడు డివైన్ లవ్ నిజమైనటువంటి యొక్క భగవంతునిగా మారుతుంది.
1: అండ్ దట్ డివైన్ లవ్ విల్ మేక్ యూ ఎక్స్పీరియన్స్ డివినిటీ.
0: ఈ డివినిటీతోనే మీరు ఎన్నైనా చేయవచ్చు, ఎన్నైనా చూడవచ్చు.
1: విత్ డివినిటీ యూ కెన్ అకంప్లిష్, యూ కెన్ అటైన్, అచీవ్ ఎనీథింగ్.
0: కానీ ఈ డివినిటీ తప్పో ఏమో అని కొంతమందికి సందేహిస్తుంటారు.
1: యూ డౌట్ డివినిటీ అండ్ యూ క్వశ్చన్ ది డివినిటీ. సమ్ పీపుల్ డూ ఇట్.
0: కానీ ఎవ్వరు చేయడానికి వీల్లేదు.
1: వీ కెన్ నెవర్ క్వశ్చన్ ది విల్ ఆఫ్ గాడ్.
0: ఈనాడు భగవంతుని యొక్క మనసును మార్చినారు అని అనుకుంటుంటాం.
1: అండ్ వీ థింక్ దట్ వీ హ్యావ్ చేంజ్ ద మైండ్ ఆఫ్ గాడ్, దట్ గాడ్ హ్యావ్ చేంజ్ అవర్ మైండ్. వీ థింక్ సో.
0: కానీ భగవంతుని మనసు ఎప్పుడు కూడా చేంజ్ కాదు.
1: But God's mind is changeless, it is uniform, it is one and the same.
0: అది స్థిరమైనటువంటిది.
1: It is steady and strong.
0: Steady and strong.
1: It is steady and strong.
0: అటువంటి స్ట్రాంగ్ అయినటువంటి దాన్ని ఎవరే విధంగా చేయగలరు?
1: That strong divinity, that steady divinity, well, we cannot meddle with it.
0: ఒక చెక్క ఉంటుండాలి, వుడ్ ఉంటుండాలి.
1: And here lies the wood.
0: ఆ వుడ్ ను మనం బాల్ మాదిరి చేయవచ్చును.
1: You can make with that
0: wood. అమ్ము మాదిరి చేయవచ్చును.
1: You can make it into a ball.
0: Ambuga cheyavachunu.
1: And you can make it into a bow and an arrow.
0: Kaani danni oka vidhamainatundi oka ambuga cheyadaniki veedu kaadu.
1: And you cannot make it into completely bend it in the form of a bow.
0: Bhagavantuni yokka manasu eppudu

0: ఒక్కటిగా అనే ఉంటుంటాయి.
1: దేర్ఫోర్ ద కాస్మిక్ మైండ్ ది యూనివర్సల్ మైండ్ ఆఫ్ గాడ్ ఈజ్ వన్ అండ్ ద సేమ్.
0: ఆ యూనివర్సల్ మైండ్ ఎన్ని అప్పుడప్పటికి ఏది కావాలో అది మాది మారుతుంటాయి.
1: ద యూనివర్సల్ మైండ్ విల్స్ అండ్ బ్రింగ్స్ అబౌట్ ట్రాన్స్ఫర్మేషన్ జస్ట్ దెన్ దేర్ ఇట్ సెల్ఫ్.
0: అవన్నీ కూడా ఎట్టి మార్పులైనా చేయవచ్చును.
1: అండ్ ద డివైన్ యూనివర్సల్ విల్ కెన్ బ్రింగ్ అబౌట్ ఎనీ నంబర్ ఆఫ్ చేంజెస్.
0: కనుక భగవంతుడు ఏమైనా మార్చగలడు.
1: గాడ్ కెన్ బ్రింగ్ అబౌట్ ఎనీ చేంజ్.
0: ఏమైనా చేయగలడు.
1: హీ క్యాన్ డూ ఎనీథింగ్.
0: అందరికీ ఒక విధమైనటువంటి ఒక క్షణం లోపల అందరికీ ఒకతో దర్శనమే వచ్చిన.
1: గాడ్ కెన్ గివ్ హిస్ దర్శన్ ఇన్ ఎ మూమెంట్ ఇఫ్ హీ విల్స్ టు ఎవ్రీబడి అట్ ద సేమ్ టైమ్.
0: కలిగి ఒక్కొక్కరికి ఒక్కొక్క దర్శనం కాదు.
1: అట్ ఈచ్ వన్ విల్ నాట్ హ్యావ్ ద దర్శన్ సెపరేట్లీ మెన్ డిజైన్ ఫర్ హిమ్.
0: అది వారి వారి ధ్యాన సమయం నందు వారి వారి మనసును పెట్టి చేయవచ్చును.
1: హౌఎవర్ డిపెండింగ్ అపాన్ యువర్ మెడిటేషన్ అండ్ యువర్ కంటెంప్లేషన్ యు మే విజువలైజ్ గాడ్.
0: కనుక ఇమిటేషన్ లోపల ఎన్ని రకమైన చేయొచ్చు.
1: బట్ ద మెడిటేషన్ డిపెండ్స్ అపాన్ ది ఇండివిజువల్ బట్ గాడ్ కెన్ అపియర్ టు ఎవ్రీబడి అట్ ది సేమ్ టైమ్.
0: ప్రేమ స్వరూపులార
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈనాడు ఇట్టి రహస్యమంతా కూడా మీరు తెలుసుకోవటం చాలా అవసరం.
1: Bhagavan says that it is most essential for all of us to know the secrets of divinity this day.
0: Oka divinity telusukunte universe anta telusukunnatte.
1: And once you know the divinity, you will be knowing the whole of the universe.
0: Kaluka ee okka dani meer gurtinchandi.
1: This factor you should know.
0: Kani kontha mandi chustaru mari maarchukuntaru.
1: Some people experience but they get changed.
0: ఆ విధంగా చేంజ్ కాకూడదు.
1: నెవర్ చేంజ్ లైక్ దాట్.
0: ఆ చేంజ్లెస్ గా నువ్వు ఉండినప్పుడు నీకెంతైనా కూడా అనుగ్రహిస్తాడు.
1: ఇఫ్ యు ఆర్ చేంజ్లెస్ యూ విల్ రిసీవ్ గాడ్స్ గ్రేస్ ఇన్ఫినిట్లీ.
0: గాడ్ రూపంలో మీరు లీనమైపోతారు.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ విల్ మర్జ్ ఇన్ గాడ్ ఇఫ్ యు ఆర్ చేంజ్లెస్ అండ్ స్టడీ.
0: ఇట్టి సత్యాన్ని మీరు ఎవరికి చెప్పినా కూడా ఇది నమ్ముతారు.
1: And you are carried away. You have got belief in everybody, whatever is said to you.
0: కాని నేను చెప్తే వారు నమ్ముతారు నమ్మరు అని మీరు సందేహించనక్కర్లేదు.
1: But you don't doubt whatever Bhagavan says. Everyone is bound to have faith, total faith in what Bhagavan says.
0: కనుక మీరందరూ కూడా ఏక మనస్సుతో ఉంటుండండి.
1: All of you remain with one pointedness, with one mind.
0: అనేక మంది యోగులు భోగులు జోగులు విరాగులు వైరాగులు అందరు కూడా మార్పు చెందుతూ వచ్చారు.
1: వి ఫైండ్ మెనీ పీపుల్ ఆస్పిరెంట్స్ ద సీకర్స్ ద రిచ్ ద అఫ్లుయెంట్ ద రెనన్షియన్స్ హూ గో ఆన్ చేంజింగ్.
0: వారి మనసు ఉండినప్పుడే వారికి తప్పక అక్కడ దర్శనమిస్తుంది.
1: అండ్ ఇఫ్ దే హ్యావ్ ద చేంజెస్ మైండ్ దే విల్ హ్యావ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది మేనిఫెస్టేషన్.
0: ఋషికేశ్ పోయినప్పుడు ఋషికేశ్
1: వెన్ భగవాన్ హ్యాడ్ బీన్ టు ఋషికేశ్
0: పురుషోత్తమానంద అని ఒక సన్యాసి ఉండేటువంటి వాడు.
1: దేర్ వాజ్ ఎ సెలిబ్రేట్ రెనన్షియంట్ బై నేమ్ పురుషోత్తమానంద.
0: పురుషోత్తమానంద ఎక్కడ ఉన్నాడు? వశిష్ఠ కేవ్లో ఉంటున్నాడు.
1: పురుషోత్తమానంద వాజ్ స్టేయింగ్ ఇన్ ఏ కేవ్ నియర్ ఋషికేశ్.
0: వశిష్ఠ కేవ్.
1: అండ్ దట్ కేవ్ ఇస్ వశిష్ఠ కేవ్.
0: ఆయన ఒకరు తప్ప ఆ కేవ్లో ఎవ్వరూ ఉండరు.
1: పురుషోత్తమానంద లివ్డ్ ఆల్ అలోన్ ఇన్ దట్ వశిష్ఠ కేవ్. నో వన్ ఎల్స్ దేర్.
0: అందులో చిన్న దీపం పెట్టుకుని
1: అండ్ హెస్ గాట్ ల్యాంప్ ఓవర్ దేర్ వెరీ స్మాల్ వన్.
0: తాను ఒక్కడే అక్కడ ఉంటుంటారు.
1: అండ్ ఈ రిమైన్డ్ ఇన్ సాలిట్యూడ్.
0: కొంచెం బజార్కి వచ్చి అంటే రోడ్డుకు వచ్చేసి ఎవరైనా పోతుంటుంటే కొంచెం పాలు ఇవ్వండి అంటారు.
1: ఇఫ్ ఎనీవన్ పాసెస్ బై ద స్ట్రీట్ పీపుల్ విల్ ఆస్క్ వుడ్ గివ్ అస్ సమ్ మిల్క్.
0: ఏ మిల్క్ అయినా సరే,
1: ఎనీ మిల్క్ వాట్స్ ఎవర్,
0: ఎనిమిది కానీ ఆవుది కానీ గేదెది కానీ ఏదైనా మిల్క్ కొంచెం ఇవ్వండి.
1: ఇట్ మే బి ఎనీ మిల్క్ that you have, he used to ask, would you give me some milk?
0: Whatever he asked, he would give me some milk.
1: And he takes from them the milk and keeps it in a safe place.
0: Tea chesukune vaadu.
1: And then he used to make use of it.
0: Dantlo koncham neelu posi deeni tea tho kalpukunetundi vaadu. Chakra vesukune vaadu.
1: He will mix it with water and add some tea and sugar and consume.
0: కట్టగలపడికి ఆయన కొండ ఎక్కడానికి రోడ్డు పైన పోవడానికి కూడా శక్తి లేకపోయింది.
1: హీ డిడ్ హావ్ సఫిషియెంట్ స్ట్రెంగ్త్ టు క్లైంబ్ అపాన్ ద మౌంటైన్ అండ్ వాక్.
0: కానీ ఆ మౌంటైన్ కూడాను ఋషికేశ్ పోయాడు. చాలా ఎత్తైనటువంటిది.
1: ద మౌంటైన్ ఈజ్ వెరీ హై ఎన్ రూట్ టు ఋషికేశ్.
0: కానీ నాలుగు రెండు చేతులు రెండు కాళ్ళు కూడా పెట్టి కట్టగడపెట్టి కొండ ఎక్కేవాడు.
1: అండ్ హీ హాడ్ టు క్రాల్ విత్ బోత్ ది లెగ్స్ అండ్ హ్యాండ్.
0: పై ఎవరైనా కొంచెం పాలిచ్చిందంటే అది ఒక వారం రోజు పెట్టుకునేవాడు.
1: అండ్ ఇఫ్ ఎనీవన్ గివ్స్ హిమ్ సమ్ మిల్క్ హీ యూజ్ టు కీప్ ఇట్ ఫర్ ఎ వీక్.
0: దాంట్లో ఇంత పాలు పోసుకునేవాడు.
1: అండ్ దెన్ హీ మిక్స్ సమ్ వాటర్ ఇన్ ద మిల్క్.
0: ఒక వారం కూడా ఎవరి దగ్గరికి పోయేటువంటి వాడు.
1: అండ్ ఫర్ వన్ వీక్ హీ నెవర్ విజిటెడ్ ఎనీబడి.
0: దాంతోనే కాలం గడుపుకునేటువంటి వాడు.
1: అండ్ హీ స్పెంట్ ఆల్ ద టైమ్ విత్ దట్ లిటిల్ మిల్క్ హీ హ్యాడ్.
0: అట్లా ఉండేటువంటి ఒక పురుషోత్తమానంద
1: సచ్ ఎ పర్సన్ పురుషోత్తమానంద
0: స్వామి అక్కడ పోతానే ఇచ్చాడు.
1: వెన్ వన్ స్వామి హ్యాడ్ బీన్ టు ఋషికేశ్ పురుషోత్తమానంద సా భగవాన్ దే
0: చిన్న చీటి రాసిచ్చాడు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ కమ్ భగవాన్ కమ్ భగవాన్ కమ్ భగవాన్.
1: హీ రోట్ ఎ స్మాల్ స్లిప్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ కమ్ భగవాన్ కమ్ భగవాన్.
0: దర్శన దర్శన దేవ్ దర్శన దేవ్.
1: ఓ భగవాన్ గివ్ మీ యువర్ దర్శన్ ఐ వాంట్ యువర్ దర్శన్ హీ ప్రేడ్.
0: ఒక్క జాబు చూచాను నేను పరిగెత్తొచ్చాను కిందికి.
1: ద మూమెంట్ భగవాన్ సా దట్ స్లిప్ ఇమ్మీడియట్లీ భగవాన్ వెంట్ దేర్.
0: కానీ అక్కడికి వచ్చేప్పటికే తలుపు వేసుకున్నాడు.
1: బట్ భగవాన్ వెంట్ దేర్ అండ్ హీ క్లోజ్ ది డోర్స్.
0: కానీ ఆయన దానికి లేచి వచ్చి తీసేకి బరువు అయిపోయింది. గోల్డ్ బరువు.
1: హీ డిడ్ంట్ హ్యావ్ ఎనఫ్ ఆఫ్ స్ట్రెంగ్త్ టు గెట్ అప్ అండ్ ఓపెన్ ద డోర్.
0: నేను పోతుంటే నా వెంట పరిగెత్తొచ్చాడు కస్తూరి.
1: And Kasturi ran behind Swami as Swami was proceeding ahead.
0: అప్పుడు కస్తూరి కూడా మంచి బలవంతుడిగా ఉండేటాడు.
1: కస్తూరి వాజ్ రిలేటివ్లీ క్వైట్ స్ట్రాంగ్ ఎట్ దట్ టైమ్.
0: నేను కస్తూరి ఇద్దరు వెళ్ళాం.
1: కస్తూరి అండ్ భగవాన్ వెంట్ దేర్.
0: అప్పుడు ఆయన చిన్న మాటలతో మాట్లాడుతున్నాడు ఈ పురుషోత్తమానంద.
1: పురుషోత్తమానంద వాజ్ స్పీకింగ్ వెరీ సాఫ్ట్లీ.
0: ఇప్పుడు నేను పురుషోత్తముడైనాను.
1: నౌ హీ సేస్ ఐ యామ్ పురుషోత్తమ ద నోబ్లెస్ట్ అమంగ్ మెన్.
0: ఉత్తమ పురుషుడు అయిపోయినాను నేను.
1: నౌ ఐఎమ్ ఏ నోబుల్ మ్యాన్
0: అని చెప్పేటప్పటికీ అక్కడ ఎవరు లేరు తాళం కొట్టడానికి. కస్తూరి ఒక్కడే ఉన్నాడు.
1: నో వన్ ఈస్ దేర్ టు ట్యాప్ ద డోర్. కస్తూరి వాజ్ దేర్ ఆల్ అలోన్.
0: ఆయన మాత్రం చాలా సంతోషించి
1: అండ్ హీ వాజ్ వెరీ హ్యాపీ.
0: మీరిద్దరు కలిసినప్పుడు నాకు చాలా ఆనందమైంది.
1: ఐఎమ్ సో హ్యాపీ దట్ బోత్ ఆఫ్ యూ హ్యావ్ కమ్.
0: అప్పుడు ఆయన లోపల ఉండి నన్ను కూడా లోపల పెట్టుకున్నాడు.
1: అండ్ పురుషోత్తమానంద వాజ్ ఇన్సైడ్ కాల్డ్ భగవాన్ ఆల్సో టు గో ఇన్. స్వామి వెంట్ ఇన్ టు దట్.
0: అప్పుడు పురుషోత్తమానంద కస్తూరికి చెప్పాడు.
1: అండ్ పురుషోత్తమానంద టోల్డ్ కస్తూరి,
0: కస్తూరి మీరంతా లోపల చూడండి లోపల.
1: హీ సెడ్ కస్తూరి యు సీ వాట్ ఆల్ ఇస్ దేర్ ఇన్సైడ్.
0: అందుకే కస్తూరి కొంచెం పేపర్ వాడు కదా అతనికి కొంచెం ఆశగా ఉంది.
1: కస్తూరి బీయింగ్ ఎ జర్నలిస్ట్ హీ వాజ్ క్వైట్ ఇన్క్విజిటివ్.
0: కనుక అంతా చూస్తూ పోతున్నాడు.
1: సో హీ వెంట్ ఆన్ వాచింగ్ ది సరౌండింగ్స్.
0: ఈ పురుషోత్తమానంద దృష్టి నా పైన పెట్టాడు.
1: బట్ పురుషోత్తమానంద హ్యాస్ కాస్ట్ హిస్ కాన్సన్ట్రేటెడ్ లుక్స్ ఆన్ భగవాన్.
0: నేను ఒక డేట్ ఇచ్చిపోయాను.
1: భగవాన్ గేవ్ ఎ డేట్.
0: ఎప్పుడే నేను కనిపించానంటే మీ ఇదంతా కూడా చాలా ఇదైపోతుంది గలాట అయిపోతుంది.
1: ఇఫ్ యూ వాంట్ టు సీ మీ దేర్ బి లాట్ ఆఫ్ కన్ఫ్యూషన్ దేర్ బి లాట్ ఆఫ్ డిస్టర్బెన్స్ ఇన్ ద విసినిటీ
0: అని చెప్పి నేను ఒక జాబ్ ఇస్తాను. ఆ జాబ్ లో అప్పుడు చూసుకోమని చెప్పి చెప్పాను.
1: భగవాన్ సెడ్ ఐ విల్ గివ్ యూ ఎ లెటర్ అండ్ దెన్ యూ కెన్ ఓపెన్ ద లెటర్ అండ్ గో త్రూ ద కంటెంట్స్.
0: కస్తూరి దగ్గర ఇంత చీటీ తీసుకున్నాను.
1: అండ్ హీ కలెక్టెడ్ ఎ స్మాల్ స్లిప్ ఫ్రమ్ కస్తూరి.
0: పలాని డేట్ కు పలాని టైం కు నేను వస్తాను.
1: భగవాన్ సెండ్ ద మెసేజ్ ఐ విల్ సర్టన్లీ కమ్ అట్ ఎ స్పెసిఫిక్ డేట్ ఆన్ సచ్ ఎ సచ్ ఎ టైమ్ సచ్ ఎ సచ్ ఎ డేట్.
0: ఆనాటికి తాను బాగా స్నానం చేశాడు. గంగలో పోయి మునిగాడు. చాలా ఆనందంగా వచ్చి కూర్చున్నాడు.
1: దట్ డే హీ గాట్ అప్ హ్యాడ్ హిస్ హోలీ డిప్ ఇన్ గంజెస్ అండ్ సాట్ క్వైట్లీ.
0: నా యొక్క దర్శనం కోసమని కాచుకోని ఉన్నాడు.
1: వాజ్ వెయిటింగ్ ఫర్ దర్శన్ ఆఫ్ భగవాన్.
0: ఆయన కేవలం నేను పోతే నేను ఆయన కనపడ్డు ఆయన నాకు కనపడ్డు.
1: ఇఫ్ ఈజ్ నాట్ దేర్ ఇన్ ద కేవ్ ఈజ్ నాట్ పాసిబుల్ ఫర్ హిమ్ టు సీ భగవాన్ అండ్ భగవాన్ కెనాట్ సీ హిమ్ ఫిజికలీ.
0: కనుక ఆయన పెట్టుకుని కూర్చున్నాడు. చూస్తూ చూస్తూ చూస్తున్నాడు అట్టే పడిపోయాడు.
1: He was watching and he was staring and fell.
0: అప్పుడు అతను నాకు ఒక టెలిగ్రామ్ ఇచ్చాడు.
1: And then he sent a telegram to Bhagwan.
0: I am coming today.
1: He sent a telegram to Bhagwan. I am coming today.
0: Be ready, be ready, be ready.
1: Be ready, be ready.
0: ఇచ్చాడు. నేను దాన్ని చూసుకున్నాను. నేను నా వెంట ఉన్నాడు చూడండి, రాజారెడ్డి ఉన్నాడు. రాజారెడ్డి ఇప్పుడు బొంబాయిలో ఉన్నాడు.
1: అండ్ దర్ ఇస్ ఆల్సో రాజారెడ్డి ఇన్ ది కంపెనీ ఆఫ్ భగవాన్. హీఈస్ నౌ దేర్ ఇన్ బాంబే.
0: అప్పుడు రాజారెడ్డికి నేను చెప్పాను.
1: భగవాన్ టోల్డ్ రాజారెడ్డి,
0: ఇవ పలాంటి డేట్ లోపల మీరు కాచుకోండి, మీరే రేడియో పెట్టుకుంటారు, అది మీకు తెలిసింది కానీ నాకు తెలియదు.
1: అండ్ యూ కీప్ ది స్లిప్ విత్ యూ, ఐఎమ్ గోయింగ్ టు విజిట్ యూ ఆన్ సచ్ సచ్ డేట్ ఎట్ పర్టికులర్ టైం.
0: ఢిల్లీలో అందరూ కాచుకున్నారు.
1: దేర్ ఇన్ ఢిల్లీ ఆల్ పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ స్వామి, ఆల్ డిగ్నిటరీస్ వర్ వెయిటింగ్ ఫర్ స్వామి.
0: అందరూ కాచుకుని ఉన్నారు.
1: దేవర్ ఆల్ వెయిటింగ్ ఫర్ హిమ్.
0: వెయిటింగ్ చేసుకుంటూ ఆ డేట్ అంతా దాన్ని ఏదో ఏదో నంబర్ ఇచ్చి ఉంటారు.
1: దెన్ దేర్ వాస్ బ్రాడ్కాస్ట్ న్యూస్.
0: ఒక నంబర్ ఉంటుంది, ఆ నంబర్ వేసుకున్నారు, అందరూ చూశారు.
1: అండ్ దే కుడ్ ట్యూన్ దేర్ రేడియో అండ్ దే ఆల్ కుడ్ సీ స్వామి.
0: అప్పుడు ఆయన పురుషోత్తమానంద కింద పడిపోయాడు, ప్రాణం పోయింది.
1: యాజ్ ఆల్ వర్ వాచింగ్ పురుషోత్తమానంద ఫెల్ డౌన్ అండ్ బ్రీత్ హిజ్ లాస్ట్.
0: పోయేటప్పటికి అందరూ నాకు టెలిగ్రామ్ ఇచ్చారు.
1: అండ్ ఆల్ సెండ్ టెలిగ్రామ్స్ టు భగవాన్.
0: స్వామి పురుషోత్తమానంద వచ్చారు.
1: స్వామి పురుషోత్తమానంద రీచ్ యూ.
0: నేను చెప్పాను అవును అవును అన్నాను.
1: భగవాన్ సెడ్ ఎస్ ఎస్ హీ రీచ్ మీ.
0: కనుక అతని యొక్క అతని గుహ లోపల మీరు పోయి చూడండి అని చెప్పి చెప్పాను.
1: భగవాన్ సెడ్ యూ గెట్ ఇన్ దట్ వశిష్ఠ కేవేర్ పురుషోత్తమానంద స్టేడ్, యూ గో అండ్ వాచ్.
0: హిందూ ఎక్స్ప్రెస్ ఇవన్నీ వీళ్ళందరూ కూడా పోయినారు అక్కడికి.
1: ఆల్ దీస్ జర్నలిస్ట్ హిందూ ఎక్స్ప్రెస్ దే ఆల్ వెంట్ దేర్.
0: అక్కడ పోయి ఆ కేవ్ ను తెరిచి చూస్తే,
1: when they opened the door and started seeing the whole cave,
0: guhanta kodanu basmanga nidindi.
1: Whole cave is full of vibhuti of Bhagavan there in the cave.
0: Kala doriki Shivananda vaadu anta vachesi ayanu teesukoni poi ayanu ganga lo kalipar.
1: Ultimately the body was taken and then immersed in Ganges.
0: Appadi nunchi kodanu Purushottamananda peru chaala perigipoyindi.
1: And since that day, Purushottamananda was popular day by day, more and more.
0: Purushottamananda shishiru andaru Puttaparthiki vachesaru.
1: All disciples of Purushottamananda visited Puttaparthi. They arrived here.
0: Akkada vachi 10 days nilichipoyaru.
1: They stayed here for 10 long days.
0: Maa guru mee daggariki vachesaru.
1: They all told Bhagavan, our guru reached you and we all have come here.
0: Kanuka mem atani darshinchukoni povalla.
1: Want to see him and go Bhagavan.
0: అని చెప్పి వాళ్ళు అక్కడ ఉంటున్నారు. వాళ్ళందరినీ నేను ఒక రూమ్ లో పెట్టుకుని చాలా వాళ్ళకందరూ మంచి గౌరవ మర్యాదలు ఇచ్చి వాళ్ళు ప్రేమించి నేను పంపించాను.
1: ఆల్ కర్టెసీ హాస్పిటాలిటీ వర్ ఆల్ ఎక్స్టెండెడ్ టు ది డిసైపుల్స్ ఆఫ్ పురుషోత్తమానంద అండ్ ఆల్ రిటర్న్ హ్యాపీలీ.
0: పురుషోత్తమానంద చాలా ఉత్తముడే.
1: పురుషోత్తమానంద ఈజ్ రియల్లీ ఏ నోబుల్ సోల్.
0: ఉత్తముడే, పురుషోత్తముడు.
1: Is Purushottama, the noble among Purushas, men.
0: Ani andaru chaala aanandincharu.
1: All were very happy on noticing this.
0: Purushottamananda kevalam nenu 2 dinalu untunnanu.
1: Swami stayed with Purushottamananda for 2 days.
0: Oka dinam undi vellipodam anukunnanu.
1: One day he wanted to return.
0: Kaani ayana koraadu inka oka dinam undi chesipondi vachinaratte nenu ayana cheppu.
1: He prayed to Bhagavan to stay there for a day more.
0: అప్పుడు ఒక దినం ఎక్కువగా ఉంటుండి అతన్ని సంతోషపెట్టి అతను అన్ని విధ ఆయన కట్టేటప్పటికి పండుకున్నాడు. తన నా తొడ పైన పెట్టి పండుకున్నాడు.
1: స్వామి స్టేడ్ దేర్ వన్ డే ఎక్స్ట్రా అండ్ పురుషోత్తమానంద కెప్ట్ హిజ్ హెడ్ ఆన్ ద ల్యాప్ ఆఫ్ భగవాన్.
0: నిద్రపోయాడు.
1: అండ్ హీ స్లెప్ట్.
0: నిద్రపోయిన వాడు ఎట్టపోయినాడు, చాలా సమాధిలో పోయాడు.
1: And the sleep took him to samadhi state.
0: ఎంత సేపు అయినా ఇంకా దేయలేదు.
1: And he didn't get up for any length of time.
0: కానీ ఇంకొకరు డిస్టర్బెన్స్ చేయకూడదు.
1: But no one should be disturbed.
0: అప్పుడు అతనే ఉంటుంది, నేను కూడా అక్కడే ఉన్నాను.
1: And as he remained in samadhi, Bhagavan also didn't disturb him.
0: చీకటి అయిపోయింది.
1: And it was dark.
0: ఎక్కడ ఏమీ కనపడటం లేదు.
1: And nothing is visible at that time.
0: అది చూచి కస్తూరి ఎవరితో చెప్పాడు, ఓ చిన్న ల్యాంటర్న్ తీసుకురండి.
1: వాచింగ్ దిస్ కస్తూరి టోల్డ్ సంబడి, అట్లీస్ట్ బ్రింగ్ సమ్ ల్యాంప్.
0: అప్పుడు చిన్న ల్యాంప్ పెట్టుకుని ఆ రూమ్ లోపల నేను, కస్తూరి, పురుషోత్తమానంద ముగ్గురు మాత్రమే ఉన్నాను.
1: with that lamp, small lamp over there, Bhagavan, Kasturi, Purushottamananda spent the whole night in that cave. This is the history of Purushottamananda.
0: అక్కడి వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తే శివానంద ఒకే కోపం.
1: శివానంద ఇస్ ఫుల్ ఆఫ్ యాంగర్.
0: అక్కడ రెండు దినాలు ఉన్నారు, ఇక్కడ ఉండలేదు, మా శాస్త్రం ఉండవు, అట్లా ఇట్లా చాలా బాధపడ్డాడు.
1: శివానంద ఫెల్ట్ వెరీ సాడ్, భగవాన్ యు స్టేడ్ దేర్ విత్ పురుషోత్తమానంద ఫర్ 2 డేస్ అండ్ నౌ యు ఆర్ నాట్ స్టేయింగ్ విత్ అస్. హీ వాజ్ వెరీ యాంగ్రీ, అప్సెట్.
0: ఎవరైనా కోపడుకొని నాకేమి,
1: let anyone think as they feel, but
0: Bhagavan is not bothered.
1: I stayed there with Purushottamananda.
0: Evarem anukunnaga nakem bayam ledu.
1: Let anyone feel as they wish, but Swami is not bothered.
0: Rendavadi nenu Purushottamananda asramlo rendu dinamulu nenu untunanu ani paper lo vachetappudiki andaru aanandicharu.
1: When one of the newspapers came with the news that Bhagavan stayed with Purushottamananda for 2 days, everybody, the whole population, were extremely happy on coming to know this news. And Bhagavan gave happiness, bliss to everybody that assembled.
0: Happiness, and I am happy. None.
1: Bhagavan said, if you are all happy, I am happy. That Vasishtha cave is as it is even this day.
0: ఇప్పుడు కూడా అట్టే ఉంది.
1: ఈవెన్ నౌ ఇట్ ఈస్ లైక్ దాట్.
0: పోయినతో ఢిల్లీకి పోయినప్పుడు కూడాను ఢిల్లీలో కూడాను అతని ఫోటో పెట్టి ఆ డేట్ లోపల అందరికీ బలి జరిపించారు.
1: వెన్ భగవాన్ విజిటెడ్ ఢిల్లీ అండ్ భగవాన్ మేడ్ ఎవ్రీబడి టు జాయిన్ భజన్.
0: ఈ విధంగా అనేక మంది ఋషులు చాలా పరితపిస్తున్నారు.
1: దెర్ ఆర్ మెనీ సేజెస్ అండ్ సెయింట్స్ హూ ఆర్ యర్నింగ్ ప్రేయింగ్ ఫర్ భగవాన్.
0: ఈ విధంగా వారందరూ కూడాను ప్రేమిస్తుంటుంటే మీరందరూ ఈ విధంగా ప్రేమిస్తున్నారు.
1: When that is the height of love of those sages saints there, and this is the state of our love here.
2: You were listening to excerpts from a divine discourse delivered by Bhagwan Baba on the 11th of October 2005 in Prashanti Nilayam during the Dasera festival. By giving an example from the life of the Krishna avatar, Baba described how God alone can bring about a transformation of the human mind. He also added that only when we develop faith in God, He will come to our rescue. Thank you and Sai Ram.
3: You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: బాల్యంబునందున పలువురితో కూడి ఆటపాటల యందు ఐక్యుడవురు.
1: ఇన్ చైల్డ్హుడ్ వన్ ఐడెంటిఫైస్ హిమ్సెల్ఫ్ విత్ ఆల్ ది ప్లే, ఫన్ అండ్ ఫ్రాలిక్.
0: యవనంబునం

0: In youth, one spends time establishing association, contact, friendships with everybody, concentrating on the earning.
1: Mudimi vachinayanta murahari teluvaka adi idi ledani aratinchu.
0: In advanced age, one does not think of God, goes on repenting and regretting for all that they have not been enjoying at that stage.
1: Kani anchambura kadilileka.
0: But as the end approaches, he could not find the objective.
1: Dravya marjinchuta tagiriyundu.
0: He is still after money and wealth.
1: Prapanchamuna vidyavanturu kotakolali unnaru.
0: In this world, there are crores and crores educated people.
1: Chinna pillavani modalukoni వృద్ధుల వాళ్ళకు కూడాను చదవాలి చదవాలి చదవాలి అనేటువంటి ఆశతో బ్రతుకుతూ ఉన్నారు.
0: We find right from tiny tots to this level of the old people who want to learn, who want to study still more.
1: అయితే ఆ చదువు వల్ల వారికి లభించేటువంటి ఫలితం ఏమిటి?
0: What is the ultimate result of all this reading, this study?
1: కలపటికి అనేక విధములుగా అవస్థలకు గురి అయిపోయి ఈ విద్యలన్నీ దేనికి సహాయపడుతున్నవి అంటే పట్టపూటి కోసం సహాయపడుతున్నది.
0: What is happening finally? They are put to all ways of suffering and misery, and all the education they acquired during the period of their lifetime will help at the most to eke out their living.
1: కానీ కూటికి మొదలు కోటీశ్వరం వరకు కూడాను కేవలము చదువు చదువు చదువు చదువు. ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి అప్పులైనా చేసి పిల్లల్ని చదివిస్తున్నారు తల్లిదండ్రులు.
0: రైట్ ఫ్రమ్ ఎ పాపర్ టు ఎ మిలియనేర్, ఆల్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ ప్రిపేర్డ్ టు స్పెండ్ లాట్ ఆఫ్ మనీ. సమ్ ఈవెన్ హ్యావ్ టు టేక్ loans also to educate their children.
1: Inta chesinappudigini aa tallidandrulu paina sariyainatvanti oka krutagnatanu choopatam ledhu.
0: Though the parents spend a lot of their time and their resources for children, children don't seem to have the spirit of gratitude towards them.
1: Evaru nannu chadivinchari nannu evaru inta peddavariga chesari అనేటువంటి విషయము ఏమాత్రం కూడా యోచించరు.
0: The youngsters do not understand those who are responsible for all the education they received, all the benefits they enjoyed.
1: ఇట్టి పరిస్థితి యందు ఈ ఎడ్యుకేషన్ అనేటువంటిది ఏమిటి?
0: Under these circumstances, let us understand what education is.
1: పుస్తకములు పఠించి పూర్తిగా చూచిన సర్వశాస్త్రములు.
0: One has gone through all the sacred texts, got into the depth of all that information contained in the books.
1: Nisthulamaina vidyanu nerchite antaru.
0: I have become an expert in all varied branches of knowledge.
1: Kani inni nerchi inta chadivi kattayapatiki veediki emaina shanti unnada?
0: Having learnt all this, having acquired the whole of the knowledge in varied disciplines, do they enjoy any peace at all?
1: పుస్తకం నుంచి పఠించినటువంటి యొక్క విద్యలన్నీ కూడా కేవలము భౌతిక దేహం నిమిత్తమే.
0: All the knowledge that we acquire by reading the books, the bookish knowledge, gives you only the worldly knowledge, the physical information.
1: కానీ నిజమైన విద్య ప్రతి మానవుని యందు కూడా ఉంటున్నది.
0: In fact, the true education is latent and immanent in every human being.
1: ఇంట్లో ఉండేటువంటి ఆడవారికి కూడాను విద్య అన్ని చక్కగా తెలుసు.
0: We also know the women being highly educated.
1: విద్యలు ఎందు ఏదో గొప్ప విద్య ఉన్నదని చాలా ఆశిస్తున్నారు.
0: People expect very high standards of respectability and esteem by learning.
1: ఇంత చదివి కూడాను వారి ఎందు కించిత్తైన కూడాను తగినటువంటి విజ్ఞానం ఏమాత్రం కనిపించడం లేదు.
0: With all the study that has gone through over the period of time, we don't find any wisdom, trace of wisdom in them.
1: ఇప్పుడు ప్రతి తల్లిదండ్రులు కూడాను తన బిడ్డలను స్కూల్కు పంపిస్తున్నారు.
0: Every parent sends his children to schools.
1: ఎందుకోసం పంపుతున్నారని ప్రశ్నిస్తే ఉద్యోగం కోసం.
0: If you ask them, why do you send your children to schools? They say, to get a good job.
1: అలాగా ఉద్యోగం చేసి మీరు ఏం చేస్తున్నారు?
0: With all this job oriented education, what is that you do?
1: తాను బాగుపడటం లేదు, తల్లిదండ్రులకు తగినటువంటి సహాయం చేయటం లేదు.
0: In fact, the modern man has no transformation, reformation in him, and nor is he of any help to his parents.
1: కానీ నేను విద్యావంతుడని విర్రవీగుతున్నాడు.
0: But he is highly egoistic because of his knowledge.
1: విద్యను నేర్చుతున్నచు కేవలం అహంకారం ఎందుకు?
0: Why should you be egoistic at all for all the education that you acquired?
1: విద్య యొక్క విశిష్టత వినయము.
0: The significance of education lies in humility.
1: కానీ ఆ వివేకమైనటువంటిది, విజ్ఞానమైనటువంటిది మానవుని అందు లేకుండా ఉండిన ఎన్ని నేర్చి ప్రయోజనం ఏమిటి?
0: Without wisdom, without the sense of discrimination and humility, what for all the education?
1: సమాజం యొక్క క్షేమం కోసమని మేము విద్యను నేర్చుతున్నాము.
0: We study keeping in view the welfare of the whole society.
1: కానీ సొసైటీకి ఏం చేస్తున్నారు వీరు?
0: What is that we are doing for the society?
1: సొసైటీ నుంచినే ఈ విద్యావంతులు ఎంతనో నేర్చుకుంటున్నారు.
0: From the society only we are benefited and learn many things.
1: తల్లిదండ్రులకు తెలిసినంత వివేకం కూడా చదువుకున్నటువంటి వాళ్ళకి తెలియటం లేదు.
0: In fact, the educated man today is not that intelligent, as is not that powerful in discrimination when compared to others.
1: కాని ఇంత మాత్రమేనకై వీరు ఎందుకు ఇంత విర్రవీగటం?
0: After all, with this little knowledge you have, why should you be egoistic at all?
1: ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా విద్యార్థులందు కేవలం వినయం శూన్యమైనది.
0: In modern students, there is no iota of humility at all.
1: పెద్దలను ఏ విధంగా గౌరవించాలి?
0: హౌ టు రెస్పెక్ట్ ఎల్డర్స్?
1: తాను సమాజంలో ఏ విధంగా సమాజ సేవ చేయాలి?
0: హౌ వన్ షుడ్ రెండర్ సర్వీస్ టు ద కమ్యూనిటీ?
1: కానీ ఇవి రెండు కూడా తెలియకుండా కేవలం గ్రంథ పరిచయం మాత్రమే అభివృద్ధి చేస్తున్నారు.
0: సో దేర్ ఇస్ నో సర్వీస్, నో హ్యూమిలిటీ, బట్ వన్ గెట్ సాటిస్ఫైడ్ విత్ దిస్ బుకిష్ నాలెడ్జ్.
1: ఈ బుకిష్ నాలెడ్జ్ వల్ల నేర్చుకున్నటువంటిది ఏమిటి? ఆర్టిఫిషియల్ విద్య.
0: By this bookish knowledge, your life becomes totally artificial.
1: The life anta artificial gaane untundadi.
0: The entire life is full of this artificial.
1: Tindi anta artificial gaane untundadi.
0: Learning is artificial.
1: Nadachatamu kuda artificial gaane untundadi.
0: Even the walking style is artificial.
1: Anni style gaane untundadi.
0: Everything is of this type, artificial nature.
1: Idi nechukodaniki college lu pampinchalana?
0: To lead an artificial life, should you go to a college?
1: నిజంగా నేను కాలేజీకి వచ్చినందు దేనికోసం అని తనకు తాను ప్రశ్నించుకోవాలి.
0: Each one has to question himself, what is it that has brought me to this college?
1: అప్పుడే తాను సరైనటువంటి యొక్క మననం చేయవచ్చును.
0: Then only can have true learning.
1: గ్రంథమును పరిచయం చేయటము చదువు కాదు.
0: The textual knowledge, the bookish knowledge, is not true education.
1: కేవలము బుక్ లో ఉన్నటువంటిది మస్తకానికి చేర్చుకుంటారు, మస్తకంలో ఉన్నటువంటిది పుస్తకం కదా రాస్తారు. ఈ పుస్తకము మస్తకము రెండింటి ఎందు వీళ్ళు కాలం అంతా వ్యర్థం చేస్తున్నారు. కానీ ప్రాక్టికల్ నన్ను ఏ అర్థం చేసుకోలేదు.
0: హీ గ్యాదర్స్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఆల్ ద బుక్స్ అండ్ అగైన్ స్టార్ట్ రైటింగ్ ద బుక్. ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ bidirectional flow of information, pustaka the book and mastaka the head.
1: Kani pustakamulinda mastuka chaduvunde.
0: In books, pustaka, there is lot of information, mastuka, lot of information.
1: Mastakamulayandu matti rendu.
0: But mastaka the head is full of matti, the mud.
1: దాంట్లో వచ్చేటువంటి ఫలితం ఏమాత్రం కూడా మనకు కనిపించడం లేదు.
0: యూ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ పాజిటివ్ రిజల్ట్స్ అవుట్ ఆఫ్ సచ్ ఎడ్యుకేషన్.
1: ప్రతి విద్యావంతుడు కూడాను మననం చేయాలి.
0: ఎవ్రీ ఎడ్యుకేటెడ్ మ్యాన్ షుడ్ థింక్ ఇన్ దిస్ స్పిరిచువల్ డైరెక్షన్.
1: అందరూ చేస్తున్నారే కానీ దీనివల్ల వచ్చేటువంటి ఫలితం ఏమిటి?
0: ద చీఫ్ గెస్ట్ ఇన్ హిస్ అడ్రస్ మెన్షన్డ్ దో ఆల్ పీపుల్ లెర్న్ అండ్ స్టడీ, వాట్ ఈస్ అల్టిమేట్ రిజల్ట్ అవుట్ ఆఫ్ దిస్?
1: ఇంత మాత్రమనకై మనం ఎన్ని వేలు ఖర్చు పెడుతున్నాము?
0: ఫర్ దిస్ వి స్పెండ్ థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ మనీ.
1: ఈ చదువుకున్నటువంటి వారంతా చేసేటువంటి పని ఏమిటి?
0: వాట్ ఈస్ దట్ దీస్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆర్ డూయింగ్?
1: సమాజంలో ఏమైనా శాంతిని పోషిస్తున్నారా?
0: డూ దే ఎస్టాబ్లిష్ పీస్ ఇన్ సొసైటీ?
1: వ్యక్తులైనా చక్క చేస్తున్నారా?
0: ఆర్ దే ట్రాన్స్ఫార్మింగ్ ఇండివిజువల్స్ ఇన్ ద కమ్యూనిటీ?
1: ఏ చదువుకున్నటువంటి వారి యొక్క ఇంటి చూసినా కూడాను వాళ్ళ పిల్లలు ఏమాత్రము డిసిప్లిన్ ఉండటం లేదు.
0: There is no discipline among the children of these educated people.
1: తల్లిదండ్రుల దగ్గర ఏమో వినయంగా ప్రవర్తిస్తారు.
0: They behave with all the humility in front of their parents.
1: బయట చూస్తే చాలా పక్క రౌడీస్ గా పెరుగుతుంటారు.
0: But the moment they go out of their homes, they behave like rowdies, vagabonds.
1: కనుక మొట్టమొట బయట మంచి పేరు సంపాదించాలి.
0: Therefore it is absolutely necessary.
1: ఈనాడు మీరు చదివంతా కూడాను బయట ప్రపంచం కోసం
0: ఆల్ అవర్ స్టడీస్ ఆర్ మెంట్ ఫర్ ది అవుట్ సైడ్ వరల్డ్.
1: కానీ తన ఇన్సైడ్ ఉన్నటువంటి ఒక ఆత్మ ప్రబోధం ఏమాత్రం కూడా వారు ప్రచారం చేయటం లేదు.
0: బట్ నో వన్ ఈస్ సీరియస్లీ థింకింగ్ అబౌట్ ద ఇన్నర్ మెసేజ్, ద ఇన్నర్ లెసన్స్.
1: మనకు ఆత్మ ప్రబోధమే నిజమైనటువంటి విద్య.
0: ఇట్ ఈస్ ఓన్లీ ద సెల్ఫ్ అవేర్నెస్ which is most important.
1: అది లేకుండా ఎన్ని బోధనలు చేసి కూడా ప్రయోజనం ఉండదు.
0: Without this awareness of the self, all the rest of the knowledge is useless.
1: ఏంటి knowledge?
0: What is this knowledge?
1: ఈ knowledge అంటున్నారు, అలర్జీగా పెంచుతున్నారు.
0: We say knowledge, but ultimately it lands up in allergy.
1: దీనికోసం మనం చదవటం.
0: Should we study to develop allergy?
1: తన యొక్క ప్రభావాన్ని తాను చూపుకుంటున్నాడే కాని మనసు యొక్క ప్రభావము, హృదయం యొక్క పవిత్రత ఎవరికి కనిపించడం లేదు.
0: హీ థింక్స్ ఆఫ్ ఎక్సర్సైజింగ్ ఇన్ఫ్లుయెన్స్ రెస్పెక్టబిలిటీ ఇన్ ది సొసైటీ, ఫర్ గెటింగ్ ద వెరీ మైండ్ అండ్ ఆల్సో హిస్ హార్ట్.
1: ఈనాడు ప్రపంచం లోపల ఎక్కడ చూసినప్పటికీ మాటలు మంచివి.
0: ఇన్ ద మోడర్న్ వరల్డ్ వేర్ ఎవర్ యూ గో యూ లిసన్ టు నైస్ వర్డ్స్.
1: పోనీ తాను చెప్పిన మాటలైనా తను ప్రవర్తించుతున్నాడా?
0: But does anyone observe in practice what he speaks?
1: Premaswarupulara.
0: Embodiments of law.
1: Ee grantha parichayam pradhanam kaadu.
0: It is not this bookish knowledge that is important.
1: Aa grantha parichayam nu gandhanga maarchukoni hrudayaniki cherchukovali.
0: Out of all this textual knowledge, grantha, we should draw the gandha, the essence out of it.
1: Kaduka idi meeru nerchukovalsinatundi vidya.
0: Drawing the essence, Gandha, is the true education.
1: పుస్తకాలు చదువుతున్నాం చదువుతున్నాం చదువుతున్నాం.
0: We go on reading, referring books.
1: చదివిన చదువంతా కూడా ఏం ప్రయోజనం?
0: What is the ultimate use of all this knowledge, education?
1: ఆయన ఇట్లా చెప్పాడు, ఈయన ఇట్లా చెప్పాడు, ఆయన ఇదేనా మనం తెలుసుకోవటం?
0: After all, what is that we know? We go on quoting what people say about it.
1: నీ హృదయం నీకేం బోధిస్తుంది అది నీవు చెప్పాలి.
0: What is the knowledge of the self? What is the teaching of the self?
1: కానీ దాన్ని ఎవరు గోచారించడం లేదు.
0: Nobody is inquiring in this path.
1: ప్రేమస్వరూపులారా,
0: embodiments of love.
1: ఏది చదువుకున్నప్పటికీ ఒకటి రెండైనా కూడా మనం ప్రాక్టికల్ లో పెట్టి దాన్ని ఆదర్శంగా నిరూపించాలి.
0: వాట్ ఎవర్ యూ మే స్టడీ, అట్లీస్ట్ యూ షుడ్ పుట్ ఇన్ టు ప్రాక్టీస్ వన్ ఆర్ టూ ప్రిన్సిపల్స్ అండ్ దెన్ డెమోన్స్ట్రేట్ వాట్ ఐడియలిజం ఈస్.
1: గొప్ప గొప్ప వారందరూ కూడా చదివారు.
0: All great people studied, no doubt.
1: కాని చదివినారు కానీ వారికి వారే ఏమాత్రం చూసుకోలేదు.
0: They studied to a very high standard, but they have not understood their true nature.
1: తన ప్రవర్తనలో చాలా చీప్ గా ఉంటాడు.
0: దేర్ కాండక్ట్ ఇస్ సో చీప్.
1: చీప్ లోపల చాలా గొప్ప చీప్ గా ఉంటాడు.
0: బట్ దో హీ ఈస్ ద చీఫ్ హిస్ కాండక్ట్ ఇస్ సో చీప్.
1: కనుక మొట్టమొదట చీర పరీక్ష చేసుకోవాలి.
0: Therefore, we should acquire the true knowledge.
1: The end of education is character.
0: The end of education is character.
1: దాన్ని మనం చూసుకోకుండా అదే మన యొక్క జీవితము.
0: To take care of this character constitutes the very essence of life.
1: ఈ క్యారెక్టర్ లేనటువంటి చదువు ఏం ప్రయోజనము?
0: Education bereft of character is useless.
1: ఇదంతా కూడాను కేవలము ఉడకని అన్నము.
0: It is all the half-boiled rice, half-baked.
1: కనుక ఏ ఒక్కటైనా కూడా మనం ప్రాక్టికల్లో పెట్టి దాన్ని పది మందికి బోధించాలి.
0: At least we should translate into action one or two principles what we study and preach and set an example to others.
1: మనిషికి ఉన్నటువంటిది మూడు తత్వములు.
0: Man has got three-dimensional nature.
1: Mind, Atma, Buddhi.
0: The mind, intellect and the self-Atma.
1: ఈ ఆత్మ యొక్క స్వరూపం ఏమిటి?
0: What is the nature of Atma, the self?
1: అది సర్వత్రా ఉంటుండాలి.
0: It's present all over.
1: అది ఆత్మ నుండి ప్రబోధించినటువంటి యొక్క విద్యనే, వాక్కులే అది నిజమైనటువంటి విద్య.
0: The true education is that which propagates, which publicizes that which arises out of one's own heart or the self.
1: కానీ ఈ హార్ట్ అనేటువంటిది ఫిజికల్ హార్ట్ కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ద ఫిజికల్ హార్ట్.
1: ఫిజికల్ హార్ట్ ఏమిటి? అది అది ఒక మ్యాటర్.
0: ద ఫిజికల్ హార్ట్ ఈజ్ ఓన్లీ మ్యాటర్.
1: కానీ దీనివల్ల మనకు అన్ని ప్రమాదం లేదు, కానీ ఏ సుఖం లేదు.
0: The physical heart will put you to all sorts of dangers. There is no benefit out of this.
1: అది శరీరమైనటువంటి పని చేస్తుంటే మనం ఎంతైనా బాగుపడతాం.
0: In fact, if you exercise from the point of the self, you will be exemplary.
1: శరీరం అహనీయులందరూ కూడాను ఎంతనో ప్రాక్టికల్లో పెట్టి దాన్ని ఆదర్శంగా ఇతరులకు నిరూపిస్తున్నారు.
0: All noble souls, after acquiring knowledge of very high standard, by their practice, they have set ideals to society.
1: ఈ ఐడియల్ గా లేనటువంటి యొక్క ఇది మన ప్రాక్టీస్ అంతా కూడాను ప్రయోజనం లేదు.
0: If you are not ideal in your conduct, if you have not put forward them into your daily practical life, all this education is useless.
1: నాకు నిజంగా ఎక్కడైనా పోయి మాట్లాడాలంటే నాకు చాలా సిగ్గేస్తుంది.
0: Bhagavan does not wish to speak wherever he goes, whenever he was requested to speak.
1: కనుక మనం చెప్పినది కాదు ప్రధానం, చేసినదే ప్రధానం.
0: It is not what you speak that is important, it is what you do is most important.
1: కనుక నాకు ఎక్కడ పోయినప్పటికీ వాడు చక్కగా మంచి నడవడికలో ఉంటే అది నాకు చాలా ఆనందము.
0: Bhagavan will be extremely happy if he finds people who practice all these ideals.
1: కనుక happiness is union with God.
0: True happiness is the union with God.
1: కనుక మనమంతా కూడా కేవలం మానవులం కాదు.
0: We are not simply humans.
1: అందరూ డివినిటీ.
0: All are essentially divine.
1: ఈ డివినిటీని మనం చేయాలంటే మొట్టమొదట ప్రాక్టికల్ గా ఉండాలి.
0: In order to attain divinity, one has to be practical and practice the ideal.
1: ఈ ప్రాక్టికల్ లోపల మనం దానిని అనుభవించాలి.
0: It is only in the practical life we have to experience.
1: ఆనందించాలి.
0: And we should attain bliss.
1: ఈ సత్య మానవునికి ఉంటుండేటువంటి యొక్క సహజ చరణే.
0: In fact, this blissful nature is that quite natural gifted to man.
1: Natural దాన్ని మనం వదిలిపెట్టి మనం ఆర్టిఫిషియల్ దాన్ని ఎందుకు పెట్టుకోవాలి?
0: We have given up this natural blissful state given to us, gifted to us, but we run after that which is artificial.
1: ఏ కాలేజీలో చూసినా, ఏ స్కూల్లో చూసినా కానీ ప్రాక్టికల్ అనేటువంటిది జీరో.
0: You go to any school or a college, there is nothing like practical life.
1: ఇతరులకు దీన్ని చెప్పవచ్చు, బోధించవచ్చు.
0: You can teach others.
1: మనం ఒక గ్రంథం వారి తయారైపోతున్నాము.
0: Our life has become a sort of a book.
1: ఈ బుక్ మాదిరి ఉండేటువంటి ఒక ఇది దేహాన్ని ఏ విధంగా చేసుకోవాలి?
0: Out of this book, how to learn, how to be practical.
1: ప్రతి ఒక్కటి కూడా మానవుని యొక్క విద్యను హృదయం నుంచి ఆవిర్భవిస్తుంటాయి.
0: In fact, the true learning comes out of one's own heart, hridaya.
1: మన యొక్క జీవితం అనేటువంటిది మొట్టమొదటి హార్ట్తో పుట్టుతుంది.
0: In fact, the life begins with the heart.
1: బిడ్డ పుట్టిన దశమే హార్ట్ ఆడుతుందా లేదా అది మొట్టమొదటి చూస్తారు.
0: The moment child is born, the people will be attentive, will be noticing the heartbeat of the child.
1: కనుక మనం హార్ట్ని ఆధారంగా తీసుకోవాలి.
0: Therefore, we should rely on the heart.
1: హార్ట్ అంటే ఏమిటంటే ఫిజికల్ హార్ట్ కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ద ఫిజికల్ హార్ట్.
1: ఇది కాన్షియస్నెస్ అంటారు.
0: ద ట్రూ హార్ట్ ఈస్ కాన్షియస్నెస్. కాన్షియస్నెస్
1: కనుక మొట్టమొదటి మనము హృదయాన్ని చక్కగా పెట్టుకోవాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ కీప్ దిస్ కాన్షియస్నెస్ ఇన్ ది కరెక్ట్ ఫామ్.
1: అది మనం ప్రధానంగా తీసుకోవాలి.
0: దిస్ షుడ్ బి ద మెయిన్ ఫ్యాక్టర్.
1: ప్రేమతో బోధించినటువంటి యొక్క ఇది సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని అందిస్తుంది.
0: That act which is done with all the love will give you total
1: bliss.
0: And in fact, the bliss is present in everybody. But one is not aware of the bliss within. Therefore, one should be aware of the bliss of one's own self.
1: Nityanandam.
0: Eternal bliss,
1: పరమ సుఖం,
0: ఇస్ సుప్రీం హ్యాపీనెస్,
1: కేవలం జ్ఞానమూర్తి,
0: ఇస్ వన్ ఆఫ్ విజ్డమ్,
1: ద్వందాతీతం,
0: నాన్ జ్యువల్.
1: ఈ ద్వంద్వాతీతంగా ఉంటుండాలి.
0: ద ట్రూ బ్లిస్ ఇస్ నాన్ జ్యువల్.
1: మనకి ఎక్కడ పోయినప్పటికీ ద్వంద్వమే.
0: అండ్ దేర్ ఫోర్ యూ ఫైండ్ దిస్ జ్యువల్ బ్లిస్ ఎవ్రీవేర్ ఇఫ్ యూ వాంట్ టు సీ.
1: కానీ ద్వంద్వం అనేటువంటిది ఉన్నంత వరకు మనకు ఆనందమే లేదు.
0: సో లాంగ్ దేర్ ఇస్ డ్యూయాలిటీ దేర్ ఇస్ నో బ్లిస్.
1: కనుక మొట్టమొదట ఇది యూనిటీగా ఉంటుండాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ అండర్స్టాండ్ ది అండర్లైనింగ్ యూనిటీ.
1: ఏ యూనిటీని ప్యూరిటీగా తీసుకోవాలి.
0: దిస్ యూనిటీ షుడ్ టేక్ యూ టు ప్యూరిటీ.
1: ఈ ప్యూరిటీ నుంచి డివినిటీ పోవాలి.
0: ఇట్ ఈస్ విత్ దిస్ ప్యూరిటీ యూ కెన్ అటైన్ డివినిటీ.
1: యూనిటీ, ప్యూరిటీ, డివినిటీ.
0: యూనిటీ, ప్యూరిటీ, డివినిటీ.
1: ఈ మూడింటి ఎందుకు కూడా నువ్వు జీవితం గడిపినటువంటి వాడే నిజమైన మానవుడు.
0: యు ఆర్ ఎ ట్రూ హ్యూమన్. If you have got this three-dimensional view of unity, purity and divinity. In fact, we find the blissful state enjoyed by all animals, birds and beasts. Therefore, first, let be there the purity first. Let all the five senses be unified.
1: Adiye jnanam antaru.
0: And this what is called meditation.
1: Kanuka mottamotta manamu unity pechukovali.
0: And we have to foster unity.
1: Manam andarukunu oka annadamlole akachellante vale manu jeevinchali.
0: We should lead our lives considering everyone as brothers and sisters.
1: Kani antuntaru brothers and sisters ani ekkadaina meeting lo vachinappudu matram brothers and sisters antaru.
0: But at every meeting you find this people addressing you as brothers and sisters.
1: కానీ ఆ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ లోపల ఐకమత్యం ఉందా?
0: బట్ డూ యూ ఫైండ్ యూనిటీ అమంగ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్?
1: ఎక్కడా లేదు.
0: నో యూనిటీ ఎనీవేర్.
1: యూనిటీ ఉండినప్పుడే అందులో ఉన్నటువంటి ఆనందము.
0: ద ట్రూ బ్లిస్ కెన్ బి అటైన్డ్ వేర్ దేర్ ఇస్ యూనిటీ.
1: మన జీవితమే ఒక చెట్టు.
0: ఇన్ ఫ్యాక్ట్ ది హ్యూమన్ లైఫ్ ఈజ్ ఎ ట్రీ.
1: ఈ కొమ్మలు రెమ్మలు ఇవన్నీ కూడా మన బంధుత్వాలే.
0: ఆల్ ద బ్రాంచెస్ అండ్ సబ్ బ్రాంచెస్ are our relations.
1: దైవ చింతనే మన యొక్క దీంట్లో ఫ్లేవర్స్.
0: అండ్ ద కాన్స్టెంట్ థాట్ ఆఫ్ గాడ్
1: ఆ ఫ్లేవర్స్ నుంచినే ఆనందము అనేటువంటి వ్యక్తం చిక్కుతుంది.
0: అవుట్ ఆఫ్ దిస్ ఫ్లవర్ ఓన్లీ యూ గెట్ ద ఫ్రూట్ అల్టిమేట్లీ ద బ్లిస్.
1: ఆనందమే మన ఫలం.
0: Therefore, bliss is the fruit of life.
1: ఆనందం అనేటువంటిది లేకుండా ఈ ఫలం పుట్టి ప్రయోజనం ఏమిటి?
0: Without this bliss, what is the use of any fruit?
1: కనుక విద్యార్థుల
0: స్టూడెంట్స్
1: మీరు ప్రాపంచికమైన చదువు చదవచ్చు.
0: యూ కెన్ సర్టన్లీ అక్వైర్ సెక్యులర్ నాలెడ్జ్.
1: ఇది భౌతికమైన విద్య.
0: ఇట్స్ ఆల్ ఫిజికల్ నాలెడ్జ్.
1: కానీ దాన్ని ఆధారం చేసుకుని అంతర్ముఖమైనటువంటి విద్యకు మనం ప్రయత్నించేది.
0: బేసింగ్ ఆన్ ది సెక్యులర్ నాలెడ్జ్ వన్ షుడ్ టర్న్ ఇన్ వర్డ్ అండ్ అక్వైర్ స్పిరిచువల్ నాలెడ్జ్.
1: ఈ స్పిరిచువల్ నాలెడ్జ్ పోయినప్పుడే మనకు అన్ని విధాల శాంతి జరుగుతుంది.
0: యూ విల్ బి పీస్ఫుల్ when only you get spiritual knowledge.
1: ప్రేమ స్వరూపులారా.
0: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీలో ప్రధానమైనటువంటి విద్య ప్రేమనే.
0: ద మెయిన్ ఎడ్యుకేషన్, ద సెంట్రల్ పాయింట్ ఈజ్ లవ్ ఓన్లీ.
1: ఆ ప్రేమలేనటువంటి విద్య నేర్చినప్పుడు అది కేవలం ఒక ఆర్టిఫిషియల్.
0: ఎనీ ఎడ్యుకేషన్ అక్వైర్డ్ వితౌట్ లవ్ ఈజ్ జస్ట్ ఆర్టిఫిషియల్.
1: కనుక మొట్టమొదటి ఈ ప్రేమను ఒక విధంగా పెంచుకోవాలి.
0: Therefore, we have to develop, cultivate.
1: దేహములు వేరు వేరైనప్పటికి దేహి ఒక్కడే.
0: దేర్ మే బి మెనీ బాడీస్ బట్ ది ఇన్డ్వెలర్ ఈజ్ ఓన్లీ వన్.
1: కనుకనే ఫండమెంటల్ దీన్ని మనం భద్రంగా పెట్టుకోవాలి.
0: దేర్ఫోర్ దట్ ఇన్డ్వెలర్ బీయింగ్ కామన్ ఇన్ ఎవ్రీ వన్ ఈజ్ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్.
1: ఆ ఫండమెంటల్ ప్రిన్సిపల్ మనం పెట్టుకున్నప్పుడే మనకు తగినటువంటి ఆనందం మనకు లభిస్తుంది.
0: యూ బి సటన్లీ బ్లిస్ఫుల్ ఇఫ్ ఓన్లీ యూ అండర్స్టాండ్ దిస్ ఫండమెంటల్ ప్రిన్సిపల్.
1: ఇప్పుడు చూడండి, ఇంతమంది ఇక్కడ ఈ హాల్లో కూర్చున్నారు.
0: సో మెనీ అసెంబ్ల్డ్ ఇన్ దిస్ హాల్.
1: ఈ హాల్లో ఇంతమంది కూర్చున్నప్పటికీ అందరి దృష్టి దేహం పైన పోతుంటారు.
0: మెనీ మెనీ పీపుల్ హావ్ అసెంబ్ల్డ్ హియర్ బట్ ఆల్ అవర్ కాన్సన్ట్రేటెడ్ అటెన్షన్ ఈజ్ ఆన్ స్వామి.
1: ఒకటే
0: బట్ ఓన్లీ వన్ వ్యూ, వన్ సెంటర్.
1: అదే భగవత్ చింతన.
0: దట్స్ వాట్ ఈస్ కాల్డ్ థింకింగ్ ఆఫ్ గాడ్.
1: పది దినముల నుండి పస్తుండి వారికి మంచి భోజనం లభించినట్టు.
0: ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఎ పర్సన్ హూ హాస్ బీన్ ఫాస్టింగ్ ఫర్ ద లాస్ట్ 10 డేస్ వెన్ హీ జస్ట్ కమ్స్ అక్రాస్ ఎ బ్యాంక్వెట్ హౌ డస్ హీ ఫీల్.
1: తినలేనటువంటి వారికి తిండి చూపించాలి.
0: యూ షుడ్ ఫీడ్ దోస్ హూ ఆర్ హంగ్రీ.
1: ఈ విధమైనటువంటి ఒక మనం ఇతరులకు సహాయం చేసినప్పుడే అప్పుడు అది డివినిటీ అవుతుంది.
0: The divinity can be attained by serving others.
1: చెరువు బావుల నీరు కరవైనప్పుడు వరుసగా వర్షంబు కురిచినట్టు.
0: ఇట్ ఈస్ సంథింగ్ లైక్ వెన్ ఆల్ ద వెల్స్, వెన్ ఆల్ ద రివర్స్, లేక్స్ ఆర్ ఎంప్టీ అండ్ డ్రై. సపోజింగ్ యూ ఫైండ్ ఎ డౌన్ పోర్ ఆఫ్ రెయిన్, హౌ హ్యాపీ యూ విల్ బి.
1: ఈ విధమైనటువంటి ఏంటో, ఏది దీనికి ఇంపార్టెంట్ దాన్ని మనం చూసుకోవాలి.
0: Therefore, we should consider what is most important.
1: Kaliga jeevitham anetvantidi chaala viluvainatvantidi.
0: Human life is highly valuable.
1: Ee naadu manava jeevithanni mruga jeevitham ga gaduputhunnaru.
0: But we spend the human life in a meaningless way.
1: Kaliga indulo em maatram artham ledhu.
0: There is no meaning in spending this useless life.
1: Vidyarthulara,
0: students,
1: meeru vidyarthulu,
0: you are students.
1: Vidyanu meeru artham cheyali.
0: Naturally, you have got to learn, study.
1: కాని విద్యను మాత్రం అర్థం చేసుకోలేకుండా కేవలం పుస్తకాలు చదివినటువంటి వచ్చిన ప్రయోజనం ఏమిటి?
0: Without getting the essence, the depth of knowledge, there is no use in just going through the books.
1: కనుక మీరు ప్రతి ఒక్కదానికి ఉన్నటువంటి ఒక ఫండమెంటల్ దీన్ని మీరు ప్రధానంగా పెట్టుకోవాలి.
0: We should understand the fundamental principle in every book, its profundity and its depth.
1: ఇంతమంది ప్రజలు ఉంటున్నప్పటికీ అందరి యందు ఒకే ప్రాణమే.
0: Though there are so many assembled here, many here, but life is one.
1: కనుక మీరు మొట్టమొదటి అందరి యందు ఉన్నటువంటి ఒక దైవత్వాన్ని, డివినిటీని మీరు గుర్తించాలి.
0: Therefore, you must recognize the basic factor of divinity present in everyone.
1: అదే నీది మొట్టమొదటి దేహం.
0: That is the chief objective.
1: దాన్ని ఆధారంగా తీసుకుని,
0: రిలయింగ్ ఆన్ దిస్,
1: మిగిలినటువంటి అంత కూడా ఆధేయంగా పెట్టుకుని,
0: ద రెస్ట్ ఆఫ్ థింగ్స్ కెన్ బి టేకెన్ అప్.
1: ఆధేయము ఆధారము రెండింటి యొక్క తీర్ని తీసుకుంటే ఆత్మతత్వం మనకు వస్తుంది.
0: దేర్ఫోర్ దట్ విచ్ ఈస్ ది ఫౌండేషన్ అండ్ ద రెస్ట్ ఆఫ్ ది ఎక్విజిషన్ ఆఫ్ నాలెడ్జ్ విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్ సెల్ఫ్.
1: కానీ ఆత్మను అందరూ చూడవచ్చు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ వన్ కెన్ విజువలైజ్ ద సెల్ఫ్.
1: ఆత్మ చూడలేనటువంటి మానవుడు జగత్తులో లేడు.
0: In this world we can say there is no one who cannot experience the self.
1: ఎలుకలు కూడాను తన పిల్లలేమైనా ఎక్కడ ఉంటుంటే దానిపై అంత మనసు పెట్టుకుని పోతుంటుంది.
0: Even rats also will have this sense of awareness to find out its young one.
1: దోమలు మొదలుకొని చీమలు మొదలుకొని ఇది ఆత్మ విద్యనే నేర్చుకుంటుంటాయి.
0: Right from mosquito or an ant there is this awareness.
1: కానీ అవి భాషతో చెప్పలేవు.
0: But they cannot express verbally.
1: Pravartanta suktungali.
0: You find them in their behavior.
1: Vijanga, meeru vicharam chestunte inta pedda pedda grandhalanta chadivaru.
0: You have gone through big books so many.
1: Kaani indulo meeru nerchukovali anatvanti emti?
0: What is it you have exactly learned?
1: కఠినత్వమే నేర్చుకుంటున్నారు.
0: You have become stone hearted, so hard.
1: Hard. హార్డ్గా ఉండేటువంటి హార్ట్ వల్ల మనకి ఏమి చిక్కుతుంది?
0: విత్ దట్ స్టోనీ హార్ట్, హార్ష్ హార్ట్, వాట్ ఇస్ ది యూజ్?
1: కనుకనే మనము మొట్టమొదటి దాన్ని మనము ప్రేమించాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ బిగిన్ విత్ లవ్.
1: ప్రేమ ఒకటి ఉంటుంటే ఎందరితోనైనా మనం స్నేహం చేసుకోవచ్చు.
0: విత్ దిస్ బేసిక్ లవ్ యూ కెన్ బి ఫ్రెండ్లీ విత్ ఎవ్రీవన్.
1: కానీ ప్రేమ లేకుండా ఎందరితో మనం మాట్లాడినప్పటికీ ఇది కేవలం ఆర్టిఫిషియల్ గా సౌండ్ అవుతుంది.
0: Without inherent love, even if you develop friendships, it all amounts to artificiality.
1: కనుక మీరందరూ కూడాను ప్రేమను పెంచుకోండి.
0: Therefore, all of you develop love.
1: మేమందరూ ఒక కాలేజీలో చదివేటువంటి వాళ్ళము.
0: We are all studying in one college.
1: కానీ ఆ ఒక్కటే మనందరి ప్రాణము.
0: And that college is our life.
1: ప్రేమనే లేకుండా మనం ఉండి ప్రయోజనం లేదు.
0: Without love, life is meaningless.
1: నీవు నీ పక్కన వాడిని ప్రేమించు.
0: Love your neighbor.
1: ఆ పక్కన వాడి ఇంకొకరి పక్కన ప్రేమించాలి.
0: And there will be love spreading in the neighborhood.
1: ఈ విధంగా ఒకదానికి వెళ్తే ప్రేమను పెంచుకుంటూ పోవాలి.
0: Like this, when you go on expanding love, you can grow more and more.
1: కనుక మనలో ఏమాత్రమే ద్వేషం అనేటువంటిది ఉండకూడదు.
0: There should not be any hatred in us.
1: కనుక మీరందరూ కూడాను అన్నతమ్ముల వలె అక్కచెల్లెళ్ళ వలె ఒకరికొకరు కలిసిమెలిసి మెలగాలి.
0: Therefore, you should mingle among yourselves as brothers and sisters.
1: కాని బ్రదర్స్ బ్రదర్స్ అంటుంటారు, సిస్టర్స్ సిస్టర్స్ అంటారు, సిస్టర్స్ కు సిస్టర్స్ కు, బ్రదర్స్ కు బ్రదర్స్ కు లడాయి జరుగుతుంటారు.
0: బట్ వీ ఫైండ్ ఎ కాన్ఫ్లిక్ట్ అండ్ ఇన్ ఫైటింగ్ అమంగ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ టు.
1: కానీ ఇది ఉండి ప్రయోజనమే.
0: విత్ ఆల్ దిస్ కాంట్రవర్సీ
1: ఎక్కడున్నాడు బ్రదర్?
0: వేర్ ఆర్ బ్రదర్స్? వేర్ ఇస్ దిస్ బ్రదర్హుడ్?
1: ఆ బ్రదరే నేను.

0: God has several hands, several feet, several eyes and ears spread all over the universe. But there is only one that is common in
1: all.
0: Hand shows five fingers. Each finger has got its specific duty. In fact, you can feel that five fingers are separate and different. In fact, they are one. One day, all the five fingers started fighting with each other. Who is greatest among us? Who is good among us? Then the thumb started
1: telling,
0: I am greatest of all. I am chief.
1: Either
0: in intelligence or in writing, without me you cannot do anything. Therefore I am most important. And then the pointing finger got up.
1: Ayyo. బట్టలు లేదు, నువ్వేం పని చేస్తావు, నేనే నేను లేకపోతే ఫలాని వారు వేరు, ఫలాని వారు వారు, ఫలాని వారు వారు అని నేను చెప్పుకోకుండా పోతే నువ్వే పని చేయలేవు అన్నాడు.
0: ద పాయింటింగ్ ఫింగర్ వెంట్ ఆన్ స్పీకింగ్ లైక్ దిస్ విదౌట్ మీ,
1: పెద్దవాడిని అన్నాను.
0: Therefore, I direct you towards everybody you want to know, so I am chief.
1: తర్వాత మూడో వేరు చెప్పిందట.
0: Then says the third finger.
1: ఎంత మీరు హాస్యంగా మాట్లాడుతున్నారు, మీ ఐదు లోపల నేనే పెద్దవాడిని.
0: యు ఆల్ సీమ్ టు టాక్ రిడిక్యులస్ వే, ఐఎమ్ గ్రేటెస్ట్ అమంగ్ యూ.
1: ఇద్దరు ఒకవైపున, ఇద్దరు ఒకవైపున, వీటిని మీ నలుగురు కూడాను నా ఏడీసీదే.
0: అండ్ ఆఫ్టర్ ఆల్ టూ ఆఫ్ యూ ఆన్ వన్ సైడ్, ద రిమైనింగ్ టూ ఫింగర్స్ ఆన్ ద అదర్ సైడ్ ఆర్ లైక్ ఎయిడీస్.
1: కాబట్టి నేనే గొప్ప అన్నారు.
0: దేర్ఫోర్ ఐఎమ్ గ్రేటెస్ట్.
1: అప్పుడు నాలుగో వేరు చెప్తుంది.
0: అండ్ ఫోర్త్ ఫింగర్ స్టార్టెడ్ సేయింగ్,
1: అయ్యా ఇది కేవలం హాస్యాస్పదంగా ఉంటుండాలి, ఏ యొక్క వజ్రవారికి ఓ మీద పుష్యరాగము చూసినప్పటికీ మొట్టమొదటి నాకే పెడతారు కానీ ఇంకెవరికి పెట్టరు.
0: ద ఫోర్త్ ఫింగర్ వెంట్ ఆన్ సేయింగ్, వాట్ ఈస్ ఇట్ దట్ యు ఆర్ టాకింగ్, ఇట్ ఆల్ సీమ్స్ టు బి ఫనీ, ఇట్స్ ఓన్లీ రింగ్ ఇస్ గివెన్ డెకొరేటెడ్ టు దిస్ రింగ్ ఫింగర్, దేర్ఫోర్ ఐఎమ్ గ్రేటెస్ట్.
1: నేనే మీ అందరికీ రాజు అన్నాడు.
0: దేర్ఫోర్ ఐఎమ్ ద చీఫ్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్.
1: కట్టేటికి చిచికి వేరు చెప్పిందట.
0: దెన్ కమ్స్ ద లిటిల్ ఫింగర్.
1: అయ్యా ఎవరికైనా నేను బుద్ధి చెప్పాలనుకుంటుంటే మొట్టమొదటి నేను ముందు పోతున్నాను సైన్యాధిపతిగా.
0: ఇఫ్ ఎనీ లెసన్ ఈస్ టు బి టాట్ టు ఎనీబడి, ద లిటిల్ ఫింగర్ కమ్స్ ఫస్ట్. ఐ ఓన్లీ టెల్ పీపుల్
1: ఐఎమ్ లీడర్.
0: ఐఎమ్ ద లీడర్ సేస్ ద లిటిల్ ఫింగర్.
1: కాబట్టి నేను లేకపోతే మీరు ఎవరు నన్ను ఫాలో చేయలేరు.
0: వితౌట్ మై లీడర్షిప్ నన్ కెన్ ఫాలో.
1: కరెక్ట్ కాబట్టి హృదయం చెప్పిందట, పిచ్చివారులారా, ఐదు మంది చేతి ఐదు గుణములు వస్తున్నాయి, ఐదు విధమైనటువంటి గుణములే మానవుని విలువలు.
0: అండ్ అల్టిమేట్లీ ది హార్ట్ సెడ్, యూ సీమ్ టు మ్యాడ్ క్యాప్స్, ఆల్ ది ఫైవ్ ఫింగర్స్ ఆర్ సేమ్ విత్ ఆల్ ది ఫైవ్ ఫంక్షనరీస్ అరౌండ్ విత్ ఆల్ దిస్ ఫైవ్ సెన్సెస్ అండ్ ఫైవ్ స్పిరిట్స్.
1: అప్పుడు ఈ ఐదు కూడా తల్ల ఉంచుకుని పోయినాయి.
0: దెన్ ఆల్ ది ఫైవ్ ఫింగర్స్ బెంట్ దేర్ హెడ్ ఇన్ షేమ్.
1: ఈ విధంగా విచారణ చేస్తే అన్నిటికంటే గొప్పది ఏమిటంటే హృదయమే.
0: Therefore, if you investigate, you will understand.
1: మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము ఇవన్నీ కూడా కేవలము దీని అంగములే తప్ప వేరు కాదు.
0: The ego and the jealousy and the pride are all associated with the exterior.
1: కనుక ఎవరికి వారే గొప్ప.
0: Everyone is great in his own way.
1: మీరందరూ కూడా ఎవరికి వారే వారి గొప్ప వారని అనుకోండి, కాలంలో వ్యక్తం చేయకండి.
0: But don't go by this greatness and feel egoistic.
1: అందరు కలిసి ఏకంగా ఉంటుంది.
0: ఆల్ ఆఫ్ యూ స్టాండ్ యునైటెడ్.
1: ఎవరు ఏ విధమైనటువంటి దీంట్లో వచ్చినప్పటికీ మీరందరూ ఏకమైపోయి వాడిని ఖండించాలి.
0: ఇఫ్ దేర్ ఇస్ ఎనీథింగ్ గోస్ రాంగ్, ఆల్ ఆఫ్ యూ షుడ్ స్టాండ్ యునైటెడ్ అండ్ చెక్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మన జీవితంలో మనకు ఎన్నో ఆదర్శాలు ఉంటాయి.
0: ఇన్ లైఫ్ దే వీ హావ్ సో మెనీ ఐడియల్స్ టు ఫాలో.
1: ఆ ఐడియాస్ అంతా కూడా మనలో ఉన్నటువంటి ఐడియాస్ ను పుస్తకాల్లో చదివేసేసి అందరూ పుస్తకంలో వచ్చింది ఈ ఐడియాస్ అని చెప్పుకుంటున్నాము.
0: బట్ ఇన్ ఫ్యాక్ట్ దీస్ ఐడియల్స్ ఆర్ విత్ ఇన్ ఎవ్రీబడి, బట్ వీ రీడ్ అబౌట్ దీస్ ఐడియల్స్ ఫ్రమ్ బుక్స్.
1: కనుక

0: ఒకరి ఎందుకు కూడాను ఐ ఐ ఐ ఐ సమానంగా ఉంటుండాలి.
1: ఎవ్రీవన్ సేస్ ఐ ఐ, దిస్ ఐనెస్ ఇస్ కామన్.
0: ఎవరు సాయిబాబా అంటే ఐ అంటాను.
1: ఇఫ్ యు సే హూ ఇస్ సాయిబాబా, యు గెట్ ద రెస్పాన్స్ ఐ.
0: హూ ఇస్ వైస్ ఛాన్సలర్?
1: హూ ఇస్ ద వైస్ ఛాన్సలర్?
0: వైస్ ఛాన్సలర్.
1: హీ విల్ సే ఐఎమ్ ద వైస్ ఛాన్సలర్.
0: అతని చూపుతుంది ఈ వేలు,
1: ఇస్ పాయింటింగ్ ఫింగర్.
0: ఒకటి కూడా పాయింట్ అని చెప్తుంది.
1: దేర్ఫోర్ ఇట్స్ వన్ దట్ పాయింట్స్ అవుట్.
0: సరే, ఈ పాయింట్ పైన ఉండేటువంటి దాంట్లో మొట్టమొదటి ఎవరు ఆత్మ?
1: దేర్ఫోర్ వి షుడ్ ఆల్సో బి వన్ పాయింట్.
0: అందరి ఎందు ఉన్నటువంటి ఆత్మనే అది ఒక్కటే.
1: ఇన్ ఫ్యాక్ట్ ద సెల్ఫ్ ఆత్మ ఈజ్ యూనిఫామ్ సేమ్ ఇన్ ఎవ్రీ వన్.
0: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ.
1: ఇట్ ఇస్ ఓన్లీ వన్, నాట్ టూ, ద వన్ వితౌట్ ద సెకండ్.
0: ఆధ్యాత్మికంగా మీరు పైకి పోలక్కర్లేదు.
1: You don't expect to grow to heights. Therefore, spirituality means to know your own true nature. In fact, you go by the external form. And you are egoistic. With this ego, you cannot expect to
0: know.
1: We are all one.
0: I anukunte appudu andaru cheyemu. ఈ చేయమునే ఉంటుంటది.
1: యు విల్ కన్సిడర్ ఎవ్రీబడీస్ వెల్ఫేర్ అండ్ ప్రాస్పెరిటీ యాజ్ యువర్ ఓన్.
0: ఆ విధమైనటువంటి ఏకత్వాన్ని మనం పుచ్చుకోవాలి.
1: వీ షుడ్ హ్యావ్ దిస్ సార్ట్ ఆఫ్ యూనిటీ.
0: ఈ యూనిటీ ఉన్నప్పుడే మనము ప్యూరిటీ వస్తుంది.
1: అవుట్ ఆఫ్ దిస్ యూనిటీ ఓన్లీ యూ కెన్ ఎక్స్పెక్ట్ ప్యూరిటీ.
0: ఈ ప్యూరిటీ ఉంటే డివినిటీ బయలుదేరుతుంది.
1: విత్ దిస్ ప్యూరిటీ యూ కెన్ అటైన్ డివినిటీ.
0: ఆ యూనిటీ వచ్చేంత వరకు డివినిటీ మన నుంచి బయటకు రాలేదు.
1: అంటిల్ దేర్ ఇస్ యూనిటీ, ది హార్మనీ, యూ కెనాట్ ఎక్స్పెక్ట్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ ది డివినిటీ.
0: కనుక మనం ప్యూరిటీ కావాలంటే మొట్టమొదటి ఏకం కావాలి.
1: దేర్ఫోర్ టు హ్యావ్ దిస్ ప్యూరిటీ దేర్ షుడ్ బి యూనిటీ టు బిగిన్ విత్.
0: వేదం అదే చెప్పింది, కలిసిమెలిసి తిరుగుదాము.
1: ఇట్ ఈస్ వేదిక్ డిక్టమ్ దట్ సేస్ లెట్స్ మింగిల్ టుగెదర్.
0: కలిసిమెలిసి మెలుగుదాము.
1: లెట్స్ మూవ్ టుగెదర్.
0: కలిసిమెలిసి తెలుసుకున్న తెలివిని పోషించుదాం.
1: లెట్ అస్ గ్రో ఇన్ ఇంటెలిజెన్స్ హ్యావింగ్ లెర్న్డ్ టుగెదర్.
0: ఇది మనం చెప్పేటువంటి వేదవాక్కు.
1: దిస్ ఇస్ వేదిక్ డిక్టమ్.
0: అందరూ కలిసిమెలిసి ఉండాలి.
1: ఆల్ షుడ్ మింగిల్ టుగెదర్.
0: కలిసిమెలిసి చదవాలి.
1: దే షుడ్ లెర్న్ టుగెదర్.
0: నీ పుస్తకం ఇంకోరికి ఇవ్వవు, ఇంకోరి పుస్తకం నువ్వు తీసుకోవు. ఈ విధంగా ఉంటుంటే అది ఎట్టవుతుంది?
1: యు ఆర్ నాట్ ప్రిపేర్డ్ టు షేర్ విత్ ఈచ్ అదర్, దెన్ హౌ డు ఎక్స్పెక్ట్ ది అల్టిమేట్?
0: కనుక అందరూ ఏకం కావాలి.
1: సో ఆల్ షుడ్ స్టాండ్ యునైటెడ్.
0: అప్పుడే ఆనందం బయలుదేరుతుంది.
1: దెన్ ఓన్లీ యుల్ ఫీల్ బ్లిస్ఫుల్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరు నేర్చుకోవాల్సినటువంటిది ఒక్కటే ఒకటి.
1: దేర్ ఇస్ ఓన్లీ వన్ థింగ్ దట్ యూ షుడ్ లెర్న్, నో.
0: ప్రేమను పెంచుకోండి.
1: డెవలప్ లవ్ ఫండమెంటలీ.
0: ఆ ప్రేమ అనేటువంటిది నీ దగ్గర ఉన్నది, ఎదుటి వాళ్ళ దగ్గర ఉన్నది.
1: దిస్ లవ్ ఈజ్ విత్ ఇన్ యూ అండ్ ఆల్సో ఇన్ ఎవ్రీబడీ.
0: అందరి ఎందు ఉన్నటువంటి ప్రేమనే నా ఎందు కూడా ఉన్నది.
1: ద లవ్ విచ్ ఇస్ స్ప్రెడ్ ఇన్ ఎవ్రీ వన్ ఈస్ ప్రెసెంట్ ఇన్ మీ.
0: నేను అందరి ప్రేమను నేను చూస్తున్నాను, కానీ నా ప్రేమను నేను చూచు.
1: భగవాన్ వాచెస్ ది లవ్ ఇన్ ఎవ్రీబడి.
0: కనుక నాకు వారందరూ ఒకటే.
1: దేర్ఫోర్ వి ఆర్ ఆల్ వన్ బేసికలీ బీయింగ్.
0: మీరందరూ కూడా అదే భావంతోనే మెలగండి.
1: విత్ దిస్ ఫీలింగ్స్ ఆఫ్ లవ్ వీ షుడ్ మింగిల్ ఈచ్ అదర్.
0: కానీ పూజలు పూజలు పూజలు అనుకుంటారు.
1: We worship and worship.
0: నీలో ఉన్నటువంటి నిన్ను నీవు ప్రేమించుకో.
1: ఫస్ట్ లవ్ యువర్ సెల్ఫ్.
0: అది ప్రేమించుకోకుండా అందరూ దేవుడే అని అనుకుంటే అది ప్రయోజనం లేదు.
1: యూ హ్యావ్ నో రెస్పెక్ట్ ఇన్ లవ్ ఫర్ యువర్ సెల్ఫ్, బట్ వీ సే ఆల్ ఆర్ గాడ్స్ డివైన్.
0: ఆల్ ఆర్ వన్.
1: ఆల్ ఆర్ వన్ ఇన్ ఫ్యాక్ట్.
0: బీ అలైక్ టు ఎవరీ వన్.
1: బీ అలైక్ టు ఎవ్రీ వన్.
0: ఇదే నేర్చుకోవాల్సింది మీరు.
1: దిస్ ఈస్ ద లెసన్ దట్ యు హావ్ టు లెర్న్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: చదివే చదువుతున్నారు.
1: యు స్టడీ నో డౌట్.
0: కానీ ఈ చదివే దాంట్లో కూడా ఏకత్వాన్ని బోధించుకొని చదవండి.
1: అండ్ యు షుడ్ హ్యావ్ ది సింగిల్ పాయింటెడ్ అటెన్షన్ ఆన్ వన్నెస్.
0: అప్పుడే నీకు అన్నింటికీ ఎందుకు ఒకటి అవుతుంది.
1: దెన్ ఓన్లీ యుల్ ఫైండ్ యూనిటీ అండ్ పర్ఫెక్ట్.
0: నవగ్రహాలు పూజిస్తున్నాం మనం ఇప్పుడు. నవగ్రహాలు,
1: వీ స్పీక్ ఆఫ్ 9 ప్లానెట్స్. ప్లానెట్స్
0: ఆ 9-10 లోపలనే ఏకత్వం ఉంటుంది. ఇవన్నీ చేరి ఒక రింగుగా తయారవుతుంది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ద 9 ప్లానెట్స్ వర్క్ ఇన్ పర్ఫెక్ట్ హార్మనీ అండ్ టోటల్ యూనిజన్. Likewise, there is unity among you.
0: చూడు ఇన్ని రేఖలు చేరి ఈ గులాబీ అయిపోయింది.
1: ఆల్ ద పెటల్స్ హియర్ మేడ్ దిస్ ఫ్లవర్.
0: కానీ ఇది ఒకటి తీసి పెట్టేసేస్తే ఏమీ ఉండదు ఇక్కడ.
1: ఇఫ్ యూ సపరేట్ అవుట్ పెటల్స్ యూ డోంట్ గెట్ ద ఫ్లవర్.
0: కనుకనే మన హృదయం అనేటువంటిది అదే ఫ్లవర్.
1: అవర్ హ్యూమన్ హార్ట్ ఈస్ ద ఫ్లవర్.
0: అదే మన గులాబీ పుష్పము.
1: దట్ ఈస్ ఎ రోజ్ ఫ్లవర్.
0: కానీ ఈ రోజు ఫ్లవర్ లోపల కొంచెం దినాలు గడిచిందంటే ఒకటి ఒకటి ఒకటి ఒకటి అంత రాలిపోతుంది.
1: యాజ్ ది టైమ్ పాసెస్ బై ద పెటల్స్ విదర్.
0: కనుక దీన్ని మనం ఒకటిగా పెట్టుకోవాలంటే అన్నింటినీ ఏకంగా చేసుకోవాలి.
1: యు సీ ద ఫ్లవర్, ఆల్ పెటల్స్ షుడ్ బి యునైటెడ్ టుగెదర్.
0: ఇది
1: వాచ్ దిస్.
0: ఇది నైన్ రత్నాలు.
1: దిస్ రింగ్ హ్యాస్ నైన్ జెమ్స్.
0: ఈ నైన్ చేతినే ఒక రింగ్ అయిపోయింది.
1: ఆల్ ద నైన్ జెమ్స్ మేక్ వన్ రింగ్.
0: ఈ రింగు ఎక్కడ పోయినప్పటికీ ఎవరు పెట్టుకున్నప్పటికీ వాళ్లకు కొన్ని నవగ్రహాలన్నీ వాళ్ళ వెంటనే ఉంటాయి.
1: ద వన్ హూ వేర్స్ దిస్ రింగ్ విత్ నైన్ జెమ్స్ హీల్ బి సేఫ్ అండ్ సెక్యూర్. నైన్ ప్లానెట్స్ విల్ బ్లెస్ హిమ్ వేర్ ఎవర్ హీ గోస్.
0: కనుకనే ఈ నైన్ ఏకం చేసుకున్నప్పుడే అయినటువంటి ఒక భద్రత వస్తుంది మనకు.
1: దెన్ యూ విల్ హ్యావ్ ప్రాపర్ రిజల్ట్ ఆఫ్ ఆల్ యువర్ ఎండెవర్స్.
0: కనుక అందరూ ఐకమత్యంతో ఉండి తగినటువంటి విద్యను గడిపి ప్రపంచంలో బయలుదేరి ప్రపంచంలో వచ్చేటువంటి కష్టములకు నష్టములకు అన్నిటికీ మీరు ఆదుకునేటువంటి బలము పాయించాలి.
1: స్టాండ్ యునైటెడ్ స్టడీ లెర్న్ అండ్ యూ షుడ్ బి ఇన్ ఏ పొజిషన్ యాజ్ టు ప్రొటెక్ట్ ఎవ్రీబడి వేర్ ఎవర్ దేర్ ఇస్ ఎ ప్రాబ్లం ఇన్ సొసైటీ.
0: అతి ఏకంగా ఉండేటువంటి చదువును చదవండి.
1: స్టడీ to be united.
0: Famous Saruplara.
1: Embodiments of love.
0: Iprike kaalam atheetamayipoyindi.
1: We have gone beyond the time.
0: Kanukane ee tayani gadichinatundani ee time lo emem jarigindo anni mem hrudayamlo print cheskondi.
1: Preserve all these good things that have been told to you.
0: Appude meeru manchi shantini pondutaru. Chalivinanduku teyinatundi saatrakata pondutaru.
1: Then only you will attain, you will realize the aim and objective of education.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Andariki na prema aashirvadamlu.
1: Bhagavan blesses all. He showers his loving blessings on everyone.
0: Meerandaru kuda aikamatyanga aanandanga kaalam gadupthu talidandrulaku taginatundi ikka shantini andinchandi.
1: You be united. You study well. You be happy and make your parents equally happy by serving
0: them. Motta meeku body ichinade evaro talidandrulu.
1: In fact, you have got this body because of your parents.
0: Kanaka motta motta mee parents ku gratitude cheppandi.
1: Therefore you should express your gratitude to parents.
0: Appude meeku chalu sarthakapothundi.
1: Then only the essence of education is realized.
0: Mayam chestara ప్రేమముదిత మనసకు కామ రామ రామ కామ రామ రామ కామ రామ రామ శ్రీరామ.

Shri Rama Rama Rama. Rama Rama Rama.

0: కంటి ఎదుట వెలసే కైలాసనాథుండు కంటి ఎదుట మౌళి గుళికెడు చంద్ర మఖండ కలతోడ బెడదారు గుంపెడు జడలతోడ జడలలో ప్రవహించు చదలేటి జిగుతోడ డంబైన పాల నేత్రంబుతోడ నల్ల నేరేడు వంటి నల్లని మెడతోడ నల్ల రేగడి వంటి నల్లని మెడతోడ కుదురు తెచ్చిన దొడ్డ కుంకుమ బొట్టుతో తాంబూల రాగాదరంబుతోడ తటహేమయ వజ్ర తాటంకములతోడ విచ్చాశ్రవద్దయ వృష్టితోడ నల్ల కొలువలు దునుమాడి కొల్లలాడు మెరుగు చావన ఛాయల మేనితోడ నీడు కంటి ఎదుట ప్రత్యక్షమాయన్ కంటి ఎదుట ప్రత్యక్షమాయన్
1: The shining moon above, with all the light and the splendor, and the four locks so closely intertwined, and the water flowing incessantly with a broad forehead and vermilion kumkum on the forehead, and with that of the complexion of the flower, we find the Lord of the Kailasa, the very personification of compassion, has manifested himself right in front of us, whom we see right now here.
0: Prema Swarupulara.
1: Embodiments of law.
0: Prati dinam kudanu Isharattamana gurinchi aneka mandi aneka vidhamulaga kudanu telputu vacharu.
1: Every day you have been listening to speakers who have been dwelling on this important subject of divinity.
0: Isharudanaga కేవలము జడలతో పాములతో అలంకృత చేసుకొని వస్తుంటాడని అనేక మంది భావములు.
1: Many feel that Ishvara is a form with mop of hair, interlocked, decorated with snakes all round his body.
0: ఇది కాదు ఈశ్వరుని యొక్క స్వరూపము.
1: దిస్ ఇస్ నాట్ సో ఎగ్జాక్ట్లీ.
0: సహజమైనటువంటి స్వరూపమును సర్వత్రా ఉండినప్పటికీ భక్తుడి యొక్క భ్రమల చేత ఈ రకమైనటువంటి అలంకారములు చేస్తూ వచ్చారు.
1: దో ఇన్ రియాలిటీ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ టు సాటిస్ఫై ది నోషన్ అండ్ ది కాన్సెప్ట్ ఆఫ్ ది డివోటీ. God comes down in the form of his choice and taste.
0: Bharatiya yokka balahinata ee rakanga untunnadu taamu taranchinatvanti deva swaroopalu kudanu devata vigrahamulu kudanu kevalamu oka vidhamainatvanti bichchagaanduga bhavistu vastunnaru.
1: There is a temperamental weakness among Bharatiyas to consider the idols they worship and the idolatry they adopt as a sort of begging.
0: Nijamuga vicharinchi chuchina Bharata desamulo evvaru kudanu bichchagaandle leru undutaku veelu ledu.
1: Proper inquiry will reveal the fact there are no beggars in this Bharat. There is no chance for any kind of beggary whatsoever.
0: Prati vyaktini kudanu varikante chinna varani varikante takku vaadani varu beg cheyataniki vacharani aneka rangula manasulo balahinatalu erpadutuntayi.
1: It is only the mental weakness that considers other person inferior to him, and that he is so poor, and the other person is expecting money from him.
0: ఈ విధమైనటువంటి యొక్క భావం చేతనే భారతదేశము చాలా బీద దేశంగాను, ఈ దేశంలో అందరు కూడా భిక్షగాళ్లుగానే ఉండటం భావిస్తూ వచ్చారు పరదేశీయుడు.
1: బికాస్ ఆఫ్ దిస్ టెంపరమెంటల్ వీక్నెస్ మెనీ పీపుల్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ బెగర్స్ దట్ ఆర్ అప్రోచింగ్ పీపుల్ ఫర్ బెగింగ్. This has been the feeling among many of the foreigners.
0: ఇది చాలా పొరపాటు.
1: This is a mistaken view.
0: భారతదేశము అతి బీద దేశము కాదు.
1: Bharat is not a very poor country.
0: భారతదేశంలో ఉండినటువంటి వారు అందరూ కూడా సామాన్యంగా ధనహీనులైపోవటం చేత బెగ్ చేస్తుంటారని భావిస్తుంటారు.
1: People consider them as beggars because they are weak.
0: భారతదేశంలో ఇట్టి భావముల చేతనే సర్వత్రా కూడాను పిచ్చగాళ్లు కనిపిస్తున్నారని భావిస్తారు.
1: బికాస్ ఆఫ్ దిస్ సైకలాజికల్ వీక్నెస్ పీపుల్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ బెగర్స్ ఎవ్రీవేర్.
0: ఇది చాలా పొరపాటు.
1: దిస్ ఇస్ ఎ బిగ్ మిస్టేక్.
0: మనమే మనమే కేవలము బిచ్చగాళ్లుగా తయారు చేస్తున్నామే కానీ బిచ్చగాళ్లు లోకంలో లేరు.
1: In fact, we portray ourselves as beggars. There are no beggars at all in the world.
0: కేవలము ఒక ధనం అడిగినంత మాత్రమున, ఒక తిండిని ఆశించినంత మాత్రమున వీరు బెగ్గర్స్ గా భావిస్తున్నారు.
1: If any person approaches you for money or asks for food, we consider that person as a beggar.
0: Kani yadarthamunaku bharatadeshamlo etti bichchagaandu kuda nu leru.
1: In fact, there are no beggars in this country, Bharat.
0: Manamai maname bichchamlu pedtu varini bichchagaanduga bhavinchukuntu వారిని దూరం చేయటము, దగ్గర చేసుకోవటము, చీకొట్టటము ఇలాంటివంతా జరుగుతూ వస్తున్నాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ ఓన్లీ గివ్ దెమ్ ఆర్మ్స్, వీ సర్వ్ దెమ్ ఫుడ్ అండ్ మనీ, వీ డిస్టెన్స్ దెమ్ అండ్ వీ కాల్ దెమ్ కమ్ క్లోజ్ టు అస్ అండ్ మేక్ దెమ్ బెగర్స్.
0: కనుక మనం భారతదేశం లోపల మహాభాగ్యవంతమైనటువంటి దేశము. ఈ దేశంలో బెగ్గర్స్ అనేటువంటి వారే లేరు అనేటువంటి దృఢమైనటువంటి విశ్వాసంతో మీరు మెలగాలి.
1: భగవాన్ వాంట్స్ ఎవ్రీవన్ టు ఫీల్ అండ్ టు నో దట్ దర్ ఆర్ నో బెగర్స్ ఇన్ భారత్. దట్ ఈస్ ద ఫీలింగ్ దట్ ఎవ్రీవన్ షుడ్ హ్యావ్.
0: భగవంతుని కూడాను బెగ్గర్ గా భావిస్తున్నారు.
1: సమ్ కన్సిడర్ గాడ్ ఆల్సో ఎస్ ఎ బెగర్.
0: ఇది చాలా బలహీనత.
1: దిస్ ఈస్ సైన్ ఆఫ్ వీక్నెస్.
0: భగవంతుడా, నాకు ఇది పెట్టినప్పుడు నీవు గొప్పవాడైపోతావు, నీవు ఇలాంటి వాడైపోతావు, అలాంటి వాడైపోతావు అని భగవంతుణ్ణి వర్ణిస్తూ భగవంతుణ్ణి కేవలము ప్రార్థించుకునే నిమిత్తమై ఈ రకమైనటువంటి భావాలు చేస్తున్నారు.
1: వీ గో ఆన్ ప్రైజింగ్ గాడ్ ఫర్ ది ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ అవర్ డిజైర్స్. ఓ గాడ్, ఇఫ్ యూ ఫుల్ఫిల్ మై డిజైర్, యు ఆర్ గ్రేట్, యు ఆర్ నోబుల్. దట్స్ హౌ వీ ఫీల్ లైక్ దాట్.
0: మీరు తెలుసును, ఏ దేవాలయంకి వెళ్ళినప్పటికీ అక్కడ ఈ బిచ్చగాళ్ళంతా కూడా చేరుతుంటారు.
1: యు మే విజిట్ ఎనీ టెంపుల్, యు ఫైండ్ మెనీ బెగర్స్ అరౌండ్.
0: భగవంతుడు బీదవాడు కాదు.
1: గాడ్ ఈజ్ నాట్ పూర్.
0: భగవంతుడు సృష్టించినటువంటి ప్రజలు ఎవరు బీదవారు కాదు.
1: పీపుల్ క్రియేటెడ్ బై గాడ్ కెనాట్ బి పూర్.
0: కేవలము మానవులు తమంత తామే సృష్టించుకుని వారి బీదవారిగా భావించి వారికి బిచ్చం పెట్టడము, తీసుకోవటము, దగ్గర తిరిగి నెట్టివేయటము ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటున్నాయి.
1: ఎ బెగర్ ఈజ్ ఆఫ్ అవర్ ఓన్ మేకింగ్. కన్సిడరింగ్ అదర్ పర్సన్ ఇస్ ఎ బెగర్, వీ ఆఫర్ దెమ్ సమ్ మనీ అండ్ వీ కాల్ దెమ్ కమ్ క్లోజ్ టు అస్.
0: కనుక ఈ పిచ్చి అభ్యాసములు క్రమక్రమేణా భారతదేశంలో మానాలి.
1: దిస్ బ్యాడ్ హ్యాబిట్ షుడ్ బి స్లోలీ గ్రాడ్యువలీ గివెన్ అప్.
0: తిరుపతి వెంకటరమణ స్వామిని కూడాను బెగ్గర్ గా భావిస్తుంటారు.
1: సమ్ కన్సిడర్ తిరుపతి వెంకటేశ్వర ఆల్సో ఎ బెగర్.
0: మాకు ఇది ఇవ్వండి, మాకు అది ఇవ్వండి అని వీరు ప్రశ్నగా అడగటము, అతన్ని భిక్షగాడిగా చేసుకోవటము, అతను ఇచ్చినటువంటి భిక్షాన్ని వీరు అందుకోవటము, ఈ రకంగా జరుగుతూ ఉండాలి.
1: We go on begging God. We go on asking Him to give that and this and consider Him also a beggar.
0: కనుక భగవంతుని భిక్షగాడిగా భావించుకోకూడదు.
1: Never consider God as a beggar.
0: మన సొంతము తండ్రిగా భావించాలి.
1: God is your own father.
0: దైవ ప్రీతిని, మానవ ప్రీతిని పెంచుకోవాలి.
1: You should develop love for God and love for the whole of the humanity.
0: అంతేకాని కాని మే మానవులకు బెచ్చగాళ్ళుగా భావించుకొని వారిని దగ్గర రాయించుకోవటము, వారి అందరినీ వారు చీకొట్టుకోకుండా ఉంటాము, ఈ రకమైనటువంటిది నేర్చుకోవాలి.
1: We should also develop a habit not to consider anyone a beggar and come ask him to come close to you so that you can offer him something that he needs.
0: బాధలు పడుతున్నటువంటి వారిని చూచి ప్రేమించండి.
1: Love all those that suffer, that are in pain.
0: దైవ ప్రీతిని, పాప భీతిని.
1: Develop love for God and fear of sin.
0: కనుక అతను ఏమి చేతకానటువంటి వాడని, అతను ఏదో మనం అడుక్కోవడానికి వచ్చాడని అతన్ని మనము చీకొట్టి ఒక విధమైనటువంటి బిచ్చగాడిగా భావించుకోకూడదు.
1: నెవర్ కన్సిడర్ ఎనీబడి హెల్ప్లెస్. నెవర్ హ్యూమిలియేట్ ఎనీవన్.
0: ఈ విధమైనటువంటి మార్పులు మనము చేసుకుంటూ వచ్చినప్పుడే భగవంతుడు మనకు, మనలో మనకే భగవంతుడు ప్రత్యక్షమవుతాడు.
1: Then we have this lofty principle as not to humiliate, as not to disrespect anybody.
0: తోటి మానవుడు నా సోదరుడే కాని పిచ్చగాడు కాదు.
1: All the people around are your brothers, they are not your beggars.
0: అందరూ కూడాను సోదర సోదరి మండలిగా భావించాలి.
1: Consider all as your brothers and sisters.
0: వాడు బిచ్చగాడని, నీవు బిచ్చం పెట్టేటువంటి వాడని నీవు అధికంగా భావించుకోవటం ఇది చాలా పొరపాటు.
1: It's a big mistake if you consider that you serve others, that you feed others, that others are inferior to you.
0: ఇంతే కాదు, కొన్ని కొన్ని సమయాల లోపల వ్యాపారస్తులు ఉంటుంటారు.
1: We also have businessmen.
0: వారు కేవలము కొంచెం లంచం ఇచ్చి వారితో పనులు చేయించుకుంటారు.
1: They bribe others and get their things done.
0: వారు కూడాను లంచం తీసుకుని వీరి పనులు చేస్తుంటారు.
1: The other people, on the other hand, also accept the bribe.
0: ఇవి కూడాను చాలా పాపకరమైనటువంటి కర్మలే.
1: They are also sinners. They are sinful acts indeed.
0: నీవు బిచ్చము అడగటము, వారు పుచ్చుకోవటము, పుచ్చుకోవటము అడగటము రెండు కూడాను ఈ జగత్తులో ఉండకూడదు.
1: The one who begs and the one who serves, that should not happen, or equally guilty.
0: నీవు బిచ్చం పెట్టేటువంటి వాడు కాని తాను పుచ్చుకునేటువంటి వాడు కాని కాదు.
1: In fact, you are neither the receiver nor the giver.
0: అనాది కాలం నుండి భారతదేశమునందు ఈ విధమైనటువంటి యొక్క ప్రచారము జరుగుతూ వీరి యొక్క ప్రమాణమును పూర్తి విస్మరిస్తూ వస్తున్నారు.
1: In fact, the debt has been forgotten. In reality, all are one. There are no beggars at all.
0: కనుక ఒకవేళ వారు తినడానికి లేనప్పుడు ఇవి వారికి పెట్టి కొంచెం ఆనందాన్ని పెట్టు, అంతేగాని అతను ఒక బిచ్చగాని మాదిరి నీచంగా చూడకూడదు.
1: If you come across a person without food, there is nothing wrong in serving him food, but never underestimate him.
0: కనుక మన దేశం లోపల మొట్టమొదట ఈ బిచ్చాము అనేటువంటి దానిపైన మనం ఏమాత్రం కూడా చోటు ఇవ్వకూడదు.
1: We should never give any scope for this habit of begging.
0: ఏదో వాళ్ళ బలహీనతో అయ్యా అమ్మా మాకు కొంచెం అన్నం పెట్టండి అని అడిగినంత మాత్రం వాళ్ళు బిచ్చగాళ్ళు కాదు.
1: Out of weakness one may ask for food, but truly speaking, he is not a beggar.
0: నీవు ఇంత అన్నం పెట్టినంత మాత్రం నీవు గొప్పవాడు కాదు.
1: As you serve food, you cannot expect that you are really great either.
0: వాడికింత ఆకలికి పట్టిన అన్నం పెట్టి పొట్టనింపుండి చాలు, అంతేగాని అతను ఒక బిచ్చగాడిగా భావించి వారిని దగ్గర చేర్చి చీకొట్టకండి.
1: You can serve him food, satiate his hunger, but never humiliate him, never insult him.
0: ఇట్టి బిచ్చగాళ్ళుగా తయారు చేసి భారతదేశమును అనేక రకములుగా కూడాను భారతదేశం యొక్క విశిష్టతను కోల్పోతున్నారు.
1: The glory of the Bharat is lost as we entertain begging and beggars.
0: భారతదేశము ఏనాటి కూడాను ఇది బీదది కాదు.
1: Under any circumstances, at any point of time,
0: భారతదేశము ఇలాంటి బీద దేశమే అయిపోయి ఇన్ని దేశముల వారంతా దీనిపైన ఎందుకు వచ్చి పడుతున్నారు?
1: If it is really poor, how is it many people, foreign invaders,
0: అనేక దేశముల
1: వాళ్ళందరూ కూడా
0: ఈ భారతదేశం పైన పడి దీన్ని దోచుకుని పోతున్నారు.
1: Many people invaded in the past and have robbed this country of the precious.
0: కనుక భారతదేశము శ్రీమంతమైనటువంటిదే కానీ బీద దేశం కాదు.
1: So Bharat is a rich country and is not poor.
0: తనంతక తాను భావించుకొని నేను బీదవాణ్ణి కదా, నా వలే ఉంటుంటారు ఈ పక్కన వారు కూడాను అని పోల్చుకోవటం జరుగుతూ ఉండాలి.
1: దిస్ ఫీలింగ్ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ కంపారిజన్. We consider others as poor and we want to help them.
0: ఎవరైనా భవతి భిక్షాందేహి అని వస్తే వారికి బుద్ధి చెప్పాలి మీరు.
1: If anyone approaches you begging, ask them to go.
0: నీవు భిక్ష అడిగేటువంటి వాడు కాదు, నీవు ఒక మనిషివే, నేను ఒక మనిషిని.
1: You are not a beggar. You are just as good as me. That's what we should say.
0: నీకు ఈ సమయంలో చేతి లోపల కొంచెము అన్నం లేకుండా నన్ను అని వచ్చి ఆశించవచ్చును. అంతేగాని నీవు బీదవాడు కాదు, నేను షావుకారి కాదు.
1: At this moment you may not be having food. That doesn't mean that you are a pauper and I am a millionaire.
0: కనుక భారతదేశం యొక్క కీర్తిని మనం నిలబెట్టాలంటే దేశం యొక్క గౌరవాన్ని మనం నిలబెట్టాలి.
1: We should uphold the glory, esteem, pride of Bharat.
0: Motta mota meeru Bharat deshamu naa maatru deshamu ani cheppi danni chakkaga preminchali.
1: Love this country Bharat, declare proudly that Bharat is my motherland.
0: Naa Bharat deshamu ento goppadi.
1: My Bharat is a glorious country.
0: Aneka mandiki aneka shastrapirakunga pramaananta nerpi varini ento goppavariga chesindi.
1: In fact, this Bharat as a teacher taught to many of the people of several of the countries, made them great.
0: Shastra Puranam lanta kudanu bodhinchi ninna dinam aadavaru cheptaru upanishattulu shastramulu geetalu aneka rakamainatuvi chaala goppuga pandincharu.
1: As you heard yesterday, the lady is talking to us on our holy scriptures, the epics, Upanishads, Gita and so on. They are shared with the multitudes all over the world.
0: Prati dani kudanu manam Bharatadesanni goppaga bhavinchi dani varninchali.
1: In every aspect consider Bharat great, extol it, praise its glory.
0: Appude meeru Bharatiyuluga ani cheppukodaniki oka vidhamainatundi garvakaranamga untadi.
1: That will be a matter of pride when you think of the heritage, legacy of this country.
0: Na desham goppadi ani anukoni meeru chinna variga pravartistunte ee desham ette goppavutundi.
1: When your country is so great, you cannot behave in a mean, low, cheap way.
0: Parama pavanamaina Bharatavari endu
1: in the sacred land of
0: Bharat, shastram annadi manaku chakkadanamu,
1: and this tolerance for barrenness is beauty.
0: Neethi annadi preetiyagunu, నీతి అన్నది మనకు ప్రీతి అగును.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ ఎ కైండ్ ఆఫ్ టేస్ట్ చాయిస్ ఫర్ మొరాలిటీ.
0: మధుర భావం వేది మన దేశం అందన్న మాతృభావము కంటే మాన్యమైంది.
1: ద నెక్టరైన్ ఫీలింగ్, దేర్ కెనాట్ బి గ్రేటర్ దాన్ దిస్ అదర్ దాన్ ది ఫీలింగ్ టువర్డ్స్ ఎ మదర్.
0: నా తల్లి నా భారతదేశం.
1: దిస్ భారత్ ఈజ్ మై మదర్.
0: నా తల్లి బీదదైతే నేను కూడా బీదవాడినే కదా మరి.
1: ఇఫ్ మై మదర్ ఈజ్ పోర్ ఐఎమ్ ఆల్సో పోర్.
0: కాదు కాదు, నా తల్లి చాలా గొప్పది.
1: నో, మై మదర్ ఇస్ రిచ్.
0: మధుర భావం ఏది మన దేశం అందన్న మాతృభావం కంటే మాన్యమైంది.
1: వాట్ ఈస్ ది స్వీటెస్ట్ ఫీలింగ్ ఇన్ దిస్ వరల్డ్? ఇట్ ఈస్ ది ఫీలింగ్ టువర్డ్స్ మదర్.
0: కనుక నా దేశము నాకు మాతృదేశము.
1: దిస్ కంట్రీ ఈజ్ మై మదర్ ల్యాండ్.
0: కనుక ఆ మాతృదేవిని మనం చాలా గౌరవంగా కాపాడుకుని గౌరవంగా ఆమె పేరును మనం పెంచాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ ట్రీట్ దిస్ కంట్రీ విత్ ఆల్ ద డిగ్నిటీ అండ్ ద ఆనర్, అప్హోల్డ్ ఇట్స్ greatness.
0: సకల శాస్త్ర పురాణ సంవదనను అందరికీ బోధించి పెంచి పెద్ద చేసినటువంటిది భారతదేశం.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఇస్ ద భారత్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫార్ ద హైట్స్ ఇన్ ఫిలాసఫీ, ఇన్ ఎపిక్స్ అండ్ ఆల్ ఆఫ్ ద సీక్రెట్ టెక్స్ట్.
0: కనుక ఇంత శాస్త్రములంతా సంపాదించినటువంటి తల్లి బీదెట్టవుతుంది.
1: దిస్ మదర్ ఆఫ్ రిచ్ కల్చరల్ హెరిటేజ్ ఇన్ స్పిరిచువాలిటీ అండ్ ఫిలాసఫీ కెనాట్ బి పూర్.
0: నిన్ను కన్న తల్లి కొంచెం బీదగా ఉండవచ్చును.
1: In fact, the physical mother may be poor.
0: కానీ కన్న దేశం మాత్రము బీదది కాదు.
1: But mother land can never be poor.
0: మదర్ ల్యాండ్ చాలా గొప్పది.
1: Mother land is very great.
0: ఏ దేశమునందు చూసినప్పటికీ భారతదేశము గొప్ప కీర్తిని పొందించినటువంటిది.
1: Of all the nations, Bharat stands the highest, highly reputed.
0: ఇటువంటి పవిత్రమైనటువంటి మాతృదేశాన్ని మనం చిన్నగా పోల్చుకొని దాన్ని అవమానపరచకూడదు.
1: Such a sacred land, Bharat, can never be viewed as so simple and ordinary.
0: Bharat desham nandunnatundi neethi nijayithilu,
1: the morality and the integrity in this country,
0: inke desham nandu kuda nu kaalaravu,
1: are not noticed anywhere in the world.
0: Kanuka ee Bharat desham kante minchinatundi deshamu maroka deshame ledu.
1: There is no other country greater than Bharat.
0: Bharat desham ana bangaram anukunda vendi bangarukai vetakaneela.
1: When Bharat itself, the very symbol, metaphor of gold, why do you need to buy gold and silver elsewhere?
0: Deshame manaku goppa Bharat deshamu bangaru deshamu.
1: In fact, the very country, motherland, Bharat itself is gold.
0: Inga teligi deeniki vendi pittali bangaru koratam enduku?
1: Why do you need to buy the other metals like silver and other metals?
0: Ekkada kaalu pettinappudiki akkanta bangaru untundadi.
1: Wherever you go, you find gold.
0: అటువంటి బంగారం వంటి ఈ దేశాన్ని మనం చాలా నీచపరుస్తున్నాము.
1: వీఆర్ హ్యూమిలియేటింగ్ దిస్ గోల్డెన్ ల్యాండ్.
0: కనుక ఈనాటి విద్యావంతులందరూ కూడాను భవిష్యత్తులో దీన్ని గొప్ప బంగారు దేశంగా కూడా తీర్చిదిద్దాలి.
1: ఎడ్యుకేటెడ్ పీపుల్ టుడే షుడ్ డిసైడ్ టు మేక్ దిస్ కంట్రీ ఏ గోల్డెన్ కంట్రీ.
0: అయితే ఈ చదివేటువంటి వారు కూడాను ఈ గొప్పతనాన్ని వారు తెలుసుకోవటం లేదు.
1: The educated people also are not able to understand the greatness of the country.
0: వాళ్ళు వెళ్ళిన దగ్గర అంతా కూడా ఈ భిక్షగాళ్ళు అధికంగా చేరుతుంటారు.
1: Wherever they go, they find many beggars.
0: ఈ చేరడానికి మనమే అభ్యాసం చేశాము.
1: In fact, we are responsible for this habit of begging.
0: భిక్షలు పెట్టడం వల్ల వాళ్ళు భిక్షగాళ్ళు అధికంగా అవుతున్నారు.
1: Because you give money, you find beggars around. Never encourage begging. Never encourage beggars.
0: ఇదిగో నీకు ఏది కావాలా, బట్ట కావాలా, ఇవి తీసుకొని ఒక వస్త్రం కావాల్సింటే ఇవ్వచ్చు.
1: యూ కెన్ ఆస్క్ హిమ్ వాట్ ఇస్ దట్ యూ వాంట్. యూ వాంట్ క్లోత్స్? ఎస్, యూ కెన్ గివ్ హిమ్ వన్ పేర్.
0: తిరగడానికి తిండి కావాలా, ఇది పట్టు తీసుకో.
1: ఇఫ్ యూ వాంట్
0: తిండి పెట్టండి.
1: ఇఫ్ యూ వాంట్ ఫుడ్, సర్వ్ హిమ్ ఫుడ్.
0: అంతేగాని వారింత అన్నం కావాలంటే వారిని అందరికి మింటికి పిలిచి వారందరికీ బిచ్చం పెట్టి వాళ్ళందరినీ సంతోష పెట్టడం కాదు ముఖ్యమైనటువంటిది.
1: ఇట్ షుడ్ నాట్ బి ఎ కైండ్ ఆఫ్ హ్యాబిట్ సమనింగ్ ఎవ్రీబడి అండ్ సర్వింగ్ ఫుడ్.
0: కనుక భారతదేశము గొప్ప కీర్తి సంపాదించినటువంటిది.
1: భారత్ ఈజ్ ఎ ల్యాండ్ ఆఫ్ ఎస్టీమ్ అండ్ ప్రైడ్.
0: ఈనాడు ఈ భారతదేశం నందు చాలా మంది అధికారులు కూడాను తన యొక్క కీర్తిని పోగొట్టుకుంటూ ఉన్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ మెన్ ఆఫ్ ఆనర్ అండ్ ఇన్ పొజిషన్ ఆల్సో హ్యావ్ లాస్ట్ దేర్ నేమ్.
0: ఈ లంచాలు కూడా ఒక విధమైనటువంటి బీదరికంలో ఉన్నటువంటి ఒక భాగమే.
1: And this is also part of the poverty mental. That's what we find.
0: Lanchalu puchukotamu, lanchalu ichukotamu. Ee ichukotam puchukotam rendu kudanu chaala chaddavi.
1: Bribing the other person, accepting the bribe, corruption are very bad.
0: Evaru kudanu ee vidhamainatundi oka prayatnamunaku manam poolukokoddu.
1: Nobody should get into this sort of corruption.
0: ఇంకా మనం ప్రభుత్వాన్ని కూడా కొంతవరకు హెచ్చరించాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ హ్యావ్ టు కాషన్ ద గవర్నమెంట్ ఆల్సో.
0: ఈ ప్రభుత్వము మన దేశం లోపల భిక్షగాళ్ళని పెంచడానికి ఇవన్నీ.
1: ఇన్ ఫ్యాక్ట్ ద గవర్నమెంట్ ఈజ్ నాట్ మెంట్ టు ఎంటర్టైన్ బెగర్స్.
0: కనుక భిక్షగాళ్ళకు ఏ విధమైనటువంటి యొక్క ఇది ధనం పుచ్చుకోకూడదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ నాట్ గివ్ మనీ టు బెగర్స్.
0: మనీ ఇచ్చుకోకూడదు, పుచ్చుకోకూడదు.
1: దే షుడ్ నాట్ రిసీవ్ అండ్ వీ షుడ్ నెవర్ గివ్.
0: నీ శక్తి సామర్థ్యంతో నీవు సాధించడానికి ప్రయత్నం చేయాలి.
1: యూ షుడ్ స్టాండ్ ఆన్ యువర్ ఓన్ లెగ్స్ అండ్ బేస్డ్ ఆన్ యువర్ సెల్ఫ్.
0: నీకంటే కొంచెం తక్కువగా ఉన్నటువంటి వారిని వారిని చూసి ప్రేమించు.
1: యూ కెన్ సర్టన్లీ లవ్ దోస్ హూ ఆర్ లెస్ ఫార్చునేట్.
0: అందరూ ఒక్కటిగా ఉండరు లోకంలో.
1: ఇన్ దిస్ వరల్డ్ ఆల్ కెనాట్ బి ఈక్వల్.
0: కానీ కొంతమంది హెచ్చు తగ్గులుగా ఉంటుంటారు.
1: వీ ఫైండ్ అప్స్ అండ్ డౌన్స్ ఇన్ దిస్ వరల్డ్.
0: కనుక ఈ విధమైనటువంటి దీనిని ఈనాడు భగవంతుని కూడాను మనం ప్రయత్నపూర్వకంగా సాధిస్తున్నాము.
1: And we make every effort to attain God.
0: ఈ దేవాలయం పోయినప్పటికి ఆ పూజారు తట తెచ్చి పెట్టారు.
1: యూ గో టు ఎనీ టెంపుల్, యూ ఫైండ్ ది ప్రీస్ట్ విత్ ఏ ప్లేట్.
0: దాంట్లో ఇంత దక్షిణ వేసేదిని వాటితో కొంచెం ప్రసాదం పుచ్చుకునేది.
1: అండ్ హీ ఎక్స్పెక్ట్ సమ్ దక్షిణ, సమ్ some money and we receive prasadam from it. Let us not
0: accept.
1: We don't want that kind of
0: food.
1: You cannot be biksha
0: dhaka.
1: In fact, we should never accept such kind of biksha or begging.
0: కనుక ఎవరైనా కూడాను ఆ విధంగా బెగ్ చేస్తుంటుంటే చదువర్లు వారికి మీరు ఏంటి బుద్ధి చెప్పండి.
1: ఇఫ్ యూ కమ్ అక్రాస్ బెగర్స్ యూ ఎడ్యుకేటెడ్ పీపుల్ షుడ్ నాట్ ఎంకరేజ్.
0: నీవు భరత మాత పుత్రుడవు.
1: యు ఆర్ ద సన్ ఆఫ్ భారత్.
0: భరత మాత రిచ్ది కాదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యూఆర్ బెగర్స్ ఆఫ్ భారత్.
0: రిచ్ది.
1: భారత్ ఇస్ రిచ్.
0: అన్ని దేశాలను కూడా నువ్వు కాపాడుతూ వచ్చేటువంటిది.
1: ఇట్ హాస్ బీన్ ప్రొటెక్టింగ్ ఆల్ కంట్రీస్.
0: ఆమె కుమారుడైన నీవు ఈ విధంగా బిచ్చబెత్తడం న్యాయం కాదు.
1: You are not justified in begging, being the son of Bharat.
0: ఏ కొంచెమైనా కూడా మన జోబు లోపల ఇంత కాసులు వేసుకోకూడదు.
1: And you should not carry money in your pocket.
0: అడిగిన వారికి ఇంత పెట్టడము వాళ్ళు వెళ్లిపోవటము.
1: And in fact, if those people that want, just finish the matter there.
0: అడిగిన వారికి ఇచ్చాం కదా అని సంతోషిస్తారే కానీ అది ఇచ్చటం కాదు గొప్పతనము.
1: And in fact, it lies on the giver.
0: ఇచ్చాడు కొంత కాసులు కానీ తల్లి యొక్క కీర్తిని ఎంత పోగొట్టుకున్నాడు.
1: Though you received money, in fact you have lost the very name of your country.
0: కనుకని నీ తల్లి యొక్క గౌరవాన్ని కూడా నీవు కాపాడాలి.
1: It is necessary to keep up the honor of the mother.
0: ఈ విధమైనటువంటి కుమారులు ఈనాడు భారతదేశంలో అభివృద్ధి కావాలి.
1: Such sons of Bharat are very much essential today.
0: ఇంతే కాకుండా
1: not only this.
0: ప్రపంచంలో మరికొన్ని విషయాలంతా కూడా ఉంటున్నాయి.
1: There are also certain aspects in this present day world.
0: దేవాలయంలో పోతుంటే విభూతి.
1: If you go to దేవాలయం you find విభూతి.
0: విభూతి అనగా కేవలం ఒక భస్మం కాదు.
1: విభూతి ఇస్ నాట్ సింప్లీ యాష్.
0: కాదు, ధనం కూడాను ఒక విభూతి.
1: మనీ వెల్త్ ఇస్ ఆల్సో విభూతి.
0: ధాన్యం ఒక విభూతి.
1: గ్రెయిన్ ఇస్
0: బంగారం ఒక విభూతి.
1: గోల్డ్
0: పెండి ఒక విభూతి.
1: సిల్వర్
0: ఇవన్నీ కూడా విభూతుల కింద లెక్క వచ్చినాయి.
1: ఆల్ ఆఫ్ దెమ్ కమ్ అండర్ ద కేటగిరీ విభూతి.
0: కనుక నీవెవరికి కానీ ఏ విధమైనటువంటి అడిగినప్పటికీ నీవు ఏ చిన్న వయసులో కూడాను ఇలాంటి పనికి మనం పూనుకోకూడదు.
1: పీపుల్ మే అప్రోచ్ యూ ఫర్ సెవెరల్ థింగ్స్ బట్ బీ కన్విన్స్డ్ దట్ యూ షుడ్ నెవర్ ఒబ్లైజ్ దెమ్.
0: కనుక మనం ప్రపంచం లోపల పుట్టినాము.
1: వీఆర్ బౌండ్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఎందుకోసం మనం పుట్టాము, దేనికోసం పుట్టాము? పిచ్చమెత్తడానికే, పిచ్చం పెట్టడానికే కాదు. కాదు,
1: వై ఆర్ యూ బోర్న్ ఇన్ దిస్ వరల్డ్? ఈజ్ టు బెగ్, ఈజ్ టు ఎంటర్టైన్ బెగింగ్. వాట్ ఫార్ ఈజ్ అవర్ లైఫ్?
0: నీ తల్లి యొక్క కీర్తిని నిలబెట్టడానికి వచ్చావు.
1: ఐ ఎమ్ బోర్న్ టు మెయింటైన్ ద ప్రెస్టీజ్ అండ్ ద డిగ్నిటీ ఆఫ్ మై మదర్.
0: ఆ తల్లి పేరు నిలబెట్టలేనటువంటి వాడు పుట్టి ప్రయోజనం ఏమిటి?
1: వెన్ యూ డోంట్ కీప్ అప్ ది నేమ్ అండ్ ద ఫేమ్ ఆఫ్ యువర్ మదర్, వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ యువర్ వెరీ లైఫ్?
0: కనుక తల్లి పేరు నిలబెట్టడానికి ప్రయత్నం చేయాలి.
1: సో మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు మెయింటైన్ ద నేమ్.
0: మా పిల్లలు రామాయణ పాడుతుంటుంటారు.
1: Our students also sing that song.
0: Amma, enduku kantidarana karustunnavu ani Sita adugutunnaru kumarulu.
1: Our sons this way question Sita.
0: Amma, mem kevalamu oka paradhinamlo untunnam ane uddeshamto neevu aa vidhanga bhavistunnava?
1: And the children say that, mother, are you crying feeling sad that we are under control of someone else?
0: Kaadu kaadu, ramala kante minchina varam memu.
1: In fact we are greater.
0: Kanaka ilanti kumarulu undaga neevu mammanu బిచ్చగాడిగా భావిస్తున్నావు.
1: When you have sons of this type, never consider us cheap or beggars.
0: కనుక కంటిదారలు కార్చకూడదు అన్నారు.
1: You don't need to shed a tear.
0: నీవు కంటిదారలు కార్చుకుంటే దేశమే ఒక బిచ్చగాడిగా అయిపోతుంది.
1: Oh mother, if you shed tears, the whole country will be miserable.
0: తన కన్న తల్లి యొక్క కంటిదారలు కార్చనుకోకుండా కొన్న కుమారుడుకు కాపాడుతూ రావాలి.
1: It is the duty of every son to see that mother would never shed a tear.
0: Amma, neevu em maatram kattidaralu kaarchukodu.
1: The sons told Sita,
0: mem unnamu,
1: we are here, don't cry.
0: Mem pranalaina oddi mimmalni kaapaadtaamu.
1: We are ready to sacrifice our life and
0: ante kaani kattidaralu kaarchukodu ani cheppi chepparu.
1: Oh mother, never cry and shed tears was their prayer.
0: Ee vidhamainatundi puttrulu ee naadu chaala takkuvaipoyinaru.
1: Such sons of that quality we don't have today.
0: Annitiki balaheenata balaheenata balaheenata.
1: We find the weakness in every aspect of life.
0: Nenu okoka suri anukuntanu cha anta mana manavule ee vidhamaina bichiga antestunnaru.
1: In fact Bhagavan feels that we are encouraging this sort of a beggar.
0: Inta goppa valega undi kudanu veeru ee vidhamaina chillala buddhini veediki enduku pechukuntunnaru?
1: Though people are rich enough, why do they have that mean cheap mentality?
0: కనుక నా దగ్గర లేదు అనేటువంటి భావం మాత్రం మీ నుంచి రాకూడదు.
1: నెవర్ హ్యావ్ ఎ ఫీలింగ్ దట్ యు డు నాట్ హ్యావ్.
0: నీకు తెలుసు ఒకనొక సమయం లోపల
1: ఎట్ వన్ టైం
0: ఒక 5 రూపాయలు కావాల్సి వచ్చింది.
1: వాంటెడ్ 5 రూపీస్.
0: ఆయన ఒక శెట్టి గారింటికి పంపించాడు.
1: అండ్ హి సెంట్ హిమ్ టు ఎ బిజినెస్ మ్యాన్.
0: ఎవరిని? తమ యొక్క శిష్యుడు.
1: అండ్ హి సెంట్ హిస్ డిసైపుల్ ఫర్ 5.
0: అక్కడ పోతే ఆ శెట్టి గారు తాళం వేసుకుని పోయారు.
1: అండ్ ద బిజినెస్ మ్యాన్ హాస్ లాక్డ్ హిస్ షాప్.
0: రెండవ శెట్టి గారింటికి పోమన్నాడు.
1: అండ్ హి ఆస్క్డ్ హిమ్ టు గో టు అనదర్ బిజినెస్
0: మ్యాన్. ఆ శెట్టి గారు కూడాను తాళం వేసుకున్నాడు వీళ్ళని చూచి.
1: అండ్ హీ టు లాక్డ్ హిస్ షాప్.
0: ఇంకొక ఇంటికి పోయినాడు.
1: అండ్ హి వెంట్ టు అనదర్ బిజినెస్.
0: వాళ్ళు ఎవరు అక్కడ లేకుండా పోయారు.
1: నో వన్ వాజ్ నోటీస్డ్ దేర్.
0: అప్పుడు తన ప్రక్కనే ఉంటున్నాడు ఇంకొక షావుకారి.
1: అండ్ హీ ఫౌండ్ అనదర్ బిజినెస్ మ్యాన్ బై హిస్ సైడ్.
0: 5 రూపాయలు కావాలంటే ఎక్కడ కూడా వీడికి మా శిష్యుడు పోయిన దగ్గరంత లేకుండా పోతున్నారే అని ఆ ఉన్నటువంటి కూర్చున్నటువంటి పిచ్చని అడుగుతూ వచ్చారు.
1: అండ్ హీ వెంట్ ఆన్ సేయింగ్ ఇట్ హౌ ఇస్ ఇట్ దట్ నో వన్ ఈస్ సేయింగ్ హ్యావింగ్ 5 రూపీస్ దో ఐ నీడ్ ఇట్ నౌ.
0: అయ్యా నీవు కోటు నిండుకు డబ్బు పెట్టుకున్నావు, నీవు ఒక త్యాగానికి పూనుకోకూడదా? ఒక 5 రూపాయలు చేస్తే ఏమి నీ సొత్తు పోతుంది?
1: And then he said, you have got current. He told the businessman sitting close to him, you have got enough of currency in your 5.
0: కొంచెం బుద్ధి కుదిరి 5 రూపాయలు ఇచ్చాడు.
1: He corrected him. Then this businessman
0: shared his 5 rupees. 5 ముక్కలుగా చించి వేసేశాడు.
1: And he tore to 5 pieces.
0: కనుక ఈ విధమైనటువంటి బలవంతంతో పెట్టుమని చెప్తున్నారు, కానీ ప్రేమతో వారికి ఒక అందించడమైనటువంటి లేదు.
1: This is due to pressure and not out of one's own willingness.
0: కనుక మనం ఏది చూసినప్పటికీ ప్రేమతో దాన్ని తీసుకోవాలి.
1: సో వాట్ ఎవర్ వీ డూ ఇట్ విత్ లవ్.
0: వాడు భౌతిక భిక్షాందేహి అని ఇంటికి వచ్చాడంటే, నాయన నీకు భిక్షం కావాలా రా నా వరండాలో కూర్చో అని ఇంటి లోపల పోయి తన భాగంలో కొంచెం అన్నం కావాల్సి తెచ్చి ఆ భిక్షగానికి పెట్టి తృప్తి చేసి పంపాలా.
1: ఇఫ్ ఎనీ బెగర్ అప్రోచెస్ యూ, యూ కెన్ సర్టన్లీ షేర్ ఫుడ్ విత్ హిమ్.
0: ప్రపంచంలో వచ్చినదంతా కూడాను అందరికీ ఈక్వల్ షేర్.
1: In fact, whatever we have in this world, all have equal share.
0: Ante kaani neeku goppaga unnadani inkoruku ledani nee variki vaddinchadaniki prayatnam cheyavu.
1: Never consider that you are superior to anybody and that you are in a position of a giver to everyone.
0: Kanuka ee recommendment yokka chillara buddhulu manamu kontha varaku maanukovali.
1: So we should abandon this cheap mentality.
0: Tyagamu aneetuvanti bhavamu manlo nunchi bayal deerali.
1: We should foster the spirit of sacrifice.
0: ఈ త్యాగం అనేటువంటిది నేర్చుకున్నప్పుడే వాడు గొప్పవాడిగా తయారవుతాడు.
1: When once you have this sacrifice, you are bound to be great.
0: ఈ త్యాగం అనేటువంటిది ఏ మానవుని ఎందుకు లేదు.
1: Today we don't find sacrifice in anyone.
0: ఎక్కడ పోయినప్పటికీ త్యాగాన్ని గురించి గొప్ప ఉపన్యాసాలు ఇస్తారే గాని తనను జోబిలుంటి త్యాగం అనేటువంటిది ఒక న్యాయపరిశ్రమ చేయరు.
1: People are prepared to give talks, lectures on sacrifice, not ready to share a rupee in his pocket.
0: కనుక ఇలాంటి చేసి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఫర్ ఆల్ దీస్ యాక్ట్స్ దెన్?
0: మనస్సేకం వచసేకం కర్మణ్యేకం మహాత్మనం.
1: ఇస్ ఓన్లీ నోబుల్ మ్యాన్ హూ హావ్ పర్ఫెక్ట్
0: హార్మనీ. మానవుడు
1: పర్ఫెక్ట్ హార్మనీ ఇన్ థాట్ వర్డ్ అండ్ డీడ్ హీస్ ఎ ట్రూ మ్యాన్.
0: ఎంత ఉంటే అంత ఇచ్చేసేసి.
1: అండ్ యూ కెన్ షేర్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్. తీసుకుని
0: వచ్చి పెట్టద్దు.
1: యూ డోంట్ నీడ్ టు బారో.
0: ఈ విధంగా మన దేశం యొక్క గౌరవాన్ని మీరు కాపాడుతూ రావాలి.
1: దిస్ హౌ వీ హావ్ టు మెయింటైన్ ది ఆనర్ ఆఫ్ దిస్.
0: ఈనాడు భారతదేశం యొక్క గౌరవం ఈ బిచ్చగాళ్లతోనే చాలా వరకు తగ్గిపోయింది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద బెగర్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద డిక్లైన్ ఆఫ్ ద ఆనర్ ఆఫ్ ది
0: బిచ్చగాళ్లను తయారు చేయటము ఎవరు? చదువుకున్న వారే.
1: ఓన్లీ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆర్ ఎంటర్టైనింగ్ బెగర్స్.
0: ఇదేనా చదువుకోవటము?
1: ఇస్ దట్ ఎడ్యుకేషన్ అట్ ఆల్?
0: ఇదేనా బిచ్చగాళ్లను పెంచడానికి చదువుకోవటము?
1: ఆర్ యూ రియలీ ఎడ్యుకేటెడ్ టు ఎంటర్టైన్ బెగర్స్?
0: చీ చీ చీ చీ చదువు నాకు ఏమాత్రం ఇష్టం లేదు.
1: That education is not required.
0: MBA, BA, pass ayi vachi peru gaanchina pedda varalaina.
1: You may be great people with the degrees, undergraduate, postgraduate.
0: Sampadalundi saddana peruleina pudavagirtini ganna punyuleina.
1: You may be rich and affluent with all the name and fame for
0: charity. Aarogyam bulanavartamundi paripurna ballaku varulaina.
1: You may be very healthy with all the perfect physique and strength.
0: Satramu japamulu tapamulu cheyichu vedamulam nerpu vipruleina.
1: You may be scholars reciting the Vedic texts every moment in each Veda.
0: Saaru bhaktulaku enaatikaina.
1: None can ever equal a devotee.
0: ఇలాంటి వాళ్ళు ఇంకా చెప్పి ప్రయోజనం ఏమిటి?
1: అండ్ ఇఫ్ పీపుల్ డు నాట్ అండర్స్టాండ్ వాట్ ఫార్ ఈస్ ద టీచింగ్.
0: కనుకనే వీరు చాలా పరిపూర్ణమైనటువంటి బలము వారి ఎందు లేకపోతుండాలి.
1: వీ డు నాట్ హావ్ టోటల్ స్ట్రెంగ్త్.
0: చాలా బలహీనులైపోతున్నారు.
1: వీఆర్ వీక్.
0: దేశం యొక్క గౌరవాన్ని, తన మాతృదేశమును, మాతృభావమును చాలా పాడు చేస్తున్నారు.
1: వీఆర్ స్పాయిలింగ్ ద నేమ్ అండ్ ద ప్రెస్టీజ్.
0: తల్లి గౌరవాన్ని నిలపాలి.
1: వీ షుడ్ మెయింటైన్ ద నేమ్ ఆఫ్ ద ఫ్యామిలీ మదర్.
0: తల్లి ఎలాంటిదైనప్పటికీ తల్లి గౌరవాన్ని మనం పెంచాలి.
1: మదర్ మే బి ఆఫ్ ఎనీ టైప్ బట్ యెట్ ఇట్ ఇస్ యువర్ రెస్పాన్సిబిలిటీ.
0: తల్లికి ఎవరు అని మనం పెంచినప్పుడే నిజమైన మన పుత్రులు మనం పెంచుకుంటాం.
1: యువర్ ఓన్లీ ఎ ట్రూ సన్ ఇఫ్ ఓన్లీ యూ కీప్ అప్ ది నేమ్ ఆఫ్ యువర్ మదర్.
0: తల్లికి ఎవరు అని పోగొట్టి నువ్వు గొప్ప విద్వాంసుడు అయినప్పటికీ నీ పేరు ప్రధానం కాదు.
1: You may be highly educated, noblest of all, but if you do not respect your mother, maintain her name, well, you are no longer great in any sense.
0: Kanukane anni charitrale enduku nu Ramakrishna Paramahansa Swami charitra enduku nu Rabindranath Tagore charitra enduku nu Vivekananda charitra enduku nu anni chagatadu ilanti beggar ga tayar kavatame.
1: In the biographies of all great people, Ramakrishna Paramahansa, Vivekananda, you also find this particular aspect. People maintaining the name and the fame of the family.
0: Kanuka pernu mam chudalaru.
1: So it is the name, reputation.
0: Nenu evaru? Nenu Bharatamata putrunanu.
1: And the son of Bharat.
0: Nenu Bharata putrunanu.
1: And the son of Bharat.
0: Aa Bharata putrudaneetundi pernu nilipalanukunte tyagam poonukovali.
1: To be a true son of Bharat, be ready to sacrifice.
0: Naaku lekapoyina paravaledu, vaani konchi pettali.
1: I may not be having, but I am prepared to
0: serve. Ee vidhamainatundi tyaga bhavam raavali.
1: This spirit of sacrifice should be there.
0: అందువల్లనే రామచంద్రుని యొక్క సోదరుడు అయినటువంటి భరతుడు,
1: ది బ్రదర్ ఆఫ్ రామచంద్ర వివేకానంద, యు ఆల్సో ఫైండ్ దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్, పీపుల్ మెయింటైనింగ్ ద నేమ్ అండ్ ద ఫేమ్ ఆఫ్ ద ఫ్యామిలీ.
0: కనుక పేరును మనం చూడాలి.
1: సో ఇట్ ఇస్ ద నేమ్, రెప్యుటేషన్.
0: ఎవరు? నేను భరతమాత పుత్రుడు.

0: donated.
1: భరతుని అంత త్యాగము మరెవరికి లేకపోయింది.
0: The spirit of sacrifice in Bharat is not noticed in anybody.
1: చూస్తున్నటువంటి లక్ష్మణుడు కూడాను కోపం వచ్చింది.
0: And Lakshmana by the side was furious.
1: తల్లి మనమల్ని అడవికి పంపితే కుమారుడు వచ్చి అడవుల్లో కూడా లేకుండా చేస్తున్నాడు అన్న, ఇతని ముందు నేను కిందికి దిగి వాడిని చంపేస్తానన్నాడు.
0: It was Lakshmana who said, the mother has driven us to the forest and the son has come here not to him to deny this shelter in the forest also.
1: Lakshmana, నీకు రాజ్యం పైన ఏమైనా ఆశ వచ్చిందో ఏమిటో, నీవు పోయి రాజ్యం లేదు, నేను భర్తని నా వెంట పెట్టుకుంటానన్నాడు.
0: అండ్ రామచంద్ర సేడ్, లక్ష్మణ, యూ వాంట్ టు బి ది కింగ్, యూ వాంట్ టు బి ది రూలర్, బెటర్ యూ గో ఓవర్ దేర్ అండ్ ఐ విల్ కీప్ భరత్ బై మై సైడ్.
1: త్యాగమయుడు,
0: భరత్ ఈజ్ వన్ ఆఫ్ సాక్రిఫైస్,
1: శీలమయుడు,
0: వన్ ఆఫ్ క్యారెక్టర్.
1: అతని దగ్గర ఉన్నటువంటి ఒక త్యాగ బుద్ధి మరి ఎవరి దగ్గర లేదు.
0: ది స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్ నోటిస్డ్ ఇన్ హిమ్ ఈజ్ నాట్ ప్రెసెంట్ ఇన్ ఎనీవన్.
1: కడపటికి తల్లి ఏ విధమైనటువంటి ఒక దీన్ని కోరినప్పటికీ కుమారుడు దాన్ని ఖండిస్తూ వచ్చాడు.
0: Whatever that mother asked for, Bharat did not agree to give her and he negated her.
1: కనుక భరతుడు అంటే చాలా గొప్ప గుణం కలిగేవాడు.
0: భరత్ ఈజ్ హైలీ వర్చువస్.
1: అలాంటి గొప్ప గుణం కలిగినవాడు కనుక రాములు భరతుడిని ఆశిస్తూ వచ్చాడు.
0: దట్స్ ద రీజన్ వై భరత్ వాజ్ వెరీ మచ్ లైక్డ్ బై రామచంద్ర.
1: భరతుడు అరణ్యానికి పోయిన తక్షణమే
0: ద మూమెంట్ హీ వెంట్ టు ద ఫారెస్ట్,
1: నాయన భరత అమ్మా నాన్న బాగున్నారా అన్నాడు.
0: ద ఫస్ట్ క్వశ్చన్ దట్ రామ పుట్ వాజ్ దిస్, హౌ ఆర్ ద పేరెంట్స్.
1: తన తల్లి అయినటువంటి కౌసల్య బాగుంది అని అడగలేదు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీ డిడ్ నాట్ సే ఎనీథింగ్ అబౌట్ కౌసల్య.
1: కైక బాగుందా?
0: ఇన్ ఫ్యాక్ట్ హీ ఆస్క్డ్ అబౌట్ ద వెల్ఫేర్ ఆఫ్ కైక.
1: కైక అనే పేరు చెప్పేటప్పటికే భరతుడికి లేని కోపం వచ్చింది.
0: ద మూమెంట్ కైకాస్ నేమ్ వాజ్ మెన్షన్డ్,
1: ఆ దుర్మార్గురాల వల్లనే నీవి అరణ్య పాలైపోతావు.
0: Because of that wicked woman you are here in the forest.
1: See, aa pere na vedda cheppakudadu.
0: What a shame it is, never mention her name.
1: Appudu daggara pilchi Ramulu, Bharata, nee talli chaala goppadi.
0: Rama came close to Bharata and said, your mother.
1: Ramulu yokka satkeetini jagatruku vyapippa chesinatundi ee talliye.
0: And in fact she was responsible for the name that has been widespread today.
1: Kanuka bahyamainatundi oka bhavam cheta nee aamanu thurunaadaddu.
0: Never insult her. Because of external consideration.
1: భావాలు ఆమె యందు చాలా గొప్పవన్నీ ఉన్నాయి.
0: Her inner feelings are so great and lofty.
1: అని తాను అందరినీ నెట్టుకుని కైక ఉండేటువంటి చోటుకు బయలుదేరిపోయాడు.
0: And he went to meet Kaika.
1: కైక దగ్గరికి పోయి పాదాలపై నమస్కారం చేసి,
0: And he fell at her feet.
1: తల్లి, నీ వలన నేను క్షేమంగా ఉన్నాను.
0: He said, Mother, because of you, I am very fine here.
1: భర్తనికి పట్టాభిషేకం కట్టి అతని రాజ్యం ఏలించు.
0: Better Bharat be coronated.
1: నీతి వాక్యమునంతా బోధించు.
0: Teach him all conduct and code.
1: నేను తర్వాత 14 సంవత్సరాలు అయిన తర్వాత నేను వచ్చి నా భర్తని చూసుకుంటాను.
0: After 14 years, I will come back and take care of Bharat.
1: కానీ పితృవాక్య పరిపాలన జరపాలి.
0: But I must follow the command of my father.
1: మాతృ పితృ వాక్యములు మాత్రమే కాదు, ప్రభుత్వం యొక్క వాక్యములు కూడా మనం నేర్పాలి.
0: It is not only following the command of the parents, the father and mother.
1: ప్రభుత్వం ఏ రకమైనటువంటి ఒక నిబంధనలు సాధించిందో,
0: one should follow the regulations of
1: the government. మనం చక్కగా చాటుకొని నిర్వర్తించాలి.
0: We should follow the rules and the regulations of the government, of the administration.
1: మనం శిశావహించినప్పుడే మనం పలాని రాజ్యపుత్రులము అని మనం పేరు తెచ్చుకున్న వారం అవుతాం.
0: When this is followed, then only we can call ourselves fitting citizens.
1: కనుక రాముడు చెప్పినటువంటివన్నీ కూడాను కేవలం మాతాపితృలకు మాత్రమే కాకుండా,
0: what Rama said, not merely the parents only.
1: ప్రజల యొక్క ఉన్నతమైన స్థితిని కూడా చూడాలి.
0: ద ఫీలింగ్స్ అండ్ ద వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్ ఆల్సో,
1: ప్రజల యొక్క క్షేమాన్ని కూడా మనం కోరాలి.
0: వీ షుడ్ ఆల్సో డిజైర్ ఫర్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ ద పీపుల్.
1: ప్రజల యొక్క ఆనందాన్ని కూడా మనం ఆశించాలి.
0: వీ షుడ్ ఆల్సో వర్క్ ఫర్ ద బ్లిస్ ఆఫ్ ద పీపుల్.
1: అప్పుడే మనము నిజమైనటువంటి ప్రజలుగా తయారవుతాము.
0: దెన్ ఓన్లీ విల్ బి ట్రూ సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
1: రామరాజ్యంలో పుట్టినటువంటి పిల్లలు మనం ఈ రామరాజ్యానికి తగినట్టుగా మనం నడుచుకోవాలి అనుకున్నారు.
0: And having been born in this Ramarajya, they have conducted themselves accordingly.
1: ee niti vakyamulanni kudunu vaaru cheptunte lakshmanu kudunu manasulo cheripoyindi.
0: And as listening to this teaching, the mind of Lakshmana also changed.
1: Anna, naaku chaala manasu kudirindi.
0: And Lakshmana said, now my mind has settled.
1: Kaani Bharatunni, ee rajyanni, ee sainyanni chusithappudike naaku mandipoyindi naa gunde.
0: I am so angry because I saw Bharat here and the army around him.
1: భౌతికమైనటువంటి దాన్ని చూసి నువ్వు బాధపడుతున్నావు గాని అంతర్ముఖమైనటువంటి ఆనందానికి నీవు ఏమాత్రము చోటు ఇవ్వటం లేదు.
0: అండ్ రామా సెడ్, యు ఆర్ ఫ్యూరియస్ వాచింగ్ ఆల్ ది ఎక్స్టర్నల్ ఎక్స్టీరియర్ ద ఆర్మీ అండ్ ద బ్రదర్, యు ఆర్ నాట్ నోటీసింగ్ హిస్ ఇన్నర్ ఫీలింగ్స్ అండ్
1: సెన్సెస్. దగ్గర వెళ్ళిన తర్వాత

0: భరతుడిని పిలిచాడు.
1: And then he called Bharat to come close to him.
0: కూర్చోబెట్టుకున్నాడు.
1: He made him sit close to him.
0: భరత, నీవు చేస్తున్నటువంటివన్నీ చాలా గొప్పవే.
1: What all you are doing are certainly
0: కానీ తండ్రి ఆజ్ఞను ఉల్లంఘిస్తున్నావు.
1: But you are disobeying your father.
0: తల్లి ఆజ్ఞను శిరసావహించు.
1: You follow your mother.
0: తండ్రి ఆజ్ఞను శిరసావహించు.
1: Follow your father.
0: వారి ఇరువురికి నీవు ఆనందం పెట్టుకుంటే నేను తప్పక ఆనందిస్తానన్నాడు.
1: Make both of them happy, then I will be extremely happy.
0: కనుకని ప్రజావాక్యములంతా కూడా పరిపాలన చేసేటువంటి సిద్ధుడు నీవై ఉండగా నీవెందుకు ఇంత బాధపడటం?
1: When you have to follow the verdict of the people,
0: why do you feel sad? నేను రాజు కావాలనుకోవటం నీ స్వార్థం.
1: And if you want to own the king only all by yourself, sacrifice that your own feeling.
0: ప్రేమను బంధుత్వంని ప్రీతిపరచు.
1: And in fact, let your love transcend your relationship.
0: కనుక త్యాగం చేసినప్పుడే నీకు ఈ భోగములంతా లభిస్తాయన్నాడు.
1: When once you sacrifice, you can certainly enjoy life.
0: వెంట పోయినటువంటి వశిష్ఠ విశ్వామిత్రులు కూడాను,
1: వశిష్ఠ అండ్ విశ్వామిత్ర హూ ఫాలోడ్ దేమ్,
0: వారు కూడా ఈ వాక్యములంతా విని చాలా కంటిదారులు కార్చారు.
1: They heard the teachings of Rama and started shedding tears.
0: నీ ఉన్నటువంటి స్థానం ఎటువంటిది?
1: This is your position, Ramachandra.
0: నీవు చేసినటువంటి కీడు ఎటువంటిది?
1: And these are all
0: ఇలాంటి కీడును కూడా నువ్వు మార్చి మేరునే మాత్రం చూస్తున్నావు.
1: Though people did so many things against your interest, yet you could pardon them.
0: నీ యొక్క తెలివితేటలు మాకెంతో ఆనందంగా ఉంటుండాలి.
1: We are very happy noticing your intelligence.
0: కానీ మీరు ఒకతూరి వచ్చి రామరాజ్యంలో అడుగు పెట్టండి.
1: At least you should step in this Ramarajya once.
0: అప్పుడు చెప్పాడు రాముడు.
1: Then Rama said,
0: ఇప్పుడు భరతరాజ్యమే కానీ రామరాజ్యం కాదు.
1: రైట్ నౌ ఇట్ ఇస్ భరతరాజ్య అండ్ నాట్ రామరాజ్య.
0: కనుక నీ భరతరాజ్యం కనుక ఇది భారతదేశం అన్నాడు.
1: బికాస్ ఆఫ్ భరతరాజ్య దిస్ ఇస్ భారతదేశ భారత్.
0: కనుక నీ భారతదేశం అంటే బంగారం అనకుండా ఎందుకు ఈ వ్యవస్థ?
1: వెన్ యూ హ్యావ్ గోల్డ్ ద భారత్, దెన్ వై డు యూ సఫర్?
0: ఇటువంటి పవిత్రమైనటువంటి దేశం ఎక్కడ కూడా మనకు చిక్కదు.
1: Sacred land as the type of Bharat is not present anywhere.
0: దానం నుండి కూడాను దాన ధర్మముల చేత కాకుండా ఈ త్యాగం చేతనే భారతదేశం ఇంత అభివృద్ధి పొందింది.
1: The Bharat has progressed advanced, stands at the top of the world because of sacrifice.
0: ఈ దేశం కూడాను ఇంత గొప్ప పేరు పొందలేదు.
1: No other country got this great name.
0: కనుక భారతదేశం అంటే చాలా గొప్ప పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి దేశం.
1: ఇస్ ఎ నేమ్ ఆఫ్ రెప్యుటేషన్ అండ్ ఎస్టీమ్ ఆనర్.
0: కన్న తల్లి కాని,
1: మదర్
0: తండ్రి కాని,
1: ఫాదర్
0: కన్న కుమారుడు కాని,
1: ఆర్ సన్
0: భారతదేశానికి సర్వమును త్యాగం చేస్తూ వచ్చారు.
1: ఆల్ స్టార్టెడ్ సాక్రిఫైసింగ్ ఎవ్రీథింగ్ ఫర్ దిస్ కంట్రీ.
0: భారతదేశానికి త్యాగం చేయడం కంటే మరొకటి త్యాగం ఉండదా?
1: దేర్ కెనాట్ బి గ్రేటర్ సాక్రిఫైస్ అదర్ దాన్
0: దానధర్మము చేయవచ్చును.
1: You may be a man of charity.
0: కోట్లకు రూపాయలు ప్రజలకు పంచవచ్చును.
1: You may distribute your money.
0: కాదు కాదు, అది కాదు గొప్ప దానము.
1: That's not great. Nothing great.
0: ప్రేమతో మాట్లాడాలి.
1: Talk lovingly.
0: ఆ ప్రజల యొక్క బాధలను క్రమక్రమేణా కొంతవరకు తగ్గించడానికి ప్రయత్నం చేయాలి.
1: See that you remove suffering of the people.
0: కనుక నీవు తోటి మానవులను ప్రేమతో చూచి,
1: love everybody.
0: అందరినీ నీవనే నువ్వు భావించుకోవటమే.
1: Consider everyone as yourself.
0: ఇది నిజమైనటువంటి ధర్మము.
1: This is the righteous conduct.
0: Dharma anaga kevalam dana dharmalu cheyatam idi kaadu dharmamu.
1: Dharma does not mean acts of charity.
0: Hrudayamu dharmam cheyali.
1: We have to do this dharma wholeheartedly.
0: Hrudayamu tyagam cheyali.
1: We should sacrifice.
0: Swarthamu tyagam cheyali.
1: We have to sacrifice. Parathamu
0: preminchali.
1: We should love the other.
0: Padmandini preminchali.
1: We should love everybody.
0: Padmandini daggara chesukovali.
1: And we should join the society.
0: Varu parayi varani bhavinchakoodadu.
1: We should not consider anybody separate from you.
0: Evaru durumachinappudu nanna ra ani daggara pichi varini ento preminchali.
1: You should mingle with love. Talk to people lovingly.
0: Ee prema okkati untunte endannaina manam saakavachanu.
1: With this love, you can certainly win any number of people.
0: కనుక మనం నేర్చుకోవాల్సింది, ఈనాడు పెంచుకోవాల్సింది మానవుని యందు ప్రేమనే.
1: What we have to learn, what we have to develop today is love.
0: దైవ ప్రేమ,
1: love for God.
0: బీదలు బాధ లేకుండా చూసుకోవాలి.
1: And see that we alleviate the suffering of the people.
0: కనుక ఈ రెండింటిని కూడా ఈనాడు మీరు సాధించడానికి కోరుకోవటమే ఇదే నిజమైన మీ యొక్క విద్య.
1: The true education lies in developing these two qualities, removing the suffering of the people on one hand and developing love for God.
0: Intilo thalle baadapadutunte ee parulanu enta preminchi prayojanam emti?
1: When mother at home is suffering, what is the fun of loving everybody?
0: Kaliga motta motta ni kanna tandrini tallini preminchu.
1: First love your mother, love your father.
0: తరువాతి ప్రజలందరినీ ప్రేమించు.
1: And then you can love the whole society.
0: మొట్టమొదట రాముడు భరతునికి ఉపదేశించినటువంటిది ఇదియే.
1: This is the first and foremost teaching of Rama to Bharata.
0: భరత, ట్యాక్స్ ఎట్లా వేస్తున్నావు ప్రజలకు?
1: He inquired, Bharat, how is taxation there?
0: అన్నా, నేను చాలా పొరపడ్డాను.
1: He said, brother, I am mistaken.
0: నీవు చెప్పేటువంటి మాటలు ఏది కూడా నేను చేయలేకపోయాను.
1: I could not do what all you wanted me to do.
0: కావలసినంత ధనం ఉండి కూడాను,
1: though there's lot of money,
0: ఖజానా నిండిపోతుండాలి కానీ దాన్ని తీసి ప్రజల లోపల ఏమాత్రమైన ప్రేమను సంపాదించుకోలేకపోయాను.
1: Though the treasury is full of money, I did not distribute. I could not get good name in the society.
0: అప్పుడు పక్కన ఉన్నటువంటి లక్ష్మణ్ కోపం వచ్చింది.
1: Then Lakshmana by his side was very angry.
0: ఇది తండ్రి చేసినటువంటి మోసం ఇదంతా.
1: And this is a cheating of the father.
0: దశరథుడు అన్ని విధాలా కూడాను రాముడు సంపాదిస్తాడని చెప్పి రాముని పైన పెట్టి నిన్ను దూరం చేయటం చేతనే ఇదంతా కూడా ఏర్పడిపోయింది.
1: This is all the cheating. This is all the deceit of the father. He amassed wealth.
0: అప్పుడు రాముడు భరతుని కూడాను లక్ష్మణ్ కూడాను నిందించాడు.
1: And the Lakshmana also blamed him.
0: Lakshmana, నీవెవరి కుమారుడు?
1: Whose son are you?
0: దశరథుని కుమారుడు.
1: You are the son of Dasharatha.
0: తల్లి ఎవరు?
1: Who is your mother?
0: నీవు సుమిత్ర.
1: సుమిత్ర is your mother.
0: సుమిత్ర కుమారుడివే. నీవు సుమిత్రకి ఇచ్చినటువంటిది ఎందుకోసం ఇచ్చాడు భగవంతుడు?
1: And why is it that they are born as your brothers?
0: కష్టాల సమయం లోపల రాముని వెంట లక్ష్మణుడును భరతుడి వెంట శత్రుఘ్నుడు ఉండి వారిద్దరిని సరైన ధర్మాలు బోధించచ్చు రావాలి అనే ఉద్దేశంతో వీరిద్దరిని అందించాడు.
1: The main idea is that a brother should stand in support of his another brother, like Lakshmana who stood by the side of Rama, the Shatrughna who stood by the side of Bharata.
0: Kaluka Bharata Shatrughna andaru kudanu chaala goppavaadu.
1: The Bharata Shatrughna are very great people.
0: Bharatun daggara Shatrughna pettadu.
1: And Shatrughna was always by his side.
0: Ramudu daggara Lakshmana pettadu.
1: Lakshmana was always by the side of Rama.
0: Ramulu yokka sevalanta chesi
1: serving Rama completely.
0: Rajyanni kapadali.
1: That the country has to be protected.
0: Chiranjeeviga nilpali.
1: That he should be mortal.
0: Ani Ramulaku bodhisthu vachadu Lakshmanudu.
1: And that was the feeling of Lakshmana.
0: Shatrughnudu Bharatuniki bodhisthu vachadu.
1: And Shatrughna taught in different ways to Bharat.
0: Anna, meeru ye matram kodunu talli pai prem pettukoni naa tallini nindinchakoddu.
1: Never blame your mother because of the things that have happened.
0: ఇది కేవలము పెద్దలు చేసినటువంటి పొరపాటుతో జరిగిపోయింది.
1: అండ్ దీస్ ఆర్ ది మిస్టేక్స్ ఆఫ్ ది ఎల్డర్స్.
0: నీ వెళ్ళిన తర్వాత ఈ పాదుకలను పూజ చేస్తూ పాదుకలే నీకు రామచంద్రుడిగా భావించుకుని నీవు తల్లిని ప్రేమించు.
1: యు లవ్ యువర్ మదర్ కీపింగ్ ద శాండల్స్ ఆన్ ద థ్రోన్.
0: రామాయణంలో ఎక్కడ చూసినా కూడాను సుమిత్ర అనే పేరే రావటం లేదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ రామాయణ వీ డోంట్ ఫైండ్ ద నేమ్ ఆఫ్ సుమిత్ర.
0: ఆ సుమిత్ర అనేటువంటి పేరులోనే ఉంటుంది అది ఎంత మిత్రత్వము.
1: Mitra, the friendship, Sumitra, the friendship is there in the very name itself.
0: Kanuka aa Sumitra anetunte amine ee rajyananta kudunu chaala premaga choopinchi biddal cheta premaga penchichi vaaru chaala gauravanni chesadu.
1: And therefore he respected his mother and he respected all the people of the country and ruled the kingdom.
0: Kausalya kante
1: more than Kausalya
0: Sumitra ne goppa tyagavantaru.
1: Sumitra is the one of sacrifice.
0: Sumitra kunnatvanti gunamulu,
1: the qualities of Sumitra,
0: Kausalya kani Kaikeyi kani evariki levu,
1: are not noticed in Kausalya and Kaikeyi.
0: Pokanaka samayam lopala
1: at one time
0: Ramu inka aranyaniki velutunnadu
1: and Rama was proceeding to the forest.
0: Kausalya ki namaskarinchi
1: he paid respect to his
0: prayanu kavali
1: and he was to start.
0: Appati lopala
1: at that moment
0: Sumitra Ramuni yokka chitrani anta rastu undali.
1: At that time Sumitra was painting.
0: ఆమె చాలా గొప్ప పెయింటర్.
1: ఇస్ ఎ గ్రేట్ పెయింటర్.
0: ఆమె యొక్క చరిత్ర చాలా గొప్ప విచిత్రమైనటువంటిది.
1: అండ్ హిస్టరీ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్.
0: రేపటి దినము రాముడు రాజ్యాన్ని ఏలుతాడు అని ఈ విధంగా రాస్తూ కొంచెం రాముడి యొక్క ముఖము చాలా ప్రకాశంగా వచ్చేటట్టుగా చేసింది.
1: ఎక్స్పెక్టింగ్ ద రామా టు బి కరోనేటెడ్ నెక్స్ట్ మార్నింగ్ అవుట్ ఆఫ్ అవర్ లవ్ ఫర్ రామా షీ స్టార్టెడ్ పెయింటింగ్ ద పిక్చర్ ఆఫ్ రామచంద్ర విచ్ వాజ్ సో బ్రిలియంట్ అండ్ ఎఫల్జెంట్.
0: రాముడు సుమిత్రి రూములకు వెళ్లాడు.
1: Rama visited Sumitra.
0: Talli mimmalni vadilipetti polekapothunnanu.
1: Mother, I am not able to leave your company.
0: Adaviki povadam naaku ishtame.
1: In fact, I would like to
0: Talli go to Tandri adu sirsavahinchadam naaku ishtame.
1: I like to follow the command of my father.
0: Kani Kausalyanaina vadultanu gaani ninnu nenu vadalleni talli.
1: I am prepared to leave the company of Kausalya and not your company.
0: Ani cheppi Sumitra
1: namaskaram.
0: Tirigi tirigi namaskaram chesi
1: he paid his respects.
0: Talli nee yokka prema naaku panchali.
1: And he said, Mother,
0: నాకు అది ఒక్కటి చాలు.
1: See that you love me, that is enough.
0: అని చెప్పి,
1: so saying,
0: తాను అయోధ్యను వదిలాడు.
1: And he left Ayodhya.
0: ఈ విధంగా సుమిత్ర యొక్క తత్వము చాలా మిత్రత్వంతో కూడినటువంటిది.
1: The nature of Sumitra is full of friendship, which is where
0: అడవిలో పోయినప్పుడు వశిష్ఠ విశ్వామిత్రులు కూడాను సుమిత్ర యొక్క గౌరవాన్ని చాలా కొనియాడాడు.
1: వశిష్ఠ విశ్వామిత్ర ఆల్సో ప్రైజ్ ద గ్రేట్నెస్ ఆఫ్ సుమిత్ర.
0: ఈ రాజకన్యకల పైన సుమిత్రకున్నటువంటి యొక్క గొప్ప భావము మరెవరికీ లేదు.
1: ద గ్రేట్ నోబుల్ ఫీలింగ్స్ ఆఫ్ సుమిత్ర
0: కౌసల్య కూడాను లేదు.
1: ఆర్ నాట్ నోటీస్డ్ ఇన్ కౌసల్య.
0: సీత కూడాను లేదు.
1: నాట్ ఈవెన్ ఇన్ సీత.
0: కానీ ఈ సుమిత్ర చాలా గొప్ప గుణవంతురాలు.
1: సుమిత్ర ఇస్ అ వర్చువస్ వన్
0: అని ఆమెను చాలా వర్ణించారు.
1: అండ్ దే వెంట్ ఆన్ ఎక్స్టోలింగ్ హర్ గ్రేట్నెస్.
0: ఈ విధంగా అందరికీ గొప్పదనం చేయడానికి మన గొప్పతనాన్ని తగ్గించుకుని ఎదుటి వ్యక్తిని గొప్పతనాన్ని పెంచుతూ రావాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ హావ్ టు నోటీస్ ద గ్రేట్నెస్ ఆఫ్ అదర్స్. వీ షుడ్ నాట్ బీ ఇన్ సెల్ఫ్ గ్లోరిఫికేషన్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు రేపటి నుంచి సాధ్యమైనంత వరకు కూడాను ఎవరిని చిన్న భావంతో చూడకండి.
1: From tomorrow, never consider anybody low and cheap.
0: గొప్ప విశాలమైన భావంతో మీరు చూడండి.
1: Have broad feelings.
0: అందరూ నా వంటి వారే వీరు కూడాను.
1: Consider everybody equal to you.
0: సోదర, మనం భోంచేస్తాం రండి అని పక్కనున్న వాడిని కూడా పిలిచి మనం గట్టిగా భోంచేసేయాలి.
1: You can just go and dine in the company of your another brother.
0: ఎవరిని కూడాను బీదవారిగా కానీ లేక బిచ్చగాని కానీ అని మనం చూడకూడదు.
1: Never consider anybody a beggar or poor or low or mean.
0: అందరూ కూడా రిచ్ మ్యాన్లే.
1: ఆల్ ఆర్ రిచ్ ఎనఫ్.
0: కనుక మనం బీదవాళ్ళుగా కావడానికి వీలు లేదు.
1: దేర్ కెనాట్ బి ఎనీ బెగర్స్.
0: నీ భావములు బీదగా మారిపోతున్నాయి కానీ
1: యువర్ ఫీలింగ్స్ మే బి పూర్
0: కానీ వారిలో బీదతనం అనేది ఎప్పుడు లేదు.
1: దేర్ ఇస్ నో పావర్టీ ఎట్ ఆల్
0: భారతదేశంలో.
1: ఇన్ భారత్
0: భారతదేశంలో.
1: ఇన్ దిస్ కంట్రీ ఆఫ్ భారత్
0: ఈ గొప్ప వారి కంటే మించిన వారు ఎవరూ లేరు.
1: గ్రేటెస్ట్ పీపుల్ ఆర్ హియర్.
0: విశాలమైన హృదయులు వారు.
1: ద బ్రాడ్ మైండెడ్ పీపుల్ ఆర్ హియర్.
0: అటువంటి ఇంటికి నేను సీతను వచ్చినాను కదా అని సీత కూడా చాలా ఆనందించింది.
1: సీత వాజ్ సో హ్యాపీ బికాస్ షీ కుడ్ కమ్ టు దట్ కంట్రీ.
0: పూర్వము జనక మహారాజు దగ్గర ఉన్నప్పుడు నాన్నతో చెప్పేది.
1: అండ్ సీత టోల్ జనక మహారాజా,
0: నాన్న నీవు ఏదైనా చేసి నన్ను భారతదేశంలోకి పంపించు.
1: షీ సెడ్ సమ్వేర్ అదర్ సెండ్ మీ టు భారతదేశ.
0: భారతదేశానికి నన్ను కుమార్తెగా పంపు.
1: సెండ్ మీ దేర్ యాజ్ ద డాటర్ ఇన్ లా ఆఫ్ భారతదేశ
0: అని దిన్నము ప్రార్థించేటువంటి.
1: షీ ప్రేయర్ రిపీటెడ్లీ హర్ ఫాదర్.
0: రామలక్ష్మణుడు ఆ మిథిలాపురంకు వెళ్లినారనేటప్పటికీ చాలా ఆనందించింది సీత.
1: సీత వాజ్ వెరీ హ్యాపీ ఆన్ కమింగ్ టు నో దట్ రామలక్ష్మణ రీచ్డ్ మిథిలా నగర్.
0: నీ నిబంధన అంతా కూడా మానివేసేసేవి.
1: అండ్ యూ జస్ట్ గివ్ అప్ ఆల్ యువర్ లిమిటేషన్స్.
0: సీత దీనిని ఎత్తింది అనేటువంటి దీని గురించి మానేసేసేవి.
1: అండ్ ఫర్గెట్ ద ఫ్యాక్ట్ దట్ సీత కుడ్ లిఫ్ట్ అప్
0: శ్రీరామచంద్రుడు దీన్ని కాదు దీనింత పదింతలైన భారము కూడా నువ్వు ఎత్తగలడు.
1: శ్రీరామచంద్ర కెన్ లిఫ్ట్ హెవియర్ థింగ్స్
0: పవిత్రమైనటువంటిది.
1: అండ్ దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఏ హైలీ
0: సేక్రెడ్. అతని ప్రేమనే సర్వము పవిత్రమైనటువంటిది.
1: హిస్ లవ్ ఇస్ మోస్ట్ సేక్రెడ్.
0: కనుక నాకు రాములకు ఇచ్చి పెళ్లి చేయమని చెప్పిన కోరింది.
1: అండ్ సీ దట్ ఐ మ్యారీ రామ.
0: అప్పటి నుంచి జనకుడు కూడాను రాత్రింపగలు కూడాను నా సీతకు రాములటువంటి వాటి కావాలి, రాములు వంటి కావాలి అని ఆయన ప్రార్థిస్తూ వచ్చాడు.
1: సిన్స్ దెన్ జనక డిసైడెడ్ దట్ సీత షుడ్ బి మ్యారీడ్ టు ఎ పర్సన్ ఆఫ్ ది టైప్ ఆఫ్ రామ.
0: కనుక ఈ రామలక్ష్మణ భరత శత్రుఘ్న నలుగురు కూడాను ఒక్క పొలంలోని కోతల వంటి వారే.
1: రామలక్ష్మణ భరత శత్రుఘ్న బేసికలీ ఆర్ ఎసెన్షియలీ వన్ ఓన్లీ.
0: వీళ్ళందరినీ ఒకనొక సమయం లోపల కమలా పండు వలుస్తూ
1: టేకింగ్ అవే ది పీలింగ్ ఆఫ్ ద ఆరెంజ్
0: సుమిత్ర వలుస్తూ ఒక్కొక్కతన ఇది రాముడు, ఇది లక్ష్మణుడు, ఇది భరతుడు, ఇది శత్రుఘ్నుడు, ఇవి సీత అని అన్ని దాన్ని పేర్లు పెట్టి భుజించేటువంటిది.
1: యాజ్ ది పీలింగ్ ఆఫ్ ద ఆరెంజ్ ఫ్రూట్ వాజ్ టేకెన్ అవే దే స్టార్టింగ్ ఈటింగ్ ద ఫ్రూట్ వన్ ఆఫ్టర్ అనదర్ పీస్ రిపీటింగ్ ది నేమ్స్ ఆఫ్ రామలక్ష్మణ భరత శత్రుఘ్న.
0: ఇలాంటి పవిత్రమైన కోడళ్ళు నాకు చిక్కారు కదా అని చాలా ఆనందించింది.
1: అండ్ షీ వాజ్ వెరీ హ్యాపీ బికాస్ ఆఫ్ ది కంపెనీ అరౌండ్.
0: ఆ వచ్చినటువంటి కోడళ్ళు కూడాను అత్తలను చాలా గౌరవంగా చూసుకున్నారు.
1: ది డాక్టర్ సిల్లా రెస్పెక్టెడ్ దేర్.
0: ఈ కుమారుడు కూడా చాలా ప్రేమగా చూసుకున్నారు.
1: దే ఆల్సో టేకిన్ కేర్ ఆఫ్ దేర్.
0: ఒకనొక సమయం లోపల
1: ఎట్ వన్ టైం
0: భరతునికి రాజ్యం కట్టిన తర్వాత
1: ఆఫ్టర్ భరత్ వాజ్ కరోనేటెడ్
0: కొంత పని లోపల చేరిపోయి
1: హావింగ్ గాన్ టు ద ప్లేస్
0: కొంచెం అలసిపోయి
1: Because tired.
0: రాత్రి కొంచెం ఆలస్యంగా కావటం చేత.
1: As it was late in the night.
0: తన రూముకు పోవలసినటువంటి భరతుడు రాముల రూముకు వెళ్ళాడు.
1: Is getting into his own room, Bharat. Happened to go to get into the room of Rama.
0: అక్కడ ఆ రూమ్ లో సీతమ్మ వారు ఉంటున్నారు.
1: Their mother Sita was there.
0: సీత ఉన్నటువంటి చూచి
1: having noticed
0: అక్క నన్ను క్షమించమని పాదాలపైన పడింది.
1: And he said, pardon me, and fell at the feet.
0: అలసిపోవటం వల్ల
1: because of tiredness.
0: నలుగురు రూములు కూడా సమానంగా ఉండటం చేత నేను నా రామచంద్రుడి రూమ్ ఏమో అనుకుని వచ్చాను.
1: As all the rooms are of the same pattern, by mistake I stepped into Rama's.
0: నచ్చని భార్య
1: and then the wife
0: లేచి వచ్చి
1: got up and said,
0: అక్క మీరు ఎందుకు ఈ విధంగా బాధపడుతున్నారు?
1: Sir, why do you feel sad?
0: మీది మాదే మాది మీది.
1: And in fact,
0: ఇదే మాటలే రాముడు కూడా చెప్పింది, నేను నీవే నీవు నావే.
1: In fact, we belong to the same. All belong to us.
0: కనుకనే రామలక్ష్మణుడు కూడా భరత శత్రుఘ్నుడు కూడా నలుగురు కూడా ఒకే మాట పైన ఉండేవాడు.
1: And in fact, all the four brothers stood by the same word.
0: ఈ ఫోర్ కోడళ్ళు కూడా ఒకే మాట పైన ఉండేటువంటి వాడు.
1: So also their counterparts.
0: కనుకనే రామరాజ్యం అనేటువంటిది పేరు గొప్పగా సాధించుకుంటూ వచ్చారు.
1: This is the reason why Ramarajya has become so great.
0: కనుక మీరు ఈ భారతదేశం నందు పుట్టినటువంటి వారు భారతీయులుగా మీరు పెరగాలి.
1: Having been born here in this country, be true Bharatiyas.
0: Bharatiyulu.
1: Bharatiyas.
0: Ee Bharatiyaga undali.
1: Bharatiyulu tiya sweetness, you should be sweet.
0: Meera Bharatiyulu ga meeru bayyadi.
1: Consider yourself so sweet.
0: Ee okka vishayam nandu kuda nu evarni chilliriga bhavinchukovadu.
1: Never consider anybody low in.
0: Evaraina bazaar lo potuntunte bichigaaliga vastuni vaaru mana intiki ostaru emo ani kaachukonundi vaariki ikkada pettaru.
1: And you also serve those people that need your service.
0: ఈ త్యాగ భావం మీలో ఉండినప్పుడే
1: when this spirit of sacrifice is
0: నిజమైన భోగ భావం మీలో చేరుతుంది.
1: You can suddenly enjoy the bhoga in this life.
0: విద్యార్థులారా,
1: students,
0: పవిత్రమైన ఈ భారతదేశమందు
1: in the sacred land of Bharat,
0: ఈనాడు
1: today
0: గొప్ప పర్వదినములుగా చేరినటువంటి
1: being a festival day, sacred day,
0: ఈ దసరా పెట్టెలు
1: ఈ దసరా
0: దసరా అంటే దాశమి.
1: దసరా, దిస్ బీయింగ్ ద 10th డే దశమి.
0: తొమ్మిది దినములు చాలా బాగా చేసి
1: హ్యావింగ్ పర్ఫార్మ్ రిచువల్స్ ఫర్ 9 డేస్.
0: ఇలాంటి తొమ్మిది దినములే మా జీవితంలో ఎప్పుడు కూడా జరగాలి అని ఆశిస్తూ
1: దిస్ కైండ్ ఆఫ్ రిచువల్ సీక్రెట్ రిచువల్ షుడ్ కంటిన్యూ త్రూ అవుట్ అవర్ లైఫ్.
0: అందరూ కలిసిమెలిసి
1: దట్ వీ షుడ్ మింగిల్ టుగెదర్.
0: కలిసిమెలిసి మెలగాలి.
1: Move together.
0: కలిసి మెలిసి మెలుగుదాం, కలిసి మెలిసి తిరుగుదాం, కలిసి మెలిసి తెలుసుకున్న తెలివిని పోషించుదాం.
1: Let us move together. Let us live together. Grow in intelligence.
0: కనుకని మీరందరూ కలిసి మెలిసి మెలగాలి.
1: We should move together.
0: మీ తెలివిని పోషించుకోవాలి.
1: We should also
0: తల్లిదండ్రులకు ఆనందాన్ని పెట్టాలి.
1: We should make our parents happy.
0: తల్లిని చాలా ప్రేమతో పూజించాలి.
1: We should worship our mother.
0: ఈ విధంగా మీరు వస్తుంటుంటే దేశమంతా ఎంత బాగుంటుంది. నిత్య కళ్యాణం పచ్చని తోరణం.
1: The whole country will dance in joy, a great celebration, festivity around.
0: దీనిని మీరు నేర్చుకుని ఈ దసరా దినము చాలా ఈనాడంతా కూడా మీరు నేర్చుకుని రేపటి దినం ప్రాక్టికల్ లో పెట్టి మీరందరికీ ప్రదర్శించాలి.
1: What all you have learned today, start practicing from tomorrow.
0: అందరి ముఖము ఎందు కూడాను నవ్వు ముఖం తేజస్సుగా ఉండాలి.
1: There should be smiling face on everybody.
0: ఎవరి ముఖం కూడాను క్యాస్ట్ ఆయిల్ ఫేస్ గా పెట్టుకోకూడదు.
1: Nobody should have a castor oil face.
0: కనుక మా పిల్లలు ఎప్పుడు అట్లా పెట్టుకోరు నాకు తెలుసును.
1: Our students don't have castor oil face any time.
0: కానీ మీరు రేపటి కూడాను ఈ పాదములు మీరు మర్చుకోకుండా అందరినీ ప్రేమగా చూచి అందరినీ సరైనటువంటి భావంతో మీరు పోషిస్తూ రండి.
1: Right from tomorrow, love everybody, have correct feeling, never consider anybody so low or anything like that. Love all.
0: Sarupal.
1: Serve all.

0: సుందరం ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: కృష్ణ జన్మాష్టమి అనగా కృష్ణుడు పుట్టిన దినము అని. ఎప్పుడు పుట్టిన దినము? సర్వభూత ధరం శాంతం, అన్ని భూతములు తన యందున్నటువంటి శాంతి స్వరూపాన్ని ధరించడం అప్పుడే ఈ కృష్ణ జన్మము.

0: సుందరం. ప్రతి మానవుని హృదయము చల్లగా తెల్లగా శాంతముగా ఉన్నటువంటి యొక్క సమయమే కృష్ణ జన్మము. కేవలం అష్టమి నవమి ఈ తిథులను విచారించుకుంటూ పోకూడదు. అందరి హృదయమే కృష్ణ జన్మభూమి. ఆ హృదయము పవిత్రమైన హిమాచలముల వలె శాంతంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, చల్లదనంగా ఉండాలి. అట్టి పరిస్థితులు ఎందు భగవంతుడు ఆవిర్భవిస్తాడు.
1: కృష్ణ జన్మాష్టమి is birthday of Lord Krishna. When had it happened? When did it take place? It is the moment when the man recognizes and experiences the peace within him. That moment when his heart is so calm, peaceful, enjoying the bliss. That heart which happens to be the birthplace of Lord Krishna will have got to be all sacred, pure and so cool and comforting.
0: కృష్ణుడు అర్ధరాత్రి సమయమునందు అష్టమి నామ సంవత్సరమునందు దినమునందు తిథియందు కృష్ణుడు ఆవిర్భవించాడు.
1: Krishna was born at midnight on Ashtami day.
0: ఈ అష్టమి అనగా అనేక మంది అశుభంగా భావిస్తుంటారు, అష్టమి అమంగళకరమైనటువంటి దినంగా భావిస్తారు.
1: The day Ashtami is considered to be inauspicious.
0: కానీ భగవంతుని యొక్క జన్మస్థలమునందు ఒక అమంగళమైనటువంటిదే లేదు.
1: But from the point of the advent of God, there's nothing like inauspiciousness.
0: అన్నియు మంగళకరమైనటువంటి దినములే, సుందరకరమైనటువంటి దినములే, శుభమును దినములే.
1: From the point of the divinity, all days are auspicious. That would confer the success and victory.
0: ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క దినమును మనం ఎందుకు అమంగళమని భావిస్తాం?
1: Such a sacred day, Ashtami, why do we consider it inauspicious?
0: కేవలము అష్టమి దినమును పట్టి, నక్షత్రమును పట్టి, తిథిని పట్టి మనం ఇది అమంగళమని భావిస్తున్నాం.
1: We consider Ashtami inauspicious basing on the numerology and the planetary, the star position.
0: భగవంతుడి పుట్టిన దినము ఏ దినమైనను సరియే, అది అంతయును మంగళకరమైన దినమే.
1: Let that be any day, the date of birth of God, when he takes a human form, is auspicious.
0: ఇలాంటి మంగళకరమైన దినమును మనం ఎందుకు అమంగళంగా భావించాలి?
1: Such an auspicious day, why should it be considered inauspicious?
0: భగవంతుడు ఆవిర్భవించేది సర్వమంగళాత్మదే, సర్వమంగళకరమైనటువంటిదే. కనుక భగవంతుని యొక్క జన్మదినములు మంగళకరమైన దినములే.
1: God is born to give us all things that are sacred, auspicious and precious. Therefore, the day has got to be treated highly auspicious.
0: Krishna puttina sthanamu cherasala.
1: Krishna was born in a prison.
0: Aa cherasala yandu uninatvanti varu devaki vasudevule.
1: There in the prison were present Devaki and Vasudeva.
0: Ee iruvulu maatrame జాగ్రత్త అవస్థ ఎందున్నారు.
1: దీస్ టు దేవకి వసుదేవ వర్ ఇన్ ది వేకింగ్ స్టేట్.
0: కంసుడు నియమించినటువంటి యొక్క నియమాల ప్రకారం అందరూ కూడాను జాగ్రత్తగా ఉండాలని యోచించారు. కానీ వారు జాగ్రత్త వారి ఎందు మేల్కొనలేదు.
1: ఆల్ గార్డ్స్ దేర్ నియర్ ద ప్రిజన్ యాజ్ పర్ ద కమాండ్ ఆఫ్ కంసా హావ్ గాట్ టు బి హైలీ విజిలెంట్ అండ్ బి అవేక్.
0: అందరూ కూడాను నిద్రిస్తున్నారు.
1: బట్ ఆల్ వర్ స్లీపింగ్ ఎట్ ద టైమ్.
0: వారు కేవలం జాగ్రత్త అవస్థను మర్చినారు.
1: దే హావ్ ఫర్గాటన్ ద వేకింగ్ స్టేట్.
0: స్వప్నావస్థను కూడాను మర్చినారు.
1: దే ఆర్ ఈవెన్ బియాండ్ ద డ్రీమింగ్ స్టేట్.
0: నిద్రావస్థ యందు వాళ్ళు మునిగారు.
1: దే వర్ ఇన్ డీప్ స్లీప్.
0: అటువంటి నిద్రావస్థ యందు ఉండినటువంటి యొక్క చెరసాల్లో అందరూ కూడాను కృష్ణుని యొక్క జన్మదినమనే మరిచారు.
1: Having been in the deep sleep state, people have forgotten the birth of Krishna.
0: ఈ వార్త విన్న తక్షణమే కంసుడు ఏమి చేయను అనేటువంటి భయంతో వసుదేవుడు చాలా జాగ్రత్తగా ఆ బిడ్డను తీసుకుని పోవడానికి ప్రయత్నించాడు.
1: On coming to know the news of the birth of Krishna, Vasudeva knew the impending danger in the hands of Kamsa, so he kept it secret.
0: నెమ్మదిగా ఒక బట్టలో చుట్టి ఒక బుట్టలో పెట్టి తలపైన పెట్టుకుని తాను ప్రయాణమైపోతున్నాడు.
1: He wrapped the child in a cloth, kept in the basket, carrying it on his head.
0: చెరసాల తలుపులన్నీ కూడాను తెచ్చుకోబడ్డాయి.
1: The doors of the prison opened.
0: గొప్ప వర్షం కురుస్తూ ఉండాలి.
1: There was downpour of rain.
0: సెలయేరు చిరుకొండలను హిమశిలలు చిత్రాది చిత్ర ప్రణోచనం ధాతుత్కరమొప్ప నభ్రతరమం జుంబింపుచు నైత్యం వర్తిల ఎస్తేని విస్తృతని బలచి ప్రత్యేక ప్రపంచమునందు నాచుల ఒప్పారు హిమాదిరాజమా నిన్ను సేవించి మోదించదని అని ప్రార్థన చేస్తూ వచ్చాడు వసుదేవుడు. సెలయేరు చిరుకొండలు హిమశిలలు చిత్రాది చిత్ర ప్రణోచనం ధాతుత్కరమొప్ప నభ్రతరమం జుంబించు దైవ్యంబు వత్తిల ఎస్తే నీవు విస్తృతిని పలచి ప్రత్యేక ప్రపంచమునందు నా చెలు ఒప్పారు హిమాది రాజమా నిన్ను సేవించి మోదించదని.
1: ఇట్ వాస్ ది ప్రేయర్ ఆఫ్ వసుదేవ ప్రేయింగ్ టు ద మౌంటైన్ హిమాచల్ అప్రిషియేటింగ్ ఆల్ ద ఫాల్స్ అండ్ ద హిల్స్ అండ్ ద మౌంటైన్ రేంజ్ ఆల్ అరౌండ్ ప్రేయింగ్ ఫార్ ద సెపరేట్ పాత్ ఫర్ హిమ్సెల్ఫ్ టు ట్రెడ్ సేఫ్లీ.
0: అట్టి సమయం నందు తన తలపైన పెట్టుకున్నటువంటి బుట్టపైన వర్షం కురుస్తున్నదేమో అని భయపడుతూ తిరిగి హిమాదిరాజమనే ప్రార్థిస్తూ వచ్చాడు.
1: ఇట్ వాస్ రైనింగ్ హెవీలీ. హి థాట్ దట్ ద చైల్డ్ హి వాస్ క్యారీయింగ్ ఆన్ ద హెడ్ మైట్ పాసిబ్లీ డ్రెయిన్డ్ సో హి ప్రేయ్డ్ వన్స్ అగైన్.
0: అట్టి పవిత్రమైనటువంటి యొక్క వర్షం కాలం నందు కృష్ణుడు చల్లని భావంతో మెల్లని తుడుకులతో సర్పమును ఆవిర్భవింప చేశాడు.
1: At that rainy night on that day, when it was so cool all over, Krishna willed the heavy rain at that moment.
0: కాని ఇందుకు ఏ విధమైన పరిణామం జరుగుతుందోని వసుదేవుడు మరింత ఆవేదన పడుతూ వచ్చాడు.
1: Vasudeva was all the more worried, thinking of the consequences that would be at his awaiting at the doorstep later.
0: Krishna paina chinuku padakunda kaapadukuntu vacheetvantidi sarpamu.
1: In fact, it was the serpent who protect the child from being drenched in the
0: tap. Etu vaipuna jasam kustundo atu vaipuna tana yokka ekkalanu aatlyadu.
1: The serpent went on moving its hood so that the child would not be drenched.
0: తిరిగి గట్టు చేరాడు వసుదేవుడు.
1: వసుదేవ రీచ్ ద షోర్.
0: అదే సమయం నందు యశోద ప్రసవ నొప్పులు పడుతున్నది.
1: ఇట్ వాస్ ద టైమ్ వెన్ యశోద ఆల్సో హావింగ్ హర్ లేబర్ పెయిన్స్.
0: ఆ యశోద యొక్క భర్త చాలా నిద్రిస్తున్నాడు.
1: అండ్ ద హస్బెండ్ ఆఫ్ యశోద వాస్ ఫాస్ట్ అస్లీప్ ఎట్ దట్ మోమెంట్.
0: అతని చెల్లెలే రాధ.
1: అండ్ హిస్ సిస్టర్ హ్యాపెన్స్ టు బి రాధ.
0: కానీ కృష్ణుడి కంటే చాలా చిన్నదని ఈ చరిత్ర లోపల ఆ రాధా విషయాన్ని విపరీతంగా పోల్చుకుంటూ వచ్చారు.
1: కన్సిడరింగ్ దట్ షీ వాస్ యంగర్, The author, the composers have not given proper place to Radha.
0: Kani Krishna kante Radha chala peddadi.
1: In fact, Radha was elder to Krishna.
0: 26 dinamulu 26 nellu peddadi.
1: She was elder to him by about 26 months.
0: అలాంటి పరిస్థితి లోపల ఈ రాధను చాలా చిన్నదిగా పోల్చుకొని విపరీతమైన అత్తమును పెంచుకొని ఈ ఘోరమైనటువంటి యొక్క పరిస్థితిని వారు కాపాడుకుంటూ వచ్చారు.
1: అండర్స్టాండింగ్ ద పొజిషన్ దేర్ పీపుల్ టుక్ ఎవ్రీ కేర్ ఆఫ్ ద చైల్డ్ అట్ దట్ మోమెంట్ వాచింగ్ దిస్ సినారియో అండ్ ద సిచ్యువేషన్ ప్రివలెంట్ దెన్.
0: ఆ యశోద ఇల్లు చేరేటప్పటికీ

0: అర్ధరాత్రి అయిపోయినది.
1: ఇట్ వాస్ లేట్ ఇన్ ద నైట్ బై ది టైమ్ దే రీచ్డ్ ద రెసిడెన్స్ ఆఫ్ యశోద.
0: అప్పుడు ఇతరులకు తెలియకుండా పిల్లవాడిని ఏ విధంగా కూడా ఏడ్చనివ్వకుండా తాను చూసుకుంటూ ప్రార్థించుకుంటూ వచ్చాడు వసుదేవుడు.
1: వసుదేవ వాస్ టేకింగ్ ఎవ్రీ కేర్ ఆఫ్ ద చైల్డ్ సో దాట్ ది బర్త్ ఆఫ్ ద చైల్డ్ అండ్ ద న్యూ బోర్న్ బేబ్ ప్రెసెన్స్ ఇస్ నాట్ నోటీస్డ్ బై ఎనీబడీ అరౌండ్ అండ్ యు ఆర్ సీయింగ్ టు దాట్ ద చైల్డ్ వుడ్ నాట్ క్రై.
0: అప్పుడు ఆ చిన్న బిడ్డను యశోద ప్రక్కలో పండబెట్టి యశోద ప్రక్కన ఉన్నటువంటి ఆడబిడ్డను తన బుట్టలో వేసుకుని వాపసు వచ్చాడు.
1: వసుదేవ మేడ్ ది న్యూ బోర్న్ చైల్డ్ లై బై ద సైడ్ ఆఫ్ యశోద అండ్ హీ పిక్డ్ అప్ దట్ లేడీ దట్ యంగ్ బేబీ గర్ల్ అండ్ పిక్డ్ అప్ ఇన్ హర్ ప్లేస్ అండ్ బ్రాట్ హర్.
0: ఈ వసుదేవుని యొక్క చరిత్రను ఎవరికి గుర్తించలేరు.
1: దిస్ స్టోరీ ఈస్ నాట్ ఫుల్లీ నోన్ టు ఎనీబడీ.
0: చిత్రంబులు, త్రైలోక్య విచిత్రంబులు, వజలాల విత్తంబులు, సన్మిత్రంబులు, మునిజన పవిత్రంబులు, విష్ణుదేవు చరిత్రంబులు.
1: ద స్టోరీ ఆఫ్ ద లార్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ మిస్టరీ, మిస్టీరియస్, అన్అండర్స్టాండబుల్, సో సీక్రెట్ టు ఆల్ ద త్రీ వర్ల్డ్స్, సో ఎండ్యూరింగ్ టు ద సేజెస్, సెయింట్స్ అండ్ సీకర్స్.
0: ఈ విధమైనటువంటి ఒక చిత్రములు విచిత్రంగా జరిగినప్పుడు వసుదేవుని కూడా తెలియదు.
1: The whole mystery is not known to Vasudeva.
0: Tana baadhyatanu tejo tanu tappinchukovalani vachade kaani nenu em chestunnanu evarini teesukopothunnanu evarini ikkada pettanu aneetundi vicharana shakti shunyamaindi Vasudevuniki.
1: Vasudeva was not fully aware what had happened, what he did. The child that he kept there in the place and the child, the female child that she collected, he has totally forgotten.
0: Kaani ఈ చరిత్ర అంతా కూడాను రాధ పిల్లగా ఉండినప్పుడే తెలుసుకొని వచ్చింది.
1: ద హోల్ స్టోరీ, ద హోల్ థింగ్, ఎపిసోడ్ ఈజ్ వెరీ వెల్ నోన్ టు రాధ రైట్ ఇన్ హర్ చైల్డ్హుడ్.
0: ఈ చరిత్ర అంతా కూడాను రాధ యొక్క హృదయం నందే చిత్రించుకున్నది.
1: ద హోల్ థింగ్ గాట్ ఇట్ సెల్ఫ్ ఇంప్రింటెడ్ ఆన్ ద హార్ట్ ఆఫ్ రాధ.
0: ఆ రాధకు ఈ యొక్క కృష్ణుని పైన ఉన్నటువంటి యొక్క బాధ్యత భావము చాలా మార్పు చెందుకుంటూ వచ్చింది.
1: ద ఫీలింగ్ ఆఫ్ అటాచ్మెంట్, ద సెంటిమెంట్ అండ్ ద సీక్రెట్ థాట్ ఆఫ్ రాధా టువర్డ్స్ కృష్ణ, ఇట్ వెంట్ ఆన్ ఇంప్రూవింగ్ డే బై డే.
0: తాను తిరిగి వసుదేవుడు తిరిగి చెరసాలకు వచ్చి చేరేటప్పటికి తనకు మెలకు వచ్చింది.
1: బై ది టైమ్ వసుదేవ రిటర్న్ టు ద ప్రిజన్ షీ వాస్ అవేక్.
0: అప్పుడు తిరిగి ఎక్కడి తలుపులు అక్కడ మూసుకున్నాయి.
1: అండ్ దట్ దట్ టైమ్ ద డోర్స్ రిమైన్ క్లోజ్డ్.
0: తన తాళములన్నీ కూడాను సరే అవిధంగా శేవంగా ఉన్నాయి.
1: అండ్ ద డోర్స్ రిమైన్ లాక్డ్ యాస్ బిఫోర్.
0: ఈ కృష్ణుని అక్కడ వదిలిపెట్టిన తర్వాత తిరిగి ఆ కన్యను తీసుకుని వచ్చి యశోద ప్రక్కలో పండబెట్టినప్పుడే బెల్లు కొట్టింది.
1: ఇట్ ఇస్ ఓన్లీ టైమ్ వెన్ కృష్ణ వాస్ కెప్ట్ బై ది సైడ్ ఆఫ్ యశోద and this baby girl was brought here, it at that moment the bell was heard.
0: Appudu kamsudu ichinatvanti oka birudunu chaala palinchukuntu vachadu vasudevudu.
1: Vasudeva was observing all that has been passed on to him by Kamsa.
0: Aa yokka shabdamlu vinnagane charsallo unnatvanti prajalandaru kudanu dikkunu lecharu.
1: Listening to the sound of the bell, the guards of the prison got up immediately.
0: ఆ తర్వాత కృష్ణుడు జన్మించాడని అందరికి తెలిసింది.
1: Later, people came to know the birth of Krishna.
0: కంసుడు గొప్ప ఆర్భాటంతో వస్తున్నాడు చెరసాల దగ్గరికి.
1: Kamsa was proceeding towards the prison with all the pomp and paraphernalia.
0: తన ఆజ్ఞల ప్రకారంగా ఆ చంటి బిడ్డను ఒక ఎడమ చేతితో ఎత్తాడు.
1: As he wished, he picked up the child babe with his left hand. And he has lifted the babe and thrown into the open space and decided to behead the child.
0: ఎప్పుడు ఆకాశం వైపున విసిరాడో అక్కడ ఆ యొక్క కుమారుడు అంతర్ధానమయ్యాడు, ఒక కన్య పుట్టింది.
1: By the time he picked the babe and thrown into the space, and there the child vanished and he heard the ethereal voice.
0: ఆ కన్య కూడాను కేవలం సామాన్యమైనటువంటిది కాదు.
1: And the newborn female babe is not ordinary one.
0: ఈమె దేవకి వసుదేవులకు పుట్టవలసినటువంటి ఏడో గర్భంలో పుట్టవలసినటువంటి ఒక బిడ్డ.
1: In fact, she was to be born as the seventh child of Devaki Vasudeva.
0: ఆమెను చూచి పైన కొట్టేశాడు.
1: Watching that, he has beheaded right on the top.
0: ఆ మహాశక్తివంతురాలు.
1: She was highly powerful.
0: ఆ శక్తివంతమైనటువంటి ఒక బిడ్డను ఎవరు ఏమి చేయలేరు.
1: None can touch that powerful child.
0: ఆమె జీవాత్మ, కృష్ణుడు పరమాత్మ.
1: The child represents the individual soul, Krishna, the cosmic soul.
0: ఈ యొక్క ఆత్మిక సోల్ను తగినటువంటి రీతిగా ఆమెను కాపాడుకుంటూ వచ్చారు.
1: As per the will of the cosmic soul, the child was taken care of.
0: ఈ చిత్రములంతా కూడా చూస్తున్నటువంటి దేవికి దేవి చాలా ఆశ్చర్యపడుతూ వచ్చింది.
1: Devaki Devi, watching all this happening mystery, she was very much shocked and surprised.
0: ఇన్ని జరిపేటువంటి కృష్ణుడు ఇది కూడా నువ్వు జరుపుగలడు, ఇతన్ని కూడా రక్షించగలడు.
1: Krishna, who has been doing everything, can also see things to happen as per his will.
0: ఈ విధంగా దేయం పగలు కూడాను కంసుడు కాపాడుతూ ఉంటూ వచ్చాడు.
1: So they have been taking care of the child day and night.
0: ఈ మృత్యుకు దూరం అయిపోయి నిరంతరము హెచ్చరికగా ఉండి జాగ్రత్త అవస్థ లోపల పెరుగుతూ వస్తున్నాడు.
1: Being aware from the pangs of death, being fully aware of the waking state, the child started growing.
0: కాని ఇట్టి బాలకృష్ణుని ఎవ్వరు కూడా గుర్తించుకోలేకపోయారు.
1: But this fact is not noticed by anybody.
0: ఈ దేవకి దేవి చూస్తూనే ఉన్నది.
1: Devaki Devi was watching.
0: ఈమె చూచినప్పుడంతా కూడాను బాలుని మాదిరి కనిపించేవాడు.
1: As she watched, she noticed in a boy.
0: కాని వసుదేవుడు చూచినప్పటికి ఆడబిడ్డ వరే కనిపించేవాడు.
1: But to Vasudeva, the child appeared to be a female child.
0: ఈ విధంగా కొన్ని దినములు జరుగుతూ వచ్చింది.
1: Days went on like that.
0: కానీ ఇతను తగిన ఒక ఆర్డర్ వేశాడు.
1: And the command was given.
0: ఈమెను ఎట్టైనా కానీ చంపివేయాలి.
1: This female child must be killed one way or other.
0: తానే ఈ చెరసాలకు వచ్చాడు.
1: Kamsa himself came all along.
0: ఈ బిడ్డన నన్ను చంపేటువంటిది.
1: This child is going to kill me, was the question he has put to him.
0: ఆనాడు కృష్ణుని పెట్టినటువంటి ఒక బాధలు, ఆనాడు కృష్ణుని ఇచ్చినటువంటి మాటలు ఇప్పుడు ఎక్కడ పోతాయి?
1: All the promises given by him, what will happen now?
0: అష్టమి గర్భమున పుట్టిన ఆదేవకి దుష్టుని కంసవేస్తుంది, అనగా అష్టమ గర్భంలో పుట్టినటువంటి ఈ బిడ్డ నన్ను కంసుని చంపివేస్తుంది కదా అని ఆశతో ఉన్నాడు.
1: In fact, he was expecting that the eighth born child would kill him in future.
0: తను ఎగిరేసి కొట్టడానికి ప్రయత్నం చేశాడు.
1: And he lifted the babe and thrown into the space and about to behead.
0: పైకి ఎగిరవేయగానే అంతర్ధానం అయిపోయింది ఆ ఆడబిడ్డ.
1: And the female child vanished the moment thrown into the space.
0: ఈ బిడ్డ ఆవిర్భవించి అనేక రకముల చింతలు చేస్తున్నప్పుడు కృష్ణుడు దేవకీ దేవి వసుదేవుని ఇంట్లో యశోద ఇంట్లో పెరుగుతూ ఉన్నాడు.
1: As this was happening, the Krishna was growing at the residence of Yashoda.
0: ఈ విధంగా కథలు అందరికీ తెలిసినటువంటి విషయమే.
1: The story is known to everyone here.
0: అనేక రకములైనటువంటి లీలలు చూపుతూ వచ్చాడు.
1: Krishna demonstrated many of the miracles.
0: అనేక రూపములు మారుస్తూ వచ్చాడు.
1: He changed many forms.
0: ఈ విధంగా జరుగుతూ ఉండగానే,
1: as things were happening, so
0: కంసునికి ఏమీ అర్థం కాలేదు.
1: Kamsa could not understand what's happening.
0: కట్టకడపటికి ఆ యొక్క రేపల్లిలో పుట్టినటువంటి పసిబిడ్డలందరినీ చంపమని చెప్పి ఆర్డర్ వేశాడు.
1: Kamsa commanded that all newborn children be kids, be killed there in that రేపల్లె.
0: కొంతకాలము మగపిల్లలందరినీ చంపమని చెప్పాడు.
1: For some time he gave a command that all males be killed.
0: కాని ఆడబిడ్డల గతి ఏమవుతుందో ఏమో అని భయం కలిగి ఆడబిడ్డలు కూడా చంపమని చెప్పాడు.
1: And he was afraid of the baby girls, so he gave the order that they should also be killed.
0: ఇతని భయమే ఇన్ని రకమైనటువంటి వికారములకు మార్గం తీసింది.
1: It was only his fear that led to all this perversion.
0: ఈ విధంగా చంపుతూ పోతుండగానే,
1: as he went on killing,
0: కృష్ణుని చరిత్ర దినదినానికి పెరిగిపోతూ వచ్చింది.
1: The mystery and the glory of Krishna was spreading very fast.
0: ఈ పెరిగిపోయేటువంటి కృష్ణుడు తాను ఏ విధంగా అరికట్టగలడు?
1: హౌ కెన్ హి కంట్రోల్ ద గ్లోరీ ఆఫ్ కృష్ణ అండ్ హిస్ యాక్షన్?
0: దైవ చిత్రములు ఎంత విచిత్రమయ్యే.
1: గాడ్స్ డీడ్స్ ఆర్ మిస్టీరియస్ అన్అండర్స్టాండబుల్.
0: కట్టకడబడికి ఈ కంసునికి వినాశకాలే విపరీత బుద్ధి అని విపరీత బుద్ధులు పుడుతూ వచ్చాయి.
1: Kamsa entertained all wicked thoughts because the bad is fast approaching in his life.
0: ఈ విధంగా విపరీత బుద్ధులు పుట్టేటప్పటికి తర్వాత ఈ కుమారుడు ఎక్కడ ఉన్నాడా అని వెతుక్కుంటూ వచ్చాడు.
1: He was in intense search of the boy where he was born.
0: ప్రేపల్లెలో ఉన్నాడని కొంతవరకు తెలిసింది.
1: He could get the news that he was there in Vrepalle.
0: ప్రేపల్లెకంతా కూడా పంపిస్తూ వచ్చాడు మాయాదూతలను.
1: And he sent so many messengers to Vrepalle to find out the baby.
0: ఎంత మంది పోయి వెతికినప్పటికీ కృష్ణుడి యొక్క సంకల్పం ఏ మాత్రం కూడా ఎవరికి అర్థం కాలేదు.
1: No one could understand his whereabouts.
0: కట్టగడబడికి ఇతనికి కాలం పండింది, ఇతన్ని చంపివేయడానికి వచ్చేసింది.
1: The time approached that the Kamsa had to be killed.
0: ఈ కృష్ణుడిని చంపడానికి ఎవరైనా ఒక మంచి ఉపాయం వాడు ఫ్రెండ్ అయినటువంటి వాడు చిక్కాలని వెతుకుతూ వచ్చాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హి వాస్ ఇన్ సర్చ్ ఆఫ్ ఎ ప్రాపర్ పర్సన్ టు కిల్ కృష్ణ హూ ఇస్ క్లోజ్ టు హిమ్.
0: కృష్ణుడి నుంచి చాలా ప్రీతి కలిగినటువంటి వాడు ఎవరా అని విచారిస్తూ వచ్చాడు.
1: హి వాస్ ఎంక్వైరింగ్ హూ వాస్ సో డియర్ అండ్ నియర్ టు కృష్ణ.
0: అప్పుడు అతనికి డియర్ అండ్ నియర్ అయినటువంటి వాడును పిలుచుకుని రావడానికి పంపించాడు.
1: And he wanted those who are dear and near to Krishna be brought to his presence.
0: ఇక్కడ ఒక యజ్ఞం జరుగుతూ ఉండాలి.
1: There a ritual was taking place.
0: ఆ యజ్ఞమును చూడడానికని చిన్న పిల్లల్ని తీసుకొని రావని చెప్పి పంపించాడు.
1: He wanted the children to go over there and watch the sacred ritual.
0: అప్పుడు ఈ యొక్క కంసుడు పంపించినటువంటి దూతల చేత కృష్ణుడు బలరాముడు ఇద్దరు కూడా వెళ్ళారు.
1: The messengers of Krishna brought Krishna. Kamsa brought Krishna and Balarama along with them.
0: ఈ కృష్ణ బలరాములు ఉద్యోగం వచ్చేప్పటి చాలా మాయకరమైనటువంటి వచ్చి.
1: When Krishna Balarama approached over there, people were deluded at that moment.
0: ఆ గ్రామంలో ప్రవేశిస్తూ ఉండగానే,
1: as they were about to step into the village,
0: ఈ పూలమాలలు కట్టుకుని నిత్యం కూడాను కంసుడికి అందించేటువంటి ఒక పూలగత్తె వచ్చింది.
1: There was a flower vendor who is to make garlands for Krishna.
0: అప్పుడు ఈమె ద్వారంలోందే ఈ పూలమాలను తీసుకుని పోతుండాలి.
1: She was carrying all the garlands and waiting there at the door.
0: మొట్టమొదట కృష్ణుడు చూచాడు ఆ బుట్టలో ఉన్న రెండు మాలలు తీసుకున్నారు.
1: First Krishna noticed the basket of garlands and collected the two garlands.
0: కృష్ణుడు బలరాముడికి బలరాముడు కృష్ణుడికి మెడలో వేసుకున్నారు.
1: And one garland was accepted by Krishna and another garland by Balarama.
0: ఈమె కంసంతో ఏం మొరబెట్టుకోగలదు?
1: What is that she can report back to Kamsa then?
0: Sari ee maalanu vesukunnaru Krishna aasthana pandithulku vellaru.
1: And with these garlands Krishna and Balarama started moving about.
0: Ee vidhanga charyalu chestunte vastundagane,
1: as these actions were taking place,
0: akkada chakkani oka upamanam cheppadu.
1: And there he gave a small device.
0: O Krishna neevu enni maayalu chesinappudiki మా బుద్ధికి తోచవు.
1: యువర్ యాక్షన్స్ ఆర్ మిస్టీరియస్ బట్ వీ డోంట్ అండర్స్టాండ్ దేర్ సిగ్నిఫికెన్స్.
0: కనుక మమ్మల్ని ఏ విధంగానైనా ఆ కంసుని యొక్క రక్షణ నుంచి కాపాడమని చెప్పాడు.
1: దే ఆల్ ప్రేడ్ దట్ కృష్ణ షుడ్ రెస్క్యూ దెమ్ ఫ్రమ్ ద ఆన్స్లాట్ ఆఫ్ కంస.
0: ఈ సమయం లోపల కృష్ణుడు ఆ యొక్క పూలగత్తెకు చక్కని ఆశీర్వాదం చేశాడు.
1: ఇన్ ద మీన్ టైమ్ కృష్ణ బ్లెస్డ్ దట్ వెండర్.
0: ఈ పూలగత్తె చాలా వంపరి దింపరిగా ఉండేటువంటిది.
1: అండ్ ద బాడీ ఆఫ్ ద ఫ్లవర్ వెండర్ ఇస్ బెంట్.
0: అప్పుడు కృష్ణుడికి మంచి గుడ్డలు కావాలి.
1: కృష్ణ డిజైర్డ్ గుడ్ డ్రెస్ అట్ దట్ టైం.
0: అతని దగ్గర ఆ పూలగత్తె దగ్గర అనేక రకమైనటువంటి ఒక దుస్తులు ఉన్నాయి.
1: దట్ లేడీ వాస్ క్యారీయింగ్ సో మెనీ సిల్క్ రోల్స్.
0: ఈ కంసుని యొక్క దుస్తులను తీసుకున్నాడు కృష్ణుడు.
1: కృష్ణ పిక్డ్ అప్ ద రోబ్స్ ఆఫ్ కంస.
0: బలరామకృష్ణుడు ఇద్దరు ధరించారు.
1: అండ్ బలరామకృష్ణ ఓర్ దెమ్.
0: ఈ యొక్క పూలగత్తెకు తెలుసును,
1: దిస్ లేడీ నోస్,
0: ఇతను దేవుడే.
1: షీ నోస్ దట్ హీస్ గాడ్.
0: ఇతను దేవుడు కనుకనే ఇన్ని మాయలు చేస్తున్నాడు.
1: బికాస్ హీస్ గాడ్ హీస్ ఏబుల్ టు యాక్ట్ లైక్ దాట్.
0: కృష్ణ నా వంపును కూడా తీసి నన్ను చక్కని దానిగా చేయకూడదా?
1: That lady prayed, Krishna, My body is bent, so many bends. Why don't you straighten me? She prayed.
0: Kalakrinda veskunnadu.
1: She made her nest under his feet.
0: Ayaka kalato tokkadu.
1: And she trampled over her.
0: Chetulu etti paiki lagadu.
1: And just lifted her body with both of his
0: hands. Aa bend anni poyinayi.
1: And the bent was straightened.
0: Chakkal sriga roopondindi.
1: And she could be a very beautiful lady thereafter.
0: Appudu Krishnudu Kamsudu pilipinchadu.
1: Then Kamsa summoned her.
0: Naa dustulanta vaadiki etti poyi cherayi.
1: And he questioned, how is it my dress reached those boys?
0: Swami, naaku teliyadu.
1: She said, Swami, I don't know.
0: Atane mayalu evariki teliyadu.
1: Nobody can understand his mysterious actions.
0: Kanuka neevu ee mayalu
1: straighten me, she prayed.
0: Kaala kinda vesukunnadu.
1: She made her nest under his feet.
0: Aa yokka kaalato tokkadu.
1: And she trampled over.

0: Don't make any attempt to know the mystery of God, she said. He said, better you keep your mouth shut and remain silent.
1: And
0: Kamsa wondered because this flower vendor could speak so harshly and loudly.
1: And there came
0: a washerman with bundle of clothes.
1: ఆ వాషర్ మ్యాన్ తెచ్చి కంసుడికి ఇచ్చే లోపలే ఈ యొక్క ఈమె తప్పించుకొని పోయింది.
0: As he was approaching, this lady escaped from the sight.
1: ఈ విధంగా అనేక లీలలు చూపించుకుంటూ అందరికీ అని శాపంలో పరిహారం కావించుకుంటూ వచ్చాడు.
0: Like that Krishna demonstrated so many mysterious experiences and leelas, the child play at that moment and demonstrated to everybody.
1: ఇరువురిని కూడాను తీసుకుని వెళ్తున్నారు.
0: Both were taken.
1: ఎక్కడ తీసుకెళ్తున్నారు?
0: Where?
1: కంసుని ఆస్థానంలో తీసుకుని పోతున్నారు.
0: They were to be taken to the court of Kamsa.
1: అప్పుడు అక్కడ తీసుకుని పోయేప్పుడు,
0: as they were ushered there,
1: ఈ పనికత్తె
0: and the servant maid,
1: ఆమె కూడా కొన్ని సెంట్లు తీసుకుని పోయింది.
0: Was carrying scents.
1: కృష్ణుడి పైనంతా చల్లింది.
0: And in fact she sprayed the scents.
1: కృష్ణ నాది ఎంత భాగ్యమో ఏమిటో.
0: Krishna, I am very lucky.
1: ఈ సేవను నేను చేసుకోవడానికి నేను ఏ జన్మంలో చేసిన నోవులో పండిపోయినాయి.
0: It must have been the merit of my past that gave me this chance of service to you.
1: అని ఆయన వంటికంతా కూడాను ఈ సెంట్ మకరందాలంతా పూసివేయింది.
0: She applied all the scents on the body of Krishna.
1: కంసుడు వచ్చాడు.
0: Kamsa came in the meantime.
1: కంసుడు వచ్చేటప్పటికి చిన్న పిల్లలు ఇద్దరు కూడాను సింహం పిల్లల వలె తిరిగాడారు.
0: These two boys got up like lions and started moving around.
1: పోయినటువంటి పిల్లలు ఒక్కతూరి ఎగిరినాడు కృష్ణుడిపై కంసుని పైన.
0: And Krishna jumped at once towards
1: Kamsa. నడపట్టి అదిమినాడు కిందికి.
0: And he made his head bend down.
1: కానీ బలరాముడు కూడాను అంత బలమైన వాడు.
0: Balarama was also equally strong.
1: ఈ ఇరువురు చేరేటప్పటికి
0: both together
1: కంసుని పచ్చడి చేసి పెట్టారు.
0: And they made Kamsa a chutney or paste.
1: Anta himsinchetappudiki Kamsudu chaala bhayapadipoyadu.
0: And not watching the whole situation as the two boys were approaching,
1: aa vepallanta kudanu chaala vanikipoyindi.
0: All were wonder struck, fear stricken.
1: Ee vidhanga jarigetappudiki,
0: as things happened like that,
1: chinna pillavaadaina Krishnudu inta goppa karyam ee vidhanga chestu vachadu.
0: Such a young boy like Krishna, how could he achieve such a stupendous task?
1: Baludu ee chinna pillavaadu,
0: so young at that time.
1: Kamsudu maha durmargudu.
0: Kamsa was
1: maha balavantudu,
0: so strong.
1: Alanti balavantudaina Kamsudini ee vidhanga hatamarchagalevu.
0: How could this boy kill that strong wicked person like Kamsa?
1: Ee lopala Kamsudu order vesadu.
0: In the meantime Kamsa gave an order.
1: Ee బలరామకృష్ణుడిని చంపడానికి ఒక సైన్యం ఉంటుండాలి.
0: అండ్ దట్ స్పెషల్ బెటాలియన్ స్పెసిఫికలీ మ్యాండేట్ టు కిల్ బలరామకృష్ణ.
1: ఆ ఇరువురిని కూడా ఇక్కడ పంపించాడు.
0: అండ్ హి సెంట్ బోత్.
1: కృష్ణుని యొక్క దీనికి ఎవరు కూడా తట్టుకోలేదు.
0: నోబడీ కెన్ విత్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కృష్ణ.
1: అందువల్ల అందరు కూడా పాదాల పైన పడ్డారు.
0: ఆల్ ఫెల్ అట్ ది ఫీట్ ఆఫ్ కృష్ణ.
1: అందులో ఉన్నటువంటి సైన్యం అంతా కూడాను చిన్నవారైపోయారు.
0: The whole army was subdued, was defeated.
1: ఈ విధంగా సైన్యాన్నంతా హతమార్చి,
0: having killed the entire army,
1: తర్వాత కృష్ణుడు బలరాముడు తన ప్రయాణం అయిపోయి వచ్చారు.
0: Krishna and Balarama proceeded their sojourn.
1: కానీ ఈ కృష్ణుడు పోయినటువంటిది ఎవరికి తెలియకోకుండా పోయాడు.
0: Krishna left unnoticed by anybody.
1: ఎట్ట పోయాడు, ఎట్ట వస్తాడో, ఏమైపోతుందో అని చాలా భయపడుతున్నారు.
0: How has he gone? Where has he left? People didn't know and they were afraid of the situation.
1: Kanuka Krishnudu vastunnada vastunnada ani prepalalo unnatvanti oka gollatu bhavalandaru kudanu eduruchustunnaru.
0: All cowherd boys all were waiting there in Repalle for the arrival of Krishna.
1: Kani ekkada chusina Krishnudu yaka kanipinchaledu.
0: They could not find the trace of Krishna in the vicinity.
1: Appudu Balaramudu Krishnudu iddaru kudanu మాయల పన్ని తమ గ్రామంలో ప్రవేశించారు.
0: విత్ ద నాక్ అండ్ ద డివైస్ బలరామకృష్ణ కుడ్ స్టెప్ ఇన్ టు ద విలేజ్.
1: యశోద వారు ఇంకా ఎక్కడ పోయినారో, ఇంకా రాలేదే అని చాలా, ఈ కంసుడు ఏం చేశాడు అని చాలా భయపడుతూ వచ్చాడు.
0: యశోద వాస్ వెరీ మచ్ వరీడ్ వాట్ వుడ్ హ్యాపన్ టు కృష్ణ.

0: బలరామ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ కంస.
1: ఈ గోపికలంతరూ ఏడుస్తున్నారు.
0: గోపికస్ వర్ క్రాయింగ్.
1: ఇంత దూరంలో పోయినాడు, ఇంకా కంసుడు బతికించింటాడా? లేదు, వీడిని హతమార్చింటాడని కంసుని పైన చాలా దూషణలు వేస్తూ వచ్చారు.
0: దే వర్ బ్లేమింగ్ కంస, దే వర్ అక్యూజింగ్ హిమ్ బికాజ్ ద బాయ్స్ లెఫ్ట్ లాంగ్ బ్యాక్, దే ట్రావెల్ లాంగ్ డిస్టెన్స్ అండ్ హావ్ నాట్ రిటర్న్ టిల్ నౌ.
1: ఈ యొక్క రేపల్లో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా కృష్ణ కృష్ణ కృష్ణ అని కృష్ణుని ప్రార్థించుకుంటూనే వచ్చారు.
0: All women there in Ripalla went on praying to Krishna again and again.
1: కానీ కృష్ణుడు వచ్చాడు, వాళ్ళని చల్లార్చాడు, వారి క్రోధమనంతా కూడా చల్లారిపించాడు. కానీ వాళ్ళ గ్రామం లోపల ఏ విధమైనటువంటి యొక్క అశాంతి కూడా జరగకుండా తాను చూసుకుంటూ వచ్చాడు.
0: Krishna ultimately returned, pacified them, calmed them down, and saw to it that the inhabitants would not have any problem thereafter.
1: అప్పటి నుంచి ఇంకా దూతలను పంపటం ప్రారంభించాడు.
0: And then he starts sending messengers.
1: Inka kamsudu chavaledu.
0: Kamsa did not die.
1: Kamsudu chavadaniki inka muhurtam kudaraledu.
0: Still time is there.
1: Veediki anni vidhala kodanu veedini hatamarchi veedi shakti samachyamanta kuda nirmoolam chesi gaani than chavadu.
0: Unless all the abilities and the capacities of Kamsa are taken away, he cannot be killed, he won't die.
1: ఈ విధంగా అంతా చేస్తూ చేస్తూ కట్టగడపటికి అతని శక్తులు అన్ని కూడా కూలిపోయిన తర్వాత తాను మరణించాడు.
0: Ultimately Kamsa lost all his potentiality and died.
1: కానీ చరిత్రలో రాసేటువంటి యొక్క విచిత్రములంతా కూడాను దీనికి సంబంధించినటువంటి కాదు.
0: But all the narrations by the composers do not contain this particular description.
1: ఇదంతా కూడా కేవలం ఒక దైవ చిత్రములుగా మారిపోతూ వచ్చాయి.
0: This is entirely divine.
1: చిత్రంబులు త్రైలోక పవిత్రంబులు ప్రజలాల విత్తంబులు సన్మిత్రంబులు మునిజన వంశ పౌత్రంబులు విష్ణుదేవు చరిత్రములు.
0: The story of God and the history of God is so sacred, so mysterious, so endearing to all the seekers and the saints and aspirants, sacred to all the three worlds.
1: నేరుగా ఇంకా ప్యాలెస్ లో బయలుదేరారు.
0: They proceeded straight and got into the palace.
1: పోయేటప్పటికి తన ఆస్థానంలో నిలుచుకొని చాలా సభనంతా కూడా ఉద్రేకపరుస్తూ వచ్చాడు. ఈ ఇద్దరు పిల్లలు కూడా రెక్కలు కట్టుకున్నటువంటి పక్షుల వలె అతని పైన ఎగిరారు.
0: The two boys jumped towards, proceeding towards Kamsa as if they were birds with wings.
1: అక్కడి నుంచి తన మెడలు పట్టి లాక్కుని వచ్చి 10 మందిలో చంపివేశారు.
0: The boys have pulled him down from his throne and killed him there itself.
1: ఇతను మరణించగానే
0: soon after the death of Kamsa,
1: తన తండ్రి ఇంటికి వెళ్ళడానికి ఈ భార్యలు ఇద్దరు కూడా చాలా బాధపడుతూ వచ్చారు.
0: And the two boys were planning to go back and they feel so sad.
1: కట్టగడపటికి ఆ యొక్క ఆస్థాన పండితులందరూ చేరేసేసి వీరి ఇరువురిని తన పుట్టినింటికి పంపారు.
0: All the scholars over there assembled and made arrangement for the return and the safe journey of the boys.
1: అక్కడికి ఎక్కడికి వెళ్ళారు?
0: Where have they gone?
1: జరాసంధుని దగ్గర ఇంటికి వెళ్ళాడు.
0: Went to Jarasandha.
1: అయ్యో, నా బిడ్డలంతా ఈ విధంగా అన్యాయం చేశాడా కృష్ణుడని వాళ్ళు కూడా ఇతని పైన ద్వేషం కోరారు.
0: Jarasandha was also highly furious because his children died.
1: కృష్ణుడి పైన అందరూ ద్వేషమే.
0: All had utter hatred towards Krishna.
1: అందరూ వాళ్ళ రిలేషన్స్.
0: They are all related.
1: కనుకనే కృష్ణుడు ఈ విధమైనటువంటి దుర్మార్గానికి పాల్పడుతున్నాడని అందరూ కృష్ణుడి పైన ద్వేషమే.
0: All had utter hatred for Krishna because he was responsible for the death of their relations.
1: ఈ విధంగా ప్రతి ఒక్కరితోనూ ద్వేషం పూనుకున్నాడు.
0: So everyone had enmity towards him.
1: ఈ ద్వేషం పుట్టిన తర్వాత
0: after this hatred
1: రేపల్లంతా కూడా చాలా తికమకలైపోయింది.
0: The whole Rapala inhabitants were totally confused.
1: ఎక్కడ చూసినా కూడా అల్లకల్లోలమే.
0: Everywhere there were disturbances.
1: కాబట్టి ఈ విధంగా జరుగుతున్నటువంటి చూసి
0: వాచింగ్ ఆల్ దిస్
1: ఇంకా ఎవరూ భరించుకోలేకపోయారు.
0: Nobody could not bear any longer.
1: ఈ కృష్ణుడు కొంచెం పెరుగుతూ వచ్చాడు.
0: Krishna was growing day by day.
1: కృష్ణుడికి వివాహం చేయాలని తలుచుకున్నాడు ఒక రాజా.
0: ఇట్ వాస్ డిసైడెడ్ దట్ Krishna was to be married.
1: కృష్ణుడికి మ్యారేజ్ చేయాలంటే ఇది సామాన్యమైనటువంటిదా?
0: ఈజ్ ఇట్ ఆర్డినరీ వన్?
1: అప్పుడు అనేక మంది అనేక రకములైన వీళ్ళని కాపాడటానికి తగినటువంటి బందోబస్తులు చేస్తూ వచ్చారు.
0: ఆల్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ వర్ మేడ్. in order to fulfill their plan.
1: ఈ విధంగా ప్రయత్నం చేస్తుండగానే కృష్ణుడు అన్ని విధాల ప్లాన్ తెలిసినటువంటి వాడే.
0: Krishna knows fully well what is being transacted.
1: ఇతను అన్ని కూడా మాస్టర్ ప్లాన్ తెలిసినటువంటి వాడు కృష్ణుడు.
0: Krishna knows the master plan.
1: ఎవరికి ఏమి తెలియదు.
0: No one knows anything whatsoever.
1: అనేక రకంగా వాడు ప్రయత్నం చేసి
0: all efforts were made.
1: వీళ్ళిద్దరిని కూడాను చక్కగా కాపాడుకుంటూ వచ్చారు.
0: Both of them were safeguarded.
1: ఇంతనే కాకుండా
0: not only this,
1: ఆ రుక్మా ఇంటి కూడాను అనేక మంది దూతలను పంపించాడు.
0: Many messengers were also sent to her residence.
1: ఆ రుక్మిణి అనేటువంటి కూడాను కృష్ణుని ప్రేమించి కృష్ణుని వివాహం ఆడాలని కోరుతుంది.
0: Rukmini had intense love for Krishna and decided to marry him.
1: అప్పుడు ఒకవైపున కృష్ణుని కోరాలని కోరుతుండేది రుక్మిణి.
0: And on one hand, Rukmini is very much interested in Krishna.
1: ఇంకా అనేక మంది గోపికలంతా కూడాను కృష్ణుని కోరుతూ వచ్చారు.
0: So also is the situation with many gopikas.
1: ఈ పరిస్థితి లోపల ఎవరిని రక్షించాలి, ఎవరిని శిక్షించాలి అనేటువంటిది ప్లాన్ అంతా కూడాను కృష్ణుడు వేస్తూ వచ్చాడు.
0: So it was the plan of Krishna. He was thinking who are to be safeguarded, who are to be protected.
1: అప్పుడు బలరాముతో చెప్పి
0: he told Balarama,
1: బలరాముని ఇతన్నందరిని కాపాడమని చెప్పి
0: he wanted Balarama to protect everybody.
1: కృష్ణుడి పైన దేశంగా ఉన్నటువంటి వారి పైన కృష్ణుడు జలబడుతూ వచ్చాడు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ కృష్ణ హ్యాండిల్ దోస్ హూ హాడ్ ఎనిమిటీ ఫర్ హిమ్.
1: ఈ విధంగా జరుగుతూ ఉండగానే
0: as things went on like
1: ఈ వార్త అంతా కూడాను యశోద దేవతకి వచ్చేవరకు తెలుస్తుంది.
0: The news reached Yashoda.
1: వచ్చేవరకు
0: they got the news message.
1: యశోదా నందుడు,
0: యశోదా నంద
1: దేవికి వసుదేవులు,
0: దేవకి వసుదేవ
1: వీళ్ళ గోల కూడా చాలా ఎక్కువైపోయింది.
0: And they could also come to know what had happened.
1: ఏమవుతుందో ఇప్పుడు కృష్ణుడికి,
0: what would happen to Krishna now, that was matter of anxiety.
1: కానీ దేవకి దేవి చాలా ధైర్యవంతురాలు.
0: దేవకి దేవి was one of courage.
1: గొప్ప పరమ భక్తురాలు.
0: She is a great devotee.
1: ఆ పరమ భక్తురాలు కాబట్టి కంసుడు ఏమాత్రం చేసినప్పటికీ వారిని ఏమాత్రం జలించుకుంటారు చేశాడు.
0: She was quite sure that nothing would happen to Krishna in the hands of Kamsa because she was sure of divinity.
1: కృష్ణుని ఎవరు కూడా ఏమాత్రం ముట్టలేరు.
0: She was quite sure that none can ever touch Krishna.
1: అని ధైర్యంతో ఉంటుండాలి.
0: She had all the courage and strength.
1: వారు చెరసాల నుంచి వచ్చారు.
0: They came out of the prison.
1: వచ్చిన తక్షణమే దేవకి వసుదేవుల ఇంటికి వచ్చారు.
0: And they reached దేవకి వసుదేవ.
1: దేవకి వసుదేవులు ఇద్దరు కూడాను నందుని ఇంటికి వచ్చారు.
0: Both of them came to Nanda's residence.
1: నంద ఇంటికి వచ్చేటప్పటికి అక్కడ బలరాముడు ఉన్నాడు.
0: There was Balarama.
1: ఈ బలరాముడు కూడాను ఆ యొక్క పిన్నమ్మ ఈ యొక్క యశోద.
0: యశోద అపెర్స్ బిది
1: ఇతని సంబంధం అనేక రకములుగా చుట్టుకొని ఉంటుండది. ఇతని సంబంధం అనేక రకములుగా చుట్టుకొని ఉంటుండది.
0: ఈస్ వెరీ క్లోజ్లీ రిలేటెడ్ టు దెం.
1: అప్పుడు కృష్ణుడే ఇంక మాయలు చేసి రుక్మిణి దేవకి దేవుడికి ఎట్లయినా చేర్చాలని చేర్చున్నాడు.
0: అండ్ ఇట్ వాస్ ద మాస్టర్ ప్లాన్ దట్ రుక్మిణి హ్యాస్ టు రీచ్ దిస్ సెంట్రల్ ప్లేస్.
1: ఆమె ఒక పండితుని వెంట ఒక జాబు రాసి పంపించి
0: అండ్ షీ సెంట్ ఎ మెసేజ్ టు ఎ స్కాలర్
1: కృష్ణ నేను ఇంకా తాళలేను.
0: కృష్ణ ఐ కాంట్ బేర్ ద పెయిన్స్ ఆఫ్
1: నేను ఇంకా భరించలేను.
0: ఐ కాంట్ బేర్
1: నా తండ్రి అయిన రుక్మను చాలా హింసలు పెడుతున్నాడు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఐ యామ్ పుట్ టు సఫరింగ్ బై మై ఫాదర్.
1: రేపటి దినమే కళ్యాణం ప్రారంభించాడు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దే స్టార్టెడ్ మేకింగ్
1: ఈ ముహూర్తం లోపల నువ్వు నన్ను ఇక్కడ తప్పించుకుంటా ఉండినా నా ప్రాణం ఉండదు ఇక్కడ.
0: ఇఫ్ యు డోంట్ రెస్క్యూ మీ ఐ యామ్ డౌట్ఫుల్ ఆఫ్ మై లైఫ్ షీ రోట్.
1: అప్పుడు ఈయను దేవకి దేవి ఒక దేవుని పన్ని ఒక గ్రామ దేవత దగ్గరికి పూర్వం నమస్కారం చేయడానికి పంపుతూ వచ్చారు.
0: ఇట్ వాస్ ద టైమ్ షీ వాస్ టేకెన్ టు ఆఫర్ హర్ ప్రేయర్ టు దట్ విలేజ్ గాడెస్.
1: గ్రామ దేవతలకు అందరూ పూజలు చేయడానికి మొట్టమొదటి దినం పోతారు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఆన్ ది వెరీ ఫస్ట్ డే ఆల్ ది ఇన్హాబిటెంట్స్ ఆఫ్ ద విలేజ్ వుడ్ ఆఫర్ దేర్ ప్రేయర్స్ టు దట్ విలేజ్ గాడెస్.
1: ఆ యొక్క దేవత ఇంటికి పోయేటప్పుడు పుష్పమాలలు వేసుకుని దేవతకు అలంకారం చేయాలని పోతుండాలి.
0: దే వర్ ఆల్ ప్రొసీడింగ్ ఓవర్ దేర్ టు ప్రే.
1: ఇక్కడ ఒక తట్టు కంసుడు,
0: ఆన్ వన్ సైడ్ కంస,
1: ఒక తట్టు దేవకి వసుదేవులు,
0: దేవకి వసుదేవ్ ఆన్ ద అదర్ హ్యాండ్,
1: ఒక వైపున బలరామకృష్ణుడు,
0: బలరామకృష్ణ ఆన్ ద అదర్ హ్యాండ్.
1: ఊరంతా కూడా చుట్టుకున్నారు.
0: అండ్ ఆల్ పీపుల్ గ్యాదర్డ్ దేర్.
1: ఈ విధంగా జరుగుతూ ఉంటుంటే ఎవరికి ఏ ప్రమాదం జరుగుతుందో ఏమని చాలా భయభ్రాంతులై ఉన్నారు.
0: పీపుల్ ఆర్ వెరీ మచ్ వరీడ్ బికాస్ వాట్ కైండ్ ఆఫ్ ట్రబుల్ దే హ్యావ్ టు ఫేస్ ఆన్ ద డే.
1: ఈ శిశుపాలుడు దంతవక్రుడు వీళ్ళందరూ కూడాను కంసంతో ఏకమైపోయారు.
0: ఇన్ ఫ్యాక్ట్ శిశుపాల దంతవక్ర ఆల్సో జాయింట్ కంస.
1: ఇంతమంది ద్వేషుల దగ్గర నుంచి ఈ కృష్ణుడు ఏ విధంగా తప్పించుకోగలడు?
0: హౌ కెన్ కృష్ణ ఎస్కేప్ ఫ్రమ్ దిస్ గ్రూప్ ఆఫ్ ఆల్ దోస్ వికెట్ పీపుల్?
1: ఈ యొక్క రుక్మిణి ఎవరికి వెళ్ళిన పెళ్లి చేసుకున్నాడు?
0: అండ్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు మ్యారీ దిస్ రుక్మిణి?
1: రుక్మిణి శిశుపాలనికి ఇవ్వాలని అనుకున్నాడు తండ్రి.
0: అండ్ ఇఫ్ హర్ ఫాదర్ డిసైడెడ్ దట్ రుక్మిణి షుడ్ బి గివెన్ ఇన్ మ్యారేజ్ టు శిశుపాల.
1: ఈ శిశుపాలని చంపడానికి చుట్టూ చుట్టుకున్నారు.
0: And in fact, Shishupala was surrounded by many.
1: He may devalayamku vastundadi.
0: And on one hand, Rukmini is proceeding towards the temple.
1: Devadwaramlo vachedappudiki dwaram daggane Krishnudu kaachukonunnadu.
0: And Krishna was waiting there at the main door.
1: Ee Rukmini tammudu unnadu Rukmangadudu ani.
0: This Rukmangada, the brother of Rukmini.
1: Vaadu maha durmargudu.
0: He is highly wicked fellow.
1: ఆ ఎట్టైనా కూడా తీసుకుని పోవాలని ప్రయత్నం చేస్తూ వచ్చాడు.
0: హి వాస్ మేకింగ్ ఎఫర్ట్ టు టేక్ హర్ అవే ఫ్రమ్ దట్ స్పాట్.
1: దేవాలయం దగ్గరికి పోయేటప్పటికి
0: బై ది టైమ్ దే అప్రోచ్ ది టెంపుల్
1: ఇంకేం గతి నా గతి, ఇంకా దేవాలయం వచ్చినాను ఇంకా నన్ను ఎవరు ఎత్తుకుని పోతారో ఏమో అని చాలా భయపడుతున్నాడు.
0: రుక్మిణి వాస్ వెరీ మచ్ అఫ్రైడ్ ఆఫ్ ది సిచ్యువేషన్ బికాస్ దట్ షీ మైట్ బి టేకెన్ అవే ఫ్రమ్ దట్ స్పాట్ బై సంబడీ ఆర్ అదర్.
1: ఆ ద్వారం దగ్గరనే కాపాడుకుంటున్నటువంటి యొక్క కృష్ణుడు మెత్తగా ఎత్తుకున్నాడు ఆ రుక్మిణి తన రథంలో వేసుకుని పోతున్నాడు.
0: ఇట్ ఈస్ ఓన్లీ అట్ దట్ మోమెంట్ కృష్ణ పిక్డ్ హర్ హ్యాండ్ అండ్ టుక్ హర్ అలాంగ్ విత్ హిమ్.
1: అప్పుడు పెద్ద యుద్ధం జరిగింది.
0: అండ్ దేర్ ఇస్ వార్ అట్ దట్ టైమ్.
1: ఈ విధంగా ఆమెను ఎంతో క్షేమంగా తీసుకుని పోయి
0: హి బ్రాట్ హర్ సేఫ్ సమ్వే
1: తన యొక్క పట్టణమునందు వివాహం ఆడారు.
0: అండ్ హి మ్యారీడ్ హర్.
1: ఈ విధమైనటువంటి చిత్రములు ఎన్నో జరుపుతూ వచ్చాడు.
0: మెనీ థింగ్స్ హడ్ హ్యాపెన్డ్ లైక్ దిస్.
1: కృష్ణుడు ఇంతమంది దుర్మార్గులను చంపడానికి పుట్టినటువంటి వాడే కానీ సన్మార్గులను రక్షించడానికి కాదు.
0: ఇన్ఫ్యాక్ట్ కృష్ణ హ్యాడ్ టేకెన్ బర్త్ టు కిల్ ద వికెడ్ పీపుల్ టు పనిష్ ద బ్యాడ్ పీపుల్.
1: ఈ యొక్క సన్మార్గులను ఏమాత్రము హింసించలేదు.
0: అండ్ హీ డిడ్ నాట్ ట్రబుల్ ఎనీ పైయస్ పీపుల్ గుడ్ నోబుల్ సోల్స్.
1: రెండు విధమైనటువంటి భక్తి కలిగినటువంటి వారిని శిక్షిస్తూ వచ్చాడు.
0: అండ్ ఇన్ఫ్యాక్ట్ హూ హాడ్ గాట్ ద డ్యూయల్ అచీవర్ పనిష్డ్.
1: ఒకవైపున కృష్ణుడు కావాలి కృష్ణుడు,
0: వన్ సైడ్ వన్ హ్యాండ్ దే వాంట్ కృష్ణ,
1: ఇంకొక వైపున గోపికలు కావాలి,
0: అదర్ హ్యాండ్ గోపికాస్ ఆర్ నీడెడ్.
1: ఇది ఎవరు సాధించగలరు?
0: హూ కెన్ అచీవ్ దిస్?
1: కృష్ణుడు ఈ యొక్క రుక్మిణి తీసుకుని పోతున్నాడు.
0: అండ్ కృష్ణ హాస్ టేకెన్ అలాంగ్ విత్ హిమ్ రుక్మిణి.
1: ఈ రుక్మిణిని చేరక్షించుకోవడానికి ఎవరు?
0: అండ్ హూ కెన్ ప్రొటెక్ట్ హర్? హూ కెన్ టేక్ హర్ బ్యాక్?
1: అందరూ చేరి కృష్ణుడి పైన పడ్డారు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఆల్ స్టార్టెడ్ ఫైటింగ్ విత్ కృష్ణ.
1: పడేటప్పటికి తాను ఊరుకునేటువంటి వాడు కాదు.
0: అండ్ కృష్ణ డిడ్ నాట్ కీప్ క్వైట్.
1: తాను ఎట్టైనా కూడా సాధించుకుని ఆ రుక్మిణి తీసుకుని పోయాడు.
0: హి వన్ ఓవర్ ఎవ్రీబడి అండ్ అల్టిమేట్లీ టుక్ రుక్మిణి అలాంగ్ విత్ హిమ్.
1: ఈ సమయం లోపల
0: ఇన్ ద మీన్ టైమ్
1: ఇటువైపు వేపల్లే
0: వేపల్లే అండ్ వన్ సైడ్,
1: ఇటువైపు మధుర
0: మధుర,
1: ఇటువైపు బృందావనము
0: బృందావనం,
1: మూడు రకములైనటువంటి దేశాలు కూడా పెరిగిపోయినాయి.
0: హేట్రెడ్ వాస్ రాంపెంట్ ఇన్ ఆల్ దీస్ త్రీ ప్లేసెస్.
1: ఎందుకనగా కంసుని యొక్క దీంట్లో ఇతను చాలా బంధువులుగా ఉండేవాడు.
0: బికాస్ దర్ క్లోజ్ రిలేషన్స్ ఆఫ్ కంస లొకేషన్.
1: శిశుపాలుడు కూడా చాలా ద్వేషమే.
0: శిశుపాల ఆల్సో హ్యాడ్
1: శిశుపాలుడికి ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నారు ఈ రుక్మిణి.
0: ఇన్ ఫ్యాక్ట్ శిశుపాల వాస్ టు మ్యారీ రుక్మిణి.
1: కానీ ఆ శిశుపాలుడికి తన చేతి నుంచి తప్పించుకోకపోయింది. కృష్ణుడు ఇంత పని చేశాడని కృష్ణుడి పైన చాలా ద్వేషం.
0: అండ్ శిశుపాల హ్యాడ్ హేట్రెడ్ ఫర్ కృష్ణ బికాస్ షీ కుడ్ నాట్ విన్ ది హ్యాండ్స్ ఆఫ్ రుక్మిణి.
1: ఈ విధంగా జరుగుతూ ఉండేటప్పటికి అందరిపైన చెల్లాడాడు కృష్ణుడు.
0: అండ్ కృష్ణ ఫాట్ విత్ ఎవరిబడి.
1: ఎవరికి తెలియకోకుండా రుక్మిణి ఎత్తుకుని పోయాడు.
0: వితౌట్ ద నోటీస్ ఆఫ్ ఎనీబడి హి టుక్ రుక్మిణి అలాంగ్ విత్ హిమ్.
1: అక్కడ పోయిన తర్వాత రుక్మిణి కృష్ణుడికి పెళ్లి అయిపోయింది అని వర్తమానం వచ్చింది.
0: మెసేజ్ వాస్ సెంట్ ఆఫ్ ద హోలీ వెడ్డింగ్ ఆఫ్ కృష్ణ అండ్ రుక్మిణి.
1: చేరేటప్పటికి ఈ రుక్మాంగదుడికి రుక్మిణికి అనగా రుక్మిణి తమ్ముడికి చాలా కోపం వచ్చేసింది.
0: Hearing the news, the brothers of Rukmini were highly furious.
1: వాళ్ళు చంపడానికి ఎంతో ప్రయత్నం చేశారు.
0: And they made every attempt to kill.
1: ఎవరి పని ఏమి జరగలేదు.
0: Nothing whatsoever had happened.
1: ఈ విధంగా కలహాలతోనే ప్రారంభమైపోయింది కృష్ణుడి యొక్క జన్మం.
0: In fact, the life of Krishna commenced with all this conflict.
1: కనుక ఈ కంసుని యొక్క జన్మదినం అంటే చాలా కష్టంతో కూడినటువంటి దీని.
0: And therefore the very birthday implied so many difficulties and challenges.
1: Marriage కూడాను కష్టంతో జరిగింది.
0: The marriage was a matter of challenge.
1: నామకరణము చాలా కష్టంతో జరిగింది.
0: Every christening, naming was also a matter of difficulty.
1: కంసుని హింసను కష్టంతోనే జరిగింది.
0: And he had to face so many troubles.
1: శిశుపాలను దంతవక్రుని యొక్క దీనికి కూడా కంసంతోనే జరిగింది.
0: And there was also moments of worry and anxiety. కృష్ణుడు పుట్టినప్పటి
1: అన్ని గ్రామాలు చాలా కష్టమనే.
0: And Krishna faced all sorts of difficulties and problems.
1: ఈ విధంగా జరిగి
0: things happened like that.
1: అన్నింటి ఎందుకు విజయాన్ని సాధించి
0: he won, he was victorious in every field.
1: ఇక్కడ కంసుని యొక్క రాజ్యమును
0: and the kingdom of Kamsa
1: ఈ విధంగా దుష్ట సమాజం చేతుల లోపల చాలా ప్రయత్నపూర్వకంగా జరిగింది.
0: అండ్ హి వన్ ఓవర్ ఎవ్రీబడి అండ్ హి వాస్ విక్టర్ ఇన్ ఎవ్రీ బ్యాటిల్.
1: కానీ తను ఎవరు కూడా ఏమాత్రం ముట్టలేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ నన్ కుడ్ ఎవర్ టచ్ హిమ్.
1: ఇతను దంతవక్రుడు కూడా వచ్చాడు.
0: దంతవక్ర
1: శిశుపాలుడు వచ్చాడు.
0: ఆల్సో శిశుపాలు
1: శిశుపాలుని ఎంతవరకు చేశాడంటే కట్ట కనపడికి ఇతనికి తాంబూలం ఇచ్చే సమయం వరకు చేశాడు.
0: And the situation had happened until the commencement of the holy ritual over there when the first offering was to be made.
1: ఈ కృష్ణుడికి నేను తాంబూలం ఇస్తున్నానని ధర్మరాజు చాలా సిద్ధంగా ఉన్నాడు.
0: As the first offering was about to be given and Shishupala was highly furious.
1: అప్పుడు శిశుపాలుడు లేచాడు.
0: Then Shishupala got up.
1: ఎవరికి నువ్వు గొప్పగా భావిస్తున్నావు?
0: Whom do you consider great?
1: చాలా రుక్మాంగుడు ఉన్నాడు.
0: And there's one there.
1: అతను గొప్పవాడు.
0: He's a great man.
1: ఈ యొక్క గొల్లవాడికి అంతా నీకు తాంబూలం ఇవ్వడానికి పనుకున్నావా?
0: వై డూ యూ స్పెషల్లీ ఆనర్ దిస్ కౌహర్డ్ బాయ్?
1: కౌహర్డ్ బాయ్ కి ఏమాత్రం అధికారం లేదు.
0: కౌహర్డ్ బాయ్ హ్యాస్ నో ఎలిజిబిలిటీ వాట్స్ ఎవర్.
1: ఇట్లాంటి వాడికి నీవు తాంబూలం అగ్రతాంబూలం ఇస్తున్నాడు.
0: హౌ ఇస్ దట్ యు ఆనర్ హిమ్ ఫస్ట్?
1: ఇది సాధ్యం కాదని అడ్డు చేశాడు.
0: అండ్ హి అబ్జెక్టెడ్.
1: కంసుని యొక్క దీన్ని అప్పుడు మరణం జరిగింది.
0: అండ్ అట్ దట్ టైం కంస డైడ్.
1: దీనివల్ల
0: వై
1: తనకి ఇవ్వాల్సినటువంటి ఒక రుక్మిణి కృష్ణుడు చేసుకోవటమే కాకుండా
0: అండ్ కృష్ణ మ్యారీడ్ ది వన్ హూమ్ హీ రియలీ
1: యాదవ కులములకు గొప్పవారైనటువంటి పెద్దలందరినీ వదిలిపెట్టి
0: అండ్ ఆల్ ఎల్డర్స్ వర్ నెగ్లెక్టెడ్.
1: ఈ యొక్క గొల్ల పిల్లవాడికి నువ్వు అగ్రతాంబరం ఇస్తున్నావా?
0: అండ్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్ దట్ యు ఆర్ ఆనరింగ్ దిస్ కౌహర్డ్ బాయ్ ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్?
1: చూడడానికి వీలు లేదండి.
0: నౌ యూ షుడ్ డూ సో.
1: వీలు లేదని చెప్పి కృష్ణుడి పైన యుద్ధానికి వచ్చేస్తాడు.
0: అండ్ దే ఆర్ రెడీ టు ఫైట్ విత్ కృష్ణ.
1: కట్టగడపటికి అతనికి చక్రం పంపించాడు.
0: అండ్ దెన్ హి హస్ సెంట్ ది వీల్.
1: చక్రం అనగా చాలా మంది విష్ణు చక్రం అని మీరు అనుకుంటుంటారు. చక్రం ఏం కాదు, అగ్రతాంబూలం ఇస్తున్నాడు కంసుడి.
0: వీల్ పీపుల్ థింక్ ఇట్ ఈస్ విష్ణు చక్ర. నో, ది ఆనర్ దిస్.
1: ఆ తట్టనే తీసుకుని అతనిపైన విసిరాడు.
0: ద వెరీ ప్లేట్ వాస్ థ్రోన్ ఎట్ హిమ్.
1: ఎవరిపైన విసిరాడు?
0: ఆన్ హూమ్ ఇస్ ఇట్ థ్రోన్?
1: కంసుడి పైన.
0: ఆన్ కంస.
1: విసిరేటప్పటికి చాలా తెలియకుండా రక్తం పోయింది.
0: అండ్ థింగ్స్ హాడ్ హ్యాపెండ్ వితౌట్ దేర్ నాలెడ్జ్.
1: ఏదో చక్రం పంపించాడు అనుకుంటారు, చక్రం పంపలేదు.
0: ఇట్స్ నాట్ ద వీల్ దట్ ఇస్ సెంట్.
1: సుదర్శన్ చక్రం పంపాడు అనుకుంటారు, అది పంపలేదు.
0: పీపుల్ థింక్ ఇట్ ఇస్ సుదర్శన్ చక్ర, నాట్ సో.
1: ఈ యొక్క విష్ణు చక్రాలు శిష్టు చక్రాలు అంతా కూడా ఈ కలిక యుగం పనికి వచ్చినాయి, కానీ ఆనాడు ఇవన్నీ ఏం పనికి రాలేదు.
0: విష్ణు చక్ర అండ్ అదర్ చక్రస్ వీ రిఫర్ టు ఆర్ ఆఫ్ దీస్ టైమ్స్.
1: కృష్ణుడు యొక్క సహజ చక్రమే, ఏది పడితే అదంత చక్రమే.
0: వాట్ ఎవర్ కృష్ణ టచెస్ వాట్ ఎవర్ హీ యూజ్డ్ సర్వ్డ్ యాజ్ చక్ర.
1: అప్పుడు ఆ తటం తీసుకుని విసిరాడు.
0: అండ్ హీ హస్ థ్రోన్ ద ప్లేట్.
1: కొల్ల భూభోండతో చల్లడాడు నాకు, హరించినందుకు అర్చమిట.
0: యూ డిజర్వ్ దిస్ ఆఫరింగ్ ద ఆనర్ టు బి గివెన్ ఫస్ట్. ఈజ్ ఇట్ బికాస్ ఆఫ్ యువర్ ఫ్రీ మూవ్మెంట్ విత్ ది కౌహర్డ్ గర్ల్స్?
1: ఇది ఇవ్వటం నీకు మోదం చాలా ఆనందం కాదు?
0: యూ డు నాట్ డిజర్వ్ దిస్ ఆనర్.
1: కృష్ణుడు యొక్క దీన్ని ఈ విధంగా కృష్ణుడు మారుపిల్లవాడు అనగా కౌహర్డ్ బాయ్,
0: కృష్ణ ఇస్ ఎ కౌహర్డ్ బాయ్,
1: అతనికి చిన్నవాడైనటువంటి వాడికి నీవు ఇంత అగ్రతాంబులు ఇవ్వటం చాలా దోషం అన్నాడు.
0: ఇట్స్ యువర్ మిస్టేక్ టు ఆనర్ హిమ్ బికాస్ దేర్ సో మెనీ ఎల్డర్స్ హైలీ రెస్పెక్టెడ్ పీపుల్ దేర్.
1: అప్పుడు అతని చక్రమే అనగా తత్తనే కంసుని యొక్క దీన్ని కొట్టేసేసింది.
0: ఇట్ వాజ్ వెరీ ప్లేట్ దట్ కృష్ణ హాస్ థ్రోన్ గాట్ ఇట్సెల్ఫ్ ట్రాన్స్ఫార్మ్డ్ ద వీల్ అల్టిమేట్లీ బిహేడెడ్ హిమ్.
1: ఇతనికి గొప్ప కోపం వచ్చేసేసింది.
0: అండ్ హి వాస్ హైలీ ఫ్యూరియస్.
1: బలరాముడు పక్కనే ఉంటున్నాడు.
0: బలరామ వాస్ దేర్ బై సైడ్.
1: స్నానంబు చేయు ఆ చవరాండ చీరలు కాజేపించినందుక పూజ నీకు.
0: అండ్ ఆల్సో దేర్ ఇస్ అనదర్ ఛార్జ్. కృష్ణ ఆర్ యు టు బి ఆనర్డ్ ఫస్ట్?
1: చాలునికి కట్టి పెట్టి పంచాంగం. ఇక
0: ఈజ్ ఇట్ బికాస్ ఆఫ్ యువర్ క్లోజ్నెస్ ఇంటిమసీ విత్ కౌహర్డ్ గర్ల్స్?
1: సోడు గురువు చాలు మూవ్ ఇనోర్.
0: అండ్ దెన్ సిన్స్ టాప్ ఆల్ దిస్ టాక్ షట్ యువర్ మౌత్.
1: మూవ్ ఇనోర్ అన్నాడు. ఇతను.
0: అండ్ కృష్ణ సెడ్ షట్ యువర్ మౌత్,
1: కృష్ణుడిపై ఇది చెప్పాడు.
0: అండ్ దట్స్ వాట్ హీ సెడ్ టు కృష్ణ.
1: అప్పుడు కృష్ణ కోపం వచ్చింది.
0: అండ్ కృష్ణ వాస్ యాంగ్రీ.
1: అప్పుడు తత్వాన్ని తీసుకుని విసిరేటప్పటికి కంసుని యొక్క ఇదిని శిశుపాలుని యొక్క తలలో పగిలిపోయింది.
0: అండ్ హి హస్ థ్రోన్ ద ప్లేట్ అండ్ దట్ హస్ చాప్డ్ ఆఫ్ ది హెడ్ ఆఫ్.
1: ఈ విధంగా కృష్ణుడి జన్మం మొదలుకొని కృష్ణుడి అంత్యం వరకు కూడా ఈ యుద్ధంలో జరుగుతూ వచ్చాయి.
0: Right from the birth till the end, there is conflict and war in the life of Krishna.
1: కృష్ణుడి జన్మం అనేటువంటిది చాలా దుఃఖములతో కూడినటువంటిది అని పెద్దలంతా వర్ణిస్తూ వచ్చారు.
0: Many others consider the birth of Krishna is always linked and associated with the misery and the difficulties.
1: పుట్టినప్పుడు బిడ్డలతో బాధపడ్డాడు.
0: In fact, he had so many difficulties in his childhood.
1: కొంచెం పెద్ద అయ్యేటప్పటికి ఈ వివాహాలతో బాధపడ్డాడు వచ్చాడు.
0: Later, as he grown up, he has got problems because of the marriage.
1: ఎవరికి ఏ సుఖము లేదు.
0: No one had any pleasure whatsoever.
1: కనుక కృష్ణుడి యొక్క జన్మదినము చాలా దుఃఖకరమైనటువంటి దినమని అందువల్ల దీన్ని చెడ్డది అని పోల్చుకుంటూ వచ్చారు.
0: So people consider Ashtami inauspicious because right from the birth of Krishna, Krishna faced so many difficulties.
1: Ashtami Rohini Paduna. Ashtami Rohini Nakshatram.
0: Ashtami, day is Ashtami and star is Rohini.
1: Ee rendu cheyinatunte vaadu janmamulu chaala dukkhamainatunte veeni.
0: When these two join the birth of any babe, he will have so many difficulties.
1: Ee rendu kaliginatunte vaaru deshamunu uddharinchagalaruni. మరొక అర్థం.
0: బట్ దేర్ ఇస్ ఆల్సో అనదర్ ఇంటర్ప్రిటేషన్, దీస్ టు జాయినింగ్ విల్ ఆల్సో మేక్ ఎ పర్సన్ ఎ ఛాంపియన్.
1: కనుక కృష్ణుడి యొక్క జన్మదినము చాలా ఉత్తమమైనటువంటి దినమే.
0: దేర్ఫోర్ వన్ హ్యాస్ టు నో ద బర్త్ డే ఆఫ్ కృష్ణ ఇస్ నో మోర్ దన్ సీక్రెట్.
1: దుర్మార్గులను హతమార్చి సన్మార్గులను పోషించే జీవితం.
0: ద పైయస్ పీపుల్ వర్ ప్రొటెక్టెడ్ ఇన్ ద వికెడ్ వర్ కిల్డ్, దేర్ లైఫ్ ఆఫ్ స్పీషియస్నెస్.
1: కనుక కృష్ణ దినము చాలా దుఃఖకరమైనటువంటి దినం కాదు.
0: దేర్ఫోర్ ద బర్త్ డే ఆఫ్ కృష్ణ is not to be considered inauspicious.
1: కట్టగడపటికి అతను వెండే సమయంలో కూడాను చక్కని మంచి దీనిగా చేసుకుపోయాడు.
0: And he did everything that is good for the humanity till his end.
1: కృష్ణుడు వస్తున్నాడని చెప్పని
0: unknowing, on coming to know that Krishna was coming.
1: అర్జునుని పంపడానికి అని పోయినటువంటి యుద్ధ ఇతను కృష్ణుని పంపడానికి పోయినటువంటి అర్జునుడు.
0: Arjuna was sent Krishna over there.
1: ఇన్ని దినములు అయినప్పటికీ నీ వాపసు రాలేదు.
0: And Arjuna has not returned.
1: Arjuna yokka talli Kunti Devi.
0: Kunti is mother of Arjuna.
1: Aame maduripothunnadi.
0: And she was very much worried. And she couldn't sleep very much worried.
1: Chetra emaina pattukodaniki veelu kaadu.
0: And she can't catch
1: hold of him. Maha vruddhurale ipindi yokka.
0: She is very old.
1: Aame ni pittukoni vastunnadu Arjunudu.
0: And that old lady was brought.
1: Amma amma ani pilichutu vachadu Arjunudu.
0: And he went on addressing mother, mother.
1: ఈ యొక్క దేవికి తల్లి చెప్పింది నాయన కృష్ణుడు ఎక్కడ రాయన కృష్ణుడు ఎక్కడ.
0: ద మదర్ ఆస్క్డ్ వాట్ హ్యాపెన్డ్ కృష్ణ, వేర్ ఇస్ కృష్ణ.
1: అప్పటికే కృష్ణుడు మరణించాడు.
0: ఐ దట్ టైం కృష్ణ లెఫ్ట్ హిస్ బాడీ.
1: అప్పుడు వచ్చేసి నా అమ్మ ఇంకా నేను ఏమని చెప్పదు.
0: అండ్ దెన్ అర్జున సెడ్ వాట్ ఇస్ ఇట్ ఐ కెన్ టెల్ యు నౌ.
1: మన మయమామ మన బావ మన అల్లుడు అయినటువంటి కృష్ణుడు ఇంకా లేడు అని.
0: అవర్ క్లోజ్ ఇంటిమేట్ రిలేషన్ ఇస్ నో లాంగర్ దేర్
1: అని చెప్పేటప్పటికి ఆమె తక్షణమే ప్రాణమదింది.
0: అండ్ కుంతి ద మదర్ డ్రాప్డ్ హర్ బాడీ దేర్.
1: కృష్ణుడే తన యొక్క ప్రాణ సమానంగా భావించుకున్నటువంటి.
0: అండ్ షీ కన్సిడర్డ్ కృష్ణ యాజ్ హర్ వెరీ లైఫ్.
1: ప్రాణమదింది.
0: అండ్ షీ లెఫ్ట్ హర్ బాడీ.
1: కుంతి దేవి చాలా దుఃఖంతో ప్రాణమదింది.
0: కుంతి దేవి ఫెల్ సో బ్యాడ్ అండ్ డైడ్ దేర్ అట్ దట్ మోమెంట్.
1: కృష్ణుడు ఒక సంవత్సరం ఉన్నాడు.
0: అండ్ కృష్ణ స్టేడ్ దేర్ విత్ దేర్ ఫర్ వన్ ఇయర్. ఫర్ వన్ ఇయర్.
1: కానీ కృష్ణుడు కూడాను ఆనాడే దేవకి సభలో వాళ్ళు చేరిపోవడానికి ప్రయత్నం చేశాడు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ షీ వాంటెడ్ టు మర్జ్ ఫైనల్లీ హావింగ్ కమ్ టు నో దట్ కృష్ణ ఇస్ నో మోర్ విత్ దెం.
1: అక్కడ పాండవులకు మాలవ కౌరవులకు అందరికీ జరిగిపోయింది కాకుండా ఇక్కడ యాదవులకు కూడా వీరికి జరిగింది యాదవ యుద్ధం.
0: దేర్ వాజ్ నాట్ ఓన్లీ ద వార్ బిట్వీన్ పాండవస్ అండ్ కౌరవస్, దేర్ వాజ్ ఆల్సో ఇన్ ఫైటింగ్ అమంగ్
1: యాదవుల యుద్ధం లోపల.
0: ఇన్ దట్ వార్
1: కృష్ణుడు మొదలాడు శరీరాన్ని మొదలాడు.
0: అండ్ కృష్ణ లెఫ్ట్ హిస్ మార్టల్ కాయిల్.
1: కారణం ఏమిటంటే ఇక్కడ అనేక రకములైనటువంటి యొక్క శాపములు అంతా ఉన్నాయి.
0: బికాస్ ఇట్స్ ఆల్ ద సీక్వెన్స్ ఆఫ్ సో మెనీ కర్సెస్ గివెన్ టు యాదవస్.
1: ఇతన్ని ఒక సిపాయి వచ్చి బాణంతో వదిలాడు.
0: వన్ సోల్జర్ షాట్ ఎన్ యారో.
1: తన దేహాన్ని వదిలాడు.
0: ఇట్ వాస్ ది ప్లీ ఫర్ హిమ్ టు లీవ్ ద బాడీ.
1: అప్పుడు దేవకీ దేవి వసుదేవులు వీళ్ళందరూ ఎంత మరణించారు.
0: It was the time when Devaki Vasudeva also were no more.
1: యశోద కూడా మరణించింది.
0: యశోద ఆల్సో డైడ్.
1: ఒక అర్జునుడు మాత్రమే మరణించాడు.
0: ఓన్లీ అర్జున వాస్ రిమైనింగ్.
1: ఈ అర్జునుడు
0: అర్జున
1: ఈ యొక్క దీన్ని తీసుకుని పోతున్నాడు.
0: He collected all his weapons and proceeded.
1: తీసుకుని రేపల్లెకు చేరుకోవడానికి
0: పోతున్నాడు. And he wanted to reach రేపల్లె.
1: అప్పట్లోపల చాలా మంచి పద్యాలతో చెప్పాడు.
0: There's so many poems composed.
1: గొప్పవాణ్ణి నేను వదులుకొని పోతున్నాని.
0: And just leaving the company of such a mighty great man, that was his feeling.
1: ఈ విధంగా పోయేటప్పటికి తిరిగి చేరాడు.
0: And he returned ultimately.
1: అక్కడ అర్జునుడు అంతా కూడా కాచుకొని ఉన్నాడు.
0: And Arjuna was waiting there.
1: అందరూ కాచుకొని ఉండగానే,
0: when they were all waiting,
1: పరిస్థితులు ఎట్టాటి ప్రభావము, ఒకవైపున కుమారుడికి పట్టాభిషేకము,
0: on one hand the son was to be coronated,
1: ఇంకొక వైపున తల్లికి అంత్యక్రియలు,
0: on one hand the obituary rites have to be performed for the mother,
1: మరొకటి కుమారునికి పట్టాభిషేకము,
0: at the time the son has to be coronated,
1: అర్జును యొక్క కుమారుడైనటువంటి వాడికి పట్టాభిషేకం కట్టాలన్నాడు.
0: And so coronation ceremony was to take place,
1: కానీ తల్లికి అంత్యక్రియలు చేయాలి.
0: And the last rites had to be performed,
1: ఒకవైపున పట్టాభిషేకము, ఒకవైపున అంత్యక్రియలు, ఇంకొక వైపున అనేక రకమైనటువంటి కలహాలు.
0: Therefore the coronation, the last rites and for future plans all have got to be done.
1: ఈ విధంగా జరిగిందేది ఒక్క భారతంలో తప్ప మరి ఎక్కడా జరగలేదు.
0: So many things, contradictory things happening at the same time is described only Bharat, nowhere.
1: ఈ కుంతి వచ్చి నాయనా నాయనా కృష్ణుడు ఎక్కడ అనింది.
0: He came and said, what happened to Krishna?
1: కృష్ణుడు ఎక్కడ అని పలికేటప్పటికే ఇంకా కృష్ణుడు ఉన్నాడు అని ఏడ్చాడు అర్జునుడు.
0: అర్జున cried bitterly because he knows what had happened.
1: అప్పుడే ఈమె మరణించింది.
0: At that moment she died.
1: ఈ మరణించినటువంటి కుంతికి అంత్యక్రియలు.
0: And Kunti was to be cremated.
1: తన తొడపైన పెట్టుకున్నాడు ఆమె తలను.
0: And he made her head rest on his lap.
1: భీముని పిలిచాడు.
0: He summoned Bhima.
1: నాయన నీవు ఇంక పోయి నా కుమారుడికి పట్టాభిషేకం తగిన ప్రయత్నాలు చేయమన్నాడు.
0: He wanted Bhima to make arrangements for the coronation.
1: ఇంకా మిగిలినటువంటి వారిని పిలిచాడు.
0: And he called others to come
1: close to him. శత్రుగురు కూడా పిలిచాడు.
0: And he called all others there.
1: వాళ్ళనంతా పిలిచేసేసి మనం అరణ్యానికి పోవడానికి సిద్ధం చేయమన్నాడు.
0: And he was making all arrangements to get into the exile.
1: తల్లి అంత్యక్రియలు, కుమారుడికి పట్టాభిషేకము, తర్వాత తన యొక్క కాయంను వదిలిపెట్టి అరణ్యానికి పోవటము.
0: All the three tasks have got to be attended simultaneously. And to leave the whole thing and go get into the forest.
1: అది పరమాత్మను ఒక్కడు తప్ప మరొకరు చేయడానికి వీలు కాదు.
0: It's only possible for God to achieve all the three at the same time.
1: ఇదంతా తన చేతిలోనే పెట్టుకున్నాడు.
0: Everything is in his grip.
1: ఈ విధంగా కృష్ణుడి యొక్క జన్మం మొదలుకొని అంత్యక్రియల వరకు కూడాను వీళ్ళ యొక్క చర్యలు ఈ రకంగా జరుగుతూ వచ్చాయి.
0: Things had happened like that, full of mystery, beyond human comprehension, from the beginning till the end.
1: కనుక కృష్ణుని యొక్క జన్మదినం అంటే చాలా గొప్ప దినమే కాని, చాలా పర్వదినమే కాని, దీనికి పవిత్రమైన దినమే కాని, అశుభమైన దినం కాదు.
0: Therefore, Krishna's birthday is highly sacred, the best possible day. In no sense it is inauspicious.
1: ఈ యొక్క కృష్ణుడి యొక్క జన్మదినం తగినటువంటి మరి ఎవరి జన్మదినం అట్లా జరగలేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ ద బర్త్డే ఆఫ్ కృష్ణ ఈజ్ సెకండ్ టు నన్.
1: ఇటువంటి పవిత్రమైన దానిని అనేక మంది అనేక అపవిత్రంగా భావిస్తుంటారు.
0: పీపుల్ కన్సిడర్ విత్ దేర్ ఓన్ లిమిటెడ్ మైండ్స్ అండ్ ట్రీట్ ఇట్ ఇన్ఆస్పిషియస్.
1: దీంతో మరొకటి కూడా ఉంది.
0: దేర్ ఇస్ అనదర్ పాయింట్ హియర్.
1: ఈ దేహము పుట్టినప్పుడు,
0: అట్ ది టైమ్ ఆఫ్ ద బర్త్ ఆఫ్ భగవాన్,
1: చాలా అల్లకల్లోలగా ఉంటుండాలి.
0: దేర్ వర్ మెనీ డిస్టర్బెన్సెస్.
1: చుట్టూ గ్రామాలంతా కూడా కలరా ప్లేగులు.
0: దేర్ వాస్ ఎపిడెమిక్ కలరా అండ్ ప్లేగ్.
1: ఒకరింటికి ఒకరు పోకూడదు.
0: ద నైబరింగ్ విలేజెస్.
1: ఒకరింటికి ఇంకో తీసుకోకూడదు.
0: నోబడీ విజిటెడ్ ఎనీబడి.
1: ఈ విధంగా పరిస్థితిలో ఉంటుండాలి.
0: దట్ వాస్ ది సిచ్యువేషన్.
1: ఈ గృహమమ్మాయి ఎవరింటికి పోకూడదు.
0: ద మదర్ భగవాన్ డిడ్ నాట్ విజిట్ ఎనీబడి.
1: కొండమరాజు ఉంటున్నాడు. కొండమరాజు కూడా చాలా నిష్ట కలిగినటువంటి వాడు.
0: కొండమరాజు ఇస్ ఎ మ్యాన్ ఆఫ్ డిసిప్లిన్.
1: ఆయన కూడా ఎవరింటి నుంచి నీరు తాగకూడదు.
0: అండ్ హీ టూ షుడ్ నాట్ అక్సెప్ట్ ఎనీథింగ్ బ్రాట్ ఫ్రమ్ ఎనీవేర్.
1: ఇంకా ఈ పిల్లవాడిని ఎవరి చేతికి ఇచ్చేది.
0: అండ్ ద బాయ్ హూ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ హిమ్.
1: దీనికి అనేక కారణాలు కూడా ఉంటున్నాయి.
0: సో మెనీ రీజన్స్ అసోసియేటెడ్.
1: కొండమరాజు ఈ పిల్లవాడిని తీసుకుని తన ఇంటికి వెళ్లాడు.
0: ఇట్ వాస్ కొండమరాజు హూ హ్యాస్ taken Bhagwan along with him.
1: ఎవరిని వెంకమ్మను గాని పార్వతమ్మను గాని ఇంకెవరిని కూడా అక్కడ రానివ్వలేదు.
0: And he did not permit anybody to follow him.
1: మీరందరూ వస్తే పిల్లవాడికి అంత అంటుకుంటుంది ఏమో, పిల్లవాడిని ఎవరికి చేతికి ఇవ్వను.
0: As it was highly infectious, he did not permit anybody to follow him.
1: కానీ ఈ విధంగా చాలా అలర్లు జరుగుతూ వచ్చినాయి.
0: There are so many disturbances at that time like this.
1: అప్పుడు నేనంతా కూడాను సరైనటువంటి ఆయనకు తెలియకుండా నేను వెళ్లిపోయేవాడిని.
0: భగవాన్ లెఫ్ట్ దట్ ప్లేస్ వితౌట్ ద నాలెడ్జ్ ఆఫ్ కొండమరాజ్.
1: ఆయన తెలిసిన తర్వాత, సత్య ఎందుకు నువ్వు విట్టు చేస్తున్నావు, పోకూడదమ్మా పోకూడదమ్మని చాలా మంచిగా చెప్పేటువంటి వాడు.
0: హావింగ్ కమ్ టు నో దట్ భగవాన్ లెఫ్ట్ వితౌట్ ఎనీబడీస్ నోటీస్, కొండమరాజ్ యూస్ టు క్వశ్చన్ హిమ్, ఇట్స్ నాట్ ప్రాపర్ ఆన్ యువర్ పార్ట్ టు గో లైక్ దాట్.
1: కొంతమంది భోజవాళ్ళనంతా కూడా కూడబెట్టాడు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీ మేడ్ సమ్ పీపుల్ అసెంబుల్ క్లోజ్ బై.
1: ఎక్కడే గాని చూస్తుంటే మా పిల్లవాడిని ఇంటికి తీసుకురండి.
0: ఇఫ్ యూ నోటీస్ దిస్ బాయ్ ఎనీవేర్ బ్రింగ్ హిమ్ హియర్ హి సెడ్.
1: ఈ విధంగా కట్టుదిట్టాలు చేశాడు.
0: హి ఎన్ఫోర్స్డ్ ఎవ్రీబడీ.
1: ఆయన కట్టుదిట్టాలకి ఎవరు లొంగుతారు?
0: బట్ నోబడీ కెన్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ హిమ్.
1: నేను ఎవరికి కనపడకోకుండా పోతుండేటువంటి వాడు.
0: నోబడీ కుడ్ నోటీస్ భగవాన్ యాజ్ హి వాస్ మూవింగ్ అబౌట్.
1: నేను అక్కడికి పోయి భోంచేసేవాడిని, ఇక్కడికి వచ్చి భోంచేసేవాడిని.
0: భగవాన్ యూస్ టు గో విజిట్ ద ప్లేస్, డైన్ ఓవర్ దేర్, రిటర్న్.
1: అక్కడైనా నేను పోయి భోంచేసేవాడిని.
0: But Bhagwan accepted.
1: ఒక్కొక్క దినం 10 ఇళ్ళలో పోయి భోంచేసేవాడు.
0: Bhagwan dined at 10 residences per day.
1: ఒక్కొక్క దినం కళం సుబ్బమ్మ పిలిచేటువంటిది.
0: One day కళం సుబ్బమ్మ invited him.
1: నాయన రా అని.
0: He wanted Bhagwan to go there.
1: కిటికీ లోపల పుట్టం కట్టి నాకు అందించేది పాప.
0: And she kept the pack there near the window.
1: ఆమె చాలా భక్తితో పిలిచేసింది.
0: She is an ardent devotee.
1: ఈ విధంగా అన్ని రకములుగా కూడాను దీన్ని కూడగట్టుకుని చాలా రక్షించుకుంటూ వచ్చింది.
0: There are so many things that had happened at that time, and that's how the things went on.
1: ee vidhanga kalutundi chaala kondamaraju chaala kopam vachesi.
0: Kondamaraju was very angry.
1: Maa pillavaani teeskoni poi vidandarintiki teeskoni pothunnara ani chaala brahmanindigatta pothunnadu ani chaala baadha pettechundi.
0: He did not appreciate Bhagwan going to different places, so many people inviting him.
1: Deenthi inkoti jarigindi.
0: And he said another thing had happened.
1: రెడ్డి కరణం అని గ్రామానికి పెద్దలు.
0: రెడ్డి అండ్ కరణం ది విలేజ్ హెడ్ ఆర్ ఎల్డర్స్ ఆఫ్ ది విలేజ్.
1: ఇక్కడ కరణం భార్య సుబ్బమ్మ.
0: ద వైఫ్ ఆఫ్ ది విలేజ్ హెడ్ ఇస్ సుబ్బమ్మ.
1: అక్కడ రెడ్డి భార్య సుబ్బమ్మే.
0: అండ్ ద వైఫ్ ఆఫ్ ద రెడ్డి ఇస్ ఆల్సో సుబ్బమ్మ.
1: ఆమె కూడాను ఈ సుబ్బమ్మ ఇంట్లో పోతున్నాడు, మా ఇంటికి రావటం లేదని ఆమెకు ఒక ద్వేషం పుట్టింది.
0: షీ టు హ్యాడ్ డెవలప్డ్ ఎ సార్ట్ ఆఫ్ జెలసీ బికాస్ హీ విజిట్స్ ది రెసిడెంట్స్ ఆఫ్ సుబ్బమ్మ, ద వైఫ్ ఆఫ్
1: కరణం సుబ్బమ్మ, రెడ్డి సుబ్బులమ్మ.
0: టూ సుబ్బమ్మస్ హియర్, కరణం సుబ్బమ్మ అండ్ రెడ్డి సుబ్బమ్మ.
1: ఈ విధంగా ఉంటున్నప్పుడు చాలా ఈ వంటలంతా నాకు తెచ్చిపెట్టేది.
0: అండ్ ఆల్ ద ప్రిపరేషన్స్ ఆర్ పాస్డ్ ఆన్ టు హిమ్.
1: ఈ రెడ్డి సుబ్బమ్మ ఏం చేసింది, ఈ పిల్లవాడిని అట్టేది కూడా చంపాలి.
0: అండ్ ద రెడ్డి సుబ్బమ్మ అటెంప్టెడ్ టు కిల్ దిస్ బాయ్.
1: చేసి ఒక దినము నాతో వచ్చి చెప్పింది, బాబు నువ్వు ఈనాడు మా ఇంటికి టిఫిన్కి రావాలా అని.
0: One day the Reddy Subbamma came to Bhagwan and said, you should visit us today.
1: Evariki cheppaddu,
0: don't tell anybody.
1: Nu maatrame vachese nen manchi vadalu chesi pettanu.
0: He said, you come alone, I'll serve you very good vadas.
1: Chesindi vada.
0: She made
1: anta edo veerlanta techi aa veerlanta anta pindini kalipi chaala poison ga chesi vadalu pettindi.
0: She made vadas mixing poison.
1: Avu techi pettindi.
0: And such vadas were served to him.
1: తినేసేసినాను.
0: భగవాన్ ఎయిట్
1: నాకు తెలుసును.
0: స్వామి నోస్.
1: తిన్నాను. తినేటప్పటికి ఒళ్ళంతా నీలంగా మారిపోయింది.
0: ద హోల్ బాడీ టర్న్ ఇన్ టు బ్లూ కలర్.
1: అందరూ పరిగెత్తొచ్చారు.
0: ఆల్ ర్యాన్ టు దట్ స్పాట్.
1: కరణం సుబ్బమ్మకును ఈశ్వరమ్మకు గట్టిగా చెప్పారు.
0: అండ్ కరణం సుబ్బమ్మ అండ్ ఈశ్వరమ్మ వర్ ఇన్ఫార్మ్.
1: అమ్మా వాడి ఇంట్లో ఏమో భోంచేశాడు, ఒళ్ళంతా నీళ్ళు ఎక్కింది అని చెప్పారు.
0: దే ఆల్ వెంట్ అండ్ రిపోర్టెడ్ హిమ్ దట్ భగవాన్ హెడ్ accepted vadas over there and his whole body turned into blue color now because the poison mixed.
1: Anadu Reddi Subbammaku Karanam Subbammaku ayyaledu.
0: There was rivalry between Reddi Subbamma and Karanam Subbamma.
1: Ee Reddi Karanariki anni oorlo kuda ayyaledu.
0: The same thing is there, similar situation every village.
1: Aa vidhanga chestappudiki andaru aa minthi paina pettaru.
0: And people blamed her for serving such food.
1: Kondam Raju telisindi.
0: Kondamaraju came to know this.
1: ఆయన ఉండేదంతా బోయవాళ్ళకి బజార్.
0: అండ్ he is in the company of so many people.
1: ఒక్కతూరి లేపించాడు అందరినీ బోయవాళ్ళందరినీ.
0: అండ్ he summoned all people, village people.
1: మీరంతా పోయి రెడ్డి సుబ్బమ్మ పంపండి.
0: And he said, come on, you go and question her, Reddy Subbamma. Attack her, he said.
1: ఇంకా వాళ్ళంతా తాగినారు, ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు.
0: They were fully drunk and were ready to attack her.
1: నేను నెమ్మదిగా పోయి, తాత మీరు ఇట్లా పని చేయకూడదు, గొప్ప వాళ్ళు అయిపోయి కూడాను వర్ణను హింసించడం మంచిది కాదు.
0: భగవాన్ వెంట సాఫ్ట్లీ అండ్ ప్లీడెడ్ ది గ్రాండ్ ఫాదర్, యు ఆర్ ఎ గ్రేట్ మ్యాన్, ఇట్స్ నాట్ ప్రాపర్ ఆన్ యువర్ పార్ట్ టు ఫైట్ లైక్ దిస్.
1: నీవు ఆ విధంగా ఆమెను చంపడానికి ప్రయత్నిస్తే నేను ఆమెతోనే పోయి ఉంటాను.
0: If you want to kill her, now I tell you that I will stay with her if you make any attempt like this.
1: ఆ మనం చెప్పేటప్పటికి తిరిగి ఆమెతో పోయి ఉంటాడేమోని కడవ సుబ్బమ్మ కూడా కోపం పోయింది.
0: On coming to know Bhagavan's stand, Karana Subbamma was also free from her anger. And he was also pacified. All became close.
1: ఈ విధంగా గ్రామంలో కూడా చాలా ద్వేషాలంతా పెట్టుతూ వచ్చాయి.
0: In that, those times also in villages there was rivalry.
1: నాకు ఎవరేం పెట్టినా కానీ నాకే భయం లేదు.
0: Bhagavan has no sense of fear at all in those times.
1: ఏ విధంగా నన్ను చేయని.
0: You may act in any way.
1: ఈ కమ్మ కొట్టి కొట్టం పెట్టింటే కొట్టానికి అగ్గి పెట్టించారు.
0: And in fact, when Bhagavan stayed there at one place, it was set ablaze.
1: Amta matti koyadi edirukotta
0: matti da song hut. It was thatched hut.
1: Daniganta aggi pettaru.
0: It was burnt.
1: Mee andarki telisi ippudu paata mandiram untundadi. Paata mandiram untu avulanu hut da undedi.
0: You all know this paata mandiram over there. There was hut there.
1: Anta kalipoyindi.
0: And the whole thing was burnt to ashes.
1: Varsham vachindi anaadu ratri.
0: It rained that night.
1: ఆ యొక్క ఇంటి పైన మాత్రమే కూర్చుంది, ఇంకెక్కడ కురవలేదు.
0: There's rain right on the top of this location of the hut, nowhere else.
1: ఎంత తెలుసుకున్నారు అప్పుడే.
0: People have come to know this.
1: అందరూ గుర్తించుకొని ఆనాటి నుంచి పుట్టబర్తి, కమ్మవరపల్లి, జానకపల్లి ఈ ఎంత గ్రామాల భక్తిగా బయలుదేరింది.
0: Right from that day, they started devotion in the neighborhood. And in the neighboring village.
1: అన్ని గ్రామాల్లో కూడా భజన పెట్టేటువంటి వాళ్ళు.
0: And there are bhajans in all villages around.
1: ఈ విధంగా మొన్న కూడా జరిగింది.
0: It happened recently.
1: ఈ బెంగళూరు లోపల
0: then Bangalore and Bhagwan
1: పడ్డాను, కాలు విరిగింది, చాలా ముక్కలైపోయింది అని అంతా ఏమేమో ప్రాపగాండ చేశారు.
0: There is a wide propaganda that Bhagwan sustained a fracture when he was there in Bangalore.
1: అప్పుడు అన్ని గ్రామాల వాళ్ళు కూడా భజనలు మొదలు పెట్టారు.
0: That was occasion when there were bhajans everywhere in all the villages.
1: Kuda bhajana modalu pettaru.
0: Bhajans were there everywhere.
1: Chinna chinna pallillo kuda satyanarayana vratam chesaru.
0: And the performance of satyanarayana vrata everywhere.
1: Ee pallillo chusina gaani bhajanlu bhajanlu bhajanlu.
0: Bhajans bhajans everywhere in every village.
1: Aa vidhanga swami yokka premanu entaro nochukuneetunte vaadu.
0: In fact there were many lucky people recipient of Bhagwan's love.
1: ఎప్పుడు చూసినా గాని స్వామి యొక్క పేరు చెప్తే చాలు నమస్కారం అని
0: అనిపించేవాళ్ళు.
1: కష్టాల సమయం లోపల స్వామి పేరును తలచని వాళ్ళు లేరు.
0: అండ్ డ్యూరింగ్ దిస్ పీరియడ్ దేర్ ఆర్ నన్ హూ హావ్ నాట్ థాట్ ఆఫ్ హిమ్.
1: ఇత్యాది స్వామి యొక్క ప్రేమకు ఈ యొక్క పాత్రతే లేదు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యు రిచ్లీ డిజర్వ్ భగవాన్స్ లవ్.
1: అందరికీ ఈ యొక్క దేహం కానీ పేరు కానీ చాలా ప్రఖ్యాతంగా చేసిపోయింది.
0: And all know the value and the significance and the esteem and the glory of the body and the name of Bhagavan.
1: Nenu monna putta white feet nunchi vastunte
0: and Bhagavan was returning from
1: anni gramallo kuda nu nilipi aatru pettaatuvantu
0: and every village Bhagavan was given harati.
1: Chikbalapur lek vachamu roadantha nindipoyindi janalu.
0: Chikbalapur which is there along the route, it is highly crowded.
1: Roadantha bhajanle
0: and the bhajans all
1: roadantha haratale
0: harati everywhere.
1: సత్యసాయి బాబాకు జై జై జై ఆ జైకారాలు ఇక్కడే వినిపించాలి.
0: అండ్ పీపుల్ వెంట్ ఆన్ షౌటింగ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ మ్యాచ్లెస్ గ్లోరిఫైడ్ నేమ్ ఆఫ్ భగవాన్.
1: అక్కడ నుంచి వచ్చి కప్పలబండకు వచ్చాము.
0: అండ్ భగవాన్ రీచ్ ది కప్పలబండ ప్లేస్.
1: మామిడికుంట వచ్చాము.
0: మామిడికుంట
1: ఈ పల్లెల్లో కూడా ఎక్కడ చూసాం కానీ ఒకే జై జై.
0: అండ్ ఇన్ ఆల్ దీస్ విలేజెస్ ఆర్ ఫుల్ ఆఫ్ ప్రైజెస్.
1: హారతి ఇచ్చుకుంటూ
0: అండ్ హారతి వాస్ గివెన్ ఎవ్రీవేర్.
1: పుట్టపర్తి చేరేంత వరకు హారతితోనే చేరాను.
0: And Bhagavan reaches this spot, accepting harati in the prayers of all the people.
1: Puramanta gurunte tagin degara maatrame untadi. Idi eppudigane poraliki veedu kaadu. Idi oka samvatsaramanta gurunu rest iskovalanna.
0: And it was prescribed that 1 year period of rest was necessary for such a complaint.
1: నాకు సంవత్సరమే వద్దక్కదు.
0: భగవాన్ సెడ్ ఐ డోంట్ నీడ్ 1 ఇయర్.
1: నా భక్తుల యొక్క ప్రార్థనే వాళ్ళ ప్రేమనే నాకు అంత నయం చేస్తుంది అన్నాను.
0: ద డివోషన్ ద ప్రేయర్ ఆఫ్ మై డివోటీస్ will suddenly give a cure to me, that's what Bhagavan said.
1: నాకు ఏ ఔషధాలు వద్దు, ఏ ఆపరేషన్లు వద్దు, ఏ యొక్క మందులు వద్దు, వాళ్ళ యొక్క ప్రార్థనే నాకు సర్వ విధాలు సరిపోతుంది అన్నాను.
0: ఐ డు నాట్ నీడ్ ఎనీ మెడిసిన్, ఐ డు నాట్ నీడ్ ఎనీ ఫర్దర్ ట్రీట్మెంట్, ద ప్రేయర్స్ ఆఫ్ మై డివోటీస్ ఇస్ ఎనఫ్.
1: వాళ్ళ ప్రేయరే నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది.
0: ఇట్ ఇస్ ద ప్రేయర్ ఆఫ్ ది డివోటీస్ దట్ గేవ్ బ్లిస్ టు భగవాన్.
1: నవ్వుకుంటూ వచ్చాను.
0: భగవాన్ రిటర్న్డ్ స్మైలింగ్.
1: వైట్ ఫీల్డ్ లోపల ఆసుపత్రి పరిస్థితులు మంచం పైన కట్టారు, చాలా దారాలు కట్టేశారు, ఏదో ఒక శవాన్ని తీసుకెళ్ళినట్టుగా తీసుకెళ్లారు.
0: భగవాన్ వాస్ టేకెన్ టు ద హాస్పిటల్ ఇన్ ఎ స్ట్రెచర్.
1: అందరూ ఏడుస్తున్నారు.
0: ఆల్ వర్ క్రైయింగ్.
1: నేను నవ్వుతున్నాను.
0: భగవాన్ వాస్ స్మైలింగ్.
1: ఇది ఏమి స్వామి మీరు నవ్వటము, ఎటువంటి కష్టమైనటువంటి దీంతో ఇటు మీరు ఎట్టుకుపోతారు అని అందరూ దండించేవాళ్ళే.
0: ఆల్ వర్ సర్ప్రైజ్డ్. హౌ ఇస్ ఇట్ భగవాన్ యు ఆర్ స్మైలింగ్ వెన్ ఆల్ వర్ క్రైయింగ్. హౌ కుడ్ యు బేర్ ద పెయిన్.
1: మీ ఏడుపులంతా నాకు సంతోషాలే.
0: You may cry for any reason, but I am yet happy, says Bhagavan.
1: నాకు అదే ఆనందము, అదే నాకు మెడిసిన్.
0: That is the medicine.
1: ఈ విధమైనటువంటి పంతంతో నేను వెళ్ళినాను.
0: With this feeling, Bhagavan went.
1: నన్ను చూస్తున్నటువంటి డాక్టర్స్ చెప్పారు, ఏమిటి ఇది పట్టుదల?
0: Watching Bhagavan, they said, what sort of determination it is?
1: ఇలాంటి బాధ కలిగితే ఎంత బాధపడతారు?
0: It will be highly painful because of fracture there.
1: కరెంటు షాక్ ఉన్నట్టుగా ఉంటుంటుంది.
0: It is as if there is current shock.
1: కానీ అట్లా కరెంట్ షాక్ కొట్టా నేనేమి భయపడ్డాను.
0: Bhagavan was not afraid of the pain.
1: నాకంత ఎయిర్ కండిషన్ లో పెట్టినట్టుగా ఉన్నాను.
0: He felt as if he was there in air conditioned room.
1: ఆ విధంగా చెప్పి నేనంత ఇక్కడికి కూడా ఇప్పుడు వచ్చినప్పుడు కూడా నాకు ఎట్టి బాధలు లేవు.
0: Bhagavan has no pain whatsoever.
1: ఏ బాధలు లేవు.
0: No suffering.
1: ఇప్పుడంతా నడుచుకుంటూ వస్తున్నాను.
0: Bhagavan walks so long.
1: సంవత్సరం అంతా ఉండాలన్నారు.
0: They said that you should take it in 1 year.
1: నాకు సంవత్సరం అక్కర్లేదు.
0: Bhagavan said, I don't need it.
1: ఒక్కొక్క గంట కూడా ఒక్కొక్క నిమిషం నేను తీసుకుని పోతాను.
0: And every moment, just a moment will pass by unnoticed.
1: కాబట్టి నా యొక్క సర్వస్వము నా భక్తులే.
0: Bhagavan's property comprises his devotees only.
1: వాళ్ళ ప్రాపర్టీ నేను ఒకరే.
0: And the property of the devotees is Bhagavan himself.
1: కనుక నేను ఎట్టి అర్జునికి భయపడను.
0: భగవాన్ హ్యాస్ నో ఫియర్ ఎట్ ఆల్.
1: ఇటువంటి సందర్భాల లోపల ఆనందంగా నేను దేశమునంతా చుట్టి తిరిగి ఇప్పుడు చుట్టబోతాను.
0: అండ్ భగవాన్ వెంట్ రౌండ్ డ్యూరింగ్ దిస్ పీరియడ్ అండ్ ఈ షూర్ టు విజిట్ మెనీ మోర్ ప్లేసెస్ హియర్ ఆఫ్టర్.
1: ఇంకా పైన అన్ని నన్ను చుట్టుటాలే నాకు.
0: భగవాన్ విల్ బి గోయింగ్ ఆన్ టూర్ హియర్ ఆఫ్టర్ మోర్ అండ్ మోర్.
1: కనుక ఎవరు ఏ విధమైన బాధపడకండి.
0: నో వన్ నీడ్స్ టు ఫీల్ సాడ్.
1: ఆనందంగా ఉంటుండండి.
0: బీ హ్యాపీ.
1: అందరూ సుఖమివ్వచ్చు.
0: లెట్ ఆల్ యూ బీ ప్రాస్పరస్ అండ్ బీ హ్యాపీ.
1: కనుక మీరు ఏ విధమైన బాధపడకుండా నేను ఎప్పుడు సుఖంగానే ఉంటాను, ఆనందంగానే ఉంటాను.
0: భగవాన్ గివ్స్ అస్ అష్యూరెన్స్ దట్ విల్ బి బ్లిస్ఫుల్, దట్ విల్ బి హెల్దీ, దట్ విల్ బి ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ.

नहीं नहीं रक्षती दुखू करनी नहीं नहीं रक्षती दुखू भज गो भज गो

Thank you.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 24th discourse on Gita Bhagavan delivered on 5th September 1984. In this discourse, Bhagavan throws light on one of the important qualities that a spiritual aspirant must possess, namely Kshama or forbearance. He also reveals certain spiritual tips and secrets in his own divinely humorous way, which help us solve perplexing moral dilemmas which we might face in life. Sai Bhagavan Uvacha.
1: క్షమా సత్యం సత్యవతాం క్షమాయజ్ఞః క్షమా శమః. సత్యవంతుల యొక్క సత్యమే క్షమం.
2: క్షమ ఆర్ ఫర్బెరెన్స్ ఈస్ ది వెరీ ట్రూత్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ ఫాలోయింగ్ ట్రూత్.
1: యజ్ఞమే క్షమ.
2: ఫర్బెరెన్స్ ఈజ్ ఆల్సో యజ్ఞ.
1: శమమే యజ్ఞం.
2: శమ ఆల్సో ఈజ్ యజ్ఞ.
1: తేజోవంతుల తేజమే క్షమ.
2: క్షమ ఈజ్ ది వెరీ ఎఫల్జెన్స్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ స్ప్లెండరస్.
1: తపస్వికుల బ్రహ్మనే క్షమ.
2: ద వెరీ బ్రహ్మన్ ఆఫ్ పీపుల్ హావ్ డన్ పెనన్స్ దట్ ఈస్ క్షమ.
1: క్షమ సత్యము.
2: Forbearance is truth itself.
1: Chama dharmamu.
2: Forbearance is dharma.
1: Chama vedamu.
2: Forbearance is veda.
1: Chama ahimsa.
2: Forbearance is non-violence.
1: Chama yajnamu.
2: Forbearance is also yajna.
1: Chama santoshamu.
2: Forbearance is
1: chama daya.
2: Forbearance is compassion.
1: Chama sarvasvambu.
2: It is everything.
1: Sarva lokamulandun.
2: In all the worlds, it is everything.
1: Prati manavudu. Tana jeevitamulo. ప్రధానముగా సాధించవలసినటువంటి సద్గుణము ఓర్పు.
2: వన్ థింగ్ విచ్ ఎవ్రీ పర్సన్ హ్యాస్ టు అచీవ్ ఇన్ హిస్ లైఫ్ ఈజ్ ఫర్బెరెన్స్.
1: నిత్య సత్యమైనటువంటి, అచలనమైనటువంటి, అనంతమైనటువంటి, అవ్యయమైనటువంటి ఆత్మతత్వాన్ని గుర్తించడం అందరికీ సాధ్యం కాదు.
2: It is not possible to recognize the principle and the doctrine of Atma for people. Atma, which is permanent, which is everlasting, which is unchanging, which is effulgent.
1: Atma anityamani bhavinchukuneetundi vyaktulaku, satyame deham aneetundi vishwasincheetundi vyaktulaku atma tattvam artham kaadu.
2: People who consider Atma as unreal and body as real, they would not be able to understand the principle of Atman.
1: Dehatma bhavana kaliginatvanti vyaktulaku paramatma tattvamu bodhapadadu.
2: For people who identify body as Atman, they would not be able to understand the significance of Paramatman.
1: Atmanu gurinchi aneka vidhamulaga manamu bodhinchavachunu.
2: We may be able to explain and describe Atman in different ways.
1: Charchinchavachunu.
2: We may discuss.
1: Aite ఇది నిత్య జీవితంలో ఉండిన కొన్ని అభ్యాసముల చేతను, కొన్ని సాధనల చేతను ఇట్టి నిత్య సత్యమైనటువంటి ఆత్మను గుర్తించడం సాధ్యమవుతుంది.
2: దిస్ కెన్ బి రికగ్నైజ్డ్ ఓన్లీ బై ప్రాక్టీసింగ్ సర్టన్ థింగ్స్ ఇన్ డైలీ లైఫ్ అండ్ ఇన్ బై అబ్జర్వింగ్ సర్టన్ థింగ్స్.
1: చక్కెర తీపిగా ఉన్నదని చెప్పినప్పుడు అనుభవం లేనిటువంటి వ్యక్తికి ఆ తీపి ఏమిటో అర్థం కాదు.
2: When sugar has been described as sweet, for a person who does not have any experience, he would not be able to understand this.
1: ఆ చక్కెరను రుచి చూచినటువంటి వ్యక్తికే చక్కెర యొక్క తీపి అర్థం కాగలదు.
2: Only for a person who has tasted sugar, he would be able to appreciate and understand the sweetness of it.
1: కనుకని భగవంతుని యొక్క గుణగణములను, భగవంతుని యొక్క నిత్య సత్యమైనటువంటి యొక్క భావములను కొన్ని మార్గములు యందు అభ్యాసరీతిగా మనం అనుభవించినప్పుడే నిర్వికారమైనటువంటి ఆత్మ కొంత అర్థం కాగలదు.
2: we would be able to understand the unmanifested Atman even to a small extent only when we practice certain spiritual exercises and understand the different attributes of the Lord.
1: అమృతత్వంలో చేరేటువంటి మార్గం ఏమిటి?
2: వాట్ ఇస్ ది పాత్ విచ్ లీడ్స్
1: టు ది వే టు ఇమ్మార్టాలిటీ?
2: వాట్ ఇస్ ది వే టు ఇమ్మార్టాలిటీ?
1: దీనికి అనేక పర్యాయాలు చెప్పాం. రిమూవల్ ఆఫ్ ఇమ్మొరాలిటీస్ ఈజ్ ది ఓన్లీ వే టు ఇమ్మార్టాలిటీ.
2: స్వామి హ్యాస్ జస్ట్ సెడ్ ఎ నంబర్ ఆఫ్ టైమ్స్ దట్ రిమూవల్ ఆఫ్ ఇమ్మొరాలిటీ ఈజ్ ది ఓన్లీ వే.
1: మానవుని ఎందుండినటువంటి బలహీనతలు, మానవుని ఎందుండినటువంటి యొక్క కొన్ని ఆత్మ కొంత అర్థం కాగలదు.
2: వీ వుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ది అన్మానిఫెస్టెడ్ ఆత్మన్ ఈవెన్ టు అ స్మాల్ ఎక్స్టెంట్ ఓన్లీ వెన్ వీ ప్రాక్టీస్ సర్టన్ స్పిరిచువల్ ఎక్స్

0: చేస్తాడు?
1: మానవుని ఎందుండినటువంటి యొక్క కొన్ని చేష్టలు అనగా కోపము, తాపము, ఈర్ష్య, అసూయ, డంభము ఇత్యాది వికార గుణములను మనం కొంతవరకును దూరం చేసుకున్నప్పుడే ఈ అమృతత్వం అనేటువంటి యొక్క సత్యము మనకు అర్థమవుతుంది.
2: ఓన్లీ వెన్ మ్యాన్ రిమూవ్స్ వీక్నెసెస్ విచ్ ఆర్ ఇన్హెరెంట్ ఇన్ హిమ్ లైక్ జెలసీ, యాంగర్, హేట్రెడ్ అండ్ సచ్ అదర్ పాంపాసిటీ ఎట్సెట్రా, హ్యూ బి ఏబుల్ టు అండర్స్టాండ్ డివినిటీ.
1: కనుకనే గీత యందు బోధించినటువంటి 26 గుణములలో ప్రధానమైనటువంటి కొన్ని గుణములైనా కూడాను మనము అభ్యసించినప్పుడే ఈ నిత్య సత్యమైనటువంటి ఆత్మతత్వము కొంతవరకు నేను అర్థం చేసుకున్నట్టు సాధ్యమవుతుంది.
2: దేర్ ఫోర్ ఓన్లీ బై అండర్స్టాండింగ్ అట్లీస్ట్ 1 or 2 ఇంపార్టెంట్ క్వాలిటీస్ ఆఫ్ ది 26 క్వాలిటీస్ విచ్ ఆర్ మెన్షన్డ్ ఇన్ భగవద్గీత అండ్ లెర్నింగ్ దెమ్, దెన్ ఓన్లీ వుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ద ఇమ్మార్టాలిటీ ఆఫ్ ఆత్మన్.
1: ఇందులో ఓర్పు అత్యవసరమైనటువంటిది.
2: ఆఫ్ ది ఆల్ దిస్ ఫర్బరెన్స్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ అట్రిబ్యూట్.
1: ఇది గ్రంథములతో చదువుకోవటానికి సాధ్యం అయ్యేటువంటిది కాదు.
2: దిస్ కెనాట్ బి లెర్న్డ్ బై స్టడీయింగ్ బుక్స్.
1: ఇది గురు బోధన వల్ల మనకు లభ్యము కాదు.
2: దిస్ కెనాట్ బి ఈవెన్ బి అక్వైర్డ్ ఈవెన్ బై ది టీచింగ్స్ ఆఫ్ గురు.
1: లేక ఓర్పు బజార్లో లభించేటువంటి పదార్థం కాదు.
2: దిస్ ఫర్బరెన్స్ ఈజ్ నాట్ ఎ థింగ్ విచ్ కెన్ బి పర్చేస్డ్ ఇన్ బజార్.
1: కొన్ని సాధనల చేతను, కొన్ని సన్నివేశముల చేతను, కొన్ని పరిస్థితుల వల్లను ఈ ఓర్పును మనం సాధించుటకు ప్రయత్నించాలి.
2: బై సర్టన్ స్పిరిచువల్ ఎక్సర్సైజెస్ అండ్ బై సర్టన్ ప్రాక్టీసెస్ సర్కమ్స్టాన్సెస్ వీ షుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ అండ్ ప్రాక్టీస్ దిస్ ఫర్బరెన్స్.
1: కష్టములు, దుఃఖములు, విచారములు, నష్టములు, నింద, నిష్ఠూరములు ఇత్యాది పరిస్థితుల యందు ఈ ఓర్పు అనేటువంటిది ఒక పరీక్ష సమయం వంటివి.
2: Forbearance offers a type of test for us under circumstances which are trying, which are full of problems, which are full of trials, tribulations, etc.
1: కష్టములు, దుఃఖములు, విచార సమయమునందే మన ఓర్పును అభివృద్ధి పరచుకోవాలి, సాధించాలి.
2: We'll have to cultivate and achieve forbearance only under circumstances which put us to tests and trials and tribulations.
1: మానవుని యందు గోప్యముగా దాగి ఉండినటువంటి ఒక బలహీనత ఒకటి ఉన్నది.
2: దెర్ ఈస్ ఎన్ ఇంపార్టెంట్ వీక్నెస్ విచ్ ఇస్ హిడెన్ ఇన్ మ్యాన్.
1: ఇది ఇలాంటి సమయమునందు అది వెలువడుతూ ఉంటుంది.
2: అండ్ అస్ దోస్ సర్కమ్స్టాన్సెస్ దట్ హిడెన్ వీక్నెస్ మానిఫెస్ట్.
1: ఆ బలహీనతనే మన యొక్క కోపము, ఆ బలహీనతనే మన యొక్క అహంకారము, ఆ బలహీనతనే మన యొక్క ద్వేషము.
2: దట్ వీక్నెస్ ఈజ్ ద యాంగర్, ఈజ్ ఈగోయిజం and is hatred.
1: కనుక ఇట్టి బలహీనతలు ఏర్పడేటువంటి సమయం నందు ఓర్పును విధిగా మనం అవలంబించాలి.
2: Therefore, when circumstances put us to test, we'll have to practice forbearance.
1: ఓర్పే లేకుండినా మనం అనేక అశాంతులకు గురి కావచ్చును.
2: If we do not have forbearance, we get different types of unhappiness and lack of
1: అనేక విధములైనటువంటి యొక్క అపమార్గములను మనం ప్రవేశించవచ్చును.
2: We may take to wrong and evil ways also.
1: కనుకనే ఓర్పు యొక్క నిత్యత్వాన్ని, సత్యత్వాన్ని గుర్తించి విచారించి దానిని అవలంబించడానికి ప్రయత్నించాలి.
2: Therefore, we have to recognize the truth and the permanent qualities of this forbearance and practice it.
1: ఎన్నియో విద్యలు ఉండినప్పటికీ, ఎన్నో విధముల కష్టపడి ఆర్జించినటువంటి యొక్క శక్తి సామర్థ్యములు కూడాను ఓర్పు కోల్పోవటం చేత వాటిని కూడాను మనము కోల్పోతున్నాము.
2: ఎడ్యుకేషన్ స్ట్రెంగ్త్ అండ్ ప్రొవెస్ అక్వైర్డ్ ఇన్ ఎ నంబర్ ఆఫ్ వేస్ వుడ్ ఆల్సో బి ఆఫ్ నో యూస్ ఇఫ్ వీ డు నాట్ హ్యావ్ ఫర్బరెన్స్.
1: అనేక మంది మహనీయులు తపశ్శక్తిచే సమస్త శక్తులను సాధించి కూడాను ఈ ఓర్పును కోల్పోవటం వల్ల వారు పతనమైపోతూ వచ్చారు.
2: ఎ నంబర్ ఆఫ్ గ్రేట్ అకాంప్లిష్డ్ పీపుల్ హూ హ్యావ్ అక్వైర్డ్ డిఫరెంట్ పవర్స్ బై పెనన్స్ దే వర్ నాట్ ఏబుల్ టు జస్ట్ ఎంజాయ్ దోస్ ఫ్రూట్స్ బికాస్ దే డిడ్ నాట్ హ్యావ్ ఫర్బరెన్స్.
1: రాజులు రాజ్యభ్రష్టులు కావడానికి కూడాను ఈ ఓర్పును కోల్పోవటమే మూల కారణము.
2: ది మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఫర్ లూజింగ్ వేరియస్ కింగ్డమ్స్ బై ది కింగ్స్ ఆల్సో ఈజ్ ల్యాక్ ఆఫ్ ఫర్బరెన్స్.
1: ఓర్పును కోల్పోవటం చేతనే పండితులు కూడాను పతనమవుతూ వచ్చారు.
2: ల్యాక్ ఆఫ్ ఫర్బరెన్స్ హ్యాస్ మేడ్

0: disciple scholars lose their prestige.
1: Kanaka orpu aneetvantadi manavuniki pradhanamainatvanti yokka andamainatvanti oka nagavantidi.
0: Perseverance may be compared to a very important shining principle which will decorate any person.
1: Ilanti prana samanamainatvanti orpunu మానవుడు కోల్పోవటం చేతని అనేక విధమైనటువంటి దుఃఖములకు, కష్టములకు, నిందలకు, నిష్ఠూరములకు గురి అవుతూ వచ్చాడు.
0: సచ్ ఎన్ ఇంపార్టెంట్ క్వాలిటీ ఆస్ ఫర్బరెన్స్ వెన్ ఇట్ ఈస్ లాస్ట్ బై పీపుల్, వెన్ పీపుల్ డు నాట్ హ్యావ్ ఇట్, దే ఆర్ పుట్ టు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రీఫ్, సారో, ట్రబుల్స్ అండ్ సచ్ అదర్.
1: ముఖ్యంగా మానవత్వమునకు ఉండవలసినటువంటిది ఓర్పు.
0: ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ హ్యుమానిటీ షుడ్ హ్యావ్ ఈస్ ఫర్బరెన్స్.
1: ఇది మానవతా గుణము.
0: This is an important quality of humanity.
1: గుణము రాణింపకుండిన మానవత్వమే ఒక నిర్మూలమైపోతుంది.
0: If this quality does not shine well in humanity, humanity itself will come to ruin.
1: కనుక ఇట్టి మానవత్వమునకు ప్రధానమైనటువంటి ఒక అంగమైన ఈ ఓర్పును కొన్ని కఠినమైనటువంటి ఒక చర్యల ద్వారా లేక సమస్యల ద్వారా దీన్ని సాధించడానికి ప్రయత్నించాలి.
0: We have to cultivate such an important quality as forbearance by the difficult process of putting ourselves to certain tests and in the difficult way and difficult process.
1: ఈ ఓర్పు మానవునికి కవచం వంటిది.
0: Forbearance may be compared to a protection for man.
1: ఈ కవచమును ధరించినటువంటి ఒక వ్యక్తిని ఏ దుఃఖములు, ఏ బాధలు, ఏ నష్టములు, ఏ నిందలు, ఏ నిష్ఠూరములు కూడాను ఏమాత్రం కూడా అతను ఛేదించలేవు.
0: వన్ హూ ఈస్ ఎక్విప్డ్ విత్ ఫర్బరెన్స్ విల్ నాట్ బి ట్రబుల్డ్ బై ఎనీ గ్రీఫ్, ఎనీ డిఫికల్టీ, ఎనీ ప్రాబ్లం, ఎనీ సచ్ డిఫికల్ట్ సిచ్యుయేషన్ అట్ ఆల్.
1: అయితే వేమన చెప్పాడు, ఉపకారికి ఉపకారము నెపమెన్నక చేయువారు నేర్పరి. అయితే అపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడు నేర్పరి. ఉపకారికి ఉపకారం విపరీతము కాదు చేయ వివరింపంగా, అపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడు నేర్పరి సుమతి అన్నాడు.
0: వేమన హాజ్ జస్ట్ సెడ్ దట్ ఫర్ డూయింగ్ గుడ్ ఫర్ గుడ్ దర్ ఇస్ నథింగ్ ఎక్స్ట్రాడినరీ అబౌట్ ఇట్, ఫర్ డూయింగ్ బ్యాడ్ ఫర్ గుడ్ దిస్ ఇస్ అన్ ఎక్స్ట్రాడినరీ క్వాలిటీ, దిస్ నీడ్స్ అ లాట్ ఆఫ్ స్కిల్.
1: ఇతరులు మనల్ని అనేక విధములుగా దూషించినప్పటికీ, పరుషవాక్యములు ఆడినప్పటికీ, ఎన్ని విధములు అవమానం చేసినప్పటికీ మనము ఈ ఓర్పును కోల్పోకుండా మనం సరి అయిన స్థితిలో మనం దాన్ని పోషించుకోవాలి.
0: హౌఎవర్ మచ్ అదర్ పీపుల్ మే క్రిటిసైజ్, కామెంట్, కండెమ్, వీ షుడ్ నాట్ లూజ్ ఫర్బరెన్స్ అండ్ వుడ్ బి వీ షుడ్ ఎంజాయ్ పీస్ అండ్ ఫర్బరెన్స్.
1: ఒకరు మనల్ని దూషించినంత మాత్రమున, ఒకరు మనలను విమర్శించినంత మాత్రమున మనకు ఒరిగేదేమీ లేదు.
0: When some people criticize, admonish, we are not going to lose much.
1: కానీ ఆ బలహీనత చేత మన ఓర్పును కోల్పోయినా మనం సర్వస్వాన్ని కూడా కోల్పోయిన వారం అవుతాం.
0: బట్ బై ఛాన్స్ ఆన్ అకౌంట్ ఆఫ్ వీక్నెస్ ఇఫ్ వీ లూజ్ ఫర్బరెన్స్ అండ్ పేషెన్స్ వీ లూజ్ ఎవ్రీథింగ్ ఎల్స్.
1: అయితే కొన్ని కొన్ని సమయములందు ఈ చమను అతి జాగ్రత్తగా మనము విచారించి వినియోగించాలి.
0: బట్ అండర్ సర్టన్ సర్కమ్స్టాన్సెస్ విల్ హ్యావ్ టు ఎన్క్వైర్ ఇన్ టు ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఫర్బరెన్స్ అండ్ యూజ్ అండ్ ఎంప్లాయ్ ఫర్బరెన్స్.
1: జగత్తులో జీవకోటికి ప్రధానమైనటువంటి యొక్క సహాయకారులైనటువంటిది వృక్షము, నదులు, గోవులు.
0: దెర్ ఆర్ త్రీ ఇంపార్టెంట్ థింగ్స్ విచ్ ఆర్ వెరీ యూస్ఫుల్ ఫర్ మ్యాన్ ఇన్ ద వరల్డ్. వన్ ఈస్ ద ట్రీ, ది అదర్ ఈస్ ద కౌ అండ్ ద థర్డ్ ఈస్ ద రివర్.
1: వృక్షములు, నదులు, గోవులే లేకపోతే మానవత్వమే క్షీణిస్తుంది.
0: Without trees, rivers and cows, humanity would not be able to function well.
1: Aithe ruchamuni entha mandi vachi enni kommalu kotti enni remmalu kotti enni vidhuluga kuda dani himsinchinappatikini tana krinda cherinatunti vaniki needanichi tiyani phalamulichi varini aneka vidhumula aanandanni chekurustundi.
0: Whatever violence is done to tree, however much trouble is given to tree by cutting the branches and by giving the trouble, it would give shelter to a person who takes shelter under it and gives him joy.
1: Apakaram chesinatunte vyaktulake ivi upakaram chestu vachayi vrutchamulu.
0: Trees have been doing good for people who might in their turn do bad to it.
1: Inka nadulu ఈ నదులను అనేక విధములుగా త్రిప్పి, అనేక విధములుగా అశుద్ధము చేసి, అనేక విధములుగా ఉపయోగించి ఏ విధమైనటువంటి కృతజ్ఞత కూడాను తాను అందించకపోయినప్పటికీ ఈ నదులు ఏమాత్రం కూడాను తమ యొక్క ఓర్పును కోల్పోక జీవరాశులకు ఆనందమునిచ్చి తన గమ్యమైన సముద్రాన్ని చేరటానికి ప్రయత్నంతోనే ఉంటున్నాయి.
0: దెన్ ది రివర్స్, ఇన్ కేస్ ఆఫ్ రివర్స్ ఆల్సో, హౌ ఆర్ మచ్ ది రివర్స్ మే బి డర్టీడ్ బై పీపుల్ ఇన్ వాట్ ఎవర్ దే మే యూజ్ ఇట్ వితౌట్ హ్యావింగ్ ఎనీ సెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ దెమ్, స్టిల్ దే విల్ బి సర్వింగ్ ది హ్యూమానిటీ అండ్ దే విల్ కాన్సన్ట్రేట్ ఆల్ ద వైల్ టు రీచ్ ది ఓషన్ విచ్ ఈస్ దేర్ గోల్.
1: జలము జీవులకు ప్రాణం.
0: వాటర్ గివ్స్ లైఫ్ టు ది
1: ప్రాణ సమానమైనటువంటి జలమును ఏ విధమైనటువంటి యొక్క దుర్వినియోగం కానీ సద్వినియోగం కానీ చేసినప్పటికీ ఈ జలము ఏమాత్రం కూడాను తమ యొక్క స్వభావమును మార్చుకునుట లేదు.
0: వాటర్ విచ్ ఈస్ ఈక్వల్ టు లైఫ్ టు హ్యుమానిటీ, వెదర్ దే ఇట్ ఈస్ యూ పుట్ టు గుడ్ యూస్ ఆర్ బ్యాడ్ యూస్, వాటర్ డస్ నాట్ మైండ్ ఇట్.
1: ఇంకా గోవులు తాము కన్నటువంటి బిడ్డల నోర్లైనా కట్టి తమ పాలను తమ క్షీరమును తమ మధురమైనటువంటి శక్తిని జనులకు అందిస్తూ వచ్చినాయి.
0: దెన్ కౌస్, డినైయింగ్ దేర్ ఓన్ మిల్క్ టు ది చిల్డ్రన్ టు దేర్ ఓన్ కౌస్, దే ఆర్ ప్రొవైడింగ్ మిల్క్ టు హ్యుమానిటీ విచ్ ఈస్ ఫుల్లీ నరిషింగ్ టైప్ ఆఫ్ ఫుడ్ ఫర్ హ్యుమానిటీ.
1: ఈ యొక్క గోవును హింసించినప్పటికీ తన యొక్క క్షీరమును మధురమైనటువంటి క్షీరంగానే అందిస్తూ వచ్చాయి, కానీ ఇది కేవలము ఒక చేదు రకమైనటువంటి యొక్క క్షీరమును అందించటం లేదు.
0: వాట్ ఎవర్ ట్రబుల్ యూ మే గివ్ టు కౌ, స్టిల్ ఇట్ గివ్స్ యూ ఓన్లీ స్వీట్ మిల్క్.
1: ఈ విధంగా అపకారం చేసినటువంటి యొక్క జీవులకి ఉపకారం చేస్తూ వచ్చాయి ఈ యొక్క జీవులు.
0: దిస్ కౌస్ ఆల్సో హ్యావ్ బీన్ డూయింగ్ గుడ్ టు ద హ్యుమానిటీ విచ్ ఇన్ టర్న్ మే బి డూయింగ్ సర్టన్ బ్యాడ్ టు ది కౌస్.
1: అట్లని అన్నింటి ఎందుకును మనం ఉపకారం చేయడానికి ప్రయత్నం చేయకూడదు.
0: But we should not go on doing good under all circumstances either.
1: Samaya sandarbhalanu kuda nu kontha vicharinchukoni dani yokka vichichna gnanamunu kontha varaku viniyoginchukoni ee yokka chamanu manam upayoginchukovali.
0: We have to understand the circumstances and the conditions and we'll have to employ discrimination and then use forbearance.
1: Meeku charitralo chaala varaku telisinatundi vishayam Prithvi Rajanu Ghori Muhammad అనేక విధములుగా కూడాను హింసిస్తూ వచ్చాడు.
0: ఫ్రమ్ హిస్టరీ ఇట్ ఈస్ వెరీ క్లియర్ అండ్ వెరీ వెల్ నోన్ టు యూ దాట్ ఘోరి మహమ్మద్ గేవ్ ఎ లాట్ ఆఫ్ ట్రబుల్ టు పృథ్వీరాజ్.
1: 17 పర్యాయములు ఈ పృథ్వీరాజు రాజ్యం పైన దండెత్తి వచ్చాడు ఘోరి మహమ్మద్.
0: హీ ఇన్వేడెడ్ ది కంట్రీ ఆఫ్ పృథ్వీరాజ్ 17 times.
1: కేవలము దండెత్తి రావటమే కాకుండా ఆ దేశం నందుండినటువంటి విలువైనటువంటి వాటినంతా ధ్వంసం చేస్తూ వచ్చాడు.
0: He not merely invaded the country 17 times, he destroyed very valuable property.
1: సిరి సంపదలను దోచుకున్నాడు.
0: He took away a lot of wealth.
1: అనేక విధమైన నష్ట కష్టములకు గురి చేశాడు.
0: He put the entire country to different difficulties and losses.
1: ఇన్ని చేసినప్పటికీ పృథ్వీరాజు అతని యొక్క ప్రార్థనను అంగీకరించి అతన్ని క్షమించి వెనుకు పంపుతూ వచ్చాడు.
0: In spite of all these things done by him, పృథ్వీరాజ్ he excused him and he allowed him to go back.
1: పట్టు పడినప్పటికీ అతన్ని ఏమాత్రం కూడాను హింసించక క్షమించి వెనుకకు పంపుతూ వచ్చాడు పృథ్వీరాజు.
0: పృథ్వీరాజ్ ఎక్స్క్యూజ్డ్ హిమ్ ఈవెన్ వెన్ హీ కుడ్ క్యాచ్ హిమ్, హీ డిడ్ నాట్ గివ్ హిమ్ ఎనీ పనిష్మెంట్, హీ జస్ట్ సెంట్ హిమ్ బ్యాక్ హోమ్.
1: ద్రౌపది చెప్పినట్టుగా పృథ్వీరాజు యొక్క స్వభావము చాలా ఉత్తమమైనటువంటి యొక్క స్వభావము.
0: యాజ్ ఇస్ టోల్డ్ బై ద్రౌపది ది క్వాలిటీ ఆఫ్ పృథ్వీరాజ్ ఇస్
1: ఎలాంటి వారిని మనం క్షమించాలి అనేటువంటి విషయము అశ్వత్థామను పట్టి తెచ్చినప్పుడు ద్రౌపది అర్జునునకు బోధించింది.
0: ద్రౌపది టాట్ అర్జున అట్ ఎ టైమ్ వెన్ అర్జున బ్రాట్ అశ్వత్థామ అండర్ వాట్ సర్కమ్స్టెన్సెస్ వీ షుడ్ ఎక్స్క్యూజ్.
1: ఇక్కడ పృథ్వీరాజు కూడాను అదే విధంగానే ఈ ఘోరి మహమ్మద్ ను క్షమిస్తూ వచ్చాడు.
0: పృథ్వీరాజ్ ఆల్సో ఇన్ ది సేమ్ వే హ్యాస్ ఎక్స్క్యూజ్ ఘోరి మహమ్మద్.
1: వెరచిన వాని,
0: ఎ పర్సన్ హూ ఇస్ అఫ్రైడ్,
1: దైన్యమున వేదురునొందిన వాని,
0: ఎ పర్సన్ హూ ఇస్ అంబుల్ అండ్ హూ జస్ట్
1: నిద్రమై మరచిన వాని,
0: ఎ పర్సన్ హూ హ్యాస్ లాస్ట్ కాన్షియస్నెస్,
1: సౌఖ్యముగ మధ్యము త్రాగిన వాని,
0: ఎ పర్సన్ హూ ఇస్ డ్రంక్,
1: భగ్నుడై పరచిన వాని,
0: ఎ పర్సన్ హూ ఇస్ విత్ ఎ బ్రోకన్ హార్ట్,
1: సాధు జనభావం వాణిని కావు మంచువా తరచిన వాని,
0: a person who just approaches and requests
1: kaminula sthilanu,
0: a women
1: champuta dharmam kaadu palguna,
0: oh arjuna it is not proper to kill such people.
1: Adhe vidhamgani ghori mohammed sharanathudai nannu chaminchali నన్ను రక్షించాలని కోరుకోవటం చేత ఆ పరిస్థితి ఎందు ఉండినప్పటికీ ఈ పృథ్వీరాజు క్షమించి వెనుక పంపించాడు.
0: సిమిలర్లీ వెన్ గోరీ మహమ్మద్ సరెండర్డ్ హిమ్సెల్ఫ్ అండ్ ఆస్క్డ్ ఫర్ పార్డన్ అండ్ ఎక్స్క్యూజ్ అండ్ ప్రొటెక్షన్ పృథ్వీరాజ్ ఎక్స్క్యూజ్డ్ హిమ్ అండ్ సెంట్ హిమ్ బ్యాక్.
1: కానీ దీనికి కృతజ్ఞత లేక పూర్తి కృతజ్ఞుడుగా మారిపోయాడు గోరీ మహమ్మద్.
0: బట్ గోరీ మహమ్మద్ డిడ్ నాట్ హ్యావ్ ఎనీ సెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్. హీ వాజ్ ఎన్ అబ్సల్యూట్లీ అన్గ్రేట్ఫుల్ ఫెలో టువర్డ్స్ పృథ్వీరాజ్.
1: తిరిగి రెండవ సంవత్సరమే తిరిగి పృథ్వీరాజు పైన దండెత్తి వచ్చి అనేక విధములుగా కుట్రలు పన్ని మోసములు చేసి తన యొక్క దగ్గర వారి వల్లనే అతని చిక్కించుకొని దక్కించుకొని అతని కన్నులు తీసివేశాడు.
0: ది సెకండ్ ఇయర్ ఇట్ సెల్ఫ్ హీ ఇన్వేడెడ్ అగెయిన్ అండ్ హీ సక్సీడెడ్ ఇన్ క్యాచింగ్ హోల్డ్ ఆఫ్ పృథ్వీరాజ్ అండ్ హీ రిమూవ్డ్ ది ఐస్.
1: కనుక ఇలాంటి త్రాసుపాము స్వభావం కలిగినటువంటి వారిని ఎందు మనం క్షమ అనేటువంటిది అమితంగా మనం ఉపయోగించరాదు.
0: వీ షుడ్ నాట్ యూజ్ ఫర్బరెన్స్ టు పీపుల్ హూ ఆర్ అన్గ్రేట్ఫుల్ లైక్ దాట్ లైక్ ఎ స్నేక్.
1: తెలుగులో చెప్తారు, తుమ్మ చెట్టుకు నీరు పోసినా పాముకు పాలు పోసినా ప్రమాదము తప్పదు అంటారు.
0: ఇట్ ఈస్ సెట్ ఇన్ తెలుగు దాట్ గివింగ్ వాటర్ టు ఎ పర్టికులర్ స్మాల్ ప్లాంట్ కాల్ తుమ్మి ప్లాంట్ అండ్ టు
1: థార్నీ బుషెస్
0: అండ్ గివింగ్ milk to a snake is not proper and appropriate.
1: Kanuka manaku vorpu ilanti krutagnula paina manam e matram kudanu upayoginchararu.
0: Forbearance should not be shown towards people who are ungrateful.
1: Ee samaya sandarbhanni kudanu puraskarinchukoni aadhyatmika margamanandu paropkara sambandhamaina margamanandu paramarthika tattvamanandu ee yokka vorpunu amitanga manam sadhinchali.
0: Understanding all these things, forbearance will have to be employed in the spiritual world, in the world which leads to Paramatma Tattva.
1: Jesus daggara 12 mandi pradhanamaina shishyulu undetundi varu.
0: There were 12 disciples who are important disciples who are living with Jesus.
1: Kani tana shishyule ani visheshinchi aneka vidhamuluga varini rakshinchi varini poshinchi aadarinchi ప్రేమించి అనురాగంతో అండజేర్చుకున్నటువంటి శిష్యుల లోపల కూడాను జూడాస్ అనేటువంటి వాడు ధనమునకు లొంగి గురుద్రోహమునకే పాల్పడ్డాడు.
0: జీసస్ హూ ఎక్స్టెండెడ్ ఆల్ లవ్ ఆల్ ప్రొటెక్షన్ ఆల్ షెల్టర్ అండ్ ఆల్ ది కంపాషన్, దేర్ వాజ్ వన్ జూడాస్ హూ బికేమ్ అన్గ్రేట్ఫుల్ టెంప్టెడ్ బై మనీ హీ టర్న్డ్ అవుట్ బి ఎ ట్రెజరర్ టు హిస్
1: అట్టి జూడాను కూడాను క్షమించాడు జీసస్.
0: జీసస్ ఈవెన్ ఎక్స్క్యూజ్ సచ్ ఎ ట్రెజరస్.
1: కనుక మనకు అపకారం చేసేటువంటి వ్యక్తులను మనం ఏమాత్రం కూడా దూషించకపోయినప్పటికీ దైవమా వీరికి తగినటువంటి శిక్ష విధించమని ప్రార్థన కూడా చేయరాదు. కారణం ఏమనగా తన దోషమే అతన్ని హింసిస్తుంది. మనం ప్రార్థన చేసి దైవంతో ఇంకొక శిక్షను ఇప్పించవలసిన అవసరం లేదు.
0: Therefore, there is no need for us to pray to God to see that such people are punished because their own acts will bring ruin to them.
1: Evaru chesinatundi karma varu anubhavinchaka tappadu.
0: The action done by any person, the fruits of it will have to be borne by him alone.
1: Oka Ramayanam nandu kudanu మహాభారతం నందు కూడాను ఇలాంటి చిన్న చిన్న కొన్ని ఓర్పును కోల్పోయినటువంటి వ్యక్తుల లోపల అనేక దోషములు కూడాను నిరూపిస్తూ వచ్చింది.
0: ఇన్ రామాయణ యాజ్ వెల్ యాజ్ మహాభారత ఏ నంబర్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ ఆర్ దేర్ విచ్ గో టు షో హౌ పీపుల్ హూ డు నాట్
1: ఎవరు చేసిన కర్మ వారు అనుభవింపక ఏరికైనా తప్పునన్న.
0: ఇట్ ఈస్ సెడ్ దట్ ఈస్ దర్ ఎనీ పర్సన్ హూ కెన్ ఎస్కేప్ ద ఫ్రూట్స్ ఆఫ్ హిజ్ ఓన్ యాక్షన్.
1: ఏనాడు ఏ తీరు ఎవరు చెప్పగలరు అనుభవించుట సిద్ధమన్నా.
0: వన్ మే నాట్ బి ఏబుల్ టు జస్ట్ సే అండర్ వాట్ సర్కమ్స్టెన్సెస్ వెన్ వన్ ఈస్ గోయింగ్ టు సఫర్ ది కాన్సిక్వెన్సెస్ బట్ సఫరింగ్ ఈస్ సర్టన్.
1: అలనాటి పాండవులు ఆకులలో మిల్మేసి అడవి పాలైపోయిరన్నా.
0: దోస్ పాండవాస్ వర్ దే నాట్ పుట్ టు ది సఫరింగ్ ఆఫ్ గోయింగ్ టు ఫారెస్ట్ అండ్ ఈటింగ్ గ్రీన్స్.
1: రాములంతటి వాడు రమణి సీతను బాసి పామునుని వలె ఏడ్చెనన్నా.
0: ఏ గ్రేట్ పర్సన్ లైక్ రామ హింసెల్ఫ్ had to cry like an ordinary person.
1: Thondara paatu valni ee vidhamainatundi phalitamlanta lavistu vacche.
0: On account of haste alone all these consequences will
1: evaro chakale vaadu emo annadani moorkudainatundi vyakti edo dushinchadani vinna tachchaname sitanu adaviki pampinchadu oorpunu kolipoyadu.
0: Rama did not have sufficient patience and immediately after listening to the criticism and the comment of some useless washerman.
1: దైవ విషయం లోపల దీనికి అంతరార్థములు అనేకంగా ఉంటుంటాయి.
0: But in case of the divine acts, there will be a number of meanings and.
1: కాని ప్రాపంచికంగా లౌకికమైనటువంటి ఒక జగత్తును విచారించినప్పుడు ఓర్పును కోల్పోవటం చేత ఈ విధమైనటువంటి పరిస్థితి ఏర్పడింది అని అర్థమవుతుంది.
0: But when one tries to understand in a worldly way, on account of losing patience, Rama had to do that particular act.
1: కృష్ణుడు ఎన్ని బోధించినప్పటికీ, సోదరులైనటువంటి యొక్క పాండవులు ఎన్ని విధమైనటువంటి చెప్పినప్పటికీ, తాను ఆ యొక్క దీన్ని కోల్పోయి యుద్ధము లోపల లేక ఈ జూదము రాడేటువంటి విషయం లోపల ధర్మరాజు బలహీనుడయ్యాడు.
0: ధర్మరాజా ఆల్సో ఇగ్నోర్డ్ ఆల్ ది లవింగ్ ఇన్స్ట్రక్షన్స్ గివెన్ బై కృష్ణ అండ్ బ్రదర్స్ అండ్ హీ ఎంటర్డ్ ఇన్ టు గ్యాంబ్లింగ్ ఇన్ హేస్ట్ అండ్ హీ సఫర్డ్ ది కాన్సిక్వెన్సెస్.
1: అందువలననే అనేక విధమైనటువంటి కష్టములకు గురి కావాల్సి వచ్చింది.
0: Therefore they were put to different types of innumerable troubles.
1: కనుక ఈ ఓర్పును కూడాను సమయ సందర్భానుసారంగా విచక్షణ జ్ఞానమును కొంతవరకు వినియోగించి ఈ ఓర్పును ఉపయోగించుకోవాలి.
0: Therefore even patience and forbearance will have to be used not indiscriminately depending upon the circumstances and conditions.
1: ఉపకారము చేసినటువంటి వారికి అనేక విధమైనటువంటి అపకారములు జరుగుతూ ఉండటం మనం ఈ జగత్తులో చూస్తూనే ఉంటాం.
0: For people who do good and welfare of the others, who take care of welfare of the others, they only get all types of troubles. This is
1: ఇంతవరకు మనం ఓపికతో ఉండవచ్చునే కానీ మితిమీరిపోయినప్పుడు ఈ ఓపికను కోల్పోతుంటాం.
0: To some extent we may have patience, but when it exceeds limits we lose patience.
1: ఇది ఎలాంటి సందర్భంలో మనం కోల్పోవాలి?
0: Under what circumstances should we lose patience?
1: ఇది ఎలాంటి సందర్భంలో కోల్పోతే ఎలాంటి సందర్భం లోపల ఎలాంటి చిక్కులు సంభవిస్తాయి?
0: Under what circumstances when we forego or when we lose the patience, what would be the consequences?
1: కొన్ని సమయం లోపల పూర్తి ఓర్పు ప్రమాదమే తెప్పిస్తుంది.
0: Under certain circumstances having complete forbearance may lead to all sorts of problems.
1: కొన్ని సందర్భం లోపల తొందరపాటు ప్రమాదం తెప్పిస్తుంది.
0: Under circumstances haste will lead to certain problems.
1: వేగిరించిన చోనది విషం యగును.
0: If you are unduly hasty it will become poison.
1: ఆలస్యం అమృతం విషం అన్నారు.
0: But it is also said if you are unduly if you are a little slow
1: aithe ee rendu padamulu kudanu viruddhamainatundi padamulaga untunnayi.
0: Slowness and haste are two opposite words.
1: Alasyam amrutam visham nidanam cheyakuddu chesthe amrutam kuda visham avutundi ani oka vaipuna.
0: On the one hand it is just said you should not unduly delay turns even
1: వేగిరించినటువంటి విషయం ఏమను తొందరపడితే అది విషయం అవుతుంది అని మరొక వైపున ఇది పరస్పర విరుద్ధమైనటువంటి రెండు పదములుగా ఏర్పడుతున్నాయి.
0: ఇన్ వన్ సెన్స్ ఇట్ ఇస్ జస్ట్ సెడ్ ఇఫ్ యు ఆర్ అన్డ్యూలీ హేస్టీ ఇట్ బికమ్స్ పాయిజన్ అండ్ ఇఫ్ యు డిలే ఆల్సో ఇట్ విల్ బికమ్ పాయిజన్. దీస్ ఆర్ ద టూ స్టేట్మెంట్స్ విచ్ ఆర్ గివెన్.
1: ఈ సమయం నందు మనము విచక్షణ జ్ఞానమును ఉపయోగించాలి.
0: అండ్ అట్ దీస్ సర్కమ్స్టాన్సెస్ వి విల్ హావ్ టు యూస్ అవర్
1: సమయ సందర్భానుసారంగా మనం ఈ ఓర్పును ఉపయోగించుకోవాలి.
0: వి హావ్ టు యూస్ పేషెన్స్ డిపెండింగ్ అపాన్ ది సర్కమ్స్టాన్సెస్.
1: ఒక రోగి ప్రమాద స్థితిలో ఉంటుండాలి.
0: A particular person who is not well, who
1: కొన్ని క్షణంలో ప్రాణం విడిచేటువంటి పరిస్థితిలో ఉంటుండాలి.
0: He is likely to lose his life itself within a few minutes.
1: అక్కడ వేగిరించినతో ఉన్నది విషం యగును ఉంటే పోతుంది. ఇంకా ఒక తొందరపాటు అవసరం.
0: There you should be very hasty, you cannot delay there.
1: అక్కడ ఆలస్యం అమృతం విషం. అక్కడ ఆలస్యం చేయకూడదు. మొట్టమొదటి ఆరోగ్య సంబంధించినటువంటి ట్రీట్మెంట్ ఒక వైద్యం మనం సరపాలి.
0: Under those circumstances delay becomes poisonous. You should be hasty there. You should be hurried up.
1: కనుకని కొన్ని కొన్ని పరిస్థితి లోపల కొన్ని దుష్టత్వమును కొన్ని దుర్మార్గత్వమును కొన్ని అపమార్గంలో ప్రయాణమయ్యేటువంటి వాటిని ఖండించటం లోపల కొంతవరకు మనం ఓర్పును కోల్పోవటం కూడా పర్వాలేదు.
0: Therefore when we are faced with circumstances and people who are wicked, who are taking to wrong ways, losing patience is in a way good.
1: ఆ సందర్భమునందు కొంత సౌండ్ను కూడాను మార్చడం అవసరమవుతుంది.
0: Under such circumstances changing the sound and voice a little is also good.
1: ee sound nu marchinanta matram oorpu nu kolipoyinam ani bhavincharadu.
0: By merely increasing the volume of sound it is not as if we have lost patience.
1: ee oorpu nu kolipokunda sound nu marchi mani yokka hrudaya pavitratanu అభివృద్ధి పరచుకోవటానికి కూడా అవకాశం ఉంటున్నాయి.
0: ఇట్ ఈస్ పాసిబుల్ టు మెయింటైన్ అండ్ డెవలప్ ది సేక్రెడ్నెస్ ఆఫ్ అవర్ హార్ట్ బై మియర్లీ చేంజింగ్ ది సౌండ్ బట్ వితౌట్ లూజింగ్ పేషెన్స్.
1: సత్యం సత్యవతాం అన్నారు. సత్యవంతులకు సత్యమే నిజమైనటువంటి క్షమ అన్నారు.
0: ఇట్ ఈస్ సెడ్ ఫర్ పీపుల్ హు ఆర్ ఫాలోయింగ్ ది పాత్ ఆఫ్ ట్రూత్ ట్రూత్ ఇట్ సెల్ఫ్ ఈస్ ఫర్
1: అయితే ఈ సత్యమును మనం మార్చకుండా శబ్దమును మార్చడంలో కూడాను సత్యమును నిలబెట్టుకున్న వారమవుతాం.
0: Without changing the truth itself but by changing the sound we will be able to follow the path of
1: meekandarki telisinaatundi vishayame ashwatthama vishayamu.
0: It is a thing which is very well known to all of you about Ashwatthama.
1: Tellavaraka puramee pandavulnu hatam cheyalani cheppina pratigna pattadu Ashwatthama.
0: Ashwatthama has taken a vow that he was going to destroy all the Pandavas before the sunrise.
1: Ardharatri kaabothundadi.
0: It was becoming midnight.
1: Pandavulu chikkaledu.
0: He was not able to get at Pandava.
1: Kani tana pratigna tella suryodayam kaaka puramee ee pandavulnu hatamarchalani pratigna pettadu.
0: But he had taken a vow to see that those Pandavas were destroyed before the sunrise.
1: Ee puramee deeniki puramee Ashwatthama yokka pratignanu gurtinchinatuvanti okka Krishnudu pandavulnu samrakshinchadaniki tagina prayatnalanta chesi pettadu.
0: Krishna, who knew all these vows of Ashwatthama, also had taken steps to protect Pandavas.
1: Ikkada Durvasudu asatyamadetunti vaadu kaadu.
0: Durvasa was one who was not prepared to tell a lie.
1: Maha kopiste kani asatyam matra adadu.
0: He was given to a lot of fits of anger, but he would not.
1: Aa kopam kudanu konni taapamulanta kudanu teechindi.
0: That particular anger also only to quench the
1: satyamunu kaapadukune nimittamai shabdalu kudanu maarustu vachadu.
0: He was changing the sound only to protect his own truth.
1: Aa mundu ratri Krishnudu ee Durvasana daggariki vellaadu.
0: The previous night, Krishna happened to go to Durvasa.
1: Durvasudu santasinchi swami yokka rakanuku karanam emtane prashninchadu.
0: Durvasa was supremely happy to receive Krishna and he questioned him, Swami, what is the reason for your coming?
1: Ee naadu nee yokka sahayam naaku kontha avasaram annadu Krishnudu.
0: Krishna said that I need your help today.
1: లోక సంరక్షకుడై జగత్పతి అయినటువంటి భగవంతుడే తన దగ్గరికి వచ్చి నా సహాయాన్ని కోరుతున్నాడని అతను మరింత గర్వించి ఏ సహాయం కావాల్సినా నేను చేస్తాను అన్నాడు.
0: Durvasa was in his own heart of hearts happy that a person like Krishna, who was the protector of all the worlds and the master of all the worlds, has approached him.
1: కానీ చేసే సహాయంలో కూడాను ఒక హద్దు ఉంటుండాలి.
0: But even in the help extended, there is a particular limit.
1: అన్ని విధాలా కొంచెం బుద్ధి కుశలత కలిగినటువంటి వాడు కనుక దుర్వాసుడు, స్వామి ఏ సహాయమైనా చేస్తాను, అసత్యము మాత్రం నేను చెప్పను అన్నాడు.
0: దుర్వాస, హూ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ క్లెవర్ అండ్ హూ నోస్ ఆల్ ద థింగ్స్, హీ జస్ట్ సెడ్, స్వామి, ఐఎమ్ ప్రిపేర్డ్ టు డూ ఎనీ హెల్ప్ బట్ ఐఎమ్ నాట్ ప్రిపేర్డ్ టు అట్టర్ ఎ లై.
1: దుర్వాస, ఋషి మానసంచారి నేను మాత్రం అసత్యం ఆడమని చెప్తానా, ఇలాంటి దానికి నేను కూడా నువ్వు పాల్పడను అన్నాడు.
0: Krishna said, well, I am the indweller of all the hearts of
1: dharma samsthapana thaya sambhavami yuge yuge dharma samsthapana cheyatame na yokka pratigna.
0: I am born again and again to establish dharma, and how can I ask you to utter a lie?
1: Dharmam deeni paina aadharapadundi, satyam nasti paro dharma, satyamane punadi paina dharmam aneetundi goda nilchi undi.
0: Dharma or righteousness is based on the foundation of truth.
1: కానీ అసత్యం ఆడమని నేను కూడా చెప్పాను.
0: ఐ వుడ్ నాట్ ఆస్క్ యూ టు టెల్ ఎ లై.
1: అయితే కొంత శబ్దము మార్చు అన్నాడు.
0: బట్ యూ చేంజ్ ది సౌండ్ ఎ లిటిల్.
1: సరే, ఆ విధంగా అయితే తమరు ప్లాన్ ఇవ్వండి, ఆ ప్లాన్ ప్రకారం నేను నడుచుకుంటానన్నాడు.
0: ఇఫ్ దట్ ఈస్ ద కేస్ ఐ హావ్ నో అబ్జెక్షన్, ఐ విల్ ఇంప్లిమెంట్ యువర్ ప్లాన్, గివ్ మీ ది ప్లాన్స్.
1: ఒక 5 మంది అందులో నివసించేటట్టుగా ఒక గుంత తవ్వమన్నాడు కృష్ణుడు.
0: కృష్ణ ఆస్క్ టు డిగ్ ఎ పిట్ wherein 5 people can stay.
1: దాని లోపల పాండవులను కూర్చోమన్నాడు.
0: కృష్ణ ఆస్క్డ్ పాండవాస్ టు సిట్ ఇన్ దట్.
1: పైన పలకలు వేశాడు.
0: ప్లాంట్స్ ఆర్ పుట్ ఆన్ ద పిట్.
1: ఆ పలక పైన దుర్వాసుని యొక్క చీరను వేసుకున్నాడు.
0: దుర్వాసస్ చైర్ వాస్ పుట్ ఆన్ దోస్ ప్లాంట్స్.
1: ఆ చీర పైన దుర్వాసుడు కూర్చున్నాడు.
0: దుర్వాస సాట్ ఇన్ దట్ చైర్.
1: అశ్వత్థామ వస్తాడు, పాండవులు ఎక్కడ ఉన్నారు అని చెప్పి అడుగుతాడు. నీవు సత్యమే చెప్పు, కానీ సౌండ్ మార్చి చెప్పమన్నాడు.
0: Ashwatthama will come and will ask you where are Pandavas. You tell the truth, but while telling, change the sound a little.
1: Ashwatthama Krishnudu cheppinattuga rane vachadu, Swami, tikala gnanulu meeru. Pandavulu ekkada unnaro meeku telusunu. Dai chesi na gadu minchi pothuntundadi. Pandavulu ekkada unnaro dai chesi cheppandi annadu.
0: As was predicted by Krishna, Ashwatthama came and just said that, Swami, you know all the things in all the 3 times. Please let me know, Swami.
1: Ichi cheppinattuga sound mat. Pandavulu na kinda unnaru annadu kopamtho.
0: As was instructed by Krishna, Durvasa did say that they are there, but by changing the sound he said, is it Pandavas? Well, they are under me.
1: Kopanga ee Durvasudu na kinda unnaru anetappatiki ee Ashwatthamaku bayam vesindi. ఏ పాండవుల్లో నేను చంపడానికి పోతున్నాను, నన్నే చంపేస్తాడు అని నమస్కారం చేశాడు, వెళ్లిపోయాడు.
0: వెన్ దూర్వాస ప్రిటెండింగ్ యాంగర్ told Ashwatthama that those Pandavas are under him alone. Ashwatthama got frightened that Durvasa is very angry. Instead of killing Pandavas, I may be killed by Durvasa, he thought, and he ran away.
1: Kanuka satyamu cheppinappatikini Parunanu rakshinchadam kosamani Paramatma agrahanni nilabettinukune nimittamai taanu Maharshini aneetuvanti saattaka naamanni ponde nimittamai sound marchinadu kaani asatyam cheppaledu.
0: Durvasa, true to his own stature and nature as Maharshi, he, in order to follow the command of Lord himself, in order to give protection to people, he uttered
1: kanuka manamu chama chama ani anni samayamulandu అన్ని విషయములందు కూడాను దీనిని ఉపయోగించుకోవటం ప్రమాదం అవుతుంది.
0: ఇఫ్ వి సే పేషెన్స్ అండ్ పేషెన్స్, వెల్ వి షుడ్ నో అండర్ వాట్ సర్కమ్స్టాన్సెస్ హౌ టు యూస్.
1: సాధనల యందు, పవిత్రమైన కార్యముల యందు, పరులను మనం దూషించేటువంటి యొక్క మార్గముల యందు మనం ఓపికను సాధించాలి.
0: వి షుడ్ యూజ్ పేషెన్స్ ఇన్ స్పిరిచువల్ ఎక్సర్సైజెస్ సాధనాస్ అండ్ ఇన్ కంట్రోలింగ్ అవర్ ఓన్ వర్డ్స్ అగెన్స్ట్ పీపుల్.
1: ఆధ్యాత్మిక మార్గమునకు ఆత్మతత్వమునకు అడ్డు తగిలేటువంటి దానిపైన మనం ఓపును సాధించాలి.
0: వి షుడ్ హ్యావ్ కంట్రోల్ ఓవర్ థింగ్స్ విచ్ కమ్ ఇన్ ద వే ఆఫ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ స్పిరిచువాలిటీ, ప్రాక్టీసెస్ ఆఫ్ స్పిరిచువాలిటీ.
1: ఇది ఒక పరీక్ష ఘట్టములుగా మనం విశ్వసించాలి.
0: We should take it as a type of test.
1: ఇది సాధకులకు ఓర్పు ప్రధానమైనటువంటి యొక్క సోప.
0: ఫర్ సాధకస్ పేషెన్స్ అండ్ ఫర్బెరెన్స్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ క్వాలిటీ విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్.
1: ఇది ఇలాంటి ఓర్పును మనం సాధించినప్పుడే నిత్య సత్యమైనటువంటి యొక్క ఆత్మతత్వం కూడాను మనకు కొంచెం అర్థమవుతుంది.
0: ఓన్లీ ఆఫ్టర్ achieving forbearance and patience would be able to understand the true principle of spirituality and divinity.
1: ee oopunaku rendu vidhamulainatvanti yokka aacharamulu kudano athyavasaram.
0: For practicing forbearance and patience there are two other things which you have to be practiced.
1: ee oopunaku dvesha asuyamulu kudano kontha cherakunda chuchukovali.
0: If you want to practice forbearance and patience, there should not be anger and hate.
1: Dvesha asuyalu indulo kontha varaku naina emana praveshisthe ee yokka oorpu chanamulu kolipotam manam.
0: If you have hatred and jealousy even in the smallest measure, you will not be having patience.
1: Idi sadhakuniki undavalsinatundi sariyainatundi sadgunalu.
0: These are things which are essential virtues for every sadhaka.
1: Ee dvesha asuyamulu gurinchi repati dinam maatladukundam.
0: About hatred and jealousy, we'll speak about this tomorrow.
2: That was the 24th in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse, which he delivered on 5th September 1984, Bhagavan spoke about one of the most important qualities of a spiritual aspirant, which is kshama or forbearance.
3: You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

క్రమము తప్పక మింట ప్రతిదినంబును పాను ఉదయాస్తమయముద నొందనేలా భానుడు ఉదయాస్తమయముల

పగలు మాత్రము దాగు బొంగియేల. గగనంబునకు కాంతి కజేయు తారలు పగలు మాత్రము.

0: పవనుండు జీవకోటిని ప్రోవ వివదేల క్షణమైన విశ్రాంతి కనక తా పవనుండు జీవకోటిని బ్రోవ వివదేల అనిశంభు కళకళ ధ్వనుల నవ్వుచు నదుల్ సరళముల్ ప్రవరించు చందమేళ అనిశంభు కళకళ ధ్వనులు నవ్వుచు నదుల్ సరళముల్ ప్రవహించు చందమేళ ప్రేమ స్వరూపులారా
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్
0: జగత్ అనగా పుట్టి పెరిగి పోనటువంటిది
1: జగత్ ద వరల్డ్ ఇస్ ద వన్ దట్ హెస్ ఎ బిగినింగ్ ద సస్టెనెన్స్ అండ్ ఎన్ ఎండ్
0: దీనికి ఆధారము భూమియే
1: ద బేసిస్ ఫర్ ఆల్ దిస్ ఇస్ ఎర్త్
0: దేవుడనగా ప్రత్యేకించినటువంటి ఒక ఫార్మ్ కాదు
1: గాడ్ ఈజ్ నాట్ ఆఫ్ ఎ స్పెసిఫిక్ ఫార్మ్
0: సర్వత్రా వ్యాపించినటువంటి శబ్ద స్పర్శ రూప రస గంధాదులే
1: డివినిటీ ఈజ్ ద వన్ దట్ ఈస్ ఇమ్మనెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది ఫైవ్ సెన్సెస్ ఆఫ్ కాగ్నిషన్
0: ఈ ఫైవ్ సెన్సెస్ లేని స్థానమే లేదు
1: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దీస్ సెన్సెస్ డు నాట్ ఆపరేట్
0: ఈ ఫైవ్ ఎలిమెంట్స్ లేని వ్యక్తియే లేడు
1: దేర్ ఇస్ నో పర్సన్ విదౌట్ ది ఫైవ్ ఎలిమెంట్స్ ఇన్ హిమ్
0: కనుకనే సర్వత పాణిపాదం తర్వతో శిరముఖం సర్వత శృతిమల్లోకి సర్వమా వృత్తిష్టంతి కనుకనే అనాది కాలము నుండి పెద్దలందరూ కూడాను భగవంతుడు సర్వత్రా సర్వవ్యాపి అయి సర్వకాలముని యందు సంచరిస్తున్నాడని బోధిస్తూ వచ్చింది
1: Therefore it is said that all hands are his, all feet are his, all heads are his, all eyes are his. And hence elders in the past declared that God is present everywhere, that in everyone there is no place without the divine.
0: భగవంతుడు లేని స్థానము ఎక్కడ కూడా మనకు కనిపించదు.
1: You cannot find a place where there is no God.
0: ఇట్టి సర్వవ్యాపి అయినటువంటి భగవంతుని యొక్క తత్వమును ఏ విధంగా బోధించాలి?
1: How is it to be taught? How is to comprehend the all-pervasive divinity?
0: ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో భగవంతుని యొక్క జన్మదినములని కల్పించుకొని దానిని ఆరాధిస్తూ ఆనందాన్ని అనుభవిస్తూ కాలమును గడుపుతూ వచ్చారు.
1: However, each group has got their own celebration with the name of their chosen deity, observe the birthday, adore and enjoy themselves.
0: ఇట్టి దైవత్వమును ఎవరు ఏ రీతిగా నిర్ణయించుటకును సాధ్యము కాదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీబడీ టు ఎస్టిమేట్ ఆర్ మెజర్ ద డివినిటీ బై ఎనీ స్టాండర్డ్.
0: కానీ ఇందులో ఒకటి మాత్రము అందరూ గుర్తించవలసి వస్తుంది.
1: హౌఎవర్ ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు రికగ్నైజ్ వన్ ఫ్యాక్టర్
0: ఈ ప్రకృతి యందు జన్మించిన ప్రతి భూమి కూడాను ప్రతి వ్యక్తి కూడాను మొట్టమొదట తల్లి గర్భమును వేరు చేసిన తక్షణమే కెవ్వు కెవ్వును ఏడుస్తూ వస్తారు.
1: ఇన్ దిస్ వరల్డ్ యాజ్ వీ నో Each child, the moment the child is born, separated from the womb of the mother, starts life sojourn by a cry. Why does the child cry?
0: Kani atti yedustu undinatvanti yokka vyaktiki nanu samadhanam emti.
1: What is the reason? How to pacify the newborn babe that starts crying?
0: ఓ తేనె చుక్కను లేక పాలు యొక్క భాగంను నాలుగు పైన పడినప్పుడు ఏడుపు మానిపేస్తుంది.
1: The child stops crying when you offer a drop of honey or milk.
0: దీనిని బట్టి ప్రతి వ్యక్తి కూడాను ఆకలితోనే జన్మిస్తున్నాడు.
1: Therefore it is clear that we are born with this appetite, hunger.
0: అది ఎట్టి ఆకలి? ప్రాప్తమైనటువంటి యొక్క లౌకికమైన ఆకలి లేక అప్రాప్తమైనటువంటి యొక్క అప్రాకృతమైనటువంటి యొక్క దివ్యత్వమైన ఆకలి? దేనిని మనము గుర్తించుకోవడానికి వీలు కాదు.
1: వాట్ కైండ్ ఆఫ్ ఎపిటైట్ ఇస్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ ఈజ్ దట్ వరల్డ్లీ ఆర్ ఇస్ ఇట్ న్యాచురల్ ఆర్ స్పిరిచువల్ ఆర్ బియాండ్?
0: ఆకలి మాత్రము అందరికీ ఒకటి.
1: However, the hunger is uniform.
0: ఆహారములు వేరు వేరుగా ఉండవచ్చు.
1: The food that we consume varies.
0: ఇట్టి ఆహారమును సృష్టించుకొని దాని యొక్క సారమును భుజించి ఆనందించడమే ప్రతి ఎందున్నటువంటి యొక్క మానవుల యొక్క ప్రధాన కర్తవ్యం.
1: Therefore, it is essential that we partake of food, receive the essence of this food and delight ourselves.
0: ఈ ఆకలికి ఆహారమే అత్యవసరం.
1: Therefore, to satiate hunger, food is most essential.
0: ఇట్టి ఆహారమును మనము సంపాదించుకొని అందరిని ఆనందపెట్టడము తాను ఆనందించటము ఇది వ్యక్తి యొక్క కర్తవ్యం.
1: Therefore, it is the duty of every individual to have food for himself and also to serve others.
0: భగవంతునకు ఎట్టి ఆకారం కాని ఎట్టి జన్మం కాని ఎట్టి ప్రకృతి యొక్క రక్షణలు కాని లేవు.
1: God has no specific definite form. He has no beginning. He is beyond all the natural traits.
0: కనుక దైవమునకు ఇట్టిది అట్టిదని రూపాన్ని నిర్ణయించటము ఎవరికీ తరం కాదు.
1: Therefore, it's not possible for anyone to decide a definite form for God.
0: ఇతనికి చావు పుట్టుక లేనట్టు శాశ్వతుడు.
1: God has no beginning nor an end. He is immortal, permanent.
0: ఆది మధ్యాంతరహితుడు, అనాదివాడు.
1: He has no beginning, nor the middle, nor an end. He is ancient.
0: Tanu, chavaka, puttaka, champabadaka.
1: He can neither be killed, nor would he be born again, and he is eternal.
0: Itti, sarvasaktimayudaina itvanti yokka daivatvamunaku evaru ye peru iragalaru?
1: God being all-powerful or pervasive, what name can you give him?
0: భూమి చల్లని నీరు త్రాగి ఆ నీటితో పైనటువంటి పంటను పండించి ప్రజలకు జీవులకు ఆహారాన్ని అందిస్తూ వస్తుండాలి.
1: యు నో వెన్ ది సాయిల్ ఇస్ వాటర్డ్ దిస్ వాటర్ ఇస్ సప్లైడ్ టు ద క్రాప్ అండ్ వీ జస్ట్ రీప్ ది హార్వెస్ట్ అండ్ పార్టేక్ ద గ్రెయిన్ అండ్ బి బెనిఫిటెడ్ బై ద ఫుడ్.
0: కనుక ప్రతి ప్రాణికి కూడాను నీరు అత్యవసరము.
1: And hence every creature requires water.
0: ఈ వాటర్ వల్లనే సర్వ విధములైనటువంటి యొక్క ఆకలిని చంపుకొంటుంది.
1: And is the water which is equally essential as that of appetite.
0: ఆహారం లేకపోయినను జీవించవచ్చును కాని నీరు లేకపోతే క్షణమైనా జీవించటకు వీలు కాదు.
1: One may live for some time without food, but one cannot live without water.
0: కనుక ఈ ఆకలి చేత ఆహారమును నీరే సృష్టించబడుతుండాలి.
1: And therefore, food that we derive because of the water added to that.
0: ఈ నీరు కేవలము ఒక ప్రార్థనా పరికారం చేతనే సాధ్యం అవుతుంది కానీ మరొక మార్గంలో ఇవి లభించవు.
1: You can acquire water not by any other effort other than water is a response to our prayers.
0: ఏ దేశమందైనా ఏ కాలమందైనా ఏ కంపెనీ ఏదైనా కూడాను మొట్టమొదట ఆహారమునకు ప్రయత్నిస్తూ వస్తుంటారు.
1: ఎనీ కంట్రీ at any point of time will struggle hard, will plan for food.
0: ఆహారం నిమిత్తమునకు నీరు ప్రత్యేకమైనటువంటి అవసరము.
1: Therefore, to generate food, water is very necessary.
0: ఈ జలమును పొందే నిమిత్తమై అనేక రకములైనటువంటి పూజలు పురస్కారములు చేస్తూ వస్తున్నారు ప్రజలు.
1: People do so many sacrifices, rituals, worship in order to have enough of water.
0: ఇది కేవలము కోటీశ్వరునికి మాత్రమే కాదు, కూటి పేదకు కూడాను ఇది ప్రార్థన అవసరమే.
1: The prayer is essential not merely for a millionaire, a rich man. It is equally necessary for a pauper.
0: ఇవన్నీ కూడా జగత్తులకు అందించేటువంటిది ఎవరు?
1: Who gifted all this to this nature?
0: అతనే దైవము.
1: God has gifted all this to this nature.
0: దైవము దైవ నిమిత్తమై తాను చేసుకుంటున్నాడే కాని జగత్తు నిమిత్తం కాదు చేసేది.
1: In fact, God does for his own fulfillment of the will and not for the world.
0: జగత్తు పరమాత్మ రెండు ఒక్కటే అనేటువంటి సమత్వాన్ని గుర్తించాలి.
1: We have to recognize the basic fact, the identity between the world, the creation and the creator.
0: నీరు మానవుడు సృష్టించలేడు.
1: Man cannot generate water all by
0: himself. ఆహారమును మానవుడు పుట్టించలేడు.
1: It's not possible for man to produce food.
0: ఏ ఆహారం చేత మానవ జీవితము జరుగుతుంది అనేటువంటి సత్యాన్ని కూడాను గుర్తించలేడు.
1: In fact, man is not able to understand that food which is most essential for him to carry on his life.
0: దేని వలన ఆకలిని తీరుతుంది అనేటువంటి విషయాన్ని తనకు తాను కొన్ని ప్రయత్న రూపంలో పని సాధిస్తూ రావాలి.
1: However, man acts, makes his own effort to appease, to satiate his hunger.
0: కాన భగవంతుడు ఇది ఇస్తాడు అది ఇస్తాడు అనేటువంటి కారణం చేత అతన్ని పూజించడం కాదు.
1: So it's not proper to worship God in anticipation of the gifts that we receive from time to time.
0: ప్రార్థనలు భగవంతుని నిమిత్తమై ప్రార్థన చేయాలి.
1: We have to pray God for God himself.
0: భగవంతుడే సర్వమును మనకు అనుగ్రహిస్తుంటాడు.
1: In fact, God supplies all that we need.
0: ఏ నిమిషంలో ఎక్కడ దేన్ని అందించాలో దాని తనకే తెలుసును.
1: God knows what to give, when to give, where to give.
0: ఏ ప్రయత్నము చేయకపోయినప్పటికీ తనంతట తామే ప్రభావిస్తుంటాయి.
1: Even if you do not make effort, God will confer that what you need.
0: మనం కేవలం కోరి విఫలమైనంత మాత్రమున మనం బాధపడటం ఇది భక్తుల యొక్క లక్షణం కాదు.
1: It should not be the quality of a devotee to go back when his desire is not fulfilled by God.
0: ఏ ప్రాణి ఎంతవరకు ఉండాలి, ఎంతవరకు దీన్ని భుజించాలి, ఎంతవరకు దీన్ని విసర్జించాలి అనేటువంటి సత్యాన్ని భక్తులే కనుక్కొని ప్రజలే దానిని గుర్తించుకొని వర్తించడం అత్యవసరం.
1: Therefore, it is essential to know what we need, what kind of food that we require, and carry on our life sojourn on earth.
0: దైవ నిర్ణయాలు ఎన్ని విధములుగా ఉంటుంటుందో ఎవరు చెప్పలేరు.
1: The mystery of God is beyond all parameters and
0: understanding. అది నిధి ననగనేలా.
1: Why this and that?
0: విపేలకాది బ్రహ్మ పర్యంతము నీవే.
1: Right from Ant to Brahman, you are there.
0: అది ఎరుంగరు.
1: They do not know that.
0: మరి గరంగరు.
1: Cannot understand.
0: భూమిని చెందరు.
1: They are not happy.
0: భూమిని కొందరు.
1: వివేకమును
0: వర్తించదని కడు విర్రవీగలరు కాని.
1: They are highly egoistic because of the intellect.
0: కడపటికి ఏది ఎత్తవునో ఎవరికి తెలియదు.
1: No one can decide what would happen at the end.
0: కనుక దైవం యొక్క నిర్ణయాలు మనం గుర్తించుకొని చెప్పడానికి సాధ్యం కాదు.
1: It is not possible for anybody to express God's will or the divine plan.
0: దైవం యొక్క ప్రాణులు దైవం యొక్క మర్మాలు దైవమే చెప్పాలి.
1: The divine plan has to be revealed by divine himself.
0: ఎవరెవరికి ఏ స్థానమునందు ఎప్పుడెప్పుడు ఏ ఏ గుణములు ఇవ్వాలో అది భగవంతునికే తెలుసు.
1: God knows what to give, where to give, why to give, whom to give.
0: కనుక మనం ఏ దాని కూడా ప్రయత్నపూర్వకంగా చేస్తే అవన్నీ మోసమైపోతుంటాయి.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ రిలై ఆన్ అవర్ ఎఫర్ట్ ఓన్లీ యూఆర్ గోయింగ్ టు బి డిసీవ్డ్.
0: దైవ ప్రార్థన వల్లనే సర్వములు నెరవేరుతుంది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ బై ప్రేయర్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఈ ప్రార్థన కంటే మించినటువంటిది లోకంలో ఎట్టిది లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ గ్రేటర్ దాన్ ప్రేయర్ ఇన్ దిస్ వరల్డ్.
0: కనుకనే అందరూ కూడా ప్రేయర్ చేయాలని.
1: So it's essential that all of you should pray.
0: దీని కోసం దాని కోసమని కాదు.
1: Not for desire.
0: కానీ భగవంతుని ప్రేమ చేయాలి. ఎందుకోసం చేయాలి?
1: Why should you pray to God?
0: ఓ భగవంతా, నీ ప్రేమ నా పైన పంపు.
1: Oh God, I want your love.
0: ఆ ప్రేమ ద్వారానే సర్వము కూడాను జరుగుతుంది.
1: And this love will be able to accomplish all.
0: ప్రపంచమంతా కూడాను సన్నిధి అవుతుంది.
1: In fact, you can achieve the whole world for that matter.
0: మాకు ఏ ఒక్కటి కూడా ఇది కాలేదే అనేటువంటి ఒక డౌట్ కూడా మాకు రావటం లేదు.
1: In fact, there is no doubt whatsoever that because of some failure.
0: ఈ విధంగా మేము తెలుసుకున్నటువంటి వారికి తెలుస్తుంది, కానీ మిగతా వారికి అంత తెలియదు.
1: The knowledgeable people know that, not the rest.
0: కనుక ప్రపంచంలో ఏ కార్యము మనం చేయాలన్నప్పటికీ కార్యం నిమిత్తమే మీరు ప్రార్థన చేయకండి.
1: Therefore, in this world, don't pray merely for the fulfillment of your desire.
0: భగవంతుడా, మాకు ఏ నిమిషమునకు ఏది అవసరమో అది మీరే చూసుకోండి.
1: Oh God, you know best what I need at what point of time.
0: అంతా భగవంతునికి అర్పితం చేసి ప్రయత్నం చేస్తే అన్ని సులభంగా జరిగిపోతాయి.
1: When once you offer to God, anything can be achieved easily.
0: కానీ మాకు ఇంతవరకును మా ప్రయత్నం ఏమీ ఒకటి చేయలేదు.
1: But till now we have not made any attempt.
0: ప్రయత్నం చేయకపోయినప్పటికీ అన్ని అవి వచ్చి రావుతున్నాయి.
1: Effortlessly things started arriving here.
0: కనుకనే మేము దేనికి ప్లాన్ వేయటం లేదు.
1: In fact, there's no special plan for anything.
0: అన్ని వచ్చినటువంటి వచ్చిన రీతిగా మనం వాడుకుంటున్నాము.
1: And things are utilized as they reach here.
0: ఇంకా ఒకటి.
1: Another point.
0: మా రెండవ పద్ధతి కూడా ఒకటి ఉండాలి.
1: And there's also the second procedure adopted.
0: మాకు ఏ విధంగా వచ్చి పడుతున్నాయో,
1: యాజ్ థింగ్స్ కమ్ టు అస్,
0: మేము కూడా అదే విధంగానే దీన్ని పంపుతుంటాం.
1: వీ ఆల్సో సెండ్ లైక్ వాయిస్ టు హోల్ వరల్డ్.
0: అన్ని మేము చేస్తున్నటువంటి పనులు అన్ని దైవ కార్యములే తప్ప అన్య కార్యములు లేవు.
1: ఆల్ దీస్ ఆర్ డివైన్ వర్క్స్, డివైన్ మాస్టర్ ప్లాన్.
0: మేము ఈనాటికి కూడా ఏదొకటి మేము కోరటం లేదు.
1: అండ్ ఈవెన్ దిస్ డే నథింగ్ ఇస్ డిజైర్డ్ ఫర్.
0: కోరకనే వస్తుండేటువంటి దానికి కోరితే ఎన్ని వచ్చి పడిపోతాయో.
1: When things are arriving here without asking, if you ask, you can imagine how many more things would be here.
0: మాకు ఏది వద్దు.
1: We don't want anything whatsoever.
0: మా దగ్గరికి వచ్చినటువంటి వారందరికీ వారు బాగా క్షేమంగా సంతోషంగా జీవితాన్ని ఆనందంగా గడిపితే అంతే మాకు చాలు.
1: భగవాన్ డిజైర్స్ దట్ ఆల్ దోస్ దట్ రీచ్డ్ హియర్ షుడ్ బి హ్యాపీ, should be prosperous, should be healthy and return. That's all he wants.
0: మాకు ఏది మీరు ఇవ్వనక్కర్లేదు.
1: You don't need to give anything to Bhagwan.
0: మీరు ఏది కోరితే అది మేము ఇస్తుంటాం.
1: Bhagwan is ready to give you whatever you want.
0: కానీ అది మీకు అవసరం మాకు కాదా అనేటువంటి కూడా చూడాలి.
1: But better you know whether you need it or not.
0: కనుక ఈ విధంగా మా నుంచి వచ్చేటువంటి సామాన్లు, మీ నుంచి వచ్చేటువంటి పరికరములు అన్ని ఈ రకంగానే సంబంధ బాంధవ్యాన్ని కలిగి ఉంటాయి.
1: దిస్ ఈజ్ అ థింగ్ దట్ హ్యాస్ బీన్ హ్యాపెనింగ్ బిట్వీన్ దోస్ థింగ్స్ దట్ ఆర్ రిసీవ్డ్ హియర్ అండ్ దోస్ థింగ్స్ దట్ ఆర్ గిఫ్టెడ్.
0: దైవ ప్రార్థన చేత ఏమైనా జరుగుతుంటాయి.
1: గాడ్స్ ప్రేయర్ విల్ బి ఏబుల్ టు అచీవ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
0: కనుక మీకు ఏది కావాలన్నప్పటికీ దైవాన్ని ప్రే చేయండి.
1: వాట్ ఎవర్ యూ వాంట్ ప్రే టు గాడ్.
0: సైలెంట్ గా చేయండి.
1: Pray silently.
0: ఇది అది కావాలని కోరికలు పెట్టుకుని చేయకండి.
1: Not with a specific purpose or need based.
0: కోరికలు లేకుండా.
1: Without desire.
0: ప్రేమ చోత భగవంతుని ప్రార్థించండి.
1: With all love, pray to God.
0: తప్పక మీకు సంసిద్ధం అవుతాయి.
1: Everything will be added unto you.
0: కనుక ఇవన్నీ మాకు ప్రత్యక్షమైనటువంటి యొక్క ప్రమాణములు.
1: This is the direct evidence and proof.
0: ఇలాంటి రీతిగా భగవత్ తత్వాన్ని మనం భగవత్ తత్వాన్ని కొనుక్కోవాలంటే భగవంతుని యొక్క ప్రేమ చేతనే కనుక్కోవాలి.
1: You can understand the divinity only through love.
0: ప్రేమ లేకపోతే ఏది కూడా జరగదు.
1: Without love, nothing could ever happen.
0: కనుక ప్రేమ చేతనే సర్వ కార్యములు కూడా మనము సంసిద్ధం చేసుకోవచ్చు.
1: Therefore, the love will be able to fulfill all the tasks.
0: దైవ ప్రార్థన చేత మనకు జరగని కార్యములు ఒక్కటి కూడా లేవు.
1: There is nothing that you cannot achieve without prayer.
0: స్వామి, మేము ఎంతో దైవ ప్రార్థన చేస్తున్నాం, మాకేది జరగటం లేదు అంటారు.
1: Some may say, Swami, we have been praying fervently. But we are not successful.
0: అది మీ ప్రేయర్లో ఉన్నటువంటి దోషమే కాని జరగకుండా పోయేటువంటి దానికి అవకాశమే లేదు.
1: Mistake lies with your prayer, not with any result whatsoever.
0: ఈ విధంగా ప్రతి కార్యములకు దైవం ప్రార్థన చేతనే మనకు అన్ని కార్యములు సిద్ధిస్తాయి.
1: Therefore, all tasks are fulfilled successful by prayer.
0: చిత్రంబులు,
1: peculiar,
0: త్రైలోక్య విచిత్రంబులు,
1: and important for all the three words,
0: మంగళాల విత్తంబులు.
1: And it's that so endearing, so close.
0: Munichanavana bhautambulu.
1: And that's so intimate to all the saints.
0: Chaitambulu.
1: That is the history and the glory of God.
0: Yedi kavalante kuda nu manaku jaragaka tappadu.
1: Whatever that you want is bound to happen.
0: Kaani maaku yedi kuda tappipoledu.
1: But in fact we have not missed anything till now.
0: Maa prayer jalugutune untundadi.
1: And things prayer is going on.
0: Sankalpamulu jalugutune untunnayi.
1: Divine will is
0: there. Aa sankalpam cheta anni karyamulu parisiddha avutunnayi.
1: And the divine will guarantees the fulfillment of all planned for.
0: Memu jalapavasatri karyakramalu anni kudunu siddhanga jarigipothunnayi.
1: All programs go as per the divine master plan.
0: Ee naadu Christmas.
1: Today is Christmas.
0: కానీ మన కోరికల చేత మనం దీన్ని దుర్వినియోగం చేయకూడదు.
1: వి షుడ్ నాట్ మిస్ యూజింగ్ ఇట్ బై ప్రేయింగ్ ఫర్ అవర్ డిజైర్స్.
0: కూడాను ఆయన కూడాను ఒక దైవం బిడ్డనే.
1: జీసస్ ఇస్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్.
0: ఐ యామ్ యువర్ చైల్డ్.
1: ఫాదర్,
0: నన్ను ఎందుకు ఇంత పనిష్మెంట్ చేస్తున్నారు?
1: వై డు యూ పనిష్ మీ?
0: పనిష్మెంట్ ఇవ్వాలి.
1: డివైన్ విల్ ఇస్
0: ఆ సంకల్పం చేత అన్ని కార్యములు పరిసిద్ధ అవుతున్నాయి.
1: అండ్ ద డివైన్ విల్ గ్యారంటీస్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ఆల్ ప్లాన్ ఫార్.
0: మేము జరపవలసిన కార్యక్రమాలను అన్ని కూడా